0: God is not present in a foreign land, He is present one's own body.
1: ఇట్టు సత్యాన్ని గుర్తించేటువంటి ఒక తత్వాన్ని మానవుడు ఈనాడు విచారించాలి.
0: Man has to investigate the nature of such a truth.
1: ఇట్టు సత్యభావమును నిత్యభావమును మానవుడు విస్మరించటం చేతనే ఈనాడు తన యొక్క జీవితము చాలా అశాంతి పాలవుతున్నది.
0: As this eternal fundamental truth is forgotten, the life today is
1: హృదయంలో ఈ ప్రకాశం ఉండినప్పుడే మానవుడు ప్రవర్తించేటువంటి సమస్త కర్మలు కూడాను సక్రమమైనట్టుగా ఉంటుంటాయి.
0: When this truth shines brilliantly within, all our actions are bound.
1: ఈనాడు మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను అధర్మములో పడుతుంటాయి.
0: Every step of man takes him to unrighteousness.
1: పలికే ప్రతి పలుకు కూడాను సత్యమును విస్మరిస్తుండాలి.
0: What all he says, he forgets truth.
1: చూచే ప్రతి చూపునందు కూడాను ప్రేమ అయోమయమైపోయింది.
0: Every look doesn't carry with it the love.
1: ఆలోచించే ఆలోచనలు దురదృష్టి నశించిపోయినది.
0: In all thinking, there is absence of vision.
1: కోరే ప్రతి కోరిక కూడాను స్వార్థము స్వప్రయోజనమైపోయినది.
0: All desires are full of selfishness and
1: మానవుని చైతన్యం చల్లబడిపోయినది.
0: The awareness in man has calmed down.
1: ఇంద్రియములు స్వేచ్ఛా విహారం సలుపుచున్నవి.
0: Senses are dancing freely.
1: నిజముగా చెప్పవలనన్న మానవత్వమే నిర్మూలమైపోయింది.
0: To say the truth, the mankind human quality is ruined.
1: ఇంద్రియములను నిగ్రహం చేసుకునేటువంటి యొక్క విధానాన్ని మొట్టమొట్ట గుర్తించాలి.
0: One has to know the procedure to have sense control.
1: దానిని గుర్తించే వర్తించడానికి ప్రయత్నించాలి.
0: One has to recognize and conduct one's own self.
1: ప్రతి చిన్న దానికి కూడాను ఉద్రేకములు.
0: In every simple thing, agitation,
1: ద్వేషములు,
0: hatred,
1: అసూయలు,
0: jealousy,
1: అహంకారములు,
0: ego.
1: అబ్బా, చెప్పడానికి వీలు లేనటువంటి దుర్గుణములతో నిండిపోతున్నాడు ఈనాడు మానవుడు.
0: Man is full of these wicked qualities beyond all known measure.
1: మానవత్వం ఎట్టవుతుంది?
0: How can you call it a human life?
1: మానవుడు కరుణామయుడిగా ఉంటుండాలి.
0: Man should be one of compassion.
1: ఆ కరుణే తన యొక్క హృదయంగా ఉంటుండాలి.
0: The compassion should be his
1: heart. హృదయం యొక్క ప్రతిబింబమే ప్రపంచంగా కనిపించాలి.
0: The whole world should be the reflection of his heart.
1: ఈ విశ్వ వ్యాసమైనటువంటి యొక్క తత్వము ఒక హృదయం నందే ఉంటున్నది.
0: This entire principle of the universe is in one heart.
1: దీని యొక్క అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to understand the meaning clearly.
1: హృత్ ప్లస్ దయా హృదయ.
0: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
1: దయ కలిగినటువంటిదే హృదయము.
0: దట్ ఈస్ ద హార్ట్ విత్
1: కరుణ.
0: దట్ ఈస్ కంపాషన్.
1: ఆ కరుణ లేనిటువంటి హృదయము కఠినమైన హృదయమే.
0: విదౌట్ కంపాషన్ ద హార్ట్ ఈస్ ఎ స్టోన్.
1: ఈ కఠినమైన హృదయం లోపల కఠినమైనటువంటి భావాలే ఆవిర్భవిస్తాయి.
0: ఇన్ ద స్టోనీ హార్ట్స్ ఓన్లీ స్టోనీ హార్ట్ ఫీలింగ్స్ ఒరిజినేట్.
1: పులి లోపల మేక గుణములు పుడతాయా?
0: In a tiger, you expect the qualities of a goat.
1: Kura mrugamulandu kura gunamule puttuntai.
0: You find only wicked qualities.
1: Adi kura tattvanni anubhavistundi.
0: They only spend the wicked.
1: Tana pravartananta kudalo kurangane untuntadi.
0: The entire behavior is wicked.
1: Aakali konna deyani puliki manam puri chapati isthe adi bhujistunda?
0: A tiger which is hungry, if you feed it with puri and chapati, will it eat?
1: Maamsame daniki ruchi.
0: It delights, it tastes only meat.
1: Karukane bhautikamainatunti yokka ఈ ప్రాకృతమైనటువంటి యొక్క ఈ జీవితానికి ఈ అనిత్యమైనటువంటి సుఖములే నిజ సుఖములుగా భావిస్తున్నారు.
0: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ద టెంపరీ హ్యాపీనెస్ ఇస్ టేకెన్
1: సుఖములు కాదు.
0: దట్స్ నో ట్రూ.
1: అందుకోసమే త్యాగరాజ్ చెప్పారు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనసా అని క్వశ్చన్ వేసుకున్నాడు
0: త్యాగరాజ్. హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్, ఓ మైండ్ లెట్ మీ నో.
1: అలాంటి త్యాగరాజు కూడాను కొన్ని పరిస్థితులు ఎందు, కొన్ని బాధలు ఎందు, కొన్ని సంఘటనలు ఎందు కొంత మనస్సు చెలించింది.
0: బట్ ఈవెన్ త్యాగరాజు మైండ్ వేవర్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్.
1: భరించుకోలేని బాధలు సంభవించాయి.
0: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్.
1: ప్రాణ సమానంగా ఆరాధించుతున్నటువంటి సీతారాముల విగ్రహము కనిపించకుండా పోయింది.
0: హీ కుడ్ నాట్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ సీతారామ.
1: నేనెందు వెదకుదురా అని అనేక పర్యాయములు అనేక చోట్ల కంతా వెతికాడు.
0: హీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ దోస్ ఐడల్స్. వేర్ షల్ ఐ సర్చ్ ఫర్ యూ?
1: విసుగెత్తింది మనస్సు.
0: ద మైండ్ వాస్ డిస్గస్టెడ్.
1: ఇంకా క్రోధం ఆవిర్భవించింది.
0: దెన్ హీ వాస్ యాంగ్రీ.
1: వచ్చి, రామా నీవు గొప్ప శక్తివంతుడని నేను భ్రమించాను.
0: రామా, ఐ వాజ్ డెల్యూటెడ్ బై ద ఫీలింగ్ దట్ యు ఆర్ మైటీ పవర్ఫుల్.
1: కానీ నీలో శక్తి లేదు.
0: బట్ యు హ్యావ్ నో పవర్.
1: లేక నాలో శక్తి లేదా?
0: ఆర్ ఎమ్ ఐ పవర్లెస్?
1: నా శక్తి నాకు తెలుసు.
0: ఐ నో మై పవర్.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు రామచింతనే చేస్తున్నాను?
0: At all times, at every place, I think of Rama.
1: Satatam Ramachintana.
0: I always chant Rama's name.
1: Karaku nanu shakti ledanti nenu oppukonu.
0: I don't accept that I have no power.
1: Neelone shakti ledu.
0: You have no power.
1: Neelo shakti lekapotam chetane naa baadhanu neevu nivaranam cheyalekapothunnavu.
0: Because you are powerless, you are not able to relieve me from this suffering.
1: Aaveshanalo, aa asantriptilo, aavi nirashalo, aa nispruhalo aneka vidhamulaga ramunnu విమర్శించాడు.
0: ఇన్ ద స్టేట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్ అండ్ డిసాటిస్ఫాక్షన్ హీ క్రిటిసైజ్ లార్డ్ రామ.
1: కానీ తరువాత తన దోషము తాను గుర్తించాడు.
0: లేటర్ హీ రికగ్నైజ్డ్ హిస్ మిస్టేక్.
1: రామ, నీలో నీ శక్తి లేకపోతే ఈ విధమైనటువంటి వ్యక్తులంతా నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
0: రామ, ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ, విల్ సచ్ పీపుల్ సర్వ్ యూ?
1: కపివరది దాటునా,
0: విల్ దట్ మంకీ ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
1: కలికి రోట గట్టునా,
0: విల్ ఇట్ బి పాసిబుల్ టు టైట్ అప్ ద మోర్టర్?
1: లక్ష్మీదేవి వలచునా,
0: విల్ ద కాన్స్టెంట్ లక్ష్మి సర్వ్ యూ?
1: లక్ష్మణుండు కొలచునా,
0: విల్ లక్ష్మణ వర్షిప్ యూ?
1: సూచ

0: With that highly intelligent noble Bharata will serve you, will worship you, you have got mighty power.
1: మీ అందరి కొడును ఈ విధంగా రావాలనుకుంటే మీకు శక్తి లేకపోతే వీరందరూ నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
0: These people followed you, worship you, serve you because you have got power.
1: ఈ ఒక్క విషయంలో మీరు అర్థం చేసుకోవచ్చును.
0: In this respect you can understand
1: here. సాయిలో శక్తి లేకపోతే ఏ అమెరికా ఏ లండన్ 108 దేశాల నుంచి కూడా వచ్చి పడిపోతున్నారు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ సాయి, హౌ డు యూ ఎక్స్పెక్ట్ పీపుల్ ఫ్రమ్ 108 కంట్రీస్
1: వాళ్ళకి పవర్ ఇస్తున్నా?
0: ఆర్ దే ఇన్వైటెడ్ హియర్?
1: వార్ అమాయకులా?
0: ఆర్ దే ఇన్నోసెంట్?
1: లేక మూర్ఖులా?
0: ఆర్ దే ఫూలిష్?
1: కాదు కాదు, గొప్ప గొప్ప మేధావులు.
0: ఆర్ యూ హై ఇంటెలెక్చువల్?
1: మేధాశక్తి ఉండినంత మాత్రమే చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ వన్ ఇస్
1: దివ్య భావం కూడా అందులో ఆవిర్భవించాలి.
0: డివైన్ ఫీలింగ్ ఇస్ నెసెసరీ.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము ఈ గణకనక వస్తువాహనాలతో తూచడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ డివినిటీ ఇన్ మ్యాన్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వీనియన్స్.
1: ప్రేమను ప్రేమతోనే తూచాలి.
0: ఇట్ హాస్ టు బి మెజర్డ్ అప్రోప్రియట్లీ.
1: అట్టి ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు గ్రహించాలి.
0: దట్ లవ్ ఈస్ టు బి నోన్ బై ద మోడర్న్ మ్యాన్.
1: ప్రేమనే ఉండినా ద్వేషమే ఉండదు.
0: Where there is love, there is no hatred.
1: Vesheme lekundina samajamlo ashantiki avakashame undadu.
0: When there is no hatred, there is no scope for restlessness.
1: Samajam shanti badalto tulutuvagavalanna.
0: In order to have peace and security in society,
1: prema tattvanni pinchukovali.
0: One has to develop the nature of love.
1: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వన్ హాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
1: అట్టి పూర్ణత్వమైనటువంటి మనస్తత్వాన్ని మనం పొందాలి.
0: వన్స్ హూ హ్యావ్ దట్ ఫుల్నెస్ బ్రాడ్ మైండ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఇది వేదవాక్యం.
0: ద వేద సేస్ మూన్ ఈస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ మైండ్.
1: మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మూన్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్.
1: అటువంటి చంద్రుడు పరిపూర్ణుడైనప్పుడే ఇది చంద్ర అనగా పూర్తి పూర్ణ చంద్రము అని చెప్పవచ్చు.
0: When the moon is full, we can say it is total.
1: దీన్ని ఫుల్ మూన్ అన్నారు.
0: This is called full moon.
1: పూర్ణిమ.
0: పూర్ణిమ.
1: ఈ పూర్ణిమ అనేటువంటిది ఎట్లా వచ్చింది దీనికి పేరు?
0: What is it due to the name? పూర్ణిమ, full moon.
1: ఎక్కడ ప్రారంభమవునో అక్కడికి పోయి ఇది చేరినప్పుడే పూర్ణమవుతుంది.
0: The place of origin, if it goes back to the place of origin.
1: ఇక్కడ ప్రారంభమై తిరిగి చుట్టి చుట్టి చుట్టి చుట్టి వచ్చి అక్కడనే చేరిపోవాలి. అదే పూర్ణము.
0: It starts at one point, circumambulates and starts and stops at the point of origin.
1: కనుక ఈ పూర్ణం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే పూర్తి ఒక విధమైనటువంటి గుండ్రంగా ఉంటుండాలి.
0: This fullness totality should be a circle.
1: ఈ పూర్ణమును కొంతవరకు అర్థంగా చెడిపినప్పుడు ఇది సెమీ సర్కిల్ గా ఉంటుంటది.
0: ఇఫ్ యూ ఇరేజ్ ఎ సర్కిల్ ఇట్ విల్ బి సెమీ సర్కిల్.
1: ఆ సెమీ సర్కిలే ఈ ప్రాకృతమైనటువంటి జీవితం.
0: ది సెమీ సర్కిల్ ఈస్ దిస్ వరల్డ్లీ లైఫ్.
1: సి అనేటువంటి రూపంలో ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లెటర్ సి.
1: దీనినే సైన్స్ అన్నారు.
0: దిస్ ఇన్కంప్లీట్ లెటర్ సి.
1: ఒక దగ్గర ప్రారంభమై ఇంకొక దగ్గర నిలిచిపోతుంటుండాలి.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ అండ్ స్టాండ్స్.
1: ఈనాడు ప్రారంభమైనటువంటిది రేపటికి పాతదైపోతుంది, రేపు తిరిగి క్రొత్తది ప్రారంభమవుతుంది.
0: That which is new today becomes old tomorrow and kaalam on start.
1: ఈ పూర్ణం అట్టిది కాదు.
0: This totality is not that.
1: నిరంతరము పూర్ణంగానే ఉంటాది.
0: It's full continuously.
1: అనగా మన మనసును పూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో నింపుకున్నప్పుడే ఈనాడు పూర్ణిమ అని చెప్పడానికి రైట్ వస్తుంది.
0: When we fill our mind with love, we can call it full moon day, పూర్ణిమ.
1: కనుకనే గురు పూర్ణిమ.
0: It is Guru Purnima.
1: Guru anaga peddani arthamu.
0: Guru means big.
1: Ajnanamunu roopamapeyatundi deni kudano maroka arthamu.
0: Now the meaning is the one.
1: Dukaram ajnanamu. Dukaram tannivaranam.
0: The one who dispels the darkness of ignorance.
1: Anaga Purnima dinamu cheekate undadu.
0: Meaning in full moon day there is no darkness.
1: Cheekatini dooram chesetundi de Purnima.
0: పూర్ణిమ ఫుల్ మూన్ ఇస్ దాట్ దట్ డిస్పెల్స్.
1: అనగా అజ్ఞానమును దూరం చేసేటువంటి యొక్క పరిపూర్ణ హృదయమే ఈ గురు పూర్ణిమ. కనుక మన యొక్క హృదయమునందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వాన్ని నింపుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది పూర్ణమైనప్పుడు ఇది కూడాను పూర్ణం కావాలి.
0: వెన్ దట్ ఇస్ ఫుల్ దిస్ హాస్ టు బి ఫుల్.
1: అప్పుడే రెండింటికి నీ సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ దేర్ విల్ బి ఇంటిమేట్ రిలేషన్.
1: దీనిని పురస్కరించుకునే ఈ వేదము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. ఆ పరిపూర్ణతత్వాన్ని మీరు గుర్తించాలనుకుంటే, పరిపూర్ణతత్వాన్ని మీరు అనుభవించాలనుకుంటే పరిపూర్ణ హృదయులు కావాలి మీరు.
0: In order to comprehend the totality, the fullness, you have got to be full.
1: అదియే నిజమైనటువంటి భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము.
0: That is the effect of true devotion and surrender.
1: కానీ ఈనాడు మంది పరిపూర్ణంగా లేదు.
0: Today ours is not full.
1: అయితే ఏ విధంగా ఉంది?
0: How is it?
1: ఏదో కొంత కొరత కలిగి ఉంటుండాలి.
0: There is shortage to certain extent.
1: ఇక్కడ ప్రారంభమైంది, ఇక్కడికి వచ్చి నిలిచింది, మధ్యలో పెద్ద అగాధమైనటువంటి అర్థరహితమైనటువంటి ఒక లోయ ఉంటుండాలి.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఎండ్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్ ఇన్ బిట్వీన్ దేర్ ఇస్ ఎ బిగ్ వ్యాలీ.
1: కనుకనే పరిపూర్ణము కానటువంటి దానికి ఫలితం కూడా పరిపూర్ణంగా ఉండదు.
0: సో దట్ విచ్ ఇస్ నాట్ ఫుల్ ద రిజల్ట్ ఆల్సో విల్ నాట్
1: పరిపూర్ణ హృదయమునకు పరిపూర్ణ ఫలితమే ఉంటుంటుంది.
0: ఫర్ ఎ ఫుల్ హార్ట్ ద రిజల్ట్ విల్ బి ఫుల్.
1: కనుక పరిపూర్ణంగా మనము డే అండ్ నైట్ మనం వర్క్ చేసినప్పుడు ఆఫీస్ లోపల అతనికి మంత్లీ పేమెంట్ ఇస్తారు.
0: వెన్ వీ వర్క్ విత్ ఆల్ ఫుల్నెస్ ఇన్ అవర్ హార్ట్స్ యూ విల్ రిసీవ్ టోటల్ పే.
1: వారికి పెన్షన్ ఇస్తారు.
0: They also receive pension.
1: వారికి డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇస్తారు.
0: దే ఆల్సో రిసీవ్ డిఎన్ఎస్ అలవెన్స్.
1: కానీ పార్ట్ టైం డివోటీస్ కు పార్ట్ టైం వర్క్స్ కు ఈ ఫుల్ పేమెంట్ రాదు.
0: బట్ పార్ట్ టైం డివోటీస్ పార్ట్ టైం వర్కర్స్ విల్ నాట్ రిసీవ్ దీస్ బెనిఫిట్స్.
1: కేవలం పేమెంట్ రాకుండా పోవటమే కాకుండా వాళ్ళకి పెన్షన్ కూడా లేదు.
0: దే డోంట్ రిసీవ్ పెన్షన్ ఆల్సో.
1: డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇవ్వరు.
0: దే డోంట్ రిసీవ్ డిఎన్ఎస్ అలవెన్స్.
1: అనగా పూర్ణమైన హృదయంగా ఉండేటువంటి వానికి భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంటాది.
0: మీనింగ్ ద వన్ విత్ ఫుల్నెస్ ఇన్ హిస్ హార్ట్.
1: కనుకనే నవవిధ మార్గంలో ప్రవేశించి
0: హి రిసీవ్స్ ఫుల్ గ్రేస్.
1: ఏ మార్గంలో ఒక దానిని పరిపూర్ణం గావించుకోవటము సాధకుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క సత్యతత్వము.
0: హి ఫాలోస్ వన్ ఆఫ్ ది పాత్స్ ఆఫ్ డివోషన్ అండ్ అటైన్స్ దట్ ఫుల్నెస్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ట్రూత్.
1: ఏమిటి ఈ నవవిధ మార్గములు?
0: వాట్ ఆర్ దీస్ నైన్ పాత్స్?
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణుస్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్వీస్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: స్నేహం, స్నేహం చాలా అవసరం.
0: Friendship is very essential.
1: Yetti sneham,
0: what sort of friendship?
1: Ee rati kaliyuga sneham, aa snehamu
0: is the friendship of kali age.
1: Pocket lo money undi, father position chakkaga untundadi, andala mandi hello hello hello ani vachi chustaru.
0: When there's money in the pocket and father in position, everyone will say hello to you.
1: Pocket lo money ledu,
0: there's no money in the pocket.
1: Father retired ayipoyina,
0: father retired,
1: state minister tappipoyindi,
0: he lost the position.
1: Attuvanti vaani evaru kudu daggariki vachi goodbye ani kuda chepparu.
0: No one will come to me and say at least goodbye.
1: ఇలాంటి స్నేహం స్నేహాల,
0: can that be a friendship?
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి ఒక సంబంధము.
0: It is only temporary relationship.
1: భౌతికమైన లౌకికమైనటువంటి వాంఛనతో కూడినటువంటి స్నేహము.
0: It is full of physical worldly desires association.
1: నిరంతరము సత్యనిత్యమైన నీ వెంట దంట ఇంట ఉండి కంటి వలె కాపాడేటువంటి స్నేహం కాదు.
0: It is not the friendship that follows you like a shade after you, with you always.
1: ఇంట వెంట కంట జంట ఉంటుంది చూసుకునేటువంటి స్నేహితులు ఒక్క భగవంతుడు ఒక్కడే.
0: There is only one friend, God, who is with you continuously like an eyelid follows you.
1: ఆ భగవంతుడితో మనము ఫ్రెండ్షిప్ చేయాలి.
0: So we have to develop friendship with God.
1: సర్వ విధములైనటువంటి బాధలు కూడా నివారణ కాగలవు.
0: He will cure all sorts of problems.
1: ఈ స్నేహం చేసినప్పుడు రెండు కూడా ఏకమైపోతుంది.
0: Out of this friendship both become one.
1: కనుకనే జీసస్ కూడాను మొదలు తాను సమాజంలో ప్రవేశించినప్పుడు I am the messenger of God అన్నాడు.
0: So Jesus, when he stepped into society, he said, I am the messenger of God.
1: అనగా ఆ భగవంతునికు నాకు ఎట్టి సంబంధం లేదు, అతని ఆజ్ఞను మాత్రం శిరసావహిస్తున్నాను.
0: I have no direct relationship with God. I follow his command.
1: కానీ అతనికి సమీపంగా పోయేటువంటి విధానమును గుర్తించి సాధన సలిపి తర్వాత కనుక్కున్నాడు, ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్. అతనికి నాకు రిలేషన్షిప్ ఉంది, అతను తండ్రి, నేను కొడుకు అన్నాడు.
0: హీ కుడ్ అండర్స్టాండ్ ద పాత్ టువర్డ్స్ నియర్నెస్ అండ్ ప్రాక్సిమిటీ అండ్ ఫాలో దట్ పాత్ ఆఫ్ సాధన అండ్ దెన్ కుడ్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ అండ్ సెడ్ దట్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్.
1: తదుపరి, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: లేటర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: మనం కూడాను ప్రకృతి స్థితి లోపల అందరూ మెసెంజర్స్.
0: ప్రతి
1: వ్యక్తి కూడాను దివ్యత్వాన్ని, సత్యత్వాన్ని, ప్రేమతత్వాన్ని జగత్తులో చాటాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: మన భారతదేశం ఆధ్యాత్మికం పైన ఆధారపడినటువంటిది.
0: ద భారత్ డిపెండ్స్ ఆన్ స్పిరిచువాలిటీ.
1: ప్రేమ స్వరూపులారా, ఈ విషయాన్ని మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ అండర్స్టాండ్.
1: భారతదేశంలో ఆధ్యాత్మికమే నశించిన భారతదేశమే క్షీణించిపోతుంది.
0: వెన్ వన్స్ ద స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ భారత్ విల్ బి
1: భారతదేశమే నశించిన ప్రపంచమే శూన్యమైపోతుంది.
0: వెన్ భారత్ ఇస్ పుట్ టు రూయిన్స్ ద హోల్ వరల్డ్ విల్ బి రూయిన్స్.
1: కాబట్టి యావత్ ప్రపంచమంతా ఇప్పుడు భారతదేశం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: Therefore, whole world depends on భారత్.
1: కనుక ఈ భారతదేశం యొక్క విశిష్టతను చక్కగా గుర్తించాలి మీరు.
0: Therefore, you should understand the greatness of భారత్.
1: ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని వీధి వీధి కూడా చాటాలి.
0: You should propagate spirituality to every street.
1: ఆధ్యాత్మిక విస్మరించడం చేతనే
0: because spirituality is forgotten.
1: అనేక రకమైనటువంటి అశాంతులు మన చుట్టూ ఆవరించుతూ వచ్చాయి.
0: We are surrounded by all sorts of agitation.
1: మనలో ప్రేమనే శూన్యమైపోయింది.
0: There is no trace of love.
1: మానవత్వమే నశించిపోయింది.
0: The human quality is gone.
1: ఆకారం మానవునిగా కనిపిస్తున్నామే కానీ ఆచరణలో ఏమాత్రము మానవత్వం లేదు.
0: We are only human in form but not in behavior.
1: మానవులం అవుతాము.
0: When do we become human?
1: మంచి మనసు, పరిపూర్ణమైనటువంటి మనసు పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం మానవుడు.
0: When we have good mind, a total mind, then we are human being.
1: కాబట్టి అట్టి మైండ్ నుంచి పుట్టినటువంటి వాడే మ్యాన్.
0: Therefore, man is the one born out of such mind.
1: కనుకనే మను జా, మను నుంచి పుట్టినటువంటి వాడు జా, పుట్టటం వాడు మనుజుడు.
0: So he is born to that manu. So his name is Manuja.
1: మను.
0: Who is manu?
1: అతనే సర్వ ధర్మములను, సర్వ న్యాయమునకును దేశమునకు అందించి ఈ న్యాయ ధర్మములను ప్రచార ప్రబోధన కల్పించి మానవత్వాన్ని సార్థకం చేసుకుని బోధించాడు.
0: మను ఇస్ ద వన్ హూ ప్రాపగేటెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద కోడ్ ఆఫ్ జస్టిస్.
1: ఈనాడు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వారు చెప్పేటువంటి న్యాయాలంతా కూడా మను ధర్మాలు కానే కావు.
0: ద జస్టిస్ అండ్ లా as you find in high court and supreme court is not in accordance with dharma.
1: Bodhisthunnaru aa kaalanni patti, paristhitini patti, prabhavanni patti, dhanamuni patti nyayam bodhisthuntuntaru.
0: The justice today depends on the time, the situation, environment,
1: kaali nyayam desha kala paristhitini prabhavaniki atheetamainatundi.
0: But the justice in those times transcended all environment.
1: Manu yokka vishayanni kodu ee naadu marchipoyinaam manam.
0: And today manu is totally forgotten.
1: Kautinyudu, ee Kautinyudu arthashastrani bodhinchinatundi vaadu.
0: Then Kautilya, who taught economics.
1: ee arthashastram anetundi danni ee naadu manam marchipoyinam. Economics ani pettukoni dantlo aneka allakallolamu jarigipothuntunnayi.
0: We call arthashastra as economics, which is full of confusion today.
1: ఈనాడు ఈ ఎకనామిక్స్ యొక్క దోషము చేతనే బ్యాంకులంతా లూటీలు అయిపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ ఎకనామిక్స్ ఆల్ బ్యాంక్స్ ఆర్ బ్యాంక్.
1: ఆ కౌటిల్య యొక్క తత్వాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌటిల్య.
1: సత్యవాక్ పరిపాలన,
0: అడియరెన్స్ టు ట్రూత్.
1: హరిశ్చంద్రుడు తన ఆడబిడ్డలు లేనప్పుడు త్యాగం చేసి సత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాడు.
0: హరిశ్చంద్ర సాక్రిఫైస్ వైఫ్ అండ్ సన్ టు అప్హోల్డ్ ట్రూత్.
1: ఇలాంటి మహాపవిత్రులైనటువంటి యొక్క వ్యక్తులు భారతదేశం బిడ్డలుగా ఉండినప్పటికీ వారిని మనం అనుసరించలేక, వారిని ఆదర్శంగా తీసుకోలేక, వారి యొక్క ఆజ్ఞను శిరసావహించలేక మనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క నిర్వీర్యులుగా తయారైపోయినాం.
0: దో దేర్ ఆర్ సేక్రెడ్ నోబుల్ సోల్స్ ఇన్ భారత్, వీ డోంట్ ఫాలో దేర్ కమాండ్, వీ డోంట్ ఫాలో దేర్ ఐడియల్ అండ్ ఎగ్జాంపుల్, అండ్ దేర్ ఫోర్ వీ హావ్ బికమ్ వీక్.
1: అధ్యాపకులారా,
0: టీచర్స్,
1: మీరు బాల వికాస్ విద్య అధ్యాపకులుగా ఉండేటప్పుడు పిల్లలకంతా కూడా మన
0: ప్రక్రియ
1: సత్యవాక్ పరిపాలన,
0: అడియరెన్స్ టు ట్రూత్.
1: హరిశ్చంద్రుడు తన ఆడబిడ్డలు లేనప్పుడు త్యాగం చేసి సత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాడు.
0: హరిశ్చంద్ర సాక్రిఫైస్ వైఫ్.

0: ఎస్, మీరు బాల వికాస్ విద్య అధ్యాపకులుగా ఉండేటప్పుడు పిల్లలకు అంతకుడు మన ప్రాచీన మహర్షుల యొక్క తత్వము, మహనీయుల యొక్క తత్వము, పతివ్రతల యొక్క తత్వము, సత్యశీలం యొక్క తత్వాన్ని ఆ పిల్లలకు చక్కగా బోధించాలి.
1: You should teach clearly the ancient culture of Bharat, the stories and the message of the noble soul.
0: Yuka Shravana Kumarudu ee vidhanga chesadu.
1: The devotion to parents as demonstrated by Shravana
0: Kumarudu. Peru matram shravanani pettukunte prayojanam ledu.
1: There is no use in
0: having tallidallu gauravinchetuvanti vaadiga untundaru.
1: He has to conduct himself.
0: Elanti tana swarthanni tyagam chesi tallidallu yokka jeevitaliki సుక్షేమాన్ని అందించేటువంటి పుత్రుడిగా ఉండినప్పుడే అతను సత్పుత్రుడు.
1: హీ సాక్రిఫైస్ హిస్ ఓన్ సెల్ఫ్ ఫర్ ది సేక్ ఆఫ్ ద పేరెంట్స్. హీస్ ఎ గుడ్ సన్.
0: కులములో ఒకండు గుణవంతుడున కులము వెలయు వాని గుణము వెలయు.
1: ఇఫ్ దేర్ ఇస్ వన్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్ ఇన్ ది ఎంటైర్ కమ్యూనిటీ,
0: వెలయు వలములోన మలయజం ఉన్నట్టు ఒక్క అడవి లోపల ఒక మల్ల చెట్టు ఉంటుండేటి చాలు, ఆ మల్ల పుష్పం యొక్క సుగంధము సర్వత్ర వ్యాపింపచేస్తుంది.
1: In a forest, if there is one jasmine plant, the fragrance will spread all over.
0: Kaluka talidannulu yokka bhaktini Shravana Kumarudu prapanchaniki bodhisthu vachadu. Aa Shravana Kumarudu yokka tattvanni mana pillalaku bodhinchali.
1: Devotion to parents is demonstrated by Shravana Kumara. We have to teach it example clearly.
0: Inka guru bhakti lopala ekalavyudu.
1: Devotion to teacher ekalavya.
0: Alanti paristhiti lopala దేనినైనా కూడా త్యాగం చేసి మన లోక సంరక్షణ కోసమని, ఈ సమాజ క్షేమం కోసమని, లోక కళ్యాణం కోసమని ఆ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యములు త్యాగం చేయాలి.
1: వన్ హ్యాస్ టు సాక్రిఫైస్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ అండ్ హీ షుడ్ బి ప్రిపేర్డ్.
0: దైవ భక్తులే ప్రహ్లాదుడు
1: అండ్ డివోషన్ టు గాడ్ ప్రహ్లాద.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు లేకుండా
1: అండ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.

0: Though he was put to all sorts of suffering by demons, Prahlada never complained. He was always praying to that Lord. The demons were hurting, harming him with knives.
1: Kani aa chinna barudu amma appa anukune anledu narayan narayan narayan.
0: That young boy didn't say mother father, he said narayana.
1: Ichacharul poduva daitya kumarudu maati maatikin o pannagasai.
0: Doi bhagavantuda. He said, oh God.
1: Ani nutinchenu kani.
0: He praised him.
1: Ta kannula neeru teedu.
0: He never shed a tear.
1: Kannula neeru ematramu teledu.
0: He never shed a tear.
1: Karanam emiti?
0: What is the reason?
1: Prakrutamainatuvanti dukkhamunaku kanti neeru nimpakoodadu aneetuvanti satyanni aa Prahlada lokaniki chaataadu.
0: Prahlada taught the truth that one should not shed tears for only pain.
1: Anityamaina ashashtamainatuvanti ee loka sambandhalaku manam kanti neeru ninchukoddu.
0: We should not shed tears for this temporary ephemeral transient world.
1: Evariki kosam kanti neeru nimpali?
0: For whose sake should we shed tears?
1: Daivaniki aananda bhasmamuga arpitam cheyali.
0: We should shed the tears of joy for God.
1: కనుకని నారములు అనగా నీరు.
0: సో నారములు మీన్స్ వాటర్.
1: నయనములు అనగా కన్నులు.
0: నయన ఆర్ ది ఐస్.
1: సరే ఆ నీరును కన్నులతో ఇచ్చినప్పుడే నారాయణములు అయిపోయింది. నారాయణ అంటే ఏమిటి? నయనముల నుంచి ఆనంద బాష్పములు నారాయణకు వదలటమే. ఇదే నారాయణ తత్వం.
0: నారాయణ మీన్స్ ద వన్ హూ షెడ్స్ టియర్స్ ఆఫ్ జాయ్ అవుట్ ఆఫ్ ది ఐస్ ఇస్ నారాయణ.
1: ఎందుకోసము?
0: వాట్ ఫర్?
1: ఆ నారాయణకు మనకు సన్నిహిత సంబంధ బాంధవ్యము చాలా కాలం నుంచి ఉంటుందని.
0: There is an intimate relationship between you and Narayana.
1: ధరించినంత మాత్రమే మనం నూతనులు కాదు.
0: For the simple reason, you have a body, you are not new.
1: పురాతనులం కాదు.
0: You are not an ancient one either.
1: సనాతనులమే.
0: You have been eternal.
1: ఆ సనాతన ధర్మమే మన మానవ ధర్మము.
0: That quality of సనాతన is a quality.
1: మానవ అని పిలుస్తూ వచ్చారు.
0: So you are called మానవ.
1: మా కాదు.
0: మా నో.
1: ఏది కాదు? నవ. కొత్తది కాదు.
0: నవ న్యూ నాట్ న్యూ.
1: కనుక మనం కొత్తవారు కాదు.
0: సో వర్ నాట్ న్యూ.
1: పాతవారమే.
0: వేర్ ఓల్డ్.
1: కానీ పాతవారమైనటువంటి సనాతనం మనం ఈనాడు రోతవారుగా తయారైపోయినాం.

0: Though we are old and ancient, we are rotten today.
1: ఏ నాడు భగవంతుడితో సంబంధం కూల్పోయిందో విడిపోయిందో అది మన వృత జీవితమే.
0: The moment the association is lost with God, our life is rotten.
1: దైవంతో మనం సన్నిహిత సంబంధ బాంధవ్యం పెట్టుకున్నప్పుడే మనం నిజమైనటువంటి సనాతనులము.
0: When we have intimate association with God, we are really sanatana.
1: కనుకనే దైవత్వమే సర్వమునకును మూల కారణము.
0: Divinity is responsible for everything.
1: ఇలాంటి దైవత్వాన్ని మనం ఈ లోకంలో చాటాలి.
0: We should propagate that divinity.
1: ఏ అమెరికన్స్ ఏ ఇతర దేశం వాళ్ళు ఒక నోట్ల పైనను ఒక కాయిన్స్ పైనను ట్రస్ట్ ఇన్ గాడ్ అని రాస్తుంటారు.
0: Americans on coins and the notes they print.
1: కాని దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం అలాంటివి కూడా చేయటం లేదు.
0: But unfortunately our government is not doing such a thing.
1: ఎందుకని ప్రశ్నించే సెక్యులర్ స్టేట్.
0: If you ask why, it is a secular
1: thing.
0: It is a meaningless word.
1: నీ పవిత్రమైనటువంటి భావాన్ని వదులుకోమని చెప్తుంది ఆ సెక్యులర్ స్టేట్.
0: సెక్యులర్ స్టేట్ నెవర్ సెడ్ దట్ యూ షుడ్ లూజ్ యువర్ సెక్యులర్.
1: ఏమిటి?
0: వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ సెక్యులర్?
1: ఎవరిని బాధించకూడదు.
0: యూ షుడ్ నాట్ హార్మ్
1: ఎనీబడి. దూషించకూడదు.
0: యూ షుడ్ నాట్ క్రిటిసైజ్.
1: ఏ మతాన్ని విమర్శించకూడదు. ఏ దేవుని కూడా విమర్శించకూడదు.
0: యూ షుడ్ నాట్ బ్లేమ్.
1: నీ దానిని అనుసరించు. దీనికి ఎవరి అడ్డేం ఉంది?
0: యూ ఫాలో యువర్ ఓన్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జీలేబ్, కీరు ఎన్ని చేసినప్పటికీ అన్నింటి ఎందు ఉండేటువంటి షుగర్ ఒక్కటే.
2: There may be number of sweets like Mysore Pak, Gulab Jam, all this is one.
1: Jorastani, Christani,
2: you may say Jorastani,
1: ivanni kuda nu namamule.
2: Their name.
1: Anninti endu undinatvanti okke divyattam.
2: But in all, divinity is one and the same.
1: Matamula anetvanti perithopana, kalahamulu abhiruddhi gavinchukoni, aneka raktapatamulu jarugutu ustuntunnayi.
2: In the name of religion, there is conflict and the fight and the bloodshed.
1: Kaadu, kaadu. మన పిల్లలకు బోధించాలి.
2: వీ షుడ్ టీచ్ అవర్ చిల్డ్రన్.
1: మతములన్నీ వేరు, మంచిగా బోధించే.
2: ఆల్ రిలీజియన్స్ టాక్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివితోడ.
2: వన్ హ్యాస్ టు కండక్ట్ హింసెల్ఫ్ విత్ ఇంటెలిజెన్స్.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది.
2: ఇఫ్ మైండ్స్ ఆర్ గుడ్ విచ్ రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: దీనుడు భారతీయ వీరసుతుడా.
2: ఓ సన్స్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: నీ మతి చెడిపోయినప్పుడే మతములు చెడిపోతున్నాయి, కానీ మతి చక్కగా ఉంటే మతములన్నీ మంచివే.
2: యాజ్ యువర్ మైండ్ ఈస్ స్పాయిల్డ్ రిలీజియన్ ఇస్
1: దైవమంతా ఒక్కడే.
2: గాడ్ ఇస్ వన్.
1: అలాంటి తత్వాన్ని మనం పిల్లలకు బోధించాలి.
2: వీ షుడ్ టీచ్ సచ్.
1: ఏ నామం ఇష్టమో దాన్ని స్మరించుకో.
2: యూ థింక్ ఇన్ యువర్ ఓన్
1: రూపం ఇష్టమో దీన్ని పూజించుకో.
2: యూ కెన్ వర్షిప్ ఇన్ యువర్ స్టైల్.
1: ఆ విధమైనటువంటి యొక్క సమత్వమైనటువంటి భావము చేత ఈ విశ్వానికి మనము ఈ సుబోధనను అందించినప్పుడు దేశమంతా కూడాను ఎంతో సుభిక్షాన్ని పొందుతుంది.
2: వెన్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ ఇస్ టాట్ టు అవర్ చిల్డ్రన్ బై టీచర్స్, ద కంట్రీ విల్ ప్రాస్పర్.
1: మనము భగవంతుని పూజిస్తున్నాం.
2: We worship God.
1: ఏ విధంగా పూజిస్తున్నాం?
2: How do we worship him?
1: ఈ పూజకు ఈ ఫలితము, ఈ పూకు ఈ ఫలితము అని మనం చెప్పుకోవటం లేదే.
2: We don't say this should be the result of the fruit of our worship.
1: ఉన్న జాతులు వేరు, పూజలు ఒకటే.
2: Flowers are of different types, but worship
1: is one. దర్శనములు వేరు, దైవము ఒక్కడే.
2: Paths are many, God is one.
1: జన్మలన్నీ వేరు, జననం ఒకటే.
2: The beings are many, but the
1: కోటీశ్వరుడు ఆకాశం నుంచి ఉట్టిపడలేదు, కూటి పేదలు భూమి నుంచి రాలేదు.
2: Millionaire has not descended from sky.
1: ఇద్దరు తల్లి గర్భం నుంచి ఆవిర్భవించారు.
2: Both are born from mother.
1: కనుకనే ఈ దివ్యత్వమైనటువంటి ఒక తత్వానికి ఏకత్వం అందరికీ ఒక్కటే.
2: This divinity will teach you that one-pointedness.
1: ఆకలి అయినప్పుడు కోటీశ్వరుడు తింటాడు, కూటి పేద తింటాడు.
2: When one is hungry, millionaire and pauper,
1: పంచపచ్చ పరమానముతో కడుపు నింపుకోవచ్చును.
2: A rich man may eat delicious items.
1: కూటి పేద గంజి అంబిలితో కడుపు నింపుకోవచ్చును.
2: A pauper may eat just part.
1: అన్నములవి వేరు, ఆకలి ఒక్కటే.
2: But the appetite is same.
1: దాహమైనప్పుడు
2: When one is thirsty,
1: ఏదో ఒక వంకలో కాలువలో ఉన్నటువంటి నీరు కోలి తాను దాహం తీర్చుకోవుంటాడు.
2: One may quench the thirst by taking water out of a lake.
1: ఇంకా లక్షాధీశ్వరుడు ధనవంతుడు ఏం చేస్తాడు? కూల్ డ్రింక్ తాగుతాడు.
2: ఏ రిచ్ మ్యాన్ డ్రింక్స్ కూల్ డ్రింక్.
1: ఇవి రెండు మన దాహాన్ని తీర్చినవే కాని
2: బట్ బోత్ ఆఫ్ దెమ్
1: నీరు వేరుగా కనిపించాయి.
2: బట్ ద వాటర్ సీమ్ టు బి డిఫరెంట్.
1: అదే విధంలో సర్వులు ఒక్కటనేటువంటి ఏకత్వాన్ని మనము చక్కగా చాటాలి.
2: దేర్ ఫోర్ వీ షుడ్ ప్రాపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: జనన మరణములు కూడా అందరికీ ఒక్కటే.
2: బర్త్ అండ్ డెత్ ఆర్ సేమ్ టు
1: ఆల్. అడవులు ఎందున్నా,
2: ఏదని
1: ఆకాశంలోనున్నా,
2: ఆరెంజ్ కా
1: పట్టణంలోనున్నా,
2: సిటీ
1: పల్లెనున్నా,
2: విలేజ్
1: గుట్ట మీద
2: కట్టేటబడి
1: ఉన్నా, దైవం ఒక్కడే.
2: వాట్ ఎవర్ మే బి, గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్ ది స్టేట్స్.
1: కనుక మానవత్వంలో ఇట్టి యథార్థాన్ని పిల్లల లోపల హృదయాల్లో ప్రవేశపెట్టాలి.
2: దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ ది ట్రూత్ ఈజ్ ఇంప్రింటెడ్ ఆన్ ద minds of the children.
1: Adi satyam satyam, truth is God.
2: That is the truth. Truth is God.
1: Idu rendavadi kaadu.
2: No two.
1: Satyam okkate, ekam satya, ipra bahudha vadanti.
2: Truth is only one, not two. That
1: ee chandarlo neeru undi.
2: This chandar has water.
1: Ee teluguvaranta neeru ani pilustunnaru.
2: Many people call it neeru.
1: Tamil vaadu thanni ani pilustadu.
2: Tamilians call it thanni.
1: Hindi vaadu paani ani pilustadu.
2: Hindi people paani.
1: America vaadu water ani pilustadu.
2: Americans water.
1: Tamil vaadu vaari ani pilustadu.
2: Vaari.
1: Water okkate kada.
2: But water is one.
1: Kanuka desha bhashalu yendu vyathyasamu gochalinchavachunu kaani padartham yokka tattvamu paratattvam okkate.
2: Therefore there may be differences in respect of languages, but the material is one and same.
1: Kanuka itti paratattvanni manamu vaapu cheta kaapadukovali.
2: Therefore we have to keep and preserve by this speech.
1: Adika bhashalu ye maatramu manam pravesha pettakoddu.
2: We should not talk too much.
1: Nalugu chese paapamunu nalugu.
2: Man commits four types.
1: Idi pillalaku chakkaga meeru bodhinchali.
2: Teach well to children.
1: Modati paapam emiti?
2: What is the first sin?
1: Asatyamaayata modati paapamu.
2: Speaking lies.
1: అధికంగా మాట్లాడటం రెండో పాపము.
2: సెకండ్, ఎక్సెసివ్
1: త్వరలో దూషించడము మూడో పాపము.
2: క్రిటిసైజింగ్ అదర్స్,
1: చాడీలు చెప్పడం నాలుగో పాపం.
2: ది స్లాండర్.
1: కనుక ఆదిశంకర్లు వారు చెప్పినది ఒకటి చేసినది ఒకటి ఇదే పాపము అన్నాడు.
2: ఆదిశంకర సేస్ వాట్ యు డూ ఇస్ నాట్ ఇన్ అకార్డింగ్స్ వాట్ యు థాట్ దట్ ఇస్ ది సిన్.
1: 11 మంది శిష్యులతో కాశీ చేరాడు శంకరులు.
2: శంకర రీచ్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ టు కాశీ.
1: ప్రార్థించాడు.
2: హి ప్రే
1: ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశయ భూషణభో సాంబసదాశివ శంభో శంకర శరణం మీతవ శరణై గొమ్మన్నాడు. ఈశ గిరీశ పరేశ సరేశ సురేశయ భూషణభో ఓ దేవుడా నీకు నేను శరణాగతిని అన్నాడు.
2: ఓ గాడ్ ఐ సరెండర్ టు యూ.
1: అయితే నేను మూడు పాపములు చేశాను, ఈ మూడు పాపములకు పరిహారం గావించమని ప్రార్థించాడు.
2: ఐ కమిటెడ్ త్రీ సిన్స్, సీ దట్ ఐ అటోన్.
1: ఏమిటి ఈ మూడు పాపములు?
2: వాట్ ఆర్ దీస్ త్రీ సిన్స్?
1: మొట్టమొదటిది ఒక్కటి,
2: ద ఫస్ట్ వన్,
1: యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నిన్ను వర్ణించడానికి వాక్కు చాలదు, నిన్ను వర్ణించడానికి భాష చాలదు. అలాంటి వాడిని నిన్ను నేను వర్ణించడానికి ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా? పొరలకంతా కూడాను భగవంతుని వర్ణించడానికి వీరు కాదు. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసాస, మనసుకు కాని వాకు కాని నిన్ను వర్ణించడానికి సాధ్యం కాదని పరులకు బోధిస్తున్నాను. నిన్ను ఈశ గిరీశ నరేశ పరేశ బియేశ భూషణభో వర్ణిస్తున్నాను, ఇది ఎంత పాపము?
2: గాడ్ కెనాట్ బి డిస్క్రైబ్ బై వర్డ్ ఆర్ కాంప్రిహెండెడ్ బై మై మైండ్, బట్ యెట్ ఐ డిస్క్రైబ్ ఇన్ సెవెరల్ వర్డ్స్.
1: చెప్పినది ఒకటి, చేసేది మరొకటి, ఇది పాపం. ఈ పాపాన్ని నన్ను క్షమించమని కోరాడు.
2: ఐ సెడ్ వన్ థింగ్, యాక్టెడ్ డిఫరెంట్లీ, పార్డన్ మీ ఫర్ దిస్ ఫస్ట్.
1: నీవు సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, ఏకాత్మ సర్వభూతాత్మ, ఏకో వశి సర్వభూతాత్మ అని నేను బోధిస్తున్నాను.
2: ఐ టీచ్ దట్ యువర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: సర్వత్రా ఉండినటువంటి నీవని నేను పదులకు బోధిస్తూ నిన్ను దర్శించాలని కాశీకి నేను వచ్చాను, ఇది పాపం కాదా?
2: Saying so that God is everywhere, I have come to Kashi to see God, isn't that a sin?
1: Shariramu bhautikamani,
2: body is physical.
1: Pancha bhautikamu durbalamaina kayamu,
2: that the body is weak.
1: Eppudo vidichedi erukaledu.
2: When it will
1: satavartamana daka mitamu cheppiri kaani
2: 100 years is the limit.
1: Nammarada ee maata nammanamanu.
2: Do not believe that word.
1: Balyamandu
2: kayamandu
1: లేక ముదివియందు, లేక ముసలియందు,
2: ఎప్పుడో
1: విడిచేది ఎరుకలేదు.
2: వెన్ వన్ వుడ్ డై,
1: మరణమే సత్యము నిజము.
2: దట్ డెత్ ఇస్ సర్టెనిటీ.
1: దేహమున్నంతలో నీవు తెలియవలయు.
2: సో లాంగ్ యువర్ అలైవ్ యూ షుడ్ నో.
1: అందరికీ బోధిస్తున్నాను.
2: ఐ టీచ్ ఆల్.
1: మరినపు కొంప,
2: బాడీ ఫుల్ ఆఫ్ డెత్,
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
2: అండ్ ఇట్ సర్వింగ్
1: ఓన్లీ సీన్, చలనము పొందు దుంప,
2: ఇట్ పెరినే
1: సాగర మీద లేని కంప,
2: ఇట్ ద వన్ దట్ కెన్
1: అప్పుల విలంబు మన మెప్పు దలంప,
2: ఇట్ ఫుల్ ఆఫ్ బోన్.
1: నే నిశ్చలమని నమ్మబోకు మనసా.
2: ఓ మైండ్, డోంట్ థింక్ దట్ బాడీ
1: అనుభాదములు ఆశ్రయించది.
2: సరెండర్ టు గాడ్.
1: ఈ దేహం అనిత్యమని నాకు తెలుసు.
2: ఐ నో దట్ ద బాడీ
1: టెంపరల్. కానీ దేహాన్ని రక్షించుకోవటానికి నేను ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా?
2: Knowing all this, I try to protect my body. Isn't that a sin?
1: ఈ దేహమును ఎవరు రక్షించుకోగలరు?
2: Who can protect this body?
1: ఎవరి చేత కాదు.
2: It's not possible to anyone.
1: కనుక ఇదంతా నీటి పుడక వంటిది.
2: దిస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ అనేటువంటిది పిచ్చి కోతి వంటిది. మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
2: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్
1: బాడీ. లైక్ ఎ వాటర్ బబుల్.
2: బాడీ ఇస్ ద వాటర్ బబుల్.
1: డోంట్ ఫాలో ది బాడీ.
2: డోంట్ ఫాలో
1: ది మైండ్.
2: డోంట్ ఫాలో ది మైండ్.
1: కాన్షియన్స్. ఇది ఆత్మతత్వం.
2: ఫాలో ద కాన్షియన్స్.
1: కాన్షియన్స్ నీ విట్నెస్. నీ యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము ఆత్మతత్వాన్ని నీవు విశ్వసించు.
2: ద కాన్షియన్స్ ద విట్నెస్ నో యువర్ ఆత్మ.
1: కనుకనే ఇలాంటి అనిత్యమైనటువంటివి చేసినప్పుడు సత్యమని భావించడమే ఒక పాపము అని చెప్పాడు శంకర్ల వారు.
2: ఇట్ వాజ్ శంకర హు సెడ్ టు కన్సిడర్ ఆల్ ది ట్రాన్సియెంట్ మోమెంటరీ థింగ్స్ యాజ్ ట్రూ, దట్ ఇస్ ద సెల్.
1: కనుక ఈ బాల్యమైనటువంటి పిల్లల లోపల పవిత్రమైనటువంటి ఇలాంటి దివ్యమైనటువంటి భావాలను వారిలో ప్రవేశపెట్టాలి.
2: ఇన్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్ వి షుడ్ సీ దట్ దే విల్ హావ్ వాడే సీక్రెట్ థాట్స్.
1: నాయన నీవు ప్రత్యేకమైనటువంటిది కాదు. రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
2: You are not separate. Name and form are different.
1: దీన్ని బట్టి నీవు ఏమాత్రం భేదమును తలంచకూడదు.
2: డోంట్ థింక్ ఆఫ్ డిఫరెన్స్.
1: పుట్టినచమే చైల్డ్ అని పిలిచారు నిన్ను.
2: The woman you are born, you are a child.
1: 10 సంవత్సరాలకు బాయ్ అని పిలుస్తున్నారు.
2: Later boy.
1: 30 years కు మ్యాన్ అని పిలుస్తున్నారు.
2: At age of 30 man.
1: 75 years కు గ్రాండ్ ఫాదర్ అవుతున్నావు.
2: At age of 75 grandfather.
1: నాలుగింటి యొక్క తత్వంలో నీవు ఒక్కడే.
2: But in all these stages you are one.
1: కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. మానవులందరూ కూడా చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ అని భావిస్తున్నారే కాని నీ ఒక్కడే ఒక్కడే ఒక్కడే. బ్రహ్మచర్యం నందు కాని, గృహస్థం నందు కాని, వానప్రస్థం నందు కాని, సన్యాసం నందు కాని దివ్యత్వం ఒక్కటే.
2: దే కన్సిడర్ ద చైల్డ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ డిఫరెంట్ స్టేట్స్ బట్ ది ఇండివిజువల్ వన్ సేమ్. హీ మే బి సెలబ్రేట్ ఆర్ హౌస్ హోల్డర్ ఆర్
1: అనన్యమైనటువంటి యొక్క భావములు విద్యార్థుల్లో బోధించలేకపోవడం చేతనే విద్యార్థుల్లో ఆధ్యాత్మికం అంటే కూడా ఒక విధమైనటువంటి అశ్రద్ధ అసహ్యంగా కూడా చూస్తున్నారు.
2: సిన్స్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ టాట్ టు స్టూడెంట్స్, ద స్టూడెంట్స్ ఆర్ బౌండ్ టు నెగ్లెక్ట్ స్పిరిచువాలిటీ.
1: నీకు మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే.
2: ద ఫస్ట్ టీచర్స్ ఆర్ పేరెంట్స్.
1: ఆ తల్లిదండ్రులు నీకు గురువు సమానులుగా భావించు, దైవ సమానులుగా విశ్వసించు.
2: టేక్ యువర్ పేరెంట్స్ ఎస్ గాడ్.
1: బాయ్స్ అండ్ గర్ల్స్.
2: బాయ్స్ అని
1: చెప్పాలి. నీ బ్లడ్,
2: యువర్ బ్లడ్.
1: నీ హెడ్,
2: యువర్ హెడ్.
1: నీ ఫుడ్,
2: యువర్ ఫుడ్.
1: నీ దుడ్డు,
2: యువర్ దుడ్డు. మనీ
1: గిఫ్ట్
2: ఆర్ ద పేరెంట్స్.
1: కనుక మొట్టమొదటి పేరెంట్స్ గ్రాట్యూట్యూడ్ చేయి.
2: ఫస్ట్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు యువర్ పేరెంట్స్.
1: అది నీ కర్తవ్యము అని పిల్లలకు బోధించాలి.
2: యూ షుడ్ టీచ్ దట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ.
1: వాళ్ళ బ్లడ్ కావాలి, వాళ్ళ దుడ్డు కావాలి, వాళ్ళ ఫుడ్ కావాలి, వాళ్ళ హెడ్ కావాలి. కానీ వాళ్ళని గౌరవించనక్కర్లేదు. ఇది ఎంత క్రూరత్వం.
2: I want their blood, I want their head, I want their dudu, but I don't express gratitude.
1: ee naadu neevu nee parents ni gauravinchakapothe neekemi teliyadu ippudu. కానీ రేపటి దినం నీ పిల్లలు నీకు రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్, నిన్ను అగౌరవపరిచినప్పుడు ఆనాడు నీవు కంటిన్యూ నింపి ప్రయోజనం ఏమిటి?
2: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, యూ మే నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్ టుమారో వెన్ యువర్ చిల్డ్రన్ దిస్ రావచ్చు.
1: భవిష్యత్తులో సుఖశాంతిని అనుభవించాలంటే వర్తమానంలో మనం సక్రమమైనటువంటి పనులు మనం చేయాలి.
2: టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ఫ్యూచర్
1: కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
2: వి షుడ్ డు అవర్ డ్యూటీ.
1: నీకు ఈ వయసులో నీకు అది తెలియదు.
2: At this age, you don't
1: know. When your children are going to punish you tomorrow, you will feel sad. కాబట్టి భవిష్యత్తుకు వచ్చేటువంటింత వర్తమానంలో నీవు చక్కగా ఉంటుండు.
2: సో వాట్ ఆల్ దట్స్ గోయింగ్ టు అపియర్
1: ఈనాటి మానవుల యొక్క సమస్త బాధలకు, సమస్త దుఃఖములకు, సమస్త విచారములకు కారణమేమిటి అని క్వశ్చన్ వేసుకోండి.
2: పుట్ ఎ క్వశ్చన్. వాట్ ఇస్ ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ సఫరింగ్, యాంగ్జైటీ అండ్
1: ట్రబుల్. ఒక్కటే ఒక ఆన్సర్.
2: ఓన్లీ వన్ ఆన్సర్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
2: పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: గడిచిపోయింది గడిచిపోయింది.
2: పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: నీవు ఏమి చేసినా తిరిగి వాపస్ రాదు.
2: యూ కెనాట్ రికవర్ ఇట్.
1: నరుని యవ్వనము, నదీ జలము తిరిగి రాదు అని.
2: ద యూత్ అండ్ ఫ్లోయింగ్ వాటర్ షాల్ నెవర్ రిటర్న్.
1: కాబట్టి పాస్ట్ ఈజ్ పాస్ట్. ఫర్గెట్ ది పాస్ట్.
2: సో పాస్ట్ ఈజ్ పాస్ట్. ఫర్గెట్ ది
1: పాస్ట్. చూసుకొని చూసుకునే వచ్చాం.
2: యూ జస్ట్ పాస్డ్ త్రూ.
1: ఇంకా వెనుక ఎందుకు తిరిగిదాలి?
2: దెన్ వై డు యూ టర్న్ బ్యాక్?
1: ఇంకా ఫ్యూచరా?
2: దెన్
1: ఫ్యూచర్ ని ఊరికి యోచన చేస్తున్నావు.
2: యూ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్.
1: ఆ ఫ్యూచర్ నీకు ష్యూరిటీ లేదు.
2: యు ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్
1: రేపటి వరకు ఉంటాననేటువంటి ధైర్యము, ఒక శక్తి నీకు ఎక్కడ ఉంది?
2: వాట్ సార్ట్ ఆఫ్ హోప్ దట్ యుల్ బి అవర్ అలైవ్
1: రాత్రి లోపల ఏమైపోతావు?
2: వాట్ విల్ హ్యాపన్ ఇన్ ద నైట్?
1: కాబట్టి ఫ్యూచర్ ఈజ్ నాట్ ష్యూర్.
2: సో ఫ్యూచర్ ఈజ్ అన్సర్టన్.
1: డూ నాట్ బ్రూడ్ ఓవర్ ఫర్ ది ఫ్యూచర్.
2: డోంట్ బ్రూడ్ ఓవర్ ది ఫ్యూచర్.
1: లివ్ ఇన్ ది ప్రెజెంట్.
2: లివ్ ఇన్ ది ప్రెజెంట్.
1: ఈ ప్రెజెంట్ చాలా మనకు అవసరము.
2: దిస్ ప్రెజెంట్ ఈజ్ ఎసెన్షియల్.
1: ఈ ప్రెజెంట్ కూడా ఆర్డినరీ ప్రెజెంట్ కాదు, ఆమ్నీ ప్రెజెంట్.
2: దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఇస్ ఆమ్నీ ప్రెజెంట్.
1: ఎట్లా? పాస్ట్ రిజల్ట్స్ ప్రెజెంట్ లో ఉంది.
2: The results of the past are in the
1: future present. Results presence lo undi.
2: Future results also.
1: పూర్వమేసినటువంటి విత్తనమే ఇప్పుడు చెట్టు అయింది.
2: The seed sown earlier.
1: ఈ యొక్క సీడే ముందుకు రాబోతుంది.
2: And it will be tomorrow.
1: రెండు ప్రజెంట్ లో ఉంది. ప్రజెంట్ నీవు భద్రంగా తీసుకోవాలి.
2: So past and future lie in the present. Take care of it.
1: ప్రజెంట్ ఈనాడు మర్చిపోతున్నారు.
2: Parents have forgotten.
1: జరిగిన దాన్ని చింతిస్తున్నారు.
2: They bother with the past.
1: రాబోయే దానికి ఆశిస్తున్నారు.
2: And they are expecting in the future.
1: ఈ వర్తమానాన్ని విస్మరిస్తున్నారు.
2: They are forgetting the present.
1: అందువల్లనే సర్వ దుఃఖములకు మూల కారణమే.
2: Therefore it leads to all sorts of misery.
1: అది నీవు అనుకోలేవు.
2: They are not prosperous.
1: ఇది నీవు తెలుసుకోలేవు. ఉన్నదాన్ని అనుభవించలేవు.
2: They don't experience the present.
1: ఏమైపోతుంది అది అప్పుడు?
2: Then what will happen?
1: తిత్తి బోడి నెత్తి బోడి తిరుపతి పోనక్కర్లేదన్నాడు. అది బోడి ఇది బోడి ఉండి ప్రయోజనమే ఉంది.
2: You lose both. What is the fun of having it?
1: కనుకని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకోండి.
2: So think of the present.
1: వర్తమానాన్ని సక్రమంగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
2: Do your duty in the present.
1: దాని రిజల్ట్ తప్పక మనకు లభిస్తుంది.
2: Then you suddenly get the
1: result. కష్టే ఫలి.
2: Out of hard work you get success.
1: హృదయపూర్వకంగా పనిచేస్తే దానికి తగినటువంటి రియాక్షన్ రాకుండా ఉండదు.
2: ఇఫ్ యూ వర్క్ వెల్ యూ గెట్ ది ప్రాపర్ రియాక్షన్.
1: ప్రపంచమంతా కూడా ఒక అద్దం వంటిదే.
2: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మిర్రర్.
1: నీవు ఏది చేస్తే దాని యొక్క ఫలితాన్ని నీవు తప్పక నీవు రేపు అనుభవిస్తావు.
2: వాట్ ఎవర్ యూ డూ యూ విల్ ఎక్స్పీరియన్స్ ది కాన్సిక్వెన్సెస్.
1: 10 సంవత్సరాలకైనా అనుభవిస్తావు.
2: టుమారో అట్లీస్ట్ 10 ఇయర్స్. తర్వాత
1: ఇంకా 50 సంవత్సరాలకైనా అనుభవిస్తావు.
2: ఆర్ 50 ఇయర్స్. ఇది
1: తప్పినది కాదు.
2: యూ కెనాట్ ఎస్కేప్.
1: కనుకనే బీ గుడ్ సీ గుడ్ అండ్ డూ గుడ్.
2: సో బీ గుడ్ సీ గుడ్ అండ్ డూ గుడ్.
1: ఒక అద్దం ముందు పోయి నిల్చుకో.
2: Stand in front of mirror.
1: ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేయి.
2: Do నమస్కార్.
1: ఆ ప్రతిబింబం ఆ నమస్కారం నీకే వెనక్కి ఇస్తుంది.
2: The reflection will return your నమస్కార్.
1: ఆ యొక్క అద్దం ముందు పోయి దానిని బాగా దండించు.
2: You try to punish in
1: అది నిన్ను దండిస్తుండాలి.
2: It will also punish in turn.
1: చూసారా? నువ్వు ఏమి చేస్తావో దాని యొక్క ప్రతిబింబం దాని యొక్క రియాక్షన్ మనకు వస్తుంటుంది.
2: వాట్ ఎవర్ యూ డూ ది రియాక్షన్.
1: ఒక కొండ దగ్గరికి పోయి నిల్చుకో.
2: యు స్టాండ్ దేర్
1: ఓ అను. అది కూడా ఓ అని అంటుంది.
2: నియర్ ద హిల్ యూ సే ఓ. యూ గెట్ ది ఎకో.
1: అది రీసౌండ్.
2: దట్ ఇస్ ది రీసౌండ్.
1: ఇంకా రిఫ్లెక్షన్.
2: దెన్ రిఫ్లెక్షన్.
1: ఫోటోగ్రాఫర్ ఒక స్విచ్ వేస్తాడు.
2: ఫోటోగ్రాఫర్ విల్ పుట్ ఆన్ ది స్విచ్.
1: ఈ స్విచ్ వేసినప్పుడు వైట్ గా వస్తుంది ప్రకాశము.
2: అండ్ దెర్ బి వైట్ లైట్.
1: తక్షణమే డార్క్ అయిపోతుంది.
2: దట్ విల్ ఫాలోడ్ బై పిచ్ డార్క్నెస్.
1: కనుక రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: Therefore reaction, resound and reflection.
1: ఇది ప్రపంచం యొక్క ప్రకృతి యొక్క తత్వం. ఇది లా ఆఫ్ నేచర్.
2: దిస్ ది లా ఆఫ్ నేచర్.
1: ఈ లా ఆఫ్ నేచర్ ను మనం అనుసరించే తీరాలి.
2: వీ ఆర్ బౌండ్ టు ఫాలో ద లా ఆఫ్ నేచర్.
1: దీనిని అనుసరించకపోతే ఇక వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్కేప్.
1: కనుక అద్దమే ఈ ప్రకృతి.
2: దిస్ వరల్డ్ ఇస్ మిర్రర్.
1: నీవే రియాలిటీ.
2: యువర్ ద రియాలిటీ.
1: జీవతత్వమే రిఫ్లెక్షన్.
2: అండ్ యువర్
1: నీ జీవితంలో ఏం చేస్తున్నావో ఆ ప్రకృతి అనేటువంటి అద్దంలో నీకు అన్ని ప్రతిబింబిస్తున్నాయి.
2: వాట్ ఎవర్ యూ డూ ద కాన్సిక్వెన్స్ కమ్ బ్యాక్.
1: పిల్లలకు చక్కగా చెప్పాలి.
2: దిస్ హాస్ టు బి టాక్డ్.
1: నాయన తెలుసో తెలియకో నీవు పొరపాటులో పడిపోతున్నావు.
2: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ
1: పాపాలు చేస్తున్నావు.
2: యూ కమిట్ సిన్స్.
1: పాపాలు తలుస్తున్నావు.
2: యూ థింక్ సో.
1: కానీ రేపటికి ఇవి తప్పినవి కాదు.
2: బట్ యూ కెనాట్ ఎస్కేప్.
1: నీవు చేయకూడదు అని గట్టిగా మందలించాలి.
2: అండ్ టెల్ దెమ్ దట్ దే షుడ్ నాట్ డూ.
1: దుష్టవశాత్తు ఈనాడు ఇంట్లో అమ్మలో నాన్నలు దండించడం లేదు. టీచర్స్ దండించకూడదు. టీచర్స్ ఏమైనా దండించినా ఆనాడు స్ట్రైక్.
2: అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ డోంట్ పనిష్ ది చిల్డ్రన్. టీచర్స్
1: ఎట్లా బాగుపడతారు?
2: వెల్ హౌ డూ ఎక్స్పెక్ట్ చిల్డ్రన్ టు
1: చదువు అంటే ఏమిటి? శిక్షణ అనేటువంటిది పేరు.
2: ఎడ్యుకేషన్ మీన్స్ శిక్షణ.
1: శిక్షించాలి.
2: దే మస్ట్ బి పనిష్డ్.
1: అది నిజమైనటువంటి గురుకులంలో అనుభవించినటువంటి యొక్క చర్యలు.
2: దాట్ ఈస్ ద ట్రైనింగ్ ఇన్ గురుకులం.
1: కనుకనే ఆనాటి వారు ఈనాటి వరకు కూడాను పవిత్రమైన హృదయులైపోయి ప్రకాశిస్తున్నారు దేదీప్యమానంగా.
2: దేర్ఫోర్ దోస్ పీపుల్ ఆర్ స్టిల్ షైనింగ్ టుడే.
1: కనుక మనము తప్పక పిల్లలకు బోధించాలి.
2: వి మస్ట్ టీచ్ చిల్డ్రన్.
1: పూర్వము మదాలస.
2: అర్లియర్ మదాలస.
1: ఆమె పిల్లలకి ఏమని బోధించేది?
2: వాట్ ఈస్ ద షీ టాట్ టు చిల్డ్రన్?
1: చాలా పవిత్రమైనటువంటి భావాలు బోధించేది.
2: షీ టాట్ సీక్రెట్ థాట్స్.
1: శుద్ధేసి బుద్ధేసి నిరంజనోసి. ఓ బుద్ధ, నీవు పరిశుద్ధమైనటువంటి వాడు. నీవు మహాబుద్ధిమంతుడవు. నీవు నిరంజనుడవు.
2: ఇట్స్ ఎట్ ఓ చైల్డ్ యు ఆర్ సీక్రెట్ వన్. యు ఆర్ ద ఫార్మ్ ద ఎటర్నల్ బ్లెస్.
1: సంసార మాయా పరివర్జితేసి. ఈ సంసారం అనేటువంటి ఈ ప్రపంచము ఇది వర్జించు, త్యజించు.
2: డ్రాప్ దిస్ ఫ్యామిలీ లైఫ్ విచ్ ఇస్ ఎ డెల్యూషన్.
1: సంసార స్వప్న త్యజ మోహ నిద్ర. ఈ సంసారం అనేటువంటి ఒక స్వప్నము.
2: Family life is a dream.
1: Tyajamoha nidra. Idi etta vastundi ee swapnam?
2: How do you dream?
1: Nidra bothene swapnam vastundi.
2: When you sleep, you dream.
1: నిద్రపోకపోతే స్వప్నమే లేదు.
2: If you don't sleep, there is no dream.
1: కాబట్టి స్వప్నానికి ఏది కారణము?
2: So what is the responsible for
1: dream? కలలకు ఏమి కారణము?
2: What is responsible?
1: ఈ విధంగా ప్రశ్నలు ఎవరైనా వేసినప్పుడు కొన్ని మంది డాక్టర్ చెప్తారు, నీవు తిన్నింది జీర్ణం కాకపోతే స్వప్నంగా వస్తుంది, లేకపోతే ఎప్పుడో తలచిని ఉంటే స్వప్నంలో వస్తాయి. ఈ విధంగా అనేక రకమైనటువంటి కారణాలు చెప్తారు.
2: Doctors say, why do you dream? They say that the food is not digested properly. You dream.
1: Dream kaaranam nidrane.
2: None of these, the reason for dreaming.
1: Nidrane ekapothe manaku dream e raadu.
2: When you don't sleep, you don't dream.
1: Samsara. Ee samsaram anetundi swapnam. Tyaja moha nidra.
2: The family is a dream.
1: Madalasa vakyam.
2: It's the word of Madalasa.
1: Vachaspati. నాయన, నీవు ఎంత పరిశుద్ధుడవు, నిత్యుడవు, శుద్ధుడవు, పరంజ్యోతివి, ఇలాంటి మాటలతో ఆ పిల్లవాళ్లను ఉయ్యాల్లో వేసి తూల్చేటువంటి వాళ్ళు.
2: షీ యూజ్డ్ టు లే డౌన్ ద చైల్డ్ ఇన్ ద క్రేడిల్ టెలింగ్ యు ఆర్ ద ప్యూర్ అన్సైడ్ వన్.
1: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను,
2: ఇట్ ఇస్ ద క్రేడిల్ ఆఫ్ ఓంకార.
1: తత్వమసి అని ఏటి పరుపుతా పరచి,
2: విత్ ది బెడ్ ఆఫ్ తత్వమసి.
1: ఎరుకనే బాలుణ్ణి ఏమరక ఉలచి,
2: కీపింగ్ దట్ బాయ్ ఇన్ అవేర్నెస్.
1: ఏడు జగముల వారు ఏకమై ఊచ,
2: విత్ పీపుల్ ఆఫ్ ద ఆల్ వరల్డ్.
1: జో అని గుప్పేది ఆయన.
2: దే గో ఆన్ సింగింగ్ ద లవ్ అబి.
1: ఈనాటి తల్లిదండ్రులు ఆ విధంగా జోల పాడటం లేదు.
2: పేరెంట్స్ డోంట్ సింగ్ సచ్ లవ్.
1: మా పిల్లవాడు మంచి పెద్దగా చదవాలి,
2: my son should be highly educated,
1: dandiga varakattam icchetuvanti attagarulu chikkali,
2: he should have very high amount of dowry,
1: videshaluku pampali,
2: he should go abroad,
1: very best ni gavinchali. Ilanti korikalu ilanti tallulaku.
2: These are the desires of mothers today.
1: Idantha kudunu emi gauravam anukuntunnaru veeru.
2: What sort of respect is that?
1: తన కొడుకును తాను అమ్ముకుంటున్నారు ఈ తల్లిదండ్రులు.
2: ద పేరెంట్స్ ఆర్ సెల్లింగ్ దేర్ సన్.
1: నీ లక్షలు ఇస్తే కానీ నా కొడుకు నీ బిడ్డను పెళ్లి చేసుకోడు అని ఒక ప్రతిజ్ఞ.
2: అన్లెస్ యూ పే సో మెనీ లాక్స్, ఐ విల్ నాట్ గెట్ మై సన్ మ్యారీడ్.
1: తల్లిదండ్రులు బిడ్డను తెచ్చి కన్యాదానం ఇచ్చేటువంటి వారు.
2: ద పేరెంట్స్ విల్ బ్రింగ్ దేర్ డాటర్ అండ్ ఆఫర్.
1: ధర్మే చ అర్థే చ కామే చ నాతి చేస్తవ్యం అని ప్రామిస్ చేసేటువంటి వారు.
2: దే ఆల్సో మేక్ ప్రామిసెస్. In the field of righteousness, in the field of wealth and
1: అప్పుడు అతను ప్రామిస్ చేసేటువంటి వాడు, నాతో చేర్తవ్యము నేను తప్పక చూసుకుంటాను.
2: ద బ్రైడ్ గ్రూమ్ ఆల్సో మేక్ సచ్ ప్రామిసెస్.
1: కన్యనే దానం చేస్తున్నాడు, ఇన్ని సంవత్సరములు 15, 18, 20 సంవత్సరములు పెంచి ఆ బిడ్డను తెచ్చి ఈ పిల్లవాడికి దానం చేశారు.
2: హ్యావింగ్ బ్రాట్ అప్ ది డాటర్ 15, 16 years, ద డాటర్ ఈస్
1: అందువల్లనే ఆమె అర్ధాంగిగా మారిపోయింది.
2: So she becomes our
1: anvalne ame grihalakshmi ga tichi diddaru.
2: So she is grihalakshmi.
1: Ame pavitramainatundi yokka aa illaluga maaripoyindi.
2: She also she is sacred illalu.
1: Ee naadu ee naati vidyavantunanta kulanu motta mota degree ayin tachaname ye medical college ku ye engineer college ku povali.
2: The educated people today, they want to go to medical college.
1: తల్లిదండ్రులు అప్పులో సప్పులో చేసి ఆ యొక్క సుంకం చెల్లించి సీటును తెప్పించుకుంటారు.
2: పేరెంట్స్ మేక్ లోన్స్ అండ్ పే ద డొనేషన్స్.
1: డబ్బులు వరకట్నం రావాలి.
2: అండ్ దెన్ దే షుడ్ గెట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డౌరీ.
1: చదివితే 10 లక్షలు.
2: And you will get 10 lakhs.
1: Engineering chayithe 5 lakhalu.
2: Engineer 5 lakhs.
1: Vyaparanga tayaraipoyindi.
2: And that has become business.
1: Kanuka tallidandrulu tama kumarunni ammukuntunnaru.
2: So parents are selling their son.
1: Ammukunnappudu bhariki veedu slave kaani veedu yajamanudu kaadu.
2: When the son is sold, he is a slave to the wife. Bhartha
1: etta cheptuntavani siggu lekunda.
2: He receives money shamelessly.
1: Ammayiki ammadipoyavu neevu.
2: You got yourself sold to a girl.
1: Kanuka vidyarthulara meeru chakkaga gurtinchukovali.
2: So students, you should understand clearly.
1: Varakattamlo meeru ye maatram kudalu praveshinchakandi.
2: Don't accept any dowry.
1: Noru terchi kudalu adakkudadu.
2: Don't ask openly.
1: ఒకవేళ వారి తల్లిదండ్రులు వారి బిడ్డకి ఇస్తే ఇచ్చుకోని తప్పులేదు.
2: దే మేక్ యూ టు దేర్ డాటర్.
1: కొంతమంది కిరాతకులైనటువంటి విద్యార్థులు కూడా తయారవుతున్నారు.
2: దే ఆర్ ఆల్సో క్రూయల్ స్టూడెంట్స్ నౌ.
1: ఇంత డబ్బు అని వారు ఇస్తామని ఒప్పుకుంటారు.
2: దే సే దట్ దే స్పెసిఫిక్ అమౌంట్.
1: 2000లో కొంచెం తక్కువ అయిపోయేసరికి కారెక్కి వెనక్కి వస్తుంటాడు పిరికి పంద.
2: ఇఫ్ దే ఆర్ షార్ట్ ఆఫ్ 1 or 2,000, దే జస్ట్ రిట్రీట్ లైక్ ఎ కవర్డ్.
1: ఇది విద్య యొక్క లక్షణమా?
2: ఇస్ ద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: 20 సంవత్సరాలు పెరిగి పెంచి అన్ని విధాలు ఇచ్చేసి కన్న తల్లిదండ్రులను తోడుబుట్టును సర్వమును మొదలుపెట్టి కొత్త వాడైనటువంటి నీ వెంట నమ్మి నిన్ను వస్తుంటే నీ ఆమెకు ద్రోహం చేయటమా?
2: Having been educated, having brought up till 20 years, he follows a new man whom he never left, leaving the parents and the
1: తల్లిదండ్రులను వదలి, అక్క తల్లిదండ్రులను వదలి, అన్న తమ్ముళ్ళను వదలి కొత్త వాడైనటువంటి వ్యక్తితో ఆమె నమ్మి వస్తుంటున్నప్పుడు ఆమెను ఎన్ని విధాలు నీవు సంరక్షించాలి? ఎన్ని విధాలు ఆమెను సంతోష పెట్టాలి?
2: He leaves her parents, sisters and
1: brothers.
2: Students, men in particular, they are making a life
1: for themselves. They send it to
2: their mother's
1: house. వీడు పెద్ద బెగ్గర్,
2: హీజ్ ఎ బిగ్ బెగ్గర్.
1: ఇలాంటివి ఏమాత్రం కూడా మన విద్యార్థులు ప్రవేశించకూడదు.
2: అవర్ స్టూడెంట్స్ షుడ్ నాట్ హ్యావ్ సచ్.
1: ఇలాంటివంతా కూడా అధ్యాపకులు ఈ చిన్న వయసు నుంచే పిల్లలకు బోధించాలి.
2: టీచర్స్ షుడ్ టీచ్ సచ్ థింగ్స్ రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్.
1: ధనము ప్రధానం కాదు,
2: మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్,
1: గుణము ప్రధానము,
2: క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక నీవు ధనంతో గుణాన్ని కొనుక్కోవద్దు.
2: యూ కెనాట్ బై క్యారెక్టర్ విత్ మనీ.
1: అందువల్లనే సత్యభామ చేసింది.
2: సో సత్యభామ అంటే
1: ఏమిటి?
2: వాట్?
1: ధనముతో కృష్ణుని కొనుక్కుంటే ఆ కృష్ణుడు తన దగ్గరనే ఉంటాడు అని చెప్పని ఆ సత్యభామ అనేక ప్లాన్లు వేసింది.
2: సత్యభామ ప్లాన్ ఇన్ డిఫరెంట్ వేస్ దట్ షీ కెన్ హై
1: క్రికెట్ ఉంటుండాలి. శమంతకమని
2: కావాల్సినంత
1: ధనమంతా ఉంటుండాలి. నాకేం భయం లేదు, కృష్ణుని తప్పక నేను తీసుకుంటానని తెచ్చిన ధనమంతా వచ్చింది.
2: ఐఎమ్ ఫియర్లెస్, ఐ కెన్ బై కృష్ణ.
1: కించిత్ అయినా కూడాను కృష్ణుడు కదలలేదు.
2: But Krishna didn't move even a
1: breath. భగవంతుడు ధనానికి లొంగుతాడా?
2: Do you think God will submit to money?
1: ఇప్పటికి లొంగడనేటువంటి సత్యాన్ని ఈ సత్యభామ లోకానికి చాటింది.
2: ఇది సత్యభామ టు ది వరల్డ్ దట్ గాడ్ కెనాట్ బి
1: పర్కటెడ్. ఇక్కడ ఏమైపోయింది?
2: లేటర్ వాట్ హ్యాపెండ్?
1: రుక్మిణి వచ్చింది తులసి పూజ చేసుకుంటూ.
2: దేర్ కేమ్ రుక్మిణి హూ
1: తులసి దళాన్ని చేతిలో పట్టుకుంది.
2: షి టుక్ వన్ లీఫ్ ఆఫ్ తులసి.
1: వచ్చింది.
2: షి కేమ్.
1: నారద, కృష్ణ రూపమునకు కృష్ణ నామే సరి అయిన తూకము అనింది.
2: షి సెడ్, నారద, ద నేమ్ ఆఫ్ కృష్ణ balances the form of Krishna.
1: Namu rupani chupistundi.
2: The name will show the form.
1: Rupamu namani smaristundi.
2: The form will change the name.
1: Sariyainatundi sautukam adhe okkate. Rupaniki namamu, namamuku rupamu.
2: Both will balance exactly the name and form.
1: Karaka Krishna anindi papa Rukmini.
2: So Rukmini said, Krishna.
1: బ్రహ్మమానస పుత్రుడు, ఆయన చక్కని చదువులు చదివినటువంటి వాడు నారదుడు.
2: నారద బ్రింగ్ బ్రహ్మమానస పుత్ర, హైలీ ఎడ్యుకేటెడ్.
1: అతను అందరినీ మోసం చేయగలడు, కానీ తన్నెవరు మోసం చేయడానికి వీలు కాదు.
2: హీ కెన్ డిసీవ్ ఎవ్రీబడీ బట్ హీ కెనాట్ బి డిసీవ్డ్.
1: అమ్మ, సాకార కృష్ణునికి నిరాకార నామని చెప్తే నాకేం ఆదాయం?
2: షీ సెడ్, Krishna is here in form. If you tell the name without form, what is the
1: problem? సాకారంగా ఏదైనా దానికి తగినటువంటి విలువ ఇవ్వాలి.
2: Therefore, you should attach the value appropriate to the form.
1: తులసి దళం తీసుకుంది రుక్మిణి.
2: Then she picked up the leaf of tulsi.
1: పత్రము,
2: the leaf.
1: పుత్రము, పుష్పము,
2: flower.
1: ఫలము,
2: fruit.
1: తోయము,
2: water.
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమేని, నీవు ఈ తులసి దళమునకు తూగుదూగాక.
2: గాడ్, ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద వన్ విత్ ఆల్ డివోషన్ అండ్ ఆఫర్స్ యూ ద లీఫ్ ఆర్ ద ఫ్లవర్ ద ఫ్రూట్ ఆర్ వాటర్.
1: పత్రం అంటే ఏమిటి?
2: వాట్ ఈజ్ లీఫ్?
1: దేహమే పత్రం.
2: ద బాడీ ఈజ్ లీఫ్.
1: పుష్పం అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ ఫ్లవర్?
1: హృదయమే పుష్పము.
2: హార్ట్ ఈజ్ ద ఫ్లవర్.
1: ఫలమనగా ఏమిటి?
2: వాట్ ఈస్ ఫ్రూట్?
1: మనస్సే ఫలము.
2: మైండ్ ఈజ్ ద ఫ్రూట్.
1: తోయమనగా ఏమిటి?
2: వాట్ ఈజ్ వాటర్?
1: ట్యాప్ వాటర్ కాదు, రివర్ వాటర్ కాదు, ఆనంద బాష్పమే తోయము.
2: ఇస్ నాట్ ది ట్యాప్ వాటర్, ఇస్ నాట్ ది రివర్ వాటర్.
1: చూస్తావు కృష్ణ అని కృష్ణ అని ఆ తులసి దళం వేసింది.
2: With all these things, she said, Krishna.
1: Krishna అనేటువంటి నామం కృష్ణునికి సరియైన తూకం వచ్చింది.
2: The name of Krishna is exact.
1: ఈ తులసి దళం ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
2: అండ్ దిస్ తులసి దళ, ది లీఫ్ ఆఫ్ తులసి ఇస్ ఎక్స్ట్రా వెయిట్.
1: ఆ విధంగా భగవంతుడు ఈ విధమైనటువంటి భక్తికి తూగుతాడే తప్ప ధనమునకు తూగడు.
2: గాడ్ వుడ్ మ్యాచ్ ది డివోషన్, నథింగ్ ఎల్స్.
1: కనుక నీ హృదయాన్ని పవిత్రంగా పెట్టుకో.
2: మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్.
1: సరి అయినటువంటి ప్రేమతో నింపుకో.
2: ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
1: ఈ నింపుకున్న ప్రేమను 10 మందికి పంచు.
2: షేర్ దట్ లవ్ విత్ ఎవ్రీబాడీ.
1: నీవు ఆనందించు.
2: యు బి హ్యాపీ.
1: ఇతరులకు ఆనందం.
2: మేక్ అదర్స్ హ్యాపీ.
1: ఇది నీ యొక్క కర్తవ్యం.
2: దట్ యువర్ డ్యూటీ.
1: కేవలం నీవు ఆనందం కావాలి కావాలి, అందరి ఆనందాన్ని నువ్వు మాత్రం కోరి నీవు ఇతరులకు ఆనందం ఇవ్వకపోతే ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోతుంది. భక్తి వన్ వే ట్రాఫిక్ కాదు. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
2: ఇఫ్ యూ డ్రా హ్యాపీనెస్ ఫ్రమ్ ఎవ్రీబాడీ అండ్ డోంట్ షేర్, ఇట్ ఇస్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్. ఇట్ ఇస్ గివ్ అండ్ టేక్.
1: ఇది ఇచ్చుకోవాలి ఓడిపుచ్చుకోవాలి.
2: యూ షుడ్ గివ్ అండ్ రిసీవ్.
1: నీ డబ్బును నీవు బ్యాంకులో పెట్టినప్పటికీ,
2: ఈవెన్ ఇఫ్ యూ డిపాజిట్ యువర్ మనీ ఇన్ ద బ్యాంక్,
1: చెక్ పైన చివరాలు రాసి ఇచ్చినప్పుడే నీ డబ్బు నీకు ఇస్తాడు. ఆ చెక్ ఇవ్వకుండా నీ డబ్బు కూడా నీకు ఇవ్వడు.
2: వెన్ యూ సైన్ అండ్ గివ్ ద చెక్ దెన్ యూ విల్ డ్రా ద మనీ వితౌట్ సిగ్నేచర్. యూ
1: కెనాట్. షాప్ కేమైనా నీవు వెళితే,
2: ఇఫ్ యూ గో టు ద షాప్,
1: 10 రూపాయలు వాడి ముఖాలు కొడితే ఒక హ్యాండ్ కర్చీఫ్ నీ ముఖాలు కొడతాడు.
2: ఇఫ్ యూ పే 10 రూపీస్ యూ విల్ రిసీవ్ హ్యాండ్ కర్చీఫ్.
1: ఏదో ఒకటి తీసుకుని ఇంకో దాన్ని అందిస్తుంటాడు.
2: హీ రిసీవ్స్ అండ్ గివ్ సంథింగ్.
1: కనుక భగవంతుడు కూడాను అంతే.
2: గాడ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్.
1: ఏదో ఒక ఆనంద బాష్పమైన అతనికి అందించినప్పుడు తప్పక అనంతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంటాడు.
2: ఇఫ్ యూ ఆఫర్ టియర్స్ ఆఫ్ జాయ్, ఇచ్చాడు
1: చిటికి అటుకులు ఇచ్చాడు,
2: కుచీలా గేవ్ బీ
1: ఆరోగ్యమంతా అందించాడు.
2: బట్ హీ గేవ్ హిమ్ ప్లెంటీ ఇన్ ప్రాస్పెరిటీ.
1: ఏమిచ్చింది? తులసీ దళాన్ని ఇచ్చింది.
2: వాట్ ఈజ్ రుక్మిణి గేవ్?
1: వశమైపోయాడు.
2: అండ్ కృష్ణ సబ్మిటెడ్ హింసెల్ఫ్.
1: కనుక భగవంతునికి ఇచ్చేటువంటిది ఏదో ఒకటి ప్రేమతత్వాన్ని ఇవ్వాలి, ప్రేమతత్వాన్ని పుచ్చుకోవాలి.
2: వీ షుడ్ ఆఫర్ లవ్ టు గాడ్ అండ్ రిసీవ్.
1: భగవంతునికి ఏది అక్కర్లేదు.
2: గాడ్ డజంట్ నీడ్ ఎనీథింగ్.
1: దేని ఆశించడు.
2: హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: కానీ ఒక్కటి మాత్రం, ప్రేమ.
2: బట్ వన్ లవ్.
1: ఆ ప్రేమ కూడా నీ యొక్క ప్రాపర్టీ కాదు.
2: లవ్ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ.
1: అది భగవంతుని ప్రాపర్టీ. లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
2: లవ్ ఇస్ గాడ్స్ ప్రాపర్టీ. లవ్ ఇస్ గాడ్.
1: పిల్లలకు చెప్పాలి మీరు. టీచర్స్,
2: టీచర్స్ షుడ్ టీచ్ చిల్డ్రన్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
2: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
2: ఫిల్ ది డే విత్ లవ్.
1: స్పెండ్ ది డే విత్ లవ్.
2: స్పెండ్ ది డే విత్ లవ్.
1: స్పెండ్ ది డే విత్ లవ్.
2: స్పెండ్ ది డే విత్ లవ్.
1: టు గాడ్.
2: దట్స్ ది వే టు గాడ్.
1: ఈ విధంగా పిల్లలకు చెప్పాలి.
2: యూ షుడ్ టీచ్ లైక్
1: దట్. ప్రేమతో ఉండాలి కానీ పిల్లల్లో పిల్లలకు పోకాటలు రాకూడదు.
2: చిల్డ్రన్ షుడ్ నాట్ ఫైట్ అమంగ్ దెమ్సెల్ఫ్.
1: పిల్లల్లో పిల్లలు ఏమాత్రకూడదు, ఒకరికొకరు ద్వేషాన్ని పెంచుకోకూడదు.
2: దే షుడ్ నాట్ హేట్.
1: ఆ విధమైనటువంటి పవిత్రమైన, ప్రశాంతమైన, దివ్యమైన, నవ్యమైనటువంటి భావాలను పిల్లల హృదయాలకు అందించాలి.
2: యూ షుడ్ పాస్ ఆన్ ద సీక్రెట్ డివైన్ నోవెల్ న్యూ ఫీలింగ్స్ టు చిల్డ్రన్.
1: కానీ అందించేటువంటి మీరు కూడాను ఆచరించాలి.
2: బట్ యూ ద టీచర్స్ హూ టీచ్ మస్ట్ ఆల్సో ప్రాక్టీస్.
1: మీరు ఆచరించకుండా వారికి అందిస్తూ ఉంటే ఈ కాలం పిల్లలు చాలా క్లెవర్ పిల్లలు.
2: ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ అండ్ టీచ్, మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వెరీ క్లెవర్.
1: బ్రదర్, ఆ టీచర్ మనకు చెప్తుందా తాను చేయటం లేదని ఇప్పుడు చెప్పేస్తాడు.
2: ద స్టూడెంట్స్ విల్ టాక్ అవర్ బ్రదర్, ద టీచర్ ఇస్ టీచింగ్ బట్ నాట్ ప్రాక్టీసింగ్.
1: కనుక పిల్లలలో ఇలాంటి భావాలు ఏమొచ్చినప్పటికీ నీ టీచింగ్స్ ప్రయోజనం ఉండదు.
2: When there are such feelings among children, there is no use of teaching.
1: ఏ బుకిష్ నాలెడ్జ్ గా మారిపోతుంది.
2: It all becomes bookish knowledge.
1: ఆ పిల్లలకు అది సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా వస్తుంది.
2: And children will have superficial
1: knowledge రావాలి.
2: But they should have practical knowledge.
1: అలాంటి సమయం లోపల అధ్యాపకులు పిల్లలకు ఏమి చెప్తున్నారో అవి తప్పక మీరు పాటించాలి.
2: Under these circumstances, teachers should practice what they teach.
1: ఏ మాత్రం పోట్లాడకూడదని చెప్తూ టీచర్స్ పోట్లాడుతుంటే పిల్లలు ఏం చేస్తారు?
2: If they tell students that they should not fight, but if they fight among them, what they do?
1: సిగరెట్ తాగుతూ అరే సిగరెట్ తాగకూడదు చాలా చెడ్డది ఏంటంటే వాడేమంటాడు? ఇప్పుడు తెలివి తెలియటం పిల్లలు చెడ్డదని తెలిసి నీవే తాగుతుంటే నేను తాగితే తప్పేమి అంటాడు.
2: ఇఫ్ ఎ టీచర్ టెల్ స్టూడెంట్స్ డోంట్ స్మోక్, స్మోకింగ్ ఇస్ ఎ బ్యాడ్ హ్యాబిట్, ఇంటెలిజెంట్ స్టూడెంట్ విల్ క్వశ్చన్.
1: చెడిపోవడానికి మూల కారణాలు ఇవే.
2: These are main things that are responsible for the students.
1: పిల్లలు ఏదైనా పిచ్చి పిచ్చి గ్రంథాలు చదువుతుంటే,
2: when students read all trivial
1: things, పిల్లలకు తాము చెప్పరు.
2: They don't tell their own.
1: పబ్లిక్ మీటింగ్ లో పోయి మాత్రం పిల్లలకు ఈ చెడ్డ బుక్కులంతా అందించకూడదు, పిల్లలు చాలా పాడైపోతున్నారు, వాళ్ళ క్యారెక్టర్ లేకుండా పోతున్నది అని పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు.
2: బట్ ఇన్ పబ్లిక్ దే గివ్ హై సౌండింగ్ లెక్చర్స్.
1: మొట్టమొదటి ఇల్లు గెలిచి అచ్చగెలుచు.
2: ఫస్ట్ యూ కరెక్ట్ యువర్ హౌస్.
1: నీ ఇంట్లో నీ పిల్లలను చక్క చేసుకో.
2: యూ రెక్టిఫై యువర్
1: చిల్డ్రన్. తర్వాత తెలుగు చెప్పడానికి అధికారం వస్తుంది.
2: దెన్ యూ హావ్ అథారిటీ టు టెల్ అదర్స్.
1: ఈ విధంగా మన ఇంట్లో మనం పిల్లలను మనం చక్క చేసుకోవాలి.
2: ఫస్ట్ వీ షుడ్ కరెక్ట్ అవర్ చిల్డ్రన్ అట్ హోమ్.
1: పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారు.
2: Students should be highly
1: careful. మంచి వాళ్ళ బుద్ధి అతి షార్ప్ గా ఉంటుంటారు.
2: దేర్ మైండ్స్ ఆర్ వెరీ షార్ప్.
1: చాలా గొప్ప నాలెడ్జ్ ఉంటుండాలి.
2: దే గాట్ వెరీ బిగ్ నాలెడ్జ్.
1: అయితే ఆ నాలెడ్జ్ ఏమైపోతుందో మిస్యూజ్ చేస్తున్నారు.
2: దే ఆర్ మిస్యూజింగ్ దేర్ నాలెడ్జ్.
1: నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళే లేరు.
2: దే ఆర్ నన్ విదౌట్
1: నాలెడ్జ్. కనుక వేదాంతంలో 4 స్టెప్స్ పెట్టారు.
2: సో ఇన్ వేదాంత దేర్ ఆర్ 4 స్టెప్స్.
1: ఫస్ట్ స్టెప్ నాలెడ్జ్.
2: ఫస్ట్ స్టెప్ నాలెడ్జ్.
1: సెకండ్ స్టెప్ స్కిల్.
2: సెకండ్ స్టెప్ స్కిల్.
1: థర్డ్ స్టెప్ బ్యాలెన్స్.
2: థర్డ్ స్టెప్ బ్యాలెన్స్.
1: ఫోర్త్ స్టెప్ ఇన్సైట్.
2: Fourth step, insight.
1: Motta motta knowledge.
2: The first knowledge.
1: Ee undi. Ee knowledge ni skill cheyi. Balance sakramanga vastundi.
2: When one skills the knowledge, there will be perfect balance.
1: Kaani duradrushtam vachati ee naati pillalanta tama knowledge ni skill chestunnaru. Skill cheyatam ledu.
2: Unfortunately, students are nuts. Killing their knowledge. But they are killing their knowledge.
1: Bad look, bad hearing, bad thoughts, bad action, bad థింగ్స్ ఇవి చేస్తూ అదే కిల్ అయిపోతున్నారు.
2: వాట్ ఈస్ దిస్ కిల్లింగ్? బ్యాడ్ లుక్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ హియరింగ్, బ్యాడ్ యాక్షన్స్.
1: తన నాలుగు చింత పాడు చేసుకుంటున్నారు.
2: ఇస్ స్పాయిలింగ్ ఇన్ ఎవ్రీ వే.
1: కనుకనే బ్యాలెన్స్ తప్పవుతుంది.
2: దేర్ఫోర్ బ్యాలెన్స్
1: బ్యాలెన్స్ ఎప్పుడు తప్పవుతుంది అని ఒక లైఫ్ లో ఒక పెద్ద యాక్సిడెంట్ అనగా చాలా కష్టంలో గురి అయిపోతాడు.
2: అండ్ బ్యాలెన్స్ ఇస్ గోన్ హీ విల్ సస్టైన్.
1: బ్యాలెన్స్ ఉంటే లైఫ్ కు ఒక బ్యాలెన్స్ ఇంపార్టెంట్.
2: Balance in life is important.
1: Life is balance.
2: Life rests on balance.
1: Life is character.
2: Is character.
1: Life is happy.
2: Life is happiness.
1: ఈ యొక్క తత్వములు ఏ విధంగా ఉండాలి?
2: How should they be?
1: మనం అన్నింటినీ ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటుండాలి.
2: We should face the
1: challenge immediately.
2: Life is a challenge, meet it.
1: Life is a game, play it.
2: Life is a game,
1: play it. You are not a football game. It's
2: not a football game.
1: Life is a football game.
2: Life is a football game.
1: మన ఫుట్బాల్ లోపల
2: ఇన్ దిస్ ఫుట్బాల్
1: మధ్యలో వేసుకున్నాము లైఫ్ అనేటువంటిది.
2: ఒకవైపున
1: ఈ సమనసుకింప హేమ తారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య, అటువైపున ఇటువైపున రెండు గోల్స్ ఉన్నాయి.
2: ఆన్ ఎయిదర్ సైడ్ దేర్ ఆర్ టూ గోల్స్.
1: ఈ గోల్స్ లోపల రెండు లిమిట్ ఉన్నాయి.
2: దేర్ టూ లిమిట్స్.
1: ఆ లిమిట్ మధ్యలో ఒక బాల్ పోతే గోల్ అవుతుంది.
2: ఇఫ్ ది బాల్ ఈస్ అట్ ద సెంటర్ ఇన్ బిట్వీన్ టూ గోల్స్,
1: ఈ రెండు లిమిట్ కు దాటిపోతే అవుట్ అయిపోతుంది.
2: ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ ద గోల్స్ ఇట్ విల్ బి అవుట్.
1: ఇది ఎవరెవరు ఆడుతున్నారు ఈ యొక్క ఫుట్బాల్?
2: హూ ఆర్ ద ప్లేయర్స్ ఇన్ దిస్ ఫుట్బాల్ గేమ్?
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ప్రభుధర్మం, ఈ సిక్స్ ఒకరికి.
2: ఆల్ ద సిక్స్ ప్లేయర్స్ ఆన్ వన్ సైడ్,
1: మత్సర్యం, ఈ సిక్స్ పీపుల్ ఇంకొక సైడ్ ఉన్నారు.
2: ద యాంగర్, లస్ట్, గ్రీడ్, ఎవరీ సిక్స్ ప్లేయర్స్
1: దీన్ని కాళ్ళతో కొట్టేస్తున్నారు. మంచి చెడ్డ రెండు కొట్టేస్తున్నారు.
2: దే గో ఆన్ కికింగ్ ద బాల్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఎంతవరకు దీన్ని కొడతారు?
2: టు వాట్ ఎక్స్టెండ్ ద కిక్?
1: దాంట్లో ఏరున్నంత వరకు కొడతారు.
2: సో లాంగ్ దేర్ ఎయిర్ ఇన్
1: ఆ ఎయిర్ పోతే చేతులతో ఎత్తుకుంటారు.
2: ద మూమెంట్ ఇట్ ఇస్ ఇన్ఫ్లేటెడ్ దే లిఫ్ట్.
1: ఆ ఎయిర్ ఫుట్బాల్ ఉన్నటువంటి ఎయిర్ అహంకారము.
2: ద ఎయిర్ ఇన్ సైడ్ ద ఫుట్బాల్
1: ఈ అహంకారం అనేటువంటిది ఉండినంత వరకు మన దేహం అనేటువంటి ఫుట్బాల్ లోపల అందరూ కాళ్ళతోనే కొడతారు.
2: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ ఎయిర్
1: మర్యాదనే చూడరు. కనుక అహంకారం పోవాలి.
2: Therefore you should be egoless.
1: దీనిని వినయం అన్నారు.
2: This is called humility.
1: విద్యాసగును వినయంబు.
2: Education conscious humility.
1: వినయం అనేటువంటిది ఎట్ట ఉండాలి?
2: How should he be?
1: ఏదో తల వంచి నమస్కారం సార్ అంటే కాదు.
2: Not simply bending the head and say namaskara.
1: అహంకార,
2: ego,
1: మమకార,
2: attachment,
1: క్రోధము,
2: anger,
1: రహితమైన మనస్సు.
2: The mind should not be with
1: these. అహంకార రహితమైన మనస్సు.
2: It should be egoless.
1: ఆడంబర రహితమైన మనస్సు.
2: Without any pomp.
1: మమకార రహితమైన మనస్సు.
2: Without any attachment.
1: అది నిజమైన వినయం.
2: That is true humility.
1: ఈనాడు అహంకారం అధికంగా ఉంటుండాలి.
2: Today there is more of
1: అహంకారం. ఈ లోకంలో ఉండేటువంటి అన్ని కారముల కంటే అహంకారం చాలా కారం.
2: Of all the kara, the hot అహంకారా, very very hot.
1: ఈ కారం మరొక దానికి ఏమాత్రం ఉండదు. గుంటూరు బెజవాడలో ఆవకాయ వేస్తారు, దాంట్లో కూడా అంత కారం ఉండదు.
2: This kara hot is much more than avakaya.
1: Kanu ee karamunu neevu bhujistiva inka neeru tragavalsu ostundi.
2: When you eat hot stuff you should drink.
1: Yemu aa neeru durvasanulu anaga loka vanchalu nenipetti neeru tragavalsu ostundi.
2: What is this water? The worldly desire.
1: దాని వల్ల ఆరోగ్యం చెడిపోతుంది.
2: దేర్ఫోర్ హెల్త్ ఇస్ పోయింట్.
1: కనుక మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించాలి.
2: సో ఫస్ట్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ.
2: Mother is God, father is God.
1: Kanaka devunni pratyekamga meeru ekkada vetakanakkaledu.
2: You don't need to search for God.
1: Etuvanti varaina gani talliki minchinatundi daivam marokati ledu.
2: There's no other God more than mother.
1: Kanukane Shankaracharya chepparu durmargulainatundi putrulu putrikalaina unnaru kani durmargulaina talli ledu ani.
2: So Shankara said there may be bad children, wicked son and wicked daughter.
1: Prana samanamga chuchi prananiki prana vandinchi వారిని పోషించినటువంటి తల్లి కంటినీరే నింపితే రేపటి దినం నీ బిడ్డలు నీ కంటినీరు నింపరా?
2: ద మదర్ హూ టేక్స్ కేర్ ఆఫ్ యూ యాజ్ హర్ వెరీ లైఫ్.
1: కనుకనే రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
2: ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్.
1: మొట్టమొదటనే మనం జాగ్రత్తగా ఉంటుండాలి.
2: ఫస్ట్ వీ షుడ్ బి కేర్ఫుల్.
1: ఏ ఒక్క దీంతో కూడా ఎక్కువ మనం పరిచయం పెట్టుకోకుండా,
2: వీ షుడ్ నాట్ హావ్ టూ మచ్
1: అతిభాష లేకుండా, దుస్సంగమును చేరకుండా.
2: యూ షుడ్ నాట్ బి బ్యాడ్ కంపెనీ.
1: ఎందుకంటే బ్యాడ్ కంపెనీ చేరితే నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
2: ఇఫ్ యూఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ బికమ్.
1: అందువల్లనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
2: సో ఇట్ ఈస్ టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: ఎటువంటి వారితో చేరతావో అలాంటి రూపాన్ని ధరించిపోతావు.
2: యూ బికమ్ దాట్ డిపెండింగ్ అపాన్ ద కంపెనీ వేర్ యు ఆర్.
1: మంచిని తలంచు,
2: థింక్ గుడ్.
1: మంచిని చూడు,
2: సీ గుడ్.
1: మంచిని చేయి,
2: డూ గుడ్.
1: మంచిని అనుభవించు,
2: ఎక్స్పీరియన్స్.
1: ఇదే నిజమైనటువంటి మానవత్వానికి తగినటువంటి విలువలు.
2: They are the human values.

0: కట్టడయ్యి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతి పెట్టును అనుభవింపక తీరదు. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కట్టడయ్యని ఎట్టి నిజ కర్మము చుట్టుచు వచ్చి ఏ గతిని పెట్టును పెట్టినట్టు అనుభవింపక తీరదు.
1: ద ప్రిన్సిపల్ అండ్ ద కోడ్ దట్ హ్యాస్ బిన్ లెయిడ్ బిఫోర్ అస్ హ్యాస్ గాట్ టు బి ఫాలోడ్ అండ్ అడాప్టెడ్ ఇన్ ట్రూ స్పిరిట్, ఫెయిలింగ్ విచ్ వన్ హ్యాస్ టు నెసెసరీ ఫేస్ ద కాన్సిక్వెన్స్.
0: చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదా? ఎవరైనా ఆ పక్షును తీసుకెళ్లి కాళ్ళు పైకి తల క్రిందికి పెట్టి కట్టి పెట్టారా? పెట్టలేదు.
1: నో వన్ హ్యాస్ ఇన్ ఫ్యాక్ట్ కెప్ట్ ద బర్డ్స్ ఆన్ ది బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్ విత్ ది లెగ్స్ టైడ్ అప్ ఓవర్ దేర్. ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ దెమ్ టు రెస్ట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కర్మమునకు కాళ్ళు లేవు, కర్మమునకు నేత్రములు లేవు, కర్మమునకు నోరు లేదు. అట్టిదే మానవుడు అనుభవించేటువంటి కర్మ.
1: యాక్షన్ హ్యాస్ నో లెగ్స్ ద ఐస్ నార్ ద మౌత్. సో ఈజ్ ద కేస్ విత్ ద హ్యూమన్ యాక్షన్.
0: ప్రేమ పూరితమైనటువంటి దైవాజ్ఞను ఉల్లంఘించుట ఎవరి తరము కాదు.
1: It's not possible for anybody to transcend or disobey the divine command.
0: దీనిని పట్టి ఎవరి కర్మ వారిది అని ప్రాచీనులు చెప్తూ వచ్చారు.
1: Basing on this, the ancients said that one has to face the consequences of the destiny.
0: ఈ కర్మ పొమ్మంటే పోయేటువంటిది కాదు, రమ్మంటే వచ్చేటువంటిది కాదు. తన ఇష్టానుసారము వెళ్తుంది పోతుంది. వారి వారి సంకల్పమును పురస్కరించుకుని ఈ కర్మ ఈ రకమైనటువంటి రెండు ఆటలు ఆడుతుండాలి.
1: ద ఫేట్ ఆఫ్ ద డెస్టినీ కమ్స్ యాజ్ ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్విటేషన్ ఆర్ డినయల్ ఆర్ రిజెక్షన్.
0: లోకము చాలా చిత్ర విచిత్రములతో కూడినటువంటిది.
1: ద వరల్డ్ ఇస్ మిస్టీరియస్ ఫుల్ ఆఫ్ మిస్టరీ.
0: లోకము పాంచభౌతికము.
1: వి సీ ది ఫైవ్ సెన్సెస్.
0: పాంచభౌతికమైనటువంటి ఈ యొక్క దోగము ఒకరు పెట్టితే నించేటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఫైవ్ సెన్సెస్ ఆర్ నాట్ స్పెషల్లీ గిఫ్టెడ్ బై ఎనీబడీ.
0: లోకము పాంచభౌతికము, లోకము కూలక తప్పదు ఎప్పుడు.
1: అండ్ దిస్ బాడీ ది ఫైవ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే అదర్.
0: లోకి నిరామయుండు.
1: But the indweller is permanent.
0: కనుగొమ్మిక ఈ లోకమునకు ఏమాత్రం కూడా చలనం కలిగేటువంటిది కాదు.
1: అండర్స్టాండ్.

0: And this is the main principle, the indweller has no movement whatsoever.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Daivam yokka chitramulu vichitramuluga untuntai.
0: The actions of God are ununderstandable, mysterious.
1: Lendi kanipistundai, kanipinchedi lekunda potundi.
0: That what is apparent becomes non-apparent.
1: Itti chitra vichitramulato koodinatvanti lokamunu evaru nammagalagaru?
0: How can you understand this world full of mystery, inexplicable?
1: ఈ పంచ భౌతికమైనటువంటి దేహమును ఎవరు నిలుపగలరు?
0: Who can continue to keep up this body of senses forever?
1: కానీ అది నిలిచినంత కాలము నిలుస్తుంది, తక్షణమే వెళ్లిపోతుంది.
0: It survives so long it should, as it is designed, but it's bound to fall later.
1: ఇది ఒకరికై ఆజ్ఞను పురస్కరించుకుని నడచదు.
0: It does not proceed or respond according to the whims and fancies.
1: ఇది కేవలము వచ్చే సమయంలోనే వ్రాత పెట్టినటువంటిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ బిన్ డిసైడెడ్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఇట్ సెల్ఫ్.
1: ఇట్టి జగత్తు యొక్క సమృష్టిని మానవుడు నిర్ణయించటము వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ కాంప్రిహెండ్ ద డిజైన్ ఆఫ్ దిస్ యూనివర్స్.
1: ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి.
0: ఈచ్ వన్ హ్యాస్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: తలకెందుకు గట్టి ఎవరైనా ఆ చెట్టున గబ్బిడమ్మలకు?
0: కెన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ ట్రీ?
1: బ్యాట్స్,
0: ద బ్యాట్స్ ఓవర్ దేర్
1: ఒక్క నిమిషం వస్తాయి, తక్షణమే తల కిందికి వేస్తాయి, కాళ్ళు పైకి పెట్టుకుని నిలుచుకుంటాయి.
0: బ్యాట్స్ రీచ్ ఓవర్ దేర్ విత్ దర్ బాడీస్ టర్న్ అప్ సైడ్ డౌన్ విత్ దర్ లెగ్స్ అప్.
1: దీనికి కాలమే లేదు.
0: దేర్ ఇస్ నో రీజన్ బిహైండ్ దిస్.
1: ఇట్టి సృష్టి యొక్క జగత్తుకు, సృష్టి యొక్క చిత్ర చిత్రములకు ఎవరు సాక్షి?
0: హూ ఈస్ ద విట్నెస్ టు ఆల్ దట్ హ్యాస్ బీన్ మిస్టీరియస్లీ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్?
1: దీనికి ఎవరు సాక్ష్యం లేరు.
0: నోబడీ కెన్ బేర్ విట్నెస్ టు దిస్.
1: ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలు ఏ ఏ ప్రదేశమునందు ఎవరెవరు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేయక తప్పదు.
0: Each one has act at a particular given place, in a particular pattern, as decided or preordained.
1: Kanuka, idi manavudu taru nirminchukunnatvanti yokka idi kaadu.
0: Therefore, it is not man's making.
1: Kevalam anni kudanu daivajnanu puraskarinchukoniye jarugutu untundali.
0: All things happen as per God's will.
1: దైవం యొక్క ఆజ్ఞను శిరసావహించటమే మానవుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
0: మ్యాన్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ లైజ్ ఇన్ బీయింగ్ ఒబీడియంట్ టు గాడ్స్ కమాండ్.
1: బహిర్ముఖంగానో అంతర్ముఖంగానో తన సంకల్ప ప్రభావం చేత అన్ని జరుగుతూ ఉంటుంటాయి.
0: ఎదర్ ఎక్స్టర్నల్లీ ఆర్ ఇంటర్నల్లీ థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ గాడ్స్ విల్.
1: కనుక దైవాజ్ఞను ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ మనము దాన్ని నమ్మటకు వీలు లేదు.
0: పీపుల్ మే సే ఇన్ ఎనీ వే బట్ నన్ కెన్ డిసోబే గాడ్స్ కమాండ్.
1: కనుక దైవాజ్ఞను శిరసావహించి నడచవలసిందే తప్ప దీనికి మధ్యలో ఏమైనా కామానో ఫుల్ స్టాప్ పెట్టడానికి వీలు కాదు.
0: సో వన్ హ్యాస్ టు ఫాలో గాడ్స్ కమాండ్ ఇన్ టోటో. యూ కెనాట్ పుట్ ఎ కామా ఆర్ ఫుల్ స్టాప్ దేర్.
1: ఇటు చిత్ర విచిత్రములైనటువంటి యొక్క దైవ సృష్టి ఈనాడు ఎవరు కూడాను అర్థం చేసుకోవటం లేదు.
0: No one is making an attempt today to understand the mysterious nature of the divinity.
1: Kani goppa scientist anta kodanu mem artham chestunnamani vaaku dwaranto cheptunnare gaani anubhavato vaariki ledu.
0: Eminent scientists declare as if they have known verbally, not out of their experience.
1: Prapanchamunandu enni vidhamulainatundi charyalu chuchinappatikini అన్నింటి ఎందుకును అన్ని రకములైనటువంటి చిత్ర విచిత్రములే ఉన్నాయి.
0: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ టోటల్ యు ఫైండ్ సో మెనీ పెక్యూలియర్ థింగ్స్ హ్యాపెనింగ్.
1: చిత్రంబులు
0: పెక్యూలియర్,
1: లోక విచిత్రంబులు
0: అండ్ మిస్టీరియస్.
1: మెల్లగా చూస్తే చిత్రములు అచిత్రంగా పడిపోతున్నాయి.
0: ఇఫ్ యు అబ్జర్వ్ ఇన్ రియాలిటీ దట్ వాట్ యు సీ ఈజ్ నాట్ ట్రూ.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దైవాజ్ఞను మాత్రము ఒకరు అవునని ఒకరు కాదని వాదించుట వీలు కాదు.
0: It's not possible to argue God's will or God's command.
1: కనుక ఇప్పుడు చూడండి, ఈశ్వరుడే మార్కండేయుని పుట్టించి ఇచ్చాడు.
0: In fact, it was Ishwara's will Markandeya was born.
1: అక్కడ 16 వర్షములు సత్పుత్రుడిగా జీవించమని చెప్పాడు.
0: He was to live for 16 years as a good son.
1: కానీ మిగిలినటువంటివి దీని తర్వాత ఏమాత్రము నీ యొక్క జీవితం నిలవదు.
0: And it was decided that he would not live beyond the age of 16.
1: ఇది తల్లిదండ్రులకు కూడా తెలిపాడు.
0: This was informed to his parents.
1: కానీ తల్లిదండ్రులు ఈ 16 సంవత్సరములు సత్పుత్రుడే కావాలని వారు కూడా ఆశించడం చేత సత్పుత్రుడు సదాలోచనతో సచ్చింతంతో సత్ప్రవర్తనతో జీవితం గడుపుతూ వచ్చాడు.
0: ద పేరెంట్స్ డిసైడ్ ఫర్ ఎ సన్ హూ వుడ్ లివ్ ఫర్ 16 ఇయర్స్ లీడింగ్ హిస్ లైఫ్ ఇన్ గుడ్ కాండక్ట్ గుడ్ థాట్ అండ్ గుడ్ బిహేవియర్.
1: కానీ 16 సంవత్సరంలో పడేటప్పటికీ తల్లి కంటిదారిని కారుస్తూ కనిపించేటువంటిది.
0: But as this boy reached the age of 16, the mother went on shedding tears.
1: ఎందుకు ఈ విధంగా ఏడుస్తుండాలి తల్లి అని ఆ పిల్లవాడికి అర్థం కాలేదు.
0: The son could not understand the reason behind his mother crying.
1: తండ్రి కూడాను అదే స్థితిలో ఉన్నాడు.
0: Similar was the situation with father.
1: ఒకనాడు తల్లిదండ్రులు కూర్చున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్య చేరి మార్కండేయుడు, అమ్మ ఎందుకు మీరు కంటిదారని కాచటం, నాకేమైనా ప్రమాదం ఉన్నదా, దేనికోసం మీరు కాస్తున్నారు అని ప్రశ్నించాడు.
0: One day Markandeya, spending time in the company of his parents, watching them very miserable, very sad, asked them, why do you cry? Is there anything to happen to me, any danger?
1: నాయనా, కుమారునికు నేను తక్కువ చెప్పలేను, ఎక్కువ చెప్పలేను, ఎందుకు తక్కువ ఎక్కువ లేనటువంటి ఒక తత్వము దైవం యొక్క ఆజ్ఞ.
0: They did not say anything more or less. They just mentioned the fact. That's of God's will.
1: నాయన, నిన్ను భగవంతుడు ప్రసాదించే సమయం నందు నీకు 16 సంవత్సరమే మాత్రమే ఉండగలవు. సత్పుత్రుడై తదుపరి ఎన్ని ప్రయత్నం చేసినను నిలబడు అని చెప్పాడు.
0: Parents said, look here son, you are to live for 16 years only. This was stated by God himself when he gifted you to us.
1: కుమారునికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతకాలము నాకు ఎందుకు చెప్పలేదు, కుమారుడికి దాచిపెట్టేటువంటి తల్లిదండ్రులు కూడాను లోకంలో ఉన్నారా.
0: ద బాయ్ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్, వై డి యూ నాట్ టెల్ మీ బిఫోర్, డూ యూ ఫైండ్ పేరెంట్స్ హైడింగ్ సర్టన్ సీక్రెట్స్ లైక్ దిస్.
1: సరే, నేటికైనా దీని యొక్క గుట్టును నాకు బట్ట చేశారు.
0: అండ్ అట్లీస్ట్ యూ టుడే యూ చోస్ టు టెల్ మీ.
1: ఆనాటి నుంచి కాలంను వ్యర్థం చేయకూడదని, కాలం పవిత్రమైనప్పుడుదని, కాలం భగవత్ స్వరూపుడని తాను గుర్తించాడు.
0: He realized full well that the time is most precious and divine.
1: తెల్లవారు లేచిన
0: తర్వాత టైం
1: స్నానం చేయటము, ఈశ్వరుని దగ్గర పోవటము, అక్కడ కూర్చొని నమశివాయ నమశివాయ నమశివాయ నమశివాయ అని పంచాక్షరములు ఉచ్చరించుతూ వచ్చాడు.
0: After getting up from bed, after taking his bath, he used to spend time in the temple repeating God's name, Namasivaya.
1: దేనికోసం నీవు చింతిస్తున్నావు అని తనకే తెలియదు.
0: In fact, he doesn't know the main reason behind his prayer.
1: ఈ చింతనే నా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: Thinking of God is my chief purpose in life.
1: నేను కేవలం భక్తి నిమిత్తమే నేను ప్రార్థించలేదు.
0: I am not praying expecting anything.
1: ఏ భక్తము నాకు అక్కర్లేదు.
0: I don't expect anything out of this. To think of God is my main duty.
1: అని తాను పట్టుబట్టాడు.
0: So saying, he determined to repeat God's name.
1: రేపటి దినమునకు 16 సంవత్సరము నిండిపోతుంది.
0: And he was to complete 16 years the following day.
1: కనుక తాను ఇంటికి కూడా పోలేదు.
0: He didn't go home on that day.
1: తల్లిదండ్రులు కంటిదారులు కాచుకుంటూ తలుపు దగ్గర కూర్చున్నారు.
0: In fact, parents crying, they came close to the door and sat there.
1: ఏ నిమిషంలో ఇంత ప్రమాదం కలుగుతుందో అని వారు చింతిస్తూ ఉన్నారు.
0: They were feeling so sad because the end may come at any moment of time.
1: సరే, దైవాజ్ఞ జరగక తప్పదు కదా.
0: God's will is sure to happen.
1: దానికి 16 సంవత్సరం నిండిన కాలం వచ్చింది, పడిపోయాడు.
0: He completed 16 years, he fell down. The parents were feeling so sad because they lost their son.
1: ఇక్కడ బాహ్యంగా ఈ రకమైనటువంటి బాధపడుతుంటే అంతర్బాహ్యంగా ఆ పిల్లవాడి యొక్క జీవుడు ఈశ్వరుని దగ్గర చేరాడు.
0: As this was happening in the external world, the parents feeling so sad for the
1: demise of the son.
0: The soul of the body of the boy went to God and there was discussion.
1: ఆ డిస్కషన్ లోపల నాయన నీ యొక్క ప్రేమను నేను పురకించుకుని ఈ విధంగా నేను ఆలోచిస్తున్నాను.
0: And there in the discussion it was revealed to the boy that he could continue so long because of his love for
1: God.
0: You have completed 16 years as was declared earlier. You reached me happily. What is to be done now? As discussion was going on, they received a message. Since he acted as per his will, better he be sent back to this world. He said, it's not possible for me to go alone. You also should follow me.
1: అనగా ఈశ్వరుడు పార్వతి ఇరువురు చేరి ఆ బిడ్డను తీసుకుని తల్లి దగ్గరకు వచ్చారు.
0: It only meant ఈశ్వర్ and పార్వతి accompanied by the
1: అనగా కదలిక జరిగింది.
0: That's what had happened. There's movement in the body.
1: మూమెంట్ జరిగేటప్పటికే తండ్రి భార్య చాలా బాధపడుతూ ఉన్నారు.
0: The parents noticed the movement in the body of the son.
1: ఈ పిల్లవాడు లేచాడు.
0: The boy got up.
1: అమ్మా నన్ను తిరిగి ఈశ్వరుడు పార్వతి ఇక్కడ తీసుకుని వచ్చారు.
0: The boy said, mother, look here. Ishwara and Parvati brought me
1: back to life. అవసరమో అంతకాలం నాతో కాలం గడపండి.
0: You can spend time with me so long I should be with you.
1: సత్కర్మలు చేయండి.
0: Do good action.
1: సదాలోచన సల్పండి.
0: Entertain good thought.
1: కనుకనే నేను సత్పుత్రుడిగా మారిపోతున్నాను.
0: I am going to be a deserving son, a good son.
1: నా వలన మీకు ఎవరికి ఏ విధమైనటువంటి లాభ నష్టములు జరగదు.
0: In fact, you are not going to suffer any loss because of me.
1: నేను ఎప్పటికి నీ బాధ పెట్టను.
0: I will never put you to suffering or misery any time.
1: అని లేచి తల్లిదండ్రులకు నమస్కరించి
0: he got up and paid his obeisance to his parents.
1: ఆ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి చేరాడు.
0: Accompanied by his parents, he reached home.
1: అయ్యో మరణించినటువంటి మార్కండేయుడు తిరిగి జీవితం వచ్చింది అని అందరూ ఊరి వారందరూ ఆశ్చర్యపడుతూ వచ్చారు.
0: All the inhabitants in the town could come to know that Markandeya is brought back to life, resurrected.
1: అప్పుడు ఈ పిల్లవాడు జరిగినదంతా కూడాను ఈ బాహ్య లోకమునందు ఆ దివ్యమైనటువంటి లోకమునందు ఏమేమి సంభాషణ జరిగిందో ఈశ్వరునికి తనకి తనకు తగినటువంటి సంభాషణ సారాంశం చెప్పాడు.
0: The boy explained clearly to his parents the kind of discussion that took place between him, Ishwara and Parvati.
1: ఈ విధంగా మానవులకు దైవం ఏ విధంగా సహాయం చేస్తారంటే ప్రార్థనల వల్ల కాదు.
0: హౌ గాడ్ హెల్ప్స్ ది హ్యూమానిటీ.
1: అంతర్భావం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సంకల్పం మారుతుంటాయి.
0: గాడ్ రెస్పాండ్స్ నాట్ మియర్లీ బై ద ప్రేయర్స్ యూ ఆఫర్ ది ఇంటర్నల్ ఫీలింగ్స్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
1: ఈ మార్కండేయుడు ఏ విధమైనటువంటి కోరిక కోరలేదు.
0: మార్కండేయ డింట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్.
1: నాకు ఇచ్చినటువంటి ఈ కాలంను సద్వినియోగం చేసుకుంటున్నాను.
0: He only determined to make the best use of the time given to
1: him.
0: నా యొక్క సంకల్పం. This is my determination.
1: అనుక ఈ సంకల్పమును ప్రసిద్ధి గావించుకునేటానికి తగినటువంటి కర్మలు ఆచరించడమే భక్తులు చేయవలసినటువంటి కర్తవ్యం.
0: Therefore, the main duty of a devotee is to have the rightful thought and rightful action.
1: అప్పటి నుంచి మార్కండేయుడు చిరంజీవిగా బ్రతుకుతూ వచ్చాడు.
0: And Markandeya is immortal, Chiranjeevi.
1: తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
0: And he gave them joy to his parents.
1: కనుక దైవం ఏ విధంగా మారుతుంటుందంటే దైవం సంకల్పం మారదు.
0: God's will will never change.
1: ఆ సంకల్పం జరుగుతూనే ఉంటుంటారు.
0: God's will happen.
1: కానీ భక్తుని యొక్క ప్రసిద్ధమైనటువంటి యొక్క ఆ ప్రార్థన వల్లనే తనకు అన్ని మార్పులు జరుగుతుంటాయి.
0: However, the fervent incessant prayers of the devotee will certainly bring in a change in God's
1: design.
0: The God's will also changes in response to the prayers of the devotees. The devotee has got all the latent power in him to change even God.
1: భక్తి అనగా కేవలం ఒట్టి మాటలు కాదు, ప్రార్థనతో మాత్రమే జరిగేటువంటి కాదు.
0: Devotion is not merely vocal exercise or verbal. It should be full of feeling and sentiment.
1: 11th శతాబ్దం లోపల,
0: in the 11th century,
1: Kerala దేశం లోపల,
0: in the state of Kerala,
1: శంకరాచార్యులు వారు పుట్టారు.
0: ఆది శంకర టుక్ బర్త్ దేర్.
1: ఆయన పుట్టి ప్రపంచంలో ప్రతి మానవునకు దైవం యొక్క సంకల్పాన్ని బోధించాలి అనే ఉద్దేశంతో సర్వశాస్త్రముల యొక్క పరిసారము చాటుతూ వచ్చాడు.
0: ఆదిశంకర పబ్లిసైజ్ ద వేదిక్ డిక్టా టు ఎవ్రీబడి, ద ట్రూత్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
1: కానీ అంతటి శంకరాచార్యుల వారు 32 సంవత్సరాల వరకు మాత్రమే బ్రతికాడు.
0: ఆదిశంకర లివ్ ఫార్ 32 ఇయర్స్ ఓన్లీ.
1: తర్వాత ఆ దేహాన్ని వదిలాడు.
0: అండ్ హెస్ గివెన్ అప్ హిస్ బాడీ దేర్ ఆఫ్టర్.
1: ఆయన వదిలిన తర్వాత మరి వచ్చి పెట్టాడు. 13వ శతాబ్దం లోపల రామానుజాచార్యుల వారని మరి పుట్టారు.
0: అండ్ ఇన్ 13th సెంచురీ యు హ్యావ్ రామానుజాచార్య.
1: అనగా భక్తి ప్రపంచం కూలిపోతున్నాయి. మానవుని యందు భక్తి అనేటువంటిది శూన్యమైపోతుండాలి. భగవంతుని చింతనే లేకుండా పోతుండాలి. దాన్ని నేను నిలబెట్టాలి అని భగవంతుని ఒక నామస్మరణ ప్రపంచములకు బోధించడానికి వచ్చాడు.
0: రామానుజాచార్య కేమ్ డౌన్ ఆన్ ఎర్త్ నోటీసింగ్ ద కండిషన్స్ ప్రెవలెంట్ ఎట్ ద టైమ్ దట్ ది డివోషన్ ఇస్ ఆన్ ద డిక్లైన్.
1: ఈ విధంగా బోధిస్తూ వచ్చేటప్పటికి ప్రజల లోపల ఒక విధమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: And that Ramanujacharya's teachings was responsible for the devotion which was growing more and more among the society.
1: Mari 14th శతాబ్దం లోపల,
0: in the 14th century,
1: Madhvacharya vacharu.
0: Madhvacharya
1: anaga itanu jeevudu devudu iddaru okate aneetuvanti bodham chestu vacharu.
0: And he taught the principles of the individual and the cosmic.
1: జీవుడు వేరు దేవుడు వేరు కాదు అని చెప్పి చెప్తూ.
0: And he said that the individual and the universal soul are not separate.
1: ఇరువురి యందు ఉన్నటువంటిది ఒకే ఆత్మతత్వమే.
0: In fact, it is only the same spirit present in both.
1: సర్వ జీవుల యందు కలిగినటువంటిది ఆత్మతత్వం ఒకటే.
0: It is only the spirit of the self present in all of the beings.
1: అందరి యందు ఉన్నటువంటిది అది ఒకటే ఈశ్వరత్వం.
0: It is only the divinity that is present in everyone.
1: ఈ ఈశ్వరత్వం అనగా ఏమిటని మీరు.
0: What is this divinity?
1: అనగా ప్రపంచం లోపల ఈశ్వరత్వం అనేటువంటిది సాక్షాత్ కల్పితమని కాదు, అది సహజ సిద్ధంగా వచ్చేసేస్తుంటారు.
0: The divine principle is natural, is not artificial.
1: రాముడు అంటే ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
0: And if you think of Rama, you know he has a form.
1: కృష్ణుడు అంటే అతను కూడా ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
0: Krishna also has a definite form.
1: ఈ విధంగా అన్ని దేహములు కూడాను ఆయా అవతారములు పురస్కరించుకుని వస్తూ వచ్చాయి.
0: ఎవ్రీ ఇన్కార్నేషన్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: కానీ ఈశ్వరత్వం ఎట్లా వస్తుంది?
0: దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఈశ్వరత్వం?
1: ఈశ్వరత్వం అంటే ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై ఈశ్వరత్వ?
1: తన యొక్క సత్యతత్వమే ఈశ్వరత్వము.
0: ద ట్రూత్ ఇస్ డివైన్.
1: అనగా మూడింటి యొక్క ఏకత్వం కూడా అక్కడే ఉంటుండాలి.
0: మీనింగ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్
1: స్థితి లయములు.
0: ద క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ అన్హిలేషన్.
1: దీన్ని పురస్కరించుకుని ఒక విధమైనటువంటి పండితులు దానికి ఒక లింగాకారంగా చూపిస్తూ వచ్చారు.
0: అండ్ ద స్కాలర్స్ గేవ్ ఇట్ ఏ స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫార్మ్ టు దీస్ త్రీ.
1: అనగా ఈ విధంగా వచ్చి ఇది ముందుకు వస్తుంది, దీనిపైన లింగాకారం వస్తుంది. అనగా ఏ రూపము లేకుండా వచ్చేస్తుంది ఇటు.
0: ది లింగాకార హ్యాస్ నో ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్.
1: అంటే లింగాకారం అంటే మీకు తెలిసినా?
0: యు నో వాట్ ఈస్ లింగా, ద ఫార్మ్ ఆఫ్ లింగా.
1: లింగాకారముగా ఒక విధమైనటువంటి లింగం చూస్తుంటుంటారు.
0: యు సీ లింగా ఎవ్రీడే.
1: ఒకవైపు పోవడానికి దారి ఉంటుంటుంది.
0: అండ్ యు ఫైండ్ ద హారిజాంటల్ ప్లేన్ ఆన్ వన్ సైడ్.
1: పైన లింగమునకు ఎట్టి ఆకారము ఉండదు.
0: ద లింగా అబౌవ్ దట్ హాస్ నో డిఫరెంట్ ఫార్మ్.
1: దీన్ని పురస్కరించుకుని ఇదియే నీకు శివలింగము అన్నారు.
0: దట్ వీ కాల్ ఇట్ శివలింగా. భగవాన్ మెటీరియలైజ్ శివలింగా. వాట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఇట్ రైట్ నౌ? You find the horizontal panavatta and upward shivalinga, which has no definite form over there.
1: Iti daivatvani chintinchamani aa talidandruku aa kumaruniki bodhinchadu.
0: And this son Markandeya told both of his parents to worship shivalinga of this planet.
1: Ilanti danne oka teesi aa talidandruku ichadu.
0: And in fact he presented that linga to his parents.
1: Aa linga karanne poojistu 100 samvatsaralu poorthi తాను కుమారుణ్ణి బ్రతికించుకున్నారు.
0: అండ్ హి లివ్డ్ ఫర్ 100 ఇయర్స్ వర్షిపింగ్ దట్ లింగ.
1: ఇట్టి పవిత్రమైన దివ్యశక్తికి ఎవరు ఏ విధంగా మార్చగలరు?
0: హూ కెన్ డిసైడ్ ఆర్ ఎస్టిమేట్ ద డివైన్ పవర్?
1: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఈ విధంగా చరించేటువంటిది కాదు.
0: దిస్ సెల్ఫ్
1: ఎప్పటికీ అది తలుచుకుంటే అక్కడ ఆ రూపం తలుస్తుంది.
0: వెల్ ఇట్ విల్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్స్.
1: తదుపరి ఈ మధ్వాచార్యం లోపల, రామానుజాచార్య లోపల, శంకరాచార్యకు ముగ్గురి ఎందు ఉన్నటువంటి శక్తి ఒక్కటే.
0: In fact, the same divinity, divine principle is present among all the three of the preceptors, Madhvacharya, Ramanujacharya and Shankaracharya. The spirit of the self is one and the same.
1: Atmatattvam anaga, idi atmatattvam.
0: Bhagavan tells us, this is atmatattva, the linga.
1: Ee atmatattvam madhyalopala oka vidhamainatundi srishti jarugutundi.
0: And there we find the linga over there, which symbolizes the spirit of
1: ఆ లింగాకారమైనటువంటిది ఎట్లా ఉంటుంటుందంటే, ఇది ఏ విధంగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండగాదు, అన్ని ఒకటిగానే ఉంటుంటాయి.
0: శివలింగ ఈజ్ నాట్ ఎనీవే అన్రిలేటెడ్, ఇట్ ఇస్ రిలేటెడ్ అండ్ అసోసియేటెడ్.
1: ప్రత్యేకంగా ఉండడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ అపార్ట్, సెపరేట్.
1: కనుకనే ఆనాటి నుంచి జగత్తు లోపల సర్వ మానవులు ఎందుకు దైవత్వము అనేటువంటి భక్తి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది.
0: సిన్స్ దట్ టైమ్ యూ ఫైండ్ ది డివోషన్ ఆన్ ద రైజ్ సిన్స్ దట్ డే.
1: అట్టు లింగాకారం చేతనే దైవత్వం ఏకత్వంగా పోని,
0: ఇట్ ఇస్ ఓన్లీ లింగ దట్ స్పీక్స్ ఆఫ్ ది వన్నెస్.
1: మానవులంతా ఏదో కల్పించుకుని పూజ చేసుకునేటువంటి కృత్రిమమైనటువంటి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫార్మ్ విచ్ ఇస్ మేడ్ బై మ్యాన్ దట్ వీ వర్షిప్. నో,
1: ఇది కృత్రిమమైనటువంటి కాకుండా సాక్షాత్ ఆకారంగా వచ్చేస్తుంది.
0: ఇట్ ఈస్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివైన్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి శ్రీశ్రతాన్ని,
0: that sacred principle of divinity,
1: anadu markandeya,
0: that day markandeya,
1: mrukandudu anaga vaadu tandri peru,
0: and the father mrukanda,
1: varandaru kodanu daivatvanni ee rakanga ipputinto poojistu vacharu.
0: They worship God in the form of linga.
1: Ee lingam anetundi oka vidhamainatundi lingam anaga sukshmamainatundi shariram.
0: Linga means the subtle form.
1: Sukshmam, స్థూలము, అతి సూక్ష్మము.
0: ద గ్రాస్, ద సటిల్ అండ్ ద కాజల్, ద త్రీ ఆస్పెక్ట్స్.
1: కనుకనే అతి సూక్ష్మమైనటువంటిది లోపల.
0: ది సటిలెస్ట్ ఈజ్ విత్ ఇన్.
1: సూక్ష్మమైనటువంటిది హృదయం లోపల.
0: ద సటిల్ ఫార్మ్ ఈజ్ ఇన్ ద హార్ట్.
1: బాహ్యమైనటువంటిది ఇట్టి ఆకారం.
0: ద ఫార్మ్ దట్ యు సీ ఈజ్ ద గ్రాస్ వన్.
1: దైవం అన్నింటి అందుకు ఒక్కడే ఉంటున్నాడు.
0: సేమ్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద త్రీ లెవెల్స్.
1: అది నిజమైనటువంటి భౌతిక ఆకారము.
0: సో వాట్ వి సీ ఇస్ ద ఫిజికల్ ఫామ్.
1: ఈ ఫిజికల్ ఫామ్ ను ఎట్టిగా మనం చూపించాలంటే మనం చేసి చూపించాలి.
0: ద ఫిజికల్ ఫామ్ కెన్ బి వర్షిప్డ్ బై యాక్టింగ్.
1: నీ హృదయంలో ఉన్నటువంటి భావాన్ని నీవే నీవే సంకల్పించుకుని దాని ఆకారం సృష్టించుకుని దాన్ని నీవు ఆరాధిస్తూ రావాలి.
0: బేస్డ్ ఆన్ ది ఫీలింగ్ వన్ షుడ్ అస్యూమ్ ద ఫామ్ అండ్ యాక్ట్ అపాన్ ద ఫీలింగ్ విత్ ఇన్.
1: ఇది దారం లేకుండా వస్త్రం కాలేదు.
0: దిస్ కర్చీఫ్ కెనాట్ బి మేడ్ వితౌట్ థ్రెడ్.
1: ఇది వెండి కాకుండా ఇది తట్ట కాలేదు.
0: వితౌట్ సిల్వర్ దేర్ కెనాట్ బి ప్లేస్ లిడ్ హియర్.
1: మట్టి లేకుండా కుండ కాలేదు.
0: వితౌట్ క్లే దేర్ కెనాట్ బి పాట్.
1: కనుకనే స్థూలం లేకుండా సూక్ష్మం కాలేదు.
0: వితౌట్ ద గ్రాస్ దేర్ కెనాట్ బి ది సటిల్.
1: బ్రహ్మ లేకుండా జగత్తు లేదు.
0: వితౌట్ ద క్రియేటర్ దేర్ ఇస్ నో క్రియేషన్.
1: కనుకనే ఈ బ్రహ్మ అనేటువంటిది దారం వంటిది మాత్రమే.
0: సో క్రియేటర్ అమౌంట్స్ టు ది థ్రెడ్ యాన్.
1: సృష్టికర్త అనేటువంటి వాడు ఈ దారంతో చేయబడినటువంటి వస్త్రం వంటి వాడే.
0: దేర్ఫోర్ ది క్రియేటర్ యాన్స్ ద ఫైబర్ ఇంట క్లాత్.
1: కనుకనే సూక్ష్మ, స్థూల, కారణదేహంలో మూడు కూడాను అతనివే.
0: దేర్ఫోర్ ద గ్రాస్, ద సటిల్ అండ్ ద కాజల్ బిలాంగ్ టు గాడ్.
1: కారణమైనటువంటి దేహమును మనం సరైన రీతిలో మనం పూజించినప్పుడు, తలంచినప్పుడు ఆ కారణమే అన్ని విధాల మనలో ప్రవేశించి మన యొక్క ఆకారం కూడా మారుస్తుంది.
0: ఇన్ఫాక్ట్ ద కాజల్ ప్రిన్సిపల్ వెన్ యూ విజువలైజ్ అండ్ వర్షిప్ పాండర్ ఓవర్ ఇట్ ఇట్ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ వన్స్ ఓన్ నేచర్.
1: ఇట్టిది మనోచంచలం లేకుండా చూసుకోవాలి.
0: వీ మస్ట్ సీ దట్ ద థాట్స్ డు నాట్ ప్రివెయిల్, దే రన్, దే డోంట్ రన్ ఫాస్ట్.
1: దారం కేవలం పెట్టుకున్నంత మాత్రం వస్త్రం కాలేదు.
0: The mere presence of the thread will never make a cloth.
1: పడుగు పేక అనే రెండు వైపులు కూడా చేర్చాలి.
0: The yarn must be interwoven. in opposite directions.
1: ఇదియే ప్రయత్నము సుప్రయత్నము అనేటువంటిది.
0: That is effort and the divine will should go together.
1: ఈ రెండింటి యొక్క ఆకారం చేతనే అది ఒక విధమైన లింగాకారం అయిపోతుంది.
0: These two together, the human effort and the divine will, gives the shape, the form, linga.
1: మనం చెప్పేటువంటి పదములు కూడాను, మనం చేసేటువంటి పనులు కూడాను, ఇవన్నీ కూడాను మన సూక్ష్మ శరీరం లోపల ఆవిర్భవించి బహిర్ముఖమయ్యేటువంటివి.
0: Therefore, all the words that we spell out or utter and the deeds that we undertake are the products of the subtle aspect of human life.
1: కనుక ఈనాడు మానవులు వేదమును అనేకంగా చెప్తున్నారు.
0: Today, people repeat chant Veda.
1: కానీ ఈ అన్నింటి కూడాను అన్ని ఆకారములు ఉంటున్నాయి.
0: And in chanting, you will understand everyone has a form.
1: దీనికి అన్ని పన్నాలంతా ఉంటున్నాయి.
0: And you find the yarn over there.
1: ఇది ప్రతి ఒక్క దానికి కూడా అవసరం వచ్చేటువంటిది.
0: దాట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ
1: మానవుడు తన యొక్క సంకల్ప ప్రభావం చేత తన యొక్క దీనిని సృష్టించుకోవాలంటే దానికి ఈ వేదమే ప్రమాణం.
0: దేర్ఫోర్ వేద ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ద కైండ్ ఆఫ్ థాట్ దట్ షుడ్ టేక్ ఎ డెఫినెట్ ఫార్మ్.
1: కానీ ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేక
0: దే కుడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
1: చాలా మంది
0: మెనీ పీపుల్
1: విద్యార్థులు కూడాను
0: స్టూడెంట్స్ ఆల్సో
1: దొంగ చదువు చదువుతున్నారు.
0: They just study not in sincerity.
1: Donga anaga emiti tanlo tana pradathamulu pettukoni lenattuga natinchadame donga.
0: Who is a thief keeping one thing within and acting in a different way?
1: Inta mandiki vedam cheppadam telusu.
0: Many people can chant Veda
1: kaani adi vinnappudu leka chuchinappudu tirigi manlo nunchi aa yokka shabdamu raavatam ledhu.
0: When we hear from others, in fact, we don't find that sound coming from within.
1: కనుకని అది విద్య దొంగతనము.
0: Well, that amounts to theft.
1: ఈ నాటి విద్యార్థులందరూ కూడాను నేర్చిన దానిని లోబడి పెట్టుకుంటున్నారు, కానీ దాన్ని ప్రత్యేకంగా ప్రవర్తన పూర్వకంగా వినియోగించుకోవటం లేదు.
0: Students today, they do not act along the lines of the knowledge they acquire.
1: వస్తారు చూస్తుంటాను, అందరి నోళ్ళు చూస్తుంటుంటాను.
0: భగవాన్ as he reaches over here, watching everybody.
1: కానీ కొందరు తెలిసి కూడాను వారు చెప్పడం లేదు.
0: Though some know Veda chanting, but they don't.
1: అది విద్యా దోషము.
0: That is what you call betrayal,
1: అది
0: cheating.
1: విద్యా చోరత్వము.
0: Well, that amounts to theft at this
1: అది
0: point.
1: అది దైవ చోరత్వము.
0: That means you are a traitor.
1: అది చోరులుగా తయారవుతున్నారు ఈనాటి విద్యావంతులంతా.
0: So the educated people are becoming traitors, betrayers.
1: ఎవరు నేర్చింది నేర్చినట్టుగా చెప్పుకుంటుంటారు.
0: Those people that declare that
1: sakshatkaramuku arhulu avtaru,
0: they deserve the direct manifestation of God.
1: Kabatti daiva sakshatkaram etla avutundi ante danini vindinchinappude dan chakaga aakaram bayaledutundi.
0: When you chant clearly, full throated, you will experience the direct manifestation.
1: Pratyaksha pramanamu adiye.
0: That is the direct evidence.
1: Parocha pramanamu adiye.
0: And it is also the interior.
1: Sarva sadharanakunu adiye karanam.
0: In fact, that's the primal cause for all spiritual
1: parts. Chaala mandi meeru billu cheptunte aadavaadanta kuda akkada cheptuntaru.
0: As boys chant here, we find many ladies.
1: Vaadu cheppukodanemi ledhu.
0: Nobody can deny that right.
1: Vaadiki aa lopalu unnatundi bayatiki vastu untadi.
0: The sound within naturally comes out.
1: Meeku andariki telusu aa pillu chudandi. చంటి పిల్లలుగా ఉంటుంటారు. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ ఇక్కడ చెప్తుంటే నేర్చుకున్నారు, దాన్ని వారి మనసులో పెట్టుకుని అంత అవే వారి ఉల్లంఘన చేస్తున్నారు.
0: యు సీ వెరీ యంగ్ బాయ్స్ సీటెడ్ ఓవర్ దేర్, హూ టాట్ దెమ్? దే గో ఆన్ లిజనింగ్ టు వేదా చాంటింగ్ హియర్ ఆ వేదం చెప్పేటువంటి
1: ప్రక్కలోనే కూర్చుంటారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దోస్ పీపుల్ హూ నో దే సీ,
1: కానీ ఆ శబ్దాన్ని కొంతవరకు అయినా చేర్చుకోరు.
0: బట్ సమ్ పీపుల్ డోంట్ హియర్.
1: నేను చూస్తుంటాను.
0: స్వామి వాచెస్ ఎవ్రీబడీ.
1: కానీ ఆ వేదం చెప్పేటువంటి వారి ప్రక్కలో పని గొప్ప గొప్ప విద్యావంతులు కూడా కూర్చున్నారు.
0: హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ సీటెడ్ బై ది సైడ్ ఆఫ్ దీస్.
1: ఎందుకు కూర్చొని ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ సిట్టింగ్ బై ది సైడ్?
1: పెద్ద దొంగలు.
0: దే ఆర్ బిగ్ థీవ్స్.
1: వింటున్నారు,
0: దే లిసన్ టు చాంట్.
1: ఇది చెప్పడం లేదు.
0: బట్ దే డోంట్ రిపీట్.
1: చెప్తున్నారు, వినటం లేదు.
0: దో అదర్ చాంట్ దే డోంట్ హియర్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం జరిగినప్పుడే అది నిజమైనటువంటి సాక్షాత్కారం అవుతుంది.
0: సో చాంటింగ్ అండ్ లిసనింగ్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను వేదం నేర్చుకున్నటువంటి దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
0: సో ఎవ్రీవన్ హూ నోస్ వేద షుడ్ స్టార్ట్ చాంటింగ్.
1: వేదమే భగవత్ స్వరూపము.
0: వేద ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: వేదము పంచభౌతికము.
0: And Veda has got all the aspects of
1: పంచభౌతికమైనటువంటి దీంట్లో పంచభూతములు ఉంటున్నాయి.
0: The five elements are there.
1: ఈ పంచభూతములు కూడాను ప్రాణాన్ని అందిస్తున్నాయి.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్.
1: ఈ ప్రాణాన్ని అందించేటువంటి పంచభూతములే
0: అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ లైఫ్
1: ప్రపంచాన్ని కూడా సృష్టిస్తున్నాయి.
0: ఆల్సో క్రియేట్ ద హోల్ వరల్డ్.
1: కనుక పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచము అన్న.
0: ద రేడియన్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ దిస్ వరల్డ్ కాస్మాస్.
1: కనుక పంచభూతములు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు.
0: These are the five elements what you find in these five senses of perception. You find them in the world.
1: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దానిని మనం మర్చిపోవటము ఎంత అన్యాయము.
0: We'll be doing injustice if we forget the nature of the five elements.
1: మనకి అనవసరమైనవన్నీ కూడాను మనసులో చేర్చుకుంటుంటాం.
0: In fact, we contain all that which is unnecessary.
1: కానీ అవసరమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి ఒక భూతమును మనం వదిలిపెడుతున్నాం.
0: The essential life principles are forgotten, given up.
1: కనుక ప్రతి మానవుడు కూడాను వేదాన్ని నేర్చుకోవాల్సింది, దాన్ని ఉచ్చరించవలసింది, దాన్ని స్మరించవలసింది.
0: సో ఎవ్రీవన్ షుడ్ నెసెసర్లీ లెర్న్ వేదా, ఆల్సో చాంట్ వేదా.
1: అలాంటి ఉచ్చరించకుండా ఉండేటువంటి వారు దీన్ని నేర్చుకునే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ డు నాట్ చాంట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ సింప్లీ లెర్నింగ్ వేదా.
1: ఒకవేళ ఇక్కడ ఉచ్చరించినా కొంచెం దూరం పోతానే దాన్ని వదిలిపెడతారు.
0: Though they chant here, they forget the moment they leave the place. You may go anywhere, at least you should chant within. You should never betray the knowledge. And if you betray your knowledge, betray God. That betrayers will never deserve God.
1: Kanuka, prati manavudu kudanu ee puttikinagulani ప్రపంచంలో కనిపించేదంతా కూడాను దైవం యొక్క సంకల్పమే.
0: Therefore, what all that we see around in this world is a manifestation of the divine will.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: పిల్లలు తెలియకోకుండా ఏదో పొరపడుతున్నారు కానీ,
0: స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్ దర్ మిస్టేక్.
1: కానీ ఒకతూరి పొరపడినటువంటి దాన్ని తిరిగి రెండవ తూరి దాన్ని పొరపడకూడదు.
0: Then once you know it's a mistake, you should not repeat it.
1: ఈ నాడు విన్నటువంటిది రేపటి నుంచి మీరు కూడా ఉచ్చరించాలి.
0: What all that you hear today, you should repeat, start repeating
1: tomorrow.
0: When you all join in chorus, in unison, perfect harmony, that is Brahman.
1: Vedaha Vedam Purusham Mahantam.
0: The God is mighty.
1: Aditya Varnam Tamasah Parastat.
0: Is pure white beyond the darkness.
1: Ee Vedama Yokka Shabdamu.
0: Sound of Veda.
1: Adi Yantano Pavitramayinatundi.
0: It is highly sacred.
1: Shabda Brahmamayi.
0: The sound,
1: characharamayi,
0: the movement,
1: jyotirmayi,
0: light,
1: vijyantamayi,
0: the knowledge,
1: characharamayi, jyotirmayi, vangmayi,
0: the faculty of speech,
1: ee vangmayamlo raavali.
0: And you should also express, spelt out.
1: Adi nijamainatvanti yokka chaduvula yokka sambandham.
0: That is the relationship between the education and Veda chanting.
1: Kanuka prati manavudu kuda nu vedam nerchukovali.
0: So everyone must learn Veda.
1: అదే నేర్చుకోవాలని కాదు, ఏదో ఒకటి భగవద్నామాన్ని నేర్చుకోవాలి మనం.
0: నాట్ నెసెసర్లీ వేద అలోన్. One should repeat God's name.
1: ఈశ్వరుడు ఏడవ శతాబ్దంలో పుట్టాడు. పుట్టినటువంటి ఈశ్వరుడు,
0: ఈశ్వర వాజ్ బోర్న్,
1: కానీ అన్ని వేదములను నేర్చుకున్నాడు.
0: హస్ లెర్న్డ్
1: ఆల్ వేదము, యజుర్వేదము, సామర్ వేదము, అథర్వణ వేదము.
0: బికేమ్ ఎ స్కాలర్ ఇన్ ఆల్ ఫోర్ వేదాస్.
1: యజుర్వేదము లోపల ఐదు వేదములుగా బయలుదేరినాయి.
0: అండ్ ద సేమ్ యజుర్వేదాస్ got itself divided.
1: Ante emi dantlo mukhyamainatundi dani aksharalu cherchukoni
0: all important letters have been grouped.
1: Bhagavantu yokka smarana kosamani dani uchcharinchi cheyaru.
0: And they must be repeated, which amounts to thinking of God's smarana.
1: Kanuka manamu ye vidhamainatundi vedam nerchukunnappudiki dani uchcharistu raavali.
0: Whatever veda you may learn, but you should learn to chant it.
1: అది ఉచ్చరించలేనటువంటి సమయం లోపల మీరు దాన్ని నేర్చుకునే అవసరం లేదు.
0: బట్ యాజ్ యూ బిగిన్ టు చాంట్ యూ డోంట్ నీడ్ టు లెర్న్ ఇట్ స్పెషల్.
1: చాలా మందికి నేను చూస్తూనే ఉన్నాను.
0: భగవాన్ వాచెస్ రిపీటెడ్లీ.
1: ప్రకటించేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఫర్ పబ్లిసిటీ.
1: ప్రదర్శించేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్.
1: ఆచరించేటువంటిది, ఆనందించేటువంటిది.
0: ఇట్ ఈస్ టు బి ప్రాక్టీస్డ్ అండ్ వన్ షుడ్ ఎంజాయ్ బ్లిస్ అవుట్ ఆఫ్ వేదా చాంటింగ్.
1: ఆనందమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, విద్యామయి.
0: ఇట్ ఈస్ బ్లిస్ఫుల్, ఇట్ ఈస్ లైట్, ఇట్ ఈస్ డిలైట్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకని ఈ ఆనందమయ అనేటువంటిది మొట్టమొదట దైవత్వం లోపల ఐదు భూతములు పుట్టించాడు.
0: దేర్ఫోర్ ది బ్లిస్ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ ఈస్ ద కాజ్ ఫర్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఒకటి కర్మం,
0: వన్ ఇస్ యాక్షన్.
1: రెండవది ఉపాసన.
0: ద సెకండ్ ఉపాసన వర్షన్.
1: మూడవది ఆచరణ.
0: థర్డ్ ఇస్ ప్రాక్టీస్ ఆచరణ.
1: నాలుగవది ఉచ్చరించటము.
0: థర్డ్ ఉచ్చరణ.
1: ఐదవది అనుభవించటము.
0: ఫిఫ్త్ ఎక్స్పీరియన్స్ అనుభవ.
1: అనుభవం ఆనందమయ కోసము.
0: అండ్ దిస్ అనుభవ ఎక్స్పీరియన్స్ ఇస్ ద
1: జ్ఞానమయ కోసము ఉచ్చరించవచ్చును.
0: దాట్ ఆఫ్ ది షీత్ ఆఫ్ విజ్డమ్.
1: ఆనందమయ కోసము ఆనందంతో మునిగిపోవాలి.
0: బట్ ద షీత్ ఆఫ్ బ్లిస్ విల్ బి ఫుల్ ఆఫ్ బ్లిస్ ఓన్లీ.
1: కానీ ఆ ఆనందం ఎక్కడ కనిపించటం లేదు.
0: That state of bliss is not noticed anywhere.
1: కనుకొని కర్మమై కర్మమై తరువాత జ్ఞానమై జ్ఞానమై తరువాత వేదాంతమై వేదాంతమై తరువాత ఆనందమై.
0: Therefore we find the karma, the action that is followed by the wisdom, the upasana, the worship and ananda, the bliss.
1: కర్మమై అనేది దాంతోనే ఉంటుంది సర్వం కూడాను.
0: So everything begins with this action, activity.
1: దానిని మనం ఉచ్చరించినప్పుడే మనం సార్థకమైపోతాం.
0: Then once we chant Veda,
1: your life is ready.
0: So those who want to be the recipients of God's
1: grace
0: should repeat God's name,
1: and
0: that has to be
1: taken. That
0: which is taken in must be enjoyed and
1: experienced. We
0: just repeat as we hear.
1: కానీ ఆ ఉచ్చరించినటువంటి మాత్రము చెప్పి ప్రయోజనం లేదు.
0: Is not enough if you simply repeat.
1: దాని లోపల జీర్ణించుకోవాలి.
0: You should digest it within.
1: అన్నం తినే దేని కోసము?
0: Why do you eat?
1: కడుపులో పెట్టడానిక.
0: Not merely to store in the stomach.
1: కడుపులో పెట్టినట్టుగా జీర్ణించుకొని సర్వాంగములకు సప్లై చేయటమే.
0: The food partaken must be well digested and the essence should be supplied to the whole body.
1: అదే విధంగానే మనం నేర్చుకున్నటువంటి విద్యను తప్పక దాన్ని జీర్ణింప చేసుకుని సర్వాంగములకు సప్లై చేయాలి.
0: So the different forms of knowledge that we acquired must be well digested, assimilated.
1: Vakunandunu, Kriyayandunu, Vedanta Prajaramandunu, Prabodhaliyandukudanu, Dinni Anandanga Anubhavinchali.
0: Therefore, in our action, in our talk, in our sharing of our thoughts with others, we should experience the bliss.
1: Kanuka, Daivam ante sarvatra untunnadu antunnaru kani, ye vidhanga untunnadu?
0: We say that God is everywhere. In what form?
1: Panchabhuta swarupudai unnadu.
0: God is in the form of the five elements.
1: Five elements ante okoka element kuda okoka daivame.
0: Each element is divine.
1: Aa five elements kuda ekamainappude nijamaina atma swarupamu.
0: Therefore the self has got all the five elements.
1: Adi atma swarupamu vachinappude andari endukunu adi aanandam anubhavistundi.
0: It is the self that is the bliss.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Vidyarthulara.
0: Students.
1: మీరు నేర్చుకున్నటువంటి యొక్క విద్యను
0: నాలెడ్జ్ ఎడ్యుకేషన్
1: పది మందికి తగినటువంటి రీతిగా మీరు పంచాలి.
0: యూ షుడ్ షేర్ ఇట్ విత్ అదర్స్.
1: కనుక పంచిన తర్వాత దాన్ని మీరు కూడా మింగాలి.
0: యాజ్ యూ షేర్ యూ షుడ్ ఆల్సో అసిమిలేట్.
1: ఇంటిలో వంటలు చేస్తాము, అందరికి వచ్చినటువంటి వ్యక్తులు కొంత వడ్డిస్తాము, కానీ తాను కూడా భుజించాలి కదా.
0: వెన్ గెస్ట్ విజిట్ యూ యూ సర్వ్ ఆల్ ద ఫుడ్ బట్ యూ ఆల్సో షుడ్ పార్టేక్ యువర్ షేర్.
1: కనుక మనం ఉచ్చరించేటువంటి యొక్క నామము మనకు మనము జీర్ణించుకోవాలి, మనం పెట్టినటువంటి వారిని కూడా జీర్ణింపు చేయాలి.
0: సో యాజ్ వి రిపీట్ గాడ్స్ నేమ్ వీ షుడ్ ఎంజాయ్ అండ్ మేక్ అదర్స్ ఆల్సో ఫీల్ హ్యాపీ.
1: కనుక వేదం యొక్క ప్రసిద్ధి ఇటువంటిదిగా ఉంటుండాలి.
0: దిస్ ఇస్ ది ప్రిన్సిపల్ బిహైండ్ వేద చాంటింగ్.
1: వేదము చాలా ప్రమాణపూర్వకమైనటువంటిది.
0: వేద ఇస్ స్టాండర్డ్.
1: సర్వం కూడా వేదం నుంచినే వచ్చినటువంటివి.
0: ఎవ్రీథింగ్ ఎమినేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ వేదిక్ నాలెడ్జ్.
1: ఈ వేదం నుంచి వచ్చినటువంటి కాబట్టి సర్వ విజ్ఞాన సంపత్తి అన్నారు దీన్ని.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ది నాలెడ్జ్.
1: కనుక సర్వ విజ్ఞాన సంపత్తిని మనం ఇంత వ్యక్తం చేస్తున్నాము, ఇది మంచిది కాదు భాగం.
0: వేద ఈస్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్, వీ కెన్నాట్ మిస్యూజ్ ఇట్, వీ కెనాట్ ఫర్గెట్ ఇట్.
1: ఎంత వచ్చినో అంతవరకు నువ్వు చెప్పు.
0: యు చాంట్ టు ది ఎక్స్టెంట్ యు నో.
1: సాధ్యమైనంత వరకు నువ్వు మర్చడానికి ప్రయత్నం చేయవద్దు.
0: నెవర్ ఫర్గెట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: అప్పుడే మీకు తగినటువంటి సాక్షాత్కారము తప్పక మీకు లభిస్తుంది.
0: సర్టన్లీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ గాడ్.
1: మార్కండేయునికి ఏ విధంగా కలిగింది?
0: హౌ ఇస్ ఇట్ మార్కండేయ?
1: ఆ పంచాక్షర నామాన్ని స్మరిస్తూ స్మరిస్తూ స్మరిస్తూ మైమర్చిపోవటం చేతనే పంచభూతముల యొక్క స్వరూపంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
0: మార్కండేయ కుడ్ హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్ బికాజ్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ రిపీటింగ్ ద ఫైవ్ లెటర్డ్ గాడ్స్ నేమ్. And so he could receive his grace.
1: కనుక మీరు సాక్షాత్కారం పొందాలనుకున్నటువంటి వ్యక్తులు మీరు దీనిని జీర్ణింపు చేసుకుని దాన్ని పది మందికి అందించడానికి ప్రయత్నం చేసినప్పుడే మీకు ఇది సార్థకమవుతుంది.
0: Therefore, the chanting, we have its fulfillment when we do it in all sincerity, assimilate and digest the essence of God's name and share it in joy for ourselves.

0: All these sacred texts, Vedas and Vedangas, will never be able to cut that iron curtain of illusion. On the other side, on front of the screen, you have got the individual. Behind the screen, the divine. The cause behind the screen and the effect in front of the screen.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Selayerul Tirukondalul Himasilal Chitrati Chitraprarochulu ధాతుత్కరమప్ప నభ్యతలమున్న జుంభించు దైగ్యము వత్తిల ఎంతే నీ విస్తృతిని బలచి ఈ ప్రత్యేక ప్రపంచమును నాజులు ఒప్పారు హిమాది రాజమ. భగవంతుడు పర్వతములను, అడవులను, నదులను, కొండలను, గుట్టలను అన్నింటినీ కూడా సృష్టించాడు.
0: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మౌంటైన్స్, ఫారెస్ట్, ద రివర్స్, ద హీప్స్, వ్యాలీస్ ఆల్ అరౌండ్.
1: చీమర మొదలుకొని నేనుగుల వరకు కూడాను వివిధ రకములైనటువంటి ఒక జీవరాశులను కూడాను సృష్టించాడు.
0: Right from the ant, he created all the living creatures.
1: Jagattunuku yeni avasaramo anni padarthamulu kudanu srushtinchadu.
0: He created all the material needed in this world.
1: Kani bhagavantuniki trupti kalagaledu.
0: Yet God is not completely satisfied.
1: Ivanninu srushtinchanu deenini nityanitya visaparishilana salpi విచక్షణ జ్ఞానము చేత, వివేక జ్ఞానము చేత దీనిని అనుభవించేటువంటి వారెవరు?
0: He has questioned himself this way. Who is the one who is going to discriminate between that which is ephemeral, transient and permanent? Who is the one who decides and discriminates with all the intellect?
1: పర్వతములను చూచి ఆనందించేటువంటి వారు, ప్రవాహములను చూసి మురిసిపోయేటువంటి వారు, అడవులను చూచి ఉల్లాసపడేటువంటి వారు ఎవరిక్కడ?
0: Who are those who will feel happy looking at the mountains, who will feel delighted watching the flow of the rivers and be joyful watching the forests around?
1: అనుభవించి ఆనందించేటువంటి వారు లేకుండినప్పుడు సృష్టి అంతయు వ్యర్థమే.
0: If there are none to experience and to enjoy, the whole creation will be in vain.
1: Kanuka ikapai vitini anubhavinchi aanandinchi andariki andinchetvanti oka vyakti swaroopanni srushtinchali ani sankalpinchukunnadu.
0: God willed to create an individual who will be happy, who will enjoy and experience this creation.
1: Manavatme lekundina ఈ సృష్టి అంతా కూడాను శూన్యమే.
0: Without the human being, the whole creation would be empty.
1: కనుక విచక్షణ

0: జ్ఞానము కలిగి వివేక ప్రవర్తన చేత, విచక్షణ చేత, విజ్ఞానము చేత, ప్రజ్ఞానం చేత, సుజ్ఞానం చేత దీనిని అనుభవించేటువంటి ఒక వ్యక్తిని సృష్టించాలి అని. ఏకోహం బహుశ్యాం, తన నుండియే తాను సర్వమును కూడాను ఆవిర్భవింపచేసుకున్నాడు.
1: హీ విల్ అండ్ డిసైడెడ్ టు క్రియేట్ ఎ పర్సన్ విత్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్ డిస్క్రిమినేషన్ ఇంటెలెక్ట్ ద నాలెడ్జ్ ద వరల్డ్లీ నాలెడ్జ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ హిజ్ ఓన్ క్రియేషన్ అండ్ ది జనరల్ నాలెడ్జ్. సో హీ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
0: కానీ ఈ మానవుని సృష్టించినప్పుడు ఈ మానవుడు వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్నింటినీ కనుక్కున్నాం స్వామి అని ఉచ్చరించాడు ఈ మానవుడు.
1: మ్యాన్ ఇన్ టర్న్ రెస్పాండెడ్ టెలింగ్ ఓ గాడ్ ఐ హావ్ కమ్ టు నో ఎవ్రీథింగ్.
0: కేవలం వేదాధ్యయనం చేతను, శాస్త్ర పఠనం చేతను, వేదాంత పఠనం చేతను ఈ దివ్యత్వాన్ని తెలుసుకోవచ్చును అని ఒక నిర్ణయానికి వచ్చాడు.
1: మ్యాన్ హ్యాస్ డిసైడెడ్ దట్ హీ విల్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ బై రీడింగ్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ అండర్స్టాండింగ్ ది ఫిలాసఫీ.
0: దానిని తెలుసుకునే నిమిత్తమై అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
1: He did intense penance in order to know the divinity.
0: జపమును చేశాడు.
1: He did japa.
0: తపమును చేశాడు.
1: Penance.
0: ధ్యానము చేశాడు.
1: Meditation.
0: అర్చన చేశాడు.
1: Worship.
0: అన్ని విధములైనటువంటి సాధనలు చేస్తూ వచ్చాడు.
1: He followed all pursuits.
0: కానీ దివ్యత్వము అతనికి కంటి కనిపించలేదు.
1: Yet he could not visualize the spirituality.
0: మనసుకు అనిపించలేదు.
1: And his mind could not comprehend. Ears could not hear.
0: హృదయాన్ని కరిగించలేదు.
1: And the heart did not melt or move.
0: ఇవి చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all the spiritual pursuits?
0: అని ఒక విధమైనటువంటి ఒక విరక్తికి గురి అయ్యాడు.
1: Like this he was frustrated and disappointed.
0: దేనివల్ల ఈ యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోయాడు?
1: What is the reason why he could not reach that blissful state?
0: ఎంత తపస్సు చేసినప్పటికీ, ఎన్ని వేదములు చదివినప్పటికీ, ఎంత శాస్త్రములు తెలుసుకున్నప్పటికీ దేహాభిమానము అనేటువంటి ఒక పెద్ద పెనుపూతము అతన్ని పట్టి పీడిస్తూ వచ్చింది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఇంటెన్స్ పెనెన్స్ స్కాలర్షిప్ అండ్ ద నాలెడ్జ్ అండ్ ద ఫెమిలియారిటీ విత్ ఆల్ ది సీక్రెట్ టెస్ట్ yet he could not know the spirituality because of his attachment to the body.
0: అప్పుడు ప్రారంభించాడు, ఏమిటి ఈ దేహం?
1: Then he started questioning, what is this body?
0: దీనిపైన ఇంత అభిమానం కలగడానికి ఏది కారణం?
1: What is the reason behind this attachment?
0: అని అనేక విధమైనటువంటి పరిశోధనలు కూడాను చేశాడు.
1: He made all sorts of investigations.
0: కడపటికి ఇది దేహము ఒక మ్యాటర్, ఇది ఒక పదార్థముల యొక్క సమ్మిళిత స్వరూపమే.
1: Ultimately, he could know that this body is just a matter.
0: ఇది కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు మాత్రమే.
1: That the body is merely an instrument.
0: ఈ పనిముట్టును మనం లెక్క చేయనక్కర్లేదు.
1: So we should not bother ourselves with this instrument.
0: ఈ పనిముట్టులో దీనిని నడిపించి, కదిలించి, మెదిలించి, మురిపించి, మరిపించి, మైమరిపించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది.
1: There is a spirit behind that makes this instrument works, and that is the master, that with maneuver, and that is responsible for the entire working process.
0: ఎక్కడ ఉంది, ఎక్కడ నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడాను తిరిగి పరిశీలన చేస్తూ వచ్చాడు.
1: Then he started questioning and trying to understand the guiding principle behind this instrument.
0: ఎక్కడికి పోయినప్పటికీ ఇదే చింతన.
1: He started thinking the same way.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: ఇంగ్లాండ్ లోపల,
1: in England,
0: Aristotle సాయంకాల సమయం లోపల ఫుట్పాత్ పైన నడుచుకుంటూ పోతున్నాడు.
1: Was walking along the footpath.
0: నడుచుకుంటూ పోతుంటే అదే ఫుట్పాత్ పైన ఇంకో రిటైర్ ఆఫీసర్ ఎదురుగా నడుచుకుంటూ వచ్చాడు.
1: ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆన్ ద ఫుట్ పాత్ హి కుడ్ ఫైండ్ వన్ ఆఫీసర్ ఆల్సో వాకింగ్.
0: ఒకరికొకరు వచ్చిందని టక్కన కొట్టుకున్నారు ఒకరికొకరు. అతన్ని ఇతను చూడలేదు, ఇతను అతను చూడలేదు, ఇతని ధోరణిలో ఇతన్ని పోతున్నారు అని స్టార్టర్. ఆ రిటైర్డ్ ఆఫీసర్ అతని ధోరణి ఏమిటిందో, ఆ రిటైర్డ్ అయిన తర్వాత ఇంకేమి ఇంటి బాధ్యతలు ఉన్నాయో ఏమిటో అవి యోచించుకుంటూ వస్తున్నాడు.
1: As these two were moving in the opposite directions, thinking and engaged in their own way, they dashed against each other.
0: A retired officer, who are you? Annadu kopamto.
1: The retired officer, in full of anger, he asked, who are you?
0: Aristarch cheppadu, chetra jodi, ade nenu yochinchestunnanu, who am I?
1: Aristarch
0: cheppandi ani prarthinchadu.
1: Aristotle with folded hands said, that's what I am trying to know, who am I, kindly tell me.
0: ఆ సద్బుద్ధి సద్భావము సద్హృదయము సదాలోచన ఉండినటువంటి వారికి ఇట్టి సదవకాశాలు సంభవిస్తుంటాయి.
1: పీపుల్ విత్ సచ్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్, గుడ్ ఫీలింగ్, గుడ్ సెంటిమెంట్స్,
0: చూడలేదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఈ అధికారి ఎవరు, హూ ఆర్ యూ అని క్వశ్చన్ వేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
1: I have not gone to any preceptor or teacher for that matter. This officer has put this question, who are you?
0: Who am I? Who am I? Who am I?
1: Then he started questioning himself, who am I?
0: A retired officer, vidavudu pichivadu anukunnadu, velli poyadu. Jawabu cheppale. Who are you? Annade kani jawabu cheppale.
1: That retired officer just questioned, who are you? But he didn't expect reply.
0: Ade vidamugane, ee manavudu, ee jadamainatundi dehanni, ఈ కల్మషమైనటువంటి దేహాన్ని, మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహాన్ని ఇంత భ్రమించటం లోపల ఉండినటువంటి యొక్క విశేషం ఏమిటి?
1: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్, వాట్ ఈస్ ది అండర్లయింగ్ సీక్రెట్ బిహైండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ విచ్ ఈస్ ఇనర్ట్, విచ్ ఈస్ జస్ట్ మ్యాటర్ విచ్ ఈస్ పొల్యూటెడ్.
0: నిమిషములకు నీచులు ఉరుని కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: ఎవ్రీ మినిట్ ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్, నాట్ అరోమా ఆర్ ఫ్రాగ్రెన్స్.
0: ఇలాంటి దేహాన్ని ఇంత అభిమానం ఎందుకు?
1: వై దెన్ అటాచ్మెంట్ టు దిస్ బాడీ?
0: కానీ ఇందులో ఎవరో ఒక శక్తి ఉన్నది.
1: బట్ దేర్ ఇస్ సమ్ పవర్.
0: ఆ శక్తి ఉండటం చేతనే ఇలాంటి నిరుపయోగమైనటువంటి యొక్క తోలుతిత్తి వంటి ఈ దేహాన్ని మనం ఇంత భ్రమిస్తున్నాము.
1: దేర్ ఇస్ సమ్ ఎనర్జీ బిహైండ్ ఇట్ అండ్ దట్ ఆపరేట్స్ దిస్ బాడీ.
0: యోచన చేసుకుంటూ చేసుకుంటూ ఒక బజార్ లో వెళుతున్నాడు.
1: హి వాస్ థింకింగ్ ఇన్ ది సేమ్ వే అండ్ పాసింగ్ బై.
0: ఒక హంటరు,
1: a hunter,
0: oka chevulu pilli,
1: hot holder,
0: kundelu untaru danni,
1: brought a rabbit.
0: Ee rabbit nu adavullo champukoni chetulo pattukoni vostunnadu road lopala.
1: A hunter was carrying a rabbit which he killed and taking it along with him.
0: Mamsaharulainatundi evaro kontha mandi vachi, sir deeni vela enta, sir deeni vela enta, sir ani adugutunnaru.
1: A non vegetarian came and said, what is the price of this dead rabbit?
0: Ma edo 5 rupees annaru.
1: He said, 5 rupees.
0: 5 rupees ఇచ్చాడు, ఆ రాబిట్ కొనుక్కొని వెళ్ళిపోయాడు.
1: He paid 5 rupees and purchased that rabbit.
0: చూచాడు.
1: He saw this.
0: పనికి మారినటువంటి ఈ చెవులు పిల్లి ఈ రాబిట్ కు 5 rupees వెల ఉంటుండాలి. కానీ మానవుడు మరణించిన తర్వాత దీనికి 5 rupees కూడా ఎవరు ఇచ్చేవారు లేదే.
1: This useless rabbit, dead one, has got its own value of at least 5 rupees, not the human body of
0: it. There
1: nobody would ask the price or the value of a dead body.
0: Chusara, maraninchina rabbit kaina vilu undi kani maraninchina manavuniki vilu ledu.
1: A dead rabbit has got value, but not the dead body of man.
0: Entati raja daraja ainappudikini,
1: maybe a king of any
0: kind, entati chakravarti ainappudikini,
1: emperor,
0: entati peethadhipati ainappudikini,
1: maybe head priest,
0: maraninchin tarvata,
1: after death,
0: cremation ground ki teeskoni potunte,
1: as the body was being taken to cremation ground,
0: madhyalo emaina rain vaste,
1: if there is any rains,
0: oka shopkeeper nu, sir kodda shape ee varanda lo pettukuntam ante chi chi chi chi chi oddu teeskoni pondi antadu.
1: If you request any shopkeeper to permit this dead body to be kept there under
0: shelter,
1: he will say nothing doing.
0: Leka peetadhipatuda inke mahaniyuda edi chudadu.
1: That shopkeeper is not mindful of the position and the status of this dead person, whether he is an emperor or a king.
0: Adhe roju lokala kontha mandi devalayaniki velutu vacharu.
1: On the same day, some people were visiting
0: temple. ఆ దేవాలయానికి వెళ్ళే పూర్వము
1: ప్రయర్ టు దట్
0: అయ్యా ఇక్కడ అక్కడ వచ్చి పెట్టేస్తే ఏ కుక్కలో దొంగిలించుకొని పోతాయి, ఏ మనుషులు దొంగిలించుకొని పోతారు, నా స్లిప్పర్స్ కొంతసేపు మీ వరండాలో పెట్టిపోతాం సార్ అన్నాడు ఈ యొక్క చెప్పులు యజమాని.
1: Whereas another person said, while visiting a temple, being a rainy day, said, ask another one, would you please permit me to keep my slippers over here?
0: పెట్టండి సార్ కొంచెం అక్కడ లోపల పెడితే ఇంకా మంచిది, బయట పెట్టి ఎవరైనా తీసుకుని పోతారని లోపల దానికి అవకాశం ఇచ్చాడు.
1: Then the person said, why not, sir? Better you keep the slippers inside.
0: ఈ ఎక్స్పీరియన్స్ కావాలని ఎతికేటువంటి వాడు చూచాడు. చూసారా, ఇతను గొప్ప శ్రీమంతుడు.
1: Here is a rich man.
0: ఇతను బ్రతికి ఉండినంత కాలము ఇతను చుట్టూ అందరు కూడాను పరిచారకులు తిరిగేటువంటి వారు.
1: సో లాంగ్ హీ వాజ్ అలైవ్ హీ వాజ్ సరౌండెడ్ బై నంబర్ ఆఫ్ సర్వెంట్స్. అతన్ని
0: దర్శించాలంటే చాలా కొద్ది కట్టుబాటు ఉండేటువంటివి.
1: దేర్ సో మెనీ డిఫికల్టీస్ వన్ హాస్ టు పాస్
0: త్రూ. ఈ పీఠాధిపతి చూస్తామనుకుంటే ఎవరిని ముట్టద్దని దూరం పోయేటువంటి ఇలాంటి పాడు ఈనాడు ఒక వరండాలో కూడాను ఈ దేహానికి అవకాశం ఎవరు అందించలేదు.
1: Being a pitadhipati, the head of a particular school of philosophy, well, he never touched anybody, but today nobody is bothered about him.
0: జీవుల చర్మంతో కుట్టినటువంటి చెప్పులకైనా అవకాశం ఇస్తున్నారు, కానీ శవానికి అవకాశం ఇవ్వటం లేదు.
1: At least the slippers made out of the skin of the dead animal has got a value, but not the dead body of a human being.
0: కాబట్టి దీని యొక్క కారణం ఏమిటి?
1: What is the reason?
0: పరిశోధనలు ఇవన్నీ వస్తున్నాయి మధ్య మధ్య.
1: These are all the thoughts that come on the way as one thinks deeply.
0: Cheppuluku vilumelu ilu untundali kaani shariranki vilumale.
1: Slippers have value but not the body.
0: Ee vidhanga vicharam chestu poi deenlo evaro unnaru, deeniki karta evaro, deeniki bhokta evaro, deenni gurtinchali aneetundi vicharana prarambham chesadu.
1: Then he started thinking deep enough again and repeatedly. There must be a creator behind. There must be an experiencer behind.
0: ఈ విధంగా పోతూ పోతూ
1: as he went on investigating,
0: ఇంటికి వచ్చి చేరాడు.
1: He returned home.
0: తండ్రి దగ్గరికి వచ్చి
1: he approached his father.
0: నాన్న,
1: father,
0: ఏది ఈ జీవితంలో ప్రధానమైనటువంటిది?
1: What is most important in this life?
0: ఏది అన్నింటిని నడిపించేటువంటిది?
1: What is the guiding spirit?
0: అన్నింటిలోనూ ఏకత్వంగా ఉండేటువంటిది ఏమిటి?
1: What is that which is common in all?
0: అప్పుడు తండ్రి చెప్పాడు.
1: Then father said,
0: నాయన, ఇది మాటలతో తెలుసుకోవటానికి వీలు కానటువంటిది.
1: Son, you cannot understand by word anyway.
0: నీవే స్వయంగా దీనిని విచారణ చేసి తెలుసుకోవాలి అన్నాడు.
1: You must inquire and experience and know yourself.
0: ఇదిగో కొన్ని తెలుసుకున్నాడు కదా, కుందేటికి విలువ ఇచ్చారు చచ్చిన కుందేటికి, కానీ మనిషికి విలువ లేదు.
1: హీ హాస్ నోన్ సఫిషియెంట్లీ ఎర్లియర్ బికాజ్
0: చెప్పులకు విలువ ఇచ్చారు కానీ శవానికి విలువ ఇవ్వలేదు.
1: డెడ్ రాబిట్ హాస్ వాల్యూ, స్లిప్పర్స్ హాస్ వాల్యూ, బట్ నాట్ ది డెడ్ బాడీ ఆఫ్ మ్యాన్.
0: కానీ దీనికి తెలియనటువంటిది ఒకటి మరుగ్గా ఉండేటువంటిది ఒకటి ఉంది.
1: బట్ దేర్ ఇస్ ఎ హిడెన్ ప్రిన్సిపల్.
0: అది ఈ దేహంలో ఉండినంత వరకు ఈ దేహానికి విలువ ఇస్తున్నారు.
1: దట్ హిడెన్ ప్రిన్సిపల్ సో లాంగ్ ఇట్ ఇస్
0: అది ఈ దేహంలో ఉండినంత వరకును శివం శివం శివం అంటున్నారు.
1: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ సో లాంగ్ ఇట్ ఇస్ ఇన్ ద బాడీ ఇట్ ఇస్ శివం ఆస్పిషియస్.
0: ఆ యొక్క శక్తి ఈ దేహం నుంచి వదిలిపోతానే శవం శవం శవం అంటున్నారు.
1: ద మూమెంట్
0: శవమునకు శివమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: ద మూమెంట్ ది ఎనర్జీ ద డివైన్ ఎనర్జీ గైడింగ్ ప్రిన్సిపల్ ఇస్ గాన్ ఇట్ ఇస్ శవం డెడ్ బాడీ.
0: కనుక నాయన నీవు సాధన చేసి తెలుసుకోమన్నాడు తండ్రి.
1: ద ఫాదర్ సెడ్ బెటర్ యూ ఎంక్వైర్ అండ్ నో యువర్ సెల్ఫ్.
0: ఇతనే వరుణి కుమారుడు అరుణుడు, తపస్సుకు వెళ్ళాడు.
1: He did penance.
0: తిరిగి వెళ్ళాడు.
1: He went.
0: చూచాడు.
1: He saw.
0: ఈ దేహానికి మూల కారణం ఏమిటి?
1: What is the main cause for this body?
0: ప్రాణం అని తెలుసుకున్నాడు.
1: Then he could know it's the life behind it.
0: ఇంటికి వచ్చాడు.
1: He returned home.
0: ప్రాణం బ్రహ్మ అన్నా నానా తెలుసుకున్నాను.
1: He told his father, father, I have known that life is Brahman.
0: లైఫ్ ఉంది, ప్రయోజనం ఏమిటి నాయన? కుమారుణ్ణి అడుగుతున్నాడు తండ్రి.
1: Then father started asking his son.
0: ప్రాణం ఉంది,
1: there is life.
0: కానీ నీకు తట్టలో అన్నం పెట్టినప్పుడు ప్రాణం ఉంది కానీ మనస్సు తినాలా అనేటువంటి సంకల్పమే లేకపోతే నీవు అన్నాన్ని భుజించగలవా?
1: There is food served on the plate. Unless there is a thought in the mind to eat it, you don't start eating.
0: కాబట్టి ప్రాణం ఉండినంత మాత్రమే ప్రయోజనం లేదు.
1: So mere life is not enough.
0: ఆపరేషన్ చేసే పూర్వము డాక్టరు మొత్తం మంది ఇచ్చి పొట్టను కోస్తున్నాడు.
1: Prior to operation,
0: ప్రాణం ఉంది కానీ ప్రయోజనం ఏమిటి?
1: anesthesia to the patient. There is life. What is the
0: operation jarugutundada naaku em chestunnaru emi teliyadu.
1: As the operation goes on,
0: atane pranam oka blind,
1: the patient does not know though there is life
0: ani annadu nanna.
1: That's what father said.
0: Tirigi vellada adaviki.
1: Then he went to the forest.
0: Pranam kaadu brahma,
1: so life is not brahman.
0: Mari kunta tapas chesadu.
1: Then he did penance.
0: Manasse brahma అనుకోనొచ్చాడు.
1: దెన్ హీ రిటర్న్ టెల్లింగ్ దట్ మైండ్ ఈజ్ బ్రహ్మన్.
0: తిరిగి తండ్రి చెప్పాడు, ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్ కాదు నాయన.
1: ఫాదర్ సెడ్ దిస్ ఇస్ నాట్ రైట్.
0: మనసు ఉంది,
1: దెర్ ఇస్ మైండ్,
0: కానీ విచారణ శక్తి లేకపోతే మనసుండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్, బొడ్డు
0: తినవచ్చును, పేడను తినవచ్చును, మట్టిని తినవచ్చును, కానీ విచక్షణ జ్ఞానం కావాలి కదా.
1: వన్ కెన్ ఈట్ ద ఫుడ్ అండ్ ద దాల్ అండ్ ద కోల్ వాట్ ఎవర్ డర్ట్.
0: పిచ్చివాడికి మనసుంది.
1: A madcap has mind.
0: Kani edi ekkado evarto e vidhanga maatadalano ekkadiki vellalano emi teliyadu.
1: But he has no sense of propriety as to how to conduct himself.
0: Kaduka nijame manasu brahma kaadu.
1: So mind is not brahma.
0: Mari vellaadu.
1: Again he went to the forest.
0: Mari tapas chesadu.
1: He did penance.
0: Vachadu nanna prajnanam brahma annadu.
1: He said that prajnanam brahma.
0: ప్రజ్ఞానం బ్రహ్మ నిజమే, కానీ ప్రజ్ఞానం అనేటువంటిది ఉంటుండాలి.
1: దేర్ ఈజ్ ప్రజ్ఞాన,
0: కానీ దానివల్ల మనకి ఏ విధమైన ఫలితం రావటం లేదు.
1: బట్ ఇట్ హాస్ నో యుటిలిటేరియన్ ఎఫెక్ట్.
0: గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులంతా ఉంటున్నారు,
1: మెనీ సైంటిస్ట్,
0: ఎంతమంది ప్రజ్ఞానంలో కలిగినటువంటి వాళ్ళంతా ఉన్నారు,
1: ప్రజ్ఞానవంతులున్నారు,
0: విజ్ఞానవంతులున్నారు, సుజ్ఞానవంతులున్నారు, కానీ అందరికీ దానికి వెనకల అజ్ఞానము అనేటువంటిది కూడా ఒకటి వెంటాడుతుంటారు.
1: దేర్ ఆర్ పీపుల్ ఆఫ్ దిస్ అవేర్నెస్, ద స్పిరిచువల్ నాలెడ్జ్, ద సైన్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ యెట్ దే ఆర్ ఎన్కంపాస్డ్ బై అజ్ఞాన.
0: పరిపూర్ణ బ్రహ్మ కాదు అన్నాడు.
1: సో యువర్ జ్ఞాన ఇస్ నాట్ బ్రహ్మ.
0: వరుణుడు,
1: దట్స్ వాట్ వరుణ సెడ్.
0: అప్పుడు తిరిగి పోయాడు.
1: దెన్ హి వెంట్ బ్యాక్.
0: కూర్చున్నాడు తపస్సులో.
1: హి సాట్ ఇన్ పెనెన్స్.
0: లెగలేదు.
1: హి డిడ్ంట్ గెట్ అప్.
0: ఇంటికి రాలేదు.
1: హి డిడ్ంట్ రిటర్న్.
0: ఆ ఆనందంలో మునిగి మునిగి మునిగి మునిగి మునిగి తనలో తాను ఎంతో ఆనందిస్తున్నాడు.
1: హి హస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ ఇన్ ఎక్స్టసీ అండ్ బ్లెస్.
0: మూడు దినములు, నాలుగు దినములు, నెల రోజులు చూచాడు తండ్రి, ఇంటికి రాలేదు కుమారుడు.
1: ఫాదర్ వెయిటెడ్ ఫర్ ద సన్ 3-4 days, మంత్స్.
0: వెళ్ళాడు తండ్రి.
1: ఫాదర్ వెంట్.
0: ఒకే ఆనందంగా ఉంటున్నాడు కుమారుడు.
1: హి సా ద సన్ ఇన్ ఎక్స్టసీ.
0: నాయన తెలుసుకున్నావా అన్నాడు తండ్రి.
1: ఫాదర్ ఆస్ Son, did you know that?
0: Anandam Brahma, Anandam Brahma, Anandam Brahma annadu.
1: The son responded, bliss is God, bliss is God.
0: Anaga denini parishilam chesadu ee vyakti?
1: It means what? What is the
0: shariranni parishilam chesadu?
1: He has examined the body.
0: Annamayam dehamu.
1: Body is
0: pranamayamu, manomayamu, vijnanamayamu, anandamayamu. Ee panchakosamulu kudunu daanu parishilam chesadu.
1: He has examined all the 5 life sheets. That of the body, that of the mind.
0: ఆనందం వచ్చేటప్పుడు ఇంకేది నాకు అక్కర్లేదు.
1: When once he attained that blissful
0: state, సమస్త సాధనలు కూడాను ఆనంద నిమిత్తమే సల్పేటువంటివి.
1: For all spiritual endeavors, it's only for
0: blissful. కానీ ఇప్పుడు మనం అనుభవించేటువంటి ఆనందాలు క్షణభంగురాలు.
1: But all the worldly happiness is momentary.
0: ఇది ఆనందాలు కాదు.
1: You cannot call it bliss.
0: కానీ అది నిత్యానందం.
1: That is eternal bliss.
0: యోగానందం.
1: That's one of yours.
0: పరమానందం.
1: Supreme.
0: అద్వైతానందం.
1: Non-dual.
0: సచ్చిత్ ఆనందం.
1: And that is one of.
0: ఆత్మానందం.
1: That is one of the self.
0: అది ఒక దైవంతో తప్ప అన్యులతో ఏమాత్రం ఇది మనకు లభ్యం కాదు.
1: Bliss, you will get it only in union with God, but nowhere
0: else. కనుకనే సృష్టించిన భగవంతుడు ఈ మానవుడు ఈ పంచకోశములు కూడాను పరిశీలన చేసి కడపటి కోసమైన ఆనందంలో ప్రవేశిస్తాడు, అందు నిమిత్తమై ఈ మానవును సృష్టించాలి అని తను సంకల్పించుకున్నాడు.
1: Therefore God has will to create man who will suddenly investigate and explore all the 5 life sheets until he reaches the state of bliss.
0: దురదృష్టవశాత్తు ఈనాడు దేహమయం, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయము, ఆనందమయమని స్టెప్ బై స్టెప్ ఒకదానికొకటి చాలా ఒక లేత్ అనగా తేలిక అయినటువంటి ఒక అతి సూక్ష్మమైనటువంటి స్థానానికి వెళ్ళాడు.
1: Therefore out of all the sheets, that of the food, the life,
0: శరీరం కంటే ప్రాణం చాలా లైట్ గా ఉండేటువంటి చులకనైనటువంటి.
1: అండ్ దిస్ లైఫ్ ఇస్ లైటర్ దాన్ ద బాడీ.
0: తేలిక అయినటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ లైట్.
0: ఈ ప్రాణం కంటే మనస్సు మరింత తేలిక అయినటువంటిది.
1: ద మైండ్ ఇస్ లైటర్ స్టిల్.
0: ఈ మనస్సు కంటే విజ్ఞానం మరింత తేలిక అయినటువంటిది.
1: అవేర్నెస్ స్టిల్ లైటర్.
0: ఈ విజ్ఞానం కంటే ఆనందం మరింత తేలిక అయినటువంటిది. సర్వత్రా వెలిగేటువంటిది ఆనందం.
1: అండ్ దిస్ బ్లిస్ ఇస్ వెరీ వెరీ లైట్, ఎక్స్ట్రీమ్లీ లైట్.
0: ఈ ఆనందాన్ని విస్మరించి ఈనాటి మానవుడు రివర్స్ ఆనందం నుంచి ప్రజ్ఞానానికి దిగుతున్నాడు. ఏమిటి, ఐఎమ్ సైంటిస్ట్, నేను ప్రజ్ఞానంలో ప్రవీణుణ్ణి. ఆనందం మర్చిపోయినాడు, ఆనందం నుంచి ప్రజ్ఞానానికి వచ్చాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. From supreme state of bliss, he comes to
0: Kanya prajnana. Kanya driving athaniki teliyatam ledu, reverse gear vesadu.
1: But he has put reverse gear.
0: Vachadu tirigi prajnanamku.
1: And he reaches that prajnana.
0: Prajnanam tu tirigi manomaya kosaniki vachadu.
1: And then he has come down to the sheath
0: of life. Ee manomaya kosam nunchi pranamaya kosaniki vachadu.
1: And then he has come to the sheath of life.
0: Ee pranamaya kosam nunchi dehamayaniki digipoyadu.
1: And finally he has come down to the level of the
0: body. Annitiki dehame dehame dehame mukhyamu. Aa sthitiki vachindi ee naati manavattam.
1: Therefore a human being has come down to the level of the body today.
0: Enta unnata sthayiki povalani brahma srishtinchado ee manavuni oka sankalpam antatiki ado sthayiki digibadi poyadu.
1: God intended exalted position for mankind.
0: Shariranni telusukodaniki mana chaduvulu enduku?
1: Why should we study to know the body?
0: Chetilo unna kankana chuttaniki addam enduku neeku kavali?
1: In order to see the bangle, why do you need the mirror?
0: Adhe vidhamgane,
1: similarly,
0: దివ్యత్వాన్ని చూడటానికి నీకు సాధన కావాలి, కానీ దేహాన్ని గుర్తించుకోవడానికి సాధన అక్కర్లేదు.
1: ద స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్ నీడెడ్ టు నో ద డివినిటీ అండ్ ఇట్స్ నాట్ నెసెసరీ ఫర్ ద బాడీ.
0: ఈ దేహం అంతా కేవలం ఒక పనిముట్టు వంటిది.
1: బాడీ ఇస్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: కానీ ఈ పనిముట్టు పైన మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము.
1: బట్ టుడే వి ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ఇన్స్ట్రుమెంట్.
0: ఈ పనిముట్టునే మనం ప్రధానమైన లక్ష్యంగా మనం తీసుకుంటున్నాము.
1: వి టేక్ ఇట్ ది ఇన్స్ట్రుమెంట్ యాస్ ది
0: ఈ శరీరం యొక్క సుఖములు అన్ని కూడా ఎంతసేపు.
1: How long the convenience of the body lasts.
0: Okka chinna udaharanam teeskondi.
1: A small example.
0: Aakali avutundadi.
1: You are hungry.
0: Aakali avutundadi ani cheppani ee tacharam canteen ki vellavu.
1: As you are hungry, immediately you go to the canteen.
0: 2 rupees ichchesesi oka chapati, 2 rupees ichchesi inko chapati, 2 rupees ichchesi inko chapati, 3 chapatulu 6 rupees teeskunnavu.
1: You paid 6 rupees and purchased 3 chapatis.
0: Tinnavu.
1: You ate.
0: బాగుండదు నేను ఇప్పుడు అనుకున్నాడు. చాలా సంతోషించాడు.
1: వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆఫ్టర్ ఈటింగ్ 3 చపాతీస్.
0: ఎంతసేపు ఈ ఆనందం?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: తిరిగి ఆఫ్టర్ 2 అవర్స్ కు తిరిగి కావాలి.
1: ఆఫ్టర్ 2 అవర్స్ అగైన్ హిల్ బి హంగ్రీ.
0: ఈ మిషన్ ఇన్ని విధములు పని చేస్తుంట వల్ల ఎంత పెట్రోల్ దీనికి తాగుతుండాలి, ఎంత ఆయిల్ త్రాగుతుండాలి.
1: యాజ్ దిస్ మిషన్ వర్క్స్ ఇట్ నీడ్స్ మోర్ ఆఫ్ ఆయిల్ అండ్ పెట్రోల్.
0: కనుకనే ఇది కేవలము ఒక జడమైనటువంటి దీంతో మనం ఒక కఠినమైనటువంటి ఇంజిన్ మాదిరి ఉపయోగించుకుంటున్నాము.
1: సో వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది బాడీ లైక్ ఎ మెషిన్.
0: ఈ మిషన్ పైన ఎందుకు మనకి ఇంత అభిమానం?
1: వై షుడ్ హావ్ అటాచ్మెంట్ ఆన్ దిస్?
0: కానీ దీనికంటే ఉన్నతమైనటువంటి దానికి మరి పోవాలి.
1: బట్ వీ షుడ్ ట్రావెల్ అప్వర్డ్ టు హైయర్.
0: కనుకనే ఆనందం అనేటువంటి యొక్క చాలా అతి సూక్ష్మమైనటువంటి స్థాయి నుంచి కొంత బరువైనటువంటి సైన్స్ లేక వచ్చి దిగిపోయినారు.
1: This bliss is subtlest of all and we have come down to the scientific
0: knowledge. Aa science nunchi marinta bharamainaatundi oka manasu daggariki vachi cheripoyinaru.
1: And still we have come to a heavier level.
0: Aa manasunu Arjunude bharinchukolekapoyadata.
1: Even Arjuna could not control his mind.
0: Chanchalam hi mana Krishna pramadi balavadrudam.
1: The mind
0: Krishna,
1: is
0: emiti ee manasu oka prabhavam.
1: Krishna, what a mystery, what the effect of the mind.
0: Chanchalam hi oka chalamaina ni oka nimishamlo aina urku undadu.
1: It is never steady and stable.
0: Oka kotikaina oka sthirattam undu gaani ee oka manasuku sthirattam lekunda pothundadi. Chanchalam hi mana Krishna pramadi balavad drudam. Balamainatundi pramadamainatundi chaala drudamainatundi anta bharamainatundi ee manasu.
1: Mind is strong, dangerous and very heavy.
0: Daani valle manavulu aneka vidhamainatundi oka కష్టములకు నష్టములకు దుఃఖములకు చివాట్లకు అన్ని అశాంతులకు గురి అయిపోయి అస్తవ్యస్తంగా మారిపోతున్నాడు. కట్టగడపడికి పిచ్చాసుపత్రి చేరిపోతున్నాడు.
1: ఫర్ దట్ రీజన్ మ్యాన్ ఈస్ పుట్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎజిటేషన్స్ ప్రాబ్లమ్స్ ట్రబుల్స్ టర్మాయిల్స్ ద లాసెస్ అండ్ ద బ్లేమ్ అల్టిమేట్లీ గెట్స్ హిమ్సెల్ఫ్ అడ్మిట్ ఇన్ ద హాస్పిటల్.
0: చదువుతున్నాడు, ఎన్ని గ్రంథాలో చదువుతున్నాడు.
1: హి రీడ్స్ అండ్ రీడ్స్ మోర్ అండ్ మోర్ ఆఫ్ బుక్స్.
0: ఈ చదివేటువంటి దాంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని పిల్లలు గుర్తించుకోవాలి.
1: One has to understand the goal and the purpose in reading books.
0: ఒక భగవద్గీత ఎవరైనా మీకు ఇచ్చినారంటే,
1: ఇఫ్ ఎనీవన్ గివ్స్ యు భగవద్గీత,
0: ఆ భగవద్గీతకు మొట్టమొదటి నమస్కారం చేస్తావు.
1: ఫస్ట్ యు పే యువర్ రెస్పెక్ట్స్ టు భగవద్గీత బుక్,
0: తలపైన పెట్టుకుంటావు.
1: యు కీప్ ఇట్ ఆన్ ద హెడ్,
0: హృదయానికి హత్తుకుంటున్నావు.
1: యు ఆల్సో హగ్ ఇట్,
0: తెరిచేసి దాన్ని చదవడం ప్రారంభించావు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవ సేవ ఇవ కుర్వత సంజయ.
1: యు ఓపెన్ భగవద్గీత అండ్ స్టార్ట్ రీడింగ్ ద ఫస్ట్ వర్స్ ఓవర్ దేర్.
0: ప్రతి దినము కూడా నువ్వు భగవద్గీతను పారాయణ చేస్తున్నావు.
1: ఎవ్రీ డే యు గో త్రూ భగవద్గీత.
0: ఇక్కడే ఈ విద్యావంతుల లోపల, ఈ ఆస్తికుల లోపల, ఈ భక్తుల లోపల ఉండినటువంటి పెద్ద అజ్ఞానం.
1: దిస్ ఈస్ బిగ్గెస్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్ థీస్ టుడే.
0: చదివిన తర్వాత ఆ గ్రంథాలు తీసుకుపోయి పూజ రూములు పెడుతున్నావు.
1: ఆఫ్టర్ రీడింగ్ ద బుక్ హీ విల్ కీప్ ఇట్ దేర్ ఇన్ సాంక్చురీ. సాంక్చురీ
0: గులాబీ పుష్పాలు పెడుతున్నావు.
1: అండ్ యు ఆల్సో ప్లేస్ ఫ్యూ ఫ్లవర్స్. అన్ని
0: మర్యాదలు చేస్తున్నావు.
1: అండ్ ఎక్స్టెండ్ ఆల్ రెస్పెక్ట్స్.
0: ఏమి ప్రయోజనము? విషయాన్ని ఆచరణలో పెట్టలేదే.
1: బట్ వాట్ ది యూస్? హీ ఇస్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ హీ రీడ్స్.
0: పుస్తకానికి నీవు గౌరవిస్తున్నావు.
1: బట్ యు రెస్పెక్ట్ ద బుక్.
0: కాగితాలను గౌరవిస్తున్నావు.
1: యు రెస్పెక్ట్ ద పేపర్.
0: కాగితాలను పూజిస్తున్నావు.
1: యు వర్షిప్ పేపర్.
0: ఆ కాగితంలో ఉన్న అక్షరాలను పూజిస్తున్నావు.
1: లెటర్స్ దేర్.
0: అక్షరంలో ఉన్నటువంటి ఆనందాన్ని నీవు తింటం లేదు.
1: బట్ యు డోంట్ డిరైవ్ ద జాయ్, ద బ్లిస్ అవుట్ ఆఫ్ దట్.
0: ఈ గ్రంథాలంతా కూడా నువ్వు బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, వేదం కానీ, ఇతిహాసం కానీ, అన్ని కూడా నువ్వు ఆచరణ పెట్టే నిమిత్తమై ఏర్పడినటువంటివే కానీ పారాయణ నిమిత్తం ఏర్పడినటువంటి కాదని సత్యాన్ని ఈనాడు అందరూ గుర్తించాలి.
1: టుడే ఎవ్రీవన్ మస్ట్ రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ బి దట్ బి ఉపనిషత్స్ ఆర్ గీత ఆర్ వేద ఆర్ ఖురాన్ ఆర్ బైబుల్ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ రీడింగ్, దే మస్ట్ బి ప్రాక్టీస్.
0: సచ్చరిత్ర ఎవరి చేతిలో చూసినా కనిపిస్తుంటుంది.
1: ఎవ్రీవన్ క్యారీస్ దట్ హోలీ బుక్ సాయి సచ్చరిత్ర.
0: నిన్ను పారాయణ చేస్తున్నాను స్వామి అంటారు.
1: దిస్ ఇస్ స్వామి వేర్ రీడింగ్ ఎవ్రీ డే.
0: ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ ఫూలిష్నెస్ దాన్ దిస్.
0: పారాయణ కోసమని ఈ బుక్లంతా ఇంత ప్రింట్ చేపించిండేది.
1: డు యు థింక్ దట్ బుక్స్ ఆర్ ప్రింటెడ్ ఓన్లీ టు గో త్రూ?
0: ఆచరించే నిమిత్తమై.
1: ఓన్లీ టు ప్రాక్టీస్.
0: దాంతో ఏమి చెప్పాడు దాన్ని ఆచరించు.
1: వాట్ ఈస్ స్టేటెడ్ దేర్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: వాడి చాలా పెద్ద కోల్డ్ కాఫ్ ఎక్కువైపోయిందట పాపం.
1: వన్ పర్సన్ వాస్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ కాఫ్.
0: ఉద్యోగం వచ్చాడు, ఒక నేటివ్ వైద్యుడు వచ్చాడు.
1: డాక్టర్ కేమ్. విలేజ్ డాక్టర్.
0: చెప్పారు, అయ్యా ఇంత సొంటి, ఇంత మిరియాలు, ఇంత అల్లము, ఇంత సున్నము అన్ని వేసి బాగా కాంచి ఇంత నీళ్లుగా అయితే దాన్ని త్రాగు అన్నాడట.
1: దిస్ రస్టిక్ డాక్టర్ సెడ్, హ్యావ్ సమ్ పెప్పర్ అండ్ ద జింజర్ అండ్ లైమ్ అండ్ హీట్ ఇట్, మిక్స్ ఇట్ విత్ వాటర్ అండ్ జస్ట్ టేక్ ఇట్.
0: అప్పుడు వాడు ఇంత అల్లము, ఇంత జీలకర్ర, ఇంత మెంతులు ఇవన్నీ వేయడం, దీని మిరియాలు వేయటము, కాంచటము, తాగటము చెప్పుకున్నాను, ఇంకా నాకు కోడి పోలేదే, ఎట్టపోతుంది, దాన్ని వేసి అనుభవించాలి కదా.
1: హీ సింప్లీ రిపీటెడ్ వాట్ దిస్ విలేజ్ డాక్టర్ సెడ్, దట్ హీ హస్ టు సింప్లీ స్వాలో ద పెప్పర్ లైమ్ అండ్ జింజర్. హీ రిపీటెడ్, బట్ యట్ హీ ఈస్ నాట్ ఫ్రీ ఫ్రమ్ దట్ ఎయిమ్.
0: అదే విధంగానే గ్రంథంలో చెప్తున్నటువంటివి నువ్వు చెప్తున్నావే కానీ చేయటం లేదే.
1: యు ఆర్ జస్ట్ రిపీటింగ్ వాట్ ఆల్ దట్ ఈస్ స్టేటెడ్ ఇన్ ద బుక్. బట్ యు ఆర్
0: అది నీవు చేసినప్పుడే దాని ఫలితం నీకు లభ్యమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ద ప్రాక్టీస్ యూ విల్ బి రివార్డెడ్.
0: భగవంతుని చేతి లోపల పంచభూతములు కూడా ఉంటున్నాయి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: ఎవ్వరూ దానిని సరిగా గుర్తించటం లేదు.
1: నో వన్ ఈస్ అండర్స్టాండింగ్.
0: సృష్టించిన వారి చేతిలోనే ఉంటున్నాయి ఈ యొక్క సృష్టింపబడినటువంటి భూతములు.
1: ది ఎంటైర్ క్రియేషన్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: సమస్త భూతములు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటున్నాయి.
1: ఆల్ ఎలిమెంట్స్ ఆర్.
0: ఆ సత్యాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ఒక్క క్షణంలో మీ యొక్క బాధలు నివారణ అవుతాయి.
1: When once you know the truth, you'll be free from all troubles in a moment.
0: అనుకుంటారు భగవంతుని చేతిలోనే ఉంది భగవంతుడా అని ప్రార్థిస్తారు, కానీ భగవంతుని చేతిలో ఉందో లేదో తిరిగి అనుమానం.
1: You pray to God, God, you should only protect me, but yet you doubt whether.
0: బైబిల్ లోపల ఒక్క డౌటింగ్ థామస్ మాత్రమే ఉన్నాడు.
1: Their Bible mentions of one doubting Thomas.
0: ఒక్క గురుద్రోహి మాత్రమే ఉంటున్నాడు.
1: There is only one who betrayed.
0: కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా డౌటింగ్ థామస్.
1: టుడే ఎవ్రీ పర్సన్ ఇస్ డౌటింగ్ థామస్.
0: షిరిడి లోపల,
1: దేర్ ఇన్ షిరిడి,
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: 1916 లోపల, 1916 పెద్ద తుఫాన్ వచ్చింది.
1: దేర్స్ ఎ బిగ్ సైక్లోన్ అట్ దట్ మూమెంట్.
0: అక్కడ లక్ష్మీబాయి అల్లుడైనటువంటి భూతి ఒక మందిరం కట్టాడు.
1: ది సన్ ఇన్ లా ఆఫ్ లక్ష్మీబాయి భూతి కన్స్ట్రక్టెడ్ టెంపుల్.
0: ఆ మందిరం దేనికోసం కట్టాడు? మొట్టమొదట కృష్ణుని ప్రతిష్ట చెయ్యాలి అని కట్టాడు.
1: వాట్ ఫర్ దట్ టెంపుల్ బిల్ట్ ఓన్లీ ఫర్ టు ఇన్స్టాల్ కృష్ణ.
0: కానీ బాబా దానిని అంతా కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అనుకుంటూ
1: బాబా వాస్ పోస్ట్పోనింగ్ దట్ ఇన్స్టాలేషన్ ఫంక్షన్.
0: ఒకనాడు పెద్ద తుఫాను వచ్చింది.
1: ఇట్ వాజ్ ఎ సైక్లోన్ వన్ డే.
0: భరించుకోలేకపోయారు.
1: నో వన్ కుడ్ బేర్ దట్.
0: వడగండ రాళ్ల వల్ల కొట్టేసేస్తున్నాయి.
1: అండ్ దెన్ హెయిల్ స్టోన్
0: పని చేసేటువంటి వాళ్ళు ఆ పల్లె ప్రజలు అందరూ పరిగెత్తి వచ్చారు.
1: The villagers and workers there
0: ఈ మఠంలో ఆ మఠంలో ఆ మఠంలో అన్నిట్లో కూడా ఛత్రంలో కూడా దిగేశారు.
1: అండ్ దే జస్ట్ డ్రాప్ దేర్ ఎవ్రీవేర్ దే గాట్ దెంసెల్ఫ్ స్కాటర్డ్.
0: ద్వారకామాయని చిన్న ఇల్లు ఉంటుండాలి చౌట్రీ.
1: దేర్ ఇస్ అ ద్వారకామాయ స్మాల్ చౌట్రీ.
0: ఎక్కడ చిన్న ఒక మనిషి చిక్కేంత స్థలం చిక్కి అక్కడంతా ప్రవేశిస్తూ వచ్చారు.
1: వేర్ ఎవర్ దిస్ లిటిల్ షెల్టర్
0: అందరూ బాబా బాబా బాబా బాబా రక్షించండి అన్నారు.
1: ఆల్ వర్ ప్రేయింగ్ టు బాబా ఫర్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ.
0: ద్వాపర యుగం లోపల
1: ఇన్ ద్వాపర ఏజ్
0: బ్రహ్మ రాళ్ల వర్షం కురిపించినప్పుడు గోవర్ధనగిరి ఎత్తినట్టుగా ఆ గోపికలు గోపాలు సర్వులు వెళ్లి ఓ భగవంతుడా మమ్మల్ని కాపాడు కాపాడని ప్రార్థించినట్టుగా ఆ షిరిడీ ప్రజలందరూ వచ్చి ప్రార్థించారు.
1: జస్ట్ ఎస్ ది కౌహర్డ్ బాయ్స్ అండ్ గోపికస్ ప్రేయిడ్ ఎట్ ద టైమ్ వెన్ దర్ వాస్ రెయిన్ ఆఫ్ స్టోన్స్ బికాస్ ఆఫ్ బ్రహ్మ ఓవర్ దేర్ ఆల్ ప్రే టు కృష్ణ. దిస్ డే దే ప్రే టు షిరిడీ.
0: అప్పుడు బాబా అచ్చా అచ్చా అచ్చా దేఖగా దేఖగా
1: భగవాన్ సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
0: ముందుకు పోయాడు స్తంభాన్ని పట్టుకుని కొట్టాడు.
1: హి హిట్ ది పిల్లర్ ఓవర్ దేర్.
0: అయ్యా చాలు ఇంక నీ యొక్క రౌద్రము.
1: హి సెడ్ yes it is enough is enough.
0: ఇంక నీ శాంతి పొందు.
1: పాసిఫై కామ్ డౌన్.
0: సేపు నీ క్రోధాన్ని ఉపయోగపెట్టావు.
1: యూ మేడ్ యూజ్ ఆఫ్ ఈ
0: క్రోధము. అప్పుడు అందరూ భయపడిపోయారు.
1: ఆల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్
0: యూ. నీ ప్రతాపాన్ని తెలుసుకున్నారు.
1: ఆల్ హావ్ కమ్ టు నో.
0: తెలుసుకున్న తర్వాత ఇంక నీకు తిరిగి అధిక ప్రసాకం ఎందుకు? నీకు అధిక ప్రసంగానికి పోతున్నావు నువ్వు.
1: ఆల్ హావ్ నోటీస్డ్ యువర్ పవర్. డోంట్ బి టూ మచ్ నౌ.
0: చల్లబడు.
1: కామ్ డౌన్.
0: క్షణములో ఆగిపోయింది.
1: ఎ మోమెంట్ ద హోల్ రెయిన్ స్టాప్డ్.
0: ఇది చెప్పడం కోసమే కాదు, మీరందరూ ఒక్కతూరి గుర్తు తెచ్చుకోవాలి. ఇంకా మీరు మర్చిపోయి ఉంటారు.
1: సమ్ ఆఫ్ యూ మస్ట్ హావ్ ఫర్గాటన్. రిమైండ్ యువర్ సెల్ఫ్.
0: 2 డేస్ ముందుగా
1: 2 డేస్ ఎర్లియర్
0: నేను ప్రారంభించే ముందుగా పెద్ద వర్షం వచ్చేసేసింది. ఒకే గాలి వాన్ అంతా వచ్చేసేసింది.
1: బిఫోర్ భగవాన్ కమెన్స్ ద డివైన్ డిస్కోర్స్ దేర్ ఇస్ అ ఫైన్ యూ ఫైండ్ ద హెవీ
0: చాలా గాలి చాలా లోపలంతా కూడా కొడుతూ వచ్చేసేసింది.
1: అండ్ దిస్ హెవీ రెయిన్ ఆల్ ఓవర్.
0: నేను నిల్చుకున్నాను. అందరి లోపల రాయండి అని పిలిచాను.
1: భగవాన్ స్టూడెంట్ వాంటెడ్ ఎవ్రీబడి టు కమ్.
0: బయట ఉన్న వారంతా వచ్చి లోపల కూర్చున్నారు. నేను ప్రారంభించాను. ఒక్క చినుకు లేదు.
1: All outsiders came and walked in set and rain stopped.
0: ఎవ్వరూ కనిపెట్టలేదు.
1: Nobody noticed it.
0: అదే విధంగానే
1: లైక్
0: అదే షిర్డి లోపల భూతి మందిరం లోపల
1: ఇన్ దట్ భూతి టెంపుల్
0: అక్కడ అగ్నిగుండం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఫైర్ ప్లేస్.
0: ఎవరు ఈ పిచ్చి పిచ్చి భక్తులంతా వస్తుంటారు. ఎక్కువ మంది ఆడవాళ్లే పిచ్చి ఎక్కువ.
1: మెనీ మెనీ మ్యాడ్ డివోటీస్ విమెన్ ఇన్ పర్టికులర్
0: కట్టెలు కట్టంతా కట్టెలు కట్టి ఉంటుంటారు. ఒక కట్ట కొనుక్కునేది ఆ యొక్క దీంట్లో వేసేది.
1: దే పర్చేస్ ది హీప్ ఆఫ్ ఫైర్ వుడ్ అండ్ పుట్ ఇట్ దేర్ ఇన్ ద ఫైర్ ప్లేస్.
0: అంటే ఎంత వరకు వస్తుంది ఇవి కాలి ఏమైపోతుందో ఏమి యోచన చేయరు.
1: దే డోంట్ థింక్ వాట్ విల్ హ్యాపన్ టు ద ఫైర్.
0: మేము కూడా అగ్నిహోత్రానికి మేము ఒక ప్రసాదాన్ని అందించాము అని తృప్తి పట్టడానికి.
1: దే విల్ హ్యావ్ ద సాటిస్ఫాక్షన్ దట్ దే ఆర్ ఆఫరింగ్ సమ్
0: వేసారు కట్టెలు కొన్నారు అందరూ దాంట్లో పడేసేసారు.
1: దే ప్లేస్ ది ఫైర్ వుడ్ ఓవర్ దేర్.
0: కొంతసేపు అయ్యేటప్పటికి పెద్ద మంట ప్రారంభమైపోయింది.
1: అండ్ దర్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫ్లేమ్ ఆల్ ఓవర్.
0: శ్యామ్ వచ్చాడు.
1: శ్యామ్ కేమ్.
0: దాదా దాదా దాదా అని పిలుచుకుంటా. అతను దాదా దాదా అని పిలిచేవాడు పాపం.
1: అండ్ హీ స్టార్టెడ్ షౌటింగ్ దాదా దాదా.
0: క్యా క్యా శ్యామ్ క్యా క్యా హో భాయ్.
1: అండ్ హీ సెడ్ వాట్ వాట్ హ్యాపెన్.
0: దేఖో
1: సి
0: అగ్నిహోత్రుడు ప్రత్యక్షం అయిపోయినాడు.
1: అండ్ దేర్ ది God of fire manifested in front there.
0: ఆయన ప్రత్యక్షమయ్యాడు. చూచే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ?
1: హూ ఆర్ దేర్ టు సీ హిమ్?
0: ఎవరు లేరు అక్కడ.
1: నన్ వర్ దేర్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హీ సెడ్
0: అయ్యా ఎవరు లేనప్పుడు నీ ప్రతాపం ఎందుకు చూపిస్తావు ఇక్కడ?
1: దెన్ నో వన్ ఈజ్ హియర్ టు హూమ్ ఆర్ యూ ఎగ్జిబిటింగ్ యువర్ పవర్.
0: నీకెవరు బుద్ధి చెప్పేటువంటి వాళ్ళు లేకపోతున్నారు.
1: దేర్ ఆర్ నన్ హియర్ టు టీచ్ యూ.
0: అవసరమైన దగ్గరంతా నీ యొక్క ప్రభావం చూపించాలి, కానీ అవసరం లేని దగ్గరంతా కూడా నీ ప్రభావం ఎందుకు?
1: Show your power where it is necessary, not unnecessary.
0: ఆ స్తంభాన్ని పట్టుకుని రెండు కొట్టాడు.
1: And then he had hit the pillar over there.
0: క్షణములో అగ్నంతా చల్లారి.
1: And the fire extinguished in a moment of time.
0: అనగా ఏమిటి? ఒక్కొక్క భూతమును కూడాను ఒక్కొక్క అవకాశము కారణం లేకుండా కార్యం జరగదు.
1: It means every element has got this principle of cause and effect.
0: గంగానది ఒడ్డున పోయి అయ్యా మీకు నీళ్ళు ఇస్తాను రాండి అని ఎవరన్నా పిచ్చివాళ్ళైనా పలుకుతారా? వీడియో ఇవ్వటం గంగానది ప్రవహిస్తూనే ఉంది.
1: విల్ ఎనీబడి ఆఫర్ వాటర్ స్టాండింగ్ బై ది సైడ్ ఆఫ్ ద గ్యాంజెస్ రివర్? దేర్ ఇస్ రివర్ ఆల్రెడీ దేర్.
0: ఇంకా చాలా మంది ఇప్పుడు కలియుగంలో మరింత పిచ్చివారుగా తయారైపోయినారు ఈ పండితులే.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి మెనీ మెనీ మ్యాడ్ క్యాప్స్ ఆర్ దేర్ మోర్ స్కాలర్స్.
0: ఏమిటో అది ఒక పెద్ద ఒక అమాయకత్వమైనటువంటి ఒక ఆచారంగా ఉంటుంటారు.
1: ఇట్ ఈస్ వన్ ఏ కైండ్ ఆఫ్ ఇగ్నోరెంట్ ఇన్నోసెంట్ రిచువల్.
0: గంగాజలం తీసుకుంటారు,
1: జస్ట్ కలెక్ట్ వాటర్.
0: కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, వసు ఇవన్నీ ఎక్కడ నీళ్లు ఎక్కడికి ఇస్తున్నారు? వీడు తాతల సొత్త, అప్పల సొత్త, మామ సొత్త. గంగజలం గంగకే వేస్తున్నారు.
1: They collect Ganges water, chant all mantras, sprinkle on the head also. To whom are they offering?
0: Amayakattamayetvanti ekku kaavatam chalithane nastikattam kuda perigipothundadi.
1: Because of such meaningless rituals, atheism is increasing.
0: Prati daniki kuda oka reason chupinchali.
1: For everything we should show a proper reason.
0: Adi anninti endukondu sai anipinchukovali.
1: And it should be accepted by everybody.
0: Adhyatmika tattvam nandukondu oka daivam nunchi tappa anyulato idi evvariki sadhyam kaadu.
1: It's only possible for God to convince.
0: అందులో ఇప్పుడు ఆధునిక యుగం లోపల ఇంత చిన్న పిల్లవాడు కూడాను క్వశ్చన్ వేసేటువంటి దీనికి వచ్చిండాడు.
1: In this modern age, even a tiny thought will put a question.
0: చిన్న చిన్న పిల్లలు,
1: very young boys.
0: ఏమిటండి సృష్టి అంటే ఏమిటి అడుగుతారు. సృష్టి అంటే ఏమిటి?
1: They will ask, what is creation?
0: వాడికి సృష్టి అంటే ఏమో తెలీదు.
1: He doesn't know.
0: క్వశ్చన్ మాత్రం వేస్తాడు.
1: But yet you will put a question.
0: నా సృష్టి అంటే పుట్టడము.
1: This creation
0: అంతేనా అని వెళ్ళిపోతాడు.
1: క్రియేషన్ మీన్స్ టేకింగ్ బర్త్. ఓ ఆఫ్టర్ ఆల్ ఇస్ దట్.
0: ఇంత అమాయకమైనటువంటి ఒక పరిస్థితికి దిగజారిపోయింది. కారణం ఏమిటి? దేహాభిమానమే దీనికి మూల కారణం.
1: వి హావ్ కమ్ డౌన్ టు దట్ పూర్ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ బికాస్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానమును ఎవడు ఎప్పుడు దైవాభిమానంగా మార్చుకుంటాడో వాడే ధన్యుడు.
1: When once he transforms his dehabhimana attachment to the body into daivabhimana attachment to God, he will have that spiritual knowledge.
0: అప్పుడే దీనికి తగినటువంటి విలువ వస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ వాల్యూ అటాచ్డ్.
0: అది లేకుండా ఉన్నంత వరకును ఈ ర్యాబిట్ కి ఇచ్చినట్టు 5 రూపాయలు కూడా ఇవ్వరు దీనికి.
1: టిల్ దెన్ వి విల్ నాట్ హ్యావ్ ద వాల్యూ ఆఫ్ 5 రూపీస్ అట్లీస్ట్ ఆఫ్ దట్ ఆఫ్ ఎ ర్యాబిట్.
0: ఏమిటి దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుంది పిల్లలు వేరే అనుకోకండి.
1: ఏ వెరీ స్మాల్
0: చిన్న చిన్న కథల తోపల్నే పెద్ద అంతరార్థాన్ని మీరు గుర్తించుకోవడానికి వీలవుతుంది.
1: In this, through these small stories, you'll be able to know the inner significance.
0: Govinda Damodara, Narayana Govinda Damodara. Narada, neem panledu paatledu.
1: Narada has no other job to do other than to sing the glory of God.
0: Ye pani ledu itaniki.
1: No work whatsoever.
0: ఈ త్రికాలం ఎందుకు నారాయణ చింతన చేసుకుంటూ వెళ్ళిపోయి
1: సింగ్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ 3 పీరియడ్స్ ఆఫ్ టైం.
0: వెళ్ళాడు వైకుంఠానికి, వెళ్ళాడు
1: రీచ్ వైకుంఠ.
0: నారాయణ నమస్కారం అన్నాడు.
1: హి డిడ్ నమస్కార్ టు నారాయణ.
0: మంచిది నారదా కూర్చో అన్నాడు.
1: హి సెడ్ ఫైన్ నారదా బి సీట్.
0: ఏం నారదా,
1: నారదా
0: నా సృష్టిలో ఏదైనా చెడ్డది ఏదైనా ఉంటుందా? నీవు త్రిలోక సంచారి కదా, నువ్వు చూస్తున్నావు చెడ్డది ఏదైనా ఉందా నువ్వు చెప్పు అన్నాడు.
1: ఓ నారదా, యు మూవ్ అబౌట్ ఇన్ త్రీ వరల్డ్స్, ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్? ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్?
0: క్షమించండి, కావలసినంత ఉంటుందా చెడ్
1: పాడన్ మీ, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ క్రియేషన్.
0: ఏమిటి ఇంత చెప్తున్నావు? నాదుడై కూడాను బ్రహ్మ మానస పుత్రుడై కూడాను ఇంత జ్ఞాన జ్ఞానంలో విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. నా సృష్టిలో చెడ్డది లేనే లేదు అన్నాడు.
1: నారాయణ సెడ్ దిస్ నథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ మై క్రియేషన్.
0: స్వామి
1: సెడ్ స్వామి,
0: ప్రతి మానవుడు తెల్లవారే బయటికి పోతుంటాడు.
1: Every morning,
0: మలమూత్రాలు విసర్జిస్తాడు.
1: Everyone excretes urine and feces.
0: అది ఎంత చెడ్డది.
1: What bad matter it is.
0: విష్ణు చాలా షాక్ వచ్చినట్టు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
1: విష్ణు వాస్ షాక్డ్ లిజనింగ్ టు దిస్.
0: ఏమిటి?
1: వాట్
0: నారద, అది చెడ్డది అనుకుంటున్నావా నీవు?
1: నారద, డు యు థింక్
0: చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్.
0: నీవు మతి భ్రమలో ఉంటున్నావు.
1: యు ఆర్ మ్యాడ్ నౌ.
0: అది చెడ్డది కాదు.
1: ఇట్స్ నాట్ బ్యాడ్.
0: చాలా మంచిది అన్నాడు.
1: ఇట్స్ వెరీ గుడ్ యు సెడ్.
0: ఏమిటి నారాయణుడే ఇట్లా చెప్తే ఇంక నేనేం చెప్పాలి? అది మంచిదని ఎట్ట చెప్పే స్వామి అన్నాడు.
1: నారదాసుడు, ఇఫ్ నారాయణ సేస్ సో వాట్ ఆర్ మై టు సే ఎనీథింగ్ ఎల్స్?
0: నన్ను అడగవద్దు.
1: డోంట్ ఆస్క్ మీ.
0: దాన్నే పోయి నువ్వు అడుగు.
1: హీ సెడ్ యు గో అండ్ ఆస్క్ దట్ ఫీకల్ మ్యాటర్ డైరెక్ట్లీ.
0: ఇంకేం చేసేది? నారాయణ ఆజ్ఞ శిరసా వహించుకుని వెళ్ళాడు అక్కడికి.
1: In absolute obedience to Narayana's command,
0: ఆ మలం ఇంకా 10 అడుగులు దూరంలోనే ఉంటుండాలి.
1: స్టిల్ దట్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ 10 feet.
0: వీడు పోతూ ఉన్నాడు దగ్గరికి అడగడానికి.
1: హి వాస్ జస్ట్ గోయింగ్ ఓవర్ దట్ ఆస్క్.
0: ఆ మనం చెప్పింది నారద దూరం దూరం దూరం దూరం అనింది.
1: ద డర్టి మ్యాటర్ సెడ్ నారద కీప్ ఆఫ్ కీప్ ఎ డిస్టెన్స్.
0: ఏమిటి నేను దూరంగా ఉండవలసినది పోగొట్టి నన్ను నీవు దూరంగా ఉండమంటున్నావా?
1: వాట్ ఐ షుడ్ కీప్ myself at a distance from you, what is that you want me to go away from?
0: Enduku nannu dooram untunnaa antunnaa Naradudu.
1: Why do you say so? Asked Narada.
0: Narada.
1: Narada.
0: Ninnati dinam raatri.
1: Last night.
0: Pavitramaina perugga undinaanu. Pavitramaina paaluga untunnaanu. Parishuddhamaina annanga untunnaanu. Enni vidhamainatuvanti maduramainatuvanti padarthalagaano nenu untunnaanu. Bhagavantuniki naivedyam cheseetuvanti oka arhata kuda nu kaligi undeetuvanti daanni.
1: Last night I was in the form of that sacred curd and the milk and sweets and a sacred offering to God. Till last night I was like that.
0: Kani okka turi ee manishito naaku samyogam jarigindha naaku ee gati pattipoyindi.
1: Because of my association with your body this is my situation.
0: Inka rendo turi patti inka naake ee gati avutundo.
1: And
0: kanuka meer dooram pondi.
1: If I am to associate myself with you for the second time, what is kept in store for me? Please get away, get back.
0: Kanuka ఇదంతా కూడా మనిషితో జరిగినటువంటి ఒక రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ లే కానీ దైవంతో కలిగినటువంటి కాదు అన్నాడు.
1: దిస్ ఇస్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ ది సౌండ్ బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ మ్యాన్.
0: ఈ అసోసియేషన్ ఉంటుంది. టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఎలాంటి దాంతో మనం సంబంధమో అలాంటి రూపంగా మనం తయారు.
1: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దిస్ అసోసియేషన్. టెల్ మీ యువర్ కంపెనీ.
0: ఒక ఆవుకాయో గోంగూరో ఇంకేమిదం పిక్కిల్స్ ఒక జగ్గులో వేస్తే సంవత్సరం అంతా చెడిపోకుండా ఉంటుంటది.
1: ఇఫ్ యూ పుట్ పికిల్స్ మ్యాంగో పికిల్స్ సంథింగ్ లైక్ దట్ ఇన్ ఎ జార్ ఇట్ విల్ స్టే దేర్ ఫర్ ఎన్ ఇయర్.
0: అదే ఆవుకాయ పొద్దున్నే వేస్తే ఈ జగ్గులో సాయంకాలానికి.
1: But the same pickle when it is just partaken in the morning, by the evening it will be horrible.
0: అంతేకాదు ఫ్లవర్ మిల్ మీరు చూచింటారు.
1: యూ ఆల్సో మస్ట్ హావ్ సీన్
0: ఫ్లవర్ మిల్.
1: ద ఫ్లవర్ మిల్.
0: ఈ ఫ్లవర్ మిల్ ఉంటుంటుంది పైన వీట్ వేస్తే గోధుమలు వేస్తే కింద గోధుమ పిండి వచ్చేస్తుంది.
1: దేర్ ఇన్ ద ఫ్లోర్ మిల్ ఇఫ్ యూ పుట్ వీట్ దేర్ యూ గెట్ ద వీట్ ఫ్లోర్.
0: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వచ్చేస్తుంది.
1: అండ్ ఇఫ్ యూ పుట్ రైస్ ఓవర్ దేర్ యూ గెట్ రైస్ ఫ్లోర్.
0: పైన బేడలు వేస్తే బేడల పిండి వచ్చేస్తుంది.
1: అండ్ యూ పుట్ దేర్ దాల్ అండ్ యూ గెట్ ద ఫ్లోర్ దేర్.
0: ఈ శరీరం అనేటువంటి ఫ్లోర్ మిల్ లోపల మంచి మధురమైనటువంటి లడ్డు వేస్తే మలంగా మారిపోతుంది.
1: బట్ ఇన్ దిస్ ఫ్లోర్ మిల్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ
0: విరక్తిగా మనం చూసుకోవాలి.
1: వీ షుడ్ థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్.
0: ఫ్లవర్ మిల్ బెటర్.
1: ఫ్లవర్ మిల్ ఇస్ మచ్ బెటర్ దెన్ ది
0: జగ్గు బెటర్.
1: ద స్లిప్పర్స్ ఆర్ బెటర్.
0: కానీ దానికంటే హీనమైనటువంటిది ఈ దేహం.
1: బట్ ద హ్యూమన్ బాడీ ఇస్ మచ్ వర్స్ దెన్.
0: కానీ దీనికి ఎందుకు మనం ఇంత గౌరవం ఇస్తున్నాము?
1: దెన్ వై షుడ్ వి రెస్పెక్ట్.
0: దాంతో ఆత్మ నకసిక పర్యంతము సంచరిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ యొక్క దేహం అనేటువంటిది భగవంతుని దేవాలయంగా మనం భావించుకోవాలి.
1: బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దట్ ఇస్ ద
0: దేహమే ప్రధానమని అనుకోకూడదు.
1: నాట్ దట్ బాడీ ఈస్ వెరీ.
0: దేవుడు లేని దేవాలయం మనకెందుకు?
1: వై డూ యూ నీడ్ ఎ టెంపుల్ వితౌట్ గాడ్?
0: కాబట్టి ఈ దేవాలయం లోపల దేవుడు ఉన్నాడు.
1: దేర్ఫోర్ ఇన్ దిస్
0: ఆ దేవుని నిమిత్తమే నేను అర్పితం చేస్తున్నాను.
1: సో ఐఎమ్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్.
0: ఆ పవిత్రమైనటువంటి భావాన్ని మనం ఏనాడు అభివృద్ధి పరుచుకుందామో ఆనాడే మన దేహము మనసు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ అన్ని కూడా సార్థకమైపోతాయి.
1: ద మూమెంట్ వీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ బిహైండ్ ఆల్ ద మైండ్ ద బాడీ ది ఇంటలెక్ట్ ది ఇన్నర్ సెన్సెస్ విల్ బి సాంక్టిఫైడ్.
0: ఈ దేహాభిమానం అంతా కూడా ఆత్మాభిమానంగా మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ అటాచ్మెంట్ ద బాడీ షుడ్ బి డైరెక్టెడ్ టు.
0: అది మనం ఇప్పుడు చేయవలసినటువంటి సాధన.
1: That is the spiritual practice we should start today.
0: అంతే కానీ ఏదో భజన చేయటం భజన చేసుకోండి ఉన్నంత వరకు ఆ స్టేజ్ కు వచ్చేంత వరకు ఇది ఉండాల్సిందే.
1: Until we reach that state we should do everything.
0: మంచి జాతి మామిడి చెట్టు పెట్టాము.
1: Supposing you have got very good.
0: కానీ ఆ చెట్టు లోపల కాయ కాచింది.
1: Yes, you got the fruit.
0: కానీ కాయగా ఉన్నంత వరకు అది పుల్లగానే ఉంటుంది.
1: So long it is unripe it will be sour.
0: పరమైన తర్వాతనే దాని మధురం వచ్చేస్తుంది.
1: When once it is ripe అదే
0: విధంగా మీరు కూడా ఆ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికే ఆ ఆత్మభావం వస్తుంది. అంతవరకు మీరు క్రమక్రమేణా మీరు నిత్య జీవితంలో కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ పోవాలి.
1: Until you reach the state of ripening or maturity you should continue all this path.
0: కానీ లక్ష్యాన్ని మాత్రం మర్చకూడదు.
1: But we should never forget the ultimate purpose.
0: దాన్ని పొందాలి.
1: వి షుడ్ అటైన్ దట్.
0: కానీ నా దేహాభిమానం కంటే కూడా ఎక్కువ ఆత్మాభిమానం పెంచుకోవాలి.
1: మచ్ మోర్ దాన్ అటాచ్మెంట్ టు ద బాడీ, వి షుడ్ డెవలప్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్, ఆత్మ.
0: అప్పుడే మనకు తగినటువంటి ఆనందం కూడా దిక్కుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ఆ సత్య మార్గంలో మనం ప్రవేశించాలి.
1: దెన్ వి షుడ్
0: ఆ జ్ఞాన మార్గంలో మనం ప్రవేశించాలి.
1: అండ్ వి షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ ఆనంద మార్గంలో మనం మునిగిపోవాలి.
1: అండ్ వి షుడ్ డ్రౌన్ అవర్ సెల్ఫ్స్ ఇన్ దట్.

0: సదాచారములు, సత్సంపత్తి, సత్ప్రవర్తన ఇవియే విద్యార్థికి ఉండవలసినటువంటి సహజ లక్షణములు.
1: A student should possess these natural qualities of virtues, good practices, good association and good behavior.
0: కాని దురదృష్టవశాత్తు ఈనాటి ఆధునిక యుగమునందు వీటికి అన్నింటికీ విరుద్ధమైనటువంటి చర్యలు జరుగుతూ వస్తున్నాయి.
1: Unfortunately, in this modern age, we find contradictory behavior and tendencies.
0: దుస్సంగము, దురాలోచన, దుష్ప్రవర్తన, దుశ్చింతనతో కాలమును గడుపుతున్నాడు ఈనాటి విద్యార్థి.
1: The modern student is spending all his time in wicked thoughts and bad actions and bad emotions.
0: కనుక మనకు ఆడంబరాలు సరి అయినటువంటివి కాదు.
1: Therefore, we should not have any kind of show or pomp.
0: కంచు కనకము రెండు చూచినప్పుడు ఒకటిగానే ఉంటుంటాయి.
1: Brass and gold look alike.
0: కాని కంచు శబ్దము ఘనముగా ఉంటుంది.
1: But the sound
0: కనక శబ్దము చాలా శబ్దరహితంగా ఉంటుంది.
1: The brass makes too much of sound that you don't get it out of gold.
0: కనుక ఈనాటి విద్యార్థులు ఆడంబరమైనటువంటి యొక్క మాటలు అణగ చెప్తూ
1: Therefore, the students today should keep under check all that show.
0: You cannot always oblige. You can speak always obligingly. నీవు గొప్ప విలువను సంపాదించనక్కర్లేదు. నీవు ఘనముగా గౌరవంగా పలుకులు పలికి విద్యార్థి అనేటువంటి యొక్క సార్థక నామాన్ని నిలుపుకోవాలి.
1: You need not use high-sounding words. It is enough if you talk in a respectful way, in a courteous way.
0: Not smooth and sweet.
1: Smooth and sweet.
0: Mana matalu madhuranga vinayanga vidhetato manamu prakatimpacheyali.
1: Our words should reflect all the humility and obedience, and they have got to be sweet also.
0: Eenadu bhagavantudu prasadinchinatvanti ముఖ్యమైనటువంటి గుణములు వీటిని మనము ఏ విధంగా వినియోగించుకుంటున్నాము?
1: How are we making use of these God's gifts?
0: మతి, ఈ మనస్సును మనం ఏ విధంగా మనం ఉపయోగించుకుంటున్నాము?
1: How are we making use of our mind?
0: గతి, స్థితి, సంపత్తి, ఈ నాలుగు కూడాను భగవంతుని యొక్క అనుగ్రహమే.
1: All these four, the mind, the destination, the position, and the wealth are God's gift.
0: ఈనాటి మతిని మనము దుర్మతిగా భావిస్తున్నాము, ఉపయోగిస్తున్నాము.
1: We are making use of our mind in a wrong way.
0: మతిని కేవలము ఉన్మత్తునిగా మార్చుతూ వస్తున్నది.
1: It's only the mind that gets intoxicated and gets lost.
0: ఈ మతియే మదోన్మత్తునిగా మారుస్తుంది.
1: And it's only the mind that turns proud.
0: మతిని సద్వినియోగపరుచుకుంటూ రావాలి.
1: We have to make proper use of our mind.
0: మతి కలిగినటువంటి వాడే మతమును ఆశిస్తుంటాడు.
1: The one with mati, the mind, will have the matamu and the religion.
0: కనుక జగత్తునందు ఉన్నటువంటి సర్వ మతములు కూడాను మతిని పురస్కరించుకొని ప్రవర్తిస్తున్నవి.
1: All religions are based on the mind.

0: Religions advocate truth.
1: అన్ని మతములు కూడాను ధర్మముని ఆచరింపచేస్తున్నాయి.
0: All religions want us to practice dharma.
1: అన్ని మతములు కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురువుని గౌరవించమనే బోధిస్తుంటాయి.
0: All religions want us to consider mother as God, father as God and the preceptor.
1: పెద్దలను గౌరవించమని, కీర్తి మర్యాదలను ప్రతిష్ఠ చేసుకోమని అన్ని మతములు కూడాను సువిశాలమైనటువంటి భావముల్ని ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: ఆల్ రిలీజియన్స్ టీచ్ బ్రాడ్ ఫీలింగ్స్ దట్ యూ షుడ్ రెస్పెక్ట్ ది ఎల్డర్స్ అండ్ యూ షుడ్ ఎర్న్ గుడ్ నేమ్ ఇన్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
1: కానీ మన మతుల్లో ఉన్నటువంటి యొక్క దోషము చేతనే మతములు కూడాను దోషంగా భావిస్తున్నాం.
0: బికాస్ ఆఫ్ అవర్ డిఫెక్టివ్ మైండ్ వీ కన్సిడర్ రిలీజియన్స్ ఆల్సో బ్యాడ్.
1: కనుక రిలీజియన్ అనేటువంటిది రియలైజ్ ఈజ్ రిలీజియన్.
0: Realize, to realize is religion.
1: Religion of love.
0: Religion of love.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క సూక్తులనే ప్రతి మతమునందు కూడాను ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: Every religion advocates these sacred teachings and principles.
1: కనుక మానవుడు మానవత్వంగా జీవించడానికి తగిన కృషి చేయాలి.
0: Every man should make every effort to lead a human life.
1: ఈనాటి మానవుడు మాధవుడు కాకపోయినను పర్వాలేదు, మానవుడు మానవుడిగా జీవించాలి.
0: Doesn't matter if man doesn't turn to divine or divinity, but he should lead a human life.
1: Kanuka lokamulo vinaya vidhetalato jeevinchadiginatunti vaade manishi ani prabodhinchindi manaku upanishadulu.
0: Our upanishads teach this principle: the one who conducts himself with humility and obedience is a true human.
1: Kavim puranam anushasta రణో రణీయమసమ స్వరజ్య సర్వస్య దాతవారం చింతరూపం ఆదిత్య వర్ణం తమస పరస్థాత్. కవిం ఎవరు కవి? మానవుడా కవి? కాదు.
0: హూ ఇస్ ద పోయెట్ కంపోజర్? ఇస్ ద హ్యూమన్? నో.
1: కేవలం పదములను చేర్చేటువంటి వాడే మానవుడు.
0: మ్యాన్ ఓన్లీ కంబైన్స్ వర్డ్స్.
1: ఈ పదములు స్వచ్ఛంగా ఉండినప్పుడే కదా ఆ పదములు తాను చేర్చగలుగుతున్నాడు.
0: బికాస్ ద వర్డ్స్ హావ్ గాట్ ఆల్ ద క్లారిటీ.
1: మానవుని కంటే ముందుగానే పుట్టినవి పదములు.
0: ది వర్డ్స్ వర్ బోర్న్ ఈవెన్ బిఫోర్ మ్యాన్.
1: కనుక ఈ పదములను అమర్చినటువంటి వాడు భగవంతుడే.
0: ఓన్లీ గాడ్ హూ క్రియేటెడ్ దీస్ వర్డ్స్.
1: ఈ కవి ఏ రీతిగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ హీ బి?
1: త్రికాల భాగ్యం కవి, త్రికాల దర్శనం కవి, మూడు కాలములను దర్శించినటువంటి వాడు కవి.
0: హీఈస్ ఓన్లీ ట్రూ కంపోజర్ ద పోయెట్. హీ నోస్ హూ హ్యాస్ ద విజన్ ఆఫ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం. భూత
1: భవిష్యత్ వర్తమాన కాలములను కూడాను తాను చూడగలిగినటువంటి వాడే కవి.
0: హీ షుడ్ బి ఏబుల్ టు సీ ద పాస్ట్ ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్.
1: కనుక ఈ కవి ఎవరనగా? భగవంతుడే.
0: గాడ్ ఈస్ ద సుప్రీం పోయెట్.
1: పురాణం, పురాణం అనగా ఏమిటి? రామాయణము, మహాభారతము, మహాగ్రంథము ఇలాంటివంతా పురాణములు కాదు.
0: పురాణ డజంట్ మీన్ ఎపిక్స్ లైక్ రామాయణ భారత భాగవత.
1: పురాణము అనగామా శరీరం అనే పురమునందు నకశిక పర్యంతము సంచరించేటువంటి ఏ చైతన్య శక్తి కలదో దానికే పురాణము అని పేరు.
0: దిస్ బాడీ ఈజ్ ద పురా అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్ దట్ మూవ్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈజ్ దిస్ పురాణ.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకు కూడాను చైతన్యమైనటువంటి యొక్క శక్తితో తాను మెలుగుతూ ఉన్నాడు కనుకనే అతనే పురాణుడు.
0: సిన్స్ గాడ్ మూవ్స్ అబౌట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్ ఆల్ ఓవర్ అవర్ బాడీ హీస్ పురాణం.
1: ఇతను సమష్టి స్వరూపుడు.
0: హీస్ కాస్మిక్ ఫార్మ్.
1: వ్యష్టి స్వరూపుడు కాదు.
0: హీస్ నాట్ ఇండివిజువల్.
1: ఏదో ఒక వ్యక్తి ఎందు మాత్రమే ఉన్నటువంటి వాడు కాదు.
0: వీ కెనాట్ లిమిట్ హిమ్ టు ఎన్ ఇండివిజువల్.
1: అందరి ఎందు కూడాను సమత్వంగా ఉండినటువంటి ఒక చైతన్యమే ఈ యొక్క దివ్యత్వము.
0: గాడ్ ఈజ్ అవేర్నెస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అందరి ఎందు ఉండేటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్.
1: అతన్నే పురాణము అని చెప్తూ వచ్చారు.
0: గాడ్ ఈజ్ దిస్ పురాణం.
1: అనుశాసితం అనగా లోకము లోపల కొన్ని కొన్ని తప్పులకు, కొన్ని కొన్ని దోషములకు, కొన్ని కొన్ని పాపములకు, కొన్ని కొన్ని విధములైనటువంటి ఒక శిక్షణలు ఉంటుంటాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ we are bound to be punished when we commit certain errors, the mistakes and sins.
1: Kani bhagavantudi adi kadu. Shasurvatanam iti shastram. Shasinchinatvanti idi shasanam.
0: The command is the Shastra.
1: ఒకరెవరైనా దొంగతనం చేసినప్పుడు అతన్ని తీసుకెళ్లి పోలీసులు జైల్లో పెట్టి లాక్ చేస్తారు.
0: If anyone commits theft, the police will put him in prison.
1: శరీరమును బందికానాలో పెట్టి లాక్ చేసినారే కాని తన మనసును ఎవరు లాక్ చేయడానికి వీలు కాదు.
0: Body is imprisoned, but it's impossible to imprison the mind.
1: తన మనసు సర్వత్రా సంచరిస్తుంది, తన ఇంటికి పోతుంది, బజారుకు పోతుంది, తన మిత్రుడి ఇంటికి పోతుంది, ఎక్కడ చూసినా సంచరిస్తుంది ఈ మనసు.
0: బట్ ద మైండ్ మూవ్స్ అబౌట్. ద మైండ్ గోస్ టు వన్స్ ఓన్ హోమ్ అండ్ విజిట్స్ ఫ్రెండ్స్ రెసిడెన్సెస్.
1: కనుకనే శరీరంను బంధించేటువంటి వాడు శాసనుడు, మనస్సును బంధించేటువంటి వాడు అనుశాసితుడు.
0: ద వన్ హూ కంట్రోల్స్ ద మైండ్ ఈజ్ అనుశాసిత.
1: అనగా అతను దైవమే.
0: That Anushasita is God Himself.
1: Kavim Puranam Anushasita. Rano Raniyam Smasmaradya. Sarvasya Tataram Chunta Madhutti Varnam Tamasak Parastat. Atan Yevidanga Untunadu. Aditya Varnam Tamasak Parastat. Surya Kantita Untunadu.
0: He is of the brilliant effulgence of sunlight.
1: Sarvula manasunandukudunu prakashavantudai buddhi swarupudai prakashistu unnadu.
0: He is in the form of intellect in everyone, shining all the time.
1: Vedah vetam purusham mahantam aditya varnam tamasah parastat. Rishulu aanadu tapasulu chesi jagattunaku vachi vedah vetam purusham mahantam bhagavantuni mem kanukunnam annaru.
0: The rishis, the ancient sages, having done penance, they return back and say, we have seen God. Where have they seen?
1: Tamasah parastat. Ee tamasuku avana kanukunnam.
0: Beyond that pitch darkness, they could see the divine.
1: Darkness of ignorance.
0: Darkness of ignorance.
1: Kanuka, ee telivitetalainatundi dani yokka cheekatiki venukula mem bhagavantuni telusukunnam.
0: We could see God beyond this darkness of ignorance as effulgence.
1: Lautika prapanchamunandu kaadu.
0: Not in this physical world.
1: Ee bhautika prapanchamunandu kaadu.
0: Not in this world.
1: Ee prakruta prapanchamunandu kaadu. Ee stoola prapanchamunandu kaadu. Antar prapanchamunandu. Antar bhavamlo mem gurtincham.
0: It's not in this physical world. It's not in this outer world. It's not in this gross world. We have seen God within.
1: Kanukane prati manavuni yandu kudanu. ఆ అజ్ఞానం అనేటువంటి దాని వెనుకల తేజోవంతుడైపోయి ప్రకాశిస్తున్నాడు భగవంతుడు.
0: గాడ్ షైన్స్ యాజ్ బ్రిలియంట్ లైట్ బియాండ్ దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే మానవుడు మానవునిగా బ్రతికినప్పుడు, మానవునిగా జీవించినప్పుడు తానే మాధవుడైపోతాడు.
0: దేర్ఫోర్ ఇఫ్ మ్యాన్ లీడ్స్ ఎ హ్యూమన్ లైఫ్ హీ వుడ్ బికమ్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: అప్పుడే తాను కనకం వలె చెడని పదార్థంగా రూపొందుతాడు.
0: Then he will remain as a precious gold, changeless.
1: నీ పిత్తళం తీసుకొని పెట్టేస్తే అది కొంతకాలం కొంత మార్పు రావచ్చును.
0: You may bring here the brass, it may change after some time.
1: కానీ కనకము ఎంతకాలం భూమిలో మట్టిలో ఉండినప్పటికీ ఇది మారేటువంటిది కాదు.
0: The gold may be there for long and over years.
1: నీ ఎంత కాల్చినప్పటికీ ఇది అపరంజిగా మారుతుందే కాని ఇది మాలిన్యము కాదు.
0: The more and more you burn gold, it shines brilliantly more and more.
1: మానవుని యొక్క మనస్సును ఎంత సంస్కరించినప్పటికీ అది మరింత మరింత మరింత పవిత్రమైపోతుందే కానీ దీని యొక్క ప్రకాశము తగ్గేటువంటిది కాదు.
0: Therefore, as the mind is put under control and check and spiritual endeavor, it will shine more and more.
1: కనుక సంస్కారం అయ్యే కొలది కూడాను దీని యొక్క పవిత్రత పెరుగుతూ వస్తుంది.
0: As mind is processed or cultured, it will improve.
1: కానీ బ్రాస్ ఆ విధంగా కాదు.
0: It's not so with brass.
1: ఇలాంటి పరిస్థితిలో చూచేకి మాత్రం రెండు ఒక్కటిగానే ఉంటుంది.
0: Apparently both are alive.
1: ఉప్పు కర్పూరము ఒక్క రీతిగా నుండు చూడ చూడ రుచులు జాడవేరు.
0: Camphor and salt look alike, but the taste differ.
1: కనుకనే మనము చూపులకు మాత్రమే మనుషులు మనుషులు మాదిరి మనం భావించరాదు.
0: By mere looks we should not consider everyone human.
1: జగతిని జీవించువాడు మనుషుడు కావాల మొదట.
0: In this world, one should be a true human first.
1: Manudunu dushkrutanella pogadutundu vaade chavata.
0: The one who praises all wicked actions is a dunce and a fool.
1: Atma vidyane chichita adhyatmanu kanugunuta.
0: The only one should know the knowledge of the spirit, which is spiritual knowledge.
1: Sarvamulaku moolamulaku baata idi ye srutulu cheppu maata.
0: It is the declaration of all the sacred texts that would show the royal power. All sacred texts gave this sacred teaching. It is the goal of all parts.
1: Sarva jeevamulaku ide aadharamu.
0: It is the basis of all creatures.
1: Sarva srushtikini ide keelakamu.
0: This is the secret of the entire creation.
1: Itti manastattvani ee naadu manavudu gurtinchadaniki prayatninchali.
0: Man should make every attempt to know the mystery of the mind.
1: Manavudu manavudugane bratakadaniki taginatundi krushi cheyali.
0: Man should lead the life of a human in true spirit.
1: Aakara manavudu maatrame kanipistunnadu kaani aachara manavudu kanipinchatam ledu.
0: He is only a human being in form, but not by conduct. So we should be humans in
1: practice.
0: Our form, our feelings, our actions should be highly valuable. They should be sacred and pure. They should be one of character.
1: Saujanyamu, sausilyamu, saubhagyanga undali.
0: It's one that's all richness of the character and good feelings and virtues.
1: Ilanti manavatvanni ee naadu penchukovadaniki adu avasaram.
0: To develop that human quality, education is essential.
1: Vidyanaga prakashamu.
0: Width means effulgence.
1: Itti prakashanni andinchetundi manavattvam anetundi vidya.
0: The education in this human life gives us that brilliance.
1: Ee naati education lopala education undi kaani elevation ledu.
0: In the modern education there is education but there is no elevation.
1: Elevation chaala avasaram.
0: Elevation is necessary.
1: Ekkada chusina kaani education education education.
0: Everywhere education and education only.
1: ఇది విద్యార్థి యొక్క లక్ష్యం కానేరు.
0: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: కేవలము సోమరిపోతుల యొక్క లక్షణము.
0: ఇట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ లేజీ ఫెలో.
1: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
0: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
1: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
0: రియలైజేషన్ ఇస్ బెస్ట్ అండ్ రెస్ట్.
1: కనుక లేజినెస్ ను మనం ఏమాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ దిస్ లేజినెస్.
1: చదవడానికి చాలి ఒక వీలు పడినటువంటి వాడే ఈ ఎడ్యుకేషన్ లో ప్రవేశిస్తుంటాడు.
0: The one who has no time to study and becomes lazy.
1: No time, guys. Time is there, lot of time.
0: A lot of time is there, he doesn't study, therefore he is lazy.
1: Kalam enta vyarthamu.
0: He wastes his time.
1: Dhanam enta vyarthamu.
0: Money is wasted.
1: Energy enta vyarthamu.
0: Energy is wasted.
1: Talli dandruku enta anxiety.
0: The parents will be too anxious about his future.
1: Kanuka, not anxiety, anxiety.
0: Anxiety, full of anxiety.
1: Naa pillavaadu emothunnadu. సైకిల్ చేస్తున్నారట మా పిల్లవాడు ఏమవుతాడు అని తల్లిదండ్రులు ఎంత బాధపడతారు.
0: పేరెంట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎంగ్జైటీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు దేర్ చిల్డ్రన్.
1: మీ నుంచి తల్లిదండ్రులకు సరి అయిన కీర్తిని సంపాదించాలి.
0: యూ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు యువర్ పేరెంట్స్.
1: మీ బ్లడ్
0: యువర్ బ్లడ్
1: మీ ఫుడ్
0: యువర్ ఫుడ్
1: మీ హెడ్
0: యువర్ హెడ్
1: మీ దుడ్డు
0: యువర్
1: పేరెంట్స్ గిఫ్ట్
0: ఆర్ పేరెంట్స్ గిఫ్ట్.
1: కనుక నీ పేరెంట్స్ కు మొట్టమొదటి గ్రాట్యుట్యూడ్స్ మీరు ఇవ్వాలి.
0: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుట్యూడ్ యువర్ పేరెంట్స్ ఫస్ట్.
1: పేరెంట్స్ ఏ విధమైనటువంటి యాంగ్జైటీ ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ద కాజ్ ఫర్ ఎనీ యాంగ్జైటీ టు యువర్ పేరెంట్స్.
1: ఇలాంటి విద్యార్థులుగా తయారు కావాలి.
0: యూ షుడ్ బి సచ్ స్టూడెంట్స్.
1: ఐడియల్ విద్యార్థులుగా తయారు కావాలి.
0: యూ షుడ్ బి ఐడియల్
1: వారే వారిని నేను అప్పుడప్పుడు బంగారు బంగారు బంగారు అని పిలుస్తాను.
0: స్వామి విల్ అడ్రస్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్ యాజ్ బంగారు గోల్డ్.
1: అందరూ గోల్డ్ కావాలి.
0: Everybody should be gold.
1: Elanti gold.
0: What sort of gold?
1: Rolled gold kaadu.
0: Not
1: pure
0: rolled
1: gold kaavali.
0: Not rolled gold but pure gold.
1: Ee vidhanga swachchamainatundi hrudayanga undali.
0: You should have a pure heart.
1: Pavitramaina bhavamga undali.
0: You should have sacred thoughts.
1: Nityamainatundi jeevithanga aadarshaanni andinchali.
0: You should lead an eternal life following eternal principles.
1: Trikarana shuddhiga untundali.
0: You should have purity of heart, thought, word and deed.
1: కనుకని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: కనుక ఈ కైండ్నెస్ మనలో రావాలి. మ్యాన్ కైండ్
0: ఇన్ దిస్
1: మ్యాన్ అనగా కైండ్నెస్ కంపాషన్ లో ఉండాలి.
0: దిస్ వెరీ వర్డ్ మ్యాన్ కైండ్ యూ షుడ్ హ్యావ్ దిస్ కైండ్నెస్ కంపాషన్.
1: మ్యాన్ కైండ్
0: మ్యాన్ కైండ్
1: యు ఆర్ నాట్ ఓన్లీ మ్యాన్ మ్యాన్ కైండ్
0: యు ఆర్ నాట్ ఓన్లీ మ్యాన్ బట్ యు బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
1: కంపాషన్ మనలో ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ కంపాషన్.
1: అందువల్లనే మ్యాన్ కైండ్ అని పిలిచాడు.
0: దేర్ ఫోర్ వీ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
1: ఈనాడంతా కూడాను అది కేవలము ఒక విధమైన పదంగా ఉపయోగించుకుంటూ కాలం వ్యర్థం చేసుకుంటున్నాం. అర్థాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీ జస్ట్ యూజ్ దిస్ వర్డ్ వితౌట్ నోయింగ్ ఇట్స్ మీనింగ్ అండ్ వేస్ట్ ద టైమ్.
1: కనుక మన గుణముల చేతనే భగవంతుడు మనమే కాగలము.
0: By your character and virtues, you yourself can transform into God.
1: Bhagavantudu vere chotu ledu.
0: God is not separate from you.
1: భగవంతుడవు.
0: You are God.
1: నీవు పవిత్రమైనటువంటి చిత్తంతో కలిగినప్పుడు నీకంటే భగవంతుడు మరొకటి లేడు.
0: If you have got sacred heart, there's no other God other than you.
1: తన చిత్తమునందే భగవంతుడు అభివృద్ధి పొందుతుంటాడు.
0: You'll find the divinity dancing in your heart.
1: నీ చిత్తమునందే భగవంతుడు పైలట్ గా నీ చిత్తాన్ని డ్రైవ్ చేస్తుంటాడు.
0: God will be pilot in your heart, driving you, speeding ahead of time.
1: కనుక భగవంతుడు ఓనర్ కాదు.
0: God is not the owner.
1: You are the owner.
0: You are the owner.
1: భగవంతుడు is only pilot.
0: God is only pilot.
1: అందువల్లనే పార్థ సారథి అన్నారు.
0: So he's the divine pilot, Partha Sarathi.
1: కృష్ణుడు ఎవరికి సారథి? పార్థునికి సారథి.
0: కృష్ణ ఈజ్ ది చారిటేర్ ఆఫ్ పార్థ అర్జున హింసెల్ఫ్.
1: కాబట్టి కృష్ణుడు అక్కడ ఓనర్ కాదు.
0: కృష్ణ ఇస్ ది ఓనర్, నాట్ ది ఓనర్.
1: పార్థుడు అక్కడ ఓనర్.
0: పార్థ అర్జున ఇస్ ది ఓనర్.
1: కృష్ణుడు కేవలం ఒక డ్రైవర్.
0: కృష్ణ ఇస్ ఓన్లీ డ్రైవర్.
1: అదే రీతిగానే మీ యొక్క చిత్తము, మీ యొక్క పవిత్రమైన భావము, అది మీ ఓనర్షిప్.
0: Therefore your heart, the sacred feeling,
1: భగవంతుడు దీనికి
0: belongs to you.
1: ఊరికి డ్రైవ్ చేస్తూ పోతున్నాడు.
0: God is merely a driver.
1: కనుక అతన్ని డ్రైవర్ గా మీరు భావించుకొని, అతని డ్రైవర్ గా మీరు ఎన్నుకొని మీ జీవిత ప్రయాణం సాగించండి.
0: టేక్ గాడ్ యాజ్ యువర్ డ్రైవర్ అండ్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సోజర్న్.
1: షిర్డీలో 90 సంవత్సరముల పూర్వము నామ్దేడ్ అనేటువంటి గ్రామం నుండి ఒక భక్తుడు వచ్చాడు.
0: దేర్ ఇన్ షిర్డీ 90 ఇయర్స్ బ్యాక్ ఏ డివోటీ కేమ్ ఫ్రమ్ ఎ విలేజ్ by name Nande.
1: అతను గొప్ప శ్రీమంతుడే.
0: ఇస్ ఎ వెరీ రిచ్ మ్యాన్.
1: వాడియా అని అతని పేరు.
0: హిస్ నేమ్ ఇస్
1: వాడియా.
0: హిస్ నేమ్ ఇస్ వాలియా.
1: వాడియా.
0: వాడియా. వాడియా.
1: కనుక అతను షిర్డీకి పోవాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండినాడు.
0: హి వాస్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు రీచ్ షిర్డీ.
1: కానీ అతనికి దాస్ గన్ చాలా స్నేహితుడు.
0: బట్ హిస్ క్లోజ్ ఫ్రెండ్ ఇస్ దాస్ గన్.
1: దాస్ గన్ దగ్గరికి వెళ్లి, సార్ నేను షిర్డీకి పోవాలని ఉంటున్నాను, ఏ విధంగా పోవాలి? ఇది ప్రథమం నేను షిర్డీ సంకల్పం నాలో రావటం. నేను వెళ్లాలనుకుంటున్నాను, నాకు బిడ్డలు లేరు, కావలసినంత ధనం ఉంటుండాలి, ఏమి చేతుంది? కనుక నేను షిర్డీకి పోయేటువంటి విధానంలో మీరు ఏదైనా కొంచెం గైడెన్స్ కావాలి అన్నాడు.
0: హి అప్రోచ్ హిస్ ఫ్రెండ్ దాస్ గన్ అండ్ సెడ్ సార్ ఐ వాంట్ టు గో టు షిర్డీ, ఐ హావ్ లాట్ ఆఫ్ మనీ, ఐ హావ్ నో చిల్డ్రన్, దిస్ ఇస్ మై ఫాదర్.
1: అదే గ్రామంలోనే సత్యచిత్తుడు అనగా చాలా పవిత్రమైన హృదయం కలిగేవాడు.
0: ఇన్ ది సేమ్ విలేజ్ దేర్ అనదర్ వన్ బై నేమ్ సచ్చిత్.
1: అతను చాలా కష్టించి పనిచేసేటువంటి వాడు.
0: హీ వర్క్స్ వెరీ హార్డ్.
1: అతను సాధు హృదయుడు.
0: హిస్ పైయస్ హార్టెడ్.
1: అందరూ కూడాను ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడాను అతనికి సాధు స్వామి, సాధు స్వామి అని పిలిచేవారు.
0: ఎవ్రీ వన్ విల్ కాల్ హిమ్ ఎస్ ఎ పైయస్ మ్యాన్, సాధు స్వామి.
1: అతను కూలి పని చేసి బ్రతికేటువంటి వాడు.
0: He worked as a daily casual labor.
1: కానీ అందరికి మంచి బోధ చేసేటువంటి వాడు.
0: బట్ హీ గివ్స్ గుడ్ టీచింగ్ టు ఎవ్రీబడి.
1: ఏ ఒక్కటి కూడాను తాను ఆచరించినటువంటివి చెప్పేటువంటి, ఆచరించి బోధించేటువంటి వాడు.
0: హీ నెవర్ టాట్ ఎనీథింగ్ విచ్ హీ హాస్ నాట్ ప్రాక్టీస్డ్ హింసెల్ఫ్.
1: ఈ మౌలి కొన్ని దినములు ఏ పని లేకుండా పోవటం చేత పాపం బలహీనుడైపోయాడు.
0: As he didn't find any other work, he was weak.
1: ఈ కూలి స్వామి ఒక గట్టు కింద పడుకున్నాడు పాపం.
0: And this Swami was taking rest.
1: ఎవ్వరూ అతన్ని మాట్లాడించలేదు.
0: Nobody spoke to him.
1: ఒకనాడు,
0: one day,
1: ఈ యొక్క టౌకారి ఉన్నాడు చూడండి,
0: this rich man,
1: వాడియా.
0: వాడియా
1: అతను పోతూ పోతూ జట్కాలో అంటే టాంగా, టాంగా నుంచి చూచాడు.
0: He was passing by in his tanga and he saw him.
1: అతను చాలా బలహీనంగా ఉంటున్నాడు.
0: He saw him very weak.
1: బిడ్డలు లేరు కనుక వాడియాకు కొంచెం దయాదాక్షిణ్యము ఉంటుండాలి.
0: He is one of compassion.
1: ఒక హోటల్ వాడికి చెప్పాడు, ఇతనికి ఏమి కావాలో తిండి నీవు పెట్టి ఈ దినము అన్నాడు.
0: He spoke to the hotel proprietor there and find out what he really wants that day.
1: తనే పెట్టించాడు. తినేటప్పటికి అతను భగవంతునికి థ్యాంక్స్ చెప్పాడు. God is great అన్నాడు.
0: All that he wanted was served and he said God is great.
1: దిక్కులేని వాని దేవుడోము.
0: He is only the refuge of the forlorn.
1: అడవులు యందున్న,
0: either in the forest,
1: ఆకాశమునున్నా,
0: or in sky,
1: గుట్ట మీదనున్నా,
0: mountain top,
1: నట్టేటబడి ఉన్నా,
0: or mid sea,
1: పట్టణమునున్నా,
0: city,
1: పల్లెనున్నా,
0: or village,
1: ఎచ్చటున్నను,
0: wherever you are,
1: నీ వాడు దేవుడోము.
0: God will be with you. He will never forget you.
1: అనుకున్నాడు తనలో పాపం.
0: He thought within himself like that.
1: ఈ పెట్టినటువంటి వాడిని కూడాను థ్యాంక్స్ చెప్పాడు, కృతజ్ఞతలు అందించాడు.
0: He also expressed his thanks, gratitude to him.
1: ఈ దాస్గన్ చెప్పిన తర్వాత ఇతను వాడియా షిర్డీకి ప్రయాణమయ్యాడు.
0: వాడియా స్టార్టెడ్ జర్నీ టు షిర్డీ.
1: భార్యను తీసుకున్నాడు, ఈడీకి వెళ్లాడు.
0: He was accompanied by his wife.
1: ఈడీకి వెళ్లి బాబా దర్శనం చేసేటప్పటికి బాబా అడిగాడు, హేయ్ 5 కాసులు ఇచ్చే నాకు, అనగా 5 రూపాయలు నాకు ఇవ్వమని చెప్పాడు. దక్షిణ.
0: The moment he reached the Baba asked him, come on, give me 5 coins, 5 rupees, says Dakshina.
1: 5 rupees naaku dakshini annadu.
0: He said, give me 5 rupees, 5 coins.
1: Itanu srimantude emi venuku jagaledu. Teesadu, appudu 5 rupees note levu, 1 rupee note levu, 2 rupees, anta coins. He
0: is quite rich man, there is no shortage of money anyway. There were no currency notes in those times.
1: Manchi long coat vesukunnadu kabatti pedda jobilanta untunnayi. Dantlo nunchi kaasulu teesadu. 5 rupees ichchekipoyadu.
0: As he has put on long coat, he was carrying coins in his very broad long pockets.
1: Chepadu,
0: he could even collect and give.
1: Baba.
0: Baba.
1: Vaadiya, ippudu neeku 5 kaasulu naaku akkarledu. 1 rupee, 2 anaalu naaku ichcheseyi.
0: Vaadiya, I don't want 5 rupees now. I want 1 rupee, 2 anas.
1: 3 rupees, 14 anaalu munde ichchesnaavu naaku.
0: You paid 3 rupees, 14 anas before.
1: Itaniki em artham kaaledu.
0: He didn't understand.
1: ఈ బాబా బాబా అని చెప్తున్నారు, గొప్పవాడా, ఇది లేక నేనేమైనా పిచ్చివాడా, ఎప్పుడు నేను వచ్చాను, ఇదే ప్రథమ టైం నేను షిరిడీకి రావటము, నేను చూడటమే మొట్టమొదటి చూపు, అలాంటి సమయంలో నాకు 3 రూపాయల 14 అణాలు ముందుగానే ఇచ్చినావు అని అంటున్నాడే, ఎవరు పిచ్చిగా ఉంటున్నాడు అనుకున్నాడు పాపం.
0: దిస్ మ్యాన్ థాట్ పీపుల్ సే బాబా ఇస్ గ్రేట్ వన్ అండ్ పర్హాప్స్ ఇస్ గ్రేట్ మ్యాన్ పర్హాప్స్ ఇస్ క్వైట్ మ్యాన్ దిస్ ఇస్ మై ఫస్ట్ విజిట్ దిస్ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ హిమ్ హౌ ఇస్ దట్ ఐ పేడ్ 3 రూపీస్ ఫర్ బాబాని
1: చూడలేదే.
0: I never met him.
1: షిరిడీకి రావటమే ఇది మొదలు.
0: His first visit to Shirdi.
1: నేను ఎప్పుడు ఇచ్చాను 3 రూపాయల 14 అణాలు?
0: When did I pay 3 rupees 14 anas?
1: సరే ఏదో ఊళ్ళో వచ్చాను, దర్శించుకున్నాను అన్నాడు. 1 రూపాయి 2 అణాలు ఇచ్చాడు.
0: Somehow I came here and he paid the balance 1 rupee.
1: వెళ్ళినాడు.
0: And he returned.
1: ఎక్కడికి?
0: Where has he gone?
1: నాందేడ్. నాందేడ్.
0: నాందేడ్.
1: అక్కడికి వెళ్తానే రెండవ దినము.
0: Following day.
1: దాస్గన్ వచ్చాడు.
0: దాస్గన్.
1: షిరిడీకి పోయావు కదా, ఏం చెప్పింది? పాపం ఈ వాడియ అంత తృప్తిగా లేడు.
0: దాస్గన్ సెడ్, యు విజిటెడ్ షిరిడీ, వాట్ హ్యాపెండ్? దిస్ వాడియ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ కంప్లీట్లీ విత్ హిస్ విజిట్.
1: దాస్గన్.
0: దాస్గన్.
1: నాకు అతని మహనీయుడిగాలే నాకు కనిపించటం లేదు.
0: హి డిడ్ లుక్ లైక్ ఎ నోబుల్ సోల్, గ్రేట్ మ్యాన్.
1: ఏదో పిచ్చివాడి వలె కనిపిస్తుంది అది.
0: హి లుక్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్.
1: ఆ పిచ్చి మనిషిలో కూడా ఒక విధమైనటువంటి భగవశక్తి ఉండవచ్చు.
0: దేర్ ఇస్ డివినిటీ ఈవెన్ ఇన్ దిస్ మ్యాడ్ పర్సన్.
1: కానీ నేను అతన్ని అంత ఎక్కువగా గౌరవించి రాలేదు అన్నాడు.
0: Somehow I could not pay total respect.
1: ఏమి జరిగిందో చెప్పమన్నాడు.
0: దాస్గన్ వాంటెడ్, వాట్ హ్యాపెండ్?
1: నేను వెళ్లిన తక్షణమే 5 రూపాయలు అందులో దీనికి సుంకం ఇవ్వమన్నాడు.
0: ద మూమెంట్ ఐ రీచ్ దేర్ హి ఆస్క్ ఫర్ 5 రూపీస్, 5 కాయిన్స్.
1: అదే నా దక్షిణ అన్నాడు.
0: హి సెడ్ దట్స్ ద ఆఫరింగ్, దక్షిణ.
1: ఇస్తూ ఉండగానే,
0: వైల్ వాస్ గివింగ్,
1: 3 రూపాయల 14 అణాలు ముందుగానే ఇచ్చేసావు, ఇప్పుడు 1 రూపాయి 2 అణాలు నాకు ఇచ్చేసే చాలు అన్నాడు.
0: ద మూమెంట్ ఐ వాస్ అబౌట్ టు గివ్, హి సెడ్ యు పేడ్ 3 రూపీస్ 14 అణాస్ బిఫోర్, నౌ గివ్ ద బ్యాలెన్స్.
1: బాబానే చూడలేదే, ఎందుకు ఈ విధంగా అడుగుతున్నాడు, ఎందుకు ఈ విధంగా అన్నాడు.
0: ఐ నెవర్ మెట్ బాబా బిఫోర్, వై ఇస్ ఇట్ దట్ హి ఇస్ ఆస్కింగ్?
1: దాస్గన్ బాబాకు మహాభక్తుడు.
0: దాస్గన్ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటెడ్ బాబా.
1: యోచించాడు.
0: హి థాట్ ఓవర్.
1: బాబా ఎప్పుడు లేని విచ్చి పలకడానికి వీలు కాదు.
0: బాబా విల్ నెవర్
1: సర్వత్రా ఉంటుండేటువంటి వాడు బాబా.
0: బాబా ఇస్
1: సర్వ జీవులు ఎందుకు ఉండేటువంటి బాబా.
0: ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
1: అలాంటి బాబా ఈ విధంగా అడగడంటే నీవు చాలా పొరపడుతున్నావు.
0: ఇఫ్ యు సే సో,
1: నీదే దోషం, కానీ బాబాలో దోషం లేదు.
0: ఇట్ ఇస్ యువర్ మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ బాబా
1: అని మరి పిలిచి, నీవెవరికైనా ఈ మధ్యలో నీవెవరికైనా దానమో ధర్మమో ఏమైనా చేశావా అని అడిగాడు దాస్గన్.
0: దాస్గన్ ఆస్క్డ్, ఇన్ ద రీసెంట్ టైమ్స్ డిడ్ యూ ఆఫర్ ఎనీ మనీ ఇన్ చారిటీ టు ఎనీబడి ఆన్ ద వే?
1: షిరిడీకి పోయే 3 దినాల ముందుగా నేను టాంగాలో వస్తుంటే ఒకరు ఉన్నాడు, ఒకరి మన గ్రామంలోనే ఉంటున్నాడు, కూలిస్వామి, కూలిస్వామి అని.
0: వైల్ ఐ వాస్ ప్రొసీడింగ్ టు షిరిడీ ఇన్ టాంగా, ఐ సా ఆన్ ద వే అవర్ లోకల్ రెసిడెంట్ కూలిస్వామి.
1: అతనికి ఇంత అన్నం పెట్టించాను హోటల్ వాడితో చెప్పి.
0: I asked that proprietor of the hotel to serve food.
1: ఎవరికి దాన ధర్మాలు ఎప్పుడు కూడా చేయలేదు అన్నాడు.
0: ఐ డిడ్ నాట్ ఆఫర్ మనీ ఇన్ చారిటీ టు ఎనీబడి అదర్ దాన్ దిస్.
1: అయితే దానికి ఎంత అయింది అన్నాడు.
0: దెన్ వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది ఫుడ్ సర్వ్ ఫర్ దట్ కూలీబా స్వామి?
1: తర్వాత ఎవరినో జవాను పంపించి అక్కడ అడిగిచ్చాడు.
0: హి సెంట్ హిస్ ప్యూ.
1: 3 రూపాయల 14 అణాలు అయింది అన్నాడు.
0: హి సెడ్ ది ప్రైస్ ఆఫ్ ది ఫుడ్ సర్వ్ టు ది కూలీ స్వామి 3 రూపీస్ 14 అణాస్.
1: ఆ 3 రూపాయల 14 అణాలు నువ్వు బాబాకి ఇచ్చినట్టు, ఎవరికి ఇచ్చినా బాబాకి ఇచ్చినట్టే.
0: 3 rupees 14 anas paid to him amounted the payment to Baba himself. You may pay anybody.
1: Without Baba sankalpam lekunda edi jaragadu.
0: Without Baba's will, nothing can happen.
1: Nidu sankalpam lenide gaddi pochayunu. కారణ కారణ.
0: Without your will, even a grass blade will not move. But the cause of the causes.
1: అది నిదననగనేల పిపీల కాది బ్రహ్మ పర్యంతము నీవే. అది ఎరుంగరు, మది గలంగరు, ముదిమి చెందరు, భూమిని కొందరు, వివేకమున వర్తించదనేవి కడు విర్రవీగెదరు. కాని చివరికి వీళ్ళకేది సంభవించును, తెలియజాలదెంత వారలైనా. కదలదు నీ సంకల్పము లేనిదే గడ్డిపోచయును. అది ఇది అని ఒక్క చెప్పడానికి అవుతుంది. అంతా భగవంతుని యొక్క ఇదే.
0: హౌ డు యు డిసైడ్ దట్ ఎట్ దిస్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: అందరి ఎందు భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: నీవు ఏది చేసినా భగవంతుడికి చేసినట్టే.
0: వాట్ ఎవర్ యు మే డు ఇట్ అమౌంట్స్ టు ది యాక్టివిటీ యాక్షన్ టు గాడ్.
1: సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
0: దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: అన్ని మతములు కూడాను దానిని అంగీకరిస్తూ వచ్చాయి.
0: ఆల్ రిలీజియన్స్ ఎక్సెప్ట్ దిస్ వ్యూ.
1: కనుక అతనికి 3 రూపాయల 14 అణాలు ఇచ్చావు.
0: యూ పెయిడ్ 3 rupees 49 as టు ద
1: పర్సన్. 3 రూపాయల 14 అణాలు బాబాకి చేరిపోయింది.
0: This 3 rupees 49
1: అతను అడిగినట్టు 5 రూపాయల లోపల 1 rupee 2 అణాలు మాత్రమే నీతో తీసుకున్నాడు.
0: సో హీ కలెక్టెడ్ 1 rupee 2 anas ఫ్రమ్ యూ.
1: చూసావా, భగవంతుని యొక్క చరిత్రలు ఇంత విచిత్రంగా ఉంటుంటాయి.
0: ద హిస్టరీ ఇన్ ద స్టోరీస్ ఆఫ్ గాడ్ ఆర్ సో మిస్టీరియస్.
1: కనుక నీవు బాబాను ఇంకొక రీతిగా భావించవద్దు.
0: డోంట్ కన్సిడర్ బాబా ఇన్ ఎ డిఫరెంట్ వే.
1: ఆ వాడియాకు చాలా గొప్ప ఆశ్చర్యం వేసింది.
0: వాడియా వాస్ వెరీ మచ్ అస్టానిష్డ్.
1: 3 rupees 14 anas 1 rupee 2 anas అడిగాడు. కరెక్ట్ గానే ఉంటుంది. ఈ విధంగా పోయింది.
0: దిస్ ఇస్ ఎగ్జాక్ట్ టోటల్ 3 rupees 14 anas.
1: రెండవ దినమే
0: సెకండ్
1: భార్యను పిలుచుకున్నాడు.
0: అలాంగ్ విత్ హిస్ వైఫ్
1: మహాలస్పతితో వెళ్లాడు.
0: హీ వెంట్ అలాంగ్ విత్ మహల్సాపతి.
1: ఇంకా మహాలస్పతి వస్తున్నాడు కనుక భార్యతో పోవటం కదా కొంచెం ఆలస్యంగా ఉంటుంటది.
0: మహల్సాపతి కేమ్ రాదర్ లేట్.
1: ఒంటరిగా ఉంటే సరాసరి పోవచ్చును.
0: ఇఫ్ ఇస్ అలోన్ హీ కెన్ గో.
1: ఈ ఆడవారు ఉన్నప్పుడు కొంచెం బందకాన కొంచెం నిదానం అవుతుంది ప్రయాణం.
0: బికాజ్ విమెన్ ఆల్సో ఫాలో ఇట్ లీడ్స్ టు డిలే.
1: మహాలస్పతి ముందుగానే వెళ్లాడు.
0: మహాలస్పతి వెంట్ బిఫోర్ హిమ్.
1: మహాలస్పతి దాస్గన్.
0: హి సెడ్ దాస్గన్
1: దాస్గన్
0: దాస్గన్.
1: ఏం చెప్పాడు వాడియా?
0: వాట్ ఇస్ దట్ వాడియా టోల్డ్ యూ?
1: ఆ కురి స్వామికి ఎంత ఇచ్చాడట? ఇవన్నీ అడుగుతూ వచ్చాడు.
0: హీ వెంట్ ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్. హౌ మచ్ మనీ ఇస్ పెయిడ్ టు కూలీ స్వామి?
1: వాడియా విన్నాడు.
0: వాడియా హెర్డ్ దిస్.
1: మా దాస్గన్ తన వెంటనే వచ్చాడు. తాను ముందుగా పోయి ఏమి చెప్పలేదు.
0: దాస్గన్ కేమ్ అలాంగ్ విత్ ఇమీడియట్ ఇన్ఫార్మ్.
1: బాబా నన్ను క్షమించు అని వచ్చి పాదాల పైన పడ్డాడు.
0: హీ సాట్ హిస్ పార్డన్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ బాబా.
1: అప్పుడు చౌకారి పెద్ద బుట్టడు పండ్లు తీసుకెళ్లాడు.
0: ద రిచ్ మ్యాన్ బీయింగ్ ఎ రిచ్ మ్యాన్ బ్రాట్ ఎ బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్.
1: అందులో అరటి పండ్లు గులే వంటుండాలి.
0: He was carrying plants and bunch.
1: ఈ ప్లాంటన్స్ లో 4 తీశాడు.
0: He collected 4.
1: ఆ వాడియా భార్యను పిలిచాడు. ఈ 4 ఇచ్చాడు.
0: He called the wife of Vadiya and gave these 4 plants.
1: ఆనాటి స్త్రీలు చేతులతో తీసుకునేటువంటి వారు కాదు.
0: Those days women never పట్టేటువంటి వారు. They will stretch their sari and receive fruits there.
1: అప్పుడు ఆ సారి లోపల ఈ 4 పండ్లు వేశారు.
0: And Baba placed all these 4 fruits there.
1: ఈ 4 నీవే తినాలి.
0: హి సెడ్ యు ఓన్లీ షుడ్ ఈట్ దిస్.
1: ఎవరికి ఇవ్వకూడదు.
0: యు షుడ్ నాట్ గివ్ టు ఎనీబడి.
1: నీకు 4 పుత్రులు అవుతారు అన్నాడు.
0: యు విల్ హావ్ 4 సన్స్.
1: అంతకు పురము వాడియా చాలా మంది ఈ యొక్క సన్యాసుల దగ్గర సాధువుల దగ్గర పోవటమే కాకుండా ఈ అస్ట్రాలజర్స్ ఉంటారు చూడండి, వీళ్ళకి మంచి గిరాకీ. ఏదో ఒకటి చెప్పటము, ఈ గ్రహం లేదు, ఆ గ్రహం లేదు, ఈ శూన్యం లేదు, ఇది లేదు, అది లేదని దండిగా డబ్బులంతా సంపాదించుకున్నారు. చక్కబడలేదు. కట్ట కడపటికి బాబా నీకు 4 కొడుకులు అవుతారన్నాడు.
0: వాడియా కన్సల్టెడ్ మెనీ అస్ట్రాలజర్స్, లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, బట్ బాబాస్ వర్డ్ కేమ్ ట్రూ.
1: ఆ 2వ సంవత్సరము అతనికి చక్కని పండు వంటి కొడుకు పుట్టాడు.
0: ఫాలోయింగ్ ఇయర్ వెరీ గుడ్ సన్.
1: అక్కడికి ఆ కుమారుని తీసుకుని వెళ్లి
0: అండ్ హీ టుక్ హిస్
1: బాబా పాదాల పైన వేసి
0: మేడ్ హిమ్ ఫాలో.
1: ఆనాడు వచ్చేటువంటి భక్తులకు ఏమి వసతులు లేవు.
0: దేర్ వర్ నో ప్రొవిజన్స్ కన్వీనియన్సెస్.
1: మొట్టమొదటనే వాడియా గేమని ఓటి వాడియా ఇల్లు అని కట్టాడు.
0: ఫస్ట్ టైం ద వాడియా రెసిడెన్స్
1: కూడా ఉంటుండదు ఇంకా అక్కడనే.
0: ఇట్ ఈస్ దేర్ ఈవెన్ నౌ. ఇట్ ఈస్ నౌ ఇట్ ఈస్ దేర్ ఈవెన్ నౌ.
1: పాత పడిపోయింది పాపం.
0: ఇట్స్ వెరీ ఓల్డ్.
1: ఆనాడు ఈ విధంగా కాంక్రీట్ ఇంక్రీట్ వేసేటువంటిది కాదు.
0: దేర్ వర్ నో కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ ఇన్ దోస్ డేస్.
1: కనుక ఆ విధంగా భగవంతుని యొక్క విషయములు ఎలాంటివి, ఎట్టివి, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా జరుగుతుందని ఎవరు కూడా తెలుసుకోవటానికి సాధ్యం కాదు.
0: నోబడి కెన్ సే, నోబడి కెన్ ఎవర్ కాంప్రిహెండ్ గాడ్స్ విల్, గాడ్స్ యాక్షన్స్.
1: కనుక మొట్టమొదట మనం మానవుడు అనుకున్నందుకు, మనం మానవుడిగా జీవించినప్పుడు మన యొక్క గుర్తు భగవంతుడే కనిపిస్తాడు.
0: వెన్ వీ లీడ్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్ God will certainly
1: know. నీ మనసు మంచి పరిశుద్ధమైనటువంటి అద్దం వలె ఉంటుండాలి.
0: Our mind should be pure and clean like a mirror.
1: కంచు మ్రోగినట్టు కనకంబం మ్రోగదు. నీవు కేవలం ఆడంబరానికి నీవు వెళ్ళద్దు.
0: You should never be after show.
1: నిజమైన ఆనందాన్ని నీవు ఆశించు.
0: You really be after true bliss.
1: నీవు కేవలం ఆర్టిఫిషియల్ మనిషిగాని ఉండవద్దు.
0: నెవర్ లీడ్ అన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
1: హార్ట్ఫుల్ మనిషిగా ఉంటుండు.
0: యూ షుడ్ బి హార్ట్ఫుల్ మ్యాన్.
1: అప్పుడే నీకు అన్ని విధమైనటువంటి సమస్తము నీకు సమకూరుతాయి.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థుల్లో కూడా కొంత కొంత సమయంలో ఈ వయసు అలాంటిది.
0: దిస్ ఏజ్ ఇస్ సచ్.
1: అప్పుడప్పుడు కొన్ని విధమైనటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.
0: అట్ టైమ్స్ యూ కమిట్ సర్టన్ మిస్టేక్.
1: ఆ పొరపాటు తిరిగి తాము సర్దిద్దుకొని తిరిగి రెండో పర్యాయం ఆ పొరపాటు రాకుండా చూసుకోవాలి.
0: యూ హావ్ టు కరెక్ట్ దోస్ మిస్టేక్స్ అండ్ సీ దట్ యూ డోంట్ రిపీట్.
1: చేసిన పొరపాటు జీవితం అంతా చేస్తూ పోకూడదు.
0: యూ షుడ్ నాట్ కంటిన్యూ టు డూ మిస్టేక్.
1: తెలియక పొరపాటు చేయవచ్చును.
0: అన్ నోయింగ్లీ యు మే హావ్ డన్.
1: తిరిగి తెలుసుకున్న తర్వాత ఆ పొరపాటు నీవు తిరిగి కాలు పెట్టకూడదు.
0: హావింగ్ నోన్ యూ షుడ్ నెవర్ రిపీట్ ఇట్.
1: కనుకనే తెలిసి మెలగాలి.
0: దేర్ఫోర్ నో ఇన్ ఫుల్ అవేర్నెస్ నాలెడ్జ్.
1: చూచి రొక్కు.
0: వాచ్ యువర్ స్టెప్.
1: తెలిసి రొక్కు.
0: అండ్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫర్ యువర్ ఒబీసన్స్.
1: చూచి త్రొక్కు. ఇదేం రాయా లేక పేడనా లేక ముల్లా లేక కుట్ర ఏమిటని చూచి త్రొక్కు. తెలిసి రొక్కు.
0: వాచ్ యువర్ స్టెప్ వెదర్ యూ ఫైండ్ ఆన్ యువర్ వే ద డంగ్ ఆర్ అ థార్న్ ఆర్ వాట్ ఈస్ దేర్.
1: తెలుసుకోకుండా నీవు ఏ విధంగా ఎక్కడో పొరపాటుకు ప్రవేశించవద్దు.
0: నెవర్ కమిట్ ఎనీ మిస్టేక్.
1: కనుకని త్యాగరాజు కూడా చెప్పాడు.
0: త్యాగరాజు ఆల్సో సెడ్
1: తెలిసి వెలగాలి నాన్న.
0: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
1: భగవంతుని నామాన్ని కూడా తెలిసి పలకమన్నాడు.
0: యూ షుడ్ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్.
1: నీవు అర్థం చేసుకుని భగవత్ నామాన్ని స్మరించమని చెప్పాడు.
0: నో ది మీనింగ్ ఆఫ్ గాడ్స్ నేమ్ అండ్ చాంట్ టు సింగ్ హిస్ గ్లోరీ.
1: ఊరికి కేవలం టేప్ రికార్డ్ మాదిరి నువ్వు పాడవద్దు.
0: యూ షుడ్ నాట్ సింగ్ లైక్ టేప్
1: గ్రామ్ ఫోన్ ప్లేట్ వలె నువ్వు పాడవద్దు.
0: నార్ లైక్ ఎ గ్రామ్ ఫోన్ ప్లేట్.
1: కనుక తెలిసి నీవు భగవంతుని స్మరించు.
0: Know the meaning and chant his glory.
1: నీ హృదయపూర్వకంగా నీవు స్మరించు.
0: Sing his glory wholeheartedly.
1: హృదయంతో కాదు, హృదయంతో ఉండాలి.
0: Not lip service, it will full of heart.
1: ఇది పరిశుద్ధమైనటువంటి యొక్క గోల్డ్ వంటి.
0: This is pure gold.
1: ఈ పలికినట్టుగా నీవు నడుచుకో.
0: You conduct yourself as
1: నడిచినట్టుగా నీవు పలుకు.
0: And you say the way how you behave.
1: పలికినట్టుగా నడుచు, నడిచినట్టుగా పలుకు.
0: Conduct yourself the way you declare and you say how you behave.
1: ఇది నీ యొక్క పరిశుద్ధతకు మూల సూత్రము.
0: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ క్యారెక్టర్.
1: ఇలాంటివి ఈ వయసు లోపల మీరు అభివృద్ధి పరచుకుంటే భవిష్యత్తు మంచి రాజబాటగా పూలబాటగా రూపొందుతుంది.
0: ఇఫ్ యూ డెవలప్ దీస్ నోబుల్ ఫీలింగ్స్ అండ్ నోబుల్ థాట్స్ రైట్ నౌ యువర్ ఫ్యూచర్ లైఫ్ విల్ బి ఎ రాయల్ రోడ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కుల మత భేదములకు అవకాశం ఇవ్వకండి.
0: నెవర్ హ్యావ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రిలీజన్ అండ్ కమ్యూనిటీ. ఆల్ బిలాంగ్ టు మీ.
1: అందరూ బ్రదర్స్.
0: ఆల్ ఆర్ బ్రదర్స్.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: Brotherhood of man, fatherhood of God.
1: ఈ రెండింటిని తీసుకొని help ever, hurt never. అదే భారతీయ సంస్కృతి యొక్క ప్రమాణం.
0: The culture of Bharat lies in these two principles, help ever, hurt never.
1: ఈ విధంగా జీవిస్తే భారతదేశమునకే కాదు ఇతర దేశములకు కూడా మీరు మంచి ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
0: If you lead such a life, you will be models to the entire world.
1: ఆ విధంగా బ్రతకాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ కంచు వలె కాకుండా కనకం వలె మీరు తయారు కావాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to be like gold but not like a brass.
2: భజన వినాశక

0: Let us now listen to the excerpts from the Divine Discourse by Bhagavan Baba, delivered on 20th October 2003 in Prashanthi Nilayam during the Vice Chancellor's Conference. In today's discourse, Bhagavan Baba says, we should crave for the principle that has no birth or death. Why should we wish to be born again? Bhagavan Baba underscores the need to inquire into the nature of Atma Tattva. It is this need with which the MBA course was introduced in the Satya Sai University.
1: సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. వీరుడై రణమందు పోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేళగవచ్చు. హేమ గోదానము ఇయ్యవచ్చు.
2: విత్ ఎక్విజిషన్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ వన్ కెన్ ఎమర్జ్ యాజ్ ఎ చాంపియన్ అమంగ్స్ట్ ద స్కాలర్స్. వన్ కెన్ ఫైట్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ వేలర్ యాజ్ ఎ సోల్జర్ అండ్ కమ్ అవుట్ ట్రయంఫెంట్లీ. One can rule the kingdom, reign the kingdom as the king. One can offer gold, cow, money, wealth as acts of charity.
1: Gaganamanduna chukkalu lekka konavachu. Gaganamanduna chukkalu lekka konavachu. Jivarasula perlu cheppavachu.
2: You can even count the number of stars in the sky. You can also name all the living creatures in this universe.
1: Kani dehendriyamularikatti

0: నిశ్చల సమాన చిత్తుడై నిలువగలడు.
1: గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్ ఓన్లీ. Therefore strengthen that love in order to be steady and equanimous.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ee naadu vidya rangamunandu aneka vidhamulaina tvanti okka sampratimpulu jarugutune untunnayi.
1: In the field of education, much of research, discussion and deliberations have been going on.
0: అసలు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో అని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ టు బిగిన్ విత్, వీ షుడ్ నో ద ఇంప్లికేషన్స్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కేవలము ప్రపంచంలో కొట్టినటువంటి గ్రంథములన్నీ కూడాను చదవవచ్చు, దాని అర్థములను వివరించవచ్చును, కానీ ఇంత మొత్తం చేత తాను ఎడ్యుకేషన్ చదివేటువంటి వాడు కాదు.
1: By merely going through all the texts available and by knowing the content and the depth of the meaning, one cannot call himself educated.
0: Lokamulo chadavarlu aneka mandi untunnaru.
1: In this world there are many educated people.
0: Prapanchamulo unnata adhyayana adhyasinchinatvanti veerulu mahajanulu kanipistune unnaru.
1: There are many intellectuals who have acquired higher knowledge.
0: Aiste ee chaduvu valla vaaru chesinatvanti marpu emiti, jagattuniki em vivekamunu andistu vacharu, deeni valla vachinatvanti okka paritham emiti aneetvanti vishayanni evaru gurtinchadaniki prayatninchadam ledhu.
1: But no one is making an attempt to understand what this fund of education that one has acquired brought any transformation, brought any change, shared any intellectual awareness, the results of their knowledge, no one has estimated.
0: Kani vidyavalla kani maarpu galigetvanti ee naatiki nee kalugadu.
1: But this
0: antarmukhamuga avinchukunnappude dani tattvamu artham chesukoni danini grahinchagalaru.
1: Mere knowledge would not bring in any kind of change. The knowledge has to be turned in word, practical, so as to experience transformation and the results of knowledge.
0: భౌతికమైనటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి గావించుకుంటున్నారు.
1: We have got all the worldly intelligence.
0: కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క విద్యలను అనేకంగా తర్కిస్తూ వచ్చారు.
1: We also have been acquiring all the knowledge, the details relating to the worldly material.
0: ఆధ్యాత్మిక రంగమనందు అనేక మంది ఆత్మతత్వమును గురించి విచారణ చేస్తూ వచ్చారు.
1: In spiritual field also, many people have been investigating the spirit, the soul.
0: వీటి మూడింటి యొక్క తత్వమునే మనము గుర్తించే ఈనాడు మన కాలేజీ లోపల MBA అనేటువంటి క్లాసును ప్రారంభించాము.
1: In full understanding of the need to know these three aspects, fundamentals of life, we have started MBA courses in our institute.
0: Anaga M anaga manasika tattvani gurtinchadam.
1: M stands for the knowledge, the awareness of the mind.
0: B anaga bhautika tattvani gurtinchadam.
1: B is the understanding of the physical world.
0: A atma tattvani vicharinchadam.
1: A is getting into the details of the spirit or the soul.
0: MBA anaga aneka mandi kevalamu manasika tattvani gurtinchadam maatrame telputu unnaru.
1: MBA in this world people think it is only that which relates to the mind.
0: Adi kaadu mukhyam.
1: It's not that important.
0: Manasika tattvani gurtinchadam sulabhame.
1: It's quite easy to know the ways of the mind.
0: కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటము మరింత కష్టము.
1: బట్ టు నో ద సెల్ఫ్, ద ఆత్మ, ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్.
0: ఆత్మ అనగా ఏమిటో ఎవరికి అర్థం కాదు.
1: నో వన్ నోస్ వాట్ దిస్ ఆత్మ, ద సెల్ఫ్ ఇస్.
0: దానికి ఒక రూపము లేదు.
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఆత్మ అనగా కేవలము చైతన్యంతో కూడినటువంటి తత్వమే.
1: ఆత్మ బేసికల్లీ ఫండమెంటలీ ఇస్ అవేర్నెస్. కాన్షియస్నెస్.
0: ఈ ఆత్మతత్వమునే మనము కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని సరైనటువంటి అర్థం చేసుకోవటం లేదు.
1: దిస్ కాన్షియస్నెస్, ద నేచర్ ఆఫ్ ఆత్మ, ఈజ్ నాట్ ప్రాపర్లీ అండర్స్టూడ్.
0: కానీ ఈ చదువుల వల్ల కేవలం కాన్షియస్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
1: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కుడ్ రీచ్ ద డైమెన్షన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్ అలోన్.
0: ఇంకా కొంతమంది కాన్షియన్స్ వరకు చేరుతున్నారు.
1: సమ్ హ్యావ్ గాన్ టు ద స్టేట్ ఆఫ్ కాన్షియన్స్.
0: అనగా ఈనాటి మానవుడు ఆత్మతత్వము అనగా నిజమైన చైతన్యమునకు ఎవరు చేరడానికి ప్రయత్నించలేదు.
1: టుడే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు రీచ్ దట్ హైట్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఈనాడు మనము గుర్తించవలసినటువంటి కాన్షియస్నెస్ గుర్తించినప్పుడే కాన్షియన్స్ అర్థమవుతుంది.
1: టుడే వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ కాన్షియస్నెస్ క్లియర్లీ, వీ కెన్ నో వాట్ కాన్షియన్స్ ఈజ్.
0: ఈ కాన్షియస్ అర్థమైనప్పుడే కాన్షియస్ అనగా సెన్స్ తో కూడినటువంటి ఒక విషయం మనం బోధించవచ్చును.
1: విత్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్షియన్స్ వీ కెన్ ఆల్సో నో ది కాన్షియస్ పర్టైనింగ్ టు ది సెన్సెస్.
0: కాన్షియస్ అనగా సెన్సెన్స్.
1: కాన్షియస్ రిలేటింగ్ టు సెన్సెస్.
0: కాన్షియన్స్ అనేటువంటిది కేవలం ఒక విధమైన లోపల చైతన్యమే.
1: ది కాన్షియన్స్ ఇస్ ది ఇన్నర్ అవేర్నెస్.
0: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటి ఒక ఆత్మతత్వమే.
1: కాన్షియస్నెస్ ఇస్ ఆల్ ఎన్కంపాసింగ్.
0: ఈనాటి మానవుడు ఎవరు కూడాను దీని సరైన అర్థం ఇంతవరకు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో ది ఇన్ డెప్త్ మీనింగ్ ఆఫ్ దీస్ టర్మ్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: కేవలము ఆధ్యాత్మిక తత్వం అనగా ఏమిటో అర్థం కానటువంటి యొక్క విషయం అని మీరు భావించుకోవచ్చును.
1: యు మే కన్సిడర్ దట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ బియాండ్ యువర్ కాంప్రిహెన్షన్.
0: దీనిని మనము సంపూర్ణమైనటువంటి తత్వంగా భావిస్తూ రావాలి.
1: బట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ టోటల్ అండర్స్టాండింగ్ ఓన్లీ.
0: ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం భౌతికమైనటువంటి జగత్తుతో మనం అర్థం చేసుకోలేము.
1: టు నో ద రియాలిటీ ఆఫ్ ది సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ వీ నో ద ఫిజికల్ మెటీరియల్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక మెటీరియల్ నాలెడ్జ్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
1: We have been proceeding along the level of material knowledge.
0: దీనికి అతీతమైనటువంటి తత్వాన్ని మనము కాన్షియస్నెస్ అని తెలుసుకోవాలి.
1: We should know the consciousness is the transcendental principle.
0: ఇది ఫండమెంటల్ అనేటువంటి దాని కింద చేరుతుంది.
1: This is the fundamental knowledge, the spiritual knowledge.
0: ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మనం తెలుసుకున్నప్పుడే లౌకికమైన భౌతికమైన ఈ యొక్క వస్తువు యొక్క వ్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
1: When once we acquire this fundamental knowledge, it is easy to know the physical knowledge, the material knowledge and the secular knowledge.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఆధ్యాత్మికం అనగా కేవలము అర్థం కానటువంటి తత్వం అని మీరు భావించుకోకూడదు.
1: నెవర్ ఫీల్ that the spiritual knowledge is beyond your understanding.
0: ఇది అంతర్భావంతో కూడినటువంటి యొక్క చైతన్య శక్తియే.
1: It is the one with all inner awareness.
0: ఈ అవేర్నెస్ అనగా ఏమిటి? మనం ఒక విధాన్ని గుర్తించుకోవటం అంటుంటారు.
1: Awareness, we think, is only recognizing a fact.
0: ఇది ఏమిటి అంటే ఒక కర్చీఫ్. ఇది అవేర్నెస్.
1: What is this? This is a kerchief. Awareness.
0: ఇది ఏమిటంటే ఫ్లవర్ అంటున్నాము. ఇది ఒక అవేర్నెస్.
1: వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ఎ ఫ్లవర్. అవేర్నెస్.
0: ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి యొక్క వస్తువు యొక్క ప్రదర్శనలే.
1: దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఫిజికల్ ఆబ్జెక్ట్.
0: ఇది కర్చీఫ్ అని చెప్పుకుంటున్నావు, బట్ట.
1: యు సే ఇట్ ఇస్ కర్చీఫ్ క్లాత్.
0: ఈ బట్టకు ఫండమెంటల్ అనేటువంటిది ఏదాన్ని మీరు గుర్తించున్నారు?
1: వాట్ ఇస్ ద ఫండమెంటల్ బిహైండ్ దిస్ క్లాత్ కర్చీఫ్?
0: ఇది వస్త్రము.
1: దిస్ ద క్లాత్.
0: వస్త్రము దారం లేకుండా కాలేదు.
1: The cloth cannot be there without the
0: threads.
1: The threads are out of the cotton.
0: కాబట్టి ప్రతి మొత్తది.
1: So cotton is first.
0: రెండవది దారము.
1: Then the thread.
0: మూడవది వస్త్రము.
1: Third is the cloth.
0: ఈ వస్త్రాన్ని మాత్రమే మనం గుర్తిస్తున్నాము, కానీ ఈ వస్త్రమునకు ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
1: We only see the cloth, but we do not know the fundamental principle behind this.
0: ఈనాటి మానవుడు అనేక రకమైనటువంటి విషయాలను విచారణ చేస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ డూయింగ్ రీసెర్చ్ ఇన్ సెవరల్ ఫీల్డ్స్.
0: కానీ కొన్ని రకములైనటువంటి భావంతో చూసుకున్నప్పుడు వస్తువు యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ ఇన్ సర్టన్ మ్యాటర్స్ హీస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ వీ సీ.
0: అన్ని చెప్తూ వస్తున్నారు కానీ ఇది ఏమిటి అని మాత్రం ఎవరు గుర్తించుకోవటం లేదు.
1: వీ టీచ్ ఆల్ బట్ వీ డు నాట్ నో ద రియాలిటీ.
0: అయితే ఈనాడు లోకంలో గుర్తించవలసినటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: వాట్ హ్యాస్ టు బి నోన్ టుడే ఇన్ ద మోడర్న్ వరల్డ్ ఈస్ దిస్ నేచర్ ఆఫ్ ద సెల్ఫ్. ఆత్మతత్వ
0: ఆత్మతత్వం గుర్తించినటువంటి వాడు అన్ని తత్వం నువ్వు సులభంగా గుర్తించుకోగలడు.
1: వెన్ వన్స్ యు నో యువర్ సెల్ఫ్ యూ విల్ బి నోయింగ్ ఎవ్రీథింగ్ ద రెస్ట్.
0: కనుక ఆత్మతత్వం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ సెల్ఫ్?
0: ఇప్పుడు శరీరం ఉన్నది.
1: హియర్ ఇస్ ద బాడీ.
0: ఈ శరీరమునకు అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నవి.
1: దిస్ బాడీ హ్యాస్ సో మెనీ సెన్సెస్.
0: ఈ అంగములు అన్ని కూడా ఆడుతూనే ఉన్నవి.
1: ఆల్ దిస్ సెన్సెస్ ఆర్
0: అంగములు అన్ని కూడా పనిచేస్తూనే ఉన్నవి.
1: దే ఆర్ ఆల్ ఫంక్షనల్.
0: అయితే ఈ పని చేయడానికి ఏది ఆధారము?
1: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ది ఆపరేషన్?
0: గుర్తించవలసినటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: వాట్ హ్యాస్ టు బి నోన్ టుడే ఇన్ ద మోడర్న్ వరల్డ్ ఈస్ దిస్ నేచర్ ఆఫ్ ద సెల్ఫ్. ఆత్మతత్వ
0: ఆత్మతత్వాన్ని గుర్తించిన

0: అంగములన్నీ కూడా పనిచేస్తూనే ఉన్నవి.
1: దర్ ఆల్ ఫంక్షనల్.
0: అయితే ఈ పని చేయడానికి ఏది ఆధారం?
1: What is the basis for the operational aspect of the senses?
0: Aithe angamulu pani chestunnaye kaani idi cheyitho nenu ee pushpanni pattukunnanu.
1: The senses, the limbs act as I hold this flower.
0: Aithe ee cheyitho aa pushpanni pattukunnappudu ee chethiki edi shakti istundi adi?
1: I hold this flower. What is that gives support to my hand that holds it?
0: Ee pushpanni mukkuto vaasam chustunnamu.
1: Well, I smell this flower.
0: Ee vaasana shakti ekkada nunchi vastundi adi?
1: How do you smell it?
0: కనుక ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి దాన్ని అర్థం చేస్తున్నాయి, కానీ అంతర్ముఖమైనటువంటి ఆత్మతత్వాన్ని ఏం కూడా బోధించడానికి ప్రయత్నించలేదు.
1: వీ ఓన్లీ అబ్జర్వ్ ది ఎక్స్టర్నల్ ద ఫంక్షనల్ ఆస్పెక్ట్ బట్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్. దిస్ ఇస్ మై హ్యాండ్
0: కానీ అంటున్నావు ఇది నా కాలు.
1: యు సే దిస్ మై లెగ్.
0: ఇది మై హెడ్.
1: మై హెడ్.
0: మై ఫింగర్స్.
1: మై ఫింగర్స్.
0: మై హ్యాండ్. మై ఫింగర్. మై లెగ్. మై హెడ్. కానీ హూ ఆర్ యూ?
1: You say this, my hand, my finger, my leg. Then who are you?
0: నీవనేటువంటిది అర్థం తెలుసుకుంటే కదా ఇది నా తల అని చెప్పగలవు.
1: ఇఫ్ ఓన్లీ యు నో హూ యు ఆర్ యు కెన్ సే దిస్ ఇస్ మై.
0: ఈ తల ఎవరిది?
1: హూజ్ హెడ్ ఇస్ దిస్?
0: ఈ కాలు ఎవరిది?
1: హూజ్ లెగ్స్ ఆర్
0: దే? ఈ వాసన ఎవరిది?
1: హూజ్ హ్యాండ్స్ ఆర్ దే?
0: కానీ ఇవన్నీ తెలుసుకోకుండా నేను నేను అనేటువంటి దాన్ని మాత్రమే నీవు బోధిస్తున్నావు, కానీ అన్నిటికీ తెలుసుకోవడానికి ఏది కావాలి? నీవెవరు?
1: You do not know who you are exactly, but you go on claiming this is mine.
0: కనుక నేను ఎవరు అనేటువంటి తెలుసుకోవడానికి అది ఏ వేదాంతం అన్నారు?
1: Actual spirituality is to investigate and answer.
0: సత్య దానికి కూడా ప్రతి వ్యక్తిని who are you, where did you come from, where did you go అని అంటున్నా. హూ ఆర్ యూ అనేటువంటి దాని క్వశ్చన్ వేస్తున్నా, కానీ హూ ఆర్ మై అనేటువంటి దాని క్వశ్చన్ వేయకోవడం లేదు.
1: యూ గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్ టు ఎవ్రీబడి, హూ ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
0: ఆధారమైనటువంటిది హూ ఆర్ మై.
1: సో ద ఫండమెంటల్ బేసిస్ ఈస్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ మై.
0: ఐని గుర్తించుకుంటే అన్ని మనకు గుర్తించుకున్న వారం అవుతాం.
1: ఇఫ్ యూ నో దిస్ ఐ, యూ విల్ బి నోయింగ్ ద రెస్ట్.
0: కనుక ఆధ్యాత్మిక తత్వం అనగా కేవలము అర్థం కానటువంటి యొక్క వ్యర్థం కాదు.
1: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ వెయిన్.
0: దీని అన్నిటికీ మూలాధారమైనటువంటి తత్వము ఒకటి ఉన్నది.
1: దేర్ ఈజ్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దిస్.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ అనేటువంటిది ఎటువంటిది?
1: వాట్ ఈస్ దిస్ లవ్?
0: ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుతుండాలి?
1: వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
0: ప్రేమనే లేకపోతే మానవుడు ఉండగలరా?
1: కెన్ మ్యాన్ లివ్ విదౌట్ లవ్?
0: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: సో ఇట్ ఈస్ సెడ్, లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమను మొట్టమొదటి గుర్తించుకోవాలి.
1: వీ షుడ్ నో లవ్ ఫస్ట్.
0: ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
1: విదౌట్ లవ్ దేర్ ఇస్ నో లైఫ్.
0: ప్రేమనే లేకపోతే వస్తువులే లేవు.
1: విదౌట్ లవ్ దేర్ ఆర్ నో ఆబ్జెక్ట్స్ ఈదర్.
0: ప్రేమనే లేకపోతే విషయమే కనిపించవు.
1: Without this love you cannot see.
0: కనుకనే అన్నిటికీ అంతర్భూతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది.
1: దేర్ ఈస్ ఎన్ ఇన్నర్ లేటెంట్ ఇమనెంట్ ఎనర్జీ.
0: చాలా మంది చెప్తున్నారు ట్రూత్, ట్రూత్, ట్రూత్. ట్రూత్ అంటే ఏమిటి?
1: మెనీ పీపుల్ రిఫర్ టు దిస్ ట్రూత్. వాట్ ఈస్ దిస్?
0: త్రికాల భాజ్యం సత్యం అన్నారు.
1: ట్రూత్ ఈస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: కానీ ఇంత మాత్రంతోనే సత్యం మనం నిర్ణయం చేయకూడదు.
1: యూ కెనాట్ స్టాప్ అట్ దట్ లెవెల్.
0: త్రికాలమునకు అతీతమైనటువంటిది సత్యం.
1: Truth transcends all the three periods of time.
0: ఆ సత్యం ఎక్కడి నుంచి వస్తుందది?
1: Where does it come from?
0: సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం అన్నారు.
1: It is said, speak truth and never speak it with all emphasis in a pleasing, acceptable way.
0: కానీ ఈ ట్రూత్ అనే దానికి రూపం లేదు.
1: This truth has no form.
0: రూపం లేదు కానీ దానికి అర్థం ఉంటున్నది.
1: Though it has no form, it has a meaning.
0: అట్లనే మనం ట్రూత్ ఇస్ గాడ్, లవ్ ఇస్ గాడ్ అంటున్నాం. దీనికి రూపం లేదని మనం భావించరాదు.
1: వీ సే ట్రూత్ ఇస్ గాడ్, లవ్ ఇస్ గాడ్, బట్ వీ కెనాట్ డినై ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫార్మ్.
0: అన్నిటికీ గాడ్, గాడ్, గాడ్ అని ఉపయోగించుకుంటున్నావు.
1: వీ యూజ్ దిస్ వర్డ్ గాడ్ అప్లై.
0: గాడ్ అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ గాడ్?
0: ఎవరైనా నాస్తికుడు కూడాను ఏదైనా తప్పు చేసినప్పుడు ఓ మై గాడ్ అంటారు.
1: ఈవెన్ ఎథియస్ట్ వెన్ హీ కమిట్స్ ఎ మిస్టేక్ హీ సేస్ ఓ మై గాడ్.
0: తెలియనటువంటి దానికి కూడాను గాడ్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నారు.
1: దో హీ హాస్ నో ఐడియా యట్ హీ సేస్ ఓ మై గాడ్.
0: ఇలాంటి గాడ్ అనేటువంటి నిజమైనటువంటి సత్యమునకు అర్థం చెప్పలేదు.
1: నోబడీ కెన్ గివ్ ది డెఫినెట్ మీనింగ్ టు దిస్ వర్డ్ గాడ్.
0: కనుక సత్యం

0: దానికి అర్థం చెప్పాలంటే సానుభూతియే.
1: టు నో దిస్ మీనింగ్ యూ నీడ్ యువర్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్.
0: ఆ ఎక్స్పీరియన్స్ ని ఏ రీతిగా నీవు గుర్తించగలవు?
1: హౌ కెన్ యూ నో యువర్ ఎక్స్పీరియన్స్?
0: ఇప్పుడు చూడండి, 1+1 2 అయింది.
1: Here is an illustration. 1+1
0: 2 plus 2, 4 ayindi.
1: 2 plus 2 is equal to 4.
0: 2 minus 1, 1 ayindi.
1: 2 minus 1 is equal to 1.
0: Ani ee plus lu minus lu cheppagalugutunnare gaani deeniki mooladharamaindi edi?
1: You speak of these additions and deletions, but what is the basis for these?
0: Ee prapanchamlo unnatundi samasta padarthamlu kuda nu manam cheppagalugutunnamu.
1: We are able to see and say all this material world.
0: Kaani deeni oka satya swaroopam nu gurtinchadaniki prayatninchaledu.
1: But we have not made an attempt to know the fundamental truth.
0: ప్రపంచమంతా ఇప్పుడు వస్తువులతో చేరినటువంటిది.
1: The whole world is a combination of material.
0: ఇదంతా మెటీరియల్ లోకం.
1: All this world is full of material.
0: కానీ దీనికి మించినటువంటిది మెంటల్ లోకం ఒకటి ఉండాలి.
1: But beyond this material world, there is a mind.
0: ఈ మెంటల్ వరల్డ్ కు అతీతమైనటువంటిది ఇంకోటి ఉండాలి.
1: Beyond this realm of the mind, there is something beyond.
0: బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం.
1: That is transcendental, beyond the intellect.
0: ఈ ట్రాన్సెండెంటల్ అనేటువంటి దానికి ఎంతనో మనం ప్రయత్నం చేస్తున్నాము.
1: We are making an attempt to know this transcendental principle beyond the intellect.
0: అయితే మనం ఎంతైనా మనం గుర్తించవచ్చును.
1: We may know many.
0: ప్రపంచంలో అన్ని గుర్తించి ఇన్ని కోట్లు అని చెప్పవచ్చు నెంబరు.
1: You can know everything, count and say crores.
0: ఆ కోట్లకు తర్వాత మరి ఏం చెప్పగలవు?
1: Beyond this, what do you say?
0: ఇవన్నిటికి చేరితే కట్టగడపటికి ఏమీ అర్థం కాదు.
1: Finally, you would not end anywhere.
0: కనుక మనం పదములు మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ పద స్వరూపాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We only exhibit our verbosity, nomenclature, but we don't know the depth.
0: కనుక ప్రతి మానవుని యందు కూడా ఉన్నటువంటి అది ఒక్కటే.
1: But in every man, this fundamental principle is there.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: This exists in every human being.
0: కనుక లవ్ ఇస్ గాడ్ అన్నప్పుడు లవ్ అనేది ఎవరివేర్.
1: When we say love is God, it implies that love is everywhere. This fundamental love is in everyone.
0: Truth is in me.
1: Truth is in me.
0: I am truth.
1: I am the truth.
0: I am truth.
1: I am truth.
0: I am truth. చెప్పగలుగుతున్నావని నీవెవరు? Truth అని చెప్పగలుగుతున్నావు. నీవంటే ఏమిటి?
1: You say I am truth, then who are you?
0: ఇవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అన్నిటికీ ఒక్కటే ఒకటి తేలిపోతుంది.
1: When we want to understand, finally you come
0: to a conclusion. స్పిరిచువల్ మార్గంలో మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది.
1: It is possible to know, come to the goal only in the spiritual path.
0: దానిని నిదానంగా అంతర్ముఖంగా ఆలోచన చేస్తూ చేస్తూ చేస్తూ పోతే కట్టగడప తేలేది అది ఒక్కటే.
1: As we gradually research, investigate, explore, you will know the result.
0: ఈనాడు పరిశీలన చేయటం లేదు.
1: We are not investigating anyway.
0: ఈ పరిశీలనలో కూడాను కొన్ని అర్ధబద్ధమైనటువంటి పరిశీలన చేస్తున్నారు.
1: There are certain perversions, deviations in the field of research.
0: కాదు కాదు కాదు.
1: It shouldn't be so.
0: అంతర్ముఖమైనటువంటి యొక్క నిజమైనటువంటి ట్రూత్ మనం చూడాలి.
1: It's only by inner inquiry you know the truth.
0: ఈ ఎంక్వైరీ అంటే ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: Enquiry, where does it come from?
0: Enquiry.
1: Enquiry.
0: Inquiry.
1: Inquiry.
0: ఈ క్వైరీ అనేటువంటి దాంట్లో ఈ యొక్క తత్వం ఎక్కడ చేసింది?
1: దిస్ క్వైరీ, ఇంక్వైరీ, ఎంక్వైరీ, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
0: మనం పదాలు ఉపయోగపడుతున్నాము.
1: We use words.
0: కానీ పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not understanding the inner meaning of the words that we use.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అర్థం కానటువంటి దాంట్లో మీరు పడి వ్యర్థం చేసుకోకండి మీ టైమ్.
1: డోంట్ వేస్ట్ యువర్ టైమ్ థింకింగ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ యూ డు నాట్ అండర్స్టాండ్.
0: గాడ్ ఈస్ దేర్.
1: God is there.
0: You are God.
1: You are God.
0: దాన్ని నీవు నమ్ము.
1: Have full faith in that.
0: నమ్మకం చేతనే మనకు గుర్తించడానికి వీలు అవుతుంది, కానీ నమ్మకం లేకుండా పోతే దేన్ని మనం గుర్తించలేము.
1: It is only the faith that will help you to know. Without this faith you cannot.
0: కనుక మొట్టమొదటి నీవు అనేటువంటి దాన్ని నమ్ము.
1: First have full faith in you.
0: I అనేటువంటిది నమ్మినప్పుడే.
1: When you have faith in yourself, I.
0: End of it, you అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి వీలు అవుతుంది.
1: Then you can understand the second person, you.
0: అయ్యే అర్థమైనప్పుడు you అనేది అర్థమవుతుంది.
1: When you cannot understand the simple I, how do you expect to know you?
0: కనుక సింపుల్ I ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Make every attempt to know this simple I.
0: అది you అనేటువంటిది, we అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
1: Then it's easy to understand you and then we.
0: ఇప్పుడు ఒక చిన్న పదము.
1: A small
0: I.
1: I.
0: Plus you.
1: Plus you.
0: I plus you. రెండు చేరినప్పుడు we అయింది.
1: I plus you is equal to we.
0: We plus he.
1: We plus he.
0: ఏమవుతుంది?
1: then what is it then?
0: Only he అవుతుంది.
1: We plus he is equal to he.
0: ఆ he అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటిది.
1: That he is constant.
0: I అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: I changes.
0: You అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: You also changes.
0: You అనేటువంటిది నిజ జీవితంలో నీవే దాన్ని మార్పు చెందుకుంటున్నావు.
1: In fact, you are bringing about a change in you.
0: కాని I am boy.
1: I'm a boy.
0: I am man.
1: I'm a man.
0: I'm old man.
1: I'm an old man. You are bringing about these changes. There's no use in having faith. For everything he is most important. That he is God. That he, the divinity, is in everyone.
0: He is everywhere.
1: He, God,
0: in
1: is
0: you, with you, above you, below you, around you.
1: He, the God, is in you, with you, above you, below you, around you.
0: Kani I anetundi in me, in my, even cheppodaniki veelu kaadu.
1: It's not possible, nor is good enough to say it is in me, with me, alone.
0: Kanuka aa he anetundi sampurnamainatundi oka daivatvanni bodhisthundi.
1: So this he speaks of God.
0: ఇలాంటి తత్వాన్ని చిన్న చిన్నదిగా మనము నమ్మకంతో చేసుకుంటూ రావాలి.
1: దీస్ సటిలిటీస్ కెన్ బి నోన్ విత్ ఆల్ ఫెయిత్.
0: ఇప్పుడు ఒక చిన్న విషయం వచ్చేస్తుంది.
1: ఎ స్మాల్ ఇష్యూ హియర్.
0: ఒక చిన్నది తీసుకున్నప్పుడు ఇదని నేను ప్రేమిస్తున్నాను.
1: యు సే ఇన్ ఫర్ ఇన్స్టెన్స్ ఐ లవ్ హిమ్.
0: ఐ లవ్ హిమ్. అతను తప్ప నేను దేనిని ప్రేమించడం లేదు.
1: ఐ డోంట్ లవ్ ఎనీబడీ ఎక్సెప్టింగ్ హిమ్.
0: ఇది ఎట్ల సత్యం అవుతుంది?
1: హౌ కెన్ దట్ బి ట్రూ?
0: నిన్ను నీవే ప్రేమించుకోవటం లేదు.
1: You don't love yourself.
0: నిన్ను నీ ప్రేమ ఏ రీతిగా ప్రేమించగలవు?
1: How do you love yourself?
0: This is my body.
1: ఈ
0: బాడీని నువ్వు నమ్మగలుగుతున్నావా?
1: Do you have full faith in your body?
0: నమ్మటం లేదు.
1: No.
0: ఈ బాడీని నువ్వు నమ్మలేనప్పుడు నీవు అనేటువంటి ఈ బాడీ ఎట్లా నమ్మకగలుగుతున్నావు?
1: When you have no faith in your body, how can you say that this is my body?
0: ఈ బాడీ అనేటువంటిది అంతా కూడా మార్పు చెందేటువంటిది.
1: The body goes on changing.
0: అన్నింటినీ మార్పు చెందేటువంటిది ఒకటి.
1: All are changeable.
0: అద్వితీయం అద్వైతమైనటువంటిది అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: బట్ దేర్ ఇస్ వన్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్ బియాండ్.
0: అది నిజమైన ఆత్మతత్వం.
1: దట్ నాన్ డ్యూయల్ చేంజ్ లెస్.
0: దానికి వేరే మనొక పేరు లేదు.
1: దట్ ఈస్ ఆత్మ.
0: మనొక పేరు లేదు.
1: ఇట్ హెస్ నో అదర్ నేమ్.
0: ఆ ఆత్మ అనేటువంటి పేరు.
1: దిస్ ఈస్ ఆత్మ.
0: ఆత్మ అనేటువంటిది ఎవరు పెట్టారు?
1: Who has given this name? It is not the name given by anybody. This Atma is present everywhere.
0: He is everywhere.
1: What name can you give which is everywhere?
0: Just to name them,
1: giving it a word is just a waste of time.
0: Don't waste
1: your time by your vocabulary.
0: దాన్ని నమ్మి నీవు విశ్వసించి దాన్ని ప్రచారం చేయి.
1: విత్ ఆల్ ది ఫుల్ ఫెయిత్ షేర్ విత్ ఎవ్రీబడి, పబ్లిసైజ్.
0: నీ ఫుల్ ఫెయిత్ దాన్ని పెట్టుకున్నప్పుడే అన్నింటి ఎందు నీకు ఫెయిత్ కలుగుతుంది.
1: దెన్ వన్స్ యూ హావ్ ఫుల్ ఫెయిత్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: ఒక డ్రాప్ వాటర్ వచ్చేసింది.
1: హియర్ ఇస్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
0: ఆ విధంగా డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ రెయిన్ నుంచి వాటర్ వస్తుంటుంది.
1: అండ్ ఇన్ రెయిన్ యూ గెట్ డ్రాప్స్ ఆఫ్ వాటర్.
0: ఇవన్నీ డ్రాప్స్ అంతా చేరినప్పుడే ఇది ఒక పెద్ద పాత్ర నిండిపోతుంది.
1: అండ్ ఆల్ దిస్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వుడ్ ఫిల్ ఇన్ ద కంటైనర్.
0: నీవు నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ఈ అందరినీ ప్రేమించడమైనటువంటి డ్రాప్ వంటిది.
1: I love you. All this is just a drop.
0: కానీ అన్ని కూడా నువ్వు నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు అది ఏమవుతుంది?
1: And once you say I love all, what is it then?
0: అది దేనికి అర్థం కాదు. దాన్ని ఆత్మ అన్నారు.
1: That love is ఆత్మ.
0: ఈ ఆత్మకు అనేటువంటి ఒక విధమైనటువంటి డ్రాప్ వాటర్ అనేటువంటి పేరు లేదు.
1: ఇట్ హెస్ నో నేమ్ లైక్ ఎ డ్రాప్ ఆర్ వాటర్.
0: ఇలాంటి తత్వాన్ని మనం గుర్తుంచుకొని నమ్మకం చేతనే దైవాన్ని మనం సాధించుకురావాలి.
1: యూ హ్యావ్ టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ ఆత్మ అండ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: దైవాన్ని నమ్మకుండా ఏ ప్రయత్నం చేసినప్పటికీ అంత వ్యర్థమే అయిపోతుంటుంది.
1: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్ వాట్ ఎవర్ యూ మే డూ, వాట్ ఎవర్ టాస్క్ యూ మే అండర్టేక్, you will be a failure.
0: ఇవన్నీ టైం మనం వ్యర్థం చేసుకోవటమే.
1: యూ విల్ బి వేస్టింగ్ యువర్ టైం.
0: కనుక మనం ఈ అర్థానికి పోకుండా
1: without going this way.
0: ఆత్మతత్వం ఒకటి ఉన్నది.
1: Know the principle of the self.
0: Atma is everywhere.
1: Atma is
0: in
1: everywhere.
0: You, with you, above you, below you, around you.
1: This Atma, the self, is everywhere. In you, with you, above you, below you, around you.
0: ఈ అరౌండ్ గా ఉండేటువంటిది ఏమిటది?
1: What is that surround?
0: దాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: ఆర్ ఏబుల్ టు సే దాట్?
0: నేను నేను అని మాత్రం నీ దేహాన్ని మాత్రం ఉచ్చరిస్తున్నావు కానీ అనంతంగా ఉండేటువంటి తత్వాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: యు అడ్రస్ యువర్ సెల్ఫ్ ఐ బట్ ఆర్ యూ ఏబుల్ టు కాంప్రహెండ్ దట్ ఇన్ఫినిటీ?
0: కనుక ఈ అర్థం కానటువంటి దాంట్లో నువ్వు ప్రవేశించవద్దు.
1: డోంట్ గెట్ ఇన్ దట్ ఏరియా దట్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: మొట్టమొదటి నీ ఎందున్నటువంటి తత్వం ఆ యొక్క నమ్మకం.
1: ఫస్ట్ వాట్ యు నీడ్ ఇస్ ఫెయిత్.
0: అది నీ ఎందున్నటువంటి చైతన్యము.
1: దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవేర్నెస్.
0: ఈ చైతన్యమే లేకపోతే నీవే లేవు.
1: వితౌట్ దిస్ ఫెయిత్ యూ డోంట్ ఎగ్జిస్ట్.
0: ఇట్ ఇస్ చైతన్యం.
1: దిస్ ఇస్ అవేర్నెస్, యూ డూ నాట్ ఎగ్జిస్ట్.
0: కనుక నీవు అవేర్నెస్ ను గుర్తించాలి.
1: సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అంటే దీన్ని ఏం చెప్తున్నారు?
1: వాట్ ఇస్ దిస్ అవేర్నెస్?
0: ఒక గుర్తించడం అని చెప్తున్నారు.
1: యు సే ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్, అండర్స్టాండింగ్.
0: కానీ గుర్తించడం మాత్రమే కాదు అవేర్నెస్ అనేటువంటిది.
1: ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ సే అండర్స్టాండ్.
0: ఇది ఏంటి?
1: వాట్ ఇస్ దిస్?
0: ఇది గులాబీ పుష్పము.
1: దిస్ ఇస్ ఎ రోజ్ ఫ్లవర్.
0: ఈ గులాబీ పుష్పాన్ని గుర్తించావు.
1: యు హావ్ నోన్ ఇట్.
0: ఈ గులాబీ పుష్పం అనేటువంటి దానికి ఈ పేరు ఎవరు పెట్టారు?
1: హూ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ రోజ్ ఫ్లవర్?
0: ఎవరు పెట్టారో నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో.
0: ఏదో ఒక ఇంగ్లీష్ పదంలో వచ్చేసింది.
1: ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంగ్లీష్ వర్డ్.
0: కనుక ఈ వర్డ్స్ ను బట్టి మనం పోతున్నామే తప్ప నిజమైన యథార్థాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించారు?
1: యు జస్ట్ ఎక్స్ప్రెస్ బై వర్డ్ బట్ యూ డోంట్ నో ద రియాలిటీ.
0: మొట్టమొదటి నీవు కన్నులు మూసుకొని అంతర్ముఖంగా నీవు ధ్యానం చేసి ఆ ఆత్మతత్వాన్ని గుర్తించు.
1: ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టర్న్ ఇన్ వర్డ్.
0: సాధన లేకుండా దేన్ని సాధించలేము.
1: వితౌట్ ది సాధన ప్రాక్టీస్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక సాధన చేసి అంతర్ముఖమైన దాన్ని సాధించిన తర్వాతనే నీ వాదన ప్రతివాదములకు నువ్వు పూజుకోవచ్చును.
1: ఇట్ ఈస్ ఓన్లీ బై స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, టర్న్ ఇన్ వర్డ్, ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ అండ్ దెన్ డెలిబరేట్ అపాన్ ఇట్.
0: కనుక మొట్టమొదట నీ దేహతత్వాన్ని నీవు గుర్తించు.
1: ఫస్ట్ నో యువర్ ఫిజికల్ నేచర్ బాడీ.
0: ఇది ఫిజికల్ బాడీ.
1: దిస్ ద ఫిజికల్ బాడీ.
0: ఇందులో అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నాయి.
1: దేర్ సో మెనీ లింబ్స్ అటాచ్డ్.
0: అన్ని అంగములు నేను కాదు.
1: I am not these limbs.
0: అన్ని అంగముల్లోనా ఉన్నటువంటి వాడినే నేను.
1: In fact, I am in every limb of my body.
0: This is my hand.
1: This is my hand.
0: This is my finger.
1: My finger.
0: ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: What is this finger?
0: My hand అంటే ఏమిటి?
1: What is my hand?
0: ఈ హ్యాండ్ అనేటువంటి ఐదు ఫింగర్లు చేరినప్పుడే హ్యాండ్ అయింది.
1: This hand has got all the five fingers there.
0: కాబట్టి ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: Then what is the finger?
0: ఈ విధంగా విచారణ చేస్తూ పోతే తప్పక అన్నిటిందు ఉన్నటువంటి ఒక్కటే.
1: When you go on inquiring, you will understand the uniform, same principle.
0: ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: To understand the spirituality is very difficult.
0: కానీ కష్టమైన దాన్ని వదలకూడదు.
1: బికాస్ ఇట్ డిఫికల్ట్ డు నాట్ గివ్
0: దానినే మనం సాధించవలసింది.
1: వీ హ్యావ్ టు అచీవ్ దట్ అలోన్.
0: ఈ లోకంలో ఉన్నటువంటి వస్తు వాహనాలను మనం సాధించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఆల్ దీస్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: ఆ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఒకదాన్ని మనం సాధిస్తే
1: దట్ సెల్ఫ్ ఇట్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ ఇస్
0: నాట్. సర్వమును సాధించిన వారే అవుతాం.
1: యూ విల్ బి అచీవింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: కనుక ప్రతి దానికి నీవు క్వశ్చన్ వేసుకొని పోతుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ యూ గో ఆన్ పుటింగ్ దిస్ క్వశ్చన్.
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు? నేనెవరు అని పూపితే తప్పక దానికి అర్థమవుతుంది.
1: యూ విల్ సర్టన్లీ గెట్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
0: నేను అనేటువంటిది ఏ రూపంలో ఉంది?
1: హూయమ్ఐ? వాట్ ఈస్ ఇట్ ఫార్మ్?
0: ఇది అరూపంలో ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఫార్మ్లెస్.
0: కనుకనే మనము నేను అనేటువంటి తత్వాన్ని ఆత్మతత్వంగా మనం విశ్వసించాలి.
1: సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫార్మ్లెస్ ఐ ఈజ్ ఆత్మ.
0: అనేక మంది ఆత్మకు అనేక రూపములు చెప్తున్నారు.
1: మెనీ పీపుల్ అజ్యూమ్ ఫార్మ్స్ టు దిస్ ఆత్మ.
0: కానీ ఇదంతా ఒక వెనకరు కానే కాదు.
1: దే ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ఎనీవే.
0: మొట్టమొదట నేను అనేటువంటి తత్వానికి నీ చైతన్య శక్తిని చూపించాలి.
1: ఫస్ట్ ఫర్ దిస్ ఐ మానవుడి
0: చైతన్య శక్తి మరి దేని ఎందుకు కూడా లేదు.
1: This Chaitanya awareness, consciousness is not there anywhere else.
0: The awareness, consciousness.
1: It is the consciousness of the awareness.
0: The conscious kaadu.
1: It is not conscious.
0: Conscience kaadu.
1: It is not conscience either.
0: Consciousness.
1: It is consciousness.
0: The consciousness nu sarain reetiga manam artham chesukovali.
1: We have to understand this consciousness clearly.
0: అది ఎవరు ఈనాటి వరకు అర్థం చేసుకోలేదు.
1: నో వన్ హాజ్ అండర్స్టూడ్ ఇన్ డెప్త్.
0: అన్ని పదాలు ఉపయోగపెడుతున్నాము.
1: పీపుల్ యూజ్ దీస్ టర్మ్స్.
0: కాన్షియస్నెస్ అంటున్నాము.
1: దిస్ ఇస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ రూపం ఏమిటి అని ఎవరైనా గుర్తించడానికి ప్రయత్నించారా?
1: హాజ్ ఎనీబడి మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో ద ఫార్మ్ ఆఫ్ ది కాన్షియస్నెస్?
0: నిజంగా దాన్ని గుర్తించడానికి ప్రయత్నించిన వారికి సులభంగా అర్థమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ ఇన్ ట్రూలీ స్పీకింగ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: కనుక అర్థం చేసుకోవడానికి ఎన్క్వైరీ చేస్తూ పోవాలి.
1: To understand, you should get into the field of inquiry.
0: ఊరికి ఎన్క్వైరీ అంటే ఏదో ఒకటి నంబర్ చెప్పుకుంటూ పోతే పెరగలేదు.
1: ఇంక్వైరీ డస్ నాట్ మీన్ రెపిటీషన్ ఆర్ వెర్బల్.
0: దాని స్వరూపాన్ని నిరూపిస్తూ పోవాలి.
1: వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్స్ ఫార్మ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులు అయినటువంటి మీకు,
1: యు ఆర్ స్టూడెంట్,
0: ఈ ఆధ్యాత్మికము అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ స్పిరిచువల్.
0: కానీ నమ్మకం అనేటువంటిది నాకు పోషించుకుంటే తప్పక సులభంగా అర్థమవుతుంది.
1: బట్ ఇఫ్ యూ సస్టైన్ దిస్ ఫెయిత్, యూ విల్ సర్టెన్లీ.
0: నమ్మకం అని రెండు నయనమ్ములేని అందులేని నేడు అవని అందు.
1: The modern people on earth today are totally blind, having lost the eyes of faith.
0: Blind ante empty.
1: Who is blind?
0: Dani kuda artham chesukoleru.
1: We don't know what is blind.
0: Chikati. Chikati.
1: And darkness.
0: Ee chikati ekkada chustunnavu?
1: Where from has it come?
0: Aa chikati chusina vaadu evaru?
1: Who is the seer?
0: Kannulu musko.
1: Close your eyes.
0: Em chustunnavu?
1: What do you see?
0: Chikati chustunnanu.
1: You only see dark.
0: Aa chikati chusina vaadu evaru?
1: Who is the seer of this darkness?
0: Aa chikati chusina vaadu okadu undalu kada?
1: There must be a seer.
0: ఆ చూచిన వాడు లేకపోతే చీకటి నువ్వు ఎట్లా చెప్పగలవు?
1: వితౌట్ ద సీయర్ బీయింగ్ దేర్ హౌ డు యూ సీ ది డార్క్నెస్?
0: కనుకనే ప్రతి దానికి కూడా ఒక విధమైనటువంటి రూపం ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ డెఫినెట్ ఫార్మ్.
0: ఇట్లా మనం పోదానికి పోతే అన్ని మనం శూన్యంగా పోతుంటాం.
1: If you go on inquiring, you will understand the shunya, the emptiness.
0: Okka vastuvunu manam aadharanga teeskovali.
1: We have to take one object as the basis.
0: Adi nijamainatundi okka satyanu vitikeyatundi taram.
1: That will certainly take you to the reality.
0: Kanuka aa reality ni manam chudalante nammakam ani kavali.
1: To know the reality, faith is necessary.
0: Aa nammakam chethane nuvu prayanam cheyi.
1: Travel with this faith.
0: Nammakam ane lekapothe nuvu ekkada prayanam cheyalem.
1: Without this faith you cannot journey anywhere.
0: ఎక్కడో పోతున్నావు.
1: You are going somewhere.
0: ఎక్కడ పోతున్నావు అని నీకు తెలియనప్పుడు ఎక్కడికైనా నీవు చేరగలవు.
1: If you don't know where you are going, how do you reach your destination?
0: మొట్టమొదట నేను ఫలాని మందిరానికి పోతున్నాను అని ఒకటి నిర్ణయం చేసుకోవాలి.
1: You first decide, I am going to mandir.
0: అక్కడ మందిరం ఉందో లేదు.
1: The mandir is there or not?
0: కానీ మందిరం పోతున్నాము అనేటువంటి ఒక నిర్ణయానికి నీవు రావాలి.
1: But you should decide that you are going to mandir.
0: కనుకనే నీవు మందిరానికి చేరగలవు.
1: You can reach there.
0: ఎక్కడ పోతున్నానంటే నీకే తెలియనప్పుడు దేన్ని చేరగలవు?
1: If you do not know where you are going, how do you expect to reach?
0: కనుక మొట్టమొదటి ఆత్మ దైవము అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
1: First, keep in view Atma God.
0: ఈ ఆత్మ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా నువ్వు తిరగవచ్చు.
1: Then once you know this, you can move about anywhere.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం లోపల మనం ఆత్మతత్వమును అర్థం చేసుకోవచ్చు.
1: ఇన్ దిస్ ఎటర్నల్ జర్నీ వీ కెన్ నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీకు ప్రేమ అంటేనే తెలియటం లేదు.
1: యూ డోంట్ నో వాట్ లవ్ ఇస్.
0: ఏదో నువ్వు దేహాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: యూ లవ్ ద బాడీ.
0: నీ ధనాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: లవ్ యువర్ మనీ.
0: నీ రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: లవ్ యువర్ ఫామ్.
0: నీ ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావు.
1: యువర్ బిహేవియర్.
0: ఈ ప్రవర్తన ఎక్కడ నుంచి వచ్చింది?
1: బిహేవియర్ హౌ యు
0: ఈ రూపం ఎక్కడ నుంచి వచ్చింది?
1: ద ఫామ్ హౌ యు
0: ఈ ధనం ఎక్కడ నుంచి వచ్చింది?
1: మనీ హౌ యు
0: ఈ అందం ఎక్కడ నుంచి వచ్చింది?
1: హౌ డు యు గెట్ ఆల్ దిస్?
0: ఈ అందచందమంతా పూర్తి నువ్వు ప్రేమిస్తున్నావు కానీ అందచందములకు ఆనందం ఏమిటి?
1: In fact, you only see the external form and the beauty, but you do not understand the reality, the fundamental. You see this and say, I love it.
0: కానీ ఆ లవ్ ఎంత కాలం ఉంటుంది?
1: How long does it last?
0: మార్పు చెందుతూ ఉండాలి.
1: This changes.
0: ఈ మార్పు చెందినటువంటి దాన్ని ప్రేమించి ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్ టు లవ్ దాట్ విచ్ చేంజ్.
0: మార్పు చెందినటువంటి తత్వాన్ని మనం ప్రేమిస్తూ రావాలి.
1: యూ షుడ్ లవ్ దాట్ విచ్ ఈస్ చేంజ్లెస్.
0: ఆ మార్పు చెందినటువంటిదే ఆత్మతత్వము.
1: ఆత్మ ఈస్ చేంజ్లెస్.
0: ఆత్మ అనేటువంటి దానికి ఏ మార్పు లేదు.
1: ఇట్ హాస్ నో చేంజ్.
0: ఏ కూర్పు లేదు. ఏ కూర్పు లేదు.
1: ఇట్ హాస్ నో ఎడిషన్స్.
0: దానిని నమ్మకాలే మొట్టమొదటి పెట్టుకోవాలి.
1: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దాట్.
0: మనం చెప్తుంటాం.
1: వీ సే
0: మనం ఆయన అంటే నాకు చాలా ప్రేమ.
1: You say that I love him very much.
0: ఆయన చూసి నువ్వు ఏదేని ప్రేమిస్తున్నావు?
1: What is that you love in him?
0: అతని రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
1: Is his form?
0: అతని ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావా?
1: Behavior?
0: అతని యొక్క ఆనందాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
1: All his happiness?
0: అతని దేని చూసి నువ్వు ప్రేమిస్తున్నావు?
1: What is that makes you love him?
0: దేని చూసి నువ్వు ప్రేమించడం లేదు?
1: In fact, none of these.
0: ఇవన్నీ తాత్కాలికంగా జరిగిపోతుంటాయి.
1: They are all temporary things.
0: ప్రేమ అనేది ఒకటి ఉంది.
1: Love is there.
0: ఆ ప్రేమనే దైవము.
1: Love is God.
0: అందుకోసమే దైవం అనేటువంటిది ప్రేమ స్వరూపము.
1: Love is God. God is the personification of love.
0: ప్రేమను చూసి నువ్వు ప్రేమించు.
1: It's only connection, love to love.
0: కానీ ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
1: Without love there is no life.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఒక చిన్న ఉదాహరణము. ఒక తల్లికి కుమారుడు ఉన్నాడు.
1: A mother has a son.
0: ఆ తల్లికి 20 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
1: This mother has a son age 20.
0: తర్వాత కుమారుడు మరణించాడు.
1: Later the son died.
0: తల్లి ఒకటే ఉంది.
1: And the mother remained.
0: ఆ తల్లి చెప్తుండది, నేను ఎట్లా బ్రతికేది?
1: And she went on feeling sad.
0: నాయనా నువ్వు ఉన్నప్పుడే నేను బ్రతుకుతున్నాను.
1: The mother said, I could live
0: because of
1: you. Without you how can I live?
0: కాబట్టి నేను అనిపించింది ఎక్కడ?
1: దెన్ హూ ఎమ్ ఐ?
0: ఇవన్నీ కేవలం కల్పనలే తప్ప ఏది సత్యం కాదు.
1: దీస్ ఆర్ ఓన్లీ of our own making. None of them are true.
0: కనుక ఇది ప్రేమతో తీసుకోవడానికి ప్రేమ ఒక్కటే ప్రధానం, కానీ ప్రేమకు ఒక ప్రాణం కాదు, ప్రేమకు ఒక రూపం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఈజ్ ది ఫండమెంటల్ బేసిస్, ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ ప్రేమను ప్రేమించినటువంటి వాడే ప్రేమను పొందగలడు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ ఇంటెన్స్ అటాచ్మెంట్ టు దిస్ లవ్.
0: కేవలం దేహాన్ని ప్రేమించినటువంటి వాడు దేహం ఉన్నంత వరకే ప్రేమిస్తాడు.
1: The love should not be restricted to the physical frame. And so you are not able to love the all. So in fact, attach it to this love. And this love is life. And this life is God. That is Atma. So the fundamental truth is this self, Atma.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ చేతనే మీరు ప్రేమను పొందాలి.
1: ఇట్స్ ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ బి లవ్డ్.
0: ప్రేమ రహిత మరి భూములలో,
1: ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్,
0: ప్రేమాంకురములు పెంపొంది,
1: ఫర్ ద సాప్లింగ్స్ ఆఫ్
0: ప్రేమావేశముతో,
1: విత్ ఆల్ ది ఎమోషన్ ఆఫ్
0: ప్రేమ నదులు ప్రవహించక మురడి,
1: యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో,
0: గానం చేయగలే కృష్ణ, గానం చేయగలే
1: ఓ కృష్ణ, సింగ్ ఫర్ అస్ యూ ద మెలడీ, ద మ్యూజిక్.
0: ప్రేమ నదులు ప్రవహించాలి.
1: ద రివర్స్ ఆఫ్ లవ్ షుడ్ ఫ్లో.
0: ఈ లవ్ కంత బీజం ఉండాలి.
1: అండ్ సీడ్స్ ఆర్ రిక్వైర్డ్.
0: కాబట్టి ఈ ప్రేమతత్వాన్ని, ఒక్క ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వీ నో దిస్ ఫండమెంటల్ లవ్.
0: ఈ ప్రేమనే సర్వము.
1: దిస్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రేమనే సర్వంగా భావించుకుని ప్రేమతో నీవు పూజించు, ప్రేమనే ఆధారం చేసుకో.
1: కన్సిడర్ లవ్ యాజ్ ఎవ్రీథింగ్. Worship with all the love. Adore with all the love.
0: ఈ ప్రేమలో ఏదో ఒక పదార్థాన్ని పెట్టుకుని పూజించద్దు.
1: And do not have any material objects as the centers of love.
0: ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ని పెట్టుకుని పోతే అన్ని శూన్యమైపోతాయి.
1: With the material objects as the centers of love, there will be void.
0: ప్రేమను మాత్రమే ప్రేమిస్తూ పోతుంటే ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తుంది.
1: If you have this love, it will remain eternally.
0: కనుకనే ప్రేమను మనం ప్రేమిస్తూ రావాలి.
1: So you should be love to love only.
0: కనుక ప్రేమించవలసినటువంటి ప్రేమనే కాని ప్రేమతో చేరినటువంటి కాయంను కాదు.
1: వాట్ ఈస్ టు బి హ్యాడ్ ఈజ్ ఓన్లీ లవ్, ఈజ్ నాట్ లవ్ ఫర్ ద బాడీ.
0: ఇవన్నీ రూపాలంతా కూడా అనిత్యములు, అశాశ్వతములు.
1: ఆల్ ద ఫార్మ్స్ ఆర్ టెంపరరీ అండ్ ఎఫెమరల్.
0: ఈ అసత్యములు అసత్యములు అయినటువంటి మనం ప్రేమించకూడదు.
1: నెవర్ లవ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్షియంట్.
0: అది భౌతికమైనటువంటి ప్రేమ.
1: And it's only physical love that
0: ప్రేమను మాత్రమే ప్రేమించేటువంటి శాశ్వతమైన ప్రేమ.
1: And the true love is permanent.
0: ట్రూత్ ను ట్రూత్ గా భావించాలి.
1: Consider the fundamental truth.
0: ట్రూత్ ను ఒక మెటీరియల్స్ తో మనం భావించుకోకూడదు.
1: Truth is not material.
0: ప్రేమకు ఒక మెటీరియల్ రూపం లేదు.
1: And love is not a material.
0: Truth is truth.
1: Truth is truth.
0: Love is love.
1: Love is love.
0: కనుక love is Lord. Love is God.
1: Love is Lord, love is God.
0: ఇలాంటి ప్రేమ చేతనే మనం దైవాన్ని పొందుతూ రావాలి.
1: With this love you can certainly have God.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్,
0: అనేక రకములైనటువంటి ఒక తత్వములు మీరన్ని కూడాను డిసప్పాయింట్ అపాయింట్ చేసుకుంటూనే ఉంటారు.
1: యు హావ్ గాట్ సో మెనీ థింగ్స్, అపాయింట్మెంట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్.
0: అపాయింట్ చేసుకున్నప్పుడే డిసప్పాయింట్ వస్తుంది.
1: బికాజ్ దేర్ ఇస్ అపాయింట్మెంట్, దేర్ ఇస్ డిసప్పాయింట్మెంట్.
0: కనుక నీవు అపాయింట్ ఉన్నటువంటిది చేసుకోవద్దు.
1: Don't have any appointment.
0: ఈ డిసప్పాయింట్కి ఏమాత్రం అవకాశం ఉండదు.
1: Then there is no scope for disappointment.
0: కాబట్టి డిసప్పాయింట్కి అపాయింట్మెంట్ కారణం.
1: So for disappointment, appointment.
0: అపాయింట్మెంట్ అనేది రూపమే.
1: So this kind of appointment.
0: ఈ రూపాన్ని నీవు తీసుకోవద్దు.
1: Don't go by form.
0: నీ యొక్క రూపం నీవు ఎందుకు ఉంచుకో.
1: Have your inner form.
0: నీ యొక్క ఆత్మతత్వమే నీ యొక్క రూపము.
1: This self is your real form.
0: అది ఎన్ని రూపంలోనైనా తలుస్తుంటుంది.
1: It will think of any other forms.
0: కనుక దైవాన్ని రూపకంగా భావించుకోకూడదు.
1: Never consider God as a definite form.
0: Rama, Krishna, Govinda, ivanni pettina perle gaani puttina perle gaadu.
1: Rama, Krishna, Govinda are the names given.
0: Ee pettina perluku shastram ledu.
1: These names given are not permanent.
0: Kaani edo oka naamaanni manam nirnayam cheskovali.
1: However, you need one to proceed with.
0: Kanuka mee chaduvulanni kudu chadavatam satyame.
1: Yes, it's needed that you should educate. It is also true that you know the essence.
0: అది ఎంతవరకు సత్యమవుతుంది?
1: How long does it last?
0: దాన్ని అనుభవించేంత వరకు సత్యమవుతుంది.
1: Until it comes to experience.
0: అనుభవించిన తర్వాత ఆ సత్యం కూడా అసత్యమైపోతుంది.
1: After experience, even the truth also becomes a falsehood.
0: కనుక మీరు ఒక రూపాన్ని ఆధారం చేసుకోవద్దండి.
1: సో నెవర్ గో బై ది ఫిజికల్ ఫార్మ్.
0: ట్రూత్ ఈజ్ ట్రూత్, అదే సత్యం నాకు.
1: ట్రూత్ ఈజ్ ట్రూత్, విచ్ ఇస్ ఫండమెంటల్.
0: ట్రూత్ ఏమాత్రం రూపం లేదు.
1: ట్రూత్ హ్యాస్ నో డిఫరెంట్ ఫార్మ్.
0: లవ్ ఈజ్ ట్రూత్, లవ్ ఈజ్ గాడ్.
1: Love is God.
0: ఆ లవ్ ఏ నీకు గాడ్.
1: దట్ లవ్ ఈజ్ గాడ్.
0: ఆ లవ్ కు ఒక రూపం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఆ లవ్ ను పెంచుకుంటూ పోండి.
1: Go on enhancing this love.
0: దీనికంతా కూడా సత్యంగా మీరు విచారం చేస్తూ వస్తే సులభంగా మీకు అర్థమవుతుంది.
1: When once you investigate along the path of truth, you will experience love.
0: భగవంతుడనేవాడు ఒకడున్నాడు.
1: There is God.
0: భగవంతుడే లేకపోతే ఈ ప్రకృతి లేదు.
1: వితౌట్ గాడ్ ద వరల్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: ప్రకృతి నుంచి పరమాత్మనే వస్తుండాలి.
1: And we also find the God, the Creator.
0: పరమాత్మ నుంచి పరతత్వం ఏర్పడుతుంది.
1: And the Creator is
0: necessary.
1: The Creator God is the true self.
0: అటువంటి ఈ పరతత్వాన్ని నేను ప్రేమిస్తున్నా.
1: Then once you love this God, you will experience.
0: కనుక ఈ లవ్ ని ఒక రూపకంగా తీసుకుని మీరు ప్రార్థిస్తూ రావద్దండి.
1: Don't go on praying a definite form in the name of God.
0: ఇవంతా తీసుకున్నదంతా కూడా మార్పు చెందుతూ వస్తుంటారు.
1: Because all forms go on changing.
0: మీకు ఎప్పుడైనా అవసరం చిక్కినప్పుడు, అవకాశం చిక్కినప్పుడు ఈ ప్రేమ తత్వాన్ని చక్కగా మీకు వివరించి చెప్తాను.
1: When time comes, Bhagavan will explain to us clearly the principle of love in future.
0: పిల్లలకు చక్కగా ఈ యొక్క ప్రేమ తత్వం అర్థమైనప్పుడే దాన్ని ఈ డిసప్పాయింట్ కి అవకాశం ఇవ్వరు.
1: Then once you understand this love clearly, you'll never be disappointed.
0: నిరంతరము పిల్లలంతా కూడాను అపాయింట్ టు డిసప్పాయింట్ దీంట్లోనే పడిపోతున్నారు తప్ప అపాయింట్ ను ఏమాత్రం అయినా కూడాను పాయింట్ గా తీసుకుంటున్నారు.
1: ఓన్లీ స్టూడెంట్స్ వాసిలేట్ అండ్ ఆసిలేట్ బిట్వీన్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్ కాన్స్టెంట్లీ రిపీటెడ్లీ.
0: కానీ పాయింట్ ని మనం తీసుకోవాలి.
1: బట్ వీ షుడ్ లుక్ టు ద పాయింట్ ఫస్ట్.
0: ఆ పాయింట్ కు ఒక విధమైనటువంటి నామే ఉంది తప్ప రూపం లేదు.
1: అండ్ దిస్ రియల్ పాయింట్ హ్యాస్ ఓన్లీ నేమ్ బట్ నాట్ ద ఫార్మ్.
0: ఆ నేమ్ నువ్వు ఏమన్నా రూపంలో పెట్టుకోవచ్చు.
1: యూ కెన్ గివ్ ఎనీ ఫార్మ్ యాజ్ యూ విష్.
0: కనుక మీరు ఒక విధమైనటువంటి యొక్క అపాయింట్మెంట్ లో పోయి మీరు డిసప్పాయింట్ చూట్ ఇవ్వకండి.
1: సో నెవర్ బి డిసప్పాయింటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవాన్ని మీరు పొందాలనుకుంటే
1: If you want to achieve God,
0: ఒక్కటే ఒక మార్గం చాలు.
1: వన్ పాత్ ఇస్ ఎనఫ్.
0: అది ఏ ప్రేమ.
1: That is the path of love.
0: అది ఏ ట్రూత్.
1: That is truth.
0: ఆ ట్రూత్ అనేటువంటి దాన్ని పట్టుకొని పోండి.
1: Proceed along this path of truth.
0: అదే నీకు ప్రేమ అనే దాన్ని పట్టుకొని పోండి.
1: Proceed along the path of love.
0: ఈ ప్రేమను పట్టుకొని పోయినప్పుడే ప్రేమ తత్వం నీకు బోధపడుతుంది.
1: And once you hold on to love, you will understand.
0: ఒక నిమిషంలో ఒక దినంలో తేలేటువంటిది కాదు.
1: It's not to be decided in a day or two.
0: చక్కగా మనం కూర్చొని పట్టుదలతో దాన్ని పట్టి సాధించాలి.
1: You should determine to achieve this.
0: కనుకనే ఒకానొక సమయం లోపల రమణ మహర్షి ఉండేటువంటి వాడు.
1: At one time, as you all know, Ramana Maharshi lived here.
0: ఆయన పోతున్న తక్షణమే స్వామి నేను దీనికోసం వచ్చానంటాడు.
1: Everyone would say that Swami, I have come for this purpose.
0: నీవెవరు నాయన అంటారు.
1: Then Swami puts this
0: question. నీవెవరో నీవు తెలుసుకుంరా, తప్పక నేను చెప్తానంటే.
1: Ramana Maharshi puts a question, know yourself first, then come back.
0: నీవెవరో నీవు తెలుసుకుంరా.
1: First know who you are.
0: నేను మీతో అన్ని చెప్తానన్నాడు.
1: Then I will tell the rest.
0: ఈ విధంగా నేనెవరు తెలుసుకుంటూ పోవటం వల్ల ఈ దేహమే పోతుంది.
1: Therefore, when once you go on inquiring, investigating the self, who am I, you will know the reality.
0: నేను అనేటువంటి దానికి ఒక రూపం పెట్టకండి.
1: So this I, the self, has no different.
0: జననములు రెండు కూడాను అసత్యమే.
1: The birth and death are utterly false.
0: జననం ఉన్నప్పుడు మరణం వచ్చేస్తుంది.
1: When there is birth, there is death.
0: జననములు దేహానికే కాని ఆత్మకు కాదు.
1: Birth and death relate to the body, not to the self.
0: ఆత్మ తత్వానికి మనం ప్రేమించాలి కాని జననములు అనేటువంటి దేహాన్ని మనం ప్రేమించడం కాదు.
1: Therefore, love the self which is birthless and deathless and not the body.
0: Bangaru mimmanandarni nenu bangaru bangaru antuntanu.
1: Bhagavan addresses each and every one of you as bangaru.
0: Ee bangaru antamlo unnatundi artham emiti meeku.
1: What is the meaning when Swami calls you bangaru?
0: Bangaru chikutundi.
1: You have gold.
0: Ee bangaru ee naatiki nee peru tappadu.
1: And this gold is required for
0: ఆ గోల్డ్ ఎన్ని విధాలుగా కరిగించవచ్చు, ఎన్ని రకమైనటువంటి నగలుగా మార్చుకోవచ్చు.
1: యూ కెన్ జస్ట్ చేంజ్ ఇట్ అండ్ మేక్ ఎనీ ఆర్నమెంట్ జ్యువెల్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కానీ బంగారు మాత్రం మీరు మార్చడానికి వీలు కాదు.
1: బట్ యూ కెనాట్ చేంజ్ ది గోల్డ్ ఇట్స్ నేచర్.
0: కాబట్టి మీరు బంగారుతో చేరినటువంటి రూపాలుగా ఎన్నైనా మారుతూ ఉండొచ్చు మీరు.
1: సో యూ మే బి చేంజింగ్ బట్ యూఆర్ ఎసెన్షియలీ గోల్డ్.
0: కానీ బంగారును మాత్రం నేను పెట్టుకో.
1: బట్ హ్యావ్ దిస్ గోల్డ్.
0: అది ఎప్పటికీ మారదు.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: ఈ మారినటువంటి దాన్ని మనం కోరుకోవటం కానీ మారేటువంటి దాన్ని రూపాన్ని కోరుకుంటుంటే మనం మోసమైపోతాం.
1: డిజైర్ ద చేంజ్లెస్, నెవర్ డిజైర్ విచ్ ఇస్ ఫాస్ట్ చేంజింగ్.
0: కనుకనే నేను మారినటువంటి దాన్ని నేను పిలుస్తుంటాను మిమ్మల్ని.
1: సో భగవాన్ అడ్రస్సెస్ యూ
0: బంగారు బంగారు బంగారు బంగారు
1: బంగారు గోల్డ్.
0: ఆ బంగారు నువ్వు చచ్చేటువంటి వాడు కాదు.
1: అండ్ దిస్ బంగారు గోల్డ్ ఈస్ నాట్ గోయింగ్ టు డై.
0: తిరిగి పుట్టేటువంటి వాడు కాదు.
1: నార్ వుడ్ బి బోర్న్.
0: బంగారు ఎప్పుడు బంగారే.
1: గోల్డ్ ఇస్ గోల్డ్.
0: అది శాశ్వతమైనటువంటిది.
1: ఇట్ రిమైన్స్.
0: అది సత్యమైనటువంటిది.
1: దాట్ ఈస్ ట్రూత్.
0: ఆ సత్యనిత్యమైనటువంటి దాన్ని మనం కోరుతూ పోవాలి కానీ సత్యనిత్యం కానటువంటి దాన్ని కోరిపోయి మనం మోసంలో పడిపోతున్నాం.
1: సో హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ డిజైర్ దాట్ విచ్ ఇస్ ట్రూత్ అండ్ ఎటర్నల్. డోంట్ డిజైర్ దాట్ విచ్ ఇస్ చేంజబుల్.
0: కనుకనే శంకరు వారు చెప్పారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఇహ సంసారే బహుదుఃఖారి కృపయా పారే పాహి మురారి భజ గోవిందం భజ గోవిందం గోవిందాన్ని భజించండి.
1: Therefore Adishankara declared, you are born again and again. You get into the womb of the mother and you take birth repeatedly. Birth and death happen repeatedly.
0: చావు పుట్టుకలేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
1: So you desire which is birthless and
0: death. చావు పుట్టుకలేనటువంటి దాన్ని తిరిగి మనం పుట్టుకనేది కోరాలి.
1: Why should you be born again to die? So, we should desire to be birthless.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందునటువంటి ప్రేమ పుట్టేటువంటి కాదు, పుట్టేటువంటిది కాదు.
1: దట్ లవ్ విచ్ ఈస్ ఇన్ యూ ఈస్ నాట్ న్యూలీ బోర్న్.
0: ఆ ప్రేమను మీరు ప్రేమించండి.
1: This love get
0: ఆ ప్రేమ నిరంతరము మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటారు.
1: This love is always with you, around you, above you, below you.
0: In you.
1: In you also.
0: ఆ ప్రేమనే మనం కోరాలి.
1: And desire that eternal love.
0: అటువంటి దాన్ని మీరు ప్రేమిస్తుంటుంటే మీరు ఎంత ఎంత కాలమైనా ప్రేమ స్వరూపులుగానే ఉంటారు.
1: If you hold on, cling on to that love, you'll be eternal.
0: దీన్ని మీరు సత్యంగా కోరండి.
1: Consider this truth.
0: మీరు సత్యంగా ఈ ప్రేమను మాత్రం నమ్మండి.
1: And have full faith in this love.
0: ఈ లౌకికమైన ప్రేమను మీరు నమ్మకండి.
1: Don't have faith in this worldly love.
0: నమ్మి నమ్మి నమ్మి చాలా మోసమైపోతున్నారు.
1: In fact, you have been cheated and deceived by this worldly love.
0: ఈ ప్రేమనంతా కూడా తాత్కాలికమైన మేఘములు మాదిరి చేసుకోవాలి.
1: All this worldly love is like temporary clouds.
0: మేఘములు వస్తున్నాయి పోతున్నాయి.
1: Clouds come and go.
0: శాశ్వతమైనటువంటి మేఘం ఒకటేనని.
1: Not even one cloud is permanent.
0: కనుక శాశ్వతమైనటువంటి ప్రేమను మీరు ప్రేమించండి.
1: So love that which is permanent.
0: ఆత్మ.
1: That is the self.
0: ఆ ఆత్మనే మీకు ప్రేమించవలసినటువంటి దాన్ని.
1: Love the self.
0: కనుక ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించేటువంటి వారు,
1: దోస్ వాంట్ టు గెట్ ఇన్ టు స్పిరిచువల్ పాత్,
0: ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోవాలంటే నా దగ్గర రండి నేను చెప్తాను.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద స్పిరిచువల్ పాత్ కమ్ టు భగవాన్, హీ విల్ టెల్ యూ అండ్ టీచ్ యూ.
0: ఎక్స్ప్లెయిన్
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్.
0: కానీ ఈ ప్రేమించేటువంటి అంతా కూడా డిసప్పాయింట్ అయ్యేటువంటి దాన్ని ప్రేమించి చాలా మోసపోతున్నారు.
1: యూ లవ్ ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ యూఆర్ డిసప్పాయింటెడ్.
0: ఈ డిసప్పాయింట్ కానటువంటి ప్రేమను ప్రేమించండి.
1: సో లవ్ దాట్ విచ్ గివ్స్ నో స్కోప్ ఫర్ డిసప్పాయింట్మెంట్.
0: చదువును చదవండి.
1: యు స్టడీ.
0: చదువులో ఉన్నటువంటి అర్థాన్ని గుర్తించండి.
1: నో ది ఎసెన్స్.
0: గుర్తించుకున్న అర్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టండి.
1: ది ఎసెన్స్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
0: దాన్ని అనుభవించండి.
1: అండ్ ఎక్స్పీరియన్స్.
0: అనుభవించినటువంటి దాన్ని ఆనందించండి.
1: అండ్ దాట్ విచ్ ఇస్ ఎక్స్పీరియన్స్.
0: అంతేగాని
1: మేక్ యు బ్లిస్ఫుల్.
0: కానీ ప్రతిదాని కూడా ప్రేమించి ప్రేమించి డిసప్పాయింట్ గా కాకూడదు.
1: యు గో ఆన్ లవింగ్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ అండ్ ఆర్ ఫైనల్లీ లెఫ్ట్ విత్ డిసప్పాయింట్మెంట్.
0: అందరికీ ముఖ్యమైనటువంటి ప్రేమ ఒక్కటే శాశ్వతము.
1: లవ్ ఈజ్ పర్మనెంట్.
0: ఆ పర్మనెంట్ అయినటువంటి ప్రేమను ప్రేమిస్తూ రండి.
1: హోల్డ్ ఆన్ టు దిస్ పర్మనెంట్ లవ్.
0: ఓకే, ఆ ప్రేమకు ఇంకో రూపాలు కట్టుకుని మీరు డిసప్పాయింట్ చోటు ఇవ్వకండి.
1: డోంట్ గెట్ అటాచ్ టు ఎనీ పర్టికులర్ ఫార్మ్.
0: చాలా మంది పిల్లలంతా కూడా ఆ విధంగానే డిసప్పాయింట్ అయిపోతున్నారు.
1: మెనీ మెనీ మోడర్న్ బాయ్స్ ఆర్ రూయినింగ్
0: దెమ్సెల్స్ డిసప్పాయింట్ అయిపోయి దేన్ని ప్రేమించలేకపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ దీస్ డిసప్పాయింట్మెంట్స్ దట్ విల్ నెవర్ హెల్ప్ యూ టు లవ్.
0: ప్రేమించిన దాన్ని ఏమాత్రం కూడా మనం వదలకోకుండా దాన్ని ప్రేమిస్తూనే పోవాలి.
1: దెన్ వన్స్ యూ లవ్ నెవర్ గివ్ అప్.
0: అది పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంది.
1: ఇట్ గోస్ ఆన్ ఎన్హాన్సింగ్ ఇంప్రూవింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అని ప్రకటిస్తున్నాను.
1: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మాత్రమే మీరు పెంచుకోండి.
1: Develop only that love.
0: ఆ ప్రేమ మీ వెంట ఉన్నప్పుడు అదే నిన్ను కాపాడుతుంది.
1: When once the love which is with you, it will safeguard you.
0: అది with you, in you, around you, below you.
1: That is with you, in you, around you, below you.
0: ప్రేమ ముదిత మనసు కహో

मन से करो राम राम राम राम राम राम राम राम राम राम राम।

0: మీరు ఎప్పుడైనా నేషనల్ అంటే చెప్పేసాం లోపల ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తో లేకపోతే ఇంకో రీతిగా ఎవరో పాడుతున్నారు అని మీరు ఉండకండి. ప్రతి ఒక్కరికి నోరు ఉంది, ఆ నోటుతో భారతదేశాన్ని తలచాలి. అంతేగాని ఏదో ఎవరో పాడుతున్నారు అని అట్టు పోకూడదు. మనకు ఇచ్చారు భగవంతుని నోరు, ఆ నోటుతో దాన్ని భగవంతుని నామం చేయాలి.
1: ఎవ్రీవన్ షుడ్ జాయిన్ ఇన్ కోరస్. గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ యూ ద టంగ్. It's not simply limited to instruments only. Everybody should sing joyfully.
0: ఆ హృదయంతోనే నువ్వు పాడాలి.
1: Everyone should sing wholeheartedly.
0: అది మీరు నేర్చుకోండి బాగా.
1: That you have to learn clearly.
0: అది నిజమైనటువంటి శాస్త్రమైనటువంటి ఒక ప్రేమ.
1: That is the real fundamental eternal love.
0: అది ఎప్పుడు నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండాలి.
1: This eternal love is always with you, in you, around you.
0: దాన్ని మీరు పాడుతూ రావాలి బంగారు.
1: That you sing with love.
0: ఏదో ఒక బ్యాండ్ లో పెట్టి పాడుతున్నారులే అని నీవు పాటి నీవు కన్నులు మూసుకుని కూర్చోకూడదు.
1: Never be silent thinking that there is some band that goes on singing, playing the national anthem. You should join in chorus.
0: బ్యాండ్ పాడితే బ్యాండ్ కొస్తుంది ఆ రిజల్ట్.
1: In fact, the results, if it goes to the band instruments alone.
0: నీవు నోటితో పాడితే నీకు వస్తుంది ఆ రిజల్ట్.
1: If you just sing with your tongue, the results will come to you.
0: కనుక నీవు నోటితో నీవు హృదయంతో పాడాలి.
1: So sing joyfully, wholeheartedly.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 28th October 2003 in Prashantinilayam. In the discourse, Bhagavan beautifully explained that in order to realize the all-pervasive consciousness, one must engage in constant sadhana and self-inquiry.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ చరాచర ప్రపంచం నందు కనిపించే సర్వరూపములు కూడాను శాంత స్వరూపములే.
1: ఇన్ దిస్ యూనివర్స్ ఆల్ ఫార్మ్స్ దట్ యు సీ దే ఆర్ ఆఫ్ పీస్ ఓన్లీ.
0: ఈ సమస్త ప్రాణములు ధరించినటువంటి ఈ పాంచభౌతిక శరీరములన్నీ కూడాను సుందరములే.
1: ఆల్ ద లివింగ్ క్రీచర్స్ విత్ ఆల్ ద సెన్సెస్ ఆర్ ద వెరీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ బ్యూటీ.
0: కారణం సర్వభూతములు యందు, సర్వ ప్రాణులు యందు, సర్వజీవులు యందు ఏకాత్మ స్వరూపమై ఉండినటువంటి ఒక సత్యం శివం సుందరం, అది ఏ దైవత్వం.
1: ద రీజన్ బిహైండ్ దిస్ ఈస్ ఇన్ ఆల్ క్రీచర్స్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్ వీ ఫైండ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ సచ్చిదానంద బీయింగ్ ప్రెజెంట్ ఓవర్ దేర్.
0: కానీ ప్రతి మానవుని యందు కూడాను సత్యం శివం సుందరం ఈ మూడు కూడాను ఉండినప్పటికీ మానవుడు తన యొక్క సత్యాన్ని, తన యొక్క శివత్వాన్ని, తన యొక్క సుందరాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దీస్ త్రీ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ప్రెజెంట్ ఓవర్ దేర్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ బ్యూటీ.
0: దీనిని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము జీసస్ ముందర అరిస్టాటల్ శిష్యుడైనటువంటి ప్లేటో దీన్నే చెప్పాడు. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ ఈ మూడే జగత్తునకు మూలాధారములు అన్నాడు.
1: ద సేమ్ థింగ్ ఈజ్ స్టేటెడ్ బై ప్లేటో, ఎ డిసైపుల్ ఆఫ్ అరిస్టాటల్, దట్ ది ఎంటైర్ బేసిస్ ఫౌండేషన్ ఫర్ దిస్ యూనివర్స్ ఆర్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: సత్యము సర్వములకు ఆధారము.
1: ట్రూత్ ఈజ్ ద బేసిస్ ఫర్ హోల్ థింగ్.
0: సత్యం త్రికాల భాజ్యం.
1: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్.
0: గుడ్నెస్ అనగా ఇది నిజమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: గుడ్నెస్ ఈజ్ ద ట్రూ డివినిటీ.
0: కారణం ఏమనగా గుడ్నెస్ ఏ గాడ్నెస్.
1: ద రీజన్ ఈజ్ గుడ్నెస్ ఈజ్ గాడ్నెస్.
0: కనుక ఈ సుందరమైనటువంటి ఒక తత్వాన్ని, ఈ సత్యమైనటువంటి తత్వాన్ని, ఈ పవిత్రమైనటువంటి తత్వాన్ని ప్రతి వ్యక్తి గుర్తించినప్పుడే మానవత్వం కొంతవరకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: When anyone recognizes these three principles, truth, goodness and beauty, he'll be able to know the human quality.
0: ఈనాటి మానవుడు పురాణములు చదువుతున్నాడు.
1: Man today goes through the epics.
0: బైబిల్ చదువుతున్నాడు.
1: He reads Bible.
0: ఖురాన్ చదువుతున్నాడు.
1: He studies Quran.
0: మహాగ్రంథాన్ని చదువుతున్నాడు.
1: He reads sacred text.
0: భగవద్గీతను చదువుతున్నాడు.
1: He reads
0: రామాయణం చదువుతున్నాడు. కానీ ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ తన యందున్నటువంటి యొక్క మానసిక తత్వము ఆచరణ యందు లేకపోవటం చేతనే తాను అశాంతికి గురి అవుతున్నాడు.
1: Though he goes through all important texts, Gita, Ramayana, Quran and Bible, he is not able to translate into action what all he reads and collects, gathers in his mind.
0: ఇతిహాస పురాణములు కూడాను పఠిస్తున్నాడు.
1: He reads all epics and all sacred
0: Brahma Sutramu Bhagavad Gita nu kodanu aaradham chestunnadu.
1: He worships Brahma Sutra and Bhagavad Gita.
0: Ivanninu kevalamu palachari majjiga vantive.
1: That's all diluted buttermilk.
0: Aiti
1: however
0: ee aacharana roopamainatunte yokka prema tattvame chakkaga kaanchi chikkanainatunte yokka తీరం వలె ఉంటుంటాయి.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ లవ్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ లైక్ బాయిల్డ్ థిక్ మిల్క్.
0: ఇలాంటి క్షీరమును వదలి నీవు మజ్జిగను త్రాగటం ఇందులో ఏమైనా సారమున్నదా?
1: యు లీవ్ దట్ థిక్ మిల్క్ బాయిల్డ్ బట్ యు డ్రింక్ దిస్ డైల్యూటెడ్ బటర్ మిల్క్, వాట్స్ ది యూజ్?
0: ఆచరణే మన యొక్క జీవితమునకు పుష్టి.
1: ఇట్స్ ఓన్లీ ద ప్రాక్టీస్ దట్ గివ్స్ ద స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్.
0: కేవలము ప్రచారమే, ప్రబోధమే, కేవలం పాండిత్యమే ఇందులో ఉన్నటువంటి యొక్క ఆడంబరము.
1: ఇట్స్ పబ్లిసిటీ, ఇట్ ఇస్ ద స్కాలర్షిప్, ద పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్, దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ సైన్స్.
0: ఆచరణ ప్రధానము కాని ప్రచారం ప్రధానము కాదు.
1: ఇట్ ఇస్ ద ప్రాక్టీస్ దట్స్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ప్రాపగేషన్.

0: ಪ್ರೀತಿ ಕಲುಗಬಹುದು ಪಿಸಿನಿಗೊಟ್ಟು.
1: ಇಟ್ ಈಸ್ ದಿ ಡಾಗ್ ದಟ್ ಲಿಕ್ಸ್ ವಾಟರ್. ದೋ ದೇರ್ ಇಸ್ ಕಂಟಿನ್ಯೂಸ್ ಫ್ಲೋ ಆಫ್ ವಾಟರ್ ಓವರ್ ದೇರ್, ಇಟ್ ಲಿಕ್ಸ್. ದಟ್ ಈಸ್ ದ ಫೇಟ್ ಆಫ್ ಎ ಗ್ರೀಡಿ ಮ್ಯಾನ್.
0: ಈನಾಟಿ ಮಾನವನಕು ಸಮಸ್ತ ಸೌಭಾಗ್ಯಮನು ಉಂಟುನ್ನವಿ.
1: Man has got all sorts of pleasure.
0: Samasta vidyalu untunnavi.
1: Has all forms of knowledge.
0: Samasta shakti samarthyamulu untunnavi.
1: Has got all capacities and abilities.
0: Kani prayojanam emiti?
1: But what is the use?
0: Kevalam manavuni yandu lobhattam pravejinchinappudu ivi inni undi kudanu taanu parikara anetunte vaade avutadu.
1: When one sees greedy, all other things would be in vain.
0: Ee kali prabhavam cheta ఆధునిక యుగములోన మానవుని యందు లోభత్వం అమితముగా పెరిగిపోయింది.
1: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ కలి ఏజ్ వి ఫైండ్ మైజర్లీనెస్ ఇన్ మ్యాన్ కైండ్.
0: తాను తినడు పరులకు పెట్టడు.
1: హీ డజంట్ ఈట్ అండ్ హీ డస్ నాట్ సర్వ్ టు అదర్స్.
0: పెట్టకపోయినను పర్వాలేదు, పరులు సుఖించటం చూచి కూడాను ఓర్వలేడు.
1: డజంట్ మ్యాటర్ హీ డజంట్ షేర్. But he cannot bear others being happy.
0: ilanti manava jeevitamunu ee naadu manava jeevitamunu pilivochuna leka pasuttam ani cheppavochuna.
1: Can you call it a human life or do you call it the life of an animal?
0: Daachukune atvanti yokka doshattamu abhiruddhi parchukune atvanti yokka murkhattamu pasulu endu kudanu ledu.
1: This sort of tendency to amass things and also to hide, the foolishness to hide, are not noticed even among animals.
0: దాచుకునేటువంటి మూర్ఖత్వము, దోచుకునేటువంటి ఒక క్రూరత్వము మనుల యందు మితిమీరిపోయేది.
1: Today we find people exploiting things. They hide, they amass. These qualities are increasing day by day.
0: కనుకొని ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఎన్ని జపములు చేసినప్పటికీ, ఎన్ని పూజలు సలిపినప్పటికీ, ఇవన్నీ కూడాను కేవలము కృత్రిమమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుంది.
1: దేర్ఫోర్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ద చాంటింగ్ ఆఫ్ లార్డ్స్ నేమ్ అండ్ వర్షిప్ దే ఆల్ హావ్ బికమ్ ఆర్టిఫిషియల్.
0: ప్రేమ లేని పూజ,
1: వర్షిప్ విదౌట్ లవ్,
0: విశ్వాసము లేని ఆరాధన,
1: ద వర్షిప్ విదౌట్ ఫెయిత్,
0: నిరర్థకమైనటువంటివి,
1: దే ఆర్ యూస్లెస్.
0: కనుకనే ఏ విద్యను చదవకపోయినప్పటికీ, ఏ శాస్త్రములు మనం వినకపోయినప్పటికీ, ఏ గ్రంథములు ఎందుకు ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించగలేకపోయినప్పటికీ, ఒక్క ప్రేమ విశ్వాసములు రెండు ఉంటే చాలు.
1: దేర్ఫోర్ యు మే నాట్ బి హైలీ ఎడ్యుకేటెడ్, యు మే నాట్ గో త్రూ ఎ సేక్రెడ్ టెక్స్ట్, యు మే నాట్ బి నోయింగ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ గ్రేట్ బుక్స్, బట్ ఎట్ ది సేమ్ టైమ్
0: ఏమి కొనిపోతున్నాము?
1: వాట్ ఈస్ దట్ యు టేక్ విత్ యు?
0: ఈ శరీరంతో ఎన్నో విధములైనటువంటి కార్యములు చేస్తున్నాం.
1: విత్ దిస్ బాడీ యు అండర్టేక్ వెరీ
0: డేక్స్, ఈ శరీర పోషణార్థమై ఎన్నో విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: టు ప్రొటెక్ట్ అండ్ టు గ్రో దిస్ బాడీ వి సఫర్.
0: తాను తన కుటుంబాన్ని సుక్షేమంగా కాపాడుకునే నిమిత్తమై అనేక విధమైన శ్రమలు కోరుచుకుంటున్నాము.
1: వి స్ట్రగుల్ హార్డ్ టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు అ ఫ్యామిలీ.
0: తన కలిమి భంగపుచ్చును,
1: and he loses his all his
0: tana kungala gauravam dagdam seyunu,
1: all his respect would be burned.
0: Tana varala kedaseyunu,
1: and he will be separated from his
0: lobham valna sarvamu chedugu.
1: It is this miserliness that puts him to ruin.
0: Idiye inaati kali prabhavamlo unnatundi goppa mahatyam.
1: This is the mystery which you find as in
0: ee lobhattamu anetundi kali lopala oka goppa fashion ga untundadi.
1: This greed has become a matter of fashion in this Kali.
0: ye okka danikaina kodanu tyagam aneetundi manavuni endu aavirbhavinchadu.
1: There is no trace of sacrifice in mankind today.
0: Kaani mana prachina sampradayam nundu bharatiya sampradayam nundu na karmana na prajaya dhanena tyageneke amritatva manasu.
1: But in the ancient culture of Bharat it is stated, is only through sacrifice you will attain the state of immortality.
0: కలిమి గలిగిన నాడు కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుతుండు.
1: సో లాంగ్ హీ హాస్ గాట్ వెల్త్ విత్ హిమ్, మనీ విత్ హిమ్, హీ విల్ డిసోబే ఈవెన్ గాడ్.

0: The moment money is gone, he will start finding the world around.
1: అది తొలగినప్పుడే జగత్ కనిపిస్తుంది. అది
0: ద మూమెంట్ మనీ ఇస్ గాన్ హి విల్ సీ ద వరల్డ్.
1: వరకు జగత్ కూడా కనిపించదు.
0: టిల్ దెన్ హి విల్ బి అన్మైండ్ఫుల్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్.
1: ఏమిటి ఈ జగత్?
0: వాట్ ఇస్ దిస్ వరల్డ్?
1: ఏమిటి ఈ జీవితము?
0: వాట్ ఇస్ దిస్ లైఫ్?
1: ఎంతవరకు ఈ జీవితము?
0: సో లాంగ్ హి హస్ గాట్ వెల్త్ విత్ హిమ్, మనీ విత్ హిమ్, హి విల్ డిసోబే ఈవెన్ గాడ్.

0: Till then he'll be unmindful of the world around.
1: ఏమిటి ఈ జగత్?
0: What is this world?
1: ఏమిటి ఈ జీవితము?
0: What is this life?
1: ఎంతవరకు ఈ జీవితము?
0: How long does it last?
1: ఈ జీవితంలో సాధించేటువంటిది ఏమిటి?
0: What is that you achieve in this lifetime?
1: ఏమీ సాధించలేము.
0: Nothing whatsoever.
1: అన్ని కదిలిపోయే మేఘములే.
0: All are passing clouds.
1: ఈ లేత వయస్సునందు
0: at this tender age
1: ఎన్నో శ్రమలకు వస్తున్నారు, ఎన్నో విద్యలను చదువుతున్నారు.
0: At this tender age, you struggle hard and study.
1: పాల్గొంటున్నారు.
0: You also participate in several activities.
1: అనిత్యం యవ్వనం సుఖం అనిత్యం బంధు జనుశ్రయం అంత అనిత్యం.
0: Everything is temporary.
1: శాశ్వతమైనటువంటి ఒకటే ఒకటి.
0: There's only one thing that is permanent.
1: Adiye daiva prema.
0: That is the divine love.
1: Ee premanu pondaleinatvanti oka jeevitamu enni arjinchi prayojanam emiti?
0: The life that doesn't earn this divine love, what is the use of the rest of the things?
1: Enta kaalamu betakinappatikini katta kadapatiki otti chetuntone vellavasindi.
0: One may live long enough, but they have to go back, return,
1: empty-handed.
0: Though they prescribed 100 years of lifespan, you cannot believe it.
1: Leka prayamam do.
0: The daughter, adolescence or youth?
1: Mudimi yando leka musali yando.
0: Or old age or prime of youth.
1: Urano adavino.
0: Either in the city or in the forest. In the midst of water.
1: Eppudu vidachedi erukaledu.
0: When one dies, no one knows.
1: Maraname nischayamu. Buddhimantudaina. దేహమున్నంతలో తాను తెలియవలయు.
0: బట్ డెత్ ఈజ్ సర్టన్. సో లాంగ్ యు ఆర్ అలైవ్ విత్ ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: కారే రాజులు రాజ్యమును కలుగరే కర్మోన్నతిని పొందరే వారేది?
0: డోంట్ యు సీ ద సేమ్ కింగ్స్ రూలింగ్ ది కింగ్డమ్స్? వాట్ హ్యాపన్ టు దేమ్ నౌ?
1: కనుక మనము ఏ ఒక్క విషయమునందు కూడాను మన జీవితానికి లోటు లేకుండా కష్టపడి సంపాదించవలసింది.
0: However, we have to work and earn money so that they won't be regarded.
1: గారి ఏ విధంగా మనం పిలుచుకుంటున్నాము అదే విధంగా దీన్ని విసర్జించవలసింది.
0: Just as we have inhale and exhale, you must give up someday.
1: ఆహారం ఏ విధంగా మనం స్వీకరించుతున్నామో అదే విధంగా దాన్ని కూడా విసర్జించవలసింది.
0: Just as you take food and also evacuate the useless stuff.
1: ధనమును కూడా సంపాదించవలసింది కానీ విసర్జించవలసింది.
0: You have to earn money, but you must sacrifice.
1: దానిని మనం దాచిపెట్టుకోవటానికి వీలు కాదు.
0: యూ కెనాట్ ఎమాస్ అండ్ హోల్డ్.
1: దాచిపెట్టుకోవలసినటువంటి ధర్మమే దాచిపెట్టుకోవాల్సింది.
0: వాట్ యూ హ్యావ్ టు హైడ్ అండ్ ఎమాస్ ఇస్ ధర్మ.
1: ఆ ధర్మమే మనకు శాశ్వతమైనటువంటి ఒక ఆస్తి.
0: దిస్ ధర్మ ఇస్ ఎ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అదే మన ప్రాపర్టీ, మన పర్మనెంట్ ప్రాపర్టీ.
0: ధర్మ ఇస్ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అలాంటి దానిని మనం ఈనాడు గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ నౌ.
1: ఒక గ్రామంలో
0: ఇన్ ఎ విలేజ్
1: లోభి, మహాలోభి.
0: A miser and a greater miser.
1: Lobhi tammudu.
0: Miser is younger.
1: Mahalobhi anna.
0: Greater miser is elder brother.
1: Varu kavasanta dhanam pettukunnaru.
0: They amassed wealth.
1: Kani.
0: But.
1: Kasaila kadapa daatiki bayatiki velladu.
0: But they don't spend single pai.
1: Kadupunakaina kudunu sariyainatundi bhojanam bhujincharu.
0: They don't eat belly full at least.
1: కావలసినంతా కూడా నువ్వులు పెట్టుకున్నారు.
0: దే హావ్ లాట్స్ అండ్ లాట్స్ అట్ హోమ్.
1: లైట్ ఏమైనా ఒక 5 నిమిషాలు ఎక్కువగా వెలిగిందంటే కరెంట్ ఖర్చు అవుతుందో ఏమో అని భయం.
0: ఇఫ్ యూ ఫైండ్ లైట్స్ బర్నింగ్ ఫర్ 5 మినిట్స్ మోర్, దే ఆర్ అఫ్రైడ్ దట్ అడిషనల్ కరెంట్ మే బి కన్స్యూమ్.
1: ఒకనాడు
0: వన్ డే
1: సమీపులైనటువంటి ఒక ఇంటి లోపల ఒక గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడు.
0: ఏ క్లోజ్ రిలేటివ్ డైడ్ ఇన్ ఏ విలేజ్ క్లోజ్ టు దిస్ విలేజ్.
1: ఇది తప్పనిసరిగా పల్లెల్లో పోయి మాట్లాడించవలసినటువంటిది ఒక ధర్మం.
0: ఇట్ ఈస్ ద ట్రెడిషన్ ఇన్ విలేజెస్ దిస్ టు నెసెసర్లీ గో అండ్ విజిట్ దెమ్ ద బ్రీవ్డ్ ఫ్యామిలీ.
1: 10 మైళ్ల దూరం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ 10 మైల్స్ లాంగ్.
1: బస్సు ఎక్కితే ఏ 5 రూపాయలు ఖర్చు అవుతుందని నడుచుకుని పోవటానికి ప్రయత్నించాడు పెద్దన్న.
0: ది ఎల్డర్ బ్రదర్

0: thought if he were to travel by bus, he may have to spend 5 rupees.
1: తెల్లవారు జామన్నే లేచాడు, ఏదో 2 గుడ్డలు ఒక బ్యాగులో పెట్టుకున్నాడు.
0: ఎర్లీ మార్నింగ్ హీ గాట్ అప్ ప్యాక్డ్ 2 pairs ఆఫ్ హిస్
1: క్లోథింగ్. తమ్ముడికి చెప్పాడు,
0: హి టోల్డ్ హిస్ యంగర్ బ్రదర్,
1: ఒక చిన్న దీపం అంటించరా, ఆయిల్ బత్తి అంటించమని చెప్పాడు.
0: హి సెడ్ లైట్ ఎ స్మాల్ ల్యాంప్, ది ఆయిల్ ల్యాంప్.
1: ఆ ల్యాంప్ లోపల ఇవన్నీ బ్యాగులో పెట్టుకున్నాడు, సర్దుకున్నాడు, వెళ్లాడు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ ఆయిల్ ల్యాంప్ హీ ప్యాక్డ్ 2 pairs ఆఫ్ క్లోథింగ్.
1: ఇతను వెళ్లిపోయేటప్పటికి ఈ తమ్ముడు లోపి కదా, తక్షణమే ఆ దీపం మారిపేశాడు.
0: ది యంగర్ బ్రదర్ ఈస్ ఎ గ్రీడీ పర్సన్, హి హస్ పుట్ ఆఫ్ ద ల్యాంప్.
1: ఆయిల్ ఖర్చు అవుతుందో ఏమో అని,
0: బికాస్ ది ఆయిల్ మే బి కన్స్యూమ్డ్.
1: తిరిగి ఒక 1/2 గంటకు అన్న తిరిగి వెనక్కి వచ్చాడు.
0: ది ఎల్డర్ బ్రదర్ రిటర్న్ ఇన్ 1/2 hour's టైం.
1: దీంట్లో 3 మైళ్ళు నడిచిపోయాడు.
0: He walked on the way
1: 3 miles.
0: And he returned all the 3 miles.
1: 6 miles.
0: 6 miles total.
1: తలుపు తట్టాడు.
0: He tapped the door.
1: ఎవరు తలుపు తట్టేది అన్నాడు చిన్న తమ్ముడు.
0: Younger brother asked, who are you? Who is tapping the door?
1: నేను అన్నంద్రా అన్నాడు.
0: I'm your elder brother.
1: ఎందుకు వచ్చావు అన్నాడు.
0: Why have you come?
1: నేను పోయే సమయం లోపల దీపము ఆరిపోయమని చెప్పలేదు, అందువల్ల దీపం వెలుగున వెలుగుతుండదు ఏమో అని చెప్పడానికి వచ్చాను అన్నాడు.
0: While leaving the house, I forgot to tell you that you have to put off the lamp. Therefore, I returned to remind you that.
1: అప్పుడు తమ్ముడు చెప్పాడు.
0: Younger brother said,
1: Brother, నాకు మాత్రం అంత బుద్ధి లేదా, నీ వెళ్ళిన తక్షణమే నేను ఈ దీపం ఆర్పేశాను.
0: Am I not that intelligent? I had immediately put off the lamp the moment you left.
1: కాని నీవు 3 మైళ్ళు వెళ్ళి 3 మైళ్ళు వచ్చేసావు. ఈ 6 మైళ్ళు లోపల నీవు నడిచేటప్పుడు చెప్పులు ఎంత అరిగిపోయి ఉంటాయో, ఎంత నువ్వు చూసుకోలేదా?
0: But brother, no, you walked 3 miles long and returned 3 miles. Just imagine the wear and tear effect of your slippers.
1: Slippers ante enta arigipoyinayo annadu.
0: Slippers must have been worn out.
1: Appudu anna cheptunnadu.
0: Then brother said,
1: Brother, nen telivu takku kadra.
0: He said, oh brother, I am not a fool.
1: Ee cheppulanta kodunu moota gatti chenkalo pettukunnaru.
0: I bundled the slippers. Now I am carrying in my arms now.
1: ఈ విధమైనటువంటి లోబత్తం ఉంటే ఈ చెప్పులు ఎందుకు?
0: దిస్ ఈజ్ ది మైజర్లీనెస్. వై డస్ హి
1: తాను సుఖపడనటువంటి యొక్క ఈ ధనధాన్యం ఎందుకు?
0: ఇఫ్ ది మనీ డజంట్ మేక్ యూ హ్యాపీ, వై డూ యూ నీడ్ ఇట్ యాక్చువల్లీ?
1: పరులకైనా సుఖాన్ని అందించాలి.
0: అట్లీస్ట్ మేక్ అదర్స్ హ్యాపీ.
1: తానైనా సుఖపడాలి.
0: అట్లీస్ట్ యూ షుడ్ బి హ్యాపీ.
1: ఈ రెండూ లేనటువంటి యొక్క సుఖం ఏం ప్రయోజనము?
0: విత్ నైదర్ వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ ఆల్ దిస్ మనీ?
1: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
0: లైక్ వైజ్ యూ స్టడీ టుడే.
1: ఈ విద్యను అభ్యసించినటువంటిది ఉద్యోగం నిమిత్తం కాదు.
0: You should study not for the job's sake.
1: Mana samajam lopala, mana village lopala, mana gramam lopala ee chaduvunu samajam yokka sadviniyoganiki upayoginchali.
0: You should make use of your learning for the welfare of your village and
1: samajam yokka samcheyamani kosamani mee chaduvulu upayogapettali.
0: You should make use of your studies for the progress and welfare of the society.
1: Kevalamu chadivi degreelu teeskunnanta maatrame prayojanam ledhu.
0: It's useless if you just limit yourself by getting a degree.
1: Idi kevalam degree anetundi bichha patra.
0: Degree is a sort of begging bowl.
1: Endukante ee degree anetundi oka patra unte okok office ku velli udyogam ani beg chestunnav.
0: With this degree, which is a begging bowl, you go step by step visit every office.
1: Mana padavula paina manam nilchukodaniki taginetundi krushi cheyali.
0: You should be able to stand on yourself, self reliance. You should be self-reliant.
1: మన విలేజ్ లోపల అవసరమైనటువంటి యొక్క కర్మలంతా కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
0: You should serve your village in the way that's required, needed.
1: మన విలేజ్ లో నిత్య జీవితం కావలసినటువంటి కూరగాయలు మనం పెంచాలి.
0: We should grow the vegetables in our villages.
1: మన విలేజ్ యొక్క పరిశుద్ధత కోసమని మన డ్రైనేజ్ ఇవంతా కూడా కట్టించి చెప్పాలి.
0: We should also see that there's proper drainage, cleanliness maintained over there.
1: మన విలేజ్ లోపల పూర్ పీపుల్ అంతా ఉంటారు.
0: There are many poor people in our village.
1: పరిశుద్ధమైనటువంటి ఒక తత్వాన్ని ప్రబోధించాలి.
0: We should also tell them.
1: రోగములు రానివ్వకుండా చూసుకోవాలి.
0: And we should see that, tell them that they should not be afflicted by any disease.
1: చిన్న పిల్లలకంతా కూడా మనం నేర్చుకునేటువంటి విద్యను నేర్పాలి.
0: We should teach them all that we have learned.
1: ఇది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: This is the real help to others.
1: ఇతరులకు కొంచెం సహాయపూర్వకంగా చేయాలి.
0: You should help others.
1: ఈనాడు మనం పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న తక్షణమే
0: today the moment we receive high degrees,
1: employment office lo poi book chestam man register,
0: we register ourselves there in employment exchange office.
1: Kani adi kontha ekkuvaipothe విదేశాలకు అప్లై చేస్తాం.
0: ఫర్దర్ వి ఆల్సో అప్లై టు ఫైండ్ జాబ్స్ ఎల్సెవేర్ అబ్రాడ్.
1: ఇది మన చదువుల యొక్క లక్షణమే కాదు.
0: దిస్ ఇస్ నో ట్రూ.
1: మన గ్రామాన్ని మనం పోషించాలి.
0: వి షుడ్ సర్వ్ అవర్ విలేజ్.
1: నీవు పుట్టిండేది నీ గ్రామంలో.
0: యు ఆర్ బోర్న్ ఇన్ దిస్
1: విలేజ్. పెరిగినది నీ గ్రామంలో.
0: యు హావ్ గ్రోన్ ఇన్ దిస్.
1: నీ చదివినది నీ గ్రామంలో.
0: యు హావ్ స్టడీడ్ హియర్.
1: సర్వము ఈ గ్రామమే నీకు అందించింది ఈ శక్తులను.
0: ఇట్ ఇస్ ద విలేజ్ దట్ గేవ్ యు ఆల్ దిస్ అబిలిటీస్.
1: కనుక నీవు చదివిన సమస్త శక్తులు కూడాను నీ యొక్క సొసైటీని నీకు అందించింది.
0: Therefore, through society, you got all your capacity.
1: కనుక నీకు సొసైటీకి నీవు కృతజ్ఞతలు అందించనక్కర్లేదా?
0: Should you not show gratitude to your village and society?
1: చదువులోనే మనం సమ సొసైటీలోనే పుట్టాము.
0: యు ఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: సొసైటీలో పెరిగాము.
0: వి గ్రో ఇన్
1: సొసైటీలోనే అంత్యమవుతున్నాము.
0: అండ్ వి
1: సొసైటీకి తగినటువంటి కృతజ్ఞతను మనం అందించాలి.
0: వి షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు సొసైటీ.
1: విశాలమైన భావమును కోల్పోతున్నారు విద్యార్థులు.
0: టుడే దట్ బ్రాడ్ మైండెడ్ ఫీలింగ్స్ ఆర్ టోటలీ గాన్.
1: నేను నా వారు.
0: ఐ అండ్ మైన్.
1: కానీ మిగతా ప్రజలంత గతి ఏమిటి?
0: But how about the rest of the people?
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: All are children of God.
1: అందరూ అన్నదమ్ములే.
0: All are brothers.
1: కనుక మనలో మనం ఏ విధమైనటువంటి కలతలు లేకుండా అందరూ సహనభావంతో అభివృద్ధికి రావాలి అనేటువంటి ఒక సహనము సానుభూతిని మనం పెంచుకోవాలి.
0: Without any conflict, we should live together in brotherhood. In cooperation and understanding. Unity is very essential.
1: దాని ప్రాక్టికల్లే దాని అభివృద్ధికి మార్గము.
0: It is to practice unity is the path to progress. This unity is not confined to saying hello.
1: కలిసి పని చేయాలి.
0: We should work together.
1: కలిసి మెలిగితే కలిసి పుణ్యం అన్నారు.
0: And if we work together, we'll earn merit.
1: కనుక విద్యార్థులలో ఈనాడు విశాల భావం రావాలి.
0: Students should have broad mind.
1: విశాల హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: We should have wide enough
1: heart. ఈ హృదయం ఎక్కడ ఉంటుండాలి మన దేహంలో?
0: Where is this body?
1: కానీ
0: ఎడమైనటువంటి
1: హృదయం హృదయం కాదది, గుండెకాయ.
0: It is a simple physical heart what you say that.
1: ఈ ఫిజికల్ హార్ట్ అనేటువంటిది బాడీకి మెయిన్ స్విచ్ వంటిది.
0: Physical heart is the main switch to our body.
1: అది స్విచ్ బోర్డ్.
0: It is a switch board.
1: కానీ హృదయం అనేటువంటిది అది కాదు.
0: It's not that heart.
1: హృదయం దేహం సర్వత్రా ఉంటుండాలి.
0: The spiritual heart is present all over the body.
1: ఈ హృదయానికి వెలుగునే లేదు, ఒక విలువనే లేదు, ఒక పరిమితమే లేదు.
0: It has no limit, it has no boundary.
1: సర్వత్రా ఉంటుండాలి హృదయం.
0: This hrudaya heart is present everywhere.
1: కరుణని సర్వతః పాణిపాదం తస్ సర్వతోటి శిరోముఖం.
0: Therefore it encompasses everything around.
1: కాబట్టి మన హృదయం ఎక్కడి వరకు ప్రయాణం అవుతుందో అక్కడ వారందరూ మన బంధువులే.
0: Therefore all those that you find, to all those your heart reaches, they are your relations.
1: ఈ విధమైనటువంటి ఒక సహనభావం చేత ఐకమత్యంతో మన జీవితాలు సాధించాలి.
0: With this kind of understanding, you should achieve unity.
1: ఈ చదువు కేవలం పొట్టకూటి కోసం కాదు.
0: This studies are not for a living.
1: చదువు సంస్కారం కోసం.
0: You study so as to get culture.
1: ఈ సంస్కారాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటే మన పొట్టకూటిది మనం జరుపుతూనే ఉంటుంటాది.
0: When once you develop your culture, it's not that difficult to carry out a living.
1: ప్రార్థన చేస్తున్నారు. ధర్మో రక్షతి రక్షిత.
0: You all pray if you protect
1: ధర్మాన్ని నీవు రక్షిస్తూ పోతే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది.
0: If you protect dharma, dharma will protect you in turn.
1: కనుక మనము ధర్మాన్ని మన సమాజం లోపల సరైన రీతిగా మనం నడిపించాలి.
0: So we have to see that the society conducts along the path of dharma.
1: మనం ధర్మాన్ని నడిపిస్తుంటే టౌన్ అంతా బాగవుతుంది.
0: If every village treads along the path of dharma, the whole town will develop.
1: భారతీయ సంస్కృతి కానీ లేక విదేశీ సంస్కృతి కానీ ఇంకా అంతో ఇంతో పల్లెల్లో ఉంది కానీ పట్టణాల్లో లేదు.
0: Either culture of Bharat or foreign culture for that matter is noticed more in villages.
1: పల్లెల్లో ఉండినటువంటి ఒక ధర్మము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక న్యాయము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక సహనము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక ప్రేమ పట్టణాల్లో లేదు.
0: ధర్మ, జస్టిస్, అండర్స్టాండింగ్, టాలరెన్స్ ఆర్ ద వాల్యూస్ విచ్ ఆర్ ప్రెసెంట్ మోర్ ఇన్ విలేజెస్ దాన్ సిటీస్.
1: లోపల కోర్టు తయారైపోయినాయి.
0: In township and crore.
1: Banks tayaraipoyinayi.
0: Banks are there.
1: Universities tayaraipoyinayi.
0: Universities.
1: Inka inninno ivanni tayaraipoyinayi.
0: So many are there.
1: Inni undinatuvanti yokka aa pattanallo jarigetuvanti anyayalalu akramalu anacharalu inta antari kaadu.
0: You find lot of injustice, horror and terror in cities.
1: Kaani pallallone kotta neethi nijayati untundadi.
0: The honesty and integrity are more in villages.
1: Karukani inka pallali endu kodanu కొన్ని ట్రైబల్స్ ఉంటారు.
0: దేర్ ఆల్సో ట్రైబల్స్.
1: అడవుల్లో ఏ సంబంధము లేనటువంటి వారు ఉంటారు.
0: దేర్ పీపుల్ దట్ ట్రైబల్స్.
1: వాళ్ళల్లో ఉన్నటువంటి సత్య ధర్మాలు కూడా టౌన్ లో లేదు.
0: అమంగ్ ట్రైబల్స్ యూ ఫైండ్ సత్య అండ్ ధర్మ అండ్ నాట్ ఇన్ టౌన్.
1: వాళ్ళు మన కల్చర్ అంతా కాపాడుతూ వస్తున్నారు.
0: దే ఓన్లీ ఫాలో అవర్ కల్చర్ అండ్ ప్రొటెక్ట్.
1: ఈనాడు మనం చదివినందుకు ఏం చేస్తున్నాము?
0: What is that we do having been educated?
1: Mana culture kalchi vestunnamu.
0: We are burning our culture.
1: Mana neethi nijayatinanta manta pedutunnamu.
0: We are really burning our
1: morality
0: and integrity. We are burning the human quality. What is this human quality?
1: Manavudu putti konni lakshala samvatsamulaipoyindi.
0: Man is born lakhs and lakhs of years
1: ago. Kaani manavattu inka manavu nundi puttaledu.
0: But the human quality is not yet
1: born. Man is
0: born, human is born, but not humanness. When do you expect it?
1: We passed
0: through so
1: many lives.
0: How many more in
1: store?
0: So along with man, the human quality also should be
1: born.
0: We should speak truth.
1: సత్యమును పలికేటువంటి వ్యక్తి ఎక్కడ కనిపించడం లేదు.
0: Actually there is none who speak truth.
1: నోరెత్తితే అసత్యమే.
0: The moment opens his mouth full of lies, pack of lies.
1: చేయి పెడితే అధర్మమే.
0: Once he resorts to action with his hand, it is adharmic.
1: ఇది మానవత్వం ఎట్టవుతుంది?
0: How do you call it human?
1: ఒక పశువులకు, ఒక పక్షులకు, ఒక మృగములకైనా ఒక నీతి నిజాయితీ ఉంటుండాలి.
0: Animals, birds, they have got a particular code of conduct and behavior.
1: దానికి కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి.
0: The animals follow a season and a reason.
1: కానీ మానవుడిగా పుట్టినటువంటి వాడికి నో సీజన్ నో రీజన్.
0: But human has no reason, has no season.
1: ఇంక మీ చదువులు ఎందుకోసం?
0: Then why do you need study?
1: ఎందుకు ఈ చదువులు చదవాలి?
0: Why should you study?
1: పనికి రాని చదువులు మనం ఎందుకు చదవాలి?
0: Why should you study all this useless stuff?
1: చెత్త చదువులు.
0: It's all rotten stuff.
1: సమాజమునకు ఉపయోగకరమైనటువంటి చదువులు మనం చదవాలి.
0: You should study such that as to help
1: మన మానవత్వాన్ని పెంపొందింప చేసుకునేటువంటి చదువులు చదవాలి.
0: We should learn so as to uphold the human
1: quality. మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని పెంచుకునే చదువులు చదవాలి.
0: We should develop inter relationships among mankind.
1: ఈ వాడు మానవుడికి మానవుడికి మధ్యలో ద్వేషము.
0: Today there is hatred between
1: గ్రామానికి గ్రామానికి మధ్యలో ద్వేషము.
0: There is hatred among
1: రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్యలో ద్వేషము.
0: Among provinces there is enmity.
1: ద్వేషం లేకుండా ఎట్ట పోతుంది?
0: Well, don't you get expect the same thing
1: elsewhere? నీ కంట్రీ లోపల, నీ రాష్ట్రం లోపల, నీ గ్రామం లోపలనే కావలసిన ద్వేషాలు పెంచుకుంటున్నారు.
0: There are so many conflicts and infighting.
1: ఎక్కడో బయట దేశం వాళ్ళంతా మన దేశం పైన పడుతున్నారంటే ఇది చెప్పుకోవటమే అవమానం.
0: You say that you are attacked by the neighboring countries. It is a matter of shame to say so.
1: మొట్టమొదటి నీ ఇంటిని నువ్వు చక్క చేసుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్.
1: నీ గ్రామాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ విలేజ్.
1: నీ రాష్ట్రాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ ప్రావిన్స్ ఇస్ పర్ఫెక్ట్.
1: ఇంటిలోనే ఉంటున్నాయి కావలసినన్ని కలహాలు.
0: వై గాట్ ఆల్ కాన్ఫ్లిక్ట్స్ అట్ హోమ్.
1: దీన్ని నిలుపుకోవడానికి నీకు చేత కాకుండా ఉంది.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు చెక్.
1: నీకు ఎట్ట ఈ విదేశాల యొక్క కారణాలు ఏ విధంగా నిలుపగలవు?
0: హౌ డు యూ సే దట్ అదర్స్
1: హూ ఆర్ యూ
0: రెస్పాన్సిబుల్?
1: నీకు ఏం శక్తి ఉంది?
0: వాట్ రైట్ యూ హ్యావ్? వాట్ పవర్ యూ హ్యావ్?
1: కనుకనే మొట్టమొదటి నీ ఇంటిని నీవు నిలుపుకో.
0: ఫస్ట్ చారిటీ బిగిన్స్ అట్ హోమ్. కరెక్ట్ యువర్
1: నీ మానవత్వాన్ని పోషించుకో.
0: కీప్ అప్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అందరు కూడా ఒక దైవ బిడ్డలుగా భావించుకో.
0: కన్సిడర్ దట్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: ఇది నిజంగా విద్యార్థులు జరపవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక చదువు.
0: దిస్ ఈస్ ది మెయిన్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్.
1: ధనము ధనము ధనము ధనము ధనము.
0: And everywhere we think of money.
1: ఈ ధనం ఎందుకు కాల్చడానికి?
0: What for is the money? To burn it or what?
1: ఈ ధనమును ఏమి చేస్తున్నారు?
0: What is that you do with
1: it? ఏదైనా దేశానికి ఉపకారం చేస్తున్నారా?
0: Are you helping this country?
1: పది మందికి ఏమైనా సహాయం చేస్తున్నారా?
0: Are you helping anybody?
1: లేక భిక్షాలు ఏమైనా పెడుతున్నారా?
0: Are you just offering to anyone?
1: లేక ఒక విధమైనటువంటి విద్యా విశేషాలకు సంబంధించినటువంటి ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా?
0: Do you spend to entertain education activity? Nothing.
1: ఈ ధనమంతా కూడా కేవలం ఒక గుంతలో పెట్టిన మట్టి వంటివి.
0: All this money is something like the one hidden in a pit, dug deep.
1: కనుకనే మనం ధనం కోసమని మన జీవితాన్ని అర్పితం చేయకూడదు.
0: Therefore we should not waste our life for money.
1: ప్రేమ కోసం మన జీవితాన్ని అర్పితం చేయాలి.
0: We should spend our life for love.
1: దేహం కోసం ధనాన్ని అర్పితం చేయాలి.
0: For the body you need money.
1: ఇంకా మానవ కోసం దేశ దేహాన్ని అర్పితం చేయాలి.
0: And therefore for human quality be ready to sacrifice your life.
1: దైవం కోసము దేహము మానము సర్వం కూడా అర్పితం చేయాలి.
0: ఫర్ గాడ్ యూ షుడ్ బి రెడీ టు సరెండర్ యువర్ అటాచ్మెంట్ యువర్ బాడీ ద మైండ్ సోల్ అండ్ స్పిరిట్.
1: కనుకనే ఉన్నటువంటిది మూడే మూడు కారణములు.
0: దేర్ ఓన్లీ త్రీ రీజన్స్.
1: సత్యాన్ని నిలుపుకోవాలి.
0: అప్హోల్డ్ ట్రూత్.
1: ధర్మాన్ని ఆచరించాలి.
0: ఫాలో ధర్మ.
1: మానవత్వంలో ఇవి రెండే ప్రధానమైనటువంటి సంబంధం.
0: దీస్ ఆర్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్.
1: కనుకనే వేదం కూడా ఉచ్చరించండి. సత్యం వద ధర్మం చెర.
0: స్పీక్ ట్రూత్. ఫాలో ధర్మ.
1: ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నిన్ను కొండ పోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి వచ్చినా సత్యాన్ని వదలద్దు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్ మే లీడ్ యూ టు ఇంప్రిజన్మెంట్ యెట్.
1: లేక నీ కంఠం కోస్తామని అంటారు, కంఠం కోసుకోను, సత్యాన్ని వదలను.
0: ఎ మూమెంట్ వెన్ యూర్ అబౌట్ టు బి బిహెడెడ్ బి రెడీ టు స్పీక్.
1: హరిశ్చంద్రుని ఆధారంగా తీసుకోండి.
0: టేక్ హరిశ్చంద్ర ఎస్ అన్ ఎగ్జాంపుల్.
1: ఎన్ని విధమైనటువంటి కష్టం వచ్చినప్పటికీ తనకు దైవం ఉంది, సత్యాన్ని ఎన్నుకుంటూ వచ్చాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ హీ హాడ్, ఆ సత్యమే
1: సర్వమును రక్షించి కోల్పోయినటువంటి తన రాజ్యాన్ని కూడా తనకు అందించి.
0: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ హీ స్పోక్ ఆల్ హిస్ లైఫ్ టైమ్, ప్రొటెక్టెడ్ హిమ్. ఈ సత్యమునకు ఎరువు ఏమిటి?
1: ఈ సత్యమునకు ఎరువు ఏమిటి?
0: వాట్ ఈస్ ద మెన్యూర్ దట్ యు ఆఫర్ టు ట్రూత్?
1: అదే ప్రేమ.
0: లవ్ ఈస్ ద మెన్యూర్.
1: కనుకని ప్రేమను మనం పెంచుకోవాలి.
0: సో హ్యావ్ టు డెవలప్ లవ్.
1: ఈ ప్రేమను ఒక పరిమితంగా తీసుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ టేక్ ఇట్ అండర్ లిమిట్.
1: నా ఫ్యామిలీ అంత వరకు పరిమితం కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి లిమిటెడ్ టు ఐ అండ్
1: నేను, నా ఫ్యామిలీ రెండే అనుకుంటే అరణ్యంలో వైకుతో.
0: ఇఫ్ యూ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఐ అండ్ మైండ్,
1: నువ్వు ఎందుకు ఉండాలి?
0: దెన్ వై షుడ్ యూ బి హియర్?
1: ఈ సొసైటీలో ఎందుకు ఉండాలి?
0: వై షుడ్ బి ఇన్ సొసైటీ?
1: సొసైటీలో ఉన్నందుకు సొసైటీని యొక్క క్షేమాన్ని కూడా కోరాలి.
0: Being in the society, desire the welfare
1: society of the society. Society, నేను నా ఫ్యామిలీ అంటే ఏమి, నువ్వంతా ఒక ప్రత్యేకమైనటువంటి అంటుదప్పు వచ్చినటువంటి వాడిగా అయిపోతావు.
0: Being in the society, if you confine, limit yourself to your family, it appears as if you are suffering from a disease, severe disease.
1: కనుకని అందరితోన కూడాలి.
0: You should be in with others.
1: ఆ ఐకమత్యం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి.
0: You should develop unity.
1: నేను నా యొక్క కుటుంబం అనేటువంటి జిడ్డు వ్యాధిని మనం సంపాదించుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డిజీజ్ యాజ్ టు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఫ్యామిలీ.
1: బ్యాడ్ డిసీజ్
0: ఇస్ ఎ వెరీ బ్యాడ్ డిసీజ్, బిగ్ డిసీజ్.
1: అందరూ ఉండాలి.
0: ఆల్ షుడ్ ఎగ్జిస్ట్.
1: కష్టం నా వంటిదే కదా ఇతరులకు.
0: ద అదర్స్ ఆల్సో సేమ్.
1: బాధలు నా వంటివే కదా ఇతరులకు.
0: ద ఫీలింగ్స్ ఆర్ సేమ్.
1: ఈనాటి విద్యార్థులు ఇలాంటి గుణాల్ని పెంచుకుంటే భావి భారతోద్ధారకులుగా తయారవుతారు.
0: ఇఫ్ స్టూడెంట్స్ డెవలప్ సచ్ ఐడియాస్, దే విల్ బి
1: ప్రాచీన కాలం నుండి భారతదేశంలో ఆవిర్భవించినటువంటి ఈ సత్య ధర్మమును పోషించేటువంటి యొక్క ఆదర్శ మూర్తులుగా మీరు తయారు కావాలి.
0: యూ షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ సో యాస్ టు ప్రొటెక్ట్ ది ట్రూత్ అండ్ రైట్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరే భావి భారతోద్ధారకులు.
0: యూ ఆర్ గోయింగ్ టు ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్.
0: యూ ఆర్ ది ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్.
1: లీడర్స్
0: లీడర్స్ లీడర్స్.
1: కనుకనే మీరు సత్యమైన తీసుకోండి.
0: సో
1: ఈ లీడర్షిప్ అనేటువంటిది కూడా పెడమార్గంలో పోకూడదు.
0: డోంట్ వర్క్ ఫర్ లీడర్షిప్ ఇన్ ద రాంగ్ వే.
1: ఎట్ట ఉంది తెలుసినా,
0: యునో ద పొజిషన్ ఆఫ్ ద కంట్రీ.
1: సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చి దిగినప్పటికీ అతనితో 100 అబద్దాలు ఆడిస్తాడు ఈ లీడర్.
0: ఈవెన్ ఇఫ్ హరిశ్చంద్ర ఇస్ టు కమ్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, వీల్ మేక్ హిమ్ స్పీక్ 100 లైన్స్.
1: ఈనాటి కలి ప్రభావం,
0: దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
1: కాదు, అందువల్లనే ఈనాడు హరిశ్చంద్రులు ఎవరు లేరు.
0: సో దేర్ ఇస్ నో హరిశ్చంద్ర నౌ.
1: ఈ భయానికి విదిపోయి హరిశ్చంద్రులంతా పారిపోయారు కొండలకు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ అరౌండ్ హరిశ్చంద్ర లెఫ్ట్ దిస్ ప్లేస్.
1: సత్యమే పరిగెత్తిపోయింది.
0: ఇన్ఫాక్ట్ ట్రూత్ ర్యాన్ అవే.
1: అంతా అసత్యమే.
0: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇస్ ఫాల్స్.
1: ధర్మమే పరిగెత్తిపోయింది.
0: ధర్మ ఇస్ అవుట్ ఆఫ్ ప్లేస్.
1: కానీ ఉన్నదంతా అధర్మమే.
0: వాట్ వి ఫైండ్ ఇస్ అన్రైట్.
1: దీన్ని మనం ఈనాడు ప్యూరిఫై చేయాలి.
0: వి హావ్ టు ప్యూరిఫై.
1: ఎట్లా చేయాలి?
0: హౌ?
1: మనం ఆచరించాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి
1: సే. నోటితో చెప్పడం కాదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ బై సింప్లీ సేయింగ్.
1: ఆచరణ రూపంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి సే.
1: హృదయంలో ఉన్నది మాటతో, మాటలో ఉన్నది క్రియతో మనం ఆచరించాలి.
0: సో వాట్ వి థింక్ వి షుడ్ సే, వాట్ వి సే వి షుడ్ యాక్ట్.
1: కనుకని మనం ఈ సత్య ధర్మాన్ని మనం సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే విద్యార్థులు విద్యార్థులే.
0: సో లాంగ్ వి అడిహియర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ఈ సత్య ధర్మంలో మీరు పాటించినప్పుడు విద్యార్థులు కాదు, మీరు విషయార్థులైపోతారు.
0: ఇఫ్ వి డోంట్ ఫాలో దీస్ టూ వి ఆర్ నాట్ విద్యార్థి స్టూడెంట్స్, బట్ వి ఆర్ విషయార్థి. ద వన్ ఆఫ్ సెన్సువల్ ప్లేజర్.
1: జ్ఞానమనంతం బ్రహ్మా.

0: ఒక చిన్న విషయము. మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఎలాంటి పిల్లలు వచ్చినప్పటికీ వారిని ఎంతో ఆదర్శంగా, వారిని ఎంతో ఆప్యాయంగా, అన్నదమ్ముల కంటే అధికంగా వారిని చూసుకుంటూ వారిలో ప్రేమను అమితమైనటువంటి రీతిగా చేసి వారి ఎందున్నటువంటి దుఃఖాలను కూడాను మరిపింపజేస్తూ, కేవలం మన ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవటం కాదు, సత్యంగా నిత్యము జరుగుతూనే ఉంటున్నాయి.
1: An important point here. In our institute, all students mingle as brothers of the same family, sharing love with mutual concern.
0: మిగిలినటువంటి ఇన్స్టిట్యూట్లో శ్రీమంతులకు, ధనవంతులకు, డొనేషన్లకు ఇట్లాది మనం కొన్ని చూస్తూనే ఉంటున్నాం. కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్క ప్రేమే, ప్రేమే దీని యొక్క సుంకము.
1: Rest of the institutions, you know pretty well, the priority and importance is given
0: alanti variki
1: nenu encapitation
0: pradhanyam istuntanu alanti variki manam ekku pradhanyam istunnam.
1: We give importance to those people having love.
0: Meeru kuda nu vinnaru,
1: you heard
0: second boy sanskritam lo maatladadu.
1: The second boy spoke in Sanskrit.
0: Kani aa bhai abbai ki veru ka aadharam ledhu.
1: Yes, none to support him.
0: Tallidandulu yokka idi ledi.
1: He lost his parents.
0: Grandparents avva tata iddaru poshistu unnaru.
1: He is taken care of by his grandparents, grandmother and father. Ilanti pillaniki
0: teppinchi veer inni vidhamainatundi abhirudhi parichesesi aa pillavaadu sanskritam lopala anni vidhamulu ga taanu nichinante enta dukkhanni marchipoyi undali meer yochinchesukondi.
1: Just imagine the situation. Such a child is here. Today he has come up to that position as to speak in Sanskrit.
0: దుఃఖాన్ని మరిపించి,
1: yes, forgotten
0: ఆనందాన్ని పెంచి,
1: has grown in bliss.
0: తల్లిదండ్రులు లేనటువంటి లోటును ఇక్కడ తీర్చేటువంటిదే తాయి యొక్క ప్రధాన సంకల్పం.
1: సాయి's love is immeasurable to such an extent that one would
0: అది నేను చేస్తున్నాను మిమ్మల్ని చేయమని చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు డూ అండ్
0: మీరు కూడా అంతే. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఏమైనా చిక్కితే వారిని తగినటువంటి సహాయం చేసి వారిని ఉన్నత ఉద్యోగానికి లేక ఉన్నత స్థితికి తెప్పించేటువంటి ప్రయత్నం మీరు చేయాలి.
1: ఇఫ్ యూ ఫైండ్ సచ్ పీపుల్ ఇన్ యువర్ టర్న్ యూ షుడ్ హెల్ప్ దెమ్
0: అవుట్ సైడ్ చేస్తున్నారు.
1: అవుట్ సైడ్ యూ నో
0: ఏదైనా కొత్త కాలేజీకి పోయింటే ఇంజనీరింగ్ మెడికల్ రెండు చూస్తే మహా నరకాలు.
1: You know, outside the medical colleges, engineering colleges, they are worse than hell.
0: ఎవరైనా అక్కడ పోయి ప్రవేశిస్తున్నారంటే ఒక్క వారం కూడా ఉంటుండరు. ఏదో ర్యాగింగ్ ర్యాగింగ్ అంట, అదేమో నాకు అర్థం కాదు. కొత్త పిల్లలంతా నానా పదితు పట్టించి వాళ్ళని అల్లరి చేపించి చదువు నుంచి ఇచ్చిపెట్టిపోతున్నారు.
1: What happens outside? All the newcomers face all troubles in the name of ragging, such that they would run away in 1 week time.
0: జూనియర్ బాయ్స్ సీనియర్ బాయ్స్ పెద్దన్నలుగా భావించి వారిని ఎంతో ఆదరించాలి.
1: The junior boys should consider seniors as their elder brothers.
0: సొంతం బ్రదర్స్ మాదిరి మనం భావించాలి.
1: We should take them as our own.
0: వారికి ఉన్నటువంటి అనుకూలాలు మనం తీర్చాలి.
1: We should provide all conveniences.
0: వారి అశాంతిని మనం నిర్మూలన చేయాలి.
1: We should help them so that they will not
0: be. శాంతిని మనం పెంచాలి.
1: We should see that they will be happy.
0: అది నేను ఇక్కడ చేస్తున్నాను, మీరు చేయమని చెప్తున్నాను.
1: That's what Bhagavan does here and he wants you to do.
0: Education anta free ainappudikini ilanti pillalikanta kudanu bhojanaandi kudanu scholarship lu kuda istunnanu.
1: Though education is offered free here, the students receive
0: oka
1: scholarship
0: fees kani, oka examination fees kani, laboratory fees kani, library fees kani, tuition fees kani, inke fees kani, ఎక్కడే గారు నయా పైసా లేదు.
1: నాట్ ఈవెన్ సింగిల్ నయా పైసా ఇస్ కలెక్టెడ్ ఇన్ ఎనీ నేమ్ ఇన్ ఎనీ ఫార్మ్. నో ట్యూషన్ ఫీ, నో ఎగ్జామినేషన్ ఫీ, నో లెబొరేటరీ ఫీ, వాట్స్
0: అలాంటి దీని కింద ఈ విద్యను పిల్లలకు చెప్పినప్పుడు వాడు ఎంత ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైన విద్యార్థులుగా రావాలి.
1: యూ షుడ్ బి నాచురలీ ఐడియల్.
0: ఇలాంటి ఐడియల్ బాయ్స్ గా తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఐడియల్ బాయ్స్.
0: ఎక్కడ పోయినప్పటికీ బజార్లో చూసినక్కడిని ఎవరైనా కొంచెం బిచ్చం ఎత్తుంటే వాడిని సహజంగా తీసి నాయన నువ్వు బిచ్చమెత్తకూడదు, నీకేమి గతి పట్టింది, ఏదైనా మార్గాన్ని చూపిస్తామని, వారికి ఏదైనా ఒక ఉద్యోగాన్ని చూపించాలి,
1: ఇఫ్ యూ ఫైండ్ ఎనీబడీ
0: సహాయం చేయాలి.
1: ఇఫ్ యూ ఫైండ్ ఎనీబడీ బెగింగ్ ఆన్ ది స్ట్రీట్ యూ షుడ్ కాల్ హిమ్ టాక్ టు హిమ్ సాఫ్ట్లీ.
0: ఒకానొక సమయంలో
1: హెల్ప్ హిమ్ టు క్యారీ హిస్
0: లంచ్. ఆకలి లేనటువంటి వాడికి రెండు చేపలు ఇచ్చాడు.
1: జీసస్ సర్వ్డ్ టూ ఫిషెస్ టు ఎ హంగ్రీ పర్సన్.
0: దిన్నము ఆ విధంగా చేపలు ఇవ్వడానికి ఎట్ట వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సర్వ్ ఫిష్ ఎవ్రీ డే?
0: ఇది మంచిది కాదన్నాడు. ఒకవేళ వలను కొనేసేసి ఆయనకి ఇచ్చేశాడు.
1: Then he purchased a net and presented to this
0: poor man. Isko neeve nee jeevithanni gadupko.
1: With this net carry out your living.
0: Attini mana pillalu kudunu aa vidhanga cheyali.
1: Our students should do like that.
0: Oka jeevanopadi kudunu manam saginatunte aa adhikaranni andinchali.
1: We should help others so as to carry out their living.
0: Vallandaru mana brothers.
1: All the rest are our brothers.
0: Andaru oke institute.
1: All belong to one institute.
0: Mana institute pillalandaru kudunu brothers and sisters.
1: All members of this institute are brothers and sisters.
0: Aa premanu meer penchukovali.
1: You should develop that.
0: Aa aapyathanu meer vishalam gaavinchukovali.
1: You should have that affection.
0: Aa hrudayanni kudanu vishalam cheskovali.
1: We should broaden our hearts, widen our feelings.
0: Adi ee naadu mana vidyarthulu nerchukovalsinatundi.
1: That's what our students should learn today.
0: Ahankaraniki kaani
1: either for ego,
0: aadambaraliki kaani
1: or show,
0: ee maatram avakasam ivvaku.
1: We should never give scope to them.
0: Amita premaku manamu అవకాశాలు ఇవ్వాలి.
1: We should have more and more of
0: ఆదర్శానికి అవకాశం ఇవ్వాలి.
1: We should be ideals in society.
0: అప్పుడే అలాంటి పిల్లలు కూడా అభివృద్ధికి రాగలరు.
1: Then such students will progress and improve.
0: కనుక పూర్వమంతా కూడా గొప్ప అభివృద్ధికి వచ్చినటువంటి వారంతా ఇలాంటి వాళ్ళే. ఒక బజార్లో పేపర్లు అమ్ముకునేటువంటి వాడు.
1: There is one person who just
0: sells newspapers. మరి ఇంకొక వ్యక్తి బూట్స్లకు పాలిష్ వేస్తుండేటువంటి వాడు.
1: There is another person cobbler who polishes the shoe.
0: ఆ బూట్స్కు పాలిష్ వేసేటప్పుడు దానికి ఇచ్చేసేసి God bless you అనేటువంటి వాడు.
1: As he polishes the shoe, as he returns them, he used to say, God bless you.
0: ఇంకొక ఆయన అడ్రస్ రాసి ఇచ్చేటువంటి వాడు.
1: Another person used to write addresses on
0: envelopes. అడ్రస్ రాసి ఇచ్చేటప్పుడు ఏదో ఒక సెంటీమీటర్ ఏమో అంటారు ఫీలింగ్
1: ఫీలింగ్
0: అలాంటివి ఇచ్చే నాలుగు కాసులు ఇచ్చేవాడు. దానికి కూడా థ్యాంక్స్ అని చెప్పి God bless you అనేవాడు.
1: After writing the address on the envelopes, he passes on telling God bless you.
0: అంత మంచి హృదయం కలిగినటువంటి వాడు.
1: Good hearted.
0: బూట్స్లకు పాలిష్ చేస్తున్నటువంటి వాడు, అడ్రస్ రాస్తున్నటువంటి వాడు, భక్తి విశ్వాసంతో జీవించడం చేత అతను ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాడు ఒక ఇంగ్లాండ్ కు.
1: బికాస్ ఆఫ్ ఫెయిత్ అండ్ డివోషన్ హీ రోస్ టు ద పొజిషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ దేర్ ఇన్ గ్రేట్ బ్రిటన్.
0: చూసారా ఎంతటి ఉన్నత స్థాయి
1: పొజిషన్ ఇట్ ఈస్.
0: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క వినయ విధేయతలకి గొప్ప స్థానం వస్తుంది మనకు.
1: దేర్ఫోర్ వి రీచ్ హైట్స్ విత్ దిస్ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ.
0: కాదు
1: it's not the education
0: man alone. Education ఏంటి ఉంటుందని చెప్పు.
1: What is there in education?
0: Churchill మీకు అందరికీ తెలుసును.
1: You know Churchill, prime minister Churchill.
0: ఆయన ఏ విద్యను చదవలేదు.
1: He didn't study.
0: మిలిటరీలో పోయి చేరిపోయాడు. కానీ అతనిలో గొప్ప అభివృద్ధి వచ్చింది.
1: He joined military but he has
0: అతను కేవలం నోబెల్ ప్రైజ్ కూడాను పొందాడు.
1: He also received Nobel prize.
0: అతని కుమారుడు మిలిటరీలో పోయి సిపాయిగా చేరాడు.
1: His son was an ordinary soldier in army.
0: ఈ విధంగా కూడాను గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ వినయమే దీనికి మూల కారణం.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ దేర్ హ్యూమిలిటీ అండ్
0: ఒబీడియన్స్. విద్యయోసగును వినయంబు వినయమునను కలుగు పాత్రత పాత్రత వలన ధనము.
1: అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ కల్టివేట్ హ్యూమిలిటీ, అవుట్ ఆఫ్ హ్యూమిలిటీ యూ గెట్ డిజర్వ్డ్నెస్ అండ్ దెన్ మనీ దేర్ ఆఫ్టర్.
0: వినయం చాలా గొప్పది.
1: This humility is
0: vinayame vidyarthiki goppa kiritamu.
1: It is the humility which is the crown.
0: Kanuka ilanti pillalu evaraina mee class lopunno mee room mate gaanu untunte vaalake edaina vicharinchi tagina sahayam cheyandi.
1: If you find such students
0: vaalaku eppudu marchipoyinatundi dukkaniki avakasam ivvakandi.
1: See that they will not feel sad any longer.
0: Aa dukkanni marchipoyeyatundi oka aanandanni ivvali.
1: Make them happy so that they would forget all the sad events.
0: Mello cheyini vechamala enta aanandam vachindi. Talli dannulu kudunu marchipoyadu paapam.
1: Because Bhagavan presented him a golden chain now.
0: Alanti meeru chupinchali dani kosame nenu chestunnanu.
1: Bhagavan does all these things to set an ideal example to everybody.
0: Kudunu talachatamu cheppatamu cheyatamu ee moodunti nini ekatvamto chestadu.
1: Whatever Bhagavan says he does.
0: Kanukane naaku cheppadaniki kuda adhikaram untundi.
1: So Bhagavan has every right to say.
0: Kanukane the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Meerandaru kudanu manushyuliga meeru bratakandi.
1: Lead the life of a human being.
0: పశువులుగా బ్రతకకండి.
1: Not the life of an animal.
0: రాక్షసులుగా బ్రతకకండి.
1: Not the life of a demon.
0: కాఠిన్యమైనటువంటి హృదయాలను పెంచుకోకండి.
1: Stone hearted.
0: కడిగి ప్రవహించేటువంటి హృదయాలుగా మీలో ఉండాలి.
1: Your heart should melt and flow.

0: to the Lord.
1: Swarupulaina vidyarthulara.
0: జన్మించిన ప్రతి జీవి కూడాను స్థూల రూపము ధరించినటువంటి ప్రతి పదార్థము కూడాను మార్పు చెందక తప్పదు, గతించక తప్పదు. కాని ఈ జనన మరణములకు మధ్యయందు అనేక రకములైనటువంటి కొన్ని బాధలు, క్షీణము, నశించటము, పరిణామం పొందటము, జీవించటము, ఇట్టి షట్వికార భావముల చేత జీవితమనేటువంటిది ఈ జనన మరణములకు మధ్య ఎందు చిక్కులుకొని ఉంటుంటది.
1: టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్, టు డై అగైన్ అండ్ అగైన్, ఇన్ బిట్వీన్ టు లై డార్మెంట్ ఇన్ ది వూమ్ ఆఫ్ ది మదర్, దిస్ ఈజ్ అన్ ఎండ్లెస్ ట్రబుల్ బై వే ఆఫ్ సంసార. ప్లీజ్ ఓ గాడ్, విత్ యువర్ గ్రేస్ గెట్ మీ అవుట్ ఆఫ్ దిస్ troublesome samsara. Divyatma Swarupas, students, whatever is born, whatever comes into this world and takes some shape is sure to die and pass away. But before one dies, between the birth and the death, there is an intermediate period, and the changes that come about in that period, the growth and the life, are something which are inevitable. This change in life accompanies all living things.
0: Aithe manamu ee putte gittudaku madhyalo unnatundi kalamunu ee rakamainatundi margamunandu manam pradesha petti mana jeevitamunaku taginatundi yokka saarthakathanu manam andukuntunnamu aneatundi yokka vishayanni prati manavudu kudanu vicharinchavalasinatundi avasaram.
1: Every human being must consider and make an inquiry in what manner is he spending the life and the time that is between one's birth and one's death. Are we making suitable use of the time and thus getting the fulfillment of the purpose of our life?
0: Nijamuga itti lotuga adigi vicharam chesinatvanti oka vyaktiki oka vidhamainatvanti vyakti kudanu raaka tappadu.
1: For one who makes a deep inquiry into the truth of all this, truly there will be some kind of awareness to such a person.
0: Atti virakti pandinatvanti yokka manavudu itti rakti yandu oka vidhamainatvanti yokka asahyam kudanu kanipinchi anubhavinchi taanu oka vidhamainatvanti yokka bhavamuto ee reetiga palakagaladu. Chedda chinta chesi chesi gruddi aatalu aadi aadi ఊడిపడే కోకానికి బూటకపులు ఆటలాడి
1: చెప్పండి. ఫర్ వన్ హూ ఇన్ దిస్ మేనర్ మేక్స్ ఎ డీప్ ఎంక్వైరీ అండ్ డెవలప్స్ ఎ డిటాచ్మెంట్, హీ విల్ అన్డౌటెడ్లీ ఆల్సో ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్, సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ఆల్ ది ప్లెజర్స్ దట్ కమ్ ఇన్ వన్స్ లైఫ్. హీ విల్ థింక్ దట్ by doing bad things and behaving in a blind manner, by playing in this world, we are spending this life.
0: Prarabdhamu tiragane kapata veshal vidanaadi punya paapamulato koodi maranintu avo khiladi annadata.
1: As soon as whatever prarabdha, whatever you have accumulated in your past births is over, then you will give up this pretentious life, and along with the good and the bad that you have done, you actor, you will die and take the good and bad with you.
0: Aithe janminchatamu jananamu maranamu ee yokka rendinti yandu ee jananamunaku maranamu maranamunaku jananamu idi ena deeni yokka arthamu leka indulo emaina antaratham emaina unnada ani manam vicharinchinappudu prati manavuni kudanu itti prashnane vesinappudu janminchinatvanti vaadu maranistadu, మరణిస్తున్నటువంటి వాడు జన్మిస్తాడు, జన్మించడం ఎందుకోసం, మరణించడం ఎందుకోసం అని ప్రశ్న వేసినప్పుడు మరణించడం జన్మించడం కోసం, జన్మించడం మరణించడం కోసం ఇట్టి జవాబు ప్రతి మానవుడు కూడాను చెప్పడానికి సంసిద్ధుడై ఉంటాడు. కాని ఈ జవాబు సరి అయినటువంటిది కానేరు.
1: When we see birth following death and death following birth, we ask ourselves, what is the meaning of all this? Does the meaning simply consist in being born, followed by death, followed by birth, and so on? When an inquiry of that kind is made, man finds that birth follows death and death follows birth.
2: We ask ourselves, why? Do we die to be born again? Do we get birth to die again and repeat this again and again? This answer, however, is not the right one.
0: ఎవరైనా ఒక వ్యక్తిని మనం ప్రశ్నించినప్పుడు, అయ్యా నీ ఔషధం ఎందుకోసం సేవిస్తున్నావంటే రోగ నివారణ కోసము అని చెప్పటం అది సర్వసామాన్యం. కానీ అది సరి అయినటువంటి జవాబు కాదు. ఔషధం సేవించటము ఇంకా ముందుకు ఔషధం సేవించకుండా ఉండటం కోసం అని చెప్పటం సరి అయినటువంటి జవాబు.
2: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ ఇండివిజువల్ వై ఆర్ యూ టేకింగ్ మెడిసిన్ ది రిప్లై దట్ యూ యూజువల్లీ గెట్ విల్ బి ఇన్ ఆర్డర్ దట్ ఐ మే బి క్యూర్డ్ ఆఫ్ ది డిసీజ్ దట్ ఐ హ్యావ్. But this is not the correct answer. The correct answer should be that he is taking the medicine so that in future he does not have to take the medicine once again.
0: జననము కూడా ఎందుకోసం జన్మించినావంటే ఇంకా పైన జన్మించకుండా ఉండటం కోసం జన్మించినానని చెప్పటం సరి అయినటువంటి అర్థం.
2: Similarly, if we ask a question, why have you taken this birth? The correct answer would be, I have taken this birth so that I may not again repeat and take the same birth.
0: కానీ జన్మించటం అనేటువంటిది మరణించడం కోసమని, మరణించడం జన్మించడం కోసమని ఈ కాలచక్రమందు జనన మరణం అనేటువంటి యొక్క తత్వం లోపల మన జీవితం వ్యర్థమైపోవటం కంటే నిజమైనటువంటి సార్థకమైనటువంటి సత్యస్వరూపాన్ని గుర్తించటం మానవుని యొక్క కర్తవ్యం.
2: హౌఎవర్ టు బి బోర్న్ సో దట్ యు డై, టు డై సో దట్ యు మే బి బోర్న్ అగైన్ అండ్ దస్ గెట్ కాట్ ఇన్ దిస్ వీల్ ఆఫ్ టైమ్ ఈజ్ నాట్ ది ట్రూ థింగ్ దట్ వీ షుడ్ డూ. We should regard our life as purposeful in order to understand the truth that lies behind all this.
0: Aithe dehame lekapothe ee jagattunandu etti karyam kodanu cheyataniki veelu kaadu. Dehamu stoola duhamu stoola roopamainatunte dehamu jagattuku avasarame. Aithe deenina manam upadiga teesukoni tadwara manam saadhinchavalasinatunte lakshyam lopala deenini praveshinchukovatam praveshimpa chesukovatam idi saamanyamainatunte yokka manavattvamlo kartavyam.
2: Without having a body, one cannot do anything in this world. The body has got a gross shape, but this gross shape of the body has to be understood as only a means. Adopting this means, we should fulfill the main purpose for which we have come into this world.
0: ఈ దేహము బంధనకు ఎంత కారణమో మోక్షమునకు కూడాను అంత కారణమే. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అంటున్నారు. కాదు, దేహము కూడాను బంధమోక్షములకు మూల కారణమైనటువంటిదిగా ఉంటుంటది.
2: దిస్ బాడీ ఈజ్ యాజ్ మచ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బాండేజ్ యాజ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ లిబరేషన్. దే సే దట్ మైండ్ మ్యాన్స్ మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ బాండేజ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ హిస్ లిబరేషన్. నో, నాట్ ఓన్లీ దట్ ది బాడీ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బాండేజ్ అండ్ ఫర్ అవర్ లిబరేషన్.
0: దేహమే లేకపోతే మనసు తత్వాన్ని గుర్తించడం సాధ్యం కాదు.
2: Without the body, one cannot recognize the aspect and the nature of one's mind.
0: Pranamu, manasu, buddhi, chittamu, ee yokka indriyamulu antai kudanu dehamunu puraskarinchukoniye ee yokka jagattunandu prakatanam avutunnadi.
2: The life, the mind, the intelligence and all these things are evident to this world only by accompanying the body.
0: Kanuka atti pavitramainatundi dehamunu manamu సార్థకమైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి సత్యాన్వేషణ యందు మన యొక్క జీవితమును అంకితం చేసి నిత్యకృత్య కర్మము నిర్బంధ జీవితం కోసం కర్తవ్య ధర్మను ఆచరించుకోవటం ఈ యొక్క పవిత్రమైన దేహము వరప్రసాదంగా అందుకున్నటువంటిది.
2: Therefore, we must use this sacred body for the useful purpose of looking at truth, of finding out what the truth is. This life which has come to us as a compulsory thing should be regarded as God's gift and we must make use of this body for this purpose.
0: Manava janmamu maha pavitramainatundi. Jantunam narajalma durlabham. Enni janmala yokka punya phalamu chetano ee manava janmam praaptistundi. అట్టి ప్రాప్తించినటువంటి మానవ జన్మమును మనము సార్థకమనించుకునేటువంటి మార్గములో ప్రవేశపెట్టాలి. దీనిని గురించి శంకరుల యొక్క శిష్యులు ఈ విధమైనటువంటి యొక్క పునరపి జననం పునరపి మరణం, అయ్యా పుట్టటము చావటము ఇంకా తల్లి గర్భము లోపల ఆ పిండము ఆ స్వరూపాన్ని ధరించడానికి పడేటువంటి కష్టములు అలవి కానటువంటిది, అనగా మీకు ఆ స్థితి ఎందు తెలియదు కనుక మీకు అర్థం కాదు. నిజముగా పిండము రూపముగా మారే సమయ లోపల నరక వేదన అనుభవిస్తుంది.
3: అలాంటి వేదన ఎక్కడ అనుభవిస్తుంది? మూత్రపిండములో అనుభవిస్తుంటుంటాది. ఇలాంటి దేహమును ఇంత కష్టపడి ఇన్ని శ్రమలు కోర్చి ఈ జగత్తును కండ్లారా చూచినటువంటి ఈ దేహము పవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశింపకుండా చేసుకోవటము నిజముగా మానవత్వం అంటే కూడాను చాలా అవమానకరంగా ఉంటుంటాది.
2: మ్యాన్ ఈజ్ ఎ సేక్రెడ్ యానిమల్. Of all the animals, which includes man, to be born as a man is something which is an extraordinary gift. Therefore, one must use the life as he is born as man in a purposeful manner. The disciples of Shankara, in order to bring out the significance of man's birth, have referred to the fact that man is born again and again, he dies again and again, and while he goes through this process of being born and dying, he lies in a miserable state in the womb of the mother. It is not really describable, the pain through which he goes when he gets life into himself and the dormant condition in which he lies in the womb of the mother. These things are really indescribable suffering. When once you come out of such suffering into the world, and when you look with your eyes at the world, you must realize that you must make your life a sacred one and live a purposeful life.
3: ప్రతి మానవుడు కూడాను జగత్తు లోపల ఒక ఆదర్శాన్ని నిరూపణ చేసేటువంటి యొక్క దివ్య కార్య నిమిత్తంగా వచ్చినాడు. ఈ జగత్ అనేటువంటి పెద్ద ఒక మిషన్ లోపల ఒక్కొక్క మానవుడు కూడాను ఒక్కొక్క పార్ట్ వంటి వాడు, ఒక స్క్రూ, ఒక బోల్ట్, ఒక నట్, ఏదో ఒక విధమైనటువంటి యొక్క దీంట్లోపల ఈ జగత్ అనేటువంటి ఒక కర్మాగారం లోపల ప్రతి మానవుడు కూడాను ఒక్కొక్క అంగంగా ఉంటున్నాడు.
2: Every man comes into this world with a specific ideal to demonstrate on his side. This individual comes into the world which in itself is a very big machine, is a big workshop. Each person is a screw or a bolt or a nut, and all these people make up together this big machine of the world.
3: మన లక్ష్యమునందు ఏదో మన యొక్క జీవితం వ్యర్థమైనటువంటిది, చిన్న పిన్ను వంటిది అని మనం అనుకుంటాం, కానీ ఆ చిన్న పిన్ను లోపలనే ఉంటుంటాది మిషన్ యొక్క లైఫ్ అంతా కూడా.
2: ఇన్ అవర్ కాన్సెప్ట్ వీ మే థింక్ దట్ అవర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ బికాస్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు ఎ స్మాల్ పిన్ ఇన్ దిస్ బిగ్ మెషీన్, బట్ ది ఎంటైర్ యూస్ఫుల్నెస్ ఆఫ్ ది మెషీన్ విల్ లై ఇన్ ది యూస్ఫుల్నెస్ ఆఫ్ దట్ స్మాల్ పిన్.
3: దీనికి ఒక చిన్న ఉదాహరణము, పెద్ద ట్రైన్ బయలుదేరి చాలా స్పీడ్ గా పోతుంటుంటాది.
2: There is a small example for this. You have a huge train which starts and travels at great speed.
3: కానీ దానిని నిలపాలని లక్షల మంది ప్రజలు వెళ్లి ఆ యొక్క దీనిని పట్టుకున్నప్పటికీ వారికే ప్రమాదం అందిస్తుంది, కానీ ట్రైన్ నిలచడానికి పూనుకోదు.
2: Even if lakhs of people with a view to stop the train go and catch hold of the train, they will be harmed, but the train will not stop.
3: Kani engine room lo unnatundi driver brake aneetundi chinna pinnu nu vesetappudiki adi nilichipothundi.
2: But the driver who is in the engine room, if he puts on a small pin which is the brake for the train, then the train comes to a stop.
3: ఇంత వేగంగా పరిగెత్తేటువంటి పెద్ద ట్రైన్ ఇన్ని లక్షల మంది పట్టుకున్నప్పటికీ నిలిచకపోయినప్పటికీ ఆ ఒక్క చిన్న పిన్న ద్వారా ఈ ట్రైన్ కంట్రోల్లో విప్పింది. కనుకనే మానవుడు ఏ మనసు, ఏ వ్యక్తి, ఏ భావంతో ఈ జగత్తు యొక్క దుర్మార్గమును, అన్యాయమును, అక్రమమును, అనాచారమును, అసత్యమును నిలిపివేసేటువంటి యొక్క శక్తి కలదో చెప్పడానికి సాధ్యం కాదు. కనుక ప్రతి వ్యక్తి కూడాను ఉపయోగకరమైనటువంటి యొక్క దేశ కళ్యాణ ఆశించేటువంటి యొక్క వ్యక్తిగా భావించుకోవటం ఉత్తమమైనటువంటి లక్షణం.
2: This train which is traveling with such great speed, which could not be stopped by lakhs of people making an attempt, that it could be stopped by putting a brake in the form of a small pin shows the importance of the small pin. In the same manner, man, when he uses his mind, his ideas and his intelligence, and when he faces the sorrow, the trouble and the untruth that is going in this world, one can see that he, although he is compared to a small pin, can have the capacity to counter this sorrow and this untruth in this world. Therefore, he must regard himself, even as a small pin, to be a good, useful person in terms of the prosperity of the world.
3: ఈ దేహము నుండి ప్రాణము పోయేటువంటి యొక్క పరిస్థితికి మనం ఏమాత్రం కూడా వెరవకు నక్కరలేదు. ఇది సహజమైనటువంటిది, లోహ సహజమైనటువంటి యొక్క భౌతిక దేహములకు సంభవించేటువంటి యొక్క సామాన్యమైనటువంటి యొక్క ధర్మమే.
2: we should not be afraid at any time that life will fly away from this body. This is a natural thing. This body is a material body, and that life should fly away sometime or other is an obvious and natural thing. Really, when we think deeply and consider this matter, it should not be a matter of surprise that life will fly away from this body. What should cause surprise is that life should at all stay in this body for that time.
3: అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: This small example for this.
3: ఒక సైకిల్ టైర్ ఉంటుంది, లేక కారు టైర్ ఉంటుంది. అందులో ఏదైనా చిన్న ఒక పిన్ కుర్చుకుందంటే అందులో ఉన్నటువంటి ఎయిర్ అంతా కూడా వెళ్లిపోతుంది.
2: We have a cycle tire or a car tire. If in that tire, if you pierce a small pin, then all the air that is contained in the tire will go out.
3: అంత చిన్న పిన్ను కుర్చుకున్నటువంటి ఆ టైర్సే దానిలో ఉన్నటువంటి యొక్క గాలి అంతా కూడా కోల్పోతున్నటువంటి సమయం నందు ఈ దేహం అనేటువంటి టైర్స్ కు 9 రకములైనటువంటి పెద్ద పెద్ద పంక్చర్స్ అంతా ఉంటున్నాయి, కానీ ఈ గాలి పోవటం లేదు. దీనికి మనం ఆశ్చర్యపడాలి.
2: When even when a small pin is pierced into those tires, all the air just goes out. Under such conditions, we should really wonder how this tire, the tire of our body, when it has 9 punctures to it all over the body, that in that
3: big
2: the
3: punctures.
2: 9 big punctures all over the body, in under such conditions, how does this life, the air of life, stay without leaking out in this body?
3: Kanuka manaku ఈ యొక్క జీవితం అనేటువంటిది ఇంతకాలం ఈ దేహాన్ని నిలబెట్టినందుకు మనము తగినటువంటి కృతజ్ఞతను అందించడానికి పవిత్రమైనటువంటి దీనికి మనం ఆశ్చర్యపడాలి.
2: When even when a small pin is pierced into those tires, all the air just goes out under such

0: జీవితం అనేటువంటిది ఇంతకాలం ఈ దేహాన్ని నిలబెట్టినందుకు మనము తగినటువంటి కృతజ్ఞతను అందించడానికి పవిత్రమైనటువంటి కార్యము లోపల మన కాయమును ప్రవేశపెట్టాలి.
1: We should therefore be grateful for life having remained in this body for such a long time and in return show our gratitude by using the body for sacred purposes only.
0: ఆ దేహమునందు ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపుడైనటువంటి యొక్క హంస గాయత్రి జపమును స్మరించేటువంటి యొక్క ఆ యొక్క గాలి యొక్క తత్వాన్ని మనము అర్థం చేసుకోవటానికి పునుకోవాలి.
1: In this body, the process of breathing, taking in the breath and giving out the breath, this process should be remembered as something which reminds us of the Hamsa Gayatri, the sacred mantra of Gayatri, and we should remember that it has special significance.
0: కనుక సర్వత్ర భగవత్ స్వరూపమే, సర్వత్ర భగవత్ యొక్క శక్తియే. కనుక మనం ఈ దేహమును మాత్రమే ఒక లక్ష్యం ఉంచుకొని దేహమే నా యొక్క ఆధారమని ఈ జగత్తునకు ప్రధానమని భావించుకోవటం అది సరి అయినటువంటి లక్షణం కాలేదు. దేహం అనేటువంటిది ఒక ఉపాధిగా మనం భావించి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమే మన యొక్క లక్ష్యం ఉంచుకున్నప్పుడు సర్వత్రా ఆనందమునే అనుభవించుకోవటానికి అవకాశం ఉంటుంది. కొన్ని నిమిషములకు పూర్వము పాగే చెప్పాడు, ఆదిత్య వర్ణం తమస పరస్తాత్ అన్నారు. ఈ యొక్క ఉపనిషత్తు యొక్క వాక్యమును కూర్చుని కొన్ని రకములైనటువంటి దీనిని మనం ఉచ్చరించాలంటే నీ కన్నులతో నీవు జగత్తును చూస్తున్నావు అని భ్రమిస్తున్నావు, కాని చూచేది నీ కన్నులు కాదు, భగవంతుడే తన యొక్క కన్నులతో ఈ యొక్క దీనిని చూపిస్తున్నాడే కాని భగవంతుని కన్నులు చూస్తున్నాయి కాని నీ కన్నులు భగవంతుని చూడటం కాదు. నీ ద్వారా భగవంతుడు జగత్తును చూస్తున్నాడు.
1: ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ గాడ్ స్ట్రెంగ్త్. గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ రియలైజ్ దట్ అవర్ బాడీ ఈజ్ ఓన్లీ ఎ మీన్స్ ఫర్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్. వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ మోర్ ఇంపార్టెన్స్ టు అవర్ బాడీ దాన్ టు అక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ మీన్స్ బై విచ్ వీ కెన్ రికగ్నైజ్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. వీ షుడ్ యూజ్ ఇట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అక్సెప్టింగ్ ది డివినిటీ అండ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఎవ్రీవేర్. A few minutes ago, Sri Page told you that the whole world is such that it is not with your eyes that you are seeing the world, that it is with God's eyes, and God is seeing through you everything that is contained in this world. Therefore, you are only a means, and God is present and seeing everything in this world.
0: కనుక నీ కన్నులతో నీవు చూస్తున్నావని నీవు భ్రమిస్తున్నావు కాదు కాదు దైవం యొక్క కన్నులతోనే నీవు చూస్తున్నావు.
1: You are imagining that you are seeing everything with your eyes. No, you are seeing everything with God's eyes.
0: Kana sarvamu bhagavatmayamainatundi ee jagattunandu ee anityamo ashashtamo asatyamainatundi neeti budaga vanti ee deha nimittamai manamu paritapinchanakkaraledu. ఈ దేహ నిమిత్తమా మనం పరితపించవలసింది. ఇది మనుషుని యొక్క లక్షణం కాదని కూడాను మరొక కవి కూడాను ఒక భావోద్రేకంతో చెప్పాడు. ఏమని చెప్పాడు? పుట్టినప్పుడు ఏడ్చినావు, చచ్చునప్పుడు ఏడ్చుతావు, మధ్యనెన్నో రోగాలకు ఎన్నెందుకు ఏడ్చుతావు, ధర్మజ్ఞాని అనుసరింప ధర్మజ్ఞాని కలుగుచుండా ఉద్ధరింప ఏడ్చినావా, లేక నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు స్వరూపించడం దర్శించడం కోసమని నీవు ఏడ్చినావా, ఎందుకోసం ఏడ్చినావు, చావు కోసం ఏడ్చినావా, ఏడ్పు కోసం ఏడ్చినావా అని ఆ యొక్క హృదయాన్ని చక్కగా పట్టి ప్రశ్నిస్తాడు.
1: దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గాడ్. ఎవ్రీవేర్ గాడ్ ఈజ్ ప్రెసెంట్. అండర్ దోస్ కండిషన్స్ టు గ్రీవ్ ఫర్ దిస్ బాడీ విచ్ ఇస్ temporary, which is untrue, which is going to perish, is not man's quality at all. That should not be man's quality. For describing this situation, a poet with great emotion asked the following questions. You cry when you are born. You cry when you die. You cry for everything in between your birth and death. Have you ever cried when you found dharma declining? Have you ever cried for the sake of truth? Have you ever cried that you should have the vision of the true quality of Atma? You have not done that. This is how the poet, in great emotion, asks you certain questions.
0: Kanuka, manamu, ee jagattunu paripalinchetuvanti yokka divya swaroopudainatuvanti daiva paripalanayandu manam okka anuvuluga untunnam. కనుక ఈ దైవ పరిపాలన యందు మన యొక్క బాధ్యతను కూడాను మన భాగమునకు వచ్చినటువంటి యొక్క కర్మను కూడాను మనం సక్రమమైన

0: మార్గంలో వినియోగించుకోవాలి అనేటువంటి యొక్క సద్భావమును మన హృదయంలో నింపుకోవటానికి పూనుకోవాలి.
1: సో వీఆర్ ఓన్లీ వన్ లిటిల్ బిట్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ప్రిసైడెడ్ ఓవర్ విచ్ ఇస్ రూల్డ్ బై గాడ్ అండ్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ వీఆర్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ యూనివర్స్ అండ్ రికగ్నైజ్ దట్ వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ ఇన్ అ మేనర్ దట్ బిఫిట్స్ అవర్ బీయింగ్ వన్ ఇన్ ది రూల్ ఆఫ్ గాడ్.
0: మనము ఇంద్రియములను నిగ్రహించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం సల్పాలి, కానీ కేవలము దేహమును మాత్రమే అరికట్టుకోవటానికి ప్రయత్నం చేస్తే ప్రయోజనం లేదు. పుట్ట మీద మర్దించిన పాము మరణమొందున తనువును తా దండించిన విషయభోగములు అనుగున ఆకలి దప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానగున తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదురును.
1: దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ కంట్రోలింగ్ ఓన్లీ యువర్ బాడీ. One should try and control all our organs. Then only the desired result will come. If you take a stick and beat simply on the outside, will the snake inside the abode die? If you punish in an outward manner, will the result be got? Will your thirst be quenched if you simply look at water? If you just utter mantras and words, will you have the knowledge of the divine?
0: Kanuka mottamoda taanevaro telusukovataniki prayatnam cheyali.
1: First thing to do is to find out who you are.
0: Adi teliyinanta varaku kudanu manam enni karyamulu chesinappatikini enni rakamaina yokka sadhanalu salipinappatikini manaku ee yokka aatma tattvam aneetundi artham kaadu.
1: Till you understand who you are, doesn't matter how much sadhana you do, how many good things you do, you will not understand the nature of atma.
0: Anduvalane peddalainatunti varini anubhavagnulainatunti varini koodi cheri vaari yokka prabodhalanu vaari yokka upadeshamalanu chakkaga manam aacharaneyandu unchi tadwara manam konni rakamulainatunti yokka sasaktito kodanu konni sadhanalu chekurchukunnappudu దాని ద్వారా కొంత అర్థం కావటానికి అవకాశం ఉంటుంటుంది.
1: సో బై గోయింగ్ టు ఎల్డర్స్, బై మీటింగ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, బై లిసనింగ్ టు దేర్ సేయింగ్స్, బై అండర్స్టాండింగ్ దేర్ టీచింగ్స్ అండ్ బై పుట్టింగ్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్, దేర్ ఆఫ్టర్ విత్ అవర్ ఓన్ ఎఫర్ట్ అవర్ సెల్వ్స్ డూయింగ్ పార్ట్ ఆఫ్ దీస్ గుడ్ థింగ్స్, దాట్ ఈస్ ది వే బై విచ్ యూ కెన్ అండర్స్టాండ్ ది ట్రూ సిచ్యువేషన్.
0: కానీ మీ అదృష్టవశాత్తు మీరే ఆ అనుభోగుల దగ్గరికి వెళ్లడానికి బదులు మీ చెందకే అనుభోగులైనటువంటి పెద్దలు అన్ని విధములైనటువంటి యొక్క విద్యను ఆర్జించినటువంటి యొక్క అనుభోగులు మీ చెందకే వచ్చి నిత్యము వారి యొక్క ప్రబోధలను వారి యొక్క పవిత్రమైనటువంటి యొక్క టీచింగ్స్ కూడాను మీకు అందిస్తుంటే మీ యొక్క అదృష్టవశాత్తు దీనిని అంతో ఇంతోనైనా ఆచరణలో పెట్టి మీరు దీనిని ఈ యొక్క నిలయందు కూడాను కొంత మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం చేత మన భారతదేశమునకు మీరు ఎంతనో ఉపకారం చేసినటువంటి వారైపోతారు.
1: హౌఎవర్ బై యువర్ గుడ్ లక్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ హ్యావింగ్ టు గో టు సచ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అండ్ ఎల్డర్స్, ది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అండ్ ఎల్డర్స్ ఆర్ కమింగ్ టు యూ డ్యూరింగ్ దిస్ మంత్ డైలీ ఇన్ దేర్ టీచింగ్స్ అండ్ ఇన్ దేర్ సేక్రెడ్ సేయింగ్స్ దే ఆర్ టెలింగ్ యూ వాట్ ఈస్ గుడ్ అండ్ ఇఫ్ out of that even some small portion can be put by you into practice and if you understand the significance of those things in future you will become valuable acquisitions for our country.
0: దీనికి ఒక చిన్న కథ.
1: There is a small story for this.
0: వచ్చినటువంటి వారి అందరిని కూడాను ఒక రాజు మూడు ప్రశ్నలు వేస్తూ వచ్చేటువంటి వాడు.
1: One king used to ask three questions of all people who came to him.
0: మొదటి క్వశ్చన్ ఎవరు శ్రేష్ఠుడు అనేటువంటిది.
1: ఫస్ట్
0: రెండవది ఎట్టి కాలము శ్రేష్టమైనటువంటి కాలము అని, మూడవది ఏ కార్యము శ్రేష్టమైనటువంటి కార్యము అని. ఎట్టి కార్యము శ్రేష్టము, ఏ కాలము శ్రేష్టము, ఏ వ్యక్తి శ్రేష్టము, ఈ మూడింటిని కూడా తాను తెలుసుకోవటానికి చాలా పరితపిస్తూ ఉండేటువంటి వాడు.
1: The first question which the king used to ask was, who is the best of people? The second was, what is the best amongst the times? The third was, of all things, of all works, type of action, what is the best action? The king was very anxious to know, what is the best type of work, what is the best టైం అండ్ హూ ఈస్ ది బెస్ట్ పర్సన్.
0: కానీ ఎంతమంది ఎన్ని రకములైనటువంటి జవాబులు చెప్పినప్పటికీ ఆ రాజునకు సంతృప్తి కలిగేటువంటిది కాదు.
1: దీస్ పీపుల్ యూస్ టు గివ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆన్సర్స్ బట్ ది కింగ్ వాజ్ నెవర్ సాటిస్ఫైడ్.
0: ఒకనాడు విహారార్థమై అరణ్యమునకు వెళ్లాడు.
1: వన్ డే హీ వెంట్ టు ది ఫారెస్ట్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ సమ్ ప్లెజర్.
0: పర్వతములు కొలనులు వృక్షములు పరికించుతూ ఏదో అలసిపోయి ఏదో ఒక తెల్లగా ఒక ఆశ్రమం కనిపించేటప్పటికీ ఆ ఆశ్రమం చేరుకున్నాడు.
1: He was moving about the hills and the lakes and the trees, and after having looked at them, he felt a little tired. Then he found at some distance a white ashram. He wanted to go there and take rest. He went to the ashram.
0: ఇతను ఈ మహారాజు ఆశ్రమంలో చేరేటప్పటికి ఆశ్రమ వాసి అయినటువంటి ఒక సాధువు పూల మొక్కలకు నీరు పోస్తూ ఉంటుండినాడు.
1: By the time this king reached the ashram, the sadhu who was living in the ashram was giving water to various flower plants.
0: కానీ ఈ రాజు అలసి వచ్చటము తాను గమనించాడు. తక్షణమే తాను పోస్తున్నటువంటి ఒక పాత్రను ఒకచోట పెట్టి ఈ సాధువు పరిగెత్తి వెళ్లి తనకు చల్లటి నీరును తీయటి పండును అందించాడు.
1: This sadhu found that the king came there rather tired. He saw that. So he at once kept the vessel with which he was pouring water in the plants, ran up to the king and gave him cool water and sweet fruits.
0: ఈ లోపలనే ఏదో ఒక వ్యక్తికి దేహమంతా గాయములు తగిలి కొంతమంది సాధువులు ఆ వ్యక్తిని ఆ ఆశ్రమానికి ఎత్తుకుని వచ్చారు.
1: In that time, at that time, another individual was brought by other sadhus to the same ashram, and that individual was wounded all over his body.
0: Ayokka vyaktini techina tachaname taanu chakkani shuddhamainatunte jalamuto aa gaayamulanta kadigi ataniki konni rakamainatunte yokka ee chettu moolikala dwara yerpatchukunnatunte aushadhamulu vesi atani upashanti nimittamai చక్కని బోధలు చల్పుతూ అతని దగ్గర కూర్చొని మనశ్శాంతి నిమిత్తమై అతనికి చక్కని ఉపదేశములు అందిస్తూ వస్తున్నాడు.
1: As soon as he saw the individual being brought into the ashram, he took some pure clean water and washed all the wounds, and he had some herbs of various trees with which he could cure those wounds. He gave him the herbs and he sat by his side and he was telling him various good things so that he might cause him rest and peace of mind.
0: సాధువు యొక్క చల్లని మాటల చేత అతని బాధలంతా కూడా మర్చి చక్కగా నిద్రించాడు.
1: By listening to the soft words of this sadhu, this wounded person forgot all his pain and he slept away.
0: తక్షణమే ఈ మహారాజు కాలాతీతమైనది, నేను ఇంక నా గ్రామంకు వెళ్ళొస్తానని సాధువుకు కృతజ్ఞత చెప్పే నిమిత్తమై సాధువు దగ్గరకు వచ్చాడు.
1: The king came to the sadhu with a view to tell him that it is now time for him to go back to his place, and he just wanted to express his gratitude to the sadhu.
0: Sadhu chakkaga aashirvadinchi ataniki velli raavachunani aagni ichchadu. Kaani ee maharajunuku tanalo medultunnatundi ee moodu korikalu ee sadhuvuni emaina aditi cheptada aneetundi utsahamto tirigi atane daggara ee moodu korikalu kudanu veluvarchadu.
1: The sadhu blessed the king and said, yes, now you can go back. But the king had the three questions which he was asking everyone, troubling him. He thought, if I put the three questions to the sadhu, maybe I will get the correct answers. And he asked the three questions.
0: ఈ యొక్క ప్రశ్నకు సాధువు చెప్పాడు, ఇంతవరకు జరిగింది కదా, ఇంతవరకు జరిగినటువంటి యొక్క క్రియ లోపల నీ మూడు క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఉన్నాయన్నాడు.
1: Sadhu replied, yes. In what you have seen till now, in what has gone on till now, the answers to your three questions are contained.
0: ఈ మహారాజుకు ఏమాత్రం అర్థం కాలేదు. స్వామి, నేను కొంతవరకు అమాయకుడిగా ఉంటున్నాను, ఇది ఇంతవరకు జరిగినటువంటి దాంట్లో ఏది ఈ మూడు క్వశ్చన్ కు ఆన్సర్స్ సరిగా ఉంటున్నావో తమరు విశదీకరించి చెప్పాలి అని ప్రార్థించాడు.
1: The king did not understand. Therefore, the king asked the sadhu, I do not seem to be sufficiently sharp as to be able to get the answers. I request you to expatiate and expand them and give me the correct answers for the three questions.
0: నీవు ఆశ్రమానికి వచ్చే సమయం నందు నేను పూల మొక్కలకు నీరు పోస్తున్నాను, అది నా కర్తవ్యం.
1: At the time when you came to the ashram, I was watering the flower plants. That was my duty.
0: కానీ అట్టి కర్తవ్యకరమని ఆచరించే సమయం నందు నీవు ఆశ్రమానికి వచ్చావు కనుక వచ్చిన తక్షణమే నా కర్తవ్యాన్ని అక్కడ పెట్టి తిరిగి ఆశ్రమానికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులను ఆదరించేటువంటిది నా ప్రథమ కర్తవ్యము. కనుక వచ్చాను, నీకు చల్లని నీరు తీయని పండ్లు ఇచ్చాను, నీకు శ్రమ తీర్చాను.
1: At the time when you entered the ashram, I was giving water to the plants. But as soon as you came to the ashram as a guest, my duty was to receive you. So I stopped watering the plants. I came to you, I gave you clean water and I gave you good sweet fruits.
0: Ninnu kontha varaku shanti parche samayamunde inkoka oka badalato vachinatundi vyakti akkada cheraadu. అతని బాధలను నివారించేటువంటి నిమిత్తమై నా యొక్క కర్తవ్యాన్ని నేను అక్కడ నిర్వర్తించాను.
1: While relieving you of your pain and your tiresomeness, there came another individual who had some great troubles. Therefore, I gave up the duty of serving you and I went to that individual who is having some trouble.
0: కనుక ఎవరు మన దగ్గరికి వచ్చి మన యొక్క సేవను కోరుతారో వారు శ్రేష్టమైనటువంటి వ్యక్తి. ఇంకా కార్యం ఏమిటి అంటావా, నా యొక్క కర్తవ్యము లోపల ఏ కాలమునందు మన యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మనకు శ్రేష్టమైనటువంటి కర్మ. ఇంకా కాలమునందు ఏది మంచి కాలం అంటావా, వర్తమానమే మంచి కాలము. భవిష్యత్తు ఎక్కడో చేరుకొని ఉంటుండాలి, మనకు కంటికి కనిపించినటువంటి యొక్క పరిస్థితిలో ఉంటుండాలి, కంటికి కానరానటువంటి పరిస్థితిలో ఉంటుండాలి. కనుక అట్టి భవిష్యత్తును మనం విచారించి ప్రయోజనం లేదు. ఇంకా గడిచిపోయినటువంటి దానిని మనం విచారిస్తామంటే గడిచిపోయిన చూచే పంపించాము, దానిని విచారించనక్కర్లేదు. కనుక జరుగుతున్నటువంటి దానికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం తీసుకోవాలి. కర్తవ్యాన్ని మనం చక్కగా నిర్వర్తించడము, ప్రస్తుత కాలమును పవిత్రము చేయటము, మన యొక్క అతిథి అభ్యాగతులు ఇంటికి వచ్చినటువంటి వారిని మంచి మాటతో మంచి పలుకుతో మంచి గౌరవంతో వారిని ఆదరించటము, ఈ మూడే సరైనటువంటిది. మన దగ్గరికి వచ్చినటువంటి వాడు మంచివాడు ఎవడైనా సరే, ఇంకా నీవు చేసే కర్తవ్యం ఎత్తిదైనా పర్వాలేదు, కర్తవ్యం ప్రధానమైనటువంటిది కనుక నీవు అది మంచిదిగా నీవు చూచుకో. వర్తమానం, ఈ వర్తమానం మనం చేసినప్పుడే ఈ భవిష్యత్తుకు తగినటువంటి భద్రత కలుగుతుంది. కనుక ఈ మూడు పవిత్రమైనటువంటివి అని అతను ఆన్సర్ చెప్పాడు.
1: Whoever comes seeking service from you, he is the best of individuals. At that time, whatever service you can do to that person and give him satisfaction, that will be your duty and that is the best of work that you can do. The time, the present time, right now, when you can do something useful is the best of times. Future is something which you do not see. Your eyes cannot perceive what the future is going to be. Therefore, you should not care for the future. Past has gone. You can do nothing about the past. Therefore, you should not regard past as the best of times. Of all the three, the present time, which you can use well, you fulfilling your duty in serving the person who comes to you and whoever comes to you seeking your service, these are the three best things and these are the three answers to your questions.
0: ఈ యువకులుగా ఉన్నటువంటి ఈ సమయమునందు ఈ వర్తమానమునందు మీ కర్తవ్యం ఏమిటి? ఒకవైపున తల్లిదండ్రులను గౌరవించి తల్లిదండ్రులను ప్రసన్న హృదయులుగా గావించి మీ యొక్క విద్యాభ్యాసయందు ఎట్టి ఉడుదుడుకులకు కూడాను మీరు చేరకుండా మీరు ఏ యొక్క కార్యమునందు మీరు కాలిడినారో ఆ కార్యమును సక్రమమైనటువంటి రీతిలో సాధించడానికే మీరు పూనుకోవాలి. ఈ సక్రమమైనటువంటి రీతితో సాధించటము సరి అయినటువంటి కర్మ. ఈ కాలమునకు మీరు కొన్ని రకములైనటువంటి నీతి నిజాయితీల యొక్క తత్వముతోపల గుణమును పోషించుకోవటము ఇది సరి అయినటువంటి యొక్క టైము. అయితే ఇంకా చేయవలసినటువంటి ఏమిటంటే తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవమే కాకుండా వారికి సార్థక నామాన్ని అందించడమే కాకుండా మన భారతదేశం యొక్క భవిష్యత్తును కూడాను సంస్కృతిని కూడాను పునరుద్ధరించడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: At this young age of yours, that is the right now, the present time, you should recognize that as the most important time. You must fulfill your duty, which is the best of work that you can do. What is that duty? Your duty is to respect your mother and father. Your duty is not to take a bad path. your duty is also to do whatever work you have undertaken to do in the best possible manner. You have to understand, therefore, that this time is the best of time. Your duty is the best of duty to your mother and father. Your best of work is to do the work that you have undertaken in the best possible manner. Therefore, in doing such good work, you will not only do the best of things, you will also serve your country in the best possible manner.
0: Kanukare, ee discipline, devotion, duty, ee moodintini manam sariyainatvanti reethi lopala ee vayasu lopala bhadraparchukovali.
1: Therefore, these three things, discipline, devotion and duty, at this right age of yours, you must take great care and strengthen these three things.
0: Kanuka, manamu కాలములో ఏది కాలము మంచిదంటే నిజముగా ఈ యొక్క వయసు ఎంత పవిత్రమైనటువంటిదో చెప్పడానికి సాధ్యం కాదు. ఈ పవిత్రమైనటువంటి వయసు లోపల అపవిత్రమైనటువంటి మార్గములు మనం త్రొక్కటం చేత మన జన్మము చాలా అల్లకల్లోలమైనటువంటి స్థితిలో అల్లాడిపోతుంది. ప్రస్తుతం మీకు తెలియదు, కానీ భవిష్యత్తుకు ఈ విధమైనటువంటి యొక్క జీవితం తిరిగి రామంటే రాదు. కనుక ఉన్నటువంటి ఈ కాలమును పవిత్రమనరించుకునే నిమిత్తము మీ యొక్క గుణములు పరిశుద్ధమైనటువంటివిగా పెట్టుకోవటానికి ఈ లోకమునకు భారతదేశమునకు మన యొక్క మనసు బుద్ధి దేహము కూడాను త్యాగం చేయటానికైనా సంసిద్ధులుగా ఉండేటువంటి యొక్క పరిస్థితికి మీరు సంసిద్ధులు కావాలి.
1: సో వి ఆస్క్ అవర్ సెల్ఫ్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ టైమ్? ది బెస్ట్ ఆఫ్ టైమ్ ఈస్ ది ప్రెసెంట్ టైమ్. ది ఏజ్ ఇన్ విచ్ యూ నౌ ఆర్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ టైమ్. Therefore, you must do sacred things in this age. You should not do bad things in this age of yours. If you do bad things, your future life will become an utter confusion. You are not likely to realize it. In fact, in future, if your life is not properly guided, this present life will not come back to you again. So, you must attach importance to good qualities. Your mind, your intelligence, your body and all your strength must be used for this purpose and for bringing glory to your country.
0: అట్టి పవిత్ర కార్య నిమిత్తమై వచ్చినటువంటిదే దేహం కాని కేవలము దేహం పుట్టింది దేహం పోతుంది అని ఈ దేహమును అలక్ష్యం చేయటము మన యొక్క ఇది కానేరదు. మానవత్వానికి అది సరి అయినటువంటి యొక్క పవిత్రత ఎట్టిదనగా దేహమును కాపాడుకోవాలి. ఎంతవరకు మన యొక్క లక్ష్యం ఎంతవరకు ఆ లక్ష్యమును చేరేంతవరకు కూడాను దేహం భద్రమైనటువంటిదిగా ఉంటుండాలి. అంతేకాని దేహంపైనే లక్ష్యం పెట్టి మన లక్ష్యాన్ని విసర్జించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం ఇది సరైనటువంటిది కాదు.
1: దిస్ బాడీ ఈజ్ అ సేక్రెడ్ బాడీ. ఇట్ హాస్ కమ్ టు యూ ఫర్ ఫుల్ఫిలింగ్ ఎ సేక్రెడ్ పర్పస్. Therefore, you should not neglect it. You should not think, oh, this is born, it is anyhow going to die, therefore let me not care for it. This is not right. You must protect it. How far should you protect it? You should protect it until you are able to reach the destination that is destined for you with the help of this body. You should not waste your life in any other manner.
0: మంచి చేసినా చెడ్డ చేసినా దేహములు కట్టకడపటకు విసర్జించక తప్పదు. ఎట్టివారి దేహమైన లోకము లోపల అశాశ్వతమే, కాని మనము ఉన్నంత వరకు కూడాను ఈ దేహమును తగినటువంటి శాశ్వత కీర్తిని అందుకోవాలి. కాకి ఒకచు కలకాలము తిరుగక హంసమై చడమే ఆడుమురా. మంచి సత్కీర్తితో ఒక 5 మినిట్స్ మనం జీవించినా కూడా చాలు. అపకీర్తులతో పల 50 ఇయర్స్ మనం జీవించి కూడా ప్రయోజనం లేదు.
1: Whether anyone does good or bad, it does not matter. The body of all persons has to perish. Every body of every person is temporary and it is bound to perish. It is not a permanent body. Therefore, it's much better you live as a swan. What is the point in living like a crow? It's good to live like a swan and a glorious life even for 5 minutes. What is the use of living a wasteful life like a crow even for 15 years?
0: Prahladur cheppadu, చేతులారంగా శివుని పూజించరేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువరేని, దయయు సత్యంబు ధరణిలో తలుపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చీట.
1: ప్రహ్లాద హెడ్ సెడ్, విత్ ఆల్ యువర్ హ్యాండ్స్ యూజ్ దెమ్ టు ది ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ టు పెర్ఫార్మ్ పూజ టు శివ.
0: సత్కార్యం, పవిత్రమైన కార్యం.
1: Use your hands to do sacred tasks. All the time you must use your hands to do sacred tasks. Similarly, you must use your mouth for uttering the name of the Lord, Hari. And if you cannot show kindness, if you cannot show truth, what is the use of being born? Such a birth is simply to ruin the mother's health.
0: Kanuka atti talli garbhamunandu janminchinatvanti yokka putrudu aa talli garbhamunu santrupti parche nimittamu kontha varaku manam krutagnata choopali. Mana yokka runamulu nalugu untunnayi. Matru runamu, pitru runamu, deva runamu, rushi runamu. ఈ నాలుగు రుణములు కూడా తీర్చుకునే నిమిత్తం ఈ పవిత్రమైన దేహం వచ్చింది. తల్లి ఎంత కష్టపడి తన రక్తమును, తన యొక్క ఆహారమును, తన సర్వస్వాన్ని కూడాను కుమారునికి దారబోస్తుంది. అట్టి తల్లికి కృతజ్ఞత చెప్పాలి. తండ్రికి పోషించి పెద్ద చేసి విద్యాభ్యాసం కల్పించి తగినటువంటి యొక్క సదుపాయాలను కూడా చేయించినటువంటి తండ్రికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మము మనకు రావటము మహర్షుల యొక్క ఆశీర్వాదము. కనుక వారికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి అన్నింటికి కూడాను మూలాధారమైనటువంటి వాడు దైవము. కనుక దైవమును కృతజ్ఞత చెప్పాలి. ఏదో ఒక చిన్న ఉదాహరణము.
1: To have been in the mother's womb and to have given her so much trouble and to be born, you must do things in such a way that you will satisfy her. You must show her gratitude. We have four kinds of debts in this world. Debt to your mother, debt to your father, debt to the rishis, debt to the God Almighty. Now, so far as the mother is concerned, she has given you blood, she has given you her strength, and she has been responsible for your birth. You must return this debt by showing respect for your mother. The father, he helps you, he gives you money, he protects you, he puts you through various educational processes. You must show your gratitude to the father. The rishis, they have given you the birth of a man, they have given you human qualities. You should show your gratitude. Lastly, God, He has made all these things possible. You must show your gratitude to Him.
0: మన భారతదేశమునందు పశుబలి అనేటువంటిది కొన్ని ఉండేటువంటిది.
1: In our country, in India, there is what is called sacrifice of a pashu or an animal.
0: భూతబలి అని కూడాను ఉండేటువంటిది దీనికి.
1: There is also a name భూతబలి, that is you sacrifice a bhuta or a life.
0: బలి అనగా మన యొక్క లోకార్థమునందు మనం చక్కగా విచారణ చేసినప్పుడు దానిని హింసించటము అనుకుంటున్నాం. కాదు, బలి అనగా సుంకము.
1: ఇన్ ఆర్డినరీ పార్లెన్స్ దిస్ వర్డ్ బలి కన్వేస్ టు అస్ ది మీనింగ్ దట్ వీ కిల్ ఆర్ సాక్రిఫైస్ ది యానిమల్. నో, బలి మీన్స్ ఇట్ ఈస్ ఎ ట్యాక్స్.
0: ఇప్పుడు మనము ప్రతి ఒక్క మానవుడు కూడాను కరెంటుకు ట్యాక్స్ కడుతున్నాం, నీటికి ట్యాక్స్ కడుతున్నాం, రోడ్డుకు ట్యాక్స్ కడుతున్నాము. ఈ విధమైనటువంటివంతా కూడా దేనికోసం కడుతున్నామంటే కరెంటుకు ట్యాక్స్ కట్టడం వల్ల ఎక్కడో మనకు అందలానటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి కరెంటును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్. మన జలము ఎక్కడో మనకు అందుబాటుకు దూరంగా ఉన్నటువంటి జలమును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్. అదే విధంగానే భూత బలి అంటే మనము దేవతలంతా కూడాను మనకు పవిత్రమైనటువంటి మానవత్వాన్ని అభివృద్ధిపరిచి మానవత్వాన్ని అందించి వారు ఈ విధమైనటువంటి పవిత్రమైన జన్మం లోపల ప్రవేశపెట్టారు కనుక వారికి మనం అందరానటువంటి ఆనందమును, అందరానటువంటి సుఖమును, పొందరానటువంటి యొక్క స్వర్గతత్వమును మనము పొందించే నిమిత్తమై ఈ మనం చేసేటువంటి సాధనలనేటువంటిదంతా కూడాను భగవంతునికి సుంకంగా చేసుకోవటం నిమిత్తమై దీనికి భూత బలి అన్నారు. అనగా దైవమునకు అర్పితం చేయటమే దీనికి భూత బలి అని సరైన అర్థం.
1: మ్యాన్ పేస్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్. ట్యాక్స్ ఇస్ ది మీనింగ్ ఫర్ ది వర్డ్ బలి. మ్యాన్ పేస్ ఎ ట్యాక్స్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్. మ్యాన్ పేస్ ట్యాక్స్ ఫర్ వాటర్. మ్యాన్ పేస్ ట్యాక్స్ ఫర్ యూజింగ్ ది రోడ్స్. వై? We ask ourselves the question. We pay tax for electric current because the current that is available at some distant place is brought to us and is given to us for use in our houses. Similarly, water that is available in some distant tank is brought to us and given to us for use in our houses. So we pay tax. We use the roads, so we pay tax. Therefore, Bhutabali means gods have given us this sacred birth. Gods have given us the possibility of understanding the nature of the divine Atma, to have bliss and so on. So we have to pay by way of sadhana, by way of devotion, our tax to gods in return to the good they have done to us.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సుఖము, సంతోషము, శాంతి, ఆనందము కావాలనుకుంటున్నాడు. కనుక ఈ ఆనందమునకు మన సాధన ట్యాక్స్, మన సుఖమునకు మన యొక్క ప్రార్థన ట్యాక్స్, మన యొక్క సౌఖ్యానికి మన యొక్క ధ్యానం ట్యాక్స్. కనుక ఇవన్నీ కూడా ట్యాక్స్ల మాదిరి ఇచ్చి మనకు అతి దూరంలో ఉన్నటువంటి యొక్క సచ్చిదానందం, నిత్యానందం, బ్రహ్మానందం, పరమానందం, యోగానందం, అద్వైతానందం అనేటువంటి అట్టి ఆనందమును పొందే నిమిత్తమై మనము సత్ప్రవర్తన, సదాలోచన, సచ్చింతన, సద్గుణములు ఇలాంటివంతా కూడా మనం చేసినప్పుడు ఇవన్నీ అతనికి అందించి వాటిని మనం పొందుకునే నిమిత్తమై.
1: మ్యాన్ వాంట్స్ పీస్, మ్యాన్ వాంట్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ బ్లిస్, మ్యాన్ వాంట్స్ దీస్ వేరియస్ థింగ్స్ ఫర్ హిమ్సెల్ఫ్. హౌ ఈస్ హీ గోయింగ్ టు గెట్ ఇట్? యూ విల్ హ్యావ్ టు పే tax by way of meditation if you want to get peace. You will have to pay tax by way of prayers if you want to have bliss, and you have to do various types of sadhana in order to get these good things for yourself. If you want to get them from the Sachidananda Swarupa, if you want to realize what Brahmananda is, you have to have various kinds of meditation, jhana, prayer, satsanga, and so on. This is the tax you have to pay for the good things that can be brought to you from distance and given to you.
0: కనుక మనం ఏది కావాలని కోరుతున్నామో దానికి ఏదో కొంత మనం చెల్లించక తప్పదు.
1: సో in order to get what you desire, what you want, you have to in return pay something.
0: Kanuka manam ee janmam vachinanduku bhagavantuniki mana yokka hrudayapurvakamainatundi yokka surrender ni andinchi atani daggara nunchi kudano pavitramainatundi aanandanni manam anubhavinchukune nimittamai ee yokka pavitra margamulanta kudano peddalanta yerparcharu.
1: Since we have got this particular birth, we have to give to God by way of surrendering, a hearty surrender, and realize the sacredness and the bliss from Him in return.
0: Kani ee naadu manamu bhakti bhakti bhakti antunname kani bhakti ante emito kodano artham kaani paristhiti lopala bhakti bhakti bhakti ani manamu uchcharinchukuntu kodu kaalam vyartham chestunnam.
1: Today we talk of bhakti or devotion. We simply go on uttering the word bhakti or devotion without even understanding what really bhakti or devotion signifies.
0: Kani ee naadu nijamainatundi bhakti emanaga kashtamu raani sukhamu raani sarvam kudanu naa manchi nimittamai prati okkati kudanu bhagavantuni yokka anugraha varaprasadame aneetvanti yokka ekatvaniki manamu samsiddhulai untundali.
1: What is true devotion? True devotion is, does not matter whether you are in troubles, does not matter whether you are happy and free from troubles. To recognize that whether it is trouble or good, whatever comes to you is only by grace of God and it is for your own good. This realization of oneness, whether it is trouble or happiness, this is true devotion.
0: Manamu yemi chesina kudanu mana phalitamu mana karmanu anusarinche untuntadi.
1: Whatever we may do, the result will simply depend upon our own karma or action.
0: Neevu oka office lo full time ni work chestiva neeku full pay istuntadu kaani half time work chestiva neeku half pay istuntadu kaani ee naadu manchi full devotion ledu part time devotion ga untundadi dani valla nu chesedi part time adigedi full pay etta isthaniki veel avutundi.
1: In an office, if you work full time, you will get full pay. If you work only for half time, you will get half pay. On the contrary, today, in the matter of devotion, what we show is only part-time devotion. And we want full results and full pay in return to our part-time devotion. How can we get it?
0: కనుక మనము మనసు అంతో ఇంతో ఇచ్చి మనము ఫుల్ పే అనుగ్రహం అనేటువంటిది కావాలంటే అతను ఇవ్వడు. కనుక నీవు పూర్తి నీ హృదయపూర్వకంగా నా హృదయవాసి నీవు నీ యొక్క తత్వం వలనే ఈ జీవితం చెదులుతూ ఉంటుండాలి, కదులుతూ ఉంటుండాలి. కనుక నా యొక్క హృదయవాసి నీవు, నా యొక్క ఆత్మస్వరూపుడే నీవు, నా యొక్క సర్వస్వము నీవు అనేటువంటి దీని కింద సంపూర్ణమైనటువంటి దీని కింద అర్పితం చేసుకున్నప్పుడు నీ యొక్క సంపూర్ణ బాధ్యతలంతా కూడా తాను తప్పక చూసుకుంటాడు. ఇందులో ఎట్టి సందేహము లేదు. ఇచ్చి చూడండి, అనుభవించండి.
1: ఇఫ్ యూ గివ్ only part of your mind, show only part devotion and ask for full return, full grace of God, it is like asking for full pay. How can you get it? On the other hand, if you surrender with the fullness of your heart, if you recognize that every movement on your part, everything that you do is by God's grace, then surely the full return, full grace will be given to you by God. You try and see it, you will get it.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 6th discourse on Gita Bhagavan delivered on 7th August 1984. In this deeply inspiring discourse, Bhagavan shows us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God. Bhagavan depicts these three stages in a sweet and touching love story of a cowherd boy. Sri Bhagavan Uvacha.
1: Dhatum drashtuncha tatvena pravishtuncha parantapa.
2: O Parantapa,
1: ఈ వాక్యము సాధకుని పారమార్థిక క్రమ వికాసమును చక్కగా చిత్రించుతూ వచ్చింది.
2: దిస్ సెంటెన్స్ జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టంచ పరంతప క్లియర్లీ అండ్ పిక్చరస్లీ డిస్క్రైబ్స్ the different stages in the process of the way that a sadhaka has to follow.
1: Bhakti yogamulo mumukshinaku ee vakyamulu pradhanamaina sopanamuluga nirupistu vachindi.
2: In the bhakti yoga, the yoga of devotion, this has been shown for the person who is seeking liberation.
1: Jnatum anaga shastram gurudwaranu leka ye mahaneeru yokka vakyam chetanu ye grantha patanam chetanu bhagavantudu ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని విశ్వసింపచేస్తుంది.
2: జ్ఞాతుం రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ది ట్రూత్ ఎయిదర్ త్రూ శాస్త్ర స్క్రిప్చర్స్ ఆర్ త్రూ ద వర్డ్ ఆఫ్ ద టీచర్ ఆర్ బై ఎనీ అదర్ ప్రాసెస్.
1: కీర్తి శ్రవణము చేతను పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే విశ్వసిస్తాడు సాధకుడు.
2: సాధక కమ్స్ టు బిలీవ్ ఎయిదర్ బై లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ ది టీచర్ ఆర్ బై రీడింగ్ ద స్క్రిప్చర్స్ దట్ దేర్ ఈస్ గాడ్.
1: ఉన్నాడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నంత మాత్రమున వీనికి తృప్తి చేకూరదు.
2: బై మియర్లీ నోయింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఏ సాధక does not get satisfaction.
1: ఇది కేవలము ప్రాథమిక స్థానం.
2: This is only a basic or the primary stage.
1: ఇది ద్వైత తత్వం.
2: This is a principle of dualism.
1: దీనికి ఏమాత్రం కూడాను సాధకుడు తృప్తి నొందడు.
2: By merely this, sadhaka would not get any amount of satisfaction.
1: ఈ ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలి, దర్శించాలి అనేటువంటి యొక్క తాపము క్రమక్రమేణా సాధకుల్లో అభివృద్ధి చెందుతుంది.
2: గ్రాడ్యువలీ ది విల్లింగ్నెస్ టు హ్యావ్ ఎ లుక్ టు టేక్ ఎ లుక్ అండ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ ద లార్డ్ ఈస్ డెవలప్డ్ ఇన్ సాధక.
1: ఇది కేవలము తాపము చెందినంత మాత్రమున కాదు.
2: బై మియర్లీ పైనింగ్ ఫర్ ఇట్ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఇట్ he is not going to see.
1: నిరంతరము అతను చూచేటువంటి యొక్క అపేక్షను తన మనసు లోపల చెదురుతూనే ఉండాలి, కదులుతూనే ఉండాలి.
2: కంటిన్యూస్లీ he has to develop the aspiration to see.
1: దానికి తగినటువంటి స్వరూపాన్ని తాను పొందాలి అనేటువంటి అభిలాషను అభివృద్ధి పరచుకోవాలి.
2: వాట్ ఎవర్ ఫార్మ్ ఆఫ్ నేచర్ ఆఫ్ గాడ్ హీ హాస్ లెర్న్డ్ బై రీడింగ్ ఆర్ బై లిజనింగ్ హీ హాస్ టు డెవలప్ ది ఆస్పిరేషన్ to have a direct look and direct experience of it.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణం.
2: Here is a small example for this.
1: ఒక పసలి కాపరి ఉండేటువంటి వాడు.
3: Cowboy.
2: There was a cowboy.
1: ఇతను స్థితి యందు తాను చాలా దుస్థితిగా ఉండినప్పటికీ భగవత్ విషయమునందు అనంతమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు.
2: By circumstances, he was in a difficult situation. But in his aspiration to see God, he had intense desire.
1: అదే గ్రామంలో ఒక పౌరాణికుడు ఈ పురాణము చెప్పుతూ సాయంకాలం ఈ విధంగా ప్రేక్షకులకు తగినటువంటి భక్తి మార్గంను ప్రబోధిస్తూ ఉండేవాడు.
2: In the same village, there was a person who was preaching and who was explaining the philosophy during the evenings to audience.
1: ఈ పసల కాపరికి తన యొక్క వృత్తిని మాని జీవించటం అసాధ్యం కనుక తన వృత్తిని యథారీతిగా చేసుకుంటూ సాయంకాల సమయమునకు పశువులన్నీ కూడాను తమ తమ ఇంటికి చేర్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి వాడు ఈ పసల కాపరి.
2: For this cowherd boy, it was not possible to give up his profession as such. Therefore, throughout the day he would attend to his job. By the evening, he would leave the animals into their place and then go over to the place where this the harikatha was or sravanam was going on, and then he would listen to it with all care.
1: Anadu ee pauranikudu Vishnu yokka swaroopa lakshanalanu chakkaga varnistu vachadu.
2: On a particular day, this particular person who was delivering a number of discourses, he was describing the characteristic features of Vishnu.
1: ఇతను నల్లటి వాడు, తెల్లని గ్రద్దని ఎక్కుతాడు, తెల్లని నామములు పెట్టుతాడు. ఇతను ఆరాధన చేసేటువంటి భక్తుల యొక్క అభిష్టంను నెరవేర్చును, వారు పెట్టినటువంటి నైవేద్యమును స్వీకరించును. ఇది పరమ సత్యము, భక్తి కలిగినటువంటి వారికి ఇది సాధ్యము అని పదే పదే బోధిస్తూ వచ్చాడు.
2: In the course of that day's discourse, repeatedly he was telling the person who was giving discourses was telling, describing Hari as the one who was dark and who rides a white kite and who wears a white mark on the forehead and who is prepared to go to the rescue of all those people who seek shelter in him, and he is prepared to accept anything that is given as naivedyam or offering to him, and he was repeatedly describing this.
1: ఈ పండితుడు వర్ణించినటువంటి చిత్రమును తన హృదయంలోకి హత్తుకుంది.
2: This particular description which was given by Pandit made an indelible impression on the heart of that boy.
1: ఇంతే కాదు, ఈ పౌరాణికుడు నారాయణుడు గానలోలుడు కనుక భగవంతుని ప్రార్థన గానము చేత కరిగింపచేయటానికి వీలవుతుందని, ఈ గానమునకు భగవంతుడు లొంగుతాడని, వశుడవుతాడని కూడాను వర్ణించాడు.
2: This pandit was describing that God is a lover of music and he could be won by singing the prayer in the form of music.
1: ఇతను దినము ఇంటి నుండి మధ్యాహ్న భోజనంకై అంబలి తీసుకుని పోయేటువంటి వాడు.
2: This cowherd boy used to carry some eatables during the afternoon time.
1: మధ్యాహ్న సమయము అయ్యేటప్పటికీ ఈ అంబలిని నారాయణుకు నైవేద్యం చేసి తదుపరి నేను భుజించాలి అని ఆ పురాణికుడు చెప్పినట్టుగా పౌరాణికుడు చెప్పినట్టుగా భగవంతునకు నైవేద్యంగా అర్పిస్తూ గానం చేస్తూ వచ్చాడు.
2: This liquid food which he carried for his own purpose, he used to just offer to God with all sincerity and with all devotion and pray to him to partake in it.
1: తెల్ల గద్ద నెక్కినవు నల్లనయ్యా, ఈ చల్లదా మెల్లగాను రావయ్యా. తెల్ల గద్ద నెక్కినవు నల్లనయ్యా, ఈ చల్లదాగా మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
2: He began praying and singing this song. Oh dark lord, you ride on a white kite, I am told, you please come and partake this particular eatable.
1: ఈ విధంగా ఒక వారం వరకు చేశాడు. భగవంతుడు ఆరగించినటువంటి ఈ యొక్క అంబిలి నేను ఆరగించటమా, ఇది సరికాదని ఆ అంబిలిని ఇంటికి తెచ్చుకుంటూ వచ్చాడు. ఈ విధంగా జరిగేటప్పటికీ ఒక వారం లోపల ఈ యొక్క పసల కాపరి బలహీనుడయ్యాడు.
2: దిస్ పర్టికులర్ కవర్డ్ బాయ్ ఫర్ వన్ వీక్ కంటిన్యూస్లీ హీ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఇన్ ది వే దట్ ది పండిట్ హ్యాడ్ డిస్క్రైబ్డ్ హిమ్ అండ్ హీ డిడ్ నాట్ పార్టేక్ దట్ పర్టికులర్ థింగ్ అట్ ఆల్ బికాస్ దట్ వాస్ నాట్ షేర్డ్ బై ద లార్డ్ దట్ వాస్ నాట్ టేకన్ బై ద లార్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ వన్ వీక్ హీ బికేమ్ వెరీ వీక్.
1: ఈ వారం జరిగిన తర్వాత తనలో తాను చాలా ప్రతపించాడు, నా గానము సరిగా లేదేమో, భగవంతునికి ప్రీతి కలిగే రీతిగా నేను పాడలేదేమో అని ఈ పాటను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు.
2: హీ సఫర్డ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ యాంగ్విష్ దట్ హీ హాస్ నాట్ బిన్ ఏబుల్ టు సింగ్ ప్రాపర్లీ దేర్ఫోర్ హీ హాస్ నాట్ బిన్ ఏబుల్ టు గెట్ ద లార్డ్ హూ రెస్పాన్స్ టు ఎ ప్రేయర్.
1: హృదయాన్ని కరిగించే రీతిగా తన భావాన్ని మరించుకున్నాడు.
2: హీ ప్రాక్టీస్ సింగింగ్ అండ్ హీ థాట్ దట్ హీ బి ఏబుల్ టు.
1: బలహీనుడై అరణ్యానికి చేరాడు పసులను తోలుకొని.
2: వీక్ యాజ్ హీ వాస్ ఫిజికలీ హీ రీచ్డ్ ది ఫారెస్ట్.
1: ఆకలి వేసింది.
2: హీ వాస్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హంగ్రీ.
1: భగవంతునికి అర్పితము గావించకుండా భోజించటం తనకు ఇష్టం కాలేదు.
2: హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ వితౌట్ ఆఫరింగ్ ఇట్ టు ద లార్డ్.
1: తాను ప్రాక్టీస్ చేసుకున్నటువంటి యొక్క రాగములు తెల్లగద్దెనెక్కి నవ్వో నల్లనయ్యా నీవు చల్లగాను మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
2: ఇన్ ది మోస్ట్ మెలోడియస్ వే దట్ స్వామి సేడ్ హి ప్రేయర్ టు ద లార్డ్ ఆస్కింగ్ ద లార్డ్ టు కమ్ డౌన్ అండ్ పార్టేక్ దట్ డ్రింక్ విచ్ హాస్ జస్ట్ బ్రాట్ ఫర్ హిమ్.
1: ఈ రాగము తాళము భావము శృతి నాలుగు ఏకమైపోతానే నారాయణుడు దిగి వచ్చాడు.
2: There was perfect harmony in the feeling, in the tone, tune, and in the content and in the song, and Narayana descended.
1: అయితే ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? తాను ఒక బ్రాహ్మణ రూపంతో ప్రత్యక్షమయ్యాడు.
2: How did he appear before him? He appeared in the form of a Brahmin.
1: ఈ అసలు కాపరి ప్రశ్నించాడు, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, పాటసారులా, ఏమిటని ప్రశ్నించాడు.
2: This cowherd boy questioned him. May I know who you are, please? Are you a traveler here?
1: నారాయణుడు చెప్పాడు, నేను నారాయణుడను, నీవు ప్రార్థించటం చేతనే నీకు దర్శనమిచ్చే నిమిత్తమే వచ్చాను అన్నాడు.
2: నారాయణ డిక్లర్డ్ దట్ ఐఎమ్ నారాయణ హింసెల్ఫ్, యువర్ ప్రేయర్ ఫర్ మీ దేర్ఫోర్ ఐ కమ్ డౌన్.
1: అప్పుడు నారాయణుడి గానం ఇష్టం కదా అనుకోని, బాపన్నయ్య చెప్పినట్టి రూపులేదే అందచందములు చూడ అతను కాదే అన్నాడు.
2: థింకింగ్ దట్ నారాయణ లైక్స్ మ్యూజిక్ వెరీ మచ్ హీ గేవ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ సెడ్ దట్ యూ డోంట్ కన్ఫార్మ్ టు ద డిస్క్రిప్షన్ గివెన్ బై ద పండిట్ దేర్ఫోర్ ఐ డోంట్ యాక్సెప్ట్ యూ యాజ్ నారాయణ.
1: ఆ బాపన్నయ్య చెప్పాడు, నల్లని ముఖంలో తెల్లని నామాలుగా ఉంటుంటాయి, గ్రద్దనికి వస్తాడు అని చెప్పాడే, ఆ విన్నటువంటి విషయము ఈనాడు ప్రత్యక్షంగా కనిపించడం లేదే అని శ్రవణం. ద్రష్టు చూడండి, ఆ జ్ఞాతమును ద్రష్టు ఈ యొక్క రూపకంగా చూడాలని చెప్పని ఆశిస్తూ వచ్చాడు ఈ సాధకుడు.
2: దిస్ పర్టికులర్ కవర్ బాయ్ సాధక హీ జస్టే దట్ పండిట్ డిస్క్రైబ్ నారాయణ యాజ్ ద వన్ హూ ఇస్ డార్క్ వేరింగ్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్హెడ్ అండ్ రైడింగ్ ఎ వైట్ కైట్ విల్ బి కమింగ్ బట్ ఇట్ డజంట్ సీమ్ టు బి ట్రూ. సో హియర్ యూ కెన్ సీ దట్ వాట్ ఎవర్ హీ హర్డ్ యాజ్ డిస్క్రిప్షన్ హీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ బై సైట్.
1: కానీ భగవంతునికి ప్రత్యేకమైనటువంటి ఒక స్వరూపం అనేటువంటిది లేదు.
2: బట్ గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ యాజ్ సచ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద, అనేక నేత్రములతో అనేక హస్తములతో అనేక శిరస్సులతో ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక్క రూపం అనేటువంటిది ఏ రీతిగా కల్పించడానికి సాధ్యమవుతుంది? కానీ భక్తుని యొక్క ప్రీతి నిమిత్తమై వాడు ఆశించినటువంటి, వాడు చింతించినటువంటి, వాడు విన్నటువంటి యొక్క స్వరూపాన్ని దర్శనమివ్వటకై తాను సిద్ధమై ఉంటాడు.
2: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, ఫీట్ బట్ in order to please and satisfy the devotee who is aspiring he takes whatever form he has been prayed for.
1: Idi bhaktini yokka bhava swaroopame kaani bhagavantuni yokka nija swaroopamlu kaadu.
2: This is not the true form of God but it is only form which has been aspired and desired for by the devotee.
1: Bhagavantudu bhava priyudu kanuka ee bhavamunu puraskarinchukoni భక్తునికి ఆయా రూపంలో దర్శనమిస్తుంటాడు.
2: గాడ్ ఈజ్ ఎ పర్సన్ హూ లవ్స్ ఫీలింగ్స్ అండ్ దేర్ఫోర్ ఇన్ కీపింగ్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ద డివోటీ హీ గివ్స్ హిస్ దర్శన్.
1: ఈ పసలికాపరి అభిష్టమును నెరవేర్చే నిమిత్తమై శ్రీమన్ నారాయణ యొక్క ఆకారంలో దర్శింపచేశాడు.
2: గాడ్ బీయింగ్ the one who pleases the devotees, he took the form of Vishnu to satisfy this cowherd boy.
1: Vinnan kannan kani adalto cheredi etla ani ee pasal kaapari yochistu vachadu.
2: The next thought that this cowherd boy got was, I heard, I saw. How to reach him is the next question which he was.
1: Vinnanta matramuna trupti kalugodu sadakudu.
2: By merely listening, a sadhaka would not be satisfied.
1: Kannanta matramana itaniki tripti kalugadu sadhakudu.
2: He doesn't get satisfaction even by merely having a vision of him.
1: Atanito cherali.
2: He has to get merged into him.
1: Appude ee sadhakuniki paramanandam.
2: Then only he would get a sadhaka would get bliss.
1: Darshanam ichchadu narayanu antarthanam ayyadu.
2: Narayana gave darshan. And then he disappeared.
1: అదే చిత్రమును హృదయమునందు చిత్రించుకుని పసలికాపరి ఇల్లు చేరి అతన్ని చేరేటువంటి విధానం ఏమిటి అని నిరంతరము కూడాను చింతిస్తూ వచ్చాడు.
2: He pictured the form of Narayana as he saw in his own heart, and this cowherd boy reached home, he continuously began inquiring and thinking as to how to reach him.
1: అదే విధముగానే సాధకుడు శాస్త్రము చేతను గురువుల చేతను అనుభవజ్ఞుల చేతను దైవం ఇటువంటి వాడు ఇట్లా ఉంటాడు అని మాత్రమే వింటూ వచ్చారు. ఇది ఏ జ్ఞాతం.
2: ఇన్ ది సేమ్ వే సాధకాస్ ఎయిదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లిసనింగ్ టు ద లర్నెడ్ పీపుల్ ఆర్ రీడింగ్ స్క్రిప్చర్స్ ఆర్ లర్నింగ్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్డ్ వన్స్ దే హావ్ గాట్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ గాడ్ ఈజ్ లైక్.
1: నిజమైనటువంటి సాధకుడు దీనితో తృప్తి నొందడు.
2: ఏ ట్రూ సాధక వుడ్ నాట్ బి హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది విన్నా ఏది తలచినా ఆ చిత్రమునంది తాను తాదాత్మ భావాన్ని పొందాలి.
2: వాట్ ఎవర్ హీ డస్ వాట్ ఎవర్ హీ థింగ్స్ వాట్ ఎవర్ హీ సీస్ వాట్ ఎవర్ హీ లిజన్స్ హీ హాస్ టు బికమ్ వన్ విత్ ద పిక్చర్ విచ్ హీ రెడ్ అండ్ లెర్న్డ్.
1: తనలో మొట్టమొదట విన్నటువంటి విషయాన్ని ఊహ చిత్రంగా అభివృద్ధి పరచుకోవాలి.
2: ద థింగ్ విచ్ హీ హాస్ హర్డ్ షుడ్ బికమ్ a form of imagination in his own heart.
1: ఈ ఊహ చిత్రమే భావ చిత్రంగా రూపొందుతుంది.
2: The form of imagination should become a form of feeling.
1: ఈ భావ చిత్రమే సాక్షాత్కార రూపకంగా కూడాను పరిణమిస్తుంది.
2: This will transform itself into a real experience.
1: క్రమంగా క్రమంగా క్రమంగా అది అభివృద్ధిగాంచి ఒకనొక దినమునకు ప్రత్యక్షంగా దైవాన్ని దర్శింపగలుగుతాడు.
2: గ్రాడ్యువలీ దిస్ విల్ ఇంప్రూవ్ అండ్ మేక్ ప్రోగ్రెస్ అండ్ ఆన్ ఎ పర్టికులర్ డే హి విల్ హావ్ ఎ రియల్ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కేవలం దర్శించడం మాత్రమే కాదు ముఖాముఖిగా కూడాను అతనితో మాట్లాడటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
2: నాట్ మియర్లీ విల్ హీ గెట్ ఎ దర్శన్ ఆఫ్ ద లార్డ్ హూమ్ హీ హాస్ ఆస్పైర్డ్ టు సీ బట్ హీ విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ విత్ హిమ్
1: నాట్ ఫేస్ టు ఫేస్
2: హీ విల్ హావ్ టు హీ విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ face to face with the Lord.
1: ee vidhanga daivamato yadaritiga pratyakshanga maatato maatu maatato maatu ee vidhanga jarupatam cheta taanu kontha varaku trupti padtadu.
2: After seeing him and talking to him face to face, he will have a little more of satisfaction.
1: Aithe nijamainatuvanti sadhakunaku idi kudanu anta santrupti chekurchadu.
2: But for a true sadhaka, even this golden opportunity would not give him a satisfaction, full satisfaction.
1: Atanni cherali.
2: He wants to reach him, merge in him.
1: Vinnanu chuchinanu kani atanni pondali.
2: I have heard, I have seen, but I should reach him.
1: Ee chutadam matrame drashtunja.
2: Drashtum refers to seeing.
1: Inka praveshtum kavali.
2: The next step is praveshtum.
1: అతన్ని ఏ రీతిగా చేరడం.
2: హౌ టు రీచ్ హిమ్ అండ్ హౌ టు ఎంటర్ ఇన్ టు హిమ్.
1: ఇది నేను వేరు అతను వేరు అనేటువంటి యొక్క అతని అంశమునే అనేటువంటి ఒక భావము ద్రష్టముతో ఏర్పడిపోయింది.
2: ద ఫీలింగ్ దట్ ఐ హావ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రీచ్డ్ బై సీయింగ్ హిమ్.
1: పూర్వం జ్ఞానంలో జ్ఞానంలో దైవం వేరు నేను వేరు అనేటువంటి యొక్క భేదం ఏర్పడింది.
2: ఇన్ ది స్టేజ్ ఆఫ్ జ్ఞాతం ఆర్ నోయింగ్ దేర్ వాజ్ ఎ ఫీలింగ్ దట్ గాడ్ ఈస్ సెపరేట్ అండ్ హీ సెపరేట్.
1: ద్రష్టుం అనేటువంటి యొక్క భావం చేత నేను అతని అంశము అనేటువంటి వేసి ప్రవేశం కావాలి.
2: ద నెక్స్ట్ స్టెప్ ఈస్ ప్రవేశం.
1: అతన్ని ఏ రీతిగా చేరడం?
2: హౌ టు రీచ్ హిమ్ అండ్ హౌ టు ఎంటర్ ఇన్ టు హిమ్.
1: ఇది నేను

0: there was a feeling that God is separate and he is separate.
1: Trustum anetvanti oka bhavam cheta nenu atani amshamu anetvanti visishta advaitam ga roopondindi.
0: In the next stage, when he sees the Lord, he gets the feeling that he is one of the aspects of the Lord, which is true of visishta advaita.
1: Atanu nenu okkate anetvanti advaitam cheradaniki margam enti?
0: What is the way to get the feeling that myself and Lord are one and the same?
1: Deeniki sadhakudu yochistadu.
0: Sadhaka thinks about this.
1: Nenu atanilonaina aikyamaipovali leka atanaina naalo leenamaipovali
0: either
1: appude ekamaipothundi ani vicharistadu.
0: Either I should get merged into him or he should become one with me, then only there will be unity.
1: Nadi pravahanga undinanta varaku dani roopa nama ruchulu veruga untayi.
0: So long as it remains as a river and a flow, there is a separate name and separate identity for the river.
1: సముద్రములు ఐక్యమైన తర్వాత ఈ నది యొక్క రూపనామ రుచులంతా కోల్పోయి కేవలము సముద్రం యొక్క రూపమే, సముద్రం యొక్క నామే, సముద్రం యొక్క రుచిని పొందుతుంది.
0: వన్స్ దిస్ రివర్ గోస్ అండ్ మర్జెస్ ఇన్ టు ద ఓషన్, ఇట్ గెట్స్ ది నేమ్ ఆఫ్ ది ఓషన్, ఇట్ గెట్స్ ది టేస్ట్ ఆఫ్ ది ఓషన్, ఇట్ గెట్స్ ది ఫార్మ్ ఆఫ్ ది ఓషన్.
1: కనుకనే భగవంతునిలో నేను జీనం కావాలంటే భగవంతుని భావమే నాలో ఉండాలి, భగవంతుని చర్యలే నాలో ఉంటుండాలి, భగవంతుని యొక్క భావములే నాలో ఉంటుండాలి, సర్వము భగవత్మయం కావాలి అని తాదాత్మ భావన పొందుతాడు.
0: If he wants to become one with the God, he has to get the feeling of the Lord, he has to get the form of the Lord, he has to get that particular characteristic of the Lord himself, then only he can become.
1: అతని గుణగణములే నాలో అభివృద్ధి కావాలి.
0: The characteristics and the attributes of the Lord should manifest themselves in me.
1: అతని విశాల హృదయమే నాలో ఉండాలి.
0: His broad mindedness should become a part of me.
1: అతని యందు ఉన్నటువంటి స్వార్థరహితమైనటువంటి భావం నాలో ఉండాలి.
0: The selfless feeling which dominates the Lord should become a part of me.
1: I and you are one anukunnappudu iddari oka tattvamulu ekamaipovali.
0: When you get the feeling I and you are one, there should be unity of feeling.
1: Kanukane ee oka bhavamulu nimittamai thanu aneka vidhamuluga kodanu poratam jarugutadu.
0: For getting this particular feeling, he makes every effort and
1: ee poratam tho ee natikena oka natiki ఇతను అభిష్టాన్ని నెరవేర్చుకుంటాడు.
0: హి కంటిన్యూస్లీ స్ట్రైవ్స్ ఫర్ దిస్ అండ్ వన్ డే ఆర్ ది అదర్ హి ఇస్ గోయింగ్ టు గెట్ ది ఫుల్ఫిల్మెంట్.
1: ఇదే జీవితం యొక్క పరమ లక్ష్యం.
0: దిస్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరిపోయినప్పుడే తన యొక్క జీవిత రహస్యము పూర్తి అవుతుంది.
0: ఫర్ ద లివింగ్ బీయింగ్స్ ఓన్లీ వెన్ ది రీచ్ the place or the spot from where they have come, the fulfillment will be there.
1: లౌకిక జగత్తులో మనం ఒక విషయాన్ని చక్కగా విచారిద్దాం.
0: In the secular life, we can see one particular aspect clearly.
1: మనకు చాలా ఇష్టమైనటువంటి కొన్ని మామిడి పండ్లు ఉంటుంటాయి.
0: Certain mango fruits may be there which you like immensely.
1: నీకు ఇష్టమైనటువంటి బంగన్పల్లి మామిడికాయో లేక బందర్ రసమో చక్కగా నీకు అభిష్టంగా ఉంటుంటుంది, అభిరుచిగా ఉంటుంటుంది.
0: ఏ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ మ్యాంగో, బందర్ రసం ఆర్ అనదర్ టైప్ ఆఫ్ మ్యాంగో యు మే లైక్ వెరీ మచ్.
1: ఈ పండ్లు బజారుకు వచ్చినాయి అని ఎవరు నీ మిత్రుల ద్వారా వింటావు.
0: యు కమ్ టు నో త్రూ యువర్ ఫ్రెండ్ దట్ ఏ దట్ పర్టికులర్ బ్రాండ్ విచ్ యువర్ లైక్ హస్ కమ్ టు బజార్.
1: వింటానే ఒక విధమైనటువంటి ఆనందం వస్తుంది.
0: The moment you hear it, you get a particular type of satisfaction.
1: Anandam vachindi gaani anubhavam kaaledu.
0: You have got the joy but you have not experienced it.
1: Ee vinna takshaname ee stock ayipothundo emo ani aaturutato bazaarku velutadu.
0: The moment you get the news, you rush to the bazaar to find out whether they are exhausted or not.
1: Chustadu.
0: You have a look at it.
1: Marinta tripti avutundi.
0: Then you get a little more satisfaction.
1: Kaani avishtam neraveyaledu.
0: But still you are not completely satisfied.
1: Daniki dabbu isthadu, aa phalamunu kontadu.
0: You pay for it and you acquire that particular thing.
1: Aa konna phalamunu bazaar nundi intiki vacchenta varaku chustune ostuntadu.
0: Until he reaches home, the one which he has purchased, the fruit which he has purchased, he goes on.
1: Deeniki kaaranam emiti? Aa phalam pai unnatuvanti oka preetini.
0: What is the reason for such an action on his part? Because
1: phalam ante athaniki chaala abhimanamu, chaala ishtam.
0: He has a great liking for that particular fruit.
1: Ee ishtam yokka reaction pratibimbame tana yokka action ku sarainatuvanti yokka gurtu.

0: action proves what type of liking he has for that particular fruit.
1: కనుక మనలందు ఉండినటువంటి ఒక ప్రతి భావం కూడాను బహిర్ముఖంలో చూచినప్పుడు అది ఒక విధమైనటువంటి తృప్తిని చేకూరుస్తుంది.
0: When we see externally our feelings reflected or taking the form, we feel a lot of joy.
1: బయట మనము చూచేటువంటి ప్రతి విషయం కూడాను మన లోపల యొక్క భావం యొక్క చిత్రములే.
0: Whatever you see externally is only a reflection of your inner thought.
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్,
0: ఇన్నర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్ ఇట్సెల్ఫ్.
1: కనుక మనలందు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భావములు స్థిరంగా నిలిచి ఉంటుంటాయి.
0: There will be certain form, certain desires and
1: ఈ స్థిరముగా నిలిచినటువంటి భావములు బహిర్ముఖములో అనుభవించడానికి మనం ప్రయత్నపూర్వకంగా సాధనలు సలపాలి.
0: These tendencies and feelings which are strong in us, we will have to just try to experience externally.
1: ఇంటికి తీసుకొస్తాడు ఈ ఫలమును.
0: This fruit is brought home.
1: చక్కగా కడుగుతాడు.
0: He washes it nicely.
1: తొట్టిమిని పెరికి వేస్తాడు.
0: He removes the skin.
1: తదుపరి తన నోటికి అందిస్తాడు.
0: Then he starts eating.
1: ఆనందంగా రసమును చుర్రుకుంటాడు.
0: Blissfully he enjoys the juice.
1: ఆ తరువాత పండు వేరు లేదు.
0: Once he partakes it,
1: ఈ రసము వేరు లేదు, బయట లేదు.
0: The juice is not there outside.
1: ఈ రసము తనలో లీనమైపోయింది.
0: It becomes a part of himself.
1: దీనితో తాను సంతృప్తి పడతాడు.
0: With that he gets immense joy.
1: తన పూర్ణానందాన్ని పొందుతాడు.
0: He gets complete bliss.
1: ఎప్పుడు ఈ పూర్ణానందాన్ని పొందాడు?
0: When did he get this complete joy and bliss?
1: మొదలు తనకు ఇష్టమైనటువంటి యొక్క ఫలములు బజార్లోకి వచ్చాయి అనేటువంటిది వినటమే నాతు.
0: ది ఫస్ట్ థింగ్ ఈజ్ హీ కేమ్ టు నో, హీ హర్డ్ అబౌట్ ద పర్టికులర్ ఫ్రూట్ హ్యావింగ్ కమ్ టు ద బజార్. దిస్ ఈజ్ జ్ఞాతం.
1: విన్న తక్షణమే ఏదో బజారుకు వచ్చినాయి, నాలో డబ్బు లేదు అని చెప్పి నిరుత్సాహానికి చాలం ఇవ్వలేదు.
0: ఆఫ్టర్ కమింగ్ టు నో ఇట్, ఆఫ్టర్ హియరింగ్ అబౌట్ ఇట్, హీ డిడ్ నాట్ గెట్ డిస్కరేజ్ దట్
1: నా ఇష్టాన్ని నెరవేర్చుకునే నిమిత్తమై అప్పైనా అసప్పైనా ఏమైనా చేసినా సరే నాకు ఆ ఫలమును పొందాలి, చూడాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక అపేక్ష అతనిలో అభివృద్ధి కావాలి.
0: హీ డెవలప్డ్ అన్ ఇంటెన్స్ డిజైర్ టు సాటిస్ఫై ది పర్టికులర్ యాక్ట్ ఆఫ్ హ్యావింగ్ అండ్ ఎంజాయింగ్ ఇట్. సో హీ వెంట్ టు ద బజార్.
1: కనుకనే ఈ ఆతృత చేత తాను బజార్కి వెళ్లటం, ఫలమును చూడటం ద్రష్టం.
0: With great intensity of desire, going to the bazaar and taking a look at it is drashtum.
1: Ee choochina phalamunu thaanu pondatam, pondina phalamunu anubhavinchatam, idi praveshtum.
0: Afterwards, he sees the fruits, he acquires it and he eats it. This is tatvena praveshtum.
1: Aithe, ee naati sadhakulu yokka bhavamulu ee reetiga unnava?
0: But today's sadhakas, the feelings of today's sadhakas, are they like this?
1: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎందరి మహనీయుల యొక్క వాక్యములు విన్నప్పటికీ, ఎన్ని ఉపన్యాసములో మనం ప్రవేశించినప్పటికీ భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అంతట్లోనే మనం తృప్తి పడిపోతున్నామే కానీ అతన్ని చూడాలి చూడాలి అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క అపేక్ష మనలో అభివృద్ధి కావాలి.
0: ఆఫ్టర్ లిజనింగ్ టు ది నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ and after reading a lot of scriptures, after knowing that there is God and God exists, we will have to develop an intense desire to see him. Otherwise there is no use.
1: Manaku mundu abhiruddhiki taginatunte oka avakashaniki manam taginatunte paatu padali.
0: We have to make efforts and strive for making some progress in the direction of having a vision of the Lord.
1: Aneka mandi ikkada vidyavantulu vidyarthulu untunnaru.
0: There are quite a few students and teachers here.
1: Oka vidyarthi ప్రథమ క్లాసులో ప్రవేశించగానే దానితో తృప్తి పడడు.
0: స్టూడెంట్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ ది వెరీ ఫస్ట్ స్టాండర్డ్,
1: ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క క్లాసుకు మారి ఉన్నత స్థాయికి పోవాలని అభిలషిస్తుంటాడు.
0: హీ వుడ్ నాట్ గెట్ సాటిస్ఫాక్షన్ బై మెయిర్లీ జాయినింగ్ ఫస్ట్ స్టాండర్డ్. హీ ఆస్పైర్స్ టు గో ఫర్ హైయర్ స్టాండర్డ్స్.
1: ఒకే క్లాస్ లోపల రెండు సంవత్సరము ఉన్నాడంటే వానికి ఒక విధమైనటువంటి నిరుత్సాహం బయలుదేరుతుంది.
0: If a student is in the same class for 2 years, he develops a sort of despair and despondency.
1: Nirutsaham matrame kaadu toti vidyarthulato avamanamunu kuda anubhavistadu.
0: Not merely discouragement, but he is put to a lot of ridicule by his colleagues.
1: అదే విధంగానే మనం నిరంతరం కూడాను ద్వైతంలోనే ద్వైతంలోనే ద్వైతంలోనే కాలం గడిపితే సాధకుల మధ్య మనకు చాలా ఒక విధమైన చౌక బారిపోతాం.
0: వి బికమ్ చీప్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్ సాధక రిమైన్ ఇన్ సేమ్ ఫస్ట్ స్టేజ్ కంటిన్యూస్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం.
1: ఇతర సాధకుడప్ప చాలా సంవత్సరం నుంచి కూడాను చదువుతున్నాడు, గ్రంథాలు చదువుతున్నాడు, ఉపన్యాసాలకు వెళ్తున్నాడు, వేదాలను పఠిస్తున్నాడు, ఏమి ప్రయోజనము? ఉన్న స్థానంలోనే ఉన్నాడు.
0: అదర్స్
1: అనేటువంటి యొక్క హేళనకు గురి అవుతాడు.
0: అదర్స్ వుడ్ రిడిక్యూల్ బై టెలింగ్ దిస్ పర్సన్ హెస్ బీన్ గోయింగ్ అండ్ లిసనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ రీడింగ్ ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ బట్ వాట్ ఈస్ ది యూస్ దేర్ డజంట్ సీమ్ టు బి ఎనీ ప్రోగ్రెస్.
1: ఇది తమో గుణం యొక్క లక్షణాలు.
0: దిస్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ తమో గుణం.
1: ఈ తమస్సును మనం దూరం చేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ దిస్ తమస్.
1: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించాలి.
0: వి హావ్ టు ఎంటర్ ఇంటు ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ విశిష్టాద్వైత ఫ్రమ్ ద్వైత స్టేజ్.
1: అనగా ఏమిటి? మనం విన్నటువంటి విషయాలను మనం ధ్యానమునందు లేక జపమునందు మరే విధమైనటువంటి చింతనయందు ఈ దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ మెడిటేషన్ ఆర్ కంటిన్యూస్ కాంటెంప్లేషన్ వి హావ్ టు జస్ట్ ట్రై టు గెట్ ఎ విజన్ ఆఫ్ వాట్ వి హావ్ హర్డ్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదనతో తాపముతో మనం భగవంతుని దర్శించినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో మాట్లాడినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో ఆడుకుని పాడుకుని ఆనందాన్ని అనుభవించినంత మాత్రమున తృప్తి చెందరాదు. అతనిలో ఏకమైపోవాలి, అతనిలో లీనమైపోవాలి, ఇద్దరూ ఒక్కటైపోవాలి. ఈ తత్వాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇదే తాపం చేతనే
0: getting an opportunity to have a vision, to have an opportunity to face to face see him, converse with him, serve him and get all these opportunities, even then we should not be satisfied. We will have to try to go to the next stage.
1: ee advaitam aneetundi oka ekatvamunoku chere anta varaku kudanu veeniki e maatram kudanu shanti vishranti undakudadu.
0: There should be never rest or peace of mind and contentment until he reaches the stage of advaita.
1: కానీ ఈనాటి మానవుడు దేహం యొక్క విశ్రాంతిని మానసిక శాంతిని కోరుతున్నాడు. అంత మాత్రమే కానీ ఆత్మశాంతి కావాలి.
0: బట్ టుడేస్ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫర్ రెస్ట్ ఫర్ ది బాడీ పీస్ ఆఫ్ ద మైండ్ బట్ దిస్ ఈజ్ నో గుడ్.
1: ఆత్మశాంతి ఎప్పుడు? ఆత్మతో ఆత్మ చేరినప్పుడే ఆత్మశాంతి.
0: హ్యాస్ టు ట్రై టు గెట్ ద పీస్ ఆఫ్ ఆత్మ ఓన్లీ వెన్ యూ బికమ్
1: ఆత్మ. నిరంతరము శాంతి స్వరూపమే
0: ఆత్మ. Continuously, the very embodiment of peace.
1: అయితే అంశరూపముతో ఉండినటువంటి ఒక జీవాత్మ తత్వము పరమాత్మతో ఏకం కావాలి.
0: బట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది జీవాత్మ ఇట్ హాస్ టు బికమ్ వన్ విత్ పరమాత్మ.
1: ఈ నది సముద్రం నుంచే పుట్టింది.
0: రివర్ ఈస్ బోర్న్ ఫ్రమ్ ఓషన్.
1: మేఘములుగా తయారైంది.
0: ఇట్ హాస్ బికమ్ క్లౌడ్స్.
1: మేఘములుగా తయారైనప్పటికీ ద్వైతంగా ఏర్పడిపోయింది. సముద్రం వేరు, మేఘములు వేరైంది.
0: వన్స్ ఇట్ బికేమ్ క్లౌడ్స్ there was dualism, there was separation. Clouds are separate, ocean is separate.
1: Aithe ee dvaitam lopala advaitanni visishta advaitanni oka ruchi roopakanga maarchukundi.
0: This must take the form of a particular taste in the form of visishta
1: advaita. Samudrapu neeru
0: the waters of the ocean would be salty.
1: Cloud ga maareteppudu teeyaga roopondutundi. Ide visishta advaitam.
0: Once it becomes a cloud, it becomes sweet. This may be compared to Vishishta Advaita.
1: ఈ తీయదనం అనేటువంటి ఒక విశిష్ట అద్వైతం అనేటువంటి దీని నుంచి కూడాను ప్రేమ బిందువులు ఆ భగవంతుని పైనటువంటి ప్రేమోన్మత్తుడైనటువంటి ఈ బిందువులే వర్షంగా రూపొందుతాయి.
0: This particular water which has become clouds, it has to come in the form of rain, in the form of the rain of love.
1: ఆనందం అనేటువంటి ప్రవాహంలో ఇది పరిగెత్తిపోతుంది తన యొక్క స్వస్థానము చేరటానికి.
0: This water which comes from the clouds becomes a river and with great enthusiasm wants to join again the ocean.
1: Idi drashtuni yokka aavedanam.
0: This is the anguish or the ask.
1: Ee vishishtamto chernatvanti yokka ee pravahamu advaitam tana yokka swasthanamaina samudramto leenamaipothundi.
0: This particular special form of the water in the form of river has to get itself merged into the ocean and reach its home.
1: Kanuke manavuluga puttam, manavuluga jeevisthunnamu, sadhakuluga bayala jeeramu.
0: We are born as men, living as men, And we have taken up the path of
1: సత్సంగంతో చేరినాము.
0: We have joined good company.
1: సర్వేశ్వరత్వాన్ని శ్రవణం చేస్తున్నాము.
0: We are listening to the principle of సర్వేశ్వర.
1: కానీ సాక్షాత్ సర్వేశ్వరుని దర్శించడానికి పూనుకోవాలి.
0: But we have to take, now make an effort to have
1: దర్శించినంత మాత్రమే తృప్తి నందరాదు.
0: To have a vision of the Lord and we should not be satisfied even with that.
1: దైవంతో సంభాషణ జరిపినంత మాత్రమే తృప్తి నందరాదు.
0: By merely having an opportunity to talk to the Lord, we should not be happy.
1: తనతో ఏకమైపోవాలి.
0: We should become one with him.
1: అప్పుడే ఈ జీవితానికి ఒక విధమైన సార్థకత ఏర్పడుతుంది.
0: Then only this life gets its fulfillment.
1: ఈ విధముగా ధనంజయునకు బోధించాడు.
0: This particular way Krishna taught Arjuna.
1: ధనంజయ అనేక పేర్లు ఉంటున్నాయి. అర్జున, పాల్గొన, పార్థివ, కిరీటి, సేతువాన, విభిచయ, జయకృష్ణ, సవిజాతి, ధనుంజయ అని. ఈ ధనుంజయ అనేటువంటిది కడపటి పేరు, కడపటి బిరుదు.
0: There are a number of names given to Arjuna. Arjuna, Phalguna, Parthi and
1: Kiriti, Chetuvarna, Dhananjaya.
0: And the last name is Dhananjaya.
1: ఈ ధనుంజయ అనేటువంటి దానికి ప్రతి ఒక్కరి లోకరీతిగా సంపాదించుకున్నటువంటివి.
0: All these titles which Arjuna has got have been won in a worldly way.
1: ప్రపంచము లోపల అనేక మందికి అనేక బిరుదులు ఉంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ, ఇలాంటివి ఎవరిస్తున్నారు? ప్రభుత్వం యొక్క ప్రధాన స్థానం నుంచి వస్తుంటాయి.
0: ఇన్ ది వరల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్ ఆర్ కన్ఫర్డ్ ఆన్ పీపుల్ లైక్ పద్మశ్రీ, పద్మవిభూషణ. హూ కన్ఫర్స్?
1: అర్జునుడికి ఈ టైటిల్ అంతా ఎవరిచ్చారు? సాక్షాత్ కృష్ణుడే ఇచ్చాడు.
0: ఆర్ అర్జున హూ కన్ఫర్డ్ ఆల్ దీస్ టైటిల్స్? ఇట్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ డివినిటీ. దట్
1: కట్టకడపటి యొక్క టైటిల్ ఏమిచ్చాడు? సున్వంత విశ్వే అమృతస్య పుత్ర అన్నాడు. నాయనా, నీవు అమృత పుత్రుడు కాదు, అమృత పుత్రుడవు అని, నీవు ఈ అనుతత్వాన్ని ఏమాత్రం కూడా నీవు లెక్క చేయొద్దు అని చెప్పాడు.
0: విచ్ ఇస్ ది టైటిల్ అర్జున అండ్ ద టైటిల్ ఆఫ్ ఓ అర్జున, యూఆర్ ది వెరీ సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్ అండ్ యూఆర్ నాట్ ది సన్ ఆఫ్ మార్టాలిటీ.
1: కనుక ఈ ధనంజయ అనేటువంటి దానికి అనేక సందర్భముల లోపల అతనికి ఈ విధమైనటువంటి బిరుదును అందుకోగలుగుతూ వచ్చాడు.
0: ధనంజయ అర్జున హాస్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ నంబర్ ఆఫ్ టైటిల్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్.
1: గాంధీవమును పొందే నిమిత్తమై ఏకస్తంభం పైన అనేక వర్షములు తపస్సు ఆచరించాడు.
0: టు గెట్ ద వెపన్ ఆఫ్ గాంధీవ హీ డిడ్ గ్రేట్ పెనన్స్.
1: కట్టగడపటికి తీవ్రమైనటువంటి వైరాగ్యము చేతను, తీవ్రమైనటువంటి దీక్ష చేతను, పట్టుదల చేతను, దృఢము చేతను, ధైర్యము చేతను అనేక ఇబ్బందులు అతనికి ఎంటాడినప్పటికీ ఎదుర్కొని ఈ యొక్క ధనుస్సును సాధించాడు.
0: He faced a number of problems in the process, but with a lot of courage, conviction, faith, determination, resolve, he won ultimately the weapon.
1: ఈ ధనుస్సును సాధించటకు పూర్వము పంచభూతములు కూడాను అతన్ని ఎదురు తిరిగినాయి. దానిని లెక్క చేయక తాను సాధిస్తూ వచ్చాడు.
0: He did not care for them. He was firmly resolved.
1: ధనుస్సును సాధించినటువంటి వాడు కనుక అర్జున నీవు ధనుంజయవు, ధనుంజయుడవు అన్నారు.
0: Because he was able to win that ధనుస్, Lord conferred that thoroughly in the normal way, he was also called later on as ధనుంజయా.
1: దీనికి కూడా అర్థం లేకపోలేదు.
0: There is a meaning for this.
1: రాజసూయ యాగం చేయడానికి ధర్మరాజు పూనుకున్నాడు.
0: ధర్మరాజ అండర్టూక్ రాజసూయ యాగం.
1: కానీ దూర్తులైన దుర్మార్గులైనటువంటి యొక్క ధృతరాష్ట్ర కొడుకులు దుశ్శాసన దుర్యోధనాలు రాజ్యం ఎదుతున్నారు.
0: డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైమ్ అన్ఫార్చునేట్లీ దేర్ వర్ దిస్ వికెడ్ బ్యాడ్ పీపుల్ ది సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర ఇన్ ది ఫార్మ్ ఆఫ్.
1: కానీ పాండవులకు ఖజానాలో ఏమాత్రము పైసా లేదు.
0: ఇన్ ద ట్రెజరీ ఆఫ్ పాండవ దేర్ వాస్ నో మనీ.
1: ధర్మజుడు అర్జునుడికి చెప్పాడు, తమ్ముడా, మనం రాజసూయ యాగం చేయటం అంటే ఇది సామాన్యమైనటువంటిది కాదు. కృష్ణుడేమో చేయమని చెప్తున్నాడు, కానీ దీనికి తగినటువంటి ధనం కూడా మనకు అవసరమే కదా, ఎక్కడ దీనిని ప్రోగు చేసుకోవటం అని అన్నాడు.
0: ధర్మరాజా టోల్డ్ అర్జున, అర్జున, ఇట్ మీన్స్ ఏ హెవీ ఎక్స్పెండిచర్ టు పర్ఫార్మ్ దిస్ యజ్ఞ అండ్ దేర్ఫోర్ హౌ టు గెట్ దిస్ పర్టికులర్ మనీ.
1: అప్పుడు అర్జునుడు చెప్పాడు, కల్పవృక్షంలో దగ్గర పెట్టుకుని మనకి ఈ కంగారు ఎందుకు అన్నా? సర్వరక్షకుడైనటువంటి కృష్ణుడే మన రక్షకుడిగా ఉంటున్నప్పుడు ఈ ధనమునకేమి తక్కువ? తన ఒక్కరి ఆశీర్వదించి పంపితే కావలసినంత ధనమును తెస్తానన్నాడు.
0: అర్జున రిప్లైడ్ ధర్మరాజా, why should we be afraid of this particular for getting money at all? When we are having the wish fulfilling tree in the form of Krishna, why should we be afraid of getting money at all? Once Krishna blesses me, I can get any amount of
1: Arjuna do ee rajasuya yagam nimittamai dhanam nimittamai donation laku bail deraadu.
0: Arjuna went down for getting wealth in the form of donation for this particular yaga.
1: Eppudu dharmajudu ఈ విధమైనటువంటి రాజస్వ యాగం చేస్తున్నాడనేటువంటిది వినేటప్పటికీ ఎవ్వరు కూడా నువ్వు వెనుకంజ వేయలేదు, ఎవ్వరు తలుపులు కూడా దగ్గరికి పోనక్కరలేదు. రాజులే వచ్చి ఈ యొక్క అర్జునుడు చూచి కావలసినంత ధనమును ఇస్తూ వచ్చారు.
0: Ruling various nations, they came to know that Dharmaraja was performing this yaga. They came of their own and offered wealth to Arjuna.
1: ఈ యొక్క ధనమును ఏనుగులతో తీసుకుని వచ్చాడు అర్జునుడు.
0: He brought wealth in such huge quantities they were to be carried on elephants.
1: ధనము రాసులుగా బయలుదేరినాయి.
0: There were heaps of wealth and money.
1: కృష్ణుడు వచ్చి చూచాడు, ఏమీ తెలియనటువంటి వాడిగా ధర్మజ ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు.
0: లార్డ్ కృష్ణా కేమ్ యాక్టెడ్ యాజ్ హి డిడ్ నాట్ నో అండ్ హి ఆస్క్డ్ అర్జున్ ధర్మజ హౌ డిడ్ యు గెట్ సో మచ్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ వేర్ డిడ్ యు కేమ్.
1: అప్పుడు కూడాను ధర్మజుడు మన సోదరుని యొక్క ప్రభావం అని అర్జునుడు చూపించాడు.
0: ధర్మజ ఇన్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ హి వాస్ జస్ట్ టెల్లింగ్ ఇట్ ఇస్ ఆల్ అకౌంట్ ఆఫ్ మై బ్రదర్ హు హావ్ గాట్.
1: అప్పుడు కూడాను కృష్ణుడు ధనంజయ అని పిలిచాడు.
0: దెన్ అగైన్ కృష్ణ జస్ట్ కాల్డ్ అర్జున
1: కనుక ధనమును త్రోగు చేసినాడు కనుక ధనమును జయించినాడు కనుక ధనంజయుడని, ధనస్సును జయించినటువంటి కనుక ధనంజయుడని ఈ విధమైనటువంటి యొక్క పేరు రావటం చేతనే కృష్ణుడు మాటి మాటికి ధనంజయ పార్థ అనేటువంటి యొక్క పేరుతో అతన్ని సంబోధిస్తూ వచ్చాడు.
0: అప్రిషియేటింగ్ హిమ్ that he has been able to conquer so much of wealth and accumulate so much of wealth, Krishna began addressing him quite often, Dhananjaya, Dhananjaya.
1: Krishna Arjunaku Partha ani kudanu pradhanamainatundi oka peru.
0: Another name that is given to Arjuna is Partha.
1: Prithvi putrudu ganuka athaniki Parthudu ani oka artham.
0: He is the son of the earth and therefore that name is appropriate. Prithvi putraha Partha.
1: మున్ముందు ఈ అర్జునుడి యొక్క పేర్లకు తగినటువంటి యొక్క అర్థాన్ని కూడా మనం గుర్తించి దాన్ని చక్కరీతి లోపల మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాం.
0: ఇన్ ఫ్యూచర్ వి విల్ ట్రై టు నో ఎ లిటిల్ మోర్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ అర్జున అండ్ ఆఫ్టర్ నోయింగ్ ఇట్ వి విల్ ట్రై టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
2: దాట్ వాస్ ద 6th డిస్కోర్స్ ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీతా ఇన్ 1984. In this discourse, which was delivered on 7th August 1984, Bhagavan showed us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God.

0: విద్యం త్వరగా నేర్పుటయే కాదే బ్రహ్మ విద్య.
1: The one that teaches the establishment of peace in the universe and the one that helps to dispel all narrow feelings, the one that fosters unity and to live in togetherness and utter cooperation is the real Brahma Vidya or spiritual education.
0: Prema Sarupulaina Vidyarthulara, Vidyarthiniyulara.
1: Embodiments of love, students, men and women.
0: జీవితమునకు సంబంధించిన ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను తీర్చిదిద్దటమే విద్యార్థి యొక్క ప్రథమ కర్తవ్యం.
1: The main duty of every student is to mold himself purposeful and useful and strong in all walks of life.
0: కానీ నేటి విద్య ఈ ప్రధానమైనటువంటి యొక్క పుష్టిత్వము ఐకమత్యము ప్రేమతత్వము సన్నగిలినది.
1: In the modern education, there is no strength, there is no unity, and there is no love.
0: నీ విద్య నేర్చినను నేర్చకపోయినను ప్రధానమైన సంస్కృతిని నీవు పాటించినను పాటించకపోయినను దేహమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము క్షణ క్షణము కూడాను ఐసుగడ్డ వలె కరిగిపోతున్నది. ఈ సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పాయింట్ వెదర్ యు లెర్న్ ఆర్ నాట్ వెదర్ యు ఫాలో ద కోడ్ ఆఫ్ అవర్ కల్చర్ ఆర్ నాట్ వన్ థింగ్ ఇట్స్ సర్టన్ దట్ లైఫ్ స్పాన్ ఇస్ మెల్టింగ్ లైక్ ఐస్.
0: జీవితం యొక్క పరమావధి అంటే ఏమిటో ఈనాటి విద్యార్థులకు బోధపడటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
0: బోధపడలేదనేటువంటి బాధ కూడాను చాలా మందికి కనిపించడం లేదు.
1: సమ్ ఆల్సో డోంట్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ నాట్ నోయింగ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
0: నూటికొక్కరో కోటికొక్కరో ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవిత పరమావధి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఏ పరమావధికి ప్రథమ సోపానం.
1: వన్ ఇన్ హండ్రెడ్ ఆర్ వన్ ఇన్ ఎ క్రోర్ విల్ బి ఏబుల్ టు నో ద పర్పస్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ ద ల్యాడర్.
0: అయితే ఈనాటి విద్యార్థులు కాని సహజ మానవుల యొక్క స్వభావం కాని జీవిత పరమావధి అంటే ఏమిటి అనేటువంటి దాన్ని విచారించినప్పుడు
1: either the students or people in general when they inquire the purpose of life
0: kanti ninduku nidra onti ninduku vastramu kadupu ninduku annamu inti ninduku pillalu kalakalalaadetvanti kadatram tadatalalaadetvanti vastu vahanadu ivi ee naati jeevitamunaku paramavadi yokka lakshyamudu anukuntunnaru.
1: We consider the purpose of life includes these things such as enough of sleep and food, raiment and shelter, enough of children at home, a beautiful wife and all comforts and conveniences.
0: Aithe ivi kaadu mana jeevitham yokka paramavathulu.
1: They are not objectives of our life anyway.
0: Ee paramavathi aneetundi teliyinanta varaku kudanu mana manavattam aneetundi విషాదకరమైనటువంటి యొక్క జీవితంగా గడిచిపోతుంటుంది.
1: సో లాంగ్ వి ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ద హోల్ లైఫ్ వుడ్ బి స్పెంట్ ఇన్ అటర్ సాడ్నెస్.
0: ఏనాడు ఈ పరమావధిని గుర్తింతుమో ఆనాడే ఈ నిర్వేదము నుండి వేదముగా మారుతాం.
1: దట్ డే వెన్ వి నో ద పర్పస్ ఆఫ్ లైఫ్ విల్ బి అవుట్ ఆఫ్ దిస్ సాడ్నెస్ అండ్ విల్ బి ఆల్ హ్యాపీ.
0: వేదం అనగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై వేదం?
0: విజ్ఞానము అని వెలుగు అని.
1: It is called the wisdom and the light
0: tana uniki ani
1: and one's own existence.
0: Ee moodintini gurtinchinappude manamu nirvidanamlo jeevinchi vedamunandu aanandanni pondagalamu.
1: Then once we recognize this trinity will be away from this misery and will be in the blissful state of Veda.
0: ఏమిటి ఈ వెలుగు?
1: What is this value?
0: సూర్యుని వెలుగ, లేక చంద్రుని వెలుగ, లేక దీపం వెలుగ?
1: What is this light? Is it the sunlight or the moonlight or that of the lamp?
0: కాదు కాదు, హృదయం యొక్క వెలుగు.
1: No, it is the light of one's own heart.
0: విజ్ఞానం అనగా ఏమిటి?
1: What do you mean by విజ్ఞానం?
0: లేక పదార్థ శాస్త్ర విజ్ఞానమా?
1: It is material science.
0: లేక లౌకిక శాస్త్ర విజ్ఞానమా?
1: Or worldly science.
0: కాదు, విజ్ఞానం అనగా హృదయమునకు సంబంధించినటువంటి యొక్క పరివర్తన విజ్ఞానము.
1: The transformation of one's own heart is vijnana or knowledge.
0: Uniki anaga yemiti?
1: What do you mean by existence?
0: Tana yokka nijatattvanni tanu gurtinchatamu.
1: To know one's own nature is existence.
0: Nenu dehamuna leka manasuna leka indriyamuna inke vidhamainatundi yokka padarthamuna nenu? Kaadu kaadu, padarthamulaku atheetamainatundi pararthamune nenu aneetu satyanni gurtinchatame manavuni yokka uniki.
1: The human existence lies in knowing these things. Am I the body? Am I the mind? Am I the senses? Am I the matter? It is something transcendental.
0: ఇవన్నీ కూడాను కేవలము ఒక నెగటివ్ తో చేరినటువంటివి.
1: These are all negative.
0: దీనికి అతీతమైనటువంటి యొక్క పరమ తత్వమే దీనికి పాజిటివ్.
1: The supreme quality that transcends is positive.
0: ఈనాడు మానవుడు హృదయం నిండుకు నెగటివ్ నింపుకొని పాజిటివ్ ను ఆశిస్తున్నాడు.
1: Man has filled his heart with negative but expects positive.
0: ఇట్టి మానవుడు పాజిటివ్ ని ఏ రీతిగా పొందగలడు?
1: Such a man, how do you expect him to acquire positive?
0: లోపల ఉన్నటువంటి దాని యొక్క రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ని పొందగలడు, కానీ అతీతమైన దానిని తాను పొందలేడు.
1: After all, he would be getting what all that comes back to him as reaction, reflection.
0: కనుక మన యందలి ఉండినటువంటి యొక్క నెగటివ్ భావాన్ని పూర్తి నిర్మూలన చేయాలి.
1: Therefore, we have to give up totally the negative feeling within us.
0: Manavattamulo undinatvanti divyatvaniki sarina artham emiti aneetvanti vishayanni vicharana cheyali.
1: We have to investigate the meaning of divinity in human life.
0: Ee laukikamaina bhautikamaina prakrutamaina ee prapanchamunandu motta mota manamu cheyavalsina vidhanam emiti?
1: In this physical transient world, what is the procedure to be adopted?
0: మన ఇంటిలో శిశువుకో పశువుకో అనారోగ్యం చేస్తుంది.
1: At home, either a child or the cow is sick, for instance.
0: డాక్టర్ వచ్చి దానికి సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావించి వాటికి ఆరోగ్యాన్ని అందిస్తాడు.
1: Doctor visits in such a situation and suggests the relief.
0: అట్టి డాక్టర్కు మనము ఏ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను అందిస్తున్నాము?
1: What sort of gratitude we express to doctor?
0: ఈ విధమైన ప్రశ్నలు వేసినప్పుడు ఈనాటి విద్యార్థుల్లో ఇది డాక్టర్ యొక్క డ్యూటీ, తన యొక్క కర్తవ్యము, తాను చేశాడు. తనకు మనము గ్రాటిట్యూడ్ అందించవలసినటువంటి అవకాశం ఏమిటి, అవసరం ఏమిటి అని ప్రశ్నిస్తారు.
1: Modern students will question like this: just doctor did his job, it is a duty and responsibility, why should I express gratitude?
0: కానీ నీ విద్యార్థి అయి కూడాను డాక్టర్ యొక్క కర్తవ్యాన్ని మాత్రమే నీ గుర్తిస్తున్నావు, కానీ నీ కర్తవ్యం ఏమిటి?
1: బీయింగ్ ఎ స్టూడెంట్ యు నో ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ డాక్టర్, దెన్ హౌ అబౌట్ యువర్ డ్యూటీ?
0: డాక్టర్ ఏ విధమైనటువంటి కర్తవ్యం ఉన్నదో రోగికి కూడాను ఆ విధమైనటువంటి కర్తవ్యం ఉన్నది.
1: జస్ట్ యాజ్ ఎ డాక్టర్ హస్ గాట్ ఎ డ్యూటీ, ద పేషెంట్ ఆల్సో హస్ గాట్ ఎ డ్యూటీ టు ఫాలో.
0: కనుక డాక్టర్ యొక్క కర్తవ్యాన్ని తాను నిర్వర్తించినప్పుడు పేషెంట్ కూడాను తన కర్తవ్యాన్ని తాను నిరూపించాలి.
1: Therefore, when doctor discharges his duty, the patient has got an obligation to fulfill his own duty.
0: Tana badhalu teerinantane doctor ni marchipotamu idi rogi yokka kartavyam kaadu.
1: It should not be the nature of the patient to forget the doctor the moment he gets the relief.
0: Aanadu aa doctor ee yokka rogamunu nivarana cheyakundina nee ee vidhamaina paristhitini pondeetunti vaadavo. Kanuka aa yokka paristhitiki taginatvanti yokka aadukoni నీకు ఉపకారం చేసినందుకు ఆ యొక్క కృతజ్ఞతను నీవు జీవితం అంతా కూడాను నీవు దాన్ని లక్ష్యం అందించుకోవాలి.
1: యూ హ్యావ్ టు థింక్ దిస్ వే, వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ టు యూ హ్యాడ్ యూ నాట్ బీన్ క్యూర్డ్ బై ద డాక్టర్? హీ సపోర్టెడ్ యూ, హెల్ప్ యూ, అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ హిమ్ త్రూ అవుట్ యువర్ లైఫ్.
0: నవమాసములు మోసి కని పెంచి జబ్బులు చేసినప్పుడు నిద్రాహారములు కూడాను మాని తల్లి తన బిడ్డను ఎంతనో పోషించుకుంటూ వస్తుంది.
1: హిస్ మదర్ హు బేర్స్ యూ ఆల్ ది టైమ్ and takes care of you, even sacrificing the food and drink.
0: Idi kannanduku talli oka kartavyame kaani manam daniki chupovalsinatundi oka కృతజ్ఞతను ఏమిటి అనేటువంటి విచారణకు వస్తున్నారు ఈనాటి విద్యార్థులు.
1: మోడర్న్ స్టూడెంట్స్ థింక్ దిస్ వే, ఆఫ్టర్ ఆల్ మదర్ డిడ్ హర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, వై షుడ్ ఐ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్.
0: ఇక్కడ కూడా తల్లి ఏ విధమైనటువంటి ఆప్యాయతతో, ఏ విధమైనటువంటి ప్రేమతో, ఏ విధమైన త్యాగంతో నిన్ను రక్షిస్తూ వచ్చిందో ఆ విధమైనటువంటి ఆప్యాయత, ఆ విధమైనటువంటి త్యాగంతో నీవు కూడాను తల్లి యొక్క మనసును సంరక్షిస్తూ రావాలి.
1: జస్ట్ ఎస్ యువర్ మదర్ హెస్ షవర్డ్ జనరస్లీ ఆల్ ది ఎఫెక్షన్ లవ్ అండ్ సాక్రిఫైస్, యూ షుడ్ ఇన్ టర్న్ షో ఆల్ దీస్ థింగ్స్ అండ్ మేక్ హర్ హ్యాపీ.
0: అన్నము లేక ఆకలితే అడమటించున్నటువంటి యొక్క వ్యక్తికి ఒక మార్గమును చూపి తన యొక్క జీవనోపాధికి సరియైన సహాయం చేసినందుకు ఇలాంటి వ్యక్తి కూడాను ఈ యొక్క కృతజ్ఞతను మనం నిరూపించాలి.
1: We have to express gratitude to a person who gave us some job and earn our living and appease our hunger.
0: Greece దేశస్థుడైనటువంటి అలెగ్జాండర్ దీనికి చెప్పాడు, ఇవన్నీ కూడాను తమ తమ కర్తవ్యాలు తాము ప్రకటిస్తున్నారు, తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తున్నారు, ఇంతేకాని దీనికి గ్రాట్యూడ్ చెప్పనక్కర్లేదు కదా అన్నాడు.
1: Alexander of Greece also said, each one is discharging his own duty. It's not necessary to express gratitude.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: కానీ మరొక దానికి విషయంలో మాత్రము ఈ అలెగ్జాండర్ పరిపూర్ణంగా అంగీకరించాడు.
1: But to another opinion, Alexander consented, totally agreed.
0: తల్లికి బిడ్డ పైన ఒక విధమైనటువంటి ఒక సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: There is a relationship between the mother and the child.
0: భౌతికంగా, లౌకికంగా, రక్తంగా, అన్ని విధాల కూడాను ఆ బిడ్డకు తల్లికి సంబంధం ఉంది.
1: There is a relationship between the mother and the child physically, and there also blood.
0: ఇందులో కొంత స్వార్థం ఇమిడి ఉంటుండాలి.
1: There is some selfishness here.
0: టీచర్ ఒక విద్యార్థికి విద్య నేర్పినప్పుడు ఆ టీచర్ కూడాను ఒక స్వార్థం ఉంటుంటుంది.
1: When teacher teaches a student, there is selfishness there.
0: కాని ఎట్టి స్వార్థము, ఎట్టి స్వప్రయోజనము లేక ఎట్టి ప్రతిఫలమును ఆశించినటువంటి యొక్క దైవము మానవులకు ఎన్నియో విధములుగా తోడ్పడుతూ ఉంటున్నాడు.
1: But God is helping every person utterly selfless and self-interest.
0: భగవంతునికి ఎట్టి స్వార్థము లేదు.
1: God has no trace of
0: ప్రయోజనము లేదు.
1: No self-interest at all.
0: నీ నుండి ఎట్టి ప్రతిఫలమును కూడా తాను ఆశించటం లేదు.
1: He doesn't expect anything in return.
0: మానవ లోకమునకు అన్నీను భగవంతుడే అనుగ్రహించి ఈ జగత్తునకు సంభవించినటువంటి యొక్క అశాంతులను దూరం చేస్తున్నాడు.
1: It's God who gifted the entire universe, everything that we find around, conferring peace.
0: ఇది మానవుల వల్ల సాధ్యం కాదు.
1: It's not possible for mankind to
0: accomplish. ఎన్ని పవర్ఫుల్ బల్బ్స్ పెట్టినప్పటికీ సూర్యుని యొక్క ప్రకాశానికి ఏమైనా సాటి తగులుతాయా?
1: We may have bulbs, very powerful bulbs. They will never be equal to that of sunlight.
0: ఎన్ని పంప్ సెట్స్ పెట్టి పంప్ చేసినప్పటికీ రాత్రి కూచినంత వర్షము ఈ యొక్క నీరు ఎవరైనా మానవుడు అందించగలుగుతున్నాడా?
1: Do you find anyone who could give us enough of water as you get out of rain, same as out of
0: pump sets? ఎంత పెద్ద ఫ్యాన్లు పెట్టినప్పటికీ జగత్తునకంత కూడాను ఈ వాయువును అందించి సర్వ ప్రాణులు కూడాను సంరక్షిస్తూ ఉంటున్నాడు. ఈ వాయువు ఎవరి నుంచి లభ్యమైంది?
1: You may employ so many fans that will supply you wind, but that's nothing when compared to the air breeze around that sustains your life.
0: కనుక మానవాతీతమైనటువంటి యొక్క ఫలితములను జీవులకు అనేక రూపములతో భగవంతుడు అందిస్తున్నాడు.
1: God has been giving us the gifts which are transcendental, beyond our comprehension.
0: Electricity కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
1: Electricity is the divine form.
0: ఈ మ్యాగ్నెట్ నుంచి పుట్టినటువంటి ఎలక్ట్రిసిటీ.
1: Electricity is born from magnet.
0: దీని నుంచి వచ్చినటువంటి వెలుగు.
1: And then light.
0: ఈ వెలుగు నుంచి వచ్చినటువంటిది వేడి.
1: And then heat.
0: ఇవన్నీ కూడాను కేవలం పదార్థం యొక్క ప్రతిబింబములుగా భావిస్తున్నారు.
1: We consider them that as reflections of matter.
0: కాదు కాదు.
1: No.
0: భగవంతుడే పెద్ద మ్యాగ్నెట్.
1: God is a big magnet.
0: అలాంటి భావంతో ఉండినటువంటి దైవత్వాన్ని మనం విస్మరించినప్పుడు మనము ఈ యొక్క వెలుగును కాని, ఈ గాలిని కాని, ఈ విధమైనటువంటి ఒక నీరును కాని మనం పొందలేము.
1: When we don't understand this principle, you cannot really appreciate and enjoy the light and the wind and the water.
0: ఒక్క ఎలక్ట్రిసిటీ ఒక పెద్ద క్యాంప్ నుంచి మన ఇంటికి ఏదైనా ఒక వైర్ వేసినామంటే ఆ దానికి మనం ట్యాక్స్ని వసూలు చేస్తున్నాడు.
1: Out of this power station, if you connect it to your house through a wire and have the electricity, pay the tax.
0: ఈ జలమును చెరువు నుండియో బావి నుండియో లేక మరొక రిజర్వేర్ నుంచి మనకు అందించినప్పుడు ఈ వాటర్ ట్యాక్స్ కూడాను కలెక్ట్ చేస్తున్నారు.
1: If you draw water out of the well or the reservoir, you pay water tax.
0: కొన్ని ఫ్యాన్లు పెట్టుకుంటే ఈ ఫ్యాన్ లోపల ఖర్చు అయినంత ఈ యొక్క కరెంటు కూడాను ఈ గవర్నమెంట్ వసూలు చేస్తుంటుంది.
1: As we make use of the fans, the government collects the electricity bill.
0: ఈ చిన్న చిన్న విషయములకే ఇంత ట్యాక్స్, ఇంత కృతజ్ఞతగా వారు అందిస్తున్నప్పుడు ఇంత గొప్ప విశాలమైనటువంటి విషయమునకు ఈ గాలి, ఈ నీరు, ఈ వెలుతురు అందిస్తున్నటువంటి భగవంతుని కూడాను మనము ఒక కృతజ్ఞతను అందించనక్కర్లేదా?
1: When we express gratitude in small matters like this, God has given us this mighty stupendous elements like water.
0: కనుకనే ఈ ఐదు తత్వముల యొక్క ప్రభావాన్ని, ఫైవ్ సెన్సెస్ అనగా ఫైవ్ ఎలిమెంట్స్ కూడాను తగినటువంటి కృతజ్ఞత కూడా మనం అందించాలి.
1: Being the recipients of all the five elements, we should show our gratitude.
0: ఇది ఏ భగవత్ యొక్క స్వరూపములు.
1: There's divine forms.
0: గాలి, వెలుతురు, నీరు, శబ్దము, స్పర్శ. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు మనం ఎంతవరకు కృతజ్ఞతను అందిస్తున్నాం?
1: Enjoying all these five elements and the five senses, to what extent are we expressing that?
0: ఉపయోగపెట్టి దీనికి ఉండినటువంటి శక్తి కంటే అమితమైన శక్తిని మనం ఉపయోగించుకుని తద్వారా మనం బలహీనుడైపోతున్నాం.
1: We make use of these elements, five, and the energy thereafter, and become weak ultimately.
0: కాని ఏ కించిత్తైనా కూడా దీనికి తగినటువంటి కృతజ్ఞతను మనం అందించడం లేదు.
1: But we are not showing gratitude even a little.
0: కనుకనే మానవునికి ప్రధానముగా gratitude. ఈ కృతజ్ఞత అనేటువంటిది ఇది వెన్నెముక వంటిది మానవులకు.
1: గ్రాటిట్యూడ్ ఈజ్ ది బ్యాక్ బోన్ ఫర్ మ్యాన్ కైండ్.
0: కానీ దీనిని ఈనాటి మానవుడు చాలా సులభంగా, చులకంగా చూస్తున్నాడు.
1: ద మోడర్న్ పీపుల్, మోడర్న్ సొసైటీ టేక్స్.
0: అందువల్లనే దేశంలో అనేక విధములైనటువంటి యొక్క కలతలు, కల్లోలములు, కరువు కాటకాలు కూడా బయలుదేరి మానవునికి అనేక విధములైనటువంటి దుఃఖాన్ని చేకూరుస్తూ ఉంటున్నాయి.
1: ఫర్ దట్ రీజన్ హ్యూమన్ సొసైటీ పుట్ టు సఫరింగ్ బికాస్ ఆఫ్ ఫ్యామిన్, హావక్ అండ్ ఇన్ ఫైట్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఎజిటేషన్.
0: కనుక ఈనాటి విద్యార్థులు మొట్టమొదట గుర్తించవలసింది రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ అనేటువంటి పరమ సత్యము అనేటువంటి దాన్ని విశ్వసించాలి.
1: సో స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రిజౌండ్.
0: ఎట్టి పనులు మనం చేస్తామో అట్టి ఫలితం మనం అనుభవించక తప్పదు.
1: యాజ్ ఈస్ ది యాక్టివిటీ దట్ యూ అండర్టేక్, సో ఈస్ ది కాన్సిక్వెన్స్.
0: ఎట్టి శబ్దమే మనం చేస్తామో దీనికి శబ్దం తగినటువంటి యొక్క రీసౌండ్ మనం అనుభవించక తప్పదు.
1: యాజ్ ఈస్ ది సౌండ్, సో ఈస్ ది రిసౌండ్ విచ్ యూ హ్యావ్ టు లిసన్ టు.
0: ఎట్టి యాక్షన్ చేస్తామో మనము దీనికి తగినటువంటి రియాక్షన్ మనం అందుకోక తప్పదు.
1: As is the action, so is the reaction which you cannot escape.
0: ఈ విధమైనటువంటి విశ్వాసాన్ని ఈనాడు విద్యార్థులు పెంచుకున్నప్పుడే దేశము చల్లగా అభివృద్ధి కాగలదు.
1: When such a faith is fostered and developed among students, there will be peace and security.
0: మానవుని యందు ఉండినటువంటి యొక్క ఈ బలహీనతలు ఈనాడు మనం తొలగించుకోవాలి.
1: We should give up this kind of weakness present within us.
0: మానవుని యందు ఒక అమితమైనటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
1: Every man has got unlimited power.
0: మానవుని యొక్క దేహమే ఒక పెద్ద జనరేటర్.
1: Human body is a very big generator.
0: మానవుని యొక్క ముఖమే దీనికి ఒక టెలివిజన్.
1: Human face is television.
0: కనుకని ప్రతి ఒక్కటి కూడాను ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త వస్తువులు కూడాను మానవుని యొక్క దేహం నందే ఇమిడి ఉంటున్నవి.
1: All that you find in the world, all around objects are present within the human body.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వము మానవుని యందే కూడాను ఇమిడి ఉంటున్నది.
1: The eternal principle, the truth, the divinity is within man.
0: కానీ తన యందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను గుర్తించుకొనలేక బయట ప్రపంచంలో కనిపించేటువంటి యొక్క భౌతిక, లౌకికమైనటువంటి యొక్క విషయాలపైనే మనము నిమగ్నులైపోతున్నాం.
1: He is not able to understand the latent divinity within, but he is deluded by the apparent transient worldly thing.
0: ఇంత శక్తి మానవుని యందు ఉన్నదా అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించండి.
1: Understand clearly there is mighty power within everyone.
0: మట్టిలో మునిగి రాతిలో చేరి కేవలం విలువలేని కనికరాయి వలె కనిపించేటువంటి దానిని మానవుడు దానిని తీర్చిదిద్ది పరిశుద్ధపరచి కోతలు కోసి ఒక విలువైనటువంటి డైమండ్ గా మారుస్తున్నాడు.
1: That which is present in the mud actually, a stone-like thing, is refined and polished and processed, and with so many cuts, it would shape into a diamond.
0: కానీ ఈనాటి అజ్ఞానులైనటువంటి మానవులు డైమండ్కు విలువిస్తున్నారే కానీ ఈ డైమండ్గా మార్చినటువంటి ఒక మనిషికి విలువనివ్వటం లేదు.
1: The foolish people attach value to the diamond, but not to the person that makes a diamond.
0: ఈ మానవుల వల్లనే కదా ఇంత విలువ దీనికి లభ్యమైంది.
1: ద వాల్యూ ఇస్ బికాస్ ఆఫ్ మ్యాన్.
0: ఈ విలువ ఎక్కడ ఉంటుంది? అది మానవుని యందు.
1: వేర్ డస్ దిస్ వాల్యూ లై?
0: ఉన్నది.
1: ఇస్ దేర్?
0: కానీ ప్రాకృతమైనటువంటి బాహ్యమైనటువంటి వస్తువులకు మనం ఎక్కువ అట్రాక్షన్ ఇస్తున్నాం.
1: దేర్ ఈస్ పవర్ విదిన్ అస్, బట్ వీ అటాచ్ వాల్యూ టు ఎక్స్టర్నల్ థింగ్స్.
0: ఇది కేవలము ఇది ప్రతిబింబమే.
1: ఇట్స్ ఓన్లీ రిఫ్లెక్షన్.
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: It is the reflection of the inner being.
0: తన హృదయమునందు ఉన్నటువంటి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వం యొక్క ప్రతిబింబం ఇవన్నీ.
1: That's all the reflection of the inner latent eternal truth.
0: ఈ నాటి చదువులన్నీ కూడా కేవలము భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన కేవలం విలువలేనటువంటి చదువులుగా చెత్త చదువులుగా తయారవుతున్నాయి.
1: The modern education is just physical, worldly and secular, and it's of no use at all.
0: విత్ అనగా ఏమిటి?
1: What do you mean by విత్?
0: విత్ ప్లస్ యా అది విద్య.
1: విత్ ప్లస్ యా ఇస్ విద్య.
0: విత్ అనగా ప్రకాశము.
1: విత్ మీన్స్ ఎఫల్జెన్స్.
0: యా అనగా ఏది?
1: యా వాట్?
0: ఏది ప్రకాశం నందించునో అదియే విద్య.
1: దట్ విచ్ గివ్స్ అస్ ది బ్రిలియన్స్ ఇస్ విద్య.
0: ఈనాటి విద్యలు అంధకారం నందిస్తున్నాయి కానీ ప్రకాశం నందించటం లేదు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ టేక్ అస్ టువర్డ్స్ డార్క్నెస్ బట్ నాట్
0: లైట్. ఏదో నిత్య జీవనోపాధి నిమిత్తమైదాను అనేక విధమైనటువంటి పాటు పడుతున్నాడు ఈ విద్య వల్ల.
1: Because of this modern education, he struggles hard to carry on his living.
0: ఈ విద్యకు తగినటువంటి అర్థము కాదు.
1: This is not the true meaning of vidya.
0: ప్రకాశాన్ని అందించాలి.
1: He should give, shed light.
0: తమసోమ జ్యోతిర్గమయ. ఈ అంధకారాన్ని దూరం చేయాలి.
1: He should dispel darkness.
0: అజ్ఞానాన్ని దూరం చేయాలి.
1: He should dispel ignorance.
0: అవివేకాన్ని దూరం చేయాలి.
1: Also foolishness.
0: కానీ ఈనాటి విద్యలంతా కూడాను ఆత్మజ్ఞానాన్ని ఆనందాన్ని వివేకాన్ని దూరం చేస్తున్నాయి.
1: But the modern education is keeping you far off from the spirit, from the bliss and discrimination. He is not able to give up his own ignorance. He is not dispelling the darkness within him.
0: కాని ఆత్మతత్వాన్ని కూడా విస్మరిస్తున్నాడు.
1: He forgets his own true self, ఆత్మతత్వం.
0: అనగా దీని యొక్క ఏతావాత దీని యొక్క అంతరాత్మ తనను తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: With all said and done, everyone is forgetting one
0: himself. కన్నుండి కూడాను గ్రుడ్డివారుగా తయారవుతున్నారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ దో దే హ్యావ్ ఐస్ టు సీ యెట్ దే ఆర్ బ్లైండ్.
0: చెవులుండి కూడాను చెవిటివాణిగా తయారవుతున్నారు.
1: దే హ్యావ్ ఇయర్స్ బట్ యెట్ దే ఆర్ డెఫ్.
0: మతి నుండి కూడాను ఉన్మత్తులుగా మారిపోతున్నారు.
1: దో దే హావ్ గాట్ ఆల్ ది మైండ్ బట్ యెట్ దే ఆర్
0: తన చెవులను తాను నమ్మటం లేదు.
1: దే ఆర్ నాట్ గోయింగ్ బై వాట్ దే లిసన్ టు.
0: తన కన్నులను తాను విశ్వసించటం లేదు.
1: దే హావ్ నో ఫెయిత్ ఇన్ దేర్ విజన్.
0: ఏతవాత దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: బి దట్ యాజ్ ఇట్ మే, వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ హియర్?
0: తనను తాను వంచితుడిగా చేసుకుంటున్నాడు.
1: He betrays himself.
0: ఇతరులు చెప్పిన మాటలు వింటున్నాడు.
1: He goes by what is said.
0: ఇతరులు చూపిన దాన్ని చూస్తున్నాడు.
1: He sees what others
0: say. కానీ తనను చూచినటువంటి యొక్క నేత్రములు తాను నమ్మటం లేదు.
1: But he doesn't rely on his own sight.
0: తన నేత్రములే తాను నమ్మనటువంటి వాడు పరుల నేత్రములు ఏ రీతిగా నమ్ముతాడని విశ్వసించాలి?
1: When he has no full faith on his own vision, how do you expect him to believe others?
0: వీడు నిజమైన మానవుడేనా?
1: Can he be a true human?
0: తన చెవులనే తాను నమ్మలేనటువంటి వాడు ఇతరుల చెవులను ఏ రీతిగా నమ్మగలడు?
1: వెన్ హీ కెనాట్ రిలై ఆన్ హిజ్ ఓన్ హియరింగ్,
0: ఈనాటి మానవుడు విద్యావంతుడు పరుల చెవులతో వింటున్నాడు, పరుల కన్నులతో చూస్తున్నాడు, పరుల యొక్క హృదయంతో ఆలకిస్తున్నాడు.
1: వాట్ మ్యాన్, మోడర్న్ మ్యాన్ డస్ ఇస్ హీ వాంట్స్ టు సీ త్రూ ది ఐస్ ఆఫ్ అదర్స్, హీ వాంట్స్ టు లిసన్ త్రూ ది ఇయర్స్ ఆఫ్ అదర్స్.
0: తనది అన్నటువంటిది ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్ టు యువర్ ఓన్ ఫ్యాకల్టీస్?
0: కనుక నీ ప్రతిదాని కూడాను ఐ, దిస్ ఇస్ మై, దిస్ ఇస్ మై, దిస్ ఇస్ మై.
1: So for everything we claim, this is my,
0: ఆ ఉనికిని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to know the existence of that.
0: ఎవరు చెప్పిన దాన్ని మనం వినటం లోపల మనం ఒక గుడ్డివారిగా తయారవుతున్నాము.
1: If we go by the hearsay,
0: నువ్వు విశ్వసించలేకపోతున్నావు.
1: You are not able to believe what you see.
0: ఇంకా నీకంటే అంధుడు మరొకడు ఉన్నాడా?
1: Can there be a person who is more blind than you?
0: చదివి ఏమి ఫలం?
1: What is the use of all education?
0: తన నొసట వ్రాత తప్పించ ఎవరి తరము?
1: Who can make you escape from the destiny?
0: చెడ్డ బుద్ధులు తన తల చేరేనేని.
1: If the wicked thoughts are there in mind,
0: ఎండబారును బుద్ధులు బెండుబారు.
1: You become dry.
0: కనుకనే మన బుద్ధులను మనము సంకుచితంగా మనం అనుభవిస్తున్నాం.
1: So we are narrow minded.
0: మన కన్నులను మనం విశ్వసించడానికి ప్రయత్నించడం లేదు.
1: We have no faith in our vision or sight.
0: మన చెవులను కూడాను మనం నమ్మడానికి ఏమాత్రం కూడాను అనుభవించడం లేదు.
1: We are not experiencing the true power of audition.
0: ఇలాంటి మానవుడు ఇంకా సాధించేది ఏమిటి?
1: What is that the modern man can accomplish?
0: ఇలాంటి మానవుని వల్ల దేశానికి గాని సమాజానికి గాని ఏమిటి ఫలితం?
1: What type of results you expect from such society?
0: కనుకని విద్యార్థి అనగా ఏమి సమాజమునకు సంక్షేమాన్ని అందించేటువంటి ఒక వ్యక్తిగా రూపొందాలి.
1: విద్యార్థి, స్టూడెంట్ మీన్స్ హూ వర్క్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: విద్యా ప్లస్ అర్థితి ఇతి విద్యః.
1: విద్యా ప్లస్ అర్థి ఇస్ విద్యార్థి.
0: ఈనాడు విద్యార్థిగా ఉండటం లేదు.
1: He is not vidyarthi.
0: Vidyalayamlo praveshinchukodanu vishayarthiga marutunnadu.
1: Though he seeks admission in institutions,
0: vidyanu vishayarthunnadu.
1: He forgets the main thing.
0: Kani taanu vishayanni maatramu vishwasistunnadu.
1: But he goes by the sensual pleasure.
0: Vidya kaadu manaku mukhyam anukuntunnadu.
1: He considers that education is important.
0: Alanti vaadu vidyalayamlo enduku praveshinchali?
1: Why should such a man seek admission here?
0: Vidyanu abhyasinchetundi vade vidyalayamlo praveshinchali.
1: The one who is prepared to learn and study should seek admission.
0: Ilanti vidyavantulu enta mando kotlaku untunnaru prapanchamlo.
1: In this world there are crores and crores of educated people.
0: Kani mana vidya kevalamu grandhallo maatrame parichayam kaakoddu.
1: But our education should not be limited to textual information.
0: Meekandariki telusunu.
1: You all know that.
0: West Bengal lopala Lala Lajapati Rai, Bala Gangadhar Tilak, Bipin Chandra Palu, Rabindranath Tagore, Aravind Ghosh, ilanti goppa goppa vidyavantulanta kodanu andulo abhivruddhi ayyaru.
1: You know West Bengal that has given birth to Lal Bal Pal, Tagore and Aravind Ghosh.
0: Kani veerandari yokka perlu ee naadu ekkada untunnavi.
1: Where do you find their names today?
0: Edo grandhallo cheri untundachu konni perlu.
1: You will find their names in texts.
0: Kontha mandi perlu grandhallo kudanu cheratam ledu.
1: And some of the names are not noticed in texts either.
0: Idantha vidya yokka sariyainatundi yokka pramanam kaadu.
1: It's not standard measure for education.
0: Ye chaduvu chadavaledu.
1: He has no education.
0: Ye ABCD lu raavu.
1: He doesn't know ABCD letters.
0: Ye ovanamalu raavu.
1: He has no formal
0: alanti study. Ramakrishna Paramahamsa sarvala hrudayallo kudanu pratishtayipoyadu.
1: Such illiterate Ramakrishna Paramahamsa has installed himself in the hearts of everybody. All our feelings should be imprinted in our hearts. What's the reason?
0: అతను ఆధ్యాత్మిక మార్గంలో ఆరితేరినటువంటి వాడు.
1: Because an expert in spiritual path.
0: ఎన్ని విద్యలు ఉండినప్పటికీ,
1: in spite of all education,
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మికం యొక్క ఈ మూడింటి బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఉండాలి.
1: There should be the combination as a background of these three, ethical, dharmic and spiritual.
0: ఈ మూడింటి యొక్క దృశ్యములు మనకు బ్యాక్గ్రౌండ్ గా లేకపోతే మన చదువు అంతా కూడాను నిరుపయోగమైన చదువు, దమ్మిడీకి పనికిరాని చదువు.
1: Without the background of these three things, all our education is a waste.
0: ఈ చదువుల వల్ల మనం అనుభవించేది ఏమిటి?
1: What is that you get out of this education?
0: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్ద వారలైనా,
1: there may be mighty people with the degrees of BA and MA.
0: సంపదలుండియు సద్దానపరుడైనా పుడమిగిత్తిని కన్న పుణ్యులైనా,
1: there may be reputed people, the rich people, affluent people, the one of charity.
0: అనవరతం ఉండి పరిపూర్ణ పరులకు వారులైనా,
1: there may be very strong people physically,
0: సతతము జపములు తపములు చేయుచు వేదములను నేర్చు విప్రులైనా,
1: there may be priests who teach you all Veda continuously throughout the
0: day. భక్తులకు ఏనాటికైనా,
1: they never equal devotees at any point of time.
0: చూసారా, ఆ దైవ భక్తి అనేటువంటిది ఉండినప్పుడే అల్పుడు కూడాను అధికుడుగా మారిపోతున్నాడు.
1: With that devotion, even a low man would become very high, great.
0: అట్టి దైవ విశ్వాసం లేనటువంటి వాడు అధికుడు కూడాను అల్పుడిగా దిగిపోతున్నాడు.
1: Without faith in God, he may be a very big man, but becomes so low.
0: కనుకనే భారతీయ సంస్కృతి అనగా ఏమిటి?
1: What do you mean by భారతీయ సంస్కృతి?
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat has got the combination of these three, the moral, the dharmic and spiritual.
0: ఒక షార్ట్ నేమ్ లోపల చిన్న పేరుతో ఇడియట్ చెప్తూ వచ్చాడు.
1: దిస్ ఈస్ కన్వేడ్ ఇన్ అబ్రీవియేటెడ్ ఫామ్ బై ఇలియట్. ఇలియట్
0: ఇతను ఈ సంస్కృతిని గురించి అనేక పరిశోధనలు చేస్తూ వచ్చాడు.
1: హి ఇన్వెస్టిగేటెడ్ ఆన్ కల్చర్.
0: కట్టకడపటికి అన్ని విధాల విచారణ చేసి చిన్న ముక్కగా ఇస్ ది వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ హి కేమ్ టు దిస్ కన్క్లూజన్ దట్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: సరి అయినటువంటిది కూడా కాదు.
1: ఇట్స్ నాట్ ఈవెన్ ప్రాపర్.
0: లైఫ్ ఎవరి లైఫ్?
1: Life, whose life?
0: పశులైప రాక్షసలైప మానవుల యొక్క లైప క్రిమికీటాదుల యొక్క లైప.
1: Is it animal life or the life of a demon or that of a beast or an insect?
0: Way of life అన్నాడు.
1: Said you way of life?
0: కాదు కాదు, ఇది కాదు way of life.
1: This is not the way of life.
0: మానవత్వాన్ని ఏకత్వంగా భావించి,
1: taking human life in general as the one principle, అనంతంలో
0: ఉన్నటువంటి ఏకత్వాన్ని విశ్వసించి,
1: having full faith in the unity and diversity,
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించాలి.
1: One should visualize the unity and diversity.
0: అది ఏమన culture.
1: That's our culture.
0: Caste వేరు, culture వేరు. Caste of humanity.
1: The caste of humanity.
0: Culture of love.
1: The culture of love.
0: ఈ culture of love అనేటువంటిది మనం పెంచుకున్నప్పుడు ఇదే దైవం యొక్క ప్రమాణము.
1: This is the measure, the standard of the divinity, the culture of love.
0: కానీ ఈనాటి love అంతా కూడా మనం love love గా అనుకుంటున్నాము.
1: But we go by this modern love.
0: ఈనాటి love అనేటువంటిది నిజమే కాదు.
1: This modern love is no love at all.
0: It's only attachment.
1: It's only attachment.
0: తల్లిపైన బిడ్డ, బిడ్డపైన తల్లి.
1: Is an attachment. attachment to
0: భార్యను భర్త, భర్తను భార్య ప్రేమిస్తున్నారు.
1: The husband and wife, they love each other.
0: మిత్రుని మిత్రులు ప్రేమిస్తున్నారు.
1: There's love among friends.
0: బంధువులు బంధువులను ప్రేమిస్తున్నారు.
1: Love among relations.
0: ఇదంతా కూడాను కేవలం ప్రేమనా కానే కాదు.
1: Is that all love? No, certainly not.
0: ఎంతో ప్రేమతో చూసుకున్నటువంటి తల్లి,
1: the mother with so much of love towards,
0: మరణించిన తక్షణమే,
1: the moment she dies,
0: ఆ తల్లిని క్షణమైనా వదలలేనటువంటి కుమారుడు కూడాను నిర్దాక్షిణ్యంగా నిప్పులు వేసి కాల్చి వేస్తున్నాడు.
1: The son has got intense love for his mother. The moment mother dies, he will just cremate her.
0: Nidharchi.
1: Without any compassion.
0: అలాంటి సమయం లోపల ఇది లవ్ ఎట్లవుతుంది?
1: Then how do you call it love?
0: ఇది దేహానికి దేహానికి కనిపించినట్టు ఇచ్చినటువంటి ఒక విధమైనటువంటి యొక్క అటాచ్మెంట్.
1: It's only an attachment between two bodies.
0: ఈ అటాచ్మెంట్ ని లవ్ అనుకోకూడదు.
1: You cannot mistake.
0: ఈ అటాచ్మెంట్ మధ్యలో వచ్చినవే కానీ మనకు పూర్వం కానీ మన తదుపరి కానీ వచ్చేటువంటివి కాదు.
1: అటాచ్మెంట్స్ హావ్ కమ్ ఇన్ బిట్వీన్, దే వర్ నాట్ దేర్ ఇన్ ద బిగినింగ్.
0: లవ్ పుట్టుకకు పూర్వము ఉంటుండాలి.
1: లవ్ ఇస్ దేర్ ప్రయర్ టు బర్త్.
0: మరణించిన తర్వాత ఉంటుండాలి.
1: ఇట్ విల్ దేర్ ఈవెన్ ఆఫ్టర్ డెత్.
0: కానీ అటాచ్మెంట్ మధ్యలో వచ్చింది, పాసింగ్ క్లౌడ్స్.
1: బట్ అటాచ్మెంట్ హావ్ కమ్ ఇన్ బిట్వీన్.
0: పెళ్లి జరిగిన తర్వాతనే భార్య భర్త.
1: వన్ బికమ్స్ హస్బెండ్ అండ్ వైఫ్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్.
0: తానెవరు, నీవెవరు?
1: ప్రయర్ టు వెడ్డింగ్ హూ ఆర్ యూ?
0: పుట్టిన తర్వాతనే బిడ్డ తల్లి.
1: Is only after birth one the mother and the
0: father. Ni avaru atalli avaru.
1: Prior to birth, who are you and who is the mother?
0: Ivanni kuda nu passing clouds. Idi prema kaadu.
1: They're passing clouds. That's not love.
0: Shashvatamainatundide prema.
1: That which is permanent is love.
0: Nitya satya sudhyamainatundide prema.
1: Pure unsullied eternal truth is love.
0: Nirgunam niranjanam sanatanam niketanam nitya suddha buddha mukta nirmala swaroopam. Idi e prema.
1: It's the pure unsullied unadulterated unpolluted eternal truth is love.
0: Kanukane ప్రతిఫలాపేక్ష లేకుండా కోరినటువంటి ప్రేమనే అది దైవ ప్రేమ.
1: Therefore the divine love is that that does not
0: expect
1: anything in return. స్వార్థ
0: సంబంధం లేకుండా ప్రేమించేటువంటిదే నిజమైన ప్రేమ.
1: Is a true love will not entertain
0: selfishness. అది ఒక్క దైవమే తప్ప అన్యులకి ఇది సాధ్యం కాదు.
1: That love is there in God, none else.
0: అది మన భారతీయ కల్చర్ అని.
1: That is the culture of Bharat.
0: ఒక భారత కల్చర్ కును వివిధ దేశముల యొక్క కల్చర్ కు వ్యత్యాసం అని చూడకూడదు మనం.
1: We should not go by the differences between the culture of Bharat and the nations.
0: ప్రేమ ఉన్నది.
1: There is love in all.
0: Culture and TMT, culture of university, universal.
1: Culture is universal.
0: కనుకనే ఒక భారతదేశానికి ఇంకొక దేశానికి సంబంధం లేదని చెప్పకూడదు.
1: We should not say that it has no other affinity with
0: other nations. మన కల్చర్ చాలా గొప్పది, ఇతర దేశం యొక్క కల్చర్ చిన్నది అని మనటువంటి ప్రేమనే అదే దైవ ప్రేమ.
1: Therefore the divine love is that that does not
0: expect
1: anything in return.
0: స్వార్థ లేకుండా ప్రేమించేటువంటిదే నిజమైన ప్రేమ.
1: Is a true love will not entertain selfishness.
0: దైవమే తప్ప అన్యులకి ఇది సాధ్యం.

0: దేశానికి ఇంకొక దేశానికి సంబంధం లేదని చెప్పకూడదు.
1: We should not say that it has no other affinity with
0: other nations. మన కల్చర్ చాలా గొప్పది, ఇతర దేశం యొక్క కల్చర్ చిన్నది అని మనం విమర్శించకూడదు.
1: We should not criticize and claim that our culture is great.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: ఇది మన యొక్క కల్చర్.
1: This is our culture.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: Let's move together.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: Let's grow together.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: Let us develop the intellect, intelligence that we have developed.
0: కలిసి మెలిసి కలత లేక తెలివితో జీవించుదాం. ఇదే మన కల్చర్.
1: Let us mingle together and live in friendship.
0: ఇటువంటి భగవత్ దీన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop this sort of a spirit today.
0: ఏ విద్యా సంస్థలు ఎందుకూడను ఇలాంటి దీన్ని బోధించటం లేదు.
1: Such a thing is not taught in any other institution.
0: ఏదో కొన్ని సబ్జెక్ట్స్ పైన మాత్రమే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు.
1: They only teach subjects.
0: ఆ సబ్జెక్ట్ అంతా కూడాను కేవలం ఆబ్జెక్ట్ గా మారిపోతున్నాయి.
1: All the subject transforms into object.
0: కనుకనే మన ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అంతా కూడా ఒక ప్రేమతో కూడినటువంటిది.
1: Therefore subject and object.
0: అదే పాజిటివ్.
1: That love is
0: positive. అదే దివ్య శక్తి.
1: That is divine power.
0: ఈ నెగటివ్ అంతా కూడాను మార్పు చెందేటువంటివి.
1: All the negative changes.
0: ఆ నెగటివ్ లోపల మన పరిమిత్రమైనటువంటి ఒక స్వరూపాన్ని నిరూపించదు.
1: That negative will never show your sacred form.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: ఒక కెమెరాలో ఫోటో తీశాడు.
1: Suppose you click your camera.
0: ఆ కెమెరా తీసినప్పుడు నెగటివ్ వస్తుంటుంది.
1: Then you get the negative.
0: ఆ నెగటివ్ చూస్తే ఎట్లా ఉంటుంది? ఆ నెగటివ్ ని ప్రింట్ చేసి చూస్తే ఆ ఫోటో ఎంత అందంగా ఉంటుంది?
1: How does the negative look? When you print the same negative, how do you look? Find the photo there.
0: కనుకనే ఈ నెగటివ్ అనేటువంటి దాంట్లో మన అందచందములు సుస్పష్టంగా కనిపించవు.
1: There in the negative you don't find clearly see your own beauty.
0: ఈ ఫోటోలో కూడాను మరొక విషయాన్ని మీరు చక్కగా కల్చర్ విషయం యోచించాలి.
1: In photo you will find another instance in regard to culture.
0: నీ దేహాన్ని ఒక కెమెరామన్ వచ్చి ఫోటో తీస్తాడు.
1: Supposing a photographer clicks his camera.
0: కానీ నీ దేహం పైన ఏమేమి ఉంటున్నావో అవన్నీ ఆ ఫోటోలో వస్తాయి.
1: What all you have put on your body you will find there in the photo.
0: ఏ యొక్క కలర్ వేసుకున్నావో,
1: the color,
0: ఏ యొక్క చైన్ వేసుకున్నావో,
1: the chain,
0: ఏ విధమైనటువంటి అలంకారం చేసుకున్నావో అవన్నీ వస్తాయి ఫోటోలో.
1: All the decoration you have, you'll find it in the photograph.
0: కానీ బయటవు మాత్రమే వస్తున్నాయి.
1: But you find only outer things.
0: లోపల ఉన్నటువంటి నీ కండరములు, లోపల ఉన్నటువంటి నీ బోన్స్, లోపల ఉన్నటువంటి నీ నరములు ఈ యొక్క ఫోటోతో వస్తున్నాయా?
1: But do you find there in the photo your muscles, the nerves and the bones within the
0: body? దీనికి మరొక ఫోటో ఉంటుంది.
1: But there is another photo now.
0: అదే ఎక్స్రే అన్నారు.
1: That is
0: ఎక్స్రేలు ఇవన్నీ వస్తాయి.
1: In X-ray you find inner.
0: కానీ ఫోటోలు ఇవన్నీ రావు.
1: In photo you don't
0: find. ఈనాటి చదువులంతా కూడాను బయట ఫోటో తీసినట్టుగా ఉంటుంది.
1: సో ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ సంథింగ్ లైక్ ఎక్స్టర్నల్ కెమెరాస్.
0: కానీ స్పిరిచువల్ కల్చర్ అనేటువంటిది ఈ యొక్క లోపల ఉండినటువంటి దాన్ని ప్రత్యక్షంగా మనం నిరూపించి చూపించాలి.
1: బట్ ది స్పిరిచువల్ కల్చర్ విల్ సర్టన్లీ షో మానిఫెస్ట్ దట్ విచ్ విదిన్.
0: అదే ఎక్స్రే ఫిలిం.
1: దట్ ఈస్ ఎక్స్రే ఫిలిం.
0: అది ఒక్క మనస్తో తప్ప మరొక దాంతో చేరదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ప్రెసెంట్ విత్ ద మైండ్.
0: ఈ మనసు అనేటువంటి ఎక్స్రే దీనికి ప్రేమ అనేటువంటి ఫిల్మ్ వేసి తీసినప్పుడు అవన్నీ లోపలవన్నీ బయటకు వస్తుంటాయి.
1: సో మైండ్ ఈజ్ ది ఎక్స్రే అండ్ లవ్ ఈజ్ ద ఫిల్మ్. దెన్ యూ గెట్ ఎవ్రీథింగ్ దేర్.
0: కనుకనే ఎక్స్రే అనేటువంటి కెమెరా ఉండి కూడా ఫిల్మ్ లేకపోతే ప్రయోజనం లేదు.
1: యూ మే హ్యావ్ ది ఎక్స్రే కెమెరా వితౌట్ ది ఫిల్మ్.
0: మైండ్ అనేటువంటిది కూడా చాలా కరెక్ట్ గా ఉంటుండాలి.
1: So mind should be perfect.
0: ఏ విధమైనటువంటి స్పాయిల్ కాకుండా ఉండాలి కెమెరా.
1: కెమెరా షుడ్ నాట్ బి స్పాయిల్డ్.
0: దాంట్లో ఒక విధమైనటువంటి యొక్క బల్బు, ప్రేమ బల్బు, అది ఎక్స్పైర్ కాకుండా ఉంటుండాలి.
1: We should also see the bulb of love still shines working.
0: ఎక్స్పైర్ కాకుండా.
1: ఎక్స్పైర్
0: దాని ఒక కాలం లోపల తీసేటువంటిదిగా ఉండాలి.
1: Should help you to take the photograph in time.
0: ఎక్స్పైర్ ప్రేమలంతా ఉంటుండాలి.
1: Today we find the bulbs that do not function.
0: మన కార్యాలు తీరిన తక్షణమే ఆ ప్రేమ ఎక్కడికో వెళ్ళిపోతుండాలి.
1: The moment our object is fulfilled,
0: love goes. ఇది ప్రేమనే కాదు.
1: It's no love at all.
0: ఎప్పటికీ ఎన్ని కష్టములైనా, నష్టములైనా, దుఃఖములైనా సంభవించినప్పటికీ భగవంతుని మాత్రం మనం దూరం చేసుకోకూడదు.
1: We may have so many problems, anxieties and worries.
0: ఈనాడు లౌకికమైన కొన్ని కారణాల చేత నిత్య సత్యమైనటువంటి భగవంతుని కూడా దూరం చేసుకుంటారు.
1: బికాస్ ఆఫ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ వరల్డ్లీ రీజన్స్ వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ గాడ్.
0: ఇది నిజమైనటువంటి భక్తి కాదు.
1: ఇట్ ఈస్ నో ట్రూ డివోషన్.
0: ఏమైనా సంభవించని,
1: లెట్ ఎనీథింగ్ హ్యాపన్.
0: దేహమును ధరించిన తర్వాత దీనికి అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవించవచ్చు.
1: హావింగ్ బీన్ గివెన్ దిస్ బాడీ ఇట్ ఇస్ బౌండ్ టు ఫేస్ ఆల్.
0: ఇది ఏనాటికైనా కూడా నిత్యమైనటువంటిది కాదు.
1: It is never permanent, the body anyway.
0: నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.
1: That eternal truth, love, has got to be kept safe and secure.
0: అనేక మంది భక్తులు కూడాను చరిత్రలు మీకు తెలుసును.
1: You know the history of many of the devotees.
0: ఎన్ని బాధలు పెట్టినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని ముందుకు సాగటం చేతనే వారి జీవితాన్ని ఒక ప్రకాశవంతమైనటువంటి ఆదర్శంగా లోకానికి అందిస్తూ వచ్చారు.

0: Jesus could face all the problems, sufferings, yet they could resist and so demonstrate the entire brilliance of the
1: world.
0: They forget the body. మీకు తెలిసిన
1: భాగవతములో ప్రహ్లాదుని యొక్క చరిత్ర.
0: You know the history of Prahlada in Bhagavata.
1: ఎన్ని బాధలో పెట్టాడు కన్న తండ్రియే.
0: The very father has put him to suffering.
1: దేనివల్ల?
0: Why?
1: తనకి ఇష్టమైనట్టు కానటువంటి దాన్ని తనకి ఇష్టంగా భావిస్తూ వచ్చాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద స్టార్టెడ్ లైకింగ్ దాట్ విచ్ ఇస్ డిస్ లైక్
1: దైవ ద్వేషి హిరణ్యకశిపుడు దైవ ప్రీతి ప్రహ్లాదుడు.
0: హిరణ్యకశిపు హస్ గాట్ అట్టర్ హేట్రెడ్ టువర్డ్స్ గాడ్ వైల్ ప్రహ్లాద లవ్డ్ గాడ్. ప్రీతి
1: చేతనే సర్వమును భరించుకుంటూ వచ్చాడు.
0: Because his love that made him resist all problems.
1: ఆ టీచర్స్ కూడా వచ్చి హిరణ్యకశిపు దగ్గర మొరపెట్టుకుంటున్నారు.
0: టీచర్స్ కేమ్ అండ్ ప్లీడెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిరణ్యకశిపు.
1: తన్ను నిశాచరు పొడువ.
0: When he was attacked by all the demons.
1: దైత్య కుమారుడు.
0: The son of this హిరణ్యకశిపు ప్రహ్లాద.
1: పన్నగశాయి.
0: He has been saying, "Oh, పన్నగశాయి, oh God."
1: తన్ను బంజన.
0: Praising God, Dhanujabhanja.
1: Amchu nutinche kani.
0: He only extols, he only praises God.
1: Kannula nirutedu.
0: He never shed a tear.
1: Bhayakampa sametudu kadu bhuvara.
0: O king.
1: Bhayakampa sametudu kadu bhuvara.
0: O king, he is not fear stricken, he is not afraid of anything.
1: Chinna pillavadu.
0: Young God.
1: Ee kashtamulu kanta bharinchukogalada?
0: Can he really bear all the suffering?
1: తన మనస్సు తన దేహము దైవ చింతనలో ఇమిడ్చాడు.
0: బికాజ్ హిస్ బాడీ అండ్ ద మైండ్ సెంటర్డ్ అరౌండ్
1: గాడ్. బాడీకి ఎన్ని కష్టములు కలుగుతున్నాయో ఏమీ విచారించడం లేదు.
0: దేర్ సో మచ్ బాడీ ఇస్ పుట్ టు సఫరింగ్ బట్ ఇస్ నాట్ మైండ్
1: క్లోరోఫామ్ ఇచ్చి ఆపరేషన్ చేసినప్పుడు 5 inches చేయి 50 inches చేయి మనకి ఏమీ తెలియదు.
0: గివింగ్ క్లోరోఫామ్ వన్ డాక్టర్ మైట్ ఆపరేట్ 5 inches ఆర్ బి మచ్ బిగ్గర్ బట్ యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్.
1: అదే విధంగానే
0: లైక్
1: ఆ దైవత్వంతో లీనమైనటువంటి ఆ మనసుకు ఎన్ని బాధలు కలిగినా ఎన్ని కష్టములు కలిగినా ఏమీ లెక్క చేయలేదు.
0: దేర్ ఫోర్ ద మైండ్ in the presence of the divine is not mindful of its troubles. That brings success.
1: Kalukane, the pleasure is an interval between two pains.
0: The pleasure is an interval between two pains.
1: Rendu badhala madhyalone aa sukham manaku labhyam avutundi.
0: So there is pleasure between.
1: Kaani ee naati mana yokka vidyalu kaani mana bhakti siddhalu kaani kashtamulu vaste photolu maari potayi sukham vaste rendu photolu ekkuva pettestam.
0: The modern education, our steadfastness, devotion would be on the rise. In terms of pleasure, in terms of pain, we turn photos. It's not devotion.
1: ఏ కష్టములైనా కలగని.
0: At any troubles come to you.
1: నీ ప్రసాదమే.
0: It's all your gift.
1: ఇదంతా నీ గిఫ్టే.
0: It's all your gift.
1: సుఖము నీ గిఫ్టే.
0: Pleasure is
1: సుఖము నీ గిఫ్టే.
0: Pain is your gift.
1: సుఖమే లేకపోతే దుఃఖానికి విలువ ఎక్కడ ఉంది? దుఃఖమే లేకపోతే సుఖానికి విలువ ఎక్కడ ఉంది?
0: Without pleasure there cannot be pain. Without pain there cannot be pleasure.
1: యొక్క ఏకత్వాన్ని మనం వహించాలి.
0: We should know the unity, oneness behind these two.
1: అది ఏ కల్చర్.
0: That is culture.
1: ఈ కల్చర్ అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ కల్చర్?
1: కల్చర్ అండ్ స్పిరిచువల్ అని పెట్టారు.
0: వీ సే కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
1: ఈ కల్చర్ అనేటువంటి ఏకాత్మ భావాన్ని పెట్టుకుంటే అదే స్పిరిచువల్ అనేటువంటి రూపాన్ని ధరిస్తుంది.
0: వెన్ వన్స్ యూ వ్యూ కల్చర్ ఇస్ ద వన్నెస్.
1: కల్చర్ నెగటివ్.
0: కల్చర్ ఇస్ నెగటివ్.
1: పాజిటివ్ పిక్చర్.
0: పాజిటివ్ పిక్చర్.
1: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వమే మన స్వస్వరూపాన్ని అందుకోగలుగుతున్నాం.
0: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ విల్ మేక్ యూ నో యువర్ నేచర్.
1: కేవలం భౌతికమైనటువంటి విద్యలే ప్రధానం కాదని మీరు విశ్వసించకూడదు.
0: డోంట్ థింక్ దట్ ది సెక్యులర్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఇస్ మెయిన్లీ ఇంపార్టెంట్.
1: ఈ విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య విద్యానాం.
0: Along with this education, spiritual knowledge is
1: అప్పుడే మన జీవితానికి ఒక విధమైనటువంటి తేజస్సు మనకు లభ్యమవుతుంది.
0: Then only you will have light of life.
1: లేకపోతే నీ యొక్క చదువు ఏమిటి?
0: Otherwise, what's your education?
1: చదివేంత వరకు జ్ఞాపకంగా ఉంటుంది.
0: You remember so long you
1: ఇంటికి పోతాను ఇవన్నీ మర్చిపోతాము.
0: By time you go home you forget.
1: ఈ చదువులంతా కూడా నువ్వు పొట్టకూటి కోసం చదివినటువంటి చదువులే.
0: All this education is for our living.
1: ఈ కూడు కాదు మనకు.
0: It's not this food important.
1: ఆత్మానందమైనటువంటి అందించేటువంటి ఒక ఫుడ్ మనకు కావాలి.
0: We need the food that gives bliss to the spirit.
1: ఆ ఫుడ్ ఏ హెడ్. ఆ హెడ్ ఏ గాడ్.
0: That food is the head, that head is the
1: God. The భౌతిక ఫుడ్ స్టమక్ కు చేరుతుండాలి.
0: The physical food will go to the stomach.
1: తలకు చేరటం లేదు.
0: It won't reach head.
1: కాబట్టి ఇది నెగటివ్ అయిపోతుండాలి.
0: So it turns negative.
1: తలకు చేరినప్పుడే అది పాజిటివ్ గా వస్తుంది.
0: The moment it reaches head, it turns positive.
1: కనుకనే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి దాన్ని మనం ఆధారంగా చేసుకోవాలి.
0: So we should have the spiritual knowledge as the basis, foundation.
1: ఇంతే కాకుండా నైతిక విద్య.
0: The moral education.
1: అనగా నైతికమనగా ఏమిటి?
0: What do you mean by moral education?
1: మంచి నడవడిక.
0: Good conduct.
1: Morality.
0: Morality.
1: ఇది మంచి నడతగా ఉండాలి.
0: It should be proper, good.
1: బయటికి పోతానే వికారంగా మనం జీవించటం.
0: The moment we go out, we live a different
1: life. హాస్టల్లోనూ లేక కాలేజీలోనూ చదివేంత వరకు మంచి పతివ్రతగా ఉండటం.
0: So long we are in the hostel and sacred in the హాస్టల్ కాలేజ్ యూఆర్ సీక్రెట్.
1: ఇది కానే కాదు చదువు.
0: యూ కెనాట్ కాల్ ఇట్ ఎడ్యుకేషన్.
1: 99% మంది అట్లే ఉంటున్నారు.
0: 99% ఆర్ ఆఫ్ దట్ సార్ట్.
1: ఇంకా ఎక్కడ ఉంది మొరాలిటీ?
0: వేర్ ఇస్ మొరాలిటీ?
1: కనుకనే మొరాలిటీని మనం పోషించుకోవాలి.
0: సో వీ షుడ్ డెవలప్ మొరాలిటీ.
1: నీతితో మనం నడచడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ హావ్ గుడ్
1: కాన్షియన్స్. ఎవరైనా చూచినా చూడకపోయినప్పటికీ నా యొక్క కాన్షియన్స్ నాకు తృప్తి అనేటువంటి ఒక సత్యాన్ని మనం వహించాలి.
0: వెదర్ యు ఆర్ అబ్జర్వ్డ్ ఆర్ నాట్ యూ షుడ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
1: మంచి నడతనే ఇది నీతి అన్నారు.
0: గుడ్ బిహేవియర్ ఇస్ మొరాలిటీ.
1: నతాయితి నీతః అని బోధించింది ఉపనిషత్తు. అనగా ఏమిటి? నడిత మంచిదిగా ఉండినటువంటి వాడే నీతిపరుడు.
0: So the one with good conduct is the one is a good person.
1: Jati gauravambu neeti pai nilachunu neeti lekayunna jati chedunu.
0: The respect and the prestige of the nation depends upon the morality, the conduct.

0: బిస్పాయిల్డ్,
1: నీతి లేని వాడు కోతి కంటే హీనము అన్నాడు.
0: ద వన్ వితౌట్ మొరాలిటీ ఇస్ వర్స్ దెన్ ఎ మంకీ.
1: ఇలాంటి వాడు ఎన్ని చదువులు చదివి ఏం ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్?
1: నడతను చక్కగా పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ అవర్ కాండక్ట్ షుడ్ బి గుడ్.
1: మన దృష్టిని కంట్రోల్ లో పెట్టుకోవాలి.
0: వి హావ్ కంట్రోల్ ఆన్ అవర్ లుక్స్.
1: మన మనసును కంట్రోల్ లో పెట్టుకోవాలి.
0: వి హావ్ కంట్రోల్ ఆఫ్ మైండ్.
1: అయితే మనసును కంట్రోల్ చేయడం కష్టమే.
0: అవర్ ఇట్స్ డిఫికల్ట్ టు కంట్రోల్ ద మైండ్.
1: సులభం కాదు.
0: ఇస్ నాట్ దట్ ఈజీ.
1: కానీ డైవర్ట్ చేయొచ్చు.
0: బట్ వి కెన్ డైవర్ట్ ఇట్.
1: అనగా ఈ ప్రాకృతమైనటువంటి పోయేటువంటి ఈ మనసునంతా దైవం పైన మరచు.
0: ద మైండ్ దట్ ఈస్ వరల్డ్ సైడ్ కెన్ బి డైవర్టెడ్ టువర్డ్స్ గాడ్.
1: అప్పుడే ఇది చక్కని పవిత్రమైనటువంటి మొరాలిటీగా రూపొందుతుంది.
0: దెన్ ఇట్ వుడ్ షేప్ ఇన్ టు సీక్రెట్ మొరాలిటీ.
1: ఎట్లా?
0: హౌ?
1: ప్రాకృతం పైన పెట్టినప్పుడు నీవు బంధుటరైపోతున్నావు.
0: వెన్ ఇట్ ఇస్ వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ యువర్ బౌండ్.
1: పరమాత్మ పైన పెట్టినప్పుడు నీవు లిబరేషన్ అనగా స్వేచ్ఛను పొందుతున్నావు.
0: సో ద మైండ్ టువర్డ్స్ ది వరల్డ్ సైడ్ ఇస్ బాండేజ్, టువర్డ్స్ గాడ్ వర్డ్ ఇస్ లిబరేషన్.
1: ఒక లాక్.
0: Our heart is a lock.
1: నీ మైండ్ ఏ ఒక కీ.
0: మైండ్ ఇస్ ద కీ.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్
1: ఓపెన్.
0: ఇట్ ఓపెన్.
1: టర్న్ రైట్ సైడ్ లాక్.
0: టర్న్ రైట్ సైడ్ ఇట్ గెట్స్ లాక్డ్.
1: లాక్ అండ్ కీ సేమ్.
0: లాక్ అండ్ కీ ఆర్ సేమ్.
1: టర్నింగ్ డిఫరెన్స్ ఉంది.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
1: కనుక నీ మీ మైండ్ ను,
0: సో యువర్ మైండ్,
1: ప్రకృతి వైపున ప్రవహింపచేస్తే బంధితుడైపోతున్నావు.
0: యువర్ మైండ్ ఇస్ వరల్డ్ వర్డ్ ఇట్ ఈస్.
1: ఈ మైండ్ ను దైవం వైపును మరల్చినప్పుడు నీవు మోక్షాన్ని పొందుతున్నావు.
0: ఇఫ్ ఇట్ ఇస్ డైవర్టెడ్ టువర్డ్స్ గాడ్, యు ఆర్ గోయింగ్ టు బి లిబరేటెడ్.
1: ఏమిటి?
0: వాట్ ఇస్ లిబరేషన్?
1: ఒక ప్రత్యేకమైనటువంటి భవనము, ఎయిర్ కండిషన్, ఇవన్నీ సనుకూలపరిచినటువంటివి కాదు.
0: లిబరేషన్ డజంట్ మీన్ ఎ మ్యాన్షన్ ఆర్ ఎయిర్ కండిషన్.
1: మోక్షయం మోక్షం అన్నారు.
0: దట్ టేక్స్ యూ అవే ఫ్రమ్ ద డెల్యూషన్ ఇస్ లిబరేషన్.
1: ప్రాకృతమైనటువంటి చింతన నుంచి పరమాత్మ చింతన వైపును మరల్చాలి.
0: You have to direct our mind away from the worldly matter towards God. అది
1: మన యొక్క మొరాలిటీ.
0: దాట్స్ అవర్ మొరాలిటీ.
1: దాంట్లో ఎంత నీతియో ఉంటుందది.
0: లోడ్ ఆఫ్ మొరాలిటీ దేర్.
1: అది ఎంతో అభివృద్ధికి, ఆదర్శానికి అవకాశం ఇస్తుంది.
0: ఇట్ విల్ సెట్ అన్ ఐడియల్ అండ్ ఇట్ విల్ ప్రోగ్రెస్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరందరూ ఆదర్శ పురుషులుగా మీరు తయారు కావాలి.
0: యూ షుడ్ షేప్ యువర్ సెల్ఫ్ ఎస్ ఐడియల్.
1: కేవలం ఈ తుచ్చమైనటువంటి యొక్క గ్రంథ పరిచయం కోసం మీరు రానక్కర్లేదు.
0: యూ నీడ్ నాట్ కమ్ హియర్ టు అక్వైర్ దిస్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ సో లో.
1: నిత్యము మీ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మెథమెటిక్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటున్నాయి.
0: యూ హావ్ గాట్ యువర్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ.
1: కానీ ఈ సమ్మర్ క్లాస్ లోపల,
0: బట్ ఇన్ సమ్మర్ క్లాసెస్,
1: దీని అన్నింటికి మించినటువంటి యొక్క ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క, ఆదర్శాన్ని ఇచ్చేటువంటి యొక్క చక్కని ఘనతను మనం సంపాదించుకోవాలి.
0: ఇన్ ది కోర్స్ ఆఫ్ ది సమ్మర్ క్లాసెస్ యూ షుడ్ హ్యావ్ దట్ బ్లిస్ that gives the majesty and the glory which is beyond all the subjects available to you.
1: Dhanamul galgi dharma gunam unna santati ledane chintayundu.
0: He may have all wealth and good character, righteousness, but you will feel so sad that he has no children.
1: Dhanamul galgi dharma gunam unna santati ledane chintayundu.
0: He may have all the
1: affluence. Vidyadhikari ayi virraviguchununna udyogamulu leka vetalanundu.
0: As a good student, he may pride himself because of all knowledge, but yet he feels so sad because there is no job.
1: Yedi vidya.
0: What is this education?
1: ఉద్యోగాల కోసం ఇంటింటి వెంట బెచ్చం ఎత్తుకోవటమా?
0: We have to beg, approaching door to door for a job.
1: కనుక నీవు అదే ఒక బెగ్ భగవంతుని దగ్గర చెయ్యి.
0: Let's beg God.
1: Anta tane istadu.
0: He will give everything you want.
1: Neeku sariyaina nadatham neevu penchuko.
0: Develop good conduct.
1: Nee nadatha sariga lenappudu enta vidyalu nerchi em prayojanam?
0: If your behavior is not proper, what is the fun of all knowledge that you acquire?
1: Mundu vastundi.
0: You will come to know later.
1: Ee naati sayankalam nunchi,
0: right from this evening,
1: ramayanamlo undinatvanti neeti prabhavalanta kudanu prabodhinchali pillalukani vice chancellor aasinchadu.
0: Vice chancellor prayed to Bhagwan to talk to us on moral principles contained in sacred text Ramayana.
1: ee Ramayanamlo undinatvanti prati anuvu prati kadamu kudanu vidyarthiki atyavasaramu.
0: Every episode, everything there in Ramayana are absolutely essential.
1: Mana deham lopala prati blood cells kudanu anta ekamai untundadi.
0: There are present blood cells in our body.
1: Body anta cells e.
0: The body is full of cells.
1: ఒక్కొక్క సెల్ లోపల కూడా ఒక్కొక్క రూపం ఉండే ఉంటుంది.
0: ఎవ్రీ సెల్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ ఫామ్.
1: రామాయణం అంతా కూడా ఒక పవిత్రమైనటువంటి నీతి నిజాయితీతో కూడినటువంటిది.
0: సో రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ నీతి, మొరాలిటీ, నిజాయితీ, ఇంటెగ్రిటీ.
1: దానిని మనం చక్కగా గుర్తించి
0: రికగ్నైజ్
1: ఈ చరిత్ర యొక్క పవిత్రతను మనం ఆశించినప్పుడే,
0: అండ్ వెన్ యూ అండర్స్టాండ్ ది సాంక్చురీ హిస్టరీ,
1: సకమవుతుంది.
0: అవర్ హ్యూమన్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కేవలం ఈ లౌకికమైన సబ్జెక్ట్స్ తో మాత్రమే తృప్తి పడనక్కర్లేదు.
0: Don't get merely satisfied with the second knowledge. It's also necessary anyway.
1: Ihamana sukimpa hematāraka vidya, paramana sukimpa brahma vidya.
0: To be happy in this world, this secular knowledge. To be happy in the other world, brahmic knowledge. You know that, students.
1: Football aadeyatundi pillalu, atu vaipuna 6, itu vaipuna 6 mandi untaru.
0: Students that play the football game find 6 of that side.
1: Kaani atu last lopala, itu last lopala kodanu, rendu limitlu pettintaru goaluku.
0: On either side, there will be certain limits setting the goals.
1: ఇటువైపున వారు ఆ లిమిట్ లోపల బాల్ కొట్టినంటే వారికి గేమ్ అయింది.
0: సో నౌ ఇఫ్ దే హిట్ ద బాల్ దిస్ వే దట్ విల్ బి గేమ్.
1: అటువైపున వారు ఈ లిమిట్ లోపల మధ్య లోపల పోయిందంటే వీరికి గోల్ అయింది.
0: On the other hand, if they hit from that side, this would be goal to this
1: player. అయితే ఈ లిమిట్ అవతల తట్టు నుంచి ఒక ఫర్లాంగ్ దూరం పోయిన కానీ అది అవుటే కానీ గోల్ కాదు.
0: However, it crosses the limit, even goes to a furlong, it's out but not a
1: goal. కనుకని ఇహ మనసుకు ఇంప హేమతారక విద్య, పరమనసుకు ఇంప బ్రహ్మ విద్య, ఈ రెండు గోల్స్ గా ఉంటున్నాయి.
0: Therefore, secular knowledge and spiritual knowledge are two goals.
1: ఈ రెండింటికి మధ్యలో మన జీవితం అనేటువంటి బాల్ ను కొట్టాలి.
0: And we hit this ball of life, that go in between.
1: మన లైఫ్ ఏ ఒక బాల్.
0: Our life is a ball.
1: ఈ బాల్ ఉన్నటువంటిది ఎంతవరకు మనం కాళ్ళతో కొడుతున్నాం?
0: How long can you hit this
1: ball? ఈ బాల్ లోపల ఎయిర్ ఉండినంత వరకు కాళ్ళతో వాడు కొడతాడు, వీడు కొడతాడు.
0: So long this ball is full of air, it is hit on by both the parties.
1: ఆ ఎయిర్ అనేటువంటిది ఏమిటి?
0: What is this air?
1: అదే అహంకారము.
0: This is the air of ego.
1: ఈ అహంకారం అనేటువంటి ఎయిర్ బాల్ లో ఉన్నంత వరకు అందరూ కాళ్ళతోనే కొడుతున్నారు కానీ చేతితో ముట్టరు.
0: So long this air of ego, everyone starts hitting with the leg.
1: ఎప్పుడు ఆ ఎయిర్ పోతుందో అప్పుడు తాను చేతికి తీసుకుంటాడు ఆ బాల్.
0: ద మూమెంట్ ద ఎయిర్ ఇస్ లెట్ ఆఫ్, హీ విల్ కలెక్ట్ ద బాల్ విత్ హిస్ హ్యాండ్స్.
1: అదే విధంగానే మన లైఫ్ అనే గేమ్ లోపల ఈ అహంకారం అనేది ఉండినంత వరకు మనకి ఈ బాధలు తప్పింది కాదు.
0: Therefore, in this game of life, so long there is ego, we cannot be free from the problems.
1: ఈగోను మనం దూరం చేసి,
0: we should give up ego.
1: మనం ప్రేమను మనం పెంచుకున్నప్పుడు,
0: should develop love.
1: నిజమైనటువంటి ఆదర్శ జీవితం అయిపోతుంది.
0: Then we lead an ideal life.
1: ఇవన్నీ నేడు వస్తాయి, రేపు పోతాయి.
0: The rest come and go.
1: కానీ రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావము ఆధ్యాత్మికము.
0: But that spiritual divine feeling has got time
1: coming. మనం ఈ కర్మలు ఆచరించినప్పటికీ దీనికి బ్యాక్ గ్రౌండ్ నైతిక, భౌతిక, ధార్మికము. Spirituality.
0: Therefore, spirituality, which is moral and ethical, is the background.
1: Mana vennemuku lekapothe manam nilchagalama?
0: Without backbone, can we stand?
1: Kalukane.
0: So,
1: naitikamu, dharmikamu, aadhyatmikamu, mana yokka vennemuku vantidi.
0: Therefore, the morality and the righteousness and spirituality
1: are like a backbone. దీనికి ఉండినటువంటి రింగ్స్ వంటివి.
0: They are the rings of this backbone, vertebrae.
1: ఆ 33 తత్వములు ఏమిటి అనేటువంటి దాన్ని
0: ముందు
1: రామాయణం నందు విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: యుల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద 33 రింగ్స్ వర్టిబ్రే విచ్ ఆర్ ది ఎపిసోడ్స్ ఆఫ్ రామాయణ. యుల్ సెటిల్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్.
1: కేవలం విద్యార్థులు మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ స్టూడెంట్స్,
1: పెద్దలు కూడాను,
0: ఎల్డర్స్,
1: మనము ఈ ధార్మికాన్ని, నైతికాన్ని, ఆధ్యాత్మికాన్ని అలవర్చుకోవాలి.
0: ఎల్డర్స్ ఆల్సో షుడ్ కల్టివేట్ దీస్ త్రీ.
1: ఆనందాన్ని ఇవ్వదు.
0: Any amount of wealth will never make you happy. No family would give you happiness.
1: కాని ఒక దైవ ప్రేమనే ఉంటుంటే ఎక్కడ లేని ఆనందాన్ని మనకు అందిస్తుంది.
0: But with divine love you will have limitless bliss.
1: బలం అనేటువంటిది ఎన్నో ఏనుగుల యొక్క బలం వంటిది.
0: That gives you the strength of many of the elephants.
1: ఎలాంటి దానైనా కూడా మీట్ చేసేసి దాన్ని సాధిస్తుంది.
0: It gives you all the strength to face all challenges of life.
1: కనుక అట్టి దైవ బలము, దైవ ప్రేమను మనం పెంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: So we should make every effort to develop the divine strength and divine love.
1: అది లేకుండా మాత్రం కేవలం చదువులు చదివితే ప్రయోజనం లేదు.
0: Without that it is useless to study other way.
1: చదువులన్నీ చదివి
0: having all
1: చాలా వివేకి అయి
0: one may be intelligent.
1: మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: A foolish person does not know his own self.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కుడంబు మానలేడు.
0: One may be highly educated and occupying exalted position, but he will never give up his mean
1: tarachi
0: mind.
1: Tarachi chaduva chaduva tarkavadame kani purna jnanam eppudu pondaledu.
0: With all this education and learning, he comes down to the level of arguments, argumentation.
1: Chaduvu chadivi chadivi chavanga netiki.
0: Why should anyone die studying all throughout his life?
1: చచ్చేంత వరకు చదువుతూనే ఉంటారు.
0: One studies until they die.
1: 80 ఏళ్ళు 90 ఏళ్ళు అయినా కానీ బుక్ పెట్టుకుని చదువుతూనే ఉంటాడు.
0: వన్ మే బి ఏజ్ 80-90 బట్ హీ గోస్ ఆన్ రీడింగ్.
1: ఏమిటి ఈ చదువులంతా కూడా?
0: వాట్స్ ఆల్ దిస్?
1: చావులేని చదువు చదువమనయు.
0: యు షుడ్ స్టడీ సో హ్యాస్ టు బి ఇమ్మోర్టల్.
1: ఏమిటి డెత్ లేనిటువంటి చదువు చదవాలి?
0: యు షుడ్ స్టడీ సో హ్యాస్ టు బి డెత్ లెస్.
1: అదే ఇమ్మార్టాలిటీ.
0: దట్ ఈస్ ఇమ్మార్టాలిటీ.
1: రిమూవల్ ఆఫ్ ఇమ్మోరాలిటీస్ ఈస్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
0: రిమూవల్ ఆఫ్ ఇమ్మోరాలిటీ ఈస్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
1: ఇమ్మార్టాలిటీ చదువు చదవాలి.
0: వి షుడ్ స్టడీ టు హావ్.
1: ఇవన్నీ ఏనాడైనా ఒకనాటికి జారిపోయేటువంటివి.
0: అదర్ థింగ్స్ డ్రాప్ డౌన్.
1: ఏనాడైనా ఒకనాటికి కూలిపోయేటువంటివి.
0: డౌన్.
1: ఇవి ఏనాడైనా ఒకనాటికి కాలిపోయేటువంటివి.
0: అండర్ అదర్ దర్ షుడ్ బి
1: కాలని కూలని తాళని అనేటువంటి యొక్క తత్వాన్ని మనం ఈనాడు సాధించాలి.
0: వి షుడ్ డెవలప్ దట్ నేచర్ దట్ వుడ్ నెవర్ ఫాల్ దట్ వుడ్ నెవర్ గెట్ బర్న్ దట్ వుడ్ బి పర్మనెంట్.
1: అది ఈనాడు దేశానికి చాలా అవసరము.
0: దట్స్ వెరీ ఎసెన్షియల్ ఫర్ దిస్ కంట్రీ.
1: ఈనాడు దేశమంతా స్వార్థము స్వప్రయోజనంలో మునిగి దేశం యొక్క సుక్షేమాన్ని ఎవడు ఆశించటం లేదు.
0: టుడే ది హోల్ కంట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. Nobody is bothered of this nation.
1: కనుకనే మన విద్యార్థులు ఈ దేశం యొక్క సమాజం యొక్క మంచితనాన్ని అభివృద్ధి పరచడానికి తగిన కంకణాలు కట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు డిటర్మిన్ టు వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: భజన బినా సుఖ

కంటి ఎదుట వెలసే కైలాసనాథుండు కంటి ఎదుట మౌళి గుళికెడు చంద్ర మఖండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరేడు వంటి నల్లని మెడతోడ నల్ల రేగడి వంటి నల్లని మెడతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాదరంబుతోడ తటహేమయవజ్ర తాటంకములతోడు విచ్చాశ్రవద్దయ వృష్టితోడు

0: 目にとれ似る கண்டியதுட பிரச்சமாயன் கண்டியதுட பிரத்யட்சமாயன்.
1: The shining moon above with all the light and the splendor and the four locks so closely intertwined and the water flowing incessantly with a broad forehead and vermilion kumkum on the forehead and with that of the complexion of the flower we find the Lord of the Kailasa, the very personification of compassion, has manifested himself right in front of us, whom we see right now here.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Prati dinam kudanu Isharatthamana gurinchi aneka mandi aneka vidhamulaga kudanu telipthu vacharu.
1: Every day you have been listening to speakers who have been dwelling on this important subject of divinity.
0: Isharudanaga కేవలము జడలతో పాములతో అలంకృతి చేసుకుని వస్తుంటాడని అనేక మంది భావములు.
1: Many feel that Ishvara is a form with mop of hair, interlocked, decorated with snakes all round his body.
0: ఇది కాదు ఈశ్వరుని యొక్క స్వరూపము.
1: దిస్ ఇస్ నాట్ సో ఎగ్జాక్ట్లీ.
0: సహజమైనటువంటి స్వరూపమును సర్వత్రా ఉండినప్పటికీ భక్తుని యొక్క భ్రమల చేత ఈ రకమైనటువంటి అలంకారములు చేస్తూ వచ్చారు.
1: దో ఇన్ రియాలిటీ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ టు సాటిస్ఫై ద నోషన్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద డివోటీ. God comes down in the form of his choice and taste.
0: Bharatiya yokka balahinata ee rakanga untunnadu. Taamu talanchinatvanti deva swaroopalu kudanu devata vigrahamulu kudanu kevalamu oka vidhamainatvanti bichchagaanduga bhavistu vastunnaru.
1: There is a temperamental weakness among Bharatiyas to consider the idols they worship and the idolatry they adopt as a sort of begging.
0: Nijamuga vicharinchi chuchina Bharat deshamulo evvaru kudanu bichchagaandle leru undutaku veelu ledu.
1: Proper inquiry will reveal the fact there are no beggars in this Bharat. There is no chance for any kind of beggary whatsoever.
0: Prati vyaktini kudanu varikante chinna varani varikante takku vaadani varu beg cheyataniki vacharani aneka rangula manasulo balahinatalu erpadutuntayi.
1: It is only the mental weakness that considers other person inferior to him and that he is so poor and the other person is expecting money from him.
0: ee vidhamainatvanti yokka bhavam chetane bharata deshamu chaala bidu desham ganu ee deshamulo andaru kuda bichchagaallu gaane undatam bhavistu vacharu paradeshiyudu.
1: Because of this temperamental weakness many people are considered as beggars. They are approaching people for begging. This has been the feeling among many of the foreigners.
0: Idi chaala porapaatu.
1: This is a mistaken view.
0: Bharat deshamu ati beeda deshamu kaadu.
1: Bharat is not a very poor country.
0: Bharat deshamulo undinatunti varu andaru kudanu saamaanyanga tanahilulai povatam cheta beg chestuntarani bhavistuntaru.
1: People consider them as beggars because they are weak.
0: భారతదేశంలో ఇట్టి భావముల చేతనే సర్వత్రా కూడాను బిచ్చగాండ్లు కనిపిస్తున్నారని భావిస్తాను.
1: బికాస్ ఆఫ్ దిస్ psychological weakness, people are considered as beggars everywhere.
0: ఇది చాలా పొరపాటు.
1: This is a big mistake.
0: మనమే మనమే కేవలము బిచ్చగాండ్లుగా తయారు చేస్తున్నామే కానీ బిచ్చగాండ్లు లోకంలో లేరు.
1: In fact, we portray ourselves as beggars. There are no beggars at all in the world.
0: కేవలము ఒక ధనం అడిగినంత మాత్రమున, ఒక తిండిని ఆశించినంత మాత్రమున వీరు బెగ్గర్స్ గా భావిస్తున్నారు.
1: ఇఫ్ ఎనీ పర్సన్ అప్రోచెస్ యూ ఫర్ మనీ, ఆస్క్ ఫర్ ఫుడ్, వీ కన్సిడర్ దట్ పర్సన్ యాజ్ ఎ బెగ్గర్.
0: కానీ యథార్థమునకు భారతదేశంలో ఎట్టి బిచ్చగాండ్లు కూడా లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో బెగర్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్.
0: మనమే మనమే భిక్షములు పెడుతూ వారిని బిచ్చగాండ్లుగా భావించుకుంటూ వారిని దూరం చేయటము, దగ్గర చేసుకోవటము, చీకొట్టటము ఇలాంటివంతా జరుగుతూ వస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఓన్లీ గివ్ దెమ్ ఆర్మ్స్, we serve them food and money, we distance them and we call them come close to us and make them beggars.
0: Kanuka manam bharat desham lopala maha bhagyavantamainatundi desham,
1: bharat
0: deshamlo beggars anetundi vare leru anetundi drudhamainatundi vishwasamto meer melagali.
1: Bhagavan wants everyone to feel and to know that there are no beggars in Bharat. That is the feeling that everyone should have.
0: భగవంతుని కూడాను బెగ్గర్ గా భావిస్తున్నారు.
1: Some consider God also as a beggar.
0: ఇది చాలా బలహీనత.
1: This is sign of weakness.
0: భగవంతుడా, నాకు ఇది పెట్టినప్పుడు నీవు గొప్పవాడైపోతావు, నీవు ఇలాంటి వాడైపోతావు, అలాంటి వాడైపోతావు అని భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుణ్ణి కేవలము ప్రార్థించుకునే నిమిత్తమై ఈ రకమైనటువంటి భావాలు చేస్తున్నారు.
1: We go on praising God for the fulfillment of our desires. Oh God, if you fulfill my desire, you are great, you are noble. That's how we feel like that.
0: Meer telusunu ye devalayamku vellinappudiki akkada ee bichchagandanta kuda cheruthuntaru.
1: You may visit any temple, you find many beggars around.
0: Bhagavantudu beedavadu kaadu.
1: God is not poor.
0: భగవంతుడు సృష్టించినటువంటి ప్రజలు ఎవరూ బీదవారు కాదు.
1: పీపుల్ క్రియేటెడ్ బై గాడ్ కెనాట్ బి పూర్.
0: కేవలము మానవులు తమంత తామే సృష్టించుకుని వారి బీదవారుగా భావించి వారికి బిచ్చం పెట్టడము, తీసుకోవటము, దగ్గర తిరిగి నెట్టివేయటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి.
1: ఎ బెగర్ ఈజ్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. కన్సిడరింగ్ అదర్ పర్సన్ ఇస్ ఎ బెగర్, వీ ఆఫర్ దెమ్ సమ్ మనీ అండ్ వీ కాల్ దెమ్ come close to us.
0: Kanuka ee pichi abhyasamulu kramakramena bharatadeshamlo manali.
1: This bad habit should be slowly gradually given up.
0: Tirupati Venkatrama Swami kudanu beggar ga bhavistuntaru.
1: Some consider Tirupati Venkateshwara also a beggar.
0: Maaku idi ivandi, maaku adi ivandi ani veer prashnanga adeyatamu, అతన్ని బిచ్చగాడిగా చేసుకోవటము, అతను ఇచ్చినటువంటి విషయాన్ని మీరు అందుకోవటము ఈ రకంగా జరుగుతూ ఉండాలి.
1: వీ గో ఆన్ బెగ్గింగ్ గాడ్, వీ గో ఆన్ ఆస్కింగ్ హిమ్ టు గివ్ దట్ అండ్ దిస్ అండ్ కన్సిడర్ హిమ్ ఆల్సో ఏ బెగర్.
0: కనుక భగవంతుని బిచ్చగాడిగా భావించుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ గాడ్ యాజ్ ఏ బెగర్.
0: మన సొంతము తండ్రిగా భావించాలి.
1: గాడ్ ఈజ్ యువర్ ఓన్ ఫాదర్.
0: దైవ ప్రీతిని, మానవ ప్రీతిని పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ లవ్ ఫర్ గాడ్ అండ్ లవ్ ఫర్ ది హోల్ ఆఫ్ ది హ్యుమానిటీ.
0: అంతేకాని కానీ మే మానవులకు బెచ్చగాళ్లుగా భావించుకుని వారిని దగ్గర రాయించుకోవటము, వారి అందరినీ వారు చీకొట్టుకోకుండా ఉంటాము ఈ రకమైనటువంటిది నేర్చుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో డెవలప్ ఎ హ్యాబిట్ నాట్ టు కన్సిడర్ ఎనీవన్ ఎ బెగర్ and come ask him to come close to you so that you can offer him something that he needs.
0: Badala padutunnatundi varini chusi preminchandi.
1: Love all those that suffer, that are in pain.
0: Daiva preetini పాప భీతిని.
1: Develop love for God and fear of sin.
0: కనుక అతను ఏమి చేతకానటువంటి వాడని, అతను ఏదో మనం అడుక్కోవడానికి వచ్చాడని అతన్ని మనము చీకొట్టి ఒక విధమైనటువంటి బిచ్చగాడిగా భావించుకోకూడదు.
1: Never consider anybody helpless. Never humiliate anyone.
0: ఈ విధమైనటువంటి మార్పులు మనము చేసుకుంటూ వచ్చినప్పుడే భగవంతుడు మనకు, మనలో మనకే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు.
1: Then we have this lofty principle as not to humiliate, as not to disrespect anybody.
0: తోటి మానవుడు నా సోదరుడే కాని పిచ్చగాడు కాదు.
1: All the people around are your brothers, they are not your beggars.
0: అందరూ కూడాను సోదర సోదరి మండలిగా భావించాలి.
1: Consider all as your brothers and sisters.
0: వాడు బిచ్చగాడని, నీవు బిచ్చం పెట్టేటువంటి వాడని నీవు అధికంగా భావించుకోవటం ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ ఇఫ్ యూ కన్సిడర్ దట్ యు సర్వ్ అదర్స్, దట్ యు ఫీడ్ అదర్స్, దట్ అదర్స్ ఆర్ ఇన్ఫీరియర్ టు యూ.
0: ఇంతే కాదు, కొన్ని కొన్ని సమయాల లోపల వ్యాపారస్తులు ఉంటుంటారు.
1: వి ఆల్సో హ్యావ్ బిజినెస్ మెన్.
0: వారు కేవలము కొంచెం లంచం ఇచ్చి వారితో పనులు చేయించుకుంటారు.
1: They bribe others and get their things done.
0: వారు కూడాను లంచం తీసుకుని వీరి పనులు చేస్తుంటారు.
1: The other people, on the other hand, also accept the bribe.
0: ఇవి కూడాను చాలా పాపకరమైనటువంటి కర్మలే.
1: They are also sinners. They are sinful acts indeed.
0: నీవు బిచ్చం అడగటము, వారు పుచ్చుకోవటము, పుచ్చుకోవటము అడగటము రెండు కూడాను ఈ జగత్తులో ఉండకూడదు.
1: The one who begs and the one who serves, that should not happen, or equally guilty.
0: నీ బిచ్చం పెట్టేటువంటి వాడు కాని తాను పుచ్చుకునేటువంటి వాడు కాని కాదు.
1: In fact, you are neither the receiver nor the giver.
0: అనాది కాలం నుండి భారతదేశమునందు ఈ విధమైనటువంటి యొక్క ప్రచారము జరుగుతూ దీని యొక్క ప్రమాణమును పూర్తి విస్మరిస్తూ వస్తున్నారు.
1: In fact, the debt has been forgotten. In reality, all are one. There are no beggars at all.
0: కనుక ఒకవేళ వారు తినడానికి లేనప్పుడు ఇవి వారికి పెట్టి కొంచెం ఆనందాన్ని పెట్టు, అంతేగాని అతను ఒక బిచ్చగాని మాదిరి నీచంగా చూడకూడదు.
1: ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎ పర్సన్ వితౌట్ ఫుడ్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ సర్వింగ్ హిమ్ ఫుడ్, బట్ నెవర్ అండర్ ఎస్టిమేట్ హిమ్.
0: కనుక మన దేశం లోపల మొట్టమొదట ఈ బిచ్చాము అనేటువంటి దానిపైన మనం ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ దిస్ హ్యాబిట్ of begging.
0: ఏదో వాళ్ళ బలహీనతో అయ్యా అమ్మ మాకు కొంచెం అన్నం పెట్టండి అని అడిగినంత మాత్రం వాళ్ళు బిచ్చగాళ్ళు కాదు.
1: Out of weakness one may ask for food, but truly speaking he is not a beggar.
0: నీవు ఇంత అన్నం పెట్టినంత మాత్రం నీవు గొప్పవాడు కాదు.
1: As you serve food, you cannot expect that you are really great either.
0: వాడికి ఇంత ఆకలికి పట్టడి అన్నం పెట్టి పొట్టనింపుంది చాలు, అంతేగాని అతను ఒక బిచ్చగాడిగా భావించి వారిని దగ్గర చేర్చి చీకొట్టకండి.
1: యూ కెన్ సర్వ్ హిమ్ ఫుడ్, సేషియేట్ హిస్ హంగర్, బట్ నెవర్ హ్యూమిలియేట్ హిమ్, నెవర్ ఇన్సల్ట్ హిమ్.
0: ఇట్టి బిచ్చగాళ్లుగా తయారు చేసి భారతదేశమును అనేక రకములుగా కూడాను భారతదేశం యొక్క విశిష్టతను కోల్పోతున్నారు.
1: ద గ్లోరీ ఆఫ్ ది భారత్ ఈజ్ లాస్ట్ యాజ్ వీ ఎంటర్టైన్ బెగింగ్ అండ్ బెగర్స్.
0: భారతదేశము ఏనాటికి కూడాను ఇది బీదది కాదు.
1: Under any circumstances, at any point of time, Bharat has never poor.
0: ఇలాంటి బీద దేశమే గినైపోయి ఇన్ని దేశముల వారంతా దీనిపై ఎందుకు వచ్చి పడుతున్నారు?
1: If it is really poor, how is it many people, foreign invaders,
0: అనేక దేశముల
1: వారంతా కూడా
0: ఈ భారతదేశం పైన పడి దీన్ని దోచుకుని పోతున్నారు?
1: Many people invaded in the past and have robbed this country of the precious.
0: కనుక భారతదేశము శ్రీమంతమైనటువంటిదే కాని బీద దేశం కాదు.
1: So Bharat is a rich country and is not poor.
0: Tarantaka taanu bhavinchukoni nenu bidavanni kada naa vale untuntaari pakkana vaaru kudanu ani polchukovatam jarugutu undali.
1: This feeling is born out of comparison. We consider others as poor and we want to help them.
0: Evaraina bhavati bichhandehi ani vaste variki buddhi cheppali meeru.
1: If anyone approaches you begging, ask them to go.
0: నీవు బిచ్చం అడిగేటువంటి వాడు కాదు, నీవు ఒక మనిషివే, నేను ఒక మనిషిని.
1: యు ఆర్ నాట్ ఎ బెగర్, యు ఆర్ జస్ట్ యాజ్ గుడ్ యాజ్ మీ. దట్స్ వాట్ వి షుడ్ సే.
0: నీకు ఈ సమయంలో చేతి లోపల కొంచెము అన్నం లేకుండా నన్ను అయ్యవచ్చు ఆశించవచ్చును. అంతేగాని నీవు బీదవాడు కాదు, నేను షావుకారి కాదు.
1: At this moment you may not be having food. That doesn't mean that you're a pauper and I'm a millionaire.
0: కనుక భారతదేశం యొక్క కీర్తిని మనం నిలబెట్టాలంటే దేశం యొక్క గౌరవాన్ని మనం నిలబెట్టాలి.
1: We should uphold the glory, esteem, pride of Bharat.
0: మొట్టమొదట మీరు భారతదేశము నా మాతృదేశము అని చెప్పి దాన్ని చక్కగా ప్రేమించాలి.
1: Love this country, Bharat. Declare proudly that Bharat is my motherland.
0: నా భారతదేశము ఎంతో గొప్పది.
1: My Bharat is a glorious country.
0: అనేక మందికి అనేక శాస్త్రపీరకంగా ప్రమాణాలంతా నేర్పి వారిని ఎంతో గొప్పవారిగా చేసింది.
1: In fact, this Bharat as a teacher taught to many of the people of several of the countries, made them great.
0: శాస్త్రపురాణంలంతా కూడా బోధించి నిన్న దినం ఆడవారు చెప్పారు. ఉపనిషత్తులు, శాస్త్రములు, గీతలు అనేక రకమైనటువంటివి చాలా గొప్పగా పండించారు.
1: As you heard yesterday, the lady is talking to us on our holy scriptures, the epics, Upanishads, Gita and so on. They are shared with the multitudes all over the world.
0: ప్రతి దాని కూడా మనం భారతదేశాన్ని గొప్పగా భావించి దాన్ని వర్ణించాలి.
1: In every aspect, consider Bharat great. Extol it, praise its glory.
0: అప్పుడే మీరు భారతీయులుగా అని చెప్పుకోవడానికి ఒక విధమైనటువంటి గర్వకారణంగా ఉంటారు.
1: That will be a matter of pride when you think of the heritage, legacy of this country.
0: నా దేశం గొప్పది అని అనుకోని మీరు చిన్నవారిగా ప్రవర్తిస్తుంటే ఈ దేశం ఎట్టి గొప్ప అవుతుంది.
1: When your country is so great, you cannot behave in a mean, low, cheap way.
0: పరమ పావనమైన భారతావరియందు
1: in the sacred land of
0: Bharat, శాస్త్రం అన్నది మనకు చక్కదనం.
1: And this tolerance for
0: barrenness is beauty.
1: And in fact, there is a kind of taste choice for morality.
0: Madhura bhavam bedi mana desam andanna matru bhavam kante manyamindi.
1: The nectarine feeling, there cannot be greater than this other than the feeling towards a mother.
0: Na talli na bharat desam.
1: This Bharat is my mother.
0: Na talli beda dete yenu kuda bedavanne kada mari.
1: If my mother is poor, I am also poor.
0: Kaadu kaadu naa thalli chaala goppadi.
1: No, my mother is rich.
0: Madhura bhavam bedi mana desam andanna maatru bhavam kante maanyamindi.
1: What is the sweetest feeling in this world? It is the feeling towards mother.
0: Kanuka naa desamu naaku maatru desamu.
1: This country is my motherland.
0: Kanuka aa maatru devini manam chaala gauravanga kaapaadukoni gauravanga aame perunu manam penchali.
1: Therefore we should treat this country with all the dignity and the honor, uphold its greatness.
0: Sakala shastra purana samadhananu andariki bodhinchi penchi pedda chesinatvadi Bharat desam.
1: In fact, it is the Bharat that is responsible for the heights in philosophy, in epics and all of the sacred texts.
0: Kanuka inta shastramulanta sampadinchinatvadi talli bidulettavutundi.
1: This mother of rich cultural heritage in spirituality and philosophy cannot be poor.
0: నిన్ను కన్న తల్లి కొంచెం బీదగా ఉండవచ్చును.
1: In fact, the physical mother may be poor.
0: కానీ కన్న దేశం మాత్రము బీదది కాదు.
1: But motherland can never be poor.
0: Motherland చాలా గొప్పది.
1: Motherland is very great.
0: ఏ దేశమునందు చూసినప్పటికీ భారతదేశము గొప్ప కీర్తిని పొందించినటువంటిది.
1: Of all the nations, Bharat stands the highest, highly reputed.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి మాతృదేశాన్ని మనం చిన్నగా పోల్చుకొని దాన్ని అవమానపరచకూడదు.
1: Such a sacred land, Bharat, can never be viewed as so simple and ordinary.
0: భారతదేశం అందున్నటువంటి నీతి నిజాయితీలు,
1: the morality and the integrity in this country,
0: ఇంకే దేశం నందు కూడా నువ్వు కాలరావు,
1: are not noticed anywhere in the world.
0: కనుక ఈ భారతదేశం కంటే మించినటువంటి దేశము మరొక దేశమే లేదు.
1: There is no other country greater than Bharat.
0: భారతదేశం అనే బంగారం అనకుండా వెండి బంగారు కై వెతకనేలా.
1: When Bharat itself, the very symbol, metaphor of gold, why do you need to buy gold and silver elsewhere?
0: దేశమే మనకు గొప్ప భారతదేశము బంగారు దేశము.
1: In fact, the very country, motherland, Bharat itself,
0: is gold.
1: Why do you need to buy the other metals like silver and other
0: metals?
1: Wherever you go, you find gold.
0: We are
1: humiliating this golden land.
0: కనుక ఈనాటి విద్యావంతులందరూ కూడాను భవిష్యత్తులో దీనికి గొప్ప బంగారు దేశంగా కూడాను తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే షుడ్ డిసైడ్ టు మేక్ దిస్ కంట్రీ ఎ గోల్డెన్ కంట్రీ.
0: అయితే ఈ చదివేటువంటి వారు కూడాను ఈ గొప్పతనాన్ని వారు తెలుసుకోవటం లేదు.
1: The educated people also are not able to understand the greatness of the country.
0: Wherever
1: they go, they find many
0: beggars.
1: In fact, we are responsible for this habit of
0: begging.
1: Because you give money, you find beggars around. Never encourage begging, never encourage beggars.
0: ఇదిగో నీకు ఏది కావాలా, బట్ట కావాలా, ఇవి తీసుకొని ఒక వస్త్రం కావాల్సింటే ఇవ్వచ్చు.
1: యూ కెన్ ఆస్క్ హిమ్ వాట్ ఇస్ దట్ యూ వాంట్, యూ వాంట్ క్లోత్స్, ఎస్ యూ కెన్ గివ్ హిమ్ వన్ పేర్.
0: తిరగడానికి తిండి కావాలా, ఇది పట్టు తీసుకో.
1: ఇఫ్ యూ వాంట్
0: తిండి పెట్టండి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫుడ్, సర్వ్ హిమ్ ఫుడ్.
0: అంతేగాని వారింత అన్నం కావాలంటే వారిని అందరికి మింటికి పిలిచి వారందరికి బిచ్చం పెట్టి వాళ్ళందరినీ సంతోష పెట్టడం కాదు ముఖ్యమైనటువంటిది.
1: ఇట్ షుడ్ నాట్ బి ఎ కైండ్ ఆఫ్ హ్యాబిట్ సమనింగ్ ఎవ్రీబడి అండ్ సర్వింగ్ ఫుడ్.
0: కనుక భారతదేశము గొప్ప కీర్తి సంపాదించినటువంటిది.
1: భారత్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఎస్టీమ్ అండ్ ప్రైడ్.
0: ఈనాడు ఈ భారతదేశం నందు చాలా మంది అధికారులు కూడాను తన యొక్క కీర్తిని పోగొట్టుకుంటూ ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెన్ ఆఫ్ ఆనర్ అండ్ ఇన్ పొజిషన్ ఆల్సో హ్యావ్ లాస్ట్ దేర్ నేమ్.
0: ఈ లంచాలు కూడాను ఒక విధమైనటువంటి బీదరికంలో ఉన్నటువంటి ఒక భాగమే.
1: And this is also part of the poverty mental, that's what we find.
0: లంచాలు పుచ్చుకోవటము, లంచాలు ఇచ్చుకోవటము, ఇచ్చుకోవటం పుచ్చుకోవటం రెండు కూడాను చాలా చెడ్డవి.
1: Bribing the other person, accepting the bribe, corruption are very bad.
0: ఎవరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ప్రయత్నమునకు మనం పూనుకోకూడదు.
1: Nobody should get into this sort of corruption.
0: ఇంకా మనం ప్రభుత్వాన్ని కూడా కొంతవరకు హెచ్చరించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు కాషన్ ద గవర్నమెంట్ ఆల్సో.
0: ఈ ప్రభుత్వము మన దేశం లోపల బిచ్చగాళ్ళని పెంచడానికి ఇవన్నీ.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ మెంట్ టు ఎంటర్టైన్ బెగర్స్.
0: కనుక బిచ్చగాళ్ళకు ఏ విధమైనటువంటి యొక్క ఇది ధనం పుచ్చుకోకూడదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నాట్ గివ్ మనీ టు బెగర్స్.
0: మనీ ఇచ్చుకోకూడదు, పుచ్చుకోకూడదు.
1: దే షుడ్ నాట్ రిసీవ్ అండ్ వీ షుడ్ నెవర్ గివ్.
0: నీ శక్తి సామర్థ్యంతో నీవు సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ సెల్ఫ్.
0: నీకంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి వారిని వారిని చూసి ప్రేమించు.
1: యూ కెన్ సర్టన్లీ లవ్ దోస్ హూ ఆర్ లెస్ ఫార్చునేట్.
0: అందరూ ఒక్కటిగా ఉండరు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ కెనాట్ బి ఈక్వల్.
0: కానీ కొంతమంది హెచ్చు తగ్గులుగా ఉంటుంటారు.
1: వీ ఫైండ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి దీనిని ఈనాడు భగవంతుని కూడాను మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తున్నాము.
1: And we make every effort to attain God.
0: ఏ దేవాలయం పోయినప్పటికీ ఆ పూజలు తట్టనిచ్చి పెట్టారు.
1: యూ గో టు ఎనీ టెంపుల్, యూ ఫైండ్ ది ప్రీస్ట్ విత్ ఎ ప్లేట్.
0: దాంట్లో ఇంత దక్షిణ వేసేది, వాటితో కొంచెం ప్రసాదం పుచ్చుకునేది.
1: అండ్ హీ ఎక్స్పెక్ట్ సమ్ దక్షిణ, సమ్ మనీ, అండ్ వీ రిసీవ్ ప్రసాదం.
0: దక్షిణే మనకొద్దు.
1: లెట్ అస్ నాట్
0: యాక్చువల్లీ బిచ్చమే మనకొద్దు.
1: వీ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్
0: రిచ్ వాడిగా ఉండాలి.
1: You cannot be bhiksha the
0: beggar. లేకపోయినా కానీ చావచ్చును, కానీ ఈ భిక్షాన్ని అడిగి మనం చావకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ యాక్సెప్ట్ సచ్ కైండ్ ఆఫ్ భిక్షా ఆర్ బెగింగ్.
0: కనుక ఎవరైనా కూడా ఆ విధంగా బెగ్ చేస్తుంటుంటే చదువర్లు వారికి మీరు ఏంటి బుద్ధి చెప్పండి.
1: ఇఫ్ యూ కమ్ అక్రాస్ బెగర్స్, యూ ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ నాట్ ఎంకరేజ్.
0: నీవు భరత మాత పుత్రుడవు.
1: యూఆర్ ద సన్ ఆఫ్ భారత్.
0: భరత మాత పిచ్చిది వేది కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ నాట్ బెగర్స్ ఆఫ్ భారత్.
0: రిచ్ది.
1: Bharat is rich.
0: అన్ని దేశాలను కూడా నువ్వు కాపాడుతూ వచ్చేటువంటిది.
1: ఇట్ హాస్ బీన్ ప్రొటెక్టింగ్ ఆల్ కంట్రీస్.
0: ఆమె కుమారుడైన నీవు ఈ విధంగా బిచ్చబెత్తడం న్యాయం కాదు.
1: యు ఆర్ నాట్ జస్టిఫైడ్ ఇన్ బిగింగ్ బీయింగ్ ద సన్ ఆఫ్ భారత్.
0: ఏ కొంచెమైనా కూడా మన జోబు లోపల ఇంత కాసులు వేసుకోకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ క్యారీ మనీ ఇన్ యువర్ పాకెట్.
0: అడిగిన వారికి ఇంత పెట్టడము, వాళ్ళు వెళ్లిపోవటము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దోస్ పీపుల్ దట్ వాంట్ జస్ట్ ఫినిష్ ద మ్యాటర్.
0: అడిగిన వారికి ఇచ్చాము కదా అని సంతోషిస్తారే, కానీ అది ఇచ్చడం కాదు గొప్పతనము.
1: And in fact, it lies on
0: ఇచ్చాడు కొంత కాసును, కానీ తల్లి యొక్క కీర్తిని ఎంత పోగొట్టుకున్నాడు.
1: Though you received money, in fact you have lost the very name of your country.
0: కనుకని నీ తల్లి యొక్క గౌరవాన్ని కూడా నీవు కాపాడాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు కీప్ అప్ ది ఆనర్ ఆఫ్ ది మదర్.
0: ఈ విధమైనటువంటి కుమారులు ఈనాడు భారతదేశంలో అభివృద్ధి కావాలి.
1: సచ్ సన్స్ ఆఫ్ భారత్ ఆర్ వెరీ మచ్ ఎసెన్షియల్ టుడే.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ప్రపంచంలో మరికొన్ని విషయాలంతా కూడా ఉంటున్నాయి.
1: దర్ ఆల్సో సర్టన్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ ప్రెసెంట్ డే వరల్డ్.
0: దేవాలయంలో పోతుంటే విభూతి.
1: ఇఫ్ యు గో టు దేవాలయం యు ఫైండ్
0: అది ఇచ్చటం కాదు గొప్పతనము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ లైస్
0: ఇచ్చాడు కొంత కాసును కానీ తల్లి యొక్క కీర్తిని ఎంత పోగొట్టుకున్నాడు.
1: దో యు రిసీవ్డ్ మనీ ఇన్

0: అంటే విభూతి.
1: ఇఫ్ యు గో టు దేవాలయం యు ఫైండ్ విభూతి.
0: విభూతి అనగా కేవలం ఒక భస్మం కాదు.
1: విభూతి ఇస్ నాట్ సింప్లీ యాష్
0: కాదు. ధనం కూడాను ఒక విభూతి.
1: మనీ వెల్త్ ఇస్ ఆల్సో విభూతి.
0: ధాన్యం ఒక విభూతి.
1: గ్రెయిన్ ఇస్ ఆల్సో.
0: బంగారం ఒక విభూతి.
1: గోల్డ్.
0: పెండి ఒక విభూతి.
1: సిల్వర్.
0: ఇవన్నీ కూడా విభూతుల కింద లెక్క వచ్చినాయి.
1: ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ ద కేటగిరీ విభూతి.
0: కనుక నీవెవరికి కానీ ఏ విధమైనటువంటి అడిగినప్పటికీ నీవు ఏ చిన్న వయసులో కూడాను ఇలాంటి పనికి మనం పూనుకోకూడదు.
1: పీపుల్ మే అప్రోచ్ యూ ఫర్ సెవెరల్ థింగ్స్ బట్ బీ కన్విన్స్డ్ దట్ యూ షుడ్ నెవర్ ఒబ్లైజ్ దెమ్.
0: కనుక మనం ప్రపంచం లోపల పుట్టినాము.
1: వీఆర్ బౌండ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎందుకోసం మనం పుట్టాము? దేనికోసం పుట్టాము? పిచ్చమెత్తడానికే, పిచ్చం పెట్టడానికే కాదు. కాదు.
1: Why are we born in this world? Is it to beg? Is it to entertain begging? What for is our life?
0: నీ తల్లి యొక్క కీర్తిని నిలబెట్టడానికి వచ్చావు.
1: I am born to maintain the prestige and the dignity of my mother.
0: ఆ తల్లి పేరు నిలబెట్టలేనటువంటి వాడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: When you don't keep up the name and the fame of your mother, what's the meaning of your very life?
0: కనుక తల్లి పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి.
1: So make every effort to maintain the name.
0: మా పిల్లలు రామాయణం పాడుతుంటారు.
1: Our students also sing that song.
0: అమ్మ ఎందుకు కంటిదారలు కారుస్తున్నావు అని సీత అడుగుతున్నారు కుమారులు.
1: Our sons this way question Sita.
0: అమ్మ మేము కేవలము ఒక పరాధీనంలో ఉంటున్నామనే ఉద్దేశంతో నీవు ఆ విధంగా భావిస్తున్నావా?
1: And the children say that, Mother, are you crying, feeling sad that we are under control of someone else?
0: కాదు కాదు, రాముల కంటే మించిన వారం మేము.
1: In fact, we are greater.
0: కనుక ఇలాంటి కుమారులు ఉండగా నీవు మమ్మల్ని బిచ్చగాడిగా భావిస్తున్నావు.
1: When you have sons of this type, never consider us cheap or beggars.
0: కనుక కంటిదారలు కార్చకూడదు అన్నారు.
1: You don't need to shed a tear.
0: నీవు కంటిదారలు కార్చుకుంటే దేశమే ఒక బిచ్చగాడిగా అయిపోతుంది.
1: ఓ మదర్, ఇఫ్ యూ షెట్ టియర్స్ ద హోల్ కంట్రీ విల్ బి మిజరబుల్.
0: తన కన్న తల్లి యొక్క కంటిదారలు కార్చనుకోకుండా కొన్న కుమారుడుకు కాపాడుతూ రావాలి.
1: ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సన్ టు సీ దట్ మదర్ వుడ్ నెవర్ షెడ్ ఎ టియర్.
0: అమ్మా నీవేమాత్రం కంటిదారలు కార్చకూడదు.
1: ద సన్స్ టోల్డ్ సీత,
0: మేమున్నాము.
1: వీఆర్ హియర్, డోంట్ క్రై.
0: మేము ప్రాణాలైనా వడ్డి మిమ్మల్ని కాపాడుతాము.
1: వీఆర్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్ అండ్ ప్రొటెక్ట్.
0: అంతేకాని కంటిదారలు కార్చకూడదు అని చెప్పి చెప్పారు.
1: ఓ మదర్ నెవర్ క్రై అండ్ షెడ్ టియర్స్ వాజ్ దేర్ ప్రేయర్.
0: ఈ విధమైనటువంటి పుత్రులు ఈనాడు చాలా తక్కువైపోయినారు.
1: సచ్ సన్స్ ఆఫ్ దట్ క్వాలిటీ వీ డోంట్ హ్యావ్ టు.
0: అన్నిటికీ బలహీనత బలహీనత బలహీనత.
1: వీ ఫైండ్ ద వీక్నెస్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
0: నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, అంతా మన మానవులే ఈ విధమైనటువంటి బిచ్చగా చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఫీల్స్ దట్ వీఆర్ ఎంకరేజింగ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ
0: బిగ్గర్. ఇంత గొప్పవారేగా ఉండి కూడాను వీరు ఈ విధమైనటువంటి చిల్లర బుద్ధిని వీడికి ఎందుకు పెంచుకుంటున్నారు?
1: Though people are rich enough, why do they have that mean, cheap mentality?
0: కనుక నా దగ్గర లేదు అనేటువంటి భావం మాత్రం మీ నుంచి రాకూడదు.
1: Never have a feeling that you do not have.
0: మీకు తెలుసు, ఒకానొక సమయం లోపల
1: at one time
0: ఒక 5 రూపాయలు కావాల్సి వచ్చింది.
1: Wanted 5 rupees.
0: ఆయన ఒక చెట్టి గారింటికి పంపించాడు.
1: And he sent him to a businessman.
0: ఎవరిని? తమ యొక్క శిష్యుడు.
1: అండ్ యూ సెంట్ హిస్ డిసైపుల్ ఫర్ 5.
0: అక్కడ పోతే ఆ చెట్టి గారు తాళం వేసుకుని పోయారు.
1: అండ్ ద బిజినెస్ మెన్ హాస్ లాక్డ్ హిస్ షాప్.
0: రెండో చెట్టి గారింటికి పోమన్నాడు.
1: అండ్ హి ఆస్క్డ్ హిమ్ టు గో టు అనదర్ బిజినెస్.
0: ఆ చెట్టి గారు కూడాను తాళం వేసుకున్నాడు వీళ్ళని చూసి.
1: అండ్ హీ టు లాక్డ్ హిస్ షాప్.
0: ఇంకొక ఇంటికి పోయినాడు.
1: అండ్ హీ వెంట్ టు అనదర్ బిజినెస్.
0: వాళ్ళు ఎవరు అక్కడ లేకుండా పోయారు.
1: నో వన్ వాజ్ నోటీస్ దేర్.
0: అప్పుడు తన ప్రక్కనే ఉంటున్నాడు ఇంకొక షావుకారి.
1: And he found another businessman by his side.
0: 5 రూపాయలు కావాలంటే ఎక్కడ కూడాను వీడికి మా శిష్యుడు పోయిన దగ్గరంత లేకుండా పోతున్నారే అని ఆ ఉన్నటువంటి కూర్చున్నటువంటి పిచ్చని అడుగుతూ వచ్చారు.
1: అండ్ ఈ వెంట సేయింగ్ ఇట్ హౌ ఇస్ ఇట్ దట్ నో వన్ ఈస్ సేయింగ్ హ్యావింగ్ 5 rupees దో ఐ నీడ్ ఇట్ నౌ.
0: అయ్యా నీవు కోటు నిండుకు డబ్బు పెట్టుకున్నావు, నీవు ఒక త్యాగానికి పూనుకోకూడదా? ఒక 5 రూపాయలు చేస్తే ఏమి నీ సొత్తు పోతుంది?
1: And then he said, you have got current. He told the businessman sitting close to him, you have got enough of currency in your 5.
0: కొంచెం బుద్ధి కుదిరి 5 రూపాయలు ఇచ్చాడు.
1: He corrected him. Then this businessman shared his 5 rupees.
0: 5 ముక్కలుగా చించి వేసేశాడు.
1: And he tore to 5 pieces.
0: కనుక ఈ విధమైనటువంటి బలవంతంతో పెట్టుమని చెప్తున్నారు, కానీ ప్రేమతో వారికి ఒక అందించడమైనటువంటి లేదు.
1: This is due to pressure and not out of one's own willingness.
0: కనుక మనం ఏది చూసినప్పటికీ ప్రేమతో దాన్ని తీసుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వీ డూ ఇట్ విత్ లవ్.
0: వాడు భౌతిక భిక్షాందేహి అని ఇంటికి వచ్చాడంటే, నాయన నీకు భిక్షం కావాలా?

0: రెండు నెలలు కూర్చో అని ఇంటి లోపల పోయి తన భాగంలో కొంచెం అన్నం కావాల్సి తెచ్చి ఆ బిచ్చిగానికి పెట్టి తృప్తి చేసి పంపాల.
1: ఇఫ్ ఎనీ బెగర్ అప్రోచెస్ యూ, యూ కెన్ సర్టన్లీ షేర్ ఫుడ్ విత్ హిమ్.
0: ప్రపంచంలో వచ్చినదంతా కూడాను అందరికి ఈక్వల్ షేర్.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్ ఆల్ హ్యావ్ ఈక్వల్ షేర్.
0: అంతేకాని నీకు గొప్పగా ఉన్నదని ఇంకొకరికి లేదని నీవు వారికి వడ్డించడానికి ప్రయత్నం చేయవద్దు.
1: నెవర్ కన్సిడర్ దట్ యు ఆర్ సుపీరియర్ టు ఎనీబడీ అండ్ దట్ యు ఆర్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ ఎ గివర్ టు ఎవ్రీవన్.
0: కనుక ఈ రకమైనటువంటి యొక్క చిల్లర బుద్ధులు మనము కొంతవరకు మానుకోవాలి.
1: సో వీ షుడ్ అబాండన్ దిస్ చీప్ మెంటాలిటీ.
0: త్యాగము అనేటువంటి భావము మనలో నుంచి బయలుదేరాలి.
1: We should foster the spirit of sacrifice.
0: ఈ త్యాగం అనేటువంటిది నేర్చుకున్నప్పుడే వాడు గొప్పవాడిగా తయారవుతాడు.
1: When once you have this sacrifice, you are bound to be great.
0: ఈ త్యాగం అనేటువంటిది ఏ మానవుని ఎందుకు లేదు.
1: Today we don't find sacrifice in anyone.
0: ఎక్కడ పోయినప్పటికీ త్యాగాన్ని గురించి గొప్ప ఉపన్యాసాలు ఇస్తారే గాని తనను జోబిలుంటి త్యాగం అనేటువంటి ఒక న్యాయపరిశ్రమ చేయరు.
1: People are prepared to give talks, lectures on sacrifice, not ready to share a rupee in his pocket.
0: కనుక ఇలాంటి చేసి ప్రయోజనం ఏమిటి?
1: What for all these acts then?
0: మనసేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: He's only a noble man who will have perfect harmony.
0: నిజమైనటువంటి మానవుడు.
1: Perfect harmony in thought, word and deed. He's a true man.
0: ఎంత ఉంటే అంత ఇచ్చేసేసి.
1: And you can share to the extent possible.
0: తీసుకుని వచ్చి పెట్టద్దు.
1: You don't need to borrow.
0: ఈ విధంగా మన దేశం యొక్క గౌరవాన్ని మీరు కాపాడుతూ రావాలి.
1: This is how we have to maintain the honor of this country.
0: ఈనాడు భారతదేశం యొక్క గౌరవం ఈ బిచ్చగాళ్లతోనే చాలా వరకు తగ్గిపోయింది.
1: And in fact the beggars are responsible for the decline of the honor of this country.
0: బిచ్చగాళ్లను తయారు చేయటము ఎవరు? చదువుకున్న వారే.
1: Only educated people are entertaining beggars.
0: అసలు ఇదేనా చదువుకోవటము?
1: Is that education at all?
0: ఇదేనా బిచ్చగాళ్లను పెంచడానికి చదువుకోవటము?
1: Are you really educated to entertain beggars?
0: చీ చీ చీ చీ. ఈ చదువులు నాకు ఏమాత్రం ఇష్టం లేదు.
1: That education is not required.
0: MBA, BA, pass ayyochu, peru gaanchina pedda varalaina.
1: You may be great people with the degrees, undergraduate, postgraduate.
0: Sampadalundi saddana peruleina, pudavagirtini kanna punyuleina.
1: You may be rich and affluent with all the name and fame for
0: charity. Aarogyamulu anavartamundi paripurna balulaku varalaina.
1: You may be very healthy with all the perfect physique and strength.
0: Satramu japamulu tapamulu cheyachu vedamulam nerpu vipruleina.
1: You may be scholars reciting the Vedic texts every moment in each
0: veda. Saru bhaktulaku enaatikaina.
1: None can ever equal a devotee.
0: ఇలాంటి వాళ్ళు ఇంక చెప్పి ప్రయోజనం ఏమిటి?
1: అండ్ ఇఫ్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఈస్ ద టీచింగ్.
0: కనుకనే వీరు చాలా పరిపూర్ణమైనటువంటి బలము వారి ఎందు లేకపోతుండాలి.
1: వీ డు నాట్ హావ్ టోటల్ స్ట్రెంగ్త్.
0: చాలా బలహీనులైపోతున్నారు.
1: వీఆర్ వీక్.
0: దేశం యొక్క గౌరవాన్ని తన మాతృదేశమును మాతృభావమును చాలా పాడు చేస్తున్నారు.
1: వీఆర్ స్పాయిలింగ్ ద నేమ్ అండ్ ద ప్రెస్టీజ్ ద
0: తల్లి గౌరవాన్ని నిలపాలి.
1: వీ షుడ్ మెయింటైన్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మదర్.
0: తల్లి ఎలాంటిదైనప్పటికీ తల్లి గౌరవాన్ని మనం పెంచాలి.
1: మదర్ మే బి ఆఫ్ ఎనీ టైప్ బట్ యెట్ ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ ఇట్.
0: తల్లి గౌరవాన్ని మనం పెంచినప్పుడే నిజమైన మన పుత్రులు మనం పెంచుకుంటాము.
1: యువర్ ఓన్లీ ఎ ట్రూ సన్ ఇఫ్ ఓన్లీ యూ కీప్ అప్ ది నేమ్ ఆఫ్ యువర్ మదర్.
0: తల్లి గౌరవాన్ని పోగొట్టి నువ్వు గొప్ప విద్వాంసుడు అయినప్పటికీ నీ పేరు ప్రధానం కాదు.
1: You may be highly educated, noblest of all, but if you do not respect your mother, maintain her name, well, you are no longer great in any sense.
0: Kanukane anni charitrale enduku nu Ramakrishna Paramahansa Swami charitra enduku nu Rabindranath Tagore charitra enduku nu Vivekananda charitra enduku nu anni chagattadu ilanti beggar ga tayar kavatame.
1: In the biographies of all great people, Ramakrishna Paramahansa, Vivekananda, you also find this particular aspect. People maintaining the name and the fame of the family.
0: Kanuka pernu mam chudala.
1: So it is the name, reputation.
0: Nen evaru? Nen Bharatamata putrunanu.
1: And the son of Bharat.
0: Nen Bharatputrunanu.
1: And the son of Bharat.
0: Aa Bharatputrunainaatundi pernu nilipalanukunte tyagam poonukovali.
1: To be a true son of Bharat, be ready to sacrifice.
0: Naaku lekapoyina paravaledu, vaani konchi pettali.
1: I may not be having, but I am prepared to serve.
0: Ee vidhamainaatundi tyaga bhavam raavali.
1: This spirit of sacrifice should be there.
0: అందువల్లనే రామచంద్రుని యొక్క సోదరుడైనటువంటి భరతుడు,
1: ది బ్రదర్ ఆఫ్ రామచంద్ర భరత,
0: భరతునికే రాజ్యం పట్టాభిషేకం చేయించాడు.
1: అండ్ హీ వాజ్ కరోనేటెడ్.
0: భరతుని అంత త్యాగము మరెవరికి లేకపోయింది.
1: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ భరత్ ఈస్ నాట్ నోటీస్డ్ ఇన్ ఎనీబడీ.
0: చూస్తున్నటువంటి లక్ష్మణుడు కూడాను కోపం వచ్చింది.
1: అండ్ లక్ష్మణ బై ది సైడ్ వాజ్ ఫ్యూరియస్.
0: తల్లి మనల్ని అడవులకు పంపితే కుమారుడు వచ్చి అడవుల్లో కూడా లేకుండా చేస్తున్నాడు అన్న ఇతని ముందు నేను కిందికి దిగి వాడిని చంపేస్తానన్నాడు.
1: ఇట్ ఇస్ లక్ష్మణ హూ సెడ్ ద మదర్ హ్యాస్ డ్రివెన్ అస్ టు ద ఫారెస్ట్ అండ్ ద సన్ హ్యాస్ కమ్ హియర్ నాట్ టు డినై దిస్ షెల్టర్ ఇన్ ద ఫారెస్ట్.
0: లక్ష్మణ నీకు రాజ్యం పైన ఏమైనా ఆశ వచ్చిందో ఏమిటో, నీవు పోయి రాజ్యం లేదు, నేను భర్తని నా వెంట పెట్టుకుంటానన్నాడు.
1: అండ్ రామచంద్ర సెడ్ లక్ష్మణ యు వాంట్ టు బి ది కింగ్, యు వాంట్ టు బి ది రూలర్, బెటర్ యు గో ఓవర్ దేర్ అండ్ ఐ విల్ కీప్ భరత్ బై మై సైడ్.
0: త్యాగమయుడు
1: భరత్ ఇస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్,
0: శీలమయుడు
1: వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: అతని దగ్గర ఉన్నటువంటి ఒక త్యాగ బుద్ధి మరి ఎవరి దగ్గర లేదు.
1: ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ నోటిస్డ్ ఇన్ హిమ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎనీవన్.
0: కడపటికి తల్లి ఏ విధమైనటువంటి ఒక దీన్ని కోరినప్పటికీ కుమారుడు దాన్ని ఖండిస్తూ వచ్చాడు.
1: Whatever that mother asked for, Bharat did not agree to give her and he negated her.
0: Kanuka Bharatudante chaala goppa gunam kalagavadu.
1: Bharat is highly virtuous.
0: Alanti goppa gunam kalagavadu kanuke Ramulu Bharatudini aasistu vachadu.
1: That's the reason why Bharat was very much liked by Ramachandra.
0: Bharatudu aranyaniki poyina takshaname,
1: the moment he went to the forest,
0: nayana Bharata amma nanna baagunnara annadu.
1: The first question that Rama put was this: how are the parents?
0: తన తల్లి అయినటువంటి కౌసల్య బాగుందా అని అడగలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి డిడ్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ కౌసల్య.
0: కైక బాగుందా?
1: ఇన్ ఫ్యాక్ట్ హి ఆస్క్డ్ అబౌట్ ది వెల్ఫేర్ ఆఫ్ కైక.
0: కైక అనే పేరు చెప్పేటప్పటికి భరతునికి లేని కోపం వచ్చింది.
1: ద మూమెంట్ కైకాస్ నేమ్ వాజ్ మెన్షన్డ్,
0: ఆ దుర్మార్గురాల వల్లనే నీవు ఈ అరణ్య పారైపోతావు.
1: బికాస్ ఆఫ్ దట్ వికెడ్ ఉమెన్ యు ఆర్ హియర్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఆమె పేరే నా వద్ద చెప్పకూడదు.
1: వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్ నెవర్ మెన్షన్ హర్ నేమ్.
0: అప్పుడు దగ్గర పిలిచి రాములు, భరత నీ తల్లి చాలా గొప్పది.
1: రామ కేమ్ క్లోజ్ టు భరత అండ్ సెడ్ యువర్
0: రాముని యొక్క సత్కీర్తిని జగత్తుకు వ్యాపింపజేసినటువంటి నీ తల్లియే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నేమ్ దట్ హస్ బీన్ వైడ్ స్ప్రెడ్ టుడే.
0: కనుక బాహ్యమైనటువంటి ఒక భావం చేత నీవు ఆమెను తూరనాడవద్దు.
1: నెవర్ ఇన్సల్ట్ హర్ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ కన్సిడరేషన్.
0: భావాలు ఆమె యందు చాలా గొప్పవన్నీ ఉన్నాయి.
1: హర్ ఇన్నర్ ఫీలింగ్స్ ఆర్ సో గ్రేట్ అండ్ లాఫ్టీ
0: అని తాను అందరినీ నెట్టుకుని కైక ఉండేటువంటి చోటుకు బయలుదేరిపోయాడు.
1: And he went to meet Kaika.
0: Kaika daggari poi paadalapai namaskaram chesi,
1: and he fell at her feet.
0: Talli nee valna nenu kshemanga unnanu.
1: He said, because mother, because of you I am very fine here.
0: Bharataniki pattabhishekam katti atani rajyam elinchu.
1: Better Bharat be coronated. Let
0: neeti vakyamanta bodhinchu.
1: Teach him all conduct and code.
0: Nen tarvata 14 samvatsaram ayin tarvata nenu vachi naa bharatuni chusukuntanu.
1: After 14 years I will come back and take care of Bharat.
0: కాని పితృవాక్య పరిపాలన జరపాలి.
1: బట్ ఐ మస్ట్ ఫాలో ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్.
0: మాతృపితృ వాక్యములు మాత్రమే కాదు ప్రభుత్వం యొక్క వాక్యములు కూడా మనం నేర్పాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫాలోయింగ్ ద కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్.
0: ప్రభుత్వం ఏ రకమైన యొక్క నిబంధనలు సాధించిందో,
1: వన్ షుడ్ ఫాలో ది రెగ్యులేషన్స్.
0: ఆ నిబంధనలు మనం చక్కగా చాటుకొని నెరవేర్చాలి.
1: వీ షుడ్ ఫాలో ద రూల్స్ అండ్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
0: శిస్సావహించినప్పుడే మనం ఫలాని రాజ్యపుత్రులము అని మనం పేరు తెచ్చుకున్న వారం అవుతాం.
1: వెన్ దిస్ ఈస్ ఫాలోడ్ దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్సెల్వ్స్ ఫిట్టింగ్ సిటిజన్స్.
0: కనుక రాములు చెప్పినటువంటివన్నీ కూడాను కేవలం మాతాపితృలకి మాత్రమే కాకుండా,
1: వాట్ రామా సెడ్ నాట్ మియర్లీ ద పేరెంట్స్ ఓన్లీ,
0: ప్రజల యొక్క ఉన్నతమైన స్థితిని కూడా చూడాలి.
1: ద ఫీలింగ్స్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో,
0: ప్రజల యొక్క క్షేమాన్ని కూడా మనం కోరాలి.
1: We should also desire for the advancement of the people.
0: Pradhani yokka aanandanni kuda manam aasinchali.
1: We should also work for the bliss of the people.
0: Appude manamu nijamainatundi pradhaniga tayar avtamu.
1: Then only we will be true citizens of this country.
0: Ramarajyamlo puttinatundi pillalamu manam ee ramarajyanni taginattigattiga manam narchukovali anukunnaru.
1: And having been born in this ramarajya, they have conducted themselves accordingly.
0: Ee neethi vakyamlanni kudunu vaaru cheptunte lakshmanu kudunu manasulo cheripoyindi.
1: And as listening to this teaching, the mind of Lakshmana also changed.
0: Anna naaku chaala manasu kudirindi.
1: And Lakshmana said, now my mind has settled.
0: Kaani Bharatunni ee rajyanni ee sainyanni chusinappudiki naaku mandipoyindi naa gunde.
1: I am so angry because I saw Bharat here and the army around him.
0: Bhautikamainatundi danni chusi nuvu baadhapadutunnavu gaani antarmukhamainatundi aanandaniki nuvu em maatram choti ivvatam ledi.
1: And Rama said, you are furious watching all the external exterior, the army and the brother. You are not noticing his inner feelings and sentiments.
0: Kanukune daggara velin tarvata Bharatunni pilchadu.
1: And then he called Bharat to come close to him.
0: Kuccho pettukunnadu.
1: He made him sit close to him.
0: Bharata.
1: Bharata.
0: Neevu chestunnatundi vanni chaala goppave.
1: What all you are doing is certainly
0: kaani tandri aagnanu ullanghisthunnavu.
1: But You are disobeying your father.
0: తల్లి ఆజ్ఞను శిరసావహించు.
1: You follow your mother.
0: తండ్రి ఆజ్ఞను శిరసావహించు.
1: Follow your

0: వారి ఇరువురికి నీవు ఆనంద పెట్టుకుంటే నేను తప్పక ఆనందిస్తానన్నాడు.
1: మేక్ బోత్ ఆఫ్ దెమ్ హ్యాపీ, దెన్ ఐ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కనుకని ప్రజావాక్యములంతా కూడా పరిపాలన చేసేటువంటి శిద్ధుడు నీవు అయి ఉండగా నీవెందుకు ఇంత బాధపడటం?
1: When you have to follow the verdict of the people, why do you feel
0: రాజు కావాలనుకోవటం నీ స్వార్థం.
1: And if you want to own the king only all by yourself, sacrifice that your own feeling.
0: ప్రేమను బంధుత్వంని ప్రీతిపరచు.
1: And in fact, let your love transcend your relationship.
0: కనుక త్యాగం చేసినప్పుడే నీకు ఈ భోగములంతా లభిస్తాయన్నాడు.
1: When once you sacrifice, you can certainly enjoy life.
0: వెంట పోయినటువంటి వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను,
1: వశిష్ఠ అండ్ విశ్వామిత్ర హు ఫాలోడ్ దెమ్,
0: వారు కూడా ఈ వాక్యమునంతా విని చాలా కంటిదారులు కార్చారు.
1: They heard the teachings of Rama and started shedding tears.
0: నీ ఉన్నటువంటి స్థానం ఎటువంటిది?
1: This is your position, Ramachandra.
0: నీవు చేసినటువంటి కీడు ఎటువంటిది?
1: And these are all
0: ఇలాంటి కీడును కూడా నువ్వు మార్చి మేరునే మాత్రం చూస్తున్నావు.
1: Though people did so many things against your interest, yet you could pardon them.
0: నీ యొక్క తెలివితేటలు మాకెంతో ఆనందంగా ఉంటుండాలి.
1: We are very happy noticing your intelligence.
0: కానీ మీరు ఒకతూరి వచ్చి రామరాజ్యంలో అడుగు పెట్టండి.
1: At least you should step in this Ramarajya once.
0: అప్పుడు చెప్పాడు రాములు.
1: Then Rama said,
0: ఇప్పుడు భరతరాజ్యమే కాని రామరాజ్యం కాదు.
1: రైట్ నౌ ఇట్ ఇస్ భరతరాజ్య అండ్ నాట్ రామరాజ్య.
0: కనుక నీ భరతరాజ్యం కనుక ఇది భారతదేశం అన్నాడు.
1: బికాస్ ఆఫ్ భరతరాజ్య దిస్ ఇస్ భారతదేశ భారత్.
0: కనుక నీ భారతదేశం అంటే బంగారం అనకుండా ఎందుకు ఈ వ్యవస్థ?
1: వెన్ యూ హ్యావ్ గోల్డ్ ద భారత్, దెన్ వై డు యూ సఫర్?
0: ఇటువంటి పవిత్రమైనటువంటి దేశం ఎక్కడ కూడా మనకు చిక్కదు.
1: Sacred land as the type of Bharat is not present anywhere in the world.
0: ఉంది కూడాను దాన ధర్మముల చేత కాకుండా ఈ త్యాగం చేతనే భారతదేశం ఇంత అభివృద్ధి పొందింది.
1: The Bharat has progressed, advanced, stands at the top of the world because of sacrifice.
0: ఈ దేశం కూడాను ఇంత గొప్ప పేరు పొందలేదు.
1: No other country got this great name.
0: అలాగే భారతదేశం అంటే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులతో పొందినటువంటి దేశం.
1: ఇస్ ఎ నేమ్ ఆఫ్ రెప్యుటేషన్ అండ్ ఎస్టీమ్ ఆనర్.
0: కన్న తల్లి కాని,
1: మదర్
0: తండ్రి కాని,
1: ఫాదర్
0: కన్న కుమారుడు కాని,
1: ఆర్ సన్
0: భారతదేశానికి సర్వమును త్యాగం చేస్తూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ కంట్రీ.
0: భారతదేశానికి త్యాగం చేయడం కంటే మరొకటి త్యాగం ఉండదా?
1: దేర్ కెనాట్ బి గ్రేటర్ సాక్రిఫైస్ అదర్ దాన్
0: నీవు గొప్ప దాన ధర్మము చేయవచ్చును.
1: You may be a man of charity.
0: కోట్లకు రూపాయలు ప్రజలకు పంచవచ్చును.
1: You may distribute your money.
0: కాదు కాదు, అది కాదు గొప్ప దానము.
1: That's not great. Nothing great.
0: ప్రేమతో మాట్లాడాలి.
1: Talk lovingly.
0: ఆ ప్రజల యొక్క బాధను క్రమక్రమేణా కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.
1: See that you remove suffering of the people.
0: కనుక నీవు తోటి మానవులను ప్రేమతో చూచి,
1: love everybody.
0: అందరినీ నీవనే నువ్వు భావించుకోవటమే.
1: Consider everyone as yourself.
0: ఇది నిజమైనటువంటి ధర్మము.
1: This is the righteous conduct.
0: Dharma anaga kevalam dana dharmalu cheyatamu idi kaadu dharmamu.
1: Dharma does not mean acts of charity.
0: Hrudayamulo dharmam cheyali.
1: We have to do this dharma wholeheartedly.
0: Hrudayamulo tyagam cheyali.
1: We should sacrifice.
0: Swarthamulo tyagam cheyali.
1: We have to sacrifice. Parathramulo
0: preminchali.
1: We should love the other.
0: Adimandini preminchali.
1: We should love everybody.
0: Padimandini daggar chechukovali.
1: And we should join the society.
0: Varu parayi varani bhavinchakoddu.
1: We should not consider anybody separate from you.
0: Evaru dooram vachinappudu nanna ra ra ani daggar pichi varini ento preminchali.
1: You should mingle with love. Talk to people lovingly.
0: Ee prema okkati untunte endannaina manam saakavachu.
1: With this love you can certainly win any number of people.
0: కనుక మనం నేర్చుకోవాల్సినది, ఈనాడు పెంచుకోవాల్సినది మానవుని యందు ప్రేమనే.
1: What we have to learn, what we have to develop today is love.
0: దైవ ప్రేమ,
1: love for God.
0: బీదల బాధ లేకుండా చూసుకోవాలి.
1: And see that we alleviate the suffering of the people.
0: కనుక ఈ రెండింటిని కూడా ఈనాడు మీరు సాధించడానికి కోరుకోవటమే ఇదే నిజమైన మీ యొక్క విద్య.
1: The true education lies in developing these two qualities. Removing the suffering of the people on one hand and developing love for God.
0: ఇంట్లో తల్లే బాధపడుతుంటే ఈ పరులను ఎంత ప్రేమించి ప్రయోజనం ఏమిటి?
1: When mother at home is suffering, what is the fun of loving everybody?
0: కనుక మొట్టమొదటి కన్న తండ్రిని తల్లిని ప్రేమించు.
1: First love your mother, love your father.
0: తరువాత ప్రజలందరినీ ప్రేమించు.
1: And then you can love the whole society.
0: మొట్టమొదట రాముడు భరతునికి ఉపదేశించినటువంటిది ఇదియే.
1: This is the first and foremost teaching of Rama to Bharata.
0: భరత, ట్యాక్స్ ఎట్లా వేస్తున్నావు పిల్లలకు?
1: ఎంక్వైర్ భరత్, హౌ ఇస్ టాక్సేషన్ దేర్?
0: అన్న నేను చాలా పొరపడ్డాను.
1: He said, "Brother, I am mistaken."
0: నీవు చెప్పేటువంటి మాటలు ఏది కూడా నేను చేయలేకపోయాను.
1: I could not do what all you wanted me to do.
0: కావలసినంత ధనం ఉండి కూడాను,
1: though there's lot of money,
0: ఖజానా నిండిపోతుండాలి కానీ దాన్ని తీసి ప్రజల లోపల ఏమాత్రమైన ప్రేమను సంపాదించుకోలేకపోయాను.
1: Though the treasury is full of money, I did not distribute. I could not get good name in the society.
0: అప్పుడు పక్కన ఉన్నటువంటి లక్ష్మణ్ కోపం వచ్చింది.
1: Then Lakshmana by his side was very angry.
0: ఇది తండ్రి చేసినటువంటి మోసం ఇదంతా.
1: And this is a cheating of the father.
0: దశరథుడు అన్ని విధాలా కూడాను రాముడు సంపాదిస్తాడని చెప్పి రాముని పైన పెట్టి నిన్ను దూరం చేయటం చేతనే ఇదంతా కూడా ఏర్పడిపోయింది.
1: This is all the cheating. This is all the deceit of the father. He amassed the wealth.
0: రాముడు భరతుని కూడాను లక్ష్మణుడు కూడాను నిందించాడు.
1: And the Lakshmana also blamed.
0: Lakshmana,
1: నీవెవరి కుమారుడు? Whose son are you?
0: దశరథుని కుమారుడు.
1: You are the son of Dasharatha.
0: తల్లి ఎవరు?
1: Who is your mother?
0: నీ సుమిత్ర.
1: సుమిత్ర is your mother.
0: సుమిత్ర కుమారుడివే. నీవు సుమిత్రకి ఇచ్చినటువంటిది ఎందుకోసం ఇచ్చాడు భగవంతుడు?
1: And why is it that they are born as your brothers?
0: కష్టాల సమయం లోపల రాముని వెంట లక్ష్మణుడును భరతుని వెంట శత్రుఘ్నుడు ఉండి వారిద్దరిని సరైన ధర్మాలు బోధించచ్చు రావాలి అనే ఉద్దేశంతో వీరిద్దరిని అందించాడు.
1: The main idea is that a brother should stand in support of his another brother, like Lakshmana who stood by the side of Rama, the Shatrughna who stood by the side of Bharata.
0: కనుక భరత శత్రుఘ్నులందరూ కూడాను చాలా గొప్పవాడు.
1: భరత శత్రుఘ్నులు ఆర్ వెరీ గ్రేట్ పీపుల్.
0: భరతుని దగ్గర శత్రుఘ్ని పెట్టాడు.
1: అండ్ శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ బై
0: రాముని దగ్గర లక్ష్మణ్ పెట్టాడు.
1: లక్ష్మణ వాజ్ ఆల్వేస్ బై సైడ్ ఆఫ్ రామ.
0: రాముని యొక్క సేవలంతా చేసి
1: సర్వింగ్ రామ కంప్లీట్లీ.
0: రాజ్యాన్ని కాపాడాలి.
1: దట్ ది కంట్రీ హాస్ బీన్ ప్రొటెక్టెడ్.
0: చిరంజీవిగా నిలపాలి.
1: దట్ ఇట్ షుడ్ బి ఇమ్మోర్టల్
0: అని రాములకు బోధిస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
1: And that was the feeling of Lakshmana.
0: Shatrughnudu Bharatuniki bodhisthu vachadu.
1: And Shatrughna taught in different ways to Bharata.
0: Anna, meer ye maatram kodunu thalli paina prem pettukoni naa thallini nindinchakoddu.
1: Never blame your mother because of the things that have happened.
0: ఇది కేవలము పెద్దలు చేసినటువంటి పొరపాటుతో జరిగిపోయింది.
1: అండ్ దీస్ ఆర్ ది మిస్టేక్స్ ఆఫ్ ది ఎల్డర్స్.
0: నీ వెళ్ళిన తర్వాత ఈ పాదుకలను పూజ చేస్తూ పాదుకలే నీకు రామచంద్రుడిగా భావించుకుని నీవు తల్లిని ప్రేమించు.
1: యు లవ్ యువర్ మదర్ కీపింగ్ ద శాండల్స్ ఆన్ ద థ్రోన్.
0: రామాయణంలో ఎక్కడ చూసినా కూడా సుమిత్ర అనే పేరే రావటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రామాయణ వీ డోంట్ ఫైండ్ ద నేమ్ ఆఫ్ సుమిత్ర.
0: ఆ సుమిత్ర అనేటువంటి పేరు ఉంటుంది, అది ఎంత మిత్రత్వం.
1: మిత్ర ద ఫ్రెండ్షిప్ సుమిత్ర, ద ఫ్రెండ్షిప్ ఈస్ దేర్ ఇన్ ద వెరీ నేమ్ ఇట్ సెల్ఫ్.
0: కనుక ఆ సుమిత్ర అనేటువంటి ఆమెని ఈ రాజ్యాన్ని అంతా కూడా చాలా ప్రేమగా చూపించి బిడ్డల చేత ప్రేమగా పెంచించి వారు చాలా గౌరవాన్ని చేశారు.
1: And therefore he respected his mother and he respected all the people of the country and ruled the kingdom.
0: Kausalya kante
1: more than Kausalya
0: Sumitrane goppa tyagavantaru.
1: Sumitra is one of sacrifice.
0: Sumitra kunna 20 gunamulu
1: the qualities of Sumitra
0: Kausalya kani Kaikeyi kani evariki levu
1: are not noticed in Kausalya and Kaikeyi.
0: Pokanaka samay lopala
1: at one time
0: Ramuni karanyaniki velutunnadu
1: and Rama was proceeding to the forest.
0: Kausalya ki namaskarinchi
1: he paid respect to his
0: ప్రయాణం కావాలి.
1: అండ్ హీ వాస్ టు స్టార్ట్.
0: అప్పటి లోపల
1: అట్ దట్ మోమెంట్
0: సుమిత్ర రాముని యొక్క చిత్రాన్ని అంతా రాస్తూ ఉండాలి.
1: అట్ దట్ టైమ్ సుమిత్ర వాస్ పెయింటింగ్.
0: ఆమె చాలా గొప్ప పెయింటర్.
1: షీ ఈజ్ ఎ గ్రేట్ పెయింటర్.
0: ఆమె యొక్క చరిత్ర చాలా గొప్ప విచిత్రమైనటువంటిది.
1: అండ్ హిస్టరీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్.
0: రేపటి దినము రాముడు రాజ్యాన్ని ఏలుతాడు అని ఈ విధంగా రాస్తూ కొంచెం రాముని యొక్క ముఖము చాలా ప్రకాశంగా వచ్చేటట్టుగా చేసింది.
1: Expecting the Rama to be coronated next morning, out of her love for Rama, she started painting the picture of Ramachandra, which was so brilliant and effulgent.
0: Ramulu Sumitra room ku vellaadu.
1: Rama visited Sumitra.
0: Talli mimmalni vadali petti poleyakapothunnanu.
1: Mother, I am not able to leave your company.
0: Adaiki povadam naaku ishtame.
1: In fact, I would like to go to
0: Tandri aadhu sirsa vahinchadam naaku ishtame.
1: I like to follow the command of my father.
0: Kaani Kausalyanaina vadaltanu gaani ninnu nenu vadalleni talli.
1: I am prepared to leave the company of Kausalya and not your company.
0: Ani cheppi Sumitraku
1: namaskar.
0: Tirigi tirigi namaskaram chesi
1: he paid his respects.
0: Talli nee yokka prema naaku panchali.
1: And he said, mother,
0: naaku adi okkati chaalu.
1: See that you love me, that is enough.
0: Ani cheppi
1: so saying
0: taanu ayodhyani vadallaadu.
1: And he left Ayodhya.
0: ఈ విధంగా సుమిత్ర యొక్క తత్వము చాలా మిత్రత్వంతో కూడినటువంటిది.
1: The nature of Sumitra ఈజ్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విచ్ ఇస్
0: అడవిలో పోయినప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను సుమిత్ర యొక్క గౌరవాన్ని చాలా కొనియాడాడు.
1: వశిష్ఠ విశ్వామిత్ర ఆల్సో ప్రైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ సుమిత్ర.
0: ఈ రాజకన్యకల పైన సుమిత్రకున్నటువంటి యొక్క గొప్ప భావము మరి ఎవరికి లేదు.
1: ద గ్రేట్ నోబుల్ ఫీలింగ్స్ ఆఫ్ సుమిత్ర.
0: కౌసల్య కూడాను లేదు.
1: ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ కౌసల్య.
0: సీత కూడాను లేదు.
1: నాట్ ఈవెన్ ఇన్ సీత.
0: కానీ ఈ సుమిత్ర చాలా గొప్ప గుణవంతురాలు.
1: సుమిత్ర ఇస్ ఎ వర్చువస్ వన్
0: అని ఆమెను చాలా వర్ణించారు.
1: అండ్ దే వెంట్ ఆన్ ఎక్స్టోలింగ్ హర్ గ్రేట్నెస్.
0: ఈ విధంగా అందరికీ గొప్పతనం చేయడానికి మన గొప్పతనాన్ని తగ్గించుకొని ఎదుటి వ్యక్తిని గొప్పతనాన్ని పెంచుతూ రావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు నోటీస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అదర్స్. వీ షుడ్ నాట్ బీ ఇన్ సెల్ఫ్ గ్లోరిఫికేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు రేపటి నుంచి సాధ్యమైనంత వరకు కూడాను ఎవరిని చిన్న భావంతో చూడకండి.
1: From tomorrow, never consider anybody low and cheap.
0: Goppa vishalamaina bhavamto meer chudandi.
1: Have broad feelings.
0: Andaru navare navanti vare veeru kudanu.
1: Consider everybody equal to you.
0: Sodara manam bonchestam randi ane pakkarunna vaanni kuda pilchi manam vettiga bonchesayali.
1: You can just go and dine in the company of your another brother.
0: Evvani kudanu beedavariga gaani leka bichigaani gaani manam chudakoddu.
1: Never consider anybody a beggar or poor or low or mean.
0: అందరూ కూడా రిచ్ మ్యాన్లే.
1: ఆల్ ఆర్ రిచ్ ఎనఫ్.
0: కనుక మేము బీదవాళ్ళుగా కావడానికి వీల్లేదు.
1: దేర్ కెనాట్ బి ఎనీ బెగర్స్.
0: మీ భావములు బీదగా మారిపోతున్నాయే కానీ
1: యువర్ ఫీలింగ్స్ మే బి పూర్
0: కానీ వారిలో బీదతనం ఎప్పుడు లేదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ ఎట్ ఆల్
0: భారతదేశంలో.
1: ఇన్ భారత్,
0: భారతదేశంలో,
1: ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్,
0: ఈ గొప్ప వారి కంటే మించిన వారు ఎవరు లేరు.
1: గ్రేటెస్ట్ పీపుల్ ఆర్ హియర్.
0: విశాలమైన హృదయులు వారు.
1: ద బ్రాడ్ మైండెడ్ పీపుల్ ఆర్ హియర్.
0: అటువంటి ఇంటికి నేను సీతను వచ్చినాను కదా అని సీత కూడా చాలా ఆనందించింది.
1: సీత వాజ్ సో హ్యాపీ బికాజ్ షీ కుడ్ కమ్ టు దట్ కంట్రీ.
0: పూర్వము జనక మహారాజ్ దగ్గర ఉన్నప్పుడు నాన్నతో చెప్పేది.
1: అండ్ సీత టోల్డ్ జనక మహారాజా,
0: నాన్న నీవు ఏదైనా చేసి నన్ను భారతదేశంలోకి పంపించు.
1: షీ సెడ్ సమ్వేర్ అదర్ సెండ్ మీ టు భారతదేశ.
0: భారతదేశానికి నన్ను కుమార్తెగా పంపు.
1: సెండ్ మీ దేర్ యాజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ భారతదేశ
0: అని దిన్నము ప్రార్థించేటువంటి.
1: హి ప్రేడ్ రిపీటెడ్లీ హర్ ఫాదర్.
0: రామలక్ష్మణుడు ఆ మిథిలాపురంకు వెళ్లినారనేటప్పటికీ చాలా ఆనందించింది సీత.
1: సీత వాజ్ వెరీ హ్యాపీ ఆన్ కమింగ్ టు నో దట్ రామలక్ష్మణ రీచ్డ్ మిథిలా నగర్.
0: నీ నిబంధన అంతా కూడా మానివేసేసేవి.
1: అండ్ యూ జస్ట్ గివ్ అప్ ఆల్ యువర్ లిమిటేషన్స్.
0: సీత దీనిని ఎత్తింది అనేటువంటి దీని గురించి మానేసేసేవి.
1: అండ్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ సీత కుడ్ లిఫ్ట్ అప్
0: రామచంద్రుడు. దీన్ని కాదు, దీనింత పదింతలైన భారం కూడా నువ్వు ఎత్తగలడు.
1: శ్రీరామచంద్ర కెన్ లిఫ్ట్ హెవియర్ థింగ్స్.
0: పవిత్రమైనటువంటిది.
1: అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ హైలీ సేక్రెడ్.
0: అతని ప్రేమనే సర్వము పవిత్రమైనటువంటిది.
1: హిస్ లవ్ ఇస్ మోస్ట్ సేక్రెడ్.
0: కనుక నాకు రామునికి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పిన కోరింది.
1: అండ్ సీ దట్ ఐ మ్యారీ రామ.
0: అప్పటి నుంచి జనకుడు కూడాను రాత్రింపగలు కూడాను నా సీతకు రామునటువంటి వాటి కావాలి, రాములు వంటి కావాలి అని ఆయన్ని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ జనక డిసైడెడ్ దట్ సీత షుడ్ బి మ్యారీడ్ to a person of the type of Rama.
0: Kanuka ee Ramalakshmana Bharata Shatrughna naluguru kodanu okka palamloni kotala vanti vare.
1: Ramalakshmana Bharata Shatrughna basically or essentially one only.
0: Veerandanni okanaka samayam lopala kamala pandu valustu
1: as they are taking away the peeling of the orange fruit.
0: Sumitra vala valustu okkokutana okkokutana idi Ramudu, idi Lakshmanudu, ఇది భరతుడు, ఇది శత్రుఘ్నుడు, ఇవి సీత అని అన్ని దాన్ని పేర్లు పెట్టి భుజించేటువంటిది.
1: యాజ్ ద పీలింగ్ ఆఫ్ ద ఆరెంజ్ ఫ్రూట్ వాజ్ టేకెన్ అవే దే స్టార్టెడ్ ఈటింగ్ ద ఫ్రూట్ వన్ ఆఫ్టర్ అనదర్ పీస్ రిపీటింగ్ ది నేమ్స్ ఆఫ్ రామలక్ష్మణ భరత శత్రు.
0: ఇలాంటి పవిత్రమైన కోడలు నాకు చిక్కారు కదా అని చాలా ఆనందించింది.
1: అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ది కంపెనీ అరౌండ్.
0: ఆ వచ్చినటువంటి కోడళ్ళు కూడాను అతలను చాలా గౌరవంగా చూసుకున్నారు.
1: ది డాక్టర్ సిల్లా రెస్పెక్టెడ్ దేర్.
0: ఈ కుమారుడు కూడా చాలా ప్రేమగా చూసుకున్నారు.
1: దే ఆల్సో టేకెన్ కేర్ ఆఫ్ దేర్ డాక్టర్.
0: ఒక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: భరతునికి రాజ్యం కట్టిన తర్వాత
1: ఆఫ్టర్ భరత్ వాజ్ కరోనేటెడ్
0: కొంత పనుల లోపల చేరిపోయి
1: హావింగ్ గాన్ టు ద ప్లేస్
0: కొంచెం అలసిపోయి
1: బికాస్ టైర్డ్
0: రాత్రి కొంచెం ఆలస్యంగా కావటం చేత
1: యాజ్ ఇట్ ఇస్ లేట్ ఇన్ ద నైట్
0: తన రూమ్కు పోవలసినటువంటి భరతుడు రాముల రూమ్కు వెళ్ళాడు.
1: ఈజ్ గెటింగ్ ఇన్ టు హిజ్ ఓన్ రూమ్ భరత్ happened to go to get into the room of Rama.
0: Akkada aa room lo Sita ungaru untunnaru.
1: There mother Sita was there.
0: Sita unnatundi chuchi
1: Having noticed
0: అక్క నన్ను క్షమించమని పాదాల పైన పడింది.
1: And he said, pardon me, and fell at the feet.
0: అరచిపోవటం వల్ల
1: బికాస్ ఆఫ్
0: నలుగురు రూములు కూడా నువ్వు సమానంగా ఉండటం చేత నేను నా రామచంద్రుడి రూమ్ ఏమో అనుకుని వచ్చాను.
1: As all the rooms are of the same pattern, by mistake I stepped into Rama's.
0: Lakshmi bharya.
1: And then the wife.
0: Lechi vachi.
1: Got up and said.
0: Akka, meeru enduku ee vidhanga baadha padutunnaru.
1: Sister, why do you feel sad?
0: Meedi maade maadi meedi.
1: And in fact.
0: Idhe maatale Ramudu kuda cheppindi. Nenu neeve neevu naave.
1: In fact, we belong to the same. All belong to us.
0: కనుకనే రామలక్ష్మణుడు కూడా భర్త శత్రుఘ్నుడు కూడా నలుగురు కూడా ఒకే మాట పైన ఉండేవాడు.
1: And in fact all the four brothers stood by the same word.
0: ఈ ఫోర్ కోడళ్ళు కూడా ఒకే మాట పైన ఉండేటువంటి వాడు.
1: So also their counterparts.
0: కనుకనే రామరాజ్యం అనేటువంటిది పేరు గొప్పగా సాధించుకుంటూ వచ్చారు.
1: This is the reason why Ramarajya has become so great.
0: కనుక మీరు ఈ భారతదేశం నందు పుట్టినటువంటి వారు భారతీయులుగా మీరు పెరగాలి.
1: I have been born here in this country. Be true Bharatiyas.
0: Bharatiyu.
1: Bharatiyas.
0: Ee Bharatiyaga undali.
1: Bharatiyil tiya sweetness. You should be sweet.
0: Meera Bharatiyuga meeru bayyari.
1: Consider yourself so sweet.
0: Ee okka vishayam nandu kodunu evarni chilleriga bhavinchukodu.
1: Never consider anybody low in.
0: Evaraina bazaar lo potuntunte bichigaaliga vastundi. Vaaru mana intiki vastaru emo ani kaachukonundi vaariki pettali.
1: And you also serve those people that need your service.
0: ఈ త్యాగ భావం మీలో ఉండినప్పుడే
1: when this spirit of sacrifice is
0: నిజమైన భోగ భావం మీలో చేరుతుంది.
1: You can certainly enjoy the bhoga in this life.
0: విద్యార్థులారా,
1: students,
0: పవిత్రమైన ఈ భారతదేశమందు
1: in the sacred land of Bharat
0: ఈనాడు
1: today
0: గొప్ప పర్వదినములుగా చేరినటువంటి
1: being a festival day, sacred day,
0: ఈ దసరా పెట్టెలు
1: the dasara
0: dasara అంటే దాశమి
1: దసరా దిస్ బీయింగ్ ద టెన్త్ డే దశమి
0: తొమ్మిది దినములు రోజు చాలా బాగా చేసి
1: హ్యావింగ్ పర్ఫార్మ్ రిచువల్స్ ఫర్ 9 days
0: ఇలాంటి తొమ్మిది దినములే మా జీవితంలో ఎప్పుడు కూడా జరగాలి అని ఆశిస్తూ
1: దిస్ కైండ్ ఆఫ్ రిచువల్ సీక్రెట్ రిచువల్ షుడ్ కంటిన్యూ త్రూ అవుట్ అవర్ లైఫ్
0: అందరూ కలిసిమెలిసి
1: దట్ వీ షుడ్ మింగిల్ టుగెదర్
0: కలిసిమెలిసి మెలగాలి
1: మూవ్ టుగెదర్
0: కలిసిమెలిసి మెలుగుదాం కలిసిమెలిసి తిరుగుదాం కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: Let us move together. Let us live together. Grow in intelligence.
0: కనుకనే మీరందరూ కలిసిమెలిసి మెలగాలి.
1: We should move together.
0: మీ తెలివిని పోషించుకోవాలి.
1: We should also develop.
0: తల్లిదండ్రులకు ఆనందాన్ని పెట్టాలి.
1: We should make our parents happy.
0: తల్లిని చాలా ప్రేమతో పూజించాలి.
1: We should worship our mother.
0: ఈ విధంగా మీరు వస్తుంటుంటే దేశమంతా ఎంత బాగుంటుంది. నిత్య కళ్యాణం పచ్చని తోరణం.
1: The whole country will dance in joy, a great celebration. Festivity around.
0: దీనిని మీరు నేర్చుకుని ఈ దసరా దినము చాలా ఈనాడంతా కూడా మీరు నేర్చుకుని రేపటి దినం ప్రాక్టికల్ లో పెట్టి మీరందరికీ ప్రదర్శించాలి.
1: What all you have learned today, start practicing from tomorrow.
0: అందరి ముఖములు ఎందుకు నవ్వు ముఖం తేజస్సుగా ఉండాలి.
1: There should be smiling face on everybody.
0: ఎవరి ముఖం కూడా కాస్టర్ ఆయిల్ ఫేస్ గా పెట్టుకోకూడదు.
1: Nobody should have a castor oil face.
0: కనుక మా పిల్లలు ఎప్పుడు అట్లా పెట్టుకోరు నాకు తెలుసును.
1: Our students don't have castor oil face any time.
0: కానీ మీరు రేపటి కూడాను ఈ పాదములు మీరు మర్చుకోకుండా అందరినీ ప్రేమగా చూచి అందరినీ సరైనటువంటి భావంతో మీరు పోషిస్తూ రండి.
1: Right from tomorrow, love everybody, have correct feeling, never consider anybody so low or anything like that. Love all.
0: Serve all.
1: Serve all.

నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా జీవితూ జీవితంబు. పొట్టకు

0: కోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు. అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు. ప్రీతిగా యోచన చేరు మానవ, ప్రీతిగా యోచన చేయు మానవ, మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్, గో బ్యాక్ టు బెడ్. యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ జస్ట్ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, జస్ట్ టు ఫిల్ యువర్ స్టమక్. All the education and knowledge that we acquire is only for our living. We have forgotten God. With all this, what kind of happiness, pleasure, what is it you have derived? Inquire within yourself, O man.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Kooti poyade madru, koti sirnu varaku, pottan nimpu kotamu, idi sadhyamainatuvantidi.
1: Right from a pauper to a millionaire, it's quite natural to eat, partake food.
0: Kani manava jatilo ee yokka aahara nimittamai kalamunu adhikanga kudunu viniyogistunnaru. Kani aa kalamulo okka chana kalamaina kudunu daiva chintanaku viniyoginchatamu sadhyam kaleda.
1: Is it not possible for you to spend a moment of time in contemplation of God instead of spending all the lifetime just to carry on our living?
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ee Srikakulam jilla ne kaakunda ilanti jillalu inka mana Bharatadeshamlo enniyo unnadi. Andaru kudanu vaari vaari dokkala kosamani rekkala aadinchukuntu ఎంతయో కర్మలు ఆచరిస్తున్నారు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం, దే ఆర్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ వేర్ పీపుల్ స్ట్రగుల్ స్ట్రెయిన్ ఎ లాట్ టు క్యారీ ఆన్ దేర్ లైవ్లీహుడ్.
0: కానీ ఏ కొద్ది మందియో మాత్రమో ఈ భగవంతుడు ఇచ్చినటువంటి కాలము లోపల దైవానికి వినియోగించి కాలమును సద్వినియోగపరుచుకునేటువంటి వారు కూడాను లేకపోలేదు భారతదేశమునందు.
1: In Bharat, no doubt, there are few people who spend their time in their own way in pursuit of the divine, contemplating on him and being the recipients of his grace.
0: Kani inni shramanu padinappadikini varu e maatramaina sukhamunu gaani shantini gaani anubhavistunnara ante ledu.
1: With all the strain and the struggle that we undergo in our daily life to carry on our living, are we be really happy? Are we happy? No.
0: Are you comfort?
1: Comforts. Are you comfortable with all these? We are not.
0: Aithe daiva chintana chesetunte manavulaku ee koddi paata aina kodanu manashanti sharirika sukhamu kontha varaku kalugutune unnadi.
1: However, those people that think of God, spend time in the divine, they do have peace and comfort in their life.
0: Itti anukoolamunaku enta mandiyo aashrayistu aneka badhalaku guri ayipoyi kashtamunu anubhavistunnaru.
1: People suffer because they are after comforts and conveniences.
0: Sharirika sukhamu manasika shanti ee naati varaku ఎవరికి కూడాను పూర్తి అనుభవించడానికి వీలు కాలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ ఎంజాయ్స్ ద ఫిజికల్ ప్లెజర్ అండ్ ది మెంటల్ పీస్.
0: శరీరం చూస్తామా అంటే కేవలము ఒక విధమైనటువంటి అంబుల పదిలంబు.
1: ద బాడీ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోన్స్.
0: నీటి బుడక వంటిది శరీరము.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మనసు చూస్తామా అంటే పిచ్చికోతి వంటిది.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఎప్పుడు కూడా నువ్వు చంచలత్వంతోనే ఉంటుంటాడు.
1: ఇట్స్ ఆల్వేస్ వేవరింగ్ ఇన్ ఇట్స్ నేచర్.
0: ఇట్టి చంచలమైనటువంటి మనసునకు, ఇట్టి అంబులపది అయినటువంటి దేహమునకు సుఖం ఇచ్చేటువంటి వారు చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ విల్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్.
0: ఉండినంత వరకు కూడాను ఎవరికి నీ శ్రమ కలిగించుకోకుండా తమ దేహాన్ని తాము నిలబెట్టుకోవడానికి చూసుకోవటం చాలా మానవుని కర్తవ్యమే.
1: ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ హిస్ ఓన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్.
0: కానీ జీవితం అంతా కూడాను ఈ రెండింటికి వినియోగించుకునేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టి కొన్ని మానసిక శాంతి, శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యమును కనిపెట్టుకునేటువంటి వారు చాలా అరుదు.
1: పీపుల్ ఆల్వేస్ స్పెండ్ దర్ టైమ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్, బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ ద ఫిజికల్ హ్యాపీనెస్ అండ్ ద మెంటల్ పీస్.
0: మానవత్వము దివ్యత్వము కోసం అనుభవించడానికి ఉద్భవించినటువంటిదే కానీ మానవుడు కేవలము తన యొక్క సుఖమును మాత్రము కోరే నిమిత్తం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అటైన్ ద డివినిటీ, నాట్ టు సింప్లీ స్పెండ్ ఫర్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: మానవత్వంలో ఈ దివ్యత్వమైనటువంటి దేహము చాలా అద్భుతమైనటువంటిది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ సో వండర్ఫుల్ యాజ్ ఇట్ హాస్ డివైన్ విదిన్.
0: ఇట్టి అద్భుతమైనటువంటి దేహంతో తాము చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఎన్నియో ఉన్నవి, అవి చేయటం మానివేస్తున్నారు.
1: వి హావ్ డిస్కంటిన్యూడ్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్, ఫర్గెటింగ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ద డివైన్ ఎగ్జిస్ట్ విదిన్ ద బాడీ.
0: కానీ మానవుడు ఈ దేహం ఇచ్చినటువంటిది ఏదో శరీర పోషణ నిమిత్తము అని మాత్రం భావించకూడదు.
1: మ్యాన్ షుడ్ నెవర్ థింక్ దట్ ద బాడీ ఈజ్ జస్ట్ గివెన్ టు యూ ఫర్ ఇట్స్ మెయింటెనెన్స్ అలోన్.
0: కానీ ఇంకా నువ్వు ఎన్నో ఉన్నవి, మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల రీతిగా అన్ని కూడాను సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే నిమిత్తము ఎన్నో కర్మలు ఆచరించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు అండర్ టేక్ so many of the actions and the activities to enjoy pleasure at the physical level, at the level of the senses, at the level of the mind.
0: kani nijamga vicharinchi dani yochinchi chuchinappudu ee pavitramaina manava janma deni kosam vachinadi.
1: If you just investigate, think over, just put a question to yourself, what for is this human life?
0: kani nijamga ee jeevamu జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు వర్క్ ఫర్ రిడెంప్షన్.
0: మరినపు కొంప,
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్.
0: రోగముల బ్రగ్గడు సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్స్.
0: దారి సంచలనము దుంపు పొందు దుంప,
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఇలాంటి దుంపల వంటి ఈ యొక్క దేహం నిమిత్తమై మనం రాలేదు.
1: వీ హావ్ నాట్ కమ్ హియర్ టు జస్ట్ పాస్ త్రూ దిస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: దీని ద్వారా మనం అతీతమైనటువంటి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునే నిమిత్తము మనం వచ్చాము అనేటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి.
1: We have to recognize the basic truth and the inner significance of life, which lies in the transcendental principle of attaining the divinity while in this lifetime.
0: ఆ దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: Human life is really redeemed if only we experience, when only we enjoy the divinity.
0: అట్టి జీవిత సార్థక నిమిత్తమై ఈ దేహమును వినియోగించుకునేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are lots of people who work for their own liberation and redemption.
0: కాని అట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: However, this basic truth is recognized by very few people.
0: మనం ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక శాంతికి మనం పూర్తి కొంతవరకు ఉదూహం కావాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్ వీ మే అండర్టేక్, హౌ మెనీ నంబర్ వీ మే డిశ్చార్జ్, బట్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద పీస్.
0: ఈ మానసిక శాంతి లేనటువంటి వాడు ఎన్ని చేసినప్పటికీ అన్ని కూడాను అశాంతినే అందిస్తుంది. కానీ శాంతి అనేది కించిత్తైన కూడా మనకు కలిగింపదు.
1: వెన్ దేర్ ఇస్ నో పీస్, however well, however more of actions that you do, they all lead to restlessness only.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: ee sikakulam nunchi enniyo avasthalaku guri ayipoyi అనేక ఆర్థిక బంధాలకు కూడాను చాలా గురి అయిపోయి కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ కూడాను ఇక్కడికి చేరటం చాలా అదృష్టము.
1: ఇట్ ఈస్ ది గుడ్ లక్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ పాసింగ్ త్రూ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ద డిఫికల్టీస్ ఫేసింగ్ ద లాసెస్ ఈవెన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఇట్టి ఆనందమును పొందే నిమిత్తమై మీరు ఇక్కడికి వచ్చారనే సత్యాన్ని స్వామి మరచిపోలేదు.
1: భగవాన్ నోస్ ప్రెటీ వెల్ దట్ యు ఆర్ హియర్ టు ఎర్న్ టు అబ్టైన్ ఎక్స్పీరియన్స్ దిస్ ప్లేస్.
0: నిన్న రాత్రి వరకు కూడాను కట్టకడపడికి మేము ఇక్కడ ఉండి కూడాను స్వామి ఒక్క పలుకైనా మాకు పలుకరించలేదే అని చాలా మంది బాధపడుతూ వచ్చారు.
1: మెనీ ఆఫ్ యూ ఆర్ ఫీలింగ్ సాడ్ that Bhagavan did not look at you, did not talk to you, though you have been here for the last couple of days.
0: ఆ ప్రార్థన పురస్కరించుకొని ఏ ఈనాడు తెల్లవారేటప్పటికి మీతో మాట్లాడటానికి నేను సంసిద్ధమయ్యాను.
1: Bhagavan responded to your prayers. In response to your prayers, Bhagavan decided to address you this morning.
0: ఈ మాటలు మాట్లాడినంత మాత్రమున మీకు తృప్తి కాదు, కానీ మీ మనోభిష్టమును నెరవేర్చడానికి ఎన్ని అయినా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
1: మియర్ వర్డ్స్ వుడ్ నాట్ సాటిస్ఫై యూ, బట్ భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్.
0: కానీ చాలా మంది నీరు లేక అవస్థపడుతూ వచ్చారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ ఫ్రమ్ ప్లేసెస్ వేర్ దేర్ షార్టేజ్ ఆఫ్ వాటర్.
0: తిండి లేక చాలా అల్లాడుతూ వచ్చారు.
1: There are people without food.
0: కానీ ఇవి రెండు కూడాను ప్రతి మానవునికి అవసరమైనటువంటివి.
1: These two are essential for every man.
0: కనుక మీరు ఈ రెండింటికి మీరు ఏమాత్రం యోచన చేయనక్కర్లేదు.
1: Don't be worried of these two, the water and food.
0: దైవము అంత కఠినుడు కాదు.
1: God is not stone-hearted, rough.
0: మృదుమధురమైనటువంటి మనసు కలగలవాడు దైవము.
1: God has got soft, tender, delicate, sensitive heart.
0: మీరు ఎంత బాధపడుతున్నారో అంత నూరింతలు బాధపడతాడు స్వామి.
1: భగవాన్ ఫీల్స్ 100 times మోర్ ఫర్ యూ దాన్ యువర్ ఓన్ సఫరింగ్.
0: కనుక మీరేమాత్రమో బాధపడనక్కర్లేదు.
1: డోంట్ బి వరీ, డోంట్ ఫీల్.
0: ఈ బాధలన్నీ కూడాను మా మంచి కోసమే వచ్చాయి అని సద్భావం కలిగి ఉంటుండాలి.
1: ఎంటర్టైన్ ద ఫీలింగ్ దట్ ఆల్ దీస్ డిఫికల్టీస్ ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఈ విధంగా మీరు బాధించుకొని పోతుంటే తప్పక మీ కష్టములన్నీ కూడాను గొప్ప పర్వతం వాదే వచ్చినటువంటి బాధలు కూడాను మంచు మాదిరి మాయమైపోతాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్ ఈవెన్ ద డిఫికల్టీస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ మౌంటైన్ విల్ సర్టన్లీ వానిష్ అండ్ డిసపియర్ జస్ట్ లైక్ మిస్ట్.
0: కనుక మీరు ఈ కష్టములకై మీరు బాధపడకండి.
1: డోంట్ ఫీల్ సాడ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్.
0: ఈ ప్రాకృతమైనటువంటి కష్టములు వస్తుండే ఉంటుంటాయి.
1: Worldly difficulties do appear.
0: మీకు మాత్రమే కాదు కోటీశ్వరులు కూడా వస్తుంటాయి.
1: Not only you, even a millionaire will have problems.
0: కానీ వారు దానిని కనిపించకుండా చేసుకోవడానికి ఎన్నో యుక్తులు ఉంటాయి.
1: However, they have so many dimensions to hide their own suffering.
0: కానీ మీరు దానిని కప్పిపుచ్చుకోవడానికి సాధ్యం కానటువంటి బలహీనుడు కనుక వీరిని బాధలు పడుతున్నారు.
1: Since we cannot cover up our own problems, we just expose and suffer.
0: తప్పక మీ ఈ బాధలు ఏమాత్రం కూడాను అధిక కాలంలో కొనుక్కుండా చాలా శీఘ్ర కాలంలో కొన్ని నివారణ అయ్యేటట్టుగా స్వామి ఆశీర్వదిస్తాడు.
1: భగవాన్ ఈజ్ బ్లెస్సింగ్ యూ ఆల్ దట్ యుల్ బి అవుట్ ఆఫ్ డిఫికల్టీస్ వెరీ సూన్.
0: మీ గ్రామ పెద్దలు మీ యొక్క అనుకూలవంతులైనటువంటి వారిని దగ్గర దీనికి వచ్చి విచారించి చూసినప్పటికీ ఆ కొండల మధ్య లోపల ఆ గుండ్ల మధ్య లోపల కావలసినంత నీరు కూడాను మీకు లభించేటట్టుగా చేస్తాను.
1: కన్సల్ట్ ది ఎల్డర్స్ ఆఫ్ యువర్ విలేజెస్, దోస్ దట్ ఆర్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ యూ. భగవాన్ విల్ సీ టు ఇట్ దేర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ వాటర్ దేర్ ఇన్ దిస్ మౌంటైనస్ ఏరియా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
0: కాన మీరు ఈ కష్టములకు చిన్న చిన్న కష్టములకు ఏమాత్రం లొంగకండి, మీరేమాత్రం బాధపడకండి.
1: Don't submit yourselves to these small problems, simple problems. Don't feel sad.
0: ఇవన్నీ కూడాను దేహం ధరించిన ప్రతి వ్యక్తి కూడాను లభిస్తూనే ఉంటుంటాయి.
1: Having put on the vesture of the human body, one has to pass through these difficulties.
0: కానీ దేహములకు ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మనస్సునకు మాత్రము శాంతి కలిగేటువంటి మార్గాన్ని మీరు వెతకాలి.
1: బాడీ మే సఫర్ బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ బట్ సీ దట్ యువర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ రెస్ట్ ఇన్ పీస్.
0: మనసునే ఆధారము ప్రతి మానవులకు.
1: In fact, mind is the foundation for every human being.
0: మానసిక సంబంధమైనటువంటి శాంతి లేనప్పుడు శారీరక సుఖములు ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ నిరుపయోగములుగా ఉంటాయి.
1: Without mental peace, all physical comforts and conveniences are useless.
0: ఈ మానసిక శాంతి ఒక దైవ చింతనతే తప్ప మరొక మార్గములో మనకు నివారణ కాదు.
1: There is no other path to enjoy mental peace other than singing the glory of God.
0: కనుకనే ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మానసిక శాంతిని మీరు నిలబెట్టుకునే నిమిత్తమై నిరంతరం కూడా భగవత్ నామస్మరణ చేయండి.
1: యు మే హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ బట్ థింక్ ఆఫ్ గాడ్, కంటెంప్లేట్ ఆన్ గాడ్, దెన్ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్.
0: ఇంతకాలము మీరు పడిన బాధలకు ఈ యొక్క నామచింతనే మీకు సంపూర్ణమైనటువంటి శాంతిని అందిస్తూ వచ్చింది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ సఫరింగ్ You are enjoying mental peace till this day. It is because of your own devotion to God.
0: దైవము దీనుడి దగ్గరనే ఉంటుంటాడు.
1: God always in the company of four long.
0: బాధలు పడేటువంటి వారి చెంతనే ఉంటాడు.
1: God is always with suffering.
0: కనుకనే దైవము ఎక్కడో దూరంగా లేడు.
1: God is not at a distance.
0: మీ హృదయాల్లోనే, మీ ప్రక్కనే, మీ యొక్క దీని యందే చేరి ఉంటున్నాడు.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక మీరు దైవాన్ని దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకండి.
1: నెవర్ బీ అవే ఫ్రమ్ గాడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: దైవము తప్ప ఇంకే బంధువులు కూడాను, ఏ మిత్రులు కూడాను మనకు దగ్గర ఉండేటువంటి వారు లేరు.
1: నో బడీ విల్ స్టాండ్ బై యూ, ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్స్, ఓన్లీ గాడ్ ఓన్లీ బీ విత్ యూ.
0: ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కూడా దైవమే మీకు రక్షించటము.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఇట్ ఇస్ ఓన్లీ గాడ్ హూ విల్ ప్రొటెక్ట్ యూ.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మాత్రం మర్చకుండా,
1: వీ షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్.
0: భారతీయులు ఇన్ని విధములైనటువంటి సేవలు పడినప్పటికీ దైవచింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశము ఎంతనో సౌభాగ్యంగా ఉంటున్నది.
1: భారతీయ దో దే సఫర్, దో దే హ్యావ్ సో మెనీ డిఫికల్టీస్, యట్ దే డోంట్ ఫర్గెట్ గాడ్. They sing in praise of him. Therefore, this country is this much prosperous because of constant thought of God.
0: Enni deshamulo enniyo sukhamulu anubhavistunnaru.
1: Many countries enjoy so many forms of convenience.
0: Kaani manasika shantini matram vaaru pondadaniki veel lekunda undi.
1: But they do not have mental peace.
0: Aa yokka manasika shantini.
1: We should not forget God.
0: భారతీయులు ఇన్ని విధములైనటువంటి సేవలు పడినప్పటికీ దైవచింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశం

0: Many countries enjoy so many forms of
1: convenience.
0: But they do not have mental peace.
1: ఆ యొక్క మానసిక శాంతి ఒక భారతీయుని యొక్క భాగ్యమే తప్ప ఇతరులకి భాగ్యం లభించటం లేదు.
0: మెంటల్ పీస్ ఈజ్ ది ప్రాపర్టీ ఆఫ్ భారతీయాస్ విచ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
1: భారతీయుల యొక్క భాగ్యమే ఈ గొప్ప మానసిక శాంతికి మూల కారణము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయస్ టు హ్యావ్ దిస్ మెంటల్ పీస్.
1: భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను ఎన్నో విధములుగా భారతీయులను కాపాడుతూ వచ్చింది.
0: It is the culture of Bharat which is responsible for all the protection that we have been enjoying over ages.
1: Karuka mana bharatiya samskruti dani enni vidhamulugaanu varninchinappudiki taraginatvanti yokka varnana.
0: The culture of Bharat is beyond all narration, description and comprehension.
1: Manasika shanti naitika balavam ivam kudanu manasika shanti nilane labhistu vastundadi.
0: It is only the morality that gives us the mental peace.
1: Kanuka meeru namasmarana maatrame nirantaram chestu randi.
0: Continue namasmarana, singing in praise of God, continue doing that.
1: Inna gramamlanta chuttukoni vachi mana prashantanimlo paadam pettinappudike ento manasuku shanti kaligindi.
0: You went round the whole village. The moment you stepped into prashantanalayam, you are the recipients of bliss abiding.
1: కనుక మానసిక శాంతి ఒక దైవచింతన చేతనే లభిస్తుంది, కానీ ఇక దేని వల్లనూ మనకు లభించదు.
0: ద మెంటల్ పీస్ కెన్ బి ఎంజాయ్డ్ అండ్ అక్వైర్డ్ ఓన్లీ బై కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్.
1: కాన దైవచింతన మాత్రమే చేస్తూ దైవాన్ని మరవకుండా మీరు అన్ని విధాలుగా కాలమును సార్థకం చేసుకోండి.
0: మేక్ యువర్ టైమ్ సీక్రెట్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
1: కాన మానవులకు ప్రధానమైనటువంటి లక్ష్యము దైవచింతనే.
0: ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఓన్లీ గాడ్ అండ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ హిమ్.
1: మిగిలిన ఎన్ని సుఖములు ఉండినప్పటికీ అవన్నీ వ్యర్థమైనటువంటివి.
0: ఆల్ ద ప్లెజర్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ దే ఆర్ యూస్లెస్.
1: కానీ కొంతమంది ఓర్వలేనటువంటి వారు దైవచింతనతో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, మనం నడవంచి పనిచేయాలి కాబట్టి మీరందరూ కూడాను ఈ దైవచింతన మానేసి మన కష్టముల జీవితానికి అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి అని బోధిస్తూ ఉంటారు.
0: ది పర్వర్టెడ్ మైండ్స్ ద నారో మైండ్స్ మే టెల్ యూ టు గివ్ అప్ నామస్మరణ. వై కాంట్ యూ వర్క్ బెండ్ డౌన్ వర్క్ ఫర్ యువర్ ఓన్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ దట్ దే మే సే లైక్ దట్.
1: అవన్నీ అసూయ వ్యాపారులకు బోధించేటువంటి బాధలే.
0: దాట్స్ ఆల్ ది టీచింగ్ ఆఫ్ జెలస్ పీపుల్.
1: కనుకనే మీరు అట్టి వారితో మీరు ఏమాత్రమో ఏకీభవించగా నిరంతరం కూడా దైవచింతన మాత్రం మరవకుండా చూసుకోండి.
0: Never agree with those jealous people. Go by your own conviction and think of God constantly.
1: మీకు తెలియకపోవచ్చును ప్రపంచంలో అన్ని గ్రామములు యందు అన్ని దేశములు యందు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
0: You may not be knowing many people are suffering in all the villages, towns.
1: శారీర మానసికంగా కూడాను బాధలన్నీ కూడాను అనుభవిస్తూనే ఉన్నారు.
0: They have been suffering from physical ailments and mental agitations.
1: కానీ ఇట్టి మానసిక అశాంతిని పోగొట్టుకునేటువంటి బాధ ఒక్క భారతీయుడు ఎంత మాత్రమే కనిపిస్తూ ఉండాలి.
0: ఓన్లీ భారతీయ నోస్ ద ప్రొసీజర్ హౌ టు బి బ్లిస్ఫుల్ ఎట్ ద మెంటల్ లెవెల్ బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ మెంటల్ డిస్టర్బెన్స్.
1: ఇన్ని బాధలు సంభవించినప్పటికీ ఒక భారతీయుడు మాత్రమే మనసును కట్టుకుని దానివల్ల తప్పక ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: ఆల్ ద సఫరింగ్ విల్ నాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఎండీవర్ అండ్ పర్స్యూట్ టు ఎంజాయ్ ది మెంటల్ పీస్.
1: మానసిక సుఖం కంటే మిగిలినటువంటి సుఖములు ఏమాత్రమూ భద్రమైనవి కాదు.
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ కంఫర్ట్ బియాండ్ ద మెంటల్ పీస్.
1: కనుక మానసిక శాంతి ఒక దైవచింతనతోనే లభిస్తుంది, కానీ ఇది ఏ బజార్లో కూడా లభ్యమయ్యేటువంటిది కాదు.
0: వన్ కెన్ బి మెంటలీ పీస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్. ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ బజార్ ఆర్ స్ట్రీట్స్ ఆర్ మార్కెట్.
1: ఎక్కడ చూసినప్పటికీ ఈ మానసిక చింత దైవత్వంతోనే అణిగిపోతుంది, కానీ ఇంకేదేంటో అణగదని అన్ని దేశముల వారు కూడాను దీన్ని బోధిస్తూ ఉన్నారు.
0: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆల్ ద వరల్డ్ ఓవర్ హ్యావ్ రికగ్నైజ్డ్ ద ఫ్యాక్ట్ దట్ వీ కెన్ బి బ్లిస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
1: కనుక మానసిక సంతోషము మానసిక శాంతి ఒక దైవచింతన చేతే మనకు లభిస్తుంది, కానీ అన్య చింతన చేత మనకు ఏమాత్రము లభించదు.
0: దేర్ఫోర్ వీ కెన్ బి మెంటల్లీ పీస్ఫుల్ and we can be mentally happy by thinking of God only, but by no other way.
1: Puttuta oka chinta.
0: Birth is a problem.
1: Bhoominundi chinta.
0: Life on earth

0: సంసారం ఒక చింత,
1: ఫ్యామిలీ లైఫ్
0: చావు చింత,
1: డెత్
0: బాల్యమంతరి చింత,
1: బాయ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్
0: జీవించుట ఒక చింత,
1: లివింగ్
0: చెరుపు చింత,
1: ఫెయిల్యూర్
0: కర్మలన్నీ చింత,
1: ఆల్ యాక్షన్
0: కష్టములు ఒక చింత,
1: డిఫికల్టీ
0: సంతసం ఒక చింత,
1: హ్యాపీనెస్
0: వింత చింత,
1: అండ్ మిస్టరీ
0: సర్వచింతల బాపడి సర్వేశ్వ భక్తి కోరికడైన మన ప్రజలారా.
1: ఆల్ దీస్ వరీస్ ఆర్ సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఓ పీపుల్ నో దిస్.
0: ఇది మనకు సర్వచింతలు కూడా బాపేటువంటి ఒక సరైనటువంటి మార్గం.
1: దిస్ ఈస్ ది ఓన్లీ ప్రాపర్ రాయల్ పాత్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
0: ఇది దివ్యమైన భవ్యమైనటువంటి ఒక మార్గమును మనం వదులుకొని అన్యమైనటువంటి మార్గంలో ప్రవేశించి అశాంతిని తెచ్చుకోకండి.
1: నెవర్ బి రెస్ట్లెస్ లీవింగ్ ది సేక్రెడ్ నోబుల్ నావెల్ ఫ్రెష్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ డివినిటీ.
0: కనుక కర్మలన్నీ కూడాను మన యొక్క ఆనందమును అందించే నిమిత్తమే ఏర్పడినవి కానీ కర్మను మనం బాధ పెట్టే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ మెన్ టు మేక్ యూ హ్యాపీ, నాట్ టు మేక్ యూ సఫర్.
0: ఎన్ని కర్మలు చేసినప్పటికీ మానసిక శాంత ఆ కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుంది కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: వీ క్యాన్ బి మెంటలీ పీస్ఫుల్ బై అండర్టేకింగ్ డిఫరెంట్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్.
0: కర్మే ఫలం, దాని యొక్క ఫలమే మనకు నిజమైనటువంటి శాంతి.
1: Therefore, the fruit of action is peace.
0: కనుక ఇది ఒక దైవ చింతన వల్లనే లభిస్తుంది. కనుక కష్టంలో వచ్చినంత వరకు మనకి కష్టంలంతా సుఖం అందించే నిమిత్తమై వచ్చినవి అని భావించుకోవాలి.
1: The mental peace can be obtained by thinking of God only. We should always entertain the thought that these difficulties have come in our way of life to make us happy later.
0: ప్రతి మానవుడు కూడాను కష్టంలో వచ్చేది సుఖం కోసమని.
1: Difficulties come to confer happiness at the end.
0: కానీ ఆ కష్ట సమయంలో మనకు సుఖం అనేటువంటిది తెలియదు.
1: However, we will not be noticing the happiness during the time of suffering.
0: కానీ కాలం గడిచిన కొలది ఈ కష్టములు మనకు ఎంత సుఖాన్ని అందిస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది.
1: As times pass by, we will be surprised to note how difficulties have ended up in giving us joy.
0: కనుక కష్టములన్నీ కూడాను మనకు సుఖం కోసమే వస్తున్నాయి.
1: So difficulties do come only for our own
0: కష్టములన్నీ చింత.
1: All the rest are worry.
0: అనుభవించుట ఒక చింత.
1: Experience.
0: ఆనందం అనేటువంటిది కూడా ఒక చింతని.
1: In fact, the kind of happiness, pleasure we think is also worry.
0: ఈ కష్టముల వల్లనే మనకు ఆనందం లభ్యమవుతుంది.
1: It's only the difficulties that confer joy.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుని యందు తరగనటువంటి ఆస్తి, పెరగనటువంటి ఆస్తి ఒక ప్రేమని ఒక్కటే.
1: There lies in every man infinite joy, infinite love.
0: ఆ ప్రేమ మాత్రమే మనకు తరగనటువంటి ఆస్తి.
1: It is this love that is infinite. There will never be shortage.
0: ఎక్కడైనా కొండలో కూర్చొని దండిగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటుంటే వినేటువంటి వారికి కూడాను మానసిక శాంతి కలుగుతూ ఉంటుంది.
1: If you just go and sit there on the top of the mountain and start singing, those that listen to you will also be peaceful.
0: Chanti pillalu kaani leka inke manusulu ainatunte oka mrugamulu kaani paatalu paadutuntunte ento haayini anuvistuntayi.
1: Children, the animals also respond, enjoy blissfully in response to the music.
0: Kanukane paatalu bhagavantuni oka naamanni meeru smaristu untunte enti katinamainatunte hrudayamaina karigi pravahistundi.
1: The moment you start singing the glory of God, Namasmarana, even a stone-hearted man, his heart will start melting.
0: ఈ విధంగా అనుభవించినటువంటి వారిని ఎంతమందినో మన భారతీయ చరిత్రలు ఎందు చదువుతున్నాము చూస్తున్నాము.
1: The history of Bharat is a revelation of such multitudes of people who have experienced such bliss.
0: కనుక మనకు కష్టములు వచ్చేదంతా కూడా ఎంత కష్టములు పడ్డామో అన్ని సుఖములు కూడా మనకు లభిస్తాయి.
1: We may pass through difficulties, but yet you will have very good time ahead of you.
0: ఎక్కడైనా ఒక మట్టిలో గుంత తీస్తూ పోతున్నామంటే,
1: if you dig a pit anywhere at some spot,
0: ఆ మట్టి అంతా ప్రక్కన గుట్ట మాదిరి ఏర్పడుతుంది.
1: All that, the dirt, the soil that you just take it out and keep it,
0: కానీ దాని ప్రక్కనే పెద్ద గుంత కూడా ఉంటుంటారు.
1: Deeper the pit here and the top bigger the hole over there.
0: ఇంత పెద్ద గుంత ఉంటుండాలి అని భయపడనక్కర్లేదు.
1: Don't be afraid of the pit there.
0: ఆ గుంత మట్టే గుట్ట మట్టి, గుట్ట మట్టే గుంత మట్టి.
1: జస్ట్ ద సాయిల్ అవుట్ ఆఫ్ దిస్ పిట్ అండ్ ద హీప్ బై ఇట్ సైడ్ ఆర్ ఆఫ్ ది సేమ్ క్వాలిటీ.
0: కనుక మీ ఎన్ని కష్టములు పడినారో అంత గుంతకు దాని ప్రక్కలో గుట్ట వలే మంచి సుఖములు కూడా ఉంటుంటాయి.
1: దేర్ ఫోర్ జస్ట్ this side of the pit, you find the heap of soil there.
0: ఆ యొక్క దీనిని ఆ గుంతలో పడివేస్తే మనకు సుఖంగా సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది.
1: యూ కెన్ కవర్ ద పిట్ అండ్ బ్రింగ్ ఇట్ టు ఈక్వల్ లెవెల్.
0: అదే ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ వీ హావ్ టు నో టుడే.
0: నాకు ఈ కష్టమైనటువంటి గుంతలో నేను పడ్డాను.
1: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ
0: ఫెల్ ఏ విధంగా నేను బూడ్చటము.
1: How can I cover it up?
0: ఏ విధంగా నేను భరించటము.
1: How can I bear?
0: బాధపడనక్కర్లేదు.
1: Don't feel sad.
0: ఆ ప్రక్కన ఉన్నటువంటి గుట్టమట్టే గుంతలో పోస్తే గుంత కూడా బూడుతుంది.
1: And the soil just by its side of the pit can be used to cover this pit, the difficulty.
0: ఆ యుక్తిని మీరు భక్తి ద్వారా అనుభవించాలి.
1: This you can experience through devotion.
0: కనుకనే ప్రక్కనే గుట్ట కూడా ఉంటుండదు కనుక ఈ గుట్టమట్టే గుంతమట్టే అని మీరు తెలుసుకుని ఆ గుంతను గుర్చడానికి ఆ కష్టంలో నివారణ గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to see that we will be free from this pit of difficulties by covering up with the soil by its side, by repeating God's name.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరెంత ప్రేమతో మీరు ఇక్కడికి శ్రమపడి వచ్చారో,
1: you have come here with lot of love for Bhagavan.
0: Ade prema chetane meerandaru kodanu swasthanam pichche sukhanga cherandi.
1: Bhagavan wishes that you should go back, return with equal bliss and joy.
0: Akkada poi cherin tarvata ee aanandanni meeru anubhavistuntunte aa padinaatundi gunta yokka bhootu poorthi chesukovachunu.
1: The moment you recall and recollect the bliss that you experienced here back home, you will naturally forget.
0: Kashta sukhamulu rendunu kalisi undu.
1: The difficulty, the happiness, the pleasure and the pain go together. It is impossible for anybody to separate them. The fructification, fulfillment of pain lies in pleasure. The pain and pleasure do come in our lives to develop the spirit of equanimity, equal mindedness,
0: prema sarupulara,
1: embodiment of love.
0: Meeru taraganetunte yokka aasti oka prema.
1: You have got this boundless love within.
0: Aa premane bhagavantuni yokka property.
1: Your love is the property of Bhagavan.
0: Kanukane meeru aa premanu penchukondi.
1: See that you grow in love.
0: Kanukane bhagavantuni yokka prema deeniki chodu needai mimmalni anni vidhala kaapaadutundi.
1: It's the divine love that will protect us. It is the divine love which is our anchor and support.
0: మన ఆస్తి పాత్రలంతా ధనధాన్యముల చేత ఏర్పడినవని మీరు భావించకండి.
1: Do not think that the bliss that you get out of, the pleasures and comforts of life.
0: మన నిజమైనటువంటి ధనము ప్రేమనే, ప్రేమనే, ప్రేమనే.
1: Our true wealth is only love.
0: ప్రేమ కరిగేటువంటిది కాదు.
1: And this wealth of love will never diminish.
0: కానీ తరిగేటువంటిది కాదు.
1: It will never run short.
0: ఎప్పుడు కూడాను పెరుగుతూనే పోతుంటది.
1: ఇట్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్ ఎవర్ అండ్ ఎవర్.
0: ప్రేమ తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు దీని సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు.
1: దోస్ దట్ హావ్ రియలైజ్డ్ ది సిగ్నిఫికెన్స్ అండ్ ది నేచర్ ఆఫ్ లవ్ విల్ నో దాట్.
0: నిన్న దినం మీరు బజార్ తిరిగి మీరు చెప్తున్నటువంటి పాటల చేతను, మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పొంగిపోతుండే.
1: యూ వెంట్ రౌండ్ ఆల్ ద స్ట్రీట్స్ దేర్ ఇన్ పుట్టపర్తి స్ప్రెడింగ్ జాయ్ టు ఎవ్రీబడి, దట్ మస్ట్ హావ్ గివెన్ యూ బ్లిస్.
0: కనుక మీరు ఈ నామస్మరణ చేసుకుంటూ ఎలాంటి సమయంలో దుఃఖం ఏర్పడితే చక్కగా మీరు గొంతెత్తి నామస్మరణ చేయండి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ పెయిన్ సింగ్ లౌడ్లీ ఫుల్ థ్రోటెడ్.
0: ఈ ప్రేమతో మనం పాడుతుంటే ఎవరైనా హాస్యం చేస్తారేమని దానికి భయపడకండి.
1: నెవర్ థింక్ దట్ అదర్స్ ఆర్ గోయింగ్ టు మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: ఎవరేమనుకున్నా కూడాను మనం భయాన్ని దూరం పెట్టేసేసి ధైర్యంగా నామస్మరణ చేయాలి.
1: లెట్ ఎనీ వన్ థింక్ యాజ్ ఎ విష్ బట్ హ్యావ్ ద కన్విక్షన్ దట్ యు బిలీవ్ ఇన్ గాడ్, సింగ్ హిస్ గ్లోరీ.
0: అప్పుడే మీకు తగినటువంటి దైవశక్తి మీలో లభిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద డివైన్ పవర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ఇక్కడ చేరటం
1: ఆల్ ఆఫ్ యు
0: అసెంబ్లీ ఎంతో ఆనందము.
1: ఆల్ ఆఫ్ యు అసెంబ్లీ హియర్ అండ్ మేడ్ భగవాన్ very very happy.
0: meekandarki aanandamu, saukhyamu, santoshamu, shanti anni kudanu labhinchalani nenu eppudu kudanu aashisthune untanu.
1: Bhagavan always wishes and blesses you that you should have that eternal bliss, eternal peace, eternal happiness.
0: ee naadu meeru 5000 mandi ikkada cheraranu anustunnaru.
1: You are happy because of number 5000 here.
0: ఈ 5000 మంది కూడాను ఈనాడు స్వామి ప్రసాదము క్యాంటీన్ లో అందరూ సుఖంగా మీరు భోంచేసేయండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ భగవాన్స్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టుడే.
0: ఇది ఏమి కానీ అక్షయంగా మారిపోయి.
1: దిస్ ప్రసాదం యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ హియర్ విల్ బి ఇన్ఫినిట్.
0: కష్టములు నష్టములు అన్నింటి క్షయమంతా కూడాను నివారణ అవుతుంది.
1: అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ వరీస్ అండ్ యాంగ్జైటీస్.
0: అన్ని కూడాను ఇక్కడ ఆనందంగానే ఫ్రీగానే లభించేటువంటివి.
1: Everything is available free here, totally free.
0: ఎక్కడ గానీ భగవంతుడు ఒక కాసును కై లొంగి తాను పేరును పెట్టి చెడగొట్టుకోడు.
1: God never expects money. He will never make his name spoiled that way.
0: కనుకని ఎక్కడ డబ్బు చేరుతుందో అక్కడంతా కూడా మరణం ఏర్పడుతుంది.
1: Where there is money, there will be disrepute.
0: కనుక స్వామి యొక్క ఆస్తి అంత ప్రేమమే.
1: Bhagavan's property is love, love.
0: ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి.
1: మేక్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఒక్క ప్రేమ మీకు వెంటనే ఉంటుండంటే సమస్త కర్మలు కూడా నివారణ అయిపోతాయి.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ ఆల్ యువర్ యాక్షన్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ సక్సెస్ఫుల్.
0: కనుక ఈనాడు అందరూ కూడా పోయి ఫ్రీగా క్యాంటీన్ లో భోజనం చేసి తదుపరి ఆనందంగా మీరందరూ బయలుదేరి వెళ్ళండి.
1: భగవాన్ wants you to have prasadam there in the canteen, totally free, and enjoy his blessings.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ikkada vachinanduku mee hrudayallo premanu poorthi nimpukondi.
1: Having been here, fill your hearts totally with love.
0: Puramu ikkadiki vachetappudanta kudanu oka singer undetundi vaadu.
1: Earlier there was one singer.
0: ఇక్కడికి వచ్చేటువంటి వాడు.
1: He used to visit this place frequently.
0: ఆయన ఎప్పుడు చూసినా కూడా బజార్లో పోతున్నప్పుడు కూడా పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాడు.
1: Goes on singing all the time, all over, wherever he moves about.
0: కనుక ఈ పాటల వల్ల ఎందరి హృదయాలను ఉప్పింపచేస్తుంది.
1: This music rendered by them made everybody blissful.
0: చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరిని మురళి మురళి మురళి అని పాడేవాడు.
1: రాజేశ్వరరావు యూజ్ టు సింగ్ హియర్ ఓ కృష్ణ సింగ్ ద మెలడీ సింగ్ త్రూ విత్ యువర్ ఫ్లూట్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యమునా ఓ గాడ్ సింగ్ ఫర్ అస్.
0: కనుక అతని యొక్క భావము అతనికే తెలుసును కానీ అన్యులకు తెలియదు.
1: ద ఫీలింగ్స్ ఆర్ బెస్ట్ నోన్ టు హిమ్సెల్ఫ్.
0: కనుక అలాంటి పవిత్రమైన హృదయం ఎక్కడ ఉండినప్పటికీ అది సార్థకమే గావిస్తుంది.
1: Wherever they are liberated.
0: దాన్ని అమ్ముకొని తినేటువంటి వారికి ఎప్పటికైనా ఆనందమేగా కలగదు.
1: Those that make business of the music can never be blissful and happy.
0: కానీ వారు ఎప్పుడు కూడా బిజినెస్ కు దిగేటువంటి వారు కాదు. వారి హృదయం ఆనందంగా ఉప్పొంగే నిమిత్తమై వారు పాడేటువంటి వారు.
1: The joy that has spilled out of their hearts have appeared manifested in the form of music.
0: వారు ఉండినా పోయినప్పటికీ వారి కీర్తి శాశ్వతంగా నిలుస్తుంటది.
1: They may not be in our midst today, but they have earned the reputation that would stand lifetime for ages to come.
0: ఇప్పుడు చూడండి, భగవత్ నామస్మరణ చేసేటువంటి వారు ఎప్పటికి కూడా సార్థకంగానే వాళ్ళు పోయినప్పటికీ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
1: Those that have sung the glory of God, they may not be in our midst, but they are remembered forever and ever.
0: శాశ్వతంగా నిలిచేటువంటి ఆస్తి భగవత్ నామస్మరణే.
1: Therefore that would remain with us permanently, eternally, is only God's name.
0: ఒంటి ఉండినా లేకపోయినా, మీకు స్వరం ఉండినా రాకపోయినా, మీరు ఏదో హృదయంలోనైనా కూడాను ఆ భగవత్ నామస్మరణ చేస్తూ రండి.
1: We may not be able to sing loudly, we may not have sufficient energy to do so, but we can sing within.
0: అదే మీకు గొప్ప పుణ్యంగా కట్టగల కట్టుకుని వచ్చేసేసి మీకు సహాయం చేస్తుంది.
1: Repetition of God's name will earn God's merit, the punya, lots of it.
0: నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటి ఎందు కూడాను అది మిమ్మల్ని ఎంతో తోడునీడిగా ఉంటుంది.
1: God's name will be a support at all levels, physical, ethical, moral, worldly, at all levels of human life.
0: కనుక కేవలం భక్తిని మాత్రమే పోషించడం కాదు, అది యుక్తిని, రక్తిని, అనురక్తిని, భక్తిని, విరక్తిని కూడా పోషిస్తుంది.
1: ఇస్ నాట్ మియర్లీ భక్తి ది డివోషన్, ఇట్ ఆల్సో ఫైండ్స్ అస్ ఫుల్ఫిల్మెంట్ రక్తి, ఇట్ ఆల్సో గివ్ అస్ ఎ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ ది అనురక్తి, ఇట్ ఆల్సో డెవలప్స్ డిటాచ్మెంట్ విరక్తి.
0: కనుక ఈ యొక్క దైవ సృష్టిన మీకు అన్ని విధాలా తోడుగా ఉంటుంటుంది.
1: గాడ్ విల్ సపోర్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: ఏదైనా ఇంత పెట్టి భుజించుకునేటప్పుడు దాన్ని భుజించి భగవత్ నామస్మరణ చేసి మింగండి.
1: Before you start eating things, think of God and pray to him.
0: దాన్ని ఆ భగవత్ నామస్మరణ చేస్తూ భుజించే ఆ నామస్మరణ వల్లనే మీకు హృదయంలో చేరిపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ ఫుడ్ విల్ గెట్ ఇన్ టు యూ, ది ఎసెన్స్ విల్ గో ఆల్ ఓవర్ ద బాడీ యాజ్ యూ సింగ్ హిస్ గ్లోరీ.
0: కనుకనే పూర్వీకులంతా బ్రహ్మార్పణం, బ్రహ్మహావిత్, బ్రహ్మాగ్నో, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని బ్రహ్మార్పణం అనే పెట్టు వాడు మింగుతూ ఉండేటువంటి వారు.
1: దేర్ఫోర్ ది ఏన్షియన్స్ స్టార్ట్ టేకింగ్ ఫుడ్ by just offering to God, brahmarpanam, offering to God and then start.
0: కానీ వారికి తెలుసో తెలియకునో బ్రహ్మార్పణం అని మింగినప్పుడు కూడా లోపల నుంచి జవాబు వచ్చేటువంటిది.
1: Whether they know or not, as they offer to God, there is an answer from within.
0: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం.
1: The answer comes, I am there in you in the form of Vaishvanara. I am the one who masticate, I am the one who assimilate, I am the one who digest, I am the one who supplies the essence to the body.
0: Kanuka lopal nunchi manaku supply vastuntundi, adhe ee sound reflection reaction.
1: So the answer Vaishvanara we get from within is reaction, reflection and resound.
0: Kanuka manamu కోరినటువంటిది అంతా కూడాను వినపడకపోయినప్పటికీ ఆ నామం అనేటువంటిది మీకు చెవులకు తప్పక దిమ్మిడి కట్టుతుంటుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ మే నాట్ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, ఇట్ మే నాట్ బి హర్డ్ బై ఎనీబడీ, బట్ యూ కెన్ థింక్ ఆఫ్ హిమ్ విద్ ఇన్ సైలెంట్లీ.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

యజ్ఞవాటిని పాటింప ఏమి చేయు. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. చమయే

0: ఉన్న మాటను తెలుపుచున్న మాట, ఉన్న మాటను తెలుపుచున్న మాట.
1: What is the flower that God likes? What is to be offered there at the altar of this yajna in the sacrificial fire? It is the sensual pleasure that has got to be sacrificed. It is the forbearance which is the peace. This is the word of truth declared.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Krutayuga Tretayugam nandu ఆనాటి మహర్షులు అనేక విధములైనటువంటి మార్గములు యందు యజ్ఞములు కావిస్తూ వచ్చారు.
1: వే బ్యాక్ ఇన్ కృతయుగ అండ్ త్రేతాయుగ ద సేజెస్ అండ్ ద సీయర్స్ పర్ఫార్మ్డ్ సేక్రెడ్ రిచువల్స్.
0: ద్వాపర యుగమునందు కూడాను విశ్వామిత్రుడు యజ్ఞము సల్పాడు.
1: వి ఆల్సో హర్డ్ ఆఫ్ విశ్వామిత్ర పర్ఫార్మింగ్ యజ్ఞ ఇన్ ద్వాపర ఏజ్.
0: బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి రాక్షసులను దునుమాడి యజ్ఞము సమాప్తి గావించాడు.
1: ద యజ్ఞ కేమ్ టు ఎ కన్క్లూజన్ ఆఫ్టర్ ఎన్హిలేటింగ్ ద వికెడ్నెస్ అండ్ ద క్రూయల్టీ అండ్ ద డెమోనిక్ నేచర్.
0: దుష్టగుణములను దుష్టభావములను దుష్టస్వరూపములను దునుము చేసి తదుపరియే శాంతి శాంతి శాంతి అని యజ్ఞమును పరిపూర్ణం గావించాడు.
1: The yajna came to conclusion by repeating this word shanti thrice, only after annihilating the wicked qualities, the wild nature in man.
0: Samapti nedu yajnam samapti.
1: Today is the concluding day of yajna.
0: Saptasate yajnamulo ee naati samapti yokka antarathamunu gurtinchadaniki prayatninchali.
1: We have to make an attempt to know the inner significance of the concluding day of yajna.
0: Prati manamuni yendu kodanu ee yokka indriyamuni yokka pattudamu indriyamuni yokka durmargamu indriyamuni yokka aavedana aneka vidhamuluga manam chustune unnam.
1: We find in every man the sensual pleasure, the agitations and the desires of all the senses prevailing.
0: ఇవన్నీ కూడాను కేవలము కల్పితమైనటువంటివి.
1: హౌఎవర్ దే ఆర్ ఆల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: బాహ్యమైనటువంటిది.
1: దే ఆర్ ఎక్స్టర్నల్.
0: ప్రాకృతమైనటువంటివి.
1: దే ఆర్ వరల్డ్లీ.
0: ఇవి కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఎఫీమరల్ వరల్డ్.
0: అయితే ఈ యజ్ఞం యొక్క అంతరార్థం ఏమిటి?
1: హౌఎవర్ వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యజ్ఞ?
0: భగవంతుడు ప్రవృత్తి నివృత్తి యొక్క తత్వమును ప్రబోధిస్తూ ఉంటాడు.
1: గాడ్ టీచెస్ అస్ ది అవుట్ వర్డ్ అండ్ ఇన్ వర్డ్ ప్రాసెసెస్.
0: ప్రవృత్తి తన నుండి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు దురాచారములు దుర్భావములు.
1: ద అవుట్ వర్డ్ నేచర్ ద ట్రెండ్ రిప్రజెంట్స్ ద వికెట్ ద క్రూయల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
0: నివృత్తి యొక్క లక్షణములు హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సత్యము ప్రేమ సహనము సానుభూతి.
1: All those that come out of the inward path are the truth, love, the forbearance and sacrifice.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములు నిరంతరం కూడా శాశ్వతమై ఉంటాయి.
1: Those qualities that come out of the heart are permanent.
0: ప్రవృత్తి అయిన హెడ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు తాత్కాలికంగా మాత్రమే బాధలిస్తుంటాయి.
1: The qualities of the external path are temporary and make you suffer.
0: దీన్ని ఎవరికి అర్పితం గావించాలి?
1: To whom are they to be offered?
0: భగవంతుడు అన్నారు.
1: They are to be offered to God.
0: భగవంతుడు అనగా ఏంటి? భగవాన్ అంటే ఏం? దీని అర్థం?
1: What is the meaning of this word? భగవంతుడు, భగవాన్,
0: భగవాన్.
1: భగవాన్
0: భా అనగా కాంతిని కాంతిని ప్రసరింపజేసేటువంటి వాడు.
1: భా మీన్స్ ద వన్ హూ షెడ్స్ లైట్.
0: ప్రకాశమును అందించేటువంటి వాడు.
1: ద వన్ హూ పాసెస్ ఆన్ ద లైట్.
0: తేజస్సును కలిగించేటువంటి వాడు.
1: హీస్ వెరీ ఇల్యూమినేషన్.
0: వెలుగును అభివృద్ధి పరిచేటువంటి వాడు.
1: హీ ఇంక్రీజెస్ ద రేడియన్స్.
0: ఇది ఏ బకారం యొక్క అంతరార్థము?
1: ఆల్ దిస్ ఇస్ కంటైన్డ్ విన్ ఇన్ దిస్ లెటర్.
0: గా అనగా దీనిని వ్యాప్తి గావించేటువంటి ఒక తత్వము.
1: గా మీన్స్ దిస్ ఎక్స్పాన్సివ్ నేచర్.
0: దేనిని వ్యాప్తి గావించటము?
1: వాట్ ఈస్ టు బి ఎక్స్పాండెడ్?
0: కాంతిని ప్రకాశాన్ని తేజస్సును వ్యాప్తి గావించటమే.
1: ఇట్ ఈస్ ద షేడ్, ఇట్ ఈస్ ద లైట్, ద ఇల్యూమినేషన్ దట్ హస్ గాట్ టు బి స్ప్రెడ్.
0: వాన్
1: వాన్,
0: దీనికి సమర్థుడు భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ అథారిటీ, ద రైట్ వన్ టు స్ప్రెడ్.
0: భగవాన్ అనగా కాంతిని ప్రసరింపజేసేటువంటి సమర్థుడు భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
1: గాడ్ ఈజ్ ద రైట్ వన్ టు స్ప్రెడ్ దిస్ ఇల్యూమినేషన్, బ్రిలియన్స్ ఆర్ లైట్.
0: కనుక మన ఎందుండేటువంటి యొక్క కాంతి చాలా తేజవంతమైనటువంటిది.
1: The light within is so brilliant.
0: దీన్ని తమసోమా జ్యోతిర్గమయ అన్నారు.
1: This is what is said.
0: కప్పబడినటువంటి యొక్క చీకటిని వేరు చేసి పారద్రోలి ప్రకాశమును ప్రశాంతిని ప్రబోధించి ప్రకాశింపచేయటం.
1: The ignorance of darkness is dispelled and the light of wisdom is spread.
0: ఇలాంటి ప్రకాశతత్వము ప్రతి మానవుని ఎందుకును అత్యవసరము.
1: This kind of the light of wisdom is most essential to every man.
0: ఈ విధమైనటువంటి ప్రవృత్తి తత్వం అన్ని కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క సెన్స్ అనగా ఇంద్రియముల ద్వారానే మనకు ప్రారంభమవుతున్నాయి.
1: ది ఎక్స్టర్నల్ పాత్ రిక్వైర్స్ ది ఇండల్జెన్స్ ఆఫ్ ద సెన్సెస్.
0: కానీ ఇంద్రియములకును ఇంద్రియ భూతములకును వ్యత్యాసం ఉన్నది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సెన్సెస్ అండ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ భూతములు అనేటువంటిది దైవంతో సమానము.
1: ది ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
0: కనుకనే పంచభూతములు అన్నారు.
1: So it is said panchabhuta, five elements.
0: Panchabhutamulu anaga bhumi, prithvi,
1: meaning the earth.
0: Modatidi dinine bhudevi ani pilcharu.
1: This also called mother earth.
0: Rendavadi jalamu.
1: Second water.
0: Dinini ganga devi ani pilcharu.
1: Water is described as ganga devi.
0: Moodavadi agni.
1: Third fire.
0: Agni devudu ani pilcharu.
1: Fire is represented as fire god.
0: Nalugavadi vayuvu.
1: Four wind.
0: దీనికి వాయుదేవుడు అని పిలిచారు.
1: విన్ గాడ్ ఇస్ నోన్ ఎస్ విన్ గాడ్.
0: ఐదవది ఆకాశము.
1: ఫిఫ్త్ వన్ స్పేస్.
0: ఆకాశమే శబ్ద బ్రహ్మము అన్నారు.
1: ద స్పేస్ రిప్రజెంట్ ద సౌండ్.
0: కాబట్టి ఈ పంచభూతములకు పరమాత్మ పేరునే ఆవిర్భవింపచేసి పరమాత్మ పేరుతోనే ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ బేసికలీ డివైన్ అండ్ వర్షిప్డ్ యాస్ డివైన్.
0: దేవుడనగా ఎవరనగా పంచభూతములే.
1: హూ ఇస్ గాడ్? Is represented by five elements.
0: ఈ పంచభూతములు సర్వలు యందు కూడా ఉంటున్నది.
1: The five elements are in everyone.
0: సమస్త స్థలములు యందు కూడాను వ్యాపించినటువంటిది.
1: They are located in every place.
0: సర్వ ప్రదేశములు యందు కూడాను సంచరించేటువంటిది.
1: They move about all over.
0: సర్వ దేశస్థులకు కూడాను ఇది సమానమైనటువంటిది.
1: They are equal to people of all nations.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. దీనికి దేశకాల పాత్రలు ఏమాత్రము భేదము లేదు.
1: ఇట్ హాస్ నో డిఫరెన్సెస్ ఆర్ కన్సిడరేషన్స్ యాజ్ ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: అన్ని దేశములు ఎందుకూడను ఈ పంచభూతములు ప్రకరిస్తూనే ఉన్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ కంట్రీస్.
0: ఏ వ్యక్తి కానీ ఏ దేశములు కానీ ఈ పంచభూతములు కాదని చెప్పడానికి వీలు కాదు.
1: నో నేషన్ నో ఇండివిజువల్ కెన్ డినై ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ సైంటిస్ట్ కూడాను దీన్ని వేరు చేయడానికి సాధ్యం కాదు.
1: నో సైంటిస్ట్ కెన్ సెపరేట్ దీస్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు ప్రాణ సమానము.
1: The five elements constitute life.
0: ప్రతి వ్యక్తి ఎందుకును ఇది పంచభూత ప్రాణములతో సమానంగా ఉంటుండాలి.
1: In every individual the five elements are present in basic life.
0: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పేరుతో ప్రార్థిస్తూ వచ్చారు.
1: These are prayed as five life breaths, the life principles of man.
0: కనుకనే ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క ఆకారములే.
1: దే ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: కానీ అట్టి ఆకారములు గుర్తించడము సామాన్యమైన వారికి సరైనటువంటిగా కనిపించదని ఉద్దేశంతో భగవంతుని కొన్ని రూపములుగా నిర్మించుకుని తద్వారా భగవంతుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందాన్ని పొందుతూ వచ్చారు.
1: యాజ్ ఇట్ ఇస్ పాసిబుల్ యాజ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ద ఆర్డినరీ వన్ టు ఇమాజిన్ ద గాడ్ అండ్ హిస్ ఫార్మ్. దే హావ్ అస్యూమ్డ్ ద ఫార్మ్స్ ఆఫ్ దేర్ ఓన్ చాయిస్ అండ్ స్టార్టెడ్ వర్షిపింగ్.
0: ఎట్టి దోషములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో మిస్టేక్స్ అట్ ఆల్ బేసికలీ.
0: పంచభూతముల యొక్క ప్రవృత్తులు ఎందు మాత్రమే ఈ దోషములన్నీ కనిపిస్తున్నాయి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ వేర్ యు ఫైండ్ సో
0: మిస్టేక్స్. ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: దేర్ ఆర్ ఆల్ ద నేచర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ పార్ట్.
0: తన నుంచి పుట్టేటువంటి విద్యలన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: ఆల్ ద నాలెడ్జ్ దట్ వి అక్వైర్ ఇస్ ఎక్స్టర్నల్.
0: మనం నేర్చినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: ఆల్ ద నాలెడ్జ్ దట్ వి అక్వైర్ ఇస్ ఎక్స్టర్నల్.
0: ఆచరించినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: ఆల్ ద నాలెడ్జ్ ఇస్ ఎక్స్టర్నల్.
0: కంటితో చూచినవి, చెవులతో విన్నవి, మనసుతో అనుభవించినవి కూడాను పంచభూతముల యొక్క సొంతములే.
1: All that you listen to, all that you watch, all that you think of, are the elements. They're all the nature of the external part.
0: కాని నివృత్తి యొక్క లక్షణమే చాలా నిర్గుణంగా నిరాకారంగా ఉంటుంటాది.
1: But the qualities of the inner path are formless, attributeless, permanent and pure.
0: దీనిని నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: The inward path has been described as pure, unsullied, eternal, nectarine, immortal,
0: ఎప్పటికీ శాశ్వతమైనగా ఉండేటువంటివి.
1: It is permanent all over.
0: ఇది శాశ్వతమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి చేసుకుని
1: we have to develop these permanent qualities.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి, తాత్కాలికమైనటువంటి ప్రవృత్తి లక్షణాలను మనం దూరం గావించి
1: in fact we have to distance ourselves from these temporary ephemeral momentary qualities.
0: శాంతిని పొందాలి.
1: And we should earn mental peace.
0: మానవుడనగా ఎవరు?
1: Who is, what is bliss?
0: శరీర, మనసు, ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
1: Man is the combination of the body, mind and the spirit.
0: బాడీ పనులు చేస్తుంది.
1: బాడీ యాక్ట్స్.
0: మైండ్ విచారణ సల్పుతుంది.
1: మైండ్ ఎంక్వైర్స్.
0: ఆత్మ సాక్షిభూతిగా ఉంటుంది.
1: ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ అస్ ద విట్నెస్.
0: కనుక ప్రతి కర్మ కూడాను దేహం అత్యవసరము.
1: దేర్ఫోర్ టు ఫర్ ఎవరీ యాక్టివిటీ బాడీ ఇస్ ఎసెన్షియల్.
0: కర్మలు ఆచరించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ యాక్ట్స్.
0: మంచి చెడ్డలు నిర్ణయించేటువంటిది మనసే.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ డిసైడ్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దీనిని పురస్కరించుకుని ఆత్మ దీనికి సాక్షిభూతంగా ఉంటుంది.
1: ఫర్ ఆల్ దిస్ ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ అస్ ద విట్నెస్.
0: శాశ్వతంగా ఉండేటువంటిది ఆత్మనే.
1: ది స్పిరిట్ ఇస్ పర్మనెంట్.
0: విచారణ సల్పనది మనసే.
1: It is the mind that distinguishes. And then it is the body that
0: behaves.
1: Man is the combination of these three.
0: కనుకనే ఈ మానవుడు
1: this man
0: శరీరమును
1: the body
0: మనస్సును
1: the mind
0: ఆత్మతో కలిసి ఉండినప్పుడు
1: and when he is in the company of the self
0: ఇతనే పరిపూర్ణ మానవుడు అంటారు.
1: And he that makes the total manhood.
0: కానీ మనస్సును ఆత్మను త్యజించి
1: but if he gives up mind and ఆత్మ
0: కేవలం శరీరమును మాత్రమే అనుభవించే సమయం లోపల
1: if he just experiences with this body
0: దీన్ని పశుత్వము అన్నారు.
1: He comes down to the level of animality.
0: ఈ శరీరము మనసు రెండు చేరి ఆత్మను విసర్జించినప్పుడు
1: therefore when the body and the mind together give up the
0: ఇది దానవత్వము అన్నారు.
1: And this is called the demonic nature.
0: శరీరమును మనసును త్యజించి
1: if body and mind are given up
0: ఆత్మసత్వంలో మాత్రమే జీవించేటువంటి దాన్ని దైవత్వము అన్నారు.
1: ఇఫ్ ది లైఫ్ ప్రొసీడ్స్ అలాంగ్ ది లైన్ ఆఫ్ ది స్పిరిట్ ఇట్ ఇస్
0: డివినిటీ. దైవత్వంగా కేవలం ఆత్మతో మనం సంబంధం కల్పించుకోవటమే.
1: ది డివైన్ పాత్ వాంట్స్ యు టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ విత్ ఆత్మ.
0: ఆత్మాభిమానమును మాత్రమే మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వాంట్స్ యు హావ్ అటాచ్మెంట్ టు ది సెల్ఫ్.
0: ఈ దేహాభిమానమునే అభివృద్ధి గావించుకోవటం వల్ల అది పశుత్వంగా మారిపోతుంటారు.
1: ది బాడీ అటాచ్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బీస్టియల్ నేచర్.
0: దేహంతో పాటు మనసును కూడా చేర్చడం చేతనే దానవత్వంగా రూపొందుతుంది.
1: యాజ్ ది మైండ్ follows the body it makes you a demon.
0: ఈ రెండింటిని త్యజించి ఆత్మ యొక్క సంబంధమునే కలిగించుకోవటము ఆత్మాభిమానం అన్నారు.
1: One has to sacrifice both these two and develop attachment to the self.
0: ఈ ఆత్మాభిమానమే నిజమైనటువంటి యొక్క తేజో సంబంధమైనటువంటిది.
1: Attachment to the self is really brilliant and effulgent.
0: కనుకనే
1: so
0: మానవుడు ఇచ్చినటువంటి ఈ మూడింటిని
1: the three that are gifted
0: సద్వినియోగ పరిచి
1: must be properly
0: used సదాచారంలో ప్రవేశపెట్టి
1: take to right path
0: కాలకర్మ కారణ కర్తవ్యాలను పురస్కరించుకొని
1: based on the circumstances and the
0: సమయ స్ఫూర్తిగా వీటిని వినియోగించుకోవాలి.
1: we have to make use of them in the appropriate right way.
0: ఏదో మనసున్నది కదా అని ఇష్టప్రకారం దానిని ప్రసరింప చేయకూడదు.
1: just as the mind is given you cannot think as
0: you like. పరిమితములు ఉంటున్నాయి.
1: the thinking must be under certain limits.
0: ఏది చేయవచ్చును ఏది చేయకూడదు.
1: what is to be done what is not to be
0: done. ఏది మంచి ఏది చెడ్డ.
1: what is good what is
0: అది విచారణ శక్తి మనసుకు ఉంటుండాలి.
1: వన్ మస్ట్ ఎంక్వైర్ విత్ ద మైండ్.
0: ఈ విచారణ లోపల మంచి అని తెలిసినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
1: ఆన్ ఎంక్వైరీ దట్ యు ఫైండ్ గుడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్ అడాప్టెడ్.
0: తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటము
1: being not able to practice having known
0: దీనినే దానవత్వము అన్నారు.
1: is demonic temperament.
0: కానీ ఇట్టి మనసు యొక్క తత్వాన్ని ఏ మాత్రము లెక్క చేయక
1: is not mindful of the nature of the mind
0: దేహమనే లక్ష్యంలో దుంచుకొని
1: keeps always the body
0: దేహాభిమానం చేతనే జీవిస్తూ
1: and carries on the life
0: దేహమునకు సంబంధించినటువంటి ప్రవృత్తులన్నీ కూడాను అనుభవిస్తూ ఉండటం
1: and experiences with the body are in every way
0: దీనికి ఏ మాత్రము తారతమ్యం లేదు.
1: The body has no difference.
0: హెచ్చుపల్లములు లేదు.
1: No differences ups and downs.
0: భేదములు ఏ మాత్రము పాటించదు.
1: It doesn't follow any norms.
0: కనుకనే దేహమునకు సంబంధించినటువంటి ఇచ్చలను అనుభవించకపోతమే ఇది ఏ పశుత్వము అన్నారు.
1: The animal enjoys with the body, go by its desire.
0: లోకములో కూడాను అనేక మంది పెద్దలు చెప్పేటువంటి వారు.
1: The elders in the world also say.
0: ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే ఏమరా నువ్వేం పశువా అంటారు.
1: If you act in the way easily in a free way they ask you are you animal.
0: కేవలం మనసును మాత్రమే అనుభవించుకుంటూ ఉండేటువంటి కేవలం అతనికి రాక్షసుడు అంటుంటారు.
1: If it's only at the mental levels it's a demonic quality.
0: ఈ రాక్షసత్వం అనేటువంటిది దేని నుంచి ప్రారంభమైంది?
1: Where from has it started?
0: శరీరమును త్యజించి
1: గివింగ్ అప్ ద బాడీ,
0: ఆత్మను విసర్జించి
1: గివింగ్ ఫర్గెటింగ్ ఆ
0: స్పిరిట్, మనసు యొక్క తత్వమునే ప్రాటిస్తూ ఉంటాము.
1: అండ్ దెన్ హి ప్రొసీడ్స్ అలాంగ్ ది సైకలాజికల్ పాత్.
0: కనుకనే మనస్సుకు ఏమాత్రం కూడాను మంచి చెడ్డలు బోధించుకోదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మైండ్ డస్ నాట్ గో బేసికలీ,
0: అది శరీరంతో సంబంధమైనప్పుడే మంచి చెడ్డలు కొంతవరకు విచారణ చేస్తుంది.
1: యాజ్ ద మైండ్ ఫాలోస్ ద బాడీ ఇట్ డిస్టింగ్విషెస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కనుకనే దీని దేంతోనూ సంబంధం లేకుండా కల్పించుకోవటమే ఈ మనస్సు యొక్క స్వభావము.
1: దేర్ఫోర్ ద మైండ్ కెన్ థింక్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్.
0: ఈ మనస్సు శరీరమును త్యజించి
1: and giving up the body and
0: ఆత్మాభిమానంతో సంచరించేటువంటి వాడే దైవత్వము.
1: గివింగ్ అప్ ద మైండ్ ఇఫ్ వన్ ఫాలోస్ ద సెల్ఫ్ హి అటైన్స్ డివినిటీ.
0: కనుకనే అట్టి దైవత్వాన్ని పొందేటానికి ఈ మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
1: మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు రీచ్ డివైన్.
0: మనసు ఉండవచ్చును,
1: మైండ్ ఎగ్జిస్ట్,
0: శరీరం ఉండవచ్చును,
1: బాడీ ఇస్ దేర్,
0: కానీ ఇది శరీరం పనిచేసే నిమిత్తము.
1: బట్ బాడీ ఇస్ దేర్ టు ఫంక్షన్.
0: మనసు విచారణ చేయాలి,
1: మైండ్ షుడ్ ఎంక్వైర్,
0: మంచి చెడ్డలను తర్కించాలి,
1: మైండ్ షుడ్ డిస్క్రిమినేట్,
0: తర్కించి మంచి అని తెలిసినటువంటి దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి.
1: హావింగ్ డిసైడెడ్ వాట్ ఈస్ గుడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: కనుకనే మానవత్వంలో ఇంతటి సూక్ష్మమైనటువంటి యొక్క క్రియలన్నీ ఇప్పుడు నిలిచి ఉన్నాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఆర్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: దైవత్వము కాంతిని చూపేటువంటి వాడు.
1: గాడ్ షోస్ లైట్,
0: ప్రకాశాన్ని అందించేటువంటి వాడు.
1: హి గివ్స్ యు ఆల్ ది బ్రిలియన్స్.
0: మనస విచారణ చేసి
1: mind investigates,
0: ఆత్మాభిమానం పెంచుకునేటువంటిది.
1: అండ్ వాంట్స్ యూ టు డెవలప్ అటాచ్మెంట్ టు
0: సెల్ఫ్. ఆత్మాభిమానం అనేటువంటిది ఈనాడు మర్చిపోయినారు.
1: టుడే వి డోంట్ ఫైండ్ అటాచ్మెంట్
0: టు సెల్ఫ్. జీవితం అంతా గడుపుతున్నారు.
1: ద లైఫ్ ఇస్ క్యారీడ్ టుడే బీయింగ్ అటాచ్డ్ టు ద బాడీ.
0: ఏమిటి,
1: what is this body?
0: ఇది పాంచభౌతికమైన దేహమే.
1: ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: బాడీ ఇది అనిత్యమైనటువంటిది.
1: బట్ ఇట్ ఇస్ టెంపరరీ.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్, అదే ఆత్మను అనుసరించు.
1: ఫాలో ది కాన్షియన్స్, ది సెల్ఫ్.
0: అప్పుడే నీకు సరైన మార్గం కనిపిస్తుంది.
1: దెన్ యు విల్ ఫైండ్ ద రైట్ పాత్.
0: కానీ కొంతవరకు మూడింటిని కూడా అనుభవించుకోవటంలో తప్పు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద త్రీ బాడీ, మైండ్ అండ్ ద సెల్ఫ్.
0: కాంతి చేత,
1: విత్ ది లైట్ ఆఫ్ ది సెల్ఫ్,
0: మనసు యొక్క ప్రబోధన చేత,
1: విత్ ది టీచింగ్ ఆఫ్ ద మైండ్,
0: శరీరం చేత కర్మలు అనుభవించవచ్చు.
1: వన్ కెన్ యాక్ట్ విత్ ది బాడీ.
0: వీటిని ప్రాకృతమైన ధర్మములు అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ద ఫిజికల్ కాండక్ట్.
0: ఇది ధర్మములు అనేటువంటి దానికి కొన్ని రకమైనటువంటి యొక్క అర్థములు కూడా ఉంటున్నాయి.
1: ధర్మ హ్యాస్ గాట్ సటిల్ మీనింగ్స్.
0: ఏది హృదయ ధర్మము,
1: వాట్ ఈస్ దట్ రిలేటెడ్
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: That dharma of the heart is constant integrated awareness.
0: కాని శారీరక సంబంధమైనటువంటిది, మానసిక సంబంధమైనటువంటి ధర్మములంతా కూడాను ప్రాకృతమైనటువంటి ప్రవృత్తులు.
1: The physical and the mental dharma are external.
0: ఇవన్నీ ప్రవృత్తులే.
1: They all represent the external way.
0: కానీ నివృత్తికి ఏమాత్రము సంబంధం లేదు.
1: It has no relationship with the inward journey.
0: కానీ ఈ యొక్క మూడింటి యొక్క చేరిక చేతనే ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి తత్వాన్ని మనం అనుభవించవచ్చు.
1: We can experience at the same time the combination of ప్రవృత్తి external and నివృత్తి internal.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiment
0: of మొట్టమొదట మానవునికి ఉండినటువంటి ఈ మూడు ఇంద్రియములను కూడాను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: Man should proceed in the right direction with these three.
0: శరీరంతో కర్మలు ఆచరించాలి.
1: Do all activity with this body. కానీ
0: ఎట్టి కర్మలు ఆచరించాలి?
1: What kind of action?
0: ఎప్పుడు ఆచరించాలి?
1: When?
0: దేనికోసం ఆచరించాలి?
1: What for?
0: దీని యొక్క ఫలితం ఏమిటి?
1: What is the result?
0: అని అన్నిటికీ అర్థం తెలుసుకుని
1: One has to understand all aspects.
0: ఎప్పుడు, ఎక్కడ, ఎచ్చట, ఏమి, ఎందుకు?
1: One has to answer all these questions where, when, why, how.
0: ఈ శరీరంలో మనం ప్రవేశించాలి.
1: With all the five senses we should take to action.
0: అప్పుడే ఇది తప్పు మార్గంలో ప్రవేశించదు.
1: Then it will never go along the wrong path.
0: కనుకనే ఈ శరీరం నిచ్చిండేటువంటిదంతా కూడాను కేవలం శరీర ధర్మం ప్రవృత్తి లక్షణం.
1: Body is gifted to undertake activity.
0: శరీర మాధ్యం ఖలు ధర్మ సాధకం.
1: Body is there to do all right action.
0: ఎట్టి ధర్మము? లోక ధర్మము.
1: What kind of dharma?
0: ప్రవృత్తి అయినటువంటి ధర్మము ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: ద బాడీ ఇస్ గివెన్ బై గాడ్ టు డూ రైట్ యాక్షన్.
0: కలు ధర్మ సాధకం.
1: బాడీ ఇస్ గివెన్ టు డూ ఆల్ రైట్
0: యాక్టివిటీ. మనసు ఇచ్చినటువంటి దేనికోసం?
1: వై మైండ్ ఇస్ గివెన్?
0: మనసు ఇచ్చినటువంటి నిత్యానిత్య పరిశీలన చేసే కోసమని.
1: మైండ్ ఇస్ దేర్ టు ఎంక్వైర్ వాట్ ఈస్ మంచి చెడ్డలు,
0: పరిశీలన గావించే కోసమని.
1: అండ్ టు డిస్క్రిమినేట్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కనుక ఈ పరిశీలన గావించి
1: One should inquire.
0: ఈ పరిశీలన దేని వల్ల గాలించడానికి వీలవుతుంది?
1: అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ఎంక్వైర్?
0: ఆత్మ యొక్క ప్రబోధన చేతనే ఈ మనసు పరిశీలన చేస్తుంది.
1: ది ఎంక్వైరీ ఇస్ పాసిబుల్ బేసింగ్ ఆన్ ద లైట్ ఆఫ్ ది
0: స్పిరిట్. మనసు మధ్యలో ఉంటుండాలి.
1: ద మైండ్ ఇస్ ఇన్ బిట్వీన్.
0: ఇటువైపున ఆత్మ, ఇటువైపున శరీరము.
1: ఆన్ వన్ సైడ్ దేర్ ఇస్ ద బాడీ, ద అదర్ సైడ్ ద సెల్ఫ్.
0: ఈ మనసు అనేటువంటిది ఆత్మను అనుసరించి
1: ద మైండ్ షుడ్ ఫాలో ద స్పిరిట్.
0: శరీర కర్మను ఆచరించడం.
1: అండ్ షుడ్ అండర్టేక్ యాక్టివిటీ విత్ ది బాడీ.
0: మార్గమే.
1: దిస్ ఇస్ ది ప్రాపర్ పాత్.
0: కానీ ఇప్పుడు ఆత్మధర్మాన్ని విసర్జిస్తున్నారు. భావిస్తున్నారు.
1: టుడే వన్ హాస్ గివెన్ అప్ ది నేచర్ ఆఫ్
0: ది సెల్ఫ్, ఫ్రెండ్ గా చేసుకుని శరీర ధర్మమే ప్రవృత్తిగా భావిస్తున్నారు.
1: అండ్ దే గో బై ద బాడీ ఇన్ ది ఎక్స్టర్నల్ పార్ట్.
0: కనుకనే శరీర మనసులు రెండు చేరిపోవటం చేతనే రాక్షసుడిగా రూపొందుతున్నాడు.
1: As there is a combination of the body and the mind, man has become a demon.
0: ఈనాడు లోకము లోపల జరిగేటువంటి అన్ని కూడాను ఈ రాక్షస కర్మలే జరుగుతున్నాయి.
1: Today we find in this world all devilish demonic activity.
0: విచారణ శక్తి ఏమాత్రము లేదు.
1: There is no discrimination at all.
0: జ్ఞానం అనేటువంటిది ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: How do you hope to acquire
0: wisdom? ఆత్మాభిమానం సంభవించినప్పుడే జ్ఞానం మనకు లభ్యమవుతుంది.
1: When you are attached to the self, it is possible to be wise. That is non-dualism is jnana.
0: కేవలం ఆత్మను మాత్రమే అనుసరించాలి.
1: And that is only the knowledge of the
0: శరీర మనసును ఏ మాత్రం కూడా టచ్ చేయకూడదు.
1: And you should not never go by the body and the mind.
0: ఈ ప్రాకృతమైనటువంటి ధర్మం లోపల
1: in the worldly context,
0: శరీర మనసు ఆత్మల మూడింటి యొక్క ఏకత్వం చేతనే మనం కర్మలు అనుసరించాలి.
1: In fact, we can carry on life surgery by combining all these three, body, mind and the self.
0: కనుకనే కర్మణ్యేవ అధికారస్తి అని భగవద్గీత చెప్పింది.
1: భగవద్గీత
0: నీవు కర్మాధికారిగా నీవు కావాలి.
1: You have got the right on action.
0: ఎట్టి కర్మలు?
1: What sort of action?
0: ప్రవృత్తివి కాదు,
1: నాట్ ఎక్స్టర్నల్,
0: నివృత్తి కర్మలు ఆచరించాలి.
1: ఆల్ దట్ ఆర్ ఇన్వర్డ్.
0: ప్రవృత్తివి కూడాను ఆత్మాభిమానంతో అనుసరించాలి.
1: దేర్ఫోర్ ఈవెన్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ కెన్ బి డన్ బై అటాచ్డ్ టు ది సెల్ఫ్. నీకు
0: ఉన్నాయి, నీకు కొన్ని కర్తవ్యాలు ఉంటున్నాయి.
1: యూ హావ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీ.
0: ఈ కర్తవ్యాలు నీవు అనుసరించాలంటే అప్పుడు కేవలం ఆత్మాభిమానంతో పోతే ప్రయోజనం లేదు.
1: యాజ్ యూ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, it is not enough if you are
0: simply attached to the self. మానసిక ధర్మమును ఆత్మ హెల్ప్ చేత మనం ఆచరించాలి.
1: The physical activity and the mental activity could be taken by attaching
0: the spirit. శరీర ధర్మమునే నీవు ఆచరిస్తూ సక్రమంగా నీవు నడుస్తుంటే మనసు కూడా ప్రసన్నమైపోతుంది.
1: Therefore, if and once you do the right activity, mind will enjoy peace. మనసు
0: ప్రసన్నమైనప్పుడు ఆత్మ సాక్షాత్కరిస్తుంది.
1: When once the mind is at rest in peace, one can visualize the
0: self. ఈ మూడు కూడాను ఒకే శరీరమునందే మనం సంచరిస్తున్నాయి.
1: All the three are present in one and the same man.
0: వేరు వేరు మార్గంలో లేదు.
1: They are not diversified.
0: ఈనాడు మానవుడు ఆచరించవలసినటువంటిది
1: what man has to do today.
0: ఏ శరీర ధర్మములు మనం చేసినప్పటికీ ఇది మంచియా చెడ్డనా?
1: Whatever action might be done, whether it's good or bad.
0: గౌరవాన్ని నిలబెడుతుందా లేదా?
1: Whether it upholds the prestige of family.
0: మానవత్వాన్ని గౌరవిస్తుందా లేదా?
1: Well, it will represent the man of human quality.
0: ఈ సమాజంలో పిలుస్తారా లేదా?
1: Will people call me a human being or not?
0: సమాజం కూడా ఒక వైపు ఉంటుండాలి.
1: There is society on one hand.
0: వ్యక్తి పరిణామము, సమాజ పరిణామము, ఆత్మ పరిణామము మూడింటి యొక్క తత్వమును మనం విచారించాలి.
1: Therefore, we have to investigate the individual change, the societal change and the transformation of the spiritual.
0: కనుకని మొట్టమొదట మనము ఇండివిజువల్ చేంజ్.
1: సో వీ షుడ్ థింక్ ఆఫ్ ఇండివిజువల్ చేంజ్ టు బిగిన్.
0: ఇందులో వచ్చేటువంటి యొక్క దుర్గుణాలు, దురాచారములు అన్నింటినీ మనం చక్కగా విచారణ చేయాలి.
1: వీ హావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ టెంపరమెంట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: వీటిని దూరం చేయాలి.
1: వీ హావ్ టు గివ్ అప్ దెం టోటలీ.
0: అప్పుడే దీనికి కొన్ని విధమైనటువంటి మార్గములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ప్రిస్క్రిప్టివ్ వేస్.
0: అసత్యం ఆడటం,
1: ఫాల్స్హుడ్,
0: అధర్మములో ప్రవేశించటం,
1: అన్రైచియస్నెస్,
0: దొంగతనము చేయటము,
1: స్టీలింగ్,
0: ఈ విధమైనటువంటి దీంట్లో ఈ యొక్క శరీరము అనేక రకముగా ప్రవర్తిస్తుంది.
1: బై రిజార్టింగ్ టు దీస్ పార్ట్స్ ద బాడీ గెట్స్ ఇట్ ఆన్ సీక్రెట్ వే.
0: మరొక జీవిని కూడాను బాధిస్తుంది.
1: అండ్ ద బాడీ సమ్ టైమ్స్ ఈవెన్ హర్ట్స్ అదర్స్.
0: ఈ శరీర సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి ఇట్టి కర్మలు ఆచరిస్తుంటాది.
1: అండ్ దిస్ ఈస్ ది ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే దీనిని మనం పూర్తి మార్పు గావించుకోవాలి.
1: వి హావ్ టు బ్రింగ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్ ద ఫిజికల్ లెవెల్.
0: సమాజ ధర్మం మనం పాటించాలి.
1: అండ్ వి హావ్ టు అబ్జర్వ్ ద సోషల్
0: సమాజంలో ఏమిటిది?
1: వాట్ ఈస్ సొసైటీ?
0: త్రాగటము, తినటము, ప్రవర్తించటము, సంసార సంబంధమైనటువంటి దీంట్లో అమితమైనటువంటి వాంఛలు పెంచుకోవటము, ఇలాంటిదంతా కూడాను కేవలము ప్రాపంచిక సంబంధమైన ప్రవృత్తులు.
1: ది ఈటింగ్, డ్రింకింగ్, ఫుడ్, రేమెంట్, షెల్టర్, లిమిట్లెస్ డిజైర్ ఇస్ జస్ట్ వరల్డ్.
0: జూదం కూడాను ఈ యొక్క మానసిక ప్రవృత్తి యొక్క లక్షణమే.
1: గ్యాంబ్లింగ్ ఇస్ ఆల్సో ఎన్ ఎక్స్టర్నల్ ట్రైట్.
0: కనుక దీని వల్లనే ఈ మనస్సు ఒక విధమైనటువంటి అపమార్గం పడుతుంటాది.
1: దట్ లీడ్స్ టు మెంటల్ పొల్యూషన్.
0: ఇండివిజువల్ చేంజ్ కలిగిన తర్వాత
1: ఆఫ్టర్ ఇండివిజువల్ చేంజ్
0: సామాజిక చేంజ్ అనేటువంటిది మనం సంపూర్ణంగా నెరవేర్చుకోవచ్చు.
1: అండ్ దెన్ యూ కెన్ ఫాలో ద సోషల్ నార్మ్ వెల్.
0: సామాజిక సంబంధమైనటువంటి చేంజ్ కలిగిన తర్వాత ఆధ్యాత్మిక పరివర్తన చక్కగా జరిగిపోతుంది.
1: వెన్ దేర్ ఇస్ ఎ చేంజ్, సోషల్ చేంజ్, దెన్ విత్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఇండివిజువల్ అనేటువంటిది కేవలం ఒక ప్రధానమైనటువంటిదిగా ఉంటుంది.
1: ఇండివిజువల్ జర్నీ కమెన్స్ ఆల్ అలోన్.
0: సామాజికమైనటువంటిది కేవలం కొంత పవిత్రమైనటువంటిగా ఉంటుంటుంది.
1: సోషల్ చేంజ్
0: ఆధ్యాత్మికమైనటువంటిది పూర్తి పవిత్రంగా ఉంటుంటుంది.
1: ద స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ టోటల్లీ సీక్రెట్.
0: కనుకనే దీనినే SAI అన్నారు.
1: దిస్ ఈస్ సెడ్ ఇన్ దిస్ వర్డ్ SAI.
0: ఎస్ అనేటువంటిది ఏమిటి?
1: What is this?
0: అది స్పిరిచువల్ పరివర్తన.
1: That is spiritual transformation.
0: సామాజిక పరివర్తన అనేది అంటే ఏమిటది?
1: What is A?
0: Association పరివర్తన.
1: Changing association.
0: అది సామాజిక పరివర్తన.
1: This is societal change.
0: ఐ అనేటువంటిది ఇండివిజువల్ పరివర్తన.
1: ఐ ఇస్ ఇండివిజువల్ చేంజ్.
0: కాబట్టి ఇవన్నీ కూడా ఒక సాయిలోనే ఈనమై ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ దేర్ ఓన్లీ ఇన్ సాయి.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తన ప్రతి మానవుని కూడా అత్యవసరమైనటువంటి.
1: స్పిరిచువల్ చేంజ్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీవన్.
0: ఈ స్పిరిచువల్ ప్రవర్తన మనలో మార్పు చెందిందంటే అసోసియేషన్ లో సులభంగా మనము ప్రవేశించవచ్చు.
1: వెన్ వన్ దేర్ స్పిరిచువల్ చేంజ్ ఇట్ ఇస్ ఈజీ టు గెట్ ఇన్ టు సొసైటీ.
0: అసోసియేషన్ లో మనము పరివర్తన మార్చడం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ద సొసైటీ.
0: ఈనాడు అసోసియేషన్ అనేటువంటిది చాలా దిక్కుమొక్కు లేకుండా ఉంటుండాలి.
1: టుడే ది సొసైటీ హాస్ నో ప్రాపర్ డైరెక్షన్.
0: దానికి ఒక విధమైనటువంటి ఒక మితమే లేదు.
1: It has no boundaries nor limitations.
0: ఇష్టం వచ్చినట్టు సంచరిస్తూ ఉంటుంది.
1: ఇట్ గోస్ అబౌట్ ఇన్ ఎ వేవర్డ్ వే.
0: ఏది మంచి చెడ్డ అనేటువంటి విచారణ శక్తియే లేదు.
1: ఇట్ డస్ నాట్ డిస్క్రిమినేట్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఇలాంటి పరిస్థితుల లోపల మనం సామాజిక దీనిని అనుసరించడం చాలా కష్టం.
1: Under these circumstances, it is difficult to follow the mind.
0: కొన్ని సామాజిక ధర్మములని తనే అనేక మంది సామాజిక ధర్మాన్ని అనుసరిస్తున్నారు.
1: We follow the social norms.
0: ఈ సామాజిక ధర్మంలో తప్పులు రావడానికి అనేక కారణాలు ఉంటున్నాయి.
1: There are many reasons for the misconduct in society.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తనలో మొట్టమొదట పవిత్రులైపోతే తర్వాత సామాజికంలో కూడా సహజంగానే సరిపోతుంది.
1: When one there is a spiritual transformation, there will be change in the society automatically in a simple way.
0: స్వరూపులారా,
1: embodiments of
0: law. ఈనాడు దేశము ఇన్ని రకములైనటువంటి ఒక అవస్థలకు గురి కావటము.
1: The country is facing so many problems.
0: అగ్నిగుండంగా కూడా మారిపోతుందాది ఈ ప్రపంచము.
1: The whole world has become a bonfire in flames.
0: ఎక్కడ పోయినా భయమే.
1: Everywhere there is fear.
0: ఏం చేసినా భయమే.
1: Whatever you do.
0: ఏం చెప్పినా భయమే.
1: Whatever is said.
0: సత్యానికి కూడా భయపడుతున్నారు.
1: We are afraid even to speak truth.
0: కనుకనే ఇలాంటి పరిస్థితుల లోపల మొట్టమొదట ఆధ్యాత్మికత చాలా అవసరమైనటువంటిది.
1: Under these circumstances, spiritual change is necessary.
0: ఈ ఆత్మవిశ్వాసం కోల్పోవడం చేతనే
1: as the self confidence is lost,
0: అస్తవ్యస్తమైనటువంటి మార్గములంతా కూడా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: There are so many distortions, perversions and
0: ఎంత గొప్పవాడైనప్పటికీ,
1: he may be great man,
0: ఎంత విద్యావంతుడైనప్పటికీ,
1: however wise he is,
0: ఎంత శ్రీమంతుడైనప్పటికీ,
1: wealthy person,
0: కానీ మార్గం తప్పి ప్రవర్తిస్తున్నాడు.
1: But he is proceeding in the wrong way.
0: పేరు పెద్దది.
1: He has got a big name.
0: ప్రవర్తన చాలా అల్పమైనటువంటి.
1: బట్ హిస్ కండక్ట్ ఇస్ సో మీన్.
0: ప్రవర్తన చేతనే పేరు మనకు సంపాదించాలి.
1: యూ హ్యావ్ గుడ్ నేమ్ బై ఫాలోయింగ్ ద రైట్ కండక్ట్.
0: ప్రవర్తనకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ బియాండ్ ద రైట్యూస్ కండక్ట్.
0: అన్ని విధాలా వర్తింపజేసేటువంటిది ప్రవర్తన మాత్రమే.
1: దేర్ ఫోర్ ఇట్ ద కండక్ట్ దట్ డిసైడ్స్ యువర్ నేచర్.
0: ఈ ప్రవృత్తిని మీరు వదిలిపెట్టనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ టు గివ్ యువర్ ఎక్స్టర్నల్ పార్ట్.
0: సాధ్యమైనంత వరకు మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ప్రొసీడ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: నీ ఆత్మతృప్తికి నీకు సంబంధించినట్టుగా చేయి.
1: Work for your the satisfaction of your conscience.
0: నీ ఆత్మతృప్తియే లేకుండినా ఎట్టి కార్యములు ఎందుకు కూడాను నీకు సరైన విజయాన్ని చేకూరదు.
1: When your conscience is not satisfied, you'll never win, you'll never be successful.
0: ఏదో ప్రకృతి కాలం లోపల ప్రవృత్తి లక్షణం లోపల
1: in the external nature
0: in the teta yuga dwapara yuga nandu
1: in earlier ages of teta yuga
0: dwapara kuni veladato encheyku matrame sadhyamavutundedi.
1: It was possible only for a couple of the people in those days.
0: Kani kali yuga lopala ee paapamunaku parimitame ledu.
1: The sins have no limits at all.
0: Idi enchitaka veelu kaadu.
1: And it is not possible to give up either.
0: Prati kshanam kudanu paapamune.
1: Every moment sin is committed.
0: Kshanam kudanu paapame.
1: Every moment is full of
0: prati anu kudanu paapame.
1: And every cell is full of sin.
0: Ee vidhanga paapamto kudinatvanti oka tattvanni manu ee reetiga sammarinchu.
1: When the sinful nature is so predominant, how to conquer it?
0: కనుకనే కృష్ణుడు కూడా చెప్పాడు.
1: Krishna also said,
0: Arjuna, నీవు యుద్ధానికి పోతున్నావు.
1: You are going to the battlefield.
0: కానీ యుద్ధం సామాన్యమైనటువంటిది కాదు.
1: It's not ordinary battle.
0: అన్ని విధాలా కూడా చాలా అభివృద్ధి గాంచుతూ ఉండాలి.
1: And you find all kinds of weapons there.
0: కానీ ఈ యుద్ధంతో నీవు సాధించేటువంటి విజయము సరైనటువంటి విజయం కాదు.
1: The victory you are going to get is not the right one.
0: నెమ్ము ధనం చేయ.
1: Get up, Arjuna.
0: Vidhi baliyamu.
1: The fate is certain.
0: Nyayamu gelchu.
1: Justice will be triumphant.
0: Prasinchu swarthamu.
1: Sacrifice the self-interview.
0: Sada yudhaka kadavayi.
1: And this is going to be the
0: kanugummika.
1: Norm.
0: Nannu neevu anusarishte kanugummika.
1: Understand this.
0: నూరుగురు బిడ్డల తండ్రికైనా
1: the father with 100 sons.
0: అంత్యమున పిండమే ఎక్కువగలగలగా ప్రారంభమది ఏమిటో
1: The father of 100 sons will not be left behind even if one to do obituary rites.
0: Intiye kaadu.
1: Not only this.
0: Inka saravarsham tappadu vishwajatikinna.
1: There is bound to be the rain of arrows for world peace.
0: Kevalam nee ambula cheta nee sampanchi ambula cheta nee potaadte prayojanam kaadu. Saravarsham tappadu.
1: It is not simply enough to fight with an arrow.
0: Varshame kurchali.
1: There should be the rain of arrows.
0: Ravulukone manta minta vivachuni inta.
1: And it's going to happen all over here and there.
0: Okavaipuna sekuni.
1: And there is Shakuni
0: Karnadu
1: and Karna on one side.
0: Kudunu, Durmargamaina Margani,
1: they are following the wrong wicked path.
0: Satyam Telisikudanu,
1: Karnadu, and Bhishma has not gone into the right way.
0: Satya Dharma Puti Telsun Karnuniki.
1: And Karna knows Satya and Dharma.
0: Yanta Satyamunna, Yanta Dharma Munna, Yenugunamu Mana Ledu.
1: Though with all this righteousness and the truth, he has not given up his mean mentality.
0: Karnudam Tativadu.
1: Karna,
0: కడపటికి ఏమయ్యే?
1: What happened to him at the end?
0: వినుడు భారతీయ వీరసుడా, వర్షము తప్పదు.
1: It is not simply enough to fight with an arrow.
0: అందులో వర్షమే కూర్చాలి.
1: There should be the rain of arrows.
0: రావులకొనే మంట మింట వివచ్చుని ఇంట.
1: And it's going to happen all over here and there.
0: ఒకవైపున శకుని.

0: mean mentality.
1: కర్ణుడంతటి వాడు
0: కర్ణ
1: కడపటికి ఏమయ్యే?
0: What happened to him at the end?
1: వినుడు భారతీయ వీరసుడా.
0: The son of Bharat understand this.
1: కర్ణుడు ఎలాంటి దానకర్ణుడు అని పేరు పొందినటువంటి వాడు.
0: You know the Karna stands for
1: charity. కర్ణుడు కూడాను కట్ట కడపటికి ఏమనిపించాడు?
0: What happened to Karna at the end?
1: కనుకనే భగవంతుని అంటదండలు పొట్టి పొందినారు పాండవులు.
0: Pandavas were the recipients of God's grace.
1: తన ఆజ్ఞ తప్ప మరొక దానిని అనుసరించడం లేదు.
0: They never disobeyed God's command.
1: యుద్ధముకు రాయబారానికి వెళ్ళాడు.
0: When emissary was sent,
1: కానీ తిరిగి వచ్చినప్పుడు,
0: when he returned,
1: నకుల సహదేవులు ఇద్దరు కూడాను పాదాల పెనబడ్డారు.
0: నకుల సహదేవ fell at the feet of Krishna.
1: కృష్ణుడు అంటే చాలా ప్రీతి.
0: They love Krishna intensely.
1: బిడ్డల వలె వారు ఆశించేటువంటి వారు.
0: And in fact he treated them as his children.
1: కృష్ణ ఏమి జరిగింది నీ సంభాషణలో?
0: Krishna, what happened there?
1: నాయన వారు యుద్ధమునకు అంగీకరించారు అన్నారు.
0: He said they accepted to fight.
1: అప్పుడు చెప్పాడు.
0: Then he says,
1: సంభాషణకు పోయినటువంటి కృష్ణుడు,
0: హావింగ్ గాన్ దేర్ ఫర్ కాంప్రమైజ్,
1: తిరిగి సుక్షేమంగా వెనుకకు వచ్చి,
0: యు హావ్ రిటర్న్ సేఫ్ ఎనఫ్,
1: ఇది ఏ 10,000 నేటికి,
0: దిస్ ఈజ్ ఎనఫ్ అండ్ ఎనఫ్ ఆల్ ద వెల్త్ ఫర్ దిస్ డే,
1: మార్గం మా కృష్ణుడు ఏం చేస్తారో అని భయపడ్డాను,
0: వేర్ అఫ్రైడ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్,
1: కానీ మా కృష్ణుడు ఇంటికి వచ్చాడు,
0: యు రిటర్న్ సేఫ్,
1: ఇది మాకు 10,000 అన్నారు.
0: దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ లైఫ్.
1: ఇంతటి ఆనందాన్ని పొందారు వాళ్ళు.
0: దే వర్ సో హ్యాపీ ఎట్ దట్ మోమెంట్.
1: ఇంతే కాకుండా అర్జున్ లో కొన్ని పొరపాట్లు జరుగుతూ వచ్చాయి.
0: అర్జున కమిటెడ్ సర్టన్ మిస్టేక్స్.
1: దీనికి పురం రాయబారానికి పోయినప్పుడు
0: అర్లియర్
1: రాయబారానికి అక్కర్లేదు.
0: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ కాంప్రమైజ్,
1: సిద్ధమని చెప్పు.
0: యు షుడ్ నెసెసర్లీ ఫైట్ వాట్ హి సెడ్.
1: కానీ యుద్ధంలో ప్రవేశించారు.
0: వెల్ వార్ స్టార్టెడ్.
1: ప్రవేశించేటప్పటికి అందరి బంధుమిత్రులను గురువులను శిష్యులను అందరినీ చూచాడు.
0: హి కుడ్ వాచ్ ఆల్ హిస్ రిలేషన్షిప్స్ చాప్టర్స్ అండ్ అసోసియేట్స్.
1: అభిమానం మారిపోయింది.
0: అండ్ దెన్ దేర్
1: అది దేహాభిమానము.
0: దట్ ఈస్
1: అక్కడ దేహాభిమానంతో ఇంత అర్జునుడు పాల్గొడ్డాడు.
0: అండ్ అర్జున కేమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఫిజికల్ బాడీ అటాచ్మెంట్.
1: ఇందరి బంధుమిత్రులు గురుపుత్రులను చంపి భరించుటెట్టుడు.
0: How is it to kill all these relationships and so many people relations?
1: నా కన్నులు తిరుగుచున్నవికా కాలం గడుపుకాక కదలం ఇంటికిన్న అన్నాడు.
0: My head is reeling. I am not able to stand here. Let me go back.
1: కృష్ణుడికి కోపం వచ్చింది.
0: Krishna was angry.
1: నేను ఊరుకున్నటువంటి వాడిని నన్ను పురికొల్పావు.
0: In fact you provoked me.
1: యుద్ధము సిద్ధమని చెప్పావు.
0: You said that I should be ready to fight.
1: రమ్మిక యుద్ధము సిద్ధమనక కాలహరణ మీకయ్యేలా.
0: And you said why waste of time? Be ready.
1: ఈ కాలహరణమే చేయొద్దు.
0: యు సెడ్ డోంట్ వేస్ట్ టైం.
1: యుద్ధం సిద్ధమని చెప్పు.
0: బి రెడీ టు ఫైట్.
1: చెప్పినటువంటి ఈ అర్జునుడు కాలహరణము చేయక కదలం ఇంటికి అన్నాడు.
0: అండ్ హి సెడ్ డోంట్ వెయిట్ లెట్ మీ గో బ్యాక్ హి సేస్ నౌ.
1: కానీ కౌరవులు ఎలాంటి వారు?
0: బట్ వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ కర్ణ ఇస్?
1: కేవలము చాలా విషపురుగులు.
0: అండ్ దే ఆర్ లైక్ ఆల్మోస్ట్ పాయిజనస్.
1: అమృతంతో కలిపినటువంటి యొక్క విషములు.
0: అండ్ దే ఆర్ ఫుల్లీ హైలీ పాయిజనస్.
1: అలాంటి వారితో నీవు సందేహం చేసుకోవటం ఎంత వెర్రితనము.
0: టు థింక్ ఇన్ దిస్ లైన్ ఇస్ ఫూలిష్నెస్.
1: మీ నిమిత్తమై నేను ఇవంతా కూడా రాయబారానికి వెళ్ళాను, కానీ లేకపోతే నాకు రాయబారమే ఇష్టం లేదు.
0: ఫర్ యువర్ సేక్ ఓన్లీ ఐ యాక్టెడ్ యాజ్ ఎన్ అంబాసిడర్ యాజ్ యువర్ ఎమిసరీ.
1: కాలకూటమున అమృతము సృజింప వీలా.
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్వర్ట్ ద పాయిజన్ ఇంటు నెక్టర్?
1: బై ద దావాగ్నిలో మళ్ళీ పూల వెజదలు లీలా.
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు త్రో ద ఫ్లవర్స్ ఇన్ ద ముష్కరుని
1: మ్రోలా?
0: అండ్ ఇస్ ఇట్ పాసిబుల్
1: హితోక్తులు మేలా గుణజాల ఏలయ్యకి ఈ సంధి మాటలు?
0: Will wicked people listen to all good words? Is the path of right way?
1: కాలకూటములో అమృతం సృజింపవీల ఈ కాలకూటములో అమృతం పుడుతుందా?
0: In this poison is it possible to have
1: nectar? బై దావాగ్నిలో మల్లె పూల వెజదల్లు లీల.
0: Would you throw the jasmine flowers into the flames?
1: ముష్కరుని మ్రోల
0: in front of the all bad people?
1: హితోక్తులు మేలా.
0: విల్ దే పే హీడ్ టు గుడ్ వర్డ్స్?
1: బోధిస్తే గానీ సరిపోయేటువంటివి కాదు.
0: దే డోంట్ లిసన్ టు గుడ్ టీచింగ్స్. కనుకనే
1: ఇక సర్వర్షము తప్పది విశ్వశాంతికి నన్ను.
0: దేర్ఫోర్ ఫర్ ది వరల్డ్ పీస్ రెయిన్ ఆఫ్ ఆరోస్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
1: ఎందుకోసము?
0: వాట్ ఫర్?
1: అన్ని వైపులా అగ్ని మండుతున్న సమయం లోపల
0: వెన్ దర్ ఫ్లేమ్స్ ఆల్ ఓవర్
1: వేరు ఫైర్ వ్యాన్ అంతా తీసుకుని పోయి
0: అండ్ దే వెంట్ దేర్ ఫైర్ వ్యాన్.
1: కానీ కొంతవరకు చల్లార్చవచ్చు.
0: దే కుడ్ ఎక్స్టింగ్విష్ టు సమ్ ఎక్స్టెంట్.
1: ఎక్కడ చూసినా గానీ అగ్ని మండుతుండే సమయం లోపల
0: వెన్ ది ఫైర్ ఇస్ ఆల్ ఎవ్రీవేర్
1: దీనికి ఏ యొక్క ఇంజిన్ ప్రయోజనం లేదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎక్స్టింగ్విష్ ద ఫైర్. ఏ
1: ప్రయత్నంలో దీనికి సాధ్యం కాదు.
0: నో ఎఫర్ట్ విల్ బి సక్సెస్ఫుల్.
1: శరవర్షము తప్పది విశ్వశాంతికి. కృష్ణ ఇంకా దీనికి శరవర్షమే తప్పదు.
0: The rain of arrows should happen.
1: ఇది కూడా దేనికోసం? విశ్వశాంతికి.
0: What for? For the world peace.
1: ఈ విశ్వశాంతికి కూడా యుద్ధం చేయాలి.
0: Even for world peace one has to fight.
1: అంతేకాని విశ్వశాంతి విశ్వశాంతి అని యుద్ధం చేయకుండా పోవటం కాదు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ వరల్డ్ పీస్ యూ కెనాట్ విత్డ్రా ఫ్రమ్ వార్.
1: ఎందుకోసం? దుర్మార్గం పెరిగిపోయింది.
0: బికాస్ వికెట్నెస్ ఈస్ రైజింగ్.
1: దుష్టత్వం అభివృద్ధి

0: పడిపోయింది.
1: The bad temperaments are increasing.
0: మంచితనం మడుగుపడిపోయింది.
1: Goodness is subdued.
0: ఎక్కడ చూసినా మంచి కనిపించడం లేదు.
1: There is no goodness at all anywhere.
0: నేడు మంచివాడే రేపు చెడ్డవాడిగా మారిపోతున్నాడు.
1: A good man today becomes bad tomorrow.
0: ఈనాడు మిత్రుడే రేపు శత్రుడిగా మారిపోతున్నాడు.
1: A friend becomes an enemy tomorrow.
0: ఇలాంటి పరిస్థితుల్లో దీనికి శరవర్షము తప్పది విశ్వశాంతికి.
1: Therefore under these circumstances for the world peace the rain of arrows should happen.
0: కనుకనే ఈనాడు
1: today
0: పవిత్రమైనటువంటి దేశములు అన్ని కూడాను సుక్షేమంగా ఉండాలని ఆశించాలి.
1: We should pray for the peace of the whole world.
0: కొన్ని వైపులు శరవర్షం దప్పుతూ
1: on one side you find the rain of arrows.
0: కొన్ని వైపులు దుర్మార్గం మితిమీరిపోయింది.
1: There is wickedness on one side.
0: ఈ దుష్టతనం అనేటువంటిది చాలా పెరిగిపోయింది.
1: The cruelty is rising on the other way.
0: ధర్మ న్యాయములే నశించిపోయినాయి.
1: There is no righteousness in justice.
0: ఎవరు సత్యములో ప్రవేశిస్తున్నారో వాళ్ళకంతకుడును కష్టం చేయగలుగుతున్నాయి.
1: The one who is proceeding along the path of the truth face all problems.
0: అలాంటి పరిస్థితిలో శరవర్షమే తప్పదు అన్న.
1: In these circumstances the rain of arrows will happen.
0: అట్టి పరిస్థితి లోపల
1: then
0: అర్జున్ని పంపుతుండాలి.
1: And Arjuna was sent.
0: అర్జున్ యుద్ధానికి పంపినప్పుడు దానికి పూర్వము అభిమన్యు కూడా పంపించింది.
1: And in fact Abhimanyu was sent prior to Arjuna.
0: సుభద్ర.
1: సుభద్ర sent him.
0: అయ్యో నా అక్కగారైనటువంటి ద్రౌపదికి పంచము ఉత్తమైనటువంటి పిల్లలు కూడా నశించిపోయి.
1: And in fact my sister Draupadi lost her sons.
0: ఉన్నది కూడా గొంతులు కోసరి.
1: And in fact they were beheaded.
0: ఉన్నది ఒక్కడే అభిమన్యుడు.
1: Only Abhimanyu is remaining.
0: ఈ అభిమన్యుని మాత్రము నేను ఎట్లా రక్షించుకోవటము.
1: How to protect him, how to have him.
0: అప్పుడు చెప్పాడు అభిమన్యుడు.
1: Then Abhimanyu says,
0: అమ్మా నా తండ్రి లేడు.
1: My father is not here.
0: మా తండ్రియు మామయ్య లేరిచట.
1: And my father uncle are not here.
0: మానవుని తలపి ఇంకా మంచి.
1: Don't entertain this kind of a thought, mother.
0: యుద్ధమునకు సిద్ధమని చెప్పు.
1: టెల్ మీ టు బి ప్రిపేర్ టు ఫైట్.
0: ధర్మజ ఒక్కడే మాత్రమే ఉన్నాడు ఇంటి లోపల.
1: ధర్మజ వాజ్ ఓన్లీ వన్ ఎట్ హోమ్.
0: నాయన నిన్ను నేను ఏ విధంగా పంపించేది.
1: హీ సేస్ మై డియర్ సన్ హౌ కెన్ ఐ సెండ్ యూ.
0: అందులో ఆ పద్మవ్యూహం పన్నెండవ వాడు చాలా క్రూరుడు.
1: ద 12th వన్ అమంగ్ దట్ గ్రూప్ ఈస్ వెరీ బ్యాడ్.
0: దుష్టుడు.
1: అండ్ వికెడ్ మ్యాన్.
0: దుర్మార్గుడు.
1: అండ్ ఈస్ వెరీ
0: దేంజరస్. పద్మవ్యూహం పన్నాడు.
1: అండ్ హీ హాస్ గాట్ ద డివైస్డ్ పద్మవ్యూహ.
0: ఈ పద్మవ్యూహం లోపల జయం అనేటువంటి చెప్పడం చాలా కష్టము.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహం.
0: వద్దు వద్దు అన్నాడు.
1: సో డోంట్ గో హీ సెడ్.
0: అప్పుడు అభిమన్యుడి కోపం వచ్చింది.
1: దెన్ హి వాస్ సో యాంగ్రీ విత్ హిస్ మదర్.
0: నా మామ అయినటువంటి కృష్ణుడు నా తండ్రి అయినటువంటి అర్జునుడే గిన్నె వచ్చేస్తే వారు యుద్ధానికి పిలిచినప్పుడు నేను పోలేదని చెప్తే నా తండ్రి నా గొంతు తీస్తాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ after the return of my father Arjuna uncle Krishna
0: na kulamulaku kirti ichchavani
1: they will kill me.
0: Kodukai puttinandiku kulamulaku kirti devali.
1: Being born a son I should bring the repute good name to the family.
0: Tallidandulaku manchi peru devali.
1: They should get a good name.
0: Tallidandulaku manchi peru tanaatundi kumarudu putti prayojanam emtanni gontu vostadu na tanu.
1: And therefore if he finds that I am bringing a bad name he will kill me.
0: Kaluka nenu ikka undanu.
1: Therefore I won't stay back.
0: Appudu cheppadu.
1: Then he says
0: నేను ఇంకా ఉండి ప్రయోజనం ఏమిటి.
1: వాట్ ఫార్ వై షుడ్ ఐ స్టే.
0: ఇక్కడ ప్రాణం ఇచ్చే బదులు యుద్ధంతోనే ప్రాణం ఇచ్చి నేను వీర స్వర్గాన్ని పొందుతాను.
1: ఇన్స్టెడ్ ఆఫ్ డైయింగ్ హియర్ బెటర్ ఐ ఫైట్ దేర్ అండ్ డై అండ్ రీచ్ హెవెన్.
0: అప్పుడు సుభద్ర ఈ మాటలు వినలేకుండా పోయి అప్పుడు ఆశీర్వాదం చేస్తుండాలి.
1: దెన్ సుభద్ర కుడ్ నాట్ హియర్ ఎనీ లాంగర్ స్టార్టెడ్ బ్లెసింగ్. మై డియర్ సన్
0: నీవు చాలా గొప్పవాడు.
1: యు ఆర్ వెరీ గ్రేట్.
0: నాకున్నది ఒకే కుమారుడు.
1: ఐ హావ్ ఓన్లీ సన్.
0: కానీ పరిస్థితి సరైనటువంటివి కాదు.
1: అండ్ ది సిచ్యువేషన్ ఇస్ నాట్
0: గుడ్. నీ మామయ్య తండ్రిని ఏరిచట.
1: అండ్ దెన్ యువర్ అంకుల్ ఆల్సో నో దిస్.
0: వాళ్ళ గర్భవతి.
1: యువర్ వైఫ్ ఇస్ ఇన్ ద ఫ్యామిలీ.
0: కాలమిటును చెప్పలేము.
1: అండ్ వి కెనాట్ సే.
0: మానము నీ తలపింక పుత్రక.
1: బట్ యు గివ్ అప్ దిస్ ఐడియా సన్.
0: చెప్తే అప్పుడు ఆయన వినలేకుండా కట్టకట్టు ఆశీర్వాదం చేస్తున్నది.
1: అండ్ ఎట్ ది ఎండ్ షీ బ్లెస్డ్ హిమ్.
0: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్భ భంజనోద్దామ పనుండు కుంభజుడు దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము భార్య గర్భవతి కాలమిటుండును చెప్పలేము మీ మామయ్య తండ్రి లేచిట మానుము నీ తలపింక పుత్రక.
1: అండ్ సెడ్ మై డియర్ సన్ గివ్ అప్ దిస్ ఐడియా బికాజ్ ది ఎంటైర్ పద్మ వ్యూహ ఇస్ ద డిజైన్ ఆఫ్ ద్రోణాచార్య అండ్ యువర్ ఫాదర్ ఇస్ నాట్ ఎట్ హోమ్ ద అంకుల్ ఇస్ నాట్ ఎట్ హోమ్ అండ్ ద గ్రేట్ ఫైటర్ కర్ణ ఇస్ ఓవర్ దేర్ గివ్ అప్ దిస్ ఐడియా.
0: అప్పుడు తనకి ఆశీర్వాదం చేస్తుండది తల్లి సుభద్ర.
1: అండ్ సుభద్ర మదర్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ హిమ్ అల్టిమేట్లీ.
0: తారకాఖ్యాసుర దోర్దర్ప మడచు వేళ గౌరీ తనకు కిడ్డ మీర రచ్చ.
1: ద బ్లెస్సింగ్ కన్ఫర్డ్ బై గౌరీ టు హర్ సన్ వైల్ స్లేయింగ్ తారకాసుర.
0: శంభరాసుర వీర చంపగాచను వేళ భార్గవ సుత కిడ్డ భవ్య రచ్చ.
1: While killing Shambharasura, the blessing given by Bhargava.
0: Matru dasitambu manpan aruguveda vinata putruna kidda vimala raksha.
1: The kind of blessing given by Vinata to her son.
0: Atti.
1: That blessing.
0: ganaracha,
1: the mighty blessing,
0: sri racha yanga racha rakshanandunu divyamau sri rama racha todu needai ninnu kaapaduga ka,
1: that kind of sacred blessing, the divine blessing and the benediction be with you forever and ever and protect you.
0: Parayanam rasi inta talli yokka premaku paathudayyadu.
1: And then he was so totally blessed.
0: Alanti kumarudu ee jagatlo ekkada unnaru?
1: Where do you find such a son today?
0: Andaru apakirtini techetvanti kumarudi.
1: And most of the people bring bad news.
0: Andaru ee kalikalam lopala chustamante
1: in this kali age
0: ee chadulu kosam ani cheppi videshalanta pamputunnaru.
1: And in fact for education we
0: go abroad. Videshalo kukkala kante heenanga bratiki vastunnaru.
1: And there we lead the life much worse than that of a dog.
0: Pasulu kante heenanga pravartichi vastunnaru.
1: And we behave much worse than animals.
0: Ilanti talidandru angikaristunnaru.
1: And parents also endorse this idea.
0: Meeru manchi varini pugurtunnaru.
1: And they praise their children.
0: ఈ తల్లిదండ్రులే పిల్లల్ని గొంతులకు వస్తున్నారు.
1: And in fact they are killing their own wards.
0: ఈ విధమైన యొక్క తల్లి యొక్క ఈ పవిత్ర యొక్క భారతదేశమునందు మంచి సాత్విక నామాన్ని తీసుకొని రావాలి.
1: And in fact they should bring a befitting name to this country.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ కూడా ఎంతో గొప్పవారు.
1: You are really great.
0: స్వామి యొక్క సన్నిధి లోపల అనేక సద్గుణాలు మీరు పోషించుకున్నారు.
1: And you have developed good qualities in that.
0: కానీ ఈ పోషించుకున్నటువంటి విద్యను మీరు దాన్ని ప్రవృత్తి చేయించుకోవాలి.
1: All the virtues that you cultivated, develop them more and more.
0: ఆచరణలో పెట్టాలి.
1: And you practice them.
0: ఆచరణలో పెట్టాలి, సమాజానికి అందించాలి.
1: Having practiced, propagate and share.
0: ఎవరైనా అన్యాయం చేస్తుంటే నీ కంటికి కనిపిస్తే వాడికి పోయి బుద్ధి చెప్పాలి.
1: When you find injustice, teach him a lesson.
0: నాయన ఇది మంచిది కాదు.
1: Tell him it's not good.
0: మనం మానవుడై పుట్టాము. మనం రాక్షసులు కాదు, మనం పశువులు కాదు, మనం మానవులు.
1: You are born as a human being. You are not animal. You are not demon. Behave properly.
0: మోరితితి ఆపద్దము.
1: And we find
0: పాలు పెడితే అధర్మము.
1: And we are unrighteous at every step.
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గము.
1: And wickedness, cruelty.
0: ఇలాంటి దృష్టి, ఇలాంటి యొక్క భావములు, ఇలాంటి యొక్క మాటలు ప్రపంచంలో చాలా దుర్లభమైపోయినది.
1: And it has become most common, the cruelty and the wickedness all over, both in words and actions and thoughts.
0: కనుకనే మొట్టమొదట మీరందరూ మంచి వారైనప్పుడే దేశం మంచిదవుతుంది.
1: ఫస్ట్ ఇఫ్ యు ఆర్ గుడ్ ద హోల్ కంట్రీ వుడ్ బి గుడ్.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను విద్యార్థుల యొక్క ప్రవర్తనలపైన ఆధారపడి ఉంటుండాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ది కంట్రీ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్స్.
0: విద్యార్థుల యొక్క భావములు మంచివైనప్పుడే
1: when the feelings of two students
0: ప్రవర్తనలు మంచివైతాయి.
1: Their conduct will be
0: good. ప్రవర్తనలు మంచిదైనప్పుడే
1: when the behavior is good
0: మానసిక శాంతి లభిస్తుంది.
1: There will be mental peace.
0: కనుక ఈ మొట్టమొదట మీరు థాట్స్, సంకల్పాలను పవిత్రంగా చేసుకోండి.
1: Therefore make your thoughts pure.
0: సత్య సంకల్పాలను పెంచుకోండి.
1: Develop pure thoughts.
0: సత్య భావాల్లో మీరు ప్రవేశించండి.
1: Get into truthful way.
0: సత్యమైన మార్గాన్ని అనుసరించండి.
1: Follow the path of truth.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల సత్యం వల్ల మనకు కొన్ని బాధలు కలగవచ్చును.
1: యు మే ఫేస్ సర్టన్ ప్రాబ్లమ్స్ వెన్ యు ఫాలో ట్రూత్.
0: కానీ వాటిని తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క యుక్తిని కూడా నువ్వు పెంచుకుంటే ఆ యుక్తి కూడా ఒక యోగమే.
1: యు హావ్ ఆల్సో సర్టన్ డివైసెస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద పాసిబుల్ డేంజర్.
0: అయితే ఆ యుక్తి కూడా దుర్మార్గంలో పోకూడదు.
1: బట్ యు షుడ్ నాట్ బి క్రూయల్ ఎనీవే.
0: మానసిక తృప్తిగా నీవు నచ్చుకోవాలి.
1: యు షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: తగినటువంటి యొక్క దీంట్లో మొట్టమొదట మన దుర్గుణాన్ని దూరం చేయాలి.
1: Therefore we should give up all bad qualities.
0: అది ఈ యజ్ఞం యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
1: That is the chief purpose of యజ్ఞ.
0: రాక్షస గుణములను దూరం చేయాలి.
1: Demonic nature should be given up.
0: రామ లక్ష్మణులు వెళ్ళారు విశ్వామిత్రుని యొక్క యాగమునకు.
1: రామ లక్ష్మణ ఫాలోడ్ విశ్వామిత్ర.
0: రాక్షసులు కనిపించారు.
1: There are demons all over.
0: విశ్వామిత్రుడు చెప్పాడు.
1: విశ్వామిత్ర says,
0: నాయన ఇంకా మీ పని మీరు ప్రారంభించండి అన్నాడు.
1: Now your task begins, he said.
0: అనగా ఏమిటి?
1: What is it?
0: ఆ రాక్షసత్వాన్ని దునుమాటమే వీళ్ళ యొక్క పని.
1: Meaning what? Annihilating the demonic temperament.
0: అప్పుడే నా యజ్ఞం పరిపూర్ణమైంది.
1: Then that will be totality.
0: ఈ పరిపూర్ణమైన తర్వాత రామ నీకు కళ్యాణం జరుగుగాక అని ఆశీర్వదించాడు విశ్వామిత్రుడు.
1: When the total task is realized, Viswamitra blessed him.
0: జనకరాజు నుంచి కూడా ఒక వార్త వచ్చింది.
1: Then message is received from Janaka.
0: సీత యొక్క స్వయంవరం కోసమని
1: it was the time of the wedding of
0: Sita. సీతను పరీక్షించేటువంటి వీరుడు రావాలి అని చెప్పాడు.
1: And the one who would withstand the test of lifting the శివధనుస్సు should participate.
0: ఆ యొక్క వార్తను ఈ యొక్క రామకృష్ణుడికి రామ బలరామకృష్ణుడికి చెప్పారు. కాదు కాదు.
1: And this message is conveyed.
0: రామలక్ష్మణుడికి చెప్పాడు.
1: And the message was conveyed to them.
0: అప్పుడు రామలక్ష్మణుడికి ఏమిటి, పెండి పైన కాదు ఇష్టము.
1: And it's not the wedding that is important.
0: శివధనుస్సు అంటే ఏమిటి?
1: And what is the శివధనుస్సు?
0: దీన్ని చూడాలి.
1: One has to see.
0: ఎట్ట ప్రవేశపెట్టాలి, ఎట్ట ప్రయోగించాలి అనేటువంటి ఉద్దేశంతో శివధనస్సు చూచే నిమిత్తమై వాడు కూడా సిద్ధమయ్యారు.
1: రామ లక్ష్మణ వర్ ప్రిపేర్డ్ టు సీ ద శివధనస్సు, హౌ టు లిఫ్ట్ ఇట్, హౌ టు బ్రేక్ ఇట్.
0: రాముడు కొంతవరకు సిద్ధం కాలేదు.
1: అండ్ రామా వాజ్ నాట్ ఇనిషియలీ ప్రిపేర్డ్.
0: విశ్వామిత్రుడు చెప్పాడు.
1: విశ్వామిత్ర సెడ్,
0: నాయన ఇది చాలా అవసరమైనటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శివధనస్సును నీవు చూడవలసినటువంటిది.
1: యు మస్ట్
0: చూడదగినటువంటిది.
1: యు షుడ్ నెసెసర్లీ సీ దిస్ శివధనస్.
0: కానీ చెప్పాడు అప్పుడు రాముడు.
1: దెన్ రామా సేస్,
0: నా తండ్రి విశ్వామిత్రుని యాగ సంరక్షణ కోసం పంపించాడు, కానీ మిథిలాపురం పోయి ఈ యొక్క రాజు యొక్క సింహాసనం చూచి అక్కడ శివధనస్సును చుట్టు కోసం నన్ను పంపలేదు.
1: రామా సేస్, మై ఫాదర్ సెంట్ మీ టు ఫాలో యూ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ దేర్, నాట్ టు గో టు మిథిలా.
0: జనకునికి నీ దగ్గరికి నేను ఎందుకు పోవాలి?
1: వై షుడ్ ఐ గో టు జనక?
0: కేవలం విశ్వామిత్రుని దగ్గరికి నేను వచ్చాను.
1: ఐఎమ్ ఫాలోయింగ్ యూ.
0: నేను ఇంకొక గ్రామానికి నేను వెళ్ళాను.
1: ఐ డోంట్ గో టు ఎనీ అదర్ ప్లేస్.
0: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు.
1: దెన్ విశ్వామిత్ర సేస్,
0: నాయన కేవలం యాగ సంరక్షణే కాదు, విశ్వామిత్రుని ఆజ్ఞను శిరసా వహించు అన్నాడు.
1: యువర్ ఫాదర్ సింప్లీ వాంట్స్ సెంట్ మీ.
0: పైన తాను పర్మిషన్ ఇచ్చాడు.
1: యువర్ ఫాదర్ గేవ్ పర్మిషన్ దట్ యు షుడ్ ఫాలో మై కమాండ్.
0: కామన్ పర్మిషన్ ఇచ్చాడు.
1: ఇట్ ఈస్ ఎ కామన్ పర్మిషన్.
0: అప్పుడు ఇంకేం చేయగలరు? ఒప్పుకొనక తప్పదు.
1: సో హి మస్ట్ నెసెసర్లీ కన్సీడ్.
0: బండల్లో బయలుదేరారు, పోతున్నారు.
1: అండ్ దే ఆర్ ఫాలోయింగ్ హిమ్ వెన్ దే ప్రొసీడెడ్.
0: పోయిన తర్వాత అక్కడ శివధనస్సును తెచ్చారు.
1: దేర్ దే సా ద శివధనుస్.
0: ఆ శివధనస్సును చూసే కోసమని రామలక్ష్మణులు చాలా కుతూహలపడుతున్నారు.
1: రామలక్ష్మణ వెరీ వెరీ యాంగ్షియస్ టు సీ శివధనస్.
0: ఆ తెచ్చి అక్కడ పెట్టారు.
1: ఇట్ వాస్ బ్రాట్ అండ్ కెప్ట్ దేర్.
0: ఇద్దరు ఎక్కడ చూడటం లేదు.
1: దే వర్ నాట్ లుకింగ్ ఎనీవే.
0: దృష్టి అంతా కూడా దానిపైనే ఉంటుండాలి.
1: దే కాన్సంట్రేటెడ్ ఆన్ దిస్.
0: ఏ పని కోసం పోయినామో దానిపైన మనం లక్ష్యం పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ కాన్సంట్రేట్ ఆన్ ద టాస్క్ గివెన్.
0: నేను పోయినటువంటిది శివధనస్సును చూసే కోసమని.
1: దే హావ్ గాన్ దేర్ టు సీ ది శివధనస్.
0: కాబట్టి మా దృష్టి ఇంకా దేనిపైన లేదు.
1: సో వీ డోంట్ లుక్ ఎనీవే.
0: ఊరికి కన్ను రెప్పని వేయకుండా చూడాలి. ఆ యొక్క శివధనస్సును చూస్తూ ఉన్నాం.
1: దే వెంట్ ఆన్ స్టేరింగ్ ఇట్ కంటిన్యూస్లీ.
0: కానీ వచ్చిన జనమంతా కూడా ఈ పిల్లల్ని చూసి చాలా ఆశ్చర్యపడిపోతున్నారు.
1: ఆల్ పీపుల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాచింగ్.
0: చాలా యువకులు,
1: దే ఆర్ యంగ్స్టర్స్.
0: వీరు చాలా ముద్దు బిడ్డలు.
1: అండ్ దట్ సో హ్యాండ్సమ్.
0: రాజకుమారులు వీరు.
1: అండ్ యు ఆర్ ప్రిన్సెస్.
0: వీరి యొక్క దృష్టి అంతా కూడా శివధనస్సు పైన ఉండాలి.
1: అండ్ దే ఆర్ కాన్సంట్రేటింగ్ దేర్ లుక్స్ ఆన్
0: శివధనస్సు.
1: అండ్ దే డోంట్ హావ్ ఎనీ అదర్ లుక్స్.
0: చూచారు ఎంత గొప్ప పేరు తెచ్చారు.
1: వాట్ ఎ గుడ్ నేమ్ దే బ్రాట్.
0: ఈనాడు
1: టుడే
0: మన వారు చదువుకోవటానికని అమెరికాకు పంపిస్తే,
1: when our people are sent to America for studies,
0: aka study vishayam marchipotaru,
1: they forget studies,
0: inka aneka vishayallo veeru drushtini pravesinchipa chestaru,
1: they get into different fields of activity.
0: ఇలాంటి వాళ్ళు కట్టగలబడికి ఎంత కాలమైనా ఇంకా చదువుతూనే ఉంటుంటారు.
1: హీ గోస్ ఆన్ స్టడీయింగ్ లైఫ్ లాంగ్.
0: పాస్ చేస్తే కదా,
1: హీ విల్ నెవర్ పాస్.
0: తల్లిదండ్రులకు మాత్రం పాస్ అయింది పాస్ అయింది అని రాస్తుంటారు.
1: బట్ హీ రిపోర్ట్స్ టు దేర్ పేరెంట్స్ దట్ హీ సెక్యూర్.
0: ఆ యూనివర్సిటీ పోయి విచారించే వాళ్ళు ఎవరున్నారు?
1: బట్ హూ విల్ గో టు దట్ యూనివర్సిటీ ఇన్వెస్టిగేట్? నో వన్ విల్ గో దేర్.
0: ఈ విధంగా ఆనాడు చేసేటువంటిది వీలు కాదు.
1: బట్ దిస్ వాస్
0: రామలక్ష్మణుడు దృష్టిని ఒకే శివధనస్సు పేరు పెట్టారు.
1: రామలక్ష్మణ హాస్ గాట్ వన్ పాయింటెడ్ కాన్సంట్రేషన్.
0: ఇవంతా చూస్తూ ఉండగానే రావణుడు బయలుదేరి వచ్చాడు.
1: And then Ravana started proceeding towards Sivadhanasa.
0: అతను చాలా గట్టిగా భద్రమైనటువంటి శరీరంతో ఆ శివధనుసును ఎడం చేతితో ఎత్తడానికి ప్రయత్నం చేశాడు.
1: రావణ వెంట్ దేర్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ ద మైటీ హెఫ్టీ పర్సనాలిటీ ట్రై టు లిఫ్ట్.
0: కానీ సాధ్యం కాలేదు.
1: ఇట్ వాస్ నాట్ పాసిబుల్.
0: తిరిగి రెండు చేతులు పట్టాడు గట్టిగా.
1: అండ్ విత్ బోత్ ది హ్యాండ్స్ హి వాంటెడ్ టు
0: లిఫ్ట్. బలమంతా వినియోగించాడు.
1: హి యూజ్డ్ ఆల్ ద స్ట్రెంగ్త్.
0: కట్టగలబడి కింద పడిపోయాడు. ఆ శివధనుసు తలపైన పడిపోయింది.
1: హి ఫెల్ డౌన్ అండ్ శివధనుసు ఫెల్ అపాన్ హిమ్.
0: కానీ ఎత్తడానికి కూడా ఎవరు లేరు.
1: అండ్ నోబడీ టు లిఫ్ట్ ఇట్ అప్.
0: ఈ సమయం చూస్తున్నాడు రాముడు.
1: రామ వాట్ ద సిచ్యువేషన్.
0: నేను పోయి అతనికి కష్టం లేకుండా అతనికి సహాయం చేయాలన్నాడు.
1: హీ వాంటెడ్ టు గో అండ్ రిలీజ్ హిమ్.
0: అప్పుడు విశ్వామిత్రుడు ఇదే సమయం అనుకుని,
1: విశ్వామిత్ర నోటీస్ ద టైం,
0: నాయన పోయి నీ పని నువ్వు చేయన్నాడు.
1: బెటర్ యూ గో అండ్ మేక్ యువర్ అటెంప్ట్.
0: అతను శివధనస్సును వెచ్చడానికి పోలేదు.
1: హి హస్ నాట్ గాన్ దేర్ టు బ్రేక్ శివధనస్సు.
0: రావణుని పడినటువంటి దాన్ని ఎత్తి రావణునికి బాధ తీర్చాలేని.
1: బికాజ్ రావణ షుడ్ బి రిలీజ్ బికాజ్ శివధనస్సు ఫెల్ ఆన్ హిమ్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రావణంతా నువ్వు హెల్ప్ చేయడానికి అని పోయినాడు.
1: అండ్ రామ వెంట్ దేర్ టు హెల్ప్ రావణ.
0: దాన్ని తీశాడు.
1: అండ్ హి జస్ట్ కెప్ట్ ఇట్
0: ఇన్ సైడ్. ఆ పెట్టెలో పెట్టాడు.
1: అండ్ kept it on one side.
0: ఈ ఎత్తేటప్పటికి అందరూ ఆశ్చర్యపడ్డారు.
1: And Shivadhanus was lifted, all were astonished.
0: దీని ఎత్తేటువంటి వాడే లేడు లోకంలో.
1: No one can lift it up.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: 100%
1: to 100%.
0: ఇతని యందు ఆ శక్తి ఉంటుందా, దివ్య శక్తి.
1: He has got the divine power that made him lift up.
0: ఆ divine power ని ఏమన్నారు?
1: What did they say?
0: అది ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అన్నారు.
1: దట్ ఈస్ కాస్మిక్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ పూర్తి 100% ఉంటుంది రాముల లోపల.
1: కాస్మిక్ ఎనర్జీ ఇస్ ప్రెజెంట్ దేర్.
0: అయస్కాంతము అని దాని పేరు.
1: దట్ ఈస్ మ్యాగ్నెట్.
0: దాన్ని ఎత్తేటప్పటికి ప్రజలంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
1: పీపుల్ వర్ వెరీ మచ్ అస్టానిష్డ్ అండ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
0: అప్పుడు జనకుడు వచ్చాడు.
1: దెన్ దేర్ కేమ్
0: జనక్. ఎత్తినటువంటి వాడు దాన్ని విరచడానికి కూడా ప్రయత్నం చేయమన్నాడు.
1: ద వన్ హూ కుడ్ లిఫ్ట్ అప్ శివధనస్ కెన్ ఆల్సో బ్రేక్ ఇట్.
0: అప్పుడు విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ,
1: And Vishwamitra command
0: Guru
1: is necessary.
0: Guru Vajra Sirsavahinchari.
1: One has to follow the command.
0: Guru Vajra Nikkatiskan Vachadu.
1: And my
0: Atan Abdelekundan in the Mansalanik Vilkadu.
1: My Guru brought me here, I cannot disobey him. And he watched.
0: Vishwamitra
1: gave him signal to
0: proceed.
1: And then he was trying to bend the bow, it broke. There was applause and cheers.
0: Sri Ramachandranaku jai jai jai ani pratipadyam.
1: People started praising Sri Ramachandra jai.
0: Kani inka kalyanamu.
1: And then wedding.
0: వచ్చాడు జనక మహారాజు.
1: జనక కింగ్
0: నాయన, నేను ప్రతిజ్ఞ చేసినటువంటిది నా కుమార్తెను మీకు ఇచ్చి పెళ్లి చేయాలని.
1: మై వౌ ఇస్ టు గెట్ మై డాటర్ మ్యారీడ్ టు దట్ పర్సన్.
0: ఇదం సీత అన్నాడు.
1: హియర్ లై సీత.
0: అంటే ఏమి? ఇదిగో సీత అన్నాడు.
1: హి మీన్స్ హియర్ ఇస్ సీత.
0: రాముడు చూడలేదు.
1: రామ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: కనుక మరి ఇటువంటి వైపు కూర్చోబెట్టి ఇదం సీత మమ పుత్రి అన్నాడు.
1: అండ్ హీ మేడ్ హర్ సీట్ ఆన్ ద అదర్ సైడ్.
0: కానీ రాముడు ఇటువైపు తిరిగాడు చూడలేదు.
1: అండ్ రామ అటర్డ్ ద అదర్ సైడ్ అండ్ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: ఏ జవాబు ఇవ్వలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ గివ్ రిప్లై.
0: అప్పుడు కేవలము విశ్వామిత్రునికి చెప్పాడు జనకుడు.
1: Then Vishwamitra told Janaka.
0: అప్పుడు రాముడు చెప్పాడు.
1: Then Rama replied.
0: నేను తల్లిదండ్రుల ఆజ్ఞ లేకుండా.
1: Without permission of my parents.
0: నేను యువకుడైనటువంటి వాడు.
1: Being an young man.
0: ఏ కార్యములకు నేను ముందు పోను.
1: I don't proceed.
0: నీ యజ్ఞ సంరక్షణ కోసం నేను పంపించారు వచ్చాను.
1: I followed you to protect your sacred
0: ritual. నీ ఆజ్ఞ ప్రకారం దీన్ని శివధనస్సు చూడటానికి అని వచ్చాను.
1: Following your command I followed the శివధనస్సు. That's all, task is over.
0: కానీ కళ్యాణమునకు నేను ఏమాత్రము ఇష్టం లేదు.
1: But I am not prepared to get
0: నేను అంగీకరించను.
1: I don't accept.
0: బిడ్డనైనా చూడండి అన్నారు.
1: And he said, at least look at her.
0: వివాహం కాకపురము పరస్త్రీని చూడటం మహాపాపము అన్నాడు.
1: It is worst of the sins to look at a woman before marriage.
0: ఆ మాట అనేటప్పటికీ
1: when that is said,
0: జనకుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: Janaka was very surprised.
0: ఇలాంటి సత్యశీలుడు కూడాను లోకంలో ఉన్నారా?
1: Are there people of truth and righteousness?
0: కానీ దేనికి అంగీకరించలేదు.
1: Well, Rama did not concede.
0: సైన్యాన్ని పంపించాడు రథాల తోపల అయోధ్యకు.
1: And the army was sent.
0: తిరిగి వారు రావడం కోసం నాలుగు దినములు పట్టింది.
1: It took 4 days time to get the reply.
0: ఈ నాలుగు దినములు కూడా వాళ్ళు వచ్చేటప్పటికీ
1: by time they returned
0: ekkada poledu evarni chudaledu.
1: Rama Lakshmana did not stir out.
0: Janaka Maharajintiki vinduku kudanu poledu.
1: They did not go and enjoy the banquet. No,
0: ee sambandhame naaku akkarledu annadu.
1: I don't want any relationship.
0: Alanti dikshana poyinatundi vaadu Ramudu.
1: Rama had that determination.
0: Tallidandralu vacharani telisetappatiki
1: and having come to know parents
0: Rama Lakshmana Bharata Satrugulu mukkuru kudanu naluguru kudanu velli variki namaskarincharu.
1: Rama Lakshmana Bharata Satrugna paid their obeisances.
0: Appudu Vishwamitra ee kathalanta kuda chakkaga varninchadu.
1: And Vishwamitra narrated the whole lot.
0: జరిగింది.
1: And it happened.
0: నలుగురు పీటల పైన కూర్చున్నారు.
1: All the four took their
0: places. నలుగురు మాలలు పట్టుకున్నారు.
1: And they're holding garlands.
0: మాలలు పట్టుకొని వారి కంఠమునందు ధరించడానికి సిద్ధమైపోయారు.
1: They're about to garland they were ready.
0: ఎందుకోసం ఇదంతా చెప్తున్నానంటే ఆనాటి యువకుల యొక్క గుణములు ఆనాటి యువకుల యొక్క సత్యశీలములు ఎలాంటివి అనేటువంటిది మీకు గుర్తింపజేయడానికి.
1: భగవాన్ ఈస్ టెల్లింగ్ ఆల్ దిస్ టు మేక్ us know the conduct and the virtue and the truthful nature of youngsters of those days.
0: సీత కూడాను హారం తీసుకుని వచ్చింది.
1: Sita also proceeding the garland.
0: ప్రథమంలో ఆమె యొక్క స్వయం వరమే ముఖ్యమైనటువంటిది.
1: And in fact that was most important.
0: ఆ స్వయం వరం వల్లే వీరు నలుగురు అన్నదమ్ములంత వల్ల నలుగురు బిడ్డలు కూడా తమ సోదరుని బిడ్డలు తీసుకొచ్చారు.
1: And since other brothers who happened to be there, the brides also were brought there.
0: అప్పుడు ఆమె మాల పట్టుకొని నిల్చుకుంది.
1: And Sita was holding the garland.
0: కానీ రాముడు ఆమె వైపునే చూడలేదు.
1: And Rama did not look at her.
0: తల కింది కొంచుకొని ఉన్నాడు.
1: And he bent down his head.
0: తర్వాత అందరు కూడా విశ్వామిత్రుడు కూడాను కొంచెం రామా నీవు ఆజానుబాహుడు కొంచెం వంగు అన్నాడు.
1: And Vishwamitra said, Rama is so tall, just bent a little extent.
0: Guruji, నేను రాజకుమారుడు.
1: I'm the prince.
0: నేను పురుషరత్నాన్ని.
1: I'm man.
0: నేను సత్యశీలం కలవాడు.
1: I'm the one of truth.
0: నేను స్త్రీలకు తల వంచను.
1: I will never bow down before a woman.
0: నేను వంచను.
1: No, I don't bend.
0: ఎవరు ఆ స్త్రీ?
1: Who is that woman?
0: ఆమె నాకేమి సంబంధం లేదు. అలాంటి ఆమెకు నేను శిరస్సు ఎందుకు ఉంచాలి?
1: దెన్ వై షుడ్ ఐ బెండ్ బిఫోర్ హర్?
0: పెండి అయిన తర్వాత కావచ్చును భార్య.
1: ఆఫ్టర్ వెడ్డింగ్
0: కానీ పెండి కాకపోతే ఆమె వేరు నేను వేరు.
1: ప్రయర్ టు దట్ వి ఆర్ సెపరేట్.
0: నేను వంచను అన్నా.
1: ఐ డోంట్ బెండ్ హి సెడ్.
0: ఈ దీక్షను గుర్తించినటువంటి లక్ష్మణుడు
1: లక్ష్మణ వాచింగ్ దిస్
0: కృష్ణుడితో సైగలు చేస్తున్నాడు రాములతో.
1: అండ్ హి వాస్ జస్ట్ గివింగ్ సిగ్నల్స్.
0: రామలక్ష్మణులకు సరైనటువంటి ఒక సంబంధము.
1: రామ లక్ష్మణ ఇస్ ద రైట్ కాంబినేషన్.
0: రాముని యొక్క సైజు లక్ష్మణుడికి గుర్తించాడు. గుర్తుని లక్ష్మణ్ యొక్క సైజు రాముని గుర్తిస్తాడు.
1: అండ్ రామ కుడ్ అండర్స్టాండ్ ఆల్ ద సిగ్నల్స్ ఆఫ్ లక్ష్మణ అండ్ వైస్ వర్సా.
0: అప్పుడు రాముడు చెప్పాడు.
1: అండ్ రామ సెడ్,
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: కొంచెం నీవు ఆదిశేషుడు కదా, ఈ భూమిని కొంచెం అట్టు ఎత్తు అన్నాడు.
1: యు ఆర్ ఆదిశేష, లిఫ్ట్ అప్ దట్ పోర్షన్, రైజ్ ఇట్.
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు,
1: లక్ష్మణ
0: అన్న, సీత ఉన్నటువంటి ఒక స్థానంలో మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఎత్తితే భూమి అంతా ఎత్తాలి.
1: It is not possible to raise that part where Sita is standing. The whole earth must be raised.
0: అప్పుడు నీవు కూడా నువ్వు పెద్దవాడైపోతావు.
1: Then you will also be raised.
0: కాబట్టి ఇది సాధ్యం కాదు అన్నాడు.
1: It is not possible, he said.
0: అయితే దీనికి తగినటువంటి ఉపాయం చేయమన్నాడు.
1: Then there should be some device to solve the problem.
0: ప్రజలందరూ కూడా చాలా విసుగుపడిపోతున్నారు.
1: All people are watching and waiting.
0: ఈ రెండు ఇద్దరి యొక్క కళ్యాణం చూడాలని కన్నుక ఆనందంతో కూతలవుస్తున్నారు.
1: In fact, they went there to watch this holy wedding.
0: కుతూహలంతో ఎవరు పట్టలేనటువంటి ఆనందమును ఉప్పొంగిపోతున్నారు.
1: And they have got the limitless joy and the bliss.
0: చచ్చనే ఉన్నట్టుంటుండి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
1: Immediately, Lakshmana ran all the way and fell at the feet of Rama.
0: రాముని పాదాల పైన పడినటువంటి వాడు లేగలేదు.
1: And he did not get up for a long time.
0: అప్పుడు రాములు లక్ష్మణ లెమ్ము అని వంగి అతను లక్ష్మణ్ లేపడానికి అని వంగినాడు. అప్పుడు సీత కనుక్కొని తక్షణమే మాల వేసింది.
1: Then Rama just bent down to lift up Lakshmana who fell at his feet. Immediately Sita
0: gathered ready. And
1: that was the wedding time.
0: అప్పుడే విశ్వామిత్రుడు చెప్పాడు.
1: Then Vishwamitra said,
0: నాయనా నేను పుట్టినది దీనికోసమని.
1: And in fact I am
0: నా తపస్సంతా దీనికోసమని.
1: And all this
0: నా శక్తంతా దీనికోసమని. నా తపస్సంతా శక్తి ఈ శక్తిని అంతా కూడా నీకే అర్పితం చేస్తున్నానని ఆ విశ్వామిత్రుడు సంపాదించిన సమస్త అస్త్రములు కూడాను రాములకు అర్పించాడు.
1: విశ్వామిత్ర దెన్ సెడ్ ఆల్ మై పెనెన్స్ అండ్ మైటీ పవర్ ఇస్ ఫర్ దిస్ టాస్క్ ఫర్ దిస్ చీఫ్ పర్పస్ ఓన్లీ అండ్ దెన్ హి గేవ్ ఆల్ హిస్ వెపన్స్ విత్ హిమ్.
0: అప్పుడు మాత్రమే మమ సీత అని చెప్పినప్పుడు ఇతను దశరథ జనక మహారాజు అప్పుడు ఆమె వైపును చూచాడు రాముడు.
1: And then when Janaka said, here is my daughter Sita, then Rama
0: looked.
1: Until not till then.
0: ఈ నాటి కాల పిల్లలు ఇట్లా కాదు.
1: But students today
0: అన్ని జరిగిపోయి పిల్లలైన తర్వాత పెళ్లి చేసుకుంటుంటారు.
1: And they get married after begetting children.
0: ఏమిటి ఈ కర్మలో ఏమిటో, ఏమిటి ఈ పాపమో ఏమిటో.
1: Why this sin? What is the plight?
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా అనేక రకమైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తున్నారు.
1: దేర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్.
0: మన విద్యార్థులు ఆ విధమైనటువంటి దీంట్లో బ్యాడ్ లీడ్ ఎప్పుడూ చేయకూడదు.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్ ది రాంగ్.
0: తల్లిదండ్రులను సంతోష పెట్టండి,
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: తల్లిదండ్రులకు ప్రసన్నులు చేయండి,
1: అండ్ మేక్ ప్లీజ్ యువర్ పేరెంట్.
0: నీకేదైనా ఇష్టం లేకపోతే వాళ్ళని తగిన రీతి లోపల వాళ్ళకు మాటలు చెప్పి వాళ్ళని సంతృప్తి పరచండి.
1: ఇఫ్ దే డోంట్ అగ్రీ విత్ యూ, ఎక్స్ప్లెయిన్ దెమ్ స్వీట్లీ.
0: అంతేకాదు విరుద్ధమైన మార్గంలో మీరు ఎప్పుడు ప్రవేశించకండి.
1: నెవర్ యాక్ట్ అగైన్స్ట్ దేర్ ఇంట్రెస్ట్.
0: ఈ రామచంద్రుని యొక్క తత్వమే జగత్ కంత వ్యాప్తి అయిపోయింది.
1: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ రామా దట్ ఇస్ వైడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్
0: ది వరల్డ్. సంవత్సరం అయినప్పటికీ రామచంద్రుని యొక్క చరిత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా నూతనంగా జరిగినట్టుగా కనిపిస్తుంది.
1: థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ హావ్ పాస్డ్, స్టిల్ రామాస్ గ్లోరీ అండ్ యెస్టర్డే ఆర్ సన్.
0: మానవుడు పుట్టే కొన్ని కోట్ల సంవత్సరములైంది.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ was born crores of years ago.
0: కోట్ల సంవత్సరముల పూర్వమే రామచంద్రుని యొక్క ఇది.
1: అండ్ రామా స్టోరీ ఆల్సో బిలాంగ్ టు ది యో.
0: అట్టి రామచరిత్రను ఈనాటికి కూడా గొప్ప చరిత్రగా పవిత్రిస్తున్నారు.
1: ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ రామా ఇస్ సో మైటీ అండ్ నో నోబుల్.
0: అలాంటి సత్యశీలుడు కావాలి.
1: సో వన్ షుడ్ బి వన్ ట్రూ.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడు కావాలి.
1: అండ్ వన్ షుడ్ హావ్ సచ్ డిజర్వింగ్ సెక్రెట్ హార్ట్.
0: కానీ దేని యందు లేకపోయినప్పటికీ,
1: ఇట్ మే బి దే నాట్ బి దే,
0: నా విషయమునందు మాత్రము ఏ మాత్రం కూడా మనసు చరించిపో చేయకూడదు.
1: అండ్ సీ దట్ యువర్ మైండ్ విల్ నెవర్ వేవర్.
0: లాంగ్ లైఫ్, యు
1: హావ్ గాట్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్.
0: ఈనాడు అట్ట కాదు, ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసుకుంటున్నారు, మరి మూడవది నేను విడాకులకు బయలుదేరుతున్నారు.
1: టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్, దే గెట్ మ్యారీడ్ యాస్ పర్ దేర్ ప్రిఫరెన్స్ అండ్ చాయిస్. అండ్ దట్ లీడ్స్ టు డైవర్స్.
0: యోచన చేయకుండా చేయటం వల్ల ఈ పెద్దల యొక్క ఆశీర్వాదం లేకుండా, పెద్దల యొక్క అనుగ్రహం లేకుండా సంతోషంగా ఇది చేయటం వల్లనే ఈ విధమైన పరిస్థితికి వస్తున్నారు.
1: ద రీజన్ ఇస్ దట్ దే హావ్ నాట్ సాట్ ద పర్మిషన్, ద బ్లెస్సింగ్ ఆఫ్ దేర్ ఎల్డర్స్.
0: నా ఇష్టం అంటారు.
1: దే సెడ్ ఇట్స్ మై విష్.
0: నీ ఇష్టము, ఇష్టం వచ్చినట్టుగా నీవు సంచరించటమేనా?
1: యూ కెనాట్ యాక్ట్ యాజ్ పర్ యువర్
0: విష్. ఇష్టం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Wherefore you got this wish?
0: Conscious and it is atma nunchi raavali.
1: It should come out of your
0: kevalam pichi drushti nunchi kuda vachindi.
1: Is out of your bad looks, bad temperament.
0: Kaga nee bad look, bad thoughts valla neeku vachindi.
1: Your wish is based on the bad looks, bad thoughts.
0: Nee maatalu em manchi satyamainatuntiva?
1: Are your words
0: kaadu kaadu asatya sambandhamainatunti maatalu?
1: They are utterly false.
0: Durgunamainatunti choopulu,
1: all bad looks,
0: durachaaramainatunti charyalu,
1: all bad practices.
0: Ee vadha neeku durgunalu bayal deertunnayi.
1: That's the cause for all bad qualities.
0: Kaani alanti దుర్గుణాలకు విద్యార్థులు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: స్టూడెంట్ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఈవిల్
0: టెండెన్సీస్. తల్లిదండ్రులకు తగినటువంటి రీతిగా చెప్పి వారిని సంతృప్తి పరచండి.
1: యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు యువర్ పేరెంట్స్ అండ్ ప్లీజ్
0: వారిని ప్రసన్నులు గావించండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: తల్లిదండ్రులు ప్రసన్నులు కాకుండా నీవు ఏమి చేసినా కానీ అది నీకు భరించదు.
1: వితౌట్ యువర్ పర్మిషన్, బ్లెస్సింగ్, వాట్ ఎవర్ యూ డూ, యూ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక నీ దుర్గుణాలను మనం ఈనాడు త్యాగం చేయాలంటే ఈ విధమైనటువంటి త్యాగం చేయాలి.
1: దిస్ ఇస్ ది ట్రూ సాక్రిఫైస్ టుడే.
0: యజ్ఞయాగాదులు చేసినటువంటి దుర్గుణాలు త్యాగం చేయటం కోసమని,
1: సీక్రెట్ రిచువల్స్ యజ్ఞ యాగాలు కండక్టెడ్ టు సాక్రిఫైస్
0: త్యాగం చేయటం కోసమని,
1: బ్యాడ్ ప్రాక్టీసెస్
0: సత్కర్మలు సదాచారంలో అభివృద్ధి పరుచుకునే నిమిత్తమే,
1: యు హావ్ టు డెవలప్ ట్రూత్ అండ్ ట్రూత్ఫుల్ కండక్ట్,
0: అప్పుడే నీవు సత్యశీలుడు అవుతావు.
1: దెన్ యు విల్ బి వన్ ఆఫ్ ట్రూత్.
0: ఈ జగత్తులో ఈనాడు సత్యశీలుడు లేకపోవటం చేతనే అనేక రకమైనటువంటి అల్లకల్లోలములు బయలుదేరుతున్నాయి.
1: దేర్ ఆర్ నో మెన్ ఆఫ్ ట్రూత్ టుడే, దేర్ఫోర్ ఎడ్యుకేషన్
0: ఎక్కడ చూసినా గానీ విచారములే,
1: పేపర్
0: ఎత్తితే చాలు డెడ్ బాడీస్,
1: ది మూమెంట్ యు సీ ది న్యూస్పేపర్ చూడటము, కిల్లింగ్ అండ్ వయలెన్స్,
0: ఈ వార్తలు వినటము కాదు కాదు.
1: అండ్ వి ఫైండ్ ఎవ్రీవేర్ ఎడ్యుకేషన్.
0: ఎప్పటి నుంచి చెప్తున్నాను, మొట్టమొదట ఇంద్రియాలను అరికట్టినప్పుడు మనకి ఏ విధమైన దుర్మార్గ భావాలు రావు.
1: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ సెన్సెస్ దెర్ విల్ బి నో బ్యాడ్ ఐడియాస్.
0: అప్పుడు ఎవరిపైనా ద్వేషం రాదు.
1: దెన్ యూ నాట్ హేట్ ఎనీబడీ.
0: తిట్టిన వాడు నా ఎందే ఉన్నాడు, నేను కూడా తిట్టిన వాడి ఎందే ఉంటున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ అక్యూజ్ మీ ఇస్ ఇన్ మీ అండ్ ఐ
0: తిట్టిన వాడు నేను,
1: and we are not different.
0: అతని యందు ఉన్నది ఒకే ఆత్మ, నా యందు ఉన్నది ఒకే ఆత్మ.
1: ద సేమ్ సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్ ఇన్
0: బోత్. ఏకాత్మ భావాన్ని మీరు గుర్తించుకొని చేసుకుంటే ఎవరిపైనా ద్వేషం రాదు నీకు.
1: అండ్ వెన్ వన్స్ వి హావ్ దిస్ వన్ పాయింటెడ్ స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్,
0: అప్పుడే అందరూ ఆనందంగా ఉంటారు.
1: అండ్ బోత్ ఆఫ్ us will be happy.
0: ఎవరే సంభవించవు.
1: అండ్ దేర్ విల్ బి నో ప్రాబ్లమ్స్.
0: ఈ విచారములే సంభవించవు.
1: నో యాంగ్జైటీస్.
0: ఈ యొక్క ఏ విధమైనటువంటి ద్వేషములే మనకు రావు.
1: దేర్ విల్ బి నో హేట్రెడ్ అట్ ఆల్.
0: అట్టి ప్రేమను మనం పెంపొందించుకోవాలంటే ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ దట్ లవ్. వి షుడ్ హావ్ సింగిల్ పాయింట్.
0: నీ నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: ద సేమ్ సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్ బోత్ ఆఫ్ us.
0: అందున ఇందున ఎక్కడ చూసినా ఒందే ఆత్మలో మకువై ఉన్నాడు.
1: ద సేమ్ ఆత్మ ఇస్ present in you and in me and everywhere.
0: Kalpane manaki durgunalu povalante ekaatma bhavane anusarinchandi.
1: To get rid of bad qualities we should have this single
0: direction. Dehalu bhinnanga undavachunu,
1: bodies may be different,
0: manasulu bhinnanga undavachunu,
1: minds may vary,
0: kaani aatma matram okkate.
1: But atma the self is same.
0: Kalpane inta mandi ikkada kurchunnappudikani dehalu vividhanga untundayi.
1: So many have assembled.
0: Andari endu unnatundi aatma tattvam okkate.
1: Same spirit of the self is same.
0: Udaharanaga meeru teeskondi enni balupulu ikkada balugutunnayi.
1: As an example you find so many bulbs burning.
0: ఉన్నాయి ఇక్కడ, విడివిడి బలుపులు ఉన్నాయి ఇక్కడ, గుత్తి బలుపులు ఉన్నాయి. ఎన్ని బలుపులు ఉన్నప్పటికీ కరెంటు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకుంటే ఈ బల్బులతో మనం ఏమాత్రం భేదం పెట్టుకోము.
1: యు ఫైండ్ ద బల్బ్స్ ఓవర్ దేర్ ఇన్ ద శాండిలియర్స్ హియర్ బట్ యు ఫైండ్ ద సేమ్ కరెంట్.
0: మన దేహాలంతా కూడా కేవలం బల్బులు వంటివి.
1: ద బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
0: దీనికి అనేక రకములు, అనేక రంగులు, అనేక పేర్లు ఉంటున్నాయి.
1: ఇట్ హస్ గాట్ ది బాడీస్ హావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ కాంప్లెక్షన్.
0: కానీ మన అందరి యందు ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటిది కరెంట్ ఒక్కటే.
1: ద కరెంట్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
0: కనుకని ఈ ఆత్మభావాన్ని పెంచుకొని,
1: డెవలప్ ది ఆత్మిక్ ఫీలింగ్,
0: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకొని, దేహాభిమానం క్రమక్రమేణ తన్నగించుకు చేసుకోండి.
1: కట్ షార్ట్ యువర్ బాడీ అటాచ్మెంట్
0: అతి శీఘ్ర కాలంలోందే.
1: వెరీ సూన్
0: ఈ ఏకాత్మవాదం వల్ల లోకంలో యుద్ధములు కాని, అశాంతి కాని, అక్రమలు కాని, అనాచారములు కాని సంభవించకుండా ఉండాలని చెప్పని మీరందరూ కూడా ప్రార్థించండి. స్వామి కూడాను ఆశీర్వదిస్తాడు.
1: You pray for the world peace because there will not be any conflict or war or agitation in this world when we have one point in this or the self which is present in all. Don't hate anybody.
0: లోక సమస్త సుఖినో భవంతు. ఈ దేశమే ఆదేశమని మీరు భేదం పెట్టుకోకండి.
1: భగవాన్ విల్ బ్లెస్ అవర్ ప్రేయర్స్.
0: పాకిస్తాన్, అమెరికా, రష్యా, ఇండియా అనేటువంటి భేదం ఏమాత్రం పెట్టుకోకండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ నేషనాలిటీస్.
0: విశ్వ కుటుంబీకులమే మనము.
1: వి బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
0: మానవులందరూ ఒక కుటుంబీకులే.
1: ది ఎంటైర్ హ్యూమన్ రేస్.
0: మానవ జాతి అంతా ఒక మానవ జాతి.
1: ద హ్యూమన్ సొసైటీ
0: అంతా కూడా తండ్రి భగవంతుడే.
1: అండ్ గాడ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ రేస్.
0: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: Brotherhood of man and fatherhood of God.
0: ఈ రెండింటిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: Develop these two ideas.
0: అప్పుడే లోకము లోక సమస్త సుఖినో భవంతు అని ఉచ్చరించినటువంటివి సత్య స్వరూపాన్ని ధరిస్తాయి.
1: So all that has been prayed for and said that the world should be happy.
0: అతి శీఘ్ర కాలంలో
1: very soon
0: ఈ జగత్తునందు,
1: in this world,
0: అన్ని దేశముల వారు కూడా క్షేమంగా ఉండాలి.
1: All people should be happy.
0: అన్ని దేశముల వారు కూడా ఆనందంగా ఉండాలి.
1: People of all nations should be joyful.
0: ప్రార్థన మీరు చేసి,
1: pray like that,
0: దీని వల్ల మీరు ఈ సుఖాన్ని, ఆనందాన్ని కూడా అనుభవించి,
1: and experience the joy and
0: జగత్తు
1: peace.
0: కూడా దీన్ని చాటాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను.
1: Propagate and publicize the need to be joyful, happy and peaceful.
0: ఇదే మనం చేయవలసినటువంటి పని.
1: This is the job that we should do.

0: అద్వితీయులగుదురు మీరు.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్. దేర్ఫోర్ దేర్ షుడ్ బి ఎ కనెక్షన్, కాంటాక్ట్, లవ్ టు లవ్. దట్ షుడ్ బి ది ప్రాపర్ ప్రొసీజర్. అండ్ దేర్ఫోర్ ఇఫ్ యు స్ట్రెంగ్థెన్ దిస్ లవ్, you will be unparalleled, unbeaten.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru idu idi conference ani ee conference lo meer attend kavatamu takku time kaani meer varninchatam chaala goppaga varnistunnaru meer aashinchinanta aasha ఫలము మీకు ఇంకా దక్కలేదు.
1: యు ఆల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఫార్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్, బట్ యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ నరేషన్, యువర్ డిస్క్రిప్షన్ ఈజ్ ఫార్ ఫార్ బియాండ్. యట్ యు ఆర్ టు ఎక్స్పీరియన్స్ దట్ వాట్ యు రియలీ డిజర్వ్ అండ్ ఎక్స్పెక్ట్.
0: సద్భక్తులందరూ భగవంతుడా అంచు చెవులకింపుగా స్మరణ చేయు దినము. బీదల వెతలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మార్కినున్న దినము. దైవచింతన చేయు దాస బృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము. దినము కాని తక్కినవన్నీ కూడాను తద్దినాలే.
1: When all devotees gather and sing in praise of God, you made the day. When you serve the poor and the needy, and all people mingle with each other as fraternity, brotherhood. When all servants of God are fed with sumptuous, delicious meal, that is the real day which is well spent. All the rest of the days are annual ceremonies or obituaries.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prema ante emito ee naati yuttulaku neti karyakramam gurinchi, neti kartavyanni gurinchi, neti pravartanna gurinchi మీరు చెప్తున్నారే, కానీ ప్రేమ అనగా ఇది కాదు నిజమైన ప్రేమ.
1: ఆల్ ది ఆబ్జర్వేషన్స్ యు మేడ్ ఆన్ లవ్ ఆర్ బేస్డ్ ఆన్ ది యాక్టివిటీ గోయింగ్ ఆన్ హియర్, యువర్ బిహేవియర్ ఇన్ ద క్యాంపస్ అండ్ ద డ్యూటీస్ దట్ లై అహెడ్ ఆఫ్ యూ ఇన్ ఫ్యూచర్.
0: రెండు హృదయములు ఉన్నటువంటిది ప్రేమ కాదు.
1: It's not the love that is limited to the two individuals.
0: Ekatma prema ne nijamaina prema.
1: The true love is the spirit of oneness.
0: Okaru ivvatamu marakaru puchukovatamu idi prema kadu.
1: Give and take does not reflect the spirit of love.
0: Nirantaramu సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను ఇచ్చుకోవటమే మన యొక్క నిజమైనటువంటి ప్రేమ.
1: ద ట్రూ లవ్ డిమాండ్స్ ఆఫ్ అస్ టు కంటిన్యూ టు గివ్, గివ్ అండ్ గివ్ త్రూ అవుట్.
0: కష్ట సమయం లోపల మనము వెలుగుకు వెళుతున్నాం, అది చాలా పొరపాటు.
1: వీ రిట్రీట్, గో బ్యాక్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇట్స్ ఎ మిస్టేక్.
0: అది ప్రేమ అనిపించుకోదు.
1: యు కెనాట్ కాల్ ఇట్ లవ్ బై ఎనీ స్టాండర్డ్.
0: అది స్వార్థమైనటువంటి ప్రేమ.
1: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
0: స్వార్థం అన్నటువంటిది త్యజించి పరార్థం అన్నటువంటిది భ్రమించి యథార్థమైనటువంటి ప్రేమలో మనం ప్రవేశించాలి.
1: సో యూ హ్యావ్ టు గివ్ అప్ స్వార్థ, ద సెల్ఫిష్నెస్, అండ్ యూ షుడ్ బీ ఆఫ్టర్ పరార్థ, ద the spirituality, and understand yadartha, the significance and the depth.
0: Padartham yadarthamunaku enta bhedam unnado meeru gurtinchali.
1: You should know the difference between padartha, the material, and the yadartha, reality.
0: ఈ మెటీరియల్ అనేటువంటిది మ్యాటర్తో కూడినటువంటిది, అది ఏ పదార్థం?
1: పదార్థ ఇస్ మెటీరియల్ ఆర్ మ్యాటర్.
0: ఎట్టి మ్యాటర్తో కూడా నువ్వు చేరినటువంటిదే యథార్థం.
1: బట్ యథార్థ ద రియాలిటీ ఈజ్ బియాండ్ ద మెటీరియల్ ఆర్ మ్యాటర్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, అన్నింటి యందు కూడాను సుఖ దుఃఖ సమయవస్థ లాభో లాభ జయాజయాత్ అన్నటువంటిది ఏకత్వంగా మనం భావించాలి.
1: వి హ్యావ్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆర్ ఈక్వానిమిటీ, కన్సిడరింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్, బి దట్ ది మూమెంట్స్ ఆఫ్ గెయిన్ ఆర్ లాస్, పెయిన్ ఆర్ ప్లెజర్.
0: మనస్సును ఎట్టి సంబంధము పెట్టుకోకూడదు.
1: We should not have total identification with the mind.
0: Mind tho koodinappudu adi kevalam oka matter ga cherthundi.
1: If you are attached to the mind, it will take you towards matter.
0: Kaani matter ku tanaku etu sambandham undakoodadu.
1: There should not be any relationship between the matter outside and the mind within.
0: మనసు చేరిన దగ్గరంతా కూడాను భిన్నత్వమే ఏర్పడుతుంది, కానీ ఏకత్వం అనేటువంటిది ఏర్పడదు.
1: వేర్ ఎవర్ మైండ్ గెట్స్ ఇన్, యూ ఆల్వేస్ నోటీస్ డ్యువాలిటీ, నో స్కోప్ ఫర్ నాన్ డ్యువలిజం.
0: రెండుగా చేరినటువంటిది అది సరి అయినటువంటి భక్తియే కాదు.
1: దట్ విచ్ ఇస్ డ్యువల్ డస్ నాట్ స్టాండ్ ఫార్ ట్రూ డివోషన్.
0: కనుక ప్రేమస్వరూపులారా, మీ యందున్నది పరుల యందున్నది కూడాను ఒక ప్రేమ మాత్రమే.
1: Therefore, understand clearly, that love which is within you is very much same as the love in others.
0: ప్రేమ ఏకత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే భక్తుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: It is most essential for every devotee to realize that love is one.
0: Renduga chernatundi idi bhakti kaneyadu.
1: Duality is not devotion.
0: Idi dvaitam tho koodinatundi.
1: It goes after this dualism or dualistic approach.
0: Ee dualism anetundi bhaktiye kaadu.
1: Dualism is not true devotion.
0: ఏకత్వమైనటువంటిదే భక్తి.
1: నాన్ డ్యువలిజం ఈజ్ డివోషన్.
0: కనుక మనము ప్రేమను ప్రేమగానే అందించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లవ్ ఫర్ లవ్ సేక్.
0: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. కాన ప్రేమను గట్టిగా పట్టి ఉన్న అద్వితీయము చేర్చగా అర్హుడగును.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్, స్ట్రెంగ్థెన్ దిస్ లవ్, దట్ షుడ్ బి ది అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. దేర్ షుడ్ బి లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ, సో దట్ యు క్యాన్ బి నాన్ డ్యూయల్.
0: ఇట్టి లౌకికమైనటువంటి ప్రేమ జగత్తులో ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను ఇదే జరుగుతూ ఉంటున్నది. దీన్ని ప్రేమ ప్రేమ ప్రేమ అని అందరు కూడాను భ్రమిస్తున్నారు.
1: The love that we experience from dawn to dusk, right time we get up from bed and until we retire, we call this love in this world. This is not love at all in the true sense.
0: ఈ ప్రేమ దీన్ని ప్రేమ అనిపించుకోదు.
1: This worldly love is not true love.
0: ప్రేమకు ఒక్కటే ఆకారము, ఒక్కటే మార్గము, ఒక్కటే గమ్యము, ఒక్కటే ధన్యము.
1: Therefore, the love has got only one goal, only one path, only one redemption, only one fulfillment.
0: Itti premanu manam bhinnanga bhavinchukotam chaala purapaatu.
1: To divide love is a big mistake.
0: దీన్ని మనం నిజమైనటువంటి ప్రేమగా భావించి దాన్ని అనుసరిస్తూ పోతున్నాం మనము.
1: వి గో బై ద పాత్ ఆఫ్ ద డివైడెడ్ లవ్.
0: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
0: లివ్ ఇన్ లవ్,
1: లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమ అప్పుడే ఒక్కటిగా అది చేరుతుంది.
1: Then only you will find oneness in love.
0: Itti premanu etti hrudayamlo natukondaro atti sarthakatanu vaaru pondudaru.
1: The day when you sow the seeds of love, naturally you will enjoy, experience the result, the bearing of it.
0: Prema mudita manasakako rama rama ram.
1: Say the name of God with all love.
0: Kani ee peru chuchinappudigini adi prema kinda chelinatundi.
1: You may give any name to God, but it is full of love.
0: Itti premanu, itti pavitramaina premanu, itti saatthakamaina premanu, itti ekatvamaina premanu, itti madhuramainatundi premanu manamu అనేకంగా భావించుకొని దాన్ని అనుసరిస్తూ వెళుతున్నాము.
1: దిస్ సేక్రెడ్ లవ్, దిస్ వన్ లవ్, దిస్ లవ్ దట్ విల్ గివ్ అస్ రిడెంప్షన్, లిబరేషన్, దిస్ నెక్టరైన్ లవ్ ఈజ్ వ్యూడ్ యాజ్ అ జ్యూవెల్ ఆర్ డివైడెడ్.
0: కనుక ఇది ఇష్ట ప్రేమలు ఎందు కూడాను, ఇష్ట కష్టములు ఎందు కూడాను ఏకంగానే ఉంటుండాలి.
1: ద లవ్ షుడ్ రిమైన్ యాజ్ ఇట్ ఈజ్ యూనిఫామ్ ఇన్ లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇన్ డిఫికల్టీస్ అండ్ ఆల్సో ఇన్ మూమెంట్స్ ఆఫ్ ప్లెజర్.
0: దీనిలో ఎట్టి భేదములు కూడా ఆవిర్భవించుటకు అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫార్ డిఫరెన్సెస్ టు ఎగ్జిస్ట్ ఇన్ లవ్.
0: అది మనలో ఆవిర్భవించేటువంటి యొక్క భేదములే కానీ ఈ భక్తి యందు ఎట్టి భేదములు కూడా నువ్వు కాలరావు.
1: ఆల్ ద డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ యూ, బట్ ఇన్ డివోషన్ దెర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: యూ అండ్ ఐ ఆర్ వన్.
1: ద రియాలిటీ సేస్ యూ అండ్ ఐ ఆర్ వన్.
0: యూ నీవు, ఐ నేను, నీవు నేను అనేటువంటిది ఇక్కడ ఏమాత్రము భేదం ఉండకూడదు.
1: We should not have differences such as you and I.
0: You anetvantidi kevalam third person.
1: When you say you, it refers to third person.
0: I anetvantidi ekatva person.
1: And this I is singular, that stands for oneness.
0: Kanuka you and I are one anetvantidi antu ee you anetvantidi e matramu undakoddu.
1: Therefore there should not be anything like the other you.
0: Kanuka manamu itti bhedamanu dooram chesi divyatvanni pavitratanu manamu aacharinchali.
1: Therefore we should give up this dualistic mind and try to attain the divinity and sanctity behind this oneness.
0: Ee prema tattvam anetvanti idi అనుభవించవలసిందే కాని బోధించుటకు ఏమాత్రము సాధ్యం కాదు.
1: లవ్ ఈజ్ నాట్ కంపారిటివ్, ఈజ్ నాట్ కాంపిటేటివ్, బట్ లవ్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్.
0: కానీ ఈనాటి ప్రేమను మీరు లౌకికమైనటువంటి మార్గంలో అర్థములు తీసుకుని తద్వారా దానిని మార్పులు చేసుకుంటున్నారు.
1: బట్ వీ అండర్స్టాండ్ లవ్ ఫ్రమ్ ద ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ. Interpret and follow.
0: ఈ ప్రేమ దేహమునకు ఎట్టి సంబంధము ఉండకూడదు.
1: Love should not have any links with the physical body.
0: ఈ దేహంతో కూడినటువంటిదంతా కూడాను మ్యాటర్తో కూడినటువంటిది.
1: ద బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మ్యాటర్ ఓన్లీ.
0: ఈ మ్యాటర్తో కూడినటువంటిది కేవలము ఒక స్కూటర్ మాదిరి పోతుంది, కానీ ఇది నిజమైనటువంటి ఒక శాంతికి అందించదు.
1: దిస్ బాడీ మూవ్స్ అహెడ్ మూవ్స్ ఫార్వర్డ్ లైక్ స్కూటర్ బట్ ఇట్ డస్ నాట్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: కనుక మనము ఏ ఆత్మను సంబంధించింది కాకుండా ఏకాత్మ భావము ఒకటిగా పెట్టుకుంటే ఆల్ ఆర్ వన్, బీ అలైట్ టు ఎవరీ వన్.
1: ఇఫ్ వీ డు నాట్ ప్రొసీడ్ ఇన్ దిస్ డ్యూయల్ వే, ఇఫ్ వీ డు నాట్ గో బై దిస్ డివైడెడ్ మైండ్, ఇఫ్ యూ రిలై ఆన్ ద వన్నెస్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఆల్ ఆర్ వన్.
0: బీ అలైట్ టు ఎవరీ వన్,
1: బీ అలైట్ టు ఎవ్రీ వన్.
0: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని ప్రాకృతమైన మార్గంలో మనము తీసుకుని పోతున్నాము, అదే పెద్ద పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ ఇఫ్ యూ అలౌ ద లవ్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ వరల్డ్.
0: కానీ ఇందులో రెండింటి ఏమాత్రము చేరకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి దిస్ డ్యుయలిస్టిక్ వే ఇన్ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడాను భిన్నంగా కనిపించినప్పటికీ అందరూ చేరి ఒకే ప్రేమని, అందుకోసమనే నేను ప్రేమాత్మ స్వరూపులారా అని పిలుస్తున్నాను.
1: దో యు ఆర్ మెనీ హియర్ ఇన్ నంబర్స్ డిఫరెంట్ ఇన్ ఫార్మ్స్ బట్ లవ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీబడి, దేర్ ఫోర్ భగవాన్ అడ్రెసెస్ యాజ్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఒక్కటే కాని అనేకంతో కూడినటువంటిది కాదు.
1: లవ్ ఈజ్ ఆల్వేస్ వన్ అండ్ ఈజ్ నెవర్ డివైడెడ్.
0: కనుక మీరు దైవ ప్రేమను ఏకంగా బయలు భావించండి.
1: దేర్ఫోర్ కన్సిడర్ ద డివైన్ లవ్ యాజ్ యూనిటీ వన్ ఓన్లీ.
0: ఇట్టి ప్రేమనే నిజమైనటువంటి భక్తి కింద చేరుతుంది.
1: సచ్ లవ్ ఈజ్ ట్రూ డివోషన్.
0: కనుకనే జయదేవుడు, గౌరాంగదుడు, ఏకసంతుడు వీరందరూ కూడాను దేహమును వేరువేరుగా భావించినప్పటికీ ప్రేమతత్వాన్ని ఏకంగానే తీసుకుని పోయారు.
1: దేర్ఫోర్ గ్రేట్ పీపుల్ లైక్ జయదేవ, గౌరాంగ, దో దే హ్యావ్ డిఫరెంట్ బాడీస్ ద వెస్టియర్ దే హ్యావ్ టేకన్ అపాన్ దెమ్సెల్స్ బట్ దే ఆల్వేస్ ప్రొసీడెడ్ అలాంగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: మీరా, సఖుబాయి వీరందరూ కూడాను ప్రేమ అనేటువంటి దీంతో ఒక్క మార్గంలోనే పోయారు. కానీ కృష్ణ అని, రామ అని, గౌరంగ అని వేరు వేరు పేర్లతో వీరు అనుభవించలేదు.
1: లైక్ వైజ్ డివోటీస్ లైక్ మీరాబాయి, సక్కుబాయి ఆల్వేస్ హెవ్ ప్రొసీడెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్, సింగిల్ మైండెడ్నెస్, వన్ పాయింటెడ్నెస్. దే నెవర్ అబ్జర్వ్డ్ ఎనీ డ్యుయాలిటీ ఆర్ డివైడెడ్ మైండ్.
0: కనుక వారు డ్యుయాలిటీ తీసుకుని పోవటం చేతనే వాళ్ళు పూర్తి పతనమైపోయారు.
1: Those that go by duality ruin themselves.
0: మనం డ్యుయాలిటీలో తేలుకోకూడదు.
1: So we should never be dualistic in our approach.
0: ఏకాత్మ భావంతోనే మనం అనుభవించాలి.
1: We should experience that one-pointedness, that is the experience of the self.
0: కనుక రామాను, కృష్ణాను, శ్యామాను, ఈశ్వరాను ఏ పేరు పెట్టించినప్పటికీ ఒక్కటే దీని యొక్క గమ్యము.
1: యు మే గివ్ ఎనీ నేమ్ లైక్ రామ, కృష్ణ, శ్యామ, ఈశ్వర, బట్ ద గోల్ ఈజ్ వన్.
0: ఇట్టి గోల్ను మాత్రం మనం మర్చిపోకుండా తీసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ గోల్.
0: కృష్ణుడు రాధకు కనిపించుకోకుండా పోయాడు. కృష్ణుడు రాధకు కనిపించకుండా వెళ్ళాడు.
1: ఇట్ సో హ్యాపెన్ that Krishna was not noticed by Radha.
0: కానీ ఆకారమును కృష్ణగా భావించుకుని ఈ ఆకారం కోసము ఈమె అనేక విధములుగా కూడాను పరితపించి ప్రయాణాలు చేసింది.
1: But Radha has considered Krishna in his physical form, always pined and yearned for his presence.
0: కనుక ఈ పేరులో ఉన్నటువంటి యొక్క నామము, పేరులో ఉన్నటువంటి యొక్క రూపము ఏకమే కాని అన్యము కాదు.
1: Therefore, the name and form are one and the same. They are not different.
0: రాధాకు కనిపించకుండా వెళ్ళాడు.
1: ఇట్ సో హ్యాపెన్ దట్ కృష్ణ వాజ్ నాట్ నోటీస్డ్ బై రాధా.
0: కానీ ఆకారంను కృష్ణగా భావించుకుని ఈ ఆకారం

0: are one and the same. They are not different.
1: Kani manamu antati lotunuku poyetunte oka shakti samarthyamulu levu.
0: We don't have that ability and capacity to dive into that depth.
1: Prema goppa shaktivantamainatundi.
0: Love is highly powerful.
1: Deeni shakti mari deeniki kuda nu raadu.
0: The power of love is not noticed anywhere.
1: ఈ పవర్ ఆఫ్ లవ్ ను ఎన్ని విధాల పరిశోధన చేసినప్పటికీ ఇది చిక్కేది దక్కేది కాదు.
0: ఇన్వెస్టిగేషన్ ఎక్స్పెరిమెంటేషన్ విల్ నెవర్ గివ్ యూ రిజల్ట్స్ టు నో ద పవర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రేమ చోటనే ఉంటుంటుంది కానీ అన్య మార్గం ప్రవేశించదు.
0: లవ్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ బై ఎస్టాబ్లిషింగ్ లింక్స్ లవ్ టు లవ్, నథింగ్ ఎల్స్.
1: కానీ మహారాణా ఈ దేవాలయం లోపల భజన చేస్తూ ఉండగా కానీ ఆమెకు తగినటువంటి శిక్ష ఇస్తూ వచ్చాడు భర్త.
0: ది హస్బెండ్ రాణా కుడ్ నాట్ బేర్ మీరాబాయ్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ దేర్ ఇన్ ద టెంపుల్.
1: రాణా ఇక్కడ నీవు ప్రయత్నించడానికి వీల్లేదు, ఇది నేను కట్టిన దేవాలయము, గెట్ అవుట్ అన్నాడు.
0: రాణా సెడ్, This is the temple built by me. You cannot pray here. Get out, he said.
1: బయటికి వెళ్ళిపోమని చెప్పేటప్పటికి ఇవికి మొట్టమొదటి షాక్ మాదిరి వచ్చింది.
0: It was a shocking news for Mirabai.
1: ఏమిటి నన్ను బయట పోమంటున్నాడు, ఎక్కడ బయట పోయేది, కృష్ణుడు ఉండేది బయట నా లోపల అనేటువంటి ఒక సందేహం కుదురుతూ వచ్చింది.
0: She was very much surprised. Why is it that I'm asked to get out of the temple? Is there Krishna inside the temple or outside the temple? That was her doubt.
1: కానీ ఎక్కడ చూసినా ఉండినటువంటి యొక్క కృష్ణుడికి బయట లోపల అనేటువంటి యొక్క పదము ఈ మహారాణ ఎందుకు ఉపయోగపెట్టాడు?
0: When Krishna is all pervasive, present both inside and outside, why Rana said, get out of this temple?
1: అని చెప్పి తిరిగి తన అర్థాన్ని తాను తీసుకుంది.
0: దెన్ షీ కుడ్ హ్యావ్ ది ప్రాపర్ అండర్స్టాండింగ్.
1: తాను మధురకు బయలుదేరింది.
0: అండ్ షీ వాజ్ ప్రిపేర్డ్ టు రీచ్ మధుర.
1: ఈ మధురలో ఉన్నాడు కృష్ణుడు అనుకుంది.
0: షీ థాట్ కృష్ణ వాజ్ దేర్ ఇన్ మధుర.
1: మధుర అనగా ఒక పట్టణం కాదు, మధురమైనటువంటి హృదయమే మధుర.
0: మధుర ఈజ్ నాట్ a geographical location. Madhura symbolizes the nectarine nature of the reality.
1: Chelo re man ganga yamuna teer chelo re man,
0: let mind go along the shores of Ganga and Yamuna.

0: मन गंगा यमुना तीर चलो रे मन गंगा यमुना तीर मन गए गंगा कुड़ प्रकन यमुना एडम प्रकन ఈ రెండింటి యొక్క ప్రవాహమునే గంగా యమునా తీరని పెట్టుకుంటాను. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భూమధ్య స్థానమే మధురగా తీసుకుంది ఆ మీర.
1: గంగా యమున రిప్రజెంట్ ద రైట్ అండ్ ద లెఫ్ట్ సైడ్స్ ఆఫ్ ద నాస్ట్రల్స్ వైల్ ద భృకుటి ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఐబ్రో రిప్రజెంట్స్ మధుర.
0: కనుక ఆమె కూడాను చక్కని అర్థమునే తీసుకుంది.
1: She could have the exact interpretation.
0: Maharana cheppinattuga ee ganga yamunaku ekkada ticket ku thanu chikkaledu.
1: She didn't follow what Rana meant by these two, ganga yamuna.
0: Velutundi paapam.
1: He was proceeding and proceeding by.
0: Krishna krishna krishna anukuntu bayal derindi kondalu guttalu raallu rappalu adavi annitini daatipoyindi.
1: She was repeating Krishna's glorious name. She was proceeding along the mountains, down the valleys, up the hills.
0: Cherindi

0: కట్టకడప్పటికి బృందావనము చేరింది.
1: రీచ్డ్ ఫైనల్లీ బృందావన్.
0: అక్కడ వెళ్ళేటప్పటికి తలుపులు మూసుకుంది.
1: దేర్ షీ నోటీస్డ్ క్లోజ్ డోర్స్.
0: ఎవరెన్ని ప్రార్థనలు చేసినప్పటికీ ఆ తలుపులు ఓపెన్ కాలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ప్రేయర్స్ డోర్స్ డింట్ ఓపెన్.
0: అప్పుడు ఈమె గట్టిగా అరిచింది.
1: దెన్ షీ షౌటెడ్,
0: కృష్ణ, నీవు కేవలము ఒక స్థానం నుంచి మరొక స్థానమునకు మారేటువంటి వాడు కాదు.
1: కృష్ణ, యూఆర్ నాట్ ద వన్ టు మూవ్ అబౌట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్.
0: నీ ఉన్నది ఒకే స్థానమే.
1: యూఆర్ ది వెరీ ఎగ్జిస్టెన్స్, యు రిమైన్ వేర్ యు ఆర్.
0: కనుక మీరా హృదయ స్థాయి నీవు.
1: యు రిసైడ్ ఇన్ ద ఆల్టార్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మీరా.
0: మీరా హృదయము ఒక్కటే కానీ రెండు లేవు.
1: ది హార్ట్ ఆఫ్ మీరా ఇస్ వన్ అండ్ నాట్ టూ.
0: కనుక ఆ హృదయాన్ని నీవు అందుకోమని చెప్పింది.
1: యు యాక్సెప్ట్ మై హార్ట్, షీ ప్రేయర్డ్.
0: మోర మకుట భీతాంబరధారి.
1: అండ్ యు వేర్ ద పీతాంబర అండ్ విత్ ఆల్ ద ఇన్సిగ్నియా ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
0: అక్కడికి పోయేటప్పటికీ తాను ఆ ద్వారమునకు తల కొట్టింది.
1: అండ్ షీ హాడ్ హిట్ హర్ హెడ్ అగేన్స్ట్ ద డోర్స్.
0: తల పగిలింది, కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: అండ్ దేర్ షీ కుడ్ ఎక్స్పీరియన్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణ ఏకత్వం అయ్యేటప్పటికీ మహారాణా వెంటనే పోతున్నాడు.
1: అండ్ మహారాణా ఆల్సో వాజ్ పాసింగ్ బై అలాంగ్ ద సేమ్.
0: నేను పొరపాటుతో పలా మీరాను కోప్పడ్డాను.
1: ఐ వాజ్ డెల్యూటెడ్, ఐ వాజ్ మిస్టేకెన్ ఇన్ గివింగ్ దిస్ ట్రీట్మెంట్ టు మీరా.
0: కృష్ణ, మీరాను క్షమించు, నన్ను క్షమించు అని కృష్ణుని ప్రయత్నించిపోయాడు.
1: అండ్ రాణా ప్రేడ్ ఫర్ పార్డన్. ఓ కృష్ణ, పార్డన్ మీ, పార్డన్ మీరా.
0: ఆమె క్రింద పడింది, ప్రాణం వదలింది.
1: యాజ్ షీ ఫెల్ డౌన్ షీ బ్రీద్ హర్ లాస్ట్.
0: కానీ ఇది పోయి కృష్ణుడు చేరిన తర్వాత కృష్ణుడు ప్రత్యక్షమై ప్రయోజనం ఏమిటి?
1: When once she reached Krishna, one with him, what is the fun of Krishna's manifestation apart from this?
0: కలుగునా హృదయ స్థాయి నీ యొక్క స్థాయి అని చెప్పినప్పుడు హృదయ స్థాయికి చేరిపోయాడు కృష్ణుడు.
1: Therefore, when once she declared that Krishna resides in her heart, Krishna did so.
0: కనుక ఇలాంటి అంతరాత్మలు ఏమాత్రం ఉండినప్పటికీ ఎవరూ దీన్ని యోచించటం లేదు.
1: Though there is lot of depth and inner significance, no one seems to be bothered of this.
0: కాన బాహ్యమైనటువంటి పదమునే తాను ఉపయోగించుకుంటూ బాహ్యమైనటువంటి యొక్క మార్గమునే నడుచుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నాను.
1: సో పీపుల్ గో బై ద వర్డ్స్ టేకింగ్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్.
0: కనుక మనము ఈ వరల్డ్లీ మీనింగ్ ను మనం తీసుకోకూడదు.
1: సో వీ కెనాట్ షుడ్ నాట్ రిలై ఆన్ ద వరల్డ్లీ మీనింగ్.
0: హృదయ స్థాయి ఎందున్నటువంటి యొక్క భావమునే మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది కదిలేటువంటిది కాదు, వెదిలేటువంటిది కాదు.
1: సో ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ట్రూత్. ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ ఈస్ స్టెడీ, పర్మనెంట్, ఇటర్నల్.
0: హృదయము మార్పు ఏనాటికే కలగదు.
1: హార్ట్ నెవర్ చేంజెస్.
0: హృదయ స్థాయి ఏనాటికి మారదు.
1: ద లెవెల్ ఆఫ్ ద హార్ట్, ద స్టేచర్ విల్ నెవర్ చేంజ్.
0: పట్టి మారినటువంటిది దీనిని మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ టేక్ దాట్ ఇన్ టు కన్సిడరేషన్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ఈ విధంగా మీరా తన యొక్క ప్రియమైనటువంటి యొక్క కృష్ణుణ్ణి పొందుతూ వచ్చింది.
1: దట్స్ హౌ మీరా కుడ్ ఎక్స్పీరియన్స్ వన్నెస్ విత్ కృష్ణ.
0: ప్రేమించినటువంటిది మరొకటి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
0: ఆ ప్రేమ ఏకాత్మతగా ఉంటుండాలి.
1: That love is always one.
0: Kanuka bhaktini koreyatunte varandaru kudanu prema tattvanni okati manam gattiga pattukovali.
1: Therefore all devotees should have a firm grip on this love.
0: Ee prema tappa anya margamu evi kuda manamu bhagavantuni chertalevu.
1: No other path will take you to God other than love.
0: Kanuka ప్రేమనే పిలుచుకుంటూ పోండి.
1: దేర్ఫోర్ గో బై దిస్ పాత్ ఆఫ్ లవ్ షేరింగ్.
0: prema ni ventane janta intane untundadi.
1: Love is with
0: kantane
1: you
0: kuda untundadi.
1: Love is with you, in you, around you, above you, below you.
0: Itti prema tattvanni ee reetiga maarchukogalamu.
1: How can you ever change love?
0: Kanuka samanyamainatundi prajalu ee vidhangano maarchinappudikini gatti hrudayam lenatundi భక్తిని కలవాడు ఒక్కరు కూడా ఎవరు మార్చలేదు.
1: ది ఆర్డినరీ పీపుల్ మే గో ఆన్ చేంజింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, బట్ డివోటీ షుడ్ హ్యావ్ దిస్ లవ్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడాను తిరిగి మీరు వెళ్ళినప్పటికీ అక్కడ ఈ ప్రేమనే మీ యొక్క హృదయంగా తీసుకోండి.
1: ఈవెన్ ఆఫ్టర్ యూ రిటర్న్ హ్యావ్ దిస్ లవ్, ప్రిజర్వ్ దిస్, సస్టైన్ ఇట్.
0: నువ్వు ఇంకా దేనిని కూడా నువ్వు మార్చనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ చేంజెస్ ఇన్ ఎనీ వే.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కూడా ఉంటుంటాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యు, ఇన్ యు, అరౌండ్ యు, బిలో యు, అబవ్ యు.
0: కనుక కృష్ణ నేను నీ వెంట వస్తాను అని ప్రార్థించుకుంటే తాను కృష్ణుడు ముందు పోతుంటాడు, తాను వెంట వస్తుంటాడు, తాను వేరు, ఇతను వేరు.
1: ఇఫ్ యు ప్రే కృష్ణ ప్లీజ్ బీ విత్ మీ, it means that he is always with you, by your side.
0: Kani krishna nee tone nenu ostunnanu annapudu krishna lopane untuntadu.
1: On the other hand, if you say krishna I am always with you, you forget the fact that he is in you.
0: Kaluga ivanni manam artham teeskunte e maatramu sadhyam kaadu.
1: If you go by the real meaning, you find it impossible to experience the reality.
0: Krishna, I am in you, antaru.
1: You say, Krishna, I am in you.
0: Neevu lopala undinappudu Krishnudu ee vidhanga nee kanipistadu.
1: When Krishna is in you, how do you find him outside?
0: Chaala mandi bhaktulu kudanu, I am with you, I am in you, I am to you, I am for you, antuntaru.
1: Many devotees go on proclaiming that I am with you, I am in you, I am for you, they go on saying like that.
0: Ivanni kodanu kevalamu distinctive padamulu ye tappa nijamainatundi padamulu kaadu.
1: These are all the words that you find in dictionary, the vocabulary.
0: Bhagavantudu eppudu kodanu ekangane unnadu kaani bhinnanga eppudike kanipinchadu.
1: God is always only one, he is never divided.
0: Kanuka meer eppudu kodanu mee yokka devudu మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడని భావించుకొని మీరు ప్రార్థించండి.
1: Therefore, always feel and pray with the conviction that God is always with you, that God is always in you.
0: ఈ విధంగా మీరు ప్రార్థించడం చేత మీరెంతైనా ధన్యులు కావచ్చు.
1: If you pray like this, you are bound to be liberated.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు ఇంతటితోనే మీరు తృప్తి పడకండి.
1: Don't get satisfied merely with this.
0: Inka entano untundadi meer padavalsindi aanandam.
1: There's lots of things, bliss waiting for you.
0: Mee kadupu ninduduku inka entano saamani kavali.
1: You need so much to consume to fill your bellies.
0: Edo koncham tinesesi kadupu nindindani anukokandi meeru.
1: By just eating a fraction you cannot say that your hunger is appeased or satiated.
0: కనుక ఇంకా మన ముందు మీరు ఎంతైనా మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుండాలి.
1: There is wide scope to enjoy and experience in future.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.

സത്യം ധർമ്മം അഹിംസയും സ്വാതി പ്രേമ മാനവും.

0: In this world, for man, these five qualities of Satya, Dharma, Ahimsa and Shanti and Prema are verily like the five pranas, the pancha pranas, the quintessentials, the life-giving forces. Amongst these five again, love indeed, which is the noblest and the highest, and one which has to be sought for. Therefore, in your heart, foster, nourish and sustain this element of love.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the Divine Atma.
1: Manava janma chala utrushtamainatundi.
0: This life of a human being is rather difficult to get.
1: Medha vikasamanandu kudanu pudamiyandu gala jeevulanninti yandu ee manavattam uttama sthanam nandukunnadi.
0: Not only in terms of giving rise to and sustaining the body as such, but also in the acts of letting the intellect blossom forth, this is what you wish to see in what we call as man amongst all living forms in this world.
1: Aite manavudu prakritikanga durbaludu.
0: But in a manner of speaking, man is a weakling.
1: Antiye kaadu tana yokka jeevitamu parimitamainatundi.
0: But not only that, his life has to come, it has an end.
1: Parimitamaina jeevitamunandu durbalamattamainatundi manavattamunandu divyatvanni prakatimpajesukoneatundi aatma shakti okka manavuni yandu maatrame unnadi.
0: But then in this life which has an upper limit and which is basically a weakness all around, there is this power of the Atma Shakti in man and man alone.
1: Aite medha vikasamuto kudinatundi manavudu paramitamainatundi jeevitamunandu ee medha shaktini sattakam gavinchukunetundi pravartana yande tana jeevitamunu ankitam gavinchali.
0: He is given the power of the intellect, and though his life has to come to an end sooner than later, he should nevertheless strive to see to it that this intellect is given the role it has to play.
1: Prachina kalamu nundi Bharata deshamulo ee pancha sutramulanu pranamuluga bhavinchi prachara prabodhamulu kalpinatvanti pavitra desham ee Bharata desham.
0: This ancient land of Bharat is that sacred land wherein the efficacy and the guiding principle in these five principles have been highlighted and handed down to man down the ages.
1: Bharata deshamanandu aneka sampradayamulu aneka tegalu aneka matamulato koodi undinappatikini anekatvamunandu ekatvamuga bhavinchi visvasinchi divyatvanni prakatimpajesinatvanti desham Bharata desham.
0: This land of Bharat is once again a land rich in tradition, rich in customs, and therefore, though it has been having these things like caste and religion, it has nevertheless sustained itself against the onslaughts of time.
1: Ekatvame Bharatiyuni yokka lakshyamu.
0: And has realized the principle of oneness in the many.
1: Kani itti satyanni gurtinchaleinatundi vyaktulu Bharata desham yokka sampradayamunu aneka reetuluga kalpananu chesi deenni vanchinchadaniki prayatnistu vacharu.
0: But those who have not been able to understand the significance of this rich tradition have tried to give different interpretations and misinterpretations to this ancient land and
1: anni matamulanu anni tegalanu anni sampradayamulanu anni aacharamulanu ekatvanga bhavinchi oke matramainatundi margamulandu praveshimpa chesinatundi yokka divyatvam okka bharatiya tattvam.
0: The great divine principle which is there to be found only in this ancient land is that amongst all these differentiation of religion, caste, traditions and norms, there is a basic oneness of purpose.
1: Adiye mana samskruti.
0: And that is this rich culture of ours.
1: Naranji pandi yandu aneka tonalu veru veruga kanipistuntai.
0: In an orange fruit, you can come across the different entities which you...
1: Orange. Aite tonalu veru veruga kanipinchinappatikini పైన అన్నింటినీ ఏకత్వంగా కప్పబడినటువంటి యొక్క చర్మం ఒక్కటి.
0: There are different pieces, no doubt, making up this orange fruit, but the skin that covers them all is one and the same.
1: అదే విధముగాని అన్ని మతములను, అన్ని సాంప్రదాయములను, అన్ని తెగలను, అన్ని కులములను కూడాను ఏకత్వంగా భావించి కులము ప్రధానము కాదు, గుణమే ప్రధానమని బోధించినటువంటి దేశము భారతదేశము.
0: In the same manner, though we have been having things like different religions, castes, traditions and norms, etc., this culture has proclaimed to us the truth that it is not the caste which is important, but the oneness of purpose that's important.
1: జాతి కంటే నీతి ముఖ్యమని, మతము కంటే మమత అభివృద్ధి అని బోధించినటువంటి దేశం భారతీయ సంస్కృతి.
0: Rather than the race, it is the character which is important. And rather than the religion, it is one's ideal that's important. This is the lesson given down to us.
1: మతము ప్రధానము కాదు, మమత ప్రధానము.
0: Religion is not important so much as your feeling one with yourself.
1: నీ జాతి ముఖ్యము కాదు, నీతియే ఇందులో ముఖ్యము.
0: Your caste is not important, your race is not important, but your character is indeed important.
1: నీతిని మమతతో అభివృద్ధి గావించినటువంటి మానవత్వము.
0: The human nature is that wherein you try to further the cause of this character, strengthen it.
1: కనుక సత్య ధర్మ అహింస శాంతి ప్రేమలనేటువంటివి మానవతా ప్రధానమైనటువంటి ప్రాణములు.
0: Therefore, the very essential, vital, life-giving forces to man are these five principles of satya, dharma, ahimsa, shanti and prema.
1: ఈ యొక్క పంచ ప్రాణములు కూడాను ప్రధానమైనటువంటి మానవత్వాన్ని వికసింపజేసి, ప్రకటింపజేసి, ఆచరింపజేసి ఆనందాన్ని అందించేటువంటివి.
0: These five principles are such wherein one can realize oneself by blossoming forth of one's own nature, one's own realization and one's own understanding of oneself.
1: మానవునికి చరిత్ర ప్రధానము.
0: For man, history is important.
1: వ్యక్తిత్వము ఆధారము.
0: His own individual nature is the key.
1: జాతీయత ముఖ్యము.
0: His sense of patriotism is important again.
1: పవిత్రము ఆధారము.
0: Sacredness is again his guiding principle.
1: ఐకమత్యమే దీని యొక్క ప్రధమ తత్వము.
0: And the principle of unity is the key to this.
1: కనుకనే చరిత్రము, వ్యక్తిత్వము, జాతీయత, దివ్యత్వము, ఐకమత్యము ఇవి కూడాను పంచ సూత్రములు, భారతీయుని యొక్క శాస్త్రములు.
0: సో వీ ఆల్సో హ్యావ్ దీస్ ఫైవ్ కాంపోనెంట్స్ మేకింగ్ అప్ వన్స్ ఎగ్జిస్టెన్స్ వర్త్ వైల్, వన్స్ హిస్టరీ, క్యారెక్టర్, వన్ సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం అండ్ ద లైక్.
1: దీనిని పురస్కరించుకుని ఆధునిక కాలమునందు భారతదేశమునకు హిందూ దేశము, హిందూ దేశము అని పేరు పెట్టు వచ్చారు.
0: ఇట్స్ ఇన్ కీపింగ్ విత్ దిస్ ట్రెడిషన్ దట్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ హెస్ ఆల్సో బీన్ కాల్డ్ ద ల్యాండ్ హిందూ ల్యాండ్. హిందూ
1: ఆంగ్లేయులు ఈ హిందూ దేశం అని పేరు పెట్టినప్పటికీ భారతీయ సాంప్రదాయమును ఎవరు కూడాను ఏమాత్రం కూడాను మార్చుటకు వీలు కాదు, చేర్చుటకు అలవి కాదు.
0: Though this name of Hindu was given to us by the Anglicans, it is not possible, it has not been possible for them to change the basic essential, the vitality of this country.
1: Hindulo kudanu varu teliyaka vanchinchi dinni Hindu aneetundi padamulu yerparchinappatikani indulo kudanu panchaprana sutramulu prakatinchu cheye untunnavi.
0: Though as a form of deceit they gave this name Hindu, they have unwittingly given to us again in this term Hindu the five essential principles.
1: Angla bhashalo HINDU ఈ యొక్క ఐదు అక్షరములు.
0: Now this word Hindu is constituted by these five letters HINDU.
1: Hect అనగా history.
0: H standing for history.
1: I అనగా individual, అనగా వ్యక్తిత్వము.
0: I stands for one's individuality.
1: N అనగా nationality, అదే జాతీయత.
0: N stands for nationality, sense of patriotism.
1: D అనగా devotion. అనే కాకుండా డివినిటీ అని కూడా చెప్పవచ్చు.
0: ది అగైన్ స్టాండ్స్ నాట్ ఓన్లీ ఫర్ థింగ్ లైక్ డివోషన్ బట్ ఆల్సో ఫర్
1: అదే దివ్యత్వము.
0: దట్ ఈస్ యువర్ డివినిటీ.
1: యు అనగా యూనిటీ.
0: అండ్ యు స్టాండ్స్ ఫర్ ద వర్డ్ యూనిటీ.
1: కనుక ఈ హిందూ అనేటువంటి పదమునందు కూడాను హిస్టరీ, వ్యక్తిత్వము, జాతీయత, డివినిటీ, యూనిటీ అనేటువంటివి ఈ పంచప్రాణములు, పంచసూత్రములుగా నుంచి ఉన్నవి.
0: Therefore we have in this word Hindu these five essential principles all over again: history, individuality, nationality, divinity and unity.
1: ఈ యూనిటీనే మోక్షమనియు.
0: This unity is indeed liberation.
1: ఈ యొక్క ప్రణవమైనటువంటి యొక్క చరిత్ర ఇదియే భారతీయులకు ప్రధానమైనటువంటి యొక్క ధర్మమనియు,
0: And the very first among these, this history is basic to whoever could be called a Bharatiya.
1: Mana vyaktitvame nijamainatvanti yokka jatiyataniyu.
0: One's own individuality connotes one's own sense of belonging to the country.
1: Ee vyaktitvanni penchukunnappude divyatvamalo aavirbhavistundaniyu.
0: Only when you give, let this individuality of yours come to the surface, there will be a thing like nationality.
1: Itti divyatvame mochamanaku aadharamaniyu.
0: Rather, there will be a thing like divinity, and only when you have realized the divine, there is a sense of fulfillment, liberation.
1: Indulo dharmartha kama mochamulu purushartamuluga bhavistu vacharu.
0: Then again, we have these purushartas in the form of dharma, artha, kama, and
1: kani. Ee naadu duradrushtavashattu manavulu dharmarthamulu visarjinchi kamamune pradhanamainatvanti yokka lakshyamulu chesukoni tadwara jeevitamunu gadupthu vastunnaru.
0: But unfortunately today, man has forgotten the first two, dharma and artha. He goes after this kama and in the process has lost sight of his sense of liberation.
1: Dharma mochamulu variki emo arthame kavatam ledu.
0: One does not really understand what these two terms mean, dharma and moksha.
1: Madalu leka kommalu ee reetiga puttagalavu.
0: Without roots in the first place, how can you think of the branches?
1: Artha kamamulane kommalapaina jeevinchetuvanti vyakti ఏనాటికైనా కిందికి దిగదు తప్పదు.
0: వన్ హూ ఇస్ ట్రైంగ్ టు ఈక్ అవుట్ ఎ లివింగ్ ఆన్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ అర్థ అండ్ కామ సూనర్ దెన్ లేటర్ హీ హస్ టు కొలాప్స్ అండ్ ఫాల్.
1: ఈ అర్థకామముల్ని ఆధారంగా చేసుకున్నటువంటి వ్యక్తి తన యొక్క జీవితంలో వ్యర్థము గావించుకోవటమే అవుతుంది.
0: సో వన్ హూ హాస్ దిస్ అర్థ అండ్ కామ దీస్ బ్రాంచెస్ హాస్ హిస్ సపోర్ట్ హీల్ బి మేకింగ్ హిస్ లైఫ్ అండ్ ఎక్స్ప్రైజ్ ఇన్ ఫ్యూటిలిటీ.
1: ధర్మ మోక్షములను లక్ష్యం నందు ఉంచుకుని అర్థకామములు అనుభవించడమే నిజమైన పురుషార్థమని కూడా గుర్తించాలి.
0: The true purushartha, on the other hand, contains in recognizing these ideas of dharma and moksha and then leading your lives on artha and kama.
1: Kaliyuga prabhavam che manavudu prati padamunaku kudanu nanarthamulu kalpinchi anarthamulu swikarinchi yadarthamulu visarjinchutu vastunnadu.
0: It is the influence of the present times of the Kaliyuga that man loses sight of the significance of any word or term. He seeks different varied interpretations which are terms in contradiction.
1: Antarathanni vicharinchatam ledu.
0: He does not go for the significance contained
1: in any chinna vishayam.
0: Here is a small example.
1: Suryodayam kaagane manam chaala aanandistunnamu.
0: Now we tend to rejoice at the fact that the sun has risen.
1: Karanam,
0: what's the reason?
1: Mana karmalanu aacharinchi edo bhoga bhagyamulanu pondalani mana jeevithamunu aanandamainatundi jeevithanga gadapalani mana yokka vaancha.
0: Because it's our desire that we undertake the daily tasks assigned to us and thereby derive some joy and happiness.
1: Karmane jarapakundana జన్మనే జరగదు అని వారి యొక్క విశ్వాసం.
0: బికాస్ వీ టెన్ టు బిలీవ్ దట్ వితౌట్ పెర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ దేర్ ఇస్ నో క్వశ్చన్.
1: ఈ కర్మలన్నీ కూడా కేవలము భోగ భాగ్యముల నిమిత్తమై ఆచరిస్తూ వస్తున్నారు.
0: నౌ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్స్ ఆఫ్ ఆర్స్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఓన్ మెటీరియల్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: సూర్యాస్తమం కాగానే చాలా ఆనందిస్తూ ఈ కర్మలు ఆచరించినటువంటి కార్యములకు విశ్రాంతి కల్పించేటువంటి నిమిత్తమై వారు దీనికి తగినటువంటి ఉల్లాసాన్ని అందిస్తున్నారు.
0: Likewise, as the sun sets, we tend to try and give rest to the body which has undergone a great deal of trouble through the day.
1: Aithe meeriki telisinatundi artham enti karma acharana nimittamai suryodayam jarugutunnadaniyu deham yokka vishranti nimittamai suryastamam jarugutunnadaniyu ee suryodaya suryastamam rendu kudanu manavuniki aanandanni andistunnadaniyu veeru bhavinchutunnaru.
0: Now this is the most that one tends to understand in these phenomena like sunrise and sunset, that the sun has risen so that the body may perform whatever is due to be done, and the sun has set so that you can experience comfort for the boy, for the body.
1: Idi yadartham kaadu.
0: But then this is not the significance of these.
1: Nijamuga ee suryodaya suryastamam yokka antarathanni gurtinchinatundi vyakti aanandanni anubhavinchadu.
0: One who has really understood the significance of the sunrise and sunset can never experience joy or happiness.
1: Prati suryodaya suryastamam rendu kudanu మానవుని యొక్క ఆయు ప్రమాణమును దినదినము కూడాను తగ్గించుతూ వస్తున్నది.
0: బికాస్ ఎవ్రీ సన్ రైజ్ అండ్ ఎవ్రీ సన్సెట్ మార్క్స్ యెట్ అనదర్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్. ఇట్ రిడ్యూసెస్ హిస్ లైఫ్ స్పాన్.
1: తన ఆయు ప్రమాణాన్ని అపహరిస్తూ పోతున్నది సూర్యోదయ సూర్యాస్తమములు.
0: సో దిస్ రైజింగ్ ఆఫ్ ద సన్ అండ్ ద సెటింగ్ ఆఫ్ ద సన్ హాస్ స్నాచ్డ్ అవే డే ఫ్రమ్ యువర్ లైఫ్.
1: వీడు దినదినమును కూడాను అంత్యమునకు సమీపిస్తూ వస్తున్నాడు.
0: ఇన్ అదర్ వర్డ్స్ యు ఆర్ అప్రోచింగ్ డే బై డే యువర్ ఓన్ ఎండ్.
1: దీని ఎందు ఉండినటువంటి అంతరార్థం ఒకటి, మానవుడు భావించి అనుభవించేటువంటి బాహ్యార్థం మరొకటి.
0: దిస్ బీయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వి గివ్ సమ్ అదర్ ఇంటర్ప్రిటేషన్ అండ్ టెన్ టు ఫీల్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఈ జగత్తునందు ఏ పదార్థము కూడాను మానవుని యొక్క సొంత పదార్థము కాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ గివెన్ టు మ్యాన్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: పనిబడి పది దినముల పట్టణంలో నివసిస్తూ వస్తుంటాడు ఒక వ్యక్తి.
0: Now an example, an individual has some work in the town and he goes and has to spend 10 days in the city.
1: పనుల నిమిత్తమై 10 దినములు ఏదో ఒక హోటల్లో జీవిస్తూ వస్తుంటాడు.
0: Now because he has to do this work of his, he spends 10 days in a hotel.
1: తన పని పూర్తి కాగానే తిరిగి తన స్వస్థానము చేరుతుంటాడు.
0: As soon as he finishes his work, he gets back to his place.
1: 10 దినములు హోటల్లో ఒక గృహములో ఉండినంత మాత్రమున ఆ గృహము తన సొంతమవుతుందా?
0: Just because you have stayed 10 days in a hotel, has that become your home?
1: అదే విధముగానే మానవుడు తల్లి తండ్రి ఆస్తి పాస్తి ఇంకా అనేక విధములైనటువంటి యొక్క వస్తువులను తమవిగా భావించి అందులో జీవిస్తూ ఉంటున్నాడు.
0: Likewise, man tends to feel that the mother, the father, his possessions, material and all that has been handed down to him by his ancestors are his own.
1: ఇవన్నీ కూడా కేవలము విశ్రాంతి మందిరములక మాత్రమే కాని సొంతము కాదు.
0: బట్ వాట్ యూ హావ్ టు అండర్స్టాండ్ ఇస్ దీస్ ఆర్ దేర్ సో దట్ యూ కెన్ టేక్ సమ్ మొమెంట్స్ ఫర్ రెస్ట్. దే ఆర్ నాట్ యువర్ ఓన్.
1: కారణము తనతో రావు.
0: రీజన్ బీయింగ్ దే డు నాట్ గో విత్ యూ, కమ్ విత్ యూ.
1: తనవే అయినప్పుడు తనతో ఎందుకు రావు?
0: ఇఫ్ దే ఆర్ వెరీలీ హిస్, వై డోంట్ దే అకంపనీ హిమ్?
1: తనవి కావు కనుకనే తనతో రావు.
0: బికాస్ దే ఆర్ నాట్ హిస్, దే డు నాట్ గో విత్ హిమ్.
1: ఇలాంటి పరిస్థితిని యందు మానవుడు గాఢముగా విచారించి లోతుగా దిగి దివ్యత్వాన్ని కొంత విచారించినప్పుడే తన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది.
0: ఇన్ సచ్ మ్యాటర్స్ వెన్ యూ టెన్ టు గో డీప్ ఇన్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్, కెన్ యూ రియలీ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్.
1: కనుక మానవుని ఆయు పరిమితి చాలా తక్కువ.
0: దెర్ఫోర్ దిస్ లైఫ్ స్పాన్ ఆఫ్ మ్యాన్ ఇస్ రాదర్ లిమిటెడ్.
1: మేధా వికాసము ఎక్కువ.
0: వెరాస్ ది పవర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ స్టూపెండస్.
1: ఈ మేధాశక్తితో ఈ పరిమితమైనటువంటి ఆయువును పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
0: టు ది పవర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ దట్ విచ్ హాస్ ఎన్ ఎండ్ దట్ యువర్ లైఫ్ స్పాన్ ట్రై టు సాంక్టిఫై ఇట్ మేక్ ది బెస్ట్ ఆఫ్ ఇట్.
1: ఏ విధంగా మనం సార్థకం గావించుకోవాలి?
0: హౌ కెన్ వి సీక్ దిస్ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్?
1: ధనం ఉన్నది,
0: వి హావ్ మనీ.
1: బలం ఉన్నది,
0: వి హావ్ స్ట్రెంగ్త్.
1: గుణం ఉన్నది,
0: వి హావ్ అవర్ ఓన్ క్వాలిటీ.
1: అధికారం ఉన్నది,
0: అండ్ వి హావ్ ఎ సెన్స్ ఆఫ్ అథారిటీ.
1: వీటిని మనం సక్రమమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టి అనుభవించాలి.
0: దీస్ హావ్ టు బి ఛానలైజ్డ్ ఇన్ ది ప్రాపర్ వే సో దట్ వీ కెన్ గెట్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్.
1: ధనమున్నది కనాలని అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములో ప్రవేశపెట్టి దాన్ని దుర్వినియోగం చేయటము మంచిది కాదు.
0: జస్ట్ బికాస్ వీ హావ్ మనీ వీ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ మనీ అండ్ టేక్ టు ఈవిల్ అన్డిజైరబుల్ వేస్.
1: దానిని కూడాను సాత్విక మార్గంలో ప్రవేశపెట్టి సరైనటువంటి యొక్క విలువను కల్పించాలి.
0: ఈవెన్ దిస్ మనీ హ్యాస్ టు బి గివెన్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఆఫ్ ఇంపార్టెన్స్.
1: వస్తువును మనం ఎంత పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టుదమో దానికి అంత విలువైనటువంటి యొక్క స్థాయి కూడా అందుకుంటుంది.
0: అండ్ ఇట్ హ్యాస్ టు బి యూజ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూజ్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టేటస్. వీ హ్యావ్ టు అకార్డింగ్లీ గివ్ ఇట్ ఇట్స్ ప్లేస్.
1: మనం పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకపోవటం చేతనే ఈ యొక్క వస్తువుల యొక్క విలువ కూడాను తరిగిపోతున్నది.
0: బికాస్ వీ డి నాట్ మేక్ ద బెస్ట్ పాసిబుల్ యూజ్ ఆఫ్ ఎనీ గివెన్ థింగ్, వీ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఇట్స్ దేర్ ఫర్.
1: కనుక ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి సాత్వికమైనటువంటి కర్మను ఆచరించి తద్వారా సంతోషాన్ని అనుభవించాలి.
0: సో ఎవ్రీ లిటిల్ థింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సీక్రెట్ పర్పస్. వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ యూజ్ ఇట్ అకార్డింగ్లీ. దేర్ఇన్ లైస్ ద సాంక్టిఫైయింగ్ ప్రాసెస్ ఆఫ్ అవర్ లైఫ్స్.
1: ఈ మేధాశక్తిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టుటకు తగినటువంటి ఒక ఊహలు పన్నాలి.
0: లైక్ ఫర్ ఇన్స్టెన్స్, హౌ డస్ వన్ యూజ్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్?
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నారు.
0: Now, misuse of money is evil, it's been said.
1: దీనిని దుర్వినియోగం చేయరాదు.
0: We should not misuse money.
1: భగవంతుడు నీ యొక్క చిత్తమును మాత్రమే ఆశించడు కాని నీ విత్తాన్ని ఆశించడు.
0: God would rather like to go for your heart. He is not after your money or wealth.
1: నీ నీతిని మాత్రమే తాను కోరును కాని నీ జాతిని తాను ఏమాత్రము ఆశించడు.
0: He seeks your character. He does not go to what caste or religion you belong.
1: మానవ జాతి యందు పుట్టి మహత్తరమైనటువంటి యొక్క దివ్యశక్తిని చేకూర్చుకొని తద్వారా ఆత్మతత్వాన్ని ఆనందంగా అనుభవించేటువంటి మార్గంలో ఈ జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
0: Born of the human race and endowed with this powerful intellect and this innate spark of divinity, try to realize it, come to understand your own nature.
1: కానీ కలి ప్రభావం చేత మానవుడు తెల్లవారేంటి మొదలు రాత్రి పరుగునంత వరకును స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థం.
0: But because of the influence of these Kali times, right from the moment he gets up till he goes to bed,
1: swartham ane sankelalo manavudu bandhitudai tadwara అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: హీ ఇండల్జెస్ ఇన్ యాక్షన్స్ విచ్ ఆర్ సెల్ఫిష్ టు ది కోర్ అండ్ హీ లెట్స్ హింసెల్ఫ్ బి బౌండ్ ఇన్ దిస్ ఐడియా ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఏది తలంచినా స్వప్రయోజన నిమిత్తమే తాను సంకల్పించుతున్నాడే కానీ పరార్థ నిమిత్తమై ఏమాత్రం కూడా నువ్వు ప్రాకులాడతలేదు.
0: వాట్ ఎవర్ హీ విషెస్ టు డూ ఇట్ ఈస్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ హీ డజంట్ కేర్ ఫర్ అదర్స్.
1: పరార్థ తత్వాన్ని కొంతవరకు నువ్వు అర్థం చేసుకుని ఈ స్వార్థము స్వప్రయోజనం త్యాగం చేసుకునేటువంటి మార్గంలో ప్రవేశించాలి.
0: Or how does he try to understand what lies beyond the Paratha Tattva? We should try to go for that even as we are indulging in what we are doing.
1: Bhakti, bhakti, bhakti anaga kevalamu bhajanalu dhyanamulu japamulu ityadi karmalu acharinchatam maatrame bhakti kaneradu.
0: We keep talking about bhakti or devotion. Bhakti or devotion does not mean that you sit in japa or do dhyana or sing bhajan.
1: Parulanu himsinchaka parulanu dushinchaka పరులను కష్టపెట్టక సాధ్యమైనంత వరకు కూడాను వారికి సహాయభూతులుగా నిలచాలి.
0: వి షుడ్ హర్ట్ అదర్స్ ఫీలింగ్స్, వి షుడ్ క్రిటిసైజ్ దెమ్, వి షుడ్ రిడిక్యూల్ దెమ్, టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ ట్రై అండ్ గో అండ్ హెల్ప్ దెమ్.
1: మానవులందరూ సోదర భావాన్ని పెంచుకోవాలి.
0: అండ్ వి షుడ్ హావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ అమంగ్స్ ఆల్ మెన్.
1: అప్పుడే ఈ లోకము భూలోక స్వర్గంగా కనిపిస్తుంది.
0: ఓన్లీ దెన్ విల్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ వెరీలీ బికమ్ హెవెన్.
1: దినదినమునకు విశాల హృదయములు తరిగిపోతున్నవి.
0: Day by day, this broad outlook and attitude is
1: disappearing.
0: More and more of narrow-mindedness is creeping in.
1: Tanu tanavaru aneetvanti yokka swartham tappa tarulu paravaru aneetvanti prema tattvanni emaatram kuda nu penchukuntaledu.
0: More and more it's a case of I, mine and thine. This differentiation. You're all the while bothered about yourself. You don't care about others.
1: Nenu aneetvanti pradesham nunchi manamu aneetvanti gamyam cheratame jeevitham yokka antarartham.
0: The inner significance of life is we make a journey from the state of I to the state of we.
1: Jeevitam antayi kudanu nenu nenu nenu aneetvanti yokka thai ende undina gamyam ni eritiga cheragalatu.
0: If all through the life you are remaining in the state of I, how can you hope to reach your destination?
1: Kanukane deshamulo dhanamu pradhaname.
0: But then as far as our existence goes, money is important, no doubt.
1: Gunamu avasarame.
0: You need character also.
1: Balam kudanu chekuchukovasinadi.
0: And certainly you must strengthen yourself.
1: Aithe dinni enta varaku yetti margamulo ye vidhamaina pavitramado manam dinini anubhavinchali.
0: But how far do we go catering towards these needs and what is the way in which you make the best use of them?
1: Govu perugukoladi kommunu kudanu perugunattuga mana dhanamu perugukoladi ahankaram kudanu perugutundi.
0: Now as the cow grows so do the horns grow, it is said. So also as the money grows, our sense of ego also grows.
1: Dhanamechina manavechunu madamechina durgunambu manakayechunu dhanamu negina madamudugunu madamudugina durgunambu manunu vema annadu. Ee dhanamu chetane manavudu aneka vidhamulainatundi ahankaramulaku abhimanamulaku guriyai tana manavatvanne marachi taanu jeevithamunu vyartham gavinchukunnadu.
0: So money and wealth foster the sense of ego in oneself. And this in turn gives rise to evil tendencies. In the process, one loses the significance of one's existence.
1: Bharat deshamulo annam leka alladetunti varu kota ani kotlagalaru.
0: In this country of Bharat, there are any number of people who do not have enough to eat.
1: Manavudu durasalacho munigi dukkham che kungipovuchunnadu.
0: And man is weighed down by a sense of burden or trouble.
1: Ee dukkhamunu nivritti gavinchukune nimittame aasaranu arikattukomani bodhincham.
0: Now by way of putting an end to this sorrow and grief, put a ceiling
1: arikattukunnappude aanantam chekurutundani kudanu deeni yokka antarattham.
0: Put a ceiling on your desires because therein lies the key to happiness.
1: Aithe sadhakulainatundi meeru kudanu deeni yokka arthanni chakkaga gurtinchalekapothunnaru.
0: But even those of you here who claim to be sadhakas have not understood the true significance of this concept.
1: Ceiling on desires అనగా దీని యొక్క అర్థం ఏమిటి? మన యొక్క ఆశలను అరికట్టుకోవటము అని దీని అంతరార్థం.
0: నౌ వాట్ డస్ దిస్ మీన్ సీలింగ్ ఆన్ డిజైర్స్? ఇట్ మియర్లీ మీన్స్ కర్బింగ్ అవర్ డిజైర్స్.
1: ఈ విధమైనటువంటి ఆశలను అరికట్టుకోవటం వల్ల ధనమును కూడా కొంత నిలబెట్టుకున్న వారం అవుతాం.
0: నౌ ఈవెన్ యాజ్ వీ కర్బ్ అవర్ డిజైర్స్ దస్ వీ కెన్ ఆల్సో అక్యుములేట్ సమ్ మనీ.
1: అట్టి ధనము చేత తోటి మానవులను కొంతవరకు ఆదుకోవటానికి కూడా అవకాశం ఉంటుంటాయి.
0: దట్ మనీ ఇన్ టర్న్ కుడ్ బి యూజ్డ్ టు సపోర్ట్.
1: అంతేకాకుండా ఆ ధనము చేత సత్కార్యములు చేసి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో దానిని ప్రవేశించి పెట్టినటువంటి వారం అవుతాం.
0: టు సపోర్ట్ ఎ ఫెలో బీ అండ్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ ఎనీ అదర్ చారిటబుల్ పర్పస్ ఆఫ్ ఫర్ సమ్ వర్త్ వైల్
1: కాజ్. తన కుటుంబములో చెలరేగినటువంటి సమస్యలను కూడా ఈ ధనం వల్ల కొంతవరకు తీర్చుకుని శాంతిని పొందగలిగినటువంటి వారం అవుతాం.
0: ఆల్సో బై సేవింగ్ అప్ దస్ దిస్ మనీ కుడ్ బి యూస్డ్ టు ఎలివియేట్ అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ సఫరింగ్.
1: కలియుగము ధనమూలం ఇదం జగత్తు. ధనము లేకపోతే ఏ ఒక్క చిన్న కార్యం కూడా మనం చేయలేము.
0: బికాస్ వితౌట్ మనీ వీ కెనాట్ అండర్టేక్ ఎనీ టాస్క్ హౌ మైన్యూట్.
1: కనుకనే కుటుంబ పోషణ కోసమని, పరోపకార నిమిత్తమని, పవిత్ర కార్యములు ఆచరించే నిమిత్తమని ఈ ధనమును కొంతవరకు నిలబెట్టుకునే నిమిత్తము సీలింగ్ ఆన్ డిజైర్స్ ధనమును వ్యర్థం చేయకూడదని బోధించాం.
0: Therefore, to support one's own family, to extend help to others, and to carry out some sacred and noble task, money is necessary. That's why we have stated sealing on desires.
1: మన సమస్యలలో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు ప్రధానములైనటువంటివి.
0: And then again in our organization, this idea of sealing on desires is fourfold.
1: ధనమును వ్యర్థం చేయవద్దు.
0: The first one is, do not waste money. Do not misuse money.
1: ఆహారమును వ్యర్థము చేయవద్దు.
0: Second is, do not waste food.
1: కాలమును వ్యర్థము చేయవద్దు.
0: Third thing is, do not waste time.
1: మీ యొక్క శక్తిని, మేధస్సును వృథా కరపోవద్దు.
0: And then, do not misuse, fritter away your sense of energy, your sense of purpose.
1: కనుక, don't waste money, don't waste food, don't waste time, don't waste energy. ఈ నాలుగింటి ఎందుకును ఒక దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకుని పరతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుందని ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అని మనము స్థాపించాము.
0: Therefore, in this fourfold path you have, do not waste money, do not waste food, do not waste time, do not waste energy. Therein lies the key to understanding and realizing the innate divinity.
1: కానీ కొంతమంది వ్యక్తులు ధనమును వ్యర్థం చేయకుండా కొంతవరకు నువ్వు ప్రోగు చేసి ఏదో ఒక విధమైనటువంటి కార్యానికి మనం అర్పితం గావించుకోవటమే దీని యొక్క అంతరార్థమని భావించి వారి వారి కార్యములు ఎందు ధనమును అనేక విధములుగా వ్యర్థం చేస్తూ ఏదో సీలింగ్ ఆన్ డిజైర్స్ కొంతవరకు మిగిలించుకున్నామని కొంత ధనమును మాత్రమే బ్యాంకు నందు కడుతున్నారు.
0: దిస్ ఇస్ ద సెంట్రల్ ఐడియా బిహైండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్. బట్ అన్ఫార్చునేట్లీ నాట్ మెనీ హావ్ అండర్స్టూడ్ దిస్. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ లైన్ విత్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ keep away a certain money, no doubt, and they try to put aside in the bank, in their own accounts.
1: Dhanasito Sai ee yokka samasthanu ne prarambhinchaledu.
0: Sai has not launched this organization for the sake of money.
1: Nee yokka aasananu arikattukoni vairagya margamanandu divyanandamanu anubhavinchamani naa yokka aasha.
0: It has been my hope that you'll curb your desires, develop this sense of detachment, and thereby experience untold bliss and joy.
1: అతి పవిత్రమైన నా భావమును అర్థం చేసుకొనక కేవలము సీలింగ్ ఆన్ డిజైర్స్ లోపల ధనమును మాత్రమే సమస్తకు అర్పితం గావించుకోవటం ఇది ప్రధాన లక్ష్యంగా మీరు భావిస్తూ వచ్చారు.
0: సో యూ హ్యావ్ లాస్ట్ సైట్ ఆఫ్ దిస్ సీక్రెట్ హోప్ ఆఫ్ మైండ్ అండ్ యూ హ్యావ్ గివెన్ యువర్ సెల్ఫ్ అవే టు ఫీలింగ్ దట్ ఇఫ్ యూ సేవ్ ఎనఫ్ మనీ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండర్ ది సీలింగ్ ఆన్ డిజైర్స్.
1: ఇది సరైనటువంటి మార్గం కాదు.
0: దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ దిస్.
1: ఈనాడు భారతదేశంలో సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటి రూపంలో డిజైర్స్ ను మాత్రము అనగా ఆశలను మాత్రం అరికట్టుకునక కేవలం డబ్బును మాత్రమే ప్రోగు చేసి సత్యసాయి ట్రస్ట్ పేరు లోపల 60 లక్షలు కట్టారు.
0: టుడే ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్ మిస్గైడెడ్ బై దిస్ ఐడియా దట్ దిస్ ఇస్ వాట్ ద సీలింగ్ ఆన్ డిజైర్స్ మీన్స్ పీపుల్ హ్యావ్ సేవ్డ్ అప్ మనీ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ హ్యావ్ అక్యుములేటెడ్ 60 లక్షల ఆఫ్ రూపీస్.
1: నేను ధనాన్ని నాశించేటువంటి యొక్క తుచ్చభావం నాలో లేదు.
0: ఐ నెవర్ హ్యావ్ దిస్ డర్టీ ఫీలింగ్ ఆఫ్ ట్రైంగ్ టు గో ఫర్ వెల్త్.
1: ఈనాడే కాదు, ఏనాడు కూడాను నేను ఎవరిని ఇంతవరకు కూడాను నేను ధనం కావాలని ఆశించినటువంటి క్షణం కూడాను లేదు.
0: నాట్ ఓన్లీ టుడే బట్ ఆల్సో ఇన్ ద పాస్ట్ నెవర్ హ్యాస్ దేర్ బీన్ ఎ మూమెంట్ ఆర్ ఎ సెకండ్ వెన్ ఐ హావ్ క్రేవ్డ్.
1: నా పవిత్రమైనటువంటి కర్మలే ఆ ధనమునకు తగినటువంటి కార్యములు జరుపుతూ వస్తున్నాయి.
0: వెన్ ఐ హావ్ క్రేవ్డ్ ఎ లాంగ్ ఫర్ మనీ. All these noble intentions behind every action of mine, each of them themselves would generate the money necessary.
1: కనుక నాకు ఇవ్వవలసినటువంటిది నాకు పవిత్రమైనటువంటి ప్రేమతత్వం తప్ప ఈ ధనము నాకు అక్కరలేదు.
0: So what you have to give me today is this sacred concept of love, not this filthy money.
1: మీరందరూ ఐకమత్యంగా ఉండి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రచారము సలిపి భారతదేశంలో ప్రాచీన సాంప్రదాయమైనటువంటి యొక్క మన సంస్కృతిని నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
0: All of you should get together and be bound by this principle of unity. Proclaim the law of divinity the world over and carry this noble message and the sacred message.
1: Janasevani, Janardhanasevani anetunti vishala bhavanni pinchukovali.
0: Have this broad feeling that serving man is really serving God.
1: Nenu naadi anetunti sankuchita bhavanni trunchiveyali.
0: Try to let go, discard the feeling of mine and thine.
1: Ee naadu unnatundi prapancham yokka samasyalu okka prema dwaraane pariharam kaagalavu.
0: Today's problems of the world could be solved only through the medium of love.
1: Prema lekapovatam chetane అడవిలో ఉండినటువంటి యొక్క క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
0: బికాజ్ దేర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ లవ్, మ్యాన్ ఇస్ బిహేవింగ్ వర్స్ దాన్ ద బీస్ట్ ఇన్ ద జంగల్.
1: కనుక ప్రేమ భావాన్ని పెంచుకొని సంకుచిత భావాన్ని త్రుంచుకొని దివ్యమైనటువంటి యొక్క విశాల హృదయంతో సమాజ సేవలో పాల్గొనాలి.
0: So have this sense of love growing in you. Cut down all your narrow feelings. Develop a broad vision and jump into service of
1: ఈ నాడే కాదు ఏ నాటికైనా కూడాను సత్యసాయి సంస్థలకు ధనమునకు ఎట్టి సంబంధం కూడా ఉండదని నా ఆశ.
0: ఇట్స్ నాట్ ఓన్లీ టుడే బట్ సర్టన్లీ ఎనీ టైమ్ ఫర్ ఎవర్. ఇట్స్ మై హోప్ ఫాండ్ హోప్ అండ్ ఫీలింగ్ దట్ దేర్ నో లింక్ బిట్వీన్ ససాయ్ ఆర్గనైజేషన్ మనీ.
1: చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: బికాస్ ద లింక్ బిట్వీన్ మనీ అండ్ ఎనీ ఆర్గనైజేషన్ ఈస్ అ వెరీ డేంజరస్ వన్.
1: ఇంతే కాదు సంస్థ యొక్క పేరును కూడా చెడగొడుతుంది.
0: నాట్ ఓన్లీ దిస్ ద వెరీ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కుడ్ బి బ్రాట్ డౌన్ బై దిస్ మనీ.
1: సత్య సాయి సంస్థ యొక్క సభ్యులు దేహమునకు వెన్నునకు వెన్నెముక వంటి వారు.
0: Men of the Sasai organization are like the spinal column of a body.
1: ee yokka karyakartalu sakramamainatundi margamunu pravartinchakundina ee yokka samastha anetundi yokka dini vennumukane virigipothundi.
0: If the officials and office bearers of the organizations do not conduct themselves in a proper manner, the very spinal column of the body is broken and snapped.
1: Kanuka samasthanu pedamargamunandu pattinchakandi.
0: So see to it that the organization does not decay.
1: Anni samasthalaku aadarshavantamainatundi ee satya saaya samasthanu divyamaina bhavyamaina natyamaina margamlo pradesha petti satkeetini techukondi.
0: This Sasai organization, which is a trendsetter for all the other organizations, try to see to it that it attains a glorious name.
1: Kanamunaku satya saaya samasthaku etti sambandham kudanu undadu.
0: There is no link, no relationship between money and the organization.
1: అట్టి సంబంధం కలిగినటువంటి సంస్థ సత్యసాయి సంస్థ కానేరదు.
0: And the Sasai organization, any organization having a link with money is not the Sasai organization.
1: ప్రేమతో ప్రేమ హృదయంతో హృదయం మాత్రమే సన్నిహిత సంబంధాన్ని చేకూరుస్తుంది.
0: Love for love and a heart to heart link, this is the aim and purpose of the Sasai organization.
1: కనుక ఈనాడు మన భారతదేశం నందు ఉండేటువంటి ప్రతి ఒక్క రాష్ట్రపు యొక్క అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు. కనుక ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత ధనమును మీరు ప్రోగు చేసినారు, ఏ జిల్లా నుంచి ఎంతెంత ధనమును మీరు బిచ్చం ఎత్తుకున్నారో ఆ బిచ్చం యొక్క ధనమును నేను ఈనాడు 60 లక్షలు కూడా మీకు ఇచ్చేస్తున్నాను. మీరే మీ దీన్ని ఉపయోగపెట్టుకోండి.
0: సో టుడే వెరిన్ ఆర్ గ్యాదర్డ్ ఆల్ ద స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది స్టేట్ ఆర్గనైజేషన్స్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వాంటింగ్ యూ టు డూ. ద మనీ దట్ యు హావ్ కలెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఓన్ స్టేట్ వైజ్ కోటాస్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ ఇన్ యువర్ ఓన్ సిటీస్ అండ్ టౌన్స్,
1: ఏ జిల్లా నుంచి మీరు వసూలు చేశారు ఆ వసూలు దిక్క ధనము ఆ జిల్లా ఎంది సరైనటువంటి సేవను తెలిపి దీనివకు దిక్కులేనటువంటి వారికి దీనితో తగినటువంటి సహాయం చేయండి.
0: ఐఎమ్ రిటర్నింగ్ టు ఈచ్ స్టేట్ వాట్ ఎవర్ ఇట్ హాస్ కలెక్టెడ్ అండ్ ద మనీ దట్ యు హావ్ కలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్స్ ట్రై టు గెట్ ద ఫండ్స్ బ్యాక్ టు ద కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పువర్ ద డిస్టిట్యూట్ అండ్ ద హెల్ప్లెస్ వన్స్.
1: మిమ్మల్ని నేను కోరినది ఒక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ఒక్క ప్రేమను మాత్రమే నా చేయి ఇకపోతున్నది.
0: మై హ్యాండ్ స్ట్రెచెస్ ఫార్వర్డ్ జస్ట్ ఫర్ వన్ థింగ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యూ అండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ దట్ ఈస్ ప్యూర్
1: లవ్.
0: లవ్ విచ్ ఈస్ సెరీన్ అన్సలీడ్ లవ్ అన్చేంజెడ్ లవ్.
1: ఇంకా దేనికి నీ నా చేయి ఈ విధంగా పోదు, ప్రతిదానికి నా చేయి ఈ విధంగా పోయేది, కానీ ఈ విధంగా ఏనాడు కూడా నువ్వు తిరగదు.
0: మై పామ్ నెవర్ స్ట్రెచెస్ అవుట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ బై వే ఆఫ్ సీకింగ్ సంథింగ్. For every other thing, it only tends to give and give and give.
1: కనుక నేను ఏ నాటికైనా కూడాను సత్యసాయి పేరుతో కొంత ధనమును వసూలు చేసినా ఇది సత్యసాయికి సంబంధం కాదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
0: So try to be firm of this conviction that even if some money has been connected in the name of the organization, satsai has nothing to do with this.
1: నేను ఆశించను, ఆశించలేదు, ఆశించబోను.
0: I have never sought, I will never seek, and I am not seeking this money.
1: కనుక నేను ఆశించినది ఒక్క పవిత్రమైనటువంటి భావమే.
0: వాట్ ఐ సీక్ అండ్ హోప్ ఫర్ ఈస్ దిస్ నోబుల్ ఐడియా.
1: ఈ పవిత్రమైన భావం కూడాను నా కొరకు కాదు.
0: దిస్ సేక్రెడ్ ఫీలింగ్ అండ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ
1: లోక కళ్యాణం కొరకు.
0: దట్ అగైన్ ఈస్ నాట్ ఫర్ మై సేక్, ఇట్స్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ది వరల్డ్ అట్ లార్జ్.
1: ఈ లోక కళ్యాణం కొరకు సత్యసాయి సంస్థలో ఉండినటువంటి సభ్యులందరూ కూడాను పవిత్ర హృదయమును అభివృద్ధిపరచుకుని ఈ ప్రపంచంలో ప్రవేశించి చేరిన మాలిన్యాన్ని శుభ్రపరిచి దివ్యమైనటువంటి వాతావరణాన్ని అభివృద్ధిపరచాలి.
0: సో దిస్ ఐడియా దట్ యు ఆల్ హియర్ అండ్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ షుడ్ గో బ్యాక్ try to cleanse and purify the society around you and bring back to it the old forgotten values of life.
1: Mana pani seva seva seva priya pradhanamaitunte lakshyam.
0: The primary task ahead of us is one of service and nothing but service.
1: Inka rendavadi,
0: the second thing,
1: prati vyakti kudanu sankuchitamaina bhavamato brothers and sisters of Sai family, Sai family, సాయి ఫ్యామిలీ అనగా సాయి కుటుంబము, సాయి కుటుంబము అని సంకుచితమైనటువంటి పదములు ఉపయోగపెడుతున్నారు.
0: ఎవ్రీ పర్సన్ దట్ యూ కమ్ అక్రాస్ కీప్స్ అఫరింగ్ దీస్ వర్డ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ది సాయి ఫ్యామిలీ, ద ఎంఫసిస్ బీయింగ్ ఆన్ ద సాయి ఫ్యామిలీ, ద సాయి ఫ్యామిలీ. దిస్ ఈస్ ఎ నారో మైండెడ్నెస్ ఆన్ యువర్ పార్ట్.
1: కనుక మున్ముందు ఈ సాయి ఫ్యామిలీ అనేటువంటి సాయి అనేటువంటి పదమును ఉపయోగపెట్టకండి.
0: హెన్స్ ఫోర్త్ డు నాట్ యూజ్ దిస్ వర్డ్ సాయి.
1: అందరూ మానవ కుటుంబమే.
0: బికాస్ ఆల్ బిలాంగ్.
1: ఒక్కొక్కరికి సాయి అంటే ఇష్టం ఉండవచ్చును, మరొకరికి రామ అంటే ఇష్టం ఉండవచ్చును, ఇంకొకరికి కృష్ణ అంటే ఇష్టం ఉండవచ్చును. ఈ సమావేశంలో అనేక మంది అనేక రుచులతో ఉన్నవారున్నారు.
0: బికాస్ దిస్ ఈస్ ఎ యూనివర్సల్ ఫ్యామిలీ, దే కుడ్ బి పీపుల్ హూ హావ్ ఫాండ్నెస్ ఫర్ ద నేమ్ ఆఫ్ రామ ఆర్ కృష్ణ ఆర్ సాయి.
1: నాలో అటువంటి సంక్షిప్తమైన భావము లేవు.
0: ఐ హావ్ నెవర్ గివెన్ రైజ్ టు సచ్ నారో ఫీలింగ్స్.
1: మీరందరూ ఒక సాయి ఫ్యామిలీ అని కాదు, దివ్యమైనటువంటి యొక్క భవ్యమైనటువంటి యొక్క భగవంతుని యొక్క కుటుంబం. ఈ భగవంతుడు అనేటువంటిది సర్వ దేశముల వారికి, సర్వ కులముల వారికి, సర్వ తెగల వారికి, సర్వ కాలముల వారికి కూడా ఇది సమన్వయమైనటువంటిది.
0: యూఆర్ మెంబర్స్ ఆఫ్ ది వరల్డ్ కమ్యూనిటీ, యూ డి నాట్ బిలాంగ్ టు ఎ నారో సెక్ట్ లైక్ ది సాయి ఫ్యామిలీ. యూ ఆర్ వెరీలీ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవన్స్ అండ్ ఎవ్రీవన్ బిలాంగ్స్ టు గాడ్.
1: ఒక్క పేరు, ఒక్క రూపము సంక్షిప్తమైనటువంటిది.
0: వన్ నేమ్, వన్ ఫామ్ కనోట్ నారో మైండెడ్నెస్.
1: అన్ని రూపములు, అన్ని నామములు కూడా ఒక్కటే అనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
0: We should try and give us this feeling that all names and all forms are equally valid.
1: ముఖ్యముగా ఈనాడు మీకు ప్రధానమైనటువంటి యొక్క 10 సూత్రములను నేను చెప్పదలుచుకున్నాను.
0: Today, particularly, I embark upon the task of giving to you 10 basic principles.
1: మొట్టమొదటిది జనని జన్మభూమిశ్చ. కన్న తల్లి ఎటువంటిదో జన్మమిచ్చినటువంటి భూమి కూడా అటువంటిది.
0: The first thing is, just as your mother, your very own mother, who has given birth to you, the land that has given birth to you
1: is your home. మానవుడు కూడాను దేశాభిమానం కలిగి ఉండాలి.
0: So every person should have this sense of feeling for one's motherland.
1: ఏ దేశం వారు ఆయా దేశాభిమానం అభివృద్ధి పరచుకున్నట్లో దోషము లేదు.
0: Whatever country you belong to, you have the sense of patriotism.
1: తన దేశమును తాను అభివృద్ధి పరిచినంత మాత్రమున పరదేశమును కూడాను మనము విమర్శించరాదు.
0: There is nothing wrong in it. But also you should not indulge in criticizing some other country or people belong to some other nation.
1: కనుక ఒక దేశమును విశ్వసించటం చేత మరొక దేశమును ద్వేషించటం అనేటువంటిది ఉండకూడదు.
0: By having trust and faith in your own country, you should not try and put down some other country.
1: కనుక కల ఎందు మాత్రము కాని, ఇంకే విధమైనటువంటి ఊహలు ఎందు కాని, దేశ ద్రోహములకు ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
0: సో ఐదర్ ఇన్ యువర్ థాట్స్ ఆర్ ఈవెన్ ఇన్ యువర్ రిమోటెస్ట్ డ్రీమ్స్ దే షుడ్ బి నో రూమ్ ఫర్ బ్రింగింగ్ గ్రీఫ్ అండ్ సారో టు యువర్ కంట్రీ.
1: కనుక ప్రతి మానవునికి దేశాభిమానం చాలా ముఖ్యమైనటువంటిది.
0: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దిస్ ప్రైడ్ ఇన్ వన్స్ ఓన్ మదర్ ల్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్.
1: అది మొదటిది.
0: దట్స్ ద ఫస్ట్ ప్రిన్సిపల్.
1: రెండవది, సర్వ మతములు కూడాను మనం ద్వేషించక గౌరవించాలి.
0: ద సెకండ్ ప్రిన్సిపల్ ఈస్ never have any hatred towards any religion. Try and honor and respect all religions equally.
1: ee deshabhimanamato paatu anni matamulnu gauravinchatamu adi rendavadi.
0: So even as you have the sense of belonging to your own motherland, also respect all religions equally.
1: Inka moodavadi,
0: the third one.
1: Ee moodavadi prati okka manavatvunu kodanu sodaratvanga bhavinchi ప్రేమించాలి.
0: The third principle is developing the sense of brotherhood of man. Look upon the next person as your own brother.
1: మన జాతి ఒక్కటే, మానవ జాతి.
0: There is only one caste in the caste of humanity it is.
1: ఈ మానవ జాతిలో పుట్టినటువంటి వారం కనుక మానవులందరూ ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి ప్రేమించాలి.
0: All of us belong to the human race, so everyone is equal, thereby love each one.
1: ఇంకొక లౌకిక మార్గమునందు ప్రతి గృహమును కూడాను పరిశుద్ధపరచుకోవటం, గృహము యొక్క పరిసర ప్రాంతములు కూడా పరిశుద్ధపరచుకోవటము, ఇది నాలుగవది.
0: Now we come to the fourth principle. Speaking purely in a worldly way, keeping one's own house clean, the surroundings pure and clean. This is the fourth injunction.
1: ఈ గృహమును గృహ పరిసర ప్రాంతములను పరిశుద్ధము గావించుకోవడం చేత కొంత ఆరోగ్యము ఆనందము కూడాను చేకూరుతుంది.
0: This will give rise to a sense of being healthy and also there will be a sense of hygiene around.
1: కనుక ఇది లౌకిక జీవితమునకు ఎంతనో ఉపకరిస్తుంది.
0: This in turn will help your own worldly life.
1: దానము దానం అనగా మన దేశమునంత బిచ్చగాళ్లుగా తయారు చేయడం కాదు.
0: This word charity does not mean that the people of this land are full of beggars.
1: బిచ్చగాళ్లకు ఒక ఉపాధిని కల్పించవచ్చునే కాని మనము దానము చేయకూడదు.
0: Now we can provide some support and means to support for the beggars, but should not try and give in the form of charity.
1: వీరికి ఒక ఉపాధిని కలిగించి ఏదైనా ఒక ప్రదేశములో కొంత ఏర్పాట్లు గావించి కాలకాలమునకు ఇంత ఆహారము వారికి వస్త్రము వారికి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం కల్పించవచ్చునే కాని బజారులో అడ్డం వచ్చినటువంటి వారికంతా కూడాను డబ్బులిచ్చి డబ్బులిచ్చి డబ్బులిచ్చి తద్వారా భారతదేశమంతా బిచ్చగాళ్లు అనేటువంటి యొక్క చెడ్డ పేరును తీరాదు.
0: Now what you must try and do,
1: బిచ్చగాళ్లుగా తయారు చేయటం కాదు.
0: This word charity does not mean that the people of this land are full of beggars.
1: బిచ్చగాళ్లకు ఒక ఉపాధిని కల్పించవచ్చునే కాని మనము దానము చేయ

0: అంతా కూడాను డబ్బులిచ్చి డబ్బులిచ్చి డబ్బులిచ్చి తద్వారా భారతదేశం అంతా బిచ్చగాళ్లు అనేటువంటి ఒక చెడ్డ పేరును తీరారు.
1: Now what you must try and do is provide a base so that they could live. Provide them with food, clothing and other conveniences in a proper way. Rather than that, if you go on giving alms to all the beggars around you,
0: మనము బిచ్చమివ్వటం చేతనే ప్రతి పట్టణములందు ప్రతి పల్లెలందు కూడాను అందరూ కూడాను సోంబేరత్వాన్ని పెంచుకుని బిచ్చగాళ్లుగా తయారవుతున్నారు.
1: You are helping in the growth of these beggars, thereby this country has become synonymous with beggars and laziness also has crept in. This is not proper and correct.
0: ఇంకా ఆరవది,
1: the sixth point,
0: లంచం ఇచ్చి పని చేసుకోవటం కానీ లంచం ఇచ్చి లక్ష్యం పుచ్చుకొని పని చేయటం కానీ సత్యసాయి సంస్థల్లో ఏమాత్రం కూడా జరగకూడదు.
1: Either by giving bribe or by taking bribe and getting your work done, this is not part of the Satyasai organization framework.
0: Satyam puchukovatam gaani lancham lancham ichukovatam gaani Satyasai samasthalaku chaala droham jarugutundi.
1: Either giving bribes or accepting bribes is against the very dictates of the Satyasai organization.
0: Kanaka ee vyaktulandaru kuda ee yokka lakshyamni tane yokka drishtiyandu unchukoni patti jagrataga pravartinchali.
1: This is something which you must bear in mind continuously and carefully.
0: Inka yedavadi.
1: Now the seventh point.
0: మానవత్వంలో అనేక విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
1: There are any number of problems that one has to face it.
0: ఈ సమస్యలను పరిహారం గావించుకునే నిమిత్తమై కొన్ని ప్రధానమైనటువంటి సూత్రాలను కూడా మనం పట్టుకోవాలి.
1: Now we must try and seek ways and means of finding solutions to these problems and difficulties.
0: మనలో కొన్ని విధములైనటువంటి ద్వేషములు అసూయలు పెరుగుతుంటాయి.
1: Now we have these feelings of hatred and envy and jealousy and the like.
0: ఈ యొక్క ద్వేష అసూయలను కొంతవరకును అరికట్టుకునే నిమిత్తమై కొంత విశాల భావాన్ని పెంచుకోవాల్సి వస్తుంది.
1: By way of curbing this sense of envy or jealousy, we must try and develop our own outlook.
0: ఈ యొక్క విశాల భావం కలగాలంటే జాతి మత భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
1: So if you wish to broaden your vision and outlook, there should be no differences on the basis of race or caste or creed or country.
0: జాతి మతములను పాటించరాదు.
1: We should not go by what is laid down strictly in terms of one's
0: religion. పద్ధతులు నీ గృహంలో నీవు ఆచరించవచ్చు.
1: Or one's country. Whatever is given to you in your own home, follow.
0: కానీ సమాజంలో వీటిని పాటించటం చేత కొన్ని ప్రమాదములు కూడా సంభవిస్తాయి.
1: Follow these in your house, all right. But try to carry them.
0: ఒకరిని వంచించటము మరొకరిని అభివృద్ధి గావించటము జరుగుతుంది.
1: If you carry these to the society, there could be difficulties around you.
0: కనుక సమాజంలో ఉండినటువంటి ప్రతి ఒక్కరిని కూడాను సోదర భావంతో మనం ప్రేమించాలి. కానీ జాతి మత భేదములు ఏమాత్రం కూడాను పెంచుకోరాదు.
1: Rather than this, love the other person as your own brother. Don't look upon him as belonging to some other creed or religion or country.
0: ఏడవది, తమ పనులే తాము చేసుకోలేనటువంటి వారు సమాజ సేవను ఏ రీతిగా చేయగలరు?
1: The next thing is, one who cannot do one's own work, how can he be of use to others?
0: కనుక సత్యసాయి సంస్థలో ఉండేటువంటి ప్రతి సభ్యుడు కూడాను తమ పని తానే చేసుకోవాలి కానీ ఇంకొకరితో చేయించుకోరాదు.
1: The members of Satyasai organization should try and do things their own task by themselves. They shouldn't depend on others.
0: అనేక మంది శ్రీమంతులుగా ఉండవచ్చును.
1: There could be many wealthy people, all right.
0: వారిలో ఒక విధమైనటువంటి యొక్క పరివారాన్ని పెట్టుకోవచ్చును.
1: They could have people, servants to assist.
0: లేదు, కొన్ని పనులకు మాత్రమే వారిని ఉపయోగించుకోవాలి కానీ తన సొంత పనిని కూడా ఆ పరివారంతో చేయించుకోవటం ఇది సోమరత్వం.
1: These servants and assistants could help you in a few tasks, no doubt. But your own work, you must do yourself.
0: ఇలాంటి సోమరత్వానికి మరిగినటువంటి వ్యక్తి సమాజ సేవ చేయలేడు.
1: Because a person thus is a lazy one and he can never do service to society.
0: సమాజ సేవ చేయనటువంటి వాడు సాయి సంస్థలో ఉండటకు అర్హుడు కాదు.
1: One who cannot be of service to society has no right to belong to the Sai organization.
0: కనుక సమాజ సేవ చేసే నిమిత్తమై మొట్టమొదట తన సేవను తాను చేసుకోవాలి.
1: So if you wish to serve the society, serve yourself first.
0: ఇది తొమ్మిదవది.
1: This is the eighth point.
0: Inka padavadi.
1: Now we come to, sorry, this is the ninth one. We come to the tenth point.
0: Daiva preeti papa bheeti kalagali.
1: You must have love for God and fear of sin.
0: Nirantaramu bhagavantunni preminchu.
1: Love God incessantly.
0: Papanni dveshinchu.
1: And have hatred for fear, sin.
0: Papamu chesinanta kalamu kudanu daivamu neeku chikkadu.
1: So long as you keep committing sin, God can never be yours.
0: పది లక్షణములు కూడాను సత్యసాయి సంస్థల వారు తూచా పాటించక తప్పదు.
1: These 10 injunctions, it is necessary and imperative for the Satyasai organization members to follow.
0: ఇంతే కాకుండా మరొకటి, ఇది జనరల్ గా అన్నిటికీ సామాన్యమైనటువంటి ఒక సమస్య.
1: In addition to all this, there is yet another point which is in a general one in nature.
0: ప్రభుత్వం యొక్క అనగా చట్టం యొక్క నిబంధనలు మనం ఏమాత్రం

0: మితిమీరి పోరాదు.
1: We should never go against the law of the land.
0: ప్రభుత్వం యొక్క చట్టమును మనం తూచా నడుచుకోవాలి.
1: We must go by, we must follow to every letter and word what is handed down to us by the law.
0: సత్తాయ సంస్థల ఉండినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దీనిని సరైన మార్గంలో మనము దానిని అనుభవించి ఆచరించి ప్రభుత్వానికి కూడాను ఆదర్శాన్ని నిరూపించాలి.
1: So members of SSI organization should follow these rules and regulations in letter and spirit and be models for the government too. In the spirit, whatever is laid down by the government, they should follow these rules of the government and be ideals to others.
0: కనుక చట్ట విరుద్ధమైనటువంటి ఒక కర్మలు మన సంస్థలో చేయరాదు.
1: So something which goes against the law, we should never embark on doing that.
0: వీటిని మీరు హృదయమునందు ప్రతిష్ఠ గావించుకుని తద్వారా మన సంస్థకు సరైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ రావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: You should firmly implant these 10 points as your guiding principles, and I am hoping and blessing you that you shall succeed in your endeavors and bringing this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of November 21st, 1985, during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organization.

0: iron in association with mud, it gets rusted. The same very iron, when it is in association with fire, it will be free from all that rusting. Likewise, everything depends on company.
1: Isukalo Varsha Dhala Jala Dharulu Inkipo Isukalo Varsha Jala Dharulu Inkipo Madhura Mai Nilchu Regadi Masakalona Atule Prapta Anusaramai Alaru Bhakti Atule Prapta Anusaramai Alaru Bhakti Atule Prapta Anusaramai Alaru Bhakti.
0: When there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
2: Prema Swaruplena Vidyarthulara.
0: Students, embodiments of love.
2: Manavatam ento pavitramaina adinappatikini tanu సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్, బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
2: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
0: వెన్ వన్స్ ఐరన్ ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ మట్, ఇట్ గెట్స్ రస్టెడ్.
2: కానీ అదియే ఇనుము అగ్నిలో వేసినప్పుడు ఆ తుప్పు వదిలిపోయి కేవలం ప్రకాశవంతమైనటువంటిదిగా రూపొంది, మెత్తదిగా మారుతుంది.
0: బట్ ది వెరీ సేమ్ ఐరన్ వెన్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫైర్ ద రస్ట్ విల్ లీవ్ దాట్ ఇన్స్టెడ్ ఐరన్ షైన్స్ బ్రిలియంట్లీ రెడ్ హాట్.
2: డస్ట్ గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
0: The dust in the company of air will go up to the sky.
2: Kani neetito cherite lotu gunta varaku digutundi.
0: But the very same dust in the company of water will go down to the pit.
2: Paiki evurutaku rekkalu levu dustku.
0: The dust has no wings to fly high.
2: Krindiki digutaku kaalu levu.
0: Nor has it the legs to go down.
2: Sahavasa prabhavam chetane పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ దట్ మేక్స్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్.
2: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలు అనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపై ఆధారపడి ఉంటుంటుంది.
0: ద కంపెనీ డిపెండ్స్ ఆన్ ద గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ.
2: కనుకనే సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మూలత్వం, నిర్మూలత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాన్ని మనం చేరినప్పుడే మనకు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.
0: వెన్ వీఆర్ గుడ్ కంపెనీ నేచురల్లీ వీ కెన్ ఎంటర్టైన్ సీక్రెట్ ఐడియాస్ అండ్ అటైన్ డివినిటీ.
2: దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యముల్లో పురికొల్పుతుంది.
0: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
2: కనుక మానవుడు సత్సంగం అనేటువంటి దానితో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
0: Therefore, one should join good company and develop human quality.
2: Satsangam cheta manavadu kevalamu daivatvanni pondagaradu.
0: By joining a good company, certainly he can attain divinity.
2: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
0: Because of bad company, man turns into an animal.
2: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
0: Animal is below the level of man.
2: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
0: Divine is above man.
2: కనుకనే మానవుడు మధ్య లోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
0: Man is in between the two.
2: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమూ ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
2: చెడిపోవటం చాలా సులభం.
0: It's easy to get spoiled.
2: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
0: To reach exalted heights, it is difficult.
2: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
0: It may be quite difficult, full of exertion, but yet we should make every effort.
2: మానవుడు దుస్సంగంతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకుని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
0: Because of bad company, he'll be full of bad feelings and resorts to bad activities and ruins himself.
2: ఈ అన్నింటికి నీ సంకల్పములే మూల కారణములు.
0: For everything, thought is the main cause.
2: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, శుద్ధమైనటువంటివి గాను, సార్థకమైనటువంటివి గాను ఉండాలి.
0: The thoughts should be pure, sacred, and they should be proper.
2: కాని లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు, దురాలోచనలు, దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయస్సును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: But one entertains bad feelings and bad thoughts at a tender age and wasting his time thereafter.
2: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
0: Iron in the company of dust gets rust.
2: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది.
0: Iron which is rusted bursts.
2: ఇది బస్ట్ అయినప్పుడు దీన్ని టెస్ట్ చేయవలసి వస్తుంది.
0: When it bursts, it must be tested.
2: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
0: When you test it, it will have rest.
2: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
0: Is the rest that is high level.
2: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొట తుడిచివేయాలి.
0: Therefore, we should wipe out all the dust.
2: ఈ డస్ట్,
0: what is this dust?
2: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
0: We have to remove all this dust of bad company and bad feelings.
2: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగం చేతని ఏర్పడుతుంటాయి.
0: All these things are the result of the bad company.
2: కనుకనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
2: కనుక మనము కాలం తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చేయాలి.
0: డజంట్ మ్యాటర్, టేక్ టైమ్, ఎంక్వైర్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
2: కానీ మంచి స్థితిలో మనం ఉండినప్పుడు, మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు, మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
0: When we are in good position, when times are favorable, all will gather round you.
2: కానీ మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు, ఈయన స్థితికి వచ్చినప్పుడు, తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడా మనకు దూరమైపోతుంటారు.
0: When situation, circumstances are adverse and negative, people will turn away from you.
2: ఇది నిజమైన స్నేహం కాదు.
0: This is not true friendship.
2: స్నేహం అనగా ఏమిటి?
0: What is friendship?
2: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్టు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
0: హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ యూ, హూ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
2: చెరువునందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి.
0: When the tank is full of water, frogs gather in thousands.
2: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
0: When the tank is dry, not even one frog is seen.
2: అదే విధంగానే మనం మంచి స్థాయి అందు ఉండినప్పుడు, మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
0: Likewise, when we are in good position, authority, you will find people around you.
2: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
0: It's not true friendship.
2: స్నేహమనగా కష్టములు ఎందు, సుఖములు ఎందు, నష్టములు ఎందు, ఆదాయములు ఎందు, అన్నింటి ఎందు కూడా మనకు తోడునీడిగా ఉంటుండాలి.
0: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
2: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
0: Therefore, we have to take time, recognize a true friend and move with him.
2: కేవలం హలో అంటే హలో అనుకుని పోని వారితో చేరటము చాలా తప్పు.
0: It's a mistake if you join anyone by merely hello.
2: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
0: Before you make a friend, know the background.
2: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటినీ కూడా మనం గుర్తించాలి.
0: You have to inquire and recognize before you make a friend his habits, behavior.
2: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
0: You must also know the company of your friend also.
2: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి మొహం కూడా మనం చూడకూడదు.
0: The one with whom you are going to be a friend, if he is in bad company, don't look at your face, at his face.
2: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
0: If he says hello, say goodbye.
2: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
0: Such sort of friendship will put you in danger.
2: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
0: In the modern education, the modern students will consider everyone as friends.
2: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు.
0: It's not true friendship. It's not possible to say so.
2: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: They are all passing clouds.
2: ఏ నిమిషంలో విడిపోతుందో.
0: One moment it would leave you.
2: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హవ్ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
0: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిప్యులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై అండ్ గుడ్ బై.
2: ఇంతే కాకుండా
0: అటుదే
2: ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: అట్ దిస్ ఏజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
2: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
0: విదౌట్ క్యారెక్టర్ ఇట్ ఈస్ జస్ట్ లివింగ్.
2: క్యారెక్టర్ లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
0: Never be a friend to one without character.
2: అలాంటి వాళ్లకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
0: Such persons will not have individual character, not social character.
2: ఈ సామాజిక యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: When there is no social character, how do you expect national character?
2: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
0: Therefore, individual character is very essential.
2: అనగా మనసు చెలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, unwavering mind, the steady looks are absolutely important.
2: ప్రతి దానికి కూడా గడియారం పెండులు వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాడిని ముఖమే చూడకూడదు.
0: If everything oscillates like the pendulum, you should never look at his face.
2: Bad boy.
0: He is a very bad boy.
2: అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడా ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు.
0: We should never make friendship with such bad boys.
2: కడపడికి నీవు కూడా ఆ బ్యాడ్ అయిపోతావు.
0: Ultimately, you also turn bad.
2: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we should make every effort to have good friends.
2: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
0: Iron will lose all its strength because of the rust as it is in the company of the
2: మహా గట్టిగా ఉంటుంటాది.
0: ఇట్స్ సో స్ట్రాంగ్,
2: కఠినంగా ఉంటుంటాది.
0: వెరీ స్ట్రాంగ్.
2: అదే నిప్పుతో చేరేటప్పటికీ ప్రకాశవంతంగా ఉంటుంది.
0: వెన్ ఇట్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫైర్,
2: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
0: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
2: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
0: వెన్ కెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్?
2: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడా చాలా బయటపడుతుంది.
0: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally it shines.
2: దట్ విడిపోతుందో అది తాను పరిశుద్ధంగా ఉంటుంటాయి.
0: The moment dust is off, it remains pure.
2: ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు సరైన చుట్టూ దీనిగా మనం తయారు చేసుకోవచ్చు.
0: When it is pure, you can mold it in the way you want.
2: అట్టి ఇనుప ముక్కను ఏ పదార్థంగానైనా మనం తయారు చేసుకోవచ్చు.
0: Such iron piece can be made into
2: any. Round ga chesukochunu, oka semicircle ga chesukochunu, inko circle ga chesukochunu, enni rakanga alagaina aa inumu tayar chesukochunu.
0: You can mold it, fashion it in the way you like, semicircle or full circle.
2: Kanuka nee aapadalaku, nee yokka dukkamulaku, nee vicharamulaku taginatvanti reetiga danni marchukodaniki avakasam untundi.
0: Therefore there is every scope to change it according to your situations. The difficulties and the misery and anxiety. When the dirt is free. So long there is filth and dirt, it cannot be refined. So everyone must be refined. What do you mean by this refinement?
2: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటం.
0: Removing all the dirt and keeping up its quality.
2: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
0: ఆల్ ద మెటీరియల్ దట్ వీ పార్టేక్ ఈస్ నేచురల్ క్రియేషన్.
2: తింటున్నాము, వేడలు తింటున్నాము, ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము. పుట్టినట్టుగా మనం భుజించము.
0: వీ డోంట్ ఈట్ యాజ్ దే ఆర్ అవైలబుల్.
2: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
0: యూ ఫైండ్ ద ప్యాడ్ ఈ గ్రోయింగ్.
2: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
0: వీ రిమూవ్ ది గ్రాస్.
2: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
0: అండ్ వీ రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
2: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ ది రైస్.
2: ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింప చేసుకోవాలి.
0: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
2: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలవుతుంది.
0: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ కెన్ ఈట్ ఇట్.
2: అదే విధంగానే ఒక వెండి కాని, బంగారు కాని, వజ్రం కాని కూడాను పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
0: లైక్ వైజ్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ యాజ్ ఇట్ ఈస్.
2: గోల్డ్ సిల్వర్ ఇదంతా కూడా మట్టితో కూడి ఉంటుంటాది.
0: సిల్వర్ గోల్డ్ డైమండ్ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మడ్.
2: అనేక విధములుగా పరిశుద్ధం చేసి
0: ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్.
2: అగ్ని సంస్కారం చేత దీన్ని కొంతవరకును పరిశుద్ధమైనటువంటి యొక్క మెటల్ గా తయారు చేసుకోవాలి.
0: దేర్ఫోర్ ఇట్ మస్ట్ బి purified, it means processed in fire.
2: అప్పుడే దాని ద్వారా మనం అనేక రకాలు మనం చేసుకోవచ్చు.
0: దెన్ యూ కెన్ మేక్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
2: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
0: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
2: ఇది బట్టగా ఉంది,
0: దిస్ ఇస్ క్లాత్.
2: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రతి.
0: ప్రయర్ టు దాట్
2: ఈ ప్రతి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
0: దిస్ కాటన్ హెస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
2: కానీ ఆ ప్రతిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద థ్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్.
2: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
0: ద థ్రెడ్స్ మస్ట్ బి ఇంటర్వోవెన్ సో హెస్ టు షేప్.
2: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
0: So as to have the cloth today, it must be processed.
2: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ రిఫైన్మెంట్ విల్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్, ఎంజాయ్ ఇట్, యూటిలైజ్.
2: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జీలు, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
0: All that you study here is just bookish knowledge, familiarity with the text.
2: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
0: This kind of refinement is also needed.
2: ఎంత చదువు చదివినప్పటికీ సంస్కారం లేని చదువు చదువే కాదు.
0: You may read a lot without culture, you cannot call it education.
2: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: One may have very high education, but a mean man will never give up his quality.
2: తరచి చదువు చదువాం తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
2: కనుక మనము ఏ విధమైనటువంటి చదువులు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ చదువును.
0: Because we are educated, we continue to argue with people.
2: ఇది కాదు చదువు యొక్క విషయం.
0: This is not the quality.
2: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: Education is not for just a living.
2: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: And this education is for wisdom, the knowledge.
2: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తం అని భావిస్తున్నాము.
0: We take it in the wrong direction and consider it that it's meant
2: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
0: There are two paths in life.
2: జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
0: One is just a living, another the purpose of life.
2: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడా మనం కొంతవరకు గుర్తించాలి.
0: వైల్ క్యారింగ్ అవుట్ అవర్ డైలీ లైఫ్ వీ షుడ్ ఆల్సో వర్క్ అవుట్ టు అచీవ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
2: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపడికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
0: వీ మే లివ్ అండ్ మే డై అల్టిమేట్లీ.
2: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: దిస్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్
2: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
0: వీ షుడ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీవన్.
2: ప్రతి మానవుడు కూడా ఆదర్శ స్వరూపుడు కావాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
2: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
0: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
2: కనుకనే ఉత్తమ ఆదర్శమని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
2: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: ద ఐడియల్స్ డూ నాట్ చేంజ్.
2: అవి చిరంజీవి తత్వము.
0: దర్ ఇమ్మోర్టల్.
2: జన్మ జన్మాల ఎందుకు ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
0: ద ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
2: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
2: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: మోడర్న్ మ్యాన్ డజంట్ నో.
2: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: హీ డజంట్ నో వాట్ అన్ ఐడియల్ లైఫ్.
2: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినానే అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
2: ఈ అహంకారము, ఆడంబరము, అసూయ, ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీఈస్ యూస్లెస్.
2: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
0: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
2: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుండి.
0: ఎ ఫూల్ ఈజ్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
2: గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
0: విలేజ్ హెడ్ ఈజ్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
2: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
0: ద కింగ్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
2: కానీ
0: బట్
2: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
0: ద వన్ విత్ కల్చర్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
2: కనుకనే మొట్టమొదట మనము కల్చర్, మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ అండ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
2: కనుక ఏ దేశం యొక్క కల్చర్ ఆ దేశీయులు కాపాడుకోవాలి.
0: ఎనీ వన్ ఆఫ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ షుడ్ కీప్ అప్ దేర్ ఓన్ కల్చర్.
2: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
0: దిస్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
2: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
2: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు హేట్ ఎనీ.
2: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరైనటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
0: యూ షుడ్ చూజ్ ఎ కరెక్ట్ పర్సన్.
2: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసే దానికంటే ఏ ఫ్రెండు లేకుండా పోవటం మంచిది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్ బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
2: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
0: సో చూజ్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
2: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
2: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం, ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
0: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ, హార్మోనీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
2: మనసులో ఒకటి, మాటలో మరొకటి, చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
0: నెవర్ ఎనీ పర్సన్, నెవర్ అలౌ ఎనీ పర్సన్ టు బి నియర్ ద వన్ హూ థింగ్స్ ఇన్ వన్ వే.
2: దీనిని వేదాంత పరిభాషలో ఉంది, మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం అన్నది.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్స్ యాక్షన్స్ అండ్ స్పీచ్ వర్డ్స్ వే.
2: ఈ మూడింటి ఏకత్వం భావించినటువంటి వాడే నిజమైన మనిషి అన్నారు.
0: ద వన్ హూ హ్యాస్ ద పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ ది
2: ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: The proper study of mankind is man.
2: కనుకనే అట్టి వాడు మనుషుడిగా మారాలి.
0: సచ్ వన్ ఈజ్ ఎ ట్రూ మ్యాన్.
2: ఎప్పుడు చూసినా కానీ అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
0: వీఆర్ నాట్ థింకింగ్ ఈవెన్.
2: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద పర్సన్.
2: ఒక చిన్న ఉదాహరణ,
0: వాయిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
0: Even dogs would be able to detect the thoughts of man.
2: కానీ తన థాట్స్ తానే కనిపించటం లేదు, కనిపెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
2: ఒక చక్కని ఎగ్జాంపుల్,
0: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
2: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
0: ఎ డాగ్ ఈజ్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet డిస్టెన్స్.
2: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు, అది ఏమాత్రం కూడా నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
0: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
2: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
0: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
2: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
0: ఇట్ విల్ నో యువర్ థాట్.
2: మానవుని సంకల్పాలు కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
0: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్ నాట్ బై ఏ హ్యూమన్ బీయింగ్.
2: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
0: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఏ డాగ్.
2: కనుక మనము డాగ్ కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ఏ డాగ్.
2: డిఓజీ డాగ్.
0: డిఓజీ డాగ్.
2: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
0: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
2: స్పెల్లింగ్ ఒక్కటే.
0: స్పెల్లింగ్ ఇస్ థింగ్.
2: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
2: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
0: నెవర్ పాస్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి. స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
2: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
0: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
2: అది ఏ సాధనకంట మూల కారణము.
0: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
2: సాధన అంటే
0: వాట్ ఈస్ సాధన?
2: తపం చేయటము జపము చేయటం కాదు సాధన.
0: ఇట్స్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
2: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
0: ఫస్ట్ నో ది ట్రూత్.
2: నటపాంసి నతీర్థానాం

0: சஜ்ஜனோ சேவனோ வினா.
1: சஜ்ஜனுடைய சேவல் செய்யாலி,
2: தள்ளி
1: தன்றி குருவு பெத்தலு ఇలాంటి వారంతా ఉంటారు.
2: దేర్ ఆర్ యు ఫైండ్ యువర్ పేరెంట్స్ మదర్
1: వీరిని గౌరవించు,
2: రెస్పెక్ట్ దెం,
1: వీరికి సేవించు,
2: సర్వ్ దెం.
1: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
2: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెం మోర్.
1: అంతేకాని పెద్దలను ధిక్కరించి తల్లిదండ్రుల మాటను విస్మరించి నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన కిందనే రాదు.
2: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్ ఇస్ నో సాధన.
1: దీనిని భగవంతుడు కూడా అంగీకరించాడు.
2: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
1: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
2: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
1: జీవులను ప్రేమించు,
2: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
1: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
2: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
1: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు.
2: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి.
2: దేర్ఫోర్ ప్రాపర్ ఫీలింగ్స్ యూ షుడ్ రెస్పెక్ట్ పీపుల్.
1: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నశ్రేయో నియమం వినా కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
2: దో వీఆర్ బౌండ్ టు జాయిన్ ఏ కంపెనీ, we should observe certain limits for our own welfare.
1: Edaina gunamulu sarveyinatutti varini, character sarveyinatutti varini chuste vaadtho manike sambandham pettukokoddu.
2: Don't have any relationship with a person who has a bad character.
1: Aithe andariki namaskarinchu, sarva jeeva namaskaram kesavam pratigacchadi. Andariki namaskarinchu, tappu ledu, kaani sarva jeeva tiraskaram kesavam pratigacchadi. Itharu kuda manam tirinchukovali.
2: Whomsoever you respect, it amounts to respecting God. Whomsoever you deject, it amounts to total dejection, rejection of God.
1: ఈ విద్యార్థిగా మీరుండినప్పుడు,
2: so long you are a student,
1: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
2: Don't bother about other matters.
1: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థిని ఉంటారు.
2: Here we find students, boys and girls.
1: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
2: Boys should remain as boys.
1: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ అనేది పెట్టుకుంటే వాడు కుక్క కట్టి తినవి.
2: If boys have got any sort of connection with girls,
1: student ga undinappudu nee ee vidhamaina pedamargam pattitamante nee kukkal kante heenam aipothavu.
2: As a student, if you follow this wrong path, having kind of your parents also will not accept this.
1: Alanti tallidannulu garbhamlo putti kuda nu nivu vyarthudaipothunnavu.
2: Your life is a waste having been born to your parents.
1: Alanti janmame manaku vyartham aipothundi.
2: That life is wasted.
1: Kaadu alanti life ye manaku prayojanam ledu.
2: That life is in vain.
1: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
2: What sort of a life?
1: చేతులారంగ శివుని పూజించరేని.
2: If we don't worship God with both hands,
1: నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
2: If we don't sing the glory of Lord with full throat,
1: సత్యంబు లోనత తలుపడేని.
2: If we don't have compassion and truth
1: within, కడుగనేటికి తల్లుల కడుపు చేటు.
2: Why should they be born at all to their
1: mother? ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
2: Why should they be born at all to the mother?
1: ఏం కావాలి?
2: What for?
1: సరియైన సద్గుణములు రామంలో ఆవిర్భవించాలి.
2: We should have perfect good character.
1: అదియే మన యొక్క చదువుకు సరియైనటువంటి అంతరార్థము.
2: That is the significance of our education.
1: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే.
2: Books are full of education knowledge.
1: మస్తకముల నిండు మట్టి బెండు.
2: The head is full of mud.
1: ఏం ప్రయోజనం?
2: వాట్ ఈస్ ది యూజ్?
1: పుస్తకంలో ఉంటుండాలి చదువు అంతా.
2: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ద
1: హెడ్ లో ఉంటుంది మట్టి అంతా.
2: బట్ మట్ ఈస్ ఇన్ ది హెడ్.
1: ఇది చదువా?
2: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
1: కాదు కాదు.
2: నో.
1: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
2: దేర్ ఫోర్ యూ హ్యావ్ టు రిమూవ్ ది మట్ దేర్.
1: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
2: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
1: కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
2: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కానీ గుణ.
2: ఇఫ్ ది హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సో మచ్ ఆఫ్ మ్యాటర్,
1: తలబుర్రది కానీ కాక ఇలా సుకృతం నింపనగున.
2: అన్లెస్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
2: ఇన్ ది టంబ్లర్ దిస్ వాటర్.
1: ఇంట్లో మనం పాలు పోయాలంటే ఎట్ల పోస్తావు? కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
2: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కానీ గుణ.
2: ఇఫ్ దిస్ If the head is full of so much of matter,
1: would it ever be empty?
2: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
1: In the tumbler, there
2: is water. If you
1: want to pour milk there, how
2: do you do it? Don't remove water. And then fill it up with
1: milk. On the
2: other hand, if you pour milk there, both will be
1: spoiled. తల్లిదండ్రులను ఆనందపెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
2: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them
1: అలాంటి
2: blissful.
1: తల్లిదండ్రులు కూడాను మోసం చేసి, తల్లిదండ్రులు కూడాను దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంకా దుష్టుడు మరొకడు లేడు.
2: If you cheat your parents, you are the worst of the worst fellows.
1: ఈ చదువు చదివి కూడా ప్రయోజనం లేదు.
2: There is no use of this education.
1: ఇదంతా కేవలం ఈ చదువు చదివే బదులు ఇంటింటి బిచ్చమెత్తచ్చు.
2: Instead of studying like that, better we beg house to house.
1: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
2: So we should develop character.
1: గుణము లేని సుతుడు,
2: the son without character,
1: గురు లేని విద్యలు,
2: and the education
1: నీతి లేని జాతి నిష్ఫలంబు,
2: and the nation without character,
1: శాంతి లేని జీవి,
2: the life without peace,
1: శశి లేని నిశ్చిరాత్రి,
2: and the night without moon.
1: ఇది ఏమి ప్రయోజనం?
2: What is the use?
1: కనుకనే మొట్టమొదట
2: ఫస్ట్
1: గుణవంతుడైనటువంటి వాడిగా మనం తయారు కావాలి.
2: సో వీ షుడ్ షేప్ అవర్ సెల్వ్స్ ఇన్ ది వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్ త్రూ దిస్.
1: మీరే ఈ దేశానికి తగినటువంటి యొక్క నాయకులుగా అభివృద్ధి కావాలి.
2: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
2: యు ఆర్ గోయింగ్ టు ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
2: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ along the proper way, the country will be ruined.
1: మొదలు చెట్టున కూడా మొదబుట్టనిచ్చున మొక్క చొట్టగైపోతే చెట్టంతా చొట్టగైపోతుంది.
2: As a plant, if it's bent, the whole tree would be bent.
1: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
2: Students are a foundation to the country.
1: జీవితమనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
2: For this mansion of life, the student is the foundation.
1: బ్రహ్మచర్యం,
2: that is celibacy.
1: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాదిపైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాము.
2: On this foundation of celibacy, the householder.
1: దాని పైన వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాం.
2: ఓవర్ దట్ వానప్రస్థ.
1: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపైన సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తుంది.
2: ఆన్ ద టాప్ రెనన్షియేషన్.
1: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
2: సో ఇట్స్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
1: ఈ అన్నింటి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది గట్టిది.
2: Celibacy, the foundation should be strong.
1: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
2: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్, ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
1: నిలువునా కూడిపోతాయి.
2: విల్ కొలాప్స్ టోటల్లీ.
1: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
2: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
1: ఈ వయస్సు చాలా గొప్పది.
2: దిస్ ఏజ్
1: చాలా పవిత్రమైనటువంటిది.
2: ఇట్స్ సెక్రెట్.
1: గోల్డెన్ ఏజ్.
2: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
1: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
2: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
1: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
2: స్టూడెంట్స్ షుడ్ బి
1: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
2: Should be pure.
1: కనుకనే మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
2: So fill your hearts with love for God.
1: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
2: Your heart is a very big tank.
1: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
2: If the tank, the heart should be filled with
1: love.
2: Full of love.
1: అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవి ఇంద్రియాలంతా ట్యాప్స్.
2: All senses are taps.
1: కనుకనే ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
2: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ప్యూర్ వాటర్.
1: తీయని వాటరే వస్తుంది.
2: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
1: కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
2: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్, సో ఈస్ ది యాక్షన్.
1: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
2: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
2: వెన్ ఇట్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, ది యాక్షన్స్ విల్ బి గుడ్.
1: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
2: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ వేవ్ స్టార్టింగ్.
1: అల ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
2: వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
1: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్ ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరి పెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
2: Similarly, if you throw the stones of your thought in the lake of your mind, it will spread all over.
1: నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ చెవులంతా చెడ్డనే వింటాయి, నీ మాటలంతా చెడ్డగానే వస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్లేస్కే వెళ్తాయి.
2: Naturally, everything will tell upon your senses. Or your eyes will be after bad looks. The legs will take you to wrong
1: spots. పాదము మొదలుకొని తల వరకు కూడాను, ఆ పాద మస్తకం వరకు కూడాను ఇదే థాట్స్ ఏ ప్రాకిపోతాయి.
2: From top to toe, such thoughts will percolate, spread over.
1: కనుకనే హృదయం చాలా ప్రధానమైనటువంటిది.
2: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
1: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
2: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
1: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడాను ఆర్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు.
2: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
2: హార్ట్ ఈజ్ ఇన్సైడ్,
1: అది ప్రాకృతమైనటువంటివి. ఆర్ట్ అంతా,
2: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ.
1: ఇది కేవలము పారమార్థికమైనటువంటిది.
2: హార్ట్ ఈజ్ ఫ్రీ.
1: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
2: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
1: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
2: దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ సీక్రెట్ అండ్ ప్యూర్.
1: దీనిని వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణమని వర్ణిస్తూ వచ్చింది.
2: దేర్ ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్, అన్పొల్యూటెడ్, ఎటర్నల్ ట్రూత్.
1: దీనిని హృదయం లోపల సరియైనటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి.
2: వీ షుడ్ కీప్ అవర్ హార్ట్స్ ప్యూర్.
1: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే కర్మలు కూడా చిత్తశుద్ధికి సంబంధించినవిగా చేయాలి.
2: ఆల్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ అండర్టేక్ విత్ ప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్.
1: తిరుత్తుండాలు వారు ఉండేటువంటి వాడు,
2: తిరుత్తుండాలు వారు ఇన్ తమిళనాడు,
1: ఆయన చెప్పేటువంటి వాడు.
2: హి యూస్ టు సే,
1: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే చిక్కిరమే వందరమే రామరామ అనేటువంటి వాడు. చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని, నా చిత్తశుద్ధితో నేను పూజ చేస్తున్నాను.
2: ఐ వర్షిప్ ఓ లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ మై హార్ట్.
1: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
2: దిస్ లైఫ్ ఐ గాట్ ఇట్ సో మచ్ ఆఫ్ ట్రబుల్.
1: సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
2: హ్యూమన్ లైఫ్
1: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
2: ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైవ్స్.
1: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
2: ఐ బ్రాట్ సచ్
1: ప్రెషర్. నా చేయి విడిచి మీరు తిరిగి జారిపోకూడదు.
2: ఐ డోంట్ డ్రాప్ ఇట్.
1: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
2: దిస్ ఇస్ స్టేటెడ్ బై మీరా.
1: కడలి కుళి తొరు ముత్తడితేనే కైనడువ

0: மாறி கடலில் குழ்த்தொழு முத்தடித்தேனே கை நடுவ விடுவாயோ. సముద్రం లోపల నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యమనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి.
1: స్వామి, ఐ బ్రాట్ దిస్ పర్ల్ గెటింగ్ ఇన్ టు ద బాటమ్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్.
0: ఇదే నా ముత్యమనేటువంటిది జీవితము.
1: దిస్ లైఫ్ దీనిని
0: నా చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో.
1: ఐ డోంట్ అలౌ ఇట్ టు డ్రాప్ డౌన్.
0: అది పడిపోయినా గతియల్లే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి.
1: వెన్ వన్స్ దిస్ ప్రెషస్ పర్ల్ ఆఫ్ లైఫ్ ఇస్ డ్రాప్డ్, వెల్ ఐ హ్యావ్ నో అదర్ థింగ్ టు లుక్ అట్.
0: కనుక మనం తెచ్చుకున్నాం ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని.
1: వీ హ్యావ్ బ్రాట్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించి ఈ యొక్క జీవితం అనే దాన్ని కొనుక్కున్నాం.
1: ఇట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్.
0: ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ నెవర్ మానవుడుగానే
0: సావాలి.
1: Human being should die as a human. He should not die as an animal.
0: అదే మనం చేసుకోవచ్చు. మానవుడు దేవుడు కానక్కర్లేదు.
1: Human being need not be divine.
0: మానవుడు మానవుడిగా బతికితే చాలు.
1: It is enough if he leads the life of a human being.
0: ఇదే మొట్టమొదట విద్యార్థి నాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: This is the first lesson the students
0: learn. బయట ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
1: In the outer world you find various tendencies and టెంపరమెంట్.
0: కనుక వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్ అబౌట్ దేర్.
0: మన మంచిని మనం చూసుకోవాలి.
1: లెట్ అస్ ఫాస్టర్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గుడ్నెస్.
0: కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: ఈవెన్ ఇఫ్ దేర్ స్లైటెస్ట్ ది మిస్టేక్ కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
0: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్స్.
0: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు గుణాన్ని
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకున్న వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.
0: మధుర మధుర మురళి ఘనశ్యామ. మధుర మధుర

0: One may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Vedamu Dvaitamaniyu. వేదాంతము అద్వైతమనియు అనేక విధములైనటువంటి ఆదర్శముల చేత ఆధారముల చేత శంకరుల వారు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
0: శంకర ప్రాపగేటెడ్ హిస్ డాక్ట్రిన్ అండ్ థియరీ దట్ వేద ఈజ్ డ్యువలిజం వైల్ వేదాంత ఈజ్ నాన్ డ్యువలిజం బేసింగ్ ఆన్ సో మెనీ ఎవిడెన్సెస్.
1: వేద వేదాంతములకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసములు, మానవ శరీరంలో ఉండినటువంటి అంగములకు శరీరములకు ఉండినటువంటి వ్యత్యాసమే.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ వేద అండ్ వేదాంత ఈజ్ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియస్ లింబ్స్ అండ్ ద బాడీ.
1: కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, ఇవన్నీ కూడాను దేహములకు అంగములు.
0: ఐ the ear, the mouth, nose, all these are the different parts of the body.
1: దేహములు సమాజమునకు అంగము.
0: Body is a limb of the society.
1: సమాజము మానవతకు అంగము.
0: The society is a limb of the humanity.
1: ఈ మానవత్వము ప్రకృతికి అంగము.
0: Humanity is a part of nature.
1: ప్రకృతి పరమాత్మ అంగము.
0: Nature is the limb of the divinity.
1: కనుక అంగాంగముల యొక్క వ్యత్యాసము లోతులకు దిగి విచారించినప్పుడు అన్ని ఒక్కటిగానే ఏర్పడతాయి.
0: Therefore, when we go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body.
1: కాశీలో పండిత సమావేశములో అనేక విధమైనటువంటి యొక్క సమస్యలు ప్రారంభమై ఆ సమస్యలు అనేక విధమైనటువంటి వాదోపవాదము చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: There in Kashi, in the congregation or assembly of various scholars, many problems have been taken up and they argued vehemently.
1: చిరునవ్వులు నవ్వుతూ శంకర్ల వారు వాదే వాదే వర్జితే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కానీ శాంతి చేకూరదు జగత్తునకు.
0: శంకర స్మైలింగ్ హి సెడ్ బై ఆర్గ్యూయింగ్ లైక్ దిస్ is only enmity that would be the result.
1: Kanuka vadam anetunte yokka naamamu deeniki sariyainte saarthakam kaadu.
0: Therefore argumentation is not the proper procedure to
1: samasyalu pariharam cheskotamu manavuni yokka pradhana samasya.
0: The main problem lies in finding out a solution.
1: Jeevithamantayikunu samasyala yokka thoranangane roopondutundi.
0: Life is full of problems as such.
1: Manavudu tana nitya jeevithamulo చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిదే కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్స్ నో టైమ్ లెఫ్ట్ విదౌట్ యాంగ్జైటీ అండ్ వరీ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఇట్ సెల్ఫ్,
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్,
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ,
1: చావు చింత,
0: డెత్,
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్,
1: జీవించుట ఒక చింత,
0: అవర్ లివింగ్,
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్,
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్,
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీ,
1: సంతసం ఒక చింత,
0: వింత
1: చింత,
0: ద మిస్టరీ, ఆల్ అవర్ ప్రాబ్లమ్స్,
1: సర్వ చింత.

0: O people, at least desire wholeheartedly love for God. That would be a solution for all our problems and anxieties.
1: Samasta chintanaku premane pariharamunaku moola karanam.
0: It is the love which is the only solution for all problems.
1: Prema unna chota dvesham undadu.
0: Where there is love, there is no hatred.
1: Prema unna chota vyatyasam kanipinchadu.
0: Where there is love, there are no differences.
1: Prema unna chota asuya aaradu.
0: There cannot be jealousy.
1: Prema sarva samatvamunakunu sambandhamayu kavinchetvanti yokka samasta shaktivantamainatundi.
0: Love is so powerful that coordinates and integrates.
1: Kani vedamunandu itti premaku kontha stalam takkuvaga undadu.
0: However, there is little scope for love in Veda.
1: Vedamu nirantaram kodanu aashinchunade kani anubhavinchunadi kaadu.
0: Veda always expects but doesn't show path to experience.
1: Lokamulo aneka mandi veda panditulu untunnaru.
0: There are thousands of scholars in the world.
1: కాని వేదమును వల్లి వేస్తున్నారు.
0: దే రిపీట్ వేద.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు వేదమును ఉచ్చరిస్తున్నారు.
0: ఫ్రమ్ డౌన్ టు డస్క్ దే గోన్ చాంటింగ్ వేద.
1: కానీ ఇది ప్రకటితం మాత్రమే కాని ఆచరణ తక్కువ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ బట్ నాట్ ప్రాక్టీస్.
1: కనుకనే ఇది ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే తుదినంచమే యుద్ధంచమే నిద్రంచమే అంతా చమే చమే చమే చమే కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
0: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్ ఐ వాంట్ ఐ వాంట్.
1: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
0: ద డిజైర్ ఇస్ ద బేసిస్ ఫర్ డ్యూ.
1: ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
0: బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యూ డిజైర్ ఇట్.
1: ఇక్కడ ఆశించే వ్యక్తి ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: హియర్ దేర్ ఆర్ టూ ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
1: కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద డిజైర్ అండ్ ద డిజైర్డ్ ఇస్ నాట్.
1: ఆశించేవాడు ఆశించే పదార్థమున కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది.
0: ద వన్ హూ డిజైర్స్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద డిజైర్డ్ దట్ ఈస్
1: డ్యుయలిజం.
0: దిస్ ఇస్ కర్చీఫ్.
1: ఈ కర్చీఫ్ నాకు కావాలి.
0: I want this kerchief.
1: ఈ కర్చీఫ్ ప్రత్యేకంగా ఒకటి ఉండినప్పుడే కదా నేను దానిని ఆశిస్తున్నాను.
0: బికాస్ కర్చీఫ్ ఇస్ సపరేట్ ఐ వాంట్ ఇట్.
1: ఈ కర్చీఫ్ వేరు నేను వేరు.
0: కర్చీఫ్ ఇస్ సపరేట్ ఫ్రమ్ మీ.
1: కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది.
0: దిస్ ఇస్ డ్యుయలిజం.
1: ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
0: వి కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యుయలిజం త్రూ ది సేమ్.
1: ఇది ఏమిటి?
0: వాట్స్ దిస్?
1: ఇది ఒక హ్యాండ్ కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ హ్యాంకర్ చీఫ్.
1: ఇది ఒక బట్ట.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: కానీ దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రము కాదు, ఇది దారముల యొక్క చేరిక.
0: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ యూ విల్ నో ఇట్స్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇది దారములు కాదు, ఇది ప్రత్తి.
0: ఇట్స్ నాట్ ఈవెన్ థ్రెడ్, ఇట్స్ కాటన్.
1: ప్రత్తి దారము బట్ట మూడు ఒక్కటే.
0: కాటన్ థ్రెడ్ అండ్ క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే త్రిదళం త్రిడరాకాలం త్రినొత్తంతి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం త్రిదళాకారం.
0: దర్ ఆర్ త్రీ అట్రిబ్యూట్స్. ఇట్ ఇస్ త్రీ ఫోల్డ్.
1: త్రినేత్రం చ త్రియాయుధం.
0: త్రీ ఐడ్ అండ్ ఫ్రైడ్ అండ్.
1: త్రిజన్మ పాప సంహారం
0: అండ్ అటోన్స్ ఆల్ ది సిన్స్ ఆఫ్ త్రీ
1: బర్త్స్. అది అద్వైతం.
0: దట్ సరెండరింగ్ టు గాడ్ ఇస్ నాన్ డ్యుయలిజం.
1: ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగమును మనము విచారించాలి.
0: హియర్ వీ హావ్ అండర్స్టాండ్ ద డైకాటమీ.
1: ప్రత్యక్షం పరోక్షము.
0: వన్ ఇస్ డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్.
1: అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
0: దోస్ దట్ హావ్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ కెనాట్ సే ఇట్ అవుట్ ఓపెన్లీ.
1: ఒక మూగవాడు షడ్సోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
0: A dumb person has partaken delicious items.
1: Kani okkoka dani ruchi ye vidhanga unnadani tanaku teliyane kani danni vicharinchi varninchi vivarinchi marukku cheppadaniki veelu kaadu.
0: He knows the taste of every item served but he cannot explain the taste of every item.
1: Cheppaledu kudanu.
0: He cannot express.
1: Kanukane advaitamlo undinatundi aanandamu manavulaku దాన్ని వెలుగుచ్చడానికి వీలు కానటువంటిది.
0: దేర్ఫోర్ ద బ్లిస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ డ్యుయలిజం ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్.
1: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కానీ దానిని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
0: యు కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ బట్ యు కెనాట్ ప్రొఫెస్ ఆర్ ఎక్స్ప్రెస్.
1: ఇక్కడ పరోక్షమే లేకుండా ప్రత్యక్షమే శూన్యం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ నో దిస్ ఇన్డైరెక్ట్ అప్రోచ్ యు కెనాట్ హ్యావ్ డైరెక్ట్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు కానీ పరోక్షమునకి ఏమాత్రము అవకాశం అందించడం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
0: వీ హావ్ నో ఫెయిత్ ఇన్ ఇన్డైరెక్ట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఐసు గడ్డ ఉంటుంది.
0: హియర్ ఇస్ అన్ ఐస్ బాల్.
1: ఈ ఐసు గడ్డ ప్రత్యక్ష ప్రమాణము.
0: దిస్ ఐస్ మాస్ ఆర్ బాల్ ఇస్ అ డైరెక్ట్ ప్రూఫ్.
1: కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
0: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్
1: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
0: వితౌట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ బేసిస్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఐస్.
1: కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐసు గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
0: దేర్ ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్లీ ద వాటర్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కాబట్టి ఈ ప్రత్యక్షమునకు ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము పరోక్షమే ప్రమాణము.
0: సో ఫర్ ద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఇన్డైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేస్.
1: కనుకనే దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునికంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
0: Therefore, for all this apparent world, the divinity behind is the base.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
0: without knowing this truth
1: manavudu
0: man
1: vedame vedantamga bhavinchukoni vedame advaitamga visheshinchi vedamune uchcharinchutu vedamulo undinatvanti yokka vishayamulanu anubhavinchadaku prayatnistuntadu.
0: Consider that veda and vedanta are one and the same, and thinks that veda speaks of non dualism and goes spends all his life chanting veda.
1: Prakrutamainatvanti jeevithamlo kalam gadutunnadu.
0: Man spends
1: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: హి లీడ్స్ ఎ వర్ల్డ్లీ లైఫ్.
1: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
0: హి స్పెండ్స్ ఇన్ దిస్ మొమెంటరీ వరల్డ్.
1: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
0: దిస్ నేచర్
1: ఇది ప్రవృత్తితో కూడినటువంటిది.
0: ద నేచర్ స్పీక్స్ ఆఫ్ అవుట్వర్డ్
1: ట్రెండ్. నివృత్తి వేరే ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎటర్నల్ ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిదే పరతత్వము.
0: దేర్ఫోర్ ది ఇన్వర్డ్ పాత్ ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్.
1: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై
0: to teach the spiritual principle
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించి నిమిత్తమై
0: to declare the fundamental basis
1: అనేక రకములైనటువంటి శ్రమలను ఒడిగట్టుకున్నాడు.
0: శంకర వాస్ ప్రిపేర్ టు అండర్టేక్ ఆల్ ఎఫర్ట్స్
1: ఎదుర్కొంటూ పోయాడు.
0: అండ్ స్టార్టెడ్ ప్రూవింగ్ డెమోన్స్ట్రేటింగ్.
1: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
0: హిస్ ప్రిసెప్టర్ గౌడపాద ఆల్సో ఎంకరేజ్డ్ హిమ్.
1: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడై నిలిచాడు శంకర్ల వారు.
0: దో శంకర వాజ్ క్వైట్ యంగ్, హి హస్ గాట్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్
1: 16వ సంవత్సరం వయసునందే ఇంతమంది పండితులతో వాదోపవాదం జరిగి అందరినీ కూడాను అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్యశక్తియే.
0: At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of
1: non-dualism. It
0: is non-dualism which is the main basis, fundamental.
1: ఈ అద్వైతం అనగా ఏమిటి?
0: What do you mean by that?
1: అన్నింటి యొక్క ఏకత్వమే దీనికి అద్వైతము అని.
0: The harmony, the unity of all.
1: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు.
0: Many students must.
1: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
0: There are certain
1: నక్క కుక్క ఏనుగో పిల్లి ఇలాంటివంతా చేసి పెడతారు.
0: We got so many dolls made up of candy, sugar.
1: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
0: Children watch the form.
1: నాకు నక్క కావాలి, నాకు కుక్క కావాలి.
0: I want fox, I want dog.
1: నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నింటి యందు చక్కెర ఒక్కటే.
0: The dog and fox are separate, but the candy, sugar is one and the same.
1: ఆ నక్కలో ఉన్నటువంటి చెవులు కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: If you just cut off the ear of the fox and eat, it is sweet.
1: ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: Cut off the tail, yet it is sweet.
1: ఈ సర్వస్వరూపమంతా కూడాను మాధుర్యమే.
0: The entire form is nectarine sweet.
1: అదే విధంగానే
0: likewise
1: జగత్తంతా కూడాను కల్విదం బ్రహ్మ.
0: The entire universe is divine.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: God is present in this cosmos.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all creatures.
1: దైవత్వం సర్వత్రా ఉంటున్నదనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించి ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
0: శంకర రికగ్నైజ్ అండ్ ప్రాపగేటెడ్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ దట్ డివైన్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
1: భక్తుల యొక్క భేదాభావము చేతనే భగవంతునకు ఒక ప్రత్యేకతను ఇచ్చుకుంటూ తన ఆరాధన స్వరూపానికే ప్రత్యేకతను అందిస్తూ మిగతా దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణం.
0: It's only differences are because of the feelings and the sentiments of the devotees who always think of a name and a form.
1: Oka srimantudainatvanti vadu,
0: a rich man,
1: dvaita bhavamto koodinatvanti bhaktito,
0: with a dualistic mind,
1: Krishna ante chala prema,
0: has intense love for Krishna.
1: Ee Krishna vigrahanni cheyinchukoni nityamu Krishnuni poojinchali, Krishnabhishekam cheyyali, ee abhishek teektam nenu dinamu rolali అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
0: హీ డిటర్మిన్ టు వర్షిప్ ద ఐడల్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఎవ్రీ డే అండ్ పార్టేక్ ప్రసాద్ ఆర్ సాక్రిఫిషియల్ ఫుడ్ దేర్ ఆఫ్టర్.
1: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
0: ద టైమ్ నేచురల్ కష్ట
1: సుఖములు కావడి కుండలు.
0: ద డిఫికల్టీస్ అండ్ ద హ్యాపీనెస్ దే కమ్.
1: ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు.
0: What is going to happen in the next minute? Who can imagine it?
1: ఏ నిమిషమునకు ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితి సంభవిస్తుందో ఎవరు ఊహించడానికి వీలు.
0: At what moment of time, what is going to happen in store for you?
1: శ్రీమంతుడిగా ఉంటున్నాడు.
0: Is a rich man now.
1: ఒక 20 కాసులు ఇచ్చి కంసాలితో కృష్ణుని విగ్రహాన్ని చేయించుకున్నాడు.
0: He gives silver to the goldsmith.
1: Gold
0: to goldsmith and got made an idol of gold, Krishna's idol.
1: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
0: అండ్ హి ఆల్సో గాట్ స్పెషల్లీ మేడ్ కౌ ఆఫ్ గోల్డ్.
1: ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి ప్రక్కలో పెట్టాడు.
0: అండ్ హి ఆల్సో మేడ్ పీకాక్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు.
0: ఫర్ అభిషేక పర్పసెస్ హి గాట్ మేడ్ ఏ గోల్డ్ కప్.
1: నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము, ఆ తీర్థం గోరటము, ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది.
0: ఎవ్రీ డే he does this abhisheka and drinks that teertha after the process ritual.
1: Kani kalam ye natiki ni samagga undadu.
0: Time will not be the same always.
1: Kalam eppudu kudanu pravahinchetundi pravaham antidi.
0: Time always runs continuously.
1: Idi kala pravahamu.
0: It's an eternal flow.
1: Eppudu hech pallamlo jagutundo telivadaniki veelu kaadu.
0: No one can say when there will be bumps and jumps in life.
1: ఈ యొక్క క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి.
0: As the merit is exhausted,
1: పుణ్య ప్రాప్తి అంతా కూడా క్షీణించింది.
0: The all the merit of the past is exhausted.
1: ఈ శ్రీమంతుని యొక్క పరిస్థితి దిగజారిపోతూ వచ్చింది.
0: The position of the rich man is
1: గడపటికి దినానికి జరగటమే చాలా కష్టమైపోయింది.
0: He could not carry out his daily living.
1: ఇంకా భరించుకోలేక
0: he couldn't bear.
1: ఈ పదార్థములు ఇంకొక శ్రీమంతుని దగ్గరికి తీసుకెళ్లాడు.
0: He collected all these golden objects and took it to another rich man.
1: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
0: హీ వాంటెడ్ టు డిస్పోజ్ దెమ్ ఆఫ్ మనీ.
1: మొట్టమొదట గిన్నెను అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
0: ఫస్ట్ హీ వెయిడ్ దట్ కప్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ అభిషేక.
1: ఇది 20 కాసులు 20 కాసులు ఉంటుంది.
0: హీ సెడ్ ఇట్స్ ప్రైస్ ఇస్ 20 కాసులు
1: 60,000 రూపీస్
0: 60,000 రూపీస్
1: సరే. తర్వాత ఒక నెమలిని తూకం వేశాడు.
0: అండ్ దెన్ పీకాక్ ఇస్
1: ఇది 60,000 రూపీస్
0: ఇట్స్ ప్రైస్ 60,000.
1: తర్వాత గోవును తూకం వేశాడు.
0: అండ్ ఆల్సో కౌ వే
1: ఇది 60,000 రూపీస్
0: ఇస్ ఆల్సో 60,000.
1: తర్వాత కృష్ణుని తూకం వేశాడు.
0: దెన్ కృష్ణ ఇస్
1: దెన్ కూడా 60,000 రూపీస్ ఉన్నాడు.
0: ప్రైస్ ఇస్ 60,000.
1: ఏమిటి గోవు నెమలి కప్పు కృష్ణుడు అందరూ ఒకే వెళ్ళినా నేను భరించలేను.
0: He said, I can't bear this. What is this? You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup and cow.
1: చెప్పాడు.
0: That rich man said,
1: మీకు కృష్ణ రూపము నెమలి రూపము గో రూపము కప్పు రూపంగా ఉంటుండాలి, నాకు తూకం ప్రధానము అన్నాడు.
0: That rich man said, you go by the form, whether it's a peacock or a cow or a cup or Krishna, but I go by the weight.
1: దానికి వాల్యూ ఇస్తూ వచ్చున్నాడు.
0: I attach value to the total
1: weight. బంగారు తూకమునకు వాల్యూ ఇస్తూ వచ్చాడు, కానీ రూపానికి వాల్యూ ఇవ్వలేదు.
0: The value is attached to the weight of the gold, but
1: అదే విధంగానే భిన్న భిన్న రూపములతో ఉండినటువంటి మానవత్వానికి మనము విలువలిస్తున్నామే కానీ అందరి యందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు.
0: Therefore we attach value to the diversity and the multiplicity and the mankind, but not the unity.
1: భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు.
0: And therefore the essential basic
1: ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతము తప్ప మరొక భూతం ఇంకొకటి అధికంగా లేదు.
0: In every person five elements are present.
1: ఆరవ భూతమే లేదు.
0: There is no sixth element as such.
1: కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతూ ఉంటున్నాం.
0: బట్ వి ఇమాజిన్ వి ఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దేర్ సమ్ అదర్ థింగ్.
1: ఈ దురాశే దుఃఖమునకు కారణం.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
1: ఆశలు ఉండాలి.
0: వి హావ్
1: ఆశకు కూడా ఒక పరిమితం ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్.
1: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
0: మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
1: మైదాస్ ఇతను ఒక శ్రీమంతుడే.
0: ఈజ్ ఎ రిచ్ మ్యాన్
1: కానీ మహాభక్తుడు.
0: ఈజ్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
1: ఇతనికి చాలా దురాశ.
0: Has excessive desire.
1: తన ఆరాధన దేవతను అమితంగా ప్రార్థిస్తూ వచ్చాడు.
0: He prayed repeatedly to the deity.
1: Day and night, తెల్లవారి మొదలు రాత్రి వరకు ఆరాధన సల్పుతూ వచ్చాడు.
0: Day and night he offered prayers, worshipped.
1: దేవత ప్రత్యక్షమైంది.
0: The deity appeared.
1: ప్రార్థనలకు ప్రత్యక్షమైన దేవతల యొక్క లక్ష్యం.
0: It is natural for the deity to appear in front of the
1: ప్రార్థన చేయటము అతని యొక్క కర్తవ్యము.
0: God responds to the prayers.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: Things went on.
1: ఒకనాడు
0: వన్ డే
1: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
0: మైదాస్ ప్రేడ్ మదర్
1: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
0: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
1: సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు.
0: కానీ
1: మొట్టమొదటి దేవత చెప్పింది,
0: నీవు
1: కోరరాని కోరికను కోరుతున్నావు.
0: యు ఆస్క్ దట్ విచ్ యు ఆర్
1: నాట్. చాలా దురాశతో కూడినటువంటిది. దీని వల్ల నీకు సుఖం ఉండదు.
0: యు విల్ నాట్ బి హ్యాపీ ఐదర్.
1: చాలా కష్టములకు గురి అవుతావు.
0: యు విల్ బి పుట్ టు సఫర్.
1: బాధలకు గురి అవుతావు.
0: యు విల్ సఫర్.
1: కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
0: అల్టిమేట్లీ యు విల్ వేస్ట్ యువర్ లైఫ్.
1: కనుక ఈ వరం నీవు కోరవద్దు అనింది.
0: సో డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ బూన్.
1: నా వ్యవస్థ నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్.
0: This Maidas determined that the boon should be granted irrespective of the problems that he is likely to face.
1: Sari cheppina maata vinnappudu em chestundi, nee nashtam raasina vrata kanna kalada nu rendu chintinam vellu inga nee avastha nu anubhavinchunnaru.
0: The deity fell so that who can escape from the destiny. All right, you hang yourself, he said.
1: Varavu pondadu intiki vachadu.
0: After the boon is granted he returned home.
1: Parupu paina kurchunnadu.
0: He sat there on the bed.
1: దిండిని తీసి పక్కన పెట్టాడు.
0: He kept the pillow on one side.
1: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
0: The bed and pillow transformed into gold.
1: ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతా అంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
0: Then he entered, stepped into his garden.
1: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
0: He touched every tree.
1: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
0: Every flowering
1: plant. ప్రతి పుష్పాన్ని ముట్టాడు.
0: Every book.
1: అన్ని బంగారైపోతూ వచ్చింది.
0: Everything transformed into gold.
1: గడపడికి అలసిపోయాడు.
0: He was tired.
1: బిడ్డని పిలిచాడు.
0: He called his children.
1: టీనో కాఫీనో తీసుకుని రా అన్నాడు.
0: హి సెడ్ బ్రింగ్ కాఫీ ఆర్ టీ ఫర్ మీ నౌ.
1: టీ కాఫీ తీసుకొచ్చింది.
0: దే బ్రాట్ టీ అండ్ కాఫీ.
1: దాన్ని ముట్టాడు.
0: హి టచ్
1: బంగారైపోయింది.
0: ఇట్ ఆల్సో బికేమ్
1: ఆకలి పెరిగిపోతుంది.
0: అండ్ మోర్ హి వాంటెడ్.
1: కానీ ఏది ముట్టినా బంగారైపోతుంది అది.
0: బట్ వాట్ ఎవర్ హి టచ్డ్
1: ఏం చేసేది, బిడ్డను ముట్టాడు, బిడ్డ కూడా బంగారైపోయింది, స్టాచ్యూగా తయారైపోయింది.
0: అల్టిమేట్లీ వాట్ ఈస్ టు బి డన్, హి టచ్డ్ హిస్ సన్ హు ఆల్సో టర్న్డ్ ఇంటు గోల్డ్.
1: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
0: Then Maidas was transformed. See, he could know the truth.
1: Devi cheppina kuda nenu murkhudunai nenu vinalekapoyanu.
0: I was so foolish, though deity told me, I didn't pay heed to her words.
1: Vidhi ane 20.
0: This is the destiny.
1: Kanuka tirigi devi daggariki vellaadu.
0: So he again went to the
1: teevramainatundi yokka prarthana cheta vedamu cheta oka vidhamainatundi vedana cheta ఆమెను ప్రార్థించాడు.
0: విత్ యర్నింగ్ అండ్ సఫరింగ్ షీ ప్రేడ్ టు ద ఫ్యామిలీ డైటీ.
1: ప్రత్యక్షమైంది.
0: షీ మానిఫెస్టెడ్.
1: నాయన, నా మాట వినలేదు నీవు.
0: యు హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
1: ఈ గతి పట్టింది.
0: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
1: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
0: వాట్ యు వాంట్ నౌ?
1: నీవు ఇచ్చిన వరం తీసుకోమన్నాడు.
0: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
1: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ఎ నార్మల్.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక ఆశలు ఇంత ప్రమాదమునకు గురి చేస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ అస్ ఆల్ టు డేంజర్.
1: దైవ ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా సుఖము శుభములు కలుగుతూ ఉంటాయి.
0: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్ దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పర్.
1: కనుకనే శంకరుల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
0: శంకర, ఓ మ్యాన్ డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
1: వలదు వలదు ధన దాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
0: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: Told you how God's only wealth of all the reaction, the consequences of your past actions. Be satisfied with the lot.
1: Oh, manavuda.
0: Oh, man.
1: Durashaku neeku guri kavaddu.
0: Don't have too many desires.
1: Asani pettuko.
0: Have some desire and
1: kaani, but atanni ponde anta varaku neeku prema kavali.
0: Until you attain divinity.
1: Aa prema ne nee sarvasvamu istundi.
0: And that very love will give you.
1: ఎక్కడ ఏది కావాలో తానే అనుగ్రహిస్తుంది.
0: Where and when, how you receive God knows.
1: అడుగకువేవో మనస.
0: Oh mind, don't ask.
1: అడుగుకొలది అది అడుగున బడునని అడుగకున్న పని వడిగానగునని అడుగకువేవో మనస.
0: The more and more, oh mind, you ask for, it will be ignored or neglected.
1: అడుగని శబరిని ఆదరించని.
0: Without asking, శబరి was redeemed.
1: అడుగక తనకై మడియు జటాయు కడకునేగి సద్గతి గలిగించడే. అడుగకువే ఓ మనస. అడుగకువే ఓ మనస.
0: Oh mind, don't ask without mere asking. Jatayu had such an exalted heights. Could redeem
1: his life. దశరథ మహారాజు ఎంతనో ప్రార్థించాడు.
0: దశరథ ప్రేడ్ ఫర్
1: వెన్ నాయనా నా అంత్య సమయంలో నీ హస్తంతో నాకు నీరు పోయమని.
0: He wanted that son to be present with him.
1: అడిగిన దశరథునికి ఏ మాత్రం కూడా నువ్వు తాను మనసు కుదరలేదు.
0: But he didn't want to do oblige.
1: అడుగని జటాయువుకు మోక్షం నందించాడు.
0: Without asking, జటాయు
1: జటాయు అడగకపోయినప్పటికీ తన నోటిలో తన హస్తం ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు.
0: Without praying, asking, made జటాయు drink the water.
1: ఆదరించండి.
0: Without asking, శబరి was refuge.
1: లేదు. కానీ నిరంతరం కూడా నువ్వు రామచింతన చేస్తూ వచ్చింది.
0: Yet she went on thinking of Rama continuously.
1: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట.
0: రామా వాజ్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఈ మార్గంలో వస్తాడో ఏమో.
0: హీ మే కమ్ అలాంగ్ దిస్ వే.
1: ఆ విధంగా తలుచుకోవటము, ఆ మార్గాన్ని అంతా ఊర్చి శుభ్రం చేయటం.
0: ఎవ్రీ డే షీ వాజ్ క్లీనింగ్ స్వీపింగ్ ద పాత్ అలాంగ్ విచ్ రామా మైట్ కమ్ ఎనీ డే.
1: ఒక రేగి పండు చెట్టు కింద నీ కూర్చుంది.
0: షీ సాట్ అండర్ ఏ ట్రీ.
1: అయ్యో అరణ్యానికి వచ్చాడట సీతా సమేతుడై రామచంద్రుడు. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది.
0: She has got intense love for Rama, thinking that Rama might come along that path accompanied by Sita and Lakshmana. ఆ విధమైన
1: భావంతో ఒక్కొక్క పండు తినటము, తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం.
0: She started collecting all sweet berries, fruits and keeping them aside.
1: యద్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the reward experience.
1: వారి వారి పవిత్రమైనటువంటి భావం కొలది, దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటాయి.
0: Basing on their sacred thoughts, the divine will grant all that they want.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది అనుగ్రహంతో కూడినటువంటిది కానీ ఆగ్రహంతో కూడినటువంటిది కాదు.
0: God is full of అనుగ్రహ grace but not ఆగ్రహ or anger.
1: సాధకుని యొక్క బుద్ధులు అనేక విధములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించట చేత దానిని పురస్కరించుకుని యద్ భావం తద్ భవతి ఆ విధంగా పోవలసి వస్తుంది.
0: Aspirants follow different paths, they have different feelings and sentiments, therefore
1: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
0: You are in front of a big mirror.
1: ఆ నిలువుటద్దం ముందు నీవు పోయి
0: standing there in front of it.
1: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
0: You see your own reflection there in a mirror.
1: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనుకకు ఇచ్చింది.
0: If you do namaskar, you will get back the same namaskar from the reflection.
1: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తావా అది కూడా నిన్ను దండిస్తుంది.
0: If you point out your fourth finger, you will also get back.
1: కర్మ

0: As a scholar, you may go through a number of books. You may offer prayers fervently to your family
1: deity. As
0: is the object, so will be the reflection.
1: What
0: is the mirror here?
1: ఈ మిర్రే ప్రకృతి.
0: దిస్ మిర్రర్ ఇస్ వెరీ నేచర్.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: దట్ వెరీ ఆబ్జెక్ట్ ఇస్ డివైన్.
1: విష్ణువే కారకుడు.
0: గాడ్ ఇస్ ద కాజ్.
1: ప్రకృతియే కార్యము.
0: అండ్ ఇఫ్
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ ది రిలేషన్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
0: దేర్ఫోర్ వాట్ కమ్ బ్యాక్ టు యాస్ రియాక్షన్ రిఫ్లెక్షన్. In fact, object is one. This is unity.
1: Bimbamu, pratibimbamu.
0: The object and the reflection.
1: ద్వారా కలిగేటువంటి కానీ అర్థం లేకపోతే ఏది లేదు.
0: ద ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ ద మిర్రర్.
1: అది ఏ ప్రకృతి యొక్క విచిత్రమునకు పరమాత్మ యొక్క చిత్రమునకు ఈ విధమైనటువంటి వ్యత్యాసం.
0: దిస్ ఈస్ ది పెక్యూరియారిటీ ఇన్ ది మిస్టరీ ఆఫ్ గాడ్.
1: త్రైలోక్య పవిత్రమ్మును,
0: సో సేక్రెడ్ వర్ణాల
1: విత్తమ్మును, సన్మిత్రమ్మును, మునిజన వన పౌత్రమ్మును, విష్ణుదేవు చారిత్రమ్మును.
0: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
1: Prakriti lopala ikkada enni unnai, neevu nee pratibimbamu addamu enni unnai, moodu unnai.
0: How many are here now? You,
1: neevu nee pratibimbamu addamu,
0: you, your reflection in the mirror.
1: Kabatti ఈ మూడు ఉంటున్నాయి.
0: త్రీ ఆర్ ప్రెసెంట్.
1: మూడులో ఒకటి పోతే ఎంత అని ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ అడిగినా కూడాను మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
0: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్, 3 - 1, వాట్ ఇస్ ద వాల్యూ, హీ విల్ సే 2.
1: వాణికుడు ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది.
0: హీ టూ నోస్ లిటిల్ మ్యాథమెటిక్స్.
1: 3 - 1 ఏంటంటే 2 = 2 అంటాడు.
0: 3 - 1 = 2.
1: కానీ దైవం దీనిని అంగీకరించడు.
0: బట్ గాడ్ డస్ నాట్ అక్సెప్ట్.
1: ఇట్ రాంగ్ అంటాడు.
0: హీ సేస్ ఎ రాంగ్ ఆన్సర్.
1: ఎట్లా?
0: హౌ?
1: 3 - 1 = 1 అంటాడు.
0: 3 - 1 = 1.
1: ఈ భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమోటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
0: మెనీ మే మేక్ ఫన్ ఆఫ్ గాడ్ బికాస్ హీ డిడ్ నాట్ అటెండ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎనీథింగ్.
1: ఇక్కడ నీవు నీ ప్రతిబింబము అద్దము.
0: హియర్ 3, యూ యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
1: అద్దాన్ని తీసినాయి.
0: ఓ మ్యాట్ క్యాప్, రిమూవ్ ద మిర్రర్.
1: ప్రతిబింబం కూడా పోయింది.
0: నో రిఫ్లెక్షన్.
1: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
0: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్.
1: ఇదే
0: దిస్.
1: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
0: దేర్ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాన్.
1: మెనీ పీపుల్ సే మనీ మేక్స్ మెనీ థింగ్స్.
0: మెనీ పీపుల్ థింక్ మెనీ పీపుల్ సే దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: But Bhagavan says money makes many wrongs.
1: Money makes many things antar prapanchamlo.
0: But in the world we say money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
0: When once you understand the truth, you will make proper use of money.
1: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత.
0: దిస్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర్ హాస్పిటల్.
1: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ప్రూవింగ్, డెమోన్స్ట్రేటింగ్, ప్రొపగేటింగ్.
1: మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
0: ది క్లే ఇస్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: బంగారం ఒక్కటే.
0: గోల్డ్ ఇస్ వన్
1: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
0: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవత్వం ఒక్కటే. ఏకం సత్ విప్రాభవదావదంతి.
0: గాడ్ ఈజ్ వన్, హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
1: అల్లా అని చెప్పండి.
0: వన్ మైట్ సే అల్లా.
1: జీసస్ అని చెప్పండి.
0: జీసస్.
1: బుద్ధ అని చెప్పండి. జొరాస్ట్రియం అని చెప్పండి. రామ అని చెప్పండి. హరి అని చెప్పండి. హర అని చెప్పండి. అంతా చేరి ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
1: ఇది ఎట్లా?
0: హౌ?
1: ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
0: దేర్ ఇస్ ఎ మాస్టర్ ఆఫ్ ది హౌస్.
1: హౌస్
0: ఆఫ్ ద హౌస్.
1: హౌస్ ఓనర్.
0: హౌస్ ఓనర్.
1: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ సేస్
1: మై డియర్. సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కొంతసేపు లోపల మనముడు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ సన్ సేస్ హై గ్రాండ్ ఫాదర్.
1: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
0: యాజ్ ది కన్వర్స్ బ్రదర్
1: మై డియర్ బ్రదర్ అంటాడు.
0: అండ్ హిల్ సే మై డియర్ బ్రదర్.
1: ఇవి జరుగుతున్నట్టే కొడుకు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై డియర్ ఫాదర్ అంటాడు.
0: హిల్ సే మై డియర్ ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: డాక్టర్ లా కమ్స్ దర్ సేస్ మై డియర్ ఫాదర్ ఇన్ లా.
1: ఒక్కడే.
0: ది మాస్టర్ ఇస్
1: ఇంతమంది ఇన్ని రకం రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
0: బికాస్ సో మెనీ అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ హి హస్ గాట్ సో మెనీ నేమ్స్ నౌ.
1: ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్ హియర్.

0: అంతా నీవే.
1: ఎవ్రీథింగ్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి.
1: వాట్ మ్యాడ్నెస్ ఈస్ దిస్.
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రుడు, నీవే నా బంధువు, నీవే నా సకుడు, నీవే నా సర్వస్వం.
1: వి సే ఓ గాడ్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్.
0: దీనిని శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టెడ్ ఇట్.
0: చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యు ఆర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతా చ
1: యు ఆర్ మై మదర్,
0: త్వమేవ
1: యు ఆర్ మై ఫాదర్.
0: నీవు నా తండ్రివి.
1: యు ఆర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపా.
0: ఏమి ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వీ షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాత చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యు ఆర్ ఐ, ఐఎమ్ యు.
1: యు ఆర్ ఐ, ఐఎమ్ యు.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వము.
1: This is the strength underlying principle of non-dualism. దీనిని పరిష్కరించుకుని
0: ఏ వేదము తత్త్వం అసి.
1: Basing on this Veda said తత్త్వం
0: అసి. అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐ యామ్ బ్రహ్మన్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం చేత ఎంతైనా ఆనందం మనకు కలుగుతుంది.
1: This principle of unity, oneness will give you joy and bliss.
0: శంకరులు వారు అద్వైతాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: That is the teaching of Shankara.
0: అయితే అది అంత సులభం కాదు.
1: However, that's not simple and easy.
0: కానీ దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్మెంట్.
0: ఈ సంస్కారం అనేటువంటి పరిపక్వత స్థితిలో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ దట్ మెచ్యూరిటీ.
0: ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటైనటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హి సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్స్ దట్ యు రియలైజ్.
0: కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియల్లీ హి ఇస్ ద లక్కీ సోల్ హు అటైన్స్ దట్
0: స్టేట్. అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దెన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తుకంత కూడా రాజు.
1: హీ ఈస్ ద కింగ్ ఆఫ్ దిస్
0: వరల్డ్. రాజమకి రాజ మహారాజ రాజ. ఎవరు రాజు?
1: హూ ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుండాలి.
1: This soul is present everyone from top to toe.
0: అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషయాన్ని ఆశిస్తూ ఉంటారు.
1: Those who do not understand this immortality, అమృతత్వ,
0: అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే వాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
1: When once he knows the value of immortality, he will never ask for poison.
0: అమృతము అనేటువంటి తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
1: బికాస్ దే డూ నాట్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, దే హీ ఇస్ ఆఫ్టర్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట ఈ అమృతానుభవంను కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్వీట్ నెక్టరైన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్.
0: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలుకొని విద్యావంతుడు వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: శంకర మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ అండ్ ది సిటీ టు ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్ టు ఎ లెవెల్ ఆఫ్ ఎ స్కాలర్.
0: కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా
1: దేర్ ఇన్ కాశీ ఎస్ స్కాలర్స్ మెథడ్.
0: ఒక్కటి కూడా శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: శంకర్ హ్యాస్ సెట్ అన్ ఐడియల్ ఇన్ ఎవ్రీ ఇష్యూ, ఎవ్రీ మ్యాటర్.
0: ఇల్లు వదిలే సమయంలో తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
1: He gave a promise to his mother when he left his house.
0: Nayana, nee illu vadilipothunnavu.
1: Son, you are leaving the
0: sanyasam naaku ishtam lekapoyinappudiki nee nee sweekarinchavu.
1: Though I don't want you to be, you have chosen to be
0: renunciate. Anta samayam lopana maatramu ninnu choodalanetundi oka pichi aashanaakunnadi.
1: I got a desire to see you as the end approaches.
0: Kanukana anta samayamlo neevu naa daggara undalani aashinchindi.
1: Therefore you should be by my bedside when the end comes.
0: Maha pavitramaina hrudayudu ganaka ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు.
1: బికాజ్ ఇట్ ఈస్ ఎ సేక్రెడ్ సోల్ అండ్ ఎ నోబుల్ సోల్.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి చెప్పిన మాట సత్యమే అవుతుంది.
1: ద వన్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ హీ సేస్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ఏది చెప్పినా సత్యమే అవుతుంది.
1: వాట్ ఎవర్ హీ సేస్ ఇట్ ఇస్ ట్రూ.
0: పుష్పం కాదు అనుకుంటే ఇది పుష్పం కాకుండానే పోతుంది.
1: If he says not a flower, it will not be a flower.
0: ఆ సత్యాన్ని గుర్తించాలి.
1: One should know the truth.
0: అది ఏ భగవద్గీత లోపల కూడాను
1: That in Gita,
0: Amavasya yudhamu prarambhamavutundi yuddhamu.
1: Idi war starts on the dark night Amavasya.
0: Chaturdashi dinamu Arjunudu Krishnudini teesukoni Aravaki vellaadu.
1: On Chaturdashi, fourth day,
0: Repati dinamu ye vidhanga yuddham saginchali. ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు.
1: They were just discussing the war strategy.
0: భగవంతుడు ఎప్పుడు కూడా మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించేక ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
1: Before God confers grace, he will test the deservedness of the devotee.
0: అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడైతాడు.
1: Then only the devotee deserves what is given.
0: తిరిగి నా అర్జున, చీకటి అయిపోయింది, ఇంకింటికి వెళ్ళిదామన్నారు.
1: అర్జున, ఇట్స్ ఓవర్, బెటర్ యూ గో బ్యాక్.
0: ఊరుకుండకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు.
1: దేర్ కృష్ణ స్టార్టెడ్ టెస్టింగ్
0: అర్జున.
1: అర్జున,
0: చూడు ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు.
1: ఆన్ ద ట్రీ టాప్ ఇస్ దేర్ నాట్ పీకాక్?
0: అవును స్వామి, పీకాక్ అన్నాడు.
1: హి సెడ్ yes swami, it's peacock.
0: పిచ్చివాడ, అది నెమలి కాదు, గరుడ్పంతుడు.
1: ఇట్స్ ఎ బర్డ్,
0: గరుడ అన్నాడు.
1: ఇట్స్ గరుడా? హి సెడ్.
0: అవును స్వామి, గరుడే అన్నాడు.
1: yes swami, it is garuda.
0: ఏమిట్రా, నేను ఏది చెప్తే దానంతా ఒప్పుకుంటున్నావు? ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా? విచక్షణ జ్ఞాన శూన్యుడైపోయినాడు. నీవు ఎంత యుద్ధం చేయగలవు?
1: He said, you endorse what all I say. You have no discrimination. You don't inquire if it is true or not.
0: Arjunudu, Krishna,
1: Krishna,
0: nenadi nemali kadante neevu nemaliga marchavachchu.
1: If I say it is not peacock, you will make a peacock.
0: Neevu garuda kadu nante nenu trikaruduga marchavachchu neevu.
1: If I say it is not a bird, you will
0: kabatta nemala garuda anetuvanti vicharam naaku akkaraledu.
1: So I am not bothered as a peacock or garuda.
0: Neevu vakke naaku kavali.
1: I want what you say, your command.
0: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
1: Whatever you say is truth.
0: అప్పుడే చెప్పాడు కృష్ణుడు, మన్మనాభం మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరే మాం యే వైశసీ సత్యం తే ప్రత్యానే ప్రయోజనమే. మన్మనాభం మద్భక్తో, ఇప్పుడు నీవు నా భక్తుడవు.
1: Now you are my devotee.
0: నా మాటపైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి.
1: You have full faith in what I say.
0: కనుకనే నీవు ఇంక అన్నిటినీ జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించాడు.
1: Therefore you are sure to win. Then he started.
0: విశ్వాసం లేనటువంటి వాడికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of teaching to a fellow who has no faith?
0: ఈ సమయం లోపల 84 అర్జునుడికి, 86 కృష్ణుడికి.
1: They were aged 84 and 86 age.
0: కానీ అంతవరకు ఏనాడు కూడా నువ్వు గీతను గురించి చెప్పలేదు.
1: టిల్ దెన్ హీ డి నాట్ చూస్ టు టీచ్ గీత.
0: కాల కర్మ కారణ కర్తవ్యం కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా నువ్వు చేరి వస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఎట్ ద రైట్ టైమ్, ఎట్ ద రైట్ ఆపర్చునిటీ.
0: 84 ఇయర్స్ కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా కూడా నువ్వు వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో.
1: టిల్ ది ఏజ్ ఆఫ్ 84 దర్ వాస్ నో డిస్కషన్.
0: అప్పటికప్పుడు గట్టిపడినట్టుగా వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇమీడియట్లీ ఎట్ ద రైట్ అప్రోప్రియేట్ మోమెంట్.
0: మీరందరూ ఎవరు?
1: అర్జున, హూ ఆర్ దే?
0: వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్?
0: కాదు, వారు నీ బంధువులు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్.
0: నీవు వారికి ప్రత్యేకంగా లేవు.
1: అండ్ యూ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
0: నీవు, నేను, వారు అందరూ ఒక్కటేను అన్నాడు.
1: యూ, ఐ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వన్ ఓన్లీ.
0: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి.
1: దెన్ అర్జున టర్న్ మ్యాడ్.
0: అది ఎట్టవుతుంది? అంతా ఒకటి ఎట్టవుతుంది? అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్, దెన్ వై వార్?
0: పిచ్చివాడా, దీనికి ఒక విధం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్.
0: ఇది నాకు తెలుసు, నీకు తెలియదు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ అవేర్నెస్, యూఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్ స్టేట్.
0: తారక మంత్రము ఎరుపు మనే పనుకుండా జాగ్రత్త నిరత మగ స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యము గరుచిమన్నా.
1: Therefore one should know that eternal.
0: తెలుసుకున్నవాడు నేను, తెలియని వాడు నీవు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: కనుక నీవు, నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు.
1: యూ ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్.
0: పాస్ట్ ఇది నీకేమీ తెలియదు.
1: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్.
0: అని తెలుసును, కానీ మర్చిపోయినావు.
1: యూ నో బట్ యూ హావ్ ఫర్గాటన్.
0: స్వామి,
1: స్వామి,
0: నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు, నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు?
1: స్వామి, యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్, దోస్ పీపుల్ ఆల్సో ఆర్ దేర్.
0: నీకు ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది.
1: బికాజ్ కృష్ణ సెడ్, బికాజ్ యూ హ్యావ్ దిస్ వరల్డ్లీ విజన్,
0: నేను నివృత్తి దృష్టిలో చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు.
1: God knows all, that omniscient, omnipresent.
0: కనుకు నాకు ఎప్పుడు ఎరుకగానే ఉంటుంది.
1: So I am always in total awareness.
0: నీవు మర్చిపోయినావు అన్నాడు.
1: You have forgotten.
0: దానికి చక్కగా ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
1: Krishna gave very good example.
0: అర్జున,
1: అర్జున,
0: నీవు ఒకానొక సమయం, అంటే పేర్లు వేరు వేరు, ఇప్పుడు మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను.
1: భగవాన్ ఈస్ టీచింగ్ ఇన్ ఏ వే దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీ.
0: ఒకానొక సమయంలో నీవు కాశ్మీర్ యాత్ర పోయావు.
1: అట్ వన్ టైమ్ యూ వెంట్ కాశ్మీర్.
0: కాశ్మీర్ అంటే ఏమి? కేకేయ రాజు. ఆ కేకేయ రాజు బిడ్డనే కైక.
1: కాశ్మీర్ మీన్స్ ద కేకేయ అండ్ కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
0: కాశ్మీర్ యొక్క రాజు బిడ్డనే.
1: సో కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
0: వెళ్ళినావు,
1: యు హావ్ గాన్ దేర్.
0: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కింది, ఒక సూట్ గుడ్డ కొన్నావు.
1: యు పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
0: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
1: వాల్యుబుల్ క్లాత్ యు పర్చేస్.
0: తీసుకుని వచ్చావు.
1: యు బ్రాట్ ఇట్.
0: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అవి ఎరువు పడేసేసింది.
1: అండ్ యూ గేవ్ యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను.
1: దిస్ ఎన్ ఇల్లస్ట్రేషన్ సో టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: తర్వాత
1: లేటర్
0: అది మర్చిపోయినారు, 10 సంవత్సరం జరిగిపోయింది.
1: యూ హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
0: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
1: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్
0: బాబు. రామా ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పి నిచ్చింది.
1: ది సన్ సెట్, హియర్ ఇస్ సూట్ క్లాత్ హియర్, వై డోంట్ యూ గెట్ ఇట్ స్టిచ్.
0: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
1: అండ్ దెన్ రామా గాట్ ఇట్ స్టార్ట్ స్టిచ్.
0: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్ ను. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
1: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్, ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్ ఈవెనింగ్.
0: మన టైలర్స్ అంతా రేపు అని చెప్పేసి ఇంకొక నెలకు ఇస్తాడు.
1: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యూ టుమారో, బట్ ఇట్ విల్ బి 1 ఇయర్.
0: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
1: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
1: బ్రాట్ ఇట్ ది ఈవెనింగ్.
0: రెండవ రోజు బర్త్డే రాములది.
1: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
0: ధరించాడు.
1: హీ హాస్ పుట్ ఆన్ ద షర్ట్.
0: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
1: He bent to hand over the
0: gift. And there
1: the shirt tore in the center.
0: Amma cheppindi, nayana kotta vastrame appude chinigi poyinda ani Kausalya aninda.
1: Kausalya said it's a brand new cloth, it is torn now.
0: Appudu kuda nu Ramulu ee vidhamaina jnanaanni prabodhistu vachadu.
1: This is the teaching of wisdom of Rama and those.
0: Amma kuttadam kottadi, shirt kottade gaani gudda old stock annindadu.
1: Rama said stitching is brand new but the cloth is old stock.
0: New
1: stitching is new
0: kaani cloth stock old stock
1: but cloth is old stock.
0: Idi satyama kada?
1: Is it not true or not?
0: Adhe reetigane
1: likewise
0: neevu marchipoyinaavu nenu erukulo untunnanu.
1: You have forgotten, I know.
0: Kabatti idi neeku naaku undinatundi vyathasam idi. Naadi eruka neeku marupu.
1: This is the difference between you and me. Awareness here, forgetfulness over there.
0: Inte kaakunda
1: not only this.
0: ఆ యుద్ధ భూమి లోపల
1: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్
0: అందరూ చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
1: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
0: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
1: దెన్ అర్జున ఫెల్ట్ వెరీ సాడ్.
0: స్వామి
1: స్వామి
0: అభిమన్యుడు చిన్నవాడు కదా,
1: అభిమన్యుడు
0: అతని పోవడానికి కారణం ఏమిటి?
1: వై షుడ్ హి డై?
0: నేను ఇంత పెద్దవాడైపోయి నేను పోకూడదా?
1: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
0: పిచ్చివాడా నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీలు లేదు. ఎవరి టైం ఎప్పుడిప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
1: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే వై షుడ్ వన్ డై అట్ ఆల్.
0: పోకం మానదు దేహమే విధమునం పోషించి రక్షించిన.
1: యు మే టేక్ కేర్ ఆఫ్ ద బాడీ అండ్ ప్రొటెక్ట్ ఇట్ టు ఎనీ లెంగ్త్ బట్ ఇట్స్ బౌండ్ టు డై.
0: మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగిన.
1: దట్ ఓల్డ్ ఏజ్ అండ్ ద ప్రాబ్లమ్స్ విల్ కమ్, యూ మే హైడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ ఫారెస్ట్. But they are bound to follow.
0: ఇవన్నీ ఇప్పుడు నువ్వు జన్మ జన్మాంతరం నుంచి జరుగు సంభవించేటువంటివి.
1: దే ఫాలో యూ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఒక రాయి ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఎ బౌల్డర్.
0: దానిని మంచి యువకుడు, ఒక 25 సంవత్సరాల యువకుడు చుట్టు తీసుకున్నాడు, బాగా 20 ఏట్లు కొట్టాడు.
1: An young man picked up a hammer and hammered it 25 times.
0: కానీ రాయి పగలలేదు.
1: But it didn't break.
0: తరువాత ఒక వృద్ధుణ్ణి పిలిచాడు.
1: An old man was called.
0: అతను 2 ఏట్లు కొట్టాడు. రెండు ఒప్పులు అయిపోయింది.
1: విత్ 2 strokes దిస్ బౌల్డర్ బ్రోక్ ఇన్ టు 2 pieces.
0: అప్పుడు ఆ వృద్ధుడు మహాగర్వం చేత అంటున్నాడు, అయ్యా యువకుడు నీవు 20 ఏట్లు కొట్టినా అది పగలలేదు, నేను 2 ఏట్లకే దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
1: ద ఓల్డ్ మ్యాన్ వాస్ సో ప్రౌడ్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. లుక్ హియర్ యంగ్ మ్యాన్, యూ కుడ్ నాట్ డూ ఇట్, వెల్ ఐ కుడ్ జస్ట్ బ్రేక్ ఇట్ ఇన్ 2 strokes.
0: కృష్ణుడు చెప్పాడు.
1: దెన్ హి కృష్ణ సేడ్,
0: వృద్ధుడా
1: ఓల్డ్ మ్యాన్,
0: ఇంత మాత్రమునకే నీవు గర్వాన్ని అభివృద్ధి పరచుకోవద్దు.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ రీజన్.
0: నీవు 2 ఏట్లు కాదు పగిలిండేది.
1: ఇట్ డిడ్ బ్రేక్ బికాస్ ఆఫ్ ది 2 strokes.
0: ముందు 20 ఏట్లు కొట్టాడు యువకుడు, ఆ 20+2 22 ఏట్లు గుండు పగిలింది.
1: అర్లియర్ ఇట్ వాస్ హ్యామర్డ్ 20 times.
0: 22 times.
1: 20 times then, 2 times now, 22.
0: కనుక మనం ఏం చేస్తున్నాము, అప్పటికప్పుడు జరిగేటువంటిది మనం చూసుకుంటాము.
1: యూ థింక్ ఆఫ్ దట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అట్ ద మోమెంట్.
0: భగవంతుడు పాస్ట్ కూడా దానికి కూర్చుంటూ ఉంటాడు.
1: బట్ గాడ్ విల్ టోటల్ ద పాస్ట్ ఆల్సో.
0: ఇది దీనికి దానికి ఉన్న వ్యత్యాసం.
1: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్.
0: దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటున్నది.
1: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు.
1: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ హ్యాండ్.
0: రెండు కూడా నువ్వు భగవంతుడు చూసినటువంటి వాడు.
1: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
0: ట్రీ గా ఉంది.
1: In the past it was a tree.
0: Future lo tree ga undi.
1: In future it is a tree.
0: Present lo seed ga undi.
1: In the present it is a seed.
0: Seed lo matrame nu chustunnavu.
1: You think see the seed.
0: Kaani aa rendu tree lu kuda nu ee seed nunchi vachinatunti ve.
1: But both the trees have originated, germinated of the same seed.
0: Bijam mam sarvabhuta naam annadu Krishna.
1: Krishna said, I am the seed in all of the beings, in all of the creatures, animate and inanimate.
0: Ee vidhamaina yokka advaitanni kramakrameena శంకర్ల వారు లోకానికి చాటుకుంటూ వచ్చారు.
1: దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ప్రొపగేటెడ్ టాట్ బై శంకర.
0: అయితే ఈ అద్వైతానికి మూలాధారం అనేటువంటిది ఒకటి కావాలి.
1: However, a fundamental principle is needed to understand non-dualism.
0: ఈ మూలాధార తత్వము మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
1: To understand the fundamental principle of non-dualism, we need to know many of the examples.
0: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడాను మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
1: Be prepared to listen to fundamental basis in the principle for non-dualism.
0: శివ శంకర నమామి శంకర శివ శంకర.

0: ప్రవృత్తి మార్గమనియు నివృత్తి మార్గమనియు రెండుగా విభజిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ టూ పాత్స్, వన్ ఇస్ అవుట్ వర్డ్, నదర్ ఇస్ ఇన్ వర్డ్.
0: కానీ ప్రవృత్తి నివృత్తుల యొక్క నిజస్థానం ఒక్కటే.
1: యాక్చువల్లీ ద పాయింట్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఫర్ బోత్ ది వేస్.
0: భౌతికంగా, లౌకికంగా, ప్రాకృతికంగా అనుభవించేదంతయు కూడాను ప్రవృత్తులని, దీనికి అతీతమై అంతర్ముఖమై ఆనందమయమై అమృతమయమై ఉన్నటువంటిదంతా నివృత్తి మార్గమని భావిస్తున్నారు మానవులు.
1: పీపుల్ కన్సిడర్ దట్ ఆల్ దట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ దట్ ఈస్ ట్రాన్సెండెంటల్, దట్ ఈస్ ఇన్నర్ అండ్ ఇన్వర్డ్, బ్లిస్ఫుల్.
0: ఈ ప్రవృత్తి నివృత్తుల యొక్క స్వరూపము ఒక్కటే.
1: యాక్చువల్లీ ది అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ పాత్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అదే మానవత్వము.
1: దట్ ఈస్ ది హ్యూమన్ లైఫ్.
0: ఈ మానవత్వమునందు ప్రవృత్తి వృత్తులని కొన్ని, నివృత్తి వృత్తులని కొన్ని విభజించుకుంటూ వచ్చారు.
1: వీ క్లాసిఫై ఇంటు టూ కేటగిరీస్, ది అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ ఇన్ హ్యూమన్ సోజర్న్.
0: ఈ ప్రవృత్తి వృత్తులన్నీ కూడాను నివృత్తి యొక్క వృత్తుల యొక్క ప్రతిబింబములే.
1: All that you find outward is the reflection of the inward.
0: Pratidhvanule.
1: Resound.
0: Ikti pratidhvanulu pratiswarupamulainatvanti okka manavatvanni antarmukhamga manamu vicharam cheyali.
1: Therefore we have to inquire inwardly the nature of that which is resound and
0: bhagavantudu manavakaramnu dharinchinappatikini ee pravrutti nivruttulaneetvanti vatini విభజించలేకపోవడానికి కారణమేమిటి?
1: దో గాడ్ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్, వై ఇస్ ఇట్ దట్ వి గో బై దిస్ క్లాసిఫికేషన్?
0: అనాది కాలము నుండి అనేక జన్మలుగా ప్రతి మానవుడు కూడాను ప్రవృత్తి జీవితమనే గడుపుతూ వస్తున్నాడు.
1: ఓవర్ జనరేషన్స్ ఆఫ్ పాస్ట్ లైవ్స్ పీపుల్ హ్యావ్ బీన్ స్పెండింగ్ టైమ్ విత్ ఎక్స్టర్నల్ అప్రోచ్.
0: కనుకనే ఒకే పర్యాయము నివృత్తి మార్గంలో ప్రవేశించుటకు వీలు కాదు.
1: Therefore it's not possible to proceed inward.
0: Pravruttini anusaristu anusaristu nivruttilo praveshinchali.
1: As one follows the outward, one has to follow the inward path.
0: Ramalakshmana Bharata Shatrughnulu nalugariki vivaham cheyatalanchi midilapuram lopala aneka vidhamainatvanti vedukalanu kalpinchukunnaru.
1: All the festivity in the gate are ready to perform the wedding of Ramalakshmana Bharata Shatrughna there in Midhilapura.
0: ee pravrutti yokka karmalu endukodanu nivruttulu kodanu antarbhutamai untunnayi.
1: In all the external activity that goes on there is inward significance.
0: prachina sampradayamunu puraskarinchukoni raadulu yokka samskrutini puraskarinchukoni ee vivahamu 4 dinamulu jarugutu vachindi.
1: Basing on the ancient tradition of the royal family, the wedding took place for 4 long days.
0: మొదటి దినము వరప్రహేమము అనగా లగ్న పత్రికలను తీసుకొని ఋత్వికులతో, పురోహితులతో కన్యాదాత గృహమునకు వెళ్లి వారికి లగ్న పత్రికను అందించటం.
1: ఆన్ ద ఫస్ట్ డే ద వెడ్డింగ్ ఇన్విటేషన్ విల్ బి టేకెన్ ఇన్ ప్రొసెషన్ బై ఆల్ పురోహిత్స్ అండ్ విల్ బి హ్యాండెడ్ ఓవర్ టు ది బ్రైడ్.
0: తదుపరి ఈ వధువు యొక్క గృహము నుండి సుమంగళులతో ప్రవేశించి వీరి లగ్న పత్రికను వటునకు అందించటము.
1: ఆన్ ద ఫాలోయింగ్ డే ద బ్రైడ్స్ పార్టీ ఆల్ లేడీస్ విల్ గో ఇన్ ఎ ప్రొసెషన్.
0: ఇదే తెల్లవారి నుండి మొదలుకొని సాయంకాలం వరకు కూడాను ఇదే వేడుకలో జరుపుతూ వచ్చారు మొదటి దినము.
1: ద సేమ్ థింగ్ వెంట్ ఆన్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ది ఈవినింగ్ ఆన్ ద ఫస్ట్ డే.
0: రెండవ దినము వంశ గౌరవమును ప్రతిష్ఠింపజేసుకుని వారికి తగినటువంటి కృతజ్ఞతను చేకూర్చటం.
1: బేసింగ్ ఆన్ ద రాయల్ ప్రెస్టీజ్ దే ఎక్స్ప్రెస్ దేర్ గ్రాటిట్యూడ్.
0: ఇక్ష్వాకుని వంశము మొదలుకొని దశరథ మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పరిపాలించినటువంటి రాజుల యొక్క గుణములను, ప్రతిష్టలను, చరిత్రలను వర్ణించుకుంటూ వారికి కృతజ్ఞతను చేకూర్చటం.
1: దే గాన్ స్పెండింగ్ ద హోల్ డే థింకింగ్ ఆఫ్ all of the past kings of the royal family Ikshvaku and express gratitude on that day.
0: Anaga gadachina rajulandaru kudanu pavitramainatvanti yokka prakhyati ainatvanti yokka pratishthalanu sampadinchatam chetane ఈనాడు దశరథ మహారాజు ఈ యొక్క రాజ్యమును ఏలగలుగుతూ వచ్చాడు.
1: బికాస్ ఆఫ్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ ఇన్ ద పోస్టెరిటీ దశరథ హాస్ కమ్ టు ప్రెసెంట్ పొజిషన్ టుడే.
0: గడచిన రాజులందరూ కూడాను సత్కీర్తిని సత్ప్రవర్తను సదాచారమును సద్గుణములనే పోషించుకునకుండిన ఈ యొక్క అయోధ్య రాజ్యము ఈ దశరథను దక్కేటువంటిది కాదు.
1: హ్యాడ్ నాట్ ద పాస్ట్ కింగ్స్ అబ్జర్వ్డ్ ద ట్రూత్ అండ్ ఆల్ ది ఎస్టీమ్ అండ్ ద ప్రెస్టీజ్ అండ్ ద రెప్యుటేషన్ దశరథ వుడ్ నాట్ హ్యావ్ బీన్ టుడే వాట్ హీ ఈజ్.
0: కోసల దేశమును పాలించినటువంటి రాజులందరూ కూడాను గొప్ప మహనీయులు, ధర్మపరులు, సత్య సంపన్నులు కనుకొని అట్టివారలకు కృతజ్ఞత అందించటము ఈనాటి రాజులకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ప్రెసెంట్ డే కింగ్స్ టు ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్ టు ద పాస్ట్ కింగ్స్ హూ స్పెండ్ దేర్ లైఫ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూత్.
0: కనుకొని ఈ కృతజ్ఞతను అందించటం అనేటువంటిది ఒక గొప్ప ఒక పండుగగా భావిస్తూ వచ్చారు.
1: ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాటిట్యూడ్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫెస్టివల్.
0: తదుపరి నీమి మొదలుకొని జనక మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పాలించినటువంటి మిథిలాపుర రాజ్యమును పాలించినటువంటి రాజులకు అందరికి కూడాను జనకుడు కూడాను తన తన కృతజ్ఞతను అందిస్తూ వచ్చాడు.
1: లైక్ వైజ్ జనక ఆల్సో ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ టు ఆల్ ది పాస్ట్ కింగ్స్ దట్ రూల్డ్ మిథిలాపుర.
0: మిథిలాపుర నగరమును మొట్టమొదట నిమి అనేటువంటి మహారాజు దీన్ని ప్రారంభించాడు.
1: ఇట్ వాస్ ది కింగ్ నిమి హూ స్టార్టెడ్ దిస్ మిథిలాపుర.
0: ఈ మధ్యలో ఎన్నో వందల రాజులంతా కూడాను ఈ రాజ్యమును కాపాడుకుంటూ పోషించుకుంటూ వచ్చారు.
1: హండ్రెడ్స్ ఆఫ్ కింగ్స్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్ కింగ్డమ్.
0: కనుకనే వారి యొక్క పోషణ బలం చేతనే ఈ మిథిలాపురము వైదేహి రాజ్యంగా నిలిచిపోయింది.
1: బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ గివెన్ బై దెమ్ ఇట్స్ కాల్డ్ వైదేహి కింగ్డమ్.
0: కనుకనే కృతజ్ఞత మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణముగా విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క మంగళ కార్యములు యందు దీనిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వచ్చారు.
1: Therefore on all auspicious occasions gratitude is expressed as a matter of life principle.
0: ఈనాడు నేను రాజుగా ఉన్నాను కదా, గడిచిన రాజులతో నాకేం పని అనేటువంటి అహంకారంతో విర్రవీయగలేదు.
1: They were never egoistic thinking in this direction. Today I'm the king, how am I bothered are the past kings.
0: కనుక గడిచిన రాజులకందరికీ నీ కృతజ్ఞత చెప్పుకోవటము మా కర్తవ్యము.
1: It's our responsibility and duty to express gratitude.
0: అట్టు కృతజ్ఞతనే తెలుపుకోకుండా మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం కాము.
1: If we don't express our gratitude, we are not discharging our duty.
0: కేవలము ఒక రాక్షసత్వాన్ని వహించినటువంటి క్రూరులుగా మేము రూపొందుతాము.
1: If we are ungrateful, we are demonic in our behavior.
0: కనుక కృతజ్ఞత మానవుని యొక్క ప్రథమ ప్రాణము.
1: Therefore gratitude is the life.
0: అని ఈ రెండవ దినము వీరులందరికీ కృతజ్ఞత చెప్పుకునేటువంటి ఒక పండుగగా కళ్యాణంలో విభజించారు.
1: ఆన్ ద సెకండ్ డే ఆఫ్ ద వెడ్డింగ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇస్ ద రొటీన్.
0: ఇంకా మూడవది
1: థర్డ్
0: తన నలుగురు కుమారులకు భవిష్యత్తులో తగినటువంటి యొక్క కీర్తి గౌరవములు ప్రతిష్టలు పెరిగి సమాజము లోపల ప్రజల యొక్క సుక్షేమాన్ని దృష్టియందుంచుకొని దాన ధర్మములు అనేటువంటి యొక్క పేరు చేత అనేక వేల గోవులను దూడలతో కూడినటువంటి గోవులను బంగారు కొమ్ములతో కప్పినటువంటి యొక్క అలంకారంతో కూడిన గోవులను దానమిస్తూ వచ్చారు.
1: ఆన్ ద ఫాలోయింగ్ ఫోర్త్ థర్డ్ డే కీపింగ్ ది వెల్ఫేర్ అండ్ ద రెప్యుటేషన్ ది ఎస్టీమ్ ఆఫ్ ఫోర్ సన్స్ టు బెనిఫిట్ ద సొసైటీ దే వర్ ఇండల్జ్ ఇన్ ద యాక్ట్స్ ఆఫ్ చారిటీ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ద కౌస్ ఇన్ ద కౌస్ అండ్ ద కౌస్ డెకరేటెడ్ విత్ ది గోల్డ్ ఇన్ ద
0: ప్రపంచంలో
1: ద హార్న్స్.
0: నాలుగు విధములైనటువంటి మాతలు ఉంటున్నాయి.
1: ద ఫోర్ టైప్స్ ఆఫ్ మదర్స్.
0: మొదలు భూమాత.
1: ద ఫస్ట్ మదర్ ఎర్త్.
0: రెండవది వేదమాత.
1: సెకండ్ మదర్ వేద.
0: మూడవది గోమాత.
1: థర్డ్ వన్ మదర్ కౌ.
0: నాలుగవది దేహమాత.
1: ద ఫోర్త్ వన్ ద ఫిజికల్ మదర్.
0: ఈ నాలుగు మాతల యొక్క కృతజ్ఞతను కూడాను మనం అందించటం మన కర్తవ్యం.
1: ఇట్స్ అవర్ డ్యూటీ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూడ్ టు ఆల్ దీస్ ఫోర్ మదర్స్.
0: నాలుగు తల్లుల బిడ్డలు ప్రతి మానవులు.
1: Everyone has these four mothers.
0: ప్రతి తల్లికి కూడాను తన శక్తానుసారము తన కృతజ్ఞతను అందించకపోతే వాడు నిజంగా క్రూరుడైన పుత్రుడే.
1: If one does not express gratitude to one's own capacity, he is a wicked one.
0: కనుక మూడవ దినము ఈ గోమాతలను బీద జనులకు అందిస్తూ ఈ విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: On third day, they were so happy distributing the cows to the poor people.
0: నాలుగవ దినము
1: Fourth day.
0: కన్యాదానము.
1: Wedding, కన్యాదాన.
0: అనగా తమ తమ బిడ్డలను దశరథ మహారాజు కుమారులకు దానము చేసే నిమిత్తమై ఏర్పరిచినటువంటిది.
1: ఇట్ ఇస్ ద డే వెన్ ద డాటర్స్ విల్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సన్స్ ఆఫ్ దశరథ.
0: జనక మహారాజు ఒకవైపున సీతను, మరొక వైపున చాకుడు బిడ్డ అయినటువంటి ఊర్మిళను తీసుకుని వచ్చారు. ఎవరు? దశరథ మహారాజు కాదు, జనక మహారాజు, అతని భార్య అయినటువంటి సునేత్రి.
1: జనక బ్రాట్ సీత అలాంగ్ విత్ ఊర్మిళ.
0: ఈ విధంగా తీసుకుని వచ్చేప్పుడు తనకు తండ్రి తమ్ముడైనటువంటి యొక్క జనకుని తమ్ముడు, అతని కుమార్తెలే ఇంక ఇరువురు కూడాను.
1: ద అదర్ టూ ఆర్ ద డాటర్స్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ జనక.
0: ఈ ఇరువురిని తీసుకుని తన కుశకుమారుడు అనేటువంటి వాడు తీసుకుని వచ్చాడు.
1: ఇస్ కుశికుమార హూ బ్రాట్ దీస్ టూ.
0: తీసుకుని వచ్చి కళ్యాణ మంటపంలో కూర్చోబెట్టారు.
1: దే వర్ బ్రాట్ టు ది ప్లాట్ఫామ్ వేర్ వెడ్డింగ్ వాస్ టు బి పర్ఫార్మ్డ్.
0: ఈ యొక్క కుశధ్వజుడు, జనకుని యొక్క తమ్ముడు,
1: కుశధ్వజ బ్రదర్ ఆఫ్ జనక,
0: అతని బిడ్డలే మిగిలినటువంటి ఇరువురు.
1: ద అదర్ టూ ఆర్ హిస్ డాటర్స్.
0: భరతునకు శత్రుఘ్నకు అందించినటువంటి వారు.
1: దే వర్ మ్యారీడ్ టు భరత అండ్ శత్రుఘ్న.
0: ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు దశరథ మహారాజు కూడాను తన కుమారుడు నలుగురును వెంట పెట్టుకుని వచ్చాడు.
1: When they were all seated, Dasaratha came over there along with his four sons.
0: వారిని కూడాను తూర్పు వైపున ముఖం పెట్టి నలుగురిని ఒకవైపున కూర్చోబెట్టారు.
1: They were all made to sit in one line facing the north.
0: వీరికి ఎదురుగా సీత, ఊర్మిళ ఇద్దరు కుమార్తెలు.
1: సీత, ఊర్మిళ ద అదర్ టూ డాటర్స్.
0: వీరిని కూడాను అక్కడ కూర్చోబెట్టారు.
1: దే వర్ ఆల్సో మేడ్ టు సిట్ దేర్.
0: అయితే ఈ ఇరువురికి మధ్యలో ఒక తెర కట్టారు.
1: హౌఎవర్ దేర్ ఇస్ కర్టెన్ ఇన్ బిట్వీన్ ది టూ.
0: ఈ విధంగా తెర కట్టడం లోపల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ కర్టెన్?
0: ఆనాటి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా ప్రతి మానవుని యొక్క కర్తవ్యం కూడాను ఇలాంటి గుణశీలతను పోషించుకోవటమే.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ద రాయల్ ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్, ఇట్ ఆల్సో హాస్ గాట్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
0: వివాహము జరగక పూర్వము కన్యను వరుడు చూడకూడదు.
1: బిఫోర్ ద మ్యారేజ్ ద బ్రైడ్ గ్రూమ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు లుక్ ఎట్ ది బ్రైడ్.
0: ఇక్కడ కన్యాదానం జరిగిన తరువాత, సుముహూర్తము తరిగిన తరువాత అప్పుడు మాత్రమే తెరం తీస్తూ వచ్చారు.
1: ఆఫ్టర్ ది ఆస్పిషియస్ మూమెంట్ ఓన్లీ ది కర్టెన్ విల్ బి రిమూవ్డ్.
0: అప్పుడు కూడా తెర తీసినప్పుడు రాములు ఎక్కడో చూస్తున్నాడు.
1: ఈవెన్ ఆఫ్టర్ ది కర్టెన్ ఇస్ రిమూవ్డ్ రామా వాజ్ లుకింగ్ ఎట్ అనదర్ డైరెక్షన్.
0: కాని ఊర్మిళ వైపును కాని చూడలేదు.
1: హీ డిడ్ లుక్ ఎట్ సీత ఆర్ ఊర్మిళ.
0: అప్పుడు దశరథ జనకుడు వచ్చి, మమ పుత్రి ఇదం సీత అన్నాడు. ఓ రామచంద్ర, మమ పుత్రి ఇదం సీత, సీత ఇక్కడ ఉండాలి, నీవెక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: జనక కేమ్ అండ్ సెడ్, మై డాటర్ సీత ఇస్ హియర్, యు ఆర్ లుకింగ్ ఇన్ దాట్ డైరెక్షన్.
0: కానీ వినిపించుకోలేదు.
1: బట్ రామా డిడ్ంట్ హియర్ ఆల్ దిస్.
0: తిరిగి రెండు మూడు పర్యాయం చెప్పాడు, ఇదం సీత ఇక్కడుంది, రామా సీత ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: And Janaka repeated twice or thrice, here is Sita, you are looking another way.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఇంకా మంగళసూత్రము కట్టలేదు.
1: He has not tied that మంగళసూత్ర, the sacred thread.
0: వివాహం కానటువంటి స్త్రీని చూడటం మహాపాపము.
1: It's the worst of the sins to look at an unmarried woman.
0: ఇచ్ఛాకుల వంశమునకే అపకీర్తి తెచ్చినటువంటి వాడు అవుతాను.
1: We'll be bringing this Ikshvaku clan to disrepute.
0: కనుక నేను చూడను ఉన్నాడు.
1: So I won't look at her, he
0: said. దీనిని పట్టియే ఏకపత్ని అనేటువంటి పేరుకు సార్థకమైంది.
1: ఫర్ దాట్ రీజన్ హీ గాట్ దిస్ నేమ్ దట్ హీ హడ్ వన్ వైఫ్.
0: ఒకే మాట,
1: వన్ వర్డ్,
0: ఒకే పత్ని,
1: వన్ వైఫ్,
0: ఒకే అంబు,
1: వన్ ఆరో.
0: ఇది రామచంద్రునికు ప్రత్యక్ష ప్రమాణం అయినటువంటి యొక్క బిరుదు.
1: దీస్ ఆర్ ది టైటిల్స్ ఆఫ్ రామ దట్ హీ హాడ్.
0: ఇంకా వాయిద్యములు వాయిస్తున్నారు.
1: అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ ప్లేడ్.
0: వచ్చారు జనక మహారాజు యొక్క ఆస్థానం నుంచి అనేక మంది సుమంగళ్ళు.
1: Many ladies came from the court of Janaka emperor.
0: Veelu minchina mikkutalu streelake ekkuva bhushanalu mundara darbarlu sitaku ramudu sutramu gattutaadu ఇద్దరినొక్క ఈడు జోడుగా కూర్చినాడు. సీతకు తగువాడు శ్రీరాముడు. రారే చూడగ పోదాము రాముల పెళ్లి, రారే చూడగ పోదాము. స్త్రీలకు ఎక్కువ భూషణాలు,
1: లేడీస్ వర్ హ్యావింగ్ జ్యువెల్స్,
0: ముందర దర్బార్లు,
1: దేర్ ఇస్ ఎ కోర్ట్ ఇన్ ఫ్రంట్.
0: సీతకు రాముడు,
1: అండ్ రామ ఫర్ సీత
0: సూత్రము కట్టుతాడు.
1: హిస్ రెడీ టు టై అప్
0: మంగళసూత్ర. ఈడు
1: దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్.
0: జోడుగా కూర్చినారు.
1: అండ్ ఇట్స్ అప్రోప్రియేట్ సెలెక్షన్.
0: సీతకు తగువాడు శ్రీరాముడు.
1: రామ ఇస్ ద రైట్ మ్యాన్ ఫర్ సీత.
0: చూడగ పోదాము రాముల పెండి, రారే చూడగ పోదాము.
1: లెట్స్ గో అండ్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ.
0: ఈ విధంగా ప్రజలందరూ కూడాను గుంపులు గుంపులుగా పరిగెత్తి వస్తున్నారు.
1: లైక్ దిస్ పీపుల్ స్టార్ట్ రన్నింగ్ ఇన్ గ్రూప్స్.
0: ఈ మంగళసూత్రం కట్టారు.
1: అండ్ ది సీక్రెట్ థ్రెడ్ వాస్ టైడ్.
0: కట్టిన తరువాత
1: ఆఫ్టర్ దట్
0: ఒకరికొకరు గార్లాండ్స్ వేసుకోవాలి.
1: దే షుడ్ గార్లాండ్ ఈచ్ అదర్.
0: రామును చూస్తామా, ఆజానుబాహుడు.
1: రామ ఇస్ సో టాల్.
0: సీత అతని కంటే చాలా తక్కువ హైట్.
1: సీత ఇస్ కంపారిటివ్లీ షార్ట్.
0: కనుక దాసీలు తెచ్చినటువంటి హారంను సీత పట్టుకుంది.
1: సీత హెల్డ్ ఇన్ హర్ హ్యాండ్స్ ద గార్లాండ్ బ్రాట్ బై ది సెవెన్ మెన్.
0: చాలా దైవం యొక్క రహస్యములైనటువంటిది ఇంత సూక్ష్మంగా ఉంటుంటాయి.
1: ద డివైన్ సీక్రెట్స్ ఆర్ సో సటిల్.
0: ఆ గార్లాండ్ సీత చేతిలో పట్టుకుంది.
1: అండ్ సీత వాజ్ హ్యావింగ్ గార్లాండ్ ఇన్ హర్ హ్యాండ్స్.
0: ఎంతసేపు అయినప్పటికీ రాముల మెడలో వేయలేదు.
1: షీ డిన్ గార్లాండ్ రామ ఫర్ లాంగ్.
0: రాములు చాలా ఎత్తుగా ఉన్నాడు.
1: Rama is so tall.
0: తనకు తన యొక్క మెడ అందలేదు.
1: She could not catch him.
0: కనుక తల క్రిందకు ఉంచుకుని పట్టుకుంది.
1: So she bent her head and holding the garland.
0: దీనిని గుర్తించినటువంటి రాములు లక్ష్మణుకు సైగ చేశాడు.
1: Noticing that this, Rama signed to Lakshmana.
0: అనగా ఏమని సైగు?
1: What is the sign?
0: ఇది లక్ష్మణుకు తప్ప ఈ రహస్యాలు మరొకరికి తెలియదు.
1: దీస్ సీక్రెట్స్ ఆర్ నోన్ టు లక్ష్మణ అనేల్.
0: అందుకోసమే త్యాగరాజుకుడును చెప్పాడు.
1: సో త్యాగరాజ్ ఆల్సో సేడ్.
0: ఎందుకంటే ఇంత సూక్ష్మబుద్ధి కలిగినటువంటి ఒక లక్ష్మణుకు ఎవరు కూడా చెప్పనక్కర్లేదు.
1: నోబడి నీడ్ టు టెల్ లక్ష్మణ హూ ఇస్ సో ఇంటెలిజెంట్.
0: తాను కూడా సైగ్ చేశాడు అన్నాడు. వీలు కాదన్నాడు.
1: హీ టు గేవ్ ఎ సైన్ సేయింగ్ నో.
0: అనగా ఏమిటి ఈ సైగ్ చేయటం?
1: వాట్ ఇస్ ది సైన్ హియర్?
0: నీవు ఆదిశేషుడు కదా.
1: యు ఆర్ ఆదిశేష.
0: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చేయి అన్నాడు.
1: హీ సెడ్ దట్ ద గ్రౌండ్ వేర్ సీత వాజ్ స్టాండింగ్ లిఫ్ట్ ఇట్ అప్ టు ఎ లిటిల్ హైట్.
0: లక్ష్మణుడు చెప్పాడు, రామ సీత ఉన్నటువంటి స్థానంలో మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమంతా వెత్తాల్సి వస్తుంది.
1: అండ్ లక్ష్మణ సెడ్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ దట్ పార్ట్ ఓన్లీ, ద హోల్ ఎర్త్ హెస్ గోట్ టు బి లిఫ్ట్.
0: అయితే రాముని యొక్క ప్రతిజ్ఞ ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ద వర్బ్ ఆఫ్ రామ?
0: భక్తులకు ఎక్కడైనా నేను శిరస్సు వంచుతాను.
1: ఐ బెండ్ మై హెడ్ బిఫోర్ డివోటీ.
0: కానీ స్త్రీల ముందు నేను శిరస్సు వంచను.
1: బట్ బిఫోర్ విమెన్ ఐ డోంట్ బెండ్ మై హెడ్.
0: ఈ ప్రతిజ్ఞ పట్టాడు.
1: దాట్స్ ద వర్బ్.
0: అప్పుడు
1: దెన్
0: వీలు లేకుండా పరిస్థితిని బట్టి లక్ష్మణుడు ఆ పీటల పైన కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైమ్ లక్ష్మణ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
0: అప్పుడు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమై రాములు వంగాడు. ఇదే ఛాన్స్ అని సీత మెడలో వేసింది.
1: రామ హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ లక్ష్మణ విత్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. ఇట్ వాజ్ ది రైట్ టైమ్ ఫర్ సీత టు గార్లాండ్ హిమ్.
0: కనుకనే
1: సో
0: ఈ లక్ష్మణు యొక్క యుక్తి, రాముని యొక్క శక్తి ఈ జగద్వ్యాప్తి గావించే నిమిత్తమై ఇలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క చేష్టలు జరుగుతూ వచ్చాయి.
1: సో మెనీ సచ్ యాక్షన్స్ కన్వే ద పవర్ ఆఫ్ రామ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లక్ష్మణ.
0: తక్కువనా కాదు.
1: సీత ఇస్ నాట్ ఆర్డినరీ.
0: ఆమె భూజాత.
1: షీ ఇస్ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: కనుకనే లక్ష్మణ్ణి ఎత్తడానికి వంగేటప్పటికి మెత్తగా గార్లాండ్ వేసేసింది.
1: ద మూమెంట్ లక్ష్మణ బెంట్ టు డూ నమస్కార్ టు రామ ఇమ్మీడియట్లీ షీ టుక్ ద ఛాన్స్.
0: ఆ గార్లాండ్ వేసేటప్పటికి కళ్యాణం అయిపోయింది.
1: ద మూమెంట్ గార్లాండింగ్ ఇస్ ఓవర్ వెడ్డింగ్.
0: నలుగురు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
1: దే ఆర్ గోయింగ్ రౌండ్ ద ఫైర్.
0: తదుపరి ఒక చెలికెత్త జలమును తెచ్చి ఇచ్చింది, సరయూ నది జలమును.
1: ఎ సర్వెంట్ మేడ్ బ్రాట్ ద వాటర్ ఫ్రమ్ సరయూ రివర్.
0: కానీ ఈ జలముతో రాముల పాదములు కడగాలి.
1: రామాస్ ఫీట్ హ్యాడ్ టు బి వాష్డ్ విత్ దిస్ వాటర్.
0: పాత్ర తీసుకుంది కానీ పాదములు కడగటం లేదు.
1: షీ బ్రాట్ ది వెసల్ బట్ షీఈస్ నాట్ వాషింగ్ ద ఫీట్ యాజ్ ఎక్స్పెక్టెడ్.
0: ఎంతసేపు అయినప్పటికీ పాత్రను పట్టుకుని కూర్చుంది.
1: షీ వాస్ హోల్డింగ్ ది వెసల్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: అప్పుడు తాను యోచిస్తూ వచ్చిందట.
1: దెన్ షీ స్టార్ట్
0: జగత్తునకు ఈ రహస్యాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అనేక విధములుగా కూడా ఈ రకమైన చర్యలు జరుగుతూ వచ్చాయి. వివాహ సమయంలో.
1: All these actions were taking place at the time of wedding for the world to know the secrets behind.
0: Sita chetunu ninduku pedda pedda kankanalu vesukundi.
1: Sita was wearing bangles, very big bangles.
0: Ippude mana yokka midhirapanamuku vacheku munduga Ahalya shapa vimochan jarigindata.
1: Ahalya was free from all the curse before reaching
0: this. Ee padamulu vallane raayiga maarinatte Ahalya streega roopondindi.
1: Because of the Lord's feet, Ahalya in the form of a stone could come back to
0: her
1: form.
0: Nenu maranu kaani ఈ ఆభరణములంతా స్త్రీలుగా మారినప్పుడు నన్ను శ్రీరాముని వదిలిపెడతాడో ఏమిటో.
1: ఇఫ్ ఆల్ ది బ్యాంగిల్స్ ఐఎమ్ వేరింగ్ ఇఫ్ దే కన్వర్ట్ దెమ్సెల్వ్స్ ఇంటూ విమెన్ రామ మే డ్రాప్ మీ.
0: ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించి.
1: దిస్ ట్రూత్ ఈస్ నోన్.
0: లక్ష్మణుడు తన అంగవస్త్రాన్ని తీసి.
1: లక్ష్మణ హస్ టేకెన్ ది క్లాత్ హి వాస్
0: రామని పాదం తుడిచాడు.
1: హి వాస్ వైపింగ్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: తుడిచి తదుపరి కడగమన్నాడు.
1: లేటర్ హీ సెడ్ వాష్ హిస్ ఫీట్.
0: చూశారా, ఒక్కొక్క అవతారం యొక్క రహస్యములు ఇంత అత్యంత సూక్ష్మమైనట్టుగా ఉంటుంటాయి.
1: ది సీక్రెట్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్ ఇస్ సో సటిల్.
0: ఈ పాదములు కడిగింది.
1: షీ వాష్డ్ ది ఫీట్.
0: ఆ యొక్క పాదముల యొక్క తీర్థము శిరస్సు పైన చల్లుకుంది.
1: షీ ఆల్సో స్ప్రింకిల్ ఫ్యూ డ్రాప్స్ ఆన్ హర్ హెడ్.
0: ప్రదక్షిణ జరిగి ప్రమాణములు జరిగినాయి.
1: షీ వెంట్ రౌండ్ అండ్ షీ మేడ్ ఆల్ వౌస్.
0: ప్రమాణములు జరిగే సమయం లోపల
1: ఆఫ్టర్ టేకింగ్ ఓత్
0: ఈ జనకుడు రామునికి చెప్తున్నాడు, రామా ఇదిగో నా పుత్రి అయినటువంటి సీతను నీకు దానం చేస్తున్నాను, నీ వందుకో అన్నాడు.
1: జనక స్టార్టెడ్ టెలింగ్ రామా, హియర్ ఇస్ మై డాటర్ సీత, యాక్సెప్ట్ హర్.
0: అప్పుడు ఈ యొక్క వధువు ఏం చెప్పు, వరుడు ఏమని చెప్పాలి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రైడ్ గ్రూమ్ ఇస్ సపోజ్ టు సే?
0: ప్రమహల్లవా అనాలి, అంటే నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి.
1: ఈ సే ఐ యాక్సెప్ట్.
0: కానీ చెప్పటం లేదు.
1: బట్ ఈస్ నాట్ టెలింగ్.
0: పురోహితుడు వచ్చాడు.
1: పురోహిత్ కేమ్.
0: రామా కాలహరణం అవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
1: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్, యాక్సెప్ట్ నౌ.
0: అప్పుడు రాముడు చెప్తున్నాడు.
1: దెన్ రామా స్టార్టెడ్ టెలింగ్.
0: మాది ఇక్ష్వాకుల వంశము.
1: అవర్స్ ఇస్ ఇక్ష్వాకు క్లాన్.
0: మేము ఇచ్చేటువంటిది మా యొక్క వాడుక కాని పుచ్చుకునేటువంటి మాకు వాడుక లేదు.
1: అవర్ ప్రాక్టీస్ ఇస్ ఓన్లీ టు గివ్ నాట్ టు టేక్.
0: మేము దానమంతా ఇచ్చేటువంటిదే మా యొక్క అభ్యాసము.
1: Our habit is only giving continuously.
0: ఇంకొకరి దగ్గర నుంచి మేము దానమును పుచ్చుకునేటువంటి అలవాటు లేదు.
1: We don't accept anything from anybody. It's not our habit.
0: ఇది కన్యాదానమయ్యా, పదార్థ దానం కాదన్నారు.
1: It's offering one's own daughter, not any material, you know.
0: కన్యకుడును ఒక పదార్థమే.
1: Even woman is also a matter.
0: ప్రకృతిలో ఉండినంత వరకు ప్రతి జీవులు కూడాను పదార్థ స్వరూపులే.
1: So long one is in nature, everyone is a matter.
0: కనుక దీనికి దానం అనే పేరు తీసివేస్తే నేను ఒప్పుకుంటాను అన్నాడు.
1: If you can't remove that word offering, I am ready to accept.
0: అప్పుడు జనక మహారాజు
1: ఈ
0: సూక్ష్మాన్ని గుర్తించి దానం అనే పదమును తీసివేశాడు.
1: అండర్స్టూడ్ ది సటిలిటీ బిహైండ్ ఇట్.
0: నా కుమార్తె, మమ పుత్రి సీతాదేవిని నీకు ఇస్తున్నాను, నీవు ఈమెను చక్కగా చూచుకో, తల్లి లేని బిడ్డ.
1: జనక స్టార్టెడ్ టెలింగ్ మై డాటర్ సీత, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ, షీ హాస్ నో మదర్.
0: ఇది భూమాత పుట్టినటువంటిది.
1: షీఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: అప్పుడే అతని పురోహితుడు వచ్చి రాముని యొక్క పురోహితుడు కూడా చెప్తున్నాడు.
1: And he went on telling the Purohita.
0: Ayya Janaka Maharaja, Sitamma talli leni bidda.
1: Sita.
0: Ramunu tandri leni bidda annadu.
1: Sita has no mother, while Rama has no father.
0: Anaga payasamto puttinatundi vaadu Ramulu.
1: Rama is born out of payasa pudding.
0: Ee sambandham ledu.
1: So no connection
0: to father. Iruvuriki ee yokka baadalu untunnayi.
1: Both have the same problem.
0: Iruvurukunu saachchat divya shakti swarupulu.
1: That is very divine form.
0: Pudami paramaatma.
1: This earth is
0: ప్రకృతి పరమాత్మ స్వరూపులు.
1: నేచర్ ఇస్ గాడ్.
0: నీవు ఈ విధంగా కాపాడుకోమని రామచంద్రుని కోరనక్కర్లేదు అన్నాడు.
1: యూ డోంట్ నీడ్ టు రిక్వెస్ట్ రామా టు టేక్ కేర్ ఆఫ్ హర్.
0: అప్పుడు ఈ ప్రమాణములు ఎందుకు కూడాను ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి అని ప్రమాణం చెయ్యాల. ధర్మే చ అర్థే చ కామే ధర్మమునందును ధనమునందును వాంఛలి ఎందును కూడాను నేను ఈమెను అన్ని విధాలా సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి.
1: హీ హాస్ టు టేక్ ఎ నోట్ టెలింగ్ దట్ ద బ్రైడ్ గ్రూమ్ విల్ సాటిస్ఫై ద బ్రైడ్ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ రైచియస్నెస్ ద వెల్త్ అండ్ డిజైర్.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: దెన్ రామా సైడ్
0: దీనికి నేను అంగీకరించను.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్.
0: అన్నింటికీ అతని ఆమెను సంతృప్తిపరచడం అంటే నా యొక్క ప్రజారాజ్యం అనేటువంటి దాన్ని, నా ప్రభుత్వం అనేటువంటి దాన్ని, ప్రజాహితాన్ని కూడాను నేను కోరవలసి వస్తుంది.
1: ఇఫ్ ఐఎమ్ టు సాటిస్ఫై ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ I have to think of the welfare of my people.
0: Okavela prajachemamnu adutagalte nenu sitanaina vadaltanu kani prajalu nenu vadalanu aneetundi promise chesadu.
1: When it is a conflict between the welfare of the people and Sita, I am prepared to give up Sita.
0: Anduvalane okanoka samayam lopala oka chaakali vaadu edo maata annadani prajachemamnukai ఆదర్శవంతమైనటువంటి యొక్క మాట నిమిత్తమై తాను సీతనైన అడవులకు పంపారు, కానీ తాను చాకలానికి ఏ విధమైనటువంటి శిక్షను అందించలేదు.
1: బికాస్ ఆఫ్ వన్ వాషర్మన్ సెడ్ హీ సింప్లీ ఫాలోడ్ అండ్ డ్రాప్ సీత దేర్ ఇన్ ద ఫారెస్ట్ బట్ హీ డిడ్ పనిష్ దట్ వాషర్మన్.
0: అనగా ఇలాంటి చిన్న చిన్న పదములు ఎందు కూడాను ఆనాడు ప్రతి దాని ఎందు లక్ష్యం ఉంచేటువంటి వాడు రామచంద్రుడు.
1: రామ హ్యాడ్ పర్పస్ అండ్ ఎయిమ్ బిహైండ్ ఎవ్రీథింగ్.
0: ఎలాంటి ప్రమాణం నేను ఇస్తున్నాను,
1: వాట్ కైండ్ ఆఫ్
0: ఎలాంటి ప్రమాణం నా చేత చేయించుకుంటున్నారు,
1: వాట్ ఈస్
0: అనేటువంటి దాన్ని లక్ష్యంలో ఉంచుకుని ప్రతి దానికి కూడాను తాను అంగీకరించటమో లేక అంగీకరించకపోవటమో జరుగుతూ వచ్చింది.
1: ఫర్ ఆల్ ద ప్రామిసెస్ అండ్ ఓత్ హీ ఈస్ టు టేక్ హీ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యాక్సెప్టెడ్ సమ్టైమ్స్
0: ఆనాటి సత్యమునకు ఈనాటి సత్యమునకు ఉండినటువంటి వ్యత్యాసం.
1: దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ట్రూత్.
0: ఈనాడు ఏదో పురోహితుడు ఏం చెప్పినా మమా మమా మమా అని గ్రుడ్డిగా ఒప్పుకోవటం.
1: టుడే వాట్ ఎవర్ పురోహిత్ సేస్ వి సే మమా ఎస్ ఎస్.
0: కానీ ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునేటువంటి వారు కాదు.
1: కింగ్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇన్ దోస్ టైమ్.
0: అంతరార్థాన్ని గుర్తించుకుని వర్తించేటువంటి రాజులు ఆనాటి రాజులు.
1: కింగ్స్ ఇన్ దోస్ డేస్ న్యూ వెరీ వెల్ ద ఇన్నర్ ఇన్ మీనింగ్ అండ్ దెన్ యాక్సెప్టెడ్.
0: ఏదో అక్కడితో ఇంకా రాములతో వ్యవహారం ఉండకూడదని విరమించుకున్నారు. సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకోమన్నారు.
1: దే డ్రాప్ దట్ ప్రపోజల్ అండ్ వాంటెడ్ రామా టు గో ఇన్ హిస్ ఓన్
0: వే. నీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పరిపాలించాలో ఏ విధంగా సంతోష పెట్టాలో అది నాకు తెలుసు, నాకు వదిలిపెట్టమన్నాడు.
1: రామా సెడ్ లీవ్ మీ అలోన్ లీవ్ ఇట్ టు మీ ఐ నో వెన్ వేర్ హౌ వై టు బ్లెస్ ఎ పర్సన్ మేక్ హిమ్ హ్యాపీ.
0: జరిగిపోయింది వివాహం.
1: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్.
0: ఇంకా అందరూ చేరి వధువు ఇంటికి వెళ్లారు.
1: All grouped and they went to bride's residence.
0: అంతా చక్కగా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
1: All arrangements
0: were made. జరిగే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు.
1: In the meantime, విశ్వామిత్ర came.
0: రామలక్ష్మణ. ఇది నా కడపటి ఆశీర్వాదం.
1: This is the ultimate blessings I'm conferring.
0: నేను ఇక్కడి నుంచి ఇకను హిమాలయంకు వెళ్తున్నాను.
1: From here I'm proceeding to Himalayas.
0: అన్నాడు.
1: He said.
0: అనేటప్పటికీ రాములు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ దశరథ మహారాజు అందరూ కూడాను భోజనం దగ్గర నుంచి లేచారు.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న దశరథ ఎంపరర్ ఆల్ గాట్ అప్.
0: సీతారామ కళ్యాణ నిమిత్తమై నేను ఇంతవరకు నించగలిగాను, నా పని జరిగిపోయింది, నేను ఇంకా వెళుతున్నాను అన్నాడు.
1: విశ్వామిత్ర సెడ్ ఐ స్టేడ్ హియర్ అంటిల్ దిస్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్, నౌ ఐఎమ్ రిటర్నింగ్.
0: శ్రీమన్నారాయణుడే పుట్టి శ్రీ లక్ష్మీదేవి అవతరించి ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం, ఇంతకంటే నాకు భాగ్యమేమున్నది.
1: How lucky I am. What else I want? I have performed the marriage of Veri Narayan and
0: Adilakshmi.
1: I don't want anything more.
0: Yetti sthanamu naaku akkarledu.
1: I don't want any position.
0: Ee sharirani vadatame naa yokka kartavyam annadu.
1: Now the only thing is to drop this body.
0: Aa naati nundi ee Ramayanamlo ekkada kuda meeku Vishwamitrudi pere ledu.
1: Later you don't find Vishwamitra name anywhere in Ramayana.
0: Kanuka atani Vishwamitrudi saganampi
1: he sent Vishwamitra.
0: Dasaratha Maharaju కంటిదారులను కార్చుకుంటూ
1: దశరథ వాజ్ షెడ్డింగ్ టియర్స్.
0: నా కుమారుడికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ జన్మమును కూడా నేను మరవలేనని తన కృతజ్ఞతను చాలా చెప్పుకున్నాడు.
1: దశరథ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ సేయింగ్ దట్ హీ కెనాట్ థ్యాంక్ హిమ్ అడిక్వేట్లీ ఫర్ ఆల్ ద
0: అస్త్రశస్త్రములంతా కూడాను రామచంద్రునికి అందించాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ అండ్ థాట్ ఆల్ ప్రొసీజర్స్ వర్క్ హిస్ట్రీ. దీనికి
0: పూర్వం ఒక ఆరో తప్ప మిగిలినటువంటి శక్తివంతమైనటువంటివి రాముల దగ్గర లేవు.
1: Excepting arrow, Rama was not in possession of any powerful weapons.
0: కరుకని శబ్ద ప్రమాణంతో కూడినటువంటి అస్త్రములు కూడాను ఈ రాములకు అందించాడు.
1: రామ విశ్వామిత్ర గేవ్ ఆల్ పవర్ఫుల్ వెపన్స్.
0: రామ దేనికోసం నీకు ఇస్తున్నాను?
1: వై ఆమ్ ఐ గివింగ్?
0: దీనికి సర్వశక్తులు ఇచ్చినటువంటి వాడు నీవే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ గేవ్ ఆల్.
0: నీవు సర్వజ్ఞుడవు,
1: యు నో ఆల్,
0: సర్వవ్యాపకుడవు,
1: యు ఆర్ ఆల్ పవర్ఫుల్,
0: సర్వశక్తిమయుడవు,
1: పవర్ఫుల్.
0: ఇవి నీ దగ్గర ఉండవలసిందే కానీ నా దగ్గర ఉండవలసింది కాదు.
1: దీస్ పవర్ఫుల్ వెపన్స్ షుడ్ బి విత్ యూ.
0: ఎందుకనగా
1: రీజన్
0: లోకక్షేమం అంతా కూడా నీ హస్తం పైన ఆధారపడి ఉంటుంది.
1: బికాస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: కనుక నీకు ఇచ్చిన,
1: సో ఐ గేవ్ యూ.
0: నావి కాదు ఇవన్నీ,
1: దే డోంట్ బిలాంగ్ టు మీ
0: అని చెప్పి ఓదార్చి వారితో నమస్కారం చేయించుకుని విశ్వామిత్రుడు బయలుదేరి వెళ్లాడు.
1: సో సేయింగ్ హీ రిసీవ్డ్ ఆల్ అప్రిసియేషన్ సాల్యుటేషన్స్ అండ్ రిటర్న్.
0: రామచంద్రుడు,
1: రామచంద్ర
0: భరత శత్రుఘ్నులు,
1: భరత శత్రు
0: తమ తమ పత్నులు చేర్చ అన్ని విధాల ప్రయాణముకు సిద్ధమయ్యారు.
1: దే వర్ రెడీ టు అండర్టేక్ ట్రావెల్ విత్ దేర్ వైవ్స్.
0: కానీ
1: బట్
0: మాండవి, శత్రుఘ్ని భార్య అనేటువంటి శృతకీర్తి మేమింకా కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు.
1: మాండవి అండ్ శృతకీర్తి సెట్ విల్ ఫాలో యూ ఆఫ్టర్ సమ్ టైమ్.
0: దశరథుడు చెప్పాడు ఇది వీలు కాదు.
1: దశరథ సెట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎందుకంటే వీరిద్దరు కూడా కుశధ్వజుని బిడ్డలు.
1: బికాస్ దీస్ టూ ఆర్ ద డాటర్స్ ఆఫ్ కుశధ్వజ.
0: కనుక నేను నలుగురు కూడా ఒకే పర్యాయం వెళ్ళాలి అన్నారు.
1: సో ఆల్ ది ఫోర్ షుడ్ స్టార్ట్ నౌ.
0: శృతకీర్తి అనేటువంటిది ఆమె చక్కగా శకునములు తెలిసినటువంటి వ్యక్తి.
1: శృతకీర్తి నోస్ ఆల్ ది ఓమెన్ ఆస్పిషియస్ మోమెంట్.
0: ఏది విన్నప్పటికీ అది కీర్తికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తిగా భారత్ వచ్చింది.
1: వాట్ ఎవర్ హీ లిసన్స్ టు షీ విల్ నో.
0: కనుకనే ఆమె పేరు శృతకీర్తి అని పెట్టారు.
1: యాజ్ షీ ఈజ్ ద వన్ ఆఫ్ రెప్యుటేషన్ షీ ఈజ్ కాల్డ్ శృతకీర్తి.
0: చెప్పింది మెత్తగా మాండవితో, అక్క ఈనాడు వెళ్ళటం మంచిది కాదు అనింది.
1: శృతకీర్తి సెట్ సాఫ్ట్లీ టు మాండవి.
0: మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది.
1: మాండవికి సెట్ టు ఊర్మిళ.
0: ఊర్మిళ వచ్చి సీతతో చెప్పింది.
1: ఊర్మిళ టోల్డ్ సీత.
0: సీత చెప్పింది.
1: సీత సెట్
0: పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు?
1: వెన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ అవర్ కంపెనీ వయర్
0: అతని స్వరూపము.
1: ద టైమ్ ఈజ్ హిస్
0: కాలం అంతయు అతని హస్తంలో ఉంటుండాలి.
1: టైమ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్.
0: కాలాత్మకుడు, కాలకాల స్వరూపుడు, కాల నియమితుడు అటువంటి పరమాత్ముడే మనం వెంటుండగా ఈ కాలమును చూడనక్కర్లేదండి.
1: ఈజ్ ద టైమ్ ఈజ్ బియాండ్ టైమ్. యూ డోంట్ నీడ్ టు బి మైండ్ఫుల్.
0: ఒకవేళ ఇలాంటి ఏమైనా కొన్ని అభ్యంతరాలు జరిగినప్పటికీ రాములే చూసుకుంటాడు.
1: Even if there are any obstacles on the way, Rama will take care of us.
0: ఆయన ధైర్యం చెప్పింది. నలుగురు ప్రయాణం అయ్యారు.
1: He said all encouraging words.
0: కూర్చున్నారు.
1: They sat in the chariot.
0: ఈ యొక్క మిథిలాపుర ప్రజలందరూ కూడాను కంటిదారలు కారుస్తున్నారు.
1: All inhabitants of Mithilapura were shedding tears.
0: మహా కర్మయోగి జనక మహారాజు.
1: జనక ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్.
0: ఏ యొక్క అటాచ్మెంట్ కూడా లేనటువంటి వాడు.
1: హెస్ నో ట్రేస్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ఏనాడు కూడా ఒకదానికి విచారం చేసినటువంటి వాడు కాదు.
1: నో డే హీ వాస్ వరీడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: జనక మహారాజు కూడాను
1: సచ్ అన్ ఎంపరర్ జనక
0: ఇరువురిని దగ్గర చేర్చుకుని కంటిదారలు కార్చాడు.
1: He brought both of his daughters and started shedding tears.
0: ఎందుకు ఈ జనక మహారాజు ఈ విధంగా దుఃఖిస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
1: People were very much surprised watching Janaka shedding tears.
0: ఇది దుఃఖం కాదు నాయన.
1: It's not grief.
0: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క చేరికను నేను చూడాలని ఎంతకాలం నుంచి ఆశించాను.
1: I have been longing to see the combination union of nature and divinity.
0: ఇది ఏ యూనిటీ.
1: This is unity.
0: ఇంతకంటే డివినిటీ మనకేం కావాలి?
1: వాట్ మోర్ డివినిటీ.
0: ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే జరిగింది.
1: ఇట్ ది యూనియన్.
0: నా హస్తముల ద్వారా జరిగింది. ఈ ఆనందం నేను భరించుకోలేకపోతున్నాను.
1: ఇట్ ది యూనియన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్. దిస్ ఐ హావ్ డన్ విత్ మై ఓన్ హ్యాండ్
0: చెప్పి తన రాజ్యమును, తన సర్వస్వమును, తన శక్తినంతా కూడాను వీరికి అప్పగించాడు.
1: He handed over all his kingdom and all his property.
0: అనేక మంది దాసులను పంపించాడు.
1: He sent so many servants.
0: రథములు, గజములు, తురగములు, వేణు అంతా కూడాను పంపించాడు వీరితోనే.
1: And he sent the chariots and horses and
0: elephants. మిథిలాపురంలో ఇవన్నీ కదిలినాయి.
1: They started moving from Mithila.
0: ఓ పెద్ద ధ్వనులంతా వినిపిస్తున్నాయి.
1: Loud sound around.
0: మధ్య మార్గములో ప్రవేశించారో లేదో ఒక పెద్ద బాంబు వలె శబ్దం వినిపించింది.
1: As they reached the half way, they heard very loud sound like thunder.
0: నిలు, నిలు అన్నాడు.
1: He said stop, stop.
0: ఎవరు రాలి రథం దిగి చూస్తే పరశురాముడు.
1: The moment they got down from the chariot, they saw పరశురామ.
0: ఈ పరశురాముడు రాములు శివధనస్సును విరిచాడని, దైవశక్తినింత కూడా అవమానపరిచినావని ఇతనిపై యుద్ధం చేయడానికి వచ్చాడు.
1: పరశురామ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రామ బికాస్ హీ బ్రోక్ దట్ బౌ శివధనస్సు బికాస్ హీ హస్ పుట్ దట్ డివైన్ పవర్ టు షేమ్.
0: నీకు శక్తి ఉన్నదని ఆ పుచ్చిపోయినటువంటి దానిని నీవు విరిచినావు.
1: రామా బికాజ్ యూఆర్ సో పవర్ఫుల్ యూ కుడ్ బ్రేక్ దట్ డస్ట్.
0: ఇప్పుడు నా పర్సును దీన్ని విరుచు, అప్పుడు నీ చూస్తా నీ శక్తి అన్నాడు.
1: ఐ విల్ సీ యువర్ పవర్ ఇఫ్ యూఆర్ రెడీ టు బ్రేక్ దిస్ బౌ ఆన్ మై హ్యాండ్.
0: రాములు రెండు చేతులు జోడించి,
1: రామా విత్ బోత్ ది ఫోల్డెడ్ హ్యాండ్స్,
0: పరశురామ,
1: పరశురామ,
0: నీతో యుద్ధం చేసే దీనికి నేను సిద్ధంగా లేను.
1: ఐఎమ్ నాట్ రెడీ టు ఫైట్ విత్ యూ.
0: నీకేదైనా డౌట్ గా ఉంటే అడుగు, తప్పక నేను తీరుస్తానన్నాడు.
1: ఇఫ్ యూ ఎనీ డౌట్స్ ఐ విల్ సర్టన్లీ క్లారిఫై.
0: ఆ అస్త్రాన్ని ముందు పారేశాడు.
1: అండ్ హి త్రూ దట్ అసైడ్.
0: ఒక్క తూరు తీశాడు, రాములు విరిచాడు.
1: రామ పిక్డ్ ఇట్ అప్ అండ్ బ్రోక్ ఇట్ ఎట్ వన్స్.
0: విరిచిన తక్షణమే పరశురాముడు రాముల పాదం పైన పడ్డాడు.
1: ఇమ్మీడియట్లీ పరశురామ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అనగా ఏమిటి దీని యొక్క అంతరార్థం?
1: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
0: భగవంతునికి 16 కళలు.
1: God has 16 facets.
0: And ee 16 kalalu lopala 12 kalalanta kudanu Sri Ramachandrunivi.
1: 12 belong to Sri Rama.
0: Inka 3 kalalu kudanu Bharata Shatrughna Lakshmanivi.
1: The remaining 3 belong to Bharata.
0: 15 ayipoyinayi.
1: 15 over.
0: Parashuramuni daggara oka shakti untundali.
1: Parashurama has one more faculty.
0: Danini Sri Ramachandruniki andinche nimittamai inta arbhatam cheskuntu vachadu.
1: Yet to put up all this show to surrender the remaining facet with him.
0: తనని తనకు అందించే నిమిత్తమై వచ్చాడు.
1: ఓన్లీ టు ఆఫర్ దట్ విచ్.
0: కానీ రామాయణం రాసేటువంటి వారు కానీ దీనిని వినేటువంటి వారు కానీ రామునిపైన ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. ఇది ద్వేషం కాదు, సరెండర్, అప్పచెప్పడం కోసం వచ్చాడు.
1: దోస్ హూ హావ్ గాన్ త్రూ ద టెక్స్ట్, దోస్ హూ హావ్ లిసన్డ్ టు దట్, దే థింక్ దట్ పరశురామ కేమ్ టు ఫైట్ విత్ హిమ్. నో, ఇట్ ఇస్ సరెండర్.
0: కళ్ళతో చూడనటువంటి వాడు శ్రీరామచంద్రుడైపోయినాడు, పరిపూర్ణుడైపోయినాడు శ్రీరామచంద్రుడు.
1: శ్రీరామచంద్ర ఇస్ టోటల్ ఫుల్ నౌ విత్ ఆల్ ది 16 ఫాస్ట్.
0: కానీ పరశురామును చూచిన తక్షణమే దశరథుడు, వశిష్ఠుడు వీరందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు.
1: వాచింగ్ పరశురామ దేర్ దశరథ వశిష్ఠ అవర్ ఫియర్స్,
0: మంగళకరంగా ఇంత విజయాన్ని సాధించినటువంటి మనము ఇప్పుడు ఈ విధమైనటువంటి దీంట్లో ఏ విధమైనటువంటి విపత్తునకు కారణమవుతామో ఏమో అని
1: దేవర్ వెరీ మచ్ అజిటేటెడ్ వరీడ్ బికాస్ హావింగ్ బీన్ సో సక్సెస్ఫుల్ సో లాంగ్ వాట్ విల్ హ్యాపెన్ నౌ.
0: శ్రీరామచంద్రుడు చిరునవ్వులతో చిందులు దొక్కుతున్నాడు.
1: బట్ రామా వాస్ స్మైలింగ్ ఆల్ ద టైమ్.
0: భగవంతుడు ఎలాంటి పరిస్థితులు ఎందుకులను ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవానికి తాను మారేటువంటి ముఖం కాదు.
1: God will never show any facial expression because of agitation. ఆనందంగానే
0: ఉంటాడు.
1: He is always in a state of bliss.
0: అతను ఎట్టి పరిస్థితులు ఎందుకులను అతని తేజస్సు మారదు.
1: Under any circumstance there will be no change in the brilliance.
0: కనుకనే ప్రతి మానవునికి ఓజస్సు ఉండటం వల్ల మారుతున్నారు, తేజస్సు ఉండటం చేత మారదు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క కళ
1: It's only the divine who has got out all that radiance, the brilliance.
0: ప్రాకృతమైనటువంటి శక్తులతో ఆనందపడేటువంటి వాడు మానవుడు.
1: Only man delights himself with the worldly power.
0: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వం.
1: It's only God who delights himself because of the divinity they manifest, expresses to others.
0: సుఖంగా అయోధ్యను చేరారు.
1: They all reached Ayodhya.
0: అయోధ్య వాసులందరూ కూడాను,
1: all those people there in Ayodhya,
0: వీరికి స్వాగతం చెప్పే నిమిత్తమై,
1: to welcome them,
0: ఎన్ని విధములైనటువంటి వైభవాలు చేసుకుంటూ ఉన్నారు.
1: They made all sorts of festivity and gaiety.
0: ఈ స్త్రీలు పురుషులకు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు.
1: Men and women were ecstatic.
0: ఎవరికి తగిన రాగాలు వారు తీస్తున్నారు,
1: each one
0: ఎవరు తగిన పాటలు వారు పాడుతున్నారు, ఎవరు తగినటువంటి మంగళహారతులు వాళ్ళు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ శుభకర్మే శుభ సూచనలే.
1: ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్, ఆల్ స్టార్టెడ్ గివింగ్ హారతి, ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఆస్పిషియస్నెస్.
0: ఒకరు వచ్చారు, రమ్మా నీ దయ రాధా.
1: వన్ కేమ్ అండ్ సెడ్ రామా
0: ఆనంద నిలయ, రామా నీ దయ రాధా.
1: ఓ రామా, డోంట్ వీ డిజర్వ్ యువర్ కంపాషన్, యువర్ కైండ్నెస్?

0: Father.
1: What happened in the past is all the goodness and the merit of the parents. Oh Rama, don't we deserve your compassion? So singing, they fell at the feet of Rama. He blessed her. And then he stepped into his palace. 10 days full of festivals.
0: ఈ గ్రామస్తులందరూ రావటము, వారి వారికి తగినట్టు రీతిగా అయితే నీ గౌరవించటము, ఏదో అందించటము, ఇలాంటివంతా జరుగుతూ వచ్చింది.
1: ఆల్ సిటిజన్స్ ఎక్స్టెండెడ్ దేర్ కర్టెసీస్ అండ్ పేడ్ దేర్ రెస్పెక్ట్.
0: కానీ భగవంతుడు దేనిని కూడా అందుకునేటువంటి స్వభావం కాదు.
1: బట్ గాడ్ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్
0: ఎనీవన్. భగవంతు హస్తం ఇచ్చేటువంటిదే కానీ పుచ్చుకునేటువంటిది కాదు.
1: గాడ్స్ హ్యాండ్ ఇస్ ఆల్వేస్ గివింగ్ అండ్ గివింగ్.
0: నిరంతరము తన హస్తం ఈ విధంగానే ఉంటుంటది.
1: So his hand will always be upper.
0: ఒక్క దానికి మాత్రమే ఈ విధంగా పోతుంది.
1: But for one thing only he stretches.
0: అదే ప్రేమ.
1: That's love.
0: దైవము సత్య ధర్మమును తీర్చనే జీవించడానికి ప్రయత్నించేటువంటిది.
1: God always treads along the path of truth and righteousness.
0: మానవుని ఎందుకూడా నువ్వు దైవత్వాన్ని నిరూపించాలంటే సత్య ధర్మంతోనే మనం నిరూపించాలి.
1: In order to demonstrate divinity is only possible by observing
0: సత్యం ఎక్కడో దైవం అక్కడ.
1: Where there is truth,
0: ధర్మం ఎక్కడో దైవం అక్కడ.
1: Where there is dharma, there is God.
0: ఈ సత్య ధర్మము లేనటువంటి వారి దగ్గరనే దయ్యాలు తాండవమాడుతుంటాయి.
1: Where there is no truth and dharma, there is no daiva God, but there is daiya the demon.
0: కనుకనే దయ ధర్మములు అనేటువంటి దానిని మనం సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని మనం ప్రార్థించాలి.
1: In order to acquire these twins, the truth and righteousness, we should offer surrender to God. As time passed by,
0: భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామ అయినటువంటి వాడు వచ్చి తన రాజ్యమునకు రమ్మని, కొంతకాలం అక్కడ జీవించాలని, నాతో ఉండాలని వారు కోరుకున్నారు.
1: భరత శత్రుఘ్న were invited by their uncle so that they could spend some time.
0: రాజ్యమునకు తీసుకుని వెళ్లారు.
1: They were taken to కేకయ రాజ్య.
0: 12 సంవత్సరములు రామలక్ష్మణులు మాత్రమే అయోధ్యలో ఉంటుండి ఈ వృద్ధుడైనటువంటి దశరథుని సేవలు చేసుకుంటూ పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తున్నాడు రాముడు.
1: ఫర్ 12 లాంగ్ ఇయర్స్ రామలక్ష్మణ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దశరథ సర్వింగ్ హిమ్ లర్నింగ్ దిస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: అందుకు ఏమాత్రమైన కూడా శ్రమ కలిగించేటువంటి వాడు కాదు.
1: దే నెవర్ పుట్ టు ఫాదర్ దశరథ
0: సలహాలు ప్రభువు చేయవలసినటువంటి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
1: రామ వాస్ డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ కింగ్.
0: ఒకనాటి రాత్రి
1: వన్ నైట్
0: దశరథ మహారాజు
1: దశరథ
0: పండుకున్నాడు.
1: హి వాస్ స్లీపింగ్.
0: కానీ దాహం వేసింది.
1: హి వాస్ థర్స్టీ అట్ దట్ మోమెంట్.
0: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్ లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
1: హి వాస్ ట్రైయింగ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ టంబ్లర్ అవుట్ ఆఫ్ ద జగ్.
0: జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
1: యాజ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ ది జగ్ ద హ్యాండ్ స్టార్టెడ్ షివరింగ్.
0: ఇంకా నిద్రపోలేదు.
1: హి డిడ్ంట్ స్లీప్ దేర్ ఆఫ్టర్.
0: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి యొక్క నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
1: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
0: Chara aanati yokka rajulu yokka dharmamu rajulu yokka patuttamu rajulu yokka divya shaktulanu ye vidhanga gurtinchu vacharu.
1: That was those days when they could know that divine power within
0: me. Nenu nigrahinchukolekapothunnanu.
1: I have no control on my body.
0: Naa hastamle naa swadhinamlo ledu.
1: My hands are not.
0: Ilanti vaadani inta rajyanni nenu eritiga yeyagalanu.
1: How can I administer?
0: Naa arhata kaadu.
1: I don't deserve.
0: అన్నాడు వశిష్ఠుడు వారిని పిలిపించాడు.
1: ఈ సమండ్ వశిష్ఠ
0: తెల్లవారు లేచినప్పటికి రామునికి పట్టాభిషేకం చేయాలి.
1: నెక్స్ట్ మార్నింగ్ రామా షుడ్ బి కరోనేటెడ్.
0: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
1: యు నో ది మోడర్న్ అడ్మినిస్ట్రేషన్.
0: కన్నులు పోయినా, చెవులు పోయినా, కాళ్లు పోయినా, చేతులు పోయినా, క్రెయిన్ లో తీసుకుని ట్రెయిన్ లో ఎక్కించినప్పటికీ వాళ్ళు ఇంకా రాజ్యం వెళ్ళాలని ఆశిస్తున్నారు.
1: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by a crane.
0: రాయడానికి కూడా చేతులు రాదు.
1: They cannot even write.
0: చూడడానికి కూడా ఫైల్స్ చూడడానికి కూడా కన్నులు లేవు.
1: They don't have even proper eyesight.
0: ఎవరైనా ఏమైనా చెప్తే వినడానికి చెవులు లేవు.
1: They can't listen properly.
0: ఇలాంటి అంగహీనులైనటువంటి వాళ్ళు రాజ్యంలో చేరటం చేతనే ఈ దేశమంతా ఈ విధమైనటువంటి ఒక దుర్భిక్షకు గురి అయిపోయింది. మొత్తం తగ్గిపోయింది కనుక నేను అర్హుడని కాదని తానే తానే విసర్జించుకున్నాడు.
1: దశరథ డ్రాప్డ్. He doesn't want to be a king any longer.
0: చక్కగా విచారణ చేస్తే రాజులు ఎంత ధర్మపరులో, ఎంత న్యాయవంతులో, ఎంత సత్యవాక్ పరిపాలకులో ఇక్కడ చక్కగా మనకు బోధపడుతుండాలి.
1: You can understand kings how righteous they were, the justice they had with them.
0: తెల్లవారు లేచారు.
1: They got up next morning.
0: విషయాన్ని సంప్రదించారు.
1: They consulted.
0: వశిష్ఠ వారు చెప్పారు.
1: వశిష్ఠ said.
0: భరత శత్రుఘ్నుడు ఇక్కడ లేరు కదా అన్నాడు.
1: They said, భరత శత్రుఘ్నుడు are not here.
0: వారు ఉండనక్కర్లేదు.
1: They need not be.
0: నా సంకల్పం అప్పటికప్పటికే జరగాలి.
1: What I thought must happen.
0: నేను చేసేది దోషం ఏం కాదు.
1: There's no mistake in what I did.
0: రాముడు దీనికి సమర్థుడు.
1: Rama is eligible.
0: జ్యేష్ఠ పుత్రుడు.
1: Eldest.
0: సర్వజ్ఞుడైనటువంటి వాడు.
1: Is all knowing.
0: సర్వ విధములు కూడా అర్థం చేసుకునేటువంటి వాడు.
1: He understands everything.
0: ఈ రాజ్యమునకు ఈ రాముడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదని.
1: Rama is the only deserving one to be the king.
0: ఇంకా అంగీకరించారు ఈ వశిష్ఠుల వారు కూడాను. గ్రామ పెద్దలందరూ కూడాను ఆనందించారు.
1: Vasishtha accepted and all elders were happy about this.
0: ఆ జనమంతా కూడా రాముని ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పని ప్రియదర్శనం ప్రియదర్శనం ప్రియదర్శనం అని ఆ ప్రజలంతా కూడా రాములకు ప్రియదర్శన అని పేరు పెట్టారు.
1: All people gave the title to Rama, Priyadarshana.
0: మా ప్రియదర్శనం మా పాలకుడుగా ఉన్నాడు.
1: ప్రియదర్శన ఇస్ అవర్ రూలర్ నౌ.
0: ప్రియదర్శనం అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు కాదు. రామునికి ప్రజలు పెట్టినటువంటి పేరు ప్రియదర్శన.
1: ప్రియదర్శన ఇస్ నాట్ ది మోడర్న్ నేమ్, ఇట్ ఇస్ ద టైటిల్ గివెన్ బై ది పీపుల్ టు రామ.
0: అనగా ప్రజలందరినీ ప్రేమతో పాలించేటువంటి వాడు.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ లవ్స్ పీపుల్.
0: ప్రేమ తప్ప దైవానికి మరొక గుణమే ఉండదు.
1: God has only this quality, love.
0: కాని ఈ యొక్క దీనిని అందరూ అర్థం చేసుకోలేరు.
1: This is not understood by all.
0: అన్ని సిద్ధం చేస్తూ వచ్చారు.
1: All arrangements were ready.
0: కాని
1: బట్
0: ప్రతి మంచి కార్యమునకు ఒక చెడ్డ కార్యం అడ్డుదగులుతుంటుంది.
1: ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ దేర్ విల్ బి ఎన్ ఆబ్స్టకల్.
0: ఈ వైభవాలంతా చూచింది ఈ మందర.
1: మందర సాల్వ్ దిస్ గ్రాండియర్.
0: ఈ మందరకు రాముల పైన కోపము.
1: మందర ఇస్ యాంగ్రీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఒక దినము కౌశల్య రూమ్ నుంచి తన యొక్క కైకర రూమ్ కు వెళుతుండాలి రోడ్డు లోపల.
1: One day she was proceeding towards Kausalya, leaving from Kaika's house.
0: అక్కడ ఒక్కొక్కరి భవనం వేరువేరుగా ఉంటుంటాది.
1: The palaces were separate then.
0: కానీ రామలక్ష్మణ భరత శత్రుగులంతా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటున్నారు బాల్లో.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న were boys, were playing with the ball.
0: ఇది రామును కొట్టేటప్పటికి ఆ యొక్క మందర వీపుకు పోయి తగిలింది.
1: When Rama had hit the ball, it touched the back of Mandara.
0: రాములు నవ్వలేదు.
1: Rama didn't laugh.
0: కానీ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఇంకా వీరితో ఆడుకుంటున్నటువంటి ఒక గ్రామ పిల్లలు కూడా పక్కును నవ్వారు.
1: లక్ష్మణ భరత శత్రుఘ్న అదర్ బాయ్స్ లాఫ్డ్ ఇమీడియట్లీ.
0: ఎందుకోసం నవ్వారు?
1: వై డిడ్ ద లాఫ్?
0: మందర వీపుకు తగిలేటప్పటికి మందర ఎగిరింది.
1: ద మూమెంట్ బాల్ టచ్డ్ ద బ్యాక్ ఆఫ్ మందర షీ జంప్డ్.
0: నవ్వినారు.
1: వాచింగ్ హర్ జంపింగ్ ద లాఫ్.
0: రాములు నన్ను ఇంత అవమానం చేసినాడు కదా అని చెప్పి ఆనాటి నుంచి ఈ క్రోధం సాధిస్తూ వచ్చింది.
1: Rama has put me to shame, since then she was angry with
0: him. ఆ క్రోధాన్ని మనసులో పెట్టుకుని
1: with an anger,
0: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా అయిపోయింది.
1: She became just the opposite.
0: మానవునకు క్రోధం అనేటువంటిది శేషంగా కూడా ఉండకూడదు.
1: Anger should not be there any trace.
0: ఈ రామాయణమునకంత మూల కారణం ఈ రెండే.
1: రామాయణం
0: మందర క్రోధము,
1: the anger of Mandara,
0: సూర్పణక కామము,
1: the desire of ఈ
0: కామక్రోధములు రెండే రామాయణానికి మూల కారణంగా తయారైపోయింది.
1: The krodha, the anger, kama, the desire are responsible for Ramayana.
0: ఈ క్రోధము అయోధ్యలో ఉండినటువంటి రాముని అరణ్యానికి పంపించింది.
1: It's only this anger that sent Rama to exile.
0: కామము అరణ్యంలో ఉండినటువంటి సీతను లంకకు పంపించింది.
1: It's only the desire that made Sita to be sent to Lanka.
0: అనగా ప్రకృతి పరమాత్మను వియోగం సంభవించింది.
1: It led to the separation of nature and God.
0: ఈ వియోగమైన బాధలే రామాయణంలో వచ్చినటువంటి మహాబాధలు.
1: All the suffering that we find Ramayana is because of the separation.
0: కనుక ఈ మందర వెళ్లి కైకకు చెప్పి అనేక విధములుగా మార్చేసింది.
1: సో మందర సెడ్ సో మెనీ థింగ్స్ టు కైక.
0: మందర యొక్క మనసు చాలా కఠినమైనటువంటిది.
1: మందర హార్ట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: మందర అంటే కైకకు చాలా ఇష్టం.
1: కైక లైక్స్ మందర వెరీ.
0: ఎంత ఇష్టమైనప్పటికీ మొట్టమొట్ట తాను అంగీకరించలేదు.
1: ఫస్ట్
0: రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందం చేత తన మెడలో ఉన్నటువంటి హారాన్ని కూడా మందర మెడలో వేసింది.
1: ఆన్ హియరింగ్ ద ప్లెజెంట్ న్యూస్ దట్ రామచంద్ర ఇస్ గోయింగ్ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్, షీ ప్రెజెంటెడ్ ద నెక్లెస్ టు మందర.
0: మందర దాన్ని తీసి పారవేసింది.
1: మందర త్రూ ఇట్ అసైడ్.
0: కోపం అనేటువంటిది ఇంత చెడ్డది.
1: That anger is so bad.
0: కోపము కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు ఎగ్గును గలుగు పాపపు పనులను చేయుచు చి పొమ్మని పించుకుంట చేకూరుజుమి.
1: The one who is angry will never fulfill any of the task, will never achieve anything. He will laugh at all problems and obstacles and committing sins. And he will lose his wealth.
0: Tanakungala gauravambu dagdamu
1: seyunu. He will lose his respect.
0: Tanavarala keda cheyunu.
1: He will be separated from his own people.
0: Kopambu valana sarvamu chedugun.
1: Because of anger, people will lose everything.
0: తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది.
1: Anger becomes your own enemy.
0: కనుకనే ఈ విధమైన కారణం చేతనే,
1: because of this reason,
0: పట్టాభిషేకమునకు సిద్ధముగా ఉండినటువంటి రాముడు,
1: రామ ఇస్ రెడీ ఫర్ కరోనేషన్.
0: ఇక్కడ చక్కగా మీరు గుర్తించాలి, అనేక మంది జాతకాలని ముహూర్తాలని ఈ పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు.
1: పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ సర్టన్ ఫీలింగ్స్ రిలేటింగ్ టు ద హారోస్కోప్స్.
0: ఈ పట్టాభిషేకమునకు ఎవరు ముహూర్తం పెట్టిండేది?
1: హూ హడ్ సెట్ దట్ ఆస్పిషియస్ మూమెంట్ ఫర్ కరోనేషన్?
0: సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠులు వారే పెట్టాడు.
1: వశిష్ఠాద బ్రహ్మర్షి,
0: బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠులు వారు ఈ యొక్క పట్టాభిషేకమునకు ముహూర్తం పెట్టారు.
1: బ్రహ్మర్షి వశిష్ఠ ఇస్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిక్సింగ్ ద టైం.
0: రాముని యొక్క కారనేషన్.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ అదే సమయానికి అరణ్యానికి పోవలసి వచ్చింది.
1: ద సేమ్ టైమ్ హీ హస్ టు బి సెంట్
0: టు ద జాతకం యొక్క తప్ప లేక ముహూర్తం తప్ప.
1: దట్స్ ది మిస్టేక్ లైన్
0: లేక పెట్టిన వారి తప్ప.
1: ఆర్ ద పర్సన్ దేర్?
0: కాదు కాదు.
1: నో,
0: ఇది కేవలము రామ సంకల్పమే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది విల్ ఆఫ్ రామా దట్ ఇస్ ద కాజ్.
0: దీనికి ఇంకా కొన్ని చరిత్రలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ ఆల్సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: కైక దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో
1: వెన్ సో ఇంటిమేట్ టు కైక,
0: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
1: రామ వాస్ టెలింగ్ కైక,
0: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
1: మదర్ యు బి రెడీ ఫర్
0: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది.
1: టు కిల్ ది డెమన్స్ ఐ మే హావ్ టు గో టు ద ఫారెస్ట్.
0: కానీ నీకు కొన్ని అపకీర్తులు వస్తాయి.
1: యు విల్ బి పుట్ టు డిస్రిప్యూట్.
0: వచ్చినప్పటికీ నీవు ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయవద్దు.
1: బట్ డోంట్ కీప్ ఇన్ వ్యూ ఆల్ దీస్ థింగ్స్.
0: నన్ను అరణ్యానికి పంపించేటువంటి కోరిక నీవు ఒకటి కోరుకో.
1: యు డిజైర్
0: రాములే మొట్టమొదట కైక చెప్పాడు.
1: సో రామ టోల్డ్
0: కైక. రామాయణంలో కూడా లేదు.
1: ఇస్ నాట్ దేర్ ఇన్ ఎనీ రామాయణ.
0: కైక చెడ్డది కానే కాదు.
1: కైక ఇస్ నాట్ బ్యాడ్.
0: కైక చాలా మంచిది.
1: కైక ఇస్ వెరీ గుడ్.
0: రాముల విషయంలో అప్పుడు ప్రాణ సమానంగా చూసుకునేటువంటిది.
1: షీ కన్సిడర్ రామా సర్ వెరీ లవ్.
0: భరతుని కంటే రాములంటే చాలా మరింత ఇష్టము.
1: షీ లవ్డ్ రామా మోర్ దాన్ భరత.
0: కన్న కుమారుని కంటే పెంచిన కుమారుని పైన ప్రేమ మరింత అధికము.
1: More than her own son, she loved Rama much more.
0: ఇవి రెండు రహస్యాలు తన దగ్గరనే పెట్టుకున్నారు ఇద్దరు.
1: Both of them know this secret.
0: సరే అరణ్యానికి బయలుదేరాడు.
1: He started proceeding to pass.
0: ఆనందంతో బయలుదేరాడు.
1: He was very happy while going.
0: ఎవరైనా మానవులు సహజంగా ఈ విధమైనటువంటి యొక్క సందర్భం లోపల ఆనందాన్ని అనుభవిస్తారా?
1: ఎనీ పర్సన్ హ్యూమన్ ఫర్ దట్
0: మ్యాటర్ ఉన్నటువంటి వాడు కఠినమైన అడవి లోపల 14 సంవత్సరాలు సంచరించమని కోరినప్పుడు ఎంత దుఃఖిస్తారు, ఎంత విలపిస్తారు, ఎంత నిరాశకు గురి అయిపోతారు.
1: ద వన్ హూ ఇస్ టు బి కోరనేటెడ్ హ్యాస్ టు ప్రొసీడ్ టువర్డ్ ద ఫారెస్ట్. నేచురలీ విల్ బి ఫుల్ ఆఫ్ గ్రీఫ్.
0: కానీ రాములకు అలాంటి వియోగం కానీ అలాంటి దుఃఖం కానీ లేదు.
1: బట్ రామా వాస్ నెవర్ సాడ్.
0: జగత్తులో ప్రతి ఒక్కటి మంచే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభం విజయాజయాత్. రెండు కుటుంబం సమత్వంగానే చూసుకోవాలి.
1: ప్లెజర్ అండ్ పెయిన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్.
0: నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ హ్యాపీలీ.
0: తల్లి దగ్గరికి వచ్చేటప్పుడు తల్లి చాలా విలపించింది.
1: వెన్ హీ కేమ్ టు మదర్ షీ
0: ఫెల్ట్. ఆమె సామాన్యురాలి.
1: షీ ఇస్ ఆర్డినరీ వన్.
0: కౌసల్య.
1: కౌసల్య.
0: కన్న కడుపు భరించుకోలేనంత బాధను అనుభవిస్తూ వచ్చింది.
1: ద వెరీ మదర్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీఫ్.
0: ఎవరి మాట కూడా వినలేదు.
1: హీ డిడ్ పే టు ఎనీబడీస్ వర్డ్.
0: లక్ష్మణుడు కూడా బయలుదేరాడు.
1: లక్ష్మణ స్టార్టెడ్ ఫాలోయింగ్.
0: లక్ష్మణుడు ఎందుకోసం బయలుదేరాడు?
1: వై షుడ్ లక్ష్మణ స్టార్ట్?
0: లక్ష్మణుడు కూడా తండ్రిని విమర్శించినట్టుగా అనేక గ్రంథాల్లో ఉంటుంటాది.
1: ఇన్ సర్టన్ టెక్స్ట్ ఇట్ ఇస్ రిటన్ ద లక్ష్మణ
0: క్రిటిసైజ్ తండ్రిని విమర్శించలేదు.
1: లక్ష్మణ నెవర్ క్రిటిసైజ్
0: రామ సంకల్పం. ఏంటో అదంతా మంచిది.
1: ఇట్స్ ఆల్ రామాస్ విల్.
0: తన సంకల్పాన్ని అనుసరించడమే నా కర్తవ్యము.
1: ఆల్ టు ఫాలో హిస్ విల్ ఇస్ మై
0: డ్యూటీ. ఊర్మిళకు చెప్పలేదు.
1: సుమిత్రకు
0: చెప్పలేదు. తండ్రికి చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు. రాములతో బయలుదేరాడు.
1: హి స్టార్టెడ్ ఫాలోయింగ్ రామ.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ ధర్మాలు దైవతత్వానికి దైవ శక్తులకు తప్ప మరొక దానికి సాధ్యం కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్ అండ్ డివైన్ పవర్.
0: రామ నేను పుట్టడమే నీ సేవ నిమిత్తమై పుట్టాను.
1: రామ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ యూ.
0: నిన్ను వదిలి క్షణమైనా నేను ఉండలేను.
1: ఐ కెనాట్ లీవ్ లీవింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ మోమెంట్.
0: లేకుండా పోతే నన్ను అరణ్యానికి పంపించి నీవు అయోధ్యలో ఉంటుంది.
1: అదర్వైజ్ యూ సెండ్ మీ టు ద ఫారెస్ట్ అండ్ యూ స్టే బ్యాక్ ఇన్ అయోధ్య.
0: నేను నీ వెంట రాక తప్పదు అన్నాడు.
1: ఐ మస్ట్ నెసరీ ఫాలో యూ.
0: రాములంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ.
1: లక్ష్మణ హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామ.
0: లక్ష్మణుడంటే రాములకు ప్రేమ.
1: అండ్ రామ ఆల్సో లవ్.
0: ఈ ఇరువురి ప్రేమల మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: And the intimate love between the two is very mysterious.
0: ఎప్పుడు కూడా నువ్వు మహావిష్ణు స్వరూపంగా ఉండినప్పుడు శరతల్పం పైన పండుకున్నట్టు భీష్ముని వలె ఇక్కడ ఆదిశేషుని పైన పవడించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు.
1: జస్ట్ యాజ్ భీష్మ lied on the bed of arrows.
0: Lakshmana is Adishesha.
1: So Rama was reclining on Adishesha.
0: కనుకనే ఇరువురికి ఎడబాటు జరగడానికి అవకాశం లేదు.
1: So there is no scope for separation between the two.
0: ఈ ఇరువురిలో ఉండేటువంటి అంతరార్థాలు వారికి మాత్రమే తెలుసు.
1: They know the inner meaning between.
0: వెళ్ళారు.
1: They went.
0: సరియు తీరం దాటారు.
1: సాయంకాలం
0: అయిపోయింది.
1: ఈవినింగ్ టైం.
0: ప్రజలందరికీ ఈ రహస్యం తెలియదు.
1: పీపుల్ డు నాట్ నో.
0: చాలా మంది అనేక విధములుగా కూడా విలపిస్తూ పరిగెత్తుతూ శ్రీరాముని వదిలి ఉండలేము, మా ప్రాణము తీసేయమని అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ దే సెడ్ దే కెనాట్ లీవ్ ది కంపెనీ ఆఫ్ శ్రీరాము.
0: మేము ఎందుకు ఈ దృశ్యాన్ని చూడాలి? ఎందుకోసం మేము బ్రతకాలి?
1: వై షుడ్ వి సీ ఆల్ దిస్?
0: మా బ్రతికెందుకు?
1: బట్ ఫార్
0: ఇంకా తల్లి దగ్గరికి వెళ్లారు, నమస్కారం చేశారు.
1: They did namaskar to mother.
0: ఇంకా ఆమె చెప్పలేనంత బాధపడుతూ వచ్చింది కౌసల్య.
1: కౌసల్య వాస్ గ్రీఫ్ స్టికెన్.
0: కొన్ని నెలల నుంచి కూడా కౌసల్య దగ్గర పోవటం లేదు దశరథుడు.
1: దశరథ వాస్ నాట్ గోయింగ్ టు కౌసల్య ఫర్ ఫ్యూ మంత్స్ బ్యాక్.
0: కొంత మంత్సే కాదు, కైక వివాహం జరిగినప్పటి నుంచి కూడా కౌసల్య దగ్గరికి పోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కైకాస్ వెడ్డింగ్ హి నెవర్ విజిటెడ్ కౌసల్య. లోకంలో కూడా అంతే
0: జరుగుతుంటాది. కడపటి భార్య అంటే చాలా ఇష్టం.
1: ది లాస్ట్ వైఫ్ ఇస్ సో ఎండియరింగ్.
0: అప్పుడు రాముని చూసి ఈ విధంగా పోయినప్పుడు పంపించింది, రామా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా తలంచలేదు. ఏ నిమిషంలో నీవు రాజవుతావో ఈ ఆనందాన్ని చూసి నేను ఆనందించాలనుకున్నాను.
1: ఐ వాంట్ టు బి హ్యాపీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యుల్ బి కరోనేటెడ్.
0: జరగవలసింది జరగక తప్పదు.
1: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్
0: అని ఆశీర్వదించి
1: హి బ్లెస్డ్.
0: నీకు అరణ్యమే అయోధ్య.
1: That forest is your
0: Ayodhya. Ayodhya.
1: For me, this Ayodhya is the forest.
0: నీవు సంరక్షించుకుని నీవు ఈ యొక్క సమయాన్ని తప్పక సద్వినియోగం చేసుకుని రామని.
1: యూ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్ ఇన్ రిటర్న్.
0: కూర్చుంది.
1: షీ సాట్.
0: తనకు తాను ఇంక నేను బ్రతకనక్కర్లేదనుకుంది.
1: ఐ డోంట్ నీడ్ టు లివ్ ఎనీ లాంగర్.
0: పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా, పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా, ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి, ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి, పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా.
1: Can any woman
0: live? ఎందుకు నా బ్రతుకు?
1: Being separated from.
0: ఒకవైపున పతికి దూరం అయ్యాను.
1: And one way I am.
0: ఒకవైపున సుతునికి దూరం అయ్యాను.
1: Another way I am.
0: నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి?
1: Why should I live? For whose sake
0: అని
1: should I live?
0: అన్నపానాదులు వదిలిపెట్టి అహోరాత్రములు కూడాను బాధపడుతుండాలి.
1: She sacrificed the food and drink and she was feeling so sad.
0: ఈ దశరథుడు మరణించిన తర్వాత
1: after the death of దశరథ
0: వశిష్ఠుల వారు
1: వశిష్ట
0: కేకేయ రాజ్యమునకు వర్తమానం పంపాడు.
1: హి సెండ్ ద మెసేజ్ టు ది కేకేయ.
0: ఏమని? దశరథుడు మరణించాడని చెప్పలేదు.
1: నాట్ దట్ దశరథ డైడ్.
0: తక్షణం మీరు రావలసినందుకు దూరమైన పడతి బ్రతుకదేలా.
1: కెన్ ఎనీ వన్ కెన్ ఎనీ ఉమెన్
0: ఎందుకు నా బ్రతుకు?
1: బీయింగ్ సపరేటెడ్ ఫ్రమ్.

0: వర్తమానం పంపాడు.
1: సెండ్ ద మెసేజ్
0: ఏమని, దశరథుడు మరణించాడని చెప్పలేదు.
1: నాట్ దట్ దశరథ డైడ్,
0: తక్షణం మీరు రావాల్సింది అన్నారు.
1: యు సెడ్ యు స్టార్ట్ ఇమీడియట్లీ.
0: భరతుడు శత్రుఘ్నుడు,
1: భరత అండ్ శత్రుఘ్నుడు.
0: ఆనాడు ఏ ప్లేన్ లో, ఏ కార్ లో, ఏ హెలికాప్టర్ లో ఒకటి లేవు.
1: దోస్ డేస్ దేర్ వర్ నో ఫ్లైట్.
0: రథములో రానే రావాలి.
1: దే మస్ట్ కమ్ ఇన్ చారియట్స్.
0: రావడానికి 15 దినములు పట్టింది.
1: ఇట్ విల్ టేక్ 15 డేస్ టు రీచ్.
0: ఆనాడు ఈ శవాన్ని దాచిపెట్టడానికి ఏ ఐసుగడ్డలో, ఏ యొక్క ఇదో రస పదార్థాలు లేవు. అప్పుడు
1: దేర్ వర్ నో కెమికల్స్ ఆర్ ఐస్ టు ప్రొటెక్ట్ ది డెడ్.
0: అప్పుడు కూడా నువ్వు చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేసారు.
1: Just as a pickle in the dead body is kept in the oil there.
0: Bharata Shatrughna vachchenta varaku nunillo tadipettaru.
1: So until the arrival of Bharata Shatrughna, the dead body of Dasharatha is kept in oil.
0: Bharata Shatrughna parigetti vastunnaru.
1: Bharata Shatrughna
0: chaala veganga vastunnaru.
1: Coming very fast.
0: Ayodhya lo praveshinchetappatiki ayodhyulanta pakshulu kudanu talalu unchukoni yedustunnayi.
1: By the time they reach the shore, Ayodhya, everybody bent their heads including birds.
0: అయోధ్య కళాహీనంగా కనిపించింది.
1: అయోధ్య లాస్ట్ ఆల్ ఇట్స్ గ్లామర్.
0: పశువులు కూడా తల ఎత్తి ఉండటం లేదు.
1: కౌస్ ఆల్సో నెవర్ రేజ్ దేర్ హెడ్స్.
0: తిరిగేటువంటి కుక్కలు కూడా విలపిస్తూనే ఉంటున్నాయి.
1: డాగ్స్ ఆన్ ది స్ట్రీట్స్ వర్ క్రైయింగ్.
0: ఏమిటి ఈ విచారమునకు కారణము అని విచారించాడు భరతుడు.
1: భరత ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
0: రథము దిగాడు, లోపల పరిగెత్తాడు.
1: హీ గాట్ డౌన్ ఫ్రమ్ ద చారిట్ అండ్ ర్యాన్.
0: తల్లిని చూచాడు.
1: సోదమాద,
0: ఆమె ఒక వికార స్వరూపాన్ని ధరించింది.
1: షీ వాస్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్ దాన్ యూజువల్.
0: ధరించినటువంటి కైక ధైర్యంతో, లక్ష్మణ భరత నీ ఇంక చేయవలసిన కార్యాలు నువ్వు ప్రయత్నించున్నాడు.
1: షీ పిక్డ్ అప్ అండ్ కరేజ్ అండ్ సెడ్ భరత,
0: తండ్రి మరణించాడు,
1: ఫాదర్ డైడ్,
0: కర్మకాండం నీవు ఆచరించమని చెప్పింది.
1: ఆల్ ద లాస్ట్ రైట్స్ మస్ట్ బి పర్ఫార్మ్డ్.
0: రామలక్ష్మణులు ఎక్కడ పోయారు?
1: వాట్ హ్యాపెన్ టు రామలక్ష్మణ?
0: ఆనందించాడు. అయ్యో తండ్రి మరణించే సమయం లోపల నేను శత్రుఘ్నుడు లేకపోయామే, తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో మాకు, కేవలం ఈ ప్రాప్తి రామలక్ష్మణుడికే సంప్రాప్తమైంది.
1: హీ ఫెల్ట్ దట్ ఎట్లీస్ట్ హీ వాస్ హ్యాపీ దట్ రామలక్ష్మణ వర్ దేర్ ఆన్ ద బెడ్ సైడ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ దశరథ.
0: కట్ట కనపడే తండ్రిని చూసేటువంటి ప్రాప్తి రామలక్ష్మణుడికే దక్కింది.
1: రామలక్ష్మణ కుడ్ బి దేర్ వెన్ దశరథ వాస్ డైయింగ్.
0: అని చాలా బాధపడుతూ వచ్చాడు.
1: ఫెల్ సో సాడ్ దట్ హీ వాస్ నాట్ దేర్ ఎట్ ద టైం బెడ్ సైడ్.
0: తక్షణమే కౌసల్య మందిరానికి వెళ్లాడు.
1: ఇమీడియట్లీ వెంట్ కౌసల్యాస్ ప్యాలెస్.
0: ఆమె జరిగినటువంటి విషయం అంతా కూడా పూసుకొచ్చినట్టు చెప్పింది.
1: హి టోల్డ్ ఇన్ వర్బాటిమ్ వాట్ ఆల్ దట్ హడ్ హ్యాపెండ్.
0: అమ్మా, అడవికి పోయినటువంటి రామలక్ష్మణులు ఇంతకాలం ఎందుకు రాలేదు?
1: మదర్, హౌ ఇస్ ఇట్ దట్ రామ హస్ గాన్ టు ఫారెస్ట్?
0: ఇంకా 14 సంవత్సరం వరకు రారు వారు అన్నారు.
1: దే ఆర్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఫర్ 14 ఇయర్స్ టు కమ్.
0: తండ్రి పోయినటువంటి దుఃఖంతో మునిగిపోతున్నటువంటి భరత శత్రుడు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన క్రోధం వచ్చేసేసింది.
1: దే ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్. On hearing that Ramalakshmana are there in the forest,
0: anaga oka dani kante adhikamaina prema nu chuchinappudu rendavo prema tagipothundi. Oka dani kante adhikamaina prema nu chuchinappudu rendavo prema tagipothundi.
1: When they have more of love towards the second thing, the first love will be diminishing.
0: Tandrinti ento prema ga undinatundi varu Bharata Shatrughna.
1: Bharata Shatrughna loved their father.
0: కాని అతనికంటే మరింత ప్రేమ రామలక్ష్మణుల పైన.
1: బట్ దే లవ్ రామలక్ష్మణ మచ్ మోర్.
0: రామ రామ అంటే రామ ప్రాణమే వీళ్ళకి.
1: దే కన్సిడర్ రామ ఇస్ వెరీ లాయల్.
0: భరత శత్రుఘ్న లక్ష్మణులకు అందరికీ రాములే ఏకైక ప్రాణము.
1: ఫర్ లక్ష్మణ భరత శత్రుఘ్న రామ ఇస్ వెరీ లాయల్.
0: నేను తండ్రి కర్మకాండం కూడా నేను చేయను.
1: ఐ విల్ నాట్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్.
0: నేను రాముల దగ్గరికి వెళ్తానన్నా.
1: ఐ విల్ గో టు రామ హీ సెడ్.
0: కానీ వశిష్ఠుల వారు సమాధాన పరచి,
1: వశిష్ఠాయన
0: ఇప్పటికే ఆలస్యం అయిపోయింది,
1: ఆల్రెడీ
0: ఏ కర్మలంతా నువ్వు ఆచరించవలసింది తప్పదు.
1: యు మస్ట్ నెసెసరీ డూ లాస్ట్
0: రైట్. నీ వంత కుడును కర్మకాండం ఆచరించే మనం అందరూ కలిసి వెళ్దాం రాముల దగ్గరికి అన్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ దట్ యు ఆర్ సపోజ్ టు డూ, లెట్స్ ఆల్ గో టుగెదర్.
0: అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు నో వన్ పాయింట్.
0: ఎంతో ప్రేమగా ఉండినటువంటి ఒక తండ్రి పైన కూడాను
1: ఆల్ ది లవ్ దట్ దే హావ్ టు
0: స్పెండ్, అంతకంటే అధికమైన ప్రేమ కలిగినటువంటి రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన కూడా ద్వేషం వచ్చేసి,
1: యాజ్ దే కుడ్ నాట్ బేర్ ద ప్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ రామ లక్ష్మణ, దే హాడ్ బిట్టర్ హేట్రెడ్ టువర్డ్స్ మదర్ కైక.
0: మనలో ఉండినటువంటి దీన్ని దుఃఖాన్ని ఒక దుఃఖాన్ని ఒకటి మార్చాలంటే ఏ దుఃఖంగా మారుస్తుంది?
1: సో వన్ గ్రీఫ్ ఈస్ కన్వర్టెడ్ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ గ్రీఫ్. వాట్స్ ఆఫ్ ఇట్?
0: టుట ఒక చింత.
1: ద బర్త్ ఈస్ వన్ గ్రీఫ్.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్ ఈస్ వన్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టము ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: మిస్టరీ.
0: సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ పొందుడిక.

0: అన్ని చింతలు బాపేటువంటి చింత ఒకే చింత, అదే సర్వేశ్వర చింత.
1: All these are worries, but when you think of God, that all other worries will be solved.
0: అధికమైనటువంటి చింత భగవంతుని చింత.
1: So you should think of God and higher level.
0: దీనికి మించిన చింత మరొకటి లేదు.
1: There is nothing higher than this.
0: ఆ చింతలో మనం మునిగితేమంటే ఈ చింతలన్నీ కూడా నువ్వు గాలికి కొట్టుపోయినట్టు పట్టుకొట్టుకుని పోతాయి.
1: The moment you drown yourself in the thought of God, rest of things will go.
0: కనుక ఈ ప్రాకృతమైనటువంటి అల్పమైనటువంటి చింతలకు మనం కుంగిపోనక్కర్లేదు.
1: సో యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
0: అన్ని చింతల కంటే పెద్ద చింత భగవంతుని యొక్క చింతనే.
1: హైయెస్ట్ థాట్ ఈస్
0: భగవంతుని యొక్క వియోగ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ ఫర్
0: ప్రేమ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ.
0: ప్రేమ చింతలో మనం మునిగినామంటే ఈ చింతలంతా మనం లెక్క చేయనక్కర్లేదు.
1: ది మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ లవ్, యూ నీడ్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ద రెస్ట్.
0: కనుకనే భరతుడు ఈ విధమైనటువంటి చింతలంతా కూడా మర్చి రామచింతలో మునిగి సర్వ సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్లాడు.
1: సో భరత ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ ఎంగ్జైటీస్ అండ్ వరీస్ అండ్ హ్యాడ్ ఆల్ ద థాట్ ఆఫ్ రామ.
0: తల్లులు కూడా ప్రార్థించారు.
1: మదర్స్ ఆల్సో ప్రేయర్.
0: నాయన మీరెవరు లేనటువంటి ఈ యొక్క అయోధ్యలో మేముండి ప్రయోజనం ఏమిటి?
1: దిస్ నో యూజ్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ వెన్ ఆల్ ఆఫ్ యు ఆర్ తీసుకెళ్ళమని. నాట్ హియర్, టేక్ అస్ ఆల్సో.
0: కైకతో పాటు మందరతో పాటు అందరినీ తీసుకెళ్లారు.
1: దే టుక్ అలాంగ్ విత్ దెమ్ కైక అండ్ మందర ఆల్సో.
0: ఎక్కడో అరణ్యంలో చిత్రకూట పర్వత పైన ఏదో చిన్న కూటంలో ఉంటున్నారు, పర్ణశాలలో ఉంటున్నారు. ఏనుగుల గర్జన, గుర్రముల సవారీ, అనేక విధమైనటువంటి రథములు నడిచినట్టుగా శబ్దం వినిపించింది.
1: వైల్ దే వర్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ మౌంటైన్ టాప్ చిత్రకూట, దే వర్ లిసనింగ్ టు ద సౌండ్స్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ అండ్ ద హార్స్.
0: సీతారాములు పర్ణశాల దగ్గర ఉంటుంటే
1: లక్ష్మణుడు
0: ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కి చూచాడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్.
0: కనుకనే త్యాగరాజు కూడా అదే చెప్పాడు. కపివారతి దాటునా

0: చూచుచున్నా శుచబుద్ధి గల భరతుడు చూచి చూచి మ్రొక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: Is it possible for the monkey to cross this ocean? Do you think that Lakshmi wants God to
0: come?
1: Bharata is very intelligent.
0: Ramulu ekkada unnadu ante athaniki teliyadu.
1: He doesn't know where Rama is.
0: Daru chupetunte vaadu ledu.
1: Nobody will show the way.
0: Chuchadu.
1: He saw.
0: Pakshulanta oka daggara untunnayi.
1: He saw all the
0: pakshulu aadukuntunnayi.
1: Birds were playing.
0: Pakshulu aadukune place lokala jalam untadi.
1: Where the birds all around him.
0: Ekkada jalam untado akkada Ramulu untadu.
1: Where there is water
0: and ee vidhanga sukshmabuddhito yochistu vachadu.
1: Being so intelligent he could think in this way.
0: పక్షులంతా కూడా నువ్వు జలమున్న చోటే ఉంటుంటాయి అడవి లోపల.
1: బర్డ్స్ విల్ బి దేర్ నియర్ ద వాటర్.
0: జలము లేని చోట పక్షులు ఉండవు.
1: బర్డ్స్ విల్ నాట్ బి దేర్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
0: కనుక అక్కడ జలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్
0: జలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ఫ్రూట్ దేర్ ఇస్ రామచంద్ర.
0: కనుకనే ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
1: వాచింగ్ ద బర్డ్స్ అట్ సైడ్ భరత స్టార్ట్ టు ప్రొసీడ్.
0: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్లైమ్డ్ అప్ ది ట్రీ టాప్ అండ్ నోటిస్డ్.
0: ఆదిశేషుడు.
1: లక్ష్మణ ఇస్ ఆదిశేష.
0: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
1: హీస్ ఈస్ ద వెరీ ఫార్మర్ సర్పెంట్ ఇస్ వెరీ యాంగ్రీ.
0: అన్న సిద్ధంగా ఉండు అన్నాడు.
1: సెట్ బ్రదర్ బి రెడీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
1: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్, సన్ ఈస్ రెడీ హియర్ టు ఫైట్ విత్ అస్ నౌ.
0: రథములతో సైన్యముతో అన్ని విధాలు కూడా తయారై వస్తున్నాడు.
1: హీస్ రెడీ విత్ ఆల్ ది ఆర్మ్ ఇన్ ద చారియట్.
0: రాములు నవ్వాడు.
1: రామ స్మైల్డ్.
0: లక్ష్మణ.
1: లక్ష్మణ,
0: ఇంతకాలం పెరిగకూడను భర్త శత్రుకుల యొక్క గుణాలు నీవు గుర్తించుకోలేకపోతున్నావే.
1: హావింగ్ స్టేడ్ సో లాంగ్ యూ కుడ్ నాట్ ద క్వాలిటీ.
0: మహా శాంతి స్వరూపుడు.
1: భర్త ఇస్ వన్ ఆఫ్ పీస్.
0: రాములంటే నేనంటే భర్తనికి చాలా ప్రాణము.
1: భర్త టేక్స్ మెసేజ్.
0: అలాంటి వాడిపైన నీవు ఈ దురుద్దేశం పెట్టుకోవటం మంచిది కాదు.
1: యూ కెనాట్ బ్లేమ్ హిమ్ లైక్ దట్ అండ్ టేక్ బ్యాడ్ ఐడియా.
0: వేచి ఉండు.
1: వెయిట్.
0: వచ్చారు. భరతుడు పరిగెత్తి వచ్చాడు. రాముల పాదాలపైన పడ్డాడు.
1: భర్త కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అన్నా రక్షించు, రక్షించు, క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సర్ బ్రదర్ ప్రొటెక్ట్ మీ, పాడన్ మీ.
0: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
0: నాన్న అమ్మ క్షేమగా ఉన్నారా?
1: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
0: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
1: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ హి డస్ నో దట్
0: రామ్. సామాన్య మానవుల వలె తాను ప్రవర్తిస్తున్నాడు.
1: హి కెన్ బిహేవ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: ఆ సామాన్యుల వలె ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: ఇఫ్ హి డజంట్ బిహేవ్ ఇన్ ఆర్డినరీ వే హి కెన్ నాట్ నో ద నేచురల్ క్వాలిటీ బిహేవియర్.
0: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
1: దెన్ భరత సేడ్
0: అన్న
1: brother
0: nanna nee viyogagnilo maraninchadu unnadu.
1: Father died because of the in the fire of separation.
0: Nee viyogagnilo basmam ayipoyadu annadu.
1: He got himself burned in the fire of separation.
0: Viyogagni,
1: what is that? It is the fire of separation.
0: Tachane vinnadu.
1: He heard it.
0: Naluguru cheraru.
1: All the four assembled.
0: Nadiki vellaru. Tarpanalu vidicharu.
1: They went to the forest and did the last rites.
0: Vachina tarvata ee Bharatunaku Ramulaku chaala vaadopavadam jarugutundadi.
1: Later there is argument.
0: Neevu raaka tappadu.
1: You were bound to return.
0: Neevu raakapoyina nenu ayodhyalone undanu.
1: If you don't return, I am staying.
0: Nenu kuda ikkada aranyamlone untam.
1: Or else I will stay with you in the forest.
0: Kaani
1: but
0: Ramulu tandri aagnana meerakoodadu.
1: But you should not.
0: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు. నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
1: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
0: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తున్నాను.
1: సో యూ రూల్ యువర్ కింగ్డమ్, ఐఎమ్ రూలింగ్.
0: నా రాజ్యంలో అంతా ఋషులే.
1: యర్ మై కింగ్డమ్
0: అంతా రాక్షసులే.
1: ఆల్ ఆర్ కోపన్
0: పనెస్ సంహారం చేసి ఋషుల్ని పోషించాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్.
0: నేను ఋషి మానస సంచారి.
1: ఐ మూవ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్
0: సేన్. నా రాజ్యాన్ని నేను చక్కగా పాలిస్తుంటాను.
1: సో ఐ విల్ అడ్మినిస్టర్ మై కింగ్.
0: వెళ్ళమని చెప్పాడు.
1: హి సెడ్ యు గో బ్యాక్.
0: కానీ వినకపోవటం చేతనే.
1: బట్ హి డిడ్ హియర్.
0: ఆ పాదుకలు తీసుకుని రామాగ్ని శిరసావహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
1: హి కలెక్టెడ్ ద డివైన్ శాండల్స్ అండ్ రిటర్న్ బ్యాక్.
0: అనగా రామాజ్ఞ అనేటువంటిది అందరికి కూడా అంత ప్రధానమైన ప్రమాణము.
1: Rama's command must be obeyed.
0: అనగా దైవాజ్ఞ. ఏది చెప్పినప్పటికీ దీనికి వేరు ప్రశ్ననే ఉండకూడదు.
1: ఇట్స్ గాడ్స్ కమాండ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్.
0: ఎస్, ఎస్.
1: యూ షుడ్ సే ఎస్, ఎస్.
0: దుముకు, దుముకటమే.
1: జంప్, బి రెడీ టు జంప్.
0: లక్ష్మణుడు కూడా అంతే.
1: లక్ష్మణ ఇస్ లైక్ దట్.
0: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
1: చిత్రకూట
0: సీత అరిసినట్టుగా కనిపించింది.
1: సీత ప్రిటెండ్
0: యాజ్ సీతారాముడు ఒక గుండె పైన కూర్చున్నారు.
1: అండ్ దే వర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
0: లక్ష్మణుని పిలిచాడు.
1: దే కాల్డ్ లక్ష్మణ.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ.
0: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
1: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్
0: అన్న. ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
1: హి సెడ్ బ్రదర్ వేర్ ఆమ్ ఐ టు బిల్డ్
0: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
1: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యూ వాంట్.
0: ఈ ఒక్క మాట రాములు రా లక్ష్మణ్ని చాలా బాధింపజేసింది.
1: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
0: ఎంత పాపం చేశాను రామా నేను.
1: వాట్ ఇస్ సిన్ రామ ఐ కమిటెడ్
0: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
1: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్.
0: చాలా బాధపడ్డాడు.
1: ఐ ఫెల్ వెరీ సాడ్.
0: సీత వెళ్ళింది.
1: సీత వెంట్.
0: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు.
1: లక్ష్మణ వై ఆర్ యూ సాడ్.
0: రాముడు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
1: రామా డిడ్ నాట్ సే.
0: నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
1: హి వాంటెడ్ యు టు బిల్డ్ ది హార్ట్ వేర్ యు వాంట్
0: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా.
1: డు యు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
0: రామ ఇష్టమే నా ఇష్టము.
1: ఐ హావ్ నో చాయిస్.
0: ఇష్టం మరొకటి లేదు.
1: I have no separate choice
0: or preference. నిర్మించమంటే నేనేమో రాముకు దూరమైనటువంటి వాడిని.
1: ఇఫ్ రామా సేస్ ఐ షుడ్ డూ ఇట్ వేర్ ఐ లైక్,
0: ఏ నాడు నేను అర్పితం చేశాను రాములకు.
1: వాట్ హార్మ్ ఐ హావ్ డన్?
0: మదీయ ధన దారాది సర్వపార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
1: ఐ హావ్ సరెండర్డ్ ఆల్ మై వెల్త్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ది కింగ్డమ్.
0: తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామ పాదమును పట్టాను.
1: ఐ లెఫ్ట్ ఎవ్రీబడి ది మదర్ ఫాదర్ ద చిల్డ్రన్ ద వైఫ్ అండ్ కాట్ హోల్డ్ ద
0: అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిదిగా పలికాడే.
1: అండ్ ఇఫ్ యు సే దట్ ఐ షుడ్ బిల్డ్ ఆన్ మై ఓన్ చాయిస్.
0: సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీ చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
1: Rama patting the head of Lakshmana said, you
0: don't feel so sad. నిన్ను క్షమించు అన్నాడు రాముడు.
1: He sought his pardon for hurting him.
0: ఇదిగో పలాని చోట్ల నీవు దీన్ని పర్ణశాలను నిర్మించమన్నాడు.
1: And he has shown the spot where the hurt is.
0: ఆనందించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ was
0: happy. నీ ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: Your command is important.
0: ఏమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను.
1: I am ready for anything.
0: జవాబు అనేటువంటిదే లేదు.
1: No reply whatsoever.
0: అక్కడ కూడా అంతే. భరతుడు.
1: ఏం భరత?
0: భరతుడు కూడాను ఇంకా రామాజ్ఞను మీరలేకుండా తిరిగి వచ్చాడు.
1: భరత ఒక
0: మాత్రము ఒకటి మాత్రము ఒక నియమం నియమించాడు.
1: బట్ దిస్ వన్ డిసిప్లిన్ వన్
0: రామ రూల్. నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడా నేను అయోధ్యలో ఉండను.
1: అంటిల్ యూ రీచ్ అయోధ్య ఐ విల్ నాట్ స్టే దేర్ ఇన్
0: అయోధ్య. నంది గ్రామం లోపల ఒక నేను కూడాను పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడాను అక్కడ జీవిస్తాను.
1: ఐ విల్ ఆల్సో బిల్డ్ ఏ హట్ దేర్ ఇన్ నంది విలేజ్.
0: ఈ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
1: యువర్ ఓన్ ఫీట్ విల్ రూల్ ది ఎంటైర్ అయోధ్య.
0: పాదకులను అయోధ్యలో ప్రతిష్ఠ చేసి నేను నంది గ్రామానికి వచ్చేస్తాను.
1: యువర్ డివైన్ శాండల్స్ విల్ రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ దేర్.
0: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
1: అంటిల్ యూ రిటర్న్ ఐ డోంట్ స్టెప్ ఇన్ టు అయోధ్య.
0: అలాంటి పుత్రులు అలాంటి అన్నదమ్ములు అలాంటి వీరు ఆనాటి కాలంలో.
1: Such the type of the sons and the brothers in those times.
0: కనుకనే ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
0: ప్రతి కుటుంబములకు భార్యాభర్తలంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: సీతారామ డెమోన్స్ట్రేట్స్ ఎన్ ఐడియల్ కపుల్ టు ఎవరీ ఫ్యామిలీ.
0: తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉంటుండాలని దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆదర్శంగా నిరూపించారు.
1: ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
0: ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
1: టుడే రామాయణ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
1: బికాస్ ద సన్ ఇస్ నాట్ ఓబేయింగ్ ఫాదర్.
0: పిల్లల భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
1: ఫాదర్ ఇస్ నాట్ బాదర్డ్ ది ఫ్యూచర్ ఆఫ్ ద సన్.
0: భార్య వినటం లేదు.
1: ద వైఫ్ డజంట్ ఫాలో.
0: భార్య మాట భర్త వినిపించుకోవటం లేదు.
1: హస్బెండ్ డజంట్ లిసన్ టు వైఫ్.
0: శిష్యులు ఏ మాత్రం కూడాను గౌరవించడం లేదు.
1: స్టూడెంట్ ఇస్ నాట్ రెస్పెక్టింగ్ ది టీచర్.
0: శిష్యులు ఏమాత్రం కూడా గురువులు కూడా గమనించడం లేదు.
1: అండ్ ది టీచర్ ఇస్ నాట్ అబ్జర్వింగ్ ది స్టూడెంట్.
0: లోపల రామాయణం ప్రతి మానవునికి అత్యవసరమే.
1: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ రామాయణం ఇస్ వెరీ సెన్సిటివ్.
0: ఈ సర్వ విధములైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
1: టు క్యూర్ ఆల్ ద డిఫెక్ట్స్ ఇన్ ది
0: రామాయణాన్ని మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో రామాయణ.
0: ఇదియే మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఇస్ ది మెయిన్ డ్యూటీ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: కనుక రామాజ్ఞను శిరసావహించి
1: ఫాలోయింగ్ కమాండ్ ఆఫ్ రామ
0: భరత శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
1: భరత శత్రుఘ్న రీచ్ అయోధ్య.
0: కనుక దైవ ఆజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్
0: ఏమాత్రం కూడా యోచించకూడదు.
1: వి షుడ్ నాట్ థింక్
0: అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు.
1: వి షుడ్ నాట్ ఎంక్వైర్ విత్ ఎస్ ఆర్ నో.
0: దైవాజ్ఞను శిరసావహించాలి.
1: వి షుడ్ ఫాలో.
0: అదే మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
1: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ అండ్ ఫాలో.
0: సో దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
1: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్. ఇది
0: దైవత్వమును పొందింపచేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యు అటైన్ డివినిటీ.
0: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ us మర్జర్ విత్ ది
0: డివైన్. దైవాజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వి షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: today's discourse, Bhagavan Baba tells us to recognize the same divinity present within one's own self and in others. Our true sadhana is to constantly contemplate on God with a pure and selfless heart. Let us now listen to excerpts from the Divine Discourse by Bhagavan Baba, delivered on 9th October 2005 during the Dasara celebrations in Prashanti Nilayam.
1: Premasarupulara,
2: embodiments of love.
1: Panileka dinamanta paruto matadi ఇది సాధనే అని ఎచ్చినారా?
2: ఆర్ యూ థింకింగ్ దట్ బై కన్వర్సింగ్ అండ్ టాకింగ్ విత్ ఎవ్రీబడి త్రూఅవుట్ ది డే అమౌంట్స్ టు స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ సాధన? డూ యూ థింక్ సో?
1: మూడు పూటలు నీవు ముక్తి పేరు చేత ముక్తిని వేసి ఇది సాధన అని ఎంచినారా?
2: కేరింగ్ ఫర్ ఫుడ్, ఫిల్లింగ్ ద బెలీ, ఈటింగ్ థ్రైస్ ఎ డే, డూ యూ థింక్ దట్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: థ్రైస్ ఎ డే
2: డూ యూ థింక్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: పగలు గాలి లేక రాత్రియంత నీవు ఏదో గాలిని తీసుకుంటూ క్రమక్రమేణ ఇది ఏ సాధనారా?
2: యాజ్ యు ఆర్ రెస్ట్లెస్ ఇన్ ది డే, వైల్ యూ స్లీప్ ఇట్ నైట్, బ్రీతింగ్ ఫుల్ వెల్, డూ యూ కన్సిడర్ ఇట్ యాజ్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: జీవితమునందు ఎట్టి సాధన చేయక గాఢ నిద్ర ఎందు ఇది సాధన అని ఎంచినారా?
2: వితౌట్ అండర్టేకింగ్ ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ డూ యూ థింక్ దాట్ యువర్ స్టేట్ ఇన్ ది డీప్ స్లీప్ అమౌంట్స్ టు స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ సాధన?
1: దీనికై దేవుడు నిన్ను సృష్టించినాడా?
2: Is this for this purpose God created you?
1: కాలమంతయు వెతగాను గడిపవచ్చు.
2: You can spend any length of time.
1: ఇది సాధన కాదు.
2: This is not spiritual practice.
1: కాలమంతయు ఊరక గడపలేరా?
2: Why should you waste your time?
1: ఇప్పుడైనను దైవంబు నిలుగోయా.
2: At least now onwards, know God, understand Him.
1: ఇది సాధన ఎంచు నీవు ఎంచవయ్యా.
2: Consider this as the spiritual practice, sadhana.
1: ప్రేమస్వరూపులారా,
2: embodiments of love.
1: ప్రపంచమంతయు కూడాను ఉన్నది ఏది?
2: What is it that is in existence all over the world?
1: ఏ కించిత్తైన కూడాను శక్తి లేదు.
2: In fact, there's no fraction, no element of power or శక్తి there.
1: ఎందు చూసినను, ఎక్కడ చూసినను, కింద మీద చుట్టూ కూడాను ఒట్టి గాలి మాత్రం ఉన్నది.
2: You will find this air above, below, around.
1: దీనిని దైవం అని చెప్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ కాల్డ్ వ్యూడ్ యాజ్ డివైన్.
1: దైవం సర్వభూతమునందున్నదని వాదిస్తూ వచ్చారు.
2: దే వర్ ఆర్గ్యూయింగ్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్,
1: ఎవ్రీవేర్. కానీ ఎవరు చూసిన వారు లేరు.
2: బట్ నన్ హ్యావ్ సీన్ గాడ్.
1: పురుషుడనేటువంటి వాడు కేవలము ఒక మానవ జీవితమునందు మాత్రమే ఉన్నది.
2: ఎలిమెంట్ ఆఫ్ పురుష ఈజ్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: హ్యూమన్ లైఫే నిజమైనటువంటి దివ్యమైనటువంటి దైవ శక్తి.
2: దిస్ హ్యూమన్ లైఫ్ వెరీలీ ఇస్ ట్రూ డివైన్ ఎనర్జీ పవర్.
1: అయితే కొంతమంది దీనిని అంగీకరించరు.
2: However, some do not accept this view.
1: ప్రతి జీవి ఎందు కూడాను దైవత్వం వెలుగుతున్నది.
2: The divinity shines in every being, in every creature.
1: కేవలం మానవుని ఎందు మాత్రమే కాదు.
2: Not only among human beings.
1: సర్వ జీవుల ఎందు, సర్వ ప్రాణుల ఎందు కూడాను అదే ఆత్మనే ఉంటున్నది.
2: The divinity shines in all living creatures, in all living beings.
1: Aithe andari hrudayamu nirmalanga nishchaatanga undali.
2: However, the heart has got to be pure and peaceful.
1: Andukosamane prati okkaru kodanu peddalu tellavari sayankalamu bhagavad chintana cheyandi ee hrudayamu చల్లబడుతుంది తెల్లబడుతుంది అన్నారు.
2: Therefore, elders advised that we should think of God. We should always contemplate on God, both in the morning and the evening, so as to be peaceful and blissful.
1: హృదయం పవిత్రమైన తక్షణమే నీకు భగవంతుడు కనిపిస్తాడు.
2: The moment heart turns sacred, you'll be able to visualize God.
1: భగవంతుడు ఆ యొక్క ధ్యానంలో లేడు.
2: In fact, God is not there in the process of meditation.
1: భగవంతుడు క్రిమికీట గాదులు ఎందుకు కూడాను మానవుడు ఎందుకు కూడాను సమంగానే ఉంటున్నాడు.
2: God is uniformly present in mankind, in all of the insects, birds and bees.
1: ఇప్పుడు గాడ్ ఎక్కడున్నాడని మీరు ప్రశ్నించుకుంటే మీ ఎందుకు కూడా ఉన్నాడు.
2: If you put a question, where is God? There is God in you.
1: ఇట్టి ఆన్సర్ కోసమని ఎంతో ధ్యానం చేస్తూ కూర్చుంటారు.
2: టు గెట్ దిస్ ఆన్సర్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ మెడిటేట్.
1: కానీ నారదుడు చెప్పాడు,

0: வந்தனம் அச்சனம் தாஸ்யம் ஸ்நேகம் ஆத்த நிவேதனம் అని చెప్పాడు. అదే ఈ నవవిధ మార్గములు ఎందుకు కూడా నువ్వు భగవంతుడు ఉన్నాడు, అందుకోసం నీవు ఆ భగవంతుని స్మరణ చేసి చింతించి అతన్ని నీ యందు ఉంచుకో.
1: ద నారదా సెడ్ యు విల్ ఫైండ్ గాడ్ ఇన్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్, థింకింగ్ ఆఫ్ గాడ్, సర్వింగ్ గాడ్, సింగింగ్ హిస్ గ్లోరీ, సాల్యుటేషన్, వర్షిప్, సర్వీస్, ఫ్రెండ్షిప్ అండ్ సెల్ఫ్ సరెండర్ would make you experience God.
0: భగవంతుడు లేనటువంటి హృదయము ఎక్కడ కూడా కనరాదు.
1: Nowhere can you find the heart without God.
0: కనుక ఇట్టి సర్వత్రా నిండినటువంటి యొక్క సర్వంతర్యామిని చూడటానికి ధ్యానం కావాలనా?
1: To see God who is everywhere, do you need to meditate?
0: ఈ మెడిటేషన్ చేయటానికి అనేక విధములైనటువంటి మార్గములు చెప్తున్నారు కొంతమంది బోధకులు.
1: Some of the people propagate different methods of meditation.
0: కానీ ఇవన్నీ కూడా కేవలము చిత్తశుద్ధి నిమిత్తమై చేస్తున్నారు.
1: They only help you for the purity of your heart, చిత్తశుద్ధి.
0: ఈ చిత్తశుద్ధి కోసమనే ప్రపంచంలో ఇన్ని రకములైనటువంటి సాధనలు ఏర్పడుతున్నాయి.
1: In this world, we find so many spiritual practices so as to achieve purity of our heart.
0: అప్పుడే మీకు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి ధ్యానం నందు చూడవలసినటువంటి యొక్క మానవులు అనేక రకములైనటువంటి సాధనలు చేస్తుంటారు.
1: మ్యాన్ అండర్టేక్స్ డిఫరెంట్ మోడ్స్, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ఈ సాధనల వల్ల భగవంతుడు ఏమాత్రము లభ్యం కాడు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ by following these spiritual practices.
0: మీరు చిత్తశుద్ధిని చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: You should make every attempt to attain the purity of your heart.
0: అప్పుడే దైవం మీకు సాక్షాత్కరిస్తాడు.
1: Then only God will manifest.
0: కంసుడు ఏ సాధన చేశాడు?
1: Kamsa, what spiritual practice he has undertaken?
0: నిరంతరం కూడా నువ్వు కృష్ణుని దూషిస్తూనే వచ్చాడు.
1: He went on accusing Krishna continuously.
0: కానీ అట్టి కంసునకు దర్శనమిచ్చాడు.
1: And God has given his manifestation to such Kamsa.
0: కనుక భగవంతుని చూడటానికి సాధన చేయనక్కర్లేదు.
1: Therefore, we don't need to undertake spiritual practices to visualize God.
0: ఈ యొక్క ఉపాసనల వల్ల సాధన వల్ల దైవం ఎందు కొంతవరకు ఉన్నట్టుగా నీవు భ్రమిస్తున్నావు, కానీ దైవం నువ్వు భ్రమించినా భ్రమించకపోయినా నీ యందు సర్వత్రా నిలిచి ఉన్నాడు.
1: However, we adopt so many procedures and so many spiritual practices to experience God within. It may be the hallucination, whatever may be, but God exists in you.
0: అనేక మందికి దర్శనం ఇచ్చారని మీరు అనుకుంటున్నారు.
1: You think God has appeared to many people.
0: కానీ చిత్తశుద్ధి లేని వారికి ఎవరికి దర్శనం ఇవ్వలేదు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు సీ గాడ్ విదౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: దర్శనం పొందాలనుకుంటుంటే చిత్తశుద్ధి చేసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ గాడ్ వన్ షుడ్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ దేర్ హార్ట్.
0: కనుక మన హృదయ పవిత్రత కోసమని మనం ఇన్ని సాధనలు చేస్తున్నాం.
1: దేర్ఫోర్ వీ అండర్టేక్ ఫాలో సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు మేక్ అవర్ హార్ట్స్ సీక్రెట్.
0: ఇట్టి పవిత్రమైన హృదయం నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను దైవాన్ని ప్రార్థిస్తున్నాడు.
1: We pray to God so that our hearts would be sacred.
0: కానీ ప్రార్థించినటువంటి వారికే దినదినమునకు తోముతూ ఉంటుంటే పాత్ర ఏ విధంగా షైనింగ్ ఇస్తుందో అటునే మీ హృదయం అనేటువంటిది నిర్మలమై పోతుంది.
1: As we pray repeatedly, one day or other there will be purity in our hearts. Just as you clean your utensils every day that shine brilliantly.
0: కనుక మీరు హృదయాన్ని పవిత్రము గావించుకునే నిమిత్తమై పరిశుద్ధము గావించుకునే నిమిత్తమై మీ సర్వసాధనలు చేయాలి.
1: Therefore, we should certainly adopt spiritual practices to make our hearts pure and sacred.
0: ఈ హృదయం పవిత్రమైన తక్షణమే మీకు భగవంతుడు మీకు కనిపిస్తాడు.
1: The moment heart is sacred, you will be able to enjoy the manifestation of
0: God.
1: It's not enough if you sit for meditation. You should be able to comprehend and see Him everywhere. God is present in full in you.
0: He
1: is around you. To see such God, you follow so many procedures. And the teachers that show you the path are also of that nature.
0: కనుక మీరు దేనిని ధ్యానించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు మెడిటేట్ అపాన్ ఎనీ.
0: భగవంతుని మాత్రమే భగవంతా భగవంతా భగవంతా నాయందు నీయందు సర్వలే ఎందు కూడా ఉన్నటువంటి వాడు సర్వత్రా ఉన్నటువంటి వాడు నీవే అని శంకించాలి.
1: వీ షుడ్ హ్యావ్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అండ్ వీ షుడ్ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద థాట్.
0: కానీ ఇటు ధ్యానాన్ని ఎవరు కూడా చేర్చబడలేదు.
1: నో వన్ ఈస్ మెడిటేటింగ్ ఇన్ దిస్ వే.
0: ఎవరో చెప్పిన మాటలంతా కూడా చక్కగా విని చక్కగా చదివి దాంతో మీరు దాన్ని సాధన చేస్తున్నారు.
1: దే లిసన్ టు వర్డ్స్ ఆఫ్ మెనీ పీపుల్, దే గో త్రూ సర్టన్ బుక్స్ అండ్ ట్రై టు ఫాలో దెమ్ ఇన్ దేర్ మెడిటేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని చూడాలనుకుంటున్నప్పుడు కేవలము ఆత్మశుద్ధి కావాలి, పరిశుద్ధి కావాలి చిత్తం.
1: Therefore, in order to see God, the heart should be pure.
0: తండ్రిగా కనిపిస్తుంటాడు.
1: God appears in the form of mother.
0: ఇదిగో దైవం ఈ రీతిగా నాకు సాక్షాత్కరించాడు అని అనుకుంటుంటారు.
1: And we feel that God has appeared in the form of mother.
0: తండ్రి.
1: Appeared in the form of father.
0: అప్పుడు ఫాదర్కు చాలా సిగ్గేస్తుంది.
1: And naturally the physical father will feel shameful, ashamed of.
0: సర్వలో హృదయమందు ఉన్నటువంటిది ఆత్మనే కనుక నేను ఆత్మను కాని నేను నీ తండ్రిది కాదు అని చెప్తాడు.
1: The reply would be like this: that which is present, the self Atma is present everywhere, is verily the very same here, Atma and not the father.
0: కాని మ్యారేజ్ జరుపుతాడు. మ్యారేజ్.
1: But we also find the system of marriage.
0: కానీ వచ్చినటువంటి ఆమె నా భార్య అంటాడు.
1: అండ్ హీ కాల్స్ ద వన్ దట్ గెట్స్ ఇన్ టు ద డోర్ స్టెప్ క్లెయిమ్స్ హర్ యాజ్ హిస్ వైఫ్.
0: కానీ ఆమె చెప్తుంది నేను నీ భార్య కాదు.
1: హీ సేస్ ఐఎమ్ నాట్ యువర్ వైఫ్.
0: నేను ఆత్మస్వరూపుణ్ణి.
1: ఐఎమ్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ఆత్మ.
0: ఆ దేహంలో నేను చూడటానికి వచ్చాను.
1: ఐ హావ్ టేకెన్ అపాన్ దిస్ వెస్టెడ్ ద బాడీ టు సీ యూ.
0: కనుక నేను నీ భార్యను కాదు.
1: ఐఎమ్ నాట్ యువర్ వైఫ్.
0: చిన్న పిల్లవాడు వస్తాడు.
1: A tiny tot child comes close to you.
0: Kani na kumara na kumara ani avaru muddu pettukuntaru.
1: And she wants to kiss him, calling him my dear son.
0: Aa pillavaadu swapnamlo vachi chivulo cheptadu.
1: And the boy appears in the dream and whispers in the ear,
0: amma nenu nee kurugu kaadu.
1: And he tells mother, I am not your son.
0: Nenu nee garbhamlo cheri daivani chustu vachanu.
1: I am in your womb. And in fact, I am seeing God.
0: ఈ విధంగా సంబంధ బంధవ్యములంతా కూడాను ఆత్మతోనే కలుగుతూ వచ్చాయి.
1: Therefore, all the relationship is between the spirit and Atma, the self itself.
0: జీవ బ్రహ్మమునకు ఐక్యమే నిజమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం.
1: So the manifestation of the divinity means the combination, the unity of the individual self.
0: ఎవరిని చూసినప్పటికీ అతను దేవుడే, దేవుడే, దేవుడే.
1: And he is God, verily God only.
0: అట్టి గాడే లేకపోతే మీరు మనుషులు ఏ రీతిగా తయారవుతారు?
1: Without the existence of God, how can you be humans at all?
0: మొదలే చెప్పాడు, నేను ఈ జగత్తు లోపల అవతారంగా వస్తున్నాను.
1: In the beginning itself he made it very clear, I will manifest in the form of an avatar.
0: కనుక తాను ఇక్కడ దిగి వచ్చేసి ముందుగా నేను అందరికీ ప్రామిస్ చేశాను.
1: And he also said, before the descent, that I would certainly come and appear to everybody. He made a promise.
0: Kanuka nenu andari yendu undetundi pratibimbamune kaani nenu ee sambandha bandhavyamulakido nenu eppudu kuda kattubadaledu.
1: Therefore, I am present in everybody, but I am not attached to anyone.
0: కానీ ఈ సత్యాన్ని ఎరిగినటువంటి గోపికలు,
1: గోపికాస్ హూ హావ్ నోన్ దిస్ ట్రూత్,
0: ఎక్కడ చూసినా కానీ కృష్ణ కృష్ణ కృష్ణ అని, కృష్ణ అంటే ఏమిటి, ఆత్మస్వరూపము.
1: దే వెంట్ ఆన్ రిపీటింగ్ కృష్ణాస్ నేమ్. ద మీనింగ్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఆత్మ ఇట్సెల్ఫ్.
0: కృష్ణ నా కృష్ణ,
1: కృష్ణ ఇస్ సో క్లోజ్ టు మీ, ఇస్ డియర్ టు మీ.
0: కనుక ఇక్కడ అందరి ఎందుకు కనిపించేటువంటిది నా యొక్క ఆత్మనే కానీ మరొకటి కాదు అని నిర్ణయం చేసుకుంటారు.
1: దే హ్యావ్ డిసైడెడ్ దట్ వాట్ ఎవర్ దే హ్యావ్ సీన్ ఆల్ అరౌండ్ ఈజ్ ఓన్లీ ఆత్మ కృష్ణ హింసెల్ఫ్.
0: కనుక ఇట్టి సాక్షాత్కారం వారికి జరగడానికి కారణం ఇదియే.
1: దిస్ ఈజ్ ద రీజన్ వై దే కుడ్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
0: కనుక అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మస్వరూపమే.
1: ఇట్ ఈస్ ద సేమ్ ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఇట్టి ఆత్మను నీవు బంధుత్వంగా లేక సంబంధంగా నీవు చూసుకుంటే అది కేవలము భౌతికమైన లక్షణం.
1: ఇఫ్ యు కన్సిడర్ దిస్ సెల్ఫ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఐడెంటిఫైడ్, క్లెయిమ్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ జస్ట్ ఫిజికల్ ప్లేన్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: కనుక జగత్తులో మనం చూసేటువంటి ఇది గృహము, ఇది పెండాలు, ఇది కొంచెం పెద్ద భవనము, చిన్న భవనము, ఈ విధంగా భవనము యొక్క రూపమును చూసి అది వీరు భ్రమిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్. వీ క్లెయిమ్ దిస్ ఎస్ ఎ హౌస్, ద అదర్ వన్ ఇస్ ఎ పెండాల్ అండ్ అదర్ వన్ ఇస్ ఎ హ్యూజ్ మ్యాన్షన్.
0: పెండాలు ఎవరు కట్టలేదు, హౌస్ ఎవరు నిర్మించలేదు.
1: నో వన్ కన్స్ట్రక్టెడ్ దిస్ హౌస్.
0: కానీ ఆ రూపంగా నిర్మించుకుని అందులోనే భగవంతుని ఆత్మస్వరూపుణ్ణి ఒక రూపకంగా చూస్తున్నారు.
1: హౌస్ ఇస్ బిల్ట్ స్పెసిఫికలీ అండ్ సీ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ హౌస్ స్పెషల్లీ బిల్ట్.
0: ఇట్టి సత్యాన్ని ఒక గోపికలు మాత్రమే గమనించారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ అండర్స్టూడ్ బై గోపికాస్ ఓన్లీ.
0: బాలుడు, నా కుమారుడు, నా యొక్క బావమరిది, నా యొక్క తమ్ముడు, నా యొక్క అన్న అని ఈ విధంగా పోల్చుకుంటూ వాళ్ళు జగత్ యొక్క వ్యవహారాన్ని చూపిస్తూ వచ్చారు.
1: ఇన్ ది హోల్ వరల్డ్ దే హ్యావ్ డిమాన్స్ట్రేటెడ్ ద రిలేషన్షిప్ దే హ్యాడ్ విత్ గాడ్. సమ్ కాల్డ్ హిమ్ ఎస్ బ్రదర్, సమ్ కాల్డ్ హిమ్ ఎస్ అంకల్. దే హ్యాడ్ దట్ ఇంటిమేట్ అసోసియేషన్ అండ్ రిలేషన్షిప్.
0: నాకు గోచరమయ్యేది కోసమని ఈ విధంగా ఈ శరీరంలో చేరి నాకు కల్పిస్తున్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ మీ దట్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ వుడ్ బి ఏబుల్ టు సీ గాడ్, హి హస్ కమ్ డౌన్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్.
0: ఈ విధంగా ప్రతిదాని కూడా మనము దైవస్వరూపంగా భావించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ ఫార్మ్ యాజ్ డివైన్.
0: ఈ జగత్ అంతా కూడా బ్రహ్మతత్వమే.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ టోటలీ డివైన్.
0: కానీ దివ్యత్వం అనేటువంటిది కేవలం జీవత్వంతో మీకు గోచరమవుతుండాలి.
1: హవెవర్ ద డివినిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్ సెల్ఫ్ ఆల్సో.
0: కనుక దైవస్వరూపము జీవస్వరూపంగా కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్ ద కాస్మిక్ సెల్ఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ది ఇండివిజువల్ సెల్ఫ్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా మనకు రూపకంగా కనిపించేదంతా కూడాను కేవలం కల్పితమే.
1: దేర్ఫోర్ ఆల్ దట్ యు సీ విత్ ఎ నేమ్ అండ్ ఫార్మ్ ఈజ్ ఆర్టిఫిషియల్ అండ్ అట్రిబ్యూషన్.
0: అందుకోసమని రామకృష్ణ పరమహంస కూడాను కట్టగలిపటికి అన్ని పూజలు చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ పరమహంస స్పెంట్ హిజ్ లైఫ్ టైమ్ వర్షిపింగ్ గాడెస్.
0: కానీ ఒకనాడు రామకృష్ణకు కనిపించి, రామకృష్ణ నీ ఒక పిచ్చివాడిగా తయారవుతున్నావు.
1: వన్ డే ది గాడెస్ సెడ్ రామకృష్ణ యూ సీమ్ టు బి ఎ మ్యాడ్ క్యాట్.
0: నీకు ఆ రూపంలో కనిపించింది ఎవరు, ఈ రూపంలో కనిపించింది ఎవరు అని తాను ప్రశ్నించి వచ్చాడు.
1: అండ్ హీ ఫేస్ దిస్ క్వశ్చన్, హూమ్ ఆర్ యూ సీయింగ్ దేర్ ఇన్ దట్ ఫార్మ్, హూమ్ ఆర్ యూ సీయింగ్ ఇన్ దిస్ ఫార్మ్, whom are you seeing in any form for that matter?
0: ee form anta kodanu kevalam maa kalpitamle kaani ee kaadu.
1: The forms are superimpositions but not the reality. It is only the atma god.
0: kaluka aa nee bhavantuni chudalanukunte okka atma tattvam tappa anni matram ee matram neeku gocharam kaadu.
1: Therefore in order to see god it is only the nature of the self atma which is essential and no other thing.
0: evaru chusina kodanu idam daivame.
1: Whosoever you come across, consider him as God.
0: కొంతమంది వాడు మనిషి, వీడు వ్యాపారి, వీడు విశేషజ్ఞకుడు అని ఈ రకంగా మనం భావిస్తుంటుంటాం.
1: We consider one as the former, One as a businessman, we identify with various vocations, professions.
0: కనుక మనము ఎవరిని చూసినా కూడా ఇది ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రతిబింబమే అని దానిని మనం ఉచ్చరిస్తూ రావాలి.
1: However, we should go on reminding ourselves that whosoever we come across is the very reflection of God.
0: నిర్గుణుడు, నిరంజనుడు, గుణము కాని రూపం కాని ఏమాత్రం కలిగిన వాడు కాదు.
1: God has no attributes. God has no form. He is formless and attributeless.
0: కనుక మానవత్వం అనేటువంటిది దైవం యొక్క ప్రతిబింబమే.
1: Therefore, human is the very reflection of the divine.
0: కనుక ప్రతి మానవుని కూడా మనం దైవంగా భావించి,
1: we should consider every human as God.
0: అతన్ని గౌరవించి,
1: we should respect him.
0: అనికి సంతోష పెట్టాలి.
1: And make everyone happy.
0: కనుకనే ప్రపంచంలో సర్వత్రా కూడాను దైవం ఉండినప్పటికీ ఒక్కొక్క రూపంలో పిలవచ్చి కనిపించి ఇక అన్ని విధాలుగా సేవ చేస్తున్నాడు.
1: God is everywhere, but however he appears in front of you in myriad forms, in infinite forms, and is serving you.
0: కనుక మీరు నేటి నుండి దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు, ఎవరిని చూసినా వారిలో దైవం ఉన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని మీరు గుర్తించినప్పుడే గోపికలుగా కనిపించేట్టుగా మీకు కూడాను అక్కడనే కనిపిస్తాడు.
1: Therefore, from this day onwards, if you have firm faith that God is everywhere, that God is in everyone, just as Gopikas experienced the manifestation of Krishna, you too will have his divine physical presence.
0: Radha yokka sister undeetundi aame.
1: One sister of Radha.
0: Chandrika adi. Chandrika.
1: Chandrika.
0: Aame anni vidhalaga kudanu Radhaku kanipinchetundi.
1: And she appeared to Radha in all forms.
0: Sister lopal raavagane aame talupu vesindi.
1: The moment sister gets in, she used to bolt the door.
0: అప్పుడు రాధా చెప్పేటువంటి చంద్రిక.
1: Then Chandrika said,
0: నీవు కేవలం నన్ను మోసం చేయటానికి వచ్చావు.
1: Sister, you have come here to deceive me.
0: You are not my sister.
1: You are not my sister.
0: You are my Krishna.
1: You are my Krishna.
0: కృష్ణని ఈ రూపంగా వచ్చి నన్ను మాయ చేసి ఇందులో మాయలో ఉంచుతున్నాడు.
1: Krishna has come in this form and is deluding me.
0: కనుక నిన్ను నేను నమ్మను, వెళ్ళు.
1: I am not going to believe you. Better you return.
0: ఒకనాడు,
1: one day,
0: భర్తను మార్చితే భార్య కూడా మారుతుంది కదా అని ఆమె భర్తను తెచ్చింది.
1: One day, if the husband is transformed, it is easy for the wife to be transformed. Like that, Chandrika's husband was brought.
0: చూచింది.
1: She watched him.
0: ఇది ఎవరు, నా చంద్రిక భర్త.
1: Who is he? He is the husband of Chandrika.
0: కానీ ఇతను నా భర్త కాదు.
1: He is not my husband.
0: అని చెప్పి అతనితో ఆనందంగా మాట్లాడుతుండాలి.
1: And she was conversing him with him happily.
0: ఇప్పుడు ఆయన, రాధ నాకు లొంగిపోయింది అని అన్నాడు.
1: And then he could know that Radha has surrendered to him.
0: మనం ఇద్దరు బయట వెళ్దాము.
1: Let both of us go out.
0: జగత్తు చూచి ఏమి భావిస్తుందో మనం చూద్దాం.
1: Let us see how the whole world would think.
0: వాళ్ళిద్దరు బయటకు వెళ్లారు.
1: Two of them went out.
0: కానీ ఆమె భర్త కాదు, ఆమె చెల్లెలి భర్త.
1: In fact, she has not met her husband. It is only the husband of her sister.
0: అప్పుడు దాన్ని గుర్తించి,
1: దిస్ ఈజ్ రియలైజ్డ్,
0: కృష్ణ ఈ విధంగా నన్ను మోసం చేయకూడదు.
1: కృష్ణ, డోంట్ చీట్ మీ లైక్ దిస్.
0: తను భర్తగా భావించుకుని అతనికి లొంగిపోయింది.
1: హి కన్సిడర్డ్ ద పర్సన్ యాజ్ హర్ హస్బెండ్ అండ్ హాస్ సబ్మిటెడ్ హర్ సెల్ఫ్ టు హిమ్.
0: అతను చెప్పాడు, నేను నీ భర్తనే.
1: అండ్ హీ సేస్, ఐఎమ్ యువర్ హస్బెండ్.
0: కానీ చంద్రిక భర్తను కాదు.
1: బట్ నాట్ ద చంద్రిక
0: అని చెప్పాడు.
1: హీ సెడ్ సో.
0: అనగా ఇతని నమ్మకము ఆ కృష్ణుడి పైనే ఉంటుండేది కనుకనే తక్షణమే కృష్ణుడు అయిపోయాడు.
1: సిన్స్ హీ హ్యాడ్ గాట్ దట్ ఫెయిత్, హీ కుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు కృష్ణ.
0: అందు ఇందు ఎందు లేదని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ నాట్ దేర్.
0: నేను సర్వత్రా ఉండేటువంటి వాడిని.
1: ఐఎమ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: నీకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు కానీ భర్త కానీ ఎవరు కానీ లేరు.
1: అండ్ దర్ ఆర్ నో పేరెంట్స్ సెపరేట్ for anybody.
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడాను నేను కల్పించింది.
1: All this relationship is of my own making.
0: నేను మోహస్వరూపుడై పుట్టాను.
1: And I am here the very form.
0: జీవుడు మోహము, కృష్ణుడు దేవుడు.
1: And you are this moha, the illusion, and Krishna is divine.
0: ప్రతి మానవుడి ఎంత కూడాను దేవుడు జీవుడుగా ఉంటున్నాడు.
1: Therefore God is present as the individual self in every human being.
0: కానీ ప్రతి ఒక్కరు కూడాను మానవుడు కాదు.
1: Therefore we should not consider ourselves as ordinary humans.
0: భగవంతుని చేరడానికి ఏదో ఒక విధమైనటువంటి మార్గం కావాలి.
1: We need a definite path to reach God.
0: కనుక నేను ఈ విధంగా రూపొందుతుంది అందరి ఎందుకు కూడా నేను కనిపిస్తున్నాను.
1: Therefore I have taken this form and I am seen in all forms around.
0: కనుక జీవుడు దేవుడు ఇద్దరే మాత్రమే ఈ జగత్తునందు ఉండేటువంటిది.
1: Therefore only two exist, the individual and the universal.
0: మిగిలిన రూపనామములు అన్ని కూడా కృష్ణుడి యొక్క ప్రతిబింబములే.
1: All the names and forms are the very reflections of Krishna.
0: Reflection, reaction, resound.
1: Reflection, reaction and resound.
0: ఇట్టి పరమాత్మని సర్వంతర్యామిగా చూడాలి.
1: We should understand this God, cosmic person, present everywhere, all pervasive.
0: కనుక నేను ఒక కాస్మిక్ పవర్.
1: Therefore I am cosmic power.
0: అంతేకాని నేను ఒక జీవుడిని కాని, నేను ఒక మానవుడు కాని, నేను ఒక భూములు కాని, నేను ఒక సత్రము కాని కాదు.
1: Therefore I am the cosmic reality. I am not the house. I am not restricted to the individual soul. I am present everywhere.
0: ఈ విధంగా చెప్తే గాని వారు దానిని అంగీకరించరు.
1: This is the way how things were revealed and they accepted.
0: ఈ సత్యమును గోపికలు ఒక రాధావతారుడు తెలియదు.
1: This truth is recognized and experienced by Gopikas and Radha alone.
0: వీరందరినీ నేనే కల్పించిన వాడు.
1: And in fact I made you all.
0: కనుక అన్ని కూడా ఒక భగవంతుని మనం చేపట్టే అందరు కూడా మనకు చిక్కుతారు.
1: When once you attain divinity, when once you please God, all the rest will be pleased.
0: కనుక మనము భగవంతుని సంతోషపెట్టే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సాధనలు మనం చేసి వారిని పొందుతానికి తగినటువంటి మార్గం అయిపోయింది.
1: Therefore we should adopt and follow different spiritual practices to make God happy, to please God.
0: మీరు ఒకసారి మధురకు వెళ్ళి చూడండి.
1: అట్ వన్ టైమ్ యూ గో టు మధుర అండ్ సీ.
0: ద్వారక వెళ్ళి చూడండి.
1: గో టు ద్వారక అండ్ సీ.
0: అక్కడ అందరు కూడాను గోపికలుగానే ఉంటుంటారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ అపియర్ లైక్ గోపికాస్.
0: కానీ వాళ్ళని చూస్తే మనం వివిధ గోపికలు అంతేగాని కృష్ణుడు ఎక్కడున్నాడు డేడే.
1: వెన్ యూ గో అండ్ సీ యూ విల్ సడన్లీ అండర్స్టాండ్ దర్ గోపికాస్. దెన్ యూ విల్ బి సర్ప్రైజ్ టు నో వేర్ కృష్ణ ఈజ్.
0: కనుక కృష్ణుడు ఎక్కడున్నాడు, కృష్ణుడు ఎక్కడో ఏనాడో ద్వారకలో వెళ్ళాడు.
1: వేర్ ఇస్ కృష్ణ? ఇస్ లెఫ్ట్ ఫర్ ద్వారక లాంగ్ అగో.
0: కానీ దానిని చూసి ప్రజలు ఇన్ని విధులైనట్టుగాను భావిస్తూ వచ్చారు కృష్ణుడి.
1: పీపుల్ హ్యావ్ బీన్ హ్యావింగ్ దేర్ ఓన్ అప్రిహెన్షన్స్ అబౌట్ కృష్ణ దిస్ వే.
0: కనుక దైవత్వము మనము ఒక మానవత్వంగా భావించుకోకూడదు.
1: We should not consider God as ordinary human.
0: కాని దైవత్వాన్ని గుర్తించినటువంటి వారు ఈ యొక్క మానవుడిని మానవ జీవుడిగానే భావిస్తారు.
1: Those that understand the human, they consider him as an individual only if they don't know the divinity.
0: Individual అనేటువంటి వాడు ఈ లోకంలోనే లేడు.
1: In fact, there is no individual in this world.
0: ఇప్పుడు నేను చెప్తున్నాను.
1: Bhagavan is telling you.
0: కాని నేను భగవంతుడిని అని అనుకుంటున్నారు మీరు.
1: And you think Bhagavan is Bhagavan, God.
0: నా మాటలు వినేటువంటి వారు కూడా భగవంతుడి.
1: దోస్ దట్ లిసన్ టు భగవాన్ ఆర్ ఆల్సో డివైన్.
0: మీరు వేరుగా భావించకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్.
0: మేమంతా కూడా భగవంతుని బిడ్డలమే.
1: వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని స్వరూపములే.
1: వీఆర్ ఆల్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్
0: అని భావించండి. తప్పక మీకు ఆ అట్టి భగవంతునే కనిపిస్తాడు.
1: వెన్ వన్స్ యూ ఎంటర్టైన్ ది థాట్ దట్ యు ఆర్ డివైన్ యూ విల్ సర్టన్లీ సీ గాడ్.
0: దీన్ని పురస్కరించుకుందే యద్భావం తద్భవతి అని పెట్టారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఈస్ సెడ్ యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: కనుక మీరు భగవంతుడిగా భావిస్తే మీకు భగవంతుడిగానే చిక్కుతాడు.
1: If you consider yourself as divine, you will experience divinity.
0: ఇప్పుడు ఈనాడు భగవంతుని యొక్క తత్వం ఎవరికి తెలియదు కనుక ఈమె తల్లి, ఈమె తండ్రి, ఈమె మామ, ఈమె భర్త ఈ విధంగా పలుకుతూ వస్తున్నాం.
1: as we do not understand the divinity in death, we consider people basing on our relationship, calling someone as mother, the other one as father, the other one as the child. We establish relationships basing on the form. God said in the beginning itself is Parabrahman.
0: కనుక ఈ సంబంధాన్ని మనము ఎన్ని విధమైనటువంటి సంబంధంగానో మనం తీసుకుంటే చాలా మోసం.
1: బట్ ఇఫ్ యూ ఎస్టాబ్లిష్ ఫిజికల్ రిలేషన్షిప్ యు ఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
0: కట్టగలబడికి చంద్రికను లేదు.
1: అల్టిమేట్లీ దేర్ ఇస్ నో చంద్రిక ఐదర్.
0: చంద్రిక భర్త అసలే లేదు.
1: ది హస్బెండ్ ఆఫ్ చంద్రిక వాజ్ ఆల్సో నాట్ దేర్.
0: కేవలము ఈ రాధ భవిష్య నిమిత్తమై ఆమె హస్బెండ్ ను కేవలం చంద్రిక హస్బెండ్ అని చెప్తూ వచ్చింది.
1: It is only show the delusion, mistaken identity she has shown the husband of Chandrika.
0: అందువల్లనే గోపికలను ఎవరిని కూడాను ఏ విధంగా కూడాను తాను టచ్ చేయలేదు.
1: Therefore, he has not touched any Gopika.
0: వారందరూ కూడాను పరకాయ స్వరూపుడు.
1: In fact, they have that parakaya that beyond the body.
0: కనుక నాకంటే వేరు ఈ జగత్తులో ఎవరు లేరు.
1: There are none other than God.
0: ఏకం సత్ విప్ర బహుదా వదంతి.
1: Truth is one, scholars interpret in different ways.
0: కానీ ఒకటి ఒకటే.
1: But one is one.
0: కానీ మూడు చేర్చి నాలుగు అంటున్నారు.
1: But when you add three, you say four.
0: ఈ ఫోర్ ఎట్టయిపోయింది?
1: How do you get this four?
0: మూడు అంకెలు చేర్చేటప్పటికే ఫోర్ అయింది.
1: When once you add three, it totals to four.
0: ఈ విధంగా మనమే మనం చేర్చుకుంటూ పోతున్నామే కానీ
1: like this we are go on adding.
0: కానీ ఇవి చేర్చేటువంటివి కాదు, కూర్చేది పెట్టేది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ టు బి యాడెడ్.
0: దైవము జీవుడు అని రెండు అంటున్నారు. జీవుడే లేడు.
1: ది గాడ్ అండ్ ది ఇండివిజువల్ నో.
0: అయితే ఎందుకు చేస్తున్నారు మరి?
1: ది ఇండివిజువల్ సెల్ఫ్ ఇస్ ది కాస్మిక్ సెల్ఫ్, దెన్ వై ఇస్ ఇట్ దట్ వీ డై?
0: అయితే ఆత్మిక సెల్ఫ్ అనేటువంటిది గుర్తించుకోలేకపోవటం చేత అది ఆత్మిక్ చెప్పలేదు, వీలు లేదు.
1: సిన్స్ వీ హ్యావ్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ది ఆత్మిక్ సెల్ఫ్, వీ కెనాట్ డిక్లేర్ సో.
0: కనుక గుర్తించుకున్నటువంటి వారికి దైవంలో మధ్య అవుతాడు.
1: దేర్ఫోర్ ద వన్ హూ హాజ్ రికగ్నైజ్డ్, టోటల్ అండర్స్టూడ్, గాడ్ విల్ బి సో క్లోజ్ టు హిమ్.
0: గుర్తించినటువంటి వారికి జీవుడు జీవుడుగానే, దేవుడు దేవుడుగానే ఉంటాడు.
1: దోస్ దట్ డు నాట్ హావ్ సెల్ఫ్.
0: దైవము జీవుడు అని రెండు అంటున్నారు. జీవుడే లేడు.
1: The God and the individual, no.
0: అయితే ఎందుకు చేస్తున్నారు మరి?

0: గుర్తించినటువంటి వారికి జీవుడు జీవుడుగానే దేవుడు దేవుడుగానే ఉంటాడు.
1: దోస్ దట్ డు నాట్ హ్యావ్ సచ్ అన్ అండర్స్టాండింగ్ విల్ కన్సిడర్ ఇండివిజువల్ సపరేట్ ఫ్రమ్ ద డివైన్.
0: కనుక డివైన్ ఇండివిజువల్ రెండు భేదములే లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్ సో ఎవర్ బిట్వీన్ ద ఇండివిజువల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: నేను నీవే నీవు అని
1: ఐఎమ్ యూ అండ్ యు ఆర్ ఐ.
0: తత్వం అసి అనగా రెండు ఉంటున్నది. ఏకం దేవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: ఓన్లీ వన్
1: ఓన్లీ వన్
0: ఓన్లీ వన్ అనేటువంటి చెప్పేది ఎందుకోసం?
1: వై ఇస్ ఇట్ సెడ్ ఓన్లీ వన్?
0: రెండవది లేదు కనుకని.
1: యాజ్ దేర్ ఇస్ నో సెకండ్
0: ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్
0: అని చెప్తూ వచ్చారు.
1: దట్ వాస్ ది డిక్లరేషన్.
0: ఇది వేదవాక్యము.
1: దిస్ ఇస్ ది వేదిక్ డిక్టమ్.
0: తత్వం అసి.
1: తత్వం అసి
0: అనగా అది నేనేను.
1: ఐఎమ్ దట్.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం ఎవరు?
1: హూ ఇస్ దిస్ ప్రజ్ఞాన?
0: అతనే గాడు.
1: అండ్ దట్ వెరీ ప్రజ్ఞాన ఇస్ డివైన్.
0: కానీ తత్వమసి.
1: బట్ యట్ ఇట్ ఈస్ సెడ్ తత్వం అసి.
0: ఇంతేకాకుండా భగవంతుడు అన్ని రకములైన కనిపిస్తాడు.
1: హౌఎవర్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: కానీ చాలా మంది భక్తులు కూడా సాధన చేసి ఇతను ఒక సాధకుడు అని చెప్తూ వచ్చారు.
1: బట్ హౌఎవర్ పీపుల్ హ్యావ్ మిస్టేకెన్ దే థింక్ దట్ ఈస్ ఎ సీకర్ ఆర్ అన్ ఎస్పరెంట్.
0: కానీ అతను పరుల వాడు కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ఎ సీకర్ నార్ అన్ ఎస్పరెంట్.
0: పర కాదు తన. కనుక ఇతను నావాడే అన్నప్పుడు నేను నీకు సంబంధమైనటువంటి వాడిని కానీ పేరు కాదు.
1: So when once I say, you are mine, it means you are attached to him, he is not separate from you.
0: ఇలాంటి సత్యమును అందరూ గుర్తించలేరు.
1: This truth is not understood by everybody.
0: కానీ గుర్తించినంత మాత్రమే వారికి సాక్షాత్కరిస్తాడు.
1: A very recognition of this fact will give him the experience.
0: ఇట్టి సత్యాన్ని ఎవరు కూడా విప్పి చూడలేదు కనుక చాలా మందికి దైవం వేరు నేను వేరు అని అట్లా అనుకుంటున్నారు.
1: As they do not unfold this truth, they consider the individual self separate from the cosmic self.
0: ఒకటి నూరు కావడానికి ఏం చేయాలి?
1: To make one into 100, what should you do?
0: 2 3 4 5 6 7 8 9 10 ఇటువంటి 10 10 10 10 ఇటువంటి 10 పదులు చేస్తే.
1: So if you want to make it 100 and total 1000 like that, you should multiply 10 into 10 10 into 10 like that.
0: కానీ ఇవన్నీ కూర్తూ వచ్చేటువంటివే. కానీ
1: they will be added on and on.
0: ఇవన్నీ చేర్చు వచ్చేటువంటివి కాదు.
1: But they don't mix with it.
0: కనుక కోరవలసింది ఒక్కటే.
1: What we desire should desire is only
0: one. దైవం ఒక్కడే.
1: God is one.
0: రాముడు వేరు కృష్ణుడు వేరు అని ఒకరు భేదం పెట్టుకోకూడదు.
1: We should not observe differences between Rama and Krishna. They are not separate.
0: కనుక ఈ సపరేట్ గా మీరు భావించడం చేతనే మీరు దైవత్వానికి దూరం అయిపోయి జీవత్వంగానే బ్రతుకుతూ వచ్చారు.
1: Because of this feeling of separation, separateness, you consider yourself different from God.
0: కనుక నీవు భగవంతుడికి దూరంగా ఉంటున్నావు. కానీ నిజంగా నేను భగవంతుడు ఒకడే, నాలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు దృఢంగా పట్టినట్టే తప్పక భగవంతుడు వేరే లేడు.
1: యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ గాడ్. ఇఫ్ యూ గాట్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ విల్ సర్టన్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: కనుక ఈ భేదభావములన్నీ కూడా మనలో పుట్టినవే కానీ భగవంతుడిలో పుట్టేది.
1: Therefore the dual feelings are in you and not in God.
0: కాని భగవంతుడు వేరుగా లేడు.
1: God is not separate from you.
0: God నీలోనే ఉన్నాడు.
1: God is in you.
0: నీవే God.
1: You are God.
0: అట్లా లేకపోతే వేదములంతా కూడాను తత్వం అసి అని ఎందుకు చెప్తాయి?
1: Why should Veda declare this way, తత్వం అసి?
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అని ఎందుకు పలుకుతుంది?
1: Why should Veda declare ఏకమేవా అద్వితీయం బ్రహ్మ?
0: నేను ఒక్కడే ఒకడు.
1: ఐఎమ్ ఓన్లీ వన్.
0: రెండు కాదు.
1: నాట్ టూ.
0: ఏకం ఏవ అద్వితీయం అన్నాడు.
1: ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్.
0: రెండు కాదు ఇక్కడ కనిపించేది.
1: నాట్ టూ దట్ యు సీ.
0: ఇద్దరు ఒక్కటే.
1: బోత్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ.
0: ఒకటే అనేటువంటిది ఎప్పుడు భావిస్తారో అప్పుడే వారికి చాలా ఆనందం వేస్తుంది.
1: దట్ వన్నెస్ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: అది క్రమక్రమైన సాధకులైనటువంటి వారికందరికీ కనిపించింది.
1: అండ్ దిస్ is made apparent cognizable

0: టు సీకర్స్.
1: అప్పుడు సీతను కూడాను సందేహించాడు రాముడు.
0: అండ్ రామ ఆల్సో డౌటెడ్ సీత.
1: సీత, నీవు 10 నెలలంతా కూడాను లంకలో ఉంటావు కదా.
0: సీత, యు స్పెండ్ 10 మంత్స్ లాంగ్ పీరియడ్ ఇన్ లంక.
1: కానీ నిన్ను ఎప్పుడైనా రావణుడు చూశాడా?
0: హాస్ రావణ సీన్ యూ ఎనీ డే?
1: ఆమె చెప్పింది, నేను చూడలేదు.
0: అండ్ షీ సెడ్, ఐ హావ్ నాట్ సీన్ హిమ్ ఎనీ డే.
1: రావణుడు ప్రత్యేకంగా లేడు.
0: రావణ ఇస్ నాట్ సెపరేట్.
1: రావణ సీతతోనే ఉంటున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ విత్ సీతా ఓన్లీ.
1: సీత, రాముడు, రావణుడు ఇద్దరు కూడా ఒక్కటే.
0: సీత, రావణ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కానీ రావణుడికి ఒక విధమైనటువంటి పిచ్చి పట్టించే నిమిత్తం.
0: బికాస్ ఆఫ్ ది మ్యాడ్నెస్ ఆఫ్ రావణ,
1: అతన్ని పిచ్చి పట్టించే నిమిత్తము,
0: ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ మ్యాడ్,
1: ఆ విధంగా పరిక్రమయ్యారు. కానీ లేకపోతే రావణుడు ప్రత్యేకంగా లేడు.
0: అండ్ దిస్ వాస్ ది డిక్లరేషన్, ఇన్ ఫ్యాక్ట్ రావణ ఇస్ నాట్ సెపరేట్.
1: కనుక రాముడు కూడా సపరేట్ గా లేడు.
0: రామ ఇస్ ఆల్సో నాట్ సెపరేట్.
1: కనుక రాముడు కూడా ఆమె సీత యొక్క హృదయమే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రామ రిప్రజెంట్స్ ద వెరీ హార్ట్ ఆఫ్ సీత.
1: ఆ హృదయము సీత కనిపించింది.
0: అండ్ దట్ వెరీ హార్ట్ అపియర్డ్ యాజ్ సీత.
1: కనుక రాముడు నాకు వేరుగా లేడు.
0: సో రామ ఇస్ నాట్ సెపరేట్.
1: రావణుడు నన్ను తీసుకుని పోవడానికి వచ్చినటువంటి దొంగ కాదు.
0: రావణ ఈజ్ నాట్ అన్ అబ్డక్టర్. ఈజ్ నాట్ ద వన్ హూ కిడ్నాప్డ్ మీ.
1: కానీ ఇవన్నీ కూడా కేవలము కల్పితమైనటువంటి కథలు.
0: దీస్ ఆర్ ఆల్ ద స్టోరీస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: అందరూ ఇద్దరు ఒక్కటే అనేటువంటి సర్వస్వాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములే కనిపించవు.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ వన్నెస్, వీల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యువాలిటీ ఆర్ డిఫరెన్సెస్.
1: మీరు దైవము, నేను, రెండు ఒక్కటేను అనేటువంటి భావన దృఢం చేసుకోండి.
0: ఎస్టాబ్లిష్ ఫర్మ్లీ దట్ యూ అండ్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: అప్పుడు ఆ విధంగా ఒకటిగా మీరు భావించినప్పుడు మీతో ఏకమైపోతాడు భగవంతుడు.
0: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ, గాడ్ విల్ బి వన్ విత్ యూ.
1: కనుక వన్నెస్ అనేటువంటిది కావాలి.
0: దిస్ వన్నెస్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్.
1: డ్యూయలిజం కాకూడదు.
0: ఇట్ షుడ్ నెవర్ బి డ్యూయల్.
1: కనుక ఈ డ్యూయలిజం మనం తెచ్చిపెట్టుకోకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ బి డ్యూయలిస్టిక్.
1: ఒక్కడే భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వన్.
1: అతను వేరు, ఇతను వేరు అనేటువంటిది కాదు. మీరు వేరు చేయకండి.
0: వీ షుడ్ నెవర్ గో బై దిస్ డ్యూయాలిటీ. యు ఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ అదర్స్.
1: కనుక నీవు సపరేట్ గా ఉంటుంటే నీవు భగవంతుడు కావాలని ఎందుకు కోరుతావు?
0: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సపరేట్, హౌ ఇస్ దట్ యూ డిజైర్ టు బి గాడ్?
1: కనుక నీవు విజయతో భగవంతుడు కావాలని కోరుతున్నావు.
0: యూ డిజైర్ టు బి గాడ్.
1: నీ భావాన్ని, నీ హృదయాన్ని నీవు అందుకో.
0: యువర్ ఫీలింగ్, యువర్ హార్ట్ షుడ్ బి వన్.
1: అప్పుడే నీవు దైవము ఒకటైపోతారు.
0: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద యూనిటీ, వన్నెస్ విత్ ద డివినిటీ.
1: ఈ విధంగా డివినిటీ ఏకం కావడానికి వన్నెస్ కావాలి.
0: దేర్ఫోర్ దిస్ వన్నెస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు బి వన్ విత్ గాడ్.
1: సులభంగా మీరు మ్యాథమెటిక్స్ లో వాళ్ళని తెలుసుకోవచ్చు.
0: ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విల్ బి నోయింగ్ వెల్.
1: ఒకటికి ఎన్ని చేస్తే 10 అవుతుంది?
0: హౌ మెనీ యూ యాడ్ టు 1 ఇన్ ఆర్డర్ టు మేక్ 10?
1: 10 ఒకట్లు చేస్తే 10 అవుతుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ 1 1 10 లైక్ దాట్ యూ విల్ గెట్ ద నంబర్.
1: ఒకటే మీరు పెట్టుకోండి, 10 ఎట్లా అవుతుంది? కావడానికి వీలు లేదు.
0: ఇఫ్ యూ హావ్ గాట్ ఓన్లీ 1, హౌ కెన్ యూ మేక్ ఇట్ 10?
1: కనుక మీరు అన్ని కూడుతూ కూడుతూ వచ్చేటప్పటికే అది 10 గా మారిపోతుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ యూ విల్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 10.
1: కానీ 10 కానే కాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ద రియాలిటీ.
1: 10 గిన అయిపోతే ఏకం సత్ విప్రా బహుదావందంతి, సత్యం ఒక్కటే.
0: Without this one, you cannot get 10. Therefore, this one is the reality, the truth.
1: కాబట్టి ఆ ఒకటిని నీవు బుద్ధంగా పెట్టుకో.
0: Therefore, be with that one.
1: దానికి ప్రకారం సున్నలు చుట్టే కొద్ది ఎన్ని సున్నలు అయితే అన్ని 10లు అవుతాయి.
0: You can add on zeros to that and increase the number.
1: జీరోస్ కి మాత్రమే విలువ లేదు.
0: A zero has no value.
1: హీరో ఒక్కడే.
0: But hero is only one.
1: ఒకటే ఉండేది అనేటువంటిది మీరు కోరితే తప్పక ఈ విధమైన డ్యూయలిజం పెరగనే పెరగదు.
0: వెన్ వన్స్ యూ డిజైర్ ఫర్ ద హీరో, దేర్ విల్ నెవర్ బి ఎనీ డ్యూయలిస్టిక్ టెంపర్మెంట్.
1: మీరు చూడండి, కొన్ని దినాలు మీరు అతను ఇతను నేను ఒకటే అని మీరు భావించండి. ఆ విధంగా భావిస్తూ వచ్చినప్పటికీ దేవుడు వేరు వేరే ఉన్నాడని ఎవ్వరూ భావించరు.
0: యు జస్ట్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్ డే బై డే. Then you never feel that you are separate from him.
1: ఈ ఫోటో ఎన్ని పెట్టినప్పటికీ ఇది ఒక్కడే అవుతారు. కానీ అన్ని ఫోటోల్లో ఉన్నటువంటి అందరి కాదు.
0: యూ మే కీప్ ఎనీ నంబర్ ఆఫ్ ఫోటోస్ దేర్, ఇట్ డజంట్ మీన్ దట్ గాడ్ ఈజ్ డ్యూయల్ ఆర్ ప్లూరల్.
1: సాయిబాబా సాయిబాబా సాయిబాబా అన్ని సాయిబాబాలే.
0: ఆల్ ఫోటోస్ ఆర్ ఓన్లీ వన్ సాయిబాబా.
1: కనుక ఇవన్నీ మనం టోటల్ చేసుకోవటం టోటల్ చేసుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ టోటల్ బై యాడింగ్.
1: కానీ ఏకంగా భావించుకున్నప్పుడే మీకు సరి అయినటువంటి సత్యం చిక్కుతుంది.
0: వెన్ వన్స్ యూ నో దిస్ వన్నెస్ యూ విల్ నో ద ట్రూత్.
1: కనుక వన్నెస్ మీరు పెట్టుకోండి.
0: దేర్ ఫోర్ గో బై దిస్ వన్నెస్ అలోన్.
1: నేను చెప్పేటువంటి వాక్యములన్నీ కూడా పరమ సత్యములే.
0: వాట్ ఎవర్ భగవాన్ ఈస్ టెలింగ్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ట్రూత్స్, పరమ సత్య, సుప్రీం ట్రూత్.
1: మీకెవరికి తెలియదు కనుక దాన్ని మీరు నమ్మడానికి వీలు లేకుండా ఉంటుండది.
0: యాజ్ యు ఆర్ ఇగ్నోరెంట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దిస్.
1: కాన మీరు ఈ సత్యాన్ని మీరు నమ్మండి.
0: దేర్ ఫోర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: అన్ని గ్రంథములు చెప్పేటువంటివంతా కూడా అసత్యములే.
0: ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
1: కానీ ఇవన్నీ భక్తులను మోసం చేసే నిమిత్తమే.
0: బట్ ఆల్ ది రెస్ట్ ఆర్ ఫర్ ది డివోటీస్ టు బి.
1: నిజంగా భక్తి కలిగినటువంటి వాడు ఒక్కడే దేవుడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది డివోటీస్ విల్ నో దట్ గాడ్ ఈజ్ వన్.
1: అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకున్నప్పుడే మీకు నిజమైనటువంటి ఒక సత్యం చిక్కుతుంది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ ద టోటల్ ఫెయిత్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ట్రూత్.
1: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎంక్వైర్ ట్రూత్ అండ్ నో ద ట్రూత్.
1: సత్యం తెలుసుకుంటే ఈ డౌట్స్ అంతా ఏమాత్రం మీకు చిక్కదు.
0: వెన్ వన్స్ ద ట్రూత్ ఈజ్ నోన్ దెర్ విల్ బి నో డౌట్స్.
1: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోండి.
0: దేర్ ఫోర్ నో ద ట్రూత్.
1: అందుకోసమని ఎవరిని కూడా మనం దూషించకూడదు.
0: దేర్ ఫోర్ వీ షుడ్ నెవర్ అక్యూజ్ ఎనీబడి.
1: దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్నీ కూడా లోకానికే కానీ మీకు కాదు.
0: ద ఇలేషన్ హ్యూమిలియేషన్ జుబిలేషన్ ప్రైజ్ బ్లేమ్ రిలేట్ టు ద వరల్డ్.
1: దూషణ భూషణ తిరస్కారం అన్నీ కూడా మనం కల్పించుకున్నటువంటి పదములే.
0: అండ్ ద ప్రైజెస్ ఇన్ ద బ్లేమ్స్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్, నథింగ్ ఒరిజినల్.
1: ఈనాడు విరోధిగా ఉంటుంటాడు.
0: టుడే వన్ మే బి ఎనిమీ.
1: మరి రేపటికి మీరు ఇద్దరు స్నేహితుడిగా కావచ్చు.
0: అండ్ టుమారో హీ మే బి యువర్ ఫ్రెండ్.
1: కనుక మీరందరూ కూడా ఏకంగా ఉండేటువంటి ఫ్రెండ్సే కానీ దూరమైన వారు కాదు.
0: Therefore you are all one, you are not separate, you are not different.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరెంతనో ప్రేమతో ఎంతో భగవంతుని ప్రార్థిస్తున్నారు.
0: యూ హావ్ బీన్ ప్రేయింగ్ టు గాడ్ విత్ ఆల్ ద డెప్త్ ప్రొఫండిటీ ఆఫ్ లవ్.
1: కనుక అట్టి నమ్మకముని మీరు పెంచుకోండి.
0: అండ్ దట్ కైండ్ ఆఫ్ లవ్ యూ షుడ్ డెవలప్ అండ్ ఫాస్టర్.
1: అప్పుడే మీకు సర్వము అర్థమవుతుంది.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: మీరు ఏ విధమైనటువంటి డౌట్స్ కు చోటు ఇవ్వరు.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్స్.
1: కనుక డౌట్స్ కు మీరు చోటే ఇవ్వద్దండి.
0: నెవర్ ఎంటర్టైన్ డౌట్స్.
1: డౌట్స్ అంటే అది డ్యూయలిజం చేసినటువంటిది.
0: వేర్ దేర్ ఇస్ డౌట్ ఇట్ మీన్స్ ఇట్ ఇస్ డ్యూయాలిటీ.
1: అతను నేను అది రెండుగా వచ్చేసింది కాబట్టి అది డ్యూయలిజం.
0: బికాస్ ఆఫ్ ద డౌట్ దేర్ ఇస్ డ్యూయాలిటీ. హీ అండ్ ఐ డ్యూయలిజం.
1: హీ అండ్ ఐ రెండు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ నథింగ్ లైక్ టూ. హీ అండ్ ఐ
1: ఆల్ ఐ ఐ ఐ ఐ
0: ఎవ్రీథింగ్ ఇస్ దిస్ ఐనెస్ ఓన్లీ ఐ ఐ ఐ అలోన్.
1: అటువంటి భావాన్ని ఏకవత్వమైన భావాన్ని మీరు తీసుకోండి.
0: అండ్ వీ షుడ్ గో విత్ దిస్ నాన్ డ్యువల్ ఫీలింగ్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్.
1: ఆ వన్ వచ్చినప్పుడు మీరు అనుకోండి ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ రెండు కాదు ఒక్కటేను ఒక్కటేను అని సత్యాన్ని పలుకోండి.
0: వెన్ వన్ దట్ ఫీలింగ్ ఆఫ్ నాన్ డ్యువలిజం వన్నెస్ అరైజెస్ అండర్స్టాండ్ దట్ ఆల్ ఆర్ వన్ ఓన్లీ వన్ నాట్ టూ. ఏకం అద్వితీయం నో టూ నో సెకండ్.
1: ఇంకా మీరు భావించుకున్నప్పుడే సరైనటువంటి యొక్క అర్థం తెలుస్తుంది.
0: వన్స్ యూ గో ఇన్ దిస్ డైరెక్షన్ యూ విల్ నో ద కరెక్ట్ మీనింగ్.
1: ఇప్పుడు ఎన్ని గంటలు ఉన్నాయి? 12 గంటలు అంటున్నారు.
0: దర్ ఆర్ 12 అవర్స్.
1: 12 కానీ 12 లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ నో 12.
1: ఒకే గంట.
0: ఓన్లీ వన్ అవర్.
1: 12 దాటితే ఒకటి వస్తుంది.
0: వెన్ యూ క్రాస్ ద 12 ఇట్ విల్ బి బ్యాక్ 1 o'clock అగైన్.
1: 1 దాటితే 2 వస్తుంది.
0: After 1 hour, it is 2 o'clock.
1: దాటితే వస్తున్నాయి కానీ దాటకపోతే రాలేదు.
0: So when once you cross, 1 hour after another, you come across another one.
1: రెండోది ఉండదు అని నువ్వు భావించకూడదు.
0: Never consider there is a second one.
1: ప్రపంచ బ్రతుకుని బ్రతకాలనుకుంటున్నప్పుడు అప్పుడు రెండవది వెనక్కి వస్తుంది.
0: However, for our living, you may need the dualism, the second.
1: కనుక రెండవది లేనే లేదు.
0: There is nothing like the second.
1: నేను అప్పుడప్పుడు అంటున్నాను, నేను పిల్లలు పండుకొని ఉంటే చెప్తుంటాను, ఎన్ని గంటలు అయింది ఇప్పుడు అంటారు.
0: భగవాన్ సమ్ టైమ్స్ ఎంక్వైర్స్ వాట్స్ ద టైమ్ నౌ.
1: రాత్రి 12 అయింది స్వామి అని చెప్తారు.
0: దే రిప్లై, స్వామి ఇట్ ఇస్ 12 o'clock ఇన్ ద నైట్.
1: నైటా డేనా అని నేను అడుగుతాను.
0: భగవాన్ పుట్స్ అనదర్ క్వశ్చన్, ఈజ్ ఇట్ డే ఆర్ నైట్?
1: డే స్వామి, నైట్ 12 o'clock అని అన్నాడు.
0: దెన్ దే సే స్వామి ఇట్ ఇస్ నైట్ 12 o'clock.
1: నైట్ 12 o'clock, డే 12 o'clock. ఈ 12 రెండు చేస్తే ఎంత అవుతుంది?
0: And if you just add night 12 o'clock, the day 12 o'clock,
1: అయితే 24 గంటలు ఉన్నాయా?
0: Do you find 24 hours like that?
1: 24 గంటలు ఎట్లా తెలుస్తుంది? అది డే నైట్ రావటం వల్ల 24 గంటలు తెలుస్తుంది.
0: How do you know that 24 hours? Because of the day and night.
1: కనుక ఈ డే అండ్ నైట్ ని మానేసేసి.
0: Therefore give up this thought of day and night.
1: అప్పుడు ఎన్ని అవుతున్నాయి?
0: Then how many hours you find?
1: గడియారంలో కనిపించేటువంటి 1 నుంచి 12 వరకు.
0: Find there on the clock only 1 to 12.
1: కాబట్టి 12 hours అని చెప్పారు.
0: Therefore say 12 hours.
1: 24 hours అని చెప్పకూడదు.
0: You cannot say 20 to 24 hours.
1: కానీ రైల్వే వాళ్ళు మాత్రము 24 hours పెడతారు.
0: But railway people call it 24 hours.
1: వాళ్ళకి ఎందుకంటే టైం కొద్ది వాళ్ళ యొక్క జీవితం జరుగుతూ ఉంటుంది.
0: Because the railway spend their life based on time.
1: కనుక మనము ఆ యొక్క డేస్ ని మనం చూడకూడదు.
0: So we should not go like that.
1: The day is night. The day and night.
0: The day, this night. Day and night.
1: Kani, night ettayindi, day lekapothe ayyindi night.
0: But how do you get night? Without the day, there cannot be night.
1: Kanuka, day and night, rendu okate.
0: Day and night are one and the same.
1: Kanuka, ee ekatvanni meeru bhavinchukoni, anniti enduku ekatvanni meeru visheshinchandi.
0: Therefore, we should go by this oneness and understand it. Everywhere, in every aspect.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: అప్పుడు చెప్పినప్పుడు మీరు ఇంకొక గాడును దూషించడము లేక ఇంకొక గాడును పూజించడము ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది.
0: And once you say God is one, you cannot consider that God, another God. You cannot observe any kind of differences.
1: కాబట్టి మనం డిఫరెన్స్ పోవాలంటే ఇవన్నీ మనం చూసుకోవాలి.
0: Therefore, in order to give up these differences, we should have this oneness.
1: కనుక మనం వన్నెస్ ని మాత్రమే తీసుకోవాలి.
0: Therefore this oneness is a primordial important principle.
1: వన్నెస్ అనేటువంటిది నిజమైనటువంటి సత్యము.
0: This oneness is the truth of truths.
1: దీనిని మాత్రమే మీరు పట్టుకోండి.
0: Hold on to this supreme truth.
1: వన్ నుంచి మరి మీరు చూకుపోకూడదు.
0: And stay there one, but don't go to two.
1: ఈ విధంగా మీరు పెంచుకుంటూ పోతే దైవత్వము ఒక్కడే అనేది దేవశాలకు అంతా గుర్తవుతుంది.
0: If you act like this, you will certainly experience the oneness of the divinity.
1: Nikadu satyam kaakapothe vedra pettu ante gaani idi kaadu idi satyam kaadu rendu ani meer vaatu vaadinchukandi.
0: If it is not possible for you to experience non dualism oneness, better you give it up, but never argue that God is dual or two.
1: Kaani daivatvam roopala rendu ga meer bhavinchaddandi.
0: Never consider divine God as two, dual.
1: Vedu కానీ ఏకమే కాని డ్యూయల్ కాదు.
0: గాడ్ ఈజ్ నాన్ డ్యూయల్ వన్, హీస్ నెవర్ డ్యూయల్ టూ.
1: కానీ నేను ఒకడే ఒకడే ఒకడే ఒకడే.
0: ఐఎమ్ వన్ అండ్ వన్ అండ్ వన్ అలోన్.
1: నీవు తండ్రికి ఒకడే పుట్టావు.
0: అండ్ యూఆర్ ది ఓన్లీ వన్ బోర్న్.
1: కానీ ఇక్కడ రెండు ఉన్నాయని చెప్తారే.
0: బట్ హియర్ వీ సే దేర్ ఆర్ టూ ఫ్యాక్టర్స్ హియర్.
1: నేను ఒకడే.
0: ఐఎమ్ వన్.
1: ఒకటే ఒకటి నేను.
0: ఐఎమ్ ఓన్లీ వన్.
1: రెండు కాదు.
0: నాట్ టూ.
1: అని దాన్ని వాదిస్తూ పోవాలి.
0: And you should argue with firm faith like that.
1: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటిది తప్పగా అర్థమవుతుంది.
0: Then only you will certainly understand this oneness, non-dualism.
1: ఏకత్వం సర్వజీవత్వం.
0: This oneness is the principle of life, jivatva.
1: కనుక మీరు ఏకత్వాన్ని మాత్రం పెంచుకోండి.
0: Therefore you should develop this oneness, ekatva, more and more.
1: ఏమిటి ఇది?
0: What is this?
1: పూల బంచ్.
0: Bunch of flowers.
1: కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒకే పుష్పము.
0: బట్ అకార్డింగ్ టు స్వామి ఇట్ ఇస్ ఓన్లీ సింగిల్ ఫ్లవర్.
1: ఓన్లీ వన్ ఫ్లవర్. ఈ వన్ ఫ్లవరే అన్నిటిందు చేర్చడం చేత ఇదంతా ఒక బంతి మాదిరి అయిపోయింది.
0: ఇట్ ఈస్ వన్ ఫ్లవర్ దట్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఆల్ ద ఫ్లవర్స్ అరౌండ్ అండ్ మేకింగ్ ఇట్ ఇంటు ఎ బంచ్.
1: ఇది పట్టుకుంటే ఇది ఒక పదార్థంగా కనిపిస్తుంది. అది
0: వెన్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ ఇట్ అపియర్స్ లైక్ మ్యాటర్, పదార్థ.
1: కానీ ఇది ఆధారం కాదు.
0: But it is not so.
1: దానిని వేదమునందు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
0: It's Veda it is said, ekam eva advitiyam brahma.
1: ఇది అనేకము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మెనీ.
1: ఏకత్వంలో అనేకత్వం చేయండి, అనేకత్వంలో ఏకత్వం చేయండి.
0: యు ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ అండ్ ఇట్స్ ద యూనిటీ దట్ వన్నెస్ విచ్ ఇస్ ద రియాలిటీ.
1: కనుక నీవు డివినిటీగా మీరు భావించాలి కానీ వన్నెస్ గా మీరు భావించకూడదు.
0: సో యూ షుడ్ కన్సిడర్ దిస్ డివినిటీ బట్ నాట్ ది ప్లూరాలిటీ ఆర్ ద డ్యూయాలిటీ.
1: కనుక మీరు ఇప్పుడు దీన్ని డ్యూయాలిటీగా మీరు భావించకూడదు.
0: నెవర్ కన్సిడర్ దిస్ డ్యూయాలిటీ.
1: అన్ని ఒకటే అయిపోయినాయి.
0: All flowers are just one.
1: ఇది అనేకంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు.
0: But you consider that separate many.
1: కానీ ఇది సపరేట్ కాదు.
0: But they are not separate anyway.
1: అన్ని ఒకటే.
0: All are one. All are one. You watch this.
1: ఇతని మీరు గుర్తించాలి. అన్ని చేర్చి చేర్చి చేర్చి ఇది బంతి అయిపోయింది కానీ లేకపోతే ఇది బంతి కానీ కాదు.
0: This is the one that you have recognized. All of them have joined together and made into one. In fact, there are not many.
1: ఒకడే ఉన్నటువంటి వాడు ఒక మనిషి అంటారు.
0: And if there is one person we call just is one human being.
1: అనేక మంది గుంపుగా చేరినప్పుడు ఇది ఒక గ్రూప్ అంటారు.
0: When many join there we call it a group.
1: కనుక ఆ గ్రూప్ కును ఒక వర్గకును ఎంత భేదం ఉంటుంది?
0: What a difference is there between the single person and a group?
1: గ్రూప్ అంటే ఎంతమంది అయినా ఉండొచ్చు.
0: In a group there may be any number of people.
1: ఎవరన్నా నీవు నా వాడు అని చెప్పగలవు?
0: Whom you can claim as your own?
1: ఏది కాదు.
0: You cannot accept any.
1: అన్ని నావే అంటే నేను కాదు పోగొంటుంటాను.
0: When you say all are mine, you may find the other one denying that statement.
1: కనుక నీ ఏకత్వాన్ని నీవు చూపుకోవాలి కానీ అనేకత్వాన్ని మీరు చూపుకోవద్దు.
0: Therefore, we should go by this oneness. Not by multiplicity or plurality.
1: అనేకత్వాన్ని చూపుతున్నారు, చేస్తున్నారు, అనుభవిస్తున్నారు.
0: But we go by this diversity, we demonstrate it, we experience it.
1: కనుక ఏకత్వం అనేటువంటిది చూపలేకూడదు, ఒక్కటే ఉండేది.
0: Oneness need not be shown because only one that exists.
1: కానీ మేము మేము మేము అని ఒక గ్రూప్ గా చూపకూడదు.
0: But we should never go by plurality, diversity as we, the group.
1: కానీ ఆ గ్రూప్ అంటే ఏమిటి? విడివిడిగా భావించుకుంటుంటారా?
0: వీ కన్సిడర్ ద గ్రూప్ విత్ పీపుల్ హు ఆర్ సెపరేట్.
1: చాలా తప్పు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ సో.
1: సపరేట్ గా చూపగలే కూడదు.
0: యు షుడ్ నెవర్ హ్యావ్ దిస్ వ్యూ ఆఫ్ సెపరేట్.
1: పాండవులంతా ఎవరు?
0: హు ఆర్ దే?
1: ఒక్క పాండవులంతా కూడా కేవలం ఒక కుంతీదేవి పుత్రుడే.
0: ఆల్ ది పాండవాస్ ఆర్ ద సన్స్ ఆఫ్ కుంతీదేవి.
1: ఒకే మదర్.
0: ఓన్లీ వన్ మదర్.
1: కానీ 15 మంది కుమారులు.
0: But you find 5 sons Pandavas.
1: కానీ 5 అక్కడ ఉంటుంటే నీవు ఒకటే చెప్పగలవు.
0: There are 5 sons, how do you say they are one?
1: కనుక ప్రపంచానికి తెలుపుకునే నిమిత్తమై ఒక విధమైనటువంటి నంబర్స్ చెప్తూ పోతారు పోయాం కానీ ప్రపంచంతో మనకు అవసరం లేదు.
0: ఫర్ వరల్డ్లీ పర్పస్ వీ మే రిప్రజెంట్ బై న్యూమరికల్ వాల్యూ బట్ యట్ వీఆర్ వన్ ఓన్లీ.
1: ఆ విధంగా నీవు చెప్తూ రావాలి.
0: దట్స్ హౌ యూ షుడ్ డిక్లేర్.
1: మేమందరూ చేరి ఈ పని చేసామంటే అందరినీ అరెస్ట్ చేస్తారు.
0: ఇఫ్ యు సే ఆల్ ఆఫ్ us టుగెదర్ హావ్ డన్ దిస్ జాబ్ యు విల్ ఆల్ బి అరెస్టెడ్.
1: నేను ఒకడే.
0: ఐ యామ్ ఓన్లీ వన్.
1: వారిని పట్టినప్పుడు వారు కూడా నేను ఒకడే.
0: ఇఫ్ దట్ పర్సన్ ఇస్ కాట్ yes I am also the same person.
1: కాబట్టి ఈ 10 మంది కూడా నేనేను.
0: సో ఆల్ ద 10 ఆర్ ఇన్ రియాలిటీ ఆర్ వన్.
1: అట్టు చెప్తూ పోతుంటే ప్రపంచంలో బిరీ సులభంగా అర్థమవుతుంది అందరికి.
0: When we start feeling so, explaining everybody, the whole world
1: will understand.
0: Today you may not understand well.
1: Then
0: once you recognize this oneness, it will be very well clearly understood.
1: Therefore,
0: to understand clearly, we should establish ourselves in that oneness.
1: దృఢం చేసుకోవాలి.
0: Therefore we should strengthen every aspect.
1: Truth is one.
0: Truth is one.
1: రెండు కాదు.
0: Not two.
1: Truth అంటే ఏమి? ఉంటుంది.
0: What is truth? What is this?
1: ఇది హ్యాండ్కర్చీఫ్.
0: This is handkerchief.
1: కానీ దీంట్లో ఎన్నో దారములు అంతా ఉంటున్నాయి కాబట్టి ఈ దారముల యొక్క చేరిక ఈ గ్రూప్ అనేటువంటి భావిస్తారు.
0: Because we find so many threads, yarn interwoven into kerchief, we think it's many.
1: Kerchief ettayindi aneka rakamaina tuttiyuka తెడ్డుత చేర్చేటప్పటికి ఇది కర్చీఫ్ అయిపోయింది.
0: దిస్ ఇస్ ద కర్చీఫ్ బికాస్ ది యాన్ ఇస్ సో క్లోజ్లీ ఇంటర్వోవెన్.
1: తీస్తూ వస్తే ఒకటి ప్రత్యేకంగా వస్తుంది.
0: యూ కెన్ రిమూవ్ ద వన్ థ్రెడ్ ఆఫ్టర్ అనదర్.
1: కనుక ఇది థ్రెడ్ అంతా కూడా వేరు వేరు దండిగా ఉన్నాయి, కానీ క్లాత్ ఒకటే ఉంటుండాలి.
0: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ థ్రెడ్స్, ప్లెంటీ, బట్ ద క్లాత్ ఈజ్ వన్.
1: అట్టి ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
0: సో వీ షుడ్ గో బై దిస్ వన్నెస్.
1: ఈ ఏకత్వం వచ్చినప్పుడే దాన్ని తుడుచుకోవడానికి వీలవుతుంది.
0: బికాస్ ద థ్రెడ్స్ హ్యావ్ బికమ్ వన్ ఇన్ టు ఎ క్లాత్, యు ఆర్ ఏబుల్ టు వైవ్.
1: కనుక మనం ఏకత్వాన్ని తీసుకోవాలి, కానీ అనేకత్వాన్ని తీసుకోకూడదు.
0: సో వీ షుడ్ గో బై దిస్ నాన్ డ్యువల్ వన్నెస్ ఓన్లీ.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సత్యం.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
1: యూనిటీ మనకు కావాలి.
0: This unity is very necessary.
1: ఈనాడు పిల్లలందరూ వేరువేరుగా కల్పిస్తున్నారు.
0: అండ్ వీ ఫైండ్ సో మెనీ స్టూడెంట్స్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: కానీ ఆల్ ఆర్ వన్.
0: బట్ ఆల్ ఆర్ వన్.
1: మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు?
0: వేర్ ఆర్ యూ స్టడీంగ్?
1: సత్యసాయి బాబా కాలేజీలో చదువుతున్నాము.
0: సే దట్ వీఆర్ స్టడీంగ్ ఇన్ సత్యసాయి బాబాస్ కాలేజ్.
1: కానీ పిల్లలంతా వేరువేరుగా కల్పిస్తున్నారు, కానీ అందరూ ఒకటే.
0: Though we find many students, in fact they are one, studying in the same college. Therefore we should make every attempt to foster and develop the spirit of oneness.
1: Govinda Krishna Ji, Gopala Krishna Ji, Gopala Bala Bala Raya, Krishna Ji.

0: చాలా సంతోషం. పిల్లలు ఏకత్వంతో కూడి పాడేటప్పుడు అది ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అందరికీ అంతకుముందు ఏకం కావాలి, అప్పుడే మనసుకు వినేక కూడాను చాలా ఆనందం వేస్తుంది.
1: When you all join together and sing in perfect harmony and in chorus, you will certainly experience, enjoy the blissful state.
0: ఈ విధంగా ప్రతి మాట ఎందుకు కూడాను ఏకత్వం కావాలి.
1: Like this, in every aspect we should experience unity and oneness.
0: ఇంతమంది పాడాలంటే ఎన్ని స్థుతులు పెట్టాలి.
1: For all people to join, how many shrutis you require?
0: మనకు ఏ శృతి మనకు అక్కర్లేదు.
1: We don't need to go by that.
0: ఒక్క శృతి చాలు.
1: One shruti is enough.
0: ఇంతమంది కంటెముడుకు ఒకే శృతి పెట్టింది.
1: All voices can join in unison.
0: అప్పుడే తెలియనటువంటి ఆనందము.
1: Then you'll have bliss.
0: మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో ఆనందం వేస్తుంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: లేకపోతే మీకు తెలిపచ్చు, నేను ఇన్ని రకములైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఇన్ని రకమైన కార్యక్రమాల్లో కూడా నేను చేరుతూ దిగుతూ కానీ కట్ అయినప్పటికీ తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండినంత వరకు నేను ఆనందంగా ఉంటుంటాను.
1: స్వామి హ్యాస్ సో మెనీ ప్రోగ్రామ్స్, స్వామి హ్యాస్ గాట్ సో మెనీ యాక్టివిటీస్, హీ గెట్స్ హిమ్సెల్ఫ్ అసోసియేటెడ్ విత్ ఆల్ మెనీ ప్రోగ్రామ్స్, బట్ యెట్ హీ ఈజ్ హ్యాపీ రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ దిస్ డే. Throughout the day, he is extremely happy.
0: Itti aanandamu evarikaina chikkutunda?
1: Is it possible for anybody to be as blissful as Bhagavan?
0: Kanuka nenu eppudu kuda aanandangane untanu.
1: Bhagavan is always happy, always happy.
0: Dushana bhushana tiraskaram puraskaram anni kudanu maatalu yokka bhavame.
1: It is only your vocal verbal expression so far as the blame and praise are concerned.
0: Ani naka bhedam ledu.
1: Bhagavan has no difference as such.
0: Undaru okate.
1: All are one.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 9th October 2005 in Prashantinilayam. Bhagavan explained that Jiva and Deva, the individual and God, are one. He urges us to develop firm faith in the principle of unity underlying all diversity and not differentiate on external basis. All are one. Be alike to everyone. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: లేని రిత్తమానవులకు ఆత్మశుద్ధి ఎట్టు అబునపో.
1: ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ టోటలీ ఎంప్టీ, బెరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు డెవలప్ ది అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్? ది అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మశుద్ధి ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్. వాట్ మోర్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ దాన్ దిస్?
0: ఒక ఆత్మశుద్ధి అంది సర్వము ఇమిడి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్, ఎవ్రీథింగ్ ఈస్ కంటైన్డ్.
0: ఇది పువ్వుల బంతి.
1: దిస్ ఇస్ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: కానీ చూసేటప్పటికి ఇది ఒక పుష్పం మాదిరి కనపడుతుంది.
1: బట్ ఇట్ ఆల్ అపియర్స్ టు బి వన్ ఓన్లీ.
0: కానీ దీన్ని తీస్తే అనేక పుష్పాలు వస్తున్నాయి.
1: బట్ హౌఎవర్ యు కెన్ సెపరేట్ అవుట్ ఇన్ టు మెనీ ఫ్లవర్స్.
0: కనుక అందరూ చూసేకి ప్రపంచమంతా కూడా ఒక్కటిగానే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ ఈజ్ వన్, వన్ ఓన్లీ.
0: కానీ వ్యక్తులు వేరు వేరు.
1: బట్ ది ఇండివిజువల్స్ ఆర్ సెపరేట్.
0: ఇవన్నీ ఏకమైనప్పుడే అది ఒక బంతి అవుతుంది.
1: వెన్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ మేక్ ఎ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: ఇది ప్రపంచము.
1: దిస్ వరల్డ్ ఈజ్ లైక్ దాట్.
0: ఈ ప్రపంచమునకు పంచభూతములు ప్రధానమైన ప్రభావం.
1: ఫర్ దిస్ వరల్డ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఎసెన్షియల్.
0: కనుక అందరూ చేరినదే ఈ ప్రపంచము.
1: దేర్ఫోర్ దిస్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెనీ.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: నీవు జీవుడు, నేను దేవుడు అనేటువంటి భేదమే లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ది యూనివర్సల్ సోల్.
0: నేను, మీరు అందరూ ఒక్కటే.
1: యు అండ్ ఐ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్టి ఏకత్వమును మనం భిన్నత్వంగా భావిస్తున్నాం.
1: దిస్ వన్నెస్ ఈజ్ వ్యూడ్ ఎస్ ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ వన్.
0: అందరి ఎందు ఉన్నది ఒకే ప్రేమే.
1: ఇట్స్ ద సేమ్ లవ్ దట్స్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడీ.
0: అయితే వ్యక్తి యొక్క స్థితిగతులను పురస్కరించుకుని ఈ ప్రేమ అనేక పేర్లు పెట్టుకుంటుంది.
1: డిపెండింగ్ అపాన్ ద రిలేషన్షిప్స్ అండ్ ద టెంపరమెంట్ వీ కాల్ దిస్ నేమ్ లవ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: చిన్న బిడ్డను పాపా అంటారు.
1: వీ కాల్ ద చైల్డ్ ఎ కిడ్.
0: కానీ ఇంకా పెద్ద పెద్ద అయిపోయేటప్పటికీ ఆమె ఒక బిడ్డ అంటారు.
1: ద మూమెంట్ ఆఫ్ ద చైల్డ్ గ్రోస్ వీ కాల్ ద డాటర్.
0: ఇంకా పెరిగి పెద్ద అయిన తర్వాత ఆమెను కోడలు అంటారు.
1: లేటర్ షీస్ వెరీ సేమ్ డాటర్ ఇన్ లా సబ్సీక్వెంట్లీ.
0: పూర్తి బిడ్డలైనప్పుడు ఆమె గ్రాండ్ మదర్ అవుతారు.
1: ఆల్ ద చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ షీ గెట్స్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ గ్రాండ్ మదర్.
0: కానీ ఈ అందరూ చేరి ఒక్కటే.
1: బట్ ఆల్ దిస్ డిఫరెంట్ నేమ్స్ బిలాంగ్ టు వన్ పర్సన్.
0: అదే విధంగానే ప్రపంచంలో అందరూ ఒక్కటిగానే ఉన్నారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ ఆర్ వన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరి వన్. అది అతను చెప్పాడు.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరి వన్.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ మనం చింత చేర్చుకోవాలి.
1: వీ షుడ్ బి క్లోజ్ టు ఎవరి వన్.
0: నా యొక్క పద్ధతి అదే.
1: That is the procedure of Bhagavan, to be close to everybody.
0: Aithe kontha mandi dinni angikarincharu.
1: However, some do not agree to this view.
0: Adi vaari vaari sthayi yokka vyathasame.
1: The main reason is it all depends upon their viewpoint, their state.
0: Vaari yokka bhavamulu yokka pratyekathe.
1: It is their own separate feeling that is the cause.
0: వారి భావములు పురస్కరించుకొని బాబా అనేక రూపములు ధరిస్తుంటాడు.
1: Depending upon our feelings, Bhagavan Baba responds to our feelings.
0: ఒకరు తాత అనిపించినప్పుడు నేను వారికి తాతగానే కనిపిస్తాను.
1: Some may call Bhagavan grandfather. Yes, he looks like that.
0: Inkokaru nanna ani pilustaru.
1: Some may call Bhagavan daddy, father.
0: Mari kontha mandi swami antaru.
1: Some would address him as swami.
0: Swami swami gari ganipistadu.
1: Swami is swami then.
0: Kabatti vari bandhutvamu naaku pratyekata kaadu.
1: The kind of relationship that we attribute matters nothing to Swami.
0: Kani darini poyetutti manavudu aneka roopamulu taristuntaru.
1: Likewise, those people that pass by appear to be different in forms.
0: Kalukane manavudu ye vidhanga taristuntaro aa vidhangane roopamulutadi divyattam.
1: As you feel, you manifest, you express it out.
0: ఈనాటి కలియుగమునందు అనేక మార్పులు కలుగుతున్నవి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
0: తాత మనవడిగా మారుతున్నాడు.
1: యు కమ్ అక్రాస్ ద గ్రాండ్ ఫాదర్ బిహేవింగ్ యాజ్ ద గ్రాండ్ సన్.
0: అప్పుడు గ్రాండ్ సన్ చూసి యో వీడు తాతగానే ఉన్నాడే అన్నాడు.
1: అండ్ వీ మే ఫీల్ దట్ ద గ్రాండ్ సన్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్.
0: ఇది గ్రాండ్ సన్ గ్రాండ్ ఫాదర్ ఎట్టవుతారు.
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద గ్రాండ్ సన్ టు బికమ్ ద గ్రాండ్ ఫాదర్.
0: ఆ రూపం ఈ రూపంలో వచ్చింది.
1: దాట్ ఫార్మ్ హ్యాస్ కమ్ ఇన్ దిస్ ఫార్మ్.
0: కనుకని ప్రతి మానవునకు అనేక రకమైన మంచి చెడ్డలుగా కూడా కనిపిస్తుంది.
1: దెర్ఫోర్ మ్యాన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఒకే మనిషి ద్వేషుడిగా ఉంటాడు, ఒకే మనిషి ప్రీతిగా ఉంటాడు.
1: ద సేమ్ పర్సన్ మే డెవలప్ లవ్ ఎట్ టైమ్స్ and may develop hatred.
0: Okadu athariki virodhiga untadu.
1: One person may turn to be an enemy.
0: Marokadiki vishwasanga untadu.
1: The same person would be loyal to another one.
0: Okadu friend aithe okadu enemy avutuntadu.
1: While he is a friend to one, he is an enemy to another.
0: Ee enemy friend anetundi veellallo ledu.
1: This kind of friendship and enmity do not lie in them.
0: వారి వారి హృదయాల్లో ఉంటుంది.
1: దిస్ ఫీలింగ్ లైస్ విద్ ఇన్ దెమ్.
0: వీడు నా ఎనిమీ అని వీడు తలుచుకుంటే ఆ ఎనిమీ గారు పొందుతాడు.
1: హీ హస్ గాట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనిమిటీ, నేచురల్లీ హీ వుడ్ కమ్ అక్రాస్ ఎన్ ఎనిమీ ఓన్లీ.
0: వీడు నా ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండ్ గా మారిపోతాడు.
1: ద వెరీ ఫీలింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వుడ్ టర్న్ అదర్ పర్సన్ ఇన్ టు ఎ ఫ్రెండ్.
0: ఈమె తల్లి అనుకుంటే తల్లిగా మారుతుంది.
1: అండ్ ఇఫ్ యు హావ్ గాట్ దిస్ మదర్లీ ఫీలింగ్, యు విల్ సీ యువర్ మదర్ దేర్.
0: పూర్వం చూసినప్పుడు ఈమె ఎవరో ఒక కాలేజ్ గర్ల్ అంటారు.
1: When you see someone you call, she's supposed to be a college girl.
0: కానీ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈమె నా భార్య అంటారు.
1: The moment she gets married, you say that she's my wife.
0: భార్య గర్ల్ ఒకటి.
1: Wife today and the college girl yesterday happen to be same person.
0: కనుకని మదరు స్త్రీ ఇద్దరు ఒకటి.
1: Therefore, the woman at one time is the very same mother later.
0: ఈ విధంగా రూపనామములను బట్టి మానవులు అనేక సంబంధ బంధవ్యములను కల్పించుకుంటుంటారు.
1: Therefore, we develop relationship depending upon the name and the form in different stages.
0: ఈ విధంగా జగత్తంతా కూడాను అనేక రకములుగా మార్పు చెందుటకు వారి వారి హృదయాలే కారణం.
1: Therefore, we find so many transformations, changes in the world depending upon feelings within.
0: Manavuliyandu yematramu dosham ledu.
1: In fact, there's nothing wrong in man.
0: Andariyandu oke premane.
1: The fundamental love is one and the same in everyone.
0: Kani are samaya sandarbhanni prasarinchukoni variki kopamu deshamu asuya aadambaramu ilantunta jarugutu untayi.
1: Depending upon the position, the circumstances prevailing at the moment of time, you may have love or hatred or enmity.
0: ఈ విధంగా మార్పు చెందేది వాళ్ళలోనే కాని దైవమునందు కాదు.
1: Therefore, the changes happen depending upon the feelings, but not in reality, in depth.
0: గుణాతీతుడు భగవంతుడు.
1: God is beyond attributes.
0: గుణములంతా కలిగినటువంటి వాడు మానవుడు.
1: It is a human who is full of attributes or guna.
0: ఆ గుణములు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు.
1: The guna or an attribute may be good or bad.
0: ఆ మంచి చెడ్డ గుణములు మానవుని యందే కాని పరమాత్మని యందు కాదు.
1: The good and bad are within you, They are not there in God.
0: అదే క్రోధంగా ఉండేటువంటి వాడు కొన్ని సమయాల లోపల అతి ప్రేమగా ఉంటాడు.
1: The person may be angry, but the very same person later, he'll be very friendly towards you.
0: ఈ విధంగా చూస్తుంటే ప్రపంచంలో ఏదో అంత భగవంతుడు మారుస్తున్నాడు అంట.
1: Watching all this, we think that God is bringing about all these changes.
0: భగవంతుడు ఏది కూడా తేడు, ఏది కూడా ఇవ్వడు, ఏది కూడా మార్చడు.
1: God does not give anything different, anything separate. He doesn't change into anything.
0: ఈ చేంజింగ్ అంతా కూడాను గుణముల్లో ఉన్నటువంటి వాడిది.
1: God is changeless, and all the changes within us are because of our gunas or attributes.
0: పాలు పాలే.
1: Milk is milk.
0: పాలు డికాషన్తో చేసినప్పుడు ఇది కాఫీ అవుతుంది.
1: When once the milk is mixed with the decoction, you will have coffee.
0: ఈ పాలు అదే పాయసంలో చేరినప్పుడు తీయని పాయసంగా ఉంటుంది.
1: The milk, when it is in combination with the rice pudding, it is so sweet.
0: ఇదే విధంగానే భగవంతుడు పాల వంటి వాడు.
1: Likewise, God is pure milk.
0: అందువలనే కొన్ని దినాలు పాలు అనే డివైన్ పాల్ ఆయన కొంత దేశంగా ఉన్నాడు.
1: You come across the character Paul, who was just like Paul, the purity, though he had enmity, hatred initially.
0: కొంత కాలమునకు ఆ పాలే పరమ భక్తుడిగా మారిపోయాడు.
1: The very Paul became a saint, a devotee later.
0: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను ఇలాంటి గుణమార్పులు ఎన్నియో జరుగుతున్నవి.
1: Therefore, there will be so sequential changes in every man.
0: ఈ ఆఫ్రికాని చూచాడు, అతను నన్ను చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు.
1: You must have watched this person from Nigeria talking to us now. He knows Bhagavan right from his childhood.
0: నన్ను మొట్టమొదటి నుంచి కూడాను ప్రేమిస్తూ ప్రేమిస్తూ ప్రేమిస్తూ వచ్చాడు.
1: He had immense love for Bhagavan, more and more year after year.
0: కానీ నీ వయసును బట్టి నీవు ఈ విధంగా ప్రవర్తించకూడదు, నువ్వు వెళ్ళు అని నేను గట్టిగా చెప్పాను.
1: బట్ భగవాన్ సెంట్ హిమ్ బ్యాక్ బికాస్ హీ షుడ్ యాక్ట్ అప్రోప్రియేట్ హిస్ ఏజ్ అండ్ పొజిషన్.
0: కనుకనే అతన్ని వెళ్ళినాడు.
1: హీ రిటర్న్.
0: వెళ్ళినప్పటి నుంచి కూడా అతను ఏ మార్పు చెందలేదు.
1: దో హీ రిటర్న్, హీ హాస్ నాట్ చేంజ్ ఈవెన్ ఎ బిట్.
0: ఎప్పుడు కూడా నువ్వు భగవంతుడి భగవంతుడి భగవంతుడి బాబా బాబా అనిపించేటువంటి వాడు.
1: హి కంటిన్యూడ్ టు రిమైన్ యాజ్ ఎ డివోటీ, చాంటింగ్ అటరింగ్ హిస్ మ్యాచ్లెస్ నేమ్ బాబా బాబా.
0: నేను వెళ్ళినప్పుడు అనేక మంది ఈ ఆఫ్రికన్స్ అంతా వచ్చారు.
1: వెన్ భగవాన్ విజిటెడ్, మెనీ ఆఫ్రికన్స్ విజిటెడ్ హిమ్.
0: ప్రతి ఆఫ్రికన్ కూడాను నన్ను చూచి అందరూ స్వామి మా దగ్గర ఉండండి, మా దగ్గర ఉండండి, మా దగ్గర ఉండండి అని కోరేటువంటి వారు.
1: ఎవ్రీ ఆఫ్రికన్ దట్ హ్యాడ్ దర్శన భగవాన్ ఇన్సిస్టెడ్ దట్ భగవాన్ షుడ్ కంటిన్యూ టు స్టే అమాంగ్ దెమ్ విత్ దెమ్.
0: అక్కడ పిల్లలందరూ చేతి కొన్ని వందల మంది ఉన్నారు.
1: Hundreds and hundreds of children gathered there.
0: అక్కడ ఆఫ్రికన్స్ కు మాత్రమే చోటు.
1: And it's a place dominated by Africans.
0: ప్రతి ఒక్కరు కూడాను వారి దృష్టి అంతా స్వామి పైంది.
1: All of them had their concentrated attention on Swami only.
0: నేను బయలుదేరి వచ్చే సమయంలో
1: భగవాన్ వాజ్ రిటర్నింగ్.
0: మీకు తెలుసు అమీన్ అనేటువంటి వాడు చాలా కమాండర్ ఇన్ చీఫ్.
1: యు నో ఈ ది అమీన్ ది కమాండర్ ఇన్ చీఫ్.
0: నన్ను ఎంతనో ప్రీతిగా చూసేటువంటి వాడు.
1: హీ స్పెంట్ ఆల్ ది టైమ్ విత్ భగవాన్ ఓన్లీ డ్యూరింగ్ హిస్ విజిట్.
0: ప్రొద్దున సాయంకాలం కూడాను నన్ను చూడండి అని పోయేటువంటి వాడు కాదు ఆఫీస్.
1: హీ నెవర్ రిటర్న్ వితౌట్ హ్యావింగ్ దర్శన ఆఫ్ భగవాన్ డే ఇన్ అండ్ డే అవుట్.
0: అతను చాలా పెద్ద ఎత్తు రావు అంతా ఉండేవాడు.
1: ఎట్ హెల్తీ పర్సనాలిటీ, వెల్ బిల్ట్, వెరీ టాల్ అండ్ ఫ్యాట్.
0: నేను చాలా చిన్నగా ఉండేటట్టు.
1: యు నో భగవాన్ ఈజ్ సో టెండర్ అండ్ డెలికేట్ అండ్ షార్ట్.
0: అతను కెమెల్ మాదిరి పెద్దగా ఉండే, నేను చిన్న జింక మాదిరి
1: ఉండేటట్టు. హి వాస్ లైక్ దట్ ఆఫ్ ఎ పర్సనాలిటీ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్. స్వామి ఈజ్ సో టెండర్ డెలికేట్ లైక్ డియర్.
0: ఆ విధంగా ఉండినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి వారు.
1: They all were surprised to watch the scene.
0: 15 dinamuluku Kampara lo unnanu.
1: Bhagwan stayed for about 15 days there in Kampara.
0: Kalaturiki Guru Purnam vachindi.
1: And it was the day of Guru Purnami.
0: Guru Purnam Bombay vastanani nen cheppanu.
1: Bhagwan said that he would return to Bombay by that time.
0: Kari adi tirigi Bombay vachi cheyanta varaku
1: Until Swami reached Bombay,
0: వారి దృష్టి మీద నాకు కనిపిస్తుండాలి.
1: భగవాన్ వాస్ థింకింగ్ ఆఫ్ దోస్ డివోటీస్ ఓన్లీ హూ అసెంబ్డ్ దేర్ అట్ ది ఎయిర్పోర్ట్.
0: నా దృష్టి వారి ఎందు ఎట్ట ఉన్నదో వారి దృష్టి నా దగ్గర.
1: As Bhagavan is constantly thinking of them, all those that assembled were in constant contemplation of Swami only.
0: బయట భక్తులకు స్వామి అంటే ఎంతో ప్రేమ.
1: All the devotees outside, they have ardent love for Bhagavan.
0: ఎంత ప్రేమ అంటే వారి తల్లిదండ్రుల పైన కూడా అంత ప్రేమ ఉండదు.
1: బిడ్డల
0: పైన కూడా అంత ప్రేమ ఉండదు.
1: Their love for Bhagavan is much more than their love towards their parents and towards their children for that matter.
0: అట్టి భక్తులను ఎంతనో బాధ పెట్టి నేను వచ్చాను.
1: And all the devotees are feeling sad, but Bhagavan could not help it and he had to return.
0: Bombay cheyetappatiki
1: by time Swami reached Bombay,
0: pain kuda chaala alasyamaipindi.
1: The flight was also delayed.
0: Akkada Munshi kaachukoni unnadu.
1: Munshi was waiting to receive Swami.
0: Munshi evaru meeku telusa?
1: You know who is Munshi?
0: Bharatiya Vidya Bhavan unnaru.
1: He is the chairman of Bharatiya Vidya Bhavan.
0: Appudu Munshi nenu ee deshamu velaledu.
1: And he has not been to any foreign country.
0: ఇప్పుడు కూడా ఆ దేశం పోవడానికి కారణం ఒకటి ఉంది.
1: దేర్ ఇస్ వన్ రీజన్ ఫర్ హిస్ విజిట్ ఎర్లియర్.
0: డాక్టర్ పటేల్ చాలా ప్రార్థించాడు.
1: డాక్టర్ పటేల్ ప్రేడ్ రిపీటెడ్లీ ఫర్వెంట్లీ,
0: స్వామి మా కోసం వద్దు, అనిమల్స్ అంతా ఉంటున్నాయి.
1: స్వామి, వీఆర్ నాట్ సో సెల్ఫిష్ హ్యాస్ టు ప్రే యువర్ విజిట్ ఫర్ అవర్ సేక్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇన్ ఆఫ్రికా.
0: కనుక వాటినన్నింటినీ ఆశీర్వదించండి.
1: We want you to bless the wild life of Africa.
0: నాకు ప్లేన్ తీశాడు.
1: And he arranged flights.
0: ఒక్కొక్క ప్లేన్ లో ఇద్దరిద్దరు కూర్చోబెట్టాడు.
1: And he made two people to sit in each of the
0: flights. ఫ్రీగా తిరగడచ్చు, ఫ్రీగా చూడొచ్చు.
1: So that they can move freely all over.
0: అప్పుడు ఆ చిన్న ప్లేన్ లో మేము ఇష్టం వచ్చినట్టుగా సంచరించాము.
1: In that small flight, Bhagavan moved about freely wherever he wanted to go.
0: Day and night anta kuda nu tirigam.
1: They moved day and night continuously.
0: Anni chuchamu.
1: They saw everything that's
0: Victoria
1: there.
0: Victoria Lake chaala peddadi meeku telusunu.
1: Yes,
0: Victoria Lake.
1: Victoria Lake is biggest, as you know.
0: Victoria Lake daatadaniki train lo daatadaniki 1.5 hours pattindi.
1: To cross this Victoria Lake you need 1.5 hours.
0: Anta pedda Victoria Lake.
1: Such a big one is Victoria Lake.
0: Dantlo ee musallu unnai.
1: There you find there in Victoria Lake so many crocodiles.
0: Ogadana paina okati unnai.
1: As there is no sufficient place, they are all piling up one above the other.
0: Anni maa padavu vaipune chustunnai.
1: All crocodiles directed their attention towards
0: the boat.
1: They were just, they opened their mouth.
0: Vaatanta meemu apples vesam.
1: And Bhagavan distributed apples to crocodiles also.
0: Aa tarvata neeti gurramulu annaru.
1: Hippopotamus.
0: అవి కూడా నీటి నిండుకు ఉన్నాయి.
1: అండ్ దే ఆల్సో ఆక్యుపై ద హోల్ ఏరియా.
0: కొన్ని కొన్ని బిడ్డలకు పాలిస్తున్నాయి.
1: అండ్ సమ్ ఆర్ ఫీడింగ్ ద యంగ్ వన్స్.
0: చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి.
1: సో యంగ్.
0: అవన్నీ చూస్తూ ఉంటుంటే ఎంతో ఆనందం వేస్తుంది.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ టు వాచ్ ఆల్ దీస్.
0: మానవులకు ఎన్ని ఆశలు ఉన్నాయో అన్ని ఆశలు కూడాను, ఎంత ప్రీతి కూడాను, అంత పశువులు కూడా ఉన్నాయి.
1: జస్ట్ యాజ్ మ్యాన్ హ్యాస్ సో మెనీ డిజైర్స్, animals also have so many desires.
0: Enta prema vaatiki.
1: What lots of love they have.
0: Manushulu kuda anta prema undadu.
1: Man is not having that much of love as those of the animals.
0: And dadi kattukochavu.
1: And they could all cross all this area.
0: Kattukochinappudiki ekkada nenu ekkada chusina gaani gumpulu gumpulu lo veru veru enugulu unnai.
1: When they crossed the shore, they could see hundreds and thousands of elephants, herds.
0: ఆ ఎలిఫెంట్స్ చెవులు చాలా పెద్దవి.
1: The ears of the elephants are so big, so wide.
0: ఒక తూరి అట్లా విసిరితే పడిపోతాడు.
1: When once the elephant moves its ear, it's enough the man will fall down.
0: అంత ఏనుగులు అంతా ఉన్నాయి.
1: Such type of elephants were there.
0: వాటి మధ్యలోనే నేను వెళ్ళాను.
1: And Swami went right into the midst of those elephants. They didn't do anything.
0: మనుషుల్లో కూడా లేనటువంటి ఒక మంచి గుణములు ఆ జంతువుల్లో కనిపించాయి.
1: In fact, certain of the qualities that man is missing today are noticed in the animal kingdom.
0: వాటిలో ఒకదానికి ఒకటి ద్వేషం కూడా లేదు.
1: There is no hatred among animals.
0: అన్ని కలిసిమెలిసి ఉన్నాయి.
1: They are all mingling freely among themselves.
0: కానీ అక్కడ లయన్స్ ఎలిఫెంట్స్ అంత కలిసిమెలిసి ఉన్నాయి.
1: But there, elephants and lions live and move together.
0: మేము ఒక చోట పోయాము. ఒక గుట్టు పైన, ఒక చిన్న గుండు పైన 10 మంది లయన్స్.
1: 10 lions were there.
0: చుట్టూ ఏనుగులు తిరుగుతూనే ఉన్నాయి.
1: అండ్ ఎలిఫెంట్స్ స్టార్టెడ్ మూవింగ్ ఇదర్ అండ్ తిదర్.
0: మేము కూడా దాని దగ్గర పోయి ఫోటోస్ తీసుకున్నాము.
1: అండ్ స్వామి అండ్ దోస్ దట్ అకంపనీడ్ భగవాన్ వెంట్ దేర్ హ్యాడ్ ఫోటోస్.
0: ఏ మాత్రమూ కదలలేదు.
1: దే డిడ్ మూవ్ ఈవెన్ ఎన్ ఇంచ్.
0: మా వైపునే చూస్తూ ఉన్నాయి.
1: And all these lions were watching Swami.
0: Bidari paristune unnai.
1: They are feeding the younger one.
0: Inta premato untunnai mrugalu.
1: And animals are full of love.
0: Ee naadu manushudu endu prema anetundi kanipinchadam kuda ledu.
1: There is no trace of love in mankind today.
0: Okaru chuste okaru enta dvesham.
1: Each one develops hatred towards the other one.
0: Talli bidari kuda dvesame.
1: And there is hatred between mother and the daughter.
0: హస్బెండ్ వైఫ్ కూడా ద్వేషమే.
1: దేర్స్ హేట్రెడ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
0: కానీ అక్కడ ఏ విధమైన ద్వేషం అనేటువంటిది మాకు అనిపించలేదు.
1: బట్ దేర్ ఇన్ ద వైల్డ్ లైఫ్ దేర్ ఇస్ నో హేట్రెడ్.
0: ఇంతటి సమత్వమైనటువంటి యొక్క మృగములు ఆ ప్రదేశంలో చూశాను.
1: దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ బ్యాలెన్స్ స్టేట్ అమంగ్ ది అనిమల్స్ దేర్ ఇన్ దట్ ప్లేస్.
0: అక్కడ నుంచి వచ్చిన తర్వాతనే నేను ఈ ప్రేమతత్వాన్ని మనుషులకు బోధించడానికి ప్రయత్నించాను.
1: After his return, Bhagavan started teaching about the principle of love to all of the ministers and people of high order.
0: Animals lo enta untunte manushulu enduku undakoddu.
1: When animals have so much of love, why not mankind?
0: Vaadiki emi pragnana vijnana sugnanam ye matramu levu.
1: They don't have any kind of knowledge or wisdom or anything whatsoever.
0: Sarva pragnana vijnana sugnanam kalukunnatundi గ్రంథాలు చదివినటువంటి మనుషులు ఎందు కించిత్ ప్రేమ కూడా కనిపించదు.
1: మ్యాన్ హూ ఇస్ నాలెడ్జబుల్, మ్యాన్ హూ ఇస్ ఫెమిలియర్ విత్ ది టెక్స్ట్ ఎండోర్డ్ విత్ విజ్డమ్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
0: కనుక మానవులారా, మీరందరూ కూడా అందరూ చేరి ఒక్కటిగా మీరు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ మేడ్ ఎ స్టేట్మెంట్ దట్ ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ ఎవ్రీబడి షుడ్ మింగిల్ freely, hand in hand, together, intimately.
0: Love all, serve all.
1: Then Bhagavan declared, love all, serve all.
0: అందరిని ప్రేమించండి.
1: Love all.
0: అందరిని సేవించండి.
1: Serve all.
0: ఇదే మీకు చెప్పేటువంటి బోధ.
1: That is the message of Bhagavan.
0: ప్రేమ ఒక్కటి ఉంటే,
1: with this one quality of love,
0: అన్ని సాధించవచ్చు.
1: You will be able to accomplish everything.
0: ప్రేమనే సర్వము. ఈ లవ్ ఈజ్ లైఫ్.
1: అండ్ లైఫ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ లైఫ్.
0: కనుక ఈ లైఫ్ అనేటువంటిది ప్రేమతో కూడినటువంటిది కానీ ద్వేషంతో కూడినటువంటిది కాదు.
1: Therefore love is life and life is love and nothing to do with
0: hate. ఈనాడు ఎక్కడ చేసినను ద్వేషము ద్వేషము ద్వేషము.
1: All over, wherever you go, you find enmity, hatred.
0: ఇది మంచిది కాదు.
1: This is not proper.
0: మనం మానవులమే పుట్టి
1: and been born as
0: manavatvanni vadilipettunnam.
1: We are giving up the human quality.
0: Animal qualities pechukuntunnam.
1: We are fostering animal bestial quality.
0: Animals chuste vaati quality ni vadilnavi.
1: And in fact the animal qualities at times seem to be better.
0: Anta man qualities anta unnai vaatlo.
1: And in fact they have qualities more than that of humans.
0: Kanuka animals manavuluga maaripoyaru, manavulu animaliga maaripoyaru.
1: Today what happened? Animals are behaving like humans and humans are behaving like animals.
0: కనుక ఈనాడు మనము మానవులు మానవులుగా ఉంచాలి.
1: And today it's most necessary to decide to lead the life of human.
0: Human qualities గా ఉండాలి.
1: We should retain the human qualities.
0: ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని మంచిగా మాట్లాడితే, ఎక్కడి నుంచి వచ్చాను అని గట్టిగా మాట్లాడతారు.
1: If you just ask him where do you come from, he speaks recklessly. And he speaks full-throated, in loud voice.
0: ఏ మాట మాట్లాడినప్పటికీ కఠినమైనటువంటి మాటలుగా మాట్లాడతారు.
1: టుడే వీఆర్ యూజ్ టు స్పీక్ హార్ష్లీ.
0: కఠినంగా కాదు, మృదుమధురమైనటువంటి మాటలుగా ఉండాలి.
1: వీ షుడ్ లెర్న్ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: ఆ స్వీట్లీ ఉంటుంటేనే ఆ యొక్క ప్రేమ అందులో బయలుదేరుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది స్వీట్నెస్ ఆఫ్ యువర్ టాక్ లవ్ ఇస్ ప్రెసెంట్.
0: కనుక
1: వీ షుడ్ రిటైన్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని మంచిగా మాట్లాడితే ఎక్కడి నుంచినా ఎక్కడి నుంచి వచ్చాను అని గట్టిగా మాట్లాడతారు.

0: midst of your talk, love is present.
1: కనుక మనము నెమ్మదిగా శాంతంగా ప్రేమతో మాట్లాడాలి.
0: Therefore we should learn to speak softly, sweetly, lovingly, peacefully.
1: అప్పుడే మనకు పీస్ వస్తుంది.
0: Then only you will earn peace.
1: కానీ మన టాక్, మన నడత చాలా చెడ్డగా ఉండినప్పుడు మనకు పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: If your talk is harsh, the behavior is bad, how do you expect to be peaceful?
1: Peace is inside.
0: Peace is inside.
1: Not outside.
0: Not outside.
1: Outside pieces ga undadi.
0: Outside you find only pieces.
1: Lopala undi peace.
0: There is peace within.
1: Shanti kavali, naaku shanti kavali.
0: And you say, I want peace, I want peace.
1: Nu manchiga pravartinchu, aa shanti neeloni aavirbhavistundi.
0: You behave in a perfect way, you'll naturally experience the peace within.
1: Truth ekkada nunchi vastundi?
0: Where is the truth?
1: Grandhalo chadukuntama?
0: Is it present in books that you read?
1: చదువుకున్నటువంటి సత్యము సత్యంగా వస్తుందా?
0: And all the truth that you read, you find in the books, cannot exist in reality.
1: Truth కూడా నీ ఇన్సైడ్ నుంచే ఉంది.
0: The truth is within you.
1: కనుక నీకు ట్రూత్ రావాలంటే, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే నీ నుంచి రావాలి.
0: In fact, to spell out the truth, it should come from within.
1: Truth, righteousness, peace, love and non-violence. ఈ ఐదు కూడాను మానవుని యొక్క క్వాలిటీస్.
0: Therefore the human qualities are the truth, righteousness, peace, love and non-violence.
1: ఈ లవ్ మన నుంచి వచ్చినటువంటిదే కాదు, ఇది భగవంతుని యొక్క స్వరూపమే.
0: లవ్ ఇస్ గాడ్, ఇట్ లైస్ విత్ ఇన్ యూ.
1: కనుక భగవంతుని యొక్క ప్రేమను ప్రేమతోనే మనం పలకాలి.
0: Therefore we should love God in a loving way, in a pleasing way.
1: ముఖ్యంగా మానవులకు ప్రేమ,
0: ఫర్ మ్యాన్ కైండ్ లవ్,
1: శాంతి,
0: పీస్,
1: అది రెండు చాలా అవసరము.
0: ఆర్ మోస్ట్ ఎసెన్షియల్.
1: శాంతి శాంతి శాంతి కావాలంటే ఎన్నో బంగ్లాలు కట్టచ్చు.
0: టు బి పీస్ఫుల్ యూ మే థింక్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ హ్యూజ్ మ్యాన్షన్స్.
1: కోటీశ్వరులు ఎన్నో బంగ్లాలు కట్టారు.
0: మిలియనర్స్ హ్యావ్ అండర్ దేర్ కేర్ నంబర్ ఆఫ్
1: బిల్డింగ్స్. ఎన్నో కార్లు పెట్టారు.
0: హ్యావ్ నంబర్ ఆఫ్ కార్స్.
1: వారికి ఏ సుఖమూ లేకుండా ఉన్నది.
0: They say that there is no dearth of any comfort.
1: కానీ ఏమయ్యా మీరు బాగున్నారా?
0: When Swami questions, are you happy?
1: I'm happy, kani no peace of mind.
0: Yes, I'm happy, but there's no peace of mind.
1: Adi matram ledu.
0: There's no peace.
1: Anni unnai.
0: We have all comforts.
1: Aa shanti lekunda undinappudu enni undi em prayojanamo?
0: Without peace, what for? All the rest of the comforts in this world.
1: Manishiki kavalsindi aar adugulu.
0: After all, you need only 6 feet.
1: Six feet. అంతకంటే మనకి ఎక్కువ అవసరం.
0: యూ డోంట్ నీడ్ మోర్ దాన్ దట్.
1: ఎవరో చెప్పారు, ఇంత కొంటున్నారు మీకు సులభంగా చిక్కేటువంటి ఒక స్థానం చెప్తాము, మీరు అక్కడ వెళ్లి చూడండి అన్నారు.
0: దే సెడ్ వీ అక్వైర్డ్ సమ్ ల్యాండ్ దట్ వీ కెన్ గెట్ ఇట్ ఈజీలీ, బెటర్ యూ గో అండ్ సీ.
1: నువ్వు హిమాలయం రా, నీకు ఎన్ని ఎకరాలు కావాల్సిన ఎన్ని ఎకరాలు ఫ్రీగా ఇస్తాము అన్నారు.
0: యూ కమ్ టు హిమాలయాస్, విల్ గిఫ్ట్ యూ ఫ్రీలీ ఎనీ నంబర్ ఆఫ్ ఏకర్స్ యూ వాంట్.
1: పోయినాడు ఆశపడి పాపం.
0: విత్ ఆల్ ద డిజైర్ హీ వెంట్.
1: ఒక దగ్గర బయలుదేరాడు.
0: దే స్టార్ట్ ఎట్ వన్ పాయింట్.
1: దీన్ని ఒక రౌండ్ చుట్టుకొని రా, దీనికి ఈ రౌండ్ చుట్టుకొని వచ్చినంత భూమి నీకే ఇస్తాను అన్నారు.
0: గో అరౌండ్ ది హిమాలయన్ రేంజ్ టు ది ఎక్స్టెండ్ యూ కుడ్ వాక్, దాట్ విల్ బి గివెన్ టు యూ.
1: ఆశపడ్డాడు.
0: హీ వాంటెడ్ ఇట్.
1: చుట్టాడు చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
0: హీ వెంట్ రౌండ్ అండ్ రౌండ్.
1: ఆ రౌండ్ దగ్గరికి పోవడానికి ఒక 6 అడుగులు ఉన్నాయి. 6 అడుగులు దూరం.
0: Oh, they're still 6 feet distant from that point.
1: పడిపోయాడు.
0: He fell down there.
1: ప్రాణమిచ్చాడు.
0: And he died.
1: ఈ మనిషికి కావాల్సింది ఇప్పుడు 6 అడుగులే, ఇంత భూమి మాకు అవసరం లేదన్నాడు.
0: Then the ruler of the Himalayan range said, though this man went round and round, ultimately he required only 6 feet.
1: అంతే.
0: That's all.
1: మంది కూడా అంతే.
0: The same is true with everybody.
1: ఎన్నో రాజ్యాలు జయిస్తాం.
0: You may be the king of many.
1: Alexander chaala deshamanta chuttadu.
0: Alexander the great, the conqueror of the world.
1: Aneka gramalanta kuda jeyinchadu.
0: And he could win, conquer everything.
1: Bharat deshaniki vachadu.
0: He visited Bharat.
1: Kani vachi,
0: having come here,
1: nadu daati vastunnadu.
0: He crossed the river.
1: Kani nadu daati vachetappatiki heart attack vachindi.
0: And on the way he had heart attack.
1: డాక్టర్స్ అంతా వచ్చి చూచారు.

0: And everybody visited him that night.
1: కలడానికి వీలు లేదు.
0: They said, you cannot travel anymore.
1: నీకు హార్ట్ అటాక్ వచ్చింది.
0: Now you are suffering from heart attack.
1: కొన్ని ఇంక నిమిషాల్లో కొన్ని మీరు పోతారు.
0: You are sure to leave this world within a couple of minutes.
1: మీకు ఎంత మందు ఇచ్చినా.
0: However, you may be medicated.
1: మీరు బ్రతకడానికి వీలు కాదన్నారు.
0: There is no possibility of your survival.
1: అప్పుడు తాను అన్నాడు.
0: Then he said,
1: నాకు ఇంత సైన్యం ఉంది.
0: I got big battalion of
1: ఇంత రాజ్యం ఉంది.
0: I got kingdom.
1: ఇంత విధమైనటువంటి బంగారం ఉంది.
0: I got gold.
1: ఇన్ని రాజ్యాలంతా నేను సాధించాను.
0: And in fact, I am the winner.
1: ఇందులో ఒక్కరైనా నన్ను రక్షించేవారు లేకపోయారా?
0: Is there anyone who will protect me? Who will save me? Who will come to my rescue?
1: కనుక వారందరికి పిలిచి చెప్పారు మంత్రులకు.
0: And he summoned all ministers.
1: Ministers.
0: He said,
1: నన్ను ఈ డెడ్ బాడీని మన గ్రామానికి తీసుకెళ్లి చేతులు పైకి పెట్టి తెల్లని బట్టలు చుట్టి నన్ను ప్రొసెషన్ చేయండి అన్నారు.
0: అండ్ యూ ఆర్డర్డ్ ఎవ్రీబడి దట్ ఆఫ్టర్ హీ లీవ్స్ దిస్ వరల్డ్ దట్ బాడీ షుడ్ బి ర్యాప్డ్ ఇన్ వైట్ క్లాత్ అండ్ ద టూ హ్యాండ్స్ షుడ్ బి స్ట్రెచ్డ్ ఓపెన్లీ.
1: అప్పుడు అందరూ ఈ అరేంజ్ చేతులు పైకి పెట్టి బట్టలు చుట్టారు.
0: అండ్ దే లిఫ్టెడ్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ ద బాడీ అండ్ దే కెప్ట్.
1: అప్పుడు అందరూ ప్రజలంతా అడిగారు.
0: అండ్ పీపుల్ ఆస్క్డ్
1: ఇందుకు మహారాజుకు ఇంత వికారమైనటువంటి యొక్క బట్టలు చుట్టి ప్రొసెషన్ చేస్తున్నారు అని అడిగారు.
0: అండ్ ఎవ్రీబడి ఆస్క్డ్ అలెగ్జాండర్ ద గ్రేట్ ద కింగ్ హౌ ఇస్ దట్ దట్ ఈస్ జస్ట్ ర్యాప్డ్ ఇన్ ఎ వైట్ క్లాత్ లైక్ దట్ విత్ ఫుల్ ఆఫ్ బ్యాండేజ్ అండ్ విత్ లిఫ్టెడ్ హ్యాండ్స్.
1: కానీ ఇంత ఉండినటువంటి వాడు కట్టగడిపటికి ఒట్టి చేతులతో పోయినాడు అని చాటారు.
0: ది ఓన్లీ మెసేజ్ ఇస్ with many of the kingdoms under his control with lots of gold he is returning empty handed.
1: Empty handed.
0: Empty handed.
1: Andarkudanu adhe labinchedi.
0: The same is the message that applies to everybody.
1: Enta rajyam undina enta dhanam undina enta pallaki undina enni prajalu undina enta sainyam undina manam poyetappudu matramu evvaru manam entararu.
0: You may have wide area, the kingdom, the plenty and prosperity, the gold and the position and authority. At the end, no one will join you.
1: ఈ విధంగా అనాటి మహారాజులు అనాటి మహనీయులు ఇలాంటివన్నీ చాటి లోకానికి చెప్పి బోధించి మరణించారు.
0: That was the teaching of noble souls, saints and seekers of those days who taught the principles of detachment and renunciation.
1: కానీ అట్టి వారి చరిత్రను మీరు ఎవరు కూడా చదవటమే లేదు.
0: బట్ టుడే యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ ద హిస్టరీ ఆఫ్ సచ్ గ్రేట్ పీపుల్.
1: ఏదో హిస్టరీ చదువుతున్నారు.
0: సే దట్ యు స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ.
1: ఈనాడు హిస్టరీ అంతా కూడా హిస్టీరియా.
0: హౌ ఈస్ ది హిస్టరీ టుడే? ఇట్ ఈస్ హిస్టీరియా.
1: కానీ హిస్టరీ అనేటువంటిది లేదు.
0: There is no true history as a matter of fact.
1: హిస్టరీ అనేది నిజమైనటువంటి అర్థం ఏమిటి? హిస్టరీ.
0: What is history? His story is history.
1: Kaluga evari charitram nam chustunnamu vaada yokka chittamainatundi vichitramu manam vicharinchali.
0: Therefore we should thoroughly understand the greatness and the nobility of those great souls.
1: Meerandaru inta chadutunnaru.
0: You study today.
1: Ee naalu Nobel prize enta vastunnayi.
0: You also find Nobel prize
1: science and technology chestunnaru.
0: You also study science and technology.
1: Kani science and technology anta technology.
0: How about the technology? But it has come down to the level of trick knowledge.
1: Ee technology ni chaala mandi test chesaru Bombay Delhi lo.
0: This technology, this kind of technology was put to test by many there in Bombay.
1: Kani chadiveki matram chakka undi gaani practical la pote zero.
0: It is so nice to study, but in reality, in the practical life, it is a big zero.
1: కనుక మనం ఆచరణలో పెట్టిందే మనకు నిలుస్తుంది, కానీ ఆచరణలో పెట్టుకోకుండా చదివినవన్నీ మన తలలో నిలిచవు.
0: Therefore, whatever you may read, that which is put into practice will be helpful in the long run.
1: Practice ని ఒకటి పెడితే కూడా చాలు.
0: It is enough if you learn even one month.
1: అదే మనకు అన్ని విధాల సహాయం చేస్తుంది.
0: దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
1: మీరందరూ కూడాను,
0: ఆల్ ఆఫ్ యూ,
1: మీరందరూ చదివింది ఏదైనా సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఈ ఐదు కూడాను మానవుని యొక్క విలువలు.
0: వాట్ ఎవర్ యు మే స్టడీ, అండర్స్టాండ్ థరలీ వెల్ ది హ్యూమన్ వాల్యూస్, ద ట్రూత్, రైటియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్.
1: ఇవి మీరు చదివి ప్రాక్టికల్ లో పెట్టండి.
0: యూ స్టడీ దెమ్ వెల్ ఇన్ డెప్త్,
1: తప్పక మీరు లైఫ్ అంతా పీస్ఫుల్ గా ఉంటుంటారు.
0: And you are bound to be peaceful, certainly beyond doubt.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 22nd of November 1982 on the occasion of the first convocation of the Sri Satya Sai University.
1: Embodiment of love.
2: Prachina Gurukulamunandu Vidyarthi Samasta Vicharanu Nerchi Tan Vidya Matakudai Gurukulamunu Vadari Vishalamaina Prapanchamundu Praveshinche Bodhu Samayamuna Gurulu Varini Chanta Cherchi అనేక సదుపదేశములను ఆశీర్వాదములను అంది పంపించటం ప్రాచీన సాంప్రదాయం.
1: ఇట్ హాస్ బీన్ ఎన్ ఏన్షియంట్ కస్టమ్ రైట్ ఫ్రమ్ సెంచరీస్ డౌన్ ది ఏజెస్ దట్ ఇన్ ద ఏన్షియంట్ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్యూపిల్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోర్స్ ఆఫ్ స్టడీ ఆఫ్టర్ అటైనింగ్ ఎ సర్టెన్ డిగ్రీ ఆఫ్ అచీవ్మెంట్ ఇన్ అటైన్మెంట్ would be called thus in the assembly of their guru, who in turn would pronounce their benediction, would give their blessing, and give them a code of conduct to follow as they would go out into the world after that.
2: Dani chayani inan aadhunika vidyavantulu convocation address aneetunte peruto vidyarthulu tama tama taragatulu yendu ఉత్తీర్ణులైనటువంటి వారికి ఒక పట్టము నుంచి పంపుతున్నారు.
1: The practice of teaching today in the form of a convocation or a convocation address is precisely a function, an assembly of this nature. Today also we have the students, after the completion of their courses, being ready and fit to receive certain degrees and thereby showing what they have learned.
2: ఆనాటి సదుపదేశములు
1: those were the days when whatever was given to the students were of a high and ennobling nature. There were the principles given to the students which were to have
2: impacted.
1: They were also full of significance and meaning. There were those directed at making one understand the true nature of man.
2: పవిత్రమైనటువంటి సదుపదేశములు కాలగర్భితములో కలిసిపోయి కేవలము కలలో సంపన్నముగా కనిపించుతున్నది.
1: తైత్తరీయ
2: ఉపనిషత్తునందు శిక్షా కల్పము అమృత వాక్కులైనటువంటి వాటిని అందించుతుండగా కర్ణానందముగా అనుభవించేటి వారు ఆనాటి విద్యార్థులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ వర్ దోస్ హూ వుడ్ బి థ్రోన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డిలైట్ అట్ ద మియర్ లిజనింగ్ ఆఫ్ ది కమాండ్మెంట్స్ కంటెయిన్డ్ ఇన్ ద తైత్తరీయ ఉపనిషత్.
2: స్వార్థంతో పరాక్రమను విస్తరించి ఒక నిరాడంబరమైన జీవితమును గడిపేటి ఈనాటి విద్యార్థులకు ఈ సదుపదేశములు ఒక విచిత్రముగా కనిపిస్తున్నది.
1: Today students who are caught in a maze of confusion, who all the while are goaded on by a selfish motive in whatever they think or do, all of this may seem to be a nothing and nothingness.
2: ఈనాడు నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అక్కను కాని ఆవేదనతో తురచూపుతున్నటువంటి ఈనాటి విద్యార్థులకు దిక్కును చూపే చక్కని దీపికలు ఆనాటి సుబోధలు.
1: Today students who are being led astray aimlessly in the pursuit of fleeting pleasures, momentary comfort and aimless ambitions, what you have to look for in the ancient dictums to shine like beacon lights.
2: ఈనాటి ఆధునిక విద్య ఆవగింజంత చదివినప్పుడు గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతున్నది.
1: Today's knowledge of education is such that even if you are to acquire a fraction, a small iota of it in the form of a mustard grain, your ego gets tossed up to the extent of a pumpkin.
2: Iti ahankara rupulainatundi jinati vidyarthulanu aasa annatundi mitimiri poyadaneatundi svastamavutunnadi.
1: Today's students who are thus caught in a sense, in a case of a puffed up ego sense, do have in addition a lot of desires.
2: Konedi vankai kosuladigedi gummadakai.
1: You are buying a brinjal, but you hope to get the taste of a pumpkin.
2: Tana yokka vidya shaktulu atyalpamaina sthitiga untunnayi. Aasinchedi ఘనమైనటువంటి యొక్క ఫలితం ఆశిస్తున్నారు.
1: వాట్ యు ఆర్ అక్వైరింగ్ టుడే ఆర్ ఆఫ్టర్ ఆల్ నథింగ్, బట్ వాట్ యు సీక్ ఫర్ ఇస్ సంథింగ్ గ్రాండ్ అండ్ గ్రేట్.
2: విద్య కేవలం ధనార్జన నిమిత్తమని కానీ లేక అధికార నిమిత్తమని కానీ మనం భావించరాదు.
1: వి షుడ్ నాట్ బి లెట్ టు బిలీవ్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ దట్ విచ్ గివ్స్ us a sense of security in life, a sense of livelihood.
2: విద్యకు ఉద్యోగమునకు ఉండిన సంబంధాన్ని మనం పెంచి వేయాలి.
1: దట్ లింక్ విచ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎ జాబ్ అండ్ ఎడ్యుకేషన్ షుడ్ బి స్నాప్డ్.
2: నైతిక ఆధ్యాత్మిక భావములతో విద్యను అంటగట్టాలి.
1: యు మస్ట్ ట్రై టు స్టడీ విత్ ఎ వ్యూ టు గెయినింగ్ ఎ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్, ఎ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎథికల్ అండ్ మారల్ వాల్యూస్.
2: మనసును నిర్మలము గావించుకొని నిస్వార్థమైన సేవలు తన కాళ్లపైన తాను నిలిచి జనసేవను చేయటువంటి ప్రజ్ఞను ఈనాడు విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
1: Today's students should aspire to get that degree of skill which will then make their mind serene and pure, which will make them undertake tasks of service which will be beneficial to mankind at large.
2: Napoleon పదే పదే హెచ్చరించేటువంటి వాడు బి క్లియర్ రెస్ట్ విల్ ఫాలో అన్నాడు.
1: Napoleon would constantly admonish us, be clear, the rest will follow.
2: Mani yokka hrudayam nirmalamuga unnappudu yetti kaaginnappudu manam sulabhamuga sadhinchagalamu.
1: If your heart is pure and sublime, you certainly will achieve any amount of success.
2: Prachina kaalam nandu vidyarthulu tama yokka jeevitamu kevalam oka swalpamaina jeevitanga anubhavinchetundi vaaru.
1: Students in the ages gone by would regard their lives as insignificant.
2: Tama yokka sahaja jeevitamulo chaala simple antaru anaga chaala telugiyinatundi jeevitanni adhika vyayam kalatundi jeevitanni anubhavinchetundi vaaru.
1: Simplicity would govern, that was the rule of the day in the life and conduct of students of the days gone by.
2: Kaani inaati vidyarthulu తమ యొక్క ఆలోచనలు అల్పమైనటువంటి వైరే తమ యొక్క జీవితం గడిపేటువంటిది మహా ఖర్చులతో కూడినటువంటిదిగా వ్యయముతో కూడినటువంటిదిగా కనిపించుతున్నది.
1: But today we find that students, their thoughts and ideas are certainly lowly, but they do spend a lot of money in their pursuits.
2: Simple life and higher study.
1: Simple life and higher study.
2: ఆనాటి యొక్క విద్యార్థుల యొక్క ప్రవర్తన.
1: This was the guiding principle of the life of
2: students. ఈనాటి విద్యార్థులు high living and low thinking.
1: Today's students have high living and low thinking as their guiding star.
2: ప్రాచీన కాలమునకు ఆధునిక కాలమునకు ఎంతటి వ్యత్యాసం ఏమిటో మీరు యోచించవచ్చు.
1: You can easily see for yourself that gulf which separates the ages gone by and the present day world.
2: Manavudu ఈనాడు ప్రోగు చేసుకున్న సమస్త సంపదలు కూడాను కాల మార్పు చేత చిదలు కావచ్చు.
1: What man
2: మార్పు చెందవచ్చు.
1: What man acquires today due to the vicissitudes of time is suddenly bound to collapse and decay.
2: కానీ విద్యాధనం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు.
1: But the wealth of education that he seeks to get and which he gets is something which is beyond change.
2: Agni kaladu
1: fire does not burn by itself.
2: రాజుల కలవి కాదు.
1: Now the king, kings cannot possibly partake of this fire.
2: నీళ్ల నానదు.
1: Fire does not sink in water.
2: చోరుల వశము కాదు.
1: Nor can a thief lay his hands on fire.
2: ఇట్టి విద్య మనము కేవలము సోదరులతో పంచుకునేటువంటిది కూడా కాదు.
1: This type of education is something which you cannot possibly share with your brothers or those around you.
2: మన తల్లిదండ్రులు లేక తాత ముత్తాతలు సంపాదించుకున్నటువంటి యొక్క ధనములు కానీ వస్తు ఆహారాలు కానీ అన్నదమ్ములు పంచుకోవచ్చు.
1: The wealth and the money that the parents have or the grandfathers have can possibly be shared by their descendants, inheritors.
2: విద్య అనేటువంటిది ఎవరితో కూడా పంచుకుంటే సాధ్యం కాదు.
1: బట్ విద్య ఇస్ సంథింగ్ విచ్ క్యాన్ బి షేర్డ్.
2: చల్లు కొలది చెలిమిలో అధికంగా ఊరినట్టుగా ఇది బోధించుకున్నది ఈ విద్య మరింత అభివృద్ధి నొందుతుంటుంది.
1: Just as you have a wick taking in any amount of oil, so also even as you keep giving, this vidya is something which grows.
2: దురదృష్టవశాత్తు మానవుడు ఈనాడు అధిక సంపత్తులతో ఐశ్వర్యములతో అధికారంతో తులుతూకుతున్నటువంటి సమయమున అందరూ మిత్రులవనే వెంటాడుతుంటారు.
1: Unfortunately today, you find this tendency prevailing that when a person is acquiring a certain amount of wealth or has a certain position of authority, there are any number of people around him.
2: అనేక విధములుగా స్తుతి చేసుకుంటారు.
1: They come in the praise of such a person.
2: ఇంటి యందు తిష్ట వేసుకుని నెలల తరబడి కూడా తింటూ ఉంటారు.
1: They make a permanent base in the house of such a person and eat of him.
2: దురదృష్టవశాత్తు కాల మార్పు చేత దరిద్ర దేవత తాండవ మాడిన ఈ మిత్రులుగా భావించినటువంటి వారు కంటికి కనిపించరు.
1: But unfortunately now, with the passage of time, if the person were to lose all his possessions and the goddess of poverty were to reign supreme in his house, not one amongst these so-called friends would be around.
2: ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వస్తారు.
1: When you have wealth, then the relatives would come to you.
2: అది ఎట్లన్నా తెప్పయుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు.
1: This could be likened to this. A farm full of water would certainly attract frogs galore.
2: ఇట్టి మిత్రత్వము సరైనటువంటి మైత్రిత్వం కాదు.
1: Such a friendship cannot be called true friendship.
2: కానీ ఈనాటి విద్యార్థులలో కేవలము ఈ విధమైనటువంటి మైత్రిని పెంచుకుంటూ ప్రయత్నిస్తున్నారు.
1: But today students do make an effort to inculcate friendship of this nature.
2: తల్లిదండ్రులు మంచి స్థితి అందు అధికార స్థానంలో ఉండి విద్యార్థి యొక్క జోబిలో చక్కని 100 రూపాయల నోటు కనిపిస్తూ ఉంటే అందరూ కూడా స్నేహితులు అవుతారు. హలో హలో హలో అని వెంటాడుతుంటారు.
1: When the parents are prosperous and in a state where they can possibly give generously to their wants, the son would sport any amount of money in his blue shirt which can be seen through his pocket, and then you have any number of friends coming and greeting him, hello hello.
2: తండ్రి అధికారము విరమించిన ఆస్తిపాస్తులు సన్నగిల్లిన జోబీలో ఏమాత్రము నోట్లు కనిపించకపోయినా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంటారు.
1: బట్ ఇఫ్ ద పేరెంట్స్ వర్ టు ఫాల్, if they were to lose all their wealth and you can no longer see this cash in the pocket of your friend, then they would bid you goodbye and make a getaway.
2: ఇది కలియుగం యొక్క వికార లక్షణం అని చెప్పవచ్చున లేక ఆధునిక విద్య యొక్క అవలక్షణం అని చెప్పవచ్చున.
1: Should we call this a distortion of the prevailing times, Kali, or a product or a direct result of the present day education system?
2: నిజముగా విద్యార్థులకు అహంకారము పరమ శత్రు.
1: Truly speaking, the worst enemy which a student can possibly have is his own ego.
2: అహంకార పడకున్నరుడా,
1: don't be egoistic, O man.
2: వెనుక ముందు తిరిగి చూడు.
1: Try and when the person comes, look ahead and look backward.
2: మమకారము వలదు నీకు.
1: And you realize that attachment is also something to
2: take. బ్రతికిన వాడు ఒకడు లేడు.
1: Nobody can possibly live peacefully with
2: it. ఇజనాదని పలుకుతువా వెంటనే ఎవరు కొనిపోరు.
1: You cannot possibly have any of these accompanying you.
2: పాప పుణ్యములతో కూడి మరణించు ఓ కిలాది.
1: Oh, certainly, oh, playful thing, you certainly are going to die of your own sins.
2: Kanuka, manavattam yokka visishtakalu gurtinchukunnataku vidyarthulu prayatninchadam ledu.
1: So we find that students of today are not making an attempt to understand the true purpose and significance of man's life and his existence.
2: Kevalam ee naati vidyarthulanu naastika bhavamu nilinipothunnadi.
1: Today we find that there is an increasing feeling towards disbelief in the case of students of today.
2: Sankhetika vijnana shastram viriviga periyipovatam cheta kevalam poorthi sankhetika shastramu kani aadhunika shastramu kani ఆధ్యాత్మిక శాస్త్రంని కానీ అర్థం చేసుకోలేనటువంటి ఈ మిడిమిడి చదువుల యొక్క విద్యార్థులు కేవలము మానవత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నారు.
1: In today's times, when we have an increasing expansion of knowledge in the scientific and technological fields, students of today don't have an avenue or an opportunity, or if they have, they're not in a position to make the best of it, of understanding the true purpose of life, which will guide them on the moral, the ethical and the spiritual path.
2: Seeing is believing అంటారు సైంటిస్ట్.
1: సైంటిస్ట్ మెయింటైన్ దట్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్.
2: కానీ ఈ పదం యొక్క అంతరార్థం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్?
2: నిజంగా యోచిస్తే ఈ పదములకు ఏమాత్రము అర్థం లేదు, విలువ లేదు.
1: ఇఫ్ యూ లుక్ డీపర్ ఇన్ టు దెమ్ యూ ఫైండ్ దట్ దీస్ వర్డ్స్ హావ్ నో మీనింగ్, నో వాల్యూ.
2: చూచిన దానిని విశ్వసించాలి అన్నారు.
1: What you see should be believed. This is what they say.
2: చూచేది ఏమిటి?
1: What is it that you are seeing?
2: మన కన్నులు చూస్తున్నాయి.
1: What is it that making you see with your eyes?
2: కన్నులు నమ్మవచ్చునా?
1: Can we possibly trust our eyes?
2: కన్నులు కేవలం వ్యాధిగ్రస్తమైనప్పుడు తమ యొక్క దృష్టమంతా వికారాన్ని పొందుతుంది.
1: When the eyes are jaundiced, what you see is something which is not like by you.
2: అది సత్యమని నమ్మడానికి వీలవుతుందా?
1: Can we possibly trust this as being true?
2: Poni. Manasu, Atma, Anandamu, Dukkamu. Ani itunte padamulu upayogapedutunnam.
1: Or then take a case where we keep using these words, the mind, Atma, happiness, distress.
2: Ivanni manaku kantiki kanipinchutunnava?
1: Are we able to see them with the help of our eyes?
2: Leka anubhavinchutunnam?
1: Or are we experiencing them?
2: కంటికి కనిపించినటువంటి ఈ ఆనందమును ఏ రీతిగా నీవు నమ్ముతున్నావు?
1: హ్యాపీనెస్ ఇస్ సంథింగ్ విచ్ యు కెనాట్ సీ విత్ యువర్ ఐ. హౌ ఆర్ యు ఏబుల్ టు ఎక్స్‌పీరియన్స్ ఇట్? హౌ
2: కంటికి కనిపించినటువంటి మనసు ఏ రీతిగా నీవు విశ్వసిస్తున్నావు?
1: ది మైండ్ ఇస్ బియాండ్ యువర్ సైట్. హౌ ఆర్ యు ఏబుల్ టు బిలీవ్ ఇన్ ద మైండ్?
2: ఇక్కడ చూడటమా లేక అనుభవించటమా, ఏది సత్యం?
1: సో వాట్ ఇస్ ద ట్రూత్ హియర్, సీయింగ్ ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్?
2: ఇక్కడ అనుభవమే కానీ చూడటం కాదు.
1: In this case, it is experience which counts, not mere seeing.
2: Maroka vishayam.
1: Another thing.
2: Pedda pedda scientists anta kodanu ee naadu milk tea antaru, anaga paalu kontalu. Paalu kontalalo aneka lakshala nakshatramulu untunnayi ani vivaristu vastunnaru.
1: Today scientists maintain that in what we call as the Milky Way galaxy, you have thousands and lakhs and billions of stars twinkling along.
2: ఈ లక్షల నక్షత్రములను చూచిన వారెవరు?
1: Now who is it that has possibly seen these billions of stars?
2: నమ్మిన వారెంత మంది?
1: And how many really believe in this?
2: చూచిన వారు ఏ ఒకరిద్దరు ఉంటున్నారు.
1: Those who have possibly seen them are hardly.
2: కానీ ఈ విజ్ఞాన శాస్త్రమును అనుసరించేటువంటి వారందరూ దానిని విశ్వసిస్తున్నారు.
1: But then those who follow this scientific method probably believe in that.
2: అయితే ఈ పాలు పొందడంలో ఉండినటువంటి యొక్క నక్షత్రములను సామాన్యమైన ప్రజలందరూ చూడగలుగుతున్నారా?
1: But then the stars contain the Milky Way, are they being seen by the common layman?
2: ఈ చూడలేనటువంటి స్థితి ఎందు దీనిని నమ్మటం ఏంటి?
1: When you are not able to see, how can you possibly believe now?
2: అదే విధముగానే దైవత్వాన్ని అనేక మంత్రద్రష్టలు తపస్సులు ఆచరించి వారి యొక్క పరిశోధనలను భగవంతుని చూడగలిగారు.
1: In the same manner, what you call divinity was seen, comprehended and experienced by sages of yore through their mantra shakti.
2: వారు చూడగలిగినటువంటి యొక్క దివ్య శక్తిని ప్రపంచమునకు చాటుతూ వచ్చారు.
1: And what they thus saw and experienced, they wanted to hand it over to mankind at large.
2: దీనిని నమ్మవచ్చునా లేక నమ్మకూడదా?
1: Should we believe in this or should we not?
2: దీనినంతా నమ్మకూడదని వైజ్ఞానవేత్త వాదించినా ఆ ఐంటి చెప్పిన సైంటిస్ట్ చెప్పినటువంటి విషయాన్ని మాత్రం ఎందుకు నమ్మాలి?
1: If a scientist were to argue that you should not believe in this, then why should you possibly believe in what the scientist is telling from
2: his mind? Scientist చెప్పినటువంటి విషయం అంతా కూడాను సామాన్యమైనటువంటి ప్రజలంతా చూడగలుగుతున్నారా?
1: Are the common people able to see and perceive what the scientists are telling them to be is true?
2: కనుక ఇది అర్థమయ్యేటువంటి వాదనలో కేవలం వ్యక్తిగతమైనటువంటి యొక్క అహంకారంతో ఈ విధమైనటువంటి యొక్క మార్గం నుండి ప్రవేశిస్తున్నారు అధిక జనం.
1: Today we have an increasing number of people following this aimless path of debating and arguing in a pointless way.
2: విశ్వాసం అనేటువంటిది ఒక్కటే కానీ మూఢ విశ్వాసం అని తెలిసిన విశ్వాసం అని రెండు విశ్వాసములు లేవు.
1: What you call faith or belief is just one and the same thing. There is nothing like blind belief or faith or belief by
2: vishwasame lekundina manaku swasane undadu.
1: Without vishwasa or faith you cannot possibly have this process of
2: consciousness. Mana nitya jeevitam anekuntadi vishwasamto kudinatundi swasame.
1: So our everyday life second to second is something which has this breathing in and breathing out process.
2: Kanuka manam vishwasamu anekuntadi dalini అభివృద్ధి పరచుకున్నప్పుడే అనుభవము అనేటువంటిది మనకు చిక్కుతుంది.
1: It's only when you have faith in you can you possibly secure the position of experiencing.
2: కనుక ప్రతి విద్యార్థినిలు మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: So it is necessary for every student, be a boy or be a girl, to have the self confidence of faith.
2: తనను తాను నమ్మనటువంటి వ్యక్తి ఎవరిని నమ్మగలడు?
1: One who does not believe in himself or herself, how can he possibly trust somebody?
2: Jagatanta kudanu anumayamainatundani vaigyanikulu vaadistunnaru.
1: Scientists once again make an argument that the world is nothing but atoms.
2: Deenini adhyatmikam kudanu anu aniyanu mahatomaniyanu anu yokka swaroopam nundu taanu paramaanuga untunnadu.
1: The same has been said in the spiritual parlance. He resides in the atoms, in the smallest of smallest things.
2: Samudram nunchi techinatvanti yokka jalamu ye vidhanga uppu raalaga tayaravutunnado ade vidhamugane ee anumayamainatvanti yokka divyattamu avakaramayamainatvanti yokka swaroopanga tayaravutundali.
1: Just as you have the ocean water crystallizing into lumps of salt, so also you have divinity taking shape from the atoms.
2: Aneka anumula yokka cherikane uppu kanamu.
1: The conglomeration of any number of atoms gives you a soul.
2: అనేక దివ్యత్వం యొక్క సమూహమే ఆధ్యాత్మికమునందు అవతార తత్వం.
1: And what you have, a confluence of a large number of entities, is this ఆధ్యాత్మిక తత్వం.
2: ఆధ్యాత్మికమునకు ఒక వైజ్ఞానమునకు ఎట్టి పరస్పర భేదములు కాని ద్వేషము కాని లేదు.
1: What you call is a spiritual path and what you believe in the scientific method.
2: అయితే వైజ్ఞాన శాస్త్రమునందు ఇది కేవలము కొంతవరకు మాత్రమే ఇది ప్రమాణాన్ని నిరూపిస్తుంది.
1: There is absolutely no conflict. But what you see in the scientific way would lead you only to a certain extent.
2: ఇది అంతముతో కూడినటువంటిది.
1: This is something which has an end.
2: ప్రపంచమంతా కూడాను భగవంతుని యొక్క సృష్టియే.
1: All the creation around you is the creation of God.
2: భగవ సృష్టి అనేటువంటి యొక్క ప్రకృతిని పరిశోధనలు చేసి తెలుసుకుంటూ ప్రయత్నించేటువంటి వారు సైంటిస్ట్.
1: నేచర్ విచ్ ఇస్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎక్స్ప్లోర్డ్ బై ద సైంటిస్ట్.
2: సృష్టిని మాత్రమే తాను పరిశోధన సరిపేటువంటి వారు ఈ సైంటిస్ట్.
1: హీ మియర్లీ క్యారీస్ అవుట్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్.
2: సృష్టికర్తను తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి వారు సైంటిస్ట్.
1: ద సైంటిస్ట్ ఎయిమ్స్ అట్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ నేచర్.
2: ద సృష్టికర్తను కనుగొన్నప్పుడు సృష్టి అంతే కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది.
1: The saint on the other hand tries to understand the creator himself. When you understand the creator, you can understand his creation.
2: చెట్టును పెంచగలిగినటువంటి వ్యక్తి వేర్లకు నీరు పోయేవలను కాని ఆకులకు కొమ్ములకు నీరు పోసినంత మాత్రమున ప్రయోజనం ఉండదు.
1: One who wishes to bring up, to grow a tree has to water the roots, not the branches or the twigs.
2: కనుక మనము ఈ భౌతికమైన యొక్క జగత్తు యొక్క భోగ భాగ్యములకు మురిసి మనము మునిగిపోతున్నాము.
1: We should not get carried away. We should not get sunk in the fleeting pleasures of the outside world.
2: ఇది ఏ నాటికి నీ సత్యమైనటువంటిది చెప్పుటకు వీలు కాదు.
1: This is what is happening and this is something which is not the true state of affairs.
2: చిత్త శుద్ధి లేకుండా మనకు ఆత్మ జ్ఞానం లభించదు.
1: Without purity of heart, we cannot possibly hope to acquire the ఆత్మ జ్ఞానం.
2: చిత్త శుద్ధి నిమిత్తమై మనము అనేక ప్రయత్నములు చేయాలి.
1: For this purity of heart, one must make an endeavor.
2: మనము సంపాదించినటువంటి యొక్క విద్యాశక్తిని కానీ లేక ధన శక్తిని కానీ బుద్ధశక్తిని కానీ సమాజంలో ప్రవేశపెట్టి సహజ మానవులకు దీనిని అందించటము తగిన కృషి చేయాలి.
1: The skills that we have acquired, the physical process that we have, and our own innate strength should be directed towards the well-being of our fellow men.
2: పట్టు చేయక మన శక్తిని కూడా సద్వినియోగపరచక మనము అనుభవించక పోయినా ఇది కేవలము వృధా అయిపోతుంది.
1: We don't do that, we don't direct our efforts towards the service of others, then we are only frittering and wasting away.
2: ఒండిన అన్నమును తానైనా తినాలి, పరులకైనా పెట్టాలి, రెండు లేక మూసిపెట్టినా పాసిపోతుంది.
1: What one cooks should be eaten by oneself, or should be served to somebody else. Otherwise, the food that is cooked would decay.
2: కానీ ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధమైన స్థితిలో ఉండే ఉంటుంది.
1: But today's students find themselves in such a
2: way. తమ ఎందున్నటువంటి యొక్క దివ్య శక్తిని తాము ప్రయత్నపూర్వకంగా గుర్తించుట కానీ దాన్ని కోరుకోవటం లేదు.
1: Their true innate capacity, they are not making an effort to understand or recognize.
2: పరులు చెప్పిన దానిని అనుసరించటం లేదు.
1: They are not prepared to listen to others if they were to be told so.
2: తాము చేయక పరులు చెప్పినది వినక కేవలం తన ఎందున్నటువంటి విలువైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరుపయోగపరచుకుంటున్నాడు.
1: He doesn't do it, he doesn't listen to others, thereby he is wasting away his faculties and his capacity.
2: Manavudu chala viluvainatundi vaadu.
1: Man is an extremely valuable entity.
2: Men are more valuable than all the wealth of the world.
1: Men are more valuable than all wealth of the world.
2: Ituvanti manamu gurtinchadaniki tagina prayatnam cheyali.
1: It is this innate value of man that we must try to understand.
2: In jagat lokala ye shaktini manam abhivruddhi parchavallanu shakti dwara kaadu manava vyakti dwara avutundi.
1: Today in the world, if you want to achieve anything, it is through man that you have to achieve.
2: Manam ee naadu telivitegalanu penchukuntunname kaani gunamulanu penchukovatam ledu.
1: Today we certainly are laying great stress on increasing on our being clever.
2: Knowledge without action useless.
1: But not on character. Knowledge without action is useless.
2: Action without knowledge is foolishness.
1: Action without knowledge is foolishness.
2: కనుక మనం తెలివితేటలు తెలివితేటలని వెలగీగుతున్నామే కానీ నిజంగా మన తెలివితేటలు ఎంత మాత్రం.
1: We pat ourselves on being clever, but how far are we being clever?
2: ఈ తెలివితేటలు దుర్వినియోగం చేసుకునేటువంటి యొక్క మానవత్వానికి మనము గురి అవుతున్నాము.
1: We are led astray by being clever.
2: కాదు కాదు, నిజముగా విద్య అనేది వివేకముతో కూడినటువంటి ఆధ్యాత్మికం.
1: But true vidya is that which gives you a sense of fulfillment, a sense of understanding of your true divine nature.
2: వివేకముతో కూడినటువంటి యొక్క పవిత్రమైన ఆత్మతత్వము.
1: It is something which is a coming together of your own divine nature and ఆత్మతత్వం.
2: ఈ విధమైనటువంటి విద్యను ప్రాచీన కాలమునందు అనేక విధములుగా సుబోధన చేసి గురువులు వారిని సరైన మార్గంలో పెట్టుటకు ప్రయత్నించేటువంటి వారు.
1: The gurus of yore would impart this type of education to their pupils and wards.
2: కానీ ఈనాడు మన యొక్క విద్యను కూడాను సమాజమునందు వినియోగించక దాని యొక్క విశిష్టతను మనం గుర్తించక దుర్వినియోగపరచుకుంటున్నాము.
1: But today we are in a position where we are not seeking a fulfillment of what we have learned, nor are we putting it to good use.
2: Parama lobhiga vidu tayaravutunnadu.
1: He becomes a perfect miser.
2: Sadgunamulaku gheetu rayi tyagam.
1: The true hallmark of a good characteristic person is sacrifice.
2: Durgunamulaku gheetu rayi lobhamu.
1: In the same way you can determine bad qualities by miser.
2: Kanuka ee lobhatvaniki manamu longi దివ్యత్వమైనటువంటి త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోలేకపోతున్నాం.
1: We are becoming subservient to being a miser and we are not in a position to get the sense of sacrifice enough.
2: లోకమందెవడైన లోభిమానవుడున
1: If in this world there was to exist a perfect total miser.
2: లోకమందెవడైన లోభిమానుని చంప
1: If in this world if one were to kill such a person
2: కొట్టవలదు వాని తిట్టవలదు.
1: You need not take such a person to task, the second one. Nor should you ridicule him.
2: పైకమడిగినంత భక్తుల కాచొచ్చు.
1: This person has this trait in him that he nor would he part with anything that he has. But the moment you ask him for money,
2: అదే విధంగానే మనము అనేక శక్తులను సాధిస్తున్నాము.
1: This person if he asks of his wealth would immediately collapse.
2: ఈ శక్తులను సద్వినియోగపరచమని కోరినప్పుడు తాను ఆ సంస్థ ఎందే పాల్గొనదు.
1: Today they are acquiring skill and you are asked to part with your skill.
2: అప్పుడప్పుడు నేను విద్యార్థులకు చెబుతుంటాను, నాయన మానవత్వంలో దివ్యమైన గుణములు, భవ్యమైన గుణములు, నవ్యమైన గుణములు కోట్లకుంటున్నాయి.
1: Very often I exhort the students in this way. We have in this world many qualities which will take you far in this life, which are novel and which are full of significance.
2: Ivanni manasika sthiti yokka lakshanamu.
1: Now these are those which guard and safeguard your interest in the mental plane.
2: Ini satvinyoga pachu nimittamai satsangamlo praveshinchamantunta.
1: If you want to protect them then you must have satsanga or the company of the good.
2: Aneka mandi kalaacharalu హాస్టల్లో ఉండినంత వరకు కూడాను చాలా వినయ విధేయతలతో విద్యార్థి వలె నటిస్తూ ఉంటారు.
1: There are those who, so long as they are in the college or in the hostel, behave with a great sense of responsibility, humility and obedience.
2: బయట ప్రపంచంలో ప్రవేశించిన వీరికి ఏమి జబ్బు లేక ఏ రోగము, ఏ విధమైన యొక్క దుర్గుణము క్షణములో మార్పు చెందుతూ ఉంటారు.
1: The moment they step out into the world, we do not know what disease afflicts them, but they undergo a radical change.
2: జీవితమంతా కూడాను తాము బ్రతుకులతో ఈ విధంగా జీవిస్తుంటే ఒక్కతూరి చావకం కూడా మంచిది, ఇలాంటి మార్పు లేకుండా.
1: If you have to live in a constant state of life and death in this life itself, it's much better that you have one death at one stroke.
2: మన సత్యాన్ని విశ్వసించినప్పుడు ఈ సత్యానికి జీవితాన్ని త్యాగం చేయాలి.
1: If you believe in one thing as being the truth, you must try and give your life for it.
2: అట్టు లేనటువంటి జీవితము కేవలము పశుపక్షి మృగముల కంటే హీనం.
1: A life devoid of other sentiment is akin to the life of an animal and worse.
2: కనుకనే ఆనాటి గురువులందరూ కూడా ఈ శిష్యులకు విశాల ప్రపంచంలో ప్రవేశించటం పూర్వము అనేక సుబోధనలు సలుపుతూ వచ్చారు.
1: So it was that in the days gone by, even as the students were about to step out into the world, their gurus would give them a certain amount.
2: Motta modata satyanna pramada gavyam, satyamunaku yetti pramadam kodanu raakudadu annaru.
1: They used to give them a few principles. The first one, speak with the truth that does not come to any harm.
2: Dharmanna pramada gavyam, dharmamunaku yetti pramadam kodanu sambhavinchakodadu.
1: Second, dharma likewise should not come to any harm.
2: కుశలాన్ని ప్రమతవ్యం, మీ యొక్క క్షేమమునకు ఎట్టి కీడు కూడాను రాకూడదు. ప్రమతవ్యం, ఈ భూతములకు కూడాను ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు. స్వాధ్యాయ ప్రవచనార్థం భూతధర్మం, స్వాధ్యాయ ప్రవచనార్థం అనగా మనం చేసేటువంటి ఆచరణలకు, మనం అనుష్ఠించేటువంటి యొక్క మార్గములకు ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు. సత్యం వద, ధర్మం చెర, సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు.
1: స్పీక్ ట్రూత్, ఫాలో ధర్మ.
2: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవాని ఈ విద్యార్థులకు సుబోధనలు కలిపి తిరిగి విశాలమైన ప్రపంచంలోకి పంపేటువంటి వారు.
1: Revere the mother, the father, the guru, the guest as God himself. Such were the dictums given to the students.
2: తల్లి నవమాసములు మోసి అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి మీ యొక్క దేహమును అందించింది.
1: The mother undergoes any amount of hardships for a period of 9 months and gives you this body.
2: తన రక్తంలోని భాగములు కూడా నీకు పంచి తాను భాగం వహించింది.
1: She gives her own blood and makes you what you are.
2: అలాంటి తల్లి దైవ సమానము.
1: Such a mother is the same as God for you.
2: తండ్రి నీ దేహాన్ని పెంచి పోషించి విద్యావంతుని చేసి నిన్ను ఈ స్థితికి తెప్పించినాడు.
1: The father takes care of you, takes care of your physical comfort, makes you grow, gives you this education, brings you to
2: the అనేక మంది తల్లి తండ్రులు కూడా అనేక శ్రమలకు వచ్చి తామైన పట్టుండి బిడ్డలకు పెట్టి వారిని అభివృద్ధి గానిస్తూ వచ్చారు.
1: There are parents who undergo any amount of hardships, even to the extent of not teaching, so that their children might
2: not suffer. ప్రత్యక్ష దైవం.
1: Such a father is the very manifestation of God for you.
2: కేవలం దేహమే ఆధారం చేసుకున్నంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: There is no point in making your body as a soul basis.
2: అటువంటి రూపానికి జ్ఞాన బోధ చేసి సమాజంలో ఒక వ్యక్తినిగా నిలబెట్టగలిగాడు గురువు.
1: And this body has been given a definite shape in terms of your being an entity in the society.
2: గురువు కూడాను ఒక దైవ సమానం.
1: So that your guru also is akin to God.
2: ఇంకా అతిథి అతన్ని ఆదరించి అతనికి సరైనటువంటి గౌరవం అందించినప్పుడు ఆ అతిథి మనల్ని సమాజంలో కూడా ఒక స్థానము అందించి మనల్ని గౌరవిస్తాడు.
1: And then you have the result for the gift. If you take proper care of him, give him your respect and look after him, he is bound to give you a place in the society.
2: కనుక నిజముగా మన జీవితానికి వెలుగు అందించినటువంటి వారు తల్లి తండ్రి గురువు అతిథి.
1: సో these four people who have really given you something in this life are your mother, father, guru and the guest.
2: కనుకని ఆనాటి గురువులన్ని కూడాను మాతృ దేవో భవ పితృ దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అని సుబోధన చేశారు.
1: Therefore, the gurus of those days would exhort, would tell this pupils that the mother, the father, the guru
2: ఈనాటి విద్యావంతులు అతిథులను గౌరవించడం లేకుండా పోని లేక గురువును గౌరవించలేకుండా పోవచ్చు కానీ కన్న తల్లిదండ్రులు కూడా గౌరవించలేనటువంటి దురదృష్టులుగా
1: తయారవుతున్నారు. ఇది
2: విద్య యొక్క లక్షణం కానే.
1: దిస్ ఇస్ నాట్ ద ట్రూ క్వాలిటీ.
2: విద్యావంతులు చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం కాదు.
1: ఆఫ్ విద్య ఆఫ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్.
2: కనుక విద్యార్థులు వినయ విధేయులై ఇంద్రియములు నిగ్రహం కలిగించుకుని తద్వారా తన జీవితాన్ని సమాజంలో వినియోగించారు.
1: So students, the true student should be one who will have a sense of humility and obedience, who will be able to control his senses and make his life useful.
2: విద్యార్థులు ఇంద్రియములకు లోబడి బానిసలై కేవలం ఇంద్రియములు యందు ఒక కీలు బొమ్మ వలె ఆడుతున్నారు.
1: Today students have become servants of their senses and they dance to the tune of the senses.
2: ఏది తలచినా ఏది చూచినా ఏది పలికినా ఏమి చేసినా కూడాను స్వార్థమైనటువంటిది నిరంతరం కూడాను తన వెనుకలు ఆడుకునే ఉంటుందని.
1: ఎవ్రీ థాట్ ఎవ్రీ వర్డ్ ఎవ్రీ డీడ్ ఆఫ్ యువర్స్ ఇస్ గోల్డెడ్ ఆన్ బై సెల్ఫిష్ మోటివ్.
2: విద్యార్థులారా, నిజముగా ఈనాడు పవిత్రమైనటువంటి విద్యను అభ్యసించి ప్రాచీన సంస్కృతిని తిరిగి నిలబెట్టి దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటకు ప్రయత్నించండి.
1: You must try and take up the study in of that sacred education, which will give you a sense of regard for the ancient tradition, which will make you do something useful in this life.
2: ఈనాడు ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతి అక్రమ అనాచార అసత్యమైనటువంటి పైశాచిక ప్రవర్తనను అణచుటకు సరైనటువంటి మార్గాన్ని మీరు ప్రవేశించండి.
1: Treat that path which will make you put an end to this sense of unrest, agitation, violence, which are dancing like demons all around you.
2: నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయాలను సంస్కృతిని కాలానుగుణ్యంగా సవరించుకుని మెరగటాన్ని నేర్చుకోవాలి.
1: Try to understand that way, which will make you have a regard for the ancient customs and traditions and put them to good use in the changed times of today.
2: దైవ శాసనముల చేత మన యొక్క దీక్షను సాధించటకు సరైనటువంటి త్యాగమును పూనాలి.
1: Be brave Be courageous, take upon yourself the vow so that you may lead your life in a worthwhile way.
2: విద్యార్థులు త్యాగ శీలులు ధైర్య సాహసము కలిగినటువంటి వారుగా తయారు కావాలి.
1: What the world needs today is not a new society.
2: నూతన ధర్మం కాదు.
1: Not a new code of conduct.
2: నూతన మార్గం కాదు.
1: Not a new path.
2: కేవలం త్యాగ ప్రేమతో కూడినటువంటి యువకులు యువతులు అత్యవసరం.
1: What the world needs is students and any number of them who will be driven by the sense of
2: sacrifice
1: and love, and students who would have a pure heart, a selfless
2: nirankusha pravartanam kontavarakunu anagatukkeyatvanti yokka vidyarthulu kavali.
1: They should be able to curb the evil tendencies.
2: Nirahankarani unali.
1: They should have a sense of no ego.
2: అప్పుడే ఈ ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతిని మనము చెదరగొట్టడం కానీ లేక నిర్మూలంగా ఉంచడం కానీ చేసిన వారం అవుతాం.
1: It's only then can we possibly dispel this ashanti or lack of peace which is permeating all around us.
2: కేవలం స్వార్థము స్వార్థము స్వార్థము ఈ స్వార్థం అనేటువంటి యొక్క పిశాచమును మనము దూరం చేయాలి.
1: All the while it is selfishness. This devil. We have to drive this devil away.
2: ఈ దుష్టుడు ఉండినంత వరకు కూడాను ధర్మము జీవించదు.
1: So long as you have this selfish motive, dharma can never attain victory.
2: విద్యార్థులు ప్రధానంగా ఆచరించవలసినటువంటివి, తమ యొక్క అంగములను ఏ మార్గమునందు ప్రవేశించవలసినటువంటివి కొంత విచారించాలి.
1: Students must try to inquire which is the best way of making their organs function.
2: మన భారతదేశం యొక్క గడిపిన జీవితాన్ని మనం ఒక్కతూరి విచారించిన ఈ యొక్క దేశమునకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటని మనకు స్పష్టమవుతుంది.
1: A quick look at the history of this country will tell you what are the causes for the plight which it finds itself in today.
2: పూర్వము మన దేశమునందు శక్తి సామర్థ్యము కలిగినటువంటి రాజులు లేకపోలేదు.
1: In the past there certainly were any number of people, kings, mighty ones at that.
2: ధైర్య పరాక్రమవంతులైనటువంటి వీరులు లేకపోలేదు.
1: The valorous, the valiant ones, any number of them are also
2: there. విజ్ఞానవేత్తలైనటువంటి సైంటిస్టు లేకపోలేదు.
1: There were also scientists of a high caliber.
2: పండితులు లేకపోలేదు.
1: There were certainly any number of pandits of high caliber.
2: సర్వజ్ఞులైనటువంటి పండితులు, వైజ్ఞానులు, రాజాది రాజులు, అనేక విధమైనటువంటి వీరులు వీరులు కూడా ఉండినప్పటికీ దేశము పరాధీనము కావడానికి కారణమేమిటి?
1: We certainly had any amount of pandits of high scholarship. Scientists of high caliber, kings and the valorous ones, the valiant heroes, still the country became subservient.
2: వీరిలో ఒకరికి ఒకరికి ఐకమత్యం అనేటువంటిది లేదు. సహనభావం శూన్యం.
1: The reason was that one would not get along well with the other. There was no sense of unity.
2: కనుక ఐకమత్యము సామాజిక కృషి రెండు ఉంటే ఎంతటి విజయాన్ని అయినా మనం సాధించగలం.
1: So when you have a sense of unity and a sense of purpose for the society at large, certainly you can be successful.
2: మనకు సర్వశక్తులు ఉండి కూడాను కొన్ని దుర్గుణములు మనలో ప్రవేశించడం చేత మనం అందుకోవలసినటువంటి యొక్క ఆనందానికి అతి దూరమైపోతున్నాం.
1: Though we have been endowed with qualities of a high degree, because of a few impurities which have set in, we have not been able to achieve much.
2: ఈనాటి విద్యలు కేవలము మిథ్యా విద్యలు.
1: What you have today under the name of vidya is something which is transitory.
2: ఈనాటి యంత్రములు కేవలము పొట్టకూటి యంత్రములు.
1: And today's machinery is something which gives you livelihood.
2: వీటికి మనము స్వాధీనమై మన నిత్య సత్యమైనటువంటి యొక్క యంత్ర మంత్ర తంత్రముల యొక్క తత్వాన్ని మనం విస్మరిస్తూ వస్తున్నాం.
1: We tend to follow these and tend to forget and lose track of that which is permanent, everlasting.
2: మన ఉచ్ఛ్వాస విశ్వాసములే మన మంత్రము.
1: The mantra that we have to understand is the process of inhaling and exhaling.
2: దీనిని సోహం సోహం సోహం అనేటువంటి యొక్క మంత్రంగా రూపొందుతూ వచ్చింది.
1: This mantra is the soham mantra.
2: నీ దైవం ఎక్కడ అనగా నీ ఉచ్ఛ్వాస విశ్వాసములే నీ దైవం.
1: Where is God? Your God is nothing but this process of inhaling and exhaling.
2: ఒక్క దినమునకు 21,660 పర్యాయములు నీకు సోహం నీవే దైవము నీవే దైవము అని బోధిస్తుండగా మనము దానిని సరిగా అనుసరించటం లేదు.
1: యు హావ్ దిస్ గ్రేట్ లెసన్ బీయింగ్ గివెన్ టు యూ దట్ ఓవర్ ఏ యూ చాంట్ యూ అటర్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ దిస్ సోహం 21,060 టైమ్స్.
2: కనుక నీ శ్వాసమని నీ దైవంగా విశ్వసించి నీ జీవితానికి తగినటువంటి మార్గం అవలంబించు.
1: This breathing in and breathing out process is your God. Believe in this.
2: ఈ విధముగా విద్యార్థులను సరైనటువంటి సక్రమమైనటువంటి మార్గాన్ని పెట్టుటకు గురువులు కూడాను తగిన తోడ్పాటు కావాలి.
1: So the gurus or the teachers must undertake upon themselves the task of guiding the students on such lines.
2: విద్యార్థులు కేవలము లేత లకల వంటి వారు.
1: The students are like the tender creepers.
2: దానిని వదిలిపెట్టిన ఏ విధమైన మార్గాన్ని అవలంబించవచ్చు.
1: If you were to lose hold of them, the creeper might take any form or shape.
2: దీన్ని సరైన మార్గంలో తిప్పి సోపుగా దీన్ని అందించడానికి ఉపాధ్యాయులు కూడా తగిన చూచు.
1: This breathing in and breathing out process is your God. Believe in this.
2: ఈ విధముగా విద్యార్థులను సరైనటువంటి సక్రమమైనటువంటి మార్గాన్ని పెట్టుటకు

0: the creeper might take any form or shape.
1: దీని సరైన మార్గములో వ్యక్తి సోపగా దీన్ని అర్జించడానికి ఉపాధ్యాయుడు కూడా తగిన కృషి చేయాలి.
0: Students must catch hold of these creepers and see to it that it nourishes itself.
1: విద్యార్థులు వృక్షములకు వేరు వంటి వారు.
0: Students are like the roots of a tree.
1: భవనమునకు పునాది వంటి వారు.
0: They are like the basis of foundation.
1: ఈ విద్యార్థులే భావి పౌరులు, భావి అధికారులు, భావి విద్యావంతులు.
0: Of a mansion. Today's students are tomorrow's citizens, tomorrow's leaders, and tomorrow's men of authority.
1: అయితే ఈనాడు విద్యార్థులను సంస్కరింపజేసేటువంటి అధికారము ప్రభుత్వమునకు లేదు.
0: But today we have a case where the government has no right whatsoever to show the path to the students.
1: లేక విద్యార్థుల చేత సంస్కరింపబడేటువంటి యొక్క అధికారము ప్రభుత్వమునకు లేదు.
0: Nor does the government have the right to be dictated to by the students.
1: కారణం ఏమనగా మీరు లేత ప్రాయమునందే భవిష్యత్తుకు తగినటువంటి యొక్క రూపకంగా దీన్ని మీరు తీర్చిదిద్దుకోలేనటువంటి యొక్క బలహీనతని.
0: The reason is that an inherent weakness where no effort is being made to direct and safeguard the interests of the students at a tender age.
1: బాల్యమునందే భవిష్యత్తుకు తగినటువంటి యొక్క రూపాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి.
0: It is only during a childhood that we must make an effort to take care of the future.
1: దాన్ని ఈ విద్యా అభ్యాసములందే మనం తగినటువంటి కృషి చేయాలి.
0: And this sort of an effort has to be forthcoming in the process of acquisition of vidya.
1: విద్యార్థులారా, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నందు మీరందరూ కూడా ఉత్తీర్ణులై బయట ప్రపంచంలో ప్రవేశించి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ సత్కీర్తిని కూడా నిలపడానికి కృషి చేయండి. ఇది మీరు అందించేటువంటి కృతజ్ఞత.
0: స్టూడెంట్స్, హావింగ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూట్, make sure that when you walk out, when you go out into the world, your code of conduct, your behavior would be such as to bring a good name to the institute.
1: Krutagnata lekapoyinanu paravaledu, krutagnudu matram kaakudadu.
0: This is the gratitude that you can possibly show to the institute. You may not have a sense of gratitude, but for heaven's sake, don't become ungrateful wretches.
1: Parulato cheri leka dushtulato cheri మీరు ఆ మార్గమును అవలంబించి ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు కోల్పోకండి.
0: Don't get into the company of the bad and the wicked and the evil and lose sight of all the sacred things that you have learned.
1: వేరు పురుగు చేరి వృక్షంబు చెడుచును.
0: An insect can possibly get into the roots and ruin the entire.
1: చీడ పురుగు చేరి చెట్టు చెడుచు.
0: In the same manner, an insect can possibly bring down a huge mighty tree.
1: కించితుంబు చేరి గుణవంతు చెడుచును.
0: In the same way, the bad and the evil and wicked ones can possibly ruin a good one.
1: మీ భావములు విశాలమైనటువంటిగా తీర్చిదిద్దుకోండి.
0: Try and make your vision a broad and
1: సంకుచితమైనటువంటి యొక్క భావాలను మీరు అభివృద్ధి పరచకూడదు.
0: Don't give room for narrow mindedness.
1: విద్యావంతులము విద్యావంతులము అని చెప్పుకుంటూ సంకుచితమైనటువంటి భావములను ప్రవేశించిన ఈ విద్యకు విలువేముంటున్నది.
0: Calling ourselves the educated ones, but being subservient to the low and the undesirable things, how can you say that you are an educated one?
1: ఎక్కడ ఉండినా ఏ పని చేసినా ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు లక్ష్యంగా ఉంచుకోవాలి.
0: Wherever you are, whatever you might be doing, see that you have a place and room for these noble qualities.
1: ఇన్ని దినములు ఈ విధముగా ప్రేమించి ఆలించి లాలించి పాలించినటువంటి యొక్క తత్వాన్ని మీరు మరిచినారంటే ఇది మీకు భవిష్యత్తుకు మంచిది కాదు.
0: Having stayed here, having been looked after with such tenderness, with such love, with such mercy, with such kindness, if you are to forget all this and then go, your future is going to be
1: bleak. Kalikante if meru daivambe daggara.
0: God is nearer to you than your own mother.
1: Sanghitudu tandri kanna chala.
0: He is dearer to you than your own father.
1: Atti atma maracha abbulu paapamu.
0: If you are to forget such an atma, certainly you are going to accrue sin.
1: Kanuka talli vale preminchi tandri vale poshinchi guru vale upadeshinchi daivam vale rakshinchinatvanti yokka sai tattvanni meeru marachitina meeru inka munduku raaru.
0: Sai has looked after you with love as a mother would, has taken care of you as your father would, has protected you as God would, has taught you as a guru would.
1: Nee shakti paina neevu aadharapadu.
0: If you forget such a Sai,

0: சர்வ கோபங்களுக்கு ஏமாற்றம் கூட நீ பானிச காக்கூடாது.
1: Depend on yourself, don't become subservient to others.
0: కేవలం బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనుకరణ అనుకరణ.
1: The moment you step out into the world, you begin to imitate.
0: విద్యార్థులారా, అనుకరణ అనేటువంటిది మహాబలహీనమైన విద్య యొక్క శక్తి.
1: Students, imitation connotes a weakness.
0: ఇలాంటి బలహీనత కలిగినటువంటి వాడు తన చదువు వల్ల దేశమునికి ఉపకారం
1: చేయగలడు.
0: ఇలాంటి బలహీనుల వల్ల దేశమునికి ఉపయోగం.
1: What can such weaklings do for the prosperity of the country?
0: కనుక మన జీవితాన్ని ధైర్య సాహసం చేత స్వశక్తి పైన ఆధారపడేటువంటి యొక్క భావములను పెంచుకోవాలి.
1: So you must try and make room and nourish feelings which will give you confidence in yourself.
0: విద్యార్థులు చక్కగా అందానందములతో కూడినటువంటి యొక్క స్వరూపాన్ని తీర్చిదిద్దుకోవాలి.
1: Students should make an effort to see that their lives become full of happiness and joy and beauty.
0: నీవు బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనేక విధములుగా నీ రూప నామములు కూడా మారుతుంటాయి.
1: As you go into the world, you find a radical transformation coming in your own makeup. The physical.
0: ఇలాంటి విద్యార్థులను చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది.
1: When I see such students, I am given to a great sense of.
0: నిజంగా వీడు మనిష లేక మృగమా అని అనిపిస్తుంది.
1: I also feel, is this one a man or an animal?
0: నిజంగా మానవుడు అయితే ఒక్క మాటతో తాను సర్దుకోవాలి.
1: If he is really man, then he should set himself right by one word.
0: బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ అనేక విధమైనటువంటి తప్పు మార్గములను అనుసరిస్తూ ఉంటారు.
1: The moment you go into the world, you tend to take paths which are not to be taken.
0: విద్యార్థులు విద్యార్థిగా ఉంటే చక్కగా ఎంత అందంగా ఉంటుంటాడు, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంటాడు.
1: If a student were to remain as a student, how attractive he would be.
0: బయట దేహము లోపల మనసు రెండు కూడా పరిశుద్ధమైనట్టుగా ఉంటుండాలి.
1: How pleasing he would be. Externally, internally, he should be pure.
0: అట్టు లేక బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ గడ్డములు వీసములు సైడ్ పొంతు తలలు పెంచి పెద్ద బెగ్గర్గా తయారవుతున్నారు.
1: Rather than this happening, you find that the moment you step out into the world, you start growing a beard, you start growing long hair, sideburns, giving you the appearance of a beggar.
0: కేవలం నీవు మగవాడు పురుషుడు పురుషుడు అనిపించుకోవటానికి వీసములు ఉంటేనా పురుషుడు?
1: Today you call yourself man, but does mustache give you the status of man?
0: Rat-కు మీసములు లేవా?
1: The rat also has a mustache.
0: Cockroach-కు మీసములు లేవా?
1: The cockroach also has a mustache.
0: అది కూడా పురుషుడేనా?
1: Can you call them man?
0: పురుష లక్షణం ఇదే.
1: Are these the qualities of man?
0: కాదు కాదు, కేవలం ఒక విధమైన యొక్క దుర్గుణముల లక్షణం.
1: Certainly not. These are the qualities of a low nature.
0: కనుకని మేము పాత విద్యార్థుల యొక్క సమావేశం జరుపుకోవాలంటే కూడా కొంతవరకు అయిష్టపడుతుంటాం.
1: That is why I am a little averse to holding assemblies of our old students.
0: సంవత్సరంలో ఒక పర్యాయము ఈ సమావేశంలో ప్రవేశించేటప్పుడు అన్ని తీసుకుని వస్తారు.
1: Once a year, when they have to take part in a gathering of this nature,
0: ఇక్కడి నుంచి బయట పోతానే ప్రారంభిస్తారు.
1: They shave themselves clean and come. The moment they go back, they start going.
0: ఇలాంటి కుక్కలు కూడా చాలా తక్కువే ఉంటుండే.
1: Now such dogs are also few in number.
0: కానీ ఒక్కడుంటే చాలదా?
1: But even one such dog is enough.
0: మంచిది కాదు.
1: This is not
0: ఇన్స్టిట్యూట్కు సరైనటువంటి గౌరవం కాదు.
1: This is not desirable or good and does not do well.
0: కేవలము పిల్లల యొక్క దోషం మాత్రమే కాదు.
1: Does not do the institute any good.
0: ఈ తల్లిదండ్రులు కూడా దీనికి అధికారులుగా ఉంటున్నారు.
1: This is not the sole mistake of the student. The parents are also.
0: ఇలాంటి ప్రవర్తనలో ఉండేటువంటి యొక్క విద్యార్థులను ఈ పవిత్రమైన వాతావరణంలో పెరిగినటువంటి విద్యార్థులను ఈ విధమైన స్వేచ్ఛగా వదిలిపెట్టడము తల్లిదండ్రుల యొక్క తప్పు కూడా.
1: Students who are given to such ways and for being let free, the parents have to be held responsible.
0: అట్టి తల్లిదండ్రులు స్వామి మా స్వాధీనంలో లేదు మా మాటలు వినటం లేదు అని పలుకుతుంటారు.
1: Such parents come and implore to Swami, Swami, our words are not in our control. We cannot possibly tell them anything.
0: ఇది పిరికితనముల యొక్క లక్షణం.
1: This is nothing but a case of timid.
0: కుమారుడు కాని మరెవరైనా కాని సన్నిహితి మార్గం అవలంబించినప్పుడు గెట్ అవుట్, ముందు బయటికి వెళ్ళిపోమని చెప్పాలి.
1: This is a case of being timid to the extreme. It could be your son, it could be anybody else. The moment he misbehaves, you should say get out and turn them out of that.
0: Kamukane Prahladu cheppadu kamalaachu nachinchu karamulu karamulu.
1: That's why Prahlada said the hands are those which indulge in acts of worship to the Lord.
0: Srinathu varninchu jihva jihva.
1: The tongue is that which sings the glory of the Lord.
0: Suradakshakunu chusu chukkulu chukkulu.
1: That which tends to see good things are
0: the shayi ki mrokku siramu siramu.
1: And that head is that which bows down in
0: obedience. Veenulu veenulu.
1: That which listens to the good
0: are the ears. Madhuri tagalina manamu manamu. Kanuka indulo vidyarthulaku taginatvanti yokka vishayam okkate.
1: So what the students have to see in this is one thing.
0: Kumbhidhidavu cheppedi gurudu gurudu. Tandri haritirumani edi tandri tandri.
1: What you have to understand is that father is one who really tells you reach hari, do all that you can to reach hari.
0: Manchi panulu cheyamani daiva chintanalu abhiruddhi parchukomani sanmargamulo praveshinchamani cheppetundi badhyata tallidannulade.
1: It is the responsibility of the parents to tell the wards and the students that they must take paths which will lead them on to God.
0: Vidyarthulu kadamargam pattutaku మూడు విధములైనటువంటి యొక్క తప్పు తండ్రిది.
1: So today the students have gone astray. The father is responsible on three counts.
0: కనుక తల్లిదండ్రులు కూడాను విద్యార్థులకు తగినటువంటి యొక్క మార్గమును బోధించడం ఇది ప్రధానమైనటువంటి గురువు లక్షణం.
1: So the parents also have to take it upon themselves to safeguard the interests of this son, a children.
0: విద్యార్థులారా గడిచినది గడిచిపోలేదు.
1: Students, what has gone by has gone by.
0: ఇంకా ముందుకైనా కూడాను మీరు ఈ విధమైనటువంటి అవలక్షణములను అభివృద్ధి పరచుకోక సరైనటువంటి లక్షణాలను మీరు పెంచుకొని మీరు చక్కని విద్యార్థులుగా రూపొందండి.
1: At least in future, see to it that you don't undertake such things. Try to do something good and ennoble.
0: మనము విద్యాలయములకు పోటము కేవలం గుణములు పోషించుకోవటం కాని విజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవటం కాదు.
1: The purpose of going to an institution is not for the sake of acquiring some skills or for the sake of
0: gunamulu abhruti kavallante manaku kalaachara lakkaredu
1: or for the sake of bringing to the fore the good qualities. You need not go to a college for this.
0: Kamsuni kaleji endu Sri Krishnudu chadivena.
1: Did Krishna at any time study in the college called Kamsa?
0: Hiranyakashipu kaleji endu Prahladu chadivena?
1: Or did Prahlada study in the college of Hiranyakashipu?
0: Ee jagatvyaptini gantitaku vaari pavitra naamamulu ee yokka gunamulu pradhanam.
1: What is it that marked them out so that they have acquired such a name and fame?
0: Durbuddhula talalunna.
1: If you have the evil tendencies in your mind.
0: Doorulu vinu chevurunna.
1: If you have the ears listening to the bad.
0: Ponchi chuchu kanulunna.
1: If you have the eyes to see the
0: pantala vinu chevurunna.
1: To the undesirables and listening to the bad things.
0: Ee gunamulu chudagane dharmam eka bratukadanna.
1: If you do such things, there is no scope for dharma to flourish.
0: కనుక మనం చక్కని దృష్టి ఉంటుండాలి.
1: సో యు మస్ట్ హావ్ ఎ గుడ్ సైట్.
0: దృష్టి దోషం మనలో ప్రవేశించకూడదు.
1: దేర్ షుడ్ బి నో ట్రేస్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ సైట్.
0: హాస్టల్ లో ఉండినంత వరకును తల ఉంచుకొని నడుస్తూ ఉంటారు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద హాస్టల్ యు బెండ్ యువర్ హెడ్ డౌన్ అండ్
0: వాక్. కానీ దురదృష్టవశాత్తు తమ యొక్క గ్రామంలో చేరిగా తల కిందికి వంచారు.
1: But unfortunately, the moment you step into your village or your place, you never so much as bend your
0: head. Nirantaram kudunu bazaarlu bus standu chustuntaru.
1: All the while you keep looking at bus stands and bazaars.
0: Idi kaaki drishti.
1: This is the sight endowed to a crow.
0: Ilanti drishtini manam adukulo pettukovali.
1: Such is the sight which you must control.
0: Kanuka drishti doshamu, vaak doshamu, shravana doshamu, kriya doshamu, manu doshamu దూరము చేయటమే ఇది పవిత్ర విద్య యొక్క లక్షణం.
1: The deficiency of your sight, the deficiency of your hearing, the deficiency of your tongue in listening to bad things and doing bad things through your hands, try to curb.
0: కనుక దుర్గుణములు ఉండేటువంటి ఒక విద్యార్థికి పట్టము అందించడం కూడాను ఒక పాపం అనే చెప్పవచ్చు.
1: Try to curb this. So it is in fact a sin to give a degree to a person who has all bad qualities in him.
0: కనుక మనము ఏ పట్టమును అందుకుంటామో ఆ పట్టము తగిన ప్రవర్తన కూడాను ఉండాలి.
1: So in keeping with the degree that you have got, your behavior should follow.
0: Vidyarthulara, mee manchini kori, mee abhruddhini kori, mee aanandamunu kori, mee saarthakatanu kori, nenu inta kashtamto cheptunnane kaani mee paina dvesham kaadu, mee paina ee vidhamaina kriti idi
1: ledu. Students, the reason that I am telling you so many things in so many ways is out of a deep sense of concern for your well-being, for your welfare, and for your future prosperity, not a sense of distress, not a sense of hatred or being angry.
0: మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క తల్లి ఉంటుందండి.
1: Each one of you has one mother.
0: ఆ తల్లి ప్రేమనే మీరు సరిగా గుర్తించుకోలేకపోతున్నారు.
1: You are not in a position to understand the love of this one mother.
0: కానీ సాయి ప్రేమ 1000 తల్లుల ప్రేమ.
1: The love shown by Sai is the equivalent of the love of thousand mothers.
0: ఒక ప్రేమని అర్థం చేసుకోలేనటువంటి యొక్క మీకు 1000 తల్లుల ప్రేమ ఏ రీతిగా అర్థం చేసుకోగలరు? ఇది అసాధ్యమే.
1: If you are not in a position to understand the love of just one mother, how can you understand the love of thousand mothers? It's impossible.
0: కనుక ఏ కొంతైనా కూడా మీరు అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించండి.
1: So try and understand at least an iota of this love and behave accordingly.
0: నీకు కాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకువౌదు లోకమాత అని, అనగా ఒక్క సాయి ప్రేమకు దూరమైపోతే జగత్తు కంటే దూరమైనది.
1: If you become away, if you become far removed from the love of Sai, you will become distant to the world itself.
0: నాది స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: My love is a selfless love.
0: పవిత్రమైనటువంటి ప్రేమ.
1: It is sacred and pure.
0: ఏ విధమైనటువంటి సంకల్పరహితమైనటువంటి ప్రేమ.
1: And it has absolutely no motive, ulterior motive in it.
0: ఇలాంటి ప్రేమను మీరు పొందటం మహా అదృష్టం.
1: It is indeed a great bit of fortune for you to secure this love.
0: ఇలాంటి అవకాశమును పొంది కూడాను మీరు కేవలము ఒక దురదృష్టవంతులైపోయి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మసిబొగ్గులకు అమ్ముకున్నట్టుగా ఈ లౌకిక భోగభాగములకు అమ్ముకోవటము ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
1: యూ హావ్ సెక్యూర్డ్ ద పొజిషన్ ఆఫ్ ఎ లవర్ దిస్ బట్ అన్ఫార్చునేట్లీ యు ఆర్ సెల్లింగ్ అవే యువర్ ట్రూ నేచర్ జస్ట్ యాజ్ యూ సెల్ అవే కోల్ బిట్స్ యూస్లెస్ వన్స్ అండ్ యు ఆర్ మేకింగ్ యువర్సెల్ఫ్ సబ్సర్వియంట్ టు ద ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్.
0: మ్యాన్ కెన్ మేక్ ఎ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్. మానవుడు ఎంత గొప్పదైనా కూడాను చేయగలడు, ఎంతటి పవిత్రమైన కూడాను చేయగలడు.
1: Man can make a people great and strong. He can achieve any amount of success in any endeavor.
0: మానవుని మానవునిగా చేయటము ధనం కాదు.
1: It is not wealth which you should be equated to.
0: మానవుని మానవునిగా తీర్చిదిద్దటము బంగారు కాదు.
1: Man reforming man or man transforming man cannot be called
0: మానవుని మానవునిగా ప్రవర్తింపజేయటము డైమండ్స్ కాదు.
1: You can't say he is diamond when you make man behave as man.
0: మానవుని మానవుడే చేయాలి.
1: Man to man, this is the equation to be understood.
0: కనుక మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి.
1: You have to take care of yourself.
0: ఈ ఉద్ధరించుకునేటువంటి మార్గమును అభివృద్ధి పరచుకోండి.
1: And that which gives you a sense of purpose in this direction is what you must have.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి కంటే మించినటువంటి తపస్సు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో హైయర్ పెనెన్స్ దాన్ దట్ ఆఫ్ పీస్.
0: ప్రతి మానవుడు, ప్రతి దేశము, ప్రతి కుటుంబము, ప్రతి సంఘము శాంతిని ఆశించి అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నారు.
1: ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ నేషన్, ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ కాంగ్రిగేషన్, సొసైటీ స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ పీస్.
0: కనుక మానవుడు శాంతి కంటే మించినటువంటి తపస్సు లేదని గుర్తించి శాంతి నిమిత్తమై తగిన కృషి చేయాలి.
1: Therefore, man has to recognize there is no greater penance than that of peace and has to strive hard to attain that.
0: Na santosham. Santoshamunakante minchinatvanti sukham marokati ledu.
1: There is no other comfort other than that of happiness.
0: Manavudu sukhamu, sukhamu, sukhamu. Ye sukhamu? ప్రాకృతమైన సుఖమా లేక భౌతికమైన సుఖమా? అనిత్యమైనటువంటి సుఖములు సుఖములు కానేరవు. ఆత్మసుఖమే నిజమైన సుఖం.
1: మ్యాన్ సీక్స్ హ్యాపీనెస్ ఇస్ దట్ ఫిజికల్ ఆర్ ఫ్లీటింగ్ ఆర్ వరల్డ్లీ? నో, ఇట్ ఈజ్ ఓన్లీ ద హ్యాపీనెస్ ఆఫ్ ది స్పిరిట్ దట్ ఈస్ ది ట్రూ హ్యాపీనెస్.
0: ఈ సుఖమును కోల్పోవటకు కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ సీకింగ్ సచ్ ఎ హ్యాపీనెస్?
0: నతృష్టయా తపోవ్యాధి. మానవునికి ఈనాడు అమితమైనటువంటి ఆశలు పెరిగిపోతున్నవి.
1: మ్యాన్ ఇస్ బౌండ్ బై లిమిట్లెస్ డిజైర్స్ టుడే.
0: ఈ ఆశల వలనే మానవునికి అనేక విధములైనటువంటి రోగములు ప్రాప్తిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ దీస్ లిమిట్లెస్ డిజైర్స్ he is put to suffering and he becomes sick.
0: Kanaku vaanchananu adupulo pinchukoni ee yokka anarogyam aneetvanti yokka tattvamunu manam dooram gaavinchukunnappude manaku shanti aneetvanti labhyam avutundi.
1: Therefore one must put under check on these limitless desires and then free from such a sickness.
0: Inka dharmam ante emiti? దానమే ధర్మం కాదు, ధర్మమే దానము కాదు. దానము వేరు, ధర్మము వేరు.
1: దెన్ వాట్ ఈస్ దిస్ ధర్మ రైచియస్నెస్? ఇస్ ద చారిటీ దాన? నో, దే ఆర్ డిఫరెంట్.
0: ఇది ప్రాకృతమైనటువంటి క్షణభంగురమైనటువంటి దానిని ధర్మం అంటున్నాం.
1: వి కాల్ దిస్ చారిటీ యాజ్ ధర్మ బేసింగ్ ఆన్ ఫ్లీటింగ్ మొమెంటరీ ఎక్స్పీరియన్స్.
0: కానీ నిజమైనటువంటి ధర్మము శాశ్వతమైనటువంటిది.
1: బట్ ది ట్రూ ధర్మ is permanent.
0: ప్రాకృతమైనటువంటి కర్మలన్నింటిని కూడాను అతిక్రమించినటువంటి యొక్క ధర్మము అది ఏ ఆత్మధర్మము.
1: దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద వరల్డ్లీ మండేన్ యాక్టివిటీ ఇస్ ది ధర్మ ఆఫ్ ద స్పిరిట్.
0: మతములు వేరైనప్పటికీ మతమే ధర్మంగా విశ్వసించేటువంటి వారు అనేక మంది ఈ జగత్తులో ఉన్నారు.
1: దో రిలిజన్స్ వేరీ, మెనీ కన్సిడర్ రిలిజన్ యాజ్ ధర్మ.
0: కానీ మతం వేరు, ధర్మం వేరు.
1: బట్ రిలిజన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ధర్మ.
0: మతము ఒక రివర్ వంటిది, నది వంటిది.
1: రిలిజన్ ఇస్ లైక్ ఎ రివర్.
0: ధర్మము సముద్రం వంటిది.
1: ధర్మ ఇస్ ఎ మైటీ ఓషన్.
0: నదీనాం సాగరోహం గతిహీని, అన్ని నదులు కూడాను సముద్రంలో లీనమయ్యేటువంటిది.
1: ఆల్ రివర్స్ షుడ్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని శాస్త్రముల యొక్క గమ్యము, అన్ని ఊహల యొక్క భావము కేవలము ధర్మమే.
1: Therefore the essence of all religions, the goal of sacred tests and the aim of all aspirations happens to be dharma.
0: కనుక ధర్మం అనేటువంటి విశాలమైనటువంటి సముద్రమును కేవలం మతము అనేటువంటి రీతిగా పోల్చుకోవటం ఇది చాలా పొరపాటు.
1: Therefore to consider this dharma which is vast mighty ocean equal to that of a religion is wrong.
0: Matamulanniyu veru మార్గంబు ఒక్కటే, వస్త్రభేదము వేరు, వస్తు ఒకటే.

0: పూజలొకటే.
1: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ పాత్ ఈజ్ వన్. ద క్లాత్ ఈజ్ డిఫరెంట్ బట్ యాన్ ఈజ్ వన్. జ్యూవెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్. కౌజ్ ఆర్ డిఫరెంట్ కలర్స్, మిల్క్ ఈజ్ వన్. బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ద బ్రెత్ ఈజ్ వన్. ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఈజ్ వన్.
0: కనుక మానవత్వంలో తమ తమ అభీష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై కొన్ని హద్దులను నియమించుకుని మానవ జీవితం ఈ రకమైనటువంటి యొక్క మత రూపం లోపల జీవిస్తూ వస్తున్నది.
1: Therefore, religion is sustained by maintaining a kind of limitation on desires, putting certain boundaries to ambitions.
0: ఇవన్నింటి యొక్క ఏకత్వము నిజమైనటువంటి ప్రేమ తత్వమే.
1: In fact, the unity, underlying principle, is the only main thing.
0: మానవుడు నీతిపరుడు.
1: Man is one of morality.
0: అన్ని దేశముల యందు కూడాను నీతి నిజాయితీనే ఉచ్ఛ్వాస నిశ్వాసములు.
1: In every country is the morality and integrity which is the breath.
0: మానవుడు నైతికంగా పరిణతి పొందినప్పుడే మానవత్వంలో ఉండినటువంటి యొక్క సోదరత్వము, సమానత్వము, స్వేచ్ఛ అనేటువంటిది ఆదర్శంగా మన ఆచరణలో నిలబెడుతుంది.
1: When only there is transformation ethically, you find the principles of fraternity, equality and freedom developing day by day.
0: ఈ నాటి మానవత్వములో ఇట్టి నైతిక విలువలు కోల్పోవటం చేతనే జీవితం అనేటువంటిది అనేక విధమైనటువంటి అశాంతికి గురి అవుతున్నది.
1: Since moral values are totally out of picture, humanity is put to ruin today.
0: విజ్ఞాన శాస్త్రముతో పాటు నైతిక విలువలు కూడాను పెంచుకున్నప్పుడే ఈ ప్రపంచము లోపల సంఘర్షణ సమాప్తి అవుతుంది.
1: Along with the development progress in science and technology, we should also develop the moral spiritual values.
0: ఆర్థికంగా మానవుని యొక్క కోరికలు ధర్మబద్ధమైనప్పుడే మానవుని యందు ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
1: There will be divinity within us if only we develop desires based on righteousness.
0: Arthakamamulu dharmamayamainappude manavuni yokka drishti daivam vaipu maralutundi.
1: If only our pursuit to earn money and the desire are righteous, then you will have liberation.
0: Manavadi kante srishti chala vishalamainukuntadi.
1: This creation is so vast, more than that of humanity.
0: ఈ విశాలమైనటువంటి జగత్తులో మానవుడు ఒక బిందువు వంటి వాడు.
1: ఏ హ్యూమన్ బీయింగ్ ఇస్ జస్ట్ ఎ డ్రాప్ ఇన్ దిస్ వాస్ట్ క్రియేషన్.
0: కనుక మానవత్వమునకు ఈ సృష్టికిని ఎట్టి ద్వేషము లేదు.
1: దేర్ఫోర్ హ్యూమానిటీ అండ్ క్రియేషన్ దే ఆర్ నెవర్ కాంట్రడిక్టరీ.
0: తల్లిపాలు బిడ్డలు త్రాగినట్టుగా,
1: జస్ట్ ఎస్ ద చైల్డ్ డ్రింక్స్ the milk,
0: పువ్వులోని మకరందమును తుమ్మెదలు గోలినట్టుగా,
1: జస్ట్ ఎస్ ద హనీ బీ టేక్స్ ద నెక్టార్ ఫ్రమ్ ఎ ఫ్లవర్,
0: ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు మానవుడు అనుభవించటంలో ఎట్టి అభ్యంతరము లేదు.
1: దేర్ ఇస్ నో అబ్జెక్షన్ ఫర్ హ్యుమానిటీ టు ఎంజాయ్ ద న్యాచురల్ రిసోర్సెస్.
0: కానీ మితిమీరిన ఆశల చేత ఈ యొక్క ప్రాకృతమైనటువంటి వనరులు మనం అమితంగా వినియోగించుకోవటం చేతనే

0: ఈ ప్రకృతి యొక్క పరివర్తన విరుద్ధంగా మారుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ఇండెఫినిట్ డిజైర్స్ ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ నేచర్ అండ్ ద న్యాచురల్ రిసోర్సెస్ వీ ఫైండ్ పర్వర్షన్ ఆల్ టుగెదర్.
0: కనుకనే ఈనాడు జగత్తునందు భూకంపములు, ఉప్పెనలు, కరువు కాటకాలు, బాధలు ఇలాంటివన్నీ సంభవించడానికి ఈ భూమిలో ఉండినటువంటి వనరులు మనం అమితంగా గురవడం చేతనే దీని బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: ద కాజెస్ ఫర్ ఎర్త్ క్వేక్స్ ద ఫ్లడ్స్ అండ్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ వీఆర్ కన్ఫ్రాంటింగ్ డే టు డే ద మెయిన్ కాజ్ ఇస్ దట్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ నేచర్.
0: ఈనాటి మానవుడు భౌతికమైనటువంటి వాంఛల చేత, మితిమీరినటువంటి కోరికల చేత, అమితమైన ఆంక్షల చేత తమ తత్వాన్ని తాము గుర్తించుకునలేక తాము కూర్చున్న కొమ్మను తానే కొట్టుకుంటున్నట్టుగా ఉన్నాడు.
1: బికాస్ మ్యాన్ యాజ్ హీ డెవలప్డ్ లిమిట్లెస్ డిజైర్స్ ఇట్ అపియర్స్ యాజ్ దో హీస్ ఎ పర్సన్ సిట్టింగ్ ఆన్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ విచ్ హీ హింసెల్ఫ్ ఈస్ కటింగ్ ఆఫ్.
0: మానవుని అందలి సమరత్వము, సమన్వయము, సమత్వము, ఏకాత్మభావము ఈ నాలుగింటిని మనం అభివృద్ది పరచుకున్నప్పుడే మానవత్వంలో సోదరత్వము, స్వేచ్ఛ, న్యాయము వర్ధిల్లుతుంది.
1: ఇఫ్ ఓన్లీ వీ డెవలప్ దిస్ ఇంటెగ్రిటీ అండ్ దిస్ ఈక్వాలిటీ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఫ్రటర్నిటీ అండ్ జస్టిస్ ఎన్ష్యూర్డ్.
0: మానవుని యందు ఏకాత్మభావము అభివృద్ది కావాలి.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ షుడ్ బి డెవలప్డ్.
0: ఈ ఏకాత్మభావం నుండియే విశ్వమునందు ప్రేమతత్వం ఆవిర్భవిస్తుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ ఓన్నెస్ విచ్ విల్ బి ది ఆరిజిన్ ఫర్ లవ్.
0: ఈ ప్రేమ పాశము చేతనే యావత్ మానవులు కూడాను ఏకంగా కట్టబడుతూ ఉన్నారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ రోప్ ఆఫ్ లవ్ దట్ బైండ్స్ ది ఎంటైర్ హ్యుమానిటీ ఇంటు వన్.
0: ఎక్కడ మలేషియా, ఎక్కడ జపాన్, ఎక్కడ చైనా, ఎక్కడ ఇండోనేషియా, ఈ దేశంలో వారందరూ కూడాను ఈ కుగ్రామంలో వచ్చి ఐకమత్యంగా, అన్యోన్యంగా, ఆనందంగా ప్రేమను అనుభవించాలంటే దీనికి మూల కారణము మానవత్వంలో ఉన్నటువంటి ఏకత్వం ఒక్కటే, అది ఏ ప్రేమ.
1: వేర్ ఇస్ మలేషియా, వేర్ ఇస్ జపాన్, వేర్ ఇస్ చైనా, వేర్ ఇస్ ఇండోనేషియా? దే ఆల్ గ్యాదర్డ్ హియర్ ఇన్ దిస్ టైనీ హ్యామ్లెట్ ద విలేజ్. వాట్ ఈస్ దట్ బ్రాట్ దెమ్ హియర్? ఇట్ ఈస్ ఓన్లీ లవ్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
0: ఈ ప్రేమ ఎందే ఉంటున్నది జీవితం యొక్క ఆనందం.
1: ద బ్లిస్ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను అనుభవించడంలోనే ఉంటున్నది సాత్విక ఆనందం.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పైయస్ హ్యాపీనెస్ లైస్ ఇన్ ఎక్స్పీరియన్స్.
0: ఈ అనుభవించినటువంటి ఆనందమును 10 మందికి పంచడంలోనే ఉంటున్నది నిత్యమైనటువంటి ఏకత్వ ఆనందము.
1: ట్రూలీ స్పీకింగ్ ద జాయ్ ఇన్ దిస్ యూనిటీ కెన్ బి అబ్టైన్డ్ బై షేరింగ్ ద లవ్ విత్ ద ఫెలో మ్యాన్.
0: ఈ ప్రేమ తరంగములపైన జీవితమును కొంతవరకును ఆడించుకున్నప్పుడే ఇది పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
1: ఇఫ్ ఓన్లీ లవ్ డాన్సెస్ ఆన్ ద వేవ్స్ ఆఫ్ హ్యుమానిటీ ఇట్ వుడ్ బి టోటల్ కంప్లీట్ అండ్ ఫుల్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ ప్రాకృతమైనటువంటి సమత్వాన్ని గుర్తించుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ ఈక్వాలిటీ.
0: మానవుడు అనగా కేవలం దేహస్వరూపుడు మాత్రమే కాదు.
1: A human being is not just a human in
0: form. Manasu, buddhi, atma ani kuda untunnavi.
1: He has got the equipment such as the mind, intellect and the spirit.
0: Ee naligintu yokka samabhagame samatvame nijamaina manavattam.
1: All these four components present equally makes a human being.
0: Aithe ee naligintu yandu samatvam aneetvantidi taggipovatam chetane ప్రపంచంలో ఈ విధమైన అశాంతి అభివృద్ధి గాంచుతూ ఉన్నది.
1: సిన్స్ ద బ్యాలెన్స్ అమంగ్ దీస్ ఫోర్ కాంపోనెంట్స్ దట్ మేక్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ లాస్ట్ యు ఫైండ్ రెస్ట్లెస్.
0: ఈ సమతాభావమును మానవుడు ఏనాడు కాపాడుకున్నో ఆనాడే దేశము సుభిక్షంగా ఉంటుంది.
1: వెన్ వన్స్ వీ మెయింటైన్ ద బ్యాలెన్స్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఎన్ష్యూర్డ్.
0: మానసిక పరివర్తనే మనిషి యొక్క పరివర్తన.
1: ఇట్ ఇస్ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్ దట్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్.
0: మనిషి యొక్క పరివర్తనే దేశం యొక్క పరివర్తన.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాన్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద
0: దేశం యొక్క పరివర్తనే విశ్వం యొక్క పరివర్తన.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద కంట్రీ లీడ్స్ టు ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద
0: వరల్డ్. కాబట్టి విశ్వం ఈనాడు శాంతి సౌఖ్యములతో అభివృద్ధి గావించాలన్నా మనస్సు మారాలి.
1: If you want that the whole world should prosper in peace and progress and security,
0: the mind should change.
1: The mind should be so sweet, full of love.
0: Manas anekundi chala vichitramayinundi.
1: Mind is very mysterious.
0: Vignanato cherinappudu idi avadhutaga marutundi.
1: When once it is full of wisdom, it transforms into a renunciant.
0: Adiye ajnanato cherinappudu yamadutaga marutundi.
1: When once it is the company of a fool, it transforms into a messenger of God of death.
0: Anduvalane manayeva manushyanam karanam bandhamochuhoni. రెండు విధములైనటువంటి మార్పుల చేత ఈ మనస్సు మానవుని అనేక విధములైనటువంటి తరంగముల్లో దాటిస్తుండాలి.
1: Therefore is the mind that is responsible both for bondage and liberation. We should understand the trend of the waves of the mind.
0: కనుక మొట్టమొదట మానసిక పరివర్తన జరగాలి.
1: So mental transformation should take place in the first place.
0: ఈనాటి విద్యా విధానములో అనేక విధములైనటువంటి మార్పులు తెప్పించినప్పటికీ కానీ దీనికి అవసరమైన మార్పులు ఎవ్వరు కూడా తెప్పించడానికి ప్రయత్నించలేదు.
1: Though the modern education needs changes and transformations, needed changes have not been brought as yet.
0: అలభ్యము అసభ్యము అవినయము అహంకారము అసూయ ఈ ఐదు తత్వములే మానవునిగా కాక పశువుగా మారుస్తున్నవి.
1: Negligence of duty, lack of courtesy, lack of humility, ego, envy, jealousy, they make man worse than an animal.
0: కనుకనే మొట్టమొదట ఈ గుణములు ఉండినటువంటి వాడు విద్యావంతుడని చెప్పడానికి కానీ లేక విద్యార్థి అని చెప్పడానికి కానీ వీలు లేదు.
1: We can't call anyone educated or a student if
0: విద్యావంతుని యందు విద్యార్థులందు కూడాను ఈ ఐదు గుణములు ఉండకుండా పోవాలి.
1: These five bad qualities should not be there among students.
0: కనుక మొట్టమొదట దీన్ని లేకుండా చేసుకోవాలంటుంటే కొన్ని పశుత్వంలో ఉండేటువంటి యొక్క మంచి గుణాన్ని కూడా మానవుడు గుర్తించాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి ఫ్రీ ఫ్రమ్ దీస్ ఫైవ్ బ్యాడ్ క్వాలిటీస్ వీ షుడ్ ఆల్సో నో ది ఎనిమల్ నేచర్.
0: పక్షి మృగ క్రిమి కీటకాదుల నుంచి కూడాను మానవుడు ఎన్నియో సుగుణములు నేర్చుకోవాల్సి ఉంటుండాలి.
1: మ్యాన్ కెన్ లెర్న్ మెనీ ఆఫ్ వర్చ్యూస్ అవుట్ ఆఫ్ ది అనిమల్స్ ద బీస్ బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్.
0: సమాజంలో అందరూ అతి నీచంగా అతి అసహ్యంగా భావించేటువంటి మృగము గాడిద.
1: ఇన్ సొసైటీ యు ఫైండ్ ఎవరీ మీన్ డిస్గస్టింగ్ క్రీచర్ డాంకీ.
0: కానీ ఆ గాడిద ఎందుకు కూడాను మానవుడు నేర్చుకోవాల్సినటువంటిది ఎంతో గొప్ప గుణం ఉంటుంది.
1: బట్ మ్యాన్ కెన్ లెర్న్ మెనీ గుడ్ వర్చ్యూస్ ఫ్రమ్ ఏ డాంకీ.
0: సహన భావము గాడిద ఎందు ఉండేటువంటిది మానవుని ఎందుకు కనిపించదు.
1: This kind of patience, as you notice in donkey, is not present in a man.
0: Enni bharamulu vesinappatikini sahananga mostuntadi.
1: In spite of heavy load on its back,
0: enni debbalu kottinappatikini sahananga anubhavistuntadi.
1: Though it is whipped repeatedly, it's yet patient.
0: Tindi teethadulu lekapoyinappatikini prasannamainatti mukhamto adi pravartistuntadi.
1: Though it is not given food and drink, yet it maintains balance.
0: కనుకని గాడియందు మనం నేర్చుకోవాల్సినటువంటిది సహన భావము.
1: దేర్ఫోర్ దట్ లెసన్
0: ఓరిమి ఓరిమి
1: దట్ లెసన్ వి కెన్ లెర్న్ ఫ్రమ్ ఎ డాంకీ ఇస్ దట్ ఆఫ్ పేషెన్స్.
0: అన్నింటికంటే చిన్న జంతువు చీమ.
1: ద స్మాలెస్ట్ ఇస్ అన్ యాంట్.
0: కానీ ఈ చీమ నుండి కూడా మనం ఎన్నో పవిత్రమైన గుణములు నేర్చుకోవాల్సి ఉంటుంది.
1: దర్ మెనీ సీక్రెట్ లెసన్స్ వి కెన్ డ్రా ఫ్రమ్ అన్ యాంట్.
0: ఈ చీమ యందు దూరదృష్టి చాలా ప్రధానమైనటువంటిది.
1: యాంట్ హాస్ గాట్ ఫార్టిట్యూడ్ అండ్ ఎ విజన్.
0: ముందుకు వర్షాకాలం రాబోతుందని గుర్తించి దూరదృష్టి చేతనే 3 నెలలకు సంబంధించినటువంటి ఆహారంనంతా ముందు ప్రోగు చేసుకుని నిశ్చింతగా జీవిస్తుంటాడు.
1: యాంట్ హాస్ గాట్ దట్ విజన్ అండ్ ప్లాన్స్ ఫర్ ది అడ్వాన్సింగ్ రెయినీ సీజన్ బై గ్యాదరింగ్ ఆల్ ద రిక్వైర్డ్ గ్రెయిన్ 3 మంత్స్ ఇన్ అడ్వాన్స్.
0: ఇంకా సాలెపురుగు దీని నుండి మనము నేర్చుకోవాల్సింది కూడా ఉంటుందని.
1: Then the spider, there are many things that we can learn.
0: Pattudala.
1: Determination.
0: Enni paryamatalu goodu nallukunnappatikini daniki bhagnam kaliginappatikini e maatramu chintinchaka enni paryayamulaina tirigi aa goodunu nimminchukodaniki pattudala cheta taanu saadhistu untadi.
1: In spite of repeated attempts to destroy the nest it makes on its own, yet it continues to make the spider.
0: Inka gaadida cheppam kaani kukka.
1: Then comes the dog.
0: ఇందులో మనం ఏదో ఒక విధమైన కుక్క అనేటువంటి దాన్ని చాలా సులభంగా అలక్ష్యంగా మనం భావిస్తుంటున్నాం.
1: We just neglect the quality present in a dog.
0: దాని యందు ఉండినటువంటి విశ్వాసము మరొక జీవి యందు లేదు.
1: The quality of faith present in a dog is not present anywhere.
0: ఏదో పట్టడం పెట్టినటువంటి వ్యక్తిని విశ్వసించి అతని యొక్క కంఠం గాని లేక అతన్ని చూచినప్పుడు గాని చాలా విశ్వాసంతో తోక ఆడించుకుంటూ దగ్గరకు వస్తుంది.
1: The moment anyone serves little food to the dog, watching the dog approaches him and very closely wags its tail.
0: కాని ఉచిత విద్యలు అందించి సర్వ సౌకర్యములు చేకూర్చి సర్వ సదుపాయంలో కూడా వారిని అభివృద్ధిపరిచి తిండి తీర్థాలతో వారిని అభివృద్ధిపరిచి కడబటికి పాస్ అయిన తర్వాత ఉద్యోగములు కూడా ఇచ్చి వారు ఎంత పోషించినప్పటికీ అట్టి విద్యావంతులు ఎందు ఈనాడు ఈ విధమైనటువంటి విశ్వాసం లేకపోతుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ అండ్ ఫుడ్ అండ్ డ్రింక్ గివెన్ దెమ్ ఫ్రీలీ ఆఫ్టర్ సెక్యూరింగ్ పాస్ జాబ్ గివెన్ యట్ ఫెయిత్ ఈజ్ లాకింగ్ అమంగ్ ఎడ్యుకేటెడ్ టుడే.
0: ఇన్ని సదుపాయములు ఫ్రీగా చేసినప్పటికీ వీరిలో ఈ కుక్కలో ఉండినటువంటి ఒక విశ్వాసంలో వెయ్యింట ఒక భాగం కూడా కొంతమందికి లేకపోతుండాలి.
1: దో సో మెనీ కన్వీనియన్సెస్ ఆర్ ఎక్స్టెండెడ్ దే డు నాట్ హ్యావ్ 1,000th ఆఫ్ ద ఫెయిత్ ఆఫ్ ఎ డాగ్.
0: వీరు విద్యావంతులను ఏ రీతిగా మీరు చెప్పగలరు?
1: హౌ కెన్ యూ సే దట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్?
0: వీరు మేధావులు అని ఎవరు చెప్పగలరు?
1: హూ కెన్ సే దే ఆర్ ఇంటెలిజెంట్?
0: వీరు తెలివితేటలు అధికంగా ఉన్నదని ఎవరు చెప్పగలరు?
1: హూ కెన్ సే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్?
0: కనుకనే విశ్వాసం మానవునికి శ్వాసం.
1: Therefore, it is the faith which is the breath of mankind.
0: అట్టి విశ్వాసాన్ని ప్రబోధిస్తుంది కుక్క.
1: It is the lesson of a dog.
0: మీకందరికీ తెలుసును, భారతదేశంలో సిండికేట్ బ్యాంక్.
1: You all know in Bharat,
0: దీనికి
1: సిండికేట్ బ్యాంక్
0: కుక్కను చిహ్నంగా పెట్టుకున్నారు.
1: They have the symbol of a dog.
0: అనగా మీ డబ్బుకి ఎట్టి భయము ఉండదు, ఇది విశ్వాసంతో పాల్పడేటువంటిది అని కుక్కను దీనికి ఆదర్శంగా తీస్తున్నారు.
1: The symbol of the syndicate bank of the dog tells you don't need to be afraid of your deposit there.
0: Inka pitta lopala undinatvanti oka maha pedda gunam.
1: And the quality of a parent.
0: Ee pittalo ekapatni vratam anetundi ee pitta yendu maatrame unnadi kaani inka etti sadakuni yendu kaani etti mahaneeyulu yendu kaani ee oka goppa gunam ledu.
1: It is the parent that will hold on, cling on to one life partner. It would not change.
0: Meeku telusunu ramayanam nandu రెండు పక్షులు జత కూడినప్పుడు బోయవాడు ఒక పక్షిని కొట్టాడు.
1: యు నో ఇన్ రామాయణ ఏ హంటర్ షాట్ వన్ ఆఫ్ ది టూ బర్డ్స్.
0: పత్ని కింద కూలిపోయింది.
1: ఇట్ ఇస్ ద ఫీమేల్ దట్ ఫెల్.
0: కానీ పతి ఉంది.
1: బట్ ది మేల్ బర్డ్ ఇస్
0: అది ఈ వియోగమును భరించుకోలేక అనేక విధములుగా బాధలు పడింది.
1: ద పార్ట్నర్ కుడ్ నాట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్.
0: కట్టగడబటికి ఆ వియోగం చేతనే ప్రాణం వదిలింది.
1: Because of separation, it died.
0: దీనిని చూచినటువంటి వాల్మీకి శోకంతో ప్రారంభమైనటువంటి శ్లోకము శోక నివారణ గావిస్తూ వచ్చింది.
1: వాల్మీకి వాచింగ్ ద సినారియో స్టార్టెడ్ కంపోజింగ్ ద సీక్రెట్ టెక్స్ట్ విత్ ఇన్ సాడ్నెస్ శోక అండ్ కంపోజ్ వర్సెస్.
0: పక్షుల లోపల తన పత్ని మరణిస్తే రెండో పత్ని అనేటువంటి దాన్ని ఏమాత్రం ఆశించదు.
1: Among the two birds, when one life partner dies, the other will not live.
0: నిగ్రహించుకుని తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది కానీ తిరిగి తాను జీవించడానికి ప్రయత్నించదు.
1: ద పార్ట్నర్ లెఫ్ట్ బిహైండ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద అదర్ వుడ్ నాట్ టేక్ ఎనీ డ్రింక్ ఆఫ్ ఫుడ్.
0: పిట్టలో ఉండినటువంటి ఒక ఏకపత్ని వృత్తమునకు ఒక్క మానవుడైన ఆదర్శంగా కనిపిస్తున్నాడా?
1: అండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ క్లింగింగ్ ఆన్ టు ద సింగిల్ లైఫ్ పార్ట్నర్ ఇస్ దేర్.
0: ఒక పత్ని పోతే ఇంకా ఎన్ని పత్నీలైనా కూడా తాను సిద్ధంగా తీసుకోవడానికి ఉంటాడు.
1: ఇఫ్ వన్ వైఫ్ ఇస్ గాన్ ఇస్ రెడీ టు హ్యావ్ మెనీ టు ఫాలో.
0: కనుకనే ఈ పచ్చి నుంచి మానవుడు నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప శీలత అనేటువంటి దాన్ని మనం నేర్చుకోవాలి.
1: Therefore, from parrot we can learn the lesson of character.
0: కనుకనే పశుపక్షి మృగాదులు ఎందుకు కానీ క్రిమికీటాదులు ఎందుకు కానీ ఎన్నో మంచి గుణములు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుండాలి.
1: Therefore, there is every need to cultivate sacred virtues.
0: కేవలం అనేక గంధము కలిగినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: There is no use by merely going through texts.
0: ఇది కేవలం ఒక బుకిష్ నాలెడ్జ్.
1: ఇట్స్ ఓన్లీ బుకిష్ నాలెడ్జ్.
0: కానీ ప్రాక్టికల్ లో మనం ప్రవేశించాలి.
1: బట్ వీ షుడ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ప్రపంచంలో మన హృదయమే ఉత్తమ బోధకుడు.
1: Therefore, in this world, our heart is the noblest teacher.
0: కాలమే మనకు సరి అయినటువంటి ఉత్తమ గురువు.
1: Time is the noblest teacher.
0: ఈ విశాలమైన ప్రపంచమే మనకు ఆదర్శమైనటువంటి గ్రంథము.
1: The vast world is an ideal text.
0: ఒక్క నిజమైన స్నేహితుడు అతనే భగవంతుడు.
1: We are only one true friend, God Himself.
0: కనుక మనకు బోధకుడు కావాలని చెప్పని మనం ఎక్కడా వెతకనక్కర్లేదు. మన హృదయమే, విశాలమైనటువంటి యొక్క హృదయమే మన యొక్క బోధకుడు.
1: సో యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఎ టీచర్, యువర్ హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రిసెప్టర్.
0: నీ హృదయాన్ని నీవు అనుసరిస్తే అన్ని కూడా పవిత్రమైనవిగా రూపొందుతాయి.
1: ఇఫ్ యూ ఫాలో యువర్ కాన్షియన్స్ ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
0: కనుక నీ హృదయమే మనకు విశాలమైనటువంటి యొక్క బోధకుడు.
1: Therefore our conscience is the best teacher.
0: కాలము మనకు ప్రధానమైన గురువు.
1: Time is our main teacher.
0: కాలము చేతనే మనం సర్వకర్మలు కూడా ఆచరిస్తున్నాము.
1: The whole activity goes by the time.
0: కాలము చేతనే మన యొక్క కాయము అనేక విధమైనటువంటి మార్పులు చెందుతున్నది.
1: The body changes, transforms basing on time.
0: సర్వమునకును కాలమే ప్రధానము, కాలమే మూలము.
1: For everything time is the cause and the basis.
0: కనుక కాలమే మనకు గురువు.
1: Therefore time is our teacher.
0: ప్రపంచమే మనకు గ్రంథము.
1: The whole world is the text.
0: ఈ యొక్క గ్రంథంలో లేనటువంటి ఇంకెక్కడ కూడా మనకు కనిపించవు.
1: సచ్ ఎ గ్రేటెస్ట్ టెక్స్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ప్రపంచాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే,
1: ఇఫ్ యూ ఫాలో ద వర్డ్,
0: ఎన్ని విధములైనటువంటి యొక్క పాఠంలో మనకు నేర్పుతూ ఉంటుండాలి.
1: ఇట్ టీచర్స్ యూ మెనీ మెనీ లెసన్స్.
0: భగవంతుడే మనకు నిజమైనటువంటి మిత్రుడు.
1: గాడ్ ఈజ్ అవర్ ట్రూ ఫ్రెండ్.
0: కానీ ఈనాడు కేవలము ఒక భౌతికమైనటువంటి దీనితో కొన్ని చర్యల లోపల మనము ప్రవేశించి ఈ తుచ్చమైనటువంటి అనిత్యమైనటువంటి స్నేహితుల నిమిత్తమై మనం కాలమును వ్యర్థం చేస్తున్నాము.
1: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ వీ వేస్ట్ అవర్ టైం బై సీకింగ్ ద కంపెనీ ఆఫ్ ఎ మీన్ పర్సన్, టేకింగ్ హిమ్ యాజ్ అవర్ ఫ్రెండ్.
0: అన్ని విధములుగా మనం వంచేటువంటి యొక్క మిత్రులను మనం అభివృద్ధి పరుచుకుంటున్నాము.
1: యూ హ్యావ్ ఫ్రెండ్స్ హూ విల్ డిసీవ్ యూ, హూ విల్ బిట్రే యూ.
0: నీ చేతి ఎందు ధనమున్నదా, నీ చేతి ఎందు పదవున్నదా, అందరూ నీకు మిత్రులుగానే వస్తారు.
1: So long you have money on hand and authority, everybody would be your friend.
0: ee dhaname nee yokka cheti endu lekapoyinappudu evvadu kuda nee goodbye kuda cheppadu.
1: The moment there's no money on hand, nobody would say goodbye.
0: Kaani bhagavantudu attanti vaadu kaadu.
1: God is not of that sort.
0: Nee ventane jantane intane kantane untundi anni vidhala nee kaapaadutuntadu.
1: God is with you, below you, around you, above you, in you, and he is safeguarding you.
0: కనుకనే నియమైనటువంటి మిత్రుడు భగవంతుడే.
1: So God is the only true friend.
0: అట్టి నిజ మిత్రుని మాత్రమే ఈనాడు విశ్వసించడానికి వెనుకంజ వేస్తున్నారు.
1: But we just retreat. We don't have such a friendship with God.
0: కేవలము ఈ జగత్తు యొక్క ఆశలను అభివృద్ధి పరిచి వాంఛింపజేసి కొన్ని విధమైనటువంటి మోసం చేసేటువంటి యొక్క మిత్రుల్ని ఈనాడు మనము విశ్వసిస్తున్నాము.
1: టుడే వీ హావ్ ఫెయిల్డ్ ఫుల్ ఫెయిత్ ఆన్ అవర్ ఫ్రెండ్స్ హూ డిసీవ్ అస్, హూ ఫాస్టర్ అవర్ మీనింగ్లెస్ డిజైర్స్.
0: కనుక మొట్టమొదటి మనకు ప్రధాన మిత్రుడు భగవంతుడే.
1: ద ఫస్ట్ ఇన్సెన్స్ ఫస్ట్ ఫ్రెండ్ ఇస్ గాడ్.
0: అతి మిత్రుడు మన హృదయ బోధకుడు.
1: సచ్ ఎ ఫ్రెండ్ ఈస్ ద టీచర్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుకనే చైనా దేశమునకు ఈ పేరు రావడానికి ఈ ఉత్పత్తి స్థానం ఏమిటో మనం చక్కగా విచారం చేయాలి.
1: వీ షుడ్ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ఆరిజిన్ ఎటిమాలజీ బిహైండ్ దిస్ నేమ్ చైనా.
0: ఈ చైనా అనేటువంటి పదము,
1: దిస్ వర్డ్ చైనా,
0: చూకోక్ అనేటువంటి యొక్క ఉత్పత్తి స్థానం నుండి ప్రారంభమైంది.
1: ది ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్ చైనా ఈజ్
0: చూకోక్.
1: చూకోక్, చూకోక్
0: అనగా చూ అనగా మన యొక్క హృదయము.
1: చూ స్టాండ్స్ ఫర్ హార్ట్.
0: కోక్ అనేటువంటిది దేశము.
1: కోక్ ఇస్ కంట్రీ.
0: కనుక మా హృదయమే మా యొక్క దేశము అనేటువంటి ఉత్పత్తి స్థానం నుంచి వచ్చినటువంటి ఈ చైనా.
1: సో ది ఎటిమాలజీ సేస్ దట్ ఇస్ అవర్ హార్ట్ ఈజ్ అవర్ కంట్రీ.
0: ఇది అన్ని దేశములు ఎందు కూడాను అన్ని మతములు కూడాను సమన్వయమైనటువంటిది.
1: This applies to all countries, to all religions as well.
0: Bharata. Bharata anaga enti? Bha anaga prakashamu.
1: Bharata, the first letter, bha means religion.
0: Aa prakashame atmasthanamu.
1: The Atma, the spirit is the center of religion. Dhanam
0: anunche vade Bharatudu.
1: And Bharata is the one who has got that light.
0: Prati manavudu kudanu hrudayanni aakarshinchinatundi vadu.
1: So everyone is drawn by the heart.
0: Bhagavantudu ye pradesham nando undatam ledu.
1: God is not present in different
0: places. ఏ బద్రీనాథ్, ఏ అమర్నాథ్, ఏ కేదార్నాథ్, ఏ యొక్క టెంపుల్ యందు ఉండేటువంటి వాడు కాదు.
1: He has not confined himself to pilgrim centers like Badrinath,
0: కేదార్నాథ్. ఇవన్నీ మన భ్రమనే కానీ నిత్య సత్యమై నిలిచినటువంటి యొక్క స్థానము హృదయమే.
1: That's all your imagination and illusion. The heart is the temple of God.
0: కనుకనే మాకు హృదయమే మా దేశము అని విశ్వసించినటువంటిది ఈ యొక్క చైనా దేశము.
1: Therefore it is China that had full faith that the heart is one's own country.
0: ఇందులో కష్టములు దుఃఖములు విచారములు ఎన్నో సంభవిస్తుంటాయి.
1: On the way we may be met with so many difficulties, anxieties.
0: కనుకనే చైనా లోపల పూర్వకాలం ఇప్పుడు కూడా కొంతవరకు ఉంటుండాలి. తెల్లవారు లేచినది మొదలే మొట్టమొదటి ఒకదాన్ని చింతించేటువంటి వారు.
1: Then and now in China, the moment they get up, the first thing they do is to meditate.
0: Difficulties are our friends. Let us invite them, annaru.
1: They said, difficulties are our friends. Let us invite them, they said.
0: Mana kashtamule manaku nijamaina mitrulu.
1: Difficulties are our true friends.
0: కష్టములే లేక సుఖములు అనేటువంటి మనకు లభ్యం కావు.
1: There cannot be happiness without any misery.
0: అని తెల్లవారు లేచిన తక్షణమే వారు చింతించి పనుల్లో ప్రారంభించేటువంటి వాడు.
1: They think so every morning by the time they get up from bed and start their activity.
0: రత్నానికైనప్పుడు నువ్వు కాంతి కలగాలంటే రాపిడి చేత దాన్ని బాధ పెట్టాలి.
1: Even a diamond is to shine brilliantly, it has to be polished.
0: అదే కాకుండా ఆత్మతృప్తి చేత ఆనందం మనకు ప్రాప్తిస్తుందనేటువంటి సత్యాన్ని కూడాను చైనా దేశం ప్రచరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ది ప్రాపగేషన్, ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ చైనా దట్ టెల్స్ యూ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది స్పిరిట్
0: ఆత్మనాత్మ అని కూడాను భారతదేశంలో ఉంటుండాలి. ఈ ఆత్మను ఉద్ధరించేటువంటిది ఏమిటి? మన యొక్క సరి అయినటువంటి యొక్క నడతనే.
1: ఇన్ భారత్ దిస్ ఈస్ ది మెయిన్ ఫీలింగ్
0: మన మంచి ప్రవర్తనే మనల్ని ఉద్ధరింపజేసేటువంటిది.
1: దట్ ఈస్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ దట్ వుడ్ హెల్ప్ ఫర్ ఎమాన్సిపేషన్.
0: మన ప్రవర్తన ఎవరినో దేశాన్ని ఉద్ధరిస్తుందని కాదు.
1: ఇట్స్ నాట్ ద కాండక్ట్ దట్ వుడ్ హెల్ప్ ద కంట్రీ.
0: నిన్ను నిన్ను ఉద్ధరించుకోవడానికే మంచి ప్రవర్తన అవసరం.
1: ఇట్ విల్ హెల్ప్ యువర్ ఓన్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
0: ఒక కత్తి తీసుకుని రాతిపైన బాగా నూరుతారు.
1: యూ టేక్ ఎ నైఫ్ అండ్ షార్పన్ ఇట్.
0: కానీ అది రాతిని నునుపు చేసే కోసం నిమిత్తం కాదు, ఈ కత్తికి పదునిచ్చే కోసమని.
1: ఇట్స్ నాట్ టు షార్పెన్ ద టచ్ స్టోన్, ఇట్స్ టు షార్పెన్ ద నైఫ్.
0: అదే రీతిగానే ఈ జగత్ అనేటువంటి దీని లోపల సత్ప్రవర్తన అనేటువంటిది మనం అభివృద్ధి పరుచుకున్నామంటే ఇది దేశమే ఉద్ధారం అయిపోతుంది.
1: Therefore in this vast world, if we develop good character, the whole world will develop.
0: ఈ యొక్క చైనా దేశంలో ఒక సామెత కూడా ఉంటుండాలి.
1: There is a proverb in China.
0: కష్ట సంపదే రుచికరమైన మన పదార్థము అనింది.
1: It is only the food that's prepared out of difficulty would be highly delicious.
0: కష్టంతో సంపాదించినటువంటి దాన్ని సుఖభోజనంగా మనం అనుభవిస్తాం.
1: If all the earning is out of hard work,
0: కష్టము లేకుండా సుఖభోజనం చేసేటువంటి వాడు కేవలం ఒక సోమరిపోతే.
1: The one who enjoys food without working hard for it is a lazy man.
0: చైనా దేశంలో ప్రతి వ్యక్తి కూడాను చాలా శ్రమించి తాను సంపాదించేటువంటి వాడు.
1: So every person should work hard and earn the daily bread.
0: ప్రతి మానవుని ఎందుకూడను ఈ విధమైనటువంటి యొక్క శక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సచ్ ఎ లేటెంట్ పవర్ షుడ్ బి డెవలప్డ్ బై ఎవ్రీ వన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశ సంపదని, దేశం యొక్క సంస్కృతిని ఈనాడు విస్మరిస్తున్నాం.
1: సచ్ ఎ సీక్రెట్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ద కల్చర్ ఆర్ ఫర్గాటన్ టుడే.
0: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశమే కాక ఈ చైనా దేశము సన్నిహిత సంబంధ బాంధవ్యంతో కూడినటువంటివి.
1: సిన్స్ ఆర్కేక్ ఆర్ ఏన్షియంట్ టైమ్స్ there are closer ties between China and Bharat.
0: కొన్ని నిమిషముల పూర్వం మీకు చెప్పారు.
1: Few minutes back it was
0: భూదేవత అని, లక్ష్మి అని, కుబేరుడని, కింగ్ అని ఇవన్నీ కూడాను భారతదేశం యొక్క సంస్కృతి యొక్క తత్వములే.
1: Few minutes back you were told that goddess of wealth Lakshmi, the god of wealth Kubera, so many names are mentioned.
0: కానీ దీని నిమిత్తమై హృదయము నుండి కొన్ని శాసనములు ప్రారంభమైనాయి.
1: For this thing there is a teaching that arises from one's own heart.
0: ఈనాడు లోకములోపల కొద్ది సహాయం చేత కూడాను మంచివారు ఎంతో మనకు గొప్ప మేలు చేస్తుంటారు.
1: With a little help extended to us in this world, there are many people that would help us.
0: గొప్ప సహాయం చేసినప్పటికీ అల్పులనేటువంటి వాడు అనేక బాధలకు గురి చేస్తుంటాడు.
1: Though the recipient of a great help is the mean man who puts the one into
0: difficulty.
1: A small example.
0: మనకు అవసరం కానటువంటిది, పనికి రానటువంటిది గడ్డి వేస్తే పశువు దాన్ని భుజించి తాను పవిత్రమైనటువంటి యొక్క క్షీరాన్ని మనకు అందిస్తుంది.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ద గ్రాస్ దట్ వీ నెగ్లెక్టెడ్ అండ్ త్రో ఇట్ ఆఫ్, ఇట్ ఈస్ ద కౌ దట్ ఈట్స్ అండ్ గివ్స్ అస్ ద మిల్క్.
0: పాముకు పవిత్రమైన క్షీరం పోసి పెంచినప్పటికీ అది విషమే మనకు అందిస్తుంది.
1: ఈవెన్ ఇఫ్ యూ ఆఫర్ మిల్క్ టు ఎ స్నేక్ ఇట్ ఎమిట్స్ పాయిజన్.
0: కనుక చెడ్డవారికి మనము ఎంత మేలు చేసినప్పటికీ అది కీడుగానే భావిస్తుంది.
1: ఈవెన్ ఇఫ్ యూ రెండర్ హెల్ప్ టు ఎ బ్యాడ్ మ్యాన్ హీ విల్ హార్మ్ యూ ఇన్ టర్న్.
0: మంచివారికి అల్పతృప్తి చేసినా సహాయం చేసినప్పటికీ అది అధికమైనటువంటి ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: ఇఫ్ యు ఎక్స్టెండ్ లిటిల్ హెల్ప్ టు ఎ గుడ్ మ్యాన్ హీ విల్ బి ఇన్ఫినిట్.
0: కనుకనే దీనికి కొన్ని శాసనములు ప్రారంభమైనాయి ఈ అనేక దేశాల్లో.
1: Therefore, there are certain rules and regulations
0: in this country. There
1: are so many stories relating to these rules
0: and regulations.
1: These laws are like a net.
0: ఈ వల లోపల చిన్న చిన్న చేపలు దూరి వెళ్లిపోతుంటాయి తప్పించుకొని.
1: స్మాల్ ఫిష్ ఎస్కేప్ అవుట్ ఆఫ్ దిస్ నెట్.
0: కానీ పెద్ద పెద్ద చేపలు ఈ యొక్క వలనే ఛేదించి వారు తప్పించుకొని బయటకు పోతుంటారు.
1: బిగ్ ఫిష్ వుడ్ ఫైట్ అగెన్స్ దిస్ నెట్ అండ్ ఫైండ్ అన్ ఎస్కేప్.
0: ఈ చిన్న పెద్ద కానటువంటి మధ్యవర్తులకి ఈ వలలో చేరిపోయి బంధితులైపోతుంటారు.
1: దోస్ ఆర్ ది ఫిష్ విచ్ ఆర్ నైదర్ టూ స్మాల్ నార్ టూ బిగ్ ఆర్ కాట్ ఇన్ ద నెట్.
0: కనుక ఈనాటి ప్రభుత్వం యొక్క శాసనాలు కూడాను చిన్నవారు లెక్క చేయటం లేదు.
1: Regulations
0: చైనాలో ఈ శాసనాన్ని గురించి చక్కని ఒక గాథ ఉంటుండాలి.
1: సో మెనీ స్టోరీస్ రిలేటింగ్ టు దీస్ రూల్స్.
0: ఈ శాసనం అనేటువంటివి ఒక వల వంటివి.
1: దీస్ లా

0: to be got caught in the net.
1: కనుకని ఈనాటి ప్రభుత్వం యొక్క శాసనలు కూడాను చిన్నవారు లెక్క చేయటం లేదు.
0: The laws of the government are not cared by small people.
1: పెద్దవారు ఈ యొక్క శాసనాన్ని కూడాను ఉల్లంఘించిపోతున్నారు.
0: Big people disobey the laws of the land.
1: కానీ మధ్య స్థాయిలో ఉండేటువంటి వారికి అన్ని రకమైనటువంటి బాధలు కూడా.
0: Only middle class face all the problems.
1: ఈనాడు ప్రత్యక్షంగా మనకు గోచరమవుతుంది.
0: You find this in every aspect in life.
1: కనుక మనం శాసనం అంటే ఏమిటి? హృదయ శాసనమే సరి అయిన శాసనము.
0: Therefore, what is the true law? It's the law of the heart.
1: కనుక నేను అప్పుడప్పుడు 4 F's అని చెప్తుంటాను.
0: భగవాన్ tells us repeatedly 4 F's.
1: F.
0: 4 F's. F.
1: First F, follow the master.
0: First F, follow the master.
1: ఎవరు నీ మాస్టర్?
0: Who is your master?
1: నీ హృదయమే.
0: Your conscience is your master.
1: ఉత్తమ బోధకుడైనటువంటి ఈ హృదయమే నీ కాన్షియస్.
0: Your heart, the conscience, is the noblest teacher.
1: అతనే నీ మాస్టర్.
0: He is your master.
1: దానిని ఫాలో చేస్తే నీకు ఏ విధమైనటువంటి బాధలు సంభవించవు.
0: If you follow your master conscience, you will never be facing problems.
1: అది ఫస్ట్ F.
0: That is the first F.
1: Second F, face the devil.
0: Second F, face the devil.
1: ఎందుకంటే దానికి ధైర్యం వచ్చేస్తుంది మనకు.
0: Then you will pick up courage.
1: ఎలాంటి బాధలైనా కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధమవుతాం.
0: You are ready to resist and face any kind of
1: problem. ఎదుర్కొనేటువంటి ఒక వ్యక్తి ఎంతవరకు ఎదుర్కోవాలి?
0: How to what extent should you resist?
1: Third F, fight to the end.
0: Third F gives the answer, fight to the end.
1: మన జీవితం అంత్యం వరకు కూడా దాంతో మనం పోరాడాలి.
0: Fight to the end, till the end of life.
1: ఎందుకంటే మన యొక్క హృదయం నుంచి వచ్చినటువంటి ఆదేశాన్ని మనము జయింపజేసుకోవాలి.
0: The reason is we should follow the law of one.
1: దానికి ఎప్పటికీ విజయమే విజయమే విజయమే.
0: It's bound to be successful, victorious anytime.
1: ఇంకా నాలుగవ F.
0: The fourth F.
1: Finish the game.
0: Finish the game.
1: అది ఒక మానవుని యొక్క ప్రధానమైనటువంటి ఒక సూత్రం.
0: That is the main principle of mankind.
1: కనుక ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ మ్యాన్
1: కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొని దాంతో సాధించి తద్వారా విజయాన్ని కూడా మనం పొందాలి.
0: When anyone faces all difficulties, troubles, worries and anxieties,
1: కష్టములు
0: ఉన్నవే
1: బాధలు కలిగినవే అని మనం నిరుత్సాహంగా మనం కృంగిపోకూడదు.
0: Don't be frustrated and depressed because of the troubles on the way.
1: ఎందుకంటే దైవత్వానికి మన దేహంతో ఎంతో సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
0: Reason is there is intimate association relationship between the divinity and your body.
1: ఇది కన్ను.
0: This is the eye.
1: ఇది చెవు.
0: This is ear.
1: ఇది ముక్కు.
0: This nose.
1: ఇది చెయ్యి.
0: The hand.
1: ఇది కాలు.
0: This is leg.
1: ఇవన్నీ చేరినటువంటిదే ఒక దేహం.
0: The body has got all these limbs.
1: కాబట్టి అంగములతో కూడినటువంటి ఇదంతా దేహము.
0: The body has got all these parts, the limbs.
1: అయితే ఈ అంగములంతా దేనికి రూపములు?
0: What do they speak of?
1: దేహానికి రూపములు.
0: They reflect the body.
1: దేహము దేనికి అంగము?
0: And the body is a limb of what?
1: Society-కి.
0: The body is the limb, part of the society.
1: ఈ సమాజమునకు ఈ దేహం అంగము.
0: అండ్ దిస్ బాడీ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది సొసైటీ.
1: ఈ యొక్క సమాజము దేనికి అంగము?
0: ద సొసైటీ ఇస్ ద పార్ట్ ఆఫ్ వాట్?
1: మానవత్వమునకు అంగము.
0: ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఈ మానవత్వం దేనికి అంగము?
0: హ్యుమానిటీ ఇస్ ద లింబ్ ఆఫ్ వాట్?
1: ప్రకృతికి అంగము.
0: ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది నేచర్.
1: ప్రకృతి దేనికి అంగము?
0: నేచర్ ఇస్ ది పార్ట్ ఆఫ్ వాట్?
1: ప్రకృతి భగవంతునికి అంగము.
0: ఇట్ ఇస్ ది పార్ట్ ఆఫ్ ద లింబ్ ఆఫ్ ద డివినిటీ, గాడ్ హింసెల్ఫ్.
1: కనుక ప్రకృతి పరమాత్మనికి అంగము.
0: Therefore the nature is the limb of God.
1: ప్రకృతికి మానవత్వం అంగము.
0: And for this nature humanity is
1: మానవత్వమునకు దేహం అంగము.
0: For the humanity is the human body.
1: దేహమునకు ఈ యొక్క చిన్న చిన్న అంగములంతా కూడాను అంగ. కనుక ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగ అంగ భాగములే ఈ యొక్క జగత్తు.
0: So it is only the relationship between part to part, the limb to the body.
1: ఈ సత్యాన్ని ఈనాడు విస్మరించి,
0: this truth is forgotten.
1: ధనము ధనము పదవి వీటి నిమిత్తమై మానవ జీవితాన్ని పూర్తి ధ్వంసం చేసుకుంటున్నాం.
0: వన్ ఈజ్ ఆఫ్టర్ పొజిషన్ అండ్ మనీ అండ్ రూయిన్స్ హింసెల్ఫ్.
1: కనుక ఇది కాదు మన వ్యక్తిది.
0: దిస్ ఇస్ నాట్
1: నిరంతరము హృదయంలో మనం చింతించవలసినటువంటిది దైవం యొక్క భావమే.
0: వాట్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఆఫ్ గాడ్ ఓన్లీ నౌ.
1: ఈనాడు దైవాన్ని కూడా ఏ రీతిగా చింతిస్తున్నారు?
0: హౌ డు వీ థింక్ ఆఫ్ గాడ్ టుడే?
1: మనము ధనము కోసమనే భగవంతుని కూడా చింతిస్తున్నాము.
0: వీ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ మనీ.
1: ధనము కోసము దైవ ధ్యానాలు బోనాలు కోటి పన్నాగములు పన్నీరయ.
0: ఇట్స్ ఓన్లీ ఫర్ మనీ వీ థింక్ ఆఫ్ గాడ్ అండ్ వీ హ్యావ్ ఆల్ నాక్స్ టు ఎర్న్ మనీ.
1: భూమి సూర్యుని చుట్టూ,
0: ది అర్త్ గోస్ రౌండ్ ద సన్.
1: జనులు ధనము చుట్టూ గిరగిరా గిరియంచు తిరిగేరయ్య.
0: అర్త్ గోస్ రౌండ్ ద సన్, మెన్ గో రౌండ్ ద మనీ.
1: చూసారా? అర్త్ సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
0: అర్త్ గోస్ రౌండ్.

0: కానీ జనులు ధనం చుట్టూ తిరుగుతున్నారు.
1: బట్ మెన్ గో అరౌండ్ ది మనీ.
0: ఇది మన యొక్క భక్తి ఈనాటి భక్తి.
1: దిస్ ఈస్ ది టైప్ ఆఫ్ డివోషన్ వీ ఫైండ్ టుడే.
0: ఇది డివోషన్ ఎట్ అవుతుంది, డీప్ ఓషన్.
1: హౌ డి కాల్ డివోషన్? ఇట్స్ ది డీప్ ఓషన్.
0: ఇది సముద్రము.
1: దిస్ ఈజ్ ఓషన్.
0: ధనం కోసం మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్ ఆఫ్ మనీ అలోన్.
0: దైవమును విచారించు.
1: థింక్ ఆఫ్ గాడ్.
0: ధనమే మనకు సర్వంగా లభిస్తుంది.
1: అండ్ మనీ యూల్ గెట్ ఆటోమేటికలీ.
0: కాన ఈనాడు లోకంలో ఎక్కడ చూసినప్పటికీ ఆర్థికంగా కానీ నైతికంగా కానీ ధార్మికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా అన్నింటి ఎందు కూడాను ధనము ధనము ధనము.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, ద ఎథికల్, ద మోరల్, ద ఫైనాన్షియల్, ది ఎకనామిక్, స్పిరిచువల్, ఇట్స్ ద మనీ దట్స్ ద గవర్నింగ్ ప్రిన్సిపల్.
0: ధనం ఉండవలసినదే, ధనం అవసరమే.
1: మనీ ఇస్ నెసెసరీ.
0: కానీ దీనికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: బట్ ఇట్ షుడ్ బి అండర్ లిమిట్.
0: మితిమీరినటువంటి ధనం వచ్చినప్పుడే ఈ జగత్తునకు తనకు కూడా ఏమాత్రము శాంతి సుఖములు ఉంటుండవు.
1: If it crosses limits, you will not have peace at the individual level.
0: కనుక మనము సుఖముని చేయటువంటిది, శాంతిని చేకూర్చేటువంటి ధనానికి మనం పాగుపడాలి.
1: Therefore, we should struggle hard to earn that which gives us happiness and security.
0: ఈనాడి భక్తి కూడాను పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి.
1: డివోషన్ టుడే ఇస్ ఎ పార్ట్ టైం డివోషన్.
0: నిజముగా లక్షలు కోట్లాది మంది కూడా భక్తులు ఉంటున్నారు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ డివోటీస్.
0: ఈ భక్తులందరూ కూడా ఏ ఒక్క విషయాన్ని మనం ఆచరణలో పెట్టే కూడా చాలు, జగత్తంతా కూడా కళ్యాణకరంగా ఉంటుంది.
1: ఇఫ్ దీస్ డివోటీస్ ఇఫ్ ద ప్రాక్టీస్ వన్ ప్రిన్సిపల్ ద హోల్ వరల్డ్.
0: జగదీష్ చెప్పాడు, ఒక్క దుర్గుణాన్ని మీరు మానండి, ఒక్క సద్గుణాన్ని మీరు తీసుకుని పోండి.
1: జగదీష్ షెడ్ గివ్ అప్ వన్ బ్యాడ్ హ్యాబిట్, డెవలప్ వన్ వర్చ్యూ.
0: అదే విధంగానే సాయి యొక్క విషయం లోపల ఒక్క దీనిని మీరు ఆచరిస్తే చాలు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సాయి ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: దట్ ఈస్ వాట్ భగవాన్ సేస్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: మనం నిజంగా ఒక త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ కల్టివేట్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఈనాడు ప్రేమతో పాటు త్యాగం కూడా ఉండినప్పుడే ఇది సమృద్ధిగా అభివృద్ధి అవుతుంది.
1: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈజ్ అలాంగ్ విత్ లవ్ సాక్రిఫైస్ ఈజ్ నీడెడ్.
0: మొక్కను నాటి దానికి ఎరువు వేయాలి, నీరు పోయాలి.
1: యు షుడ్ ప్లాంట్ ఎ ట్రీ అండ్ దెన్ మెన్యూర్ అండ్ వాటర్ ఇట్.
0: నీరు పోసి ఎరువు వేయకపోతే కూడా అది అభివృద్ధికి రాదు.
1: ఇఫ్ యూ వాటర్ అండ్ డోంట్ మెన్యూర్ ఇట్ వుడ్ నాట్ గ్రో.
0: ఎరువు వేసి నీరు పోయకపోతే అభివృద్ధికి రాదు.
1: ఇఫ్ యూ మెన్యూర్ ఇట్ డోంట్ వాటర్ ఇట్ విల్ నాట్ గ్రో.
0: కాబట్టి మన జీవితం అనేటువంటి మొక్కకు
1: ఫర్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్
0: ప్రేమ అనే జలము,
1: పుట్ ద వాటర్
0: త్యాగము అనేటువంటి ఎరువు రెండు వేసినప్పుడే ఇది సమృద్ధిగా పూర్ణమైనటువంటి జీవితంగా రూపొందుతుంది.
1: యూ హ్యావ్ టు వాటర్ ఇట్ విత్ లవ్ అండ్ ద మెన్యూర్ ఆఫ్ సాక్రిఫైస్ విట్ హెల్ప్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్ టు గ్రో.
0: ఈ ధనం మనం తీసుకుని వచ్చినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద మనీ దట్ వీ బ్రాట్ విత్ అస్.
0: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు, తల్లి గర్భము నుండి ధనము తేడవడు, వెళ్లిపోయేడు నాడు వెంటరాదు.
1: At the time of birth, out of mother's womb, nobody comes with money, nor takes back money with him at the time of death.
0: లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోరు.
1: One may be a very rich person. After all, he partakes normal food, but not gold.
0: విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు.
1: ఎర్నింగ్ మనీ మే మేక్ యూ ఫీల్ ప్రౌడ్ అండ్ ఎగోయిస్టిక్. ద మనీ విల్ నెవర్ ఫాలో యూ.
0: తుదకు దొంగల కిట్టురో దొరల కౌలో.
1: వాట్ విల్ హ్యాపెన్ టు ద మనీ దట్ యూ అమాస్? ఇట్ మే బి టేకెన్ అవే బై థీవ్స్ ఆర్ టేకెన్ బై గవర్నమెంట్.
0: ప్రతి మానవుడు కూడాను పుట్టే సమయం లోపల ఇంత బట్టైనా కట్టుకుని రాడు.
1: Every human being would not bring a piece of cloth at the time of birth.
0: Poni poye samayam lopala ekkada pothunnado inta address aina ichi podu. Chana banguramainatu jeevita tattvaniki inta probu chesukoni em chestunnavu? Ye tyagamto ye manchi karyamlo aina nee pravesha pettachunu kada.
1: For this momentary life, why should you amass? Why should we struggle hard for money? Why can't we sacrifice?
0: భారతదేశంలో సంపాదించినంత కూడాను ఏ స్విట్జర్లాండ్ను ఏ అమెరికాలో ఎక్కడో పెట్టేసి కట్టగలపటికి దాన్ని నీవును ఒక విధమైనటువంటి అసభ్యంగా మారిపోతుండే.
1: ఆల్ ద మనీ అమాస్ట్ ఈస్ రిజర్వ్డ్ అండ్ స్టోర్డ్ దేర్ ఇన్ స్విట్జర్లాండ్ అమెరికా అండ్ వీ డై హెల్ప్లెస్లీ.
0: ఎవరికి దక్కదని
1: ఇట్ విల్ నాట్ గో టు ఎనీవన్.
0: నీ దేశంలో సంపాదించినటువంటి నీ దేశంలో నీవు త్యాగం చేయి.
1: హ్యావింగ్ ఎర్న్ హియర్ వై డోంట్ యూ సాక్రిఫైస్ హియర్.
0: బీదలకంత దిక్కులేని వారికి దీనులకంత సహాయం చేయి.
1: వై డోంట్ యు ఎక్స్టెండ్ ఎ హెల్పింగ్ హ్యాండ్
0: విద్యా వైద్య సంస్థలను అభివృద్ధి పరచుకో.
1: డెవలప్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్.
0: ధనం దేనికోసం ఉంటుండాలి?
1: వాట్ ఫార్ ఇస్ ద మనీ?
0: త్యాగం కోసమని ధర్మం కోసం ఉంటుండాలి.
1: మనీ ఇస్ మెంట్ ఫార్ the virtues and for sacrifice.
0: అంతేకాని లేకపోతే పెట్టిలో పెట్టి దాన్ని పెట్టేసేస్తే భూమిలో ఉన్న రాళ్ల వల్ల దానికి ఒక విలువ వస్తుంది.
1: The money is not to be kept in an almirah under lock and key.
0: త్యాగము త్యాగము త్యాగము రావాలి మానవుల్లో.
1: Man must cultivate the spirit of sacrifice.
0: వేదమునందు నకర్మణ నప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసు.
1: Therefore Veda says no position, no authority, no wealth would give you as much as that of sacrifice.
0: త్యాగమున అంటే మనకు భోగం ఉంటుండాలి.
1: It is only in త్యాగ the sacrifice there is the భోగ the prosperity. We breathe in.
0: తిరిగి తీసుకున్న గాలిని తిరిగి వదలనప్పుడే మనకు లంగ్స్ కు హెల్త్ గా ఉంటుంది.
1: Having inhaled we exhale to be healthy.
0: మనం భోజనం చేస్తున్నాము.
1: We eat.
0: తిరిగి దానిని త్యాగం చేసినప్పుడే మన కడుపు కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది.
1: And we also excrete, then you will be comfortable.
0: అదే విధంగానే ధనమును సంపాదించు.
1: Earn money.
0: ఒక చేతితో ధనం తీసుకో, రెండవ చేతిలో దానం చేయి.
1: Receive, accept with one hand, with other hand.
0: అప్పుడే ఈ ధనమునకు మనసుకు ఒక విధమైనటువంటి యొక్క హెల్తీ మైండ్ తయారవుతుంది.
1: Then you will be healthy, the healthy body and the healthy mind.
0: కనుక నీవు త్యాగమే చేయకపోతే,
1: if you do not sacrifice,
0: నీ జీవితం వ్యర్థమైపోతుంది.
1: Your life becomes waste.
0: ఏనాటికైనా మనం త్యాగం చేసిపోవాల్సింది.
1: వన్ డే ఆర్ అదర్ యు ఆర్ బౌండ్ టు లీవ్.
0: నీవు దానిని త్యాగం చేయకపోతే అది నిన్నే త్యాగం చేస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు లీవ్ ఇట్ విల్ గివ్ యూ అప్ వన్ డే ఆర్ అదర్.
0: ఇది తప్పినది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుక ప్రతి మానవుడు కూడా నువ్వు శ్రమించి పని చేయాలి.
1: సో ఎవ్రీ వన్ మస్ట్ నెసెసర్లీ వర్క్ హార్డ్.
0: కనుక మీకు చెప్పేటువంటి మూడే మూడు వాక్యములు
1: భగవాన్ గివ్స్ అస్ త్రీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్.
0: శ్రమించు శ్రమించు శ్రమించు.
1: వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్.
0: శ్రమించి సుఖించు.
1: వర్క్ అండ్ బి హ్యాపీ.
0: కానీ ఈనాటి మానవుడు ఈనాటి దేశంలో శ్రమించటమే లేదు.
1: టుడే ఇన్ దిస్ కంట్రీ
0: సులభంగా రావాలి లాటరీ డబ్బు వాదే.
1: దే వాంట్ గెట్ ఇట్ ఇన్ ఈజీ వే బై వే ఆఫ్ లాటరీ.
0: ఇది ఎప్పుడు మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: మనకు ట్రబుల్ వచ్చినప్పటికీ శ్రమించడాన్ని ఆర్జించాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ట్రబుల్స్ వర్క్ హార్డ్ అండ్ ఎర్న్ మనీ.
0: దానిని జగత్తునకు ఉపయోగపెట్టు.
1: మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ ది వెల్ఫేర్ ప్రాజెక్ట్స్.
0: ఈ విధమైనటువంటి త్యాగభావము ప్రతి మానవుని ఎందుకును అభివృద్ధి పరచుకుంటే దేశం ఎంతో సుఖిస్తుంది.
1: ఇఫ్ ఎవ్రీవన్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్.
0: ప్రేమ త్యాగము ప్రేమ త్యాగము ఈ రెండే చాలా ప్రధానమైన ప్రాణములు.
1: దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రిన్సిపల్స్. లవ్ అండ్ సాక్రిఫైస్.
0: ప్రేమించు.
1: లవ్ ఆల్.
0: వాడు నిన్ను ద్వేషించినప్పటికీ వారిని ప్రేమించు.
1: దే మే హేట్ యూ యట్ యూ లవ్ దెమ్.
0: అది నీ నిజమైనటువంటి భక్తి.
1: దట్ ఈస్ ది ట్రూ డివోషన్.
0: కానీ భక్తి భక్తి భక్తి అని వందలు వేలకు ఖర్చులు పెట్టుకుని ప్రశాంతి నిలయానికి చేరుతున్నాడు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్ దే స్పెండ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ అండ్ రీచ్ ప్రశాంతి నిలయం.
0: ఇంతవరకు వచ్చి మీరు చేసిన పని ఏమిటి?
1: హావింగ్ కమ్ దిస్ ఫార్ వాట్ ఈస్ ఇట్ యు హావ్ డన్?
0: మీరు నేర్చుకున్నది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ యు హావ్ లెర్న్డ్?
0: కేవలం ఒక సాయి భక్తులైనా కూడా ఒక రెండు విషయాల లోపల శాంతి లోపల ఒక నీతి నిజాయితీతో జీవిస్తే ఎంత దేశం బాగుపడుతుంది.
1: Being a Sai devotee, if you adhere to the principles of morality and integrity, the country will develop.
0: Satyam ledu.
1: There's no truth now.
0: దీనికి ఒక నీతి లేదు.
1: దేర్ ఇస్ నో మొరాలిటీ.
0: నీతి లేని జాతి కోతి కంటే హీనం ఉన్న.
1: ఏ నేషన్ వితౌట్ మొరాలిటీ ఇస్ వర్స్ దెన్ ఏ మంకీ.
0: కనుక మంకీనే బెటర్.
1: మంకీ ఇస్ మచ్ బెటర్ ఇన్ వన్ వే.
0: అది ఎంతో పరమాత్మ యొక్క సేవ చేసింది.
1: ఇట్ సర్వ్స్ గాడ్.
0: పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడైపోయింది.
1: ఇట్ వాజ్ ద రెసిపియంట్ ఆఫ్ డివైన్ మెర్సీ.
0: కానీ ఈనాటి మానవుడు భక్తి భక్తి భక్తి అనుకున్నాడు, కానీ భగవంతుని ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించిపోతున్నాడు.
1: మ్యాన్ ఇన్ ది నేమ్ ఆఫ్ డివోషన్ డిసోబేస్ ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: ఏ యొక్క ఆజ్ఞను పరిపాలన చేస్తున్నారు?
1: వాట్ ఈస్ ఇట్ దే ఫాలో?
0: శాంతిని మనం పొందాలి.
1: వీ షుడ్ అటైన్ పీస్.
0: ఈ శాంతి పొందేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: నీవే శాంతి.
1: యు ఆర్ పీస్.
0: దీన్ని ఎక్కడ వెతుకుతావు నీవు?
1: వేర్ డు యు సర్చ్ ఫర్ ఇట్?
0: నీలో ఉన్నదాన్ని బయట వెతికి ప్రయోజనం ఏమిటి?
1: వెన్ ఇట్ ఇస్ విత్ ఇన్ యు వాట్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఫర్ ఇట్? తన ముఖపై
0: పెట్టుకున్నటువంటి కంటద్దాలు ఇల్లంతా వెతికితే గాని లభించబోతుందా?
1: ఇఫ్ ది గ్లాసెస్ ఆర్ రైట్ ఆన్ యువర్ నోస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఇట్ ఆల్ ఓవర్ ద హౌస్?
0: సత్యము శాంతి ప్రేమ అనేటువంటి అంతా మన స్వరూపమై ఉండి మనం ఎక్కడో బయట ప్రపంచంలో వెతుకుతున్నాము.
1: దేర్ఫోర్ ట్రూత్ పీస్ అండ్ లవ్ ఆర్ విత్ ఇన్ యూ అండ్ యూఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్ అవుట్ సైడ్.
0: భక్తి భక్తి అంటున్నాము.
1: యు సే డివోషన్.
0: కానీ భగవత్ ఆజ్ఞలకు ఉల్లంఘించిపోతున్నారు.
1: బట్ యు డిసోబే ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: ప్రేమ తత్వాన్ని పూర్తి మర్చిపోతున్నారు.
1: యు హావ్ ఫర్గాటన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్. సహనం
0: పూర్తి దాన్ని వదిలిపెట్టున్నారు.
1: అండ్ యు ఆర్ గివింగ్ అప్ ఆల్ దట్ ఇస్ రిక్వైర్డ్.
0: సహనము సానుభూతిని కూడా మనం పెంచుకోవాలి.
1: అండ్ వి షుడ్ డెవలప్ ద సింపతి అండ్ ఫర్గివ్నెస్. దీని వల్ల
0: ఈ విశ్వమందు ప్రేమ తత్వం అభివృద్ధి అవుతుంది.
1: దట్ ఓన్లీ ఇస్ పాసిబుల్ టు డెవలప్ లవ్.
0: స్వార్థము స్వార్థము స్వార్థం.
1: Today we find selfishness.
0: ప్రతి మానవుని ఎందుకును ఈ స్వార్థం అనేటువంటి పైశాచిక ప్రవృత్తి తను అనేక విధమైనటువంటి బాధలకు గురి చేస్తుంది.
1: The demonic selfishness will put you to suffering.
0: ఈ స్వార్థమే పోతే అంతా పరార్థమే.
1: When once the selfishness is given up, then you'll have divinity.
0: ఈనాడు లోకములో ఆశల కోసం జీవిస్తున్నారే కానీ ఆశయాల కోసం జీవిస్తున్నారా?
1: Today people live for ashalu desires, not for ashayalu ideal.
0: Swartham kosam jeevisthunnare kaani parartham kosam jeevisthunnara?
1: They live for swartha selfishness, not for parartha the divinity.
0: Kutila tattvaniki jeevisthunnare kaani vishala tattvaniki evaraina jeevisthunnara?
1: They always after the next kutila but not vastness the vishala.
0: Deha abhimanamunu penchukuntunnare kaani desha abhimanamunu penchukuntunnara?
1: They have got the attachment to the body the deha but not the desha country.
0: కనుకనే మనము దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ఆధారం.
1: జస్ట్ యాజ్ ది బాడీ అటాచ్మెంట్ దేహాభిమాన, ది దేశాభిమాన అటాచ్మెంట్ ది కంట్రీ.
0: మొట్టమొదటి స్వార్థాన్ని త్యాగం చేయండి.
1: సో సాక్రిఫైస్
0: స్వార్థాన్ని పెంచుకోండి.
1: అండ్ ఫాలో ది స్పిరిచువాలిటీ.
0: కుటిలత్వాన్ని చించివేయండి.
1: గివ్ అప్ ఆల్ ది సీ.
0: విశాలత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఆశలను తప్పించుకోండి.
1: లిమిట్ ది డిజైర్.
0: ఆశయాన్ని పెంచుకోండి.
1: గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ ఐడియా.
0: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి సాధన.
1: దిస్ ఈస్ ద మెయిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఎన్ని సాధనలు చేసుకుంటున్నా గానీ దేహాభిమానం దేహాభిమానం దేహాభిమానము. ఇంకా ఎప్పుడు నీవు త్యాగానికి పూనుకునే?
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిచువల్స్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వన్ ఈస్ అటాచ్డ్ టు ద బాడీ, దెన్ వెన్ విల్ యూ అటైన్?
0: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: Body is the temple of God.
0: దీని లోపల మనం విలువైనటువంటివన్నీ పెట్టుకోవాలి.
1: There are valuables inside.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహంబు.
1: The body is an iron safe that has no value.
0: పెట్టెలోన నగలు పెట్టినట్టు.
1: In this iron safe there are
0: jewels. విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక గుణములనేటువంటి ఆభరణాలు ఉంచుకున్నాం.
1: In this valueless iron safe the body there are highly valuable jewels inside.
0: కానీ పెట్టెను మాత్రమే పోషించుకుంటున్నాం కానీ పెట్టెలో ఉన్నటువంటి నగల యొక్క పరిస్థితి ఏమిటి?
1: But we think of this valueless iron safe, then what about the jewel?
0: ఈ విలువైన నగల నిమిత్తమే ఈ పెట్టెను మనం ఉంచుకున్నాం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: The iron safe is kept only to keep within the jewels.
0: ప్రతి మానవుని యొక్క హృదయంలో కూడా నెగటివ్ థాట్స్ నెగటివ్ థాట్స్ నెగటివ్ థాట్స్.
1: In every human heart they are full of negative thoughts.
0: Enta bhakti prapattulato vaadu pravartinchinappudiki anta negative thoughts e untunnayi.
1: In spite of devotion sincerity he is full of negative thoughts.
0: Adi undinanta varaku manaku shanti anetundi atyanta dooram aipothundi.
1: Until you give up the negative thoughts you'll never have peace.
0: Positive atma vishwasam ani penchukovali.
1: Develop self confidence. The positive thoughts.
0: Ee kashtamulu dukkamulu vastuntayi pothunta anta passing clouds.
1: Difficulties and problems come and go like passing clouds.
0: కనుక నీవే మాత్రము విచారించవద్దు.
1: Don't fear.
0: ఈనాటి నుండి నూతన సంవత్సరము చైనీస్.
1: This day is the New Year's Day of Chinese.
0: అందరికి ప్రపంచానికే ఒక న్యూ ఇయర్.
1: It's a new year for the whole world.
0: ఎందుకంటే అందరికి హృదయ స్థానమే ప్రపంచ స్థానము.
1: Because to everybody it is the heart that is the country.
0: అందరి దేశము హృదయ సామ్రాజ్యమే.
1: And it's the kingdom of human heart.
0: కనుకని హృదయ సామ్రాజ్యం అనేటువంటి దాంతో ప్రతి మానవుడికి నువ్వు సమానమైన హక్కు ఉంటుండాలి.
1: Therefore every human being has got a right in this kingdom of heart.
0: కనుక ఈ రైట్ ను మనం సంపాదించుకోవాలి.
1: So you should get this right.
0: అయితే ప్రాపంచికంగా మనకు ఎట్టి రైట్ లేదు.
1: However in the worldly sense you have no right.
0: మనకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది కానీ రైట్ లేదు.
1: You have responsibility but not right.
0: ఎట్లా?
1: How?
0: మనము రైట్ కోసం ఫైట్ చేస్తున్నాము.
1: వి ఫైట్ ఫర్ రైట్.
0: రెస్పాన్సిబిలిటీ చూడటం లేదు.
1: వి ఆర్ నాట్ మైండ్ఫుల్.
0: బాధ్యతే మన యొక్క ప్రధానము. ఏ దేశం వారికైనా ఏ మతం వారికైనా బాధ్యత చాలా ప్రధానమైనటువంటిది.
1: లెట్ దెమ్ బిలాంగ్ టు ఎనీ కంట్రీ ఎనీ రిలీజియన్ ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ దట్స్ ఇంపార్టెంట్.
0: కానీ ఈనాడు బాధ్యతను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ రియలైజింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: అధికారానికి ప్రాకులాడుతున్నాము.
1: వి స్ట్రగుల్ ఫర్ పొజిషన్స్.
0: వర్షం వస్తే కదా నీకు నదులు ప్రవహిస్తాయి.
1: If there's only rain then the rivers flow.
0: కాని ఈనాటి భక్తుని యొక్క ప్రవర్తన ఎట్ట ఉంటుండాలి?
1: How is the behavior of devotee today?
0: నదులు ప్రవహించాలి మా చెరువులు నిండాలి, నదులు ప్రవహించాలి మా చెరువులు నిండాలి అని ఆశిస్తున్నారు.
1: He only prays and aspires that his river should flow and the
0: నదులు ప్రవహించడానికి ఏది ఆధారము
1: అనే
0: విచారాన్ని మర్చిపోతున్నారు.
1: He forgets the very fact the cause behind
0: this. వర్షం కురిస్తే కదా నదులు ప్రవహిస్తాయి.
1: There should be timely rains for the rivers to flow.
0: నదులు ప్రవహిస్తే కదా చెరువులు నిండుతాయి.
1: When the rivers flow the tanks would be full.
0: అదే రీతిగాని మనకు నదులే అనేటువంటి రావాలంటే మొట్టమొదట వర్షం కురవాలి.
1: Likewise for the rivers, the rainfall should be there.
0: మనకు కర్తవ్యాన్ని మనం అనేటువంటి యొక్క దీనిని మనం ప్రయత్నపూర్వకంగా సాధించినప్పుడు
1: when we discharge our duty properly,
0: ఆ యొక్క కర్తవ్యమే దీనికి రెయిన్.
1: That very duty itself is the rain.
0: మన యొక్క అధికారమే దీనికి ప్రవాహము.
1: The very position of authority is the flow.
0: ఈ ఆనందమే ఈ అధికారం యొక్క ఫలితము.
1: And the bliss, the happiness you get is the result ultimately.
0: ఈనాడు మనం కోరవలసినటువంటిది రెస్పాన్సిబిలిటీ.
1: So what you should ask for is the responsibility.
0: మనం కోరాలి కాని రైట్ ను మాత్రం కోరకూడదు.
1: So we should ask for the responsibility and not
0: ఎక్కడ
1: the right.
0: ఎక్కడ వచ్చినా రైట్ రైట్ రైట్ రైట్ ఎక్కడ ఉంది వీళ్ళకి రైట్?
1: Everywhere we speak of rights, where is the right actually?
0: హృదయం అంతా కూడా మాలిన్య పరుచుకొని రైట్ కు ఫైట్ చేస్తున్నామంటే ఇదంతా కూడా కేవలం ఒక మూర్ఖత్వం అనే చెప్పవచ్చు.
1: The heart is highly polluted, but we fight for rights. It is a sign of
0: తాను చేయవలసిన పని తాను చేసినప్పుడే కదా రైట్ అనేటువంటి సహజంగా మనకు ప్రాప్తిస్తుంది.
1: When he does not discharge the duty expected of him, how do you expect him to have the right?
0: వేలకు వేల జీతాలు తీసుకుంటున్నాము.
1: We receive thousands and thousands of
0: salary. Are you
1: working equal to the salary?
0: How do
1: you get it?
0: You really a cheater. You
1: are a betrayer.
0: You
1: are
0: really
1: harming the nation by
0: and large.
1: If you work hard equal to the salary you
0: receive, you
1: will get much more happiness than
0: what you expect.
1: Have we recognized
0: లేదు.
1: This truth?
0: No. Right to right to right to.
1: We fight for right only.
0: ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: There is no other foolishness more than this.
0: మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: We should do our duty first.
0: కనుకనే భారతీయ సంస్కృతి కర్తవ్యం యోగముచ్యతే అన్నారు.
1: Therefore culture of Bharat, discharging duty is yoga.
0: కనుకనే యోగము సుకర్మ కౌశలం.
1: And this discharge to the best of your ability and the skill.
0: కనుక నీవు చేయవలసినవి నువ్వు చేయి.
1: So do your duty.
0: ఫలితం లభిస్తుంది.
1: And you will get the reward automatically.
0: కానీ చేయవలసిన చేయకుండా ఫలితం మాత్రం ప్రాప్తించాలంటే అది వీలు కాదు.
1: Without doing what is expected of you, how do you get the reward?
0: విశ్వాసాన్ని పెంచుకోండి.
1: Table of faith first.
0: ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను.
1: భగవాన్ విల్ టెల్ us a small story now.
0: పూర్వము నేను పాత మందిరంలో ఉండేటువంటి వాడిని.
1: In olden days Bhagwan was there in the old mandir.
0: అక్కడ
1: there
0: Mr. and Mrs. Croup అనేటువంటి వారు ఉండేటువంటి వారు.
1: They had British couple by name Mr. and Mrs. Croup were
0: there.
1: They brought two puppies and gave Swami, to Swami.
0: మా ఇంట్లో పుట్టినటువంటి పిల్లలను స్వామి సన్నిధిలో ఉంటుండాలి. మేము లేకపోయినా గానీ అవి ఉంటే మేము ఉండినట్టుగా భావిస్తామన్నారు.
1: The British couple said, Swami, we leave behind these puppies. Let them be near you. Enjoy the proximity.
0: దాన్ని పెట్టుకున్నాం.
1: Bhagwan had
0: దానికి క్రూపే పేరు పెట్టాడు. జాక్ అండ్ జిల్ అని పెట్టాడు.
1: And the British couple named the puppies as Jack and Jill.
0: అవి రెండు కూడా ఏ విధంగా ఉండేటువంటివి?
1: హౌ ఆర్ దే?
0: నేను పండుకుంటే తల దగ్గర ఒకటి కాళ్ళ దగ్గర ఒకటి నిద్రించేటువంటివి.
1: దెన్ భగవాన్ రెస్ వన్ డాగ్ విల్ బి నియర్ ద హెడ్ అనదర్ టువర్డ్స్ ద ఫీట్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: మైసూర్ డివిజన్ రాణి వచ్చింది.
1: మైసూర్ ద క్వీన్ ఆఫ్ మైసూర్ కేమ్ హియర్.
0: ఆమె చాలా మడి మనిషి.
1: She has got certain
0: చాలా చాదస్తం. కుక్కలు అరిచినా కూడా తాను భోంచేయదు.
1: షీ ఈస్ హైలీ ఆర్థడాక్సికల్. ఈవెన్ ఇఫ్ షీ హియర్స్ ద డాగ్ బార్కింగ్ షీ విల్ నాట్ బార్క్.
0: ముందుగానే వచ్చి ఈ కుక్కలు ఏమైనా ఒకటి ఉంటుంటే లోపల పెట్టి బీగ వేయండి అన్నారు.
1: షీ ఆల్రెడీ సెంట్ ఎ మెసేజ్ ఇఫ్ దర్ ఎనీ డాగ్స్ అరౌండ్ దే మస్ట్ బి పుట్ అండర్ లాక్ అండ్ కీ.
0: పుట్టపర్తికి రోడ్డు ఉండేటువంటిది కాదు.
1: దేర్ వాస్ నో అప్రోచ్ రోడ్ పుట్టపర్తి.
0: కర్ణాటపల్లి అనేటువంటి దగ్గర కారు నిలిపించి అక్కడ నుంచి నడుచుకుని వచ్చేటువంటి వాళ్ళు.
1: దేర్ ఇస్ ఎ విలేజ్ బై నేమ్ కర్ణాటపల్లి. దే హావ్ టు గెట్ డౌన్ దేర్ ఇన్ ద కార్ అండ్ వాక్ ద డిస్టెన్స్.
0: ఆ మహారాణి కారు కర్ణాటపల్లి దగ్గర నిలిపెట్టారు. ఆమె నడుచుకుని వచ్చింది.
1: దే స్టాప్ ద కార్ దేర్ నియర్ కర్ణాటకపల్లి. షీ కేమ్ వాకింగ్.
0: ఎక్కడే గాని చిన్న హోటల్ గాని ఇంకే విధమైనటువంటి గాని అనుకూలంతో ఉండేటువంటిది కాదు.
1: దేర్ వర్ నో హోటల్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్.
0: సాయంకాలం డ్రైవర్ వచ్చాడు. ఇక్కడ భోంచేసుకుని తిరిగి పోవాలి.
1: ఇన్ ది ఈవినింగ్ డ్రైవర్ కేమ్. హి హస్ టు టేక్ హిస్ ఫుడ్ అండ్ రిటర్న్.
0: రాణి గారు చెప్పారు, నేను ఒక రాత్రి స్వామి యొక్క మందిరంలో నిద్ర చేయాలి, నేను ఈనాడు రాను అని.
1: ద క్వీన్ సెడ్, ఐ వాంట్ టు టేక్ రెస్ట్ టు నైట్ హియర్. ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు కమ్ నౌ.
0: భోంచేశాడు. చీకటి పడిన తర్వాత ఆ డ్రైవర్ వెళుతున్నాడు.
1: డ్రైవర్ హ్యాడ్ హిస్ ఫుడ్ అండ్ వాజ్ రిటర్నింగ్ దట్ నైట్.
0: అతనికి దోవ తెలియదు చీకట్లో.
1: అండ్ బికాస్ ఇట్ వాస్ పిచ్ డార్క్ హి డిడ్ నో ద రూట్.
0: నా దగ్గర ఉన్న కుక్కకు జాక్, నీవు డ్రైవర్తో పోయి తెల్లవారు నువ్వు వచ్చేసే అన్నాను.
1: భగవాన్ సెడ్ టు ద డాగ్ బై నేమ్ జాక్, జాక్ టేక్ ది లీడ్. షో హిమ్ ద రూట్ టు దిస్ డ్రైవర్.
0: ఆ జాక్ ముందు నడుస్తూ ఉండాలి. డ్రైవర్ వెనక నడుచుకుంటూ వెళ్లాడు. కర్ణాటక పని చేరారు.
1: దిస్ డాగ్ జాక్ వాస్ వాకింగ్ ఫస్ట్ అండ్ డ్రైవర్ వాస్ ఫాలోయింగ్ ద డాగ్
0: అక్కడికి వెళ్లిన తర్వాత డ్రైవర్ కార్లో పరున్నాడు.
1: హ్యావింగ్ రీచ్డ్ ద స్పాట్ ద డ్రైవర్ రెస్టెడ్ ఇన్ ద కార్.
0: చల్లని కాలం కనుకనే కారు కింద టైర్ కింద ఈ కుక్క పండుకుంది.
1: And it was very cool, very fine outside. The dog was lying beneath the car, under the car.
0: Tellavaru lechadu driveru.
1: Driver got up next morning.
0: Kani chali kalamu mundugane start cheyali rani garu vache lopala neni.
1: It was winter, the car should be started beforehand.
0: Start chesadu.
1: He started the car.
0: Koncham trippalani cheppudu munduku jarigadi.
1: And he wanted to drive to a little distance.
0: Aa jaaku nadum paina tyre poyindi.
1: The tire passed over the back of this dog.
0: Backbone anta virigipoyindi.
1: The backbone fractured.
0: Spinal column anta poyindi.
1: The spinal column fractured.
0: Enta daniki vishwasame meeru chakkaga vidyarthulu kani vidyavantulu kani bhaktulu kani buktulu kani yuktulu kani muktulu kani raktulu kani evaraina deenni chakkaga gurtinchavalsinatundi vishayam.
1: Understand the principle of the faith of the dog Jack, the educator or uneducated, rich or poor or devotees, any class for that matter.
0: ఆ బాధను భరించుకోలేక అరుచుకుంటూ వస్తుండాలి.
1: The dog could not bear the suffering, it started barking.
0: మధ్యలో చిత్రావతి రివర్.
1: There is చిత్రావతి రివర్.
0: ఆ ఇసుకలోని దాన్నంతా ఈడ్చుకుంటూ వచ్చేస్తుండాలి, రక్తం కూడా కార్చుకుంటుంది.
1: It was dragging its body along the sands of the shores of చిత్రావతి.
0: మాకు గేట్ దగ్గర ఒకటి సాకలి సుబ్బన్న అనేటువంటి వాడు ఉండేవాడు.
1: At the gate there is a person by name సాకలి సుబ్బన్న.
0: లోపలికి వచ్చి, స్వామి మన జాకు నడుము ఇరిగిపోయింది, ఏడ్చుకుంటూ వస్తుండది అన్నాడు.
1: That సాకలి సుబ్బన్న రిపోర్టెడ్ టు భగవాన్, స్వామి దట్ జాక్ డాగ్ కేమ్ హియర్ క్రయింగ్ ఆల్ ద వే.
0: నేను లోపల నుంచి బయటకు వచ్చాను.
1: భగవాన్ కేమ్ అవుట్ దెన్.
0: జాక్ జాక్ జాక్ అని వెళ్ళాను.
1: భగవాన్ వెన్ సేయింగ్ జాక్ జాక్.
0: అది అరుచుకుంటూ వచ్చింది.
1: ఇట్ కేమ్ వెరీ ఫాస్ట్.
0: పాదాలపైన పడింది.
1: Fell on the feet and died at the feet of Bhagavan.
0: Chuchara enta vishwasam.
1: See the depth of faith.
0: Akkati nunchi kudanu na paadala paina padi pranam icchalani anta vishwasamto vachindi.
1: The dog had such a faith as to die at the feet of Bhagavan.
0: Adi maraninchek puramu nannu chustu undi.
1: Prior to death it was watching Bhagavan.
0: Nenu inta paalu teppinchi notlo vesanu.
1: Bhagavan brought milk and made it to drink.
0: Rendu chetulu teesukundi da rendu నా చేతుల పైన పెట్టింది, ప్రాణం ఇచ్చింది.
1: ఇట్ కాట్ హోల్డ్ అప్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ భగవాన్ అండ్ డైడ్.
0: ఎంత విశ్వాసం చూడండి.
1: సీ ది డెప్త్ ఆఫ్ ఫెయిత్.
0: ఆ జాకు మరణించిందని ఆనాటి నుంచి జిల్లు ఆహారం మానివేసింది.
1: బికాస్ ద జాక్ డైడ్ ది అదర్ డాగ్ జిల్ డిడ్ంట్ ఈట్.
0: కొన్ని దినములకు ఆ జిల్లు కూడా మరణించింది.
1: ఆఫ్టర్ ఫ్యూ డేస్ దట్ జిల్
0: ఈనాడు పాత మందిరం లోపల వెనుక భాగంలో కట్టినటువంటి బృందావనము ఆ రెండింటి దానికి సమాధి.
1: అండ్ టుడే యు ఫైండ్ బిహైండ్ దిస్ ఓల్డ్ మందిర్ యు ఫైండ్ ద టోమ్స్ ఇన్ మెమరీ ఆఫ్ జాక్ అండ్ జిల్.
0: ఎంత విశ్వాసం కుక్కకు.
1: వాట్ ఎ ఫెయిత్ ఇట్ హ్యాస్.
0: ఎంత ప్రేమ కుక్కకు.
1: వాట్ లవ్ ఇట్ హ్యాస్.
0: ఈ యొక్క ప్రేమలో ఏ కించిత్ భాగమైన కొన్ని మానవుల్లో ఉంటే ఎంత ధన్యులయ్యేటువంటి వారు.
1: డూ వీ ఫైండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ లవ్ అమంగ్ హ్యూమన్ బీయింగ్.
0: ఈనాడు విశ్వాసమే లేదు.
1: దేర్ ఇస్ నో ఫెయిత్ టుడే.
0: అవసరాలు వచ్చినప్పుడు విశ్వాసము.
1: ఇన్ టైమ్స్ ఆఫ్
0: అవసరం తీర్తానే మర్చిపోవటం.
1: ద మూమెంట్ డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వీ ఫర్గెట్.
0: స్వామి ఆశయాలు మాత్రం ఎవరికి పాటిస్తున్నారు?
1: హూ అబ్జర్వ్ ద ఐడియా.
0: ఆశలను మాత్రమే పెంచుకుంటూ పోతున్నారు.
1: హూ ఇంక్రీజ్ అవర్ డిజైర్. ఇంతకంటే
0: మూర్ఖుడు ఇంతకంటే ద్రోహి మరొకరు ఉండరు.
1: దేర్ ఇస్ నో బిట్రేయర్. దేర్ ఇస్ నో అదర్ ఫూలిష్ పర్సన్ బియాండ్ దిస్.
0: ఆశయాన్ని అనుసరించు.
1: Follow the ideal of
0: ఆశలను అభివృద్ధి గావించుకో.
1: అండ్ దెన్ ప్రొసీడ్ అలాంగ్ ద కమాండ్ ఆఫ్ భగవాన్.
0: ఆశయాలను మాత్రం వదిలిపెట్టి ఆశలు నెరవేరాలంటే ఎట్ట నెరవేరుతాయి?
1: యు గివ్ అప్ ఐడియల్స్ ఆశయాలు అండ్ డెవలప్ ఆశ ద డిజైర్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేర్చుకోవాల్సినటువంటిది చైనా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇండియా కానీ, పాకిస్తాన్ అందరి ఎందు ఉండినటువంటి దైవం ఒక్కడే.
1: No matter whether he belongs to China or Japan, Indonesia or Bharat or Pakistan, only one God.
0: కేవలం ప్రేమలో ఎట్టి మార్పులు రాకుండా చూసుకోవాలి.
1: See that there will be no change in law.
0: కష్టములు జరిగినా ప్రేమను పెట్టుకోవాల్సిందే.
1: There may be difficulties.
0: ఈ కష్టములంతా కూడా ప్రాకృతమైన కష్టములే.
1: The difficulties are the worldly way.
0: దీనికోసం భగవత్ ప్రేమను నీవు ఏమాత్రం కూడా దూరం చేయకూడదు.
1: And don't lose faith and love for God.
0: ఆ ప్రేమను ఎంతవరకు నువ్వు దాన్ని సాధిస్తూ రావాలి.
1: అండ్ కీప్ ట్రెజర్ దట్ లవ్ టు ఎన్ ఎక్స్టెంట్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: దట్స్ వాట్ భగవాన్ సేస్. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ఒక్క తత్వాన్ని మనం పెట్టుకుంటే ఎన్ని కష్టములైనా కూడా పర్వతాల వలె వచ్చినటువంటి కష్టములు మంచు వలె మాయమైపోతాయి.
1: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ సేఫ్ గార్డింగ్ లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్, యూ కెన్ ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద డైమెన్షన్ ఆఫ్ ఎ మౌంటైన్.
0: ఎవరైనా సరే, ఏ దేశం వారైనా సరే, ఏ గ్రామం వారైనా సరే, మీలో ఉండినటువంటి దుర్గుణాన్ని ఇక్కడ ప్రశాంతంలో వదలండి.
1: Let him be of any country, of any village, of any place for that
0: matter. దురభ్యాసములు కొన్ని వదిలిపెట్టండి.
1: Give up all bad habits and bad
0: సద్భావములు సచ్చింతనలు కొన్నింటిని మీతో తీసుకొని పోండి.
1: Develop foster good thoughts and good behavior.
0: అప్పుడే మీరు ఇక్కడికి వచ్చినందుకు సరైనటువంటి ఫలితము.
1: And that is the true purpose in coming here.
0: లేకపోతే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని శ్రమల కొచ్చి ఇక్కడ వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: Then what else? Otherwise it would all be waste. The inconveniences you have, the expenditure you incur.
0: ఒక షాపుకు మనం వెళ్తే ఒక కర్చీఫ్ కావాలని కోరితే 10 రూపాయలు వాడి ముఖాన్ని కొడితే ఒక కర్చీఫ్ మన ముఖాన్ని కొడతాడు వాడు.
1: ఇఫ్ యూ గో టు ఎ షాప్ టు బై ఎ కర్చీఫ్ యూ పే హిమ్ 10 రూపీస్ అండ్ రిసీవ్ ద కర్చీఫ్ ఇన్ రిటర్న్.
0: నీవు 10 రూపాయలు అతనికి ఇవ్వకపోతే ఆ కర్చీఫ్ నీకు ఎట్లా అందిస్తాడు?
1: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైస్ 10 రూపీస్ హౌ టు ఎక్స్పెక్ట్ ద కర్చీఫ్.
0: అదే విధంగా నీ దుర్గుణాన్ని ఇక్కడ ఇవ్వకపోతే సద్గుణాన్ని ఏ రీతి నీవు తీసుకునే అధికారం ఉంది?
1: లైక్ వైజ్ ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్ హియర్ హౌ డు యూ కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్ ఫ్రమ్ హియర్.
0: మంచివి నేను అడగటం లేదు.
1: భగవాన్ ఇస్ నాట్ ఆస్కింగ్.
0: నీ చెడ్డవి నాకు ఇచ్చేసేయి.
1: గివ్ ఆల్ బ్యాడ్ టు భగవాన్.
0: నేను నీకు మంచివి ఇస్తాను.
1: స్వామి విల్ గివ్ యూ గుడ్.
0: ఒక 100 రూపాయల నోటు చాలా పాడైపోయింది.
1: దేర్ స్పాయిల్డ్ 100 రూపీస్.
0: చాలా ఆయిల్ అయిపోయింది.
1: ఇట్స్ ఫుల్లీ ఆయిల్.
0: ఏమేమో రాసి పైకి రాకుండా చేశారు.
1: ఇట్ హస్ గాట్ ఆల్ స్క్రిబ్లింగ్స్ ఆన్ ఇట్.
0: 100 రూపాయలు ఒక కూలివాడు కూడా తీసుకోడు.
1: ఈవెన్ లేబర్ వుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ 100 రూపీస్ స్పాయిల్డ్ నోట్.
0: కానీ అదే 100 రూపాయల నోటు రిజర్వ్ బ్యాంక్ పోయి ఇచ్చేస్తే దాన్ని తీసుకుని మంచి నోటు నీకు అందిస్తాడు.
1: బట్ ఇఫ్ యూ సరెండర్ ది స్పాయిల్డ్ 100 రూపీ నోట్ ఇన్ ఏ రిజర్వ్ బ్యాంక్ దే విల్ గివ్ యూ ఫ్రెష్ గుడ్ నోట్.
0: కనుక నీ దగ్గర పనికి మాలినటువంటి గుణాలంతా ఉన్నాయి.
1: యూ హావ్ గాట్ ఆల్ యూస్లెస్
0: దుర్గుణాలు దురాలోచనలంతా ఉన్నాయి.
1: యూ హావ్ గాట్ ఆల్ బ్యాడ్ వికెట్
0: దాన్ని ఎవరు అంగీకరించరు.
1: నోబడి విల్
0: యాక్సెప్ట్. కన్న తల్లిదండ్రులైనా కూడా అంగీకరించరు.
1: ఈవెన్ పేరెంట్స్ డోంట్.
0: కానీ అట్టి దుర్గుణాలు నేను అంగీకరిస్తాను, నాకు ఇవ్వండి.
1: భగవాన్ ఇస్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ అండ్ రిసీవ్ ఆల్ అవర్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్.
0: నా నుంచి మీరు పవిత్రమైనటువంటి తీసుకుని పోండి.
1: రిసీవ్ ఫ్రమ్ భగవాన్.
0: మీరు బాగుపడండి, సమాజాన్ని బాగుపరచండి.
1: భగవాన్ విషెస్ దట్ వీ షుడ్ బి గుడ్ అండ్ మేక్ ది సొసైటీ.
0: మీరు ఆనందించండి, ఈ ఆనందాన్ని 10 మందికి పంచండి.
1: భగవాన్ వాంట్స్ అస్ టు బి హ్యాపీ అండ్ షేర్ ద
0: హ్యాపీనెస్
1: వాట్ స్వామి.
0: దేనిని ఎవరిని ఏది కోరటం లేదు.
1: భగవాన్ డజంట్ ఆస్క్ ఎనీథింగ్ ఎనీబడీ.
0: మీ దుర్గుణాలు ఇక్కడ వదిలిపెట్టండి.
1: గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: దురభ్యాసములు వదిలిపెట్టండి.
1: గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: సదభ్యాసములు సద్గుణాన్ని పెంచుకోండి.
1: డెవలప్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ థాట్స్.
0: అప్పుడే మీ కంట్రీ లోపల కూడా ఎట్ట ఉన్నటువంటి వాడు ఎంత మార్పు కలిగాడు అని మీ పైన చాలా గౌరవం కూడా పెంచుకుంటారు.
1: దెన్ యూ విల్ ఎర్న్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ వాచింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యూ.
0: పుట్టబట్టి పోయాడా, 10 దినములు ఉంటున్నాడు, ఏమి తనలో మార్పు కలిగిందని చాలా మంది సహస్ర నేత్రాలతో చూస్తుంటారు.
1: పీపుల్ విల్ బి వాచింగ్ ఆల్ అరౌండ్. హీ వెంట్ టు ప్రశాంతి నిలయం, స్టేడ్ దేర్ ఫర్ 10 మినిట్స్. వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్
0: యూ? ఈ యొక్క మార్పును మీరు చూపించాలి.
1: సో వీ షుడ్ షో ద చేంజ్.
0: వర్క్ షాప్ కు పోయినటువంటి కారు,
1: the car that goes to workshop,
0: new bolts, new nuts, new pins, anni vesukoni chakkaga manchi paint vesukoni workshop nunchi vaste appudu workshop poyinanduku sarinatti artham.
1: The car which is taken to the workshop for repair should come out of the workshop with the new bolts and
0: ye vidhanga poyindo aa vidhangane tirigi vaste inga workshop poi prayojanam enti?
1: If the car returns in the same spoiled condition, what is the fun of going to the
0: kabatti sadagulu kanta kudunu prashanthi meemu oka pedda workshop, wonderful workshop.
1: For all aspirants, Prashanti Nilayam is the best, wonderful workshop.
0: Yetti yokka phalithanni kuda aashinchetundi kaadu.
1: Nothing is expected in return here.
0: Ee workshop lo jarigina paniki ye maatrame kuda bill veseyatundi kaadu.
1: You are not billed, you are not taxed.
0: Anta free, anta free.
1: Everything is
0: education
1: given.
0: Education free.
1: Free. Education free.
0: Health free. Water free. Hrudayam free.
1: Here everything is free, education free, health free, water free, heart free.
0: Kaluk anta meeku adhikaram untundali.
1: You got every right and all that.
0: Ready, ready.
1: Bhagavan
0: anubhavinchandi, anubhavinchandi, aanandinchandi.
1: Bhagavan is ever ready, experience and be blissful.
2: Bhajana bina sukha shanti nahi. హరి భజన బినా సుఖ శాంతి నహి.

0: At the time of birth, man is born as the son of immortality. Later, because of association with world and other senses, the whole thing turns into a poison. With much more with the sensual pleasure, everything is nothing but poison. This is the essence, Sarva Srutulamur, the essence and the bundle of thoughts of the Srutis, that is Sai word.
1: Nahi jnanena sadisham pulsam vihimoshati. Nahi jnanena sadisham vihimoshati. Jnanamunaku minchinatuvantidi ee jagatlo marokati ledu.
0: There is nothing that excels wisdom in this world.
1: Yetti jnanam.
0: What sort of wisdom?
1: Bhautika jnanama.
0: Physical.
1: Naitika jnanama.
0: Ethical.
1: Adhyatmika jnanama.
0: Ritual.
1: Ye jnanam.
0: What sort of knowledge?
1: Anniyu jnanamule.
0: All are different forms of knowledge.
1: Aite sarva jnana sammilitamainatuvanti jnanamu brahma jnanam.
0: However, the essence and the combination of various forms of knowledge is the wisdom of Brahma.
1: Brahma jnanam anaga emiti?
0: What do you mean by wisdom of the divine?
1: Samasta vishwam yokka swaroopamunu kudanu ekatvanga visvasinchatame brahma jnanam.
0: The vision, the feeling of oneness in the cosmos is the vision, is the wisdom of the divine.
1: Charachara prapanchamantai kudanu brahma swaroopame.
0: The animate and inanimate or components of this world
1: Deenine
0: or divine. Bhat
1: swaroopam ani kudanu cheppavachunu.
0: This may be called the cosmic form.
1: Idi leni sthanam kani taanu kani nemam kani ekkada kudanu kanipinchadu.
0: Everything is basically his. Everything is divine, nothing else.
1: Kanuka manamu chuchunadi vinunnadi taranchunadi anubhavinchunadi aanandinchunadi kevalamu brahmam yokka tattvame.
0: Therefore, what all that we see, listen to, think, experience and derive joy thereafter is only out of wisdom.
1: Ee jagatnandu manavaakaram dharinchi praveshinchina prati manavuni yandu kudanu konni viluvalu untunnadi.
0: Every human being, for that matter, who is born here in this world has got a value.
1: Kani atti viluvalanu manavunu gurtinchukonaleka దానిని సక్రమమైన మార్గంలో పెట్టుకుని లేక పెడమార్గమును పట్టించి మానవత్వమును కేవలం వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ హిస్ హ్యూమన్ వాల్యూ. ఆన్ ద అదర్ హ్యాండ్ హీ లీడ్స్ ఎ పర్వర్టెడ్ వే అలాంగ్ ద రాంగ్ పాత్ అండ్ ఫర్గెట్స్ ది వెరీ బేసిక్ హ్యూమన్ క్వాలిటీ.
1: ఉప్పు లేని పప్పు రుచి చిక్కనట్టుగా
0: డాల్ వితౌట్ సాల్ట్ ఈజ్ టేస్ట్లెస్.
1: ప్రేమలేని యొక్క మానవత్వము ఇది కేవలము ఒక మృగస్వరూపం అని చెప్పవచ్చు.
0: హ్యూమన్ లైఫ్ విదౌట్ లవ్ ఇస్ బీస్టియల్.
1: కనుకనే మానవత్వం అనగా మొట్టమొదటిది ప్రేమతత్వమే.
0: దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ సింబలైజెస్ లవ్.
1: అయితే ఈ ప్రేమను ఏ విధముగా ఎక్కడ ఎప్పుడు ఎట్లా దీన్ని ప్రవేశపెట్టాలి అనే విధి విధానాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
0: However, we have to recognize and conduct ourselves knowing fully well what love is, how and where it has got to be used in directed.
1: Uppu lekapothe pappunu manam bhujinchalemu.
0: We cannot eat dal without salt.
1: Kani enta pappu anta uppu kalipite adi kuda nu manam sahinchalemu.
0: However, if the amount of the salt is same as dal, you don't accept.
1: Okka gantalo arigipoyeyatunti pappunike manam inta ruchini aalochistunnamu.
0: After all, dal that gets digested in an hour, we attach so much of care.
1: 30 samvatsaramulu 50 samvatsaramulu 60 samvatsaramulu 80 samvatsaramulu jeevinchabeyetundi manavatvaniki kontha varakaina ruchi undanakkarleda.
0: Should there not be any taste of life attached to this human body that sustains for 30 years?
1: Ee ruchiye lekunna vaadu inta kaalam ee vidhanga jeevinchagalugutunnadu?
0: How does he live tasteless life?
1: Idi oka manava jeevitama.
0: Can that be a human life?
1: Kaadu kaadu.
0: No.
1: Chana chanamu kudanu manavattamunu undinatvanti yokka pavitramainatvanti ee yokka viluvanu manam upayoginchukuntu raavali.
0: We have to make use of human values every moment in our lives.
1: Ee manavata viluvanu ee naadu vismarinchadam chetane jagattunu viswasinchi manavatvanni kolpoyi కేవలం పశుత్వంగా అనుభవిస్తున్నాడు జీవితాన్ని.
2: As human values are totally forgotten, he goes by the world and the worldly thought, and he has forgotten his basic quality.
1: ఆధ్యాత్మిక చింతనయందు మూడు పదములు ఉంటున్నవి.
2: In spiritual parlance, there are three words.
1: అస్తి, భాతి, ప్రియము అని.
2: అస్థి, భాతి, ప్రియం.
1: దీనినే సంస్కృత పదములందు సత్, చిత్, ఆనందము అని.
2: They are also called సత్, చిత్, ఆనంద.
1: ఈ సత్, చిత్, ఆనందం అంటే దీని యొక్క అంతరార్థం ఏమిటి?
2: What is the inner significance of these three? సత్, చిత్, ఆనంద.
1: ఇది ఒక టమ్లరు.
2: This is a tumbler.
1: ఈ టమ్లర్ అనేటువంటిది ఇక్కడ ఉన్నది.
2: This tumbler is present here.
1: ఉండినప్పుడే దీనికి ఒక టమ్లర్ అని పేరు పెట్టుకుంటున్నాము.
2: The very existence of that object tells you that it's a
1: tumbler. ఆ ఉన్నదే being.
2: This existence is being.
1: అది ఏ సత్?
2: That is సత్.
1: ఇది మార్పు చెందనటువంటిది.
2: It is changing.
1: ఉన్నది ఇది being.
2: This being existence.
1: అయితే ఉన్నది అనేటువంటి విషయాన్ని నీవు ఎట్ట గుర్తించగలుగుతున్నావు?
2: But how do you know that it exists?
1: దీనిని ప్రకాశింపచేసేటువంటి ఒక వెలుగున్నది.
2: There is light that makes you see this.
1: ఇదే టమ్లర్ చీకట్లో ఉంటుంటే మనకు ఉన్నది అని చెప్పలేము.
2: If the same tumbler is in the dark, you don't see that.
1: ఇది వెలుగులో ఉండటం చేతనే ఇక్కడ ఉన్నది టమ్లర్ అని చెప్తున్నాం.
2: As it is in light, you are able to know its existence.
1: కనుక ఆ వెలుగు ఏమిటి?
2: What's that light?
1: ఆ వెలుగే ఒక జ్ఞానము.
2: It is the light of wisdom.
1: ఆ వెలుగే ఈ టమ్లర్ ఇక్కడ ఉన్నది అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపిస్తూ ఉంటుంది.
2: Therefore, it's the light of wisdom that shows you this being existence.
1: కనుకనే ఈ యొక్క వెలుగుకే చిత్ అన్నారు.
2: And therefore, this light is called chit.
1: ఈ ఉన్నది అనేటువంటి దాన్ని నిరూపించేటువంటి చిత్.
2: And therefore, it is chit, the light that
1: చిత్ నిరూపించినటువంటి దానిని ఉన్నదని చెప్పటమే సత్.
2: Therefore, it is chit, the light
1: ఈ
2: that shows the existence.
1: సత్ అనేటువంటిది రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
2: The sat and chit are interdependent and interrelated.
1: ఇక్కడ టమ్లర్ ఉన్నది అని చెప్పినప్పుడు వెలుగు కూడా ఉన్నది.
2: When I say here is a
1: అనగా జ్ఞానము ఉన్నది.
2: It means there is light and also tumbler.
1: ఈ పదార్థం యొక్క స్వరూపాన్ని కూడా మనం గుర్తించుకోగలుగుతున్నాము.
2: We are able to see the form.
1: ఈ రెండు జరిగినప్పుడే మనకు తృప్తి జరుగుతుండాలి.
2: Then only we'll be satisfied.
1: ఈ తృప్తియే ఆనందము.
2: This satisfaction is the bliss.
1: ఉన్నది సత్.
2: Being is sat.
1: ఉండినట్టుగా నిరూపించేది చిత్.
2: It is chit that proves the being.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వములో కలిగేటువంటి తృప్తి ఆనందము.
2: The satisfaction you derive out of the combination of the two is bliss.
1: కనుకనే సత్, చిత్, ఆనందం అనేటువంటిది ఒక పదార్థం యొక్క స్వరూపాన్ని సుస్పష్టంగా నిరూపింపజేసేటువంటిదే ఈ యొక్క జగత్ స్వరూపం.
2: Therefore, the entire form of this universe is nothing but out of these three, being, awareness and bliss.
1: కాని ఈనాటి లోకములో,
2: but today in this world,
1: ఉన్నదిది అని చెప్పగలరు కాని,
2: one can say that this exists.
1: లేనిది లేనిది అని చెప్పగలరు సుమి.
2: They cannot speak of that which is not present.
1: ఉన్నదొక్కటే ఎప్పటికీ.
2: Every time only one thing that exists.
1: అది ఏ దైవంబు?
2: That is God.
1: లేనిదయ్యను విశ్వంబు కానరయ్యా.
2: It is only this world that does not exist.
1: ఉన్నది ఒక్కటే.
2: Only one thing that is present.
1: ఏకం సత్ విప్రాభూదా వదంతి.
2: Only one that is present.
1: అది ఏ బీయింగ్?
2: That is being.
1: అది ఉన్నది.
2: That is present.
1: ఉన్నది అనేటువంటిది నీ వెంట చెప్పగలుగుతున్నావు.
2: How do you say so?
1: నీ యందు ఆ ప్రేమ తత్వం అనేటువంటి జ్ఞానము ప్రకాశిస్తూ ఉంటున్నది.
2: There you find this love of wisdom shines, illumines.
1: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను ప్రకాశింపచేసేది, వికసింపజేసేటువంటిది, ప్రకటింపజేసేటువంటిది ప్రేమతత్వం ఒక్కటే.
2: Therefore, it's only love that expresses, that manifests, that exhibits.
1: కనుకనే ఈ ప్రేమతత్వంనే దైవంగా మనం విశ్వసించాలి.
2: Therefore, we have to consider that love is God.
1: ఈ ప్రేమ లేకపోతే జీవితమే లేదు.
2: Without love, there's no life.

0: God is love, and the divine love is present in everyone. Without tasting even a bit of the divine love, human life is a waste.
1: కనుకనే సర్వత్ర వ్యాపించినటువంటి యొక్క బృహత్సత్వ తత్వం ప్రేమనే.
0: Therefore, the cosmic form of the divine is love.
1: దీనికి బ్రహ్మ అని పేరు వచ్చింది.
0: This is called Brahma.
1: ఇది మానవుడు గుర్తించి వర్తించడానికి తగినటువంటి అవకాశం.
0: Thus, man gets the scope to know and experience. There is love.
1: ఈ ప్రేమను ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉపయోగించాలి?
0: How to make use of this latent love? Where, when, how?
1: సత్యాన్వేషణ అన్నారు.
0: It's search of truth.
1: సత్యం సర్వత్రా ఉంటున్నది.
0: The truth is everywhere.
1: దీన్ని అన్వేషించడం ఏమిటి?
0: What is the fun of searching for it?
1: అనగా
0: meaning
1: చూచేది కన్నులు.
0: It's the eye that sees.
1: అయితే ఈ కన్నులు చూచేది అయినప్పటికీ ఏ ఏ వ్యక్తిని ఏ విధమైనటువంటి దృష్టితో చూడాలి?
0: It's true that it is the eye that sees, but in what way, what sort of looks we should have?
1: తల్లి ఉన్నది.
0: There is a mother.
1: బిడ్డ ఉన్నది.
0: There is daughter.
1: భార్య ఉన్నది.
0: Wife.
1: సోదరి ఉన్నది.
0: Sister.
1: కానీ వీనందరి కూడాను ఏ దృష్టితో చూడాలి? తల్లిని తల్లి దృష్టితో చూడాలి.
0: You should look at your mother with a motherly feeling.
1: బిడ్డను బిడ్డ దృష్టితో చూడాలి.
0: Also a feeling towards the
1: daughter. భార్యను భార్య దృష్టితో చూడాలి.
0: Towards the wife.
1: సోదరిని సోదరి దృష్టితో చూడాలి.
0: Also the way you are supposed to look at your sister.
1: మనకున్నది కన్ను ఒక్కటే.
0: We have the same eye.
1: ఈ కన్నును ఎవరిని ఏ దృష్టితో చూడాలి అనేటువంటి విచారణే ఈ యొక్క సత్యాన్వేషణ.
0: Search for truth means what sort of looks you should have as you see your mother, wife and daughter.
1: ఈ దృష్టి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుకోనలేక కన్నులు ఉన్నావు కదా ఎవరిని చూస్తే ఏమిటి అని భావిస్తున్నారు. అది ఇక్కడనే పాపం ప్రారంభమవుతుంది.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద వాల్యూ ఆఫ్ ద విజన్ గిఫ్టెడ్ టు హిమ్. హియర్ హీ కమిట్స్ ఈ
1: దృష్టికి కూడా ఒక విలువ ఉంటుండాలి.
0: ఈవెన్ ద విజన్ హెస్ గోట్
1: శ్రవణమునకు కూడా ఒక విలువ ఉంటుండాలి.
0: ఆడిషన్ హెస్ వాల్యూ.
1: వినేది చెవులే.
0: ఇట్స్ ఇయర్ దట్ లిసన్.
1: కానీ ఎలాంటి విషయాలు వినాలి?
0: బట్ వాట్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ వీ షుడ్ హియర్.
1: ఎట్టి ప్రదేశంలో ఈ యొక్క చెవులకు ప్రవేశపెట్టాలి?
0: వేర్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ షుడ్ వి హియర్.
1: ఇది ఏ సత్యాన్ని గుర్తించాలి?
0: దిస్ ట్రూత్ వీ హావ్ టు నో.
1: కనుకనే ప్రతి ఇంద్రియము కూడాను దానికి తగినట్టుగా సమయ సందర్భానుసారంగా ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎవరిని ఏ విధంగా చూడాలి?
0: So each of the senses must be put to use basing on the in what way, where, how.
1: ఉపయోగించుకోవటమే నిజమైన మానవతా విలువ.
0: To have the full knowledge of these aspects.
1: ఆ ప్రేమనే నిజమైన మానవునికి ఈ విలువను అందిస్తూ ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ అటాచెస్ వాల్యూ టు ది హ్యూమన్.
1: మనం ఒక భవనం కట్టుకున్నాము.
0: వి కన్స్ట్రక్టెడ్ ఎ బిల్డింగ్.
1: ఈ భవనమునకు కొన్ని కిటికీలు పెట్టుకున్నాము.
0: వి హావ్ సమ్ విండోస్ టు దట్.
1: కొన్ని ద్వారములు కూడాను పెట్టుకున్నాము.
0: డోర్స్.
1: ఈ కిటికీలు దేనికోసం పెట్టుకున్నాము?
0: వాట్ ఫార్ ద విండోస్ ఆర్ కెప్ట్.
1: మంచి గాలి రావడానికి చెడ్డ గాలి పోవడానికి.
0: టు పర్మిట్ ది గుడ్ ఎయిర్ టు ఎంటర్ అండ్ టు లెట్ ఆఫ్ బ్యాడ్ ఎయిర్.
1: వెలుగు రావడానికి చీకటి పోవడానికి.
0: ఇన్ ఆర్డర్ టు హావ్ ద లైట్ ఇన్ సైడ్ అండ్ టు డ్రైవ్
1: ఆఫ్ ద డార్క్. దారులను పెట్టుకున్నాము ద్వారములు.
0: వి హావ్ ద డోర్స్.
1: మనం లోపల బయట రావడానికి మన మిత్రులు మన బంధువులు మనకు అవసరమైనటువంటి వారిని లోపల విడిచడానికి ఈ విధమైనటువంటి యొక్క పనుల నిమిత్తమై ద్వారం ఉంచుకున్నాము.
0: Door is meant for entrance and exit so that we may permit the people near and dear.
1: Manaku avasaram vachinatundi varini lopala pravesh pettam kani manaku viruddhamainatundi varini lopala pravesh pettam.
0: We allow those who are important, not our enemy.
1: Adhe vidhamgane deho devalaya prakto jeevo devasthanatana. Deham oka devalayamu oka gruhamu oka mandiramu.
0: Body is a temple. Body is a mansion.
1: Body is a house.
0: Body is the house.
1: Ee house ku నవద్వారం ఉంటున్నాయి.
0: దిస్ హౌస్ హస్ 9 ఓపెనింగ్స్.
1: అయితే మనకు కంటికి కనిపించేటువంటిది 5 ద్వారములు.
0: హౌఎవర్ యు సీ ఓన్లీ 5.
1: ఇవి చాలా ప్రధానమైనటువంటివి.
0: దే ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: సింహద్వారం అనేటువంటి దాంట్లో మనకు మిత్రులైనటువంటి వారు మనకు బంధువులైనటువంటి వారు మనకు ప్రియులైనటువంటి వారిని మనం ప్రవేశపెట్టి వెల్కమ్ చేస్తాం. రండి దయచేయండి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ ద మెయిన్ డోర్ యు పర్మిట్ యువర్ డియర్ అండ్ నియర్ యువర్ ఫ్రెండ్స్ intimate people.
1: అట్టు కాకుండా
0: అదర్వైజ్
1: ద్వారం ఉన్నది కదా అని
0: బికాస్
1: బజార్ లో పోయేటువంటి కుక్కలను పందులను మనం ఇంట్లో వదిలిపెడతామా?
0: బికాస్ ఆఫ్ ది మెయిన్ డోర్ ఓవర్ దేర్ యూ డోంట్ పర్మిట్ ద స్ట్రీట్ డాగ్స్ అండ్ ద పిగ్స్ టు గెట్ ఇన్.
1: వదలము.
0: నో.
1: అదే విధంగానే మన యొక్క దేహం అనేటువంటి ఈ దేవాలయం నందు ఈ గృహం నందు ఏది మంచిది ఏది పవిత్రమైనటువంటిది ఏది మన యొక్క జీవితానికి ఆదర్శాన్ని అందించేటువంటిది అనే విచారణ సలిపి విచక్షణ జ్ఞానం చేత ఏ యొక్క భావాన్ని ఏ యొక్క విషయాన్ని మనం లోపల ప్రవేశపెట్టాలో దానిని మాత్రమే ప్రవేశపెట్టాలి, అన్నింటినీ మనం ప్రవేశపెట్టకూడదు.
0: సిమిలర్లీ బాడీ ఇస్ ఎ హౌస్, వీ షుడ్ పర్మిట్ దట్ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ సీక్రెట్ వాట్ ఈస్ ఐడియల్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ డిస్క్రిమినేషన్. ప్రేమ
1: ఉన్నదని అన్నింటికీ దాన్ని ఉపయోగపెట్టకూడదు.
0: Because there is that inborn love, we should not make use of it.
1: ఎక్కడ ఎంతటి దానికి ప్రవేశపెట్టాలో అంతంత పరిమితిలోనే దీన్ని ఉపయోగపెట్టుకోవాలి.
0: We should also make use of it under certain limitations.
1: మనం సమాజంలో పుట్టాము.
0: We are born in society.
1: సమాజంలో పెరుగుతున్నాము.
0: We grow in
1: society. సమాజంలో జీవిస్తున్నాము.
0: We live in society.
1: సమాజం యొక్క గౌరవ మర్యాదలను కూడా మనం చూడాల్సి వస్తుంది.
0: We should also keep up the respect and the prestige of the society.
1: సమాజ గౌరవాన్ని మనం కాపాడినప్పుడే మన గౌరవాన్ని కూడా సమాజం కాపాడుతుంది.
0: When once you maintain the respect of the society, is what is meant by if you uphold dharma.
1: పిల్లలు మీరు వేరుగా భావించకూడదు. ఈనాటి ప్రకృతి ఎందు జరుగుతున్నటువంటి సహజమైనటువంటి స్థితిని ఏ రీతిగా ఉంటున్నాయి.
0: This is the present position in the society. The students should know that.
1: 20 సంవత్సరముల యొక్క సోదరుడు పెద్దవాడు.
0: The elder one, age 20.
1: 16 years girl
0: and a 16 years girl.
1: వారిద్దరు కూడాను అన్న చెల్లెలు.
0: Brother and a sister.
1: వారికి తెలుసు.
0: They know.
1: మనకు తెలుసు.
0: We too know that.
1: కానీ ఇద్దరే ప్రయాణం అవుతున్నప్పుడు జగత్ ఏమని భావిస్తుంది? వారెవరో భార్య భర్తలు అని తప్పుగా దీన్ని నిర్ణయిస్తుంది.
0: When once the brother and sister pass by, others will think they are husband and wife.
1: సమాజమునకు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాము.
0: We are acting against the norms of society.
1: చెల్లెలు అన్న అయినప్పటికీ విడివిడిగా మీరు పోవాలి.
0: One may be brother and sister, but they should go separately.
1: లేదు, మీ మధ్యలోపల ఏ తల్లి తండ్రియో ఎవరైనా ఒకరు ఉండాలి.
0: There must be either mother or father accompanying them.
1: ఈ యువకులైనటువంటి వారు ఈ అక్క చెల్లెండ్ర అయినప్పటికీ అన్న చెల్లెలు అయినప్పటికీ ఇద్దరు ఒంటరిగా పోకూడదు.
0: యంగ్ పీపుల్, నో మ్యాటర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దే షుడ్ నాట్
1: గో అలోన్. సమాజం మనల్ని చక్కగా శిక్షిస్తుంది.
0: అండ్ ద సొసైటీ విల్ పనిష్ యూ.
1: మన యొక్క గౌరవ మర్యాదలంతా కూడా మంట కలుపుతుంది.
0: యూ లూజ్ యువర్ రెస్పెక్ట్ అండ్ ద డిగ్నిటీ.
1: సమాజంలో మన సంబంధ బాంధవ్యములు ఏమాత్రమో అర్థం కావు.
0: You don't understand the relationship that you have.
1: ప్రాచీన కాలం నుండి కూడా మన యొక్క సంబంధ బాంధవ్యాలను ఈ విధమైనటువంటి పరిమితం లోపల దీన్ని ప్రవేశపెట్టు వచ్చింది.
0: Therefore, the society has exercised stipulated certain norms.
1: దీనిని సంస్కృతి అని చెప్తూ వచ్చారు.
0: This is called samskarik culture.
1: సంస్కరించేటువంటిది కాబట్టి సంస్కృతి.
0: It is the one that refines our life.
1: ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా సంస్కరింపజేసింది.
0: So it is the one that stipulates, regulates our way of life. Where and how, in what way should we lead our life, talk to?
1: So samajam yokka nibandhanalu manam chakkaga paatinchukuntu raavali.
0: So we should observe the regulations of society, rules of society.
1: Nijamaina sodari ainappudiki neevu intilo neevu ee vidhanga kudanu maatladukovachu.
0: You may be your own sister, you can talk at home.
1: Kaani baita prapancham lopala neevu anna taame chellalu ainappudiki chaala jagrataga melagali.
0: But when once you are outside, you may be brother and
1: ee
0: sister.
1: Ee pravartane manavuni yokka value ni penchutu vastundi.
0: And this sort of a behavior will improve
1: మానవత విలువలు నిత్య జీవితంలో సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపింపజేసేటువంటి యొక్క విలువలను ఈనాడు మనం విస్మరించాం.
0: We have forgotten the human values today that will make us tread along the path of truth.
1: అదే ఇంకొక మార్గంలో మనం ప్రవేశపెట్టి చూసినప్పుడు,
0: if we think go in another direction,
1: 60 సంవత్సరాలకు వృద్ధుడు ఉన్నాడు.
0: The old man, age 60.
1: ఆయనకు ఎవరు ఇంటిలో సహాయం లేకపోవటం చేత,
0: as there is no other help at home,
1: 18 ఏళ్ల గర్లను కూడాను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు.
0: He wanted to marry a girl of 18.
1: వారిద్దరు కూడాను బజారులో ప్రయాణమై పోతున్నారు.
0: They were just passing by along a street.
1: కానీ ప్రపంచం ఏమని భావిస్తుంది?
0: What would be the feeling in the society?
1: సమాజం యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోలేకపోతున్నాము.
0: We are not able to know the truth laid down in society.
1: అతను ఎవరో గ్రాండ్ ఫాదర్, ఈమెవో గ్రాండ్ డాటర్ అని అనుకుంటారు.
0: The society will take that old man as grandfather and this young girl as a granddaughter.
1: కానీ నిజంగా చూస్తే గ్రాండ్ ఫాదర్ కాదు, గ్రాండ్ డాటర్ కాదు.
0: ట్రూలీ స్పీకింగ్, దే ఆర్ నైదర్.
1: ఇక్కడ ఈ విధంగా విరుద్ధంగా జరుగుతుంది. అక్కడ అన్నా చెల్లెలు ఆ విధంగా విరుద్ధంగా జరుగుతుంది.
0: హియర్ యూ
1: పడకపోవటం చేత,
0: as there is no other help at home,
1: 18 ఏళ్ల గర్లను కూడాను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు.
0: He wanted to marry a girl of 18.
1: వారిద్దరు కూడాను బజారులో ప్రయాణమై

0: అండ్ డాటర్ కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దే ఆర్ నైదర్.
0: ఇక్కడ ఈ విధంగా విరుద్ధంగా జరుగుతుంది, అక్కడ అన్నా చెల్లెలు ఆ విధంగా విరుద్ధంగా జరుగుతుంది.
1: హియర్ యు ఫైండ్ వన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, అనదర్ దేర్ జస్ట్ కాంట్రడిక్టింగ్.
0: ఈ వయ ప్రమాణము, కర్మ ప్రియాం ప్రమాణము, అనుభూతి ప్రమాణము, ఈ నాలుగు ప్రమాణాల్లో మనము జీవితాన్ని కొంతవరకు ప్రవేశపెట్టాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు టేక్ డౌన్ ద మెజర్, ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, ద ఏజ్.
0: సమాజం యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించేటువంటి ఇది సామాజికం యొక్క ప్రమాణం.
1: దేర్ఫోర్ ద స్టాండర్డ్
0: ఇది సామాజికం యొక్క విలువ.
1: దిస్ ఇస్ ద సోషల్ వాల్యూ.
0: దీనిని మనం ఉపయోగపెట్టి సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మన యొక్క కీర్తిని కూడాను మనం నిలబెట్టుకోగలము, సమాజం కూడాను మనల్ని గౌరవిస్తుంది.
1: వెన్ వన్స్ యు అడ్హియర్ అండ్ ఫాలో సోషల్ వాల్యూస్,
0: సమాజంతో నాకేం పని లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తానంటే రేపటి జన్మ సమాజం నిన్ను బయట పెడుతుంది.
1: If you think that I am not bothered to the society will kick you out.
0: సమాజం వరకు నీవు పోనక్కర్లేదు.
1: Not that far.
0: నువ్వు ఏదైనా ఒక ఫలమును భుజిస్తున్నావు.
1: When you eat a fruit.
0: అది తీయగా ఉంటే నవ్వు ముఖంతో దాన్ని మింగుతావు, దాన్ని ఆరగిస్తావు.
1: If the fruit is sweet, smilingly you
0: eat. అదేంత పుల్లగా ఉంటే తీసి పక్కన పారవేస్తావు.
1: If it is sour, you spit it out.
0: ఎందుకు నీవు పారవేశావు?
1: Why?
0: నీ రుచికి తగినట్టుగా అది లేదు.
1: బికాస్ ఇట్స్ నాట్,
0: నీవు భావించిన రీతిగా అది లేదు.
1: ఇట్స్ నాట్ ద వే యు వాంట్.
0: ఆ ఫలము నీవు పారవేస్తున్నావు.
1: దేర్ఫోర్ యు స్పిట్ ఇట్ అవుట్.
0: అట్లనే సమాజమునకు తగినట్టుగా ఉంటుంటే వారు కూడా నిన్ను గౌరవిస్తారు, సమాజమునకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు వారు కూడా నిన్ను బయట పెట్టేస్తారు.
1: ఇఫ్ యు ఫాలో ద సోషల్ వాల్యూ యు విల్ బి రెస్పెక్టెడ్. ఇఫ్ యు డోంట్ ఫాలో ద నార్మ్స్ you will not be respected.
0: నీ గౌరవ ప్రతిష్ట అంతా సమాజంలోనే లేనప్పుడు ఇంకెక్కడ నీ గౌరవం సాధించుకోగలవు?
1: When you don't enjoy the esteem and the respect in society, where else you will be respected?
0: మానవత్వానికి గౌరవమే చాలా ప్రధానమైనటువంటిది.
1: It is the respect that is most important.
0: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి విలువలను మనం సక్రమంగా కాపాడుకుంటూ పోవాలి.
1: Therefore we have to safeguard the human value.
0: అన్ని విలువలకంటే ప్రేమ విలువ చాలా గొప్పదైనటువంటిది.
1: The value of love is
0: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: Love is God, God is love.
0: ప్రేమకే మనం విలువలైనప్పుడు దైవానికి కూడా మనం విలువ ఇవ్వనిచ్చినట్టు వారు కాదు.
1: ఇఫ్ యూ డోంట్ అటాచ్ వాల్యూ టు లవ్, యూ విల్ నాట్ బి అటాచింగ్ వాల్యూ టు గాడ్. కనుక
0: ప్రేమకు మనం పూర్తి విలువ ఇచ్చినప్పుడే దైవానికి విలువ ఇచ్చినటువంటి వారం అవుతాం.
1: దేర్ఫోర్ వెన్ యూ కన్సిడర్ లవ్ వాల్యుబుల్, సో ఆల్సో యూ కన్సిడర్ గాడ్ వాల్యుబుల్.
0: పరిస్థితుల యొక్క ప్రభావం కూడా కొంచెం మీరు గుర్తించాలి.
1: యూ హావ్ టు రికగ్నైజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్.
0: రాముడు మానవాకారము,
1: రామ ఇస్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: సుగ్రీవుడు వానరాకారం,
1: సుగ్రీవ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మంకీ.
0: వీరిద్దరికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏ రీతిగా కుదిరింది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్
0: ఈ స్నేహం ఏ రీతిగా వచ్చింది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద ఫ్రెండ్షిప్?
0: దేనిని ఆధారం చేసుకుని వచ్చింది?
1: ఆన్ వాట్ బేసిస్?
0: మానవులకు మానవులు స్నేహితులు కావచ్చు,
1: మ్యాన్ కెన్ బి ఫ్రెండ్,
0: వానరులకు వానరులు స్నేహం కావచ్చు,
1: మంకీ కెన్ బి.
0: కానీ వానరులకు మానవులకు స్నేహం ఏ రీతిగా లభించింది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఎ హ్యూమన్ అండ్ ఎ మంకీ?
0: రాముడు నరుడు,
1: రామ ఇస్ మ్యాన్,
0: సుగ్రీవుడు వానరుడు,
1: సుగ్రీవ ఇస్ మంకీ.
0: ఈ వానరునకు నరునకు ఉన్నటువంటి యొక్క సంబంధం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మంకీ అండ్ హ్యూమన్?
0: అక్కడ పరిస్థితుల యొక్క ప్రభావము.
1: ఇట్స్ ఓన్లీ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
0: రాములు రాజ్యభ్రష్టుడైనాడు, రాజ్యాన్ని వదిలాడు.
1: రామ లెఫ్ట్ హిస్ కింగ్డమ్.
0: పత్రి వియోగము లోపల బాధపడుతూ తిరుగుతున్నాడు.
1: హిస్ ఫీలింగ్ సాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ హిస్ వైఫ్.
0: సుగ్రీవుడు కూడాను రాజ్యభ్రష్టుడయ్యాడు.
1: సుగ్రీవ ఆల్సో ఇస్ సెంట్ అవుట్ ఆఫ్ హిస్.
0: అతను కూడాను పత్ని వియోగంతో పరితపిస్తున్నాడు.
1: హీస్ ఆల్సో సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ వైఫ్.
0: ఈ అవస్థాత్రయములే ఈ మానవత్వం యొక్క సోదరత్వాన్ని పెంచుతుంటూ వచ్చింది.
1: దేర్ఫోర్ కామన్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ బ్రాట్ దెం టుగెదర్.
0: మరే నా బాధ ఎట్టిదో అతని బాధ కూడాను అట్టిదే అనేటువంటి యొక్క సమత్వాన్ని గుర్తిస్తూ వచ్చింది.
1: దేర్ ఎ ఫైన్ ఫీలింగ్ ఆఫ్ ఈక్వాలిటీ.
0: నాకు ఈ భార్యా వియోగం ఎంత బాధిస్తుందో అతనికి కూడా అంత భార్యా వియోగం బాధిస్తుండాలి.
1: జస్ట్ యాజ్ ఐ ఫీల్ సో సాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ మై బాయ్, హీ వుడ్ ఆల్సో ఫీల్ లైక్ దట్.
0: అవస్థా భేదములే ఈ యొక్క మైత్రికి సరి అయినటువంటి యొక్క మార్గం ఏర్పడుతూ వచ్చింది.
1: దేర్ ఫర్ కామన్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్.
0: ఇదే విధంగానే చిన్న చిన్న విషయాల లోపలనే మనం సమాజం లోపల ఎన్నో నేర్చుకోవలసినటువంటి ఉన్నాయి.
1: In these very subtle things also, we can learn a lot.
0: ee naadu grandhalato nechukuneetundi kaadu pradhanamu.
1: Is not that you gather from books
0: personal, idiga manam anubhuttho manam nechukovali.
1: Everything you have to learn out of your personal
0: practical
1: experience.
0: Science kaani platform speeches kaadu.
1: This is all practical science but not platform speech.
0: Ee practical lopana manam nitya manavatvanni manam పెంపొందించుకుంటూ రావాలి.
1: Therefore in practical life we have to develop human
0: value. ధనమున్నదని తల విర్రవీగా తిరుగుతుంటారు.
1: You may pride yourself
0: విద్యావంతుడని అహంకారపడుతుంటాడు.
1: You may be egoistic because of
0: అధికారవంతుడని విర్రవీగుతాడు.
1: Or you may just pride yourself.
0: ఇవన్నీ ఎంతకాలము?
1: How long?
0: ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కాదు.
1: None of them are permanent.
0: అవన్నీ క్షణంలో కదిలిపోతుంటాయి.
1: They just pass off in a moment of time.
0: కనుక విద్యార్థులారా,
1: so student,
0: మీ యొక్క ఈ యొక్క మానవ జీవితము ఈ వయస్సునందు అతి జాగ్రత్తగా ప్రవర్తించాలి.
1: You have to be extremely careful at this age.
0: అది దీని

0: ఎంతసేపు ఈ గర్వం?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఎక్కడ నుంచి ఈ గర్వం?
1: Where from you get it?
0: ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ పోతుంది అది?
1: Where from you get this pride?
0: ఇది శాస్తమా?
1: Is this permanent?
0: మనం తాతల ముత్తాతల యొక్క ప్రాపర్టీనా?
1: Or is it your grandfather's property?
0: మనమే మనం పెంచుకున్నటువంటిది ఈ గర్వాలు.
1: This ego is the one which is of your own.
0: ఈ గర్వం అనేటువంటిది మనకు పనికి రానటువంటిది.
1: It's useless.
0: ఏదో నీ విద్యావంతుడు అనుకోవచ్చును.
1: You may be educated.
0: విద్య ఉన్నదని వెర్రవీగుటే కాని పుడమియం విసుమంత శాంతి లేదు.
1: You may pride yourself because of education, but there is no fraction of peace.
0: ధనం ఉన్నదని చును బిగువుగా దిరుగుట పుడమియం విసుమంత శాంతి లేదు.
1: You may be stiff-necked because of affluence and property, but there is no peace.
0: ఈ బలము ఈ జనము ఇవంతా కూడా పాసింగ్ క్లౌడ్స్.
1: What all
0: these మేఘాలు?
1: What's all this is affluence, property,
0: and
1: education. మనం
0: చూస్తూ ఉంటుంటేనే తక్షణమే దాని రూపమంతా మారిపోతూ వస్తుంటాడు.
1: As you start watching a cloud, it changes its form.
0: మన జీవితం అంతే.
1: So also our life.
0: మబ్బులే లేని జీవిత మార్గమందు వెలుగునకు ఎన్నడైనను విలువగలదే?
1: When there are no clouds at all, is there any value to this life?
0: మబ్బులే లేని జీవిత మార్గమందు
1: and this root of life వెలుగునకు ఎన్నడైనను
0: విలువగలదే?
1: What sort of value is there to the light?
0: నిజంగా మబ్బులే లేకపోతే వెలుగునకు ఏమాత్రం విలువే లేదు.
1: ట్రూలీ స్పీకింగ్ దర్ ఆర్ నో క్లౌడ్ లైట్ నో వాల్యూ.
0: చేతనే ఈ వెలుగునకు విలువిస్తుంటుంది.
1: బికాస్ ఆఫ్ ది క్లౌడ్ ఓన్లీ యూ నో ద వాల్యూ ఆఫ్ లైట్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ మానవత్వంలో అనేక విధములైనటువంటి యొక్క ఉడుదుడుకులు వెంటాడుతూ ఉంటాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దర్ ఆర్ మెనీ బంప్స్ అండ్ జంప్స్.
0: ఇది నిత్య జీవితంలో జరిగేటువంటి సహజమైనటువంటి యొక్క నూతనవి కాదు, సహజమైనటువంటి యొక్క నడతలు.
1: దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: మానవుడు క్షణ క్షణం కూడాను తన యొక్క జీవితం ఉన్నత స్థితికై అనేక విధములైనటువంటి ప్రయత్నం సల్పుతుంటాడు.
1: మ్యాన్ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
0: నిర్విరామ కృషి చే,
1: అన్సీజింగ్లీ,
0: నిరంతర తాపత్రయముల చే,
1: కంటిన్యూస్
0: అంతులేని ఆశల చే, అసంతాని ఆవేదనల చే,
1: మీనింగ్లెస్ వరీ
0: ప్రాప్తికై ప్రాకులాడేటువంటి ఈ మానవత్వం అనేటువంటిది అనిత్యమైనటువంటిది.
1: విత్ ఎక్సెసెస్ ఆఫ్ డిజైర్, ఇన్ని అప్రాప్త
0: రూపమైనటువంటి ప్రాప్తులే.
1: ఇన్ ఫ్యాక్ట్ దో హి ఇస్ అన్డిజర్వింగ్ హి వాంట్స్ టు పొజెస్
0: ప్రాప్తులు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి డజంట్ డిజర్వ్.
0: దీనికి చక్కని రాజమార్గం చూపేటువంటిది,
1: దిస్ షోస్ ఎ రాయల్
0: వెలుగు బాటను చూపేటువంటిది,
1: ఇట్స్
0: ఆధ్యాత్మిక యొక్క దీపికలే.
1: దట్ స్పిరిచువల్ లైట్స్,
0: ఆ దీపంలో మనం వెలిగించుకోవాలి.
1: వీ షుడ్ లైట్,
0: ఆ పవిత్రమైనటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ లైట్ ది ల్యాంప్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఎన్ని ఉండినప్పటికీ ఇవన్నీ కూడా ఏనాటికి మనం వెంట వచ్చేటువంటివి కాదు.
1: వీ మే హ్యావ్ నంబర్ ఆఫ్ థింగ్స్ బట్ దే విల్ నెవర్ ఫాలో అస్.
0: వెంట వచ్చేది ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ, అది ఒక్కటే దైవత్వం.
1: It's only God who will be with you, in you, around you, above you, below you.
0: Teppaluga cheruvu nintina kappalu 10000 cheru.
1: When the tank is full of water, thousands of frogs gather.
0: Ekkada chusina bekabekalaadutuntayi kappalu.
1: You find the frogs all around.
0: Aa neere endipothe okka frog kuda akkada undaru.
1: When the tank is dry without water, you don't find any single frog. Inga
0: ee sneharu kuda ittive.
1: This is sort of friendship today.
0: జోబిలో 100 రూపాయల నోటు ఉంది.
1: There is 100 rupee note in the pocket.
0: మంచి పొజిషన్ లో ఉన్నాడు.
1: Father is in position.
0: అందరూ నిన్ను హలో హలో హలో హలో అనుస్తుంటారు.
1: Everyone will come to you saying hello hello.
0: కానీ
1: but
0: ఈ 100 రూపాయల నోటు కనిపించలేదు.
1: 100 rupees
0: Father retired అయిపోయినాడు.
1: Father retired.
0: హలో, నిన్ను హలో అనేటువంటి వాడు కూడా ఉండడు. గుడ్ బై కూడా చెప్పేటువంటి వాడు ఉండడు.
1: No more of hello because it's hollow here, not even would say goodbye. Inaadi
0: mitratvam ilantidiga untundadi.
1: This is type of friendship.
0: Idi kaadu nee mitratvamu.
1: This is not the true friend.
0: Nijamaina mitrudu daivam okkade.
1: Our true friend is only God.
0: Atane ennatiki nee vadalleneetundi mitrudu.
1: But he will never leave you at any time.
0: Adabuli yendunna aakashamununna pattanamununna pallenunna gutta meedanunna natteeta padiyunna.
1: On the valley, on the deep sea, but God will be with you.
0: నిజమైనటువంటి మిత్రుని ఈనాడు విస్మరిస్తున్నారు.
1: But we have forgotten such a true friend today.
0: అప్పటికప్పుడు కదిలిపోయే మేఘములు వంటి మిత్రులను అంటగట్టుకుంటున్నారు.
1: But we are bound, we are attached to the friend.
0: ఇవన్నీ మనకే ప్రమాదములు.
1: That will put you to danger.
0: కానీ ఆ యొక్క సమయమునందు మనం దీనికి అర్థం చేసుకోలేము.
1: But we don't understand at that
0: moment. క్రమక్రమేణా కూడాను ఈనాటి మిత్రుడే రేపు శత్రుడు.
1: Gradually you know, a friend of today will be your enemy tomorrow.
0: ఈనాటి శత్రుడే రేపు మిత్రుడు.
1: An enemy today will be your
0: కానీ భగవంతుడు అంత కాదు. ఎప్పటికీ మైత్రి, మైత్రి, మైత్రి.
1: బట్ గాడ్ ఈజ్ యువర్ ఎటర్నల్
0: మిత్రత్వం అనేటువంటిది దైవానికి హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఈజ్ జస్ట్ హార్ట్.
0: ఈనాటి మిత్రత్వము బాడీ టు బాడీ.
1: బట్ ద ఫ్రెండ్షిప్ ఎల్స్వేర్
0: మనీ టు మనీ,
1: మనీ టు మనీ,
0: అంతే.
1: దట్స్ ఆల్.
0: అవి ఎంతకాలం ఉండేటువంటిది.
1: హౌ లాంగ్ దే లాస్ట్.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: దట్ జస్ట్ పాసింగ్ క్లౌడ్.
0: దీనిని మనం శాశ్వతమని విశ్వసించరాదు.
1: డోంట్ కన్సిడర్ దట్ పర్మనెంట్.
0: భగవంతుడు ఒక్కటే శాశ్వతమైనటువంటి తత్వము.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్.
0: నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దైవత్వం అనేటువంటిది అంతా సర్వత్రా నిండి ఉంటున్నది.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: నీకంటే మించిన దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ అదర్ దెన్ యు.
0: కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనం వేదాన్ని విశ్వసిస్తూ రావాలి. వేదం తెలియకపోయినప్పటికీ పెద్దలు చెప్తేనైనా విని దాన్ని విశ్వసించాలి.
1: యు మే నాట్ బి నోయింగ్ ఆల్ ది వేదిక్ టెక్స్ట్, ఎట్ లీస్ట్ లిసన్ టు ఎల్డర్స్.
0: ఎక్కడైనా బజార్లో పోతుంటే ఒక సాముద్రిక శాస్త్రం ఉంటుంటాడు అక్కడ.
1: If anyone passes by the street, there is a palmist.
0: ప్రతి ఒక్క వాడు ఒక ఐదు నయా పైసలు ఇచ్చి ఆ చేతిని చూపించుకుంటుంటాడు.
1: Everyone will pay some money and consult the palmist.
0: ఈ బజార్లో తిరిగేటువంటి యొక్క బెగ్గర్స్ కూడాను వాడు చెప్పిన మాటలు నమ్ముతున్నారు మీరు.
1: You just follow and believe what all the beggars, street palmists tell you.
0: సాక్షాత్ దైవ స్వరూపమైనటువంటి వేదము ప్రజ్ఞానం బ్రహ్మ, నాయన నీవే బ్రహ్మ, తత్వం అసి అదే నీవై ఉంటున్నావు.
1: That Veda, the very embodiment of Lord Himself, God Himself says
0: aham
1: that you are
0: Brahmasmi.
1: That.
0: Adi antarvani prabodhistu untundadi.
1: Its teaching is aham brahmasmi, that you are God.
0: Ilanti nitya satyamainatundi yokka padamulu manam ee naadu viswasinchadaniki ye maatramu koonukotaledu.
1: But we have no faith in the declaration of Veda.
0: ఏ దమ్మిడికి పనికిరానటువంటి వాడు చెప్పినటువంటి కూడాను మనం విని దాన్ని అనుసరిస్తూ ఉంటున్నాం.
1: బట్ వీ ఫాలో అండ్ బిలీవ్ ఎవ్రీ బెగర్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దానిపైన మనకు విశ్వాసం.
1: బికాజ్ వీ గాట్ ఫెయిత్ ఓవర్ దేర్.
0: తొమ్మిది తొల్లుల తీలు తిత్తియ గాని అంత కదిలిపోయేటువంటివి, దీనికి దానికే సరైనటువంటి స్నేహము గంతకు తగిన బంత అని.
1: Therefore this body has got 9 holes, so also the body of the beggar with 9 holes, so just the body is the same.
0: అలాంటి అనిత్యమైనటువంటి వారికి అనిత్యమైనటువంటివి ఇష్టపడుతుంటారు.
1: అండ్ దేర్ఫోర్ ద పాసింగ్ థింగ్ దట్ విచ్ ఇస్
0: చేంజబుల్ నిత్య సత్యమే దానిని విశ్వసిస్తుంది.
1: బట్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్, దట్ ఎటర్నల్ ట్రూత్ విల్ ఆల్వేస్ బి వాచ్ఫుల్ ఆఫ్ ది ట్రూత్.
0: నిత్య సత్యమైనటువంటి వాడము.
1: సో యు ఆర్ వన్ ఎటర్నల్.
0: దేహం కేవలం వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: ఏ క్షణంలో పోతుందో.
1: ఇట్ మే ఫేడ్ ఆఫ్ ఎనీ టైం.
0: కానీ నీవు నిత్యమే.
1: బట్ యు ఆర్ పర్మనెంట్.
0: నీవు సత్యమే.
1: యు ఆర్ ట్రూత్.
0: నీవు బ్రహ్మమే.
1: యు ఆర్ బ్రహ్మ.
0: నీవు దైవమే.
1: యు ఆర్ గాడ్.
0: నీవు పరతత్వమే.
1: యు ఆర్ స్పిరిచువల్.
0: నీవే ఆత్మస్వరూపుడు.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ఆత్మ?
0: కేవలం మన యొక్క ప్రేమ తత్వమే ఆత్మ.
1: Then your love is
0: ప్రతిఫలాపేక్ష లేకుండా కోరినటువంటి ప్రేమనే ఆత్మతత్వము.
1: ఇట్ ఇస్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్ లెస్, దట్ ఈస్ ఆత్మ.
0: అది సెల్ఫ్ లెస్.
1: It is selfless.
0: ఎక్కడ సెల్ఫిష్ ఉంటుందో అది ఫిష్.
1: వేర్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ సెల్ఫిష్, ఇట్ ఇస్ ఫిష్.
0: కాబట్టి
1: సో
0: మనకు సెల్ఫిష్ అనేటువంటిది ఫిష్ ఈస్ బెటర్ దాన్ సెల్ఫిష్ అని.
1: సో ఫిష్ ఈస్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: లేదు,
1: దట్ ఫిష్ ఇస్ మచ్ బెటర్.
0: ఎందుకంటే నీళ్ళలో తిరుగుతుంటుంది.
1: ఇట్ మూవ్స్ అబౌట్.
0: నీటిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని భుజిస్తుంది, నీటిని పరిశుద్ధం చేస్తుంది.
1: ఫిష్ పార్టేక్స్ ఆల్ ద డర్ట్ ఇన్ వాటర్ అండ్ క్లెన్సెస్.
0: కానీ ఈ సెల్ఫిష్ మ్యాన్ సమాజంలో చేరుతున్నాడు.
1: బట్ సెల్ఫిష్ మ్యాన్ ఇన్ సొసైటీ,
0: సొసైటీని అంతా కూడా మాలిన్యం చేస్తున్నాడు.
1: అండ్ హీ పొల్యూట్స్, స్పాయిల్స్ ద సొసైటీ.
0: కనుక సెల్ఫిష్ అనేటువంటిది ఒక పరిమితంలో పెట్టుకోవాలి.
1: సో సెల్ఫిష్నెస్ షుడ్ బి అండర్ చెక్.
0: సెల్ఫిష్ లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: హౌవర్ ఇట్ మే నాట్ బి పాసిబుల్. హౌవర్
0: అందరి సంబంధము మనకు ప్రధానమైనది కాదు.
1: బట్ ఇట్స్ నాట్ అవర్ అసోసియేషన్ విత్ ఎవ్రీబడి దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి సంబంధాలు.
1: ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ టెంపరీ.
0: కనుకనే మీరు జాగ్రత్తగా ఎవరితోనూ అధికంగా పెంచుకోకుండా కూడాను, అందరితో ద్వేషం లేకుండాను, ఒక పరిమితమైనటువంటి ప్రీతితో ఆ పరతత్వాన్ని పరతత్వమునకే అర్పితం చేయాలి.
1: దేర్ఫోర్ డు నాట్ హ్యావ్ టూ మచ్ కాంటాక్ట్స్ విత్ ఎవ్రీబడి. Don't hate anybody for that matter. Have a relation with God.
0: ప్రపంచమునందు అన్ని రకమైనటువంటి మంచి చెడ్డలంతకును ఈ సంబంధ బాంధవ్యాలతోనే ఏర్పడుతున్నాయి.
1: Today we get good and bad because of our associations.
0: కనుకనే మనం ఎట్టి సంబంధాన్ని చేస్తామో అట్టి గుణములు మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: As is our company, we get the qualities of the company.
0: Tell me your company, I shall tell you what you are. అని.
1: Therefore, tell me your company, I shall tell you what you are.
0: ఎలాంటి వారితో చేస్తున్నావు అలాంటి బుద్ధులు నీలో వచ్చి ప్రవేశిస్తాయి. నీ వద్దన్నే వదలవవి.
1: As is the company, so will be your temperament and attitude. You can't
0: get free from. నేను ఎంతో గట్టిగా చెప్తుంటాను.
1: Therefore, Bhagavan tells emphatically.
0: ఎంతవరకు అంతవరకు పరిమితం పెట్టుకోవాలి. ఒక ప్రేమకు కాని, ఒక క్రోధంకు కాని, ఒక అసూయకు కాని, అన్నిటికీ ఒక పరిమితం పెట్టుకోవాలి.
1: సో భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ ఎంఫెటికలీ, ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్. ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్.
0: ఆశనే మితిమీరిపోతే దురాశ అవుతుంది.
1: ఈవెన్ ద డిజైర్ షుడ్ బి,
0: దురాశ అనేటువంటి దుఃఖంలో మూల కారణమైపోతుంది.
1: టూ మచ్ డిజైర్ విల్ పుట్ యూ టు సాడ్నెస్, గ్రీఫ్.
0: ఆశ ఉండవలసిందే ప్రతి మానవునికి.
1: ఎస్, యూ కెన్ డిజైర్
0: ఎంతనో అంత,
1: టు లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: వంటకు తగిన మంట
1: అండ్ యు నీడ్ ద ఫ్లేమ్
0: ప్రాపర్లీ పదార్థము
1: అండ్ ద మెటీరియల్ షుడ్ బి ఫిట్టింగ్ ద పాత్ర
0: ఐ సేర్ బియ్యం పోస్తే అది ఉడుకుతుందా మంట కలిసిపోతుంది
1: అండ్ దేర్ఫోర్ యు టేక్ ది వెసల్ అప్రోప్రియేట్ ద మెజర్ ఆఫ్ ద రైస్ యు షుడ్ కుక్
0: కనుకనే మన ప్రేమను ఎవరికి ఎంతెంతో అంతంతే
1: దేర్ఫోర్ యు షుడ్ ఎక్స్‌ప్రెస్ యువర్ లవ్ టు ఎనీ
0: అదియే మనం పరిమితంతో చూసుకోవచ్చు ఆ విలువను మనం గుర్తించాలి
1: వి షుడ్ నో ది వాల్యూ ఆఫ్ లవ్
0: ఉన్నది ఒక్కటే ప్రేమ
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్ వన్
0: చటర్జీ చెప్పాడు
1: చటర్జీ సెడ్
0: స్వామి నేను ఊరికి పోతున్నాను అన్నాడు
1: హి సెడ్ స్వామి ఐ యామ్ గోయింగ్
0: మంచిది
1: స్వామి సెడ్ yes
0: స్వామి నేను నిన్న వచ్చాను మంచిది
1: స్వామి ఐ కేమ్ యెస్టర్డే గుడ్
0: ఇంత మాత్రమే కాదు ఇంకా కొన్ని తెలియదు పాప అతనికి స్వామి నేను చచ్చిపోతున్నాను అంటాడు మంచిది అంటాడు
1: హి స్టిల్ డస్ నాట్ నో స్వామి ఐ యామ్ డైయింగ్ గుడ్
0: స్వామి నేను ఈ బాధను భరించుకోలేను అంటాడు మంచిది అంటాడు
1: స్వామి ఐ యామ్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ పెయిన్ మంచిది గుడ్
0: ఈ జగత్తులో అన్ని మంచివే
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్
0: ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్
1: ప్లెజర్
0: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి
1: ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్
0: కనుకనే ప్రతి దానికి కూడా నేను మంచిది అంటాను
1: సో భగవాన్ సేస్ గుడ్ గుడ్
0: కారణమేమిటి అంతా నాలో మంచిదే ఉంటుండాలి
1: బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ భగవాన్
0: ఒక పది చిల్లులు వచ్చినటువంటి ఒక పాత్ర లోపల పాయసం పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే వస్తుంది కానీ ఒక దాంతో విషయం వస్తుందా
1: ఇఫ్ యు జస్ట్ కీప్ ద రైస్ పుడింగ్ ఆర్ పాయసం ఇన్ ఎ వెసల్ విత్ 10 హోల్స్ ఓన్లీ కమ్స్ అవుట్
0: నేను ప్రేమనే నింపుకున్నాను
1: సో భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్
0: ఆ ప్రేమ వినికిడిలో కేవలం మాధుర్యమే పలుకులో మాధుర్యమే వాసనలో మాధుర్యమే చేతిలో మాధుర్యమే మనసులో మాధుర్యమే బుద్ధిలో మాధుర్యమే హృదయంలో మాధుర్యమే అంతా మాధుర్యమే
1: యాజ్ ద భగవాన్ ఇస్ ద వెరీ మేనిఫెస్టేషన్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్ వాట్ ఎవర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హిమ్ వాట్ ఎవర్ హి స్పీక్స్ వాట్ ఇస్ గుడ్
0: ఈ హృదయం అనేటువంటి దాంతో మీరు ప్రేమను నింపుకోండి ఏ పని చేసినా అది ప్రేమమయంగానే ఉంటుంది
1: సో ఫిల్ అప్ యువర్ హార్ట్స్ విత్ లవ్ వాట్ ఎవర్ యూ డూ ఇస్ బౌండ్ టు బి
0: అది నిజమైనటువంటి మానవుడికి హృదయం ఎందుకు పేరు వచ్చింది
1: వై ఇస్ ఇట్ కాల్డ్ హృదయం
0: దయా కరుణతో నింపినటువంటిది ప్రేమ హృదయం
1: హృత్ దయా ద హార్ట్
0: కఠినమైన హృదయం హృదయమే కాదది
1: ఇట్ షుడ్ నెవర్ బి స్టోన్
0: పాషాణం
1: ఇట్స్ ఎ స్టోన్
0: విషము
1: స్టోన్ ఇట్స్ ఎ పాయిజన్
0: కనుక అది హృదయాన్ని నేను చెప్పడానికి
1: యు కెనాట్ కాల్ ఇట్ ఎ హార్ట్
0: ప్రేమతో నిండినటువంటిది హృదయము
1: ద వన్ ఫుల్ ఆఫ్ హార్ట్ ఇస్ ది
0: మానవునికి ఆ హృదయం యొక్క సంగతి మానవునికి మాత్రమే తెలుసు ఏ మాత్రమూ తెలియదు
1: సో హీ డజంట్ నో ది ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్స్
0: కనుక అవి సహజమైనటువంటి యొక్క నిత్య జీవితాన్ని గడుపుతూ వస్తున్నాయి
1: అండ్ ది అనిమల్స్ లీడ్ ఎ నేచురల్ వే ఆఫ్ లైఫ్
0: మానవుడు తన సహజానికి కొన్ని విధమైనటువంటి యొక్క మార్పులు కలిగించి బ్రతుకుతూ వస్తున్నాడు
1: వేరెస్ మ్యాన్ యాక్ట్స్ కాంట్రడిక్టరీ టు హిస్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్
0: పండినటువంటి పంట లోపల వడ్డను తీసుకుని భుజిస్తుంటాయి పక్షులు
1: And it's the birds that collect the paddy.
0: పంటలో ప్రవేశిస్తాయి ఈ పశువులంతా కూడా ఆ యొక్క గడ్డిని భుజిస్తుంటాయి
1: ద కౌస్ ఆల్సో గ్రేజ్ ద గ్రాస్
0: కానీ మానవుడు అట్ట కాదు
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ లైక్ దట్
0: గడ్డిలో పుట్టినటువంటి వడ్లను వేరు చేస్తాడు
1: అండ్ యూ విల్ సెపరేట్ అవుట్ ద ప్యాడీ
0: వడ్లలో ఉండినటువంటి పొట్టును వేరు చేస్తాడు
1: యూ విల్ రిమూవ్ ద హస్క్
0: బియ్యం తీసి దాన్ని పక్వం చేస్తాడు
1: అండ్ హీ విల్ కుక్ ద రైస్
0: పక్వం చేసిన తర్వాత కూరలు కలిపి దాన్ని భుజిస్తాడు
1: అండ్ ద కుక్డ్ రైస్ బాయిల్డ్ రైస్
0: పుట్టినట్టుగా భుజించడం లేదేవాడు కనుకనే దానిని సంస్కరింపజేసి దాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు
1: దేర్ఫోర్ హి రిఫైన్స్ హి ప్రాసెసెస్ అండ్
0: మానవుడు ఒక్కడు మాత్రమే సంస్కరింపజేసి అనుభవించేటువంటిది
1: ఇట్స్ ఓన్లీ ది హ్యూమానిటీ దట్ విల్ హ్యావ్ దిస్ క్వాలిటీ ఆఫ్ రిఫైన్మెంట్
0: ఒక్క కోతి మీరు చూడండి మానవుని కంటే ముందు జాతి అది
1: ఇన్ఫాక్ట్ మంకీ ఇస్ అవర్ ఫోర్ ఫాదర్
0: ఒక అరటి పండు దానికి విసిరేయండి
1: జస్ట్ థ్రో ఎ ప్లాంట్
0: అట్ట కొరుక్కుని తినదు
1: ఇట్ ఓన్ ఈ డైరెక్ట్లీ
0: చేత్తో బాగా తీసేస్తుంది బయటది లోపలిది మాత్రమే తింటుంది
1: ఇట్ విల్ రిమూవ్ ద ఔటర్ పీల్ అండ్ స్టార్ట్ ఈటింగ్ ద ఫ్రూట్
0: దానికి ఉన్నటువంటి జ్ఞానం ఎంత ఉంది
1: వాట్ డిస్క్రిమినేషన్ ఇట్ హ్యాస్
0: దాని నుంచినే వచ్చినది వీళ్ళు
1: ఎ మ్యాన్ ఇస్ ఎ డిసెండెంట్ ఆఫ్ నరా దట్ ఇస్ వానర
0: వానర అంటే వాలముంది
1: వా స్టాండ్స్ ఫర్ వాలా
0: టెయిల్ వాలం లేనటువంటి వాడు నరా
1: నరా హ్యూమన్ ఇస్ ద వన్ వితౌట్ టెయిల్
0: వాలం లేదు దానికి వాలం ఉంది ఇంతే భేదం
1: దట్స్ ఓన్లీ డిఫరెంట్
0: దాని చేష్టలన్నీ వీళ్ళకు ఉన్నాయి వీడి చేష్టలన్నీ దానికి ఉన్నాయి
1: ఆల్ మంకీ నేచర్ ఇస్ దేర్ ఇన్ మ్యాన్ అండ్ ఆల్
0: డిజైర్స్ అంతా దానికి ఉంది దాని డిజైర్స్ అంతా వీడికి ఉంది
1: అండ్ దెర్ఫోర్ డిజైర్స్ ఆఫ్ మంకీ అండ్ మ్యాన్ ఆర్ కామన్
0: కనుకనే దీని వల్లనే మ్యాన్ కైండ్ అని చెప్పారు
1: బట్ వుడ్ షుడ్ నో ఇన్ మ్యాన్ కైండ్ వాట్
0: మ్యాన్ కైండ్ మ్యాన్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలంటే కైండ్ ఫుల్ గా ఉండాలి
1: దేర్ఫోర్ ఎ మ్యాన్ హాస్ గాట్ టు బి కైండ్
0: దాని వల్లనే ఇతని మ్యాన్ కైండ్ అన్నారు
1: సో ఇస్ కాల్డ్ మ్యాన్ కైండ్
0: కనుక ఒక్కొక్క పదమునందు ఉండేటువంటి యొక్క అర్థమును కూడాను సరి అయిన రీతిగా తీసుకుని మనం సక్రమైన మార్గం లోపల దీన్ని వినియోగించుకోవడానికి పూనుకోవాలి
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద కరెక్ట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ అండ్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీలో కావాల్సిన విలువైనటువంటి వస్తువులు ఉంటున్నాయి
1: దేర్ ఆర్ మెనీ వాల్యుబుల్స్ విత్ యూ
0: ఆ విలువైనటువంటివి చాలా లోపల ఉంటున్నాయి. వినువలేని ఇనుప పెట్టె ఈ దేహంబు.
1: This body is an iron safe that has no value.
0: పెట్టిలోన నగలు పెట్టినట్టు.
1: As there are jewels, valuable jewels inside
0: the iron safe.
1: Body is an iron safe that has no value.
0: కానీ ఈ ఐరన్ సేఫ్ లోపల లోపల పెడతారు కానీ విలువైనటువంటివి ఆ యొక్క గాడ్రేజ్ పైన పెడతారా?
1: ద వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సైడ్ ది గాడ్రేజ్ అల్మైరా, నాట్ అవుట్ సైడ్.
0: ఆ పెట్టె లోపల ఉంటున్నాయి విలువైనటువంటివన్నీ.
1: ద వాల్యుబుల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సైడ్.
0: ప్రేమ, సహనము, సానుభూతి, ట్రూత్, కంపాషన్ అన్ని దాంట్లో ఉంటున్నాయి విలువైనటువంటి.
1: కంపాషన్, లవ్, సాక్రిఫైస్, సింపతి,
0: ఇవన్నీ ఏమిటవి? వజ్ర, వైడూర్య, మలకత, మాణిక్య, కోమేనిక, విశ్వరాగం, ముత్యం, పగడం, ఇలాంటివన్నీ లోపల ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ద డైమండ్స్, దే ఆర్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ విచ్ ఆర్ కెప్ట్ ఇన్ సైడ్.
0: ఇంత విలువైనటువంటివి లోపల పెట్టుకుని కేవలం బయటపడినటువంటి యొక్క ముత్యపు చిప్ప వలె మనం వెతుకుతూ ఉంటున్నాము.
1: Such valuables are present inside, whereas you are in the outside.
0: ఎంతటి గుణము నేర్పుతుందా చూడండి.
1: What a kind of lesson that the ocean teaches.
0: దానిలో విలువైనటువంటి ముత్యములంతా లోపల పెట్టుకుంటుంది.
1: The ocean has got the pearls inside in the depth.
0: ఆ నత్తలను చిక్కినంత కూడాను బయటికి నెట్టేసేస్తుంది.
1: Whereas snails are driven out.
0: కానీ బయట చిక్కేది మనకు చిప్పలే, షెల్సే.
1: బట్ వి గెట్ ఓన్లీ షెల్స్ దట్ అవుట్సైడ్.
0: కానీ ముత్యాలు చిక్కవు,
1: నాట్ పర్ల్.
0: లోపల మునిగి దానిని తివ్వాలి.
1: వన్ హ్యాస్ టు గెట్ ఇన్ టు ద డెప్త్ అండ్ కలెక్ట్ ద పర్ల్.
0: శ్రమ పడినప్పుడే ఆ విలువైన ముత్యములు మనకు చిక్కుతాయి.
1: అన్లెస్ యూ ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ యువర్సెల్ఫ్ యు కాంట్ గెట్ పర్ల్.
0: కడలే కుళ్తురు ముత్తటిత్తేనే కై నడువ విడువాయో, కరుణయే పురియవాయో. ఓ కృష్ణ, ఈ యొక్క లోతైనటువంటి సముద్రం లోపల నేను ఎంతో శ్రమపడి నేను ఒక ముత్యాన్ని సంపాదించుకున్నాను. ఆ ముత్యమే నా కృష్ణ, కృష్ణ, కృష్ణ. ఆ ముత్యాన్ని తిరిగి చేజారి, తిరిగి ఆ దీంట్లో పడిపోయేటట్టుగా మాత్రం చేయకండి.
1: ఓ కృష్ణ, ఐ హావ్ కలెక్టెడ్ ది ప్రెషస్ జెమ్ ఆఫ్ యువర్ నేమ్ అవుట్ ఆఫ్ ది ఫాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ ఓషన్, లెట్ మీ నాట్ డ్రాప్ ఇట్.
0: కరుణయే గిరిధారి, గతియలే గిరిధారి, గతియలే గిరిధారి, గతియలే గిరిధారి. నీకంటే నాకు వేరే గతి లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్ ఎల్స్ అదర్ దాన్ యూ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదన, ఈ విధమైనటువంటి యొక్క పరితాపము భక్తుని హృదయంలో ఆరంభం కావాలి.
1: దట్ కైండ్ ఆఫ్ యర్నింగ్, దట్ కైండ్ ఆఫ్ పైనింగ్ ఫర్ ద లార్డ్ విల్ బి దేర్.
0: అప్పుడే మానవుడు పరిపూర్ణ మానవుడిగా జీవించడానికి వీలవుతుంది.
1: దెన్ ఎ మ్యాన్ విల్ బి ఎ టోటల్ హ్యూమన్ ఆర్ టోటల్ మ్యాన్.
0: లేకపోతే ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు.
1: ఆర్ ఎల్స్ ఈజ్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ బై బిహేవియర్.
0: బూరగకాయను చూచి మామిడి అని దమిసినట్టు.
1: వాచింగ్ ది ఫారెస్ట్ ఫిగ్స్ యూ కన్సిడర్ దట్ దే ఆర్ మ్యాంగో ఫ్రూట్స్.
0: వెర్ర చెరకు రూపు చూచి చెరకని తాను నమిలినట్టు.
1: ద వైల్డ్ వెరైటీ యూ సీ ఇట్ అండ్ యూ జస్ట్ చూ యాజ్ ఇట్.
0: కనికిరాయి రూపు చూచి కలకండని నమిలినట్టు. కనికిరాయి రూపు చూచి కలకండని నమిలినట్టు. రూపు చూచి మోసపోకు.
1: డోంట్ బి డెల్యూడ్ బై ద ఫామ్.
0: గుణమే నీ నిజ రూపము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది క్వాలిటీ, ది వాల్యూ దట్ ఇస్ యువర్.
0: గుణమే నీ రూపము.
1: అండ్ ఇట్ యువర్ వర్చ్యూ ఇస్ యువర్ ట్రూ ఫామ్.
0: చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కట్టు అవంతా ఉన్నంత మాత్రం నీవు మనిషి కాదు.
1: యు కెనాట్ బి హ్యూమన్ బై మియర్లీ అక్వైరింగ్ దిస్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
0: గుణమే నీ నిజ రూపము.
1: యువర్ వర్చ్యూ ఇస్ యువర్ ట్రూ.
0: గుణమే ప్రేమ స్వరూపము.
1: అండ్ దట్ వర్చ్యూ ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్. అంటూ
0: ఎలాంటి విధము కూడాను ద్వేషాలు ఉండవు.
1: And when you, once you have love, you love it
0: anybody. The whole
1: world can be united into one by love.
0: Prema ekkada nivu pravesha pettavo akkada anta kudunu ekatma bhavam untundali.
1: Where there is love, there is unity.
0: Akkada aanandam kudunu utti padutundi.
1: There you find the bliss.
0: ఈ ప్రేమానందములు రెండు చేరేటప్పటికి శాంతి మన యొక్క స్వరూపం అయిపోతుంది.
1: When once there is bliss and love, then you will have peace.
0: ఈనాడు శాంతి లేదు, శాంతి లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: Today we say we have no peace.
0: ప్రేమ ఉందా?
1: Is there peace there?
0: ఏది?
1: నో.
0: ఈ ప్రేమ లేనప్పుడు శాంతి ఎక్కడ నీకు లభ్యం?
1: When there's no love, how do you expect to be peaceful?
0: కనుకనే
1: so
0: మనం దేన్నో చూచి మనం మోసపోకూడదు.
1: We should not be deluded by
0: మానవత్వం అనేటువంటి విలువను చూచి మనం బలచాలి.
1: We should know the human value and live accordingly.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పుట్టపైన మర్దించిన పాము మరణం ఉండదు.
1: Even if you hammer the ant hill, the snake won't die.
0: ఊరికే పైపై శోకులు మాత్రమే మనం చేసినంత మాత్రం తృప్తి కాదు భగవంతునకు.
1: God will not be pleased by your grand
0: మర్దించిన పాము మరణమందున.
1: Even if you rub the snake against the ant hill,
0: తనువుగా దండించిన విషయభోగములు అడుగున.
1: If you punish the body, the sensual desire will not be
0: given up. ఆకలికప్పులు వీడినంత ఆత్మజ్ఞాని తానగున.
1: By just giving up the food and drink, you cannot be the one.
0: తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదురును?
1: If you don't know your own nature, how can you be spiritual?
0: తానెవరో తెలుసుకోవాలి.
1: యూ షుడ్ నో యువర్ సెల్ఫ్.
0: అప్పుడే దీనికి సరి అయినటువంటి విలువ.
1: నేను
0: ప్రేమ స్వరూపుణ్ణి, ప్రేమ స్వరూపుణ్ణి, నేను దైవము. లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: Love is God. Live in love.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం ఎక్కువ అభివృద్ధి గావించుకోవాలి.
1: We should develop more and more.
0: అయితే పరిమితం మాత్రం తీసుకోవాలి. ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎట్లా ప్రేమించాలి.
1: However, we should know how to conduct ourselves with love.
0: ఈ పరిపూర్ణ ప్రేమ ఒక దైవానికి తప్ప అన్యులకు మనం అర్పితం చేయరాదు.
1: Total love must be surrendered only to God and no one
0: else. అది పెడమార్గం పట్టిపోతుంది.
1: But we put it in a perverted
0: way. ఎంత పాత్రను అంత పాత్రకు తగినంత మాత్రమే నీరు చేరుతుంటాయి.
1: As is the size of the tumbler, so will be the measure of water you collect.
0: చెల్లిమిలో ముంచిన గాని ఎన్ని సముద్రములు నించిన గాని,
1: ఇట్ మే బి అ స్మాల్ ట్యాంక్ ఆర్ అ వాస్ట్ ఓషన్,

0: As is the size of the pot, so will be the amount of water that you can collect. Even if you want more, you cannot collect it.
1: చదివినగాని
0: యుమె గో త్రూ ఇంపార్టెంట్ టెక్స్ట్
1: కుల దేవతలను కొలచిన గాని
0: యుమె వర్షిప్ యువర్ ఫ్యామిలీ డెయిటీ
1: కారడవులకే పోయిన గాని
0: యుమె గో టు థిక్ ఫారెస్ట్
1: కఠిన తపస్సులే చేసిన గాని
0: యుమె
1: కర్మ దాట్

0: You may observe strict austerities and undertake deep penance, but you can never escape from destiny.
1: ఈ యొక్క తత్వం అనేటువంటిది ఆ కర్మను ఎంతవరకు అంతవరకు మనం పరిమితం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ యాక్షన్ షుడ్ బి డన్ అండర్ సర్టెన్ లిమిట్.
1: కర్మానుబంధీని మనుష్యలోకే,
0: మనుషులు
1: కర్మ చేత కట్టబడ్డాడు.
0: మ్యాన్ ఇస్ బౌండ్ బై యాక్షన్.
1: అందుకోసమనే అనేక మంది పిల్లలకు చాలా స్ట్రిక్ట్ గా చెప్తుంటాను, చాలా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: దేర్ఫోర్ భగవాన్ టెల్స్ us strictly, wants us to
1: observe. ఆ జాగ్రత్తను అజాగ్రత్తగా ఉపయోగపెట్టుకుంటే ఇంకా మరి చిక్కదే.
0: We should never neglect or we should never be negligent or careless.
1: Kanuka ati jagrataga mee jeevithanni valuable ga anega viluvainatuvanti rathiga teechididdukoni samajamloka gauravam maryadalu penchukondi.
0: Therefore observe every care and earn the repute in society.
1: Vibhojinchinatvanti guruvulaku nivasam ichinatvanti okka college ki tagina sattkirtini tevali.
0: You should bring a good name to your parents and to the teachers and to the institution, the college where you have
1: money. Institute lopala ee naya paisa kuda mem teeskovatam ledhu.
0: In our institute we don't collect even single naya paisa.
1: Lakshaladi biddalanta kuda nu chaduvu cheppinchi chakkaga aanandanga indaku pamputunnamu.
0: Lakhs of children, students are trained, educated here.
1: What is tuition fees gaani?
0: No tuition fees.
1: Laboratory fees gaani?
0: Laboratory fees.
1: Games fees gaani?
0: Games fees.
1: Library fees gaani?
0: Library fees.
1: Examination fees gaani?
0: Examination fees.
1: Ledhu kuda nu ledhu.
0: Nothing whatsoever.
1: Ekkada undi ee prapanchamlo?
0: Very.
1: ఎక్కడికి వెళ్ళినా వేలకు వేల కట్టాలి, చదువుకోవాలి.
0: ఎవ్రీవేర్ వీ హావ్ టు పే థౌసండ్స్ అండ్ థౌసండ్స్.
1: ఒక బిడ్డ పుట్టిందంటే అప్పుడే స్కూల్ కొంత అప్లికేషన్ వేసుకోవాలి.
0: ద మూమెంట్ చైల్డ్ ఇస్
1: రాబోయే ఐదేళ్లకు తగినంత కూడా ఇప్పుడే 20,000 కట్టాలి.
0: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ సీట్ మస్ట్ బి రిజర్వ్డ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
1: ఇలాంటి చదువులు నిజమైన చదువులా?
0: కెన్ యూ కాల్ ఇట్ ట్రూ
1: ఎడ్యుకేషన్? కాదు కాదు. ప్రేమతో హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్ అందించేటువంటి ప్రదేశము ఈ ప్రశాంత నిలయం.
0: ప్రశాంతి నిలయం ఇస్ ఓన్లీ ప్లేస్. ప్రశాంతి నిలయం ఇస్ ది ఓన్లీ ప్లేస్ వేర్ థింగ్స్ ఆర్ టాట్ విత్ లవ్ కనెక్షన్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: అర్థం చేసుకోలేకపోతున్నారు మూర్ఖులు.
0: బట్ ఫూల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్.
1: నిజంగా మీరు బయట ప్రదేశంలోకి చదివితే మీ తల్లిదండ్రులు ఎంత బాధ గురి అయ్యేటువంటి వాళ్ళు.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ యూ స్టడీడ్ అవుట్
1: ఎంత ధనం వ్యయం చేయవలసి వస్తుందో,
0: యూ మస్ట్ హావ్ స్పెంట్ లాట్ ఆఫ్
1: మనీ, ఎన్ని విధమైనటువంటి వరీస్ కంత వాళ్ళు గురి అవుతారు.
0: అండ్ యువర్ పేరెంట్స్
1: ఆ కాలేజీలో స్ట్రైక్ అయినప్పటికీ తల్లిదండ్రులు గుండెలు కొట్టుకుంటాయి.
0: వెన్ వన్స్ దేర్ ఆర్ స్ట్రైక్
1: మా పిల్లవాడు ఉంటాడు, ఏమవుతుందో ఏమో, ఏ అల్లర్లు అవుతుందో ఏమో, ఎంతో వాళ్ళు భయపడుతుంటారు.
0: వెన్ వన్స్ దేర్ స్ట్రైక్స్ ఆర్గనైజ్డ్ అండ్ ఎడ్యుకేషన్ అవుట్ సైడ్, యువర్ పేరెంట్స్ ఆర్ వరీ.
1: భయానికి అవకాశమే లేదు.
0: బట్ హియర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ దేర్ ఇస్ నో ఫియర్.
1: ధైర్యము,
0: దాట్ ఈస్ ద కరేజ్.
1: ఆ ధైర్యం ఎక్కడ నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ
1: గెట్? ఎక్కడ మంచో అక్కడే ధైర్యం వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ గుడ్నెస్ దేర్ ఇస్ కరేజ్.
1: కనుకనే ఆ గుడ్నెస్ మీరు కాపాడుకోవాలి.
0: సో యూ హ్యావ్ టు కీప్ అప్ దట్
1: గుడ్నెస్. ఏ గాడ్నెస్ వైపు,
0: అండ్ దట్ వెరీ గుడ్నెస్ బికమ్స్ గాడ్నెస్ లేటర్.
1: కనుక దైవత్వాన్ని ప్రేమించండి.
0: సో లవ్ గాడ్.
1: దైవంకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో వన్.
1: ప్రేమతత్వాన్ని చక్కగా పెంచుకోండి.
0: అండ్ డెవలప్ లవ్.
1: దాన్ని సరి అయిన మార్గంలో ఉపయోగపెట్టుకోండి.
0: మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ ఇన్ ద రైట్ పాత్.
1: ప్రేమ ముదిత మనసే.

सख सब ही राम ना। भक्त जन जीवन धना।

0: செயலே செயலே விகர தெய்வம். పర్వతములు యందు ఉన్నతమైన స్థాయి యందు ఉత్తేజమైన భావములతో ఉర్రూలతో నవ్వుతూ విహరించేటువంటిదంతా దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ రిసైడ్స్ అండ్ రిజాయిసెస్ ఇన్ ఆల్ ద మౌంటన్స్ అండ్ హైలీ ఎలివేటెడ్ ప్లేసెస్ విత్ నోబుల్ ఐడియాస్ అండ్ లాఫ్టీ ఐడియల్స్.
0: విపినే విచర దైవం. అడవుల యందు ప్రశాంతమైన వాతావరణమునందు దివ్యమైనటువంటి యొక్క వినుభూతులు యందు చల్లని గాలుల యందు పిల్లని వాయువునందు విహరించేటువంటి ఈ దైవం.
1: దట్ విచ్ రిసైడ్స్ and again enjoys in the forest, in all peaceful environment, in all divine places, in the cool breeze, and everywhere it is again
0: prati
1: God alone.
0: Gramamunandu manava tejasuto divyamaina prakashamuto manavattumuto anyonyatamainatunti yokka anukulatto దివ్యమైనటువంటి వాతావరణం గడిపేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ ప్రొవైడ్స్ ఎ సేక్రెడ్ అట్మాస్ఫియర్, ఎన్ అట్మాస్ఫియర్ ఫుల్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ విలేజ్ అండ్ ఇన్ ఆల్ రౌండ్ ద విలేజెస్.
0: పట్టణముల యందు అందచందములతో అనుకూల వాతావరణంతో దివ్యానుభూతులతో మానవులను వికసింపజేసి ప్రకటింపజేసి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని వెదజల్లేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ అగైన్ హూ మేక్స్ ఆల్ ద బ్యూటీ, ద చార్మ్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్, ఆల్ ద స్ప్లెండరస్ లస్టర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద సిటీస్ అండ్ మేక్స్ పీపుల్ ఎంజాయ్ ఫుల్ ఆఫ్ బ్లిస్, ఫుల్ ఆఫ్ అగైన్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ ప్లెజర్స్.
0: కర్ణాటక దేశమునందు మల్లమ్మ అనేటువంటి ఆమె చక్కగా దైవాన్ని దివ్యస్వరూపమైనటువంటి సర్వంతయ్యామి తత్వాన్ని ప్రకటింపచేసింది.
1: మల్లమ్మ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కర్ణాటక డిక్లర్డ్ అండ్ షోడ్ గాడ్ ఇన్ వేరియస్ వేస్ ఆఫ్
0: నీలింగ నైదిలియ శృంగార ఊరింగే ఆగరవ్య శృంగారం

0: కొలనుకు తామర పుష్పమే శృంగారం. ఇట్ ఈస్ ది లోటస్ విచ్ లెండ్స్ గ్లామర్ అండ్ బ్యూటీ టు ద పాండ్.
1: గ్రామమునకు గృహములే శృంగారము.
0: ఇట్ ఇస్ ది హౌసెస్ విచ్ లెండ్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ టు ద విలేజ్.
1: సముద్రముకు తెరలే శృంగారము, తరంగములే శృంగారము.
0: ఇట్ ఇస్ ది వేవ్స్ విచ్ మేక్ ది ఓషన్ లుక్ బ్యూటిఫుల్.
1: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
0: ఇట్ ఇస్ ది మూన్ విచ్ లెండ్స్ బ్యూటీ టు ద ఎంటైర్ స్కై.
1: సర్వత్రా సౌందర్యవంతమైనటువంటి యొక్క శృంగారమే దైవ స్వరూపము.
0: ఇట్ ఈస్ ది స్ప్లెండరస్ బ్యూటీ ఆఫ్ గాడ్ విచ్ షైన్స్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఉపనిషత్తులు సత్యం, శివం, సుందరం అని వర్ణిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ట్రూత్ ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్.
1: మానవునకు మానవత్వమే శృంగారం.
0: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ నేచర్ ఇట్సెల్ఫ్ ఈజ్ బ్యూటీ.
1: మానవ సమాజములో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం.
0: వాట్ షుడ్ రిమైన్ ఇన్ ది హ్యూమన్ సొసైటీ ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి వైజ్ఞానికుడైనా, ఎంతటి పదవులు నేరినా, దానితో పాటు మానవత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ సైంటిఫిక్ నాలెడ్జ్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ పవర్ అండ్ పొజిషన్ వన్ మే ఆక్యుపై, వన్ వుడ్ ఆల్సో హ్యావ్ దట్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ హ్యూమన్ నేచర్ ఇన్ హిమ్.
1: మానవత్వమును ఎంతెంత అభివృద్ధి గావించుకుందుమో సమాజము, రాజ్యము, దేశము కూడాను అంతంత అభివృద్ధి అవుతుంది.
0: The society, the community, nation, all of them will develop only when the humanity develops the human nature and those qualities which make a human
1: manavatme kolipoyina samajam yokka gauravam kudanu kolipothundi.
0: If that human nature itself is lost, the society loses its own
1: samajam pai aadharapadinatundi desham kudanu tana gauravanni kolipothundi.
0: The nation also will lose its own reputation and honor.
1: కనుక మానవ జాతి యొక్క గౌరవము నీతి నిజాయితీలపై కూడినటువంటి మానవత్వాన్ని ఆధారపడి ఉంటుండాలి.
0: ద ఆనర్ అండ్ ది రెప్యుటేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ రెస్ట్ ఆన్ ద మొరాలిటీ.
1: ఈనాడు విద్యార్థులు పోషించుకునవలసినటువంటిది మానవత్వమే.
0: వాట్ ది స్టూడెంట్స్ హ్యావ్ టు ఫాస్టర్ టుడే ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఈ మానవత్వం అన్నది ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉన్నందు మాత్రమే అభివృద్ధి కాగలదు.
0: దిస్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ కెన్ డెవలప్ ఓన్లీ ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: అన్య వాతావరణంలందు ఈ మానవత్వం అభివృద్ధి అవుటకు అవకాశం లేదు.
0: ఇన్ అదర్ ఎన్వైరన్మెంట్స్ ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు గ్రో అండ్ ఫాస్టర్ అండ్ డెవలప్.
1: విత్తనము మట్టిలో నాటి నీరు పోసినప్పుడే అది మొక్కై వృక్షమై ఫలములు అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ సో ద సీడ్ ఇన్ ఆర్త్ it becomes as it sprouts and becomes a tree, gives fruits and flowers.
1: Attu kaaka beejamunu oka tinnu lo petti neeru poste idi krulli pothundi.
0: On the other hand, if you put a seed inside a tin and pour water, it becomes rotten and gets spoiled.
1: Kaaka neeti nijayithulu annatundi manavata hrudayamunandu maatrame abhivruddhi avutaku avakasam unnadi.
0: In the same way, morality and integrity can grow and develop in human hearts.
1: Manava samajamulo manam abhivruddhi gavinchukovalsinatundi manavatvame.
0: It is this human quality which has to be developed in human society.
1: Itti manavatvaniki sadgunamulaku aadharamu moolamu neeti.
0: It is the morality which is the basis for developing all the virtues which you call human qualities.
1: Neeti anega nadata yokka paripurnataye neeti.
0: It is the fullness and perfection of human behavior which is morality.
1: The nita aneetvanti sanskrita padam nundi aavirbhavinchinatvanti neeti.
0: The word neeti, morality, has taken its origin from the root word niti from Sanskrit.
1: Bhoga bhagyamulu kani సిరి సంపదలు కాని నీతిపైననే ఆధారపడి ఉంటున్నవి.
0: వాట్ ఎవర్ ప్లెజర్స్ ఎంజాయ్మెంట్స్ అండ్ కంఫర్ట్స్ విచ్ మ్యాన్ ఎంజాయ్స్, దే ఆర్ ఎసెన్షియలీ బేస్డ్ అపాన్ మొరాలిటీ.
1: మానవుని ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటిది.
0: ఇట్ ఇస్ మొరాలిటీ అలోన్ విచ్ కెన్ టేక్ మ్యాన్ టు ది హైయెస్ట్ ప్లేస్.
1: మంచి నడతతో కూడినటువంటిదే నీతి.
0: మొరాలిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ గుడ్ బిహేవియర్.
1: ఈ విధమైనటువంటి నడతను గురించే మానవత్వము అనాది కాలము నుండి ప్రబోధిస్తూ వస్తున్నది.
0: ఇట్ ఈస్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ద ఫ్యాక్ట్ దట్ మొరాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హెస్ బీన్ టాట్.
1: ప్రాచీన కాలము నుండి అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తితో నీతి నిజాయితీలను బోధించినటువంటి దేశం భారతదేశము.
0: ఇట్ ఈస్ భారత్ విచ్ హాస్ గివన్ లెసన్స్ ఇన్ మొరాలిటీ అండ్ ఇన్ స్పిరిచువాలిటీ టు ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: నీతి నిజాయితీలే భగవంతుని సత్య నిలయాలు.
0: ఇట్ ఈస్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ విచ్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ గాడ్ వేర్ గాడ్ డ్వెల్స్.
1: కనుక నీతియే లేకుండినా మానవ జాతియే కోల్పోతుంది.
0: ఇఫ్ దెర్ ఇస్ నో మొరాలిటీ ద హ్యుమానిటీ విల్ కమ్ టు రూయిన్.
1: ఈనాడు దేశమునకు అవసరమైనది ఈ నీతియే.
0: వాట్ ది కంట్రీ నీడ్స్ టుడే ఈజ్ దిస్ మొరాలిటీ.
1: ఈ నీతి అన్నటువంటిది అన్ని సమలమందు సర్వత్రా కూడాను అత్యవసరంగా పాటించవలసినటువంటిది.
0: మొరాలిటీ ఈజ్ సచ్ విచ్ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్ బై ఎవ్రీ వన్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
1: మార్షల్ పోప్ అనేటువంటి వాడు ఈ నీతిని గురించి యుద్ధ సమయమునందు కూడాను ప్రాణాపాయ సమయమునందు కూడాను ఎట్టి కఠినమైనటువంటి స్థితి అంటే కూడాను తమ నీతిని మాత్రం విసర్జించకూడదని బోధించాడు.
0: వార్ హ్యాస్ టాట్ దట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ వన్స్ ఓన్ లైఫ్ వన్ హ్యాస్ టు అబ్జర్వ్ మొరాలిటీ.
1: విక్టోరియా రాణి పరిపాలన సమయం నందు
0: ఇన్ ది రెయిన్ ఆఫ్ క్వీన్ విక్టోరియా
1: అతనికి ప్రధానమంత్రి అయినటువంటి విలియం గ్లాడ్స్టోన్ అనేటువంటి వాడు నీతి నిజాయితీలను లక్ష్యమునందుంచుకొని సర్వకాలము ఎందుకును దాని దాన్ని పోషిస్తూ వచ్చేటువంటి వాడు.
0: ద ప్రైమ్ మినిస్టర్ అట్ దట్ టైమ్ ఆల్వేస్ ఫాస్టర్డ్ దిస్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సాట్ టు ఇట్ దట్ ఎవ్రీవన్ ప్రాక్టీస్డ్ ఇట్.
1: కనుకనే విక్టోరియా రాణి కంటే కూడాను ప్రధానమంత్రిని ప్రజలు అంత గౌరవించేటువంటి వారు.
0: ది సిటిజన్స్ ఆఫ్ దోస్ డేస్ యూజ్ టు రెస్పెక్ట్ ద ప్రైమ్ మినిస్టర్ మచ్ మోర్ దాన్ ఈవెన్ క్వీన్ విక్టోరియా హర్సెల్ఫ్ బికాస్ ఆఫ్ దాట్.
1: ప్రజలంటే ఇతనికి చాలా ప్రీతి.
0: హీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ లవ్ ఫర్ ద సిటిజన్స్.
1: విలియం గ్లాడ్స్టోన్ ప్రజా పరిపాలన యందు ప్రజలకు విరుద్ధమైనటువంటి యొక్క సమయమే ఆసన్నమైనప్పుడు విక్టోరియా రాణికి కూడాను చక్కని కఠినంగా కూడాను బోధించి ప్రజల యొక్క యోగక్షేమాన్ని నీతి నిజాయితీలను పోషించేటువంటి విధానాన్ని చక్కగా వెలిబుచ్చేటువంటి వాడు.
0: హి వాజ్ సచ్ ఎ పర్సన్ హూ వుడ్ నాట్ హెసిటేట్ టు టెల్ ఈవెన్ క్వీన్ విక్టోరియా ది నీడ్ ఫార్ అబ్జర్వింగ్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ ఆర్డర్ దట్ ది రూల్ విల్ బి గుడ్.
1: నీతి ఇంద్రియ నిగ్రహం చేతనే మనకు అలవడుతుంది.
0: దిస్ మొరాలిటీ కెన్ బి ఒబ్టెయిన్డ్ ఓన్లీ బై సెన్స్ కంట్రోల్.
1: ఎవరిని వారు శాసించుకోదగినటువంటి శక్తి కలిగినటువంటి వారే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ హ్యాస్ గాట్ సెల్ఫ్ కంట్రోల్ కెన్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ అదర్స్.
1: తనను తానే శాసించుకోలేనిటువంటి యొక్క బలహీనుడు ఇతరులు ఏది రీతిగా శాసించగలడు.
0: ఎ వీక్ పర్సన్ హూ కెనాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్ హౌ కెన్ యూ కంట్రోల్ ఆర్ రూల్ ఓవర్ అదర్స్.
1: కనుక మొట్టమొదట మానవుడు తనను తాను శాసించుకున్నటకు తగిన కృషి చేయాలి.
0: దేర్ ఫోర్ మ్యాన్ ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్.
1: తన మాట తన ప్రవర్తన రెండింటినీ ఏకం గావించేటువంటి యొక్క జీవితం గడపాలి.
0: హీస్ లైఫ్ మస్ట్ బి సచ్ దట్ దట్ హిస్ వర్డ్ అండ్ హిస్ యాక్షన్ ఆర్ ద సేమ్.
1: ఈ విధంగా మాట క్రియ ఏకమైనప్పుడే తాను మహత్తరమైనటువంటి యొక్క విభూతులను అనుభవించగలడు.
0: ఎ పర్సన్ వుడ్ ఎంజాయ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇఫ్ దెర్ ఇస్ యూనిటీ ఆఫ్ వర్డ్ అండ్ యాక్షన్.
1: మాట చెప్పినట్టి మాట చెప్పినట్లు మనుజుండు నడచిన మనిషి కాడు వాడు మహితుడవును. మాట చెప్పినట్టు మనుజుండు నడదేని మనిషి కాడు వాడు మృగమే కానీ. మాట చెప్పినట్టు

0: If man does not conduct himself according to his own word, if man conducts himself the way that he talks according to his own word, he is not a man alone. He is extremely great man. On the other hand, if he does not conduct himself according to his word, he is worse than an animal, let alone man.
1: ఈ నాటి మానవ సమాజములో మాటకు క్రియకు సంబంధము లేదు.
0: In today's human society, there is no relationship whatsoever between one's word
1: and one's deeds. మాట క్రియతో కూడినటువంటిదే సత్యము.
0: It is the truth which lends life for the word.
1: మనసు మాట క్రియతో కూడినటువంటిదే వృత్తము.
0: వృత్తము is the one which is associated with the thought, word and deed.
1: కనుక విద్యార్థులు దేశం యొక్క అభిమానాన్ని, దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క కళ్యాణాన్ని మనసునందుంచుకొని ప్రవర్తన యందు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
0: The students must have love of the nation, must always think the greatness of the nation, must always aspire the welfare of the nation and conduct themselves.
1: Indi nigraham ante emito valaku teliyadu.
0: Today's students do not know what sense control means.
1: Samyamam ani deeniki peru.
0: The word used for this is samyama.
1: Ee samyamam anetundi manaviniki maatrame idi chendinatundi.
0: Only man has the right for this samyama.
1: ఇంద్రియములను అనుసరించి స్వేచ్ఛాధికారం జరపటం చేత మానవుడు చాలా తన దివ్యత్వాన్ని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ డివైన్ నేచర్ యాజ్ హీ సింప్లీ ఫాలోస్ హిస్ సెన్సస్ అండ్ బిహేవ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ లైసెన్షియస్ వే.
1: కనుకనే ఇట్టి ఇంద్రియ నిగ్రహమును సాధించినటువంటి వారికి సంస్కృతం నందు దమము అని పేరు.
0: దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎక్సర్సైజ్ దిస్ సెన్స్ కంట్రోల్ ఆర్ సెట్ టు హ్యావ్ దమము.
1: ఈ దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
0: దట్ పర్సన్ హూ హ్యాస్ అచీవ్డ్ దిస్ దమము ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ధాంతుడు.
1: ఈనాడు లోకానికి ధాంతులు కావాలి కానీ వేదాంతులు కానక్కర్లేదు.
0: టుడేస్ నీడ్ ఈజ్ టు హ్యావ్ మోర్ ఆఫ్ ధాంతుడు రాదర్ దాన్.
1: ఈనాటి వేదాంతములన్నీ కూడా కేవలము మాటలతో మాత్రమే జరిగిపోతున్నది.
0: టుడే ది ఫిలాసఫీ ఈజ్ ఓన్లీ టాక్డ్ అబౌట్.
1: వాచాలత్వం అధికమైపోతుండాలి.
0: ఇట్ ఈస్ బికమింగ్ మియర్ ఎక్సర్సైజ్ ఇన్ టాకింగ్.
1: ఆడంబరములు అధికమైపోతున్నాయి.
0: ఆస్టెంటేషన్ అండ్ షో ఆర్ గ్రోయింగ్.
1: ఆచారములు సన్నగిలుతున్నాయి.
0: ప్రాక్టీస్ ఇస్ డిక్లైనింగ్.
1: కనుకనే ఆనందం శూన్యమవుతుండాలి.
0: దట్ ఈస్ వై జాయ్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో డిక్లైనింగ్.
1: కనుక ప్రతి విద్యార్థి కూడాను దాంతుడు కావాలి.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఆస్పైర్ టు బికమ్ దాంతుడు.
1: ఈనాటి విద్యార్థి
0: టుడేస్ స్టూడెంట్
1: చదువు సంధ్యలకు పూర్వమే
0: బిఫోర్ హీ కంప్లీట్
1: ఆడంబరము అహంకారము
0: హీ డెవలప్స్ షో అండ్ ఈగో.
1: దేహమంతా నకసిక పర్యంతం కూడా వ్యాపించి
0: దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్ హిమ్ ఫిల్డ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్.
1: వీర విహారము జరుపుతున్నారు.
0: అండ్ దే ఆర్ డూయింగ్ ఎన్ ఎక్సెసివ్ డాన్స్ ఇన్ దేర్.
1: విద్యార్థులకు వినేవన్నటువంటిది ఏమాత్రము తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో వాట్
1: పెద్దలతో ఏ విధంగా సంభాషించాలి, పెద్దల ముందు ఏ విధంగా విజయాన్ని ప్రకటించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం కూడా ఈనాటి విద్యార్థులకు తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో హౌ దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ బిఫోర్ ఎల్డర్స్, ఇన్ వాట్ వే షుడ్ దే ఎక్స్ప్రెస్ దర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: కానీ చెప్పేటువంటి పెద్దలు కూడా తక్కువ.
0: అన్ఫార్చునేట్లీ ఎల్డర్స్ హూ కెన్ టెల్ దెమ్ ఆల్సో ఆర్ వెరీ మచ్ లెస్.
1: ఇది విద్యార్థుల దోషము కాదు.
0: It is not the mistake of the students.
1: తల్లిదండ్రులు గురువులు దీనికి తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలను అందించలేకపోవటం చేతనే విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధంగా దిగజారిపోతున్నది.
0: The condition of the students in these areas is declining because there are no parents and teachers who tell them what they should do in the proper way.
1: కనుక విద్యార్థులు తమ యొక్క ప్రవర్తనను సరి అయిన స్థితి అని ఉంచుకొని తమ ఇంద్రియాలను నిగ్రహించుకొని తద్వారా సమాజం లోపల ప్రశాంతిని పోషించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ బిహేవియర్, ఎక్సర్సైజ్ సెన్స్ కంట్రోల్, మేక్ పీస్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది సొసైటీ.
1: ఈనాటి పిల్లలకు చిల్లర అల్లర మాటలే చాలా అభిరుచి.
0: టుడేస్ చిల్డ్రన్ లైక్ లూజ్ టాక్ అండ్ పెటీ టాక్.
1: ఇదే వారికి మోజు పోజు. తమ యొక్క ప్రవర్తనను సరైన స్థితి అని ఉంచుకొని తమ ఇంద్రియాలను నిగ్రహించుకొని తద్వారా సమాజము లోపల ప్రశాంతిని పోషించారు.

0: మోజు టాక్ అండ్ పెట్టి టాక్, ఇదే వారికి మోజు పోజు. దే ఇమెన్స్లీ లైక్ ఇట్ అండ్ దే కన్సిడర్ దిస్ ఆస్ ద ఫ్యాషన్. మంచి మాటలు ఏమాత్రము వారికి గిట్టదు. దే డోంట్ లైక్ గుడ్ వర్డ్స్ అట్ ఆల్. ఆధ్యాత్మికమంటే హాస్యాస్పదంగా భావిస్తారు. దే కన్సిడర్ స్పిరిచువాలిటీ యాజ్ సంథింగ్ ఫనీ. ఈ విధమైనటువంటి యొక్క వాతావరణము దినదినానికి విద్యార్థులు యందు అభివృద్ధి కావటం చేతనే విద్యా విధానం అనేటువంటిది కూడాను వారు గుర్తించుకోలేకపోతున్నారు.
1: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ప్రాపర్ సెన్స్ ది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బికాస్ గ్రాడ్యువల్లీ అండ్ డే ఆఫ్టర్ డే దే ఆర్ డెవలపింగ్ దీస్ ఫీలింగ్స్ ఇన్ దెమ్.
0: మనకు విద్యార్థులు కేవలం ఉద్యోగాల నిమిత్తమని ధనార్జన నిమిత్తమని ఈ దుర్భావాన్ని దూరం గావించుకోవాలి.
1: స్టూడెంట్ షుడ్ నాట్ కన్సిడర్ ఎడ్యుకేషన్ ఫార్ గెటింగ్ ఎ జాబ్ అండ్ అర్నింగ్ మనీ.
0: కేవలం విద్య జీవిత పరమావధి నిమిత్తం అనేటువంటి సత్యాన్ని మరవకూడదు.
1: యు షుడ్ నాట్ ఫర్గెట్ ది ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ ఫార్ అచీవింగ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
0: జీవనోపాధి నిమిత్తం ఉద్యోగం ఆచరించవలసింది.
1: జాబ్స్ నాట్ బి టేకన్ అప్ ఫర్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్.
0: కానీ ఆ ఉద్యోగమునందు కూడాను నీతి నిజాయితీ నుండి విడుచుకుండా మనము ఆ ఉద్యోగాన్ని పోషించాలి, ఆదర్శంగా నిరూపించాలి.
1: వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ వీ హావ్ టు అబ్జర్వ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ షుడ్ నాట్ గివ్ అప్ దోస్ థింగ్స్ అట్ ఎనీ కాస్ట్.
0: లోకాన్ని మోసం చేయడానికి, లంచాలు కొట్టడానికి, అన్యాయం అక్రమ అనాచార అసత్యంలో ప్రవర్తించడానికి మనం చదివినట్టుగా గుర్తింపబడుతుండాలి.
1: ఇట్ అపియర్స్ టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ అండర్టేకన్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ డిసీట్.
0: మన చదువులు దీని నిమిత్తం కాదు ఏర్పడినటువంటిది.
1: అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దీస్ థింగ్స్.
0: విద్య జ్ఞాన నిమిత్తము.
1: ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ ఫర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
0: ఇలాంటి జ్ఞాన పోషణ లేకుండా కేవలం ధన పోషణ మాత్రమే మన ప్రధాన లక్ష్యం నందించుకోవటం చేతనే విద్యా విలువలు క్రమక్రమేణా కూడాను శూన్యమైపోతుండాలి.
1: ఎడ్యుకేషన్ ఈజ్ డిక్లైనింగ్ బికాస్ పీపుల్ కన్సిడర్ earning money as the goal and not earning wisdom.
0: Dhanam kaani vidya kaani cheddadi kaadu.
1: Neither education nor money by themselves
0: manam viniyoginchukuneetundi vidhanam lopala dani yokka gauravam mariyadalu nilchi untayi.
1: But it depends as to how we make use of this education and wealth.
0: Vidyarthulara manam enta gaalini pilchukuntunnamo anta gaalini viduvaka tappadu. Viduvukundina mana yokka ooperithittulu debbatintayi.
1: Dear students, whatever air we take in while breathing, we have to breathe out also. The entire air will have to be left out. Otherwise, there will be trouble inside.
0: Kanuka dhanamulu sampadinchavalsindi, vidyanu nerchavalsindi.
1: There is need for earning money and learning education.
0: Kani ee dhanamunu vidyanu tirigi viniyogaparchavali.
1: But there is a need for utilizing whatever money you have earned and education.
0: Sammargamulo deni pravesha pettali.
1: You have to use it for the good of the society.
0: Idi kevalamu ee vidhamaina vitti bhavamu vidyarthula hrudayallo ee maatramu kalinchatam ledu.
1: But one cannot come across such sacred feelings in the hearts of students today.
0: Chadivina chadivunu samajamulo pravesha petti tadwara samajam yokka prajalaku sariyainatunti yokka aanandanni anukoolatanu మనం అందించాలి.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హావ్ అక్వైర్డ్ యు షుడ్ యూజ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఫర్ దేర్ ఓన్ గ్రోత్ డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్.
0: ధనమును కూడాను సమాజంలో సరైన స్థితిలో సద్వినియోగపరచాలి.
1: మనీ ఆల్సో షుడ్ బి ఎంప్లాయ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఫర్ ఇట్స్ వెల్ఫేర్.
0: ఆ విధంగా సమాజంలో సద్వినియోగపరచకుండా ఇది కేవలము మట్టితో సమానమే.
1: ఇఫ్ మనీ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఇట్ ఈస్ యాజ్ యూజ్లెస్.
0: ఏ సమాజం నుంచి మనము ఆర్జించామో ఆ సమాజమునకు తిరిగి మనము అర్పితం గావించాలి. అదే నిజమైన సేవ.
1: ఫ్రమ్ విచ్ ఎవర్ సొసైటీ యూ హావ్ ఎర్న్ మనీ యూ షుడ్ యూజ్ ది సేమ్ మనీ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సేమ్ సొసైటీ. దట్ ఈస్ రియల్ సర్వీస్.
0: విద్యార్థులు ఎందుకు ఈ త్యాగభావం అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ ఒబ్టైన్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ప్రోగు చేసుకోవటం
1: అక్వైరింగ్ అక్యుములేటింగ్ అండ్ అక్వైరింగ్ దిస్ ఇస్.
0: కానీ వీరి జీవితంలో ఇదే వన్ వే ట్రాఫిక్ గా మాదిరి వివేచన చేస్తుంటున్నాం. తీసుకున్నటువంటి దాన్ని తిరిగి వినియోగించాలి, తిరిగి అందించాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ అక్వైరింగ్ బికమ్స్ వన్ వే ట్రాఫిక్. దేర్ ఇస్ నీడ్ ఫార్ యూటిలైజింగ్ వాట్ యూ హావ్ అక్వైర్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
0: అప్పుడు

0: మన జీవితంలో మున్ముందు ఉన్నత స్థాయికి మనం చేరగలం.
1: దెన్ ఓన్లీ వీ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
0: చాలా మంది విద్యార్థులకు ఈత తెలియను.
1: మెనీ స్టూడెంట్స్ మే నాట్ బి నోయింగ్ దిస్ ట్రూత్.
0: జలమును మనం వెనుకకు నూకుతూ పోవటం చేతంటే మన దేహం ముందుకు కొనసాగిపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ స్విమ్మింగ్ యూ హ్యావ్ టు రిమూవ్ ది వాటర్ బ్యాక్ సో దట్ యువర్ బాడీ విల్ మూవ్ ఫార్వర్డ్.
0: జలమునే మనం వెనుకకు తోయకుండినా మన దేహం ముందుకు కదలలేదు.
1: యువర్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు గో ఫార్వర్డ్ ఇఫ్ యు కెనాట్ పుష్ ది వాటర్.
0: వెనుకకు త్రొస్తూ పోవాలి. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
1: యు షుడ్ గో ఆన్ పుషింగ్ ది వాటర్ బ్యాక్వర్డ్స్. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
0: ఆ విధమైనటువంటి దానిని మనం చేసుకుంటూ పోవటం చేతనే మనం ఎంతైనా జీవితమును ఉన్నత స్థాయికి తెప్పించుకోవచ్చును.
1: ఓన్లీ వెన్ వీ డూ ఆన్ దీస్ లైన్స్ వీ విల్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ లైఫ్.
0: ఈనాడు మనం చేయవలసిన ప్రతిత్యాగము కేవలం ధనమును మాత్రమే కాదు.
1: వాట్ యు హావ్ టు సాక్రిఫైస్ టుడే ఈజ్ నాట్ సాక్రిఫైస్ ఆఫ్ మనీ అలోన్.
0: మనం దుర్గుణములు కూడా త్యాగం చేయాలి.
1: వీ హావ్ టు సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: త్యాగం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై సాక్రిఫైస్?
0: మన దుర్గుణాలను త్యాగం చేయటమే నిజమైన త్యాగము.
1: రియల్ సాక్రిఫైస్ ఈజ్ సాక్రిఫైసింగ్ అండ్ రినౌన్సింగ్.
0: అంతేకాని ఆస్తి ఆది వీడి అడవి కేకుట కాదు.
1: ఇట్ ఈస్ నాట్ లీవింగ్ ది ఫ్యామిలీ అండ్ వైఫ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్.
0: భావమందు దుష్ట భావము వీటుటే త్యాగమగును అదే యోగమగును.
1: గివింగ్ అప్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ వన్స్ థింకింగ్ అండ్ ఫీలింగ్ దాట్ ఈస్ రియల్ సాక్రిఫైస్ రియల్ రినౌన్సియేషన్ అండ్ యోగ.
0: వీడటం అంత గొప్ప త్యాగమేమి కాదు.
1: గివింగ్ అప్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ అట్ ఆల్.
0: ధనధాన్యమును విసర్జించటము గొప్ప త్యాగమేమి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ ఈవెన్ గివింగ్ అప్ మనీ.
0: మనసు పట్టి ఇవన్నీ సులభంగా మనం త్యాగం చేయవచ్చు.
1: ఇట్ ఈస్ పర్హాప్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ దీస్ థింగ్స్.
0: కానీ మనలో దుర్గుణాలను వదలటమే నిజమైన త్యాగం.
1: గివింగ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అస్ ఈజ్ ఎ రియల్ రినౌన్సియేషన్ ఆర్ సాక్రిఫైస్.
0: అప్పుడే మన యొక్క మానవత్వం పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
1: దెన్ ఓన్లీ దాట్ హ్యూమానిటీ ఇన్ అస్ బ్లాజమ్స్ ఫోర్త్ అండ్ బికమ్స్ పర్ఫెక్ట్.
0: విద్యార్థులారా, మానవుడు మానవుడుగా జీవించడానికైనా ప్రయత్నించడం చాలా గొప్ప పని.
1: డియర్ స్టూడెంట్స్, మ్యాన్ హ్యాస్ టు లివ్ అట్లీస్ట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవత్వాన్ని మనం పశుత్వంగా అనుభవించటము ఇది మానవత్వానికి కళంకం.
1: ఇట్ డజంట్ బిఫిట్ హ్యూమన్ బీయింగ్స్ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎనిమల్స్.
0: కామక్రోధ లోభ మోహ మద్వాత్సల్యమైనటువంటివి ఈ అరిషద్ వర్గం లోపల మానవుణ్ణి కేవలం హతమార్చి వేస్తున్నది.
1: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ డిజైర్ యాంగర్ ఎట్సెట్రా ఆర్ డిస్ట్రాయింగ్ ది హ్యూమన్ క్వాలిటీ ఇన్ హిమ్.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయతాని. చంద్రునికి 16 కడలు.
1: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్.
0: ఈ 16 కడలు పూర్ణమైనటువంటి స్థితిని పొందినప్పుడే అదే పరిపూర్ణ స్థితిని పొంది తనలో ఎట్టి మచ్చలు లేకుండా ప్రశాంతమైన ప్రకాంతిని లోకానికి అందిస్తుంది.
1: ఓన్లీ వెన్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ మూన్ డెవలప్ టు దర్ ఫుల్ పర్ఫెక్షన్.
0: చంద్రుడు 16 కళలను పెంచుకుంటే జగత్తుకు చక్కని ఆదర్శం.
1: దెన్ ఓన్లీ మూన్ కెన్ బికమ్ ఎ రియల్ ఐడియల్ అండ్ మోడల్.
0: కానీ మానవుని ఎందు 16 కళలు ఉంటున్నాయి. ఈ 16 కళలను నిర్మూలన చేసినప్పుడే మానవత్వానికి గొప్ప ప్రకాశం.
1: ఇన్ కాంట్రాస్ట్ విత్ దిస్ మ్యాన్ హ్యాస్ టు డిస్ట్రాయ్ the 16 aspects which he has in order to develop himself into God.
0: ఏమిటి ఈ 16 కళలు?
1: What are these 16 aspects?
0: అర్హత్ వర్గములు 6.
1: 6 enemies of man.
0: మదములు 8. అష్ట మదములు అని.
1: There are 8 types of pride or vanity.
0: రజో తమో గుణములు రెండు చేరిస్తే 16 గుణములు అవుతాయి.
1: The qualities of rajas and tamas together become 16 aspects.
0: ఈ 16 కళలను కూడాను మనం నిర్మూలన గావించుకోవాలి.
1: You have to destroy and eliminate these 16 aspects in man.
0: Anninti endukunu daivatvanni divyatvanni manam visvasinchali.
1: We should firmly believe divinity as existing in everything and as
0: adi lekunda kevalam manavattvatone manam jeevinchadaniki prayatninchinappudu idi kontha varakunu manavattvanni kudanu koncham చెరపడానికి ప్రయత్నిస్తుంది.
1: వితౌట్ సచ్ ఫెయిత్ ఆఫ్ డివినిటీ ఇఫ్ మ్యాన్ లివ్స్ ఓన్లీ యాజ్ ఎ మ్యాన్ ఎ టైమ్ విల్ కమ్ వెన్ హీ విల్ ఫాల్ ఇన్ టు ఎన్
0: యానిమల్. మానవుని ఎందున్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాన్ని మనము కొంతవరకు తగ్గించుకోవాలి.
1: ద డూయర్షిప్ అండ్ ద ఎంజాయర్షిప్ ఇన్ మ్యాన్ విల్ హావ్ టు బి
0: అన్ని విధములా భగవంతునికి అర్పితం చేసి సర్వం బ్రహ్మమయం అనేటువంటి ఒక స్థితి లోపల సత్కర్మలు మనం ఆచరిస్తూ పోయినప్పుడు సర్వం కూడా నువ్వు భగవంతుడే సహాయపరుస్తాడు.
1: వెన్ వి పర్ఫార్మ్ గుడ్ డీడ్స్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ గాడ్ విల్ హెల్ప్ అస్ టు అటైన్ హిమ్.
0: భాగవతంలో మీకు తెలిసినటువంటి విషయమే,
1: యు నో ద ఇన్స్టెన్స్ ఇన్ భాగవతం,
0: భక్తుడైనటువంటి పోతన భాగవతములకు ప్రారంభిస్తూ పలికెడిది భాగవతమట పలికించే విభుండు రామభద్రుండట, పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. అన్ని భగవంతుడి, పలికించేటివాడు భగవంతుడే, పలికేవాడు భగవంతుడే, రాసేవాడు భగవంతుడే, రాయించేవాడు భగవంతుడే, ఏదో నన్ను నిమిత్త మాత్రంగా తీసుకుని ఈ విధంగా రాయిస్తున్నాడని పోతనామాచ్యుడు ప్రారంభంలోనే భగవంతునికి అర్పితం చేసి తన యొక్క కావ్యాన్ని ప్రారంభించాడు.
1: సుప్రీం పోయట్ డివోటీ పోతన స్టార్టెడ్ రైటింగ్ భాగవత విత్ ఎన్ ఆఫరింగ్ టు ద గాడ్, స్టేటింగ్ దట్ గాడ్ ఈస్ ద వన్ హూ మేక్స్ హిమ్ అట్టర్, హూ మేక్స్ హిమ్ రైట్, హూ మేక్స్ హిమ్ అడోర్, అండ్ హీఈస్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక భావము చేత తాను భాగవతమును వ్రాయటం వల్లనే ఇక్కడ ఈ ఒక్క పదమునందే తత్వం అసే అనేటువంటి యొక్క దివ్యత్వం ఇమిడి ఉంటుండాలి.
1: యాజ్ పోతన అండర్టుక్ టు రైట్ విత్ సచ్ లాఫ్టీ నోబుల్ సేక్రెడ్ ఐడియల్స్ అబౌట్ భాగవతం, దిస్ తత్వం అసి వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద
0: పలికెడిది భాగవతమట పలికించెడి వాడు, వాడు అదే భగవంతుడు.
1: దట్ ద వన్ హూ ఈజ్ మేకింగ్ హిమ్ అట్టర్ ఈజ్ వాడు, దట్ ఈస్ భగవాన్.
0: నే పలికిన, నే ఇది నే జీవాత్ముడు.
1: దేర్ ఇస్ దట్ రెఫరెన్స్ టు నే, దట్ ఈస్ ఐ. ఇఫ్ ఐ వర్ టు
0: వాడు పరమాత్ముడు, నేను జీవాత్ముడు.
1: ద వన్ హూ మేక్స్ మీ అట్టర్ ఈస్ గాడ్.
0: కమ్ అసి, ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ భాగవతము అన్నాడు.
1: దిస్ భాగవత దేర్ ఫోర్ హీ జస్ట్ సెడ్ దేర్ ఇస్ తత్ దట్ అండ్ త్వం.
0: ఈ భాగవతమునందే మానవత్వానికి సరైన మార్గములను ఇమిడించుకుంటూ వచ్చాడు.
1: హీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ భాగవత దోస్ సేక్రెడ్ థింగ్స్ విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మ్యాన్.
0: మొట్టమొదట భక్తి ఆధారము.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ డివోషన్ ఈజ్ ది వెరీ బేసిస్.
0: భక్తి క్రమక్రమేణా పెరుగుతూ రాగా అది ఏ జ్ఞానస్వరూపాన్ని పొందుతుంది.
1: As it grows and matures, it becomes wisdom or knowledge.
0: ఈ జ్ఞానం ముదిరిపోయినప్పుడే మనకు వైరాగ్యము ప్రాప్తిస్తుంది.
1: When this knowledge matures and fructifies, it becomes
0: ఈ వైరాగ్యం అంటే
1: డిటాచ్మెంట్,
0: తత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాము.
1: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్ వీ అండర్స్టాండ్ ద తత్వం.
0: ఈ తత్వజ్ఞానాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ముక్తిని పొందగలడు.
1: The one who recognizes this tattva gnana, he gets liberated.
0: Kanukane bhagavatam anetvanti yokka padamulu yokka shabdamulunde ee identity yokka rahasyamu imidi untunnadi.
1: This word bhagavatam consists of the essence of all these five things.
0: Bhagavatamu idi aidu aksharalu.
1: There are five letters. Bhagavatamu
0: ive panchabhutamulu.
1: These are five elements.
0: Ive panchendriyamulu.
1: These are five senses.
0: ఇవే పంచకోశములు.
1: These are five sheets.
0: ఇదే పంచ ప్రాణములు.
1: These are five lives.
0: ఈ పంచ ప్రాణముల యొక్క సన్నిహితమైన సంబంధ బాంధవ్యమే దివ్యత్వము.
1: Divinity is the unity of all these five lives.
0: Va, ఇదే భక్తి.
1: Va stands for bhakti, devotion.
0: Ga, ఇదే జ్ఞానము.
1: Ga stands for knowledge.
0: Va, ఇదే వైరాగ్యము.
1: Va stands for detachment.
0: Ta, ఇదే తత్వము.
1: Ta stands for principle.
0: Mu, ఇదే ముక్తి. ఇదే భాగవతము అనేటువంటి.
1: Mu stands for liberation.
0: భక్తి, జ్ఞాన, వైరాగ్య తత్వముల యొక్క సమ్మిళిత సంబంధమే ముక్తి.
1: It is the combination of devotion, knowledge, detachment, తత్వం ప్రిన్సిపల్ అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లిబరేషన్.
0: కనుక ప్రతి మానవునికి కూడాను భక్తి అత్యవసరము, ఇదే పునాది.
1: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ డివోషన్, దట్ ఇస్ ది వెరీ బేసిస్ అండ్ ఫౌండేషన్.
0: విద్యార్థులు కూడాను భవనమునకు, జీవిత భవనమునకు పునాది వంటి వారే.
1: స్టూడెంట్ లైఫ్ ఈస్ ది వెరీ ఫౌండేషన్ ఫార్ ది లేటర్ లైఫ్.
0: ఎందుకంటే మీరు బ్రహ్మచారులు.
1: బికాస్ ఇన్ ఎవరీ స్టూడెంట్
0: బ్రహ్మచారి అనేటువంటి యొక్క పునాది పైననే గృహస్థము అనేటువంటి గోడలు కడుతున్నారు.
1: ద ఫ్యామిలీ లైఫ్ ఈజ్ బిల్ట్ యాజ్ ద వాల్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ బ్రహ్మచర్య.
0: కనుక ఈ గృహస్థులు అనేటువంటి గోడలపైనే వానప్రస్థం అనేటువంటి రూపు.
1: ఆన్ దిస్ వాల్స్ ఆఫ్ గృహస్థ ఆర్ ఫ్యామిలీ మ్యాన్ దిస్ వానప్రస్థ అండ్ ఇట్ ఇస్ లేయింగ్.
0: ఈ వానప్రస్థం అనేటువంటి మూతను వేసిన తర్వాతనే కేవలము జీవితము అనేటువంటి దానిని అందులో మనము జరుపుకుంటూ వస్తున్నాం.
1: వీ కెన్ లివ్ ద లైఫ్ ఇన్ దిస్ హౌస్ వన్ దిర్ ఇస్ దిస్ వానప్రస్థ రూఫ్ ఇస్ లేయింగ్.
0: జీవిత భవనమునకు విద్యార్థులు బ్రహ్మచర్యులు పునాది వంటి వారే.
1: Therefore, for the mansion of life, the vidyarthi
0: punadi bhadramga lekundina bhavanam anta kudipothundi.
1: If the foundation is not strong, the mansion can collapse at any time.
0: Kada vidyarthulu motta mota gunamulanu bhadramainativiga manamu abhruddhi gavinchukovali.
1: Therefore, in this age, students should have good qualities and cultivate them and make them firm and strong.
0: Guname lekundina మన జీవితంలో శాంతియే ఉండదు.
1: యు విల్ నాట్ హ్యావ్ పీస్ వితౌట్ వర్చ్యూస్ అండ్ గుడ్ క్వాలిటీస్.
0: మనం సమాజంలో పుట్టినాము.
1: వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో పెరిగినాము.
1: వి హావ్ గ్రోన్ ఇన్ సొసైటీ.
0: సమాజంలోనే మన జీవితాన్ని గడుపుతున్నాము.
1: వీఆర్ లివింగ్ అవర్ లైఫ్ ఇన్ సొసైటీ.
0: సమాజమే లేకపోతే మన యొక్క జీవితమే లేదు.
1: వీ విల్ నాట్ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్ వితౌట్ సొసైటీ.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుడు నేను నా కుటుంబము, నేను నా కుటుంబము అనేటువంటి ఒక స్థాయి అందే నిలిచిపోతున్నాడు.
1: టుడే మ్యాన్ అన్ఫార్చునేట్లీ ఈస్ కన్ఫైనింగ్ హిమ్సెల్ఫ్ టు హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ. డజంట్ గో బియాండ్ దట్.
0: సమాజం వరకు తాను ప్రయాణం చేయటం లేదు.
1: హీ డస్ నాట్ గో యాజ్ మచ్ యాజ్ టు సొసైటీ అట్ ఆల్.
0: తాను తన కుటుంబం వరకే ప్రయాణం చేసి అందులో నిలిచిపోతున్నాడు.
1: హిస్ జర్నీ ఈస్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ టు హిస్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇట్ ఎండ్స్.
0: సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ?
1: If there is no society, where does your
0: samajam lekapothe neevu ekkada?
1: If there is no society, where do you
0: samajamlo neevu oka vyaktivi?
1: You are only an individual in the society.
0: Alanti samajane neevu visarjinchi samajane neevu lekka cheyakunda kevalam swarthamu saprayojanamu nunde jeevitham gadapatam chetane neeku shanti saukhyamulu dooram aipothunnayi.
1: You are not enjoying peace and prosperity because you are giving up such a society.
0: Bhakti prapattulu endukudanu bhaktulu kudanu motta modu tana palitaraku mukhyamu.
1: Even in devotion and surrender, the devotee considers himself
0: swarthamu swarthamu swartham.
1: Even in devotion, selfishness
0: tadapare daivam yokka pare,
1: and he then only thinks of God.
0: Kanukane manavudu anukunnatundi yokka aanandanni anubhavinchalekapothunnadu anukolekapothunnadu.
1: That is why man has not been able to enjoy the bliss which he is aspiring to have.
0: Neevu ekkada nunchi vachchavu?
1: From where have you come?
0: Ye aadharamto neevu jeevisthunnavu?
1: On what basis are you living?
0: Ye anugrahamto neevu ee okka lokamlo anubhavisthunnavu?
1: How are you enjoying your life? By what grace?
0: Deenini marchipothunnaru manavudu.
1: Man is forgetting this truth.
0: Kanukane bhagavanti yokka tattvanni vismarinchi భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క ఈ జగత్తుని ఆశ్రయించినటువంటి యొక్క వారు కౌరవులని చెప్పవచ్చు.
1: దోస్ పీపుల్ హూ టేక్ షెల్టర్ అండ్ బేస్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ది వరల్డ్లీ లైఫ్ అండ్ గివ్ అప్ గాడ్ హూ ఇస్ ద వెరీ బేసిస్, దే మే బి డిస్కవర్డ్
0: అస్ సంపదలు ఉండినప్పటికీ కట్టకడపటికి ఏమైపోయినది?
1: కౌరవాస్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ పవర్, వాట్ హ్యాపెన్ టు దెమ్ అట్ లాస్ట్?
0: సమస్త బంధువులు కూడాను కౌరవులకే సహాయం గావిస్తూ వచ్చారు.
1: All the relatives helped only Kauravas.
0: Mahaveerulu, Dheerulu, Gambheerulainatunte varanta kudanu Kauravulu yende goppa variga nichivoyaru.
1: Great renowned heroes joined the Kauravas in their fight.
0: Krupacharya, Dronacharya, Bhishmacharya, ilanti maha తెలివితేటలు కలిగినటువంటి వారు కూడాను, దీశక్తి కలిగినటువంటి వారు కూడాను కౌరవుల వైపునే ఉంటున్నారు.
1: పీపుల్ విత్ సో మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ పవర్స్ లైక్ కృప, ద్రోణ అండ్ భీష్మాచార్య, ఆల్ దిస్ వర్ ఆన్ ద సైడ్ ఆఫ్ కౌరవ.
0: భుజ బలము, బుద్ధి బలము, ఆయుధ బలము, ఆనంద బలము ఏమాత్రం కూడా వారికి ప్రయోజనం లేకపోయింది. దైవ బలపైనే ఆధారపడినటువంటి వారు పాండవులు.
1: బట్ పాండవాస్ వర్ వన్ హూ బేస్డ్ దెమ్సెల్వ్స్ ఎంటైర్లీ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివినిటీ.
0: కనుకనే ధర్మమును ఆశ్రయించినప్పుడే దైవం మనకు లభ్యమవుతాడనేటువంటిది భగవద్గీత సుస్పష్టంగా చెప్తుండాలి.
1: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్లీ దట్ ఓన్లీ దోస్ పీపుల్ హూ రిసార్ట్ టు ధర్మ విల్ గెట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: క్షత్రియ కురుక్షేత్ర ధర్మంతో ప్రారంభం చేశాడు.
1: భగవద్గీత హ్యాస్ కమెన్స్డ్ విత్ ద వర్డ్ ధర్మ.
0: కానీ కట్టకడపటికి విజయంతో అంత్యం గావించాడు.
1: అండ్ ఇట్ హ్యాస్ క్లోజ్డ్ ఇట్సెల్ఫ్ విత్ విక్టరీ.
0: ధర్మంతో ప్రారంభించి విజయముతో ఆనందాన్ని అనుభవింపచేశాడు అర్జునుకు.
1: అర్జున స్టార్టెడ్ విత్ ధర్మ అండ్ ఎండెడ్ విత్ విక్టరీ.
0: కనుకనే ఏ చిన్న కార్యమునకైనా కూడాను పాండవులు పరమాత్మని ముందుంచుకుని తాము ఆ కార్యంలో ప్రవేశించేటువంటి వారు.
1: పాండవాస్ ఫర్ దోస్ పీపుల్ ఇన్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ ది అండర్టూక్ దే ఫస్ట్ కెప్ట్ గాడ్ బిఫోర్ దెమ్ అండ్ దెన్ ఓన్లీ స్టార్టెడ్ దేర్ వర్క్.
0: కౌరవులు అది కాదు, తమ స్వార్థము సప్రయోజనాన్ని ముందుంచుకొని భగవంతుని వెనకించేటువంటి వారు.
1: దే గేవ్ టాప్ ప్రయారిటీ ఫర్ దేర్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ గేవ్ ఓన్లీ.
0: కనుకనే వారికి అన్ని విధములు కూడాను వారికి నష్టములు కష్టములే సంభవిస్తూ వచ్చాయి.
1: దట్ ఈస్ ద రీజన్ వై దే సఫర్డ్ సో మచ్ ఆఫ్ లాస్ అండ్ సో మచ్ ఆఫ్.
0: భగవంతుని ముందుంచుకున్నటువంటి యొక్క పాండవులకు అన్ని విజయములే చేకూరినాయి. కష్టములు కొన్ని కలిగినాయి, కానీ ఆ కష్టముల వల్ల వారికి ఏమాత్రము నష్టం లేదు.
1: Pandavas might have faced some difficulties, but as they kept God in front and gave priority,
0: sukham manaku praptinchadu
1: without difficulty.
0: Kaste phali,
1: only the one who works hard will be rewarded.
0: Pandavuni yokka swaroopamu, kauravu yokka vibhagamu ee rakamga manam gurtinchalante, kauravulu motta mota I nenu ane ahankaranni mundunchukunnaru.
1: To understand the distinction between Pandavas and Kauravas, we have to recognize Kauravas based upon their entire strength on themselves.
0: First I. Next world.
1: Last God.
0: Kanukane, world anni lost aipoyi.
1: Therefore, they lost everything.
0: Pandavulu attu kadu. First God, next world, last I. వారు అహంకారాన్ని కట్టకడపడి చేర్చారు, కనుకనే వారు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ పాండవాస్ గేవ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్, సెకండ్ ప్లేస్
0: అహంకారాన్ని వెనుకకు నెట్టాలి.
1: డిస్ట్రాయ్ ఈగో,
0: అహంకారాన్ని ముందు పెట్టుకోకూడదు.
1: వి షుడ్ నాట్ కీప్ ఈగో ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
0: కనుక మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను అహంకార నిర్మూలములు గావించుకునేటువంటి మార్గములను ఎన్నో ఉపమాన ఉపదేయములుగా మనకు బోధిస్తూ వచ్చాయి.
1: All the scriptures have taught that we should destroy the ego if we should really enjoy bliss and peace.
0: Vidyarthulara, ee vayasu lopala meeku ee ahankaram undatamu sahajame.
1: Students, in this age it may be natural for you to have that kind of ego.
0: Kanda balam undinanta varaku kannulo ahankara balamu prakashistune untadi.
1: As long as you have physical strength, your eyes will be full of ego.
0: యువకుల యొక్క రక్తము నిరంతరము కూడా పరువులు ఉరుకులుగానే ఉంటుంటాయి. దీనికి ప్రశాంతమైనటువంటి యొక్క ప్రసారం ఉంటేనే ఉండదు.
1: ది బ్లడ్ ఇన్ ది యూత్ వుడ్ బి ఫ్లోయింగ్ విత్ గ్రేట్ స్పీడ్. దెర్ విల్ నాట్ బి పీస్ ఆర్ దెర్ విల్ నాట్ బి
0: దేనిని కూడా లెక్క చేయరు.
1: దే డోంట్ సిప్ కేర్ ఫర్ ఎనీథింగ్.
0: ఇది అహంకారం అనేటువంటి పరువుల చేత ఆవరించడం వల్ల ఈ ఎవరిని కూడా లెక్క చేయకుండా మంచి చెడ్డలు విచారణ చేయకుండా ఉంటుంటారు.
1: పీపుల్ హూ ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ ఈగో వుడ్ నెవర్ కేర్ ఫర్ ఎనీ డిస్క్రిమినేషన్.
0: పిల్లలు ఎందు విచక్షణ జ్ఞానము ఏమాత్రము కనిపించదు.
1: దేర్ విల్ నాట్ బి ఎనీ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అట్ ఆల్ ఇన్ సచ్ పీపుల్.
0: విద్యార్థులారా, వినయ విధేయతయే ప్రధానమైన విద్యగా భావించాలి.
1: కన్సిడర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ యాజ్ వెరీ ఇంపార్టెంట్
0: ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యయో సమము వినయము.
1: Education confers humility.
0: Vinayamunanu kalugu patrata.
1: The authority is obtained on account
0: of పాత్రత వలన ధనము.
1: వన్ గెట్స్ మనీ అన్ అకౌంట్
0: ధనము వలన దైవంబు.
1: అన్ అకౌంట్ ఆఫ్ మనీ వన్ గెట్స్ ది గాడ్.
0: చూసారా, దైవం మనకు చిక్కారటంటే వినయం చేతనే మనకు దైవం లభిస్తాడు.
1: యూ కెన్ ఒబ్టెయిన్ గాడ్ ఓన్లీ బై హ్యూమిలిటీ.
0: కేవలం దైవం పైన అలక్ష్యం చేయటం వలన కానీ, లేక అహంకారంతో నీవు ఈ యొక్క దైవ విషయాన్ని ధర్మ విషయాన్ని అలక్ష్యం చేసినప్పుడు కానీ నీకు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రాప్తించవు.
1: ఇఫ్ యు ఆర్ రాదర్ ఇండిఫరెంట్ టు గాడ్ ఫిల్డ్ విత్ ఈగో, యు ఆర్ నాట్ లైక్లీ టు ఒబ్టెయిన్ గాడ్ ఇన్ ఎనీ వే.
0: కనుక విద్యార్థులు, ఈ వయస్సు చాలా పవిత్రమైన వయస్సు.
1: ఫర్ స్టూడెంట్స్ దిస్ పర్టికులర్ ఏజ్ ఈజ్ మోస్ట్ సీక్రెట్, మోస్ట్ ప్రెషియస్.
0: ఈ కాయమును, ఈ కాలమును, ఈ కర్మను సార్థకం గావించుకోవాలి.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ యూ టు జస్టిఫై అండ్ శాంక్టిఫై దిస్ బాడీ, దిస్ టైమ్ అండ్ ఆల్ యువర్ యాక్షన్స్.
0: చక్కగా చదవండి,
1: స్టడీ వెల్,
0: మంచి తరగతిలో ఉత్తీర్ణులు కాండి,
1: పాస్ వెల్.
0: కానీ ఈ చదువును సమాజంలో ఉపయోగపెట్టండి.
1: బట్ యూజ్ దిస్ ఎడ్యుకేషన్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
0: కేవలం డిగ్రీ నిమిత్తమై మీరు చదవనక్కర్లేదు.
1: డూ నాట్ స్టడీ ఫర్ ది సేక్ ఆఫ్ ఒబ్టెయినింగ్ డిగ్రీస్.
0: ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు.
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దీస్ డిగ్రీస్.
0: మన పూర్వీకులు ఈ విధమైన చదువులు ఏమీ చదవలేదు.
1: అవర్ ఏన్షియన్స్ డిడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ చదువులు అధికమయ్యే కొలది కూడాను అహంకారం కూడాను పెరుగుతూ వస్తుండాలి.
1: బట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజింగ్, అరోగెన్స్ ఆల్సో ఈస్ గ్రోయింగ్.
0: అహంకారం పెరిగినా మన యొక్క ఆత్మబలం తగ్గిపోతుంది.
1: ఇఫ్ ది ఈగో గ్రోస్, డివైన్ పవర్ రిడ్యూసెస్.
0: దివ్యత్వం పెరిగినా అహంకారం తగ్గిపోతుంది.
1: ఇఫ్ డివినిటీ ఇన్ యూ గ్రోస్,
0: కూడాను పిల్లలు ఆడేటువంటి సీసా మాదిరి ఉంటుంటాది.
1: ది రిలేషన్షిప్ బిట్వీన్ ఈగో అండ్ డివినిటీ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ యు గెట్ ఇన్ ది సీసా.
0: విద్యార్థులారా, ఆధ్యాత్మిక మార్గము అత్యవసరము.
1: Dear students, spiritual life
0: దైవ భావం లేకపోవటం చేతనే ఈనాడు లోకములో మానవులు క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: Man today has become worse than a cruel animal because he has given up the divine and sacred feelings in him.
0: మనకు ధనము ప్రధానము కాదు.
1: Wealth is not important for us.
0: ధనమెచ్చిన మదమెచ్చును.
1: If wealth grows, you are
0: మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును.
1: If with your arrogance all the bad qualities
0: danamudigina madamudugunu,
1: if wealth declines
0: madamudigina durgunambu manunu veemanna,
1: if your arrogance declines good qualities also will increase.
0: Manaka padavulu kaani leka danamu kaani gaurava pratishthalu kaani kadili poyye meghamulu.
1: Power and authority, money, wealth, name and fame, all these are
0: ee ahankarame manavuni atappatanam chestundadi.
1: It is this ego which brings down man to a state of animal.
0: దేనిని బట్టి నీవు ఈ అహంకారాన్ని వినియోగం చేస్తున్నావు?
1: Why are you so much proud of yourself? On what basis?
0: ఏ ఆధారము లేదు.
1: There is no basis whatsoever.
0: ఇదే మూర్ఖత్వము.
1: There is only stupidity which is the basis.
0: కనుక అహంకారం ఉండటం చేతనే మనము తనను తానే మర్చిపోతున్నాడు మానవుడు.
1: Man is forgetting his own real nature because of his ego.
0: తనను తాను మర్చటమే పెద్ద బంధన.
1: The greatest bondage is forgetting one's own real
0: nature. తనంతాను గుర్తించుకోవటమే నిజమైన సాక్షాత్కారం.
1: Recognizing who he really is the real సాక్షాత్కారం.
0: జపములు, ధ్యానములు, యోగములు, కర్మలు, సేవలు అనేక రకములుగా చేసినప్పటికీ కానీ మన యొక్క మనస్తత్వం ఏమాత్రము మారలేదు.
1: వాట్ ఎవర్ సాధనాస్, వాట్ ఎవర్ ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ గుడ్ డీడ్స్ యు డూ, వీఆర్ నాట్ ట్రాన్స్ఫరింగ్ అవర్ ఓన్ మైండ్.
0: విద్యార్థులారా, మనిషి మారినంత మాత్రం ప్రయోజనం లేదు, మనసు మారాలి.
1: బై మియర్ చేంజ్ ఆఫ్ మ్యాన్ దెర్ ఇస్ నో యూస్, దెర్ ది మైండ్ షుడ్ చేంజ్.
0: గుడ్డలు మారినంత వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమి లేదు, గుణం మారాలి.
1: బై చేంజ్ ఆఫ్ క్లోత్స్ యూఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీథింగ్.
0: గుణము మారకుండా ఎన్ని విధములైనటువంటి యొక్క అభివృద్ధి మార్గం మనం అనుభవించామని వెర్రవీగినా కానీ అది కేవలం వెర్రితనమే కానీ అది పవిత్రమైనటువంటి మార్గం కాదు.
1: వాట్ ఎవర్ ప్రోగ్రెస్ and success you achieve, it is not going to be of any avail if you do not develop good qualities and virtues.
0: Vidyarthulu, bhavishyattunaku nayakulu.
1: Today's students are tomorrow's leaders.
0: Meeru sariyainatundi sthiti endu undinappude desham sariyainatundi sthitini anubhavistundi.
1: Only when you are in a good state the nation will be
0: desham yokka manchi cheddalanni kudanu విద్యార్థులపైననే ఆధారపడి ఉంటుందని.
1: ద ఫ్యూచర్ వెల్ఫేర్ అదర్వైజ్ ఆఫ్ ద నేషన్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్
0: విద్యార్థులు మంచివారైనా నీతి నిజాయితీ మంతులైనా అప్పుడు దేశం కూడాను మంచి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించవచ్చు.
1: ఇఫ్ ది స్టూడెంట్స్ ఫాలో ద పాత్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ద నేషన్ వుడ్ ప్రాస్పర్ అండ్ మేక్ గుడ్ ప్రోగ్రెస్.
0: భారతదేశము అనాది కాలం నుండి ఇటు సత్కీర్తిని సంపాదించినటువంటిది.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారత్ హ్యాడ్ ఎర్న్డ్ ఎ గ్రేట్ రెప్యుటేషన్ అండ్ ఎ గుడ్ నేమ్.
0: కనుక ఆ యొక్క ప్రాచీన సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింప చేయండి.
1: రెస్టోర్ ద ఏన్షియంట్ కల్చర్ టు ఇట్స్ ప్రిస్టైన్ గ్లోరీ.
0: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి వల్లనే అన్ని దేశములు కూడాను అనేక రకమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటూ వచ్చారు.
1: నాట్ మెర్లీ భారత్ ఆల్ ది కంట్రీస్ ఎంజాయ్డ్ ఆల్ ప్రాస్పరిటీ అండ్ వెల్ఫేర్ బికాస్ ఆఫ్ ది సేక్రెడ్ ఇండియన్ కల్చర్.
0: భారతీయులే ఈ యొక్క ధర్మమును ఈ యొక్క సంస్కృతి యొక్క విశిష్టతను గుర్తించుకోలేకపోతున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ టుడే ఇండియన్ దెమ్సెల్స్ ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ దర్ ధర్మ అండ్ దేర్ కల్చర్.
0: కనుక భారతదేశం అనేటువంటిది సర్వ దేశములకు కూడాను నాయకత్వాన్ని వహించినటువంటిది పవిత్రమైనటువంటి దివ్య సందేశాలు అందించినటువంటి దేశము.
1: భారత్ ఈజ్ వన్ విచ్ ప్రొవైడెడ్ లీడర్షిప్ టు ఆల్ ద నేషన్స్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆఫర్డ్ గ్రేట్ ఐడియల్స్ టు ఆల్ ద నేషన్స్.
0: ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఆదర్శ రూపమైనటువంటి యొక్క రూపములో అన్యోన్యమైనటువంటి భావముతో ప్రకటించి ప్రచురించినటువంటిది భారతదేశము.
1: భారత్ ఈజ్ వన్ విచ్ షోడ్ గ్రేట్ లెసన్స్ as expounded in various scriptures like Vedas.
0: కాని ఈనాడు ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధన సన్నలిగిల్లటం చేతనే మన భారతీయ సంస్కృతిని కేవలం ఎవరు కూడాను గుర్తించడానికి వీలు కాకుండా ఉంటుంది.
1: No one has been able to recognize today the greatness of Indian culture because the teachings are not accompanied by the practice.
0: విద్యార్థులారా, మూడు మాత్రం మీరు ఎప్పుడు కూడాను మరవకూడదు.
1: Dear students, do not forget three important things in your life at any time.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
1: భారతీయస్ ఆల్వేస్ ఆర్ అడ్హెర్ టు ట్రూత్ అండ్ ది ఫాలో రైట్నెస్.
0: భారతీయులకు ఆటపట్టు.
1: జస్టిస్ ఈస్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఫార్ ది భారతీయస్.
0: కనుక నీవు సత్య ధర్మ నీతి నిజాయితీలతో మనము జీవించడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు లివ్ ఆన్ ది బేసిస్ ఆఫ్
0: ధర్మ. సత్యం వద, ధర్మం చెర, ఈ రెండింటిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: దట్ ఈస్ వై వేదాస్ హావ్ ఆల్సో డిక్లర్డ్ యాస్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
0: కనుక ఈ 15 దినముల నుంచి కూడాను మీరు తెలుసుకున్న గుర్తించిన సత్యాలను వర్తించడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే ఇది సార్థకం అవుతుంది.
1: వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్ రికగ్నైజ్ అండ్ రియలైజ్ ఇన్ దీస్ 15 డేస్ ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ దెమ్.
0: దేశం యొక్క అభిమానాన్ని మాత్రం మీరు ఏనాడు కూడాను మీరు వదలకూడదు.
1: యూ వుడ్ నెవర్ గివ్ అప్ యువర్ లవ్ ఫర్ ద నేషన్.
0: ఏ దేశం వారు ఆయా దేశాభిమానాన్ని పెంచుకోవడంలో తప్పు లేదు.
1: దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డెవలపింగ్ లవ్ ఫర్
0: అయితే తన దేశాభిమానం తాను పెంచుకుని పరదేశం మాత్రం మనం విమర్శించకూడదు.
1: లవ్ ఫర్ వన్స్ ఓన్ నేషన్ డజంట్ మీన్ క్రిటిసైజింగ్ అనవర్స్ నేషన్.
0: ఏ మతాన్ని కూడా మనం ఏ మాత్రం కూడా అలక్ష్యం చేయకూడదు.
1: వు షుడ్ నాట్ షో డిస్రెస్పెక్ట్ ఫర్ ఎనీ అదర్
0: చేయకూడదు.
1: వు షుడ్ నాట్ క్రిటిసైజ్.
0: ఆ విధమైనటువంటి విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దట్ కైండ్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇన్ యూ.
0: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: In this great sacred Bharat, it is patience which is beauty.
0: Vratamulannitiyandu ghana satyaseelame kathina tapamu.
1: Among all the penances and vows, it is following the path of truth and integrity which is the greatest penance and vow.
0: నిజముగా ఈ పవిత్రమైనటువంటి దేశం యొక్క ఘనతను ఎంత వర్ణించినా కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎగ్జాస్ట్ ద ప్రాపర్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ గ్రేట్నెస్ నేషన్ అండ్ ఇట్స్ యునీక్నెస్.
0: తల్లి ప్రేమ కంటే అమితమైనటువంటి ప్రేమను అందించినటువంటిది ఈ దేశం.
1: దిస్ కంట్రీ అండ్ నేషన్ ఈజ్ వన్. which has conferred on its citizens love greater than their own mothers.
0: ఇలాంటి పవిత్రమైన దేశాన్ని మనం ఈనాడు విస్మరించి విదేశాలను విశ్వసించి మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం.
1: We are destroying our own lives, having faith in other nations, giving up faith and love for our own sacred motherland.
0: కానా విద్యార్థులారా, దేశాభిమానాన్ని పెంచుకుని దేశం యొక్క గౌరవాన్ని, దేశం యొక్క సంస్కృతిని, దేశం యొక్క ఔన్నత్యాన్ని మీరే కాపాడాలి.
1: Dear students, develop love for the nation, take care of its own greatness and see its sacredness and its greatness are restored.
0: మీ దృష్టిని లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఒక ప్రార్థన చేయండి.
1: Always pray for the welfare of the entire world.
0: ఏ దేశం పైన కానీ, ఏ మతం పైన కానీ, ఏ వ్యక్తి పైన కానీ మీకు ఏమాత్రం కూడా ద్వేషం కానీ, ఒక విధమైన అయిష్టమును కానీ మీరు పెంచుకోకూడదు.
1: Do not develop enmity or dislike for any nation, any religion, any person, any country.
0: విశాలం విశాల విశాల భావాన్ని పెంచుకోవాలి.
1: Broaden your vision, broaden your mind.
0: సంకుచితమైన భావాలను త్యజించాలి.
1: Give up narrow mindedness.
0: ఇది భారతీయుల నిజమైనటువంటి యొక్క సంస్కృతి.
1: That is true culture of Bharatiyas.
0: అందువల్లనే ఆర్షమతమునందు లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి యొక్క చిరంజీవి అయినటువంటి యొక్క ఈ పదములు నిరంతరము కూడాను స్మరిస్తూనే ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై దీస్ ఇమ్మార్టల్ వర్డ్స్ లెట్ ఎవ్రీ కంట్రీ అండ్ ఎవ్రీ వన్ బి హ్యాపీ ఈస్ ది మంత్ర విచ్ ఈస్ చాంటెడ్ బై ది ఏన్షియంట్ రిలీజియన్.
0: భగవద్భక్తిని మాత్రము ఎవరే విధంగా మేము తూలనాడినా, ఎవరే విధంగా మిమ్మల్ని హాస్యాస్పదంగా చూచినా, దీనిని మాత్రం మీరు వదలకండి.
1: కమ్ వాట్ మే, లెట్ ఎనీవన్ క్రిటిసైజ్ ఆర్ కామెంట్ ఆర్ రిడిక్యూల్ యూ, డూ నాట్ గివ్ అప్.
0: భగవత్ ప్రేమనే లేకపోతే ఈ జగత్ అంతా శూన్యమే.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ నలిటీ.
0: ప్రేమనే భగవంతుడు, భగవంతుడే ప్రేమ.
1: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
0: కనుక ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
1: Develop this kind of
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా ఈ ప్రేమకు భంగం కలిగించకండి.
1: Do not give up such sacred love under
0: కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఎన్ని వెంటాడినప్పటికీ ప్రేమను మాత్రం మీరు వదలకండి. భగవత్ ప్రేమను.
1: Do not give up love for God under any circumstances, whatever be the difficulties, problems, trials.
0: మీ వెంట, జంట, ఇంట, కంట ఉంటుంది, మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది.
1: It is this love for God which can give you protection under all circumstances, accompanying you at all times.
0: కష్టములు వచ్చినాయని భగవంతుని ఏమాత్రం కూడా నువ్వు నిందించకూడదు.
1: When you face difficulties and problems, do not criticize God.
0: ఇది నీలో పేరుకున్నటువంటి స్వార్థము.
1: It is only this selfishness.
0: భగవంతుడు ఏ నిమిత్తమై, ఏ కారణం చేత నీకు కష్టాన్ని అందించాడు?
1: For what? Justified.
0: అది కూడా నువ్వు ఒక అనుగ్రహ ప్రసాదం అనే మీరు భావించాలి.
1: You should always consider all difficulties given by God as gifts for your own good.
0: కనుకనే జీవితం అనేటువంటిది సుఖదుఃఖములకు మధ్యలో ఉండినటువంటిది.
1: Life is sandwiched between joy and sorrow.
0: కానా మీరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధలను ఏమాత్రము లెక్క చేయకుండా భగవద్భావాన్ని, భగవత్ విశ్వాసాన్ని దృఢంగా కలిగి ఉండినప్పుడు ఎన్నైనా కూడా మనం ఎదుర్కొని దాన్ని సాధించవచ్చును.
1: Do not worry and bother yourself about these worldly difficulties. Have firm faith and love for God. You can face any difficulties and conquer them and achieve victory.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకునే కూడాను భగవత్ నామాన్ని మీరు మరువకూడదు.
1: Do not give up chanting the name of the Lord under any circumstances and remembering his sacred name.
0: మీ జీవిత యొక్క ప్రవాహములో నామగా తోడ్పడుతుంది.
1: That name itself becomes a boat for you to save you in the flow of life.
0: కనుక నామస్మరణ చేయండి.
1: చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.

0: త్రిలోకంబు ఇరుసులేయకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఎల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచియుండే ఏ ప్రేమ శక్తిచే ఈ దారుణి శక్తి ఇరుసు లేకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఇది ఏ ఆత్మశక్తి ఏ ప్రేమ మహిమచే ఆత్మశక్తియు ప్రేమ శక్తియు రెండు ఏకమయ్యే ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ ప్రపంచం యొక్క స్థితి తెలియడానికి ఏది ఆధారం
1: What is the basis for the world to exist and sustain?
0: ఈ ప్రేమ శక్తి అన్ని నక్షత్రాలు నేల రాలక మింట నిలిచి ఉండే.
1: What is that mighty power of love that keeps the stars there steady, there in the sky without falling down?

0: ఒకటి కలిసి ఉండే.
1: వాట్ ఈస్ దట్ మైటీ పవర్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద వరల్డ్స్ టు ఎగ్జిస్ట్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ అండ్ సింథసిస్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జ్ఞానుడు పొట్ట నింపుకున చిక్కులనందుచు కోటి విద్యలను పునగనేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి.
1: Why should we ruin our human life by just spending all our energies and time to feed our belly, to eke out our living, by acquiring so much of knowledge just for our livelihood?
0: నిత్య జీవితంలో సత్యవస్తువును దర్శించవలనన్న ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: In our daily life, we have the experience of truth. We don't need to adopt any separate spiritual practice.
0: Brahma, Vishnu, Maheshwarani, అనేక విధములుగా పేరు చెప్తున్నాం మనం.
1: We utter some names like Brahma, Vishnu, and Maheshwara.
0: ఈ రూపములు చూచిన వారెవరు?
1: Who have seen those forms of these three?
0: ఎవరికి ఈ రూపములు కనిపించడం లేదు.
1: None have seen these forms.
0: కేవలం శక్తి ఒకటి మాత్రమే ప్రేమ స్వరూపమై సంచరించుతున్నది.
1: It is only the power of love that exists in all these three aspects of the divine.
0: ప్రేమ చేతనే సర్వ సంగములు సమకూరుచున్నవి.
1: It's only out of love we are able to acquire, possess all.
0: సంఘం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ సంఘ?
0: 10 మంది చేరిక మాత్రం సంఘం కాదు.
1: సంఘ ఈజ్ నాట్ అసెంబ్లీ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్.
0: సమత్వమైనటువంటి మానవత్వం, దివ్యత్వమైన దైవత్వంతో కూడి ఏకం కావటమే సంఘం.
1: సంఘ ద కంపెనిమెంట్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద డివినిటీ.
0: డివినిటీ లేకుండా ఏ విధమైన మానవత్వము కనిపించదు.
1: Without divinity, humanity cannot exist.
0: దివ్యత్వంతో కొంచెం సంబంధ బాంధవ్యం కల్పించుకున్నప్పుడే నీకు సర్వశక్తి కూడా సమర్థుడు అయిపోతావు.
1: When once you establish intimate contact with the inner divinity, you will be able to accomplish.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిజముగా మానవత్వమునందే సర్వశక్తులు ఇమిడి ఉన్నవి.
1: ఇట్స్ ఓన్లీ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ పవర్ ఆర్ ప్రెసెంట్.
0: దీనికి వేరే దివ్యమైనటువంటి శక్తి మనం తీసుకుని రానక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద డివైన్ పవర్ బియాండ్.
0: మానవుని అంటే డివైన్ పవర్ పూర్తిగా నిండి ఉన్నది.
1: ద డివైన్ పవర్ ఈజ్ ఇమ్మనెంట్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: ఆ పవర్ లేకుండా మానవతా శక్తి ఏమాత్రము ఒంటరిగా పనిచేయలేదు.
1: విదౌట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ హీ కెనాట్ ఫంక్షన్.
0: మమై వాహం అంటాడు.
1: గాడ్ సేస్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: అహం బ్రహ్మాస్మి.
1: అండ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ దట్ ఐ యామ్ గాడ్.
0: తత్ త్వం అసి.
1: And it is also said that
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: And that awareness ప్రజ్ఞానం.
0: అయమాత్మ బ్రహ్మ. ఇలాంటి మహావాక్యములు ఎంతయో గీత యందు ఇమిడి ఉన్నవి.
1: The four primordial principles that I am awareness, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి దట్ థౌ ఆర్ట్, అయమాత్మ బ్రహ్మ, దీస్ ఆర్ ది వేదిక్ డిక్త.
0: ఇవన్నీ కూడా కేవలము మానవుని మాయల్లో ముంచిపెడుతున్నవి కాని ఇవి సహజంగా ఎక్కడ కూడా ఈ శక్తిని కనిపించడం లేదు.
1: మెనీ ఆఫ్ ది థింగ్స్ దట్ వీ ఎన్కౌంటర్ ఇన్ లైఫ్ డ్రౌన్ అస్ ఇన్ ఇల్యూజన్ అండ్ ఇట్ గివ్స్ నో స్కోప్ ఫర్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇన్నర్ పవర్.
0: మానవత్వానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో పవర్ బియాండ్ ది పవర్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
0: మానవత్వం అందే దైవత్వం కూడా ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ in man the divinity, God exists.
0: ఈ దివ్యత్వము మానవత్వము రెండు చేరి శక్తిత్వంగా మారుతుండాలి.
1: So the humanity and the divinity together constitute the entire power of love.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ మానవత్వం అనేక శక్తులను సాధించి దాన్ని ఏదో ఒక విధమైనటువంటి యొక్క సాధన లోపల ముంచాలని ప్రయత్నిస్తున్నారు.
1: The human society is totally involved to achieve something, to accomplish something out of all the faculties of power in him. The body suffers from so many afflictions.
0: ఈ బాధల లోపల నీ శక్తి ఎంత మాత్రము?
1: Out of all the sufferings, what just the power that you have?
0: అనేక పర్యాయం చెప్పారు. పుట్టుట ఒక చింత.
1: The very birth itself is a matter of worry.
0: భూమి నిండుట చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: The family life.
0: చావు చింత.
1: Death.
0: బాల్యమంతయు చింత.
1: The childhood.
0: వార్ధక్యం ఒక చింత.
1: Old age.
0: జీవించుట ఒక చింత.
1: Life.
0: చెడుపు చింత.
1: And the failure.
0: కర్మలన్నీ చింత.
1: All actions.
0: కష్టములు ఒక చింత.
1: Difficulties.
0: సంతసం ఒక చింత.
1: Happiness.
0: వింత చింత.
1: The mystery.
0: ఏది చింత లేనటువంటిది.
1: And it's all full of worries and anxieties.
0: అన్ని చింతలు చేసే కూడి ఉన్నవి.
1: Life is full of worries and worries.
0: ఇది చింతలు కాదు.
1: In fact, they are not.
0: ఇది దైవత్వాన్ని చేరేటువంటి స్టెప్స్. మానవత్వాన్ని వదిలి దైవత్వాన్ని చేరడానికి ఈ విధమైన మార్గములు.
1: We have to consider them as steps to take man towards God, essence of man.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దైవాన్ని మేము స్వప్నంలో చూచామని, దైవాన్ని మేము ధ్యానంలో చూచామని, దైవాన్ని మేము అనేక రకములుగా జ్ఞాన నేత్రముల చేత సంపాదిస్తున్నామని చెప్పుకుంటారు.
1: పీపుల్ డిక్లేర్ దట్ దే విజువలైజ్డ్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్. సమ్ సే దట్ దే సా హిమ్ వైల్ ఇన్ మెడిటేషన్. సమ్ సే దట్ దే కుడ్ విజువలైజ్ హిమ్ త్రూ దేర్ విజ్డమ్ ఐ.
0: కనుక ఇవన్నీ కూడా కేవలము మానవుని యొక్క భ్రమలే కాని నిజమైన శక్తులు కాదు.
1: దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ ఇమాజినేషన్స్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ది లేటెంట్ పవర్.
0: స్వప్నంలో భగవంతుని దర్శించాము అని అంటుంటారు.
1: సమ్ సే దట్ దే హావ్ సీన్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్స్.
0: స్వప్నం ఎక్కడ ఉంది, భగవంతుని ఎక్కడున్నాడు, దర్శించడం ఎక్కడ?
1: వేర్ ఇస్ ది డ్రీమ్? వేర్ ఇస్ గాడ్? వాట్ ఇస్ ది పాయింట్ ఆఫ్ సీయింగ్?
0: అసలు స్వప్నమే లేదు.
1: There is no dream at all.
0: ఈ స్వప్నంలో కనిపించేటువంటి ఇవన్నీ కూడా వ్యక్తిత్వములు కావు.
1: All that you encounter in dream, that's not a reality at all.
0: ఇవన్నీ కేవలము మాయ శక్తులే.
1: That's all illusion, false identification.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
1: It is delusion, imagination.
0: ఈ భ్రాంతిని మనం ఏనాడు పోగొట్టుకుందామో ఆనాడే మనకు నిజ శక్తి మనలో ప్రారంభమవుతుంది.
1: ద మూమెంట్ వీ ట్రాన్సెండ్ దిస్ డెల్యూషన్ ఇమాజినేషన్ విల్ బి ఏబుల్ టు నో ద రియాలిటీ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ మాయ శక్తులను తొలగించుకోవాలి.
1: ఎవ్రీ వన్ మస్ట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అబాండన్ దిస్ ఇల్యూషన్.
0: ధ్యానంలో కూర్చొని ఏదో మేము ఎవరినో ధ్యానం చేస్తున్నామని అనుకుంటారు. ఆ ధ్యానంలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క వెలుతురు వచ్చిందంటే ఈ ప్రకాశాన్ని మేము చూచామంటారు.
1: Some say that they sit in meditation, in full concentration, and they see a ray of light in the state of meditation.
0: ఈ మెడిటేషన్ అంటే ఏమిటి?
1: What exactly is meditation?
0: ఏకాగ్రత అని.
1: It's concentration.
0: ఎట్టి చలనము లేకుండా, ఎట్టి భ్రాంతి లేకుండా, ఎట్టి సంబంధము లేకుండా ఒక విధమైనటువంటి దృశ్యం కనిపించడం.
1: The actual state of meditation does not call for any kind of movement. It does not promote any imagination or illusion or any relationship.
0: ఎక్కడ చూసినా గాని మనిషి ఉన్నాడు.
1: Man is present all over the world.
0: కానీ మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడే మనసు కూడా ఉంటుండాలి.
1: Wherever man is present, there exists the mind.
0: ఈ మనసు లేని స్థానము ఎక్కడ కూడాను లేదు.
1: There is no place where there is no mind.
0: కనుక మనసే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: So is the mind that is all pervasive.
0: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయః.
1: Mind is the cause for attachment and liberation.
0: మోక్షం అంటే ఏమిటి?
1: What is moksha, liberation?
0: ఆనందాన్ని అనుభవించటము.
1: ఎక్స్పీరియన్సింగ్ ద స్టేట్
0: ఆఫ్ ఆనందం ఎక్కడి నుంచినో రాదు.
1: యూ డోంట్ గెట్ బ్లిస్ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్.
0: మానవుని యొక్క హృదయ స్థాయి నుంచే వస్తుంటుంది.
1: ఇట్ అరైజెస్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: కానీ మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడే మనసు కూడా ఉంటుండాలి.
1: వేర్ ఎవర్ మ్యాన్ ఇస్ ప్రెసెంట్ దేర్ ఎగ్జిస్ట్ ద మైండ్.
0: మనసు లేని స్థానము ఎక్కడ కూడా

0: దర్శనం రాదు.
1: యూ డోంట్ గెట్ బ్లిస్ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్.
0: మానవుని యొక్క హృదయ స్థాయి నుంచే వస్తుంది.
1: ఇట్ అరైజెస్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ఈ మనసు యొక్క తత్వము,
1: ద నేచర్ ఆఫ్ ద మైండ్,
0: అనేక రకములు కాకుండా చంచలమైనటువంటిది.
1: ఈస్ దట్ ఆఫ్ వేవరింగ్ టైప్.
0: ఈ వేవరింగ్ మైండ్ అనేటువంటిది మన యందే ఉన్నది, కానీ బయట నుంచి రావటం లేదు.
1: దిస్ వేవర్డ్ నేచర్, అన్స్టెడీనెస్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఈస్ నాట్ ఎనీవేర్ ఎల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా సంబంధ బాంధవ్యం అంతా కూడా మా యొక్క సంబంధం అని.
1: Therefore, every association is the fructification or the result of illusion.
0: నీ ఒక పెళ్లి చేసుకున్నావు.
1: You supposing get married.
0: భార్య భర్తను సంబంధ బాంధవ్యంగా తీసుకుంటున్నావు.
1: You consider it as the relationship between husband and wife.
0: కానీ ఇంత పూర్వం కూడా ఆమె ఉన్నది, నీవు ఉన్నావు.
1: Prior to the wedding, both of you were present without any relationship.
0: కేవలం మనసు యొక్క సంబంధమే.
1: It is only association because of the mind.
0: ఈ భ్రాంతి యొక్క ఈక్వల్ శక్తి.
1: It is the power of the illusion.
0: ఈ విధమైనటువంటి యొక్క మాయాశక్తులు అన్ని కూడాను మహత్తరమైన శక్తి అని భావించుకోవటం చాలా పొరపాటు.
1: It's a big mistake to consider the power of this illusion or maya as the highest one.
0: మాయా ఎప్పుడు తొలగుతుందో అప్పుడే నీకు సర్వము తొలగిపోతుంది.
1: The moment the curtain of illusion drops, the reality reveals.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Aa maya kudanu prema cho cheri untuntadi.
1: And we also find the love along with this illusion.
0: Prema lenatvanti oka padamu ekkada kudanu kanipinchadu.
1: You don't find any place in this world without love.
0: Kanuka premane sarvamu.
1: Love is everything.
0: Sambandha bandhavyam anni kudanu prema chetane kaluguchunnavi.
1: The associationship, the relationships are because of love. All things happen because of love. They grow because of love. Things grow, they increase, they diminish, they vanish because of love. Number 9. 9 + 1 = 10.
0: అయితే ఈ 10 అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: ద నంబర్ 10, హౌ డిడ్ యూ గెట్ ఇట్?
0: ఒకటి చేరటం చేతనే దీనికి సంబంధం వచ్చింది.
1: దిస్ 10 ఇస్ బికాస్ ఆఫ్ ప్లస్ ఎడిషన్ ఆఫ్ 1.
0: పదిలో ఒకటి తీసివేసి
1: రిమూవ్ 1 అవుట్ ఆఫ్ దిస్ నంబర్ 10.
0: 9 మాత్రమే మిగులుతుంది.
1: అండ్ యూ ఆల్సో ఓన్లీ
0: మిగిలినటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ 10 నంబర్?
0: అది కూడా మనం తీసిపెట్టినవే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ అవర్ క్వశ్చన్ సబ్స్ట్రాక్షన్.
0: ఈ విధంగా సంబంధ బాంధవ్యం అంతా మనం కూడటము మనం తీయటము, ఈ రెండు యొక్క సంబంధం. ఈ సంబంధం,
1: సో ది రిలేషన్షిప్ ఇస్ బికాస్ ఆఫ్ ఎడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్, దట్స్ ఆల్.
0: ప్రపంచంలో,
1: ఇన్ దిస్ వరల్డ్,
0: ఎన్నో రకములైనటువంటి యొక్క ధ్యానములు జరుపుతున్నారు.
1: వి కమ్ అక్రాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్.
0: బ్రహ్మ సాధనం ఒకటి ఉంటుంది. బ్రహ్మ సాధనం,
1: బ్రహ్మ సాధన ఇస్ వన్ టైప్.
0: బ్రహ్మ సాధనం,
1: బ్రహ్మ సాధనం,
0: ఈ సాధన అనేటువంటిది భ్రమ నుంచి కలిపినటువంటిది.
1: భ్రమ సాధన, దిస్ కైండ్ ఆఫ్ సాధన ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ భ్రమ, ఇల్యూషన్.
0: కనుక బ్రహ్మ కాని, విష్ణువు కాని, మహేశ్వరుడు కాని ఏ సాధనలో కూడాను ఎవరికి కనిపించడు.
1: ఇన్ఫాక్ట్ బై సాధన నన్ కెన్ సీ బ్రహ్మ, విష్ణు, అర్మహేశ్వర.
0: ఈ కనిపించేటువంటి కూడాను మన యొక్క హృదయ భావములే.
1: ఆల్ దట్ వీ సీ, feel to see, are just the reflections of
0: Brahma. Jagatunandu ledu.
1: Brahma is not present separate.
0: Vishnu jagatunandu ledu.
1: Nor Vishnu.
0: Isharu jagatunandu ledu.
1: And there is no Ishwara in
0: him. Isha vasyam idam jagat.
1: Isha vasyam idam jagat. God is present everywhere.
0: Unnatanta kuda oka manavatame.
1: It is only the humanity, just one way.
0: Ee manavatvani nammaka daivatvam kavalani ee manavatvamlo mana vicharam chesthe edi kanipistundi?
1: Without consideration for humanity, how do you expect to attain divinity? You will only come across the demonic temperament, danavatva.
0: నీవు తలచినటువంటి రూపంలో అందులో చేరడానికి వీలు లేదు.
1: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: నీవు చూస్తున్నటువంటి యొక్క విష్ణు స్వరూపము అది విష్ణువు కాదు.
1: యువర్ విజువలైజేషన్, ఇమాజినేషన్ ఆఫ్ విష్ణు ఈజ్ నాట్ ఎ రియాలిటీ.
0: నీ యొక్క భ్రమ యొక్క తృష్ణ.
1: It is only your yearning, pining for God.
0: Kalaka Vishnuvu ledu.
1: There is no Vishnu.
0: Brahmanu ledu.
1: Nor Brahma.
0: Ishwarudu ledu.
1: No.

0: మనుష్యుడైన
1: ఉన్నది ఒక్కటే మానవుడు.
0: ఓన్లీ మ్యాన్ దట్ ప్రెసెంట్
1: మనిషి అందే సర్వం కూడా ఇమిడి ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ మ్యాన్.
1: కనుక మానవత్వమును ఈ విష్ణుత్వాన్ని చూసినట్టు అనుకుంటావు, కానీ విష్ణుత్వం ఎక్కడి నుంచి రాదు, మానవత్వం ఉన్నది పోదు.
0: యు ఫీల్ దట్ యు హావ్ సీన్ విష్ణు, నో నో, ఇన్ ఫ్యాక్ట్ ది విష్ణు ఆస్పెక్ట్ హాస్ నాట్ ఎంటర్డ్ ఇన్ యువర్ లైఫ్ నార్ లెఫ్ట్.
1: నీవే విష్ణువు,
0: యు ఆర్ విష్ణు.
1: నీవే బ్రహ్మ,
0: యు ఆర్ బ్రహ్మ.
1: నీవే శివుడవు,
0: యు ఆర్ శివ.
1: అన్ని నేనే నేనే అని అనుకుంటే ఏ ఒక్క చింతన ఉండదు.
0: ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ ఎవ్రీథింగ్ ద డివైన్, యు డోంట్ నీడ్ టు వరీ.
1: అహం బ్రహ్మ, అహం విష్ణు, అహం ఈశ్వర.
0: లెట్స్ హావ్ ద ఫీలింగ్ అహం బ్రహ్మ ఐఎమ్ బ్రహ్మన్, అహం విష్ణు ఐఎమ్ విష్ణు,
1: అన్నింటికీ.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఎవ్రీథింగ్ ఆల్.
1: ఈ విధమైనటువంటి భావములు మీరు పెంచుకుంటే ఏ విధమైనటువంటి యొక్క డౌట్స్ కు అవకాశం ఉండదు.
0: వెన్ యూ హ్యావ్ దిస్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ది డివినిటీ, దెన్ దేర్ విల్ బి నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ యాంగ్జైటీ ఆర్ వరీ.
1: కనుక మానవత్వం కంటే మించినటువంటిది మరొక శక్తి, మరొక రూపము ఎక్కడ కూడా ఈ జగత్తులందు కనరాదు.
0: బియాండ్ ది హ్యూమన్ పవర్ కెపాసిటీస్ దేర్ నథింగ్ దట్ ఎగ్జిస్ట్ బియాండ్.
1: కనుక నీవన్నీ కల్పించుకున్నటువంటివన్నీ కూడా కల్పనలే, కానీ నిజమైనటువంటి శక్తులు కాదు.
0: All that you see, all that you declare to see is only just the stretch of your imagination.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Ratri maaku swapnamlo swami vachadu anukuntuntaru.
0: Some say swami appeared in my dream.
1: Nenu evaru swapnamlo kuda nenu povatam ledhu.
0: Bhagavan is not reaching your dreaming state.
1: Nee sankalpame poorthi danni varavarchukunnappudu adi neeku oka roopakanga kanipistundi.
0: It is only your thought that has appeared in the form of a dream.
1: Kanuka bhagavantudu oka roopanni marchukovatamu maroka roopanni techukovatamu ivi ekkada kuda jaragavu.
0: God does not take upon himself any form and change to another form.
1: Daivaniki kopam vachindi anukuntaru.
0: We think God is angry.
1: Daivaniki kopamu ledu, prema ledu.
0: God has neither love nor anger.
1: Kanuka ee kalpanalanni kudanu నీవు దైవం పైన కల్పిస్తున్నావు.
0: ఇట్ ఈస్ వీ అట్రిబ్యూట్ దీస్ థాట్స్ ఆన్ గాడ్.
1: నువ్వు నిరంతరము ప్రేమలో ఉంటుండు.
0: యు బీ ఇన్ లవ్ కంటిన్యూ.
1: ఈ ప్రేమలో ఉండినప్పుడు కోపతాప మనస్సులు ఏమాత్రము కనిపించవు నీకు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫార్ ది హేట్రెడ్ టు ఎగ్జిస్ట్ నార్ యాంగర్.
1: కనుక నీ ప్రేమ ఒక్కటే నీ యొక్క ఆకారం.
0: దెర్ఫోర్ యువర్ ట్రూ ఫార్మ్ ఇస్ లవ్.
1: పుట్టిన దశమే బిడ్డ ప్రేమతో పుడుతుండాలి.
0: The child is born with love.
1: ఆ బిడ్డ పెరగటం కూడాను ప్రేమ చేతనే పెరుగుతుండాలి.
0: The child grows in love.
1: ఈ రూపములు మారటం కూడాను ప్రేమ చేతనే మారుతుండాలి.
0: The whole form of human life in different steps, stages is because of love.
1: మరొక శక్తి అనేటువంటిది మనకు కనిపించి ఈ ప్రేమను మార్చడం కాదు.
0: No other power can ever change love.
1: ఈ విధంగా మీరు విచారణ చేసి
0: you investigate this way.
1: ఏదో కొంతవరకు శక్తిని సంపాదించామని మీరు భ్రమించకండి.
0: నెవర్ బి మిస్టేకెన్ దట్ యు హావ్ అక్వైర్డ్ పవర్స్.
1: ఈ భ్రమను మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సచ్ పవర్స్ విచ్ ఫాల్స్ నోట్.
1: భ్రమ నీకు బ్రహ్మం కాదు.
0: భ్రమ ఇల్యూషన్ ఈజ్ నాట్ బ్రహ్మ ద రియాలిటీ.
1: కనుక బ్రహ్మ అంతా కూడా భ్రమను కావు.
0: అండ్ బ్రహ్మ ద రియాలిటీ కెన్ నాట్ బి భ్రమ.
1: బ్రహ్మలో భ్రమ లేదు, బ్రహ్మలో భ్రమ లేదు.
0: And therefore, there is no Brahma illusion in Brahma, the reality, nor there is Brahma, the reality, in Brahma, the
1: illusion.
0: So they are all just your imaginations and your thoughts only. Embodiments of divine Atma.
1: Divyatma naga yevati.
0: What is the meaning of Divyatma?
1: Divyamainatvanti Atma.
0: Atma, the self is divine. Divya.
1: Atma naga chaitanyame.
0: Atma means awareness.
1: Chaitanyam sarvatra untundali.
0: This chaitanya is everywhere.
1: Chaitanyam lenetundi sthanam ekkada kodanu manaku kanipinchadu.
0: You cannot come across any place without this awareness, chaitanya.
1: Chaitanyame sarvashakti ayinatundi oka shakti.
0: And this chaitanya is all powerful.
1: Ikkada manam oka vishayanni chakkaga pradarshinchali.
0: Here we have to investigate very clearly one important aspect.
1: Chaitanyam unnadi.
0: Here there is chaitanya.
1: కదులుతు ఉన్నది.
0: It is set in motion.
1: ఈ కదిలేటువంటి చైతన్యమునకు మనము కదలనటువంటి ఒక భ్రాంతిని మనం కల్పించుకుంటున్నాం.
0: And in fact, this kind of awareness with full of vibration, we attribute another thought, another power.
1: ఆ భ్రమ చేతనే ఈ కల్పించుకున్న చైతన్యము కదులుతూ ఉండినట్టుగా కనిపిస్తుంటారు.
0: అండ్ దెన్ దేర్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ ఆర్ అన్స్టడీనెస్.
1: ఏ కదలిక కానీ, ఏ స్థిరత్వం కానీ, ఏ యొక్క బ్రహ్మత్వం కానీ ఎక్కడ కూడా జగత్తులో కాలరాదు.
0: దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ నేచర్ ఆర్ అన్స్టడీనెస్ యూ డోంట్ ఫైండ్ ఇన్ ది రియాలిటీ.
1: మీ ఉత్సాహములకు నేను ఆటంకం కలిగిస్తున్నానేమో అని అనుకుంటాను.
0: Perhaps you may be feeling Bhagavan is restricting your enthusiasm.
1: మీ ఉత్సాహములకు నేను ఏది కూడా అడ్డు చెప్పటం లేదు.
0: Bhagavan will never object your bubbling enthusiasm.
1: మీ సత్యమునకు సరైనటువంటి రూపాన్ని మీకు కల్పిస్తున్నాను.
0: Bhagavan is teaching us the true form of truth.
1: ఎందుకనగా మీరు భ్రమ చేతనే కాలమంతా కూడా పెంచుకుంటున్నారు.
0: Because we are wasting our time drowned in delusions.
1: కనుక ఈ కాలమును, ఈ భ్రమను మీరు పెంచుకోకండి.
0: Therefore, we should not waste our time in delusions.
1: నిజమైనటువంటి శక్తి మీ అందే ఉంటున్నది.
0: The true power is latent in you.
1: ఆత్మశక్తి అనేటువంటిది ఆత్మనగా చైతన్యము.
0: This Atma is Chaitanya or awareness.
1: ఈ చైతన్య శక్తి సర్వత్ర నిండినటువంటిది.
0: This Chaitanya, the power of awareness, is all pervasive.
1: ఈ పవరే ప్రతి శక్తి అందుకు చేరి ఆయా రూపాన్ని దర్శింపజేస్తుంది.
0: In fact, this power manifests in varied forms and dimensions.
1: ఒక మానవత్వం తప్ప ఇంక ఏ తత్వం కూడా మీకు బ్రహ్మించడానికి ప్రయత్నించదు.
0: So it is only in human this awareness manifests in totality, totally.
1: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
0: The power latent in man is divine.
1: అదొక్కటే సర్వ విధంలో కూడా మీకు శాంతిని, సంతోషాన్ని చేకూరుస్తుంది.
0: దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ మ్యాన్ విల్ కన్ఫర్ పీస్ అండ్ బ్లిస్.
1: డివైన్ పవర్ అనగా అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ కాదు.
0: ద డివైన్ పవర్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ.
1: అది మీ యొక్క ఏకాగ్రత పవరే డివైన్ పవర్ గా మారుతుండాలి.
0: అవుట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, ద డివైన్ పవర్.
1: కనుకనే మీ డివైనిటీ దాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: Therefore, we should make every attempt to realize the divinity within.
1: ఈ గ్రంథములో చదివేటువంటి వారి కానీ,
0: those that go through books,
1: గ్రంథములో రాసినటువంటి కానీ,
0: those that compose,
1: ఏది కూడా సత్యము కాదు,
0: are not necessarily true.
1: ఏదో కొన్ని మనిషికి ఒక భ్రమను కల్పించాలని,
0: only to give you a sort of imagination,
1: ఆ విధమైనటువంటి గ్రంథాల్లో తెలుపుతూ ఉంటారు.
0: And the textual knowledge amounts to imagination.
1: కాని కొన్ని కొన్ని శక్తులు,
0: బట్ సమ్ పవర్స్,
1: అప్పటికప్పటికే పుట్టి అప్పటికప్పటికే నశిస్తుంటాయి.
0: ఆర్ బోర్న్ ఇన్స్టంటేనియస్లీ అండ్ డిసపియర్ దేర్ ఆఫ్టర్.
1: ఆ నశించేటువంటివి మనవి కాదు.
0: దోస్ ది పవర్ దట్ వానిషెస్ డస్ నాట్ బిలాంగ్.
1: పుట్టేటువంటివి మనవి కాదు, పుట్టేటువంటివి కూడా మనవి కాదు.
0: దోస్ దట్ ఆర్ జనరేటెడ్ అఫ్రెష్ ఇన్స్టంటేనియస్లీ డోంట్ బిలాంగ్ టు యూ.
1: ఈ పుట్టి పెరిగి నశించేటువన్నీ కూడా మన యొక్క భ్రమలే.
0: ద పవర్ that is born, that grows and vanishes, is not true.
1: ఈ భ్రమకు మనం ఏ మాత్రము లొంగకూడదు.
0: We should never submit ourselves to this illusion.
1: మీరు నిత్యంగా సత్యంగా మీరు గుర్తించవలనంటే ఈ కనిపించేటువంటివన్నీ కూడాను కొట్టి భ్రమలే.
0: In fact, the eternal truth is beyond your imagination.
1: వేదాన్ని అధ్యాసం చేస్తున్నారు.
0: You practice Veda.
1: కానీ ఈ వేదము నుంచి వచ్చేటువంటి యొక్క ప్రతి పదం కూడాను మన నాభి నుండి ఏర్పడేటువంటివి.
0: ఎవ్రీ వర్డ్ దట్ యు అట్టర్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్.
1: కనుక ఈ నాభి నుండి వచ్చేటువంటి యొక్క ప్రతి ధ్వని అది మనకు నిజమైనటువంటి అనుభవిస్తున్నాం.
0: దేర్ఫోర్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ యూ గెట్ ఇట్ దాట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నావెల్ యాజ్ యు ప్రొనౌన్స్.
1: ఎక్కడైనా కొండ సబ్జెక్ట్ పోయి ఓ అని మీరు అరిస్తే అది కూడా ప్రతి ధ్వని ఓ అని వస్తుంది.
0: If you just stand all alone and say Om, the same sound comes back to the
1: resound.
0: This resound does not mean there is separate sound.
1: నీ యొక్క నిజమైనటువంటి శబ్దమే ప్రతిధ్వనిగా మారుతుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ సౌండ్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిసౌండ్.
1: ప్రతి మంచి చెడ్డ రెండు కూడాను నీ నుంచి ఏర్పడినటువంటి.
0: దే ఆర్ బోర్న్ మేడ్ అవుట్ ఆఫ్ యూ.
1: ఎక్కడి నుంచి నువ్వు వచ్చి మనలో చేరటం లేదు.
0: దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ సెపరేట్ డిస్టెంట్ ప్లేస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఒక పదమును తీసుకుని మీరు ఆ పదమిని మీది మీదుగా చదువుతూ రండి, అది పెద్ద కంఠస్థం అవుతుంది.
0: వెన్ యూ గో ఆన్ రిపీటింగ్ దీస్ వర్డ్స్ యూ కెన్ గెట్ దెమ్ బై హార్ట్.
1: కానీ ఆ బై హార్ట్ ఆ వచ్చినటువంటిది మీది కాదు.
0: దోస్ దట్ యూ గెట్ బై హార్ట్ డూ నాట్ బిలాంగ్ టు యూ.
1: అది ప్రతిధ్వని యొక్క రిఫ్లెక్షన్.
0: It is just the reflection of the resound.
1: Pratitvani yokka reaction.
0: It is the reaction of the resound.
1: Pratitvani yokka resound.
0: It is the resound.
1: Anni reaction, resound, reflection. Ee moode tappa annyamainatundi ledu.
0: So in this world there are only these three: reaction, reflection and resound.
1: Kanuka manam vachetundi ivanni kudanu mana yokka bhramane kaani annyamainatundi kaadu.
0: All that we think is just our imagination, delusion, nothing beyond.
1: రామాయణం నందు
0: రామాయణ
1: రామశక్తిని గొప్పగా వర్ణిస్తూ వచ్చారు.
0: ది పవర్ ఆఫ్ రామ ఇస్ డిస్క్రైబ్డ్ టోటలీ.
1: కానీ పవర్ ఆఫ్ రామాది కూడాను ఒక నిజమైనటువంటి పవర్ కాదు.
0: అండ్ ఇట్స్ ఆల్సో నాట్ ట్రూ.
1: ప్రజలకు ఒక విధమైనటువంటి చైతన్యం మేల్కొల్పే నిమిత్తమై ఆ విధమైన పవర్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది.
0: ది పవర్ ఆఫ్ రామ ఈజ్ ఎక్స్టోల్డ్ ఇన్ రామాయణ టు అవేకన్ టు కిండిల్ ద ఇన్నర్ అవేర్నెస్ విత్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక అన్ని కూడా జగత్తునందు ప్రతి ధ్వని కూడాను డిప్రెషన్ రియాక్షన్ రిసౌండ్.
0: ఇన్ దిస్ వరల్డ్ విల్ సెటిల్ అండర్స్టాండ్ ఆల్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఈ రియాక్షన్ అనేటువంటిది నువ్వు సత్యమని భావిస్తున్నావు.
0: You consider this reaction as true.
1: Resound anetundi kodanu satyam ani bhavistunnavu.
0: You think resound is also true.
1: Kanuka ivanni kodanu resound, reflection, reaction. Ee moodu kodanu reaction le tappa nijamaina reaction kaadu.
0: Therefore the reaction, reflection, resound, they are not true.
1: Ee hrudayam nunchi vachetundi okka bhavamu ee roopam ostundado ade nijamaina roopam.
0: Therefore that which comes out of your heart, from the depth of your heart,
1: అది కూడా నీయందే ఉంటున్నది.
0: ద ట్రూత్ ఈజ్ ఇన్ యూ.
1: దానికంటే మించినటువంటి మరొకటి నువ్వు సాధించేటువంటిది లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అచీవ్ ఎనీథింగ్ బియాండ్ దిస్.
1: నువ్వు ఒక రూపాన్ని చూడాలనుకుంటున్నావు.
0: యూ వాంట్ టు విజువలైజ్ ద
1: రామస్వరూపాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు.
0: యూ వాంట్ టు సీ ద మేనిఫెస్టేషన్.
1: ఆ రామస్వరూపాన్ని నువ్వు కన్నులు మూసుకొని చింతిస్తురా.
0: You want to see the form of Rama, close your eyes and meditate upon it.
1: కానీ అదే నీకు రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంది.
0: And that very thought comes back to you as reflection.
1: అదే రియాక్షన్ గా వస్తుంది.
0: And that comes back to you by way of reaction. దాని
1: పలుకులే రీసౌండ్ గా మారుతుంది.
0: And that is the resound.
1: ప్రతి ఒక్కటి కూడా నువ్వు జగత్తులో మనం కనిపించేటువంటి అంతా కూడా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: So every aspect in this world comprises these three: reaction, reflection and resound.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: రాముడు నీవే, కృష్ణుడు నీవే, ఈశ్వరుడు నీవే.
0: యు ఆర్ రామ, యు ఆర్ కృష్ణ, యు ఆర్ ఈశ్వర.
1: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్.
0: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్
1: అనగా ఏమిటి? నీకు నీవుగానే ఈశ్వరుడిగా భావించవచ్చు.
0: యూ కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఈశ్వర.
1: ఆ విధంగా భావించుకుంటున్నా తప్పక నీవు ఈశ్వరుడు అవుతావు.
0: దట్ వెరీ ఫీలింగ్ విల్ హెల్ప్ యూ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఈశ్వర.
1: నీవే కృష్ణుడు గాని భావించుకుంటున్నా.
0: Consider yourself as Krishna.
1: ఆ కృష్ణుడే నీవవుతావు.
0: అండ్ దెన్ యూ బికమ్ కృష్ణ.
1: అన్ని మన నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్ రియాక్షన్ తప్ప రియల్ అనేటువంటి ఏది కూడా రాదు.
0: Therefore you don't get anything from outside. All things are because of reaction, reflection and
1: ధ్యానంలో కూర్చుంటున్నావు.
0: You sit in meditation.
1: ఏకాగ్రతను పెంచుకునే నిమిత్తమై ధ్యానంలో కూర్చుంటున్నావు, కానీ దైవాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఏకాగ్రత కలుగుతున్నాడు.
0: You sit for meditation. To go, to march forward in concentration, not to see the manifestation of God.
1: Kanuka ee concentration anetundi kodanu oka meditation ga bhavistunnaru.
0: You think that concentration is meditation.
1: Ee concentration anetundi kodanu oka vidhamainatundi resound ga bhavistunnaru.
0: And people consider concentration a sort of resound.
1: Kaadu, kaadu, kaadu.
0: No.
1: Ivanni kodanu reflection, reaction, resound le.
0: These are all reactions, reflections and resounds.
1: You are real.
0: You are real.
1: నీవే సత్యమైనటువంటి వాడు.
0: You are the truth.
1: దైవం యొక్క ఆకారములు ఎక్కడ చూసినప్పటికీ నేను మానవాకారములు అంతే కనిపిస్తున్నాయి, కానీ మానవాకారములు వదలి మరొక ఆకారం కనిపించు.
0: You see God in human form everywhere, nothing else, nothing beyond.
1: ఇప్పుడు ఏదో ఈశ్వరుడు కనిపించాలనుకుంటున్నావు.
0: You think that you have seen Ishwara.
1: ఆ ఈశ్వరత్వాన్ని మానవత్వంగానే తెలుపుతున్నారు, కానీ మరొక అతీతమైనటువంటి మానవత్వంగా తెలుపటం లేదు.
0: You can see the manifestation of Ishwara in a human form only.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా మనకంటే పెద్దది మరొకటి లేదు.
0: So there is nothing different from you, the reality.
1: సర్వము నీయందే ఉంటున్నవి.
0: Everything is within you.
1: సర్వము నీవే అవుతున్నావు.
0: You are everything.
1: నిన్ను నీవు మర్చిపోతున్నావు, దేని దాన్ని కల్పించుకుంటున్నావు.
0: You have forgotten your reality and you superimpose yourself with something else.
1: Reaction ni chusko.
0: Watch your reaction.
1: Ni resound nu chusko.
0: Watch your resound.
1: Ni reflection nu chusko.
0: And also see your reflection.
1: Anni kudanu manlo vachinchi vachinatundi bhavale.
0: These are all your imaginations born within you.
1: Kanuka ee bhramallu manam dooram chesukunnappe manaku sakshat brahma manaku gurtinchadaniki avutundi.
0: When once you distance yourself from this brahma or illusion, you will be closer to Brahma, the reality.
1: Kanuka prema sarupulara,
0: embodiments of love.
1: In annati kudanu premane manaku pradhanamainatundi.
0: It is the love which is most essential.
1: Ee premato michinatundi daivamu manakuta ledu.
0: God is love, nothing more.
1: ప్రేమనేగిన వాడు వదిలితే ఏదీ లేదు మనకు.
0: When once you give up love, you will not
1: have anything.
0: Everything becomes empty.
1: కనుక ప్రేమనే ఆకారం కనిపిస్తుంది.
0: Therefore, it's the love that takes different forms.
1: ఈ ప్రేమను ఒక ఆకారంగా నీవు నిర్మించుకో, అదే నీకు నిలిచిపోతుంది నీ అందరూ.
0: You can also visualize love in a particular form and experience it.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
0: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్.
1: ఎప్పుడు చూసినా కానీ ఏదో ధ్యానం ధ్యానం ధ్యానం అని ధ్యానంలో కూర్చొని కల్పనలన్నీ కూడా నీవు కల్పించుకొని తద్వారా నీవు నిన్ను నీవే మర్చిపోతున్నావు.
0: పీపుల్ దే థింక్ దే సిట్ ఇన్ మెడిటేషన్, దే గో ఆన్ ఇమాజినింగ్ థింగ్స్ అండ్ దే స్పెండ్ టైమ్ ఇన్ ఇమాజినేషన్.
1: నిన్ను నీవు మర్చిపోతే నీ కల్పించేది ఏది కూడా లేదు.
0: వెన్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్, దేర్స్ నథింగ్ టు బి సీన్.
1: నేనే సర్వము.
0: ఐఎమ్ ఎవ్రీథింగ్.
1: నేనే దైవము.
0: ఐఎమ్ గాడ్.
1: నేనే అన్ని విధాల ఆకారము.
0: ఐ టేక్ ఆల్ ఫార్మ్స్.
1: మన ఆకారంలో మనకు ఎన్నో మారుతున్నాయి.
0: అండ్ ఫార్మ్స్ చేంజ్.
1: పుట్టినప్పుడు చిన్న బిడ్డగా ఉంటాడు. దాన్ని పక్కలో పెట్టుకో, దాన్ని క్రమక్రమేణ ఆచరించుకుంటూ వచ్చేస్తే అది కొంచెం పెద్దగా మారిపోతుంది.
0: ఇన్ఫెంట్ గ్రోస్ ఇన్ ఏజ్.
1: అది తర్వాత ఒక బాయ్గా మారుతాడు.
0: అండ్ హీ బికమ్స్ ఎ బాయ్.
1: ఈ బాయ్ క్రమక్రమేణ నీవు పెంచుకుంటూ పోతే అక్కడ ఒక పిల్లవాడిగా వస్తాడు.
0: ద బాయ్ గ్రోస్ ఇన్ టు ఎన్ అడల్ట్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: ఆ పిల్లవాడిని భ్రమించుకుంటూ వెళ్ళిపోతే ఒక కొంచెం యువకుడిగా మారుతాడు.
0: అండ్ దెన్ హీ బికమ్స్ ఎన్ యంగ్స్టర్.
1: ఆ యువకుడే నీ ఒక పెద్దవాడిగా రూపొందుతావు.
0: దిస్ యంగ్స్టర్ నేచురల్ బికమ్స్ ఎన్ యంగ్ అడల్ట్.
1: కనుక ఈ చైల్డ్, బాయ్, మాస్టర్, ఈ మూడు ఎవరు అనుకున్నావు?
0: సో హూ ఆర్ దీస్ త్రీ? ద చైల్డ్, బాయ్ అండ్ ద మ్యాన్. ఆల్ ది త్రీ ఆర్ వన్. ఇన్ ఫ్యాక్ట్
1: ఆల్ ఆర్ వన్.
0: ఆల్ ఆర్ వన్.
1: బి అలైక్ టు ఎవరీ వన్.
0: బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: ఇది నీవు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు.
0: దిస్ యూ మస్ట్ లెర్న్ అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నీ ప్రేమను దాన్ని స్థిరంగా ఉంచుకో.
0: Make your love strong enough.
1: ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేదు.
0: There is no other spiritual practice beyond love.
1: Spiritual practice అంటే అదే divine practice.
0: The spiritual practice is the divine practice of
1: divine practice. అనగా డివైన్ అనగా ఏమిటి? కేవలము ఆ దివ్యత్వంతో కూడినటువంటి భావము.
0: The divine love, meaning the divinity,
1: దివ్యత్వం అన్ని కూడా కదులుతూనే ఉంటుంటుంది.
0: And it's full of vibration.
1: కనుక ఆ కలిగినటువంటి యొక్క దీనిని నువ్వు శాశ్వతంగా నిలుపుకోవడానికి ప్రయత్నించి.
0: అండ్ మేక్ దిస్ వైబ్రేషన్ స్టడీ.
1: నీవు నిర్దిష్టం ఉండినప్పటికీ అది కదులుతూనే ఉంటుంటుంది.
0: అండ్ యూ ఫైండ్ దిస్ వైబ్రేషన్ ఎఫెక్టింగ్ యూ.
1: ఆ కలిగినటువంటి యొక్క రిఫ్లెక్షన్ నీ కలగా కనిపిస్తుంటాయి.
0: అండ్ దట్ వెరీ రిఫ్లెక్షన్ అపియర్స్ ఇన్ యువర్ డ్రీమ్.
1: ఆ కలగా వచ్చినటువంటి యొక్క రిఫ్లెక్షన్ నీకు సాక్షాత్ రూపకంగా కనబడుతుంది.
0: అండ్ దట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద డ్రీమ్ యూ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకెన్స్.
1: సాక్షాత్ అనేటువంటిది ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు.
0: The direct manifestation, sakshat, you don't encounter anywhere.
1: Sakshat.
0: Sakshat.
1: Anaga, satyamainatuvanti vastuvunu manam sakshatga chudali.
0: The direct manifestation, you should be able to experience.
1: Sakshat anaitvanti, akkada nilichipoyinatvanti.
0: The sakshat is the one that stands in front of you.
1: Adi neeku swarupanga kanipistuntadi.
0: That you will be able to see a different form.
1: Kannulu musina.
0: You will see it. With open eyes
1: or closed eyes.
0: And that form is the reality permanent. We should practice to keep this permanent form steady constantly with us.
1: We
0: will be able to see the direct manifestation with our eyes open or closed. Embodiments of love.
1: ఎన్నెన్నో రూపాలు మీరు ఆశిస్తున్నారు.
0: We want to see many manifestations.
1: ఎన్ని ఆశించినప్పటికీ మీ మిమ్మల్ని మీరు మాత్రం మర్చిపోవడానికి వీలు లేదు.
0: You may aspire to see many visualizations.